0: Life is peace, shanti, the dwelling the life in the roof.
1: A roof lekapothe manavudu nivasam cheyaledu.
0: Without roof above, we cannot live.
1: Ee naadu satya dharma shanti premalu poorthi kuda nasichipoyayi.
0: Today, the truth, peace, righteousness, love are totally gone.
1: ఎంత ధనవంతునికైనా కూడాను కేవలము త్యాగం అనేది పుట్టడం లేదు.
0: హౌ రిచ్ హీ ఇస్, దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్
1: వాళ్ళ జీవితము కేవలము రూపు లేని ఇంటి వంటిది.
0: దట్ ఈస్ ఆల్ లైక్ ఎ హౌస్ వితౌట్ ద రూఫ్,
1: రూపు లేని ఇల్లు వంటిది.
0: ఇట్ ఈస్ ఎ రెసిడెన్స్ వితౌట్ ద రూఫ్,
1: వాడు నిరంతరము తరచవలసిందే.
0: And he has to drench himself continuously.
1: నిరంతరము ఎండవలసిందే.
0: And he has to be exposed to the drawings.
1: కనుక మొట్టమొదట మనము రూఫ్ ను చూసుకోవాలి.
0: Therefore we must lay the roof to begin with.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love,
1: మీరందరూ కూడాను సత్య ధర్మ శాంతి ప్రేమను మనం పెంచుకోవాలి.
0: All of you should foster, develop these human values, the truth, righteousness, peace and love.
1: ఈ మూడు లేకపోయినప్పుడు మానవత్వమే వ్యర్థమైపోతుంది.
0: The human life is a waste if we do not have these values.
1: ఈనాడు ఎక్కడికి పోయినప్పుడు ధనము ధనము ధనము.
0: Today, wherever we go, it is only that dhana, money, that matters.
1: దూసరి పోసే ముస్లిం కూడాను ధనం ఆశిస్తుంది.
0: Even aged woman, old lady, she too wants money.
1: ఇలాంటి ఆశలు పెరిగిపోయినవి.
0: There are more and more of desires today.
1: ఇది కలియుగం కాదు.
0: This is not Kali age.
1: ఇది కలహయుగము.
0: This is age of Kalaha, the conflict.
1: ఈ కలహయుగము లోపల ధనం చేతనే కలహము.
0: In this Kalaha age, the age of conflict, it is the money that counts.
1: ఈ ధనం వల్లనే మనకు కలహములు కలుగుతున్నాయి.
0: It is the money that is responsible for conflict.
1: కనుక మొట్టమొదట మన దేహం ప్రధానంగా తీసుకుంటున్నాం.
0: We go by the body considering.
1: దేహమును ఒక పెట్టెవలె చూసుకోవాలి మనం.
0: We have to consider this body as an iron safe box.
1: దానిలో ఉన్నటువంటి విలువైనటువంటి గుణములను మనం పెంచుకోవాలి.
0: We have to develop the treasures, the valuables inside.
1: అవి లేకుండా ఉండినప్పుడు ఈ పెట్టి ఏమి పనికిరాదు.
0: Without these valuables, the iron safe is useless.
1: ఈ విధంగా జీవితాన్ని మనము ఒక విలువైనటువంటి రీతిగా తీసుకోవాలి.
0: We have to consider our life highly valuable.
1: మానవ జీవితం చాలా విలువైనటువంటిది.
0: Human life is highly valuable.
1: ఈ వాల్యూలెస్ గా ఉండేటువంటి ఒక జీవితం తీసుకుని ఏం ప్రయోజనం?
0: What for if our life is valueless?
1: పశుపక్షి మృగాదులకు కూడాను ప్రేమ ఉన్నది.
0: The animals, beasts and birds also have love in them.
1: కాని ఈ విధమైనటువంటి ఒక ఆశలు లేవు.
0: But they don't have any ambition or desire.
1: ఆకలి ఆయన ఏదో ఇంత భోంచేస్తుంది అనుకుంటుంది.
0: If they are hungry, they would feed and just take rest.
1: కానీ మానవుడు అటు కాదు.
0: Man is not like that.
1: అన్నీ కావాలి వానికి.
0: He wants everything on earth.
1: ఐదు బిల్డింగ్లు ఉండినప్పటికీ నాకు ఇంకా పది బిల్డింగ్లు కావాలి.
0: Even if he owns five buildings, he wants five more.
1: ఇంకా ఎందుకు తనకు?
0: Why does he need them?
1: ఒక ఇంట్లో తన జీవితం జరుగుతా చాలదా?
0: One residence is enough for him to live in.
1: కానీ ఇంకా ఐదింటు కావాలి.
0: But he wants five residences.
1: ఈ ఆశలు పెరగటం చేతనే మోసం జరుగుతుండాలి.
0: Because of excessive desire, we are cheated.
1: Too much desires.
0: Too much desires.
1: ఈ డిజైర్స్ అనేటువంటి తగ్గించాలి.
0: We have to reduce our desires.
1: Less luggage, more comfort.
0: Less luggage, more comfort.
1: Make travel a pleasure.
0: Make travel a pleasure.
1: మేము ఎన్నో చేస్తున్నాం.
0: We are doing many things.
1: కానీ దేనికి కూడా మేము ఆశించడం లేదు.
0: బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్, వీ డోంట్ ఆస్క్ ఎనీబడి.
1: నాకు ఒక ఇల్లు కూడా లేదు.
0: స్వామి హ్యాస్ నాట్ ఈవెన్ సింగిల్ రెసిడెన్స్.
1: నేను ఎక్కడ పోయినా ఏదో భక్తులు ఇచ్చినటువంటి అంటూ నివసిస్తాను అని వెళ్లిపోతుంటాను.
0: భగవాన్ స్టేస్ అట్ ద రెసిడెన్సెస్ ఆఫ్ ది డివోటీస్.
1: కనుక డిజైర్స్ అనేటువంటిది ఏమాత్రం ఉండకూడదు.
0: సో యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ డిజైర్.
1: ఈ డిజైర్స్ కొంచెం వరకు తగ్గించుకోవాలి.
0: యూ హ్యావ్ కంట్రోల్ యువర్ డిజైర్స్.
1: మానవులైనటువంటి మీరందరూ కూడాను డిజైర్స్ ని తగ్గించుకుని,
0: బీయింగ్ హ్యూమన్ బీయింగ్స్, రిడ్యూస్ కట్ షార్ట్ యువర్ డిజైర్స్.
1: కంట్రోల్ ఆఫ్ డిజైర్స్.
0: కంట్రోల్ ఆఫ్ డిజైర్స్.
1: ఈ డిజైర్స్ ని తగ్గించుకున్నప్పుడు మీరు ఎంతైనా శాంతిని పొందుతారు.
0: వెన్ వన్స్ యూ కంట్రోల్ యువర్ డిజైర్స్, యూ కెన్ లివ్ ఇన్ పీస్.
1: దైవం యొక్క ప్రేమను మాత్రం తగ్గించుకోకూడదు.
0: బట్ దేర్ షుడ్ నెవర్ బి డిక్రీజ్ in your love towards God.
1: దైవ ప్రేమను మాత్రం పెంచుకోవాలి.
0: యూ షుడ్ డెవలప్ ద డివైన్ లవ్ ఫర్ గాడ్.
1: ఆ ప్రేమను పెంచుకున్నప్పుడే అన్ని మనకు ప్రసిద్ధమైపోతాయి.
0: When once you have got love attachment for God, all rest of the things will be satisfied.
1: ప్రేమస్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు అనేక మంది పెద్దలంతా చూడ మాట్లాడారు.
0: టుడే యు హావ్ లిసన్ టు ఆల్ ఎల్డర్స్.
1: విన్నవన్నీ కూడా కేవలము ఆచరణలో పెట్టారు.
0: ఆల్ దట్ యు హెర్డ్ మస్ట్ బి పుట్ ఇన్ టు ప్రాక్టీస్.
1: కానీ సత్యధర్మ శాంతి ప్రేమలైనటువంటివి శాశ్వతంగా ఉంచుకోవాలి.
0: And you should see that these values are permanently installed. The truth, righteousness, peace and love.
1: ఈ peace and love రెండు ఉంటే ఎంతైనా మనం సాధించవచ్చు.
0: You can achieve anything in this world with these two, peace and love.
1: ఏ పిల్లవాడిపై అడిగినప్పటికీ ఏం నీకు కావాలయ్యా, నేను గొప్ప పాస్ అయినాను.
0: You ask any boy, what is that you want?
1: చూడండి, ఈ ముందు లైన్ లో కూర్చున్నటువంటి పిల్లలందరూ కూడా PhD చేశారు.
0: All the students seated in the first line, they are all PhD boys.
1: Kravunna pillavadu MA, kravunna pillavadu MSc, ku pillavadu MBA, andaru goppa post graduates.
0: The boys here, one is an MA, other one MSc, other MBA, they are highly qualified.
1: Okkaraya kuda inti aasaledu.
0: They don't want to go home, they have no attachment.
1: ఎక్కడ పోయినప్పటికీ వందలు వందలు వేరు వేరు రూపాయలు ఇస్తారు.
0: దే మే గో ఎనీవేర్, దే వుడ్ రిసీవ్ వెరీ హై సాలరీస్, థౌసండ్స్ అండ్ థౌసండ్స్.
1: ఎంబీఏ పిల్లలు పోతే
0: ఎంబీఏ బాయ్
1: 1 lakh 2 lakhs ఇస్తున్నారు జనకు.
0: హీ డ్రాస్ ద సాలరీ 1 lakh 2 lakhs పర్ మంత్.
1: కానీ మాకొద్దు.
0: హిస్ బాయ్ సే వీ డోంట్ వాంట్.
1: ఏం చేస్తుంది మాకు, తనం ఏమైనా ఆనందిస్తుందా?
0: వెల్, విల్ ద మనీ గివ్ అస్ హ్యాపీనెస్? దట్స్ హౌ దే ఫీల్.
1: కాదు, నాకు వర్క్ కావాలి.
0: The boys want to work, work alone.
1: Work is worship.
0: Work is worship.
1: Duty is God.
0: Duty is God.
1: కాబట్టి వాళ్ళు ఆ డ్యూటీ కావాలి.
0: They want duty alone.
1: ఆ విధంగా పిల్లల్లో మంచి భద్రతమైనటువంటి ఒక నమ్మకాలు కలగాలి.
0: The boys should have that strong faith. Boys everywhere.
1: కానీ ఈనాడు లోకములు ఎక్కడ చూసే కూడా డిజైర్స్ పెరుగుతూ వస్తున్నాయి.
0: But today in this modern world, we find desires ever on the rise.
1: ఏమి డిజైర్స్ ఏం చేస్తున్నాయి?
0: What is that the desire is doing?
1: కట్టడానికి డిజైర్స్ ముంచుతూ ఉన్నాయి.
0: Ultimately they ruin your life.
1: నీ జీవితం అనే ముంచిపోయేస్తున్నాయి.
0: And your life is drowned, gone.
1: ఆశలు తగ్గించుకుంటూ రావాలి.
0: So you should control your desires.
1: Control your desires.
0: Control your desires.
1: Less luggage, more comfort.
0: Less luggage and more comfort.
1: Make travel a pleasure.
0: Make the travel a pleasure.
1: అప్పుడే మనం సుఖంగా నడుచుకోగలము.
0: Then only you can be comfortable.
1: భారం నెత్తిపైన పెట్టుకుని ఎంతకాలం నువ్వు నడుచుకోగలవు?
0: With heavy luggage on the head, how long can you walk?
1: నీవు ఇప్పుడు ఒకటి ఒంటరిగా ఉన్నావు.
0: You are only one, all alone now.
1: ఎంత హాయిగానో ఉండవచ్చు.
0: How happy you are.
1: నువ్వు పెళ్లి చేసుకున్నావు.
0: You get married.
1: భార్య వచ్చింది.
0: You have a wife now.
1: నాలుగు కాళ్ళు అయినాయి.
0: Oh, you have 4 feet now.
1: కొంచెం ఎక్కడైనా బయటకు పోవాలంటే ఇంటి దగ్గర ఎవరు ఉండాలి అని ఒక వరి వస్తుంది.
0: If you want to go outside, you have so much of worry because of a person at home.
1: ఇంకా ఒక సంవత్సరం అయితే కుమారుడు పుడతాడు.
0: After a year, you will have a son.
1: వాడు ఆరు కాళ్ళు.
0: Now you will have 6 feet.
1: ఫీట్స్ ఎక్కువయ్యే కొద్దీ కూడా మన నడక తగ్గిపోతుంది.
0: As you have more and more the number of feet, you will slow down the pace of your walk.
1: కనుక నీ ప్రయాణము పూర్తి కుంటుపడుతుంది.
0: యువర్ జర్నీ ఈజ్ డెడ్ స్లో నౌ.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ప్రేమను ఉంచుకోండి.
0: ప్రెజర్ దిస్ లవ్.
1: సర్వును ప్రేమించండి.
0: లవ్ ఆల్.
1: కానీ బాధ్యత మాత్రం వేసుకోకూడదు.
0: బట్ డోంట్ టేక్ అప్ ది రెస్పాన్సిబిలిటీ హెవీలీ ఆన్ యూ.
1: రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే చాలా కష్టమైపోతుంది.
0: వెన్ యూ హావ్ టూ మెనీ రెస్పాన్సిబిలిటీస్ ఇట్ దేర్ బి గ్రేట్ డిఫికల్టీ.
1: ఇది బాగా మా టీచర్ కూడా తెలుసు.
0: అవర్ టీచర్స్ నో ప్రిటీ వెల్ వాట్ ది డిఫికల్టీస్ ఆర్.
1: కనుక మనం భారం తగ్గించుకుని
0: దేర్ఫోర్ వీ షుడ్ లెసన్ అవర్ బర్డన్.
1: హాయిగా మనం జీవించవచ్చు.
0: అండ్ లీడ్ ఎ వెరీ హ్యాపీ కంఫర్టబుల్ లైఫ్.
1: ఏమాత్రము దుఃఖము కష్టము ఉండదు.
0: దేర్ విల్ బి నో ట్రేస్ ఆఫ్ మిజరీ ఆర్ డిఫికల్టీ.
1: ఇట్టిది బోధించే నిమిత్తమై దక్షిణామూర్తి కూడాను త్యాగంను బోధించాడు.
0: ఓన్లీ టు టీచ్ ద లెసన్ ఆఫ్ సాక్రిఫైస్. To lessen the burden, it was the message of Dakshinamurti.
1: Dakshinamurti kevalam okkate okkati.
0: Dakshinamurti stands for only one.
1: Idi mauna vyakhyanam.
0: It is an eloquence in silence.
1: Silent ga untunnadu.
0: He remains silent.
1: Anni navutu chestu vachadu.
0: He did it smilingly.
1: ఈ నవ్వుతూ నవ్వుతూ చేయడానికి కారణమేమిటి? బాధ్యత లేకుండా పోవటమే.
0: He could be smiling all the while because he has no personal responsibility.
1: కనుక ఒక తల్లి కుమారుడు ఉండినప్పుడే ఎంతో బాధ కలిగింది.
0: You have heard that a son and a mother had to face so many problems.
1: కట్టెడపడికి బిచ్చుపెట్టారు.
0: They had to beg at the end.
1: ఇక్కడ రంగూన్ నుంచి వచ్చారు పాపం.
0: They have come all along from Rangoon.
1: కానీ వచ్చి మెడ్రాస్ స్టేషన్ చేరారు.
0: But they reached Madras station.
1: అక్కడి నుంచి ప్రారంభమైపోయింది కష్టము.
0: Then started all the problems.
1: ఇంటింటికి తల్లి బిచ్చబెత్తడం.
0: Mother had to go around house to house.
1: చిక్కింది కొంచెం తీసుకుని రావటము, కుమారుడికి పెట్టడము.
0: And had to bring home some food and feed the son.
1: తాను పస్తు ఉండటము.
0: And she had to fast.
1: తర్వాత ఈ చిహ్నం చూసి కుమారుడికి జాలి కలిగింది.
0: And the son could not bear this scene, mother fasting.
1: ఇట్టి ఓల్డ్ మదర్ ను బాధ పెట్టడమా?
0: Why should I make my old mother suffer?
1: నేను చిన్నవాడిని,
0: I'm young.
1: నేను కష్టపడాలి, అమ్మకు సుఖ పెట్టాలి.
0: I should work hard and make my mother happy.
1: అని తాను బిచ్చమెత్తాడు, తల్లికి పెట్టు వచ్చాడు.
0: Then he started begging and he started serving food to his mother.
1: కట్టగడపడికి తల్లి బిడ్డ ఇద్దరు కూడాను ప్రేమ చేతనే మరణించారు.
0: And then what happened? Mother and son died out of love for each other.
1: కనుక మనం చచ్చినా మంచిదే కాని మనం ప్రేమను మాత్రం వదలకూడదు.
0: We may even die, but we should not give up love, says Bhagavan.
1: ఏ నాటికైనా కూడాను చావు తప్పింది కాదు.
0: You cannot escape death one day or other.
1: ఈనాడు మనం పోషించుకున్న రేపటి దేమిటి ఈ దేహం వదలక తప్పదు.
0: We may maintain today, but you have to bound to give up the body tomorrow.
1: కనుక మనము చచ్చినా కూడా మంచిదే కాని మంచి పేరుని తెచ్చుకోవాలి.
0: Doesn't matter even if we were to die, but we should get a good name.
1: గుడ్ నేమే నిజమైనటువంటి యొక్క ప్రాణము.
0: Getting a good name is the real life spent.
1: వాళ్ళు చచ్చిన కూడాను ఆ పేరు మాత్రం నిలుస్తుంది.
0: Even if we not present any longer, the good name that here would remain.
1: కనుక పేరును మాత్రం పెంచుకోండి.
0: Therefore, get a good name.
1: సమాజంలో మంచి పేరును తెచ్చుకోవాలి.
0: Get a good name in society.
1: సమాజంలో గొప్ప పేరును తెచ్చుకోవటం గొప్ప కాదు.
0: It's nothing being great in the society.
1: He is a kotisrudu.
0: He is a millionaire.
1: Kotisrudu ainappudiki koodu guddey kaani merugu bangaramu mengapodu.
0: He may be a millionaire. After all, he eats normal average food of rice, not gold.
1: Kaani food nu maatrame bhujinchali.
0: He partakes only food.
1: Kanaka manam unnanta varaku nu sukhapadali.
0: So long we are alive, we should be happy.
1: Dehani sukhapettali.
0: And we should make everybody happy.
1: మన సంబంధం అని పెంచుకోవాలి.
0: అండ్ వీ షుడ్ హావ్ అసోసియేషన్ విత్ ది సొసైటీ.
1: అందరిని ఎందుకు ప్రేమ చూపాలి.
0: వీ షుడ్ ఎక్స్ప్రెస్ లవ్ టువర్డ్స్ ఎవ్రీబడి.
1: కేవలం సెల్ఫిష్ సెల్ఫిష్ నా పిల్లలు మాత్రమే నేను ప్రేమిస్తాను అని అని మాత్రం ఉండకూడదు.
0: యూ షుడ్ నాట్ లిమిట్ యువర్ లవ్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్ టు యువర్ చిల్డ్రన్ అలో.
1: అది సెల్ఫిష్.
0: యూ షుడ్ బి సెల్ఫ్లెస్ బట్ యు ఆర్ సెల్ఫిష్ నా.
1: సెల్ఫిష్ సెల్ఫిష్ ఎలాంటిది?
0: సెల్ఫిష్ వాట్ ఈస్ ఇట్?
1: ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్.
0: Bhagavan says fish is better than selfish.
1: Kanuka chepane chaala manchidi.
0: Fish is better.
1: Indukati andanni pinchukotamu chaala baadhyata avutundi.
0: In fact, to summon everyone all around is heavy responsibility.
1: Ee sanchayinchutundani jalam lopala fish.
0: The fish moves about in waters.
1: Aanandanga sanchayistuntadi.
0: As it moves blissfully.
1: Etti baadhyata kudanu pinchukodu.
0: It has no extra burden.
1: ఎక్కువ భారం తీసుకోదు.
0: ఇట్ డజంట్ టేక్ ఎక్స్ట్రా లోడ్.
1: కానీ ఈనాటి మానవుడు
0: బట్ మ్యాన్ టుడే
1: చచ్చేంత వరకు కూడా భారం తీసుకుంటున్నాడు.
0: డెత్ ఈజ్ ప్రిపేర్డ్ టు యాక్సెప్ట్ హెవీ లోడ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ.
1: ఆ లోయర్ వల్లనే చాలా తన లో అయిపోతున్నాడు.
0: బికాస్ ఆఫ్ హెవీ లోడ్ హీ బికమ్ సో లో ఇన్ లైఫ్.
1: కనుక బాధ్యతను మనం తగ్గించుకొని దైవ చింతన పెంచుకొని
0: develop love more and more.
1: మనం పెంచుకోవాల్సింది దైవ చింతనే.
0: What we have to develop today is the constant thinking of God.
1: పరమాత్మని యొక్క ప్రేమను పెంచుకున్నప్పుడే
0: when we develop love for God,
1: ప్రకృతి యొక్క ఆనందాన్ని అనుభవించవచ్చు.
0: You can experience the beauty and the joy of nature around.
1: కనుక నా డ్యూటీ ఇస్ గాడ్.
0: డ్యూటీ ఇస్ గాడ్.
1: వర్క్ ఈజ్ వర్షిప్.
0: వర్క్ ఈజ్ వర్షిప్.
1: ఈ రెండింటినీ మీరు దగ్గర పెట్టుకుని
0: keep in view these two principles.
1: ఎక్కువ బాధ్యతను పెంచుకోకుండా
0: వితౌట్ ఎక్స్ట్రా బర్డన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ
1: అందరినీ చూసుకునేవాడు భగవంతుడే.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ షోల్డర్స్ ఆల్ ద రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎవ్రీబడి.
1: అన్నింటినీ చూసుకోవడానికి దైవం ఉండగా మనం ఎందుకు ఇంత బాధకు?
0: When God is there to take care of us, why should we worry?
1: మనము అనుకుంటాం కానీ వరి పడుతుంటాం.
0: We know that theoretically, but we worry.
1: కానీ అట్లా ఉండకూడదు.
0: It should not be so.
1: మనము అన్ని భగవంతునికి అర్పితం చేసుకున్నప్పుడు మనం ఫ్రీగా ఉండాలి.
0: Then once we offer to God, we should be free then.
1: అప్పుడే నీవు శాంతిని పొందుతావు.
0: Then only you retain peace.
1: ఎన్ని యజ్ఞములు యాగములు చేసినప్పటికీ,
0: ఇన్ స్పైట్ ఆఫ్ పర్ఫార్మింగ్ యజ్ఞ యాగాస్ యాస్ మెనీ నంబర్ యాస్ యు కెన్,
1: కతువులు ఎన్ని ఆచరించినప్పటికీ,
0: యు మే ప్రాక్టీస్ ఎనీ నంబర్ ఆఫ్ రైట్,
1: దానిలో ఉన్నటువంటి ఒక ఇన్నర్ మీనింగ్ దాన్ని మాత్రం మనం తీసుకోవాలి.
0: యూ షుడ్ యాక్సెప్ట్, యూ షుడ్ రిసీవ్, కన్విన్స్ యువర్ సెల్ఫ్ ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఎవరీ స్పిరిచువల్ రైట్.
1: దైవాన్ని మనం మరవకూడదు.
0: యు షుడ్ నెవర్ ఫర్గెట్ గాడ్.
1: సర్వము మరచవచ్చు కానీ దైవాన్ని మరచకూడదు.
0: You may forget anything in this world, never forget God, says Bhagavan.
1: కనుక భగవంతుని మాత్రం నిరంతరము మనసులో పెట్టుకోవాలి.
0: Keeping your mind continuously the thought of God.
1: ఇది నేను ఈనాడు బోధించేటువంటి ఒక బోధ.
0: To remember God throughout our life is the message of Bhagavan today.

0: కథలు చెప్పు దినము దినము కాని తక్కినవన్నీయు తద్దినములే సద్భక్తులందరూ భగవంతుడాయంచు చెవులకింపు చరణ చేయు దినము.
1: ఇట్ ఈస్ ఓన్లీ డే వెల్ స్పెంట్ when all devotees gather and sing in praise of the Lord.
0: That day is the day.
1: Bidala
0: vathalanni priti to neraverchi annadamula maaki nunna dinamu.
1: When all people poor gather and just mingle like brothers is the day. The true day.
0: Daiva chintana cheyu dasa brindambulaku priti mrushtanambu pettu dinamu.
1: That is the day in the true sense, the day when we feed with all delicious items the servants of the Lord.
0: Mahaniyulavarainam manakadake tenchi చెలిమి భగవత్ కథలు చెప్పు దినము.
1: ఇట్ ఈస్ ద ట్రూ డే వెన్ నోబుల్ సోల్స్ కమ్ టు యూ అండ్ నరేట్ ద లీలస్ ద మిస్టరీస్ ఆఫ్ గాడ్.

0: కిరీటమును సాంప్రదాయంగా ప్రతి రాజు కూడాను ధరిస్తూ వచ్చారు. ఈనాడు కూడాను వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి వీరందరూ ముగ్గురు కూడి ఆ కిరీటమును పట్టుకుని రాముని శిరస్సు పైన ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు.
1: As per the tradition of those days, all kings will certainly have the crown on their head. Likewise, the sages Vasishta, Vamadeva, they came over there carrying the crown.
0: ఈ సమావేశములో పాల్గొనుటకు రాజులు, రారాజులు, సామంతులు, అనేక మంది ఋషులు ప్రవేశిస్తున్నారు.
1: There in the assembly gathered the kings, the emperors, the sages and saints.
0: సింహద్వారం నందు ఒక పెద్ద అక్షరములతో రాయబడినటువంటి యొక్క ఇది నూతనమైనటువంటి యొక్క పద్ధతి కనిపించింది.
1: At the main gate, there is a big poster with big letters written there.

0: అనగా సత్యధర్మాభియుక్తానాం, ఎవరు సత్యధర్మములతో జీవితాన్ని గడుపుదురో వారికి నాస్తి మృత్యు క్రియం భయం. మృత్యు భయమే లేదు అని ఒక అక్షరముతో రాయబడిన ఒక బోర్డు ఉంటుండాలి.
1: There is a board at the main gate. It carries these letters. Those that adhere, follow truth and righteousness.
0: సత్య ధర్మములను పాటించినటువంటి వానికి తిరిగి మరొక జన్మము లేదు.
1: Those that follow these two principles will not be reborn.
0: అనగా ఈ జన్మించిన జన్మము కాక తిరిగి జన్మమే లేదు. జన్మం వస్తే కదా మరణము.
1: This birth is enough. You will not be born again as a human.
0: కనుకనే జగత్తునకంత ఈ సత్యధర్మ పరాక్రమమును చక్కగా చాటుతూ వచ్చింది ఈ రామాయణము.
1: రామాయణ టాట్ దీస్ టూ మెయిన్ ప్రిన్సిపల్స్ సత్య అండ్ ధర్మ టు ద వరల్డ్.
0: భారతదేశ మాతృవర్తి ప్రపంచవ్యాప్తి శాశ్వత కీర్తిని ఆర్జించినటువంటిదే ఈ రామచంద్ర చక్రవర్తి యొక్క చరిత్ర.
1: ఇట్ ఇస్ ది హిస్టరీ ఆఫ్ రామ దట్ ఎర్న్ రెప్యుటేషన్ ఫార్ అండ్ వైడ్ at everywhere all over the world.
0: Rama rajyamunandu ekkada chuchinappudikini satya dharmamulu aneetundi padamule vinipistu vachayi.
1: Rama rajya, everywhere you hear these two words, satya and dharma.
0: Dharmam aneetundi ekkada chuchina kanipistu vachindi.
1: This righteousness is practiced.
0: Pillalu modalu peddala varaku,
1: yengilu
0: modalu purushulu varaku, chaduvarulu varaku, mookhulu varaku ఈ విధమైనటువంటి సత్యధర్మ తత్వాన్ని చాటుతూ వచ్చింది.
1: యంగ్ అండ్ ఓల్డ్, లిటరేట్ అండ్ ఇల్లిటరేట్ ఫాలోడ్ దీస్ టూ ప్రిన్సిపల్స్ సత్య అండ్ ధర్మ.
0: ప్రభు ఎట్టివాడో మంత్రులు ఎట్టివారు.
1: యాజ్ ఈస్ ది కింగ్ సో ఆర్ హిస్ మినిస్టర్.
0: మంత్రులు ఎట్టివారో ఆదేశకులు ఎట్టివారు.
1: యాజ్ వి ఫైండ్ ద మినిస్టర్ సో ఆల్సో ది
0: ఆదేశకులు ఎట్టివారు, ప్రజలు అట్టివారు.
1: సో ఆల్సో ద పీపుల్ అరౌండ్.
0: కనుక మంత్రులు సత్యధర్మ ప్రవక్తులు.
1: సో మినిస్టర్స్ ఫాలో దీస్ టూ ప్రిన్సిపల్స్ సత్య అండ్ ధర్మ.
0: రామాజ్ఞను శిరసా వహించి దేశమును పాలించడానికి నలుమూలలు కూడాను నియమించినటువంటి వారే లక్ష్మణ భరత శత్రుఘ్నులు.
1: ఫాలోయింగ్ ద కమాండ్ ఆఫ్ రామ, లక్ష్మణ భరత శత్రుఘ్న ఆర్ ఆస్క్డ్ టు గో అరౌండ్ ద హోల్ ఆఫ్ ది కింగ్డమ్.
0: దేశంలో ఏ మూలలు చూచినప్పటికీ ఏ విధమైనటువంటి విషయములు ప్రారంభమవుతున్నాయి, ఏ విధమైనటువంటి ధర్మములు ఆచరిస్తున్నారు, ఏ విధమైనటువంటి సత్యాన్ని పలుకుతున్నారు అనేటువంటి విషయ సేకరణ యందు వారు అతి జాగ్రత్తగా వస్తూ ఉన్నారు.
1: దే గో రౌండ్ ది ఎంటైర్ కింగ్డమ్ అండ్ ఫైండ్ అవుట్ టు వాట్ ఎక్స్టెంట్ ధర్మ ఇస్ ప్రాక్టిస్డ్, టు వాట్ ఎక్స్టెంట్ పీపుల్ టెల్ ట్రూత్.
0: వీరికి దూతలను అనేక మంది ఉంచారు.
1: దే హావ్ మెనీ మెసెంజర్స్. ఫైన్.
0: ఆనాటికి ఆనాడే రాజ్యములో ఏ విధమైనటువంటి ప్రజలకు అనానుకూలం జరుగుతుండది, అసత్యమునకు పాల్పడ్డారు, అధర్మములో మునుగుతున్నారు అనేటువంటి విషయాన్ని తెలపడానికి అనేక దూతలను నియమించారు.
1: There are so many messenger spies around to find out the inconvenience, discomforts that people face from time to time, how far they follow dharma, to what extent they speak truth.
0: అది కేవలము రామ రాజ్యం ఉండినంత వరకు కూడాను ఈ విధమైనటువంటి యొక్క ఇది జరుగుతూ వచ్చింది.
1: So long this రామరాజ్య took place there, then these two are followed.
0: 100 అశ్వమేధ యాగములు చేశాడు.
1: 100 అశ్వమేధ యాగస్ ఆర్ కండక్టెడ్.
0: ఇంకా అనేక విధములైనటువంటి యొక్క

0: యాగములు కూడా సలిపాడు.
1: మెనీ అదర్ యాగాస్ ఆర్ కండక్టెడ్.
0: ఈ విధమైన యాగములు జరుపుతూ సత్య ధర్మములనే ప్రచార ప్రబోధనలు సలుపుతూ వచ్చాడు.
1: విత్ దీస్ యాగాస్ ఆన్ వన్ హ్యాండ్ దీస్ టూ ప్రిన్సిపల్స్
0: రామ రాజ్యములో అందరూ సుమంగళులేగానే కనిపించారు.
1: ఎవ్రీబడి వర్ హ్యాపీ అట్ దట్ టైం.
0: వైధత్వం అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించలేదు.
1: దేర్ ఇస్ నో ఎనిమిటీ ఎనీవేర్.
0: పిల్లల ముందు తండ్రులు చచ్చటము ఇది సహజము.
1: ఇట్స్ క్వైట్ న్యాచురల్.
0: తండ్రుల ముందు పిల్లలు గతించడము ఇది అసహజము.
1: ఇట్స్ క్వైట్ అన్యాచురల్ ద చిల్డ్రన్ డై బిఫోర్.
0: కానీ రామరాజ్యం లోపల ఈ బాల్య మరణం అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించలేదు.
1: బట్ ఇన్ రామరాజ్య నో వన్ డైడ్ యంగ్.
0: యవ్వన మరణం అనేటువంటిది ఎక్కడా కనిపించలేదు.
1: నో వన్ డైడ్ యంగ్.
0: రోగముతో పీడింపబడేటువంటి వారు ఎక్కడా కనిపించలేదు.
1: నో వన్ సఫర్డ్ ఫ్రమ్ ఎనీ డిజీజ్.
0: దరిద్రం అనేటువంటిది ఎక్కడా కనిపించలేదు.
1: దేర్ ఇస్ నో పావర్టీ.
0: సకాల వర్షములు వర్షిస్తున్నాయి.
1: టైమ్లీ రెయిన్.
0: సమృద్ధిగా పంటలు పండుతున్నాయి.
1: ప్లెంటీ ఆఫ్ గ్రెయిన్.
0: ఆకలి దప్పులకు ఎట్టి కొరతలు లేదు.
1: దేర్ ఇస్ నో డెర్త్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్.
0: అశాంతి అనేటువంటిది ఎక్కడ కూడా ఏ మూల కూడా కనిపించలేదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ రెస్ట్లెస్నెస్.
0: అందరూ ఆనందముతో శాంతితో జీవితం గడుపుతూ వస్తున్నారు.
1: ఆల్ స్పెండ్ దేర్ టైమ్ ఇన్ బ్లిస్ అండ్ పీస్.
0: ఈ విధమైనటువంటి యొక్క కాలమును ఆనాటి కాలమును ఈనాడు స్మరిస్తే చాలా కించిత్ భావంగా కనిపిస్తుండాలి.
1: దట్ వాజ్ ది కండిషన్ ప్రివలెంట్ ఇన్ దోస్ టైమ్స్. వాట్ వీ ఫైండ్ వీ డోంట్ ఫైండ్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఇట్ టుడే.
0: రాముల వంటి నాయకుడు సుమంత్రుల వంటి మంత్రుల వంటి మంత్రులు వశిష్ట వామన వంటి పరిచారకులు అనగా పురోహితులు రామలక్ష్మణ భర్త శత్రుఘ్నులు అనేటువంటి కుమారులు ఉండినప్పుడు ఈ దేశము అప్పుడు రామరాజ్యం రూపొందుతుంది.
1: ది డే వెన్ వీ హ్యావ్ ద లీడర్ ఆఫ్ ది టైప్ ఆఫ్ రామ, ద డే వెన్ వీ హ్యావ్ అసిస్టెంట్స్ ఆఫ్ ది మినిస్టర్స్ ఆఫ్ ది టైప్ ఆఫ్ సుమంత, ద డే వెన్ వీ హ్యావ్ ప్రీస్ట్ ఆఫ్ ది కైండ్ ఆఫ్ వశిష్ఠ వామదేవ,
0: కలహములు ఎక్కడ కూడా కంటికి కనిపించలేదు.
1: దేర్ వాజ్ నో కాంట్రవర్సీ ఆర్ కాన్ఫ్లిక్ట్ ఎనీవేర్.
0: ఒకరినొకరు విమర్శించుకునేటువంటి విధి కూడా కనిపించడం.
1: దేర్ వాజ్ నో హేట్రెడ్ ఆర్ క్రిటిసిజం.
0: ఏ చిన్న ఉపకారమును కూడా ప్రత్యుపకారం చేయడానికి చేసేటువంటి వ్యక్తులే ఆ రాజ్యంలో కనిపించారు.
1: పీపుల్ హెల్ప్ ఫర్ ఎవ్రీథింగ్ దే రిసీవ్.
0: పట్టాభిషేక సమయమునందు
1: అట్ ద టైమ్ ఆఫ్ కరోనేషన్
0: ఈ రాములు ప్రప్రథమంలో ప్రదర్శించినటువంటిది ప్రకటించినటువంటిది చాలా విచిత్రమైనటువంటిది.
1: రామ ఎక్స్ప్రెస్డ్ టు ఎవ్రీబడి వెరీ వన్ ఇంపార్టెంట్ థింగ్.
0: ఈనాడు ఈ రకమైనటువంటి కళ్యాణకరమైనటువంటి పట్టాభిషేకం జరుగుతున్నదంటే దీనికంత కారణం ఎవరు?
1: హీ సెడ్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దిస్ ఆస్పిషియస్ అకేషన్.
0: అనేక పర్యాయములు సీతను వెతికి సీతజాడను నాకు నా క్షేమమును సీతకు తెలిపి అనేక విధములుగా కూడాను మాకు తోడ్పడినటువంటి వాడు హనుమంతుడు.
1: ఓన్లీ హనుమాన్ హూ హెల్ప్ అస్ ఇన్ ట్రేసింగ్ అవుట్ ద వేర్ అబౌట్స్ ఆఫ్ సీత.
0: మొట్టమొదట నా కృతజ్ఞతావందనం ఇస్తున్నానన్నాడు రాముడు.
1: రామ సెట్ ఫస్ట్ ఐ ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ టు హనుమాన్.
0: రెండవది
1: సెకండ్
0: రావణుడు సీతను కొనిపోయే సమయం లోపల తన ప్రాణమునైనను త్యాగం చేసి సీతను రక్షించడానికి ప్రయత్నించినటువంటి జటాయువుకు కృతజ్ఞత తెలుపుతూ వచ్చాడు.
1: వెన్ రావణ అబ్డక్టెడ్ సీత, జటాయు బర్డ్ సాక్రిఫైస్ హిస్ లైఫ్, లాస్ట్ హిస్ లైఫ్, డైడ్ ఓవర్ దేర్.
0: సీతను వెతకి అనేక రకములైనటువంటి యొక్క సైన్యమును చేకూర్చుకుని రాములకు సహాయం గావించినటువంటి సుగ్రీవునికి కృతజ్ఞత తెలుపుతూ వచ్చాడు.
1: హీ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు సుగ్రీవ హూ హెల్ప్ రామ విత్ ఆల్ హిస్ ఆర్మీ అండ్ అసోసియేట్స్.
0: ప్రథమంలో అందరూ సందేహించినప్పటికీ తాను సందేహించక తాను విభీషణుని నమ్మి అనేక విధములుగా తోడ్పడి విభీషణుడు ఈ రాక్షస మాయలనంతా కనిపెట్టి రాములకు సహాయం చేసినందుకు విభీషణుడు కూడాను కృతజ్ఞత చెప్పాడు.
1: Though the entire Lanka is filled by people with all doubts, there's one Vibhishana with no doubt whatsoever helped Rama.
0: Yetti sambandhamu lenatvanti ee vanarulu,
1: monkeys with no relationship whatsoever,
0: Sitaku kani Ramulaku kani yetti sambandhamu kaliginatvanti varu kadu.
1: They are not related to Sita
0: or Rama. Pararajyamulo bratikeetvanti varu,
1: they belong to a foreign.
0: Varandaru atyanta preetito Ramulaku tyagam chesi అనేక ప్రాణములు కోల్పోయినటువంటి ఈ యొక్క వానరులకందరికీ కృతజ్ఞత చెబుతూ వచ్చాడు.
1: రామ ఎక్స్ప్రెస్ హిస్ గ్రాటిట్యూడ్ టు ఆల్ మంకీస్ హూ డైడ్.
0: ఈ విధంగా ఎవరెవరు ఈ రామ రావణ యుద్ధమునందు సహాయం చేశారో వారందరికీ కూడా కృతజ్ఞత చెబుతూ వచ్చాడు.
1: రామ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు ఆల్ దోస్ దట్ హెల్ప్ డ్యూరింగ్ దిస్ వార్.
0: అనగా ఈ రామాయణం యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రం ఏదనగా ఉపకారం చేసినటువంటి వారికి నిరంతరం కూడాను జీవితమంతా కూడాను కృతజ్ఞతను చూపించాలి.
1: ద మెయిన్ ప్రిన్సిపల్ టాట్ బై దిస్ రామాయణ ఇస్ దిస్ దట్ వీ షుడ్ నెవర్ ఫర్గెట్ ఎనీబడి హూ హెల్ప్ యూ.
0: కృతజ్ఞతను చూపినటువంటి వాడే మానవుడు, కృతజ్ఞుడు అయినటువంటి వాడే దానవుడు.
1: ద వన్ హూ ఇస్ గ్రేట్ఫుల్ ఇస్ హ్యూమన్, ద వన్ హూ ఇస్ అన్గ్రేట్ఫుల్ ఇస్ ఎ డెమన్.
0: దానవత్వమునకు మానవత్వమునకు రూపములు ప్రత్యేకంగా లేవు.
1: The demon and the human, the forms are not separate.
0: ప్రవర్తనను పురస్కరించుకుని మానవుడు దేవుడు ఒక దానవుడు అని నిర్ణయిస్తూ వచ్చారు.
1: Basing on the conduct, we can decide who is a human, who is a demon, who is divine.
0: దుర్భావములను, దుశ్చేష్టలను, దుష్పదములను ఉపయోగించేటువంటి వారంతా కూడాను దానవులు అన్నారు.
1: The one with all bad feelings, wicked actions is a demon.
0: చేసిన ఉపకారమును మర్చిపోయి కేవలము దానికి అపకారం గావించేటువంటి దుష్టులను, దుర్మార్గులను కూడాను రాక్షసులుగా భావించారు.
1: హావింగ్ రిసీవ్డ్ ఆల్ పాసిబుల్ హెల్ప్ ఈవన్ హార్మ్స్ ఇన్ టర్న్ ఈజ్ ఎ డెమన్.
0: కనుకని సత్య ధర్మములను విస్మరించి,
1: ఫర్గెటింగ్ ట్రూత్ అండ్ రైచస్నెస్,
0: అసత్యమే ప్రాణము, ధర్మమే ఊపిరిగా విశ్వసించేటువంటి ఈ మూర్ఖులను దానవులని పిలిచి వచ్చారు.
1: దేర్ఫోర్ హూ ఫర్గెట్ దిస్ ట్రూత్ అండ్ రైచస్నెస్ దే ఆర్ ది డెమన్స్.
0: ఈనాటి కాలములో మానవులకు అసత్యమే ప్రీతి.
1: టుడే ది హ్యుమానిటీ ఇస్ ఆఫ్టర్ ఫాల్స్హుడ్.
0: ధర్మం అంటే ఏమిటో వారు తెలియనటువంటి ఇంట్లో అధర్మాన్ని ప్రవర్తిస్తున్నారు.
1: హావ్ ద నో ఐడియా ఆఫ్ ధర్మ, దే ఫాలో అన్రైచస్.
0: కానీ మన వేదములందరూ కూడాను సత్యం వద ధర్మం చరాన్ని ప్రబోధిస్తుంటాయి.
1: బట్ హౌ ద వేద టీచర్స్ స్పీక్ ట్రూత్.
0: ఈ మాటలు ఎందుకు కూడాను ఈయనకి ఉపయోగించుకునేటువంటి యోగ్యత లేనటువంటి ప్రజలుగా తయారవుతున్నారు.
1: దే ఆర్ నాట్ ఈవెన్ ఎలిజిబుల్ టు అటర్, లీవ్ అలోన్ ప్రాక్టీసింగ్ దెమ్.
0: కేవలము ధర్మము అనేటువంటిది వస్తు ప్రమాణము.
1: Righteousness is the quality of any object.
0: ఎట్లు ఈ యొక్క వస్తువు యొక్క ప్రమాణం?
1: How do you decide?
0: ఇది నీ నమ్మకం పైన ఆధారపడలేదు.
1: It doesn't depend on your faith.
0: దాని యొక్క స్వభావము, దాని యొక్క స్వరూపము అది.
1: It is its natural form and its
0: quality. దహన శక్తి కలిగినటువంటి దానిని అగ్ని అని పిలుస్తూ వచ్చారు.
1: That which burns is fire.
0: అగ్ని అనగా ఏమి? దహన శక్తి, దాని ధర్మము.
1: Fire quality is to burn.
0: నీవు నమ్మినా నమ్మకపోయినప్పటికీ నీ దాని దహన శక్తి ఉన్నది.
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఇట్ సర్టన్లీ బర్న్.
0: ఈ దహన శక్తి నీ నమ్మకం పైన ఆధారపడలేదు.
1: దిస్ బర్నింగ్ క్వాలిటీ డజంట్ డిపెండ్ ఆన్ యువర్ ఫెయిత్.
0: తెలియక ముట్టు అది నిన్ను కాలుస్తుంది.
1: యు నో ఆర్ నాట్ ఇట్ విల్ బర్న్.
0: దాని ధర్మం అది.
1: ఇట్ ఇస్ ధర్మ.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: మంచుగడ్డ ఉంటుంది.
1: యు ఫైండ్ ది ఐస్.
0: మంచుగడ్డకు చల్లదనము దాని యొక్క ధర్మము.
1: టు బి కోల్డ్ ఈజ్ ఇస్ క్వాలిటీ.
0: నీవు ఏ విధంగా నమ్మినా నమ్మకపోయినప్పటికీ అది మంచుగడ్డ తన యొక్క ధర్మమైన చల్లదనం నిరూపిస్తుంటారు.
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ద ఐస్ హాస్ గాట్ ఇట్స్ ఓన్ నేచురల్ క్వాలిటీ.
0: అది చల్లగా లేకపోతే, వేడిగా ఉంటే అది ఐస్ మంచుగడ్డ కాదు.
1: ఇఫ్ ఇట్ నాట్ కోల్డ్ యూ కెనాట్ కాల్ ఇట్.
0: తన ధర్మాన్ని తాను కోల్పోయింది.
1: ఇట్ హాస్ లాస్ట్ ఇట్స్ స్ట్రెయిట్.
0: అదే విధంగానే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు.
1: ద సన్ షైన్స్.
0: ఈ సూర్యుని యొక్క ప్రకాశమునకు ఏది ధర్మము?
1: వాట్ ఈస్ ది
0: ప్రకాశమే ధర్మము.
1: ద షైనింగ్ ఈస్ ది ధర్మ ఆఫ్ సన్.
0: ఒకవేళ నీకు కనిపించకపోవచ్చును.
1: యు మే నాట్ సీ.
0: ఇది నీ నమ్మకం పైన ఆధారపడినటువంటిది కాదు.
1: ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ యువర్ ఫెయిత్.
0: ఆ యొక్క ప్రకాశం సూర్యునితో ఉంటేనే ఉండండి.
1: దట్ లైట్ ఈస్ ఆల్వేస్ విత్ ద సన్.
0: మధ్యలో మేఘములు కావటం చేత ఆ ప్రకాశం నీకు కనిపించకపోవచ్చు.
1: బికాస్ ఆఫ్ ద క్లౌడ్స్ ఇన్ బిట్వీన్ యు మే నాట్
0: మేక. నీవు అంధుడు కావటం చేత సూర్యప్రకాశాన్ని నువ్వు చూడలేకపోవచ్చును.
1: ఆర్ యు మే బి రాదర్ బ్లైండ్ అండ్ యు మే నాట్ బి ఏబుల్ టు సీ లైట్.
0: అంత మాత్రం చేత సూర్యునికి ప్రకాశం లేదని చెప్పని అనడానికి వీలు కాదు.
1: ఫర్ దట్ రీజన్ యూ కెనాట్ డినై.
0: అదే విధంగా మానవునికి ఒక ధర్మం ఉంటుండాలి.
1: లైక్ వైజ్ హ్యూమన్ హ్యాస్ వన్ ధర్మ.
0: ఏమిటి మానవుని ధర్మము?
1: వాట్ ఈస్ హ్యూమన్ క్వాలిటీ?
0: కర్మ శుద్ధిగా ప్రతి కర్మను ఆచరించడమే ధర్మము.
1: With all the purity of heart, he should undertake every activity.
0: Anaga manasu, vaku, kayamu. Moodinti yokka ekatvamto aacharinchetundide dharmam.
1: The dharma of every human is to have integrated form and thought, word and deed.
0: Maatalo okati cheppi kriya marakuti chesetundide adharmam.
1: It is unrighteous to entertain one thought, to say another thing and to act in a different way.
0: Kanukune ee naadu ee moodinti yokka ekatvam aneetundi kanipinchapovatu chetane adharmam aneetundi abhivruddhi ayipoyindi.
1: Today there is no harm in a thought, word and deed. Therefore
0: vidyavantulu modalukoni vidyahirunu varaku kudanu ee triputi yokka ekatvam aneetundi kanipinchatam ledu.
1: I from illiterate to literate, you don't find this harmony.
0: Namakam beleka nammina vaani vale నటన చేయువాడు నాశమగును.
1: Without faith he pretends as if he has got faith. He is bound to ruin himself.
0: నమ్మకం ఉండినట్టు నటన చేసేటువంటి వాడు ఏ నాటికైనా కూడాను నాశనమవుతాడు. అతను కేవలం దానవత్వంతో కూడినటువంటి వాడు.
1: He has no faith actually speaking, but he pretends as if he has got faith.
0: ఈనాటి యొక్క ప్రపంచం యొక్క పరిస్థితి అంతా కూడా సత్యధర్మం పూర్తి నిర్మూలమైపోయినాయి.
1: ఇన్ ద ప్రెసెంట్ డే వరల్డ్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సత్య అండ్ ధర్మ.
0: కనుకనే ఈ సత్యధర్మాన్ని కాపాడే నిమిత్తమై
1: ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ సత్య
0: ఉన్నతమైనటువంటి యొక్క స్త్రీ పురుషులను అభివృద్ధి చేయాలి.
1: We have to develop men and women to foster these
0: people. ఏ దేశము సత్య ధర్మ పరాయణులై జీవిస్తుంటారో స్త్రీ పురుషులు ఆ దేశమే సుభిక్షంగా ఉంటుంటారు.
1: That country where you find men and women adhering to these two principles certainly
0: బాల బాలికల యొక్క దివ్యమైనటువంటి యొక్క మహిమ ఈ యొక్క సత్యశీలమే ప్రధానము, ధర్మశీలమే ఆధారము.
1: The glory of boys and girls depend on this truth and righteousness.
0: అట్టి స్త్రీ పురుషులు అభివృద్ధి అయినట్టే భారతదేశము నిత్య కళ్యాణం పచ్చని తోరణంగా ఉంటుంది.
1: When we have such men and women in this country, Bharat, it will certainly prosper.
0: ప్రాచీన కాలము నుండి ఇతర దేశములకు ఆధ్యాత్మిక సంపత్తిని అనేక విధములుగా అందించి చేకూర్చి అన్ని దేశములను రక్షించినటువంటిది సర్వ మానవులు కూడా సుక్షేమం కలగాలని చెప్పిన లోక సమస్త సుఖినో భవంతు అని ఆశీర్వదించినది ఈ భారతీయ సంస్కృతి.
1: దిస్ ఈజ్ ఓన్లీ దిస్ భారత్ ది సీక్రెట్ ల్యాండ్ విచ్ వాంటెడ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్ ప్రేడ్ ఫర్ ఇట్ అండ్ దెన్ షేర్డ్ ద స్పిరిచువల్ వెల్త్ అండ్ నాలెడ్జ్.
0: ధర్మమును కాపాడే నిమిత్తమై రాజులు, ప్రజలు, పతివ్రతామతల్లులు, ఋషులు, మునులు అందరూ కూడా పాటుపడ్డారు.
1: ద కింగ్స్, ద మదర్స్, ద సేజెస్ అండ్ సెయింట్స్ స్ట్రగుల్ హార్డ్.
0: సామాన్యమైనటువంటి కుటుంబీకులు కూడా సత్య ధర్మపరాయణులుగా రూపొందారు.
1: ఎవరేజ్ హౌస్ హోల్డర్ ఆల్సో హస్ బికమ్ ఎన్ ఎంబోడిమెంట్ ఆఫ్ రైచ్యూస్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: ప్రభు సత్య ధర్మపరాయణుడు.
1: Because king follows
0: satyavak paripalakudu
1: upholds
0: dharmatyanu aasaktudu
1: he follows
0: kanukane prajalu kudunu aa vidhanga maarutaaniki avakasam untuntadi.
1: Therefore people also conduct themselves in that way.
0: Ee naadu yada raja tada praja. Inga prabhu ittiga untunnappudu prajalu ettivariga maartaru.
1: Today we find kings of that kind.
0: Prajala doshame ledu.
1: There's no mistake.
0: ప్రభువులు యొక్క దోషములే ఇవన్నీ.
1: The whole mistake lies with the
0: ప్రభువులు సరైన వారు కాకపోవటం చేతనే ప్రపంచమంతా ఈ గతిని అనుభవిస్తుంది.
1: As the rulers are not proper, this is the present day.
0: ఎవరి స్వార్థము వారిది?
1: Each one takes care of one's own self.
0: ఎవరి దురాశ వారిది?
1: Each one has got his own.
0: ఎవరి పదవులు వారిది? ఎవరి పదవులు?
1: Each one takes care of position.
0: కనుకని తమ పదవులకు, తమ స్వార్థములకు, తమ యొక్క ఆనందములకే తాము పాటుపడుతున్నారు. కానీ ప్రజల యొక్క ఆనందం ఏమిటి, ప్రజల యొక్క సుఖమేమిటి, ప్రజల యొక్క దుస్థితి ఏమిటి అని విచారించేటువంటి నాయకుడు ఒక్కడైనా కనిపించలేదు.
1: ఈచ్ వన్ థింగ్స్ ఆఫ్ వన్స్ ఓన్ పొజిషన్, సెల్ఫిష్నెస్ అండ్ వన్స్ ఓన్ హ్యాపీనెస్. దే ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ ది పీపుల్ వెల్ఫేర్ అండ్ ద ప్రోగ్రెస్. అండ్
0: దేశం యొక్క క్షేమము సుస్థిరంగా ఉండాలనుకుంటే
1: in order to have welfare in this country
0: mahaniyulu yokka din tattvanni chakka tucha ansarinchali.
1: We should follow the path of noble souls.
0: Prachina kalam nundi atti rishulunu ansarinchadam chetane bharat desham inta kalam varaku ee vein sthitilo undagaligindi.
1: The bharat could remain at least in this situation because
0: mahaniyulu kochetundi aadayamu ledu.
1: In fact noble souls
0: Vashishtu
1: don't have any profit.
0: వశిష్ఠుడు దశరథ మహారాజ్ దగ్గర వచ్చి నివసించడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్ బిహైండ్ వశిష్ఠ స్టేయింగ్?
0: దశరథ మహారాజ్ యొక్క కనక వస్తువాహనాలు తనకెందుకు?
1: హౌ ఇస్ హి బాదర్డ్ అబౌట్ ఆల్ ది వెల్త్ ఆఫ్ దశరథ?
0: సీత కూడా చెప్పింది.
1: దట్స్ వాట్ సీత ఆల్సో సెడ్.
0: ఓ హనుమంతుడా,
1: ఓ హనుమా,
0: నీకు ధనకనక వస్తువాహనాలతో తృప్తి పరచడం నా చేత కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు మీ టు సాటిస్ఫై
0: చేత కాదు మాత్రమే కాదు, ముల్లోకములంతా నీకు పట్టం కట్టినప్పటికీ నా రుణం నేను తీర్చుకోలేను.
1: ఈవెన్ ఇఫ్ ఐ గిఫ్ట్ యూ ఆల్ ద త్రీ వరల్డ్స్ ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ మై గ్రాట్యూట్యూడ్ ఇన్
0: ఇంత త్యాగపరుడవు నీవు.
1: యువర్ వన్ ఆఫ్ సాక్రిఫైస్.
0: ఇంత భక్తి వశులవు.
1: యువర్ వన్ ఆఫ్ డివోషన్.
0: ఈ రెండు కూడా ఉండటం చేతనే ముల్లోకములంతా కూడా నీవు సంచరించవచ్చు.
1: In, because you have these two, you can move about.
0: ఈ సంచారం చేత ముల్లోకములు కూడా సుభిక్షంగా రూపొందుతాయి.
1: Because of your movement in the three worlds, all the three worlds will be prosperous.
0: కనుక ఈనాడు సత్య ధర్మము అభివృద్ధి కావాలి.
1: Today సత్య ధర్మ should improve.
0: సత్య ధర్మం అంటే ఏదో తెలియనటువంటి యొక్క మూర్ఖత్వం కాదు ఇది.
1: It's not any
0: ఏది ధర్మము, ఏది సత్యము అని అనేక రకంగా ప్రశ్నించేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ల గుణం తాళాలు వేసేవాళ్ళు అనేక మంది ఉంటుంటారు.
1: There are people who question what is satya, what is dharma. There are people who dance to their tune.
0: సత్య ధర్మం అంటే తెలియనటువంటి వాడు నీ వ్యక్త మనిషి అయినావు.
1: ఇఫ్ యూ డోంట్ నో వాట్ ఈస్ ట్రూత్ అండ్
0: రైట్, మనిషే కాదు.
1: యు ఆర్ నో హ్యూమన్ అట్ ఆల్.
0: నీ యొక్క సహజ ధర్మమే సత్య ధర్మము.
1: యువర్ నేచురల్ క్వాలిటీస్ ఆర్ దీస్ టూ.
0: నీ లైఫ్ ఏ సత్య ధర్మము.
1: యువర్ లైఫ్ ఈస్ దిస్ ట్రూత్.
0: నీ జీవితమే సత్య ధర్మము.
1: అండ్ యువర్ లైఫ్ ఈస్
0: అంత ఉండి సత్య ధర్మం నాకు తెలియలేదంటే ఎంత మూర్ఖుడని చెప్పాలి.
1: అండ్ యూ సే దట్ యూ డు నాట్ నో సత్య అండ్ ధర్మ, హౌ ఫూలిష్ యు ఆర్.
0: కనుక సత్య ధర్మము మూడు కూడాను కేవలము ఒక త్రిపుడి త్రికరణ శుద్ధిగా ఉండేటువంటివి.
1: Therefore all the three we have.
0: సత్యం అంటే ఏమిటి? ఏది తలచావో,
1: వాట్ యు థాట్,
0: అది పలుకు.
1: You say that.
0: ఏది పలికావో
1: what you said
0: అది చెయ్యి.
1: Practice it.
0: ఇదే ధర్మం.
1: That is dharma.
0: కనుకనే ప్రతి దానికి కూడాను మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: In every aspect there should be trinity, unity of all the three, thought, word and deed.
0: దీనిని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు.
1: Is what he said, the proper study of mankind
0: man,
1: is man.
0: Man, man.
1: Man, man.
0: ఎందుకు మ్యాన్ అని పెట్టుకున్నాడు?
1: Why do you call man?
0: ఈ మ్యాన్ అనేటువంటిది ఈ ప్రాపర్ స్టడీ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: There should be proper study, there should be unity in this trinity.
0: ఈ విధమైనటువంటి యొక్క సత్య ధర్మాన్ని ప్రచార ప్రబోధన సల్పితే కాకుండా ఇది కేవలం మనం సంపాదించేటువంటిది కాదు.
1: These two are not merely to be propagated, cannot be earned or acquired.
0: Narasimhamurthy cheppadu satya dharmanni manam sadinchali sampadinchali.
1: Narasimhamurthy said you should acquire, you should
0: sampadinche tundi material kaadu ivanni.
1: Is not material wealth to be acquired.
0: Tanayende untunnayi sthiranga.
1: They are present naturally in you.
0: Nee yokka janamunto paate avi kudunu janminchinayi.
1: They are born along with you.
0: నీ తలను నువ్వు ఎక్కడైనా ప్రపంచానికి పుట్టిన తర్వాత సంపాదించుకున్నావా?
1: హ్యావ్ యూ అక్వైర్డ్ యువర్ హెడ్ ఆఫ్టర్ హావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్?
0: నీ చేతులు ఏమైనా ప్రపంచాన్ని దగ్గర వచ్చిన తర్వాత ఎక్కడైనా కొనుక్కున్నావా?
1: హ్యావ్ యూ బాట్ ఇట్ ఎనీవేర్ ఇన్ ది వరల్డ్?
0: నీతో పాటు ఈ అంగములు ఎక్కడ వచ్చినాయో?
1: ఆల్ ది లింబ్స్ ఆఫ్ యువర్ బాడీ
0: ఈ ప్రాణంతో పాటు సత్యధర్మం కూడా అట్టే వచ్చాయి.
1: సో అలాంగ్ విత్ యువర్ బాడీ సత్యధర్మ ఆర్ ఆల్సో బోర్న్.
0: దీనిని వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సెర్చ్.
0: ఎక్కడో సంపాదించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఎర్న్.
0: దీన్ని కొనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు బై.
0: ఈ కంపెనీలో సప్లై అయ్యేటువంటివి కాదు.
1: దే కెనాట్ బి సప్లైడ్.
0: హృదయం నుండి ఆవిర్భవిస్తున్నాయి.
1: ఒరిజినేటెడ్
0: బై. సహజమైనటువంటివి.
1: దే ఆర్ క్వైట్ నేచురల్.
0: ఇది నీ జీవితానికి ప్రాణ సమానమైనటువంటివి.
1: దే ఆర్ ది వెరీ లైఫ్ బ్రెత్.
0: కనుక మనము ఉన్నదానిని పోగొట్టుకోకుండా చూసుకోవాలి.
1: సో వీ షుడ్ సీ దట్ వీ డు నాట్ లూజ్ వాట్ వీ హావ్.
0: సంపాదించుకోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ ఎర్న్.
0: సత్యమైనటువంటిది ధర్మమైనటువంటిది మన యొక్క హక్కులు.
1: సత్య ధర్మ ఆర్ యువర్ రైట్స్.
0: అయితే ఈనాడు హక్కులు అనేటువంటి దాన్ని కోరుతున్నారు కానీ కర్తవ్యాలు నిర్వర్తించడం లేదు.
1: బట్ వీ థింక్ ఆఫ్ రైట్ బట్ వీ ఆర్ నాట్ థింక్ ఆఫ్ అవర్ రెస్పాన్సిబిలిటీ.
0: కనుకనే కర్తవ్యాన్ని నిర్వర్తించినటువంటి మానవులకు హక్కు అనేటువంటిదే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది వన్ హూ డిశ్చార్జెస్ రెస్పాన్సిబిలిటీ నీడ్ నాట్ బాదర్ ద రైట్.
0: కేవలం హక్కు హక్కు అని అరువులు చాస్తున్నారు.
1: యూ జస్ట్ షౌట్ ఇన్ ద నేమ్ ఆఫ్ రైట్స్.
0: కేవలం ఒక అజ్ఞానమే.
1: ఇట్స్ ఇగ్నోరెన్స్.
0: ఏమిటి నీకు హక్కు ఉంది?
1: వాట్ ఆర్ దీస్?
0: నీకు అడిగే హక్కు కూడా లేదు.
1: యూ హ్యావ్ నో రైట్.
0: న్యాయంగా విచారిస్తే సత్యధర్మాన్ని వదిలి జీవించే టైంలో ఈ ప్రపంచం ఉండడానికి కూడా నీకు హక్కు లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డోంట్ అబ్జర్వ్ సత్యధర్మ యూ హ్యావ్ నో రైట్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్.
0: నీవు సత్యధర్మంతో ఉంటే ఈ జగత్తులో జీవించు.
1: ఇఫ్ యూ గాట్ దీస్ టూ యూ కెన్ లివ్ హియర్.
0: లేకపోతే లంకాపట్నంలో ఇల్లు కట్టుకో.
1: అదర్వైజ్ కన్స్ట్రక్ట్ యువర్ హౌస్ దేర్ ఇన్ లంకా.
0: కనుక నేను సత్యధర్మంను విశ్వసించినటువంటి వాడే ఈ ప్రకృతికి సరి అయినటువంటి మానవుడు.
1: Therefore, those who observe these two twin principles, Satya Dharma, they can live here as humans.
0: Vairagyam atyavasaram annaru. Vairagyam.
1: For this, renunciation is absolutely necessary.
0: Vairagyam ante emiti?
1: What do you mean by renunciation?
0: Anaga illu, vaakili, aalu, biddalu vadalipetti aranyaniki povatam vairagyam antunnaru. Idi chaala porapatu.
1: Renunciation doesn't mean running away into the forest, leaving your family and the house here.
0: సుఖదుఖములు రెండింటి కూడా సమర్థంగా భావించటమే వైరాగ్యం.
1: ట్రూ రినన్సియేషన్ మీన్స్ టు మెయింటైన్ ఈక్వానిమిటీ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రెజర్ అండ్ పెయిన్. నిందాస్తులను
0: రెండింటినీ సమంగా అనుభవించటమే ఈ యొక్క వైరాగ్యము.
1: హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ ఈక్వానిమిటీ.
0: లాభ నష్టములు రెండింటి కూడా సమంగా విభజించి ఆనందించటమే వైరాగ్యము.
1: టు హ్యావ్ ది సేమ్ స్టేట్ ఆఫ్ బ్లిస్ ఇన్ ఆల్ ది త్రీ పీస్.
0: ద్వైత భావమును త్యజించడమే వైరాగ్యము.
1: టు గివ్ అప్ ఆల్ ద డ్యువాలిటీ.
0: ద్వైత భావాన్ని విశ్వసించడమే వైరాగ్యము.
1: అండ్ టు ఫాలో ది స్పిరిట్.
0: కాబట్టి వైరాగ్యం అనగా అన్ని వదిలిపెట్టిపోవటం కాదు వైరాగ్యము.
1: సో వైరాగ్య doesn't mean not
0: ఎవరైనా నిన్ను స్తుతించని లేక నిందించని రెండింటినీ సమానంగా తీసుకో.
1: వన్ మే ప్రైజ్ యూ, వన్ మే బ్లేమ్ యూ. టేక్ ఇట్ ఇన్ ఈక్వల్ స్పిరిట్.
0: సుఖానికి పొంగవద్దు, దుఃఖానికి కృంగవద్దు.
1: డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ ఎక్స్టాల్డ్ విన్ యువర్ ప్రైజ్ నాట్ డిప్రెస్డ్ వెన్ యువర్
0: భూషణకు నీవు ఏడ్చవద్దు, భూషణకు నవ్వవద్దు.
1: డోంట్ క్రై వెన్ యువర్
0: సుఖదుఖ సమీకృత్వ లాభం లాభం చేయాలి. ఇది నిజమైన వైరాగ్యం.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్, విక్టరీ అండ్ డిఫీట్.
0: చాలా మంది దీనికి అర్థం సత్కృతం తెలుసుకోలేక వైరాగ్యం అంటే అన్ని వదిలిపెట్టిపోమని చెప్పి అంటున్నారు.
1: మెనీ డోంట్ అండర్స్టాండ్ దిస్. దే థింక్ దట్ రెన్సియేషన్ ఇస్ లీవింగ్ ద ఫ్యామిలీ.
0: వదిలిపెట్టడం అక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు గివ్ అప్.
0: ఈ భేదమును వదిలిపెట్టడమే వైరాగ్యము.
1: యు షుడ్ గివ్ అప్ దిస్ డ్యుయాలిటీ.
0: రెండు మన మంచికే.
1: బోత్ ఆర్ ఫర్ అవర్ గుడ్.
0: దుఃఖం వచ్చినది మన మంచికే.
1: ద పెయిన్ ఇస్ ఫర్ అవర్
0: గుడ్. సుఖం వచ్చినది అది మన మంచికే.
1: ప్లెజర్ ఇస్ ఫర్ అవర్ గుడ్.
0: ఈ నిమిషంలో దుఃఖపడుతున్నాము, ఈ దుఃఖం ముందుకు ఏ సుఖాన్ని అందిస్తుందో.
1: యు మే ఫీల్ ద పెయిన్ నౌ, వాట్ ప్లెజర్ ఇస్ అవైటింగ్.
0: నీవు ఒక మార్గంలో నడుస్తున్నావు.
1: యు ఆర్ వాకింగ్ అలాంగ్ ద వే.
0: ఎత్తులో పోయి మిట్ట పైన చేరినావు.
1: యు రీచ్ దట్ మౌంటైన్.
0: నేను పైన ఉన్నాను మిట్ట పైన నీవు భ్రమిస్తున్నావు.
1: యు ఆర్ డెల్యూటెడ్.
0: మరో నిమిషమే నీవు క్రిందికి దిగవలసి వస్తుంది.
1: లేటర్ యు హావ్ టు గెట్ డౌన్.
0: నీవు క్రిందికి దిగావు.
1: యు హావ్ గాట్ డౌన్.
0: అయ్యో నేను క్రిందికి దిగా, నేను విచారించనక్కర్లేదు.
1: డోంట్ బాదర్ దట్ యు
0: ఈ ప్రయాణం అట్టనే సాగించు, తిరిగి మిట్టకు వచ్చేస్తుంది.
1: లేటర్ యూ కెన్ క్లైంబ్ అప్ ది మౌంటైన్ టాప్.
0: కనుక నీ అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటిది ఈ సుఖ దుఃఖములని ఈ రెండింటి ఎందు సమత్వంగా భావించాలి.
1: దేర్ఫోర్ మెయింటైన్ ది స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ ఇన్ దీస్ టూ ఆస్పెక్ట్స్.
0: ఇది ఏ నిజమైనటువంటి వైరాగ్యం,
1: దిస్ ట్రూ రెనన్సియేషన్.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: పతికి దూరమై
1: అవే ఫ్రమ్
0: తప్పించుచున్నటువంటి యొక్క సీత అశోకవనములో ఉంది.
1: Sita was there in Ashokavana, separated from her
0: husband. Ashokavanamunaku enta shrungaramo chesadu ee ravanudu.
1: Ravana decorated the entire garden Ashokavana.
0: Sitanu santoshaparisthe aami vashamavutundo emo ani pichi namakam cheta aneka vidhamulaga kudanu Ashokavanani shrungaraparchadu.
1: Because of blind faith, if he thought that if he pleases Sita, she would submit herself to him.
0: Sita ee tuchyamainatundi bhautikamainatundi pratikamainatundi ee sukha aanandal kosamani ee andal kosam taanu bhavinchaledu.
1: Sita is not deluded by worldly ephemeral transient
0: rakshas bhavalu.
1: That's all demonic ideas.
0: Kani ye andam kudanu aamenu aakarshinchaledu.
1: No beauty attracted her.
0: Kani
1: but
0: okaloka dinamu chinna koti ashoka vruksham paina kurchoni ramakathana bodhisthuntundadi.
1: On one day a small monkey climbed up the tree top and started singing the glory of Rama.

0: వినింది ఎవర్రా ఈ రంక లోపల నా చరిత్రంతా చెప్తున్నారే అని ఒక్కతూరి తలెత్తి చూచింది.
1: సీత హర్డ్ ఆల్ దిస్ సాంగ్ ఆఫ్ హనుమాన్ అండ్ షీ జస్ట్ లుక్డ్ ఎట్ ది టాప్.
0: కోతి ఏం అందమైనటువంటిది,
1: మంకీ వాట్ బ్యూటీ ఫైండ్ దేర్,
0: అది చాలా వికారమైనటువంటిది,
1: వెరీ అగ్లీ,
0: కానీ
1: బట్
0: ఆ కోతి సీతకు చాలా అందంగా కనిపించింది.
1: బట్ ది వెరీ మంకీ అపియర్డ్ వెరీ బ్యూటిఫుల్.
0: ఆ అందం కోతిలో ఉందా?
1: మంకీ
0: రామనామ స్మరణలో ఉంటుండాలి ఆమెకు అందం.
1: ద బ్యూటీ లైస్ ఇన్ ద చాంటింగ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్.
0: తాను ఏదాన్ని ఇష్టపడుతుండదో ఆ ఇష్టమైనటువంటి యొక్క నామము వినేటప్పటికీ ఆమెకు ఆనందం వేసింది.
1: ద నేమ్ దట్ షీ లైక్స్ with the moment she heard it, naturally she was very blissful.
0: Andame aanandam, aanandame jeevitam akarandam,
1: she said, this bliss is the life and there's the nectar of our life.
0: Kalaku aanandam lenatundi andamu nirupayogamu,
1: and that beauty without bliss is useless.
0: Ee ramaname naaku aanandam,
1: I like ee
0: aanandame naa andamu,
1: and this blissful name of Rama is the nectar of my life.
0: Ee vidhamga kudanu ramayanamlo aneka vidhamainatundi yokka అందానందములు కూడా నువ్వు గురించి ప్రబోధిస్తూ వచ్చింది.
1: రామాయణ టాట్ దీస్ టు అంద బ్యూటీ ఆనంద ద బ్లిస్.
0: కనుక సీతారాముల యొక్క ఆనందము దేని గురించి ఆనందము? ప్రజల యొక్క క్షేమమే వారికి ఆనందము.
1: The welfare of the people
0: gave them the bliss. Dharma margamulo pravartinchadame variki aanandamu.
1: When people follow these two principles, they are happy.
0: They kaasunu kudunu varu koraledu.
1: They did not expect anything.
0: Ye vidhamen tatpaltamunu aashinchaledu.
1: They did not expect
0: anything. Pedalakandarkini ivvatame chuchukotame chuchukot ivanni aanadu kaadu ee naati varaku kudunu avataram nanni chese panulu ive.
1: Rama went on giving. It's not only then, even now incarnation gives and gives.
0: Ivvatam mimmalni em adugutunnanu nenu.
1: What is that Bhagavan is asking you today?
0: Ivvatam chilli gavva kudunu adagatam ledhu.
1: He doesn't ask even a pie.
0: Vidyarthulukanta free education.
1: Bhagavan is giving free education to students.
0: Free treatment.
1: Free medical treatment.
0: Free play. Anni kudunu laboratory free. Anni free ne.
1: Everything is free, laboratory and library.
0: కానీ వారు తిండి మాత్రం వారు తింటున్నారు.
1: But however they eat their own food.
0: ఈ విధంగా ఏ లోకంలో జరుగుతుండాలి?
1: Where do you find in the entire world?
0: ఏ దేశంలో జరుగుతుండాలి?
1: Where it happens?
0: ఎక్కడ జరగటం లేదు. ఎవరిని నేనే కించిత్ అయినా కూడా ఆశించటం లేదు.
1: భగవాన్ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడీ.
0: కనుకనే ఇదియే నా ఆనందం.
1: This gives bliss to Bhagavan.
0: ఏమిటి ఆనందము? మీరు మంచివారుగా తీర్చి, మీరు మంచివారు రూపొందితే, ఆదర్శమైనటువంటి విద్యార్థులుగా రూపొందితే అదే నా ఆనందం.
1: If you mold yourself as noble good people and set an ideal, well, that makes Bhagavan very happy.
0: ఈనాడు ఎట్లా ఉందంటే ప్రపంచము,
1: how is the world today?
0: ధనమిచ్చి తనుకునేటువంటి దగ్గరనే శ్రద్ధా భక్తులు ఎక్కువైపోతున్నాయి.
1: You find sincerity in centers where they pay money.
0: ధనమిచ్చి హాస్పిటల్లో చేరిన దగ్గరనే శ్రద్ధా భక్తులు ఎక్కువైపోతున్నాయి.
1: When they pay money and admit themselves into the hospital,
0: ఆపరేషన్ కంటే ఏమి 2 లక్షలు ఇచ్చి ముందు నువ్వు అక్కడ చేరమంటారు.
1: There you are admitted in the hospital if you pay 2 lakhs.
0: 2 లక్షలు ఇవ్వటం చేతనే అందులో ప్రవేశించడానికి అవకాశం వస్తుంది.
1: The moment they are admitted to the hospital, అలాంటి
0: హాస్పిటల్లో
1: హ్యాపీ.
0: అబ్బా ఈ పెద్ద డాక్టర్ రా, ఎంతో డబ్బు తీసుకుంటున్నాడు. ఎంత పెద్ద డాక్టర్ అయితే కదా డబ్బు తీసుకోవటం. ఇది వీళ్ళ మూడు నమ్మకాలు.
1: People have got this nasty feeling, he's a very big doctor, popular doctor, because
0: he
1: charged
0: you. Operation chesin tarvata oka vidhamainatundi okka gummadakayani kosinattu kosestaru, tirigi intensive case lo pampistaru, tarvata vaalla mokham kuda chudaru.
1: After the operation, just as they cut the pumpkin, the body is sent to the intensive care unit.
0: Kaani ee naya paisa lekunda hospital lo chetchukoni swantham inti vale manchi dental beds anta vesi manchi spring cards anta vesi vaadu ento premato chuchukuntu భోజనం కూడా వారికి సకాలానికి అందిస్తూ ఉంటే ఇది అంత పెద్దది కాదు.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఆపరేషన్ ఇస్ కండక్టెడ్ ఫ్రీ.
0: ఎందుకోసం పెద్దది కాదు? డాక్టర్స్ ఎక్కువ ఫీజు తీసుకోవటం లేదు.
1: బికాజ్ దే డోంట్ కలెక్ట్ ఫీ.
0: ఎక్కడ ఫీజు ఎక్కువగా తీసుకుంటుంటారో ఆ డాక్టర్ పెద్ద డాక్టర్.
1: ద డాక్టర్ హూ యాక్సెప్ట్స్ రిసీవ్స్ వెరీ బిగ్
0: అమౌంట్ ఈ వేల వేల రూపాయలంతా తీసుకుంటారో ఆ స్కూల్స్ ఆ ఇన్స్టిట్యూట్ చాలా పెద్దవి.
1: ద ఇన్స్టిట్యూట్ దట్ చార్జెస్ థౌసండ్స్ యూ కాల్ ఇట్స్ ఎ గ్రేట్
0: ఇన్స్టిట్యూట్. వీళ్ళ శ్రద్ధ కూడా వస్తుంటారు. ఇంత మూర్ఖంగా ఉంటున్నారు ఈనాటి ప్రజలు.
1: దేర్ ది ఇన్స్టిట్యూట్ దట్ కలెక్ట్ బిగ్ అమౌంట్స్ యూ ఫైండ్ సిన్సెరిటీ.
0: అంతా ఫ్రీ.
1: యువర్ ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ.
0: దాని వల్లే దీనికి విలువ లేకుండా పోయినట్టుగా కనిపిస్తుండాలి.
1: దట్స్ వై ఇట్ అపియర్స్
0: వీళ్ళ వల్ల విలువ లేకుండా పోతుందా? విలువ ఏనాటికైనా ఉంటుండాలి.
1: ద వాల్యూ ఇస్ దేర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్, నాట్ బికాస్ ఆఫ్ యూ.
0: కానీ ఈ అజ్ఞానం అనుకో నాకు చాలా విచారం వేస్తుంది.
1: భగవాన్ ఈ
0: విద్యార్థులుగా ఉండినటువంటి వారు కూడాను ఇంత ఫ్రీగా చదువుకుంటూ కూడాను ఇలాంటి అవకాశం ఏ స్కూల్లో కూడా జరగదని తెలిసి కూడాను వారు కూడా ఇంత అజ్ఞానంలో పోతున్నారంటే వీడు చదివే చదువులు ఏమిటి?
1: being the recipients of free education, enjoying all the presence of
0: comforts.
1: What is it that you study
0: chadula
1: here?
0: Chadutamu.
1: Is it for living?
0: Ee pottakooti chadulu kosamani nee vinta prayasam padanna.
1: Just to earn your livelihood should you suffer so much?
0: Dabbulu kosamani paasapadutunnaru.
1: You want money?
0: Dabbulu sampadinchu goppatanam kaadu.
1: It's not great to earn money.
0: Dongalu kuda kavasinantha dabbulu sampadistunnaru.
1: Even a thief also can earn.
0: Market lo pothe gina bus stand lo kuda beggars kuda dhanam sampadistunnaru.
1: Beggars there near the bus stand earn money.
0: Okana samayamlo Bombay lo pala oka chettu kinda kuchuneetuvanti vaadu oka beggar.
1: There's a beggar there in Bombay sitting under a tree.
0: Ah, beggar anta sampadinchadu.
1: That beggar earned and earned.
0: Tana kuchunna dani kindane gunta duvvadu kundalo pettadu dani pai matti gappi pannu kuchunnadu.
1: Right under the seat he dug a deep pit and he has hidden all the money.
0: Tana kaapadagaladu.
1: Who protected that money?
0: Kaalam teedi vachindi kaayam vadali pettadu.
1: He died at the time moment.
0: Ee corporation vallo vachi inga dehanni teeskonu povali kada teeskonu poyyaru.
1: Corporation
0: appudu chusthe
1: ee
0: guntaga undi emitani chusthe aa guntalo 3 lakhs rupayalu untunnayi beggar daggara.
1: There they found the big pit there and the corporation authorities wanted 3 lakhs.
0: Videshalu povalna leka udyogalu cheyavalna leka chadugulu chadavalna endukosam chadugulu vijnanam kosam chadugulu kavali.
1: Should you study to earn money?
0: Dhanarjana kosam kaadu chadugulu.
1: You should earn, you should study for wisdom. It's not this way.
0: Ee dhanam vastundi potundi.
1: Money comes and goes.
0: Dhanani aasa pettukunnatunte vaadu enukona enaadu kudanu gunanni poshinchukoledu.
1: The one who has got money in aim will never foster virtue or quality.
0: Kanukane maa vidyarthulandaru kudanu guna poshanaku prayatninchali.
1: Therefore our students struggle hard to develop
0: dhanam kaadu mukhyamu.
1: It's not the money important.
0: Raage kaare rajulu rajyamunu kalugare garbhonatini pondari vareri.
1: Find many of the kings.
0: Entha mandi chakravartulu poyyaru.
1: So many emperors died.
0: Entha mandi rajulu poyyaru.
1: So many kings died.
0: Variki ye dhanamu takkuva.
1: What is the shortage there?
0: Kaadu kaadu gunamu takkuva kavatam chetane chedda perulu techukunnaru.
1: As they didn't have virtue they got bad name.
0: ఈ పది దినములు జరిగినటువంటి చరిత్రలో రావణుడు ఎటువంటి వాడో మీకు తెలుసును.
1: ఆల్ దిస్ 10 డేస్ యు మస్ట్ అండర్స్టూడ్
0: రావణుడు. అతనికి ఉన్నటువంటి ధనము ఎవరికి లేదు. కుబేరుడు తన సోదరుడు.
1: రావణ ఇస్ రిచెస్ట్ మీన్స్ ఈ బ్రదర్ ఆఫ్ కుబేర్.
0: కోట అంతా కూడా బంగారు కోట.
1: The entire fort is built of gold.
0: Santa sambuna veedu veedulu dontisalalu vaadamedalu.
1: You find the mansions along all the streets.
0: Anta muttyalu ratnalato utikinchinatvanti godalu.
1: That you find the walls built of diamonds and the pearls.
0: Inta dhanam undi.
1: So much of wealth.
0: Inta suvarnam undi.
1: So much of gold.
0: Inta bhagyam undi.
1: So much of property.
0: Yemi prayojanam?
1: What is the use?
0: Gunam lekapoyindi.
1: There is no character.
0: Kadaturiki annitni vadali petti poyaru.
1: Ultimately left them all.
0: కనుకనే మొట్టమొదటి గుణాన్ని మనం పోషించుకోవాలి.
1: సో వి షుడ్ డెవలప్ క్యారెక్టర్.
0: గుణమును సంపాదించడమే నిజమైనటువంటి యొక్క విద్య.
1: ది ట్రూ ఎడ్యుకేషన్ లైస్
0: గుణహీనుడైనటువంటి వాడు ఎంత ధనం ఉంటుంది ఏమి ప్రయోజనం.
1: ఇఫ్ యు డోంట్ హ్యావ్ క్యారెక్టర్ వాట్స్ ది యూజ్ ఆఫ్ మనీ.
0: ఇది అనుభవించలేనటువంటి వానికి ఇదే గతే వస్తుంది.
1: ద వన్ హూ కెనాట్ ఎక్స్పీరియన్స్ ద క్యారెక్టర్
0: సౌఖ్యం అనుభవింప చాలని ననునకు ఎంత బ్రతికి ఉండి ఏమి ఫలము.
1: If one is not happy, what is the fun of living long life?
0: Neeru gatuku kukkaku yerenta paarina trupti kalagabodu pisini gottu.
1: It is the dog.
0: Neeru taagutundi oka kukka jurruna taagadadi naalukuto taagutundi.
1: The dog doesn't drink the water, it stretches
0: its neeru undina atte taagutundi goppaga pravahamulo poyinappudiki atte taagutundi.
1: The dog licks in spite of a running flow of water.
0: Ee dhanam unnatuvanti vaadu anubhavinchadu inkoriki andinchadu.
1: A rich man like a dog in a manger doesn't experience
0: the vaaniki ledu
1: no happiness.
0: Ee dhanani kaapaadukovatame oka pedda pramaadanga untuntadi vaadu.
1: And he follows the path of danger protecting his mind.
0: ధనం ఉండవలసిందే కాని మన జీవితానికి అవసరమైనంత ధనం కావాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ నీడ్ మనీ టు ది
0: ఎక్స్ట్రా. పరాధీనంలో ఉండకూడదు.
1: ఇట్స్ నాట్ అండర్
0: సన్. నీ కుటుంబాన్ని నీవు పోషించుకోవాలి.
1: యు షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ.
0: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించాలి.
1: యు షుడ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
0: అంతే కాని దానికంటే మితిమీరిపోయినప్పుడు చేతనే మతి తప్పిపోతుంటుంది.
1: యు హావ్ గాట్ ఎక్సెసివ్ మనీ యు టర్న్
0: అనేక దుర్గుణములు దుర్భావములు దుశ్చింతనలు దుశ్చేష్టలంతా కూడా అధికమైన ధనం వల్లనే ప్రవర్తిస్తున్నాయి.
1: బికాజ్ ఆఫ్ లాట్ ఆఫ్ మనీ యు డెవలప్ బ్యాడ్ బిహేవియర్ బ్యాడ్ యాక్షన్స్ బ్యాడ్ థాట్స్.
0: ఎక్కడైనా మీరు పోయి చూడండి.
1: యు సీ ఎనీవేర్
0: ఈ ధనం ఉన్నటువంటి వారి బిడ్డలు ధనం కలిగినటువంటి వ్యక్తులే ఈ విధమైనటువంటి ప్రవర్తనలు మునుగుతున్నారు.
1: ద చిల్డ్రన్ ఆఫ్ రిచ్ పీపుల్ ద వెల్దీ పీపుల్ రిసార్ట్ టు సచ్ వికెడ్ యాక్టివిటీ.
0: ఇట్టి వారిని స్నేహం పట్టినటువంటి వాళ్ళు కూడా ఈ గతికే పడుతున్నారు.
1: అండ్ దట్ విల్ ది సిచ్యువేషన్ దట్ ఫాలో దెమ్.
0: కనుక
1: సో
0: మనము డబ్బును సంపాదించవలసిందే. డబ్బు అవసరమే.
1: మనీ ఇస్ నెసెసరీ.
0: కానీ అది ఏ మన యొక్క ప్రాణము అది ఏ మన యొక్క జీవితము అది ఏ మన యొక్క ధర్మం అని విశ్వసించరాదు.
1: నెవర్ కన్సిడర్ దట్ మనీ ఇస్ యువర్ లైఫ్ దట్ మనీ ఇస్ యువర్ ధర్మ నో.
0: కానా ప్రతి విషయాన్ని కూడా చక్కగా మనం విచారించి తూకు వేసి మనం అనుభవించాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ ఇన్వెస్టిగేట్ ఎంక్వైర్ ఎవరీ ఆస్పెక్ట్.
0: చెడ్డ చింత చేసి చేసి
1: Because of bad thinking.
0: పిచ్చి ఆటలు ఆడి ఆడి.
1: With all foolish mind.
0: మూడిపడే జీవితానికి బూటకపు నాటలాడి.
1: With all funny games.
0: ప్రారంభం తీరగానే.
1: Now the moment the destiny approaches.
0: కపట వేషాలు విడనాడి.
1: He will give up all the time.
0: కష్ట సుఖములతో కూడి.
1: With all the pleasure and pain.
0: చెరియంతు ఓ కిలాడి.
1: Oh toy, your life is a toy. You spend in pleasure and pain.
0: ఇది కిలాడి.
1: It's just a funny creature.
0: చెడ్డ చింత చేసి చేసి.
1: With all wicked thinking.
0: పిచ్చి ఆటలు ఆడి ఆడి.
1: With all funny gang.
0: ఊడిపడే దేహానికి.
1: The body that falls.
0: పూటకపున్న ఆటలాడి.
1: With all other deceit.
0: పుణ్య పాపములతో కూడి.
1: With all the merit and sin.
0: మరణింతవ ఓ కిలాడి.
1: What will happen to you?
0: ఏమిటి నీ యొక్క జీవితము?
1: What is this life?
0: లాస్ట్ కి ఎప్పటికైనా తూరి మరణించవలసింది.
1: లాస్ట్ మూమెంట్ అప్రోచెస్ యువర్ బౌండ్ టు డై.
0: మరణించక పూర్వమే నీవు ఈ సత్యాన్ని గుర్తించుకో.
1: Prior to death, understand this truth.
0: నేను ఒక పెద్దవాణ్ణి పెద్ద మానవుని అనుకుంటే అది గొప్పతనం కాదు.
1: Never think that you are a big man. No.
0: ఇది నిజమైనటువంటి గొప్పతనం మన గుణములో ప్రవర్తనలో మనం నిరూపించాలి.
1: ట్రూ గ్రేట్నెస్ లైస్ ఇన్ అవర్ బిహేవియర్.
0: ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వలె పలుకున.
1: ఆల్ గ్రీన్ బర్డ్స్ విల్ నెవర్ సింగ్ లైక్ ఎ కుకూ బర్డ్.
0: పువ్వులపై పారాడు పురుగులు తుమ్మెదలగున.
1: ఆల్ ది ఇన్సెక్ట్స్ దట్ క్రాల్ ఆన్ ది ఫ్లవర్స్ కెనాట్ బి బటర్ఫ్లైస్.
0: ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగ ఉన్నట్టయ్యా.
1: ద పిగ్ మే బి హెఫ్టీ బట్ ఇట్ కెన్ నెవర్ బి లైక్ ఎన్ ఎలిఫెంట్.
0: కాదు కాదు కాదు కాదు. మానవుడు అనేటువంటి వాడు కేవలము తెరైనటువంటి గుణంతో ఉండేటువంటి వాడే నిజమైన మానవుడు.
1: He's only true human if he has got worth.
0: దైవ భావం అతనిలో ఆవిర్భవించాలి.
1: He should have divine thoughts.
0: దైవ చింతనతో తన జీవితాన్ని గడపాలి.
1: He should spend time thinking of God.
0: దైవమే నా జీవిత ఆధారము.
1: He should consider God as his.
0: కేవలం దేహం ఒక ఇన్స్ట్రుమెంట్.
1: God is an instrument. దీన్ని
0: నడిపించేటువంటి ప్రాణం ఉంటుండాది.
1: Yes, direct.
0: ఆ ప్రాణమే నేను.
1: That very life is.
0: కాబట్టి నేను మాస్టర్. నేను మాస్టర్.
1: I am the master.
0: కానీ ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్.
1: బట్ దీస్ ఆర్ ఇన్స్ట్రుమెంట్.
0: ఈ ఇన్స్ట్రుమెంట్ నే చూసి నువ్వు మురిచిపోతున్నావు.
1: యువర్ అమ్యూజ్ బై ది
0: మాస్టర్. ను మర్చిపోతున్నావు.
1: బట్ యు హావ్ ఫర్గాటెన్.
0: అది ఏ పెద్ద దోషం.
1: దట్స్ బిగ్ మిస్టేక్.
0: ఈ ఇన్స్ట్రుమెంట్స్ ను మరచి మాస్టర్ ను జ్ఞప్తి ఎందు చేసుకోవటమే నిజమైన విద్య.
1: యు ఫర్గెట్ ది ఇన్స్ట్రుమెంట్స్, యు రిమైండ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ ది మాస్టర్.
0: క్షేత్రము ప్రయాణంలో కొంతకాలం ఉంటుంటావు, తిరిగి ఆ యొక్క క్షేత్రాన్ని వదిలిపెట్టిపోతుంటావు.
1: యు ఆర్ ఆన్ జర్నీ, యు ఆర్ బౌండ్ టు లీవ్ ది స్పాట్.
0: కానీ అన్నింటి ఎందుకు సర్వకాలం ఎందుకు క్షేత్రజ్ఞుడు అనేటువంటి వాడు ఉన్నాడు.
1: ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ దేర్ ఇస్ నో ఆల్ నో.
0: సత్యనిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ నో దట్ ఎటర్నల్ ట్రూత్ ఆఫ్ ది స్పిరిట్.
0: ఆహా, అది మనకు అవసరం లేదు.
1: బట్ వీ డోంట్ నీడ్ ఇట్.
0: దేహం ఉంటే చాలు.
1: ఇస్ ఎనఫ్ ఇఫ్ యు లివ్.
0: అన్ని తిని తిరిగి అనేక విధమైన సుఖాలు అనుభవించవచ్చు.
1: లెట్ us eat and enjoy all.
0: ఏ సుఖాలు నీవు కోరుతున్నావో,
1: ఆల్ ది కంఫర్ట్ దట్ యు వాంట్,
0: ఏ కంఫర్ట్స్ నీవు కోరుతున్నావో, ఏ ఎంజాయ్ నీవు భావిస్తున్నావో, చక్కగా నీవు లోతులకు దిగి విచారిస్తే అదే ఎంజాయ్, అదే సుఖము, అదే ఆనందము, అదే యొక్క ఇది కుక్కలు కోతులు కూడా అనుభవిస్తున్నాయి.
1: ఆల్ ద ఎంజాయ్మెంట్ యు కన్సిడర్ ఇస్ ఎక్స్పీరియన్స్ బై డాగ్స్ అండ్ ఫాక్స్ ఆల్సో.
0: అవి ఏ చదువుకు చదివినా, ఏ యూనివర్సిటీకి పోయినాయి,
1: విచ్ యూనివర్సిటీ దే అటెండెడ్, వాట్ డిగ్రీస్ దే హావ్,
0: ఏ డిగ్రీస్ పొందినాయి,
1: వాట్ డిగ్రీస్ దే గాట్,
0: లేదు,
1: నథింగ్.
0: కనుకనే ఆ సుఖమా నీవు చదువుతో తీర్చు.
1: Is that life you should lead after
0: చాలా తప్పు.
1: It's a big mistake.
0: చదువు అంటే ఏమిటి? ఆత్మ చదువును చదవాలి.
1: Education means you should know the knowledge of the spirit.
0: ఏది నీకు తెలియకుండా ఉంటుందో దాన్ని నువ్వు ఆధారంగా తీసుకో.
1: You should know that which
0: దాన్ని నీవు పోషించుకో. నీ భౌతిక సుఖం కూడా అభివృద్ధి అవుతుంది.
1: And then worldly comfort also you'll enjoy.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: పెద్ద వృక్షం ఉంటుండాలి.
1: A big tree.
0: ఈ వృక్షమునకు అనేక శాఖోపశాఖలు ఉంటున్నాయి.
1: It has got many branches.
0: ఒక్కొక్క శాఖల లోపల కూడా అనేక ఫలములు ఉంటున్నాయి.
1: Each branch has many fruits.
0: కానీ నీవు ఫలములు ఆశిస్తున్నావు.
1: But you want a fruit.
0: ఫలములు కనిపిస్తున్నాయి.
1: You see the fruit.
0: వృక్షం కనిపిస్తుండాలి.
1: You see the tree.
0: ఇది నీకు సత్యమని భావిస్తున్నావు.
1: And you take it true.
0: అది ఏ అజ్ఞానము.
1: That is ignorance.
0: ఏదీ కనిపించకుండా లోపల ఉన్నాయి వేర్లు. వేర్లకు నీవు వెరువు వేయాలి, వేర్లకు నీవు నీరు పోయాలి, అప్పుడే కనిపించేటువంటి ఫలపుష్పాలు నీకు ఫలితాన్ని అందిస్తాయి.
1: దట్ వాట్ యు డోంట్ సీ, ద రూట్స్ ఆర్ దేర్ బినీత్, యూ హావ్ టు వాటర్ అండ్ యూ హావ్ టు మెన్యూ.
0: అదే విధంగానే నీకు బాహ్యమైనటువంటి సుఖ సంతోషములంతా నీకు కనిపిస్తున్నాయి.
1: ఎక్స్టర్నల్ ప్లెజర్స్.
0: ఇవన్నీ దేనిపైన ఆధారపడి ఉంటుండాలి?
1: వాట్ దే డిపెండ్?
0: ఆత్మశక్తిపై ఆధారపడి ఉంటుండాలి.
1: దే డిపెండ్ ఆన్ ద పవర్.
0: పీల్చుకుంటున్నావు. ఈ గాలి దేని వల్ల వస్తుండాలి?
1: యు బ్రీద్ ది ఎయిర్.
0: దైవం వల్లనే గాలి వస్తుండాలి.
1: యు హావ్ ది ఎయిర్ బికాజ్ ఆఫ్ గాడ్.
0: సూర్య చంద్రాదులు వెలుగుతున్నారు.
1: ద సన్ అండ్ మూన్.
0: ఇది ఎవరి వల్ల వెలుగుతున్నాయి?
1: హౌ?
0: ఏ సైంటిస్ట్ వెలుగుతున్నారు?
1: హూ ఇస్ విచ్ సైంటిస్ట్ ఇస్ రెస్పాన్సిబుల్?
0: అది దైవం వల్లనే వెలుగుతుండాలి.
1: ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ గాడ్ దే షైన్.
0: కుంభవర్షం కురుస్తుండాలి, దైవవశమై ఉంటుండాలి.
1: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
0: పంచభూతములకు మాస్టర్ అయినటువంటి వాడే సిక్స్త్ ఎలిమెంట్, అతనే దైవం.
1: ద మాస్టర్ గాడ్ ఇస్ ది సిక్స్త్ ఎలిమెంట్, మాస్టర్ ఆఫ్ ఫైవ్ సెన్సెస్.
0: అలాంటి దాన్ని మనం మర్చిపోతున్నాము.
1: You are forgetting that master.
0: కాని ఈ భౌతికమైనటువంటి మనం ప్రధానమని విశ్వసిస్తున్నాం.
1: బట్ యు థింక్ ద వరల్డ్లీ థింగ్స్ వెరీ ఇంపార్టెంట్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: ఈనాటి విద్యార్థుల్లో ఉండవలసినటువంటి విషయంలంతా కూడా ఈనాడు చక్కగా గుర్తించాలి.
1: యు షుడ్ నో అవర్ టెంపర్మెంట్ అమంగ్
0: స్టూడెంట్స్. ఈ భౌతికానికి మీరు ప్రయత్నించకండి.
1: డోంట్ వర్క్ ఫర్ ద వరల్డ్.
0: మీకు తెలియనటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక శక్తి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ డివైన్ పవర్ బిహైండ్ లేటెంట్
0: యు డోంట్ నో. ఆ శక్తి నిన్ను అన్ని విధాలా ఆడిస్తుంటుండాలి.
1: ఇస్ ఎ డివైన్ పవర్ దట్ మేక్స్ యు
0: అన్ని విధాలా నీకు అనుభవాన్ని అందిస్తుండాలి.
1: ఇట్ ఓన్లీ మేక్స్ యు ఎక్స్పీరియన్స్.
0: అరణ్యంలో ఉంటుండాలి సీత.
1: Sita is there in the forest.
0: ఎవ్వరు కూడా తన వారు అనేటువంటి వారు ఒక్క వారైనా లేరు.
1: She has none around that belong to her.
0: స్త్రీ
1: అబల. Woman weak.
0: ఏకంగా ఉంటుండాలి.
1: She was alone.
0: ఎవరు సహాయం చేసేవారు కూడా లేరు.
1: No one to
0: help her. ఆమె అశోకవనంలో ఉంటుంది. 10 నెలలు కూడాను అన్నపానాదులు వదిలిపెట్టి వాని వశం కాకుండా మహాదుర్మార్గుడు మహాశక్తివంతుడు ఎంత శక్తి అయినప్పటికీ తన ఎందున్నటువంటి శక్తి దీన్ని కాపాడుకుంటూ వచ్చింది.
1: సీతా ఇన్ అశోకవన. She didn't have anybody to support her, but it's only her strength and virtue that supported her.
0: Even chillara kasalu vantivi. Ravana shakti chillara kasalu vantivi.
1: And it
0: chillara kasalu.
2: Chillara coins.
0: Coins.
1: Coins. Coins.
0: Kani Sita yokka shakti maha divya tejas tho kudinatundi shakti.
1: The power of Sita is full of brilliance.
0: Aa shakti andari endu untundadi.
1: That power is latent in everybody.
0: కేవలం సీత ఎందు మాత్రమే కాదు.
1: నాట్ మియర్లీ సీతాలో.
0: మమాత్మ సర్వభూతాంతరాత్మ.
1: ద స్పిరిట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్ సేమ్ స్పిరిట్.
0: అందరి ఎందుకు కోటీశ్వరు మొదలుకొని కూటి వరకు కూడా కూటి పేద వరకు ఉంటుండాలి.
1: రైట్ ఫ్రమ్ ఏ పాపర్ టు మిలియనేర్ ద ఆత్మ ఇస్ ప్రెసెంట్.
0: మొదలుకొని బెగ్గర్ వరకు ఉంటుండాలి.
1: రైట్ ఫ్రమ్ మైటీ మ్యాన్ టు బెగర్.
0: ఆ శక్తిని తాను ఎందుకు ఉపయోగించకూడదు?
1: వై డోంట్ యు మేక్ యూజ్ ఆఫ్ ద డివైన్ పవర్.
0: చేతులు ఇంటిలో ఉండేటువంటి అగ్నిని విడిచిపెట్టి వదిలిపెట్టి
1: లీవింగ్ వాట్ ఈస్ ప్రెసెంట్ ఎట్ హోమ్.
0: ఇంటిలోని దీపం వెలుగుతుండగా
1: వెన్ దిస్ లైట్ ఎట్ హోమ్
0: పొరుగు ఇంటికి అగ్గికారు అరుగునేలా.
1: వై షుడ్ యు గో ఫర్ ద ల్యాంప్ ఫర్ ఇన్ అదర్స్ హౌస్.
0: మీ ఇంటిలో ఉంటుండాది దీపము.
1: దేర్ ఇస్ ల్యాంప్ ఇన్ యువర్ హౌస్.
0: కానీ పక్కింటికి అగ్ని కోసం వెళ్తున్నాడు.
1: బట్ యు గో టు ది నైబర్ ఫర్ ఎట్ హోమ్
0: చెప్పాలి.
1: What a fool you are.
0: నీ వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్.
0: ఎక్కడికో అరణ్యానికి పోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో టు ఫారెస్ట్.
0: ఏ తపస్సును చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు డు ఎనీ
0: ధ్యానము చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు డు చారిటీ.
0: నిజంగా నీ దృష్టిని అంతర్ముఖంగా ఉంచుకో.
1: టర్న్ ఇన్ వర్డ్.
0: ఆ దైవాజ్ఞను తిరసావహించి నీవు వహించు అనగా పాటించు.
1: ఫాలో ది గాడ్స్ కమాండ్ అబ్జర్వ్ ఇట్ ఇన్ టోటో.
0: అంతకంటే మించినటువంటి ధనం ఏమిటి?
1: వాట్ మోర్ వెల్త్.
0: జగత్తుకంత సరి అయినటువంటి ఆస్తి ఈ యొక్క సద్గుణములే ఆస్తి.
1: ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ వెల్త్ ద వర్చ్యూన్ ద క్యారెక్టర్.
0: సద్గుణములు సద్బుద్ధి సత్యనిర్తి భక్తి క్రమశిక్ష కర్తవ్య పాలనములు.
1: Therefore the good qualities, the good temperament, the devotion and the discipline, and these are the qualities.
0: నేర్పునది విద్య. విద్యార్థి నేర్వవలే.
1: It is the education who should learn. The student should learn.
0: సద్గుణములు
1: good qualities,
0: సద్బుద్ధి
1: good mind,
0: సత్యనిరతి
1: truth,
0: భక్తి
1: devotion,
0: క్రమశిక్ష
1: discipline,
0: కర్తవ్య పాలనములు
1: duty.
0: అవి చాలా ప్రధానము.
1: They are very important.
0: అవి ఎక్కడ ఉన్నాయి?
1: Where are they?
0: ఏ పొట్ట కోసినా కూడా రక్తం కనపడుతుంది, పేగులు కనపడుతుంది, కానీ మలమూత్ర దుర్గంధాలు కనిపిస్తున్నాయి, కానీ ఈ గుణాలు ఎక్కడా కనిపించడం లేదు.
1: యూ ఫైండ్ ఓన్లీ ఫీకల్ మ్యాటర్ అండ్ ఆల్ ద డర్ట్ అండ్ ద బ్లడ్ వెన్ యూ డిసెక్ట్ ద బాడీ, బట్ నాట్ దిస్ క్వాలిటీ.
0: కడుపులోన మలము.
1: దేర్ ఇస్ ఫీకల్ మ్యాటర్.
0: కడనెల్ల ఎముకలు
1: అండ్ ద బోన్.
0: నరసిచూర్ణ పైన మురికి తోలు.
1: ఆఫ్టర్ ఆల్ ద డర్ట్ ఇస్ స్కిన్ అరౌండ్.
0: క్షణ క్షణమునకు
1: మొమెంట్ టు మొమెంట్
0: నీచు నూరునే కానీ పునుగు జవ్వాజీలు పుట్టబో.
1: ఇట్ ఎమిట్స్ ఫౌల్ స్మెల్ బట్ నాట్ ద రోమన్ ఫ్రాగ్రెన్స్.
0: ఏంటి నీ దేహాన్ని దీని గురించే నీవు అహంకారపట్టావు?
1: ఆర్ యు ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ ద బాడీ?
0: ఏమిటి ఈ యొక్క స్వరూపం దీని గురించే నీవు అహంకారపట్టము?
1: ఆర్ యు ఈగోయిస్టిక్ బికాస్ ఆఫ్ దిస్ బాడీ?
0: స్వరూపం ఏమి కాదు.
1: ఇట్స్ నాట్ ద బాడీ.
0: ఈ స్వభావం చాలా అవసరము.
1: ఇట్స్ నాట్ యువర్ టెంపర్మెంట్ యాటిట్యూడ్ దట్స్ ఇంపార్టెంట్.
0: స్వభావాన్ని పెంచుకుంటే స్వరూపం అన్ని విధాలా సుఖపడుతుంది.
1: ఇఫ్ యు డెవలప్ యువర్ క్వాలిటీ ద ఫామ్ విల్ ఇంప్రూవ్.
0: కానీ కొంతమంది అవివేకులు దైవానికి అర్పితం చేసుకున్నను తిరిగి దాన్ని తాను ప్రత్యక్షంగా కాపాడుకోవాలని ప్రయత్నిస్తుంటాడు.
1: ఫూల్స్ సరెండర్ టు గాడ్, బట్ యెట్ దే విల్ నెవర్ లీవ్ దేర్ ఫూలిష్ టెంపర్మెంట్.
0: కొంత లగేజ్ తీసుకుని ట్రైన్ లో పోతున్నానని వచ్చాడు స్టేషన్ కు.
1: ఎ పర్సన్ కేమ్ విత్ హిస్ లగేజ్ అండ్ హి వాంటెడ్ టు ట్రావెల్ బై ట్రైన్.
0: ఏదో టికెట్ చిక్కింది, ఆ ట్రైన్ లో దీన్ని పెట్టాడు, కూర్చున్నాడు.
1: ఈ పర్చేజ్ టికెట్ క్యారీడ్ హిస్ లగేజ్ అండ్ సాట్.
0: ఎంతమందో ఎక్కుతున్నారు ప్యాసింజర్స్ పెద్ద పెద్ద లగేజ్ తీసుకొని.
1: మెనీ ప్యాసింజర్స్ ఆర్ గెటింగ్ ఇంటు ది ట్రైన్.
0: పాపము అమాయకుడు.
1: ఇస్ ఎన్ ఇన్నోసెంట్ మ్యాన్.
0: అజ్ఞాని.
1: ఇన్నోసెంట్.
0: అహంకారి కాదు.
1: నాట్ ఈగోయిస్ట్.
0: ఆ వ్యక్తి అనుకుంటున్నాడు, అయ్యో ఇంతమందిని ఇంత సామాను ఈ యొక్క రైలు మోస్తుంటుండాది, నా సామాను కూడా ఇస్తే మోస్తుందో పాపం. తన సామాను తీసుకుని తన తలపైన పెట్టుకున్నాడట.
1: దిస్ ఇన్నోసెంట్ మ్యాన్ స్టార్టెడ్ ఫీలింగ్ This train is carrying the luggage of everybody, so many people. Why can't he give some sort of
0: luggage? Tanu tan luggage is in the railway. నువ్వు తలపైన పెట్టుకో తొడపైన పెట్టుకో, కానీ దాన్ని కూడా రైలే మోస్తుంది.
1: వెదర్ యూ క్యారీ ది లగేజ్ ఆన్ ద హెడ్ ఆర్ డౌన్,
0: నీవు కూర్చో చక్కగా హాయిగా,
1: కీప్ ఇట్ అసైడ్ అండ్ బీ కంఫర్టబుల్.
0: ఆ విధంగా భగవంతుడికి అన్ని అర్పితం చేయి,
1: సరెండర్ టు
0: గాడ్. చక్కగా కూర్చో, అన్ని తానే చూసుకుంటాడు.
1: గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యు.
0: అన్ని తానే మోసుకుని పోతాడు.
1: హి విల్ క్యారీ ద బర్డెన్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క ఫెయిత్, విశ్వాసం రావాలి.
1: యు షుడ్ హావ్ సచ్ సీక్రెట్ ఫెయిత్.
0: ఆ యొక్క విశ్వాసమే లేకపోతే వానికి ఏ ఒక్క చిన్నదాంట్లో కూడా సాధించలేదు.
1: వితౌట్ ఫెయిత్ యూ విల్ నెవర్ అచీవ్ సక్సెస్ ఇన్ లైఫ్.
0: ప్రతి దానికి నీ విశ్వాసమే చాలా మూల కారణం.
1: ఫర్ ఎవ్రీథింగ్ ఫెయిత్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఆ నమ్మకమే సరి అయినటువంటి ఆదర్శాన్ని అందిస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ ఫెయిత్ దట్ విల్ మేక్ యూ ఐడియా.
0: సత్య ధర్మముల పైన మనం విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ డెవలప్ ఫెయిత్ ఆన్ దీస్ టూ.
0: దైవ ఆజ్ఞల పైన మనం సరైన విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్స్ కమాండ్.
0: ఒక నిమిషం అటు ఒక నిమిషం ఇటు ఈ విధంగా గడియారం పెండులం వలె తూగుతూ.
1: Our life should not be like a pendulum oscillating on either side.
0: కనుక ఉన్నది మనకు ఒకే నాలుక, చెప్పడం ఒకే పదము.
1: వి షుడ్ సే వన్ థింగ్.
0: ఈ స్థితి అయిన దీంట్లో మనం సాధన సాధించాలి.
1: వన్ వర్డ్ వి షుడ్ సే అండ్ ఫాలో ఇన్ ద సేమ్ ట్రాక్.
0: రెండు మాటలు నీవు మాట్లాడు, ఒక దినం రైట్ అంటావు, ఒక దినం రాంగ్ అంటావు.
1: వన్ డే యూ సే రైట్, అదర్ డే యూ కాంట్రడిక్ట్ రాంగ్.
0: దినం వరకు పోనక్కర్లేదు, ఒక నిమిషం రైట్ అంటావు, రెండో నిమిషం రాంగ్ అంటావు.
1: నాట్ దట్ ఫార్, వన్ మినిట్ యూ సే ఎస్, అదర్ మినిట్ నో.
0: ఈ రెండు చెప్పింది ఎవరు, నీవా ఇంకొకరా?
1: హూ సెడ్? యూ ఓన్లీ సెడ్ బోత్.
0: అప్పుడు రెండు నీవే చెప్పావు.
1: యూ సెడ్ బోత్.
0: ఆ రెండింటిలో రైట్ అనిందైనా రైట్, రాంగ్ అనిందైనా రైట్, ఏదో ఒకటి సత్యము ఒకటి అసత్యం.
1: సో విచ్ ఇస్ రైట్ నౌ, ద రైట్ దట్ యూ సెడ్ దెన్ అండ్ రాంగ్ యూ సెడ్ నౌ?
0: సత్యాసత్యం రెండు నీలోనే ఉన్నది కానీ బయట లేదు కదా.
1: ద ట్రూత్ అండ్ ఫాల్స్హుడ్ ఆర్ ఇన్ యూ, నాట్ అవుట్ సైడ్.
0: కనుక రెండు నాలుకల పాము వలె మనం తయారు కాకూడదు.
1: యూ షుడ్ నాట్ బి టూ టంగ్డ్ స్నేక్.
0: ఒకే మాట,
1: ఓన్లీ వన్ వర్డ్.
0: అది రాముల యొక్క ప్రధానమైనటువంటి యొక్క శాస్త్రం.
1: That is the
0: ఒకే మాట,
1: వన్ పాత్,
0: ఒకే పత్ని,
1: వన్ వైఫ్,
0: ఒకే బాణం,
1: వన్ ఏరో.
0: ఇది రాముని యొక్క ప్రధానమైనటువంటి గుర్తులు.
1: దీస్ ఆర్ ది సైన్స్ ఆఫ్ రామ.
0: కనుకనే మనం హృదయ రాములు, ఆత్మారాముడు. ఈ రామతత్వాన్ని కూడా మనం ఈ విధంగా సాధించాలి.
1: రామ ఇస్ ఇన్ డ్వెల్లర్ ఇన్ అవర్ హార్ట్.
0: ఎక్కడో దశరథ మహారాజ కుమారుని యొక్క ఆజ్ఞలు కాదు, మన హృదయాన్ని, మన కాన్షియస్ ను మనం ఫాలో చేయాలి.
1: వీ షుడ్ నాట్ థింక్ దట్ రామ ఇస్ ది సన్ ఆఫ్ దశరథ. యువర్ కాన్షియన్స్ ఇస్ రామ, యూ షుడ్ ఫాలో.
0: నీ కాన్షియస్ ని నీవు తృప్తి చేసుకోలేని మూర్ఖుడవు, ఇంకెవరిని తృప్తి చేయగలవు?
1: ఇఫ్ యువర్ ఎ ఫూల్ హూ కెనాట్ యాక్ట్ టు సాటిస్ఫై యువర్ కాన్షియన్స్, హూమ్ ఎల్స్ కెన్ యూ సాటిస్ఫై?
0: కనుక నీ దైవాన్ని తృప్తి చేయటమే కాన్షియన్స్ ని తృప్తి చేయటం.
1: సో ఇఫ్ యూ ప్లీజ్ గాడ్, యూ విల్ బి ప్లీజింగ్ యువర్ కాన్షియన్స్.
0: కనుక
1: సో
0: సత్యధర్మ ప్రారంభమైనటువంటి యొక్క ప్రతి మానవుడు కూడాను సత్యధర్మాన్ని ఆశ్రయించి, సత్యధర్మాన్ని ప్రపంచంలో చాటుతూ, సత్యధర్మాన్ని అనుభవిస్తూ, సత్యధర్మాన్ని అతను ఇతరులకు అందిస్తూ పోవాలి.
1: Therefore, everybody should lead this life basing on these two principles of satyadharma. Share with everybody and lead this life.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినీయులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: భవిష్యత్తులో మీరు భారతదేశమునకు అనేక నాయకత్వాన్ని వహించవలసినటువంటి వ్యక్తులు.
1: యు ఆర్ గోయింగ్ టు బి ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: దేశం యొక్క భవిష్యత్ అంతా మీ తలవాతపైనే ఆధారపడి ఉంటుంది.
1: ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ యూ.
0: మీరు ఎలాంటి వారో దేశం అలాంటిదిగా రూపొందుతుంది.
1: అండ్ ఇఫ్ ది ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్
0: దేశం క్షేమాన్ని మనం కోరి, లోక కళ్యాణం ఆశించి,
1: విశ్వ
0: శ్రేయస్సును గురించి మనం ఎంతైనా కూడా శ్రమ పడినప్పటికీ దైవాజ్ఞను మాత్రము బాగా తూకుతూ మనం ఆనందించాలి.
1: యు మే స్ట్రెయిన్ ఆర్ ఎగ్జర్ట్ బట్ ఫాలో గాడ్స్ కమాండ్.
0: దైవాజ్ఞను తూచా మనం నడుచుకోవాలి.
1: యు షుడ్ ఫాలో గాడ్స్ కమాండ్ ఇన్ టోటో.
0: అది మీ యొక్క శ్రేయస్సు. అది దేశం యొక్క శ్రేయస్సు.
1: దట్ ఇస్ హ్యాపీనెస్
0: సమాజం యొక్క శ్రేయస్సు.
1: టు ది ఎంటైర్ వరల్డ్.
0: అప్పుడే మనం లోకస్తమస్తా సుఖినో భవంతు అని ప్రార్థన చేసినందుకు సార్థకం అవుతుంది.
1: దెన్ ఓన్లీ యువర్ ప్రేయర్ విల్ బి ఆన్సర్డ్ ఇఫ్ యు అడ్హెర్ టు దీస్ టూ ప్రిన్సిపల్స్.
0: కానీ పదాలు మాత్రం ఉచ్చరిస్తున్నామని ఇప్పుడు.
1: బట్ వీ సే విత్ అవర్
0: లోకస్తమస్తా సుఖినో భవంతు అంటున్నా పక్కన వాళ్ళని పొడుస్తున్నాం.
1: We say with our lips, but we will be robbing the neighbor, the friend sitting by our side.
0: సుఖం లోక సుఖము. ప్రకృతి వాడినే సుఖపెట్టడం లేదే నీవు. ఈ లోకాన్ని ఏం సుఖపెట్టగలవు?
1: యూ డోంట్ మేక్ ద పర్సన్ సిట్టింగ్ బై యువర్ సైడ్ హ్యాపీ, హౌ డూ మేక్ ది వరల్డ్ హ్యాపీ?
0: కనుక నీ మొట్టమొదట నీ ఆత్మతృప్తికి నీవు పాటుపడు.
1: ఫస్ట్ సాటిస్ఫై యువర్ కాన్షియన్స్.
0: నీ ఆత్మానందాన్ని నీవు అనుభవించు.
1: ఎంజాయ్ ద బ్లిస్ విత్ ఇట్.
0: తర్వాతనే ఇతరులకు దీన్ని పంచు.
1: దెన్ షేర్ విత్ అదర్.
0: అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది దైవాజ్ఞ ప్రధానము. దైవ శాసనం చాలా అవసరము.
1: మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఆ శాసనమే మీకు సరైనటువంటి శాస్త్రము.
1: వి షుడ్ ఫాలో గాడ్స్ కమాండ్.
0: శాసన పతనం ఇతిహి శాస్త్రం అన్నారు. శాసించినటువంటిదే శాస్త్రం. దైనా నీవు ఇట్లా చేయకూడదు అని చెప్తే చేయకుండా ఉండాలి.
1: When Shastra sacred text says don't do,
0: అధికంగా మాట్లాడకుండా ఉంటుండు అన్నప్పుడు అధికంగా మాట్లాడకుండా ఉండాలి.
1: When it is said don't talk more,
0: నీవు అధికంగా మాట్లాడితే నాకు వచ్చిన నష్టం ఏమిటి? తక్కువ మాట్లాడితే నాకు వచ్చిన ఆదాయం ఏమిటి?
1: If you talk more, what is the profit or the loss that Bhagwan has?
0: ఇది నాకు కాదు, ఈ లాస్ అండ్ ప్రాఫిట్ రెండు నీకే.
1: The loss and profit go to you.
0: లాస్ వచ్చినప్పుడు ఏడుస్తున్నావు,
1: యు క్రై వెన్ యు సఫర్ లాస్,
0: నవ్వుతున్నావు.
1: ప్రాఫిట్ యు స్మైల్
0: ఎంతసేపు? చాలా మంది మీకు తెలుసు, ఈ ప్రపంచం లోపల పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళంతా ఉంటారు.
1: యు నో ఇన్ దిస్ వరల్డ్ మెనీ బిజినెస్ మెన్,
0: చక్కగా ఎన్నో కోట్ల ఆదాయం అంతా వచ్చింది.
1: దే ఎర్న్ క్రోర్స్ అండ్ క్రోర్స్,
0: కానీ వాడు ఆనందించడం లేదు.
1: బట్ దే ఆర్ నాట్ హ్యాపీ.
0: ఎందువల్ల?
1: వై?
0: ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎంత వేస్తాడో ఏమో అది ఒక భయం.
1: దే ఆర్ వెరీ మచ్ అఫ్రైడ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అండ్ ద ట్యాక్స్.
0: కనుకనే నీవు ఆనందానికి నీవు గురి అవుతున్నావు, కానీ ఒకవైపు దుఃఖం కూడా పెంచుతుండదు ఈ ప్రకృతిలో.
1: దో యు ఆర్ హ్యాపీ ఆన్ వన్ సైడ్, యు ఆర్ మిజరబుల్ ఆన్ ద అదర్ సైడ్.
0: ప్రవృత్తి నివృత్తుల యొక్క లక్షణములు చేరి ఉంటున్నాయి.
1: సో బోత్ ది క్వాలిటీస్, ది వరల్డ్లీ అండ్ స్పిరిచువల్ ఆర్ దేర్.
0: ప్రవృత్తిలో జీవించు, నివృత్తిని ఆధారం చేసుకో.
1: లివ్ ఇన్ ది వరల్డ్ బట్ బీ ఇన్ వర్డ్.
0: అది నీ యొక్క ప్రధానమైన విద్య.
1: దట్ ఇస్ మెయిన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఏ చదువులైనా చదువుకో,
1: స్టడీ
0: ఏ డిగ్రీనైనా తీసుకో. కానీ ఇప్పుడు డిగ్రీ తీసుకునేటువంటి ఒకటి, చేసే పని మరొకటి.
1: బట్ యు టేక్ డిగ్రీ ఆన్ వన్ హ్యాండ్ బట్ యు డూ ద డిఫరెంట్ జాబ్.
0: ఎవడైనా చదివిన చదువుకు తగినటువంటి ఉద్యోగాలు చేస్తున్నాడు ఈ లోకంలో? ఒక్కడిని చూపించండి.
1: షో వన్ పర్సన్ హూ ఇస్ డూయింగ్ ద జాబ్ బేసింగ్ ఆన్ ద స్టడీ.
0: పాస్ చేస్తాడు, యూనివర్సిటీలో రిజిస్టర్ గా పోతాడు, ఏమైనా అర్థం ఉందా? ఐపీఎస్ అంటే పోలీసు.
1: ఈజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ బట్ ఈ వర్క్స్ ఇన్ ది యూనివర్సిటీ.
0: కానీ దీనికి దానికి ఇంత వ్యత్యాసం ఉంటుంది.
1: వాట్ ద డిఫరెన్స్?
0: చదివేది ఎంబీఏ అని చదువుతారు,
1: బట్ ఈ స్టడీస్ ఎంబీఏ.
0: మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. నేను
1: ఎంబీఏ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్.
0: కానీ వాడు పోతున్నాడు ఎక్కడో పెట్రోల్ బంక్ దగ్గర ఉంటున్నాడు.
1: బట్ హీ విల్ బి దేర్ నియర్ ది పెట్రోల్ బంక్.
0: దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా?
1: వాట్ ఇస్ ది రిలేషన్ బిట్వీన్ ది టూ?
0: కేవలం ఏదో ఒక పని చేయాలని పోతున్నాడు. ఈ పనులు చేయడానికి ఇంత చదువులు ఎందుకు చదవాలి?
1: దే వాంట్ టు డూ సమ్ జాబ్ ఆర్ అదర్, వై షుడ్ యు స్టడీ సో లాంగ్?
0: కనుక చదివిన చదువులకును ఈ కలికాలంలో చేసే పనులకు సంబంధమే లేదు.
1: ఇన్ దిస్ ఏజ్ దేర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ద స్టడీ అండ్ ద జాబ్.
0: ఎందుకు చదువుకు తగినటువంటి పని ఉద్యోగం చిక్కటం లేదు?
1: బికాజ్ యు డోంట్ గో టు గెట్ ది జాబ్ అప్రోప్రియేట్ టు యువర్ స్టడీ.
0: మనం చదువుల కోసం ఉద్యోగం కోసం పాటుపడకూడదు.
1: సో డోంట్ సెంటర్ అరౌండ్ ద జాబ్ ఓన్లీ.
0: ఉద్ యోగం, యోగాన్ని సంపాదించాలి.
1: ఉత్ యోగ, దట్ యోగ స్పిరిచువల్ యోగం
0: ఒకటి, దైవ యోగం ఒకటి ఉంటే సమయోగములు కూడా సమకూరిపోతాయి.
1: ఇఫ్ దిస్ యోగ డిజర్వ్నెస్ ఆఫ్ గాడ్స్ మెర్సీ, యు విల్ అచీవ్ ఎవ్రీథింగ్.
0: కనుక మనము ఈ యోగాన్ని సంపాదించుకునే నిమిత్తమై దైవాన్ని హృదయం నందు ఉంచుకుని దైవాజ్ఞను శిరసావహించి దైవ చింతన చేస్తూ కాలమును చక్కగా పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో సత్య ధర్మాన్ని వదలకుండా చూసుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు ఎర్న్ గాడ్స్ గ్రేస్ వి షుడ్ నెవర్ గివ్ అప్ దీస్ టూ ప్రిన్సిపల్స్, సత్య ధర్మ అండ్ ఎండ్ అవర్ లైఫ్ ఇన్ దీస్ బేసింగ్ ఆన్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
0: గోవింద కృష్ణ జై.

మదన మోహన మురళి ధార్ కృష్ణ జై కృష్ణ జై రామ కృష్ణ జై రాధా కృష్ణ జై బాల కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ

0: నియమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
0: వాక్కు చేతనే రాజ్యములను సంపదలను కూడా పొందవచ్చు.
1: బై ఇట్స్ పవర్ ఆఫ్ స్పీచ్ యు కెన్ హ్యావ్ ద కింగ్డమ్ అండ్ వెల్త్.
0: జిహ్వాగ్రే మిత్ర బాంధవ, వాక్కు చేతనే మిత్రులను బంధువులను అనేక రీతిగా సంబంధము గావించుకోవచ్చు.
1: ఇట్స్ ఓన్లీ దిస్ మైటీ పవర్ ఆఫ్ స్పీచ్ దట్ మేక్స్ ఆల్ యువర్ రిలేషన్స్ అండ్ ఫ్రెండ్స్ ఇంటిమేట్.
0: బంధనము ప్రాప్తి, వాక్కు చేతనే మనం బంధితులమైపోతున్నాము, పరాధీనులమైపోతున్నాము, స్వాతంత్రాన్ని పోగొట్టుకుంటున్నాము.
1: We are bound by this speech and we become parasites, slaves and others.
0: Jihvagre maranam stiram, maranam kudanu vaakku chetane sambhavistu untundali.
1: Death also happens because of this speech.
0: Vaakke manavulaku pranam.
1: This talk is the life of man.
0: Vaakke jeevitamunu ennemuka.
1: The sense of talking is the backbone in human life.
0: Vaakku mahattaramaina shakti kaligina tundi.
1: Speech has mighty power.

0: నాలుక రసగ్ని మధురమైన పుట్టి రసం కలిగిన దానవు నీవు.
1: ఓ టంగ్ యువర్ ఆల్ స్వీట్నెస్
0: మధుర ప్రియత్వం చాలా ప్రియమైనటువంటి దానవు నీవు.
1: ఓ టంగ్ యువర్ వెరీ డియర్ వన్
0: సత్యం హితం త్వా ఈ సత్యములు కూడాను హితము గను హితము గను పలికేటువంటి దానవు.
1: యు స్పీక్ ట్రూత్ ఇన్ ఎ ప్యాలెటబుల్ వే
0: ఓ సత్యమా ఓ యొక్క నాలుక నీవు పరదూషణ ఎందు కాని పర విమర్శలు ఎందు కాని పరలను ఆశాస్పదము గావించుట ఎందు కాని నీవు ప్రవేశించకూడదు.
1: ఓ టంగ్ డు నాట్ యువర్ ఇన్వాల్వ్ యువర్ సెల్ఫ్ ఇన్ స్లాండర్ క్రిటిసిజం అండ్ మేకింగ్ ఫన్ ఆఫ్ అదర్స్.
0: దివ్యమైన మధురమైన భగవత్ నామాన్ని చక్కగా స్మరించు, భగవత్ నామాన్ని పరులకు తెలిపించు, మంచి మాటలాడు, మధురమైన మాటలాడు, ఉద్రేకముగా మాట్లాడద్దు.
1: యు చాంట్ డివైన్ స్వీట్ నేమ్ ఆఫ్ ద లార్డ్, టాక్ స్వీట్లీ అండ్ మేక్ అదర్స్ హ్యాపీ విత్

0: హితముగా సత్యముగా మితముగా నీవు మాట్లాడు.
1: యు స్పీక్ ఆల్ ద ట్రూత్ ఇన్ అన్ యాక్సెప్టబుల్ వే ఇన్ ఎ లిమిటెడ్ వే.
0: దురదృష్టవశాత్తు ఈనాడు అతి పవిత్రమైన మధురమైన దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి వాక్కులు కోల్పోవట చేతనే
1: అన్ఫార్చునేట్లీ యాజ్ ఎ సీక్రెట్ స్వీట్ నావెల్ డివైన్ టాక్ ఈజ్ ఫాస్ట్ డిసపియరింగ్
0: ఈనాటి సమాజము అస్తవ్యస్తమై అశాంతికి నిలయమై
1: ది ప్రజెంట్ డే సొసైటీ ఈజ్ ఇన్ టోటల్ కన్ఫ్యూజన్ అండ్ రెస్ట్లెస్నెస్
0: సమాజమును సతమతమ చేయుచున్నది.
1: The whole society is confused.
0: పెచ్చు పెరిగిన నాగరికత వల్ల హద్దులో మీరి నీతి నియమాలను మంటగలిపి ఈనాడు సమాజము కేవలము ఒక అగ్నిగోళముగా మార్చుతూ ఉన్నది.
1: The present day advancement of civilization is beyond all limits. There is no discipline and morality. And the whole society has transformed into fire.
0: ఈనాడు సమాజములు అనేక రూపములుగా అనేక రీతులుగా దీన్ని చిన్న భిన్నము చేసి ఐకమత్యమును కోల్పోయి అనైక్యతను పెంచి సమాజము ఇది అశాంతికి గురి అవుతున్నది.
1: The society is divided into minute fragments. The unity is totally lost and so it is full of restlessness.
0: Kulamatamala bhedamam chetanu
1: because of the differences of caste and
0: rantiya duradhamanam chetanu
1: because of regional attachments
0: inka aneka rakamulain pinti yokka vanchana chetanu
1: various kinds of desires
0: gharshanalu
1: conflicts
0: raktavahamalu
1: bloodshed
0: చేత సమాజమును కేవలము శ్మశానంగా మారుస్తున్నది.
1: ఆల్ దీస్ థింగ్స్ మేడ్ ది సొసైటీ ఎ గ్రేవ్ యార్డ్.
0: ఈనాటి మానవత్వము సత్యనిత్యమైనటువంటి తత్వాన్ని విస్మరించి అనిత్యము అసత్యము అస్థిరమైనటువంటి యొక్క భోగభాగ్యములను ఆశించి కేవలము ప్రాకృతమైనటువంటి జీవితంలో కూడాను శాంతి లేకుండా జీవిస్తున్నాడు.
1: ఇన్ ది ప్రెసెంట్ డే హ్యూమన్ సొసైటీ ది ఎటర్నల్ ట్రూత్ ఇస్ ఫర్గాటన్ అండ్ మ్యాన్ కైండ్ ఇస్ ట్రెడింగ్ అలాంగ్ దట్ ఎఫీమరల్ ట్రాన్షియల్ ఫిజికల్ వరల్డ్లీ ప్లెజర్ అండ్ దేర్ఫోర్ ఇట్ ఇస్ టోటలీ రెస్ట్లెస్.
0: మానవుడు భౌతికంగా వైజ్ఞానికంగా ఎంతో ప్రగతిని సాధించాడు.
1: మ్యాన్ హెస్ ప్రోగ్రెస్డ్ from the worldly point of view and in science
0: kaani naitikanga chudra vimarsanam kevalam asuya sampatto kodinatundi oka maatala cheta manavulanu baadinchi idi tana yokka swartha swapriyojana nimittamai jeevithamulo vyartham cheskuntunnadu.
1: But from the moral point of view, ethical point of view, he indulges himself in mean criticism, downright jealousy, and harms everybody, and spends his life in selfishness and self-interest.
0: దేనిని ప్రేమించిన తన స్వార్థ నిమిత్తంగా ప్రేమిస్తున్నాడు.
1: Whatever man loves, it is only for his own self.
0: వస్తు నిమిత్తమై వస్తువును ప్రేమించటం లేదు మానవుడు, తన నిమిత్తమై వస్తువును ప్రేమిస్తున్నాడు.
1: Man doesn't love anything for the object's sake. He loves it for his own self.
0: Aalu biddalu tallidandrulu sahitamu tana nimittamai thanu premistunnadu kaani aalu biddala nimittamu tallidandrulu nimittamu manavudu varini preminchatam ledu.
1: Man loves the wife and children, mother and father, only in his own selfishness, not for their sake.
0: Sarvatra swarthamu swapriyojaname తాండవమాడుచున్నది.
1: Everywhere the selfishness and self-interest is dancing.
0: ఏది తలచినా ఏది చెప్పినా ఏది చూచినా ఏది విన్నా అన్నింటికి నీ వెనుకల స్వార్థము కదులుతూనే ఉంటున్నది.
1: వాట్ ఎవర్ ఇస్ సెడ్, వాట్ ఎవర్ ఇస్ డన్, వాట్ ఎవర్ ఇస్ హర్డ్, ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: ఈనాటి మానవుడు స్వార్థములకు సేవకుడై స్వార్థము చేతిలో కీలుబొమ్మ వలె జీవిస్తున్నాడు.
1: Man has become a slave to selfishness and he has become a puppet in the hands of selfishness.
0: Swarthame lekundina sapramayochaname lekundina okka aduvena munduku veyadu.
1: He doesn't step ahead even a single step if he has no selfishness.
0: Inaadu sankethika vigyana shastramu viriviga perigine.
1: Today you find the advancement in the field of technology.
0: ఇది ఒక వైపున పెరుగుతున్నటువంటి ఒక వైజ్ఞాన శాస్త్రం.
1: దిస్ ఇస్ ఎన్ ఇంక్రీజ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్.
0: ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్స్ అనేటువంటి దానివల్ల మహా అద్భుతమైనటువంటి ఒక శక్తులను సాధిస్తూ ఉంటున్నాడు.
1: మ్యాన్ హెస్ అడ్వాన్స్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్.
0: అణుశక్తి చేత అనేక యంత్రములను సృష్టించి మహా విచిత్రమైనటువంటి ఒక రూపము ధరిస్తుంటాడు.
1: Out of atomic power, he has invented so many machinery and instruments.
0: అంతరిక్షయానములో విజయాన్ని సాధిస్తున్నాడు.
1: He is victorious in space travel.
0: మరొక వైపున రాజకీయ ఆర్థిక కల్లోలము.
1: On the other hand, there is political and economic agitation.
0: కుల, మత, ప్రాంతీయ దురభిమానములు.
1: దేర్ ఇస్ మిస్ డైరెక్టెడ్ అటాచ్మెంట్ టువర్డ్స్ ద రీజియన్ అండ్ రిలీజియన్.
0: విద్యార్థుల అల్లకల్లోలములు,
1: స్టూడెంట్ అజిటేషన్స్.
0: ఈ విధముగా పరస్పర విరుద్ధమైన ఈ రెండింటి అభివృద్ధులకు మూల కారణమేమని విచారించవచ్చు.
1: హీఈస్ నాట్ బాదర్డ్ టు థింక్ ద రీజన్ బిహైండ్ దిస్ mutual conflicting, contradicting aspects going on in life.
0: ఈనాటి మానవుడి యందు నైతిక విలువ క్షణ క్షణములకు దిగజారిపోతున్నది.
1: The modern man is losing the moral value moment to moment.
0: నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికమందు మానవుని యొక్క భావము అతి ఘోరంగా మారిపోతున్నది.
1: In the field of ethics, righteousness, spirituality, his feelings are wrong along the wrong side.
0: సకల శాస్త్ర పురాణములు చదివిన పండితులు కూడాను,
1: a scholar who have gone through all sacred texts,
0: సత్య ధర్మమును ప్రచారము గావించేటువంటి యొక్క మహనీయులు కూడాను,
1: noble souls who propagate the principles of truth and right,
0: ఈ సంకుచి హృదయం చేతనే అనేక విధములైనటువంటి వాదోపవాదముల చేత కలహములకు కాలు దువ్వుతున్నారు.
1: Because of narrow mindedness and narrow feelings, they enter, indulge in argumentation and lead into conflicts.
0: Itti ganulainatunti vaaru kudanu vidyavantulainatunti vaaru kudanu vivekavantulainatunti vaaru kudanu medhavulainatunti vaari gendu kudanu ee sankuchita bhavamulu aavirbhavinchi nee matamu naa matamu nee siddhantamu naa siddhantamu nee guruvu naa guruvu anekunti bhedamulu cheta jagattunandunnatunti ekatvanni bhinnatvanga rupandipajestunnaru.
1: The mighty people, educated people, men of excellence, intellectuals, they argument and fight among themselves in the name of religion and theory. In this world they say, this is my religion, this is my theory, this is my principle. Thus they divide the world.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి ఘనులు మేధావులు అభివృద్ధి అవుతున్నారే కాని అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించేటువంటి పవిత్రులు ఈనాడు జగత్తులో కాలరాకపోతున్నారు.
1: There are many, many intellectuals who view multiplicity in unity, but there are very few sacred people who can understand unity in that.
0: పూర్వము కంటే ఈనాటి మానవుని యందు దుర్బుద్ధులు, దురాలోచనలు, దుర్గుణములు, దుర్ప్రవర్తనలు కూడాను అధికమైపోతూ వచ్చున్నాయి.
1: And today the wicked feelings, wicked thoughts, wicked actions are ever on the rise.
0: దీనికి కారణమేమిటి?
1: What is the reason behind it?
0: దీనిని చక్కగా లోతులోకి విచారించిన మానవుని యందు పశుత్వం ఇంకా శేషించి ఉండటమే దీనికి మూల కారణమని అర్థమవుతున్నది.
1: When we investigate clearly, we will understand the remnants of animal behavior in man is responsible.
0: Kalamu chala pramanamainatundi pradhanamainatundi.
1: The time is the standard and very important.
0: Pavitramainatundi ee kalamunu ara nimishamainapudu vyaktham cheyakunda jeevithanni saginchetundi vaade nijamainatundi manavudu.
1: Is only true man who will not waste a moment of time which is sacred.
0: ఈ విలువైనటువంటి కాలము ఎవరికి స్నేహితుడు కాదు.
1: దిస్ వాల్యుబుల్ టైమ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఆఫ్ నన్.
0: దీని యొక్క కాలచక్రము ఎవరి వల్ల కూడా మార్చుటకు వీలు కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు చేంజ్.
0: కాలమును అందరూ అనుసరించవలసిందే కాని కాలము ఎవరిని అనుసరించదు.
1: ఎవ్రీ వన్ విల్ హ్యావ్ టు ఫాలో టైమ్. టైమ్ విల్ నెవర్ ఫాలో ఎనీబడీ.
0: కాలకాల ప్రపన్నానాం కాల కిమ్ని కరిష్యతి. కాలమును కారుడు మింగుతున్నాడు.
1: ఇట్స్ ఓన్లీ ద మాస్టర్ హూ స్వాలోస్ దిస్ టైమ్.
0: కాలము కాయాన్ని మింగుతుండాలి.
1: ఇట్ ఇస్ ద టైమ్ దట్ కన్స్యూమ్స్ ద బాడీ.
0: కనుక కాయమునకు అధిపతి కాలము, కాలమునకు అధిపతి కారుడు.
1: దేర్ఫోర్ ద మాస్టర్ ఆఫ్ దిస్ బాడీ ఇస్ టైమ్ అండ్ ద మాస్టర్ ఆఫ్ ద టైమ్ ఇస్ కనుక
0: ఆ కాలుడే దైవస్వరూపుడు.
1: ద టైమ్ ఈస్ వెరీ ఫార్మ్ ఆఫ్ డివినిటీ.
0: ఈనాటి మానవుడు అట్టి కాలస్వరూపుణ్ణి విస్మరించి కేవలం భౌతిక లౌకికమైనటువంటి సుఖ సంతోషం నిమిత్తమై కాలమును వ్యర్థం గావించుకుంటున్నాడు.
1: మ్యాన్ హాస్ ఫర్గాటన్ ద టైమ్ విచ్ ఇస్ వెరీ మచ్ డివైన్ అండ్ ఈస్ వేస్టింగ్ ఇట్ టైమ్ ఇన్ వరల్డ్లీ ప్లెజర్స్.
0: పారమార్థికమే ప్రాతిభాషికమునందు వ్యవహారికమునందు ప్రతిబింబిస్తూ వస్తుండాలి.
1: He finds himself the reflections in his paramarthika vyavaharika.
0: Samudramuleka alalu levu.
1: Without ocean you don't find waves.
0: Alalu leka nirugu ledu.
1: When there are no waves, no foam either.
0: Ee nirugu alalu aasrayinchi untundadi.
1: The foam is associated with the wave.
0: Alale lekunda nirugu ledu.
1: When there are no waves, no foam.
0: Samudram lekunda alalu levu.
1: Without ocean, no waves at all.
0: సముద్రము, అలలు, మెరుగు అని మూడు విధములుగా మనం భిన్న భిన్నంగా మనం విభజిస్తున్నామే కాని మూడింటి యందు ఉన్నది నీరు ఒక్కటే.
1: We classify as three different states, the ocean, waves and foam.
0: నీరు యొక్క గుణము కూడా ఈ మూడింటి యందు ఒక్కటే.
1: The quality of water is present in all the three.
0: చల్లదనము, తెల్లదనము, మాధుర్యము ఇవి నీటి యొక్క గుణములు.
1: The qualities of water are cold and also sweet.
0: ఇవి అన్ని కూడా పారమార్థికం నుండి ఆవిర్భవించినటువంటివి.
1: They all come out of spiritual aspect, paramarthika.
0: అనుగ్రహం అనేటువంటి సత్యస అనగా సత్చిత్ ఆనందం అనే సాగరం నుంచి ఆరంభమైనటువంటివి ఈ జీవులు.
1: Out of this ocean of Satchidananda, beings the waves originate.
0: ఈ జీవుల యొక్క ప్రాణమే దివ్యత్వం.
1: It is only the life of these beings that is the divinity.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమును మనం గుర్తించినప్పుడే నిజమైనటువంటి ఆనందమును మనము అనుభవించగలం.
1: When we understand the unity in all these three, we can experience the true bliss.
0: దీనిని జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అని పిలుస్తూ వచ్చారు.
1: They are called waking state, dreaming state and the deep sleep.
0: జాగ్రత్త అంటే అనుభవించేటువంటిది ఒకే వ్యక్తి.
1: The one who experiences the waking state is the same one.
0: దృశ్యమును అనుభవించేది కూడాను అదే వ్యక్తి.
1: The dreamer is the very same individual.
0: సుషుప్తియందు ఆనందించేది అదే వ్యక్తి.
1: The one that delights in the deep sleep. కాని
0: జాగ్రత్త సుషుప్తులనేటువంటి కాలము, స్థానము, అనుభూతులు వేరువేరు అయినప్పటికీ వ్యక్తిత్వం ఒక్కటే.
1: The position and the time and experiences differ in waking state, dreaming state and deep sleep, but the individual is very same.
0: కాని పారమార్థికమును విస్మరించి కేవలము లౌకికమైనటువంటి యొక్క జీవితమునే ఆశించి
1: ఫర్గెటింగ్ ది స్పిరిచువల్ ఆస్పెక్ట్ అండ్ టేకింగ్ దిస్ వరల్డ్ ఇస్ వెరీ ట్రూ.
0: ఈ వ్యవహారమే సరి అయినటువంటి యొక్క జీవితమని విశ్వసించి కేవలము స్వప్న దృశ్యమును చూచి భ్రమించినట్టుగా ఉంటున్నది.
1: టేక్ ఆల్ దట్ ఇస్ అపేరెంట్ హియర్ యాజ్ ద మెయిన్ అండ్ ది ఎండ్.
0: ఈ స్వప్న దృశ్యములు ఏనాటికి సత్యము కాదు.
1: All this scenario of a dream is not true.
0: కలలో చూచిన మేడలు మిద్దలు కన్నులు విప్పిన లేవు కదా.
1: All the mansions and the buildings that you see in a dream, you don't see them in the waking state.
0: అదే విధముగానే
1: సిమిలర్లీ
0: ఈ వ్యావహారికమైనటువంటి జీవితం అనుభవించేటువంటి సుఖ దుఃఖములన్నీ కూడాను స్వప్న దృశ్యములే.
1: లైక్ వైజ్ all the pleasure and the pain and the happiness and the misery in this world
0: paramarthika nunchi aavirbhavinchinatvantivi
1: they also originate out of paramarthika spiritual
0: kanuka vyavaharikamu paramarthikamu vere bhavinchakoodadu
1: therefore we should not take world and spiritual
0: rendintu yokka ekatvanni manam gurtinchinappude manavattam artham avutundi
1: when you understand the underlying unity between the two we can understand the purpose
0: నందించేటువంటిది మనసే.
1: ఇట్ ఓన్లీ ది మైండ్ దట్ పుట్స్ మ్యాన్ టు ప్లెజర్ అండ్ పెయిన్.
0: మనసే మూల కారణము.
1: మైండ్ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్.
0: మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచయుః.
1: ఇట్స్ ది మైండ్ దట్ బైండ్స్ మ్యాన్ అండ్ గివ్స్ లిబరేషన్.
0: ఈ బంధమోచమునకు మనస్సు కారణమైనప్పుడు మన యొక్క విముక్తి కూడాను మనసే కారణం.
1: మైండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఫ్రీడమ్ అండ్ ద బాండేజ్. It is also responsible even for liberation.
0: ee naati prapanchamulandu ee ashanti niyamam chesi nitya satyamainatundi prashanta tattvanni prajalu andukovalante deeniki ee vidhamainatundi nava samajamu yuva samajamu sthapimpanakkaraledu.
1: To be free from all this restlessness, to establish this eternal truth, a new order, a new society is not required.
0: దీనికి కొత్త మతము అక్కరలేదు.
1: న్యూ రిలిజన్ ఇస్ నాట్ నీడ్.
0: కొత్త విధానము అక్కరలేదు.
1: న్యూ ప్రొసీజర్ నాట్ నెసెసరీ.
0: కానీ ఒక్కటి మాత్రం సత్యము ఆ కావాలి.
1: బట్ ద ట్రూత్ ఈస్ నీ వన్ ట్రూత్ ఈస్ నెసెసరీ.
0: పవిత్రమైనటువంటి మనోగుణములు కలిగినటువంటి యొక్క స్త్రీ పురుషులు అవసరం.
1: మెన్ అండ్ విమెన్ విత్ సేక్రెడ్ మైండ్స్ ఆర్ వెరీ ఎసెన్షియల్.
0: పవిత్ర మనోహృదయులైనటువంటి స్త్రీ పురుషులు ఉండినప్పుడే ఆ రాజ్యము దివ్యమైనటువంటి రాజ్యంగా దివ్యమైనటువంటి పరిపాలనగా జరుగుతుంది.
1: When there are men and women with sacred hearts, the entire kingdom will be divine and will prosper.
0: అయితే ఆ రాజ్యమును చిత్త శుద్ధి శీల సంపత్తి రెండు ఉండినప్పుడే ఈ సద్గుణవంతులైనటువంటి స్త్రీ పురుషులు నిలవగలరు.
1: In that country, these noble souls, men and women, can thrive where there is purity and character.
0: ఈ చిత్త శుద్ధి సౌశీల్యము అభివృద్ధి కావాలన్న తేజవంతము కావాలన్న వికసించాలన్న దీనికి ఆధారము నీతి.
1: If this purity of the mind and character are to shine or to be brilliant, the morality is needed.
0: ఆధ్యాత్మికమే లేకుండా నీతి దీపించదు.
1: When there is no spirituality, the morality cannot sustain.
0: కనుక ఆధ్యాత్మికమైనటువంటి పునాది నుండి నీతి అనే గోడలు కడుతూ రావాలి.
1: Therefore, on the foundation of spirituality, the man's morality is
0: నీతి అనే గోడలపైన చిత్త శుద్ధి శీల సంపత్తి అనే రూపును మనం వేసుకోవాలి.
1: On this wall of morality, we should lay down the roof of purity.
0: అదే లైఫ్ యొక్క భద్రత.
1: That is the procedure of life.
0: గోడలు కట్టినంత మాత్రం చాలదు.
1: ఇస్ నాట్ ఎనఫ్ బై రేజింగ్ వాల్.
0: పునాదులు త్రవ్వినంత మాత్రం చాలదు.
1: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు డిగ్ ఫౌండేషన్.
0: రూఫ్ వేసినప్పుడే జీవితం పరిపూర్ణమవుతుంది.
1: వెన్ యు పుట్ ద రూఫ్ ద లైఫ్ ఇస్ కంప్లీట్.
0: కనుకనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈ ఫౌండేషన్.
1: అండ్ సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద ఫౌండేషన్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏ వాల్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్ ద వాల్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ ఏ రూఫ్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ ఇస్ ద రూఫ్.
0: సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్.
1: Self-realization is life.
0: కనుక ఇట్టి జీవితాన్ని మనం అనుభవించాలన్నా
1: టు ఎక్స్పీరియన్స్ సచ్ ఎ లైఫ్
0: మొట్టమొదట పునాది భద్రంగా ఉంటుండాలి. ఆధ్యాత్మికం సుదీగా ఉండాలి.
1: వీ షుడ్ లే డౌన్ ద ఫౌండేషన్ స్ట్రాంగ్ ద స్పిరిచువాలిటీ.
0: మన భారతదేశం యొక్క గౌరవ కీర్తులన్నీ కూడా ఆధ్యాత్మికం చేతనే పెరుగుతూ వచ్చింది.
1: ద రెప్యుటేషన్ ద గ్లోరీ ఆఫ్ భారత్ దే ఆర్ బేస్డ్ ఆన్ ది స్పిరిచువాలిటీ.
0: అనాది కాలం నుండి భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ఆధ్యాత్మిక సంపత్తిపైనే ఆధారపడి ఉంటుంది.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ద రెప్యుటేషన్ ద గ్లోరీ ఆఫ్ భారత్ రెస్టెడ్ ఆన్ స్పిరిచువాలిటీ.
0: అనేక మంది మహనీయులు, అనేక మంది ఉత్తమ స్త్రీలు, పతివ్రతామ తల్లులు, పవిత్ర హృదయులు, దివ్యభావం కలిగినటువంటి యొక్క పుత్రులు జన్మించటం చేతని భారతదేశమునకు ఈ విధమైనటువంటి సార్థక నామమును అందుకోగలుగుతూ వచ్చింది.
1: The Bharat earned such a great name because of noble souls, women of chastity and character, the great sons of this country.
0: వారు ఈనాడు లేకపోయినప్పటికీ వారి ఆదర్శాలు మాత్రం ఈనాడు దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నాయి.
1: We may not find them today, they are not alive, but their ideals are shining forth eternally.
0: నిరత సత్య ప్రౌఢి ధరణి నేలిన హరిశ్చంద్రుడి ధరబాసి చనగలేదా.
1: హరిశ్చంద్ర, who ruled this entire kingdom, holding on to the truth completely with all passing all problems, has he not left this world?
0: Yella lokamulelu yosaku sri nalaraju taraventa bhumini gonuchuchanana.
1: King Nala, who ruled the whole world, could he carry with him even a fraction of
0: land? Kutayugambunaku kutayugambunaku meru chekurchu అలరాజు తన వెంట ఏమి గునియే.
1: ద కింగ్ ఆఫ్ కృతయుగ, వాట్ ఈజ్ దట్ హి హస్ టేకెన్ అలాంగ్ విత్ హిమ్?
0: ఎవ్వరు కూడా ఏమీ తీసుకుని పోలేదు.
1: నో వన్ హాస్ టేకెన్.
0: ఆదర్శాలు మాత్రం మనుషులకు అందించిపోయారు.
1: బట్ దే హావ్ పాస్డ్ ఆన్ ఐడియల్స్ టు హ్యుమానిటీ.
0: ఇంకా స్త్రీలయ్యిండు.
1: దెన్ అమంగ్ విమెన్,
0: తమ యొక్క జీవితమును సమాజంలో అంకితం గావించి ఆదర్శవంతమైనటువంటి స్త్రీ నారీమణులుగా కూడాను పోషిస్తూ వచ్చారు.
1: ద విమెన్ ఆల్సో సాక్రిఫైస్డ్ అండ్ డెడికేటెడ్ దేర్ లైఫ్స్ ఫర్ సొసైటీ అండ్ హావ్ సచ్ అన్ ఐడియల్.
0: సత్యవతి అనగా లోకమునందు సత్యమునే ప్రధానముగా భావించి పతియే సత్యమని విశ్వసించి పతి ప్రాణమును కూడాను తిరిగి సంరక్షించుకున్నటువంటి సావిత్రి యొక్క తర్కము తత్వము స్త్రీలకంతా అందిస్తూ పోయింది.
1: సత్యవతి, హూ జస్ట్ స్టూడ్ ఫర్ ఆల్ సత్య ద ట్రూత్, కుడ్ ఆల్సో సేవ్ ద లైఫ్ ఆఫ్ హర్ హస్బెండ్, బ్రాట్ హిమ్ బ్యాక్ అలైవ్.
0: ఎన్ని కష్టములు సంభవించినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి అనానుకూలములు సంభవించినప్పటికీ, పతి యొక్క తత్వాన్ని హృదయమునందు నింపుకొని 10 నెలలు లంకలో కాలము కలిపి నారీమణులకంతా కూడా ఆదర్శవంతమైనటువంటి స్త్రీగా నిరూపిస్తూ వచ్చింది సీత.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్, యాంగ్జైటీస్, ఇన్కన్వీనియన్సెస్, షీ కుడ్ బేర్ ఆల్ ద సఫరింగ్.
0: ఈనాడు ఈ పవిత్రమైన హృదయాన్ని ఏమాత్రం కూడా ఎవరు యోచించటం లేదు.
1: టుడే ఈజ్ నో వన్ ఇస్ బాదర్డ్ ఆఫ్ ది సేక్రెడ్ హార్ట్.
0: శీల సంపత్తిని ఎవరు కూడా చింతించటం లేదు.
1: నో వన్ ఇస్ మైండ్ఫుల్ ఆఫ్ క్యారెక్టర్.
0: కేవలం భౌతికమైనటువంటి యొక్క ధనం అత్యవసరము.
1: ఓన్లీ దిస్ ఓన్లీ మనీ ఈజ్ నీడెడ్.
0: నిజముగా భౌతికమైనటువంటి యొక్క ధనమే సత్యమైనప్పుడు మానవుడు ఎందుకు సుఖించకూడదు, శాంతిని పొందకూడదు?
1: ఈ వరల్డ్లీ మనీ ఈజ్ నెసెసరీ. హౌ ఇస్ ఇట్ దట్ మ్యాన్ ఈజ్ నాట్ పీస్ఫుల్? వై ఈజ్ హీ నాట్ హ్యాపీ?
0: ధన కనుక వస్తు వాహనాదులు మానవులకు శాంతిని అందించటం లేదు.
1: ద కంఫర్ట్స్ అండ్ ద ప్లెజర్స్ విల్ నాట్ కన్ఫర్ పీస్.
0: కేవలము మానసిక శాంతి తన యొక్క దివ్యమైనటువంటి భావమును ప్రకటించినప్పుడే శాంతి మనకు చేకూరుతుంది.
1: When one expresses the divine feelings, one will have peace in mind.
0: ఈనాటి మానవుడు ప్రతి దీనిని కూడాను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నానని పలుకులు ఉచ్చరిస్తుంటాడు.
1: Man today says that he loves, he loves.
0: నిజముగా ఈ ప్రేమ అంటే ఏమిటో కూడాను వారు అర్థం చేసుకోవటం లేదు.
1: They don't understand the meaning of love.
0: ఎవరిని ప్రశ్నించినప్పటికీ మా పిల్లలు కూడాను రాస్తుంటారు, I love you, I love you, I love you.
1: You ask anyone, our students also write, I love you, I love you.
0: Yemti, I love you. Yemti, I love.
1: What is this love?
0: Tellavari modalu ratri varundana parundananta varakunu prakinti vaadu swasvaroopamto kanipistu undinappudikini vaanini preminchakunda kanipinchinatvanti paramaatmani premistunnam ante idi emaina nammadaginatvanti vishayamena?
1: Right from the time we get up from the bed and then go back to bed. If we don't love our very neighbor,
0: vyaktulani manam preminchatam ledu.
1: We don't love our very own parents.
0: Vyaktulanu preminchinappude shaktini preminchina vaadu avutavu.
1: When you love individuals, you can also love the mighty power.
0: Prati vyakti endukunu antarbhutamai undinatvanti oka daivathamu okkade.
1: The very divinity in all individuals is one.
0: Ekovasi sarvabhutantaratma.
1: There is only one present in all beings.
0: Kanuka andari endu unnadu bhagavantudu.
1: God is present in all.
0: నీవెవ్వరిని ద్వేషించవద్దు.
1: డోంట్ హేట్ ఎనీ వన్.
0: అద్వేష్ట సర్వభూతానాం.
1: Don't hate anybody.
0: కనుకనే ఉపనిషత్తులు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత.
1: So Upanishads declared, arise, awake, stop not till goal is reached.
0: జాగ్రత్తగా ఉంటుండు.
1: Be careful.
0: సర్వభూత నమస్కారం కేశవం ప్రతిగచ్చతే, ఎవరికి నమస్కరించినా కేశవునికే పోయి చేరుతుంది.
1: Whomsoever you salute, pay obeisance, will go to God.
0: అదే విధంగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే, ఎవరిని మీరు విమర్శించినా దూషించినా అది కూడా భగవంతునికే చేరిపోతుంది.
1: Likewise, whomsoever you accuse, criticize, will reach God.
0: భగవంతుంటే ఎవరు?
1: Who is God?
0: ఏదో ఒక దేవాలయమునందు, ఏదో ఒక క్షేత్రమునందు మాత్రమే ఉన్నాడని కాదు. దేవో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. దేహమే దేవాలయము, జీవుడే దేవుడు.
1: God is not separately present in a temple or in a pilgrim center. Body is the temple, the indweller is God.
0: దేవుడనగా వేరు దేశమందు లేడు.
1: God is not present in a foreign land.
0: దేవుడనగా తనదు దేహమందే.
1: God is present in his body.
0: ఇటువంటి దేహమును మనము అలక్ష్యం చేస్తున్నాం.
1: We are neglecting such a body.
0: దేహం అనేది ఇల్లు, దినదినమును ఊడ్చి అరికి పూసి మెత్తి నినుకువరచి.
1: You have to clean and decorate the body.
0: దేవుడనగా వేరు దేశమందు లేడు, దేవుడనగా తనదు దేహమందే.
1: God is not present in a foreign land, he is present one's own body.
0: ఇట్టి సత్యాన్ని గుర్తించేటువంటి ఒక తత్వాన్ని మానవుడు ఈనాడు విచారించాలి.
1: Man has to investigate the nature of such a truth.
0: ఇట్టి సత్యభావమును నిత్యభావమును మానవుడు విస్మరించటం చేతని ఈనాడు తన యొక్క జీవితము చాలా అశాంతి పాలవుతున్నది.
1: As this eternal fundamental truth is forgotten, the life today is
0: హృదయంలో ఈ ప్రకాశం ఉండినప్పుడే మానవుడు ప్రవర్తించేటువంటి సమస్త కర్మలు కూడాను సక్రమమైనట్టుగా ఉంటుంటాయి.
1: When this truth shines brilliantly within, all our actions are bound.
0: ఈనాడు మానవుడు వేసే ప్రతి అడుగు కూడాను అధర్మములో పడుతుండాలి.
1: ఎవ్రీ స్టెప్ ఆఫ్ మ్యాన్ టేక్స్ హిమ్ టు అన్‌రైచ్యూస్నెస్.
0: పలికే ప్రతి పలుకు కూడాను సత్యమును విస్మరిస్తుండాలి.
1: వాట్ ఆల్ హీ సేస్ హీ ఫర్గెట్స్ ట్రూత్.
0: చూచే ప్రతి చూపునందు కూడాను ప్రేమ అయోమయమైపోయింది.
1: ఎవ్రీ లుక్ డజంట్ క్యారీ విత్ ఇట్ ద లవ్.
0: ఆలోచించే ఆలోచనలు దురదృష్టి నశించిపోయినది.
1: ఇన్ ఆల్ థింకింగ్ There is absence of vision.
0: కోరే ప్రతి కోరిక కూడాను స్వార్థము స్వప్రయోజనమైపోయినది.
1: All desires are full of selfishness and
0: మానవుడు లేని చైతన్యం చల్లబడిపోయినది.
1: The awareness in man has calmed down.
0: ఇంద్రియములు స్వేచ్ఛా విహారం సలుపుచున్నవి.
1: Senses are dancing freely.
0: నిజముగా చెప్పవలనన్న మానవత్వమే నిర్మూలమైపోయినది.
1: To say the truth, the mankind human quality is ruined.
0: ఇంద్రియములను నిగ్రహం చేసుకునేటువంటి యొక్క విధానాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: One has to know the procedure to have sense control.
0: దానిని గుర్తించే వర్తించడానికి ప్రయత్నించాలి.
1: One has to recognize and conduct one's own self.
0: ప్రతి చిన్న దానికి కూడాను ఉద్రేకములు.
1: In every simple thing, agitation,
0: ద్వేషములు,
1: hatred,
0: అసూయలు,
1: jealousy,
0: అహంకారములు,
1: ego.
0: అబ్బా, చెప్పడానికి వీలు లేనటువంటి దుర్గుణములతో నిండిపోతున్నాడు ఈనాడు మానవుడు.
1: Man is full of these wicked qualities beyond all known measure.
0: మానవత్వం ఎట్టవుతుంది?
1: How can you call it a human life?
0: మానవుడు కరుణామయుడిగా ఉండాలి.
1: Man should be one of compassion.
0: ఆ కరుణే తన యొక్క హృదయంగా ఉండాలి.
1: The compassion should be
0: హృదయం యొక్క ప్రతిబింబమే ప్రపంచంగా కనిపించాలి.
1: The whole world should be the reflection of his heart.
0: ఈ విశ్వ వ్యాసమైనటువంటి యొక్క తత్వము ఒక హృదయం నందే ఉంటున్నది.
1: This entire principle of the universe is in one.
0: దీని యొక్క అర్థాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: We have to understand the meaning clearly.
0: హృత్ ప్లస్ దయా హృదయ.
1: హృత్ ప్లస్ దయా ఇస్ హృదయ.
0: దయ కలిగినటువంటిదే హృదయము.
1: దట్ ఈస్ ద హార్ట్ విత్ కంపాషన్.
0: కరుణ,
1: దట్ ఈస్ కంపాషన్.
0: ఆ కరుణ లేనిటువంటి హృదయము కఠినమైన హృదయమే.
1: Without compassion, the heart is a stone.
0: ఈ కఠినమైన హృదయం లోపల కఠినమైనటువంటి భావాలే ఆవిర్భవిస్తాయి.
1: In the stony hearts, only stony heart feelings originate.
0: పులి లోపల మేక గుణములు పుడతాయా?
1: In a tiger, do you expect the qualities of a goat?
0: క్రూర మృగములందు క్రూర గుణములే పుడుతుంటాయి.
1: You find only wicked qualities.
0: అది క్రూర తత్వాన్ని అనుభవిస్తుంది.
1: They only spend the wicked.
0: తన ప్రవర్తన అంతా కూడా క్రూరంగానే ఉంటుంటాయి.
1: The entire behavior is wicked.
0: ఆకలికి ఉన్నదే అని పులికి మనం పూరి చపాతి ఇస్తే అది భుజిస్తుందా?
1: A tiger which is hungry, if you feed it with puri and chapati, will it eat?
0: మాంసమే దానికి రుచి.
1: It delights, it tastes only meat.
0: కనుకనే భౌతికమైనటువంటి యొక్క ఈ ప్రాకృతమైనటువంటి యొక్క ఈ జీవితానికి ఈ అనిత్యమైనటువంటి సుఖములే నిజ సుఖములుగా భావిస్తున్నారు.
1: ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ ద టెంపరరీ హ్యాపీనెస్ ఇస్ టేకెన్
0: సుఖములు కాదు.
1: దట్స్ నో ట్రూ.
0: అందుకోసమనే త్యాగరాజ్ చెప్పారు, నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగ తెలుపు మనసా అని క్వశ్చన్ వేసుకున్నాడు.
1: త్యాగరాజ్ హాస్ పుట్ ఎ క్వశ్చన్ టు హిమ్సెల్ఫ్, ఓ మైండ్ లెట్ మీ నో విచ్ గివ్స్.
0: అలాంటి త్యాగరాజు కూడాను కొన్ని పరిస్థితులు ఎందు, కొన్ని బాధలు ఎందు, కొన్ని సంఘటనలు ఎందు కొంత మనస్సు చెలించింది.
1: బట్ ఈవెన్ త్యాగరాజు మైండ్ వేవర్డ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్.
0: భరించుకోలేని బాధలు సంభవించాయి.
1: హీ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్.
0: ప్రాణ సమానంగా ఆరాధించుచున్నటువంటి సీతారాముల విగ్రహము కనిపించకుండా పోయింది.
1: హీ కుడ్ నాట్ ఫైండ్ ద ఐడల్స్ ఆఫ్ సీతారామ.
0: నేనెందు వెతకుదురా అని అనేక పర్యాయములు అనేక చోట్ల కంతా వెతికాడు.
1: హీ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ దోస్ ఐడల్స్. వేర్ షల్ ఐ సర్చ్ ఫర్ యూ.
0: విసుగెత్తింది మనస్సు.
1: ద మైండ్ వాస్ డిస్గస్టెడ్.
0: ఇంకా క్రోధం ఆవిర్భవించింది.
1: దెన్ హీ వాస్ యాంగ్రీ.
0: వచ్చి, రామా నీవు గొప్ప శక్తివంతుడని నేను భ్రమించాను.
1: రామా ఐ వాజ్ డెల్యూటెడ్ బై ద ఫీలింగ్ దట్ యువర్ మైటీ పవర్ఫుల్.
0: కానీ నీలో శక్తి లేదు.
1: బట్ యు హ్యావ్ నో పవర్.
0: లేక నాలో శక్తి లేదా?
1: ఆర్ యామ్ ఐ పవర్ లెస్?
0: నా శక్తి నాకు తెలుసు.
1: ఐ నో మై పవర్.
0: సర్వకాల సర్వావస్థలు ఎందుకు నువ్వు రామచింతనే చేస్తున్నాను?
1: At all times, at every place, I think of Rama.
0: Satatam Ramachintanaha.
1: I always chant Rama's name.
0: Karaku nano shakti ledanti nenu oppukonu.
1: I don't accept that I have no power.
0: Neelone shakti ledu.
1: You have no power.
0: Neelo shakti lekapotam chetane naa baadhanu neevu nivaranam cheyalekapothunnavu.
1: Because you are powerless, you are not able to relieve me from this suffering.
0: Aaveshanalo, aa asantriptilo, aavi nirashalo, aa nispruhalo aneka vidhamulaga Ramunnu విమర్శించాడు.
1: ఇన్ ద స్టేట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, డిసప్పాయింట్మెంట్ అండ్ డిసాటిస్ఫాక్షన్ హీ క్రిటిసైజ్ లార్డ్ రామ.
0: కానీ తరువాత తన దోషము తాను గుర్తించాడు.
1: లేటర్ హీ రికగ్నైజ్డ్ హిస్ మిస్టేక్.
0: రామ, నీలో నీ శక్తి లేకపోతే ఈ విధమైనటువంటి వ్యక్తులంతా నిన్ను ఆశ్రయించేటువంటి వారా?
1: రామ, ఇఫ్ దేర్ ఇస్ నో పవర్ ఇన్ యూ, విల్ సచ్ పీపుల్ సర్వ్ యూ?
0: కపివరది దాటునా,
1: విల్ దట్ మంకీ ఏబుల్ టు క్రాస్ ద ఓషన్?
0: కలికి రోటగట్టునా,
1: విల్ ఇట్ బి పాసిబుల్ టు టైట్ అప్ ద మోర్టర్?
0: లక్ష్మీదేవి వలచునా,
1: విల్ ద కాన్సర్ట్ లక్ష్మి సర్వ్ యూ?
0: లక్ష్మణుండు కొలచునా,
1: విల్ లక్ష్మణ వర్షిప్ యూ?
0: సూచ

0: With that highly intelligent noble Bharata will serve you, will worship you, you have got mighty power.
1: మీ అందరి కొడును ఈ విధంగా రావాలనుకుంటే మీ శక్తి లేకపోతే వీరందరూ నిన్ను ఆశ్రయించేటువంటి వారా?
0: These people followed you, worshipped you, served you because you have got power.
1: ఈ ఒక్క విషయంలో మీరు అర్థం చేసుకోవచ్చును.
0: In this respect you can understand
1: here. సాయిలో శక్తి లేకపోతే ఏ అమెరికా ఏ లండన్ 108 దేశాల నుంచి కూడా వచ్చి పడిపోతున్నారు.
0: ఇఫ్ దేర్ ఇస్ నో పవర్ ఇన్ సాయి, హౌ డు యూ ఎక్స్పెక్ట్ పీపుల్ ఫ్రమ్ 108 కంట్రీస్
1: వాళ్ళకి
0: ఆర్ దే ఇన్వైటెడ్ హియర్?
1: ఫర్ అమాయకులా?
0: ఆర్ దే ఇన్నోసెంట్?
1: ఏక మూర్ఖులా?
0: ఆర్ దే ఫూలిష్?
1: కాదు కాదు, గొప్ప గొప్ప మేధావులు.
0: ఆర్ యూ హై ఇంటెలెక్చువల్?
1: మేధాశక్తి ఉండినంత మాత్రమే చాలదు.
0: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ వన్ ఇస్
1: దివ్య భావం కూడా అందులో ఆవిర్భవించాలి.
0: డివైన్ ఫీలింగ్ ఇస్ నెసెసరీ.
1: కనుకనే మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వము ఈ గణకనక వస్తువాహనాలతో తూచడానికి వీలు కాదు.
0: దేర్ఫోర్ డివినిటీ ఇన్ మ్యాన్ కెనాట్ బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్వీనియన్స్.
1: ప్రేమను ప్రేమతోనే తూచాలి.
0: ఇట్ హాస్ టు బి మెజర్డ్ అప్రోప్రియట్లీ.
1: అట్టి ప్రేమతత్వాన్ని ఈనాడు మానవుడు గ్రహించాలి.
0: దట్ లవ్ ఈస్ టు బి నోన్ బై ద మోడర్న్ మ్యాన్.
1: ప్రేమనే ఉండినా ద్వేషమే ఉండదు.
0: Where there is love, there is no hatred.
1: Vesheme lekundina samajamlo ashantiki avakashame undadu.
0: When there is no hatred, there is no scope for restlessness.
1: Samajam shanti badalto tulutuvagavalanna.
0: In order to have peace and security in society,
1: prema tattvanni pinchukovali.
0: One has to develop the nature of love.
1: మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: వన్ హాస్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ద డివినిటీ ఇన్ హ్యూమానిటీ.
1: అట్టి పూర్ణత్వమైనటువంటి మనస్తత్వాన్ని మనం పొందాలి.
0: వన్స్ హూ హ్యావ్ దట్ ఫుల్నెస్ బ్రాడ్ మైండ్.
1: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత. ఇది వేదవాక్యం.
0: ద వేద సేస్ మూన్ ఈస్ ద ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ మైండ్.
1: మనసు యొక్క ప్రతిబింబమే చంద్రుడు.
0: మూన్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద మైండ్.
1: అటువంటి చంద్రుడు పరిపూర్ణుడైనప్పుడే ఇది చంద్ర అనగా పూర్తి పూర్ణ చంద్రము అని చెప్పవచ్చు.
0: When the moon is full, we can say it is total.
1: దీన్ని ఫుల్ మూన్ అన్నారు.
0: This is called full moon.
1: పూర్ణిమ.
0: పూర్ణిమ.
1: ఈ పూర్ణిమ అనేటువంటిది ఎట్లా వచ్చింది దీనికి పేరు?
0: What is it due to the name? పూర్ణిమ, full moon.
1: ఎక్కడ ప్రారంభమవునో అక్కడికి పోయి ఇది చేరినప్పుడే పూర్ణమవుతుంది.
0: The place of origin, if it goes back to the place of origin,
1: ikkada prarambhamai tirigi chutti chutti chutti chutti vachi akkadane cheri povali, adi purnamu.
0: It starts at one point, circumambulates and starts and stops at the point of origin.
1: Kanuka ee purnam aneetundi etta undalante poorthi oka vidhamainatundi gundranga untundadi.
0: This fullness, totality should be a circle.
1: Ee purnamunu konta varaku ardhanga chedipinappudu ఇది సెమీ సర్కిల్ గా ఉంటుంటది.
0: ఇఫ్ యూ ఇరేజ్ ఎ సర్కిల్ ఇట్ విల్ బి సెమీ సర్కిల్.
1: ఆ సెమీ సర్కిలే ఈ ప్రాకృతమైనటువంటి జీవితం.
0: ది సెమీ సర్కిల్ ఈస్ దిస్ వరల్డ్లీ లైఫ్.
1: సి అనేటువంటి రూపంలో ఉంటుంది.
0: ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లెటర్ సి.
1: దీనిని సైన్స్ అన్నారు.
0: దిస్ ఇన్కంప్లీట్ లెటర్ సి.
1: ఒక దగ్గర ప్రారంభమై ఇంకొక దగ్గర నిలిచిపోతుంటుంది.
0: ఇట్ స్టార్ట్స్ ఎట్ వన్ పాయింట్ అండ్ స్టాండ్స్.
1: ఈనాడు ప్రారంభమైనటువంటిది రేపటి పాతదైపోతుంది, రేపు తిరిగి కొత్తది ప్రారంభమవుతుంది.
0: That which is new today becomes old tomorrow and tomorrow and start.
1: ఈ పూర్ణం అట్టిది కాదు.
0: This totality is not that.
1: నిరంతరము పూర్ణంగానే ఉంటుంది.
0: It's full continuously.
1: అనగా మన మనసును పూర్ణమైనటువంటి యొక్క ప్రేమతో నింపుకున్నప్పుడే ఈనాడు పూర్ణిమ అని చెప్పడానికి రైట్ వస్తుంది.
0: When we fill our mind with love, we can call it full moon day, పూర్ణిమ.
1: కనుకనే గురు పూర్ణిమ.
0: It is Guru Purnima.
1: Guru anaga peddani arthamu.
0: Guru means big.
1: Ajnanamunu roopamapeyatundi deni kudano maroka arthamu.
0: Now the meaning is the one.
1: Dukaram ajnanamu. Dukaram tannivaranam.
0: The one who dispels the darkness of ignorance.
1: Anaga Purnima dinamu chikate undadu.
0: Meaning in full moon day there is no darkness.
1: Chikatini dooram chesetundide Purnima.
0: పూర్ణిమ ఫుల్ మూన్ ఇస్ దాట్ దట్ డిస్పెల్స్.
1: అనగా అజ్ఞానమును దూరం చేసేటువంటి యొక్క పరిపూర్ణ హృదయమే ఈ గురు పూర్ణిమ. కనుక మన యొక్క హృదయమునందు పరిపూర్ణమైనటువంటి ప్రేమతత్వాన్ని నింపుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
1: అది పూర్ణమైనప్పుడు ఇది కూడాను పూర్ణం కావాలి.
0: వెన్ దట్ ఇస్ ఫుల్ దిస్ హాస్ టు బి ఫుల్.
1: అప్పుడే రెండింటికి నీ సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ దెర్ విల్ బి ఇంటిమేట్ రిలేషన్.
1: దీనిని పురస్కరించుకునే ఈ వేదము పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతే. ఆ పరిపూర్ణతత్వాన్ని మీరు గుర్తించాలనుకుంటే, పరిపూర్ణతత్వాన్ని మీరు అనుభవించాలనుకుంటే పరిపూర్ణ హృదయులు కావాలి మీరు.
0: In order to comprehend the totality, the fullness, you have got to be full.
1: అదియే నిజమైనటువంటి భక్తి ప్రపత్తుల యొక్క ప్రభావము.
0: That is the effect of true devotion and surrender.
1: కానీ ఈనాడు మంది పరిపూర్ణంగా లేదు.
0: Today ours is not full.
1: అయితే ఏ విధంగా ఉంది?
0: How is it?
1: ఏదో కొంత కొరత కలిగి ఉంటుండాలి.
0: There is shortage to certain extent.
1: ఇక్కడ ప్రారంభమైంది, ఇక్కడికి వచ్చి నిలిచింది, మధ్యలో పెద్ద అగాధమైనటువంటి అర్థరహితమైనటువంటి ఒక లోయ ఉంటుండాలి.
0: ఇట్ స్టార్ట్స్ ఎట్ వన్ పాయింట్ ఎండ్స్ ఎట్ డిఫరెంట్ పాయింట్ ఇన్ బిట్వీన్ దేర్ ఇస్ ఎ బిగ్ వ్యాలీ.
1: కనుకనే పరిపూర్ణము కానటువంటి దానికి ఫలితం కూడా పరిపూర్ణంగా ఉండదు.
0: సో దట్ విచ్ ఇస్ నాట్ ఫుల్ ద రిజల్ట్ ఆల్సో విల్ నాట్
1: పరిపూర్ణ హృదయమునకు పరిపూర్ణ ఫలితమే ఉంటుంటుంది.
0: ఫర్ ఎ ఫుల్ హార్ట్ ద రిజల్ట్ విల్ బి ఫుల్.
1: కనుక పరిపూర్ణంగా మనము డే అండ్ నైట్ మనం వర్క్ చేసినప్పుడు ఆఫీస్ లోపల అతనికి మంత్లీ పేమెంట్ ఇస్తారు.
0: వెన్ వీ వర్క్ విత్ ఆల్ ఫుల్నెస్ ఇన్ అవర్ హార్ట్స్ యూ విల్ రిసీవ్ టోటల్ పే.
1: వారికి పెన్షన్ ఇస్తారు.
0: They also receive pension.
1: వారికి డిఎన్ఎస్ అలవెన్స్ కూడా ఇస్తారు.
0: దే ఆల్సో రిసీవ్ డిఎన్ఎస్ అలవెన్స్.
1: కానీ పార్ట్ టైం డివోటీస్ కు పార్ట్ టైం వర్క్స్ కు ఈ ఫుల్ పేమెంట్ రాదు.
0: But part-time devotees, part-time workers will not receive these benefits.
1: కేవలం పేమెంట్ రాకుండా పోవటమే కాకుండా వాళ్ళకి పెన్షన్ కూడా లేదు.
0: They don't receive pension also.
1: డిఎన్ఎస్ అలవెన్స్ కూడా ఇవ్వరు.
0: They don't receive డిఎన్ఎస్ అలవెన్స్.
1: అనగా పూర్ణమైన హృదయంగా ఉండేటువంటి వానికి భగవంతుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంటుంది.
0: మీనింగ్ ద వన్ విత్ ఫుల్నెస్ ఇన్ హిస్ హార్ట్.
1: కనుకనే నవవిధ మార్గంలో ప్రవేశించి
0: హి రిసీవ్స్ ఫుల్ గ్రేస్.
1: ఏ మార్గంలోనైనా ఒక దానిని పరిపూర్ణం గావించుకోవటము సాధకుల యొక్క ప్రధానమైనటువంటి యొక్క సత్యతత్వము.
0: హి ఫాలోస్ వన్ ఆఫ్ ది పాత్స్ ఆఫ్ డివోషన్ అండ్ అటైన్స్ దట్ ఫుల్నెస్. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ట్రూత్.
1: ఏమిటి ఈ నవవిధ మార్గములు?
0: వాట్ ఆర్ దీస్ నైన్ పాత్స్?
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణుస్మరణం,
0: చాంటింగ్,
1: పాదసేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: సాల్యుటేషన్,
1: అర్చనం,
0: వర్షిప్,
1: దాస్యం,
0: సర్వీస్,
1: స్నేహం,
0: ఫ్రెండ్షిప్,
1: ఆత్మనివేదనం,
0: సరెండర్.
1: స్నేహం, స్నేహం చాలా అవసరం.
0: Friendship is very essential.
1: ఎట్టి స్నేహము?
0: What sort of friendship?
1: ఈనాటి కలియుగ స్నేహం. ఆ స్నేహము
0: is the friendship of Kali Age.
1: మార్కెట్ లో మనీ ఉంది, ఫాదర్ పొజిషన్ చక్కగా ఉంటుంది, అందల మంది హలో హలో హలో అని వచ్చి చూస్తారు.
0: When there's money in the pocket and father in position, everyone will say hello to you.
1: పాకెట్ లో మనీ లేదు,
0: there's no money in the pocket.
1: ఫాదర్ రిటైర్ అయిపోయింది.
0: ఫాదర్ రిటైర్డ్.
1: ఏక మినిస్టర్ తప్పిపోయింది.
0: He lost the position.
1: అటువంటి వాడిని ఎవరు కూడా దగ్గరికి వచ్చి గుడ్ బై అని కూడా చెప్పరు.
0: No one will come to me and say at least goodbye.
1: ఇలాంటి స్నేహం స్నేహాల?
0: Can that be a friendship?
1: ఇది కేవలము తాత్కాలికమైనటువంటి ఒక సంబంధము.
0: It is only temporary relationship.
1: భౌతికమైన లౌకికమైనటువంటి వాంఛనతో కూడినటువంటి స్నేహము.
0: It is full of physical worldly desires, association.
1: నిరంతరము సత్యనిత్యమైన నీ వెంట దంట ఇంట ఉండి కంటి వలె కాపాడేటువంటి స్నేహం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద ఫ్రెండ్షిప్ దట్ ఫాలోస్ యూ లైక్ ఎ షేడ్ ఆఫ్టర్ యూ విత్ యూ ఆల్వేస్.
1: ఇంట వెంట కంట జంట ఉంటుంది చూసుకునేటువంటి స్నేహితులు ఒక్క భగవంతుడు ఒక్కడే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ ఫ్రెండ్ గాడ్ హూ ఇస్ విత్ యూ కంటిన్యూస్లీ లైక్ ఎన్ ఐలిడ్ ఫాలోస్ యూ.
1: ఆ భగవంతుడితో మనము ఫ్రెండ్షిప్ చేయాలి.
0: So we have to develop friendship with God.
1: Sarva vidhamainatundi badalu kodanu nivarana kagalavu.
0: He will cure all sorts of problems.
1: Ee sneham chesinappudu rendu kudunu ekamaipothundi.
0: Out of this friendship both become one.
1: Kanukane Jesus kudanu modalu thanu samajamlo praveshinchinappudu I am the messenger of God annadu.
0: So Jesus when he stepped into society he said I am the messenger of God.
1: Anaga aa bhagavantuniki నాకు ఎట్టి సంబంధం లేదు, అతని ఆజ్ఞను మాత్రం శిరసావహిస్తున్నాను.
0: ఐ హావ్ నో డైరెక్ట్ రిలేషన్షిప్ విత్ గాడ్, ఐ ఫాలో హిస్ కమాండ్.
1: కానీ అతనికి సమీపంగా సమీపంగా పోయేటువంటి విధానమును గుర్తించి సాధన సలిపి తర్వాత కనుక్కున్నాడు ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్. అతనికి నాకు రిలేషన్షిప్ ఉంది, అతను తండ్రి నేను కొడుకు అన్నాడు.
0: హీ కుడ్ అండర్స్టాండ్ ద పాత్ టువర్డ్స్ నియర్నెస్ అండ్ ప్రాక్సిమిటీ and followed that path of sadhana and then could understand the relationship and said that I am the son of God.
1: Tadupari, I and my father are one.
0: Later he said, I and my father are one.
1: Manam kudanu ప్రకృతి స్థితి లోపల అందరూ మెసెంజర్స్.
0: ప్రతి
1: వ్యక్తి కూడాను దివ్యత్వాన్ని, సత్యత్వాన్ని, ప్రేమతత్వాన్ని జగత్తులో చాటాలి.
0: ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ ప్రాపగేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
1: మన భారతదేశం ఆధ్యాత్మికం పైన ఆధారపడినటువంటిది.
0: ద భారత్ డిపెండ్స్ ఆన్ స్పిరిచువాలిటీ.
1: ప్రేమ స్వరూపులారా, ఈ విషయాన్ని మీరు చక్కగా గుర్తించుకోవాలి.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ అండర్స్టాండ్.
1: భారతదేశంలో ఆధ్యాత్మికమే నశించిన భారతదేశమే క్షీణించిపోతుంది.
0: వెన్ వన్స్ ద స్పిరిచువాలిటీ ఇస్ లాస్ట్ భారత్ విల్ బి.
1: భారతదేశమే నశించిన ప్రపంచమే శూన్యమైపోతుంది.
0: వెన్ భారత్ ఇస్ పుట్ టు రూయిన్స్ ద హోల్ వరల్డ్ విల్ బి రూయిన్స్.
1: కాబట్టి యావత్ ప్రపంచమంతా కూడాను భారతదేశం పైన ఆధారపడి ఉంటుండాలి.
0: Therefore, whole world depends on భారత్.
1: కనుక ఈ భారతదేశం యొక్క విశిష్టతను చక్కగా గుర్తించాలి మీరు.
0: Therefore, you should understand the greatness of భారత్.
1: ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని వీధి వీధి కూడా చాటాలి.
0: You should propagate spirituality to every street.
1: ఆధ్యాత్మికం విస్మరించడం చేతనే
0: because spirituality is forgotten.
1: అనేక రకమైనటువంటి అశాంతులు మన చుట్టూ ఆవరించుతూ వచ్చాయి.
0: We are surrounded by all sorts of agitation.
1: మనలో ప్రేమనే శూన్యమైపోయింది.
0: There is no trace of love.
1: మానవత్వమే నశించిపోయింది.
0: The human quality is gone.
1: ఆకారం మానవునిగా కనిపిస్తున్నామే కానీ ఆచరణలో ఏమాత్రము మానవత్వం లేదు.
0: We are only human in form but not in behavior.
1: మానవులం అవుతాము.
0: When do we become human?
1: మంచి మనసు, పరిపూర్ణమైనటువంటి మనసు పెట్టుకున్నప్పుడు అప్పుడు మనం మానవుడు.
0: When we have good mind, a total mind, then we are human being.
1: కాబట్టి అట్టి మైండ్ నుంచి పుట్టినటువంటి వాడే మ్యాన్.
0: Therefore, man is the one born out of such mind.
1: కనుకనే మను జా, మను నుంచి పుట్టినటువంటి వాడు జా, పుట్టటం వాడు మనుజుడు.
0: So he is born to that Manu. So his name is Manuja.
1: Manu.
0: Who is Manu?
1: అతనే సర్వ ధర్మములను, సర్వ న్యాయమునకును దేశమునకు అందించి ఈ న్యాయ ధర్మములను ప్రచార ప్రబోధన కల్పించి మానవత్వాన్ని సార్థకం చేసుకుని బోధించాడు.
0: మను ఇస్ ద వన్ హూ ప్రాపగేటెడ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ ద కోడ్ ఆఫ్ జస్టిస్.
1: ఈనాడు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ వారు చెప్పేటువంటి న్యాయాలంతా కూడాను మను ధర్మాలు కానే కావు.
0: ద జస్టిస్ అండ్ లా as you find in high court and supreme court is not in accordance with dharma.
1: Bodhisthunnaru aa kaalanni patti, paristhitini patti, prabhavanni patti, dhanamunu patti nyayam bodhisthuntuntaru.
0: The justice today depends on the time, the situation, environment,
1: kaali nyayam desha kala paristhitina prabhavaniki atheetamainatundi.
0: But the justice in those times transcended all environment.
1: Manu yokka vishayanni kodadu ee naadu marchipoyinaam manam.
0: And today Manu is totally forgotten.
1: Kautinyudu, ee Kautinyudu arthashastrani bodhinchinatundi vaadu.
0: Then Kautilya, who taught economics,
1: ee arthashastram anetundi danni ee naadu manam marchipoyinam. Economics ani pettukoni dantlo aneka allakallolamu jarigipothuntunnayi.
0: We call arthashastra as economics, which is full of confusion today.
1: Ee naadu ee economics yokka doshamu chetane bankulanta lootil aipothunnayi.
0: Because of this economics, all banks are bankrupt.
1: కనుకనే ఆ కౌటిల్య యొక్క తత్వాన్ని ఈనాడు మనం గుర్తించాలి.
0: We have to recognize the principles of Kautilya.
1: సత్యవాక్ పరిపాలన,
0: adherence to truth.
1: హరిశ్చంద్రుడు తన ఆడబిడ్డలైనప్పుడు త్యాగం చేసి సత్యాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాడు.
0: హరిశ్చంద్ర sacrificed his wife and son to uphold truth.
1: ఇలాంటి మహాపవిత్రులైనటువంటి యొక్క వ్యక్తులు భారతదేశం బిడ్డలుగా ఉండినప్పటికీ వారిని మనం అనుసరించలేక, వారిని ఆదర్శంగా తీసుకోలేక, వారి యొక్క ఆజ్ఞను శిరసా వహించలేక మనము కేవలం ఒక విధమైనటువంటి యొక్క నిర్వీర్యులుగా తయారైపోయినాం.
0: దో దేర్ ఆర్ సేక్రెడ్ నోబుల్ సోల్స్ ఇన్ భారత్, వీ డోంట్ ఫాలో దేర్ కమాండ్, వీ డోంట్ ఫాలో దేర్ ఐడియల్ అండ్ ఎగ్జాంపుల్, అండ్ దేర్ ఫోర్ వీ హావ్ బికమ్ వీక్.
1: అధ్యాపకులారా,
0: టీచర్స్,
1: మీరు బాల వికాస్ విద్య అధ్యాపకులుగా ఉండేటప్పుడు పిల్లలకంతా కూడా మన ప్రాచీన మహర్షుల యొక్క తత్వము, మహనీయుల యొక్క తత్వము, పతివ్రతల యొక్క తత్వము, సత్యశీలం యొక్క తత్వాన్ని ఆ పిల్లలకు చక్కగా బోధించాలి.
0: బాల వికాస్ గురుస్, యు షుడ్ టీచ్ క్లియర్లీ హిస్ వైఫ్ అండ్ సన్ టు అప్హోల్డ్ ట్రూత్.
1: ఇలాంటి మహాపవిత్రులైనటువంటి యొక్క వ్యక్తులు భారతదేశం బిడ్డలుగా ఉండినప్పటికీ వారిని మనం అనుసరించలేక, వారిని ఆదర్శంగా తీసుకోలేక

0: యొక్క తత్వాన్ని ఆ పిల్లలకు చక్కగా బోధించాలి.
1: You should teach clearly the ancient culture of Bharat, the stories and the message of the noble
0: soul. Bhakti yuk shravana kumarudu ee vidhanga chesadu.
1: The devotion to parents as demonstrated by shravana
0: kumarudu. Peru matram shravanaani pettukunte prayojanam ledu.
1: There is no use in
0: tallidallu gauravinchetuvanti vaadiga untundaru.
1: He has to conduct himself
0: elanti tana swarthanni tyagam chesi tallidallu yokka jeevitaliki సుక్షేమాన్ని అందించేటువంటి పుత్రుడిగా ఉండినప్పుడే అతను సత్పుత్రుడు.
1: హీ సాక్రిఫైజ్ హిస్ ఓన్ సెల్ఫ్ ఫర్ ది సేక్ ఆఫ్ ది పేరెంట్స్. హీస్ ఎ గుడ్ సన్.
0: కులములో ఒకండు గుణవంతుడున కులము వెలయు వాని గుణము వెలయు.
1: ఇఫ్ దేర్ ఇస్ వన్ ఆఫ్ నోబుల్ క్యారెక్టర్ ఇన్ ది ఎంటైర్ కమ్యూనిటీ
0: వెలయు వలములోన మలయజం ఉన్నట్టు ఒక్క అడవి లోపల ఒక మల్ల చెట్టు ఉంటుండేటి చాలు ఆ మల్ల పుష్పం యొక్క సుగంధము సర్వత్ర వ్యాపింపచేస్తుంది.
1: In a forest, if there is one jasmine plant, the fragrance will spread all over.
0: Kaluka tallidandrulu yokka bhaktini Shravana Kumarudu prapanchaniki bodhisthu vachadu. Aa Shravana Kumarudu yokka tattvanni mana pillalaku bodhinchali.
1: Devotion to parents is demonstrated by Shravana Kumara. We have to teach it example clearly.
0: Inka guru bhakti lopala ekalavyudu.
1: Devotion to teacher ekalavya.
0: Alanti paristhiti lopala దేనినైనప్పుడు త్యాగం చేసి మన లోక సంరక్షణ కోసమని ఈ సమాజ క్షేమం కోసమని లోక కళ్యాణం కోసమని ఆ విధమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యములు త్యాగం చేయాలి.
1: వన్ హ్యాస్ టు సాక్రిఫైస్ ఫర్ ద వెల్ఫేర్ అండ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద కంట్రీ అండ్ హీ షుడ్ బి ప్రిపేర్డ్.
0: దైవభక్తులే ప్రహ్లాదుడు
1: అండ్ డివోషన్ టు గాడ్ ప్రహ్లాద.
0: ఎలాంటి పరిస్థితులు ఎందే లేకుండా
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.

0: Though he was put to all sorts of suffering by demons, Prahlada never complained. He was always praying to that large
1: eye.
0: The demons were hurting, harming him with knives.
1: Kani aa chinna barudu amma appa anu kuda anledu narayan narayan narayan.
0: That young boy didn't say mother father, he said narayana.
1: Ichacharul poduva daitya kumarudu maati maatiki o pannagasai doi bhagavantuda.
0: He said, oh God.
1: Ani nutinchenu kani.
0: He praised him.
1: Ta kannula neeru teedu.
0: He never shed a tear.
1: Kannula neeru ematramu teledu.
0: He never shed a tear.
1: Karanam emti?
0: What is the reason?
1: Praktutamainatuvanti dukkhamunaku kanti neeru nimpakoodadu aneetuvanti satyanni aa prahladu lokaniki chaataadu.
0: Prahlada taught the truth that one should not shed tears for only pain.
1: Anityamaina asashtamainatuvanti ee loka sambandhala kasanu manam kanti neeru ninchukoodadu.
0: We should not shed tears for this temporary, ephemeral
1: transient world.
0: For whose sake should we shed tears?
1: Daivaniki ananda bhasmamuluga arpitam cheyali.
0: We should shed the tears of joy for God.
1: Kanukane naramulu anaga neeru.
0: So naramulu means water.
1: Nayanamulu anaga kannulu.
0: Nayana are the eyes.
1: Kanuka aa neerunu kannulu tochinappude narayanamulu ayipoyindi. Narayana ante empty. నారాయణ నుంచి ఆనంద భాష్పములు నారాయణకు వదలటమే ఇదే నారాయణ తత్వం.
0: నారాయణ మీన్స్ ద వన్ హూ షెడ్స్ టియర్స్ ఆఫ్ జాయ్ అవుట్ ఆఫ్ ద ఐస్ ఇస్ నారాయణ.
1: ఎందుకోసము?
0: వాట్ ఫర్?
1: ఆ నారాయణకు మనకు సన్నిధి సంబంధ బాంధవ్యము చాలా కాలం నుంచి ఉంటుందా?
0: దేర్ ఈస్ ఇన్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ నారాయణ.
1: ధరించినంత మాత్రమే మనం నూతనులు కాదు.
0: ఫర్ ద సింపుల్ రీజన్ యువర్ బాడీ యు ఆర్ నాట్ న్యూ.
1: పురాతనం కాదు.
0: యు ఆర్ నాట్ ఏన్షియంట్ వన్ ఐదర్.
1: సనాతనమే.
0: You have been eternal.
1: సనాతన ధర్మమే మనకు మానవ ధర్మము.
0: దాట్ క్వాలిటీ ఆఫ్ సనాతన క్వాలిటీ
1: మానవ అని పిలుస్తూ వచ్చారు.
0: సో యు ఆర్ కాల్డ్ మానవ.
1: మా కాదు.
0: మా నో.
1: ఏది కాదు? నవ కొత్తది కాదు.
0: నవ న్యూ నాట్ న్యూ.
1: కనుక మనము కొత్తవారు కాదు.
0: సో వర్ నాట్ న్యూ.
1: పాతవారమే.
0: వేర్ ఓల్డ్.
1: కానీ పాతవారమైనటువంటి సనాతనం మనం ఈనాడు రోతవారుగా తయారైపోయినాం.
0: దో వీఆర్ ఓల్డ్ అండ్ ఏన్షియంట్ వీఆర్ రాటన్ టుడే.
1: ఏనాడు భగవంతుతో సంబంధం కూల్పోయిందో విడిపోయిందో అది మనం వ్రత జీవితమే.

0: when the association is lost with God, our life is rotten.
1: దైవముతో మనం సన్నిహిత సంబంధ బాంధవ్యం పెట్టుకున్నప్పుడే మనం నిజమైనటువంటి సనాతనులము.
0: When we have intimate association with God, we are really sanatana.
1: కనుకనే దైవత్వమే సర్వమునకును మూల కారణము.
0: Divinity is responsible for everything.
1: ఇలాంటి దైవత్వాన్ని మనం ఈ లోకంలో చాటాలి.
0: We should propagate that divinity.
1: ఏ అమెరికన్స్ ఏ ఇతర దేశం వాళ్ళు ఒక నోట్ల పైననో ఒక కాయిన్స్ పైననో ట్రస్ట్ ఇన్ గాడ్ అని రాస్తుంటారు.
0: అమెరికన్స్ ఆన్ కాయిన్స్ అండ్ ద నోట్స్ దే ప్రింట్.
1: కానీ దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం అలాంటివి కూడా చేయటం లేదు.
0: బట్ అన్ఫార్చునేట్లీ అవర్ గవర్నమెంట్ ఈస్ నాట్ డూయింగ్ సచ్ ఎ థింగ్.
1: ఎందుకని ప్రశ్నించే సెక్యులర్ స్టేట్.
0: ఇఫ్ యు ఆస్క్ వై ఇట్ ఇస్ అ సెక్యులర్
1: స్టేట్ లేని పదవి ఎందుకు.
0: ఇట్ ఇస్ అ మీనింగ్లెస్ వర్డ్.
1: నీ పవిత్రమైనటువంటి భావాన్ని వదులుకోమని చెప్తుంది ఆ సెక్యులర్ స్టేట్.
0: సెక్యులర్ స్టేట్ నెవర్ సెడ్ దట్ యు షుడ్ లూజ్ యువర్ సెక్యులర్ థాట్.
1: ఏమిటి,
0: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ సెక్యులర్?
1: ఎవరిని బాధించకూడదు,
0: యు షుడ్ నాట్ హర్మ్ ఎనీబడీ.
1: ఎవరిని దూషించకూడదు,
0: యు షుడ్ నాట్ క్రిటిసైజ్.
1: ఏ మతాన్ని విమర్శించకూడదు,
0: యు షుడ్ నాట్
1: ఏ ఫ్యూమ్ను కూడా విమర్శించకూడదు,
0: యు షుడ్ నాట్ బ్లేమ్.
1: నీ దాన్ని నీవు అనుసరించు, దీనికి ఎవరో అడ్డేం ఉంది.
0: యు ఫాలో యువర్ ఓన్.
1: మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, ఖీర్ ఎన్ని చేసినప్పటికీ అన్నింటి ఎందుకు ఉండేటువంటి షుగర్ ఒక్కటే.
2: There may be number of sweets like Mysore Pak, Gulab Jam, all the sweets is one.
1: Jorastani, Kaistani.
2: You may say Jorastani.
1: Ivanni kudunu namamule.
2: They are names.
1: Anninti endu undinatvanti okke divyattamu.
2: But in all, divinity is one and the same.
1: Matamula anetvanti perithopana, kalahamulu abhiruddhi kavinchukoni, aneka raktapatamulu jarugutoo ustuntunnayi.
2: In the name of religion, there is conflict and the fight and the bloodshed.
1: Kaadu, kaadu. మన పిల్లలకు బోధించాలి.
2: వి షుడ్ టీచ్ అవర్ చిల్డ్రన్.
1: మతములన్నీ వేరు, మంచిగా బోధించే.
2: ఆల్ రిలీజియన్స్ థాట్ గుడ్ థింగ్స్.
1: తెలిసి మెలుగవలను తెలివితోడ.
2: వన్ హ్యాస్ టు కండక్ట్ హిమ్సెల్ఫ్ విత్ ఇంటెలిజెన్స్.
1: మతులు మంచివైన మతమేది చెడ్డది.
2: ఇఫ్ మైండ్స్ ఆర్ గుడ్ విచ్ రిలీజియన్ ఇస్ బ్యాడ్.
1: దీనుడు భారతీయ వీరసుతుడా.
2: ఓ సన్స్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్.
1: నీ మతి చెడిపోయినప్పుడే మతములు చెడిపోతున్నాయి, కానీ మతి చక్కగా ఉంటే మతములన్నీ మంచివి.
2: యాజ్ యువర్ మైండ్ ఈస్ స్పాయిల్డ్ రిలీజియన్ ఇస్
1: దైవం అంతా ఒక్కడే.
2: గాడ్ ఇస్ వన్.
1: అలాంటి తత్వాన్ని మనం పిల్లలకు బోధించాలి.
2: వీ షుడ్ టీచ్ సచ్.
1: ఏ నామం ఇష్టమో దాన్ని స్మరించుకో.
2: యు థింక్ ఇన్ యువర్ ఓన్
1: ఏ రూపం ఇష్టమో దీన్ని పూజించుకో.
2: యు కెన్ వర్షిప్ ఇన్ యువర్ స్టైల్.
1: ఆ విధమైనటువంటి యొక్క సమత్వమైనటువంటి భావముల చేత ఈ విశ్వానికి మనము ఈ సుబోధనను అందించినప్పుడు దేశమంతా కూడాను ఎంతో సుభిక్షాన్ని పొందుతుంది.
2: వెన్ దిస్ ఈక్వల్ మైండెడ్నెస్ ఇస్ టాట్ టు అవర్ చిల్డ్రన్ బై టీచర్స్, ద కంట్రీ విల్ ప్రాస్పర్.
1: మనము భగవంతుని పూజిస్తున్నాం.
2: We worship God.
1: ఏ విధంగా పూజిస్తున్నాం?
2: How do we worship him?
1: ఈ పూజకు ఈ ఫలితము, ఈ పువ్వుకు ఈ ఫలితము అని మనం చెప్పుకోవటం లేదే.
2: We don't say this should be the result of the fruit of our worship.
1: జాతులు వేరు, పూజలు ఒకటే.
2: Flowers are different types, but worship is
1: one. దర్శనములు వేరు, దైవము ఒక్కడే.
2: Paths are many, God is one.
1: జన్మలన్నీ వేరు, జననం ఒకటే.
2: The beings are many, but the
1: కోటీశ్వరుడు ఆకాశం నుంచి ఉట్టిపడలేదు, కూటి పేదలు భూమి నుంచి రాలేదు.
2: Millionaire has not descended from sky.
1: ఎవరు తల్లి గర్భం నుంచి ఆవిర్భవించారు?
2: Both are born from mother.
1: కనుకని ఈ దివ్యత్వమైనటువంటి యొక్క తత్వానికి ఏకత్వం అందరికీ ఒక్కటే.
2: This divinity will teach you that one pointedness.
1: ఆకలి అయినప్పుడు కోటీశ్వరుడు తింటాడు, కూటి పేద తింటాడు.
2: వెన్ వన్ ఈస్ హంగ్రీ, మిలినేర్ అండ్ పాపర్, దే ఫాస్ట్ ఫుడ్. కోటీశ్వరుడు
1: పంచపచ్చ పరిమాణంతో కడుపు నింపుకోవచ్చును.
2: ఎ రిచ్ మ్యాన్ మే ఈట్ డెలీషియస్ ఐటమ్.
1: కూటి పేద గంజి అంబిలితో కడుపు నింపుకోవచ్చును.
2: ఎ పాపర్ మే ఈట్ జస్ట్ పాపర్.
1: అన్నములు అవి వేరు, ఆకలి ఒక్కటే.
2: బట్ ది అపిటైట్ ఈస్ సేమ్.
1: దాహమైనప్పుడు
2: వెన్ వన్ ఈస్ థర్స్టీ,
1: ఏదో ఒక వంకలో కాలువలో ఉన్నటువంటి నీరు కోలి తాను దాహం తీర్చుకోవచ్చు.
2: వన్ మే క్వెంచ్ ది థర్స్ట్ బై టేకింగ్ వాటర్ అవుట్ ఆఫ్ ఎ లేక్.
1: ఇంకా లక్షాధీశ్వరుడు ధనవంతుడు ఏం చేస్తాడు? కూల్ డ్రింక్ తాగుతాడు.
2: ఎ రిచ్ మ్యాన్ డ్రింక్స్ కూల్ డ్రింక్.
1: ఇవి రెండు మన దాహాన్ని తీర్చినవే కాని
2: బట్ బోత్ ఆఫ్ దెమ్
1: నీరు వేరువేరుగా కనిపించాయి.
2: బట్ ద వాటర్ సీమ్ టు బి డిఫరెంట్.
1: అదే విధంలో సర్వము ఒక్కటనేటువంటి ఏకత్వాన్ని మనము చక్కగా చాటాలి.
2: దేర్ ఫోర్ వీ షుడ్ ప్రాపగేట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: జనన మరణములు కూడా అందరికీ ఒక్కటే.
2: బర్త్ అండ్ డెత్ ఆర్ సేమ్ టు
1: ఆల్. అడవులు ఎందున్నా,
2: ఎదురు
1: ఆకాశంలో, పట్టణంలో,
2: సిటీ
1: పల్లెనున్నా,
2: విలేజ్
1: చుట్ట మీద
2: కట్టేటబడి
1: ఉన్నా, దైవం ఒక్కడే.
2: వాట్ ఎవర్ మే బి, గాడ్ ఈస్ వన్ ఇన్ ఆల్ ది స్టేట్స్.
1: కనుక మానవత్వంలో ఇట్టి యథార్థాన్ని పిల్లల లోపల హృదయాల్లో ప్రవేశపెట్టాలి.
2: దేర్ ఫోర్ వీ షుడ్ సీ దట్ ది ట్రూత్ ఈస్ ఇంప్రింటెడ్ ఆన్ ద మైండ్స్ ఆఫ్ ద చిల్డ్రన్.
1: అది సత్యం, సత్యం, ట్రూత్ ఈస్ గాడ్.
2: దాట్ ఈస్ ద ట్రూత్. Truth is God.
1: ఇది రెండోది కాదు.
2: No two.
1: సత్యం ఒక్కటే. ఏకం సత్. ఇప్రా బహుదా వదంతి.
2: Truth is only one, not two.
1: That ఈ తండ్రిలో నీరు ఉంది.
2: This thunder has water.
1: తెలుగు వారంతా నీరు అని పిలుస్తున్నారు.
2: Many people call it neeru.
1: Tamil vaadu thanni ani pilustadu.
2: Tamilians call it thanni.
1: Hindi vaadu paani ani pilustadu.
2: Hindi people paani.
1: America vaadu water ani pilustadu.
2: Americans water.
1: Tamil vaadu vaari ani pilustadu.
2: Vaari.
1: Ani water okkate kada.
2: But water is one.
1: Karuka desha bhashalu yendu vyathyasam gocharinchavachunu kaani padartham yokka tattvamu paratattvam okkate.
2: Therefore there may be differences in respect of languages. But the material is one and same.
1: కనుక ఇట్టి పరతత్వాన్ని మనము వాక్కు చేత కాపాడుకోవాలి.
2: Therefore we have to keep and preserve by this speech.
1: అధిక భాషలు ఏమాత్రము మనం ప్రవేశపెట్టకూడదు.
2: We should not talk too much.
1: నాలుగు చేసే పాపములు నాలుగు.
2: Man commits four types.
1: ఇది పిల్లలకు చక్కగా మీరు బోధించాలి.
2: Teach well to children.
1: మొదటి పాపం ఏమిటి?
2: What is the first sin?
1: అసత్యమాడటం మొదటి పాపము.
2: Speaking lies.
1: అధికంగా మాట్లాడటం రెండవ పాపము.
2: సెకండ్, ఎక్సెసివ్
1: త్వరను దూషించడము మూడవ పాపము.
2: క్రిటిసైజింగ్ అదర్స్,
1: చాడీలు చెప్పడం నాలుగో పాపం.
2: స్లాండర్.
1: కనుక ఆదిశంకర్ల వారు చెప్పినది ఒకటి చేసినది ఒకటి ఇదే పాపము అన్నాడు.
2: ఆదిశంకర సేస్ వాట్ యు డూ ఇస్ నాట్ ఇన్ అకార్డింగ్ టు వాట్ యు థాట్ దట్ ఇస్ ఎ సిన్.
1: 11 మంది శిష్యులతో కాశీ చేరాడు శంకరుడు.
2: శంకర రీచ్ అలాంగ్ విత్ హిస్ డిసైపుల్స్ టు కాశీ.
1: ప్రార్థించాడు.
2: హీ ప్రేయ్.
1: ఈశ గిరీశ నరేశ పరేశ బిరేశయ భూషణభో సాంబసదాశివ శంభో శంకర శరణం మీతవ శరణై గొమ్మన్నాడు. ఈశ గిరీశ పరేశ సరేశ సురేశ భూషణభో ఓ దేవుడా నీకు నేను శరణాగతిని అన్నాడు.
2: ఓ గాడ్ ఐ సరెండర్ టు యూ.
1: అయితే నేను మూడు పాపములు చేశాను, ఈ మూడు పాపములకు పరిహారం గావించమని ప్రార్థించాడు.
2: ఐ కమిటెడ్ త్రీ సిన్స్, సీ దట్ ఐ అటోన్.
1: ఏమిటి ఈ మూడు పాపములు?
2: వాట్ ఆర్ దీస్ త్రీ సిన్స్?
1: మొట్టమొదటిది ఒక్కటి,
2: ద ఫస్ట్ వన్,
1: యథో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. నిన్ను వర్ణించడానికి వాక్కు చాలదు, నిన్ను వర్ణించడానికి భాష చాలదు. అలాంటి వాడిని నిన్ను నేను వర్ణించడానికి ప్రయత్నిస్తున్నాను, ఇది పాపం కాదా? పరులకంతా కూడాను భగవంతుని వర్ణించడానికి వీరు కాదు. యథో వాచో నివర్తంతే అప్రాప్య మనసాస. మనసుకు కాని వాకు కాని నిన్ను వర్ణించడానికి సాధ్యం కాదని పరులకు బోధిస్తున్నాను. నిన్ను ఈశ గిరీశ నరేశ పరేశ బియేశ భూషణభో వర్ణిస్తున్నాను, ఇది ఎంత పాపము?
2: గాడ్ కెనాట్ బి డిస్క్రైబ్ బై వర్డ్ ఆర్ కాంప్రిహెండెడ్ బై మై మైండ్, బట్ యెట్ ఐ డిస్క్రైబ్ ఇన్ సర్వ్.
1: చెప్పినది ఒకటి, చేసేది మరొకటి, ఇది పాపం. ఈ పాపాన్ని నన్ను క్షమించమని కోరాడు.
2: ఐ సెడ్ వన్ థింగ్, యాక్టెడ్ డిఫరెంట్లీ, పార్డన్ మీ ఫర్ దిస్ ఫస్ట్ సిన్.
1: నీవు సర్వాంతర్యామి, సర్వభూతాంతరాత్మ, ఏకాత్మ సర్వభూతాత్మ, ఏకోవశీ సర్వభూతాత్మ అని నేను బోధిస్తున్నాను.
2: ఐ టీచ్ దట్ యు ఆర్ ఓన్లీ వన్ గాడ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
1: సర్వత్రా ఉండినటువంటి నీవని నేను పదులకు బోధిస్తూ నిన్ను దర్శించాలని కాశీకి నేను వచ్చాను, ఇది పాపం కాదా?
2: Saying so that God is everywhere, I have come to Kashi to see God, isn't that a sin?
1: Shariramu bhautikamani,
2: body is physical.
1: Pancha bhautikamu durbalamaina kayamu,
2: that the body is weak.
1: Eppudo vidichedi erukaledu.
2: When it will
1: satavartamana daaka mitamu cheppiri kani,
2: 100 years is the limit.
1: Nammarada ee maata nammanamana.
2: Do not believe that word.
1: Bhagyamandu
2: eka
1: bhagyamandu
2: యోక
1: ముదివియందు
2: లేక
1: ముసలియందు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
2: వెన్ వన్ వుడ్ డై,
1: మరణమే సత్యము నిజము.
2: దట్ డెత్ ఇస్ సత్యము.
1: దేహమున్నంతలో నీవు తెలియవలయు.
2: సో లాంగ్ యువర్ అలైవ్ యు షుడ్ నో.
1: అందరికీ బోధిస్తున్నాను.
2: ఐ టీచ్ ఆల్.
1: మరణపు కొంప,
2: బాడీస్ ఫుల్ ఆఫ్ డెత్,
1: రోగముల బ్రగ్గెడు సేవక గంప,
2: అండ్ ఇట్ సర్వింగ్ టు ఆల్ సీజన్స్,
1: చలనము పొందు దుంప,
2: ఇట్ పెరినే
1: సాగర మీద గలేని కంప,
2: ఇట్ ద వన్ దట్ కెన్
1: అప్పుల ప్రతిబింబం మన మెప్పు దళంప,
2: ఫుల్ ఆఫ్ బోన్.
1: నేను నిశ్చలమని నమ్మబోకు మనసా.
2: ఓ మైండ్, డోంట్ థింక్ దట్ బాడీ
1: అనుపాదములు ఆశ్రయించవి.
2: సరెండర్ టు గాడ్.
1: ఈ దేహం అనిత్యమని నాకు తెలుసు.
2: ఐ నో దట్ ద బాడీ ఇస్ టెంపరరీ.
1: కానీ దేహాన్ని రక్షించుకోవటానికి నేను ప్రయత్నిస్తున్నాను, ఇది పాపం కాదా?
2: Knowing all this, I try to protect my body. Isn't that a sin?
1: ఈ దేహమును ఎవరు రక్షించుకోగలరు?
2: Who can protect this body?
1: ఎవరి చేత కాదు.
2: It's not possible to anyone.
1: కనుక ఇదంతా నీటి పుడక వంటిది.
2: This is like a water bubble.
1: Mind అనేటువంటిది పిచ్చి కోతి వంటిది. Mind is like a mad monkey.
2: Mind is like a mad
1: body. Is like a water bubble.
2: Body is a water bubble.
1: Don't follow the body.
2: Don't follow the
1: body. Mind.
2: Don't follow the mind.
1: Follow the conscience. ఇది ఆత్మతత్వం.
2: Follow the conscience. That is the
1: ఆత్మ. Conscience, నీ witness, నీ యొక్క నిజమైనటువంటి యొక్క తత్వము ఆత్మతత్వాన్ని నీవు విశ్వసించు.
2: The conscience, the witness, know your ఆత్మ.
1: కనుకనే ఇలాంటి అనిత్యమైనటువంటివి చేసినప్పుడు సత్యమని భావించడమే ఒక పాపము అని చెప్తాడు శంకర్ల వారు.
2: ఇట్ వాజ్ శంకర హూ సెడ్ టు కన్సిడర్ ఆల్ ది ట్రాన్సియెంట్ మోమెంటరీ థింగ్స్ యాజ్ ట్రూ, దట్ ఇస్ ద సేమ్.
1: కనుక ఈ బాల్యమైనటువంటి పిల్లల లోపల పవిత్రమైనటువంటి ఇలాంటి దివ్యమైనటువంటి భావాలను వారిలో ప్రవేశపెట్టాలి.
2: ఇన్ చైల్డ్హుడ్ ఇట్సెల్ఫ్ వి షుడ్ సీ దట్ దే విల్ హావ్ ఆల్ సేక్రెడ్ థాట్స్.
1: నాయన, నీవు ప్రత్యేకమైనటువంటిది కాదు, రూపనామములు వేరువేరుగా ఉంటున్నాయి.
2: యు ఆర్ నాట్ సెపరేట్, నేమ్ అండ్ ఫామ్ ఆర్ డిఫరెంట్.
1: దీన్ని బట్టి నీవు ఏమాత్రం భేదమును తలంచకూడదు.
2: డోంట్ థింక్ ఆఫ్ డిఫరెన్స్.
1: పుట్టినచమే చేంజ్ అని పిలిచారు నిన్ను.
2: ది మూమెంట్ యు ఆర్ బోర్న్ యు ఆర్
1: ఎ చైల్డ్. 30 ఇయర్స్ బాయ్ అని పిలుస్తున్నారు.
2: లేటర్ బాయ్.
1: 30 ఇయర్స్ మ్యాన్ అని పిలుస్తున్నారు.
2: లేటర్ 30 మ్యాన్.
1: 75 ఇయర్స్ గ్రాండ్ ఫాదర్ అవుతున్నావు.
2: ఏజ్ ఆఫ్ 75 గ్రాండ్ ఫాదర్.
1: నాలుగింటి ఒక తత్వంలో నీవు ఒక్కడే.
2: బట్ ఇన్ ఆల్ ది స్టేజెస్ యు ఆర్ వన్.
1: కనుకనే ఏకం సత్ విప్రా బహుదా వదంతి. మానవులందరూ కూడా చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ అని భావిస్తున్నారే కాని నీ ఒక్కడే బ్రహ్మచర్యం నందు కాని, గృహస్థం నందు కాని, వానప్రస్థం నందు కాని, సన్యాసం నందు కాని దివ్యత్వం ఒక్కటే.
2: They consider the child, man and grandfather different states, but the individual one same. He may be a celibate, or a householder, or an annunciate.
1: Samanvayamainatundi yokka bhavamulu vidyarthullo bodhinchalekapovadam chethane vidyarthullo pra aadhyatmika mante kudunu oka vidhamainatundi ashraddha asahyanga kodanu chustunnaru.
2: Since these things are not taught to students, the students are bound to neglect spirituality.
1: Meeku mottamodati guruvu tallidandrulle.
2: The first teachers are parents.
1: ఆ తల్లిదండ్రులు నీకు గురువు సమానులుగా భావించు, దైవ సమానులుగా విశ్వసించు.
2: టేక్ యువర్ పేరెంట్స్ ఎస్ గాడ్.
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
2: బాయ్స్ అండ్
1: చెప్పాలి, నీ బ్లడ్,
2: యువర్ బ్లడ్,
1: నీ హెడ్,
2: యువర్ హెడ్,
1: నీ ఫుడ్,
2: యువర్ ఫుడ్,
1: నీ దుడ్డు,
2: యువర్ దుడ్డు, మనీ
1: గిఫ్ట్,
2: ఆర్ ద పేరెంట్స్.
1: కనుక మొట్టమొదటి పేరెంట్స్ గ్రాటిట్యూడ్ చేయి.
2: ఫస్ట్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు యువర్ పేరెంట్స్.
1: అది నీ కర్తవ్యము అని పిల్లలకు బోధించాలి.
2: యూ షుడ్ టీచ్ దట్ ఇస్ దేర్ రెస్పాన్సిబిలిటీ.
1: వాళ్ళ బ్లడ్ కావాలి, వాళ్ళ దుడ్డు కావాలి, వాళ్ళ ఫుడ్ కావాలి, వాళ్ళ హెడ్ కావాలి, కానీ వాళ్ళని గౌరవించనక్కర్లేదు. ఇది ఎంత క్రూరత్వం.
2: I want their blood, I want their head, I want their dudu, but I don't express gratitude.
1: Ee naadu neevu nee parents ni gauravinchakapothe neekemi teliyadu ippudu, kaani repati dinam nee pillaru neeku reaction, resound and reflection, ninnu agauravapalchinappudu aa naadu neevu continue nimpi prayojanam emiti.
2: If you don't respect your parents, you may not be mindful of this tomorrow when your children disrupt you.
1: Bhavishyattulo manam sukhashantanu anubhavinchalante vattamanamlo manam sakramamainatti panulu manam cheyali.
2: To have happiness and security in future,
1: mana kartavyanni manam nirvartinchali.
2: We should do our duty.
1: Neeku ee vayasulo neeku adi teliyadu.
2: At this age you don't know.
1: రేపటి దినం నీ పిల్లలే నిన్ను ఆ విధమైనటువంటి రీతిగా శిక్షించినప్పుడు నీవు ఎంత బాధపడగలవు.
2: When your children are going to punish you tomorrow, you will feel sad.
1: కాబట్టి భవిష్యత్తుకు వచ్చేటువంటి వర్తమానంలో నీవు చక్కగా ఉంటుండు.
2: సో వాట్ ఆల్ దట్స్ గోయింగ్ టు అపియర్
1: ఈనాటి మానవుల యొక్క సమస్త బాధలకు, సమస్త దుఃఖములకు, సమస్త విచారములకు కారణమేమిటి అని క్వశ్చన్ వేసుకోండి.
2: పుట్ ఎ క్వశ్చన్, వాట్ ఇస్ ఇట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ సఫరింగ్, యాంగ్జైటీ అండ్
1: ట్రబుల్. ఒక్కటే ఒక ఆన్సర్,
2: ఓన్లీ వన్ ఆన్సర్.
1: పాస్ట్ ఈస్ పాస్ట్.
2: పాస్ట్ ఈస్ పాస్ట్.
1: గడిచిపోయింది గడిచిపోయింది.
2: పాస్ట్ ఈస్ పాస్ట్.
1: నీవు ఏమి చేసినా అది తిరిగి వాపసు రాదు.
2: యూ కెనాట్ రికవర్ ఇట్.
1: నదిని యవ్వనము, నదీ జలము తిరిగి రాదు అని.
2: ద యూత్ అండ్ ఫ్లోయింగ్ వాటర్ షాల్ నెవర్ రిటర్న్.
1: కాబట్టి పాస్ట్ ఈస్ పాస్ట్, ఫర్గెట్ ది పాస్ట్.
2: సో పాస్ట్ ఈస్ పాస్ట్, ఫర్గెట్ ది
1: పాస్ట్. నడుచుకొని చూసుకునే వచ్చాం.
2: యూ జస్ట్ పాస్డ్ త్రూ.
1: ఇంకా వెనుక ఎందుకు తిరిగిదాలి?
2: దెన్ వై డు యూ టర్న్ బ్యాక్?
1: ఇంకా ఫ్యూచరా?
2: దెన్
1: ఫ్యూచర్ ని ఊరికి యోచన చేస్తున్నావు.
2: యూ థింక్ ఆఫ్ ది ఫ్యూచర్.
1: ఆ ఫ్యూచర్ నీకు ష్యూరిటీ లేదు.
2: యు ఆర్ నాట్ ష్యూర్ ఆఫ్
1: రేపటి వరకు ఉంటాననేటువంటి ధైర్యము, ఒక శక్తి నీకు ఎక్కడ ఉంది?
2: వాట్ సార్ట్ ఆఫ్ హోప్ దట్ యుల్ బి అవర్ అలైవ్?
1: రాత్రి లోపల ఏమైపోతావు?
2: వాట్ విల్ హ్యాపన్ ఇన్ ద నైట్?
1: కాబట్టి ఫ్యూచర్ ఈజ్ నాట్ ష్యూర్.
2: సో ఫ్యూచర్ ఈజ్ అన్సర్టన్.
1: డూ నాట్ బ్రూడ్ ఓవర్ ఫర్ ది ఫ్యూచర్.
2: డోంట్ బ్రూడ్ ఓవర్ ది ఫ్యూచర్.
1: లివ్ ఇన్ ది ప్రజెంట్.
2: లివ్ ఇన్ ద ప్రజెంట్.
1: ఈ ప్రజెంట్ చాలా మనకు అవసరము.
2: దిస్ ప్రజెంట్ ఈజ్ ఎసెన్షియల్.
1: ఈ ప్రజెంట్ కూడా ఆర్డినరీ ప్రజెంట్ కాదు, ఆమ్ని ప్రజెంట్.
2: దిస్ ఈజ్ నాట్ ఆర్డినరీ ప్రజెంట్, ఇస్ ఆమ్ని ప్రజెంట్.
1: ఎట్లా? పాస్ట్ రిజల్ట్స్ ప్రజెంట్ లో ఉంది.
2: The results of the past are in the present.
1: Future results presence lo undi.
2: Future results also.
1: Purva vesinaatundi vittaname ippudu chettayindi.
2: The seed sown earlier.
1: Ee yokka seede munduku raabothundi.
2: And the
1: seed will be tomorrow. Rendu present lo undi. Present ni bhadranga teesukovali.
2: So past and future lie in the present. Take care of it.
1: Present ni naadu marchipothunnaru.
2: Parents have forgotten.
1: Jarigindani chintistunnaru.
2: They bother with the past.
1: Raaboye daliki aashistunnaru.
2: And they are expecting in the future.
1: Ee vartamananni vismaristunnaru.
2: They are forgetting the present.
1: Anduvalle sarva dukkhamulaku moola kaaranamayindi.
2: Therefore it leads to all sorts of misery.
1: Adi nee andukolevu.
2: They are not proper.
1: Idi nee vachilikolevu. Unnadani anubhinchalevu.
2: They don't experience the present.
1: ఏమైపోతుంది అది అప్పుడు?
2: Then what will happen?
1: తిత్తి ఓడి నెత్తి ఓడి తిరుపతి పోనక్కర్లేదు అన్నాడు. అది ఓడి ఇది ఓడి ఉండి ప్రయోజనం ఏమిటి?
2: You lose both. What is the fun of having it?
1: కనుక నీ వర్తమానాన్ని దృష్టిలో పెట్టుకోండి.
2: సో థింక్ ఆఫ్ ది ప్రెసెంట్.
1: వర్తమానాన్ని సక్రమంగా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు.
2: డూ యువర్ డ్యూటీ ఇన్ ద ప్రెసెంట్.
1: దాని రిజల్ట్ తప్పక మనకు లభిస్తుంది.
2: దెన్ యూ సడన్లీ గెట్
1: ఫస్టే ఫలి.
2: అవుట్ ఆఫ్ హార్డ్ వర్క్
1: యూ గెట్ హృదయపూర్వకంగా పనిచేస్తే దానికి తగినటువంటి రియాక్షన్ రాకుండా ఉండదు.
2: ఇఫ్ యూ వర్క్ వెల్ యూ గెట్ ప్రాపర్ రియాక్షన్.
1: ప్రపంచమంతా కూడా ఒక అద్దం వంటిదే.
2: ద హోల్ వరల్డ్ ఇస్ ద మిర్రర్.
1: నీవు ఏది చేస్తే దాని యొక్క ఫలితాన్ని తప్పక నీవు రేపు అనుభవిస్తావు.
2: వాట్ ఎవర్ యూ డూ యూ విల్ ఎక్స్పీరియన్స్ ఇంకా
1: 10 సంవత్సరాలకైనా అనుభవిస్తావు.
2: టుమారో ఆర్ అట్లీస్ట్ 10 ఇయర్స్
1: తర్వాత ఇంకా 50 సంవత్సరాలకైనా అనుభవిస్తావు.
2: 50 ఇయర్స్
1: తర్వాత తప్పినది కాదు.
2: యూ కెనాట్ ఎస్కేప్.
1: కనుక బీ గుడ్ సీ గుడ్ అండ్ డూ గుడ్.
2: సో బీ గుడ్ సీ గుడ్ అండ్ డూ గుడ్.
1: ఒక అద్దం ముందు పోయి నిల్చుకో.
2: Stand in front of mirror.
1: ఆ ప్రతిబింబానికి నీవు నమస్కారం చేయి.
2: డూ నమస్కార్.
1: ఆ ప్రతిబింబం ఆ నమస్కారం నీకే వెనుకొస్తుంది.
2: రిఫ్లెక్షన్ విల్ రిటర్న్ యువర్ నమస్కార్.
1: ఆ యొక్క అద్దం ముందు పోయి దానిని బాగా దండించు.
2: యూ ట్రై టు పనిష్.
1: అది నిన్ను దండిస్తుండాలి.
2: ఇట్ ఆల్సో పనిష్ ఇన్ టర్న్.
1: చూసారా, నువ్వు ఏమి చేస్తావో దాని యొక్క ప్రతిబింబం దాని యొక్క రియాక్షన్ మనకు వస్తుంటుంది.
2: వాట్ ఎవర్ యూ డూ ది రియాక్షన్.
1: ఒక కొండ దగ్గరికి పోయి నిల్చుకో.
2: యూ స్టాండ్ దేర్
1: అను అది కూడా ఓ అని అంటుంది.
2: నియర్ ద హిల్ యూ సే ఓ. యూ గెట్ ది కాల్.
1: అది రీసౌండ్.
2: దట్ ఇస్ ది రీసౌండ్.
1: ఇంకా రిఫ్లెక్షన్.
2: దెన్ రిఫ్లెక్షన్.
1: ఫోటోగ్రాఫర్ ఒక స్విచ్ వేస్తాడు.
2: ఫోటోగ్రాఫర్ విల్ పుట్ ఆన్ ద స్విచ్.
1: ఈ స్విచ్ వేసినప్పుడు వైట్ గా వస్తుంది ప్రకాశం.
2: అండ్ దర్ బి వైట్ లైట్.
1: తక్షణమే డార్క్ అయిపోతుంది.
2: దట్ బి ఫాలోడ్ బై పిచ్ డార్క్నెస్.
1: కనుక రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
2: Therefore, reaction, resound and reflection.
1: ఇది ప్రపంచం యొక్క ప్రకృతి యొక్క తత్వం. ఇది లా ఆఫ్ నేచర్.
2: దిస్ ఇస్ ది లా ఆఫ్ నేచర్.
1: ఈ లా ఆఫ్ నేచర్ ను మనం అనుసరించే తీరాలి.
2: వీ ఆర్ బౌండ్ టు ఫాలో ద లా ఆఫ్ నేచర్.
1: దీనిని అనుసరించకపోతే ఇక వీలు కాదు.
2: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎస్కేప్.
1: కనుక అద్దమే ఈ ప్రకృతి.
2: దిస్ వరల్డ్ ఇస్ మిర్రర్.
1: నీవే రియాలిటీ.
2: యువర్ ది రియాలిటీ.
1: జీవతత్వమే రిఫ్లెక్షన్.
2: అండ్ యువర్
1: నీ జీవితంలో ఏం చేస్తున్నావో ఆ ప్రకృతి అనేటువంటి అర్థంలో నీకు అన్ని ప్రతిబింబిస్తున్నాయి.
2: వాట్ ఎవర్ యూ డూ ది కాన్సిక్వెన్స్.
1: పిల్లలకు చక్కగా చెప్పాలి.
2: దిస్ హాస్ టు బి టాక్ట్.
1: నాయన తెలుసో తెలియకో నీవు పొరపాట్లలో పడిపోతున్నావు.
2: నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ
1: పాపాలు చేస్తున్నావు.
2: యూ కమిట్ సిన్.
1: పాపాలు తలుస్తున్నావు.
2: యూ థింక్ సో.
1: కానీ రేపటికి ఇవి తప్పినవి కాదు.
2: బట్ యూ కెనాట్ ఎస్కేప్. నీవు
1: చేయకూడదు అని గట్టిగా మందలించాలి.
2: అండ్ టెల్ దెమ్ దట్ దే షుడ్ నాట్ డూ.
1: దురదృష్టవశాత్తు ఈనాడు ఇంటిలో అమ్మలో నాన్నలు దండించడం లేదు. టీచర్స్ దండించకూడదు. టీచర్స్ ఏమైనా దండించినా అన్నాడు స్ట్రైక్.
2: అన్ఫార్చునేట్లీ పేరెంట్స్ డోంట్ పనిష్ ది చిల్డ్రన్. టీచర్స్
1: ఎంత బాగుపడతారు.
2: వెల్ హౌ డు ఎక్స్పెక్ట్ చిల్డ్రన్ టు
1: చదువు అంటే ఏమిటి? శిక్షణ అనేటువంటిది పేరు.
2: ఎడ్యుకేషన్ మీన్స్ శిక్షణ.
1: శిక్షించాలి.
2: దే మస్ట్ బి పనిష్డ్.
1: అది నిజమైనటువంటి గురుకులంలో అనుభవించినటువంటి యొక్క చర్యలు.
2: దట్ ఇస్ ద ట్రైనింగ్ ఇన్ గురుకులం.
1: కనుకనే ఆనాటి వారు ఈనాటి వరకు కూడాను పవిత్రమైన హృదయులైపోయి ప్రకాశిస్తున్నారు దేదీప్యమానంగా.
2: Therefore, those people are still shining today.
1: కనుక మనము తప్పక పిల్లలకు బోధించాలి.
2: We must teach children.
1: పూర్వము మదాలస.
2: Earlier మదాలస.
1: ఆమె పిల్లలకు ఏమని బోధించేది?
2: What is that she taught to children?
1: చాలా పవిత్రమైనటువంటి భావాలు బోధించేది.
2: She taught sacred thoughts.
1: శుద్ధేసి బుద్ధేసి నిరంజనోసి. ఓ బుద్ధ, నీవు పరిశుద్ధమైనటువంటి వాడు. నీవు మహాబుద్ధిమంతుడవు. నీవు నిరంజనుడవు.
2: ఇట్ సెడ్, ఓ చైల్డ్, యు ఆర్ సీక్రెట్ వన్. యు ఆర్ ఫ్రమ్ ది ఎటర్నల్ బ్లెస్.
1: సంసార మాయా పరివర్జితేసి. ఈ సంసారం అనేటువంటి ఈ ప్రపంచం ఇది వర్జించు, త్యజించు.
2: డ్రాప్ దిస్ ఫ్యామిలీ లైఫ్ విచ్ ఇస్ ఎ డెల్యూషన్.
1: సంసార స్వప్న త్యజ మోహ నిద్ర. ఈ సంసారం అనేటువంటి ఒక స్వప్నము.
2: Family life is a dream.
1: Tyaja moha nidra. Idi etta vastundi ee swapnamu?
2: How do you dream?
1: Nidra pothene swapnam vastundi.
2: When you sleep, you dream.
1: Nidra pokapothe swapname ledu.
2: If you don't sleep, there is no dream.
1: Kaabatti swapnaniki edi kaaranamu?
2: So what is the responsibility?
1: Kalaniki emi kaaranamu?
2: What is responsibility?
1: Ee vidhanga prashna evarinaina anubhava వేసినప్పుడు కొన్ని ముద్ద మంది డాక్టర్ చెప్తారు, నీవు తిన్నింది జీర్ణం కాకపోతే స్వప్నంగా వస్తుంది, లేకపోతే ఎప్పుడో తలచిని ఉంటే స్వప్నంలో వస్తాయి. ఈ విధంగా అనేక రకమైనటువంటి కారణాలు చెప్తారు.
2: డాక్టర్ సే, వై డూ యూ డ్రీమ్? దే సే దట్ ది ఫుడ్ ఈస్ నాట్ డైజెస్టెడ్ ప్రాపర్లీ.
1: ఏది కాదు,
2: యూ డ్రీమ్.
1: డ్రీమ్ కారణం నిద్రనే.
2: నన్ ఆఫ్ దీస్ ది రీజన్ ఫర్ డ్రీమ్.
1: నిద్రలేకపోతే మనకు డ్రీమే రాదు.
2: వెన్ యూ డోంట్ స్లీప్ యూ డోంట్ డ్రీమ్.
1: సంసారం, ఈ సంసారం అనేటువంటిది స్వప్నం. త్యజ మోహ నిద్ర.
2: The family is a dream.
1: Madalasa vakyam.
0: ఇట్స్ ద వర్డ్ ఆఫ్ మదాలస
1: వాచస్పతి. నాయన నీవు ఎంత పరిశుద్ధుడవు, నిత్యుడవు, శుద్ధుడవు, పరంజ్యోతివి. ఇలాంటి మాటలకి ఆ పిల్లవాళ్లను ఉయ్యాల్లో వేసి తూచేటువంటి వాళ్ళు.
0: She used to lay down the child in the cradle telling, you are the pure, unstained one.
1: Omkaramani eti oka totlalonu.
0: It is the cradle of Omkara.
1: Tattvamasi ani eti pariputa parachi.
0: With the bed of Tattvamasi.
1: Yerukane balunni emaraka ulachi.
0: Keeping that boy in awareness.
1: Yeru chegamula varu ekamai ucha.
0: With the people of the all world.
1: Ani gupei daiva.
0: They go on singing the lullaby.
1: ఈనాటి తల్లిదండ్రులు ఆ విధంగా జోల పాడటం లేదు.
0: పేరెంట్స్ డోంట్ సింగ్ సచ్ లవ్.
1: మా పిల్లవాడు మంచి పెద్దగా చదవాలి.
0: మై సన్ షుడ్ బి హైలీ ఎడ్యుకేటెడ్.
1: దండిగా వరకట్నం ఇచ్చేటువంటి అత్తగారిని చిక్కాలి.
0: హీ షుడ్ హ్యావ్ వెరీ హై అమౌంట్ ఆఫ్ డౌరీ.
1: విదేశాలకు పంపాలి.
0: హీ షుడ్ గో అబ్రాడ్.
1: ఇవే బెస్ట్ ని గావించాలి. ఇలాంటి కోరికలు ఈనాటి తల్లులకు.
0: దీస్ ఆర్ ద డిజైర్స్ ఆఫ్ మదర్స్ టుడే.
1: ఇదంతా కూడా ఏమి గౌరవం అనుకుంటున్నారు వీరు?
0: వాట్ సార్ట్ ఆఫ్ రెస్పెక్ట్ ఇస్ దాట్?
1: తన కొడుకును తాను అమ్ముకుంటున్నారు ఈ తల్లిదండ్రులు.
0: ద పేరెంట్స్ ఆర్ సెల్లింగ్ దేర్ సన్.
1: నీ లక్షలు ఇస్తే కానీ నా కొడుకు నీ బిడ్డను పెళ్లి చేసుకోదు అని ఒక ప్రతిజ్ఞ.
0: అన్లెస్ యూ పే సో మెనీ లాక్స్ ఐ విల్ నాట్ గెట్ మై సన్ మ్యారీడ్.
1: తల్లిదండ్రులు బిడ్డను తెచ్చి కన్యాదానం ఇచ్చేటువంటి వారు.
0: ద పేరెంట్స్ విల్ బ్రింగ్ దేర్ డాటర్ అండ్ ఆఫర్.
1: ధర్మే చ అర్థే చ కామే చ నాతి చేస్తవ్యం అని ప్రామిస్ చేసేటువంటి వారు.
0: దే ఆల్సో మేక్ ప్రామిసెస్.
1: ధర్మేచ అర్థేచ కామేచ
0: ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ రైచియస్నెస్, ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ వెల్త్ అండ్
1: అప్పుడు అతను ప్రామిస్ చేసేటువంటి వాడు. నాతి చేర్తవ్యము నేను తప్పక చూసుకుంటాను.
0: ద బ్రైడ్ గ్రూమ్ ఆల్సో మేక్ సచ్ ప్రామిసెస్.
1: కన్యనే దానం చేస్తున్నాడు. ఇన్ని సంవత్సరములు 15, 18, 20 సంవత్సరములు పెంచి ఆ బిడ్డను తెచ్చి ఈ పిల్లవాడికి దానం చేశారు.
0: హ్యావింగ్ బ్రాట్ అప్ ది డాటర్ 15-16 ఇయర్స్ ద డాటర్ ఈస్ ఆల్సో.
1: అందువల్లనే ఆమె అర్ధాంగిగా మారిపోయింది.
0: So she becomes our
1: grihalakshmi. Anduvalane aame grihalakshmi ga teechididdaru.
0: So she is grihalakshmi.
1: Aame pavitramainatundi yokka aa illaluga maaripoyindi.
0: She also she is sacred illalu.
1: Eenadu eenaati vidyavantunanta kulanu mottamota degree ayin tachaname ye medical college ku ye engineering college ku povali.
0: The educated people today they want to go to medical college.
1: తల్లిదండ్రులు ఏడ్పించి అప్పులో సప్పులో చేసి ఆ యొక్క సుంకం చెల్లించి సీటును తెప్పించుకుంటారు.
0: పేరెంట్స్ మేక్ లోన్స్ అండ్ పే ద డొనేషన్స్.
1: డబ్బులు వరకట్నం రావాలి.
0: అండ్ దెన్ దే షుడ్ గెట్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డౌరీ.
1: మెడికల్ చదివితే 10 లక్షలు.
0: అండ్ యూ విల్ గెట్ 10 లక్షస్.
1: ఇంజనీరింగ్ చదివితే 5 లక్షలు.
0: ఇంజనీర్ 5 లక్షస్.
1: వ్యాపారంగా తయారైపోయింది.
0: అండ్ దట్ ఇస్ బికమ్ బిజినెస్.
1: కనుక తల్లిదండ్రులు తమ కుమారుణ్ణి అమ్ముకుంటున్నారు.
0: So parents are selling their son.
1: అమ్ముకున్నప్పుడు భార్యకు వీడు స్లేవ్ కాని వీడు యజమానుడు కాదు.
0: When the son is sold, he is a slave to the master.
1: ఎంత చెప్పుకుంటావు నీ సిగ్గు లేకుండా.
0: He receives money shamelessly.
1: అమ్మాయికి అమ్మడబోయావు నీవు.
0: You got yourself sold to a girl.
1: కనుక విద్యార్థులారా మీరు చక్కగా గుర్తించుకోవాలి.
0: So students, you should understand clearly.
1: వరకట్నంలో మీరు ఏమాత్రం కూడా ప్రవేశించకండి.
0: Don't accept any dowry.
1: నోరు తెరిచి కూడా అడగకూడదు.
0: Don't ask openly.
1: ఒకవేళ వారి తల్లిదండ్రులు వారి బిడ్డకిస్తే ఇచ్చుకోని తప్పులేదు.
0: దే మేక్ యూ టు దేర్ డాటర్.
1: కొంతమంది కిరాతకులైనటువంటి విద్యార్థులు కూడా తయారవుతున్నారు.
0: దే ఆర్ ఆల్సో క్రూయల్ స్టూడెంట్స్. నా
1: ఇంత డబ్బు అని వారు ఇస్తామని ఒప్పుకుంటారు.
0: దే సే దట్ దే స్పెసిఫిక్ అమౌంట్.
1: ఇయో 2000లో కొంచెం తక్కువైపోయేసరికి కారక్కి వెనక్కి వస్తుంటాడు పిరికి పంద.
0: ఇఫ్ దే ఆర్ షార్ట్ ఆఫ్ 1 or 2,000 దే జస్ట్ రిట్రీట్ లైక్ ఎ కవర్డ్.
1: ఇది విద్య యొక్క లక్షణమా?
0: ఇస్ ద కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: 20 సంవత్సరాలు పెరిగి పెంచి అన్ని విధాలు ఇచ్చేసి కన్న తల్లిదండ్రులను తోడుబుట్టును సర్వమును మొదలుపెట్టి కొత్త వాడైనటువంటి నీ వెంట నమ్మి నిన్ను వస్తుంటే నీ ఆమెకు ద్రోహం చేయటమా?
0: హావింగ్ బీన్ ఎడ్యుకేటెడ్ హావింగ్ బ్రాట్ అప్ టిల్ 20 ఇయర్స్ హీ ఫాలోస్ ఎ న్యూ మ్యాన్ హూమ్ హీ నెవర్ లెఫ్ట్ లీవింగ్ ద పేరెంట్స్ అండ్
1: తల్లిదండ్రులను వదలి అక్క తల్లిదండ్రులు వదలి అన్న తమ్ముళ్ళు వదలి కొత్త వాడైనటువంటి వ్యక్తితో ఆమె నమ్మి వస్తుంటున్నప్పుడు ఆమెను ఎన్ని విధాలు నీవు సంరక్షించాలి? ఎన్ని విధాలు ఆమెను సంతోష పెట్టాలి?
0: షీ లీవ్స్ హర్ పేరెంట్స్ సిస్టర్స్ అండ్
1: బ్రదర్స్. ఈనాటి విద్యార్థులు మగవారు మరింత ఏడిపిస్తున్నారు ఆడపిల్లలు.
0: స్టూడెంట్స్ మెన్ ఇన్ పర్టికులర్ దే ఆర్ మేకింగ్
1: ధనమంతరం అప్పుడు పుట్టింటికి పంపిస్తుంటారు.
0: దే సెండ్ దేర్ మదర్స్.
1: తీసుకుంటారా? వీడు పెద్ద బెగ్గర్.
0: హీజ్ ఎ బిగ్ బెగ్గర్.
1: ఇలాంటివి ఏమాత్రం కూడా మన విద్యార్థులు ప్రవేశించకూడదు.
2: Our students should not have such
1: ఇలాంటి knowledge. వంట కూడా అధ్యాపకులు ఈ చిన్న వయసు నుంచే పిల్లలకు బోధించాలి.
2: Teachers should teach such things right from the childhood.
1: ధనం ప్రధానం కాదు.
2: Money is not important.
1: గుణం ప్రధానం.
2: Character is important.
1: కనుక నీవు ధనంతో గుణాన్ని కొనుక్కోవద్దు.
2: You cannot buy character with money.
1: అందువల్లనే సత్యభామ చేసింది.
2: సో సత్యభామ అంటే
1: ఏమిటి?
2: వాట్?
1: ధనముతో కృష్ణుని కొనుక్కుంటే ఆ కృష్ణుడు తన దగ్గరనే ఉంటాడు అని చెప్పని ఆ సత్యభామ అనేక ప్లాన్లు వేసింది.
2: సత్యభామ ప్లాన్ ఇన్ డిఫరెంట్ వేస్ దట్ షీ కెన్ బై
1: క్రియేటివిటీ ఉంటుండాలి. శమంతకమని
2: దెన్ షీ హాస్ శమంతక
1: కావాల్సినంత ధనమంతా ఉంటుండాలి. నాకేం భయం లేదు, కృష్ణుని తప్పక నేను తీసుకుంటానని తెచ్చిన ధనమంతా వెచ్చింది.
2: ఐఎమ్ ఫియర్లెస్, ఐ కెన్ బై కృష్ణ. షీ ప్రాణి
1: కించిత్తైనా కూడాను కృష్ణుడు కదలలేదు.
2: But Krishna didn't move even
1: a భగవంతుడు ధనానికి లొంగుతాడా?
2: Do you think God will submit to money?
1: ఎప్పటికీ లొంగడు అనేటువంటి సత్యాన్ని ఈ సత్యభామ లోకానికి చాటింది.
2: ఇది సత్యభామ టు ద వరల్డ్ దట్ గాడ్ కెనాట్ బి
1: పర్టెక్టెడ్. ఏమైపోయింది?
2: లేటర్ వాట్ హ్యాపెన్?
1: రుక్మిణి వచ్చింది తులసి పూజ చేసుకుంటూ.
2: దేర్ కేమ్ రుక్మిణి హూ
1: తులసి దళాన్ని చేతిలో పట్టుకుంది.
2: షీ టుక్ వన్ లీఫ్ ఆఫ్ తులసి.
1: వచ్చింది నారద, కృష్ణ రూపములకు కృష్ణ నామే సరియైన తూకము అనింది.
2: షీ సెడ్ నారద, ద నేమ్ ఆఫ్ కృష్ణ balances the form of Krishna.
1: Namu rupani chupistundi.
2: The name will show the form.
1: Rupamu namani smaristundi.
2: The form will change the name.
1: Sariyainatundi tookam ade okkate. Rupaniki namamu, namamuku rupamu.
2: Both will balance exactly the name and form.
1: Kanaka Krishna anindi papa Rukmini.
2: So Rukmini said Krishna.
1: బ్రహ్మమానస పుత్రుడు, ఆయన చక్కని చదువులు చదివినటువంటి వాడు నారదుడు.
2: నారద బ్రింగ్ బ్రహ్మమానస పుత్ర హైలీ ఎడ్యుకేటెడ్.
1: అతను అందరినీ మోసం చేయగలడు, కానీ తన ఎవరు మోసం చేయడానికి వీలు కాదు.
2: హీ కెన్ డిసీవ్ ఎవ్రీబడి బట్ హీ కెనాట్ బి డిసీవ్డ్.
1: అమ్మ సాకార కృష్ణునికి నిరాకార నామం చెప్తే నాకేం ఆదాయం?
2: షీ సెడ్ Krishna is here in form. If you tell the name without form, what is the problem?
1: సాకారంగా ఏదైనా దానికి తగినటువంటి విలువ ఇవ్వాలి.
2: దేర్ఫోర్ యూ షుడ్ అటాచ్ ది వాల్యూ అప్రోప్రియేట్ టు ద ఫామ్.
1: తులసి దళం తీసుకుంది రుక్మిణి.
2: దెన్ షీ పిక్డ్ అప్ ద లీఫ్ ఆఫ్ తులసి.
1: పత్రము
2: ద లీఫ్,
1: పుత్రము పుష్పము,
2: ఫ్లవర్
1: ఫలము,
2: రూట్
1: తోయము,
2: వాటర్
1: భక్తి కలిగిన వానికి వసుడవగుట సత్యమేని నీవు ఈ తులసి దళములకు తూగుదూగాక.
2: గాడ్, ఇఫ్ యూ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ద వన్ విత్ ఆల్ డివోషన్ అండ్ ఆఫర్స్ యూ ద లీఫ్ ఆర్ ద ఫ్లవర్ ద ఫ్రూట్ ఆర్ వాటర్.
1: పత్రం అంటే ఏమిటి?
2: వాట్ ఈజ్ లీఫ్?
1: దేహమే పత్రం.
2: ద బాడీ ఈజ్ లీఫ్.
1: పుష్పం అంటే ఏమిటి?
2: వాట్ ఈజ్ ఫ్లవర్?
1: హృదయమే పుష్పము.
2: హార్ట్ ఈజ్ ద ఫ్లవర్.
1: ఫలమనగా ఏమిటి?
2: వాట్ ఈజ్ ఫ్రూట్?
1: మనస్సే ఫలము.
2: మైండ్ ఈజ్ ద ఫ్రూట్.
1: తోయమనగా ఏమిటి?
2: వాట్ ఈజ్ వాటర్?
1: ట్యాప్ వాటర్ కాదు, రివర్ వాటర్ కాదు, ఆనంద భాష్పమే తోయము.
2: ఇస్ నాట్ ది ట్యాప్ వాటర్, ఇస్ నాట్ ది రివర్ వాటర్.
1: చూస్తావు కృష్ణ అని కృష్ణ అని ఆ తులసి దళం వేసింది.
2: With all these things, she said, Krishna.
1: Krishna అనేటువంటి నామం కృష్ణునికి సరైన తూకం వచ్చింది.
2: The name of Krishna is exact.
1: ఈ తులసి దళం ఎక్స్ట్రా వెయిట్ అయిపోయింది.
2: And this tulsi dala, the leaf of tulsi is extra weight.
1: ఆ విధంగా భగవంతుడు ఈ విధమైనటువంటి భక్తికి తూగుతాడే తప్ప ధనమునకు తూగడు.
2: God would match the devotion, nothing else.
1: కనుక నీ హృదయాన్ని పవిత్రంగా పెట్టుకో.
2: Make your heart sacred.
1: సరి అయినటువంటి ప్రేమతో నింపుకో.
2: Fill it up with love.
1: ఈ నింపుకున్న ప్రేమను పది మందికి పంచు.
2: Share that love with everybody.
1: నీవు ఆనందించు.
2: You be happy.
1: ఇతరులకు ఆనందం అందించు.
2: Make others happy.
1: ఇది నీ యొక్క కర్తవ్యం.
2: That's your duty.
1: కేవలం నీవు ఆనందం కావాలి కావాలి, అందరి ఆనందాన్ని నువ్వు మాత్రం కోరి నీవు ఇతరులకు ఆనందం ఇవ్వకపోతే ఇది వన్ వే ట్రాఫిక్ అయిపోతుంది. భక్తి వన్ వే ట్రాఫిక్ కాదు. గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్.
2: ఇఫ్ యూ డ్రా హ్యాపీనెస్ ఫ్రమ్ ఎవ్రీబడీ అండ్ డోంట్ షేర్, ఇట్ ఇస్ ఓన్లీ వన్ వే ట్రాఫిక్. ఇట్ ఇస్ గివ్ అండ్ టేక్.
1: ఇది ఇచ్చుకోవాలి పుచ్చుకోవాలి.
2: You should give and receive.
1: నీ డబ్బుని నీవు బ్యాంకులో పెట్టినప్పటికీ,
2: even if you deposit your money in the bank,
1: చెక్కు పైన చివరాలు రాసి ఇచ్చినప్పుడే నీ డబ్బు నీకు ఇస్తాడు. ఆ చెక్ ఇవ్వకుండా నీ డబ్బు కూడా నీకు ఇవ్వడు.
2: When you sign and give the check, then you will draw the money without signature.
1: ఒక షాప్ కేమైనా నీవు వెళితే,
2: if you go to the shop,
1: 10 రూపాయలు వాళ్ళ ముఖాన్ని కొడితే ఒక హ్యాండ్ కర్చీఫ్ నీ ముఖాన్ని కొడతాడు.
2: ఇఫ్ యూ పే 10 రూపీస్, యూ రిసీవ్ హ్యాండ్ కర్చీఫ్.
1: ఏదో ఒకటి తీసుకుని ఇంకో దాన్ని అందిస్తుంటాడు.
2: హీ రిసీవ్స్ అండ్ గివ్స్ సంథింగ్.
1: భగవంతుడు కూడా అంతే.
2: గాడ్ ఈజ్ ఆల్సో లైక్ దాట్.
1: ఏదో ఒక ఆనంద భాష్పమైన అతనికి అందించినప్పుడు తప్పక అనంతమైనటువంటి ఫలితాన్ని అందిస్తుంటాడు.
2: ఇఫ్ యూ ఆఫర్ టీయర్స్ ఆఫ్ జాయ్,
1: చిటికలు అటుకులు ఇచ్చాడు.
2: కుచీలా గేవ్ ది
1: భాగ్యం అంతా అందించాడు.
2: బట్ హీ గేవ్ హిమ్ ప్లెంటీ ఇన్ ప్రాస్పెరిటీ.
1: ఏమిచ్చింది? తులసి దళాన్ని ఇచ్చింది.
2: వాట్ ఈజ్ రుక్మిణి గేవ్? ది లీఫ్ తులసి.
1: వశమైపోయాడు.
2: అండ్ కృష్ణ సబ్మిటెడ్ హిమ్సెల్ఫ్.
1: కనుక భగవంతునికి ఇచ్చేటువంటిది ఏదో ఒకటి ప్రేమతత్వాన్ని ఇవ్వాలి, ప్రేమతత్వాన్ని పుచ్చుకోవాలి.
2: వీ షుడ్ ఆఫర్ లవ్ టు గాడ్ అండ్ రిసీవ్.
1: భగవంతునికి ఏది అక్కరలేదు.
2: గాడ్ డజంట్ నీడ్ ఎనీథింగ్.
1: దేనిని ఆశించడు.
2: హి డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
1: కానీ ఒక్కటి మాత్రం, ప్రేమ.
2: బట్ వన్ లవ్.
1: ఆ ప్రేమ కూడా నీ యొక్క ప్రాపర్టీ కాదు.
2: లవ్ ఈజ్ నాట్ యువర్ ప్రాపర్టీ.
1: అది భగవంతుని ప్రాపర్టీ. లవ్ ఈజ్ గాడ్. లివ్ ఇన్ లవ్.
2: Love is God's property. Love is God.
1: పిల్లలకు చెప్పాలి మీరు, టీచర్స్.
2: టీచర్స్ టు టీచ్ చిల్డ్రన్.
1: స్టార్ట్ ది డే విత్ లవ్.
2: స్టార్ట్ ది డే విత్ లవ్.
1: ఫిల్ ది డే విత్ లవ్.
2: ఫిల్ ది డే విత్ లవ్.
1: ఎండ్ ది డే విత్ లవ్.
2: ఎండ్ ది డే విత్ లవ్.
1: ఎండ్ ది డే విత్ లవ్.
2: ఎండ్ ది డే విత్ లవ్.
1: టు గాడ్.
2: దట్స్ ది వే టు గాడ్.
1: ఈ విధంగా పిల్లలకు చెప్పాలి.
2: యు షుడ్ టీచ్ లైక్
1: ప్రేమతో ఉండాలి. కానీ పిల్లల్లో పిల్లలకు కోట్లాటలు రాకూడదు.
2: చిల్డ్రన్ షుడ్ నాట్ ఫైట్ అమంగ్
1: పిల్లల్లో పిల్లలు ఏమాత్రకూడదు. ఒకరికొకరు ద్వేషాన్ని పెంచుకోకూడదు.
2: దే షుడ్ నాట్ హేట్.
1: ఆ విధమైనటువంటి పవిత్రమైన, ప్రశాంతమైన, దివ్యమైన, నవ్యమైనటువంటి భావాలను పిల్లలు హృదయాలకు అందించాలి.
2: యూ షుడ్ పాస్ ఆన్ ద సీక్రెట్ డివైన్ నోవెల్ న్యూ ఫీలింగ్స్ టు చిల్డ్రన్.
1: కానీ అందించేటువంటి మీరు కూడాను ఆచరించాలి.
2: బట్ యూ ద టీచర్స్ హూ టీచ్ మస్ట్ ఆల్సో
1: ప్రాక్టీస్. ఆచరించకుండా వారికి అందిస్తూ ఉంటే ఈ కాలం పిల్లలు చాలా క్లెవర్ పిల్లలు.
2: ఇఫ్ యూ డోంట్ ప్రాక్టీస్ అండ్ టీచ్, మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ వెరీ క్లెవర్.
1: బ్రదర్, ఆ టీచర్ మనకు చెప్తుందా తాను చేయటం లేదని ఇప్పుడు చెప్పేస్తాడు.
2: ద స్టూడెంట్స్ విల్ టాక్ అవర్ బ్రదర్, ద టీచర్ ఇస్ టీచింగ్ బట్ నాట్ ప్రాక్టీసింగ్.
1: కనుక పిల్లలను ఇలాంటి భావాలు ఏమొచ్చినప్పటికీ నీ టీచింగ్స్ ప్రయోజనం ఉండదు.
2: When there are such feelings among children, there is no use of teaching.
1: It bookish knowledge ga maaripothundi.
2: It all becomes bookish knowledge.
1: Aa pillalku adi superficial knowledge ga vastundi.
2: And children will have superficial
1: knowledge raavali.
2: But they should have practical knowledge.
1: Alanti samayalopala adhyapakulu pillalku emi cheptunnaro avi tappaka meer paatinchali.
2: Under these circumstances teachers should practice what they teach.
1: Ee maatram potlaadakoodani cheptu teachers potlaadutunte pillalu em chestaru.
2: If they tell students that they should not fight, but if they fight among them, what they do?
1: Cigarette taavutu mare సిగరెట్ తాగకూడదు చాలా చెడ్డది ఏంటంటే వాడేమంటాడు. ఇప్పుడు తెలివి తెలిసిన పిల్లలు చెడ్డదని తెలిసి నీవే తాగుతుంటే నేను తాగితే తప్పేమి అంటాడు.
2: ఇఫ్ ఏ టీచర్ టెల్స్ స్టూడెంట్స్ డోంట్ స్మోక్, స్మోకింగ్ ఇస్ ఎ బ్యాడ్ హ్యాబిట్, ఇంటెలిజెంట్ స్టూడెంట్ విల్ క్వశ్చన్
1: చెడిపోవడానికి మూల కారణాలు ఇవే.
2: These are main things that are responsible for the students.
1: పిల్లలు ఏదైనా పిచ్చి పిచ్చి గ్రంథాలు చదువుతుంటే
2: when students read all trivial
1: things, పిల్లలకు తాము చెప్పరు.
2: They don't tell their own.
1: పబ్లిక్ మీటింగ్ లో పోయి మాత్రం పిల్లలకు ఈ చెడ్డ బుక్కులంతా అందించకూడదు, పిల్లలు చాలా పాడైపోతున్నారు, వాళ్ళ క్యారెక్టర్ లేకుండా పోతున్నది అని పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు.
2: బట్ ఇన్ పబ్లిక్ దే గివ్ హై సౌండింగ్ లెక్చర్.
1: మొట్టమొదటి ఇల్లు గెలిచి అచ్చగెలుచు.
2: ఫస్ట్ యూ కరెక్ట్ యువర్ హౌస్.
1: నీ ఇంట్లో నీ పిల్లలు చక్క చేసుకో.
2: యూ రెక్టిఫై యువర్ చిల్డ్రన్.
1: తర్వాత తెలుగు చెప్పడానికి అధికారం వస్తుంది.
2: దెన్ యూ హావ్ అథారిటీ టు టెల్ అదర్స్.
1: ఈ విధంగా మన ఇంట్లో మనం పిల్లల్ని మనం చక్క చేసుకోవాలి.
2: ఫస్ట్ వీ షుడ్ కరెక్ట్ అవర్ చిల్డ్రన్ అట్ హోమ్.
1: పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వారు.
2: Students should be highly careful.
1: మంచి వాళ్ళ బుద్ధి అతి షార్ప్ గా ఉంటుంటారు.
2: Their minds are very sharp.
1: చాలా గొప్ప నాలెడ్జ్ ఉంటుండాలి.
2: They have got very big knowledge.
1: అయితే ఆ నాలెడ్జ్ ఏమైపోతుంది? మిస్యూజ్ చేస్తున్నారు.
2: They are misusing their knowledge.
1: నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళే లేరు.
2: They are none without knowledge.
1: కనుక వేదాంతంలో నాలుగు స్టెప్స్ పెట్టారు.
2: So in Vedanta there are four steps.
1: First step knowledge.
2: First step knowledge.
1: Second step skill.
2: Second step skill.
1: Third step balance.
2: Third step balance.
1: Fourth step insight.
2: Fourth step insight.
1: మొట్టమొదటి నాలెడ్జ్,
2: ద ఫస్ట్ నాలెడ్జ్.
1: ఇది ఉంది. ఈ నాలెడ్జ్ ని స్కిల్ చేయి, బ్యాలెన్స్ సక్రమంగా వస్తుంది.
2: వెన్ వన్ స్కిల్స్ ద నాలెడ్జ్ దేర్ బి పర్ఫెక్ట్ బ్యాలెన్స్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి పిల్లలంతా తమ నాలెడ్జ్ ని కిల్ చేస్తున్నారు, స్కిల్ చేయటం లేదు.
2: అన్ఫార్చునేట్లీ స్టూడెంట్స్ ఆర్ నాట్ స్కిల్లింగ్ దర్ నాలెడ్జ్, బట్ దే ఆర్ కిల్లింగ్ దర్ నాలెడ్జ్.
1: బ్యాడ్ లుక్, బ్యాడ్ ఇయర్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్, బ్యాడ్ థింగ్స్ ఇవి చేస్తూ అదే కిల్ అయిపోతున్నారు.
2: వాట్ ఈస్ దిస్ కిల్లింగ్? బ్యాడ్ లుక్స్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ హియరింగ్, బ్యాడ్ యాక్షన్.
1: తన నాలెడ్జ్ ఎంత పాడు చేసుకుంటున్నారు.
2: ఇస్ స్పాయిలింగ్ ఇన్ ఎవ్రీవే.
1: కనుకనే బ్యాలెన్స్ తప్పు అవుతుంది.
2: దేర్ఫోర్ బ్యాలెన్స్.
1: బ్యాలెన్స్ ఎప్పుడు తప్పు అవుతుందని ఒక లైఫ్ లో ఒక పెద్ద యాక్సిడెంట్ అనగా చాలా కష్టములకు గురి అయిపోతాడు.
2: అండ్ బ్యాలెన్స్ ఇస్ గోన్ హీ విల్ సస్టైన్.
1: బ్యాలెన్స్ ఉంటే లైఫ్ కు ఒక బ్యాలెన్స్ ఇంపార్టెంట్.
2: Balance in life is important.
1: Life is balance.
2: Life rests on balance.
1: Life is character.
2: Is character.
1: Life is happy.
2: Life is happiness.
1: ఈ యొక్క తత్వములు ఏ విధంగా ఉండాలి?
2: How should they be?
1: మనం అన్నింటినీ ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉంటుండాలి.
2: We should face the challenge.
1: Challenge meet it.
2: Life is a challenge, meet it.
1: Life is game, play it.
2: Life is a game.
1: నీ ఆడేటువంటి ఫుట్బాల్ కాదు కదా నీ గేమ్.
2: It's not a football game.
1: Life is ఒక ఫుట్బాల్.
2: Life is a football game.
1: మన ఫుట్బాల్ లోపల
2: in this football
1: మధ్యలో వేసుకున్నాము లైఫ్ అనేటువంటిది. ఒకవైపున ఈ సమునసుకింప హేమ తారక విద్య, పరమునసుకింప బ్రహ్మ విద్య, అటువైపున ఇటువైపున రెండు గోల్స్ ఉన్నాయి.
2: ఆన్ ఐదర్ సైడ్ దేర్ టూ గోల్స్.
1: ఈ గోల్స్ లోపల రెండు లిమిట్ ఉన్నాయి.
2: దేర్ టూ లిమిట్స్.
1: ఆ లిమిట్ మధ్య లోపల ఒక బాల్ పోతే గోల్ అవుతుంది.
2: ఇఫ్ ది బాల్ ఈస్ అట్ ద సెంటర్ ఇన్ బిట్వీన్ టూ గోల్స్,
1: ఈ రెండు లిమిట్కు దాటిపోతే అవుట్ అయిపోతుంది.
2: ఇఫ్ ఇట్ ఈస్ బియాండ్ ద గోల్స్ ఇట్ విల్ బి అవుట్.
1: ఇది ఎవరెవరు ఆడుతున్నారు ఈ యొక్క ఫుట్బాల్?
2: హూ ఆర్ ద ప్లేయర్స్ ఇన్ దిస్ ఫుట్బాల్ గేమ్?
1: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ప్రభు ధర్మం, ఈ సిక్స్ సిక్స్ ఒక దగ్గర ఉన్నారు.
2: ఆల్ ద సిక్స్ ప్లేయర్స్ ఆన్ వన్ సైడ్, ట్రూ రైట్స్,
1: లోభ, మోహ, మద, మత్సర్యము, ఈ సిక్స్ పీపుల్ ఇంకొక సైడ్ ఉన్నారు.
2: ద యాంగర్, లస్ట్, గ్రీడ్, ఎవరీ సిక్స్ ప్లేయర్స్
1: ఇరువురు దీన్ని కాళ్ళతో కొట్టేస్తున్నారు. మంచి చెడ్డ రెండు కొట్టేస్తున్నారు.
2: దే గో ఆన్ కికింగ్ ద బాల్ గుడ్ అండ్ బ్యాడ్.
1: ఎంతవరకు దీన్ని కొడతారు?
2: టు వాట్ ఎక్స్టెండ్ ద కిక్?
1: దాంట్లో ఏరున్నంత వరకు కొడతారు.
2: సో లాంగ్ దేర్ ఎయిర్ ఇన్
1: ఆ ఏరు పోతే చేతులతో ఎత్తుకుంటారు.
2: ద మూవ్మెంట్ ఇట్ ఇస్ ఇన్ఫ్లేటెడ్ దే లిఫ్ట్.
1: ఆ ఏరే ఫుట్బాల్ ఉన్నటువంటి ఏరే అహంకారము.
2: ద ఎయిర్ ఇన్ సైడ్ ద ఫుట్బాల్
1: ఇస్ అహంకారం అనేటువంటిది ఉండినంత వరకు మన దేహం అనేటువంటి ఫుట్బాల్ లోపల అందరూ కాళ్ళతోనే కొడతారు.
2: సో లాంగ్ దేర్ ఇస్ దిస్ ఎయిర్
1: మర్యాదనే చూడరు కనుక అహంకారం పోవాలి.
2: Therefore, you should be egoless.
1: దీనినే వినయం అన్నారు.
2: దిస్ ఇస్ కాల్డ్ హ్యూమిలిటీ.
1: విద్యాసగును వినయంబు.
2: ఎడ్యుకేషన్ కన్సిస్ట్స్ ఇన్
1: వినయం. అనేటువంటిది ఎట్లా ఉండాలి?
2: హౌ షుడ్ హీ బి?
1: ఏదో తల వంచి నమస్కారం సార్ అంటే కాదు.
2: నాట్ సింప్లీ బెండింగ్ ది హెడ్ అండ్ సే నమస్కార.
1: అహంకార,
2: ఈగో,
1: మమకార,
2: అటాచ్మెంట్,
1: క్రోధము,
2: యాంగర్,
1: రహితమైన మనస్సు.
2: The mind should not be with
1: this. Ahankara rahitamaina manasu.
2: It should be egoless.
1: Aadambara rahitamaina manasu.
2: Without any form.
1: Mamakara rahitamaina manasu.
2: Without any attachment.
1: Adi nijamaina vinayam.
2: That is true humility.
1: ఈ నాడు అహంకారం అధికంగా ఉంటుండాలి.
2: Today there's more of
1: ఈ లోకంలో ఉండేటువంటి అన్ని కారముల కంటే అహంకారం చాలా కారం.
2: Of all the kara, the hot ahankara, very very hot.
1: ఈ కారం మరొక దానికి ఏమాత్రం ఉండదు. గుంటూరు బెజవాడ లోపల ఆవకాయ వేస్తారు, దాంట్లో కూడా అంత కారం ఉండదు.
2: This kara heart is much more than avakaya.
1: ఈ కారమును నీవు భుజిస్తివా ఇంకా నీరు త్రాగవలసి వస్తుంది.
2: When you eat hot stuff, you should
1: drink water. నీరు దుర్వాసనలు అనగా లోకవాంఛనలైనటువంటి నీరు త్రాగవలసి వస్తుంది.
2: What is this water? The worldly desire.
1: దానివల్ల ఆరోగ్యం చెడిపోతుంది.
2: Therefore, health is spoiled.
1: మొట్టమొదట తల్లిదండ్రులను గౌరవించాలి.
2: So first you should respect your parents.
1: మాతృదేవో భవ, పితృదేవో భవ.
2: Mother is God, father is God.
1: కనుక దేవుణ్ణి ప్రత్యేకంగా మీరు ఎక్కడ వెతకనక్కర్లేదు.
2: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్.
1: ఎటువంటి వారైనా కానీ తల్లికి మించినటువంటి దైవం మరొకటి లేదు.
2: దేర్ ఇస్ నో అదర్ గాడ్ మోర్ దాన్ మదర్.
1: శంకరాచార్యులు చెప్పారు, దుర్మార్గులైనటువంటి పుత్రుడు పుత్రికలైనా ఉన్నారు కానీ దుర్మార్గులైన తల్లి లేదు అని.
2: సో శంకర సెడ్ దేర్ మే బి బ్యాడ్ చిల్డ్రన్, వికెట్ సన్ అండ్ వికెట్ డాటర్.
1: ప్రాణ సమానంగా చూచి, ప్రాణానికి ప్రాణం అందించి వారిని పోషించినటువంటి తల్లి కంటి నీరే నింపితే రేపటి దినం నీ బిడ్డలు నీ కంటి నీరు నింపరా?
2: ద మదర్ హూ టేక్స్ కేర్ ఆఫ్ యూ యాజ్ హర్ వెరీ లైఫ్.
1: కనుకనే రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ తప్పింది కాదు.
2: ఎవ్రీథింగ్ విల్ కమ్ బ్యాక్ టు యూ యాజ్ రియాక్షన్.
1: మొట్టమొదటనే మనం జాగ్రత్తగా ఉంటుండాలి.
2: ఫస్ట్ వీ షుడ్ బి కేర్ఫుల్.
1: ఏ ఒక్క దీంతో కూడా ఎక్కువ మనం పరిచయం పెట్టుకోకుండా,
2: వీ షుడ్ నాట్ హావ్ టూ మచ్
1: అతిభాష లేకుండా, దుస్సంగమును చేరకుండా.
2: వీ షుడ్ నాట్ బి బ్యాడ్ కంపెనీ.
1: ఎందుకంటే బ్యాడ్ కంపెనీ చేరితే నీవు కూడా బ్యాడ్ అయిపోతావు.
2: ఇఫ్ యు ఆర్ ఇన్ బ్యాడ్ కంపెనీ యు బికమ్.
1: అందువల్లనే టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
2: సో ఇట్ ఈస్ సెడ్ టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: ఎలాంటి వారితో చేరతావో అలాంటి రూపాన్ని ధరించిపోతావు.
2: యూ బికమ్ దాట్ డిపెండింగ్ అపాన్ ద కంపెనీ వేర్ యు ఆర్.
1: మంచిని తలంచు,
2: థింక్ గుడ్.
1: మంచిని చూడు,
2: సీ గుడ్.
1: మంచిని చేయి,
2: డూ గుడ్.
1: మంచిని అనుభవించు,
2: ఎక్స్పీరియన్స్.
1: ఇదే నిజమైనటువంటి మానవత్వానికి తగినటువంటి విలువలు.
2: They are the human values.
1: ప్రేమ ముదిత మనసి

ಯಾವ ಸಮುದ್ರ ಸುಖದ ನಾವ ಏಕ ರಾಮನ ಪರಮ ಶಾಂತ.

0: కొలనుకు తామర పుష్పమే శృంగారం. ఇట్ ఈస్ ది లోటస్ విచ్ లెండ్స్ గ్లామర్ అండ్ బ్యూటీ టు ద పాండ్.
1: గ్రామమునకు గృహములే శృంగారము.
0: ఇట్ ఈస్ ది హౌసెస్ విచ్ లెండ్ స్ప్లెండర్ అండ్ బ్యూటీ టు ద విలేజ్.
1: సముద్రముకు తెరలే శృంగారము, తరంగములే శృంగారము.
0: ఇట్ ఈస్ ది వేవ్స్ విచ్ మేక్ ది ఓషన్ లుక్ బ్యూటిఫుల్.
1: ఆకాశమునకు చంద్రుడే శృంగారము.
0: ఇట్ ఈస్ ది మూన్ విచ్ లెండ్స్ బ్యూటీ టు ద ఎంటైర్ స్కై.
1: సర్వత్రా సౌందర్యవంతమైనటువంటి యొక్క శృంగారమే దైవ స్వరూపము.
0: ఇట్ ఈస్ ది స్ప్లెండరస్ బ్యూటీ ఆఫ్ గాడ్ విచ్ షైన్స్ ఎవ్రీవేర్.
1: కనుకనే ఉపనిషత్తులు సత్యం, శివం, సుందరం అని వర్ణిస్తూ వచ్చాయి.
0: దట్ ఈస్ వై ఉపనిషత్స్ హావ్ డిక్లర్డ్ ట్రూత్, ఆస్పిషియస్నెస్ అండ్ బ్యూటీ ఆర్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్.
1: మానవులకు మానవత్వమే శృంగారం.
0: ఫర్ హ్యూమన్ బీయింగ్స్ హ్యూమన్ నేచర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ బ్యూటీ.
1: మానవ సమాజములో ప్రధానముగా ఉండవలసినటువంటిది మానవత్వం.
0: వాట్ షుడ్ రిమైన్ ఇన్ ది హ్యూమన్ సొసైటీ ఈజ్ దట్ హ్యూమన్ నేచర్.
1: ఎన్ని విద్యలు నేర్చినా, ఎంతటి వైజ్ఞానికుడైనా, ఎంతటి పదవులు నేరినా, దానితో పాటు మానవత్వాన్ని కూడాను అభివృద్ధి గావించుకోవాలి.
0: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ వన్ మైట్ హావ్ అక్వైర్డ్, వాట్ ఎవర్ సైంటిఫిక్ నాలెడ్జ్ వన్ మైట్ హావ్ అక్వైర్డ్, వాట్ ఎవర్ పవర్ అండ్ పొజిషన్ వన్ మే ఆక్యుపై, వన్ వుడ్ ఆల్సో హ్యావ్ దట్ హ్యూమన్ క్వాలిటీస్, హ్యూమన్ నేచర్ ఇన్ హిమ్.
1: మానవత్వమును ఎంతెంత అభివృద్ధి గావించుకుందుమో సమాజము, రాజ్యము, దేశము కూడాను అంతంత అభివృద్ధి అవుతుంది.
0: The society, the community, nation, all of them will develop only when the humanity develops the human nature and those qualities which make a human
1: manavatme kolipoyina samajam yokka gauravam kudanu kolipothundi.
0: If that human nature itself is lost, the society loses its own
1: samajam pai aadharapadinatundi desham kudanu తన గౌరవాన్ని కోల్పోతుంది.
0: ద నేషన్ ఆల్సో విల్ లూజ్ ఇట్స్ ఓన్ రెప్యుటేషన్ అండ్ ఆనర్ ఇన్ హిమ్.
1: మానవత్వమును ఎంతెంత అభివృద్ధి గావించుకుందుమో సమాజము, రాజ్యము,

0: ఇట్స్ ఓన్ రెప్యుటేషన్ అండ్ ఆనర్.
1: కనుక మానవ జాతి యొక్క గౌరవము నీతి నిజాయితీలపై కూడినటువంటి మానవత్వాన్ని ఆధారపడి ఉంటుండాలి.
0: ద ఆనర్ అండ్ ది రెప్యుటేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ రెస్ట్ ఆన్ ద మొరాలిటీ.
1: ఈనాడు విద్యార్థులు పోషించుకునవలసినటువంటిది మానవత్వమే.
0: వాట్ ది స్టూడెంట్స్ హ్యావ్ టు ఫాస్టర్ టుడే ఈజ్ దట్ హ్యూమన్ నేచర్.
1: ఈ మానవత్వం అన్నది ఒక ఆధ్యాత్మిక వాతావరణం ఉన్నందు మాత్రమే అభివృద్ధి కాగలదు.
0: దిస్ హ్యూమన్ నేచర్ అండ్ హ్యూమన్ క్వాలిటీస్ కెన్ డెవలప్ ఓన్లీ ఇన్ అన్ ఎన్వైరన్మెంట్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: అన్య వాతావరణంలందు ఈ మానవత్వం అభివృద్ధి అవుటకు అవకాశం లేదు.
0: ఇన్ అదర్ ఎన్వైరన్మెంట్స్ ఇట్ విల్ నాట్ బి ఏబుల్ టు గ్రో అండ్ ఫాస్టర్ అండ్ డెవలప్.
1: విత్తనము మట్టిలో నాటి నీరు పోసినప్పుడే అది మొక్కై వృక్షమై ఫలములు అందిస్తుంది.
0: ఓన్లీ వెన్ యూ సో ద సీడ్ ఇన్ ఆర్త్ ఇట్ బికమ్స్ ఇట్ స్ప్రౌట్స్ అండ్ బికమ్స్ ఎ ట్రీ గివ్స్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్.
1: అట్లు కాక బీజమును ఒక టిన్నులో పెట్టి నీరు పోస్తే ఇది కుళ్ళిపోతుంది.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యు పుట్ ఎ సీడ్ ఇన్ సైడ్ ఎ టిన్ అండ్ పోర్ వాటర్ ఇట్ బికమ్స్ రాటన్ అండ్ గెట్స్ స్పాయిల్డ్.
1: కనుక నీతి నిజాయితీలు అనేటువంటిది మానవతా హృదయమునందు మాత్రమే అభివృద్ధి అవుటకు అవకాశం ఉన్నది.
0: ఇన్ ద సేమ్ వే మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ కెన్ గ్రో అండ్ డెవలప్ ఇన్ హ్యూమన్ హార్ట్స్.
1: మానవ సమాజంలో మనం అభివృద్ధి గావించుకోవలసినటువంటిది మానవత్వమే.
0: ఇట్ ఇస్ దిస్ హ్యూమన్ క్వాలిటీ విచ్ హెస్ టు బి డెవలప్డ్ ఇన్ హ్యూమన్ సొసైటీ.
1: ఇట్టి మానవత్వానికి సద్గుణములకు ఆధారము మూలము నీతి.
0: ఇట్ ఇస్ ది మొరాలిటీ విచ్ ఇస్ ది బేసిస్ ఫర్ డెవలపింగ్ ఆల్ ది వర్చ్యూస్ విచ్ యు కాల్ హ్యూమన్ క్వాలిటీస్.
1: నీతి అనగా నడత యొక్క పరిపూర్ణతయే నీతి.
0: ఇట్ ఇస్ ది ఫుల్నెస్ అండ్ పర్ఫెక్షన్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ విచ్ ఇస్ మొరాలిటీ.
1: ది నిత అనేటువంటి సంస్కృత పదము నుండి ఆవిర్భవించినటువంటిది నీతి.
0: ది వర్డ్ నీతి మొరాలిటీ హ్యాస్ టేకన్ ఇట్స్ ఆరిజిన్ ఫ్రమ్ ద రూట్ వర్డ్ నితి ఫ్రమ్ సాంస్క్రిట్.
1: భోగ భాగ్యములు కాని సిరి సంపదలు కాని నీతిపైననే ఆధారపడి ఉంటున్నవి.
0: వాట్ ఎవర్ ప్లెజర్స్ ఎంజాయ్మెంట్స్ అండ్ కంఫర్ట్స్ విచ్ మ్యాన్ ఎంజాయ్స్ దే ఆర్ ఎసెన్షియలీ బేస్డ్ అపాన్ మొరాలిటీ.
1: మానవుని ఉన్నత స్థాయికి కొనిపోయేటువంటిది.
0: ఇట్ ఇస్ ది మొరాలిటీ అలోన్ విచ్ కెన్ టేక్ మ్యాన్ టు ది హైయెస్ట్ ప్లేస్.
1: మంచి నడతతో కూడినటువంటిదే నీతి.
0: మొరాలిటీ ఈజ్ అసోసియేటెడ్ విత్ గుడ్ బిహేవియర్.
1: ఈ విధమైనటువంటి నడతను గురించే మానవత్వము అనాది కాలము నుండి ప్రబోధిస్తూ వస్తున్నది.
0: ఇట్ ఈస్ ఫ్రమ్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ ద ఫ్యాక్ట్ దట్ మొరాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హెస్ బీన్ టాట్.
1: ప్రాచీన కాలము నుండి అన్ని దేశములకు ఆధ్యాత్మిక సంపత్తితో నీతి నిజాయితీలను బోధించినటువంటి దేశం భారతదేశము.
0: ఇట్ ఈస్ భారత్ విచ్ హాస్ గివన్ లెసన్స్ ఇన్ మొరాలిటీ అండ్ ఇన్ స్పిరిచువాలిటీ టు ఆల్ ద కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్.
1: నీతి నిజాయితీలే భగవంతుని సత్య నిలయాలు.
0: ఇట్ ఇస్ ది మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ విచ్ ఆర్ ద టెంపుల్స్ ఆఫ్ గాడ్ వేర్ గాడ్ డ్వెల్స్.
1: కనుక నీతియే లేకుండా మానవ జాతియే కోల్పోతుంది.
0: ఇఫ్ దేర్ ఇస్ నో మొరాలిటీ ద హ్యుమానిటీ విల్ కమ్ టు రూయిన్.
1: ఈనాడు దేశమునకు అవసరమైనది ఈ నీతియే.
0: వాట్ ది కంట్రీ నీడ్స్ టుడే ఈజ్ దిస్ మొరాలిటీ.
1: ఈ నీతి అన్నటువంటిది అన్ని సమయమందు సర్వత్రా కూడాను అత్యవసరంగా పాటించవలసినటువంటిది.
0: మొరాలిటీ ఈజ్ సచ్ విచ్ హ్యాస్ టు బి ప్రాక్టీస్డ్ బై ఎవ్రీవన్ అండ్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ అట్ ఆల్ టైమ్స్ అండ్ ఇన్ ఆల్ ప్లేసెస్.
1: మార్షల్ పోప్ అనేటువంటి వాడు ఈ నీతిని గురించి యుద్ధ సమయమునందు కూడాను ప్రాణాపాయ సమయమునందు కూడాను ఎట్టి కఠినమైనటువంటి స్థితి అందైన కూడాను తమ నీతిని మాత్రం విసర్జించకూడదని బోధించాడు.
0: వాట్ హ్యాస్ టాట్ దట్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వెదర్ ఇట్ ఇస్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ లూజింగ్ వన్స్ ఓన్ లైఫ్ వన్ హ్యాస్ టు అబ్జర్వ్ మొరాలిటీ.
1: విక్టోరియా రాణి పరిపాలన సమయం నందు
0: ఇన్ ది రెయిన్ ఆఫ్ క్వీన్ విక్టోరియా
1: అతనికి ప్రధానమంత్రి అయినటువంటి విలియం గ్లాడ్స్టోన్ అనేటువంటి వాడు

0: నీతి నిజాయితీలను లక్ష్యమునందుంచుకొని సర్వకాలములు ఎందుకును దాని దాన్ని పోషిస్తూ వచ్చేటువంటి వాడు.
1: ద ప్రైమ్ మినిస్టర్ అట్ దట్ టైమ్ ఆల్వేస్ ఫాస్టర్డ్ దిస్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ అండ్ సాట్ టు ఇట్ దట్ ఎవ్రీవన్ ప్రాక్టీస్డ్ ఇట్.
0: కనుకనే విక్టోరియా రాణి కంటే కూడాను ప్రధానమంత్రిని ప్రజలు అంత గౌరవించేటువంటి వారు.
1: ది సిటిజన్స్ ఆఫ్ దోస్ డేస్ యూస్ టు రెస్పెక్ట్ ద ప్రైమ్ మినిస్టర్ మచ్ మోర్ దాన్ ఈవెన్ క్వీన్ విక్టోరియా హర్సెల్ఫ్ బికాస్ ఆఫ్ దాట్.
0: ప్రజలంటే ఇతనికి చాలా ప్రీతి.
1: హీ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ లవ్ ఫర్ ద సిటిజన్స్.
0: విలియం గ్లాడ్స్టోన్ ప్రజా పరిపాలన యందు ప్రజలకు విరుద్ధమైనటువంటి యొక్క సమయమే ఆసన్నమైనప్పుడు విక్టోరియా రాణికి కూడాను చక్కని కఠినంగా కూడాను బోధించి ప్రజల యొక్క యోగక్షేమాన్ని నీతి నిజాయితీలను పోషించేటువంటి విధానాన్ని చక్కగా వెలిబుచ్చేటువంటి వాడు.
1: హి వాజ్ సచ్ ఎ పర్సన్ హూ వుడ్ నాట్ హెసిటేట్ టు టెల్ ఈవెన్ క్వీన్ విక్టోరియా ది నీడ్ ఫార్ అబ్జర్వింగ్ ది మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ ఇన్ ఆర్డర్ దట్ ది రూల్ విల్ బి గుడ్.
0: నీతి ఇంద్రియ నిగ్రహం చేతనే మనకు అలవడుతుంది.
1: దిస్ మొరాలిటీ కెన్ బి ఒబ్టెయిన్ ఓన్లీ బై సెన్స్ కంట్రోల్.
0: ఎవరిని వారు శాసించుకోదగినటువంటి శక్తి కలిగినటువంటి వారే ఇతరులను శాసించడానికి అధికారి అవుతాడు.
1: ఓన్లీ దట్ పర్సన్ హూ హ్యాస్ గాట్ సెల్ఫ్ కంట్రోల్ కెన్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ అదర్స్.
0: తనను తానే శాసించుకోలేనిటువంటి యొక్క బలహీనుడు ఇతరులు ఏది రీతిగా శాసించగలడు.
1: ఎ వీక్ పర్సన్ హూ కెనాట్ కంట్రోల్ హిమ్సెల్ఫ్ హౌ కెన్ యూ కంట్రోల్ ఆర్ రూల్ ఓవర్ అదర్స్.
0: కనుక మొట్టమొదట మానవుడు తనను తాను శాసించుకున్నటకు తగిన కృషి చెయ్యాలి.
1: దేర్ ఫోర్ మ్యాన్ ఇన్ ద వెరీ ఫస్ట్ ప్లేస్ హ్యాస్ టు మేక్ ఎఫర్ట్స్ టు ఎక్సర్సైజ్ సెల్ఫ్ కంట్రోల్.
0: తన మాట తన ప్రవర్తన రెండింటిని ఏకం గావించేటువంటి యొక్క జీవితం గడపాలి.
1: హిస్ లైఫ్ మస్ట్ బి సచ్ దట్ హిస్ వర్డ్ అండ్ హిస్ యాక్షన్ ఆర్ ద సేమ్.
0: ఈ విధంగా మాట క్రియ ఏకమైనప్పుడే తాను మహత్తరమైనటువంటి యొక్క విభూతులను అనుభవించగలడు.
1: ఎ పర్సన్ వుడ్ ఎంజాయ్ ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఇఫ్ దెర్ ఇస్ యూనిటీ ఆఫ్ వర్డ్ అండ్ యాక్షన్.
0: మాట చెప్పినట్టి మాట చెప్పినట్లు మనుజుండు నడచిన మనిషి కాడు వాడు మహితుడవును. మాట చెప్పినట్టు మను

0: If man does not conduct himself according to his own word, if man conducts himself the way that he talks according to his own word, he is not a man alone. He is an extremely great man. On the other hand, if he does not conduct himself according to his word, he is worse than an animal, let alone man.
1: ఈనాటి మానవ సమాజములు మాటకు క్రియకు సంబంధము లేదు.
0: In today's human society, there is no relationship whatsoever between one's word
1: మాట
0: and one's
1: క్రియతో కూడినటువంటిదే సత్యము.
0: It is the truth which lends life for the word.
1: మనసు మాట క్రియతో కూడినటువంటిదే వృత్తము.
0: వృత్తము ఇస్ ద వన్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ద థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: కనుక విద్యార్థులు దేశం యొక్క అభిమానాన్ని, దేశం యొక్క ఔన్నత్యాన్ని, దేశం యొక్క కళ్యాణాన్ని మనసునందుంచుకొని ప్రవర్తనల యందు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించాలి.
0: The students must have love of the nation, must always think the greatness of the nation, must always aspire the welfare of the nation and conduct
1: vidyarthulaku hindi nigraham ante emito valaku teliyadu.
0: Today's students do not know what sense control means.
1: Samyamamu ani deeniki peru.
0: The word used for this is samyama.
1: Ee samyam anetundi manaviniki maatrame idi chendinatundi.
0: Only man has the right for this samyama.
1: ఇంద్రియములను అనుసరించి స్వేచ్ఛాధికారం జరపటం చేత మానవుడు చాలా తన దివ్యత్వాన్ని కోల్పోతున్నాడు.
0: మ్యాన్ హెస్ లాస్ట్ హిస్ డివైన్ నేచర్ యాజ్ హీ సింప్లీ ఫాలోస్ హిస్ సెన్సెస్ అండ్ బిహేవ్స్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎ లైసెన్షియస్ వే.
1: కనుకనే ఇట్టి ఇంద్రియ నిగ్రహమును సాధించినటువంటి వారికి సంస్కృతం నందు దమము అని పేరు.
0: దోస్ పీపుల్ హూ హ్యావ్ ఎక్సర్సైజ్ దిస్ సెన్స్ కంట్రోల్ ఆర్ సెట్ టు హ్యావ్ దమము.
1: ఈ దమమును సాధించినటువంటి వాడే ధాంతుడు.
0: దట్ పర్సన్ హూ హ్యాస్ అచీవ్డ్ దిస్ దమము ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ధాంతుడు.
1: ఈనాడు లోకానికి ధాంతులు కావాలి కానీ వేదాంతులు కానక్కర్లేదు.
0: టుడేస్ నీడ్ ఈజ్ టు హ్యావ్ మోర్ ఆఫ్ ధాంతుడు రాదర్ దాన్.
1: ఈనాటి వేదాంతములన్నీ కూడా కేవలము మాటలతో మాత్రమే జరిగిపోతున్నది.
0: టుడే ది ఫిలాసఫీ ఈజ్ ఓన్లీ టాక్డ్ అబౌట్.
1: వాచాలత్వం అధికమైపోతుండాలి.
0: ఇట్ ఈస్ బికమింగ్ మియర్ ఎక్సర్సైజ్ ఇన్ టాకింగ్.
1: ఆడంబరములు అధికమైపోతున్నాయి.
0: ఆస్టెంటేషన్ అండ్ షో ఆర్ గ్రోయింగ్.
1: ఆచారములు సన్నగిలుతున్నాయి.
0: ప్రాక్టీస్ ఇస్ డిక్లైనింగ్.
1: కనుకనే ఆనందం శూన్యమవుతుండాలి.
0: దట్ ఈస్ వై జాయ్ అండ్ బ్లిస్ ఆర్ ఆల్సో డిక్లైనింగ్.
1: కనుక ప్రతి విద్యార్థి కూడాను దాంతుడు కావాలి.
0: ఎవ్రీ స్టూడెంట్ షుడ్ ఆస్పైర్ టు బికమ్ దాంతుడు.
1: ఈనాటి విద్యార్థి
0: టుడేస్ స్టూడెంట్
1: చదువు సంధ్యలకు పూర్వమే
0: బిఫోర్ హి కంప్లీట్
1: ఆడంబరము అహంకారము
0: హి డెవలప్స్ షో అండ్ ఈగో.
1: దేహమంతా నకసిక పర్యంతం కూడా వ్యాపించి
0: దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ ఆర్ దేర్ ఇన్ హిమ్ ఫిల్డ్ ఫ్రమ్ హెడ్ టు ఫుట్.
1: వీర విహారము జరుపుతున్నాడు.
0: అండ్ దే ఆర్ డూయింగ్ ఎన్ ఎక్సెసివ్ డాన్స్ ఇన్ దేర్
1: విద్యార్థులకు వినేవన్నటువంటిది ఏమాత్రము తెలియదు.
0: టుడే స్టూడెంట్స్ డూ నాట్ నో వాట్
1: పెద్దలతో ఏ విధంగా సంభాషించాలి, పెద్దల ముందు ఏ విధంగా విజయాన్ని ప్రకటించాలి, ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి విషయం కూడా ఈనాటి విద్యార్థులకు తెలియదు.
0: టుడే స్టూడెంట్స్ డూ నాట్ నో హౌ దే షుడ్ కండక్ట్ దెమ్సెల్వ్స్ బిఫోర్ ఎల్డర్స్, ఇన్ వాట్ వే షుడ్ దే ఎక్స్ప్రెస్ దేర్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
1: కానీ చెప్పేటువంటి పెద్దలు కూడా తక్కువ.
0: అన్ఫార్చునేట్లీ ఎల్డర్స్ హూ కెన్ టెల్ దెమ్ ఆల్సో ఆర్ వెరీ మచ్ లెస్.
1: ఇది విద్యార్థుల దోషము కాదు.
0: It is not the mistake of the students.
1: తల్లిదండ్రులు గురువులు దీనికి తగినటువంటి యొక్క ఉత్సాహ ప్రోత్సాహాలను అందించలేకపోవటం చేతనే విద్యార్థుల యొక్క పరిస్థితి ఈ విధంగా దిగజారిపోతున్నది.
0: The condition of the students in these areas is declining because there are no parents and teachers who tell them what they should do in the proper way.
1: కనుక విద్యార్థులు తమ యొక్క ప్రవర్తనను సరి అయినటువంటి స్థితి అని ఉంచుకొని తమ ఇంద్రియాలను నిగ్రహించుకొని తద్వారా సమాజము లోపల ప్రశాంతిని పోషించాలి.
0: స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ గుడ్ బిహేవియర్, ఎక్సర్సైజ్ సెన్స్ కంట్రోల్, మేక్ పీస్ అండ్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది సొసైటీ.
1: ఈనాటి పిల్లలకు చిల్లర అల్లర మాటలే చాలా అభిరుచి.
0: టుడేస్ చిల్డ్రన్ లైక్ లూజ్ టాక్ అండ్ పెటీ టాక్.
1: ఇదే వారికి మోజు పోజు.
0: దే ఇమెన్స్లీ లైక్ ఇట్ అండ్ దే కన్సిడర్ దిస్ ఆస్ ద ఫ్యాషన్.
1: మంచి మాటలు ఏమాత్రము వారికి గిట్టదు.
0: దే డోంట్ లైక్ గుడ్ వర్డ్స్ అట్ ఆల్.
1: ఆధ్యాత్మికమంటే హాస్యాస్పదంగా భావిస్తారు.
0: దే కన్సిడర్ స్పిరిచువాలిటీ యాజ్ సంథింగ్ ఫనీ.
1: ఈ విధమైనటువంటి యొక్క వాతావరణము దినదినానికి విద్యార్థులు యందు అభివృద్ధి కావటం చేతనే విద్యా విధానం అనేటువంటిది కూడాను వారు గుర్తించుకోలేకపోతున్నారు.
0: దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ది ప్రాపర్ సెన్స్ ది ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బికాస్ గ్రాడ్యువల్లీ అండ్ ఆఫ్టర్ డే దే ఆర్ డెవలపింగ్ దీస్ ఫీలింగ్స్ ఇన్ దెమ్.
1: మనకు విద్యార్థులు కేవలం ఉద్యోగాల నిమిత్తమని ధనార్జన నిమిత్తమని ఈ దుర్భావాన్ని దూరం గావించుకోవాలి.
0: స్టూడెంట్ షుడ్ నాట్ కన్సిడర్ ఎడ్యుకేషన్ ఫార్ గెటింగ్ ఎ జాబ్ అండ్ ఎర్నింగ్ మనీ.
1: కేవలం విద్య జీవిత పరమావధి నిమిత్తం అనేటువంటి సత్యాన్ని మరవకూడదు.
0: యు షుడ్ నాట్ ఫర్గెట్ ది ట్రూత్ దట్ ఎడ్యుకేషన్ ఇస్ మెంట్ ఫార్ అచీవింగ్ ది గోల్ ఆఫ్ లైఫ్.
1: జీవనోపాధి నిమిత్తం ఉద్యోగాలు ఆచరించవలసింది.
0: జాబ్స్ నాట్ బి టేకన్ అప్ ఫర్ ఈకింగ్ అవుట్ ఎ లైవ్లీహుడ్.
1: కానీ ఆ ఉద్యోగమునందు కూడాను నీతి నిజాయితీ నుండి విడుచుకుండా మనము ఆ ఉద్యోగాన్ని పోషించాలి, ఆదర్శంగా నిరూపించాలి.
0: వైల్ డిశ్చార్జింగ్ అవర్ డ్యూటీస్ ఇన్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ వీ హావ్ టు అబ్జర్వ్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ అండ్ షుడ్ నాట్ గివ్ అప్ దోస్ థింగ్స్ అట్ ఎనీ కాస్ట్.
1: లోకాన్ని మోసం చేయడానికి, లంచాలు కొట్టడానికి, అన్యాయం అక్రమ అనాచార అసత్యంలో ప్రవర్తించడానికి మనం చదివినట్టుగా గుర్తింపబడుతుండాలి.
0: ఇట్ అపియర్స్ టుడేస్ ఎడ్యుకేషన్ ఈజ్ అండర్టేకన్ ఇన్ ఆర్డర్ టు ప్రాక్టీస్ డిసీట్.
1: మన చదువులు దీని నిమిత్తం కాదు ఏర్పడినటువంటిది.
0: అవర్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ దీస్ థింగ్స్.
1: విద్య జ్ఞాన నిమిత్తము.
0: ఎడ్యుకేషన్ ఈజ్ మెంట్ ఫర్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్.
1: ఇలాంటి జ్ఞాన పోషణ లేకుండా కేవలం ధన పోషణ మాత్రమే మన ప్రధాన లక్ష్యం అందించుకోవటం చేతనే విద్యా విలువలు క్రమక్రమేణా కూడాను శూన్యమైపోతుండాలి.
0: ఎడ్యుకేషన్ ఈజ్ డిక్లైనింగ్ బికాస్ పీపుల్ కన్సిడర్ earning money as the goal and not earning wisdom.
1: Dhanam kaani vidya kaani cheddadi kaadu.
0: Neither education nor money by themselves
1: manam viniyoginchukuneetundi vidhanam lopala daani yokka gauravam maryadalu nilchi untayi.
0: But it depends as to how we make use of this education and wealth.
1: Vidyarthulara manam enta gaalini pilchukuntunnamo anta gaalini viduvaka tappadu. Viduvukundina mana yokka ooperithittulu debbatintayi.
0: Dear students, whatever air we take in while breathing, we have to breathe out also. The entire air will have to be left out. Otherwise, there will be trouble inside.
1: Kanuka dhanamulu sampadinchavalsindi, vidyanu nerchavalsindi.
0: There is need for earning money and learning education.
1: Kani ee dhanamunu vidyanu tirigi viniyogaparchali.
0: But there is a need for utilizing whatever money you have earned and education also.
1: Sammargamulo deni pravesha pettali.
0: You have to use it for the good of the society.
1: Idi kevalamu ee vidhamainatti bhavamu vidyarthula hrudayallo ee maatramu kalinchatam ledu.
0: But one cannot come across such sacred feelings in the hearts of students today.
1: Chadivina chadivunu samajamulo pravesha petti tadvara samajam yokka prajalaku sariyainatunti yokka aanandanni anukoolatanu మనం అందించాలి.
0: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యూ హ్ అక్వైర్డ్ యూ షుడ్ యూజ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ అండ్ ఫర్ దేర్ ఓన్ గ్రోత్ డెవలప్మెంట్ అండ్ హ్యాపీనెస్.
1: ధనమును కూడాను సమాజంలో సరైన స్థితిలో సద్వినియోగపరచాలి.
0: మనీ ఆల్సో షుడ్ బి ఎంప్లాయ్డ్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ ఫర్ ఇట్స్ వెల్ఫేర్.
1: ఆ విధంగా సమాజంలో సద్వినియోగపరచకుండా ఇది కేవలం మట్టితో సమానమే.
0: ఇఫ్ మనీ ఈజ్ నాట్ యూజ్డ్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ ఇట్ ఈస్ యాజ్ యూజ్లెస్.
1: ఏ సమాజం నుంచి మనము ఆర్జించామో ఆ సమాజమునకు తిరిగి మనము అర్పితం గావించాలి. అదే నిజమైన సేవ.
0: ఫ్రమ్ విచ్ ఎవర్ సొసైటీ యూ హావ్ ఎర్న్డ్ మనీ యూ షుడ్ యూజ్ ది సేమ్ మనీ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సేమ్ సొసైటీ. దట్ ఈస్ రియల్ సర్వీస్.
1: కనుక విద్యార్థులు ఎందు ఈ త్యాగభావం అనేటువంటిది ఎక్కడా కనిపించటం లేదు.
0: ఇట్ ఈస్ నాట్ ఒబ్టైన్డ్ టు సీ సచ్ కైండ్ ఆఫ్ సాక్రిఫైస్.
1: ప్రోగు చేసుకోవటం
0: అక్వైరింగ్ అక్యుములేటింగ్ అండ్ అక్వైరింగ్ దిస్ ఇస్.
1: కానీ వీరి జీవితంలో ఇదే వన్ వే ట్రాఫిక్ మాదిరి విచారణ చేస్తుంటున్నాం. తీసుకున్నటువంటి దాన్ని తిరిగి వినియోగించాలి, తిరిగి అందించాలి.
0: దిస్ కైండ్ ఆఫ్ అక్వైరింగ్ బికమ్స్ వన్ వే ట్రాఫిక్. దెర్ ఇస్ నీడ్ ఫార్ యూటిలైజింగ్ వాట్ యు హావ్ అక్వైర్డ్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ.
1: అప్పుడే మన జీవితంలో మున్ముందు ఉన్నత స్థాయికి మనం చేరగలం.
0: దెన్ ఓన్లీ వీ వుడ్ బి ఏబుల్ టు రీచ్ ఎలివేటెడ్ స్టేట్స్ ఇన్ అవర్ ఓన్ లైఫ్.
1: చాలా మంది విద్యార్థులకు ఈత తెలియను.
0: మెనీ స్టూడెంట్స్ మే నాట్ బి నోయింగ్ దిస్ ట్రూత్.
1: జలమును మనం వెనుకకు నూకుతూ పోవటం చేతనితే మన దేహం ముందుకు కొనసాగిపోతుంది.
0: ఇఫ్ యు ఆర్ స్విమ్మింగ్ యూ హ్యావ్ టు రిమూవ్ ది వాటర్ బ్యాక్ సో దట్ యువర్ బాడీ విల్ మూవ్ ఫార్వర్డ్.
1: జలమునే మనం వెనుకకు తోయకుండా మన దేహం ముందుకు కదలలేదు.
0: యువర్ బాడీ విల్ నాట్ బి ఏబుల్ టు గో ఫార్వర్డ్ ఇఫ్ యూ కెనాట్ పుష్ ది వాటర్ బ్యాక్.
1: వెనుకకు త్రొస్తూ పోవాలి. ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్.
0: యూ షుడ్ గో ఆన్ పుషింగ్ ది వాటర్ బ్యాక్వర్డ్స్. ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్.
1: ఆ విధమైనటువంటి దానిని మనం చేసుకుంటూ పోవటం చేతనే మనం ఎంతైనా జీవితమును ఉన్నత స్థాయికి తెప్పించుకోవచ్చు.
0: ఓన్లీ వెన్ వీ డూ ఆన్ దీస్ లైన్స్ వీ విల్ బి ఏబుల్ టు రీచ్ ఎలివేటెడ్ స్టేట్స్ ఇన్ లైఫ్.
1: ఈనాడు మనం చేయవలసినటువంటి త్యాగము కేవలం ధనమును మాత్రమే కాదు.
0: వాట్ యు హావ్ టు సాక్రిఫైస్ టుడే ఈజ్ నాట్ సాక్రిఫైస్ ఆఫ్ మనీ అలోన్.
1: మనం దుర్గుణములు కూడా త్యాగం చేయాలి.
0: యూ హావ్ టు సాక్రిఫైస్ బ్యాడ్ క్వాలిటీస్.
1: త్యాగం అంటే ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై సాక్రిఫైస్?
1: మన దుర్గుణాలు త్యాగం చేయటమే నిజమైన త్యాగము.
0: రియల్ సాక్రిఫైస్ ఈజ్ సాక్రిఫైసింగ్ అండ్ రినౌన్సింగ్.
1: అంతేకాని ఆస్తి ఆది వీడి అడవి కేకుట కాదు.
0: ఇట్ ఈస్ నాట్ లీవింగ్ ది ఫ్యామిలీ అండ్ వైఫ్ అండ్ గోయింగ్ టు ఫారెస్ట్.
1: భావమందు దుష్ట భావము వీటుటే త్యాగమగును, అదే యోగమగును.
0: గివింగ్ అప్ బ్యాడ్ ఐడియాస్ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్ ఇన్ వన్స్ థింకింగ్ అండ్ ఫీలింగ్, దాట్ ఈస్ రియల్ సాక్రిఫైస్, రియల్ రినౌన్సియేషన్ అండ్ యోగ.
1: వీడటం అంత గొప్ప త్యాగమేమి కాదు.
0: గివింగ్ అప్ ఫ్యామిలీ ఈజ్ నాట్ ఎ బిగ్ థింగ్ అట్ ఆల్.
1: ధనధాన్యములను విసర్జించటము గొప్ప త్యాగమేమి కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఎ గ్రేట్ సాక్రిఫైస్ ఈవెన్ గివింగ్ అప్ మనీ.
1: మనసు పట్టి ఇవన్నీ సులభంగా మనం త్యాగం చేయవచ్చు.
0: ఇట్ ఈస్ పర్హాప్స్ వెరీ ఈజీ టు సాక్రిఫైస్ దీస్ థింగ్స్.
1: కానీ మనలో దుర్గుణాలను వదలటమే నిజమైన త్యాగం.
0: గివింగ్ అప్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ అస్ ఈజ్ ఎ రియల్ రినౌన్సియేషన్ ఆర్ సాక్రిఫైస్.
1: అప్పుడే మన యొక్క మానవత్వం పరిపూర్ణమైన మానవత్వంగా రూపొందుతుంది.
0: దెన్ ఓన్లీ దాట్ హ్యుమానిటీ ఇన్ అస్ బ్లాజమ్స్ ఫోర్త్ అండ్ బికమ్స్ పర్ఫెక్ట్.
1: విద్యార్థులారా, మానవుడు మానవుడుగా జీవించడానికైనా ప్రయత్నించడం చాలా గొప్ప పని.
0: డియర్ స్టూడెంట్స్, మ్యాన్ హ్యాస్ టు లివ్ అట్లీస్ట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: మానవత్వాన్ని మనం పశుత్వంగా అనుభవించటము ఇది మానవత్వానికి కళంకం.
0: ఇట్ డజంట్ బిఫిట్ హ్యూమన్ బీయింగ్స్ టు కండక్ట్ దెమ్సెల్వ్స్ యాజ్ ఎనిమల్స్.
1: కామక్రోధ లోప మోహ మద్వాత్సల్యమైనటువంటివి ఈ అరిషడ్ వర్గము లోపల మానవుణ్ణి కేవలం హతమార్చి వేస్తున్నది.
0: దీస్ సిక్స్ ఎనిమీస్ ఆఫ్ మ్యాన్ లైక్ డిజైర్, యాంగర్ ఎట్సెట్రా ఆర్ డిస్ట్రాయింగ్ ది హ్యూమన్ క్వాలిటీ ఇన్ హిమ్.
1: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయతాని. చంద్రునికు 16 కళలు.
0: మూన్ హ్యాస్ 16 ఆస్పెక్ట్స్.
1: ఈ 16 కళలు పూర్ణమైనటువంటి స్థితిని పొందినప్పుడే అదే పరిపూర్ణ స్థితిని పొంది తనలో ఎట్టి మచ్చలు లేకుండా ప్రశాంతమైన ప్రకాంతిని లోకానికి అందిస్తుంది.
0: ఓన్లీ వెన్ దీస్ 16 ఆస్పెక్ట్స్ ఆఫ్ మూన్ డెవలప్ టు దర్ ఫుల్ పర్ఫెక్షన్.
1: చంద్రుడు 16 కళలను పెంచుకుంటే జగత్తుకు చక్కని ఆదర్శం.
0: దెన్ ఓన్లీ మూన్ కెన్ బికమ్ ఎ రియల్ ఐడియల్ అండ్ మోడల్.
1: కానీ మానవుని యందు 16 కళలు ఉంటున్నాయి. ఈ 16 కళలను నిర్మూలన చేసినప్పుడే మానవత్వానికి గొప్ప ప్రకాశం.
0: ఇన్ కాంట్రాస్ట్ విత్ దిస్, మ్యాన్ హ్యాస్ టు డిస్ట్రాయ్ ది 16 ఆస్పెక్ట్స్ విచ్ హి హ్యాస్ ఇన్ ఆర్డర్ టు డెవలప్ హింసెల్ఫ్ ఇంటు గాడ్.
1: ఏమిటి ఈ 16 కళలు?
0: వాట్ ఆర్ దీస్ 16 ఆస్పెక్ట్స్?
1: అర్హత్ వర్గములు 6.
0: 6 ఎనిమీస్ ఆఫ్ మ్యాన్.
1: మదములు 8 అష్టమదములోని.
0: దేర్ ఆర్ 8 టైప్స్ ఆఫ్ ప్రైడ్ ఆర్ వ్యానిటీ.
1: రజో తమో గుణములు రెండు చేరిస్తే 16 గుణములు అవుతాయి.
0: The qualities of Rajas and Tamas together become 16 aspects.
1: ఈ 16 కళలను కూడాను మనం నిర్మూలన గావించుకోవాలి.
0: You have to destroy and eliminate these 16 aspects in man.
1: అన్నింటి యందు కూడాను దైవత్వాన్ని దివ్యత్వాన్ని మనం విశ్వసించాలి.
0: We should firmly believe divinity as existing in everything and as
1: అది లేకుండా కేవలము మానవత్వంతోనే మనం జీవించడానికి ప్రయత్నించినప్పుడు ఇది కొంతవరకును మానవత్వాన్ని కూడాను కొంచెం చెరపడానికి ప్రయత్నిస్తుంది.
0: వితౌట్ సచ్ ఫెయిత్ ఆఫ్ డివినిటీ ఇఫ్ మ్యాన్ లివ్స్ ఓన్లీ యాజ్ ఎ మ్యాన్, ఎ టైమ్ విల్ కమ్ వెన్ హీ విల్ ఫాల్ ఇన్ టు ఎన్ ఎనిమల్.
1: మానవుని యందున్నటువంటి కర్తృత్వ భోక్తృత్వాన్ని మనము కొంతవరకు తగ్గించుకోవాలి.
0: ద డూయర్షిప్ అండ్ ద ఎంజాయర్షిప్ ఇన్ మ్యాన్ విల్ హావ్ టు బి
1: అన్ని విధములా భగవంతునికి అర్పితం చేసి సర్వం బ్రహ్మమయమనేటువంటి ఒక స్థితి లోపల సత్కర్మలు మనం ఆచరిస్తూ పోయినప్పుడు సర్వం కూడా భగవంతుడే సహాయపరుస్తాడు.
0: వెన్ వి పర్ఫార్మ్ గుడ్ డీడ్స్ ఆఫరింగ్ ఎవ్రీథింగ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్ గాడ్ విల్ హెల్ప్ అస్ టు అటైన్ హిమ్.
1: భాగవతంలో మీకు తెలిసినటువంటి విషయమే,
0: యు నో ద ఇన్స్టెన్స్ ఇన్ భాగవతం,
1: భక్తుడైనటువంటి పోతన భాగవతములకు ప్రారంభిస్తూ పలికెడిది భాగవతమట పలికించె విభుందు రామభద్రుండట, పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికెద వేరుండు గాద పలుకగనేలా. అన్ని భగవంతుడి, పలికించెడివాడు భగవంతుడే, పలికేవాడు భగవంతుడే, రాసేవాడు భగవంతుడే, రాయించేవాడు భగవంతుడే, ఏదో నన్ను నిమిత్త మాత్రంగా తీసుకుని ఈ విధంగా రాయిస్తున్నాడని పోతనామాచ్యుడు ప్రారంభంలోనే భగవంతునికి అర్పితం చేసి తన యొక్క కావ్యాన్ని ప్రారంభించాడు.
0: సుప్రీం పోయట్ డివోటీ పోతన స్టార్టెడ్ రైటింగ్ భాగవత విత్ ఎన్ ఆఫరింగ్ టు ద గాడ్ స్టేటింగ్ దట్ గాడ్ ఈస్ ద వన్ హూ మేక్స్ హిమ్ అట్టర్, హూ మేక్స్ హిమ్ రైట్, హూ మేక్స్ హిమ్ అడోర్ అండ్ హీస్ ఓన్లీ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: ఈ విధమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక భావము చేత తాను భాగవతమును వ్రాయటం వల్లనే ఇక్కడ ఈ ఒక్క పదమునందే తత్వం అసి అనేటువంటి యొక్క దివ్యత్వం ఇమిడి ఉంటుండాలి.
0: యాజ్ పోతన అండర్టుక్ టు రైట్ విత్ సచ్ లాఫ్టీ నోబుల్ సేక్రెడ్ ఐడియల్స్ అబౌట్ భాగవతం, దిస్ తత్వం అసి వాజ్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ దట్.
1: పలికెడిది భాగవతమట పలికించెడి వాడు, వాడు అదే భగవంతుడు.
0: దట్ ద వన్ హూ ఈజ్ మేకింగ్ హిమ్ అట్టర్ ఈజ్ వాడు, దట్ ఈస్ భగవాన్.
1: నే పలికిన, నే ఇది నే జీవాత్ముడు.
0: దెర్ ఇస్ దట్ రెఫరెన్స్ టు నే, దట్ ఈస్ ఐ. ఇఫ్ ఐ వర్ టు
1: వాడు పరమాత్ముడు, నేను జీవాత్ముడు.
0: ద వన్ హూ మేక్స్ మీ అట్టర్ ఈజ్ గాడ్.
1: తమ్ అసి ఈ రెండింటి యొక్క ఏకత్వమే ఈ భాగవతము అన్నాడు.
0: దిస్ భాగవత దేర్ ఫోర్ హీ జస్ట్ సెడ్ దేర్ ఇస్ తత్ దట్ అండ్ త్వం.
1: ఈ భాగవతమునందే మానవత్వానికి సరైన మార్గములను ఇమిడించుకుంటూ వచ్చాడు.
0: హీ ఇన్కార్పొరేటెడ్ ఇన్ భాగవత దోస్ సేక్రెడ్ థింగ్స్ విచ్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు మ్యాన్.
1: మొట్టమొదట భక్తి ఆధారము.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ డివోషన్ ఈజ్ ది వెరీ బేసిస్.
1: భక్తి క్రమక్రమేణా పెరుగుతూ రాగా అది ఏ జ్ఞానస్వరూపాన్ని పొందుతుంది.
0: యాజ్ ఇట్ గ్రోస్ అండ్ మెచ్యూర్స్ ఇట్ బికమ్స్ విజ్డమ్ ఆర్ నాలెడ్జ్.
1: ఈ జ్ఞానం ముదిరిపోయినప్పుడే మనకు వైరాగ్యము ప్రాప్తిస్తుంది.
0: వెన్ దిస్ నాలెడ్జ్ మెచ్యూర్స్ అండ్ ఫ్రక్టిఫైస్ ఇట్ బికమ్స్
1: ఈ వైరాగ్యం అంటే
0: డిటాచ్మెంట్
1: తత్వం అనేటువంటిది మనం అర్థం చేసుకోగలుగుతాం.
0: ఇన్ దట్ స్టేట్ ఆఫ్ డిటాచ్మెంట్ వీ అండర్స్టాండ్ ద తత్వ.
1: ఈ తత్వజ్ఞానాన్ని గుర్తించినటువంటి వ్యక్తియే ముక్తిని పొందగలడు.
0: ద వన్ హూ రికగ్నైజెస్ దిస్ తత్వ జ్ఞాన హీ గెట్స్ లిబరేటెడ్.
1: కనుకనే భాగవతం అనేటువంటి యొక్క పదముల యొక్క శబ్దములందే ఈ ఐదింటి యొక్క రహస్యము ఇమిడి ఉంటున్నది.
0: దిస్ వర్డ్ భాగవతం కన్సిస్ట్ ఆఫ్ ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ థింగ్స్.
1: భాగవతము ఇది ఐదు అక్షరాలు.
0: దెర్ ఆర్ ఫైవ్ లెటర్స్ భాగవతము.
1: ఇవే పంచభూతములు.
0: దిస్ ఆర్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఇవే పంచేంద్రియములు.
0: దిస్ ఆర్ ఫైవ్ సెన్సెస్.
1: ఇవే పంచకోశములు.
0: దిస్ ఆర్ ఫైవ్ షీట్స్.
1: ఇదే పంచ ప్రాణములు.
0: దిస్ ఆర్ ఫైవ్ లైఫ్స్.
1: ఈ పంచ ప్రాణముల యొక్క సన్నిహితమైన సంబంధ బాంధవ్యమే దివ్యత్వము.
0: డివినిటీ ఈజ్ ద యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ లైఫ్స్.
1: భా ఇదే భక్తి.
0: భా స్టాండ్స్ ఫర్ భక్తి డివోషన్.
1: గా ఇదే జ్ఞానము.
0: గా స్టాండ్స్ ఫర్ నాలెడ్జ్.
1: వా ఇదే వైరాగ్యము.
0: వా స్టాండ్స్ ఫర్ డిటాచ్మెంట్.
1: తా ఇదే తత్వము.
0: తా స్టాండ్స్ ఫర్ ప్రిన్సిపల్.
1: ము ఇదే ముక్తి. ఇదే భాగవతము అనేటువంటి.
0: మూ స్టాండ్స్ ఫార్ లిబరేషన్.
1: భక్తి జ్ఞాన వైరాగ్య తత్వముల యొక్క సమ్మిళిత సంబంధమే ముక్తి.
0: ఇట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ డివోషన్, నాలెడ్జ్, డిటాచ్మెంట్, తత్వం, ప్రిన్సిపల్, అండ్ దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ లిబరేషన్.
1: కనుక ప్రతి మానవునికి కూడాను భక్తి అత్యవసరము, ఇదే పునాది.
0: దేర్ఫోర్ ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ డివోషన్, దట్ ఈస్ ది వెరీ బేసిస్ అండ్ ఫౌండేషన్.
1: విద్యార్థులు కూడాను భవనమునకు, జీవిత భవనమునకు పునాది వంటి వారే.
0: స్టూడెంట్ లైఫ్ ఈస్ ది వెరీ ఫౌండేషన్ ఫార్ ది లేటర్ లైఫ్.
1: ఎందుకంటే మీరు బ్రహ్మచారులు.
0: బికాస్ ఇన్ ఎవరీ స్టూడెంట్
1: బ్రహ్మచారి అనేటువంటి పునాది పైననే గృహస్థము అనేటువంటి గోడలు కడుతున్నారు.
0: ద ఫ్యామిలీ లైఫ్ ఈజ్ బిల్డ్ యాజ్ ద వాల్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ బ్రహ్మచర్య.
1: కనుక ఈ గృహస్థులు అనేటువంటి గోడలపైనే వానప్రస్థం అనేటువంటి రూపు.
0: ఆన్ దిస్ వాల్స్ ఆఫ్ గృహస్థ ఆర్ ఫ్యామిలీ మ్యాన్ దిస్ వానప్రస్థ అండ్ ఇట్ ఇస్ లేయింగ్.
1: ఈ వానప్రస్థం అనేటువంటి మూతను వేసిన తర్వాతనే కేవలము జీవితము అనేటువంటి దానిని అందులో మనము జరుపుకుంటూ వస్తున్నాం.
0: వీ కెన్ లివ్ ద లైఫ్ ఇన్ దిస్ హౌస్ వన్ దిస్ వానప్రస్థ రూఫ్ ఇస్ లేయింగ్.
1: జీవిత భవనమునకు విద్యార్థులు బ్రహ్మచర్యులు పునాది వంటి వారే.
0: Therefore, for the mansion of life, the vidyarthi
1: punadi bhadramga lekundina bhavanam anta kudipothundi.
0: If the foundation is not strong, the mansion can collapse at any time.
1: Vidyarthulu motta mota gunamulanu bhadramainativiga manamu abhruddhi gavinchukovali.
0: Therefore, in this age, students should have good qualities and cultivate them and make them firm and strong.
1: Guname lekundina మన జీవితంలో శాంతియే ఉండదు.
0: యూ విల్ నాట్ హ్యావ్ పీస్ వితౌట్ వర్చ్యూస్ అండ్ గుడ్ క్వాలిటీస్.
1: మనం సమాజంలో పుట్టినాము.
0: వీఆర్ బోర్న్ ఇన్ సొసైటీ.
1: సమాజంలో పెరిగినాము.
0: వీఆర్ గ్రోన్ ఇన్ సొసైటీ.
1: సమాజంలోనే మన జీవితాన్ని గడుపుతున్నాము.
0: వీఆర్ లివింగ్ అవర్ లైఫ్ ఇన్ సొసైటీ.
1: సమాజమే లేకపోతే మన యొక్క జీవితమే లేదు.
0: వీ విల్ నాట్ హ్యావ్ అవర్ ఓన్ లైఫ్ వితౌట్ సొసైటీ.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి మానవుడు నేను నా కుటుంబము, నేను నా కుటుంబము అనేటువంటి ఒక స్థాయి అందే నిలిచిపోతున్నాడు.
0: టుడే మ్యాన్ అన్ఫార్చునేట్లీ ఈజ్ కన్ఫైనింగ్ హిమ్సెల్ఫ్ టు హిమ్సెల్ఫ్ అండ్ హిస్ ఫ్యామిలీ. డజంట్ గో బియాండ్ దట్.
1: సమాజం వరకు తాను ప్రయాణం చేయటం లేదు.
0: హీ డస్ నాట్ గో యాజ్ మచ్ యాజ్ టు సొసైటీ అట్ ఆల్.
1: తాను తన కుటుంబం వరకే ప్రయాణం చేసి అందులో నిలిచిపోతున్నాడు.
0: హిస్ జర్నీ ఈజ్ ఫ్రమ్ హిమ్సెల్ఫ్ టు హిస్ ఫ్యామిలీ అండ్ దేర్ ఇట్ ఎండ్స్.
1: సమాజమే లేకపోతే నీ కుటుంబం ఎక్కడ?
0: If there is no society, where does your family?
1: Samajame lekapothe neeve ekkada?
0: If there is no society, where do you?
1: Samajamlo nee oka vyaktivi.
0: You are only an individual in the society.
1: Alanti samajane nee visarjinchi, samajane nee lekka cheyakunda kevalam swarthamu saprayojanamu nunde jeevitham gadapatam chetane neeku shanti saukhyamulu dooram aipothunnayi.
0: You are not enjoying peace and prosperity because you are giving up such a society.
1: Bhakti prapattulu endukudanu, bhaktulu kudanu mottamodu tana pani taraku mukhyamu.
0: Even in devotion and surrender, the devotee considers himself
1: swarthamu swarthamu swartham.
0: Even in devotion, selfishness
1: tadupare daivam yokka pari,
0: and he then only thinks of God.
1: Kalukane manavudu anukunnatvanti yokka aanandanni anubhavinchalekapothunnadu, anukolekapothunnadu.
0: That is why man has not been able to enjoy the bliss which he is aspiring to have.
1: Neevu ekkada nunchi vachchavu?
0: From where have you come?
1: Ye aadharamto neevu jeevisthunnavu?
0: On what basis are you living?
1: Ye anugrahamto neevu ee okka lokamlo anubhavisthunnavu?
0: How are you enjoying your life? By what grace?
1: Deenini marchipothunnaru manavudu.
0: Man is forgetting this truth.
1: Kanukane bhagavanti yokka tattvanni vismarinchi భౌతికమైన లౌకికమైనటువంటి యొక్క ఈ జగత్తుని ఆశ్రయించినటువంటి యొక్క వారు కౌరవులని చెప్పవచ్చు.
0: దోస్ పీపుల్ హూ టేక్ షెల్టర్ అండ్ బేస్ దర్ ఎంటైర్ లైఫ్ ఆన్ ద వరల్డ్లీ లైఫ్ అండ్ గివ్ అప్ గాడ్ హూ ఇస్ ద వెరీ బేసిస్ దే మే బి డిస్కవర్డ్
1: సంపదలు ఉండినప్పటికీ కట్టకడప్పటికి ఏమైపోయినది?
0: కౌరవాస్ హ్యాడ్ సో మచ్ ఆఫ్ వెల్త్ అండ్ పవర్, వాట్ హ్యాపెన్ టు దెమ్ అట్ లాస్ట్?
1: సమస్త బంధువులు కూడాను కౌరవులకే సహాయం గావిస్తూ వచ్చారు.
0: All the relatives helped only Kauravas.
1: Mahaveerulu, dheerulu, gambheerulainatunte varanta kudanu Kauravulu yende goppa variga nilichipoyaru.
0: Great renowned heroes joined the Kauravas in their fight.
1: Krupacharya, Dronacharya, Bhishmacharya, ilanti maha తెలివితేటలు కలిగినటువంటి వారు కూడాను, దీశక్తి కలిగినటువంటి వారు కూడాను కౌరవుల వైపునే ఉంటున్నారు.
0: People with so much of intelligence and powers like Krupa, Drona and Bhishmacharya, all these were on the side of Kauravas.
1: Bujabalamu, Buddhibalamu, Ayudabalamu, Anandabalamu, ematram kodunu variki prayojanam lekapoyindi.
0: Other things were of no use.
1: Daivabalam paine adharapadinatunti varu Pandavulu.
0: But Pandavas were one who based themselves entirely on the grace of God and on the strength of the divinity.
1: కనుకని ధర్మమును ఆశ్రయించినప్పుడే దైవం మనకు లభ్యమవుతాడనేటువంటిది భగవద్గీత సుస్పష్టంగా చెప్తుండాలి.
0: భగవద్గీత హాస్ ఎక్స్పౌండెడ్ ఎక్స్ట్రీమ్లీ క్లియర్లీ దట్ ఓన్లీ దో పీపుల్ హూ రిసార్ట్ టు ధర్మ విల్ గెట్ ది గ్రేస్ ఆఫ్ గాడ్.
1: క్షత్రియ కురుక్షేత్ర ధర్మంతో ప్రారంభం చేశాడు.
0: భగవద్గీత హాస్ కమెన్స్డ్ విత్ ది వర్డ్ ధర్మ.
1: కానీ కట్టకడపటికి విజయంతో అంత్యం గావించాడు.
0: అండ్ ఇట్ హాస్ క్లోజ్డ్ ఇట్సెల్ఫ్ విత్ విక్టరీ.
1: ధర్మంతో ప్రారంభించి విజయంతో ఆనందాన్ని అనుభవింపచేశాడు అర్జునుకు.
0: అర్జున స్టార్టెడ్ విత్ ధర్మ అండ్ ఎండెడ్ విత్ విక్టరీ.
1: కనుకని ఏ చిన్న కార్యమునకైనా కూడాను పాండవులు పరమాత్మని ముందుంచుకొని తాము ఆ కార్యంలో ప్రవేశించేటువంటి వారు.
0: పాండవాస్ ఫర్ దోస్ పీపుల్ ఇన్ వాట్ ఎవర్ స్మాల్ వర్క్ ది అండర్ టుక్ దే ఫస్ట్ కెప్ట్ గాడ్ బిఫోర్ దెమ్ అండ్ దెన్ ఓన్లీ స్టార్టెడ్ దేర్ వర్క్.
1: కౌరవులు అది కాదు, తమ స్వార్థము సప్రయోజనాన్ని ముందుంచుకొని భగవంతుని వెనకంచేటువంటి వారు.
0: దే గేవ్ టాప్ ప్రయారిటీ ఫర్ దేర్ ఓన్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ గేవ్ ఓన్లీ.
1: కనుకనే వారికి అన్ని విధములు కూడాను వారికి నష్టములు కష్టములే సంభవిస్తూ వచ్చాయి.
0: దట్ ఈస్ ది రీజన్ వై దే సఫర్డ్ సో మచ్ ఆఫ్ లాస్ అండ్ సో మచ్ ఆఫ్.
1: భగవంతుని ముందుంచుకున్నటువంటి యొక్క పాండవులకు అన్ని విజయములే చేకూరినాయి. కష్టములు కొన్ని కలిగినాయి, కానీ ఆ కష్టముల వల్ల వారికి ఏమాత్రము నష్టం లేదు.
0: Pandavas might have faced some difficulties, but as they kept God in front and gave priority, kashta palaka
1: sukham varaku praptinchadu
0: without difficulty and
1: phali.
0: Only the one who works hard will be rewarded.
1: Pandavulu yokka swaroopamu kauravulu yokka vibhagamu ee rakamga manam gurtinchalante kauravulu motta mota ai nenu ane ahankaranni mundunchukunnaru.
0: To understand the distinction between Pandavas and Kauravas, we have to recognize Kauravas based upon their entire strength on themselves.
1: First I.
0: First I.
1: Next world. Last God. Kanukane, world anni lost ayipoyi.
0: Therefore, they lost everything.
1: Pandavulu attu kadu. First God. Next world. Last I. వారు అహంకారాన్ని కట్టకడపడికి చేర్చారు, కనుకనే వారు విజయాన్ని సాధిస్తూ వచ్చారు.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ పాండవాస్ గేవ్ ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్ సెకండ్ ప్లేస్
1: అహంకారాన్ని వెనుకకు నెట్టాలి.
0: డిస్ట్రాయ్ ఈగో.
1: అహంకారాన్ని ముందు పెట్టుకోకూడదు.
0: వి షుడ్ నాట్ కీప్ ఈగో ఇన్ ది ఫస్ట్ ప్లేస్.
1: కనుక మన పవిత్రమైన చరిత్రలన్నీ కూడాను అహంకార నిర్మూలనలు గావించుకునేటువంటి మార్గములను ఎన్నో ఉపమాన ఉపదేయములుగా మనకు బోధిస్తూ వచ్చాయి.
0: All the scriptures have taught that we should destroy the ego if we should really enjoy bliss and peace.
1: Vidyarthulara, ee vayasu lopala meeku ee ahankaram undatamu sahajame.
0: Students, in this age it may be natural for you to have that kind of ego.
1: Kandabalam undinanta varaku kannulo ahankara balamu prakashistune untadi.
0: As long as you have physical strength, your eyes will be full of ego.
1: యువకుల యొక్క రక్తము నిరంతరము కూడాను పరువులు ఉరుకులుగానే ఉంటుంటాయి. దీనికి ప్రశాంతమైనటువంటి యొక్క ప్రసారం ఉంటేనే ఉండదు.
0: ది బ్లడ్ ఇన్ ది యూత్ వుడ్ బి ఫ్లోయింగ్ విత్ గ్రేట్ స్పీడ్. దెర్ విల్ నాట్ బి పీస్ ఆర్ దెర్ విల్ నాట్ బి
1: దేనిని కూడాను లెక్క చేయరు.
0: దే డోంట్ సిప్ కేర్ ఫర్ ఎనీథింగ్.
1: ఇది అహంకారం అనేటువంటి పొరల చేత ఆవరించడం వల్ల ఈ ఎవరిని కూడా నువ్వు లెక్క చేయకుండా మంచి చెడ్డలు విచారణ చేయకుండా ఉంటుంటారు.
0: పీపుల్ హూ ఆర్ ఓవర్వెల్మ్డ్ విత్ ఈగో వుడ్ నెవర్ కేర్ ఫర్ ఎనీ డిస్క్రిమినేషన్.
1: పిల్లలు ఎందు విచక్షణ జ్ఞానము ఏమాత్రము కనిపించదు.
0: దేర్ విల్ నాట్ బి ఎనీ సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అట్ ఆల్ ఇన్ సచ్ పీపుల్.
1: విద్యార్థులారా, వినయ విధేయత ప్రధానమైన విద్యగా భావించాలి.
0: కన్సిడర్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ యాజ్ వెరీ ఇంపార్టెంట్.
1: విద్యయోసము వినయము.
0: Education confers humility.
1: Vinayamunanu kalugu patrata.
0: ది అథారిటీ ఈజ్ ఒబ్టైన్డ్ అన్ అకౌంట్
1: ఆఫ్ పాత్రత వలన ధనము.
0: వన్ గెట్స్ మనీ అన్ అకౌంట్
1: ధనము వలన దైవంబు.
0: అన్ అకౌంట్ ఆఫ్ మనీ వన్ గెట్స్ ది గాడ్.
1: చూసారా, దైవం మనకు చిక్కారటంటే వినయం చేతనే మనకు దైవం లభిస్తాడు.
0: యూ కెన్ ఒబ్టైన్ గాడ్ ఓన్లీ బై హ్యూమిలిటీ.
1: కేవలం దైవం పైన అలక్ష్యం చేయటం వలన కానీ, లేక అహంకారంతో నీవు ఈ యొక్క దైవ విషయాన్ని ధర్మ విషయాన్ని అలక్ష్యం చేసినప్పుడు కానీ నీకు ఈ విధమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు ప్రాప్తించవు.
0: ఇఫ్ యు ఆర్ రాదర్ ఇండిఫరెంట్ టు గాడ్ ఫిల్డ్ విత్ ఈగో, యు ఆర్ నాట్ లైక్లీ టు ఒబ్టైన్ గాడ్ ఇన్ ఎనీవే.
1: కనుక విద్యార్థులు, ఈ వయస్సు చాలా పవిత్రమైన వయస్సు.
0: ఫర్ స్టూడెంట్స్ దిస్ పర్టికులర్ ఏజ్ ఈజ్ మోస్ట్ సీక్రెట్, మోస్ట్ ప్రెషియస్.
1: ఈ కాయమును, ఈ కాలమును, ఈ కర్మను సార్థకం గావించుకోవాలి.
0: దేర్ ఇస్ నీడ్ ఫర్ యూ టు జస్టిఫై అండ్ శాంక్టిఫై దిస్ బాడీ, దిస్ టైమ్ అండ్ ఆల్ యువర్ యాక్షన్.
1: చక్కగా చదవండి,
0: స్టడీ వెల్,
1: మంచి తరగతిలో ఉత్తీర్ణులు కాండి,
0: పాస్ వెల్.
1: కానీ ఈ చదువును సమాజంలో ఉపయోగపెట్టండి.
0: బట్ యూజ్ దిస్ ఎడ్యుకేషన్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ.
1: కేవలం డిగ్రీ నిమిత్తమై మీరు చదవనక్కర్లేదు.
0: డూ నాట్ స్టడీ ఫర్ ద సేక్ ఆఫ్ ఒబ్టైనింగ్ డిగ్రీస్.
1: ఈ డిగ్రీల వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ లేదు.
0: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్ బై దీస్ డిగ్రీస్.
1: మన పూర్వీకులు ఈ విధమైన చదువులు ఏమీ చదవలేదు.
0: అవర్ ఏన్షియన్స్ డిడ్ నాట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: కానీ చదువులు అధికమయ్యే కొలది కూడాను అహంకారం కూడాను పెరుగుతూ వస్తుండాలి.
0: బట్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంక్రీజింగ్ అరోగెన్స్ ఆల్సో ఈస్ గ్రోయింగ్.
1: అహంకారం పెరిగినా మన యొక్క ఆత్మఫలం తగ్గిపోతుంది.
0: ఇఫ్ ది ఈగో గ్రోస్, డివైన్ పవర్ రిడ్యూసెస్.
1: దివ్యత్వం పెరిగినా అహంకారం తగ్గిపోతుంది.
0: ఇఫ్ డివినిటీ ఇన్ యూ గ్రో,
1: కూడాను పిల్లలు ఆడేటువంటి సీసా మాదిరి ఉంటుంటాయి.
0: ది రిలేషన్షిప్ బిట్వీన్ ఈగో అండ్ డివినిటీ ఈజ్ ద సేమ్ యాజ్ దట్ యు గెట్ ఇన్ ది సీసా.
1: విద్యార్థులారా, ఆధ్యాత్మిక మార్గం అత్యవసరం.
0: Dear students, spiritual life is extremely essential.
1: పోటం చేతనే ఈనాడు లోకములో మానవులు క్రూర మృగముల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.
0: Man today has become worse than a cruel animal because he has given up the divine and sacred feelings in him.
1: మనకు ధనము ప్రధానము కాదు.
0: Wealth is not important for us.
1: ధనమెచ్చిన మదమెచ్చును.
0: If wealth grows, you are
1: మదమెచ్చిన దుర్గుణము మానక హెచ్చును.
0: If with your arrogance, all the bad qualities
1: danamudigina madamudugunu.
0: If wealth declines,
1: madamudigina durgunambu manunu veemanna.
0: If your arrogance declines, good qualities also will increase.
1: Manaku padavulu kaani leka danamu kaani gaurava pratishthalu kaani kadili poyye meghamulu.
0: Power and authority, money, wealth, name and fame, all these are
1: ee ahankarame manavuni atappataram chestundadi.
0: It is his ego which brings down man to a state of animal.
1: Why are you ee ahankaranni vinivochestunnavu?
0: Why are you so much proud of yourself? On what basis?
1: Ee aadharamu ledu.
0: There is no basis for
1: ide murkhatvamu.
0: There is only stupidity which is the basis.
1: Kanuka ahankaram undatam chetane manamu tanantane marchipothunnadu manavudu.
0: Man is forgetting his own real nature because of his ego.
1: Tanantanu marchatame pedda bandhana.
0: The greatest bondage is forgetting one's own real nature.
1: తనంతాను గుర్తించుకోవటమే నిజమైన సాక్షాత్కారం.
0: రికగ్నైజింగ్ హూ హీ రియలీ ఈజ్ ఇస్ ది రియల్ సాక్షాత్కారం.
1: జపములు, ధ్యానములు, యోగములు, కర్మలు, సేవలు అనేక రకములుగా చేసినప్పటికీ కానీ మన యొక్క మనస్తత్వం ఏమాత్రము మారలేదు.
0: వాట్ ఎవర్ సాధనాస్, వాట్ ఎవర్ ఎడ్యుకేషన్, వాట్ ఎవర్ గుడ్ డీడ్స్ యూ డూ, వీఆర్ నాట్ ట్రాన్స్ఫరింగ్ అవర్ ఓన్ మైండ్.
1: విద్యార్థులారా, మనిషి మారినంత మాత్రం ప్రయోజనం లేదు, మనసు మారాలి.
0: By mere change of man, there is no use. The mind should change.
1: గుడ్డలు మారినంత వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమి లేదు, గుణము మారాలి.
0: By change of clothes, you are not going to get anything.
1: గుణము మారకుండా ఎన్ని విధములైనటువంటి యొక్క అభివృద్ధి మార్గమును మనం అనుభవించామని వెర్రవీగినా కానీ అది కేవలం వెర్రితనమే కానీ అది పవిత్రమైనటువంటి మార్గం కాదు.
0: వాట్ ఎవర్ ప్రోగ్రెస్ అండ్ సక్సెస్ యు అచీవ్, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఆఫ్ ఎనీ అవైల్ if you do not develop good qualities and
1: vidyarthulu bhavishyattunaku nayakulu.
0: Today's students are tomorrow's leaders.
1: Meeru sariyainatundi sthiti endu undinappude desham sariyainatundi sthitini anubhavistundi.
0: Only when you are in a good state, the nation will be
1: desham yokka manchi cheddalanni kudanu vidyarthulapaine aadharapadi untundani.
0: the future welfare or otherwise of the nation entirely depends upon the
1: విద్యార్థులు మంచివారైనా నీతి నిజాయితీ మంతులైనా అప్పుడు దేశం కూడాను మంచి ఆదర్శవంతమైన దేశంగా నిరూపించవచ్చు.
0: If the students follow the path of morality and integrity, the nation would prosper and make good progress.
1: భారతదేశము అనాది కాలం నుండి ఇట్టి సత్కీర్తిని సంపాదించినటువంటిది.
0: Right from ancient days, Bharat had earned a great reputation and a good name.
1: కనుక ఆ యొక్క ప్రాచీన సంస్కృతిని తిరిగి మీరు పునరుద్ధరింపచేయండి.
0: Restore the ancient culture to its pristine glory.
1: ఈ పవిత్రమైనటువంటి సంస్కృతి వల్లనే అన్ని దేశములు కూడాను అనేక రకమైనటువంటి యొక్క ఆనందాన్ని అందుకుంటూ వచ్చారు.
0: Not merely Bharat, all the countries enjoyed all prosperity and welfare because of this sacred Indian culture.
1: భారతీయులు ఈ యొక్క ధర్మమును ఈ యొక్క సంస్కృతి యొక్క విశిష్టతను గుర్తించుకోలేకపోతున్నారు.
0: But unfortunately today, Indians themselves have not been able to realize the sacredness of their dharma and their culture.
1: కనుక భారతదేశం అనేటువంటిది సర్వ దేశములకు కూడాను నాయకత్వాన్ని వహించినటువంటిది పవిత్రమైనటువంటి దివ్య సందేశాలు అందించినటువంటి దేశము.
0: Bharat is one which provided leadership to all the nations in the past and offered great ideals to all the nations.
1: ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములను ఆదర్శ రూపమైనటువంటి యొక్క రూపములో అన్యోన్యమైనటువంటి భావముతో ప్రకటించి ప్రచురించినటువంటిది భారతదేశము.
0: Bharat is one which showed great lessons as expounded in various scriptures like Vedas.
1: కానీ ఈనాడు ఆచరణ రూపమైన ప్రచార ప్రబోధన సన్నలిగిల్లటం చేతనే మన భారతీయ సంస్కృతిని కేవలం ఎవరు కూడాను గుర్తించడానికి వీలు కాకుండా ఉంటుంది.
0: No one has been able to recognize today the greatness of Indian culture because the teachings are not accompanied by the practice.
1: విద్యార్థులారా, మూడు మాత్రం మీరు ఎప్పుడు కూడాను మరవకూడదు.
0: Dear students, do not forget three important things in your life at any time.
1: భారతీయులు సత్యవ్రతులు, ధర్మపరాయణులు.
0: Bharatiyas always adhere to truth and they follow righteousness.
1: భారతీయులకు ఆటపట్టు.
0: Justice is the very life breath for the Bharatiyas.
1: కనుక నీవు సత్య ధర్మ నీతి నిజాయితీలతో మనం జీవించడానికి తగిన కృషి చేయాలి.
0: You should make efforts to live on the basis of
1: ధర్మ సత్యం వద ధర్మం చెర. ఈ రెండింటినీ మనం ప్రధానంగా తీసుకోవాలి.
0: దట్ ఈస్ వై వేదాస్ హావ్ ఆల్సో డిక్లర్డ్ యాజ్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో రైచియస్నెస్.
1: కనుక ఈ 15 దినముల నుంచి కూడాను మీరు తెలుసుకున్న గుర్తించిన సత్యాలను వర్తించడానికి తగిన ప్రయత్నం చేసినప్పుడే ఇది సార్థకం అవుతుంది.
0: వాట్ ఎవర్ యూ హ్యావ్ లెర్న్ రికగ్నైజ్డ్ అండ్ రియలైజ్ ఇన్ దీస్ 15 డేస్, ఓన్లీ వెన్ యూ ప్రాక్టీస్ దెమ్,
1: దేశం యొక్క అభిమానాన్ని మాత్రం మీరు ఏనాడు కూడాను మీరు వదలకూడదు.
0: యు వుడ్ నెవర్ గివ్ అప్ యువర్ లవ్ ఫర్ ద నేషన్.
1: ఏ దేశం వారు ఆయా దేశాభిమానాన్ని పెంచుకోవడంలో తప్పు లేదు.
0: దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ డెవలపింగ్ లవ్ ఫర్
1: అయితే తన దేశాభిమానం తాను పెంచుకుని పరదేశంను మాత్రం మనం విమర్శించకూడదు.
0: లవ్ ఫర్ వన్స్ ఓన్ నేషన్ డజంట్ మీన్ క్రిటిసైజింగ్ అనదర్స్ నేషన్.
1: ఏ మతాన్ని కూడా మనం ఏ మాత్రం కూడా అలక్ష్యం చేయకూడదు.
0: వు షుడ్ నాట్ షో డిస్రెస్పెక్ట్ ఫర్ ఎనీ అదర్
1: రిలీజియన్.
0: వు షుడ్ నాట్ క్రిటిసైజ్.
1: ఆ విధమైనటువంటి విశాల భావాన్ని మనం పెంచుకోవాలి.
0: డెవలప్ దట్ కైండ్ ఆఫ్ బ్రాడ్ మైండెడ్నెస్ ఇన్ యూ.
1: పరమ పావనమైన భారతమనియందు సహనమన్నదే మనకు చక్కదనము.
0: In this great sacred Bharat, it is patience which is beauty.
1: Vratamulannitiyandu ghana satyaseelame kathina tapamu.
0: Among all the penances and vows, it is following the path of truth and integrity which is the greatest penance and vow.
1: నిజముగా ఈ పవిత్రమైనటువంటి దేశం యొక్క ఘనతను ఎంత వర్ణించినా కూడా సాధ్యం కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఎగ్జాస్ట్ ద ప్రాపర్ డిస్క్రిప్షన్ ఆఫ్ దిస్ గ్రేట్నెస్ నేషన్ అండ్ ఇట్స్ యునీక్నెస్.
1: తల్లి ప్రేమ కంటే అమితమైనటువంటి ప్రేమను అందించినటువంటిది ఈ దేశం.
0: దిస్ కంట్రీ అండ్ నేషన్ ఇస్ వన్ విచ్ హెస్ కన్ఫర్డ్ ఆన్ ఇట్స్ సిటిజన్స్ లవ్ గ్రేటర్ దాన్ దర్ ఓన్ మదర్స్.
1: ఇలాంటి పవిత్రమైన దేశాన్ని మనం ఈనాడు విస్మరించి విదేశాలను విశ్వసించి మన జీవితాన్ని భ్రష్టు పట్టించుకుంటున్నాం.
0: వీఆర్ డిస్ట్రాయింగ్ అవర్ ఓన్ లైఫ్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ అదర్ నేషన్స్ గివింగ్ అప్ ఫెయిత్ అండ్ లవ్ ఫర్ అవర్ ఓన్ సీక్రెట్ మదర్ ల్యాండ్.
1: కాన విద్యార్థులారా, దేశాభిమానాన్ని పెంచుకుని దేశం యొక్క గౌరవాన్ని, దేశం యొక్క సంస్కృతిని, దేశం యొక్క ఔన్నత్యాన్ని మీరే కాపాడాలి.
0: డియర్ స్టూడెంట్స్, డెవలప్ లవ్ ఫర్ ద నేషన్, టేక్ కేర్ ఆఫ్ ఇట్స్ ఓన్ గ్రేట్నెస్ అండ్ సీ ఇట్స్ సీక్రెట్నెస్ అండ్ ఇట్స్ గ్రేట్నెస్ ఆర్ రెస్టోర్డ్.
1: మీ దృష్టి లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలనేటువంటి ఒక ప్రార్థన చేయండి.
0: ఆల్వేస్ ప్రే ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
1: ఏ దేశం పైన కానీ, ఏ మతం పైన కానీ, ఏ వ్యక్తి పైన కానీ మీకు ఏమాత్రం కూడా ద్వేషం కానీ, ఒక విధమైన అయిష్టం కానీ మీరు పెంచుకోకూడదు.
0: డూ నాట్ డెవలప్ ఎన్మిటీ ఆర్ డిస్లైక్ ఫర్ ఎనీ నేషన్, ఎనీ రిలీజియన్, ఎనీ పర్సన్, ఎనీ కంట్రీ.
1: విశాల విశాల విశాల భావాన్ని పెంచుకోవాలి.
0: బ్రాడన్ యువర్ విజన్, బ్రాడన్ యువర్ మైండ్.
1: సంకుచితమైన భావాలను త్యజించాలి.
0: గివ్ అప్ నారో మైండెడ్నెస్.
1: ఇది భారతీయుడి నిజమైనటువంటి యొక్క సంస్కృతి.
0: దాట్ ఈస్ ట్రూ కల్చర్ ఆఫ్ భారతీయాస్.
1: అందువల్లనే ఆర్షమతమనందు లోక సమస్త సుఖినో భవంతు అన్నటువంటి యొక్క చిరంజీవి అయినటువంటి యొక్క ఈ పదములు నిరంతరము కూడాను స్మరిస్తూనే ఉంటుంటాయి.
0: దట్ ఈస్ వై దీస్ ఇమ్మార్టల్ వర్డ్స్ లెట్ ఎవ్రీ కంట్రీ అండ్ ఎవ్రీ వన్ బి హ్యాపీ ఈస్ ది మంత్ర విచ్ ఈస్ చాంటెడ్ బై ది ఏన్షియంట్ రిలీజియన్.
1: భగవద్భక్తిని మాత్రము ఎవరే విధంగా మేము తూలనాడినా, ఎవరే విధంగా మిమ్మల్ని హాస్యాస్పదంగా చూచినా, దీనిని మాత్రం మీరు వదలకండి.
0: కమ్ వాట్ మే, లెట్ ఎనీవన్ క్రిటిసైజ్ ఆర్ కామెంట్ ఆర్ రిడిక్యూల్ యూ, డూ నాట్ గివ్ అప్.
1: భగవత్ ప్రేమనే లేకపోతే ఈ జగత్ అంతా శూన్యమే.
0: ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఏ నలిటీ.
1: ప్రేమనే భగవంతుడు, భగవంతుడే ప్రేమ.
0: లవ్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ లవ్.
1: కనుక ఈ ప్రేమను మీరు పెంచుకోండి.
0: డెవలప్ దిస్ కైండ్ ఆఫ్,
1: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడా ఈ ప్రేమకు భంగం కలిగించకండి.
0: డూ నాట్ గివ్ అప్ సచ్ సీక్రెట్ లవ్. అండ్
1: కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు ఎన్ని వెంటాడినప్పటికీ ప్రేమను మాత్రం మీరు వదలకండి. భగవత్ ప్రేమను.
0: డూ నాట్ గివ్ అప్ లవ్ ఫర్ గాడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్, వాట్ ఎవర్ బి ద డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్.
1: మీ వెంట, జంట, ఇంట, కంట ఉంటుంది, మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది.
0: ఇట్ ఈస్ దిస్ లవ్ ఫర్ గాడ్ which can give you protection under all circumstances, accompanying you at all times.
1: కష్టములు వచ్చినాయని భగవంతుని ఏమాత్రం కూడా నువ్వు నిందించకూడదు.
0: When you face difficulties and problems, do not criticize God.
1: ఇది నీలో పేరుకున్నటువంటి స్వార్థం.
0: It is only this selfishness.
1: భగవంతుడు ఏ నిమిత్తమై, ఏ కారణం చేత నీకు కష్టాన్ని అందించాడు?
0: For what? Justified.
1: అది కూడా నువ్వు ఒక అనుగ్రహ ప్రసాదం అని మీరు భావించాలి.
0: Should always consider all difficulties given by God as gifts for your own good.
1: కనుక నీ జీవితం అనేటువంటిది సుఖదుఖములకు మధ్యలో ఉండినటువంటిది.
0: Life is sandwiched between joy and sorrow.
1: కాన మీరు ఈ ప్రాకృతమైనటువంటి ఒక బాధలను ఏమాత్రము లెక్క చేయకుండా భగవద్భావాన్ని, భగవత్ విశ్వాసాన్ని దృఢంగా కలిగి ఉండినప్పుడు ఎన్నైనా కూడా మనం ఎదుర్కొని దాన్ని సాధించవచ్చును.
0: Do not worry and bother yourself about these worldly difficulties. Have firm faith and love for God. You can face any difficulties and conquer them and achieve victory.
1: ఎలాంటి పరిస్థితులు ఎందకొనే కూడాను భగవత్ నామాన్ని మీరు మరువకూడదు.
0: Do not give up chanting the name of the Lord under any circumstances and remembering His sacred name.
1: మీ జీవిత యొక్క ప్రవాహములో నామగా తోడ్పడుతుంది.
0: That name itself becomes a boat for you to save you in the flow of life.
1: కనుక నామస్మరణ చేయండి.
0: చాంట్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్.

0: శంకరులు వారు చెప్పారు, ఏది సత్యము ఏది మిథ్యము అన్నారు.
1: ఎ స్టూడెంట్ ఆఫ్ ఫిలాసఫీ కేమ్ టు స్వామి అండ్ సెడ్, స్వామి, ఇట్ ఈ శంకర హూ సెడ్ దట్ బ్రహ్మం ఇస్ ఆల్ ట్రూత్ వైల్ దిస్ యూనివర్స్ ఈస్ ఇల్యూషన్, వాట్ ఈస్ కరెక్ట్?
0: పిచ్చివాడా, ఏది సత్యమో ఏది అసత్యమో ఈ ప్రకృతికి వదిలిపెట్టు, అదే నిర్ణయం చేస్తుంది. మొట్టమొదటి నీవు సత్యమా కాదా నీవు తెలుసుకోమన్నాను.
1: Swami said, know what is truth and what is false. First know whether you are there or not, whether you are true or not.
0: అది ప్రకృతికి వదిలిపెట్టు.
1: Leave that to the nature.
0: ప్రకృతి నిర్ణయం చేస్తుంది.
1: The nature will decide.
0: ఈ యొక్క ప్రకృతి యొక్క తత్వము నీవు ఏమాత్రము విచారించనక్కర్లేదు.
1: Don't bother about the nature.
0: వాదించనక్కర్లేదు.
1: Don't argue.
0: మొట్టమొదటి నీవు సత్యమో కాదో తెలుసుకోమని చెప్పాను.
1: First know whether you are true or not.
0: తాను సత్యమో కాదు అని తెలియనటువంటి ఒక వ్యక్తి ప్రపంచమంతా సత్యము మిథ్యము అని చెప్పడానికి ఏ విధంగా అర్హుడవుతాడు?
1: The one who does not know whether he is true or not, what right has he to decide the rest of the thing?
0: కనిపించే దేహమునే సత్యముగా భావిస్తున్నాడు.
1: He considers the physical body which is apparent.
0: కనిపించినటువంటి దేహిని అసత్యంగా విశ్వసిస్తున్నాడు.
1: But the indweller who is non-apparent considers it as false.
0: కనిపించనిదే తినిపించునని కర్మల ఫలమును మర్మము జీవా.
1: That
0: ఏది కనిపించదో అదే నీ యొక్క సుఖదుఖములకు మూల కారణము.
1: దట్ విచ్ ఇస్ నాట్ సీన్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ద ప్లెజర్ అండ్ ద పెయిన్.
0: అందము ప్రాయము ఉంది శక్తి ఉందని నిక్కకు రోరన్నా. అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్కకు రోరన్నా.
1: ఓ మ్యాన్, డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్ బ్యూటీ, యూత్ అండ్ ఆల్సో ది సెన్సెస్ దట్ ఆర్ స్ట్రాంగ్.
0: ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మని ముసుళ్ల పండగ.
1: దేర్ లైస్ అహెడ్ ది అడ్వాన్సింగ్ ఓల్డ్ ఏజ్.
0: ఇప్పటికీ ఇది సత్యమని నీవు భావిస్తున్నావు.
1: యు కన్సిడర్ ది ప్రెసెంట్ యాజ్ ట్రూత్.
0: కొన్ని దినములకు ఇది సత్యమా అసత్యమా?
1: ఆఫ్టర్ సమ్ టైమ్ యు నో వెదర్ ఇట్స్ ట్రూ ఆర్ ఫాల్స్.
0: దృశ్యకల్పితమైన జగత్ అంతా ఇప్పుడు మార్పు చెందినదే.
1: ఆల్ దట్ అపేరెంట్ వరల్డ్ చేంజెస్.
0: మార్పు చెందినది ఏదియో అదే సత్యము.
1: దట్ విచ్ ఇస్ చేంజ్లెస్ ఇస్ ట్రూత్.
0: పిల్లలు చాలా మందికి ఈ యొక్క ఆధునిక యుగం లోపల ఇది ఒక గొప్ప ఫ్యాషన్ గా ఉంటాయి.
1: స్టూడెంట్స్ ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ కన్సిడర్ దిస్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాషన్.
0: ఒక సినిమా చూడటము లేక టీవీ చూడటము లేక వీడియో చూడటము ఇవి లేకపోతే వారు ఉండలేరు.
1: ద స్టూడెంట్స్ they watch TV, video and cinema.
0: సినిమాలో టికెట్ తీసుకుని లోపల ప్రవేశిస్తారు.
1: They purchase the ticket and get into the theater.
0: పోయినది తక్షణమే తెల్లటి ఒక పెద్ద స్క్రీన్ కనిపిస్తుంది.
1: They find there very wide, big white screen.
0: కానీ ఆ స్క్రీన్ పైన బొమ్మలు ఎప్పుడు వస్తాయా ఎప్పుడు వస్తాయా ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తుంటారు.
1: But they'll be waiting for the pictures to be projected on the screen.
0: బొమ్మలు వచ్చినా అతనికి ఆనందం ప్రాణం వచ్చినట్టుగా అనిపిస్తుంది.
1: ద మూమెంట్ ద పిక్చర్ స్టార్ట్ అపియరింగ్ ఆన్ ది స్క్రీన్ హిల్ బి ఎంథూజియాస్టిక్.
0: బొమ్మలు వచ్చినాయి,
1: పిక్చర్స్ ఆర్ దేర్,
0: వచ్చినాయని ఆనందిస్తున్నట్టుగానే ఆ బొమ్మలు పోతున్నాయి.
1: యాజ్ హీస్ హ్యాపీ వాచింగ్ దెమ్ దే వానిష్ ఇన్ డ్యూ కోర్స్.
0: మరొక బొమ్మలు వచ్చి మరొక రీతిగా అందులో యాక్ట్ చేస్తుంది.
1: అదర్ పిక్చర్స్ ఫాలో అండ్ ఆల్సో
0: ఈ విధంగా వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది ఈ బొమ్మలు.
1: ది పిక్చర్స్ కమ్ అండ్ గో ఆఫ్ అండ్ ఆన్.
0: కానీ అదే రీతిగాని ఈ జగత్ అనే దృశ్యము రావటము పోవటము రావటము పోవటము జరుగుతుంది.
1: లైక్ వైజ్ దిస్ సీన్ ఆఫ్ దిస్ జగత్ వరల్డ్ కమ్స్ అండ్ గోస్.
0: ఈ రావటం పోవటం దేని ఆధారంతో మనం చూడగలుగుతున్నాము?
1: వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ యూ టు అబ్జర్వ్?
0: స్క్రీన్ ఆధారంతో చూడగలుగుతున్నాము.
1: ఆన్ ది బేసిస్ ఆఫ్ ది స్క్రీన్ యుల్ బి ఏబుల్ టు అబ్జర్వ్.
0: స్క్రీన్ రావటం లేదు పోవటం లేదు.
1: స్క్రీన్ నైదర్ గోస్ నార్ కమ్స్.
0: స్క్రీన్ సత్యము బొమ్మలు మిథ్యము.
1: Screen is truth while pictures are false.
0: Aithe ade shankarla varu sarvam kalvidam brahma anta brahma swaroopame annaru.
1: But same Shankara said that everything is brahman only.
0: Aithe ee mithyamainatundi bommalu kudanu bhagavat swaroopame na?
1: Then do you consider the pictures that are false, do you consider avunu, that divine?
0: Avunu,
1: yes.
0: Etla?
1: How
0: satyamainatundi oka screen paina mithyamaina bommalu padinappudu ఈ బొమ్మలలో కూడా స్క్రీన్ ఉంటుండాలి.
1: When these pictures are projected on the screen which is all true, there is the screen in the pictures also.
0: లేకపోతే బొమ్మలే కనిపించవు.
1: Without the screen you can't see the pictures.
0: కనుకనే బొమ్మలకు ఆధారమైనటువంటిది స్క్రీనే, బొమ్మలలో కనిపించేటువంటిది స్క్రీనే.
1: Therefore, it is the screen which is the background behind all these pictures, and there the picture you find the screen there.
0: Kalukune sarvam kalividham brahma.
1: So he said sarvam kalividham brahma.
0: Itti satyanni gurtinchukuneetvanti okka vyaktitvamu ee naati aadhunika yugamlo chaala digajari poyindi.
1: There are very few who understand the truth behind it.
0: దేహము సత్యమని భావిస్తున్నారు.
1: దే కన్సిడర్ ద బాడీ ట్రూ.
0: దేహి అసత్యమని విశ్వసిస్తున్నారు.
1: దే కన్సిడర్ ఇండివిజువల్ ఫాల్.
0: కానీ దేహముతోనే దేహిని మనం కనుక్కోవాలి.
1: బట్ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ బోత్ ద బాడీ అండ్ ది ఇండివిజువల్.
0: దేహం ఎట్టిది?
1: వాట్ సార్ట్ ఆఫ్ బాడీ ఇస్ దిస్?
0: ఈ దేహమునకు మూడు విధములైనటువంటి స్థితులు ఉంటున్నాయి.
1: బాడీ హ్యాస్ త్రీ స్టేట్స్.
0: ఒక్కటి వాత.
1: The first one is vata. The air, bile and phlegm.
0: Vata, pitta, shlesham. Mukulu unnai.
1: The wind, bile and phlegm.
0: Ee vatam aneetundi prati manavunikini aa deham lopala 80 rakamulaina vyadhini teppistundali.
1: The wind, the vata is responsible for 80 types of diseases.
0: ప్రత్యము పిత్తం అంటారు దీన్ని.
1: అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ ద బైల్.
0: ఇది 82 రకములైనటువంటి రోగములను ఈ దేహంలో కలిగిస్తూ ఉంటుండాలి.
1: దిస్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ 82 టైప్స్ ఆఫ్ డిజీజెస్.
0: శ్లేషము
1: ఫ్లేమ్.
0: ఇది 224 యొక్క రోగములను కల్పిస్తూ ఉంటుండాలి.
1: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ 224 టైప్స్ ఆఫ్ డిసీజెస్.
0: ఇవన్నీ చేరితే 386 రకములైనటువంటి యొక్క రోగములు మానవుల్లో ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ 386 టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఇన్ మ్యాన్ కైండ్.
0: ఇన్ని రోగములతో కూడినటువంటి ఈ దేహం పైన ఎందుకు ఇంత భ్రాంతి?
1: వై డు యు హావ్ సో మచ్ ఆఫ్ అటాచ్మెంట్ ఆన్ దిస్ బాడీ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిసీజెస్?
0: కనుకనే ఆనాటి మహర్షులందరూ కూడాను దేహం యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి ఈ దేహం పైన భ్రాంతిని వదలి క్రమక్రమేణా ఉన్నంత వరకు వీరి క్షేమాన్ని మాత్రం కాపాడుకుంటూ వచ్చారు.
1: Therefore, sages and saints in those days have understood the nature of the body very well and how false it is, how fleeting it is, and they maintained it.
0: Manaku ganipinche rogamlu emi kaave kondaru chaala haayiga untuntaru manchi football maadiri untuntaru pakoda vale untuntaru road roller vale untuntaru kaani rogalu maatram ganipinchavu.
1: Some appear to be very fine, very fatty, like road roller and pakoda, but yet they have diseases.
0: Dahamu oka rogame.
1: Thirst is a disease.
0: Akali oka rogame.
1: Hunger is a disease.
0: Kadalika oka rogame.
1: Movement is
0: uchvasa nishwasamulu rogame.
1: Breathing process.
0: Matalu rogame. Paatalu rogame. Aatalu rogame. Nadakalu rogame. Navvulu rogame. Chindulu navvule anta rogamule.
1: The hunger, the thirst, the walking, smiles, everything is disease.
0: ఎక్కువ నవ్వద్దు, గుండె పడుతుంది అంటారు. ఆ నవ్వుతోనే గుండెలు వస్తున్నాయి నొప్పులు.
1: Say that don't laugh so much because you'll suffer the pain.
0: కనుక రోగం అనేటువంటిది ఏది రోగము ఏది ఆరోగ్యం అనేటువంటిది ఎవరు కూడా చెప్పడానికి వీలు కాదు.
1: So nobody can decide what is sickness and what is health.
0: రోగముల యొక్క గంప ఈ దేహం.
1: The body is just full of diseases.
0: అంతేకాదు నిమిష నిమిషములకు నీచులూరునే కాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
1: మినిట్ టు మినిట్ ఇట్ ఎమిట్స్ ఫౌల్ స్మెల్ బట్ నాట్ ది అరోమా అండ్ ఫ్రాగ్రెన్స్.
0: ఇలాంటి దేహం లోపల మలమూత్ర దుర్గంధ మాంసరక్తమే కాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ యూరిన్ ఫీకల్ మ్యాటర్ అండ్ బ్లడ్ బట్ నథింగ్ సెన్స్ వాట్.
0: ఇది మానవుని యొక్క దేహం యొక్క స్వభావం.
1: దిస్ ఈస్ ది క్వాలిటీ నేచర్ ఆఫ్ హ్యూమన్.
0: దేహము పంచభౌతికము.
1: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ సెన్స్.
0: దేహము కూలక తప్పదు ఎప్పుడు.
1: ఇట్స్ బౌండ్ టు డై వన్ డే ఆర్ అదర్.
0: ఇది కూలిపోయేటువంటిది, రాలిపోయేటువంటిది, కాలిపోయేటువంటిది.
1: ఇట్ ఇస్ షూట్ టు ఫాల్ డౌన్, ఇట్ షూట్ బి బర్న్డ్.
0: కానీ దేహి అనేటువంటి నిత్యము సత్యమై ఉండేటువంటిది.
1: బట్ ది ఇండ్వెలర్ ఇస్ ఎన్ ఎటర్నల్ ట్రూత్.
0: ఈ అనిత్యమైనటువంటి దేహం ద్వారా నిత్య సత్యమైనటువంటి ఆత్మను గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: విత్ దిస్ టెంపరీ బాడీ యు హావ్ టు అండర్స్టాండ్ ది ఇండ్వెలర్ దట్ స్టాండ్స్ ఫర్ ఎటర్నల్ ట్రూత్. దేహానికి
0: సంబంధించిన అనుకూలముల కోసమే మనం అనేక మితిగా పాటు పడుతున్నాము.
1: We struggle hard to provide conveniences to this body.
0: Kaani dehi yokka aanandam nimittamai manam ye maatramaina manam vicharam chestunnama
1: But do we ever bother about the delight and the joy of
0: నీ సంతోషం కోసమని, నీ అనుకూలం కోసమని, నీ ఆనంద నిమిత్తమై నీవు ప్రాకులాడుతున్నావి కానీ దేహి యొక్క తృప్తి ఏమిటి? దైవం యొక్క తృప్తి ఏమిటి? దైవం యొక్క వాంఛ ఏమిటి? దైవం యొక్క లక్ష్యం ఏమిటి అనేటువంటిది ఏ మానవుడు కూడా విచారించటం లేదు.
1: You are simply bothered about your own happiness, your own joy and the conveniences. But have you ever thought of what is that makes God happy?
0: దైవం యొక్క హ్యాపీ ఏమిటి?
1: What is that makes him happy?
0: జీవుల యొక్క ఆనందమే దైవం యొక్క ఆనందము.
1: యువర్ హ్యాపీనెస్ ఇస్ ది హ్యాపీనెస్ ఆఫ్ గాడ్.
0: కనుక నీవు హ్యాపీగా ఉంటుండు.
1: సో బీ హ్యాపీ.
0: ఐ వాంట్ హ్యాపీ అంటారు.
1: ఎవ్రీవన్ సేస్ ఐ వాంట్ టు బి హ్యాపీ.
0: నుంచి వస్తుంది?
1: వేర్ ఫ్రమ్ యు గెట్?
0: వస్తువు నుంచి వస్తుందా?
1: డూ యూ గెట్ ఫ్రమ్ ఆబ్జెక్ట్స్ ఆర్ రిలేషన్స్?
0: విషయం నుంచి వస్తుందా?
1: ఆర్ సెన్షల్
0: నన కనుక వస్తువాహనాల నుంచి వస్తుందా?
1: ఆర్ అవుట్ ఆఫ్ కన్వీనియన్స్?
0: కాదు కాదు.
1: నో,
0: హ్యాపీనెస్ ఇస్ యూనియన్ విత్ గాడ్.
1: So true happiness lies in the union with God.
0: అక్కడ నుంచి వస్తుంది ఇదంతా.
1: There only you get this happiness.
0: అయ్యా, ఈ బిల్డింగ్ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందది అంటే,
1: if you just ask where from you get this current,
0: ఈ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందని ఆ బల్బ్ దగ్గర నుంచి నువ్వు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళు.
1: You travel right from the point of the bulb where it is put.
0: తిరిగి ఆ వైర్ ఎక్కడ పోయి చేరుతుందో చూడు.
1: See where does it reach?
0: అక్కడ జనరేటర్, అక్కడ నుంచి వస్తుందది కరెంట్.
1: There is the generator behind from which you get the current.
0: కాబట్టి ఈ చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, చెవులు ఇవన్నీ కూడా నువ్వు బల్బుల వంటివి.
1: So all our hands, the legs, the nose, they're all like bulbs.
0: ఇవన్నిటిని నీవు ఆధారం చేసుకుని ప్రయాణం చేయి.
1: You travel facing on them.
0: ఎక్కడ పోయి చేరుతుంది?
1: Where do you go?
0: హృదయం దగ్గరికి పోయి చేరుతుంది.
1: They reach heart.
0: కనుకనే ఒక కారు ఉంటుండాలి.
1: Here is a car.
0: కారుకు లైట్ కనిపిస్తున్నాయి.
1: You find the light.
0: హార్న్ వినిపిస్తుండాలి.
1: హార్న్ యు లిసన్.
0: టైర్లు తిరుగుతుండాలి.
1: టైర్స్ మూవ్.
0: ఇంజన్ పనిచేస్తుండాలి.
1: ఇంజన్ వర్క్స్.
0: అన్ని జరుగుతూ ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ హ్యాపెన్స్.
0: దేని వల్ల జరుగుతుండాలని చక్కగా అన్ని వైర్లు గిని విచారణ చేస్తే అక్కడ ఒక బ్యాటరీ ఉంది. ఆ బ్యాటరీ కనెక్షన్ అయి ఉంటుండాలి.
1: If you begin to examine how the different parts of the car has been functioning, you'll find it's a battery.
0: యొక్క హృదయము.
1: దిస్ బ్యాటరీ ఇస్ ది హార్ట్.
0: ఆ హృదయ స్థాయిని ఈనాడు మర్చిపోతున్నారు.
1: వి హావ్ ఫర్గాటెన్ ది ఎగ్జాల్టెడ్ పొజిషన్ ఆఫ్ ది హార్ట్.
0: హృదయం ద్వారానే జరిగిపోతుండాలి.
1: ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ అవుట్
0: ఆఫ్ ది హార్ట్. ఈనాటి మానవుడు హృదయము లేని, అనగా ప్రేమ లేని ఒక విధమైనటువంటి బండ గుండుగోలే కనిపిస్తుండాలి.
1: టుడే మ్యాన్ ఇస్ లైక్ దాట్, విదౌట్ ఎనీ హార్ట్, ఎ స్టోనీ మ్యాన్.
0: ప్రేమ రహితమైనటువంటి మరుభూమిగా ఉంటుండాలి ఈనాటి మానవుని యొక్క హృదయాలు.
1: Human heart is like that without any love, a barren land.
0: Prema undinattuga kanipistundare kani natistunnare kani prema kinchittaina kuda kanipinchatam ledu.
1: They appear as if they have love, but not even a trace of love they have.
0: Yenena kanipinchinappudu ah namaskaram andi antaru, navvinattuga untuntadi.
1: They pretend and smile.
0: Kani ee navvulu hrudayam nunchi vachindi kadu, cinema navvulu acting cheyatam.
1: But these smiles are artificial, cinematic.
0: Lopam nunchi vacheatvanti oka aanandamu హృదయం నుంచి చేరినటువంటి ఆనందము ముఖములో నిరూపిస్తుంది.
1: ద ఇన్నర్ జాయ్
0: రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: ద ఇన్నర్ ఫీలింగ్ రిఫ్లెక్షన్ ఆన్ ది ఫేస్, రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: ఈ విధమైనటువంటి యొక్క ఆనందమును మనం పొందే నిమిత్తమై మనం దేహిని మర్చిపోతున్నాము.
1: ఇన్ ఆర్డర్ టు బి హ్యాపీ వీ హావ్ ఫర్గాటన్ ది ఇన్వెలర్.
0: దైవం యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: వీ హావ్ టు నో ది నేచర్ ఆఫ్ ది డివినిటీ.
0: ఈ దేహం యొక్క తత్వం ఇన్ని రోగములతో కూడినటువంటిది.
1: ద బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ డిసీజెస్.
0: మలినపు కొంప.
1: ఇట్స్ డర్టీ.
0: రోగముల బ్రగ్గెడు సేవక గంప.
1: ఇట్స్ ఎ బాస్కెట్ ఆఫ్ డిసీజెస్.
0: జాత సంచలనము పొందు దుంప.
1: ఇట్ పెరినేట్స్ లైఫ్
0: ఆఫ్ సాగరమేదిగలేని కంప.
1: ఇట్ కెనాట్ క్రాస్ అక్రాస్ ది ఓషన్ ఆఫ్ లైఫ్.
0: మెప్పు దలంప.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ బోన్స్.
0: నేను నిశ్చలమని నమ్మబోకు మనసా, హరిపాదములు ఆశ్రయించవే అన్నాడు.
1: ఓ మైండ్, నెవర్ థింక్ దట్ దిస్ బాడీ ఈస్ పర్మనెంట్. సరెండర్ టు ది లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్.
0: ఏమిటి ఈ దేహము?
1: వాట్ ఈస్ దిస్ బాడీ?
0: కుళ్లిపోయినటువంటి యొక్క ఉల్లిపాయ ఎంత కంపు కొడుతుందో అట్ట కంపు కొడుతుంది ఈ యొక్క దేహము.
1: ది బాడీ స్మెల్స్ ఫౌల్, సంథింగ్ లైక్ ఎన్ ఆనియన్ దట్ డికేస్.
0: రోగముల సేవక గంప. ఇదంతా కూడా అన్ని రోగములతో నింపుకున్నటువంటి ఒక గంప మాదిరి ఉంటుండాలి ఈ దేహము.
1: ద బాడీ ఈస్ లైక్ ఎ బాస్కెట్ ఆఫ్ డిసీజెస్.
0: ఇంకా అంబుల పదలంబు మన మెప్పు దలంప. ఎక్కడ చూసినా గాని, ఇక్కడ చూసిన ఎముకలు, అక్కడ చూసిన ఎముకలు, అక్కడ అంతా కూడా అంబుల పొదల మాదిరి ఉంటుండాలి ఎముకలు.
1: దట్ ఇస్ ఫుల్ ఆఫ్ బోన్స్ పాసింగ్ అక్రాస్ దిస్ బాడీ.
0: ఏమిటి ఈ దేహంలో ఉండినటువంటి ప్రత్యేకత?
1: వాట్ ఇస్ ది స్పెషాలిటీ ఇన్ దిస్ బాడీ?
0: ఈ దేహంలో ఉండినటువంటి ప్రత్యేకత ఒక్కటే, ఆ దేహియే అన్నిటినీ సంరక్షిస్తుండాలి.
1: There's one thing that's special and particular, that is the indwella within the body.
0: Yemukannu poshistundadi.
1: It they sustain the bone.
0: Kandalaku balam istundadi.
1: It gives strength to the muscle.
0: Rakthani parishuddham chestundadi.
1: And blood is purified.
0: Nijanga deeni yokka vichitram chuste maha chitranga untadi.
1: ఇట్స్ మిస్టరీ స్టూపెండస్ గ్రాండ్
0: ఇది యొక్క సృష్టి లయముల యొక్క మూల కారణాలు
1: దీస్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ద ఫీచర్స్ ఆఫ్ ది డివినిటీ పెక్యూలియర్
0: ఎంత చిత్రంగా ఉంటుందని
1: హౌ పెక్యూలియర్ ఆర్ దే వండర్ఫుల్
0: లోక పవిత్రంబులు
1: దట్ సీక్రెట్ ఇన్ ద వరల్డ్
0: వర్జనాల మిత్రంబులు
1: అండ్
0: సన్ మిత్రంబులు ముని జన వన పౌత్రంబులు విష్ణుదేవు చారిత్రంబులు
1: స్టోరీస్ ఆఫ్ ది డివినిటీ ఆర్ సో నియర్ అండ్ డియర్ దట్ పెక్యూలియర్ అండ్ మిస్టీరియస్
0: త్రైలోక్య పవిత్రంబులు విచిత్రంబులు
1: దట్ సీక్రెట్ టు ఆల్ ది త్రీ వరల్డ్స్ అండ్ వండర్ఫుల్
0: ఇంత విచిత్రము ఇంత పవిత్రము అనేటువంటి యొక్క దివ్యత్వాన్ని ఏ మానవుడైనా తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాడా
1: Is there any man who wants to know the divinity that is full of wonder and grandeur?
0: తొమ్మిది తిల్లుల తోలుచిత్తిని పట్టుకొని ఆట ఆడుతున్నావు.
1: He has got this just a bag with 9 holes.
0: అందుకోసమనే మహనీయులంతా ఆనాడు జాగ్రత్త జాగ్రత్త అని లేపుతూ వచ్చారు.
1: That's the reason why noble souls wanted you to get up, wake up from slumber.
0: తై తై తై తై తై బొమ్మ దీని తమాష చూడర తోలు బొమ్మ.
1: You are only a puppet just dancing like that.
0: ఏమిటి తమాష?
1: What is this?
0: కన్నులు మసకలు వస్తున్నాయి.
1: ఐస్ నేచురల్లీ సఫర్ ఫ్రమ్ కాంట్రాక్ట్.
0: నొసట మడతలు పడుతున్నాయి.
1: యు ఫైండ్ రింకిల్స్ ఆన్ ద ఫేస్.
0: కళ్ళు ఊడుతున్నాయి.
1: అండ్ టీత్ ఆల్సో
0: నడుస్తున్నాయి.
1: అండ్ హెయిర్ టర్న్స్ గ్రే.
0: ఇది ఎవరి కారణము?
1: హూ ఇస్ రెస్పాన్సిబుల్?
0: ఏది కారణము?
1: వాట్ ఇస్?
0: ఇవన్నీ రోగాలు కాదా?
1: ఆర్ దే నాట్ డిసీజెస్?
0: ఇవన్నీ రోగాలే.
1: దే ఆర్ ఆల్ డిసీజెస్.
0: కనుకనే ప్రతి దాని ఎందుకు కూడా నువ్వు ఈ దేహము అంత రోగములతో నిండినటువంటిది.
1: సో ఇన్ ఎవ్రీ మ్యాటర్ యుల్ అండర్స్టాండ్ ది బాడీ ఫుల్ ఆఫ్ డిసీజెస్.
0: ఈ రోగములను మంచి రోగంగా మనం ప్రయత్నం చేసుకోవాలి.
1: బట్ హౌఎవర్ వి హావ్ టు ట్రాన్స్ఫార్మ్ దెం ఇంటూ గుడ్.
0: ఎట్టి రోగము?
1: వాట్ టైం?
0: దైవంపై వైపున మరల్చేటువంటి రోగాన్ని మనం ప్రయత్నం చేసుకోవాలి.
1: వి హావ్ టు డైవర్ట్ డైరెక్ట్ టువర్డ్స్ గాడ్.
0: దైవము కొందరిపైన అనుగ్రహం అధికంగా చూపుతుంటాడు.
1: God shows excessive grace towards
0: కొందరిపైన ఏదో చూపి చూపునట్టుగా ఉంటాడు.
1: ఇట్ అపియర్స్ యాజ్ దో హీ ఈస్ నాట్ షోయింగ్
0: కొందరిపైన చూపునట్టుగానే కనిపిస్తాడు.
1: God appears as if he is not showering grace.
0: నీ భ్రాంతియే కానీ మరొకటి కాదు. దైవమునకు అందరూ సమానులే.
1: It's all your illusion. All are equal to God.
0: ప్రతి ఒక్కరు ఒక అద్దం పట్టుకుని పెట్టి చూడండి.
1: ఎవ్రీవన్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ మిర్రర్.
0: అద్దము చూచినప్పుడు దీని వెనుక వైపు కనిపిస్తుంటాయి కానీ మీకు మీ ముఖం మీకు కనిపించదు.
1: You find if you stand in front of a glass, you'll find those things after.
0: ఆ గ్లాస్ మరొక వైపున ప్రేమ అనేటువంటి రసాయనము ఆ యొక్క మెర్క్యూరీ పూసినప్పుడు నీ ప్రతిబింబం అందులో కనిపిస్తుంది.
1: బట్ టు ద గ్లాస్ ఇఫ్ యు స్మియర్ ద మెర్క్యూరీ ఆఫ్ లవ్ యుల్ బి ఏబుల్ టు సీ యువర్ రిఫ్లెక్ట్.
0: కాబట్టి ఎవరి హృదయానికి ఈ ప్రేమ అనేటువంటి మెర్క్యూరీ వెనుక తగిలిచుంటారో వాళ్ళ దగ్గర మాత్రమే ఇది కనిపిస్తుంది.
1: Therefore the one who applies this mercury of love will be able to see.
0: ఇతరులు కనిపించలేదు అంటే కనిపించకపోవటం దైవం తక్కు దోషం కాదు. నీవు ఆ మెర్క్యూరి పోయలేదు.
1: When some say that they have noticed it means they have not applied love.
0: మరొక రోగం ప్రారంభమవుతుందని.
1: That leads to another disease.
0: ఏమిటి ఆ రోగము?
1: What's that?
0: Jealousy, jealousy, jealousy.
1: That leads to another disease called jealousy.
0: Asuya, asuya.
1: Jealousy, jealousy.
0: పటేలు బాబా 10వ సంవత్సరం లోపల ఆ పిల్లవాళ్ళని తీసుకుని వెంకుస దగ్గరికి వెళ్ళాడు.
1: పటేల్ ఆస్క్ బాబా ఏజ్ 10 అట్ ద టైమ్ అండ్ టుక్ హిమ్ టు
0: పటేల్ కు స్వప్నంలో వచ్చింది.
1: పటేల్ డ్రీమ్.
0: పటేల్ ఇంకా నీవెంత కాలము ఉండవు.
1: ఐ వోంట్ స్టే.
0: నీవు పెంచినటువంటి ఈ పచ్చిపల్లెలను ఇంకెవరూ సాకలేరు. నీవు పలాన చోట వెంకుస అనే ఉంటుంటాడు, అతని దగ్గర తీసుకెళ్లి వదిలిపెట్టమని చెప్పారు.
1: నోబడి కెన్ టేక్ కేర్ ఆఫ్ హిమ్, డ్రాప్ హిమ్ దేర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ వెంకుస.
0: అతను ఒక గురువు వలె పితరులకంత కూడా పిల్లలకంత చాలా చక్కని ఆధ్యాత్మిక తత్వాలు ప్రబోధిస్తూ వచ్చేవారు.
1: వెంకుస వాస్ ఎ గ్రేట్ టీచర్ టీచింగ్ స్పిరిచువల్ థింగ్స్ టు ఎవ్రీబడి అరౌండ్.
0: ఈ పిల్లవాడు వస్తూ ఉండగానే దారి కాచుకున్నట్టుగా కనిపించింది వెంకుస.
1: వెంకుస ఇట్ లుక్ యాజ్ దో హి హస్ బీన్ వెయిటింగ్ ఆల్ అలాంగ్.
0: అవుది అవుది అవుది అవుది అని పిలిచారు.
1: హి సెడ్ ప్లీజ్ కమ్ అలాంగ్ కమ్ అలాంగ్. హి సెడ్
0: దగ్గర కూర్చోబెట్టుకున్నాడు.
1: హి మేడ్ హిమ్ సిట్ క్లోజ్ బై.
0: తల నిమిరాడు.
1: అండ్ హి ప్యాటెడ్ హిమ్.
0: భుజాలు నిమిరాడు.
1: And I'll touch his shoulders.
0: కాచుకున్నా
1: I have been waiting for you so long.
0: అని అనేక విధములుగా అతన్ని చక్కగా ముచ్చట్లాడి లోపలికి వెళ్లి భోంచేసి రాపు.
1: He spoke to him for a long time and asked him to have his food and return.
0: సరే అప్పటి నుంచి ఈ పిల్లవాడిపైన వెంకుసాకు ప్రేమ అధికమవుతూ వచ్చింది.
1: వెంకుస హ్యాడ్ ఇంటెన్స్ లవ్ ఫర్ దిస్ బాయ్.
0: ఈ ప్రేమను చూచి ఇంకా ఉండినటువంటి విద్యార్థుల్లో గుసగుసలు ప్రారంభమైంది.
1: అదర్ స్టూడెంట్స్ స్టార్టెడ్ విస్పరింగ్ ఆన్ దిస్.
0: ఏమి, మేము ఇన్ని సంవత్సరం నుంచి ఇక్కడ ఉంటున్నామే, మా వైపును చూడటం లేదే, మాతో మాట్లాడటం లేదే, అప్పటికప్పటికే వచ్చాడు, ఈ పిల్లవాడితో ఎందుకు ఇంత మాట్లాడుతున్నాడు, ఇంత ప్రేమను చూపుతున్నాడు అని వీళ్ళలో వీళ్ళ కొంత కలతలు జరిగింది.
1: ద అదర్ బాయ్ స్టార్టెడ్ టాకింగ్ లైక్ దిస్ బాయ్ హూ హావ్ బీన్ హియర్ ఓవర్ ఇయర్స్ బట్ హి నెవర్
0: కొంతమంది మంచి అభిప్రాయాన్ని అందించారు, ఏమో అతని అదృష్టము, అతని జన్మాంతర సుకృతము అని కొంతమంది అన్నారు.
1: సమ్ సెడ్ ఇట్స్ ఆల్ హిస్ గుడ్ ఫార్చ్యూన్ గుడ్ లక్.
0: కొంతమంది ఆ పటేల్ ధనవంతుడు, అతని దగ్గర నుంచి ఏమైనా డబ్బు వస్తుంది అనుకుని ఏమైనా ఆశిస్తున్నాడు ఏమో అని మరి కొంతమంది విద్యార్థులు అన్నారు.
1: సమ్ స్టూడెంట్స్ సెడ్ దట్ పటేల్ ఇస్ ఎ రిచ్ మ్యాన్ పర్హాప్స్ వెంకూసా ఇస్ ఎక్స్పెక్టింగ్ మనీ ఫ్రమ్ హిమ్.
0: ఈ విధంగా ఒక్కొక్కరు ఒకటి ముండే ముండే మతిర్ భిన్న, తలలు వేరు వేరైనప్పుడు తలంపులు వేరు వేరుగానే వస్తుంటాయి.
1: యాజ్ ద హెడ్స్ వేరీ థాట్స్ ఆల్సో వేరీ.
0: దీనిని తమిళ్లో కూడా చెప్తారు.
1: దిస్ ఇస్ సెడ్ ఇన్ తమిళ్.
0: ఎందుకంటే యద్భావం తద్భవతి సంస్కృతం ఇది.
1: In Sanskrit it said, as is the feeling, so is the consequence.
0: భావములు కొద్ది కూడా మన యొక్క ఊహలు బయలుదేరుతుంటాయి.
1: We start imagining
0: లోకో భిన్న రుచి,
1: taste differ.
0: వారి వారి టేస్ట్ను బట్టి ఈ యొక్క తెలివితేటలను వేస్ట్ చేసుకుంటారు.
1: Because basing on their taste, they waste their intelligence.
0: దినదినానికి ఈ వెంకుసాకు ఈ బాబాకు సాహసాన్ని సంబంధం అధికమవుతూ వచ్చింది.
1: వెంకూస అండ్ బాబా దే ఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ ఇంటిమేట్ డే బై డే.
0: ఒకనాడు
1: వన్ డే
0: పిక్లారా అనేటువంటి అడవికి ఇద్దరు వెళ్లిపోతున్నారు.
1: వన్ డే దే ఆర్ ప్రొసీడింగ్ విత్ ఫారెస్ట్ బై నేమ్ పిక్లారా.
0: పోయిన తర్వాత ఈ పిల్లలంతా ఒక ప్లాన్ వేశారు.
1: ఇన్ ద మీన్ టైమ్ ద అదర్ బాయ్స్ ప్లాన్డ్.
0: ఇప్పుడు సరి అయినటువంటి సమయం ఇది.
1: దిస్ ఇస్ ద రైట్ టైం.
0: ఈ పిల్లవాడిని చంపాలి అని ప్రయత్నం చేశారు.
1: దే వాంటెడ్ టు కిల్ దిస్ బాయ్.
0: అప్పుడు గాని ఈ వెంకుస మన పైన ఒక ప్రీతిని చూపడం అనుకున్నాడు.
1: ఇట్స్ ఓన్లీ దెన్ దే థాట్ దట్ వెంకుస విస్ లవ్ దెమ్.
0: అక్కడికి నడిచి నడిచి పోయారు.
1: దే వాక్ ద డిస్టెన్స్.
0: ఆ యొక్క ఒక గుడిసె ఉంటే గుడిసె ప్రక్కన కూర్చున్నారు అలసి.
1: యాజ్ దే వర్ వెరీ మచ్ టైర్డ్ దే ఆర్ సిట్టింగ్ బై ది సైడ్ ఆఫ్ ఎ హట్ నియర్ బై.
0: ఈ ఐదు ఆరు మంది పిల్లలు ప్లాన్ వేశారు.
1: 5 to 6 బాయ్స్
0: ఇది పూర్వమే ముందుగానే మాస్టర్ ప్లాన్ వేసుకుని ఉన్నారు.
1: దేర్ వాస్ మాస్టర్ ప్లాన్ రెడీ ఈవెన్ ఎర్లియర్.
0: ఒక ఇటుకు తీసుకున్నారు, పెద్దగా విసిరాడు ఒక మంచి పెద్ద బలవంతుడైన విద్యార్థి.
1: ఫెలో విత్ స్ట్రెంగ్త్
0: సూటిగా బాబా శిరస్సుకు వచ్చేట్టుగా కనిపించింది.
1: అండ్ ది బ్రిక్ స్టార్టెడ్ ఫైట్ అప్రోచింగ్
0: బాబా. ప్రాణము ఈ మహానస్పతికి వెంకుసాకు.
1: వెంకుస లవ్స్ బాబా వెరీ మచ్.
0: తక్షణ దాన్ని తన శక్తితో ఆ ఇటుకును తన వైపు తిప్పుకున్నాడు.
1: ఇమీడియట్లీ డైరెక్టెడ్ ది బ్రిక్ టువర్డ్స్ హిమ్.
0: అనగా ఎట్లా? బాబాకు ముందుకొచ్చి నిలుచుకున్నాడు.
1: మీనింగ్ హి స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బాబా.
0: బాబాకు తగలవలసినటువంటిది వెంకుసాకు తల ఎట్టలేదు.
1: ద స్టోన్ దట్ షుడ్ హావ్ హిట్ ద బాబా ఇట్ హాడ్ యాక్చువల్లీ హిట్ ద వెంకుస.
0: తక్షణమే రక్తం కారుతూ వచ్చింది.
1: బ్లడ్ స్టార్టెడ్ బ్లీడింగ్.
0: అప్పుడు బాబా కట్టుకున్నటువంటి ఒక దీంతో చించి దాన్ని తలకు కట్టాడు.
1: బాబా ఇమీడియట్లీ టోర్ ఏ పీస్ ఆఫ్ క్లాత్ of that what he was wearing.
0: ఈ విధంగా ఇరువురు కూడా ఈ రక్తాన్ని చూస్తుంటూ బాబా ఏం స్వామి గురుజీ నీకు ఇట్లా తగిలింది అని ఇద్దరు మాట్లాడుతూ ఉండగానే ఆ పిల్లవాళ్ళు ఇద్దరు పరిగెత్తి వచ్చారు ఒక డెడ్ బాడీని తీసుకుని.
1: When they were talking about this blood that has been bleeding at the time, the rest of the boys came there.
0: ఎవరు ఆ డెడ్ బాడీ?
1: They brought the dead body. What is that?
0: బాబాను కొట్టడానికి ఎవరు ఇటుకు వేశారు వాడే చనిపోయాడు తక్షణమే.
1: That boy who had pelted stone, said Baba, that boy died.
0: Chedapakura chedadavu.
1: Never ruin, you will be ruined.
0: Parulo chittinanta papa phalam babbu.
1: If you accuse anybody, you will be committing a sin.
0: Viduvadannatiki nee vegamandu.
1: You can never escape from that sin.
0: Parulu kaadu, paramaatmudagunayya.
1: The so-called others are not others, they are divine.
0: Kanukane tarchaname, teesukochetappudiki, Guruji, maa doshanni kshaminchamani paadalapaina vesaru.
1: They sought pardon and they fell at his feet of the Guruji.
0: అప్పుడు వెంకుస చెప్పాడు.
1: Then Venkusa said,
0: నాయన నేను వృద్ధాన్ని అయిపోయాను, వృద్ధుణ్ణి అయిపోయాను.
1: I am old.
0: నా యొక్క సర్వస్వం కూడాను ఈ యొక్క పిల్లవాడే అని ప్రేమిస్తున్నాను.
1: I consider this boy as my life.
0: కనుక ప్రేమ నిర్మలమైన ప్రేమ ఎక్కడ ఉందో అక్కడనే మిమ్మల్ని రక్షిస్తుంది, కానీ ఇంకొకరు దీన్ని రక్షించలేరు.
1: It is only pure love that will protect you, nothing else.
0: ఈ మాట వినేటప్పటికి బాబా పాదాలపైన వేశారు ఆ చనిపోయిన పిల్లవాడిని.
1: అండ్ దే జస్ట్ కెప్ట్ దిస్ డెడ్ బాడీ ఆఫ్ దిస్ బాయ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ బాబా.
0: బాబా పక్కున నవ్వాడు.
1: బాబా స్మైలింగ్.
0: ఎందుకు నవ్వాడు? మాకు చంపాడే, చంపడానికి ప్లాన్ వేసినటువంటి వాడు చచ్చినాడేని ఆనందంతో కాదు.
1: నాట్ దట్ అవుట్ ఆఫ్ జాయ్ దట్ ది ఫెలో హూ పెల్టెడ్ స్టోన్స్ డైడ్.
0: శత వర్షముల దాకా మితము చెప్పిరి కానీ నమ్మరాద మాట నెమ్మనమున.
1: దో 100 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఇస్ ప్రిస్క్రైబ్డ్,
0: మానవునికి
1: షుడ్ నెవర్ బిలీవ్ దిస్ స్టేట్మెంట్.
0: ఊరనో
1: ఎదర్ విలేజ్
0: అడవినో
1: ఫారెస్ట్
0: ఉదక మధ్యంబునో
1: మిక్స్డ్ వాటర్
0: ఎప్పుడో విడచేది ఎరుకలేదు.
1: వెన్ ద బాడీ డ్రాప్స్ నోబడి కెన్ డిసైడ్.
0: బాల్యమందో
1: యంగ్
0: లేక ప్రాయమందో
1: యూత్
0: లేక ముదిమియందో లేక ముసలియందో
1: ఓల్డ్ అడ్వాన్స్డ్ ఏజ్
0: ఎప్పుడో విడచేది ఎరుకలేదు.
1: వెన్ వన్ వుడ్ డై నోబడి కెన్ సే.
0: ఇదంతా కూడాను దేహం యొక్క లక్షణాలు ఇవి అని హాస్యంగా నవ్వినాడు.
1: He was smiling because that's quite natural to the body.
0: చిన్న వయసునకే అట్టి పరమ సత్యాన్ని గుర్తించినటువంటి వాడు.
1: Baba realized this truth at his that tender age itself.
0: కాని బాబాకు వయసు అక్కర్లేదు.
1: But Baba is beyond age.
0: తనకు మొదటి నుంచినే తెలుసు.
1: He knows from the beginning.
0: ఎందుకంటే సమస్త సృష్టిని హస్తంలో ఉంచుకున్నటువంటి.
1: Because every creation, everything is in his hands.
0: తక్షణమే మీకు ఏం కావాలనుకుని వచ్చారు? ఈ డెడ్ బాడీ రేపటి దినం ఇతను నేడు రేపటి దినం మీరు.
1: He said, what for have you come here? What shall I do with this dead body?
0: Kaadu.
1: No one is permanent.
0: Appudu aa pillalu chepparu, memu ee talidarulaku emani cheppali?
1: What reply should we give to our parents?
0: Appudu Baba cheppadu, jarigindi cheppandi annaru.
1: Baba said, tell the truth what had
0: happened. Jarigindi cheppite avamanamu.
1: It's a matter of shame to tell the truth.
0: Jaragandi cheppite asatyamu.
1: They cannot tell that what had not happened. It's false.
0: Karaku asatyani cheppamani Baba cheppaledu.
1: Baba never asked them to tell
0: the truth. Avamanam meeku jariginchalanukunna Baba koraledu.
1: Baba doesn't want them to be humiliated.
0: Demiti.
1: What is to be done? What do you want?
0: Ee pillavaani bratikinchandi.
1: And they bring back to life this boy.
0: Tachchaname tanichoni aa pillavaani yokka talanu తన తొడపైన పెట్టుకున్నారు. తల నిమురుతూ ఉన్నాడు. పత్రిగ్రామ సముద్భూతం ద్వారకామాయి వాసినం భక్తాభిక్షం ప్రజం దేవం సాయినాథం నమామిహం. పత్రిగ్రామ సముద్భూతం, నేను పత్రిలో పుట్టినటువంటి వాణ్ణి.
1: ఐఎమ్ బోర్న్ ఇన్ దిస్ పత్రి విలేజ్.
0: పత్రిగ్రామ సముద్భూతం ద్వారకామాయి వాసినం, ఇప్పుడు ఉండేటువంటిది ద్వారకామాయిలో ఉన్నాను.
1: ద ప్రెసెంట్ ప్లేస్ ఇస్ ద్వారకామాయి.
0: భక్తాభిష్టం ప్రథం దేవం, మీ అభిష్టాన్ని నెరవేర్చడానికి నేను ఇప్పుడు పూనుకుంటున్నాను.
1: ఐ హావ్ డిసైడెడ్ టు ఫుల్ఫిల్ యువర్ డిజైర్.
0: భక్తాభిష్టం ప్రథం దేవం సాయినాథం నమామ్యం. సాయినాథంకి శరణ తెచ్చండి అన్నాడు.
1: సరెండర్ యువర్ సెల్ఫ్ టు సాయినాథ.
0: అప్పుడు అందరూ పాదాలపైన, తక్షణమే ఆ పిల్లవాడు లేచాడు.
1: ఆల్ ఫెల్ ఎట్ హిస్ ఫీట్. దెన్ దిస్ బాయ్ గాట్ అప్.
0: అప్పటి నుంచి,
1: సిన్స్ దెన్,
0: బాబా యొక్క ప్రభావ ప్రచారములన్నీ కూడాను లోకంలో అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: సిన్స్ దెన్ బాబా ఇస్ నోన్ ఎవ్రీవేర్, హిజ్ రెప్యుటేషన్ నేమ్.
0: కనుక ఈ జగత్తునందు సత్యం అనేటువంటిది ఎంతో కనిపించకుండా ఉంటుంటుంది.
1: ఇన్ దిస్ వరల్డ్ దర్ ఇస్ ట్రూత్ ఇన్ ఎ హిడెన్ వే.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మనం నివసించేటువంటి ఈ భూమి అందు సర్వత్రా జలం ఉంటుండాలి.
1: దిస్ అర్త్ యు ఫైండ్ ది వాటర్ ఎవ్రీవేర్.
0: ఒక చోట చాలా లోతుగా ఉండవచ్చు, ఒక చోట చాలా పైన మనకు లభ్యం కావచ్చు.
1: వాటర్ మే బి ప్రెసెంట్ ఇన్ ది గ్రేట్ డెప్త్స్ ఆఫ్ ద గ్రౌండ్.
0: కానీ జలం లేనటువంటి భూమి ఎక్కడ కనిపించదు.
1: బట్ దట్ వాటర్ విచ్ ఇస్ ఫ్రమ్ ద డెప్త్ యు డోంట్ సీ.
0: ఆ జలం మనకు కావాలంటే ఎట్లా?
1: హౌ టు డ్రా దట్ వాటర్?
0: జలం మన కంటికి కనిపించడం లేదు.
1: యు డోంట్ సీ ఇట్.
0: కానీ జలం ఉంది.
1: బట్ దేర్ ఈస్ వాటర్.
0: ఏమి చేయాలి?
1: వాట్ ఈస్ టు బి డన్?
0: ఆ జలమునకు మన దృష్టికి మధ్యన ఉన్నటువంటి మట్టిని తీసివేయాలి.
1: We have to remove all the mud that appears between that water and you.
0: మట్టిని తీసివేస్తు వస్తే జలం కనిపిస్తుంది.
1: If we go on removing all the mud on the way, you find water.
0: అజ్ఞానము.
1: That mud is ignorance.
0: ఆ మట్టియే అహంకారము.
1: Ego.
0: ఆ మట్టియే అసూయ.
1: This mud of jealousy.
0: ఈ మట్టియే రాగము.
1: Is attachment.
0: ఈ మట్టియే ద్వేషము.
1: A hatred.
0: సర్వము ఈ మట్టియే.
1: Everything is mud only.
0: అంతా మట్టి నుంచి పుట్టినటువంటిది.
1: ఎవ్రీథింగ్ ఇస్ బోర్న్.
0: అంతా మట్టిమయమే.
1: ఎవ్రీథింగ్ ఇస్
0: మన దేహమే మట్టిమయము.
1: ద బాడీ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ దిస్ మట్.
0: ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజము పురాణి కోటికిన్.
1: ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్ ఫర్ ద మ్యాన్ కైండ్ టు రిటర్న్ టు ద ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
0: చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక పాట్ నీ చేతిలో ఉంది, మట్టి పాట్.
1: యూ హావ్ గాట్ ఎన్ ఎర్దన్ పాట్ ఆన్ హ్యాండ్.
0: ఆ పాటతో పాటు నువ్వు నీళ్లు తీసుకుపోతున్నావు.
1: యూ ఫెచ్ వాటర్.
0: వంటలు చేసుకుంటున్నావు.
1: అండ్ యూ కుక్.
0: ఇంకా అనేక రకమైనటువంటి పదార్థాలు దాంతో నిల్వ చేస్తున్నావు.
1: యూ ఆల్సో స్టోర్ మెటీరియల్.
0: కానీ నీవు నీరు తీసుకుపోతుంటే చేయి జారి కింద పడిపోయింది.
1: యాజ్ యూర్ క్యారింగ్ వాటర్ ఆన్ వన్ డే, దిస్ పాట్ డ్రాప్డ్ ఆన్ ద గ్రౌండ్.
0: కింద పడిన ముక్కలు ముక్కలు అయిపోయింది.
1: ఇట్ బ్రోక్ టు పీసెస్.
0: దాన్ని తీసుకుని పోతావా నీవు?
1: కెన్ యూ క్యారీ ది పీసెస్?
0: అక్కడే వదిలేస్తాం.
2: యు హావ్ టు లీవ్ దెం దేర్.
0: ఆ వదిలేసినప్పుడు ఏమైపోతుంది?
2: దెన్ వాట్ హ్యాపెన్స్?
0: దానిపైన కార్లు, బస్సులు, లారీలు, మనుషులు అందరూ నడిచిపోవటం వల్ల ఇంకా ముక్కలు ముక్కలు, ఇంకా ముక్కలు ముక్కలు, ఇంకా ముక్కలు ముక్కలు, ఇంకా ముక్కలు ముక్కలు అయిపోయి కట్టకబెట్టి మట్టిగా మారిపోతుంది.
2: యాజ్ ద కార్స్ అండ్ ద లారీస్ అండ్ యూ అండ్ ఐ స్టార్ట్ మూవింగ్ ఓవర్ దాట్, దే గెట్ బ్రోకెన్ టు ఫర్దర్ పీసెస్, స్మాలర్ పీసెస్.
0: ఎక్కడ నుంచి వచ్చింది?
2: దేర్ ఫ్రమ్ యు గాట్ ఇట్.
0: మట్టి నుంచి వచ్చింది.
2: దిస్ ఓన్లీ అవుట్ ఆఫ్ మట్.
0: కట్టకబెట్టి ఏమైంది? మట్టిగా పోయింది.
2: సో ఇట్ వాస్ మడ్ ఇన్ ద బిగినింగ్ అండ్ అల్టిమేట్లీ. ఒక విత్తనం
0: భూమిలో నాటావు.
2: You have sown a seed in the ground.
0: విత్తనం నాటేటప్పటికి అక్కడ నుంచి ఒక మొక్క వచ్చింది.
2: దేర్ జర్మినేటెడ్ ఎ ప్లాంట్.
0: ఆ మొక్క నుంచి క్రమక్రమేణ వృక్షమైంది.
2: ఇట్ హస్ గ్రోన్.
0: ఈ వృక్షం నుంచి కొమ్మలు రెమ్మలు అభివృద్ధి అయిపోయినాయి.
2: ద ట్రీ హస్ బ్రాంచెస్.
0: కొమ్మ కొమ్మలోన లక్షలు వేలు ఆకులు తయారైపోయినాయి.
2: బ్రాంచెస్ హావ్ లాక్స్ అండ్ లాక్స్.
0: ఈ ఆకులాకుల మధ్య లోపల పువ్వులు పుడుతూ వచ్చాయి.
2: అండ్ దే హావ్
0: ఈ పువ్వులు ఒక రాలిపోయినప్పుడంతా పిండిగా తయారైనాయి.
2: అండ్ దీస్ ఫ్లవర్స్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ అన్ రైప్ ఫ్రూట్స్.
0: ఈ పిందెలు, కాయలు, పువ్వులు, ఆకులు, కొమ్మలు, రెమ్మలు ఇవన్నీ ఏమిటి?
2: What are they actually? The leaves and the unripe flowers and the flowers, the bud and the fruit, what are they?
0: Anta mattiye.
2: Everything is mud only.
0: Bhinna roopalu gaani kanipistunnayi kaani anta matti mayame.
2: They have different forms as you find it, but everything is mud.
0: అదే విధంగా ఈ జగత్ అంతా ఒక్కటే కట్టకడప్పటికి రూపనామములు భిన్న భిన్నంగా కనిపించినప్పటికీ మట్టి మట్టే.
2: Though the names and forms vary,
0: మట్టి గల్పును జన్మంబు మానవుండు.
2: And man ruins his life and becomes mud
0: ultimately.
2: Yes, come out of the mud.
0: Etta vachinadu matti nunchi.
2: How does he come?
0: Oka chinna udaharanamu.
2: A small example.
0: Manu oka manta vesukunnam chali kosam ani.
2: Supposing you have got the fireplace.
0: Winter. Konni chettalu tetchukunnam manta vesukunnam.
2: Your fireplace there being winter.
0: Yetti manta.
2: As is the fire.
0: Atti poga.
2: As is the fire, so
0: yetti pogano.
2: Is the smoke. As is the smoke,
0: atti megham.
2: So is the cloud.
0: Yetti megham.
2: As is the cloud,
0: atti varsham.
2: So is the rain.
0: Yetti varsham.
2: As is the rain,
0: atti panta.
2: So is the crop.
0: Yetti pantano.
2: As is the crop,
0: atti vanta.
2: So is the preparation.
0: As is the food, megham.
2: So is the body.
0: కాబట్టి ఎక్కడ నుంచి వచ్చింది ఇది? పంట నుంచి, మన తిన్నటువంటి ఆహారం నుంచి ఈ దేహాలు పుట్టున్నాయి.
2: So everything is the result of the food that we have partaken.
0: కనుకనే ఫుడ్ నుంచి వచ్చింది ఇది, మట్టి నుంచి వచ్చింది ఇది, మట్టిలో కరిపోతుంది. ఆ ఫుడ్ ఎక్కడ నుంచి వచ్చింది? మట్టి నుంచినే వచ్చింది.
2: యు డ్రా గెట్ ద ఫుడ్ అవుట్ ఆఫ్ దిస్ మడ్, అల్టిమేట్ ది బాడీ గోస్ బ్యాక్ ఇన్ ద మడ్.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి మహనీయులే దేహాన్ని త్యాగం చేసి దైవాన్ని విశ్వసించి నిజమైనటువంటి దేహిని ఆరాధిస్తూ వచ్చారు.
2: ద సెయింట్స్ అండ్ సీయర్స్ హూ హావ్ రికగ్నైజ్డ్ దిస్ ట్రూత్, దే హావ్ సాక్రిఫైస్డ్ దేర్ బాడీ అండ్ సస్టైన్డ్ ఇన్ ద
0: దేహాన్ని త్యాగం చేయమని నేను చెప్పడం లేదు.
2: భగవాన్ నెవర్ వాంట్స్ యు టు సాక్రిఫైస్
0: ఉన్నంత వరకు దీన్ని కాపాడుకోండి చక్కగా.
2: You have to protect and maintain.
0: సద్వినియోగం చేసుకోండి.
2: Make proper use of it.
0: సన్మార్గంలో ప్రవేశపెట్టండి.
2: See that it goes along the right path.
0: సత్యాన్ని అందుకోండి.
2: Get a good name.
0: సదుద్దేశంతో నీవు జీవించండి.
2: Lead the life with good thoughts and
0: దీనిని చక్కని. అంతకుని చేతిలో కత్తి ఉంటే అందరి ప్రాణాలు తీస్తాడు.
2: If a person, the murderer, has got a knife on hand, he will kill everybody.
0: డాక్టర్ చేతిలో కత్తి ఉంటే రోగాన్ని నివారణ చేస్తాడు.
2: But a doctor with his knife will cure the disease.
0: కాబట్టి కత్తి దోషం కాదు అది.
2: No mistake with the knife.
0: దాన్ని పట్టిన వాని దోషం ఉండాలి.
2: Is the one, the holder, the mistake lies with him.
0: బజార్లో పోయే సమయంలో కొట్టువాడు ఒక్కొక్క బీడీ కొట్టువాడో లేకపోతే ఫోటోలు కొట్టువాడో ఒక మంగళ కొట్టువాడో ఒకరికొకరు పోట్లాడుకొని కొంచెం కొట్లాడుతున్నారు.
2: Along the street there are so many shops over there and they started fighting one day.
0: Edo chinnaga koncham cheti paina oka koncham gatla rasukundi katti.
2: There is a slight cut there.
0: తక్షణమే పోలీస్ వస్తాడు, ఈ కేసును రిజిస్టర్ చేస్తాడు, వాడిని కొన్ని జైల్లో వేస్తాడు.
2: ఇమీడియట్లీ పోలీస్ కమ్స్ దేర్ అండ్ రిజిస్టర్ ద కేస్ అండ్ పుట్ హిమ్ ఇన్ ప్రిజన్.
0: చిన్నది రక్తం కూడా అంత కనిపించడం లేదు.
2: నాట్ దట్ మచ్ ఆఫ్ బ్లడ్ ఇస్.
0: దానికి ఇంత పెద్ద పోలీస్ కేసు గా వచ్చింది.
2: బట్ ఏ బిగ్ పోలీస్ కేస్ ఇస్ రిజిస్టర్.
0: కారణం ఏమిటి?
2: వై?
0: వీడికి కత్తితో కొట్టే అధికారం లేదు.
2: హి హస్ నో రైట్ టు హోల్డ్ ద నైఫ్.
0: ఒక డాక్టర్ ఉన్నాడు.
2: ఏ డాక్టర్ ఇస్ దేర్.
0: అయ్యా రేపటి దినము 9 గంటలకు మీ పొట్టకు వస్తాను, ఆపరేషన్ చేస్తాను అని ఇచ్చాడు, డిక్లేర్ చేశాడు.
2: Doctor declared, tomorrow I am going to operate. I am going to cut your stomach with this knife.
0: Bandhulu mitru andaru vachesaru.
2: All relations, friends came.
0: Operation room lo teeskellaru.
2: The body is taken to the operating theater.
0: Yes, kosadu baga.
2: Yes, cut the stomach.
0: Anta kosadu. Aa dosham emto nivarana chesadu. Kutlu vesadu. Intensification lo pettesesadu.
2: And then the operation is conducted successfully. Stitches are over and the body is kept in the intensive care unit.
0: Baga ayipoyindi.
2: And everything is rectified.
0: Chuchara. చిన్నగా కొంచెం ఖర్చు పడేటప్పటికే వాడిని పోలీస్ స్టేషన్ లో పెట్టారు. 20 ఇంచులు కోసినటువంటి డాక్టర్ ను కూడా ఎందుకు పెట్టకూడదు?
2: ఏ స్లైటెస్ట్ సింపుల్ కట్ ఫర్ దట్ రీజన్ ఎ ఫెలో ఇస్ ఇంప్రెస్డ్.
0: ఈ డాక్టర్ మంచి చేశాడు.
2: డాక్టర్ హస్ డన్ గుడ్.
0: కానీ వాడు చెడ్డ చేశాడు.
2: బట్ వాట్ హి హస్ డన్,
0: చేసిన పనుల్లో ఉంటుంది అది మంచి చెడ్డలు.
2: సో ఇట్ ఇస్ ఓన్లీ వర్క్ దట్ డిసైడ్.
0: హనుమంతుడు,
2: హనుమాన్
0: వెళ్ళాడు.
2: హి వెంట్ దేర్
0: సీతాన్వేషణ కోసం లంకలో ప్రవేశించాడు.
2: హి వెంట్ దేర్ ఇన్ సర్చ్ ఆఫ్ సీతా.
0: దంతశాలలు వాడమేడలు దంతు చేసిన దంతవందను కాంతికేయుడు గృహములర్శను అని సంత సమ్మున వీధి వీధులు.
2: హి వెంట్ రౌండ్ ఎవ్రీ స్ట్రీట్.
0: దంతశాలలు వాడమేడలు రంతు చేసడి ధనుజవర్ణను కాంతకేళి గృహంబులర్సెను అన్నింటికీ అగ్గిపెట్టాడు.
2: Yes, set everything on fire. All the mansions, the palaces, everywhere.
0: రాత్రంతా పట్ట పగులు వలె కనిపిస్తుంటుంది అది లంక.
2: That pitch dark night appeared to be as though it is bright.
0: కానీ అట్టి హనుమంతుని కూడాను హనుమంతుడు మహానుభావుడు అని నమస్కారం చేస్తున్నారు.
2: బట్ వీ డోంట్ నమస్కార్ టు హనుమాన్ హు హస్ సెట్ లంక ఆన్ ఫైర్.
0: అతను చేసింది మంచిది.
2: బట్ హి హస్ డన్ గుడ్.
0: దుర్మార్గులను ఇన్ని విధాలుగా హింసించాడు.
2: And he put these wicked people to suffering.
0: అది ఒక చిన్న పిల్లవాడు అమాయకుడు దోవలో పోతి పోతూ బీడు దాగి చేసి ఒక కుప్ప పైన వేస్తే ఆ కొట్ట మంటుకుంది.
2: On the other hand, an innocent boy while smoking his beedi or cigarette just throws it on a heap of grass.
0: హట్టు మంటుకునేటప్పటికి వీడు హట్టును కాల్చేశాడని వీడిని అందరూ పట్టుకుని బాధించారు.
2: Everybody will catch hold of this boy.
0: మంచిని కాల్చిన వాడు ఈ పిల్లవాడు, చెడ్డని కాల్చింది హనుమంతుడు.
2: ఇట్ వాజ్ ఓన్లీ హనుమాన్ హూ హాస్ పుట్ ఆన్ ఫైర్ ద బ్యాడ్.
0: కనుక మనలో ఉండినటువంటి చెడ్డని కాల్చండి.
2: సో లెట్ అస్
0: దుర్గుణములు,
2: దురాలోచనలు, దుర్బుద్ధులు,
0: దుశ్చింతలు, అసూయలు, అసూయలు, క్రోధములు, తాపములు ఇవన్నిటిని కాల్చివేసేయండి.
2: లెట్ అస్ బర్న్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ప్లాన్స్, బ్యాడ్ థింగ్స్.
0: సద్గుణము, సదాచారము, సత్ప్రవర్తన, సత్శీలము ఇలాంటి దానిని పెంచండి.
2: లెట్ అస్ డెవలప్ గుడ్ క్యారెక్టర్, గుడ్ ఫీలింగ్, గుడ్ సెంటిమెంట్.
0: అప్పుడు కూడా ఎంతో ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందుతారు.
2: దెన్ యూ విల్ బి ఐడియల్ స్టూడెంట్స్.
0: ఒక కోతికి అంత ఘనకీర్తి వచ్చింది.
2: ఎ మంకీ కుడ్ గెట్ దట్ గుడ్ నేమ్.
0: వాని పేరేమిటి? వానరా.
2: నేమ్ ఈజ్ వానరా.
0: వానరా,
2: వానరా.
0: చూసావా? వానరా, మూడక్షరాలు.
2: వానరా, త్రీ లెటర్డ్.
0: మానవునికి వా తీసేశారు, వీడు నారాయణాడు.
2: హ్యూమన్ బీయింగ్ హెస్ గాట్ ఓన్లీ నరా వితౌట్ వా.
0: ఎందుకు అతను వానరుడు? వాలముంది కాబట్టి వానరుడు అన్నారు.
2: వై ఈజ్ హి వానరా? వా మీన్స్ వాలము.
0: మీకు వాలం లేదు కాబట్టి నరా అన్నారు.
2: సిన్స్ యూ హావ్ నో వాలము టెయిల్ యు ఆర్ నరా.
0: కానీ తోక పోయింది, కానీ బుద్ధులు ఇంకా పోలేదు.
2: Though tail is not there, but the attitude of a monkey is still persisting.
0: ఎప్పుడు తోక పోయిందో అప్పుడు బుద్ధులు కూడా పోవాలి.
2: The moment there is no tail,
0: వానర కుత్యములు అన్ని కూడా పోవాలి.
2: We should give up all monkey habits.
0: నర కుత్యములు రావాలి.
2: We should only
0: నర జీవితాన్ని జయించాలి.
2: We should conquer
0: నర జన్మాన్ని సార్థకం చేసుకోవాలి.
2: We should redeem our lives, human life.
0: ఆదర్శవంతమైనటువంటి మహర్షులు ఆనాది కాలం నుండి భారతదేశంలో ప్రచార ప్రబోధన సరుపుతూ వస్తూ వచ్చారు.
2: దిస్ ఇస్ ది సీక్రెట్ టీచింగ్ గివెన్ టు మ్యాన్ కైండ్ బై ది సెయింట్స్ ఆఫ్ దోస్ డేస్.
0: కనుక మనము నరులము, వానరులు కాదు.
2: వీఆర్ నరాస్ హ్యూమన్స్, నాట్ వానరా.
0: శివదేవాలయానికి మీరు వెళ్ళండి.
2: యు గో టు ఎనీ టెంపుల్,
0: శివుడు అక్కడ ఉంటే దానికి ఎదురుగా నంది ఉంటుంటాడు.
2: దేర్ ఇన్ శివ టెంపుల్ ఇన్ ఫ్రంట్ యూ ఫైండ్ ఎ బుల్, నంది.
0: బుల్, నంది.
2: నంది
0: మొట్టమొదట అక్కడ శివదేవాలయానికి పోయిన వాళ్ళంతా నందికి నమస్కారం చేసుకుని ముందు లోపలికి వెళతారు.
2: ఫస్ట్ యూ డూ నమస్కార్ టు నంది ద బుల్ అండ్ దెన్ గెట్ ఇన్ టు శివ టెంపుల్.
0: ఎందుకోసం ఈ ఎద్దుకు నమస్కారం చేయాలి?
2: వై షుడ్ డూ నమస్కార్ టు నంది బుల్?
0: అనగా దాని దృష్టి దైవం వైపు ఉంటుండాలి.
2: బికాస్ ద బుల్ హాస్ కాన్సన్ట్రేటెడ్ ఇట్స్ అటెన్షన్
0: అది ప్రకృతి వైపు చూడటం లేదు.
2: ఇట్ డజంట్ లుక్ హిదర్ అండ్ థిదర్. దాని
0: దృష్టి అంతా ఈశ్వరుని పైనే పెట్టింది.
2: ఇట్ కాన్సన్ట్రేటెడ్
0: కలిగినటువంటిది కాబట్టి అనిమిలైన కూడా దానికి వందనం వచ్చేసింది.
2: యాజ్ దిస్ బుల్ హాస్ గాట్ గుడ్ లుక్స్ వి వర్షిప్ ఇట్ ఆల్సో.
0: మన దృష్టి దైవం వైపు పెట్టినప్పుడు మనము ఒక ఆదర్శ పురుషులుగానే రూపొందుతాం.
2: వెన్ అవర్ లుక్స్ ఆర్ డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్ వీ బికమ్ ఐడియల్.
0: రామునుకు హనుమంతుడు సేవకుడు.
2: హనుమాన్ ఇస్ ది సర్వెంట్ ఆఫ్ రామ.
0: ఏ పని చెప్పినప్పటికీ కాదు, అవును, లేదు అనేటువంటి పదమే అతనికి రాదు.
2: హి నెవర్ సెడ్ నో ఆర్ ఎస్, నెవర్ క్వశ్చన్డ్.
0: రామును చూస్తే హనుమంతుడు ఎంత దీనుడుగా నిలుస్తాడు.
2: ఇన్ ఫ్రంట్ ఆఫ్ రామ హనుమాన్ ఇస్ వెరీ వెరీ హంబల్.
0: ఇత్త కట్టుకోడు.
2: ఇస్ వెరీ వెరీ హంబల్.
0: దీనుడు.
2: హి కన్సిడర్స్ హింసెల్ఫ్ వెరీ లో.
0: రావణుడి దగ్గరికి పోయేటప్పటికి ధీరుడు.
2: But in front of Ravana is Dheera, the one of
0: Vela. Chattavana daggara dheerudai nilchadu.
2: Before bad fellow is Dheera, the one of Vela.
0: Dheerudai nilchadu.
2: Whereas before Rama is Deena, very humble.
0: అందువల్లనే హనుమంతుణ్ణి నీవు సీతాన్వేషణకు పోయిరామని చెప్పాడు.
2: దేర్ఫోర్ హనుమాన్ ఈజ్ అసైన్డ్ దిస్ టాస్క్ టు గో ఇన్ సర్చ్ ఆఫ్ సీత.
0: కానీ హనుమంతుడు ఏమాత్రము సందేహానికి అవకాశం ఇవ్వలేదు.
2: బట్ హనుమాన్ నెవర్ డౌట్.
0: దైవాజ్ఞ,
2: ఇట్స్ గాడ్స్ కమాండ్.
0: ఆ శక్తి నాకు ఇచ్చే, నాకు చెప్పిన వాడు ఆ శక్తి కూడా తానే ఇస్తాడు.
2: ద వన్ హూ కమాండెడ్ మీ విల్ గివ్
0: మీ ది నీడెడ్ స్ట్రెంగ్. ఆ యొక్క హనుమంతునకు
2: హనుమాన్ హస్ గాట్ దట్ టైప్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఫెయిత్.
0: కోతిని ఇన్ని మైళ్ళ దూరము లంకను దాటాలని, ఈ సముద్రాన్ని దాటాలని నా చేత కాదే, ఎందుకోసం నన్ను ఇట్లా బాధ పెడుతున్నాడు రాముడు అని ఏమాత్రము విచారం చేయలేదు.
2: హీ నెవర్ వరీడ్ వాట్ ఇస్ ఇట్ దట్ హీ హస్ సెంట్ మీ సో లాంగ్, ఐ హావ్ టు క్రాస్ సో మెనీ మైల్స్ హియర్, హూ కెన్ ఐ ఎవర్ రీచ్.
0: ఆజ్ఞ చేసిన రాముడు శక్తిని కూడా తానే ఇస్తాడు.
2: రామ హూ కమాండెడ్ విల్ గివ్ ది నీడెడ్ స్ట్రెంగ్త్.
0: నీ ఆజ్ఞను శిరసా వహించడమే నా యొక్క ప్రధాన ప్రమాణము.
2: I will follow your command. That is my life, most important.
0: Namaskaram chesadu.
2: He did namaskar.
0: Velladu.
2: And he started.
0: Anaga emiti anta vishwasam gaadha vishwasamu.
2: He has got an intense faith, strong faith.
0: Ayyo ilanti detta chesedi ilanti chestano cheyenu naaku shakti undo ledu nenu ee vidhamainatundi paristhitiku పోతాను అని ఏమాత్రం సందేహానికి అవకాశం లేదు.
2: హి నెవర్ డౌటెడ్ వెదర్ హి వుడ్ బి సక్సెస్ఫుల్ ఆర్ నాట్, వెదర్ హి వుడ్ ఏబుల్ టు అకంప్లిష్ ఆర్ నాట్.
0: కానీ ఈనాటి ప్రజలంతా కూడాను,
2: దేర్ఫోర్ పీపుల్ ఈవెన్ టుడే,
0: మంచి మాట వినరు,
2: దే డోంట్ లిసన్ టు గుడ్ వర్డ్,
0: మనసిచ్చి చెప్పిన
2: హోల్ హార్టెడ్లీ ఈవెన్ ఇఫ్ యు సే గుడ్
0: మాటలట్లే చెవికి చేరు,
2: దే ఆర్ రెడీ టు హియర్ ఆల్ బ్యాడ్ థింగ్స్.
0: ఎట్టివారు నన్ను ఎరుగంగా నెత్తురా.
2: Such people, can they ever know me?
0: Yetti vidyalundi emi phalamu.
2: What is the value of this education?
0: Yetti varu.
2: Such people.
0: Yetti varu nannu eruganga nettura. Enta chaduvulundi emi phalamu.
2: What is the use of all this education? Do you think that such people will ever know me?
0: Manchi maata vinaru.
2: They don't listen to good words.
0: Manasichi cheppina.
2: Even wholeheartedly.
0: Premato. Manasuto. Cheppina appudu aa manchi maatalu vinaru.
2: With love, wholeheartedly, even if I say
0: it. Maatalante chevini cheyaru.
2: All bad things will get into ear.
0: సూటిగా వెళ్లిపోతాయి.
2: ఇట్ విల్ గో స్ట్రెయిట్.
0: ఆ చెవులో వెళ్లినటువంటివి సూటిగా వెళ్లినటువంటి మాటలు హృదయాన్ని కుచ్చుకుంటాయి.
2: దే విల్ సడన్లీ గో స్ట్రెయిట్ ఇన్ యువర్ హార్ట్.
0: ఇలాంటి కలియుగ ప్రభావము ఇంతటి అనాగరికతగా ఉంటుండాలి.
2: దీస్ ఆర్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ ఏజ్ కలి.
0: దీనిని నాగరికత అని పేరు.
2: వి కాల్ ఇట్ నాగరికత, సివిలైజేషన్.
0: సార్థకమైనటువంటిది కాదు.
2: ఇట్ ఇస్ నాట్ ద కరెక్ట్ నేమ్.
0: కలియుగం కాదు ఇది.
2: ఇట్ నాట్ కలి ఐదర్.
0: కలహయుగము.
2: ఇట్ ఇస్ కలహయుగ.
0: కల్మషయుగము. కల్మషయుగము.
2: ఇట్ ఇస్ కల్మష, పొల్యూటెడ్, ఫుల్ ఆఫ్ పాయిజన్.
0: కనుకనే ఇట్టి దీనిని మనము ఎంత సులభంగా సాధించాలి.
2: సో వీ హావ్ టు అకంప్లిష్ ఇట్ మై
0: ఈజీ. అతి సులభము.
2: హౌ డు యు సే ఇట్స్ ఈజీ?
0: భగవత్ ప్రేమకు పాత్రులు కావు.
2: డిజర్వ్. When once you receive his love,
0: ఎంతటి ఘనకార్యమైనా మనం సాధించవచ్చు.
2: యూ కెన్ అచీవ్ ఎనీ మైటీ థింగ్ ఫర్ దట్ మ్యాటర్.
0: ఇది చేతం అవుతుంది ఇది కాదు అనే సందేహానికి అవకాశం ఉంటుంది.
2: నెవర్ డౌట్ వెదర్ యూడ్ బి ఏబుల్ టు డూ ఆర్ నాట్.
0: కనుక ప్రేమకు పాత్రులు కాదు.
2: సో రిసీవ్, బి ద రెసిపియెంట్
0: ఆఫ్ గాడ్స్ లవ్. పాత్రులు కావాలి.
2: హౌ?
0: ఆ ప్రేమ మీ యందు కూడా ఉంటుండాలి.
2: దట్ లవ్ ఈస్ విత్ ఇన్ యూ.
0: ఆ రెండు ప్రేమల యొక్క ఏకత్వానికి మనం ప్రయత్నం చేయాలి.
2: యూనిఫై, కంబైన్ బోత్ ది ఫార్మ్స్ ఆఫ్ లవ్.
0: ఐ అండ్ యూ ఆర్ వన్ అని.
2: That's what's the meaning. I and
0: rendu dehamulu okka pranam.
2: Bodies are two but one life.
0: Adi nijamaina aadarshamu.
2: That's a true ideal.
0: Adi ekaatma sarvabhootaatma.
2: It is only one spirit atma present everywhere in all creatures.
0: Ekaatma.
2: Only one atma.
0: Sarvabhootaatma.
2: It's present in all creatures.
0: Enta chakkaga untundadi.
2: How easy, how nice it is.
0: Sarvavedanta grandala saramanta.
2: The essence of all sacred important texts.
0: Okka vakyana cheppudu okka sari.
2: I'll tell you at one instance the essence of all the sacred texts.
0: Sarvavedanta గ్రంథాల సారమంత.
2: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ వేదాంత
0: వాక్యాన చెప్పుదు ఒక్కసారి.
2: అట్ వన్ ఇన్స్టెన్స్ ఇన్ వన్ సెంటెన్స్ ఐ టెల్ యూ.
0: నీయందు ఉండినటువంటి ఆత్మ నేను ఒక్కటే అని మనసున నిలుపవలయు.
2: ఆత్మ ఇన్ యూ ఇస్ భగవాన్ హిమ్సెల్ఫ్. యు హ్యావ్ ఇట్ ఇన్ యువర్ మైండ్.
0: ఆత్మ భగవాన్ నేనే ఒక్కటే.
2: Atma in you and Bhagavan are one and the same.
0: All are one, be alike to everyone.
2: All are one, be alike to everyone.
0: ఇట్టి తత్వాన్ని ఏనాడు కలుగుతుందో అప్పుడే ఇది ఏకత్వం మనకు ప్రాప్తిస్తుంది.
2: ద మూమెంట్ యూ అండర్స్టాండ్ దిస్ ఎసెన్స్
0: వేదాంత గ్రంథాల సారమంతా.
2: దట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ టెక్స్ట్.
0: ఒక్క వాక్యంలో నిలిచిపోయింది.
2: ఇట్స్ ఆల్ కంటైన్ ఇన్ వన్ సెంటెన్స్.
0: అందరందున్నటువంటి ఆత్మ నీవు ఒక్కటే అనేటువంటి సత్యాన్ని నీవు విశ్వసించి.
2: ది ఆత్మ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి ఈస్ వెరీ సేమ్ యాజ్ ఆత్మ ఇన్ యూ.
0: వాడే దైవాన్ పొందడానికి అర్హుడవుతాడు.
2: హీ ఓన్లీ డిజర్వ్స్.
0: అప్పుడు దైవము అతనికే దాసుడైపోతాడు.
2: అండ్ గాడ్ బికమ్స్ హిస్ సర్వెంట్.
0: పూర్వమంతా కూడా భక్తుడు ఏ విధంగా ప్రార్థిస్తాడు?
2: వాట్ వాస్ ది ఎర్లియర్ ప్రేయర్?
0: దాసను దాసుడను కావలెనురా,
2: ఐ షుడ్ బికమ్ సర్వెంట్ ఆఫ్ సర్వెంట్స్.
0: నేని దాసులకు సేవనే చేయవలెరా,
2: ఐ షుడ్ సర్వ్ యువర్ సర్వెంట్స్.
0: దాసను దాసుడను కావలెనురా,
2: ఐ షుడ్ బికమ్ సర్వెంట్ ఆఫ్
0: సర్వెంట్స్. నేని దాసులకు సేవనే చేయవలెరా,
2: ఐ షుడ్ సర్వ్ యువర్ సర్వెంట్స్.
0: ఆలుబిడ్డలు కూడి వేళ వేళల యందు,
2: the wife and children all
0: andaru kutumbamanta kuda cheri okka thuri vela vela lo parakudunu mee yokka seva chesukunte aa maa kutumbamanta kuda nu mee yokka arpitam aipothundi.
2: The wife and children, they as a family, as a group, as a whole,
0: anduvalane bhagavantuniki bhakta paadhinudu annadu.
2: God submits himself to his devotee.
0: Bhaktuniki aadhinudu aipothadu.
2: He submits himself to a devotee.
0: Okka nimu chanamaina kuda nu taanu e maatram bhaktunu korandi mundugaina oka adugu veyadu.
2: He will not proceed without asking
0: him. అంతటి సులభప్రీయుడు భగవంతుడు.
2: God is so simple and easy.
0: అంత చాలా ప్రసన్నుడైపోయేటువంటి వాడు.
2: He just appears in front of you.
0: వెన్ననైనా కాల్చాలంటే కొంచెం వేడి చూపించాలి.
2: To melt this butter you should show.
0: కానీ భగవంతునికి ఏ వేడి చూపనక్కర్లేదు.
2: But such heat is not necessary.
0: కరిగిపోతాడు, కదిలిపోతాడు, కరిగి ప్రవహిస్తాడు.
2: God melts, God moves and proceeds much to hell.
0: ఆ ప్రేమకి.
2: What for? For that love.
0: ప్రేమ ముదిత మనసే కహో.

0: What is the use in undertaking spiritual practice sadhana without having sense control? What's the fun of yoga without having that forbearance? Why penance if you don't have peace? It amounts to putting that barren land to harvest or to try to grow crop there.
1: Vidyarthulara.
0: Students.
1: సాధనమున పనులు సమకూరు ధరలోన ప్రపంచములో ఏ రంగమునందైనను విజయాన్ని సాధించవలనన్నా దానికి సంబంధించినటువంటి కొన్ని సాధనలు సల్పియే తీరాలి.
0: ఇన్ ఆర్డర్ టు అకంప్లిష్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ వి షుడ్ సర్టన్లీ టేక్ టు ప్రాక్టీస్.
1: చీమయైనను నడచుటకు ప్రయత్నించిన కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేయగలదు.
0: ఈవెన్ ఎన్ యాంట్ ఇఫ్ ఇట్ స్టార్ట్స్ మూవింగ్ ఇట్ కెన్ గో టు మైల్స్.
1: ఎగురిటికే ఇష్టం లేకుండినా గరుడైన కూడాను రెండు అడుగులు కూడాను ముందుకు నడచలేదు.
0: ఇఫ్ ఇట్ డజంట్ వాంట్ టు ఫ్లై ఈవెన్ దట్ బర్డ్ గరుడ కెనాట్ మూవ్ ఇన్ ఎన్ ఇంచ్.
1: ప్రతి మానవుడు కూడాను సత్సంకల్పం లేక సంకల్పము తగినటువంటి ఒక సాధన లేక ఏ చిన్న కార్యమును కూడా సాధించలేడు.
0: ఎనీ మ్యాన్ ఫర్ దట్ మ్యాటర్ విదౌట్ గుడ్ థాట్ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
1: ధ్రువుడు కూడాను లేత వయస్సునందే దైవాన్ని సాక్షాత్కరించుకోవాలని సత్సంకల్పం కలిగిన తక్షణమే ఎట్టి బాధలకు ఎట్టి కష్టములకు ఎట్టి విచారములకు ఏమాత్రమును వెరువక సాధనలు సలిపి ధైర్యంతో సాహసంతో విజయాన్ని సాధించాడు.
0: Through at that tender age, he determined to see Lord appear in front of him. He was quite unmindful of all the problems and the difficulties on the way, and he has undertaken this sadhana intensely.
1: సత్సంకల్పం యొక్క పటుత్వమే కడపటికి తాను ధ్రువతారగా మారాడు.
0: That is the power in this sacred thought that could ultimately take him to the level of a star.
1: Ade vidhamugane prati manavudu kudanu vayasu kani shakti kani samarthyamulu kani e maatramu vicharinchaka drudha vishwasamuto sadhanu salipina aa karyamu chakkaga sabalikrutam kagaladu.
0: So any man for that matter should not be carried away by considerations such as age, capacities. Provided he has got full faith, he'll be able to accomplish.
1: Enta mandi charitralo meeru vini untaru.
0: You must have heard in several histories.
1: Goppa goppa mahaneeyulu kudanu aneka samvatsaramulu tapassu aacharinchi kadapatiki aa tapassu yokka shaktini kudanu kolipoyi nirashaku guriyai nispruhatopa jeevitanni kontha varakunu vyarthamu gaavinchukuntu vacharu.
0: You must have certainly known the history of certain noble souls who have taken penance, but yet they had to end up their lives in frustration and disappointment.
1: Aneka paryayamulu tapassu aacharinchi kadapatiki oorimi lekapovatam chethanu chamamu lekapovatam chethanu tana tapasshaktini kolipoyi tirigi tirigi tapassunaku velladaniki prayatnistu vachadu.
0: Though sage Vishwamitra did penance repeatedly, time and again, because he lacked the sense control, he lacked forbearance, therefore he had to repeat it.
1: Prati rangamulu kudanu sadhana atyavasaram.
0: Every field requires practice.
1: Anaganaga ragam atishayilluchunundu tinaga tinaga vepatiyanundu.
0: If you repeat again and again, you can pick up the tune of any particular musical form.
1: Inati bhajanlo paadetunte vidyarthulu kudanu ఎంతయో ప్రయత్నములు చేసి ఎన్నో విధముల సాధన చేయటం వల్లనే ఈనాడు సుస్వరంగా పాడగలుగుతున్నారు.
0: సింగర్స్ as we find them today in bhajan, they practiced a lot, therefore they are able to sing melodiously.
1: దుర్వాసుడు మహాశక్తి సంపన్నుడు.
0: దుర్వాసా is highly powerful.
1: మహాతపస్ సంపన్నుడు.
0: The one of deep penance.
1: కానీ అతని యందు శమము అనేటువంటిది దుర్బిణి పెట్టి చూసినా గానీ కనిపించదు ఎక్కడ.
0: Even if you watch with the help of a lens, we don't find the control over the senses a fraction.
1: Athaniki ati kopamu
0: He's full of anger and fury.
1: శాంతి అనేటువంటిది అతనిలో కానరాదు.
0: There's no trace of peace in him.
1: కనుకనే అతని పేరుకు ఏమాత్రమును కీర్తి ప్రతిష్టలు లేకపోయినది.
0: Therefore, Durvasa has not earned any repute for himself.
1: కారణం శాంతిని లేకపోవటమే.
0: The reason is he has no peace.
1: ఎన్ని తపస్సులు చేసినప్పటికీ, ఎంత శక్తిని సంపాదించినప్పటికీ శాంతియే లేకుండినా సర్వమును తాను కోల్పోతాడు.
0: One might undertake penance and have all the faculties and power, but without peace it's all useless.
1: క్షమము కూడాను అత్యవసరము.
0: Along with peace, forbearance is also required.
1: క్షమ సత్యము క్షమ ధర్మము క్షమ వేదము క్షమ అహింస

0: It is this forbearance that is truth. It is dharma. It is Veda. It is all sacred ritual for that matter.
1: Chamamu prati manavuni kudanu pradhanamainatuvanti yokka netramu.
0: Forbearance is the main eye to every person.
1: Ee annintiki kudanu sarva vidhamainatuvanti sadhanalu kudanu prema pradhanamaina pranamu.
0: For all the spiritual practices, love is the life.
1: ఈ ప్రేమనే లేకుండా జీవితమే లేదు.
0: Bereft of love, there is no life.
1: కనుకనే ఈ ప్రేమ తత్వాన్ని మనం చక్కగా గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
0: Therefore, we have to understand the nature of love and conduct ourselves.
1: జీవితంలో life is love, enjoy it అన్నాడు ఒక పిల్లవాడు.
0: This boy said, life is love, enjoy it.
1: Life is a dream, realize it.
0: Life is a dream, realize it.
1: కానీ ఏది డ్రీమ్?
0: వాట్ ఈస్ ఎ డ్రీమ్?
1: లైఫ్ అంతా డ్రీమే.
0: హోల్ లైఫ్ ఈస్ ఎ డ్రీమ్.
1: ఇప్పుడు పగటి వేళ యందు మీరందరూ కూర్చొని స్వామి యొక్క సందేశాన్ని శ్రవణం చేస్తున్నారు.
0: యు హావ్ బీన్ లిసనింగ్ టు భగవాన్స్ డిస్కోర్స్ ఇన్ దిస్ బ్రాడ్ డే లైట్ డే టైం.
1: ఇది డ్రీమ్ కాదు.
0: దిస్ ఇస్ నాట్ ఎ డ్రీమ్.
1: కన్నులతో చూస్తున్నాము.
0: యు సీ విత్ యువర్
1: చెవులతో వింటున్నాము.
0: యు లిసన్ విత్ యువర్
1: మనస్తో అనిపించుకుంటున్నాము.
0: యు ఆల్సో థింక్ విత్ యువర్ మైండ్
1: హృదయాన్ని కరిగింపజేసుకుంటున్నాం.
0: And your heart melt listening to the talk.
1: ఈ మార్పులు కూర్పులన్నీ కూడాను ప్రత్యక్ష ప్రమాణములే.
0: All these changes are direct evidence.
1: అని మీరు భావిస్తున్నారు.
0: Though you feel.
1: కానీ ఎంతవరకు ఇది ప్రత్యక్ష ప్రమాణం?
0: To what extent it is a direct proof?
1: రాత్రి తిరిగి భుజించి పండుకున్న తర్వాత
0: After taking your dinner when you sleep.
1: ఈ ప్రత్యక్షమంతా కూడాను పరోక్షమైపోతుంది.
0: All that you see will vanish.
1: ఆ స్వప్నము లోపల అనేక విధమైనటువంటి యొక్క ఆనందములు దుఃఖములు రెండు సంభవిస్తుంటాయి.
0: There in the dream again, you are put to loss, profit,
1: కానీ ఆ దుఃఖములు ఆనందములు ఎంతవరకు ఉంటుంటాయి? డ్రీమ్ ఉండినంత వరకు మాత్రమే ఉంటుంటాయి.
0: All your experiences in the dream would last until you are in that state.
1: తిరిగి జాగ్రత్తకు వచ్చిన తక్షణమే అదంతా కూడాను అసత్యంగా రూపొందుతుంది.
0: The moment you are awake, everything turns a lie.
1: కనుక ఈ పగటి వేళయందు రాత్రి నిద్ర లేదు, రాత్రి కలలు లేవు.
0: Therefore in the day dream, daylight, you don't have any dream. There in the dream, you don't have any
1: daytime
0: experience either.
1: ఈ పగటి అనుభూతిని మనకు ఏమాత్రం కూడా స్మరించవు.
0: There in the night dream, you don't think of your day to day experiences.
1: కాబట్టి ఇది డే డ్రీమ్, అది నైట్ డ్రీమ్.
0: Therefore this is day dream and there's a night dream.
1: ఈ డే డ్రీమ్ లో నైట్ డ్రీమ్ లేదు.
0: In this day dream there is no night dream.
1: Night dream lo day dream
0: ledu. There in the night dream there is no day dream.
1: Kaani night dream day dream lo rendintilo kuda nee unnavu.
0: However both in the night dream and the day dream you are there.
1: Kanukane you are omnipresent.
0: So you are omnipresent.
1: Kanuka ivu rendu kuda nu dream de.
0: So both are dream.
1: Kanukane raatri pagalu rendu dream lainappudu life is dream.
0: So when day and night are equally dreams life is a dream.
1: Kanukane realize it.
0: Realize it.
1: Adi a religion.
0: That is religion.
1: Religion anaga realize is religion.
0: To realize is religion.
1: Yedi satyamu ani gurtinchadame mana yokka religion.
0: To know the truth is religion.
1: Ee annintikunu kudanu premane pradhanamu.
0: For all love is essential.
1: Kathinamaina adavulu yendu krura mrugamulu sancharinchetundi karadavulu yendu aneka mandi rishulanta kudanu tapassu chestu kalam gaduttu vacharu.
0: In thick forests full of wild animals you find sages doing penance.
1: అనేక విధమైన క్రూర మృగములు అంతా కూడా అందులో సంచరిస్తూ వచ్చాయి.
0: You find all cruel wild animals move about in the
1: కానీ ఋషుల దగ్గర ఏ పిస్టల్ కానీ ఏ తుపాకులు కానీ ఏ కత్తులు కానీ ఏ ఇవి కానీ ఒక్కటి ఆయుధాలు లేవు.
0: Sages do not carry with them pistols or rifles or swords or knives.
1: కానీ ఈ ఋషులు ఆ మృగములు రెండు కూడాను సమంగానే జీవిస్తూ వచ్చాయి ఆ కాలడవులందు.
0: However, the saints and the wild animals, they lived in perfect harmony together.
1: ఇట్టి క్రూర మృగములను చూచి ఋషులు భయపడలేదు. ఋషులను చూచి మృగములు భయపడలేదు.
0: These wild animals are not afraid of the saints, nor the saints of the wild animals.
1: ఋషులు యందు పరిపూర్ణ ప్రేమ ఉండటం చేతనే ఆ ప్రేమ ప్రభావమే ఈ క్రూర మృగములు యందు కూడాను సంచరించి తద్వారా క్రూర మృగములు కూడాను ప్రేమ స్వరూపాన్ని ధరించాయి.
0: The saints are embodiments of love and the effect of love has gone down percolated into the wild animals around.
1: కనుకనే ఎట్టి సంఘము అట్టి ప్రభావం మనలో ఆవిర్భవిస్తుంటాడు.
0: యాజ్ ఇస్ ది కంపెనీ సో ఇస్ ది ఎఫెక్ట్.
1: కనుకనే టెల్ మీ యువర్ కంపెనీ ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: టెల్ మీ యువర్ కంపెనీ ఐ షెల్ టెల్ యూ వాట్ యు
1: ఆర్. మనం మంచి వారితో సహవాసం చేసినప్పుడు మన గుణములు కూడా మంచివిగానే ఉంటాయి.
0: And once we are in good company, we'll have good qualities.
1: కనుక అన్నింటి కూడాను ప్రేమనే ప్రధానము.
0: Of all, love is important.
1: కానీ ఈ ప్రేమనే పరమాత్మ స్వరూపం.
0: Love is God.
1: Live in love.
0: Live in love.
1: ఈ ప్రేమ యందే మనం జీవించాలి.
0: We have to live in love.
1: ఇటలీ లోపల గొప్ప వయలనిస్ట్ ఆంటోనీ ఉండేటువంటి వాడు.
0: There in Italy, a very great violinist. By name Anthony was living.
1: ఈ ఆంటోని వయలిన్ అంటే చాలా గొప్ప పేరు.
0: And the violin of Anthony was highly reputed.
1: కానీ ఒకనాడు ఈ యొక్క వయలిన్ చేయడానికి ప్రారంభించాడు. ఒక సంవత్సరం కాలాన్ని తీసుకున్నాడు.
0: Anthony takes one full year to make one violin.
1: అతని స్నేహితులు వచ్చి, ఆంటోని నీవు కుటుంబీకుడవు కానీ ఒక సంవత్సరంలో ఒక వయలిన్ తయారు చేస్తే దీని వల్ల వచ్చేటువంటి ఆదాయం ఏమిటి?
0: His friend came and said, Anthony, if you take one full year to make one violin, what is the profit?
1: నీ కుటుంబాన్ని ఏ రీతిగా నీవు సంరక్షించుకోగలవు?
0: How can you take care of your family?
1: నీ కాలం ఏ రీతిగా శాంతిగా జీవించగలవు?
0: How can you live in peace?
1: అప్పుడు ఆంటోని చెప్పాడు.
0: Then Anthony said,
1: My friend, పరమాత్ముడు పూర్ణ స్వరూపుడు.
0: God is full.
1: పరిపూర్ణ స్వరూపుడు పరమాత్ముడు.
0: God is full.
1: కనుకనే మానవుడు చేసే ప్రతి చిన్న కార్యం కూడాను పరిపూర్ణంగానే ఉంటుండాలి.
0: As God is one of perfection, whatever man does should be one of perfection too.
1: పరిపూర్ణ పరమాత్మకు పరిసంతృప్తి కలుగుతుంది.
0: There only God, who is the embodiment of perfection, will be satisfied.
1: కనుకనే నా కుటుంబం యొక్క తృప్తి కోసం నేను ఈ వయలిన్ చేయటం లేదు.
0: I don't make this violin to satisfy my family.
1: నా జీవితం యొక్క ఆనంద నిమిత్తమై నేను ఈ వయలిన్ చేయటం లేదు.
0: I am not making this violin for my happiness.
1: పరిపూర్ణుడైన పరమాత్మ తృప్తికై నేను ఈ వయలిన్ చేస్తున్నానన్నాడు.
0: ఐ మేక్ దిస్ వయలిన్ టు సాటిస్ఫై గాడ్ హూజ్ ఎంబోడిమెంట్ ఆఫ్ పర్ఫెక్షన్.
1: అనగా ప్రతి మానవుడు కూడాను ఏ పని చేసినప్పటికీ ఇది భగవత్ సంతృప్తి కోసం చెయ్యాలి.
0: సో ఎవ్రీ మ్యాన్ వాట్ ఎవర్ హి డస్
1: దీనిని పురస్కరించుకుని ఏ వేదము సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అన్నది.
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ దట్ ఆల్ యాక్షన్స్ మస్ట్ బి ఆఫర్డ్ సో యాస్ టు ప్లీజ్ గాడ్.
1: కనుక మనము శాంతి లేకుండా ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఈ సాధనలన్నీ కూడా నిరుపయోగమైపోతాయి.
0: సో ఇఫ్ వి డూ సాధన స్పిరిచువల్ ప్రాక్టీస్ వితౌట్ పీస్ విదిన్
1: లేకుండా మనం ఎన్ని యోగములు చేసినప్పటికీ శరీర శ్రమలకు మాత్రమే గురి అవుతాం కానీ ఆత్మశాంతిని ఏమాత్రం మనం అందుకోలేము.
0: వితౌట్ పేషెన్స్ ఇఫ్ యూ టేక్ టు యోగా ఇట్ ఈస్ ఆల్ ఫిజికల్ ఎగ్జర్షన్ బట్ ఇట్ విల్ నాట్ బి యూస్ఫుల్.
1: కానీ సంతృప్తి లేకుండా శాంతి లేకుండా ఇంత జపం చేసినప్పటికీ ఇది కేవలం ఒక విధమైనటువంటి కృత్రిమైనటువంటి జపంగా రూపొందుతుంది కానీ దైవ ప్రీతిగా జపం రూపొందదు.
0: వితౌట్ కంటెంట్మెంట్ అండ్ పీస్ వాట్ ఎవర్ యు మెడిటేట్ ఇట్స్ ఆల్ యూస్లెస్.
1: కనుక మనము చేసేటివన్నీ కూడాను భగవత్ ప్రీత్యార్థంగా మనం చేయడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఆఫర్ ఆల్ అవర్ యాక్షన్స్ టు గాడ్.
1: ఏ చిన్నది చేసినప్పటికీ చాలు.
0: Doesn't matter even if what we are small.
1: అదంతా కూడా నువ్వు మనం భగవంతుడు ఎప్పుడు నువ్వు క్వాలిటీ చూస్తారు కానీ క్వాంటిటీ చూడదు.
0: గాడ్ విల్ గో బై ద క్వాలిటీ అండ్ నాట్ క్వాంటిటీ.
1: గంగ గోవు పాలు గంటెడైన చాలు కడవడైన ఏల కరము పాలు.
0: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యూ గాట్ స్పూన్ ఫుల్ ఆఫ్ ది వాటర్ ఆఫ్ గ్యాంజెస్ ఆఫ్ కౌ మిల్క్ వై బ్యారల్స్ ఆఫ్ డాంకీ మిల్క్.
1: కనుకనే మనము ఎంతో గొప్ప సాధన చేస్తున్నాము. ఒక గంట సేపు నేను జపానికి కూర్చున్నాను ధ్యానం చేశాను. ఈ గంట సేపు కూర్చున్నావే కానీ ఎంతసేపు మనసు నిలిచింది?
0: యు సే దట్ ఐ మీన్ మెడిటేషన్
1: ఒక్క క్షణమైన మనసు నిలవలేదు.
0: యు కెనాట్ కంట్రోల్ కీప్ యువర్ మైండ్ స్టడీ ఫర్ ఎ మోమెంట్.
1: నీవు వ్యర్థం చేస్తున్నావు.
0: యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం లైక్ దిస్.
1: కనుక నీవు చేసే ప్రతి పని కూడాను భగవత్ కార్యంలేగా భావించు.
0: టేక్ ఎవ్రీ వర్క్ యాస్ గాడ్స్ వర్క్.
1: ఇది సరియైనటువంటి సులభమైనటువంటి సున్నితమైనటువంటి ఒక మార్గము.
0: దిస్ ఇస్ సాఫ్ట్ ఈజీ కరెక్ట్ ఎగ్జాక్ట్ పాత్.
1: కనుక ఈజీ పాత్ ను వదిలిపెట్టి మనము ఎందుకు ఈ శ్రమలకంతా మనం గురి కావాలి?
0: లీవింగ్ దిస్ ఈజీ పాత్ వై డూ యూ ఫాలో రఫ్ టఫ్ పాత్.
1: నీ ఇంటి పనులు నీవు చేసుకుంటున్నావు ఇవన్నీ కూడా భగవత్ కర్మలేగానే భావించు.
0: అటెండ్ యువర్ హౌస్ హోల్డ్ వర్క్ అండ్ టేక్ ఇట్ యాస్ డివైన్.
1: ఎక్కనగా భగవంతుడు నీ హృదయవాసి.
0: గాడ్ డ్వెల్స్ ఇన్ యువర్ హార్ట్.
1: కనుకనే ఈ యొక్క దేహం అనేటువంటి దీనిలో ఏ కార్యం చేసినప్పటికీ తన ద్వారానే జరుగుతుండాలి.
0: So whatever you do with this body, take it that it is God who does it.
1: చూచే కన్నులంతా కూడాను తన ద్వారానే చూడగలుగుతుంది అది.
0: Eyes see because of God.
1: చెవులు కేవలం లౌడ్ స్పీకర్స్ మాదిరి కనిపిస్తున్నాయి కానీ ఆ చెవుల్లో ఉన్నటువంటి ఒక దివ్య శక్తి దైవం యొక్క శక్తియే.
0: The ears appear as loud speakers, but it's the divine power that's responsible for audition.
1: కనుక మన ఇంద్రియములన్నీ కూడాను దైవ సంబంధమైనటువంటి ఒక కర్మేంద్రియములే.
0: So all our senses are divine.
1: కనుక ఏ ఇంద్రియములతో చేసినటువంటి పని అయినప్పటికీ భగవత్ ప్రీత్యార్థంగా చేసినట్టుగా భావించాలి.
0: వాట్ ఎవర్ వి మే డూ విత్ దీస్ సెన్సెస్ వి షుడ్ డూ ఇట్ సో
1: ఎవరి తృప్తి కోసం నేను చేస్తున్నామని చక్కగా విచారం చేస్తే ఇది తన తృప్తి కోసమే చేస్తున్నాడు.
0: ఇఫ్ యు రియల్లీ ఎంక్వైర్ ఫర్ హూ సాటిస్ఫాక్షన్ యు ఆర్ డూయింగ్ ఇట్ తానంటే ఎవరు
1: తానంటే ఎవరు
0: హూ ఆర్ యూ
1: దేహమా తాను
0: ఆర్ యు ద బాడీ
1: కాదు
0: నో
1: దేహమే తానైతే దిస్ ఇస్ మై బాడీ అని ఎందుకు అనాలి.
0: ఇఫ్ యు ఆర్ ద బాడీ దెన్ వై షుడ్ సే దిస్ ఇస్ మై బాడీ.
1: నీవే మనసైతే దిస్ ఇస్ మై మైండ్ అని ఎందుకు అనాలి.
0: ఇఫ్ యు ఆర్ ద మైండ్ వై షుడ్ యు సే
1: మై బాడీ మై మైండ్ అంటే ఈ మై అనేటువంటిది ఎవరు.
0: ఇఫ్ యు సే మై బాడీ మై మైండ్ దెన్ హూ ఇస్ దిస్ మై.
1: యు ఆర్ నాట్ ది బాడీ యు ఆర్ నాట్ ది మైండ్
0: యు ఆర్ నాట్ ద బాడీ యు ఆర్ నాట్ ద మైండ్
1: యు ఆర్ ది మాస్టర్
0: యు ఆర్ ద మాస్టర్.
1: కనుక మైండ్ సెన్సెస్ బాడీ ఇవన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్స్.
0: సో మైండ్ సెన్సెస్ బాడీ ఆర్ ఇన్స్ట్రుమెంట్.
1: కనుక ఈ ఇన్స్ట్రుమెంట్స్ తో కూడాను అంతా చేరి ఆత్మ చైతన్య స్వరూపమైనటువంటి భగవంతుడే చేస్తున్నాడు.
0: యు ఫైండ్ ద డివైన్ అవేర్నెస్ డివైన్ పవర్ వర్కింగ్ త్రూ దీస్ సెన్సెస్. అందరి
1: ఎందుకు నువ్వు ఈ చైతన్య స్వరూపమే ఇమిడి ఉంటుండాలి.
0: దిస్ డివైన్ అవేర్నెస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: నో కాన్షియస్
0: కాన్షియన్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: కనుక ఈ కాన్షియన్స్ అనేటువంటిది లేకుండా ఏ వ్యక్తి కూడాను ఏ ప్రాణి కూడాను ఈ జగత్తులో ఉండడానికి వీలు కాదు.
0: వితౌట్ దిస్ కాన్షియన్స్ నో లివింగ్ క్రీచర్ కెన్ లివ్ ఆన్ ఎర్త్.
1: కనుకనే సర్వులు ఎందుకు కూడాను ఈ కాన్షియన్స్ అండి చైతన్య స్వరూపులైనటువంటి ఈశ్వరుడు ఉన్నాడు.
0: Therefore in everyone there is consciousness
1: nidam jagat jagatanta kudanu daiva swarupame.
0: The entire universe is divine.
1: Ishara sarvabhutanam
0: God is present in all.
1: Chusara kanukane bhagavantudu evarindu unnante andar yendu untunnadu.
0: If you say where is God you will know that he is in all.
1: Aithe
0: however
1: enduku kanipinchakoodadu.
0: Why don't you see him?
1: Pillalu meeku andarki telusunu.
0: All students
1: అనేక రకమైనటువంటి జపమాలలు ఉంటుంటాయి.
0: యు ఫైండ్ టాలిస్మన్ జపమాల
1: కొన్ని తులసి జపమాలలు ఉంటుంటాయి.
0: యు ఆల్సో తులసి మాల
1: కొన్ని లోటస్ సీడ్స్ జపమాల ఉంటుంటాయి.
0: అండ్ యు ఆల్సో ద మాల మేడ్
1: ఆఫ్ కొన్ని రుద్రాక్ష జపమాల ఉంటుంటాయి.
0: సమ్ ఆర్ మేడ్ ఆఫ్ రుద్రాక్ష
1: కానీ కొన్ని స్ఫటిక జపమాలలు ఉంటుంటాయి.
0: యు ఆల్సో మేడ్ ఆఫ్ క్రిస్టల్స్
1: అన్నింటి ఎందు కూడా నువ్వు దారం ఒక్కటే చేరి ఉంటుంది.
0: వాట్ ఎవర్ మే బి ద వన్ మేకింగ్ ఆఫ్ ద
1: రుద్రాక్షలో ఉన్నటువంటి ఒక దారము మనకు కనిపించదు.
0: యూ డోంట్ ఫైండ్ ద థ్రెడ్ ఇఫ్ ఇట్స్ వన్ మేడ్ అప్ ఆఫ్ రుద్రాక్ష.
1: లోటస్ సీడ్స్ లో ఉండేటువంటి ఒక దారం మనకు కనిపించదు.
0: నార్ ద థ్రెడ్ ఆఫ్ వన్
1: తులసి పూసల యందు ఉండేటువంటి దారం మనకు కనిపించదు.
0: నాట్ ఇన్ ఆఫ్ తులసి
1: కానీ స్ఫటిక యందు ఉండేటువంటి దారం మాత్రమే మనకు కనిపిస్తుంది.
0: బట్ ద వన్ మేడ్ అప్ ఆఫ్ క్రిస్టల్స్ విల్ హెల్ప్ యు నో ద థ్రెడ్.
1: అందరు కూడాను మానవాకారులే.
0: So all are human in form.
1: కానీ
0: బట్
1: అందులో ఎవరి పరిశుద్ధమైనటువంటి యొక్క స్ఫటికం వలె ఉంటున్నటువంటి హృదయం ఉందో అక్కడ మాత్రమే బ్రహ్మ అనే సూత్రము కనిపిస్తుంది.
0: బట్ ద వన్ విత్ ద ప్యూర్ అండ్ సీక్రెట్ హార్ట్ విల్ హెల్ప్ అస్ టు సీ ద థ్రెడ్ ఆఫ్ బ్రహ్మన్ విద్ ఇన్ యాజ్ సంథింగ్ లైక్
1: కనుకని సర్వులు ఎందు ఉండినటువంటిది బ్రహ్మ సూత్రమే. సూత్రం అనగా దారము.
0: So in everyone there is present
1: this Brahma అనేటువంటి దారమే సర్వులు ఎందు చేరి ఉంటుండాలి.
0: This thread of Brahman is present in everyone.
1: కనుక మనము చూడాలనుకున్నప్పుడు మన హృదయాన్ని స్ఫటికంగా చక్కగా పరిశుద్ధమైన రీతిగా పెట్టుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు సీ వీ షుడ్ మేక్ అవర్ హార్ట్స్ ప్యూర్ అండ్ క్లీన్ లైక్ ఎ క్రిస్టల్.
1: పరిశుద్ధమైనటువంటి స్ఫటికంగా ఉండినప్పుడే ఇందులో బ్రహ్మతత్వం మనకు గుర్తింపజేయడానికి వీలవుతుంది.
0: ఇట్స్ వెరీ క్లియర్ అండ్ ప్యూర్ లైక్ ఎ క్రిస్టల్ యూ విల్ బి ఏబుల్ టు సీ ద బ్రహ్మన్ విద్ ఇన్.
1: ఈనాటి మానవుడు జపములు చేస్తున్నాడు ధ్యానములు చేస్తున్నాడు యోగానికి కూర్చుంటున్నాడు అనేక విధమైనటువంటి ఫిజికల్ ఇన్స్ట్రక్షన్స్ తో అనేక సహాయం చేసుకుని తర్వాత అనేక ఆసనాలు చేస్తున్నాడు.
0: టుడే మ్యాన్ హాస్ బీన్ అండర్టేకింగ్ ద పెనెన్స్ మెడిటేషన్ యోగిక్
1: ఎక్సర్సైజ్.
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్
1: మన ఎందు ఉన్నటువంటి యొక్క దుర్గుణములు దురాలోచనలు దుర్బుద్ధులు పోవాలి.
0: వీ షుడ్ సీ దట్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ బ్యాడ్ యాక్టివిటీస్ బ్యాడ్.
1: మానవునకు ప్రధానమైనటువంటి సూత్రాన్ని అందించేటువంటిది రామాయణము భాగవతము భారతము.
0: ద మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్ ఆర్ రివీల్ టు అస్ బై దీస్ త్రీ టెక్స్ట్
1: రామాయణము భాగవతము భారతాన్ని ఏమని పిలుస్తూ వచ్చారు పండితులు?
0: How are they called by Pandit?
1: Kama krodha lobhamulu ani pilistu vacharu.
0: These three symbolize three qualities, the kama desire.
1: Ramayana kamamu.
0: Ramayana stands for kama desire.
1: Ante emiti inta pavitramainatundi charitranu kamam ani cheptunnara ani meeru vicharinchavachunu vichitranga vinavachunu.
0: You may take it funny when we call that Ramayana symbolizes
1: desire. Ee Ramayanamku moola karanamu Ravanude. Ravanuni yokka kamame ee yokka Ramayananiki moola karanam. Ramayanamantakunu Ravanu yokka durgunamee kuntuntundi.
0: The entire Ramayana speaks of the bad qualities of Ravana, the desire of Ravana.
1: Kanuka kamamu anetundi ee Ramayanamlo unnatundi Ravanude.
0: So Ramayana signifies this desire of Ravana.
1: Krodhamanaga Bhagavatamu.
0: Krodha the
1: ee Bhagavatamlo emiti untundadi.
0: What do you find in Bhagavata?
1: Hiranyakashipudu Hiranyakshudu Bhagavantuni paina maha krodhamu.
0: Hiranyaksha is full of fury and anger.
1: ఈ భగవంతుని పైన ద్వేషము క్రోధము పూనినటువంటి వాడు కనుకనే హిరణ్యకశిపుడికి ఏ మాత్రం కూడాను ముందు వెనుక విచక్షణ జ్ఞానం లేకుండా దాన్ని కోల్పోయి ఆ యొక్క క్రోధం చేతనే సర్వమును కూడాను కోల్పోయాడు.
0: హిరణ్యకశిపు హాస్ నో సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆర్ డిస్క్రిషన్. హి హాడ్ ఫుల్ హేట్రెడ్ అండ్ యాంగర్ ఫర్ గాడ్. దేర్ఫోర్
1: భాగవతం అనేటువంటిది హిరణ్యకశిపుని యొక్క చరిత్ర.
0: సో భాగవత ఈజ్ ద స్టోరీ ఆఫ్ హిరణ్యకశిపు.
1: భారతము
0: భారత
1: ధర్మమూర్తులైన పాండవులకు సూదిమను మోపడానికి కూడా అవసరం ఈ స్థలం కావాల్సినంత స్థలం కూడా ఇవ్వలేకుండా పోయాడు దుర్యోధనుడు.
0: దుర్యోధన వాస్ నాట్ ప్రిపేర్ టు షేర్ ఈవెన్ దట్ ఫ్రాక్షన్ లిటిల్.
1: ఇతనే లోభి.
0: హి ఇస్ వన్ ఆఫ్ మై మైజర్లీనెస్.
1: లోభము ఈ మూడే రామాయణ భాగవతం భారతానికి మూల కారణాలు.
0: దెర్ఫోర్ డిజైర్ యాంగర్ గ్రీడ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్
1: ఈ ముగ్గురు గతి ఏమైపోయింది.
0: వాట్ హ్యాపెన్ టు దెమ్ అల్టిమేట్లీ.
1: రావణుని గతి ఏమైపోయింది.
0: వాట్ హ్యాపెన్ టు రావణ.
1: ఈ విధమైనటువంటి సర్వశక్తులు ఉండినటువంటి ఒక రావణుడు
0: రావణ విత్ ఆల్
1: ఈ స్వల్పమైన అవిష్టానికి గురి అయిపోయి
0: బికాస్ యువర్ సబ్జెక్ట్ టు లో డిజైర్
1: తన రాజ్యమును తన బంధువులను తన సర్వస్వాన్ని కూడా కోల్పోయాడు.
0: హీ లాస్ట్ హిస్ కింగ్డమ్ అండ్ రిలేషన్స్ అండ్ ఎవ్రీథింగ్.
1: ఇంకా హిరణ్యకశిపుడు.
0: దెన్ హిరణ్యకశిపు.
1: హిరణ్యకశిపుడు దైవం పైన ద్వేషము క్రోధము
0: యాంగర్
1: హరి అనగా మండిపోయేటువంటి వాడు ఈ హిరణ్యకశిపుడు.
0: హిరణ్యకశిపుడు ది మూమెంట్ హియర్స్
1: కన్న కొడుకు పైన కూడా దయాదాక్షిణ్యం లేకుండా హింసలు పెడుతూ వచ్చాడు.
0: హీ డిడ్ంట్ హావ్ ఎనీ కంపాషన్ కైండ్నెస్ ఫర్ హిజ్ ఓన్ సన్.
1: ఈ క్రోధం అనేది విచక్షణ జ్ఞానమే కోల్పోయింది.
0: హీ హాడ్ నో సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: కట్టగడబడికి ఏమైపోయాడు.
0: వాట్ హ్యాపెన్ అట్ ది ఎండ్.
1: తాను అన్ని విధములు కూడాను అపకీర్తుల పాలైపోయి అన్ని విధాల భ్రష్టుడైపోయాడు సర్వశక్తులు ఉంటుకున్నాడు.
0: అల్టిమేట్లీ హీ గాట్ ద బ్యాడ్ నేమ్ అండ్ రూయిన్డ్ హింసెల్ఫ్.
1: పంచభూతములు కూడా అస్తగతం గావించుకున్నటువంటి వాడు హిరణ్యకశిపు.
0: హిరణ్యకశిపు కుడ్ హ్యావ్ ద కంట్రోల్ ఓవర్ ఆల్ ద ఫైవ్స్ అండ్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఇన్ని సంపాదించి ప్రయోజనం ఏమిటి.
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ అక్వైరింగ్ ఆల్ దిస్.
1: ఏ మాత్రం కూడా విజయాన్ని సాధించలేకపోయాడు.
0: హి వాస్ నాట్ ట్రయంఫెంట్ ఫైనలీ.
1: ఇంకా లోభము.
0: దెన్ ది గ్రీడ్.
1: ఇంత దురాశతో ఉండినటువంటి యొక్క దుర్యోధనుడు.
0: దుర్యోధన టూ మచ్ ఆఫ్ డిజైర్ అంబిషన్.
1: ఈ దురాశ వల్లనే అన్ని విధముల అపజయాన్ని పొంది తన 100 మంది సోదరులు కూడా కోల్పోయాడు.
0: బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ డిజైర్ హీ లాస్ట్ ఆల్ హిస్ బ్రదర్స్.
1: కానీ ధర్మమూర్తులైనటువంటి పాండవుల పైన కృష్ణుడి పైన కూడా ద్వేషం పొందుతూ వచ్చాడు.
0: బికాస్ ఆఫ్ దిస్ హీ హ్యాడ్ హేట్రెడ్ ఫర్ పాండవస్ అండ్ కృష్ణ ఆల్సో.
1: కృష్ణుడి పైన విశ్వాసం ఉండినట్టుగానే నటించాడు కానీ
0: హీ ప్రిటెండెడ్ యాస్ ఇఫ్ హి హస్ గాట్ ఫెయిత్.
1: విశ్వాసం లేదు.
0: నో ఫెయిత్ దేర్.
1: కారణం ఏమిటి.
0: వై
1: పాండవుల పక్షం ఉంటున్నాడని చెప్పిన ఉద్దేశంతో కృష్ణుడి పైన కూడా ద్వేషం పొందుతూ వచ్చాడు దుర్యోధనుడు.
0: యాజ్ కృష్ణ వాస్ బై ది సైడ్ ఆఫ్ పాండవర్స్ దుర్యోధన డిడ్ నాట్ లైక్ దిస్.
1: ఈ మూవరు కూడాను దైవ ద్వేషులే.
0: ఆల్ ది త్రీ హెడ్ కంప్లీట్ హేట్రెడ్ ఫర్ గాడ్.
1: కనుక కామక్రోధ లోభములు మూడు కూడాను దైవానికి ఒక ద్వేషులే.
0: దేర్ఫోర్ ద డిజైర్ యాంగర్ అండ్ గ్రీడ్
1: ఇది పవిత్రమైనటువంటి పరతత్వమునకు ఒక ద్వారములు.
0: There are a sort of doors towards the spirituality.
1: ఇవి నిరంతరం కూడాను మూయబడి ఉంటుంటాయి.
0: They are closed completely.
1: మోక్షమునకు పరమ శత్రువులు ఈ మూడే.
0: They are the enemies to liberation.
1: ఏమిటి ఈ మోక్షము.
0: What is this మోక్ష liberation?
1: ఈ మోక్షం ఎక్కడ కైలాసమా లేక స్వర్గమా ఇంకే విధమై వైకుంఠమునందుందా.
0: Is it Kailasa or Vaikuntha or heaven?
1: కనుకనే ఈ మోక్షం అనగా ఏమిటి. మోహక్షయమే మోక్షము.
0: మోక్ష The liberation means mohakshaya, detachment.
1: కనుక ఈ మన మోహాన్ని మనం క్రమక్రమేణా తగ్గించుకుంటే అదే మనకు మోక్షం ప్రత్యక్ష మోక్షం.
0: When we develop this detachment, it is direct liberation moksha.
1: కనుకనే ఒకానొక సమయంలో నారదుడు విష్ణువు ప్రశ్నించాడు.
0: At one time Narada asked Vishnu.
1: స్వామి నేను నిరంతరం కూడా మీ దర్శన నిమిత్తమై ఎక్కడ ఉంటే అక్కడంతా వస్తున్నాను.
0: స్వామి ఐ కమ్ and visit you to have your
1: darshan. ఏదైనా చాలా అవసరమైనటువంటి పని ఏర్పడుతుంది.
0: సపోజింగ్ దేర్ మే బి టైమ్ ఆఫ్ ఎమర్జెన్సీ అర్జెన్సీ,
1: మిమ్మల్ని మీకు దర్శించాలనుకుంటే, మీకు వార్తను పంపించాలనుకుంటే, మీది ఎక్కడ హెడ్ ఆఫీస్ అని అడిగారు.
0: ఇన్ ఆర్డర్ టు సీ యూ అండ్ సెండ్ ద మెసేజ్,
1: కైలాసమా మీకు, స్వర్గమా మీకు, ఏది మీ యొక్క హెడ్ ఆఫీస్ అని చెప్పి అన్నారు.
0: వేర్ ఇస్ యువర్ హెడ్ ఆఫీస్? వాట్ ఈస్ యువర్ హెడ్ ఆఫీస్? వైకుంఠ ఆర్ స్వర్గ ఆర్ కైలాస?
1: అప్పుడు విష్ణు చెప్పాడు, నారద నా అడ్రస్ నువ్వు రాసుకోమన్నాడు.
0: విష్ణు సెడ్ టేక్ డౌన్ మై అడ్రస్ నారద.
1: మద్భక్త యత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. నారద
0: నారద,
1: ఈ వైకుంఠము, ఈ కైలాసము, ఈ స్వర్గము, ఇవన్నీ బ్రాంచ్ ఆఫీస్.
0: వైకుంఠ, కైలాస, హెవెన్ దే ఆర్ బ్రాంచ్ ఆఫీసెస్.
1: నా హెడ్ ఆఫీసు మద్భక్త,
0: మై హెడ్ ఆఫీస్,
1: నా ప్రియమైన భక్తులు ఎక్కడ నన్ను స్మరిస్తుంటారో తత్ప్రతిష్టామి నారద, అక్కడ నేను ప్రతిష్టయ్యే ఉంటుంటాను.
0: వేర్ ఎవర్ మై డివోటీస్ సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ మై గ్లోరీ, ఐ ఇన్స్టాల్ మైసెల్ఫ్ దేర్.
1: నేను ప్రొసెషన్ విగ్రహాన్ని.
0: ఇన్ అదర్ ప్లేసెస్ ఐ యామ్ లైక్ ఎ స్టాచ్యూ దట్ ఇస్ టేకెన్ ఇన్ ప్రొసెషన్. ఇన్ ప్రొసెషన్
1: కానీ తిష్టామి అన్నాడు, వశామి అని చెప్పలేదు. తత్ర తిష్టామి నారద,
0: హి సేస్ దట్ హి ఇన్స్టాల్డ్ హింసెల్ఫ్ దేర్.
1: కనుక నే ప్రతి ఒక్కరి హృదయం కూడాను భగవంతుని యొక్క నివాసమే.
0: సో ఎవ్రీ హార్ట్ ఈస్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్
1: గాడ్. కనుక ప్రతి మానవుడు కూడాను నేను మానవుడును మానవుడని భ్రమించకండి.
0: సో నో వన్ షుడ్ టేక్ ఎనీవన్ ఫర్ ద సింపుల్ హ్యూమన్.
1: అందరూ దైవ స్వరూపం,
0: ఆల్ ఆర్ డివైన్.
1: ఏరో పాంచ భౌతికమైన ఈ దేహమును అనుసరించడం చేత, ఈ ఉపాధి యొక్క భేదము చేతనే మనం మానవులుగా భ్రమిస్తున్నాము.
0: బికాస్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ అండ్ ద వెస్చర్ వి హావ్ పుట్ ఆన్, వి కన్సిడర్ అవర్ సెల్ఫ్స్ యాస్ హ్యూమన్.
1: ఈ ఉపాధి భేదమును నీవు విస్మరించండి.
0: ఫర్గెట్ దిస్ బాడీ కాన్సెప్ట్.
1: ఉన్న సత్యాన్ని గమనించండి.
0: అండ్ నో ది ట్రూత్.
1: సత్య నిత్యాన్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని స్మరించండి.
0: ఆల్సో యూ థింక్ ఆఫ్ ద గాడ్ హూ ఇస్ ఎటర్నల్.
1: కేవలం జీవితమంతా కూడాను ఈ యొక్క భౌతికమైన, ఈ లౌకికమైన, ఈ ప్రాకృతమైనటువంటి దీని ఎందే కాలమును గడపటం.
0: డోంట్ స్పెండ్ యువర్ లైఫ్ టైమ్ థింకింగ్ ఆఫ్ ది ఫిజికల్ ట్రాన్సెండ్.
1: భగవంతుడు ఎప్పుడు కూడాను ప్రేమ స్వరూపుడు.
0: గాడ్ ఈస్ లవ్.
1: అంతా తన యొక్క ప్రేమనే.
0: ఎవ్రీథింగ్ ఈజ్
1: స్వరూపం. అంటే స్వభావం ఒకటి రావచ్చును, స్వరూపం లేదు, స్వభావం లేదు, ప్రేమనే తాను, తానే ప్రేమ.
0: యూ కెనాట్ కాల్ ఇట్ యాజ్ ఎ ఫార్మ్ ఆర్ టెంపర్మెంట్. ఇట్స్ ఓన్లీ లవ్.
1: ప్రేమకు రూపమే లేదు.
0: లవ్ హ్యాస్ నో ఫార్మ్.
1: ప్రేమ ప్రేమనే.
0: లవ్ ఇస్ లవ్.
1: కనుక నీ ప్రేమకు ఒక విధమైనటువంటి ఒక పరిమితమే లేదు.
0: యూ కెనాట్ పుట్ ఎనీ లిమిట్.
1: ఒక సముద్రమైనకైనా ఒక పరిమితం ఉంటుండాలి.
0: ఓషన్ హ్యాస్
1: ఒక ఆకాశమునికైనా ఒక పరిమితం ఉంటుండాలి.
0: స్కై హ్యాస్ లిమిట్.
1: కానీ ప్రేమకు పరిమితం లేదు.
0: లవ్ హ్యాస్ నో లిమిట్.
1: కనుకనే కర్ణాటక దేశం లోపల మల్లమ్మ అని ఒక పరమ భక్తురాలు ఉండేది. మల్లమ్మ హేమి రెడ్డి మల్లమ్మ.
0: ఇన్ ది స్టేట్ ఆఫ్ కర్ణాటక దేర్ ఇస్ వన్ డివోటీ, హేమి రెడ్డి మల్లమ్మ.
1: నీలింగే నైదిలియ శృంగార శృంగార. ఓ పరమాత్ముడా,
0: ఓ గాడ్,
1: నీలింగే నైదిలియ శృంగార. ఒక కులనకు తామరమే శృంగారము.
0: ఇట్ ఇస్ అ లోటస్ ఫ్లవర్ విచ్ ఇస్ అ డెకరేషన్ టు ద లేక్.
1: ఆ లేక్ లోపల ఆ తామర పుష్పమే లేకపోతే ఆ లేకు ఏమాత్రము శృంగారం లేదు.
0: విదౌట్ ఎ లోటస్ ఫ్లవర్ lake is not beautiful.
1: Ringe agareve shringara gramaniki inde shringaram.
0: For the village the houses are the decoration.
1: Gaganakke chandramane shringara aakashamunaku chandrude chakkani shringaram.
0: For the sky the moon is the beauty.
1: Chandrude lekapothe aakashamunaku andame ledu.
0: Without moon the sky has no beauty at all.
1: Samudrakke teraye shringara samudramunaku alale shringaram.
0: For the ocean waves are the beauty.
1: Nimma bhaktara nosalige premaye shringara swami nee bhaktulu yokka talalataku premane shringaram.
0: Swami, for your devotees is the love that would
1: nee prema kante variki shringaram marakata ledu.
0: There is no other decoration or the jewel other than
1: alam leni samudramu,
0: ocean without waves,
1: chandrulu leni aakashamu,
0: sky without the moon,
1: kalama kamalamu leni kolanu,
0: lake without lotus.
1: Ivanni kudunu ye vidhanga shringara rahitamainatuvo ఆ విధంగానే నీ ప్రేమనే లేకపోతే ఈ జీవితమే శృంగారరహితమైపోతుంది.
0: ఆర్ థింగ్స్ వితౌట్ బ్యూటీ, లైక్ వైజ్ ఏ డివోటీ వితౌట్ లవ్ ఈస్ ఆల్సో వన్ వితౌట్
1: బ్యూటీ. కనుక నీ ప్రేమనే మనకు పెద్ద శృంగారము.
0: దేర్ఫోర్ ఇట్స్ లవ్ దట్ యాడ్స్ టు అవర్ బ్యూటీ.
1: కనుక నీ లవ్ ఈస్ గాడ్, లివింగ్ లవ్. ఈ ప్రేమనే దైవము.
0: లవ్ ఈస్ గాడ్, లివింగ్ లవ్.
1: అందరినీ ప్రేమించు.
0: లవ్ ఆల్.
1: ఏమైనా ప్రేమను ఎదుటి వాటిలో లేనప్పుడు నీ ప్రేమను వారికి పంచు.
0: If the other person is not having love, at least share your love with him.
1: చెప్పాను, ఈ ప్రేమ అనేటువంటి దిక్సూచిక యంత్రము వంటిది.
0: This love is a compass.
1: Compass. అది ఎక్కడ పెట్టినా గానీ ఉత్తర దిశకే చూస్తూ ఉంటుంది.
0: You may keep it anywhere, it directs towards the north.
1: అదే రీతికి మనం ఏ పని చేసినప్పటికీ,
0: whatever you may do,
1: ఏమి చింతించినప్పటికీ,
0: whatever you may think,
1: ఏమి కోరినప్పటికీ,
0: whatever you may ask for,
1: ఏమి మనం ఆలోచించినప్పటికీ,
0: whatever you may think,
1: అదంతా కూడాను దైవం వైపునే ప్రయాణమైపోవాలి.
0: All should travel towards the direction of God.
1: మనం వ్యాపారం చేసి, ఉద్యోగం చేసి, ఏ విధంగా ధనమును మనం సంపాదిస్తున్నామో,
0: just as we earn money through business and undertaking a job,
1: అదే విధంగానే
0: Likewise,
1: మన నిత్య జీవితంలో చేసే ప్రతి కర్మల యందు కూడాను ప్రేమను సంపాదించాలి, ప్రేమను సంపాదించాలి.
0: In our everyday day-to-day routine, we should receive
1: ఈ ప్రేమ. ఏ విధమైనటువంటి రీతి కూడాను పెరిగేది తరిగేది కాదు.
0: Love neither increases nor diminishes.
1: కనుక ఎప్పుడు కూడాను ఈక్వల్ బ్యాలెన్స్ లో ఉంటుంటాయి.
0: ఇట్ మెయింటైన్స్ ఈక్వల్ బ్యాలెన్స్ కాన్స్టెంట్.
1: ఏ మాత్రం వడ్డీ పెరగటమో వడ్డీ తగ్గటమో ఉండదు.
0: ఇట్ డజంట్ ఇంక్రీజ్ నార్ డిక్రీజ్.
1: ఎప్పుడు కూడాను సమత్వం గాని పూర్ణ మద పూర్ణమిదం పూర్ణా పూర్ణముదచ్చతే. ఇటువంటి పూర్ణ స్వరూపమైనటువంటిది ఈ ప్రేమ.
0: The love remains full all the time.
1: పూర్ణ ప్రేమయందే పుట్టును దైవంబు. ఈ పూర్ణ ప్రేమ ఎక్కడ ఉంటుంది అక్కడే పుడతాడు భగవంతుడు.
0: Where there is total love, full love, you find God there.
1: అక్కడే కాదు అప్పుడే పుడతాడు.
0: Not only that, he is born there only.
1: ఇంత దైవత్వం అనగా ఎంత సులభమైనటువంటిదో మీకేం తెలియదు.
0: You don't understand how easy the divinity is. Divinity, way to divinity is so easy.
1: ఒక పుష్పం రేఖనైనా కొంచెం నలపడానికి కొంచెం కష్టం అవుతుంది.
0: You may find it difficult even to just pressure.
1: కానీ భగవంతుని పొందటము అంతకంటే సులభం.
0: But earn God's grace is much easier than that.
1: ఎన్ననైనా కూడా నలపడం కొంచెం కష్టం అవుతుంది.
0: It may be difficult to handle the butter.
1: భగవంతుని చూడటం అంతకంటే సులభం.
0: To see God is easier
1: than that. ఇంత ఈజీ పాత్ ను,
0: ఇట్ ఇస్ ఎన్ ఈజీ పాత్.
1: ఇంత సులభమైన మార్గాన్ని మనం ఎందుకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు?
0: Why don't we try to know when that is an easy path?
1: మన భావములే దీనికి మూల కారణము.
0: Our thoughts are responsible.
1: అయ్యో భగవంతుడు ఎక్కడో ఉంటున్నాడు, అతన్ని పొందడానికి చాలా కష్టము, ఎంత తపస్సు చేయలను, ఎన్ని విధమైన విచారం చేయలను అని మనలో మనం ఈ భావములే మనం భ్రమింపచేస్తున్నాయి.
0: We are deluded by our thoughts thinking that God is somewhere else. And we should take to penance.
1: భగవంతుడు ఎక్కడనో లేడు.
0: God is not somewhere.
1: ఎక్కడ చూసినా ఉన్నాడు.
0: He is everywhere.
1: సర్వత పాణి పాదం.
0: He is everywhere.
1: సర్వతోచి శిరోముఖం. సర్వత శృతిమల్లోకి సర్వమావృతిస్తతి. ఎక్కడ చూసినా ఉన్నటువంటి వాడిని వెతికేది ఎందుకు?
0: When he is everywhere, why do you search for him?
1: కనుక వెతకనక్కర్లేదు.
0: You don't need to search.
1: మనం చూడనక్కర్లేదు.
0: You don't need to see.
1: చూచేదంతా కూడా చర్మచచ్చువులే.
0: What all you see,
1: చర్మ చచ్చువులంతా కూడా బాహ్య ప్రపంచాన్ని చూస్తున్నాయి.
0: The physical eye will look at the physical world.
1: ఈ బాహ్య ప్రపంచం భగవత్ స్వరూపమే.
0: The world is the divine.
1: పశ్చన్న పిచాన పశ్యతి మూఢో మూఢో మూఢో. ఓ మూఢుడా, పశ్చన్న పిచాన పశ్యతి మూఢో. చూస్తున్నదంతా కూడా భగవత్ స్వరూపమే.
0: ఓ ఫూల్, వాట్ ఆల్ దట్ యు సీ ఇస్ ఓన్లీ డివైన్.
1: ఈ శిరస్సులన్నీ కూడా విశ్వవిరాట స్వరూపములే.
0: ఆల్ ది హెడ్స్ సింబలైజ్ కాస్మిక్ ఫామ్.
1: మీరు దృశ్య కల్పితమైనటువంటి యొక్క రూపనామం పైన పెట్టుకుని మీరంతా మనుషులుగా భావిస్తున్నారే కానీ నిజముగా ఆ దృష్టిని దైవంగా భావించేది అదే దైవంగా మారిపోతుంది.
0: యు గో బై దిస్ పాసింగ్ ట్రాన్సియంట్ వరల్డ్ బట్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ డివైన్.
1: కనుక నీ దృష్టి దోషమే కాని సృష్టి దోషం ఏ మాత్రము లేదు.
0: మిస్టేక్ లైజ్ ఇన్ యువర్ విజన్, నథింగ్ టు ది క్రియేషన్.
1: ఉన్నది దోషము.
0: మిస్టేక్ లైజ్ ఇన్
1: ఎలాంటి కలర్ అద్దాలు వేసుకుంటే అలాంటి కలర్ గా కనిపిస్తుంటుంది.
0: యాజ్ ఇస్ ది కలర్ ఆఫ్ ద గ్లాస్, సో ఇస్ ది కలర్. ద్వేషంతో
1: చూడు, ద్వేషంగానే కనిపిస్తుంది.
0: ఇఫ్ యు లుక్ విత్ హేట్రెడ్, యు విల్ ఫైండ్ ఇట్ దేర్ ఎగ్జాక్ట్లీ.
1: ప్రేమతో చూడు, ప్రేమగానే కనిపిస్తుంది.
0: ఇఫ్ యు లుక్ విత్ లవ్, ఎవ్రీథింగ్ విల్ బి లవింగ్.
1: భావం తద్భవతి.
0: As is the feeling, so is the experience.
1: కనుక మన భావములే మనకు ఆ విధంగా కనిపిస్తుంటాయి.
0: So it's only our feelings that reflect.
1: అందరూ భగవత్ స్వరూపులే.
0: All are the forms of divine.
1: ఆ విధమైనటువంటి ఒక ఈక్వల్ థాట్ అనగా ఏకాత్మ భావాన్ని పెంచుకోవాలి.
0: We should have that equal mindedness, the feeling of oneness.
1: ప్రేమ ఎందుండినటువంటి ఒక శక్తి సామర్థ్యము మరి ఏ దీని ఎందు పెద్ద ఆటం బాంబు, హైడ్రోజన్ బాంబు, స్టార్ బాంబు ఏమైనప్పటికీ దాంట్లో లేదు.
0: The mighty, magnificent power latent in love is not noticed in hydrogen
1: bomb.
0: You can achieve anything to any extent.
1: ఇంత మంది ఎంత ఇక్కడ ఆవేశించారు, ఇక్కడ ప్రవేశించారు.
0: So many of you have assembled here.
1: వీరందరికీ ఏమి కారణము?
0: What is this main cause?
1: ఒక్క ప్రేమనే ఈ అన్నిటికీ మూల కారణము.
0: It is only the love that has drawn all of you to Swami.
1: మీ అందరికీ స్వామి పై ఉన్నటువంటి ప్రేమ, స్వామికి మీ పై ఉన్నటువంటి ప్రేమని ఇంతమందిని ఇక్కడ ప్రవేశపెట్టింది.
0: యువర్ ఇంటెన్స్ లవ్ ఫర్ భగవాన్ బ్రాట్ యు ఆల్ హియర్ అండ్ అసెంబుల్ హియర్.
1: లేకపోతే మీకు ఎవరికి ఏమి ఇన్విటేషన్ పంపించారు?
0: Have you received any invitation? No.
1: లేదే.
0: Nothing.
1: ఈ ప్రేమనే అన్నింటినీ కట్టివేస్తుంటుండాలి.
0: We are all bound by his divine love.
1: కనుకని ప్రేమను పెంచుకోండి.
0: Develop this love.
1: ప్రేమతో సంభాషించండి.
0: Talk with love.
1: ప్రేమతో పనులు చేయండి.
0: Work with love.
1: ప్రేమతోనే చింతించండి.
0: And think with love.
1: ప్రేమతోనే సర్వ విధమైన కర్మలు ఆచరించండి.
0: Do every action with love.
1: ఇంతకంటే సులభమైన మార్గం మరొకటి లేదు.
0: There is no other easier path than this.
1: జపమాల జపుతుంటే ఏదో జపం చేస్తున్నామని అనుకుంటాము.
0: You think that you are doing japa by just going round this
1: చేతిలో జపము, చెవులు, మంగళిల్లు, సాకలిల్లు పైన పోతుంటారు.
0: You have this japamala on hand, the talisman, and think of the barber mentally.
1: Jhanamlo kurchuntamu.
0: You sit for meditation.
1: Kani vantintu lopudu maadipothunnatundi kooralanta vasana ostuntayi.
0: But you will be thinking of all the curries prepared there on the frying pan.
1: Idi aa manam chese dhyanamu.
0: Is that the meditation?
1: Idi aa manam chesetundi japamu.
0: Is that the japa?
1: Kaadu.
0: No.
1: Japam emiti? భగవంతుడు నాలో ఉన్నాడు, నేనే భగవంతుడు, నేనే భగవంతుడు, ఐ ఆమ్ గాడ్. ఇదే నిజమైన జపము.
0: ది ట్రూ జపర్ ది పెనెంట్ సేస్ టు థింక్ దట్ గాడ్ ఈస్ విత్ ఇన్ మీ, దట్ ఐఎమ్ గాడ్.
1: ఇంకా ధ్యానం ఏమిటి?
0: వాట్ ఇస్ మెడిటేషన్?
1: అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి,
0: ఐఎమ్ బ్రహ్మన్, ఐఎమ్ బ్రహ్మన్.
1: కనుక ఇంతకంటే సులభమైన మార్గము ఏ వేదం కూడా బోధించలేదే.
0: నథింగ్, నో అదర్ సీక్రెట్.
1: అన్ని వేదములు కూడాను అహం బ్రహ్మాస్మి.
0: అహం బ్రహ్మాస్మి
1: తత్వం అసి,
0: తత్వం అసి,
1: నేను నీవే,
0: దద్దవాట్ ఐఎమ్ యు.
1: ప్రజ్ఞానం బ్రహ్మ,
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: మనలో ఉన్నటువంటి ఈ యొక్క కాన్షియన్స్ అనేటువంటిది ఒక బ్రహ్మ.
0: దిస్ కాన్షియన్స్ ఇస్ బ్రహ్మ.
1: కనుక నేనే నాలోనే ఉంటున్నా సర్వము.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ మీ.
1: అన్నిటినీ చేసిన తర్వాత మరి ఇంకొక వేదం చెప్తుంది, అయం ఆత్మ బ్రహ్మ, అయామ ఆత్మ అండ్ అయామ్ బ్రహ్మ.
0: అనదర్ వేద టెల్స్ యూ అయం ఆత్మ బ్రహ్మ, ఐఎమ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
1: ఆ వర్డ్స్ లోని, ఆ పదములలోనే మనకు కనిపిస్తుంటుండాలి సత్యం.
0: ది వెరీ వర్డ్స్ స్పీక్ ఆఫ్ దిస్ ట్రూత్.
1: కానీ ఈ పదములను ఈ పండితులు దీన్ని అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి పట్టి మనకు ఉన్నటువంటి విశ్వాసాన్ని కూడా పోగొట్టుకుంటాం.
0: Pandits with all their pedantry and jugglery will confuse us that so as to lose the very faith.
1: Confusion ku meer choti ivakandi.
0: So don't give ee kasrat
1: cheta mee yokka dehanni mee yokka manasunu paadu chesukokandi.
0: Don't spoil your mind by this.
1: Sulabhamaina margamu, sunnitamaina tundi margamu, adi maduramaina tundi margamu, adi aanandamayamaina tundi margamu, prema okkate okkate okkate.
0: Easy path, soft way, sweet path, blissful path is only love, love, love alone.
1: Prema mudita manase kaho Ram Ram Ram Ram Ram Ram.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 13th discourse on Gita Bhagavan delivered on 15th August 1984. In this discourse, Bhagavan explains how important it is to develop a spiritual outlook as early as possible in one's life, when one's health and vigor are at their peak. He exhorts all not to postpone spiritual inquiry. Sai Bhagavan Vacha.
1: Sarveshu Kaleshu Mamanusmara. ఎల్లప్పుడూ ఎవరు నన్ను స్మరించుచుందురో వారు నాకు అతి ప్రీతి అన్నది భగవద్గీత.
2: భగవద్గీత హ్యాస్ డిక్లర్డ్ హూఎవర్ ఆల్వేస్ అండ్ కంటిన్యూస్లీ ఎవర్ రిమెంబర్స్ మీ అండ్ కాంటెంప్లేట్స్ ఆన్ మీ ఈజ్ డియర్ టు మీ.

0: నాడు లోకములో వృద్ధాప్యమైనప్పుడే అట్టి వ్యక్తులే ఆధ్యాత్మిక మార్గమునందు ప్రవేశిస్తున్నారు.
1: బట్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ టుడే ఓన్లీ ఓల్డ్ పీపుల్ ఇన్ ఓల్డ్ ఏజ్ అండర్టేక్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్.
0: భోగ్య వస్తు ఆనందమును అనుభవించి విసుగెత్తి వేసారి తదుపరి ఈ ఆధ్యాత్మికములో ప్రవేశిస్తున్నారు.
1: ఆఫ్టర్ ఎంజాయింగ్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ లగ్జరీ అండ్ ఎంజాయ్మెంట్ థరలీ అండ్ గెటింగ్ డిస్గస్టెడ్ అండ్ ఎగ్జాస్టెడ్ సచ్ ఎంజాయ్మెంట్ దెన్ దే ఆర్ ఎంటరింగ్ టు ది స్ఫియర్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: దృశ్య వస్తువులనందు ధారాపుత్రాదులు ఎందు ధనకనక వస్తువాహనాదులు ఎందు ఏదో సుఖము శాంతి ఉన్నదని దాని నిమిత్తమై అనేక విధములుగా పరువులెత్తి అది ఎదురు దెబ్బ వేయగా చల్లగా వెనుకకు తిరిగి వస్తున్నారు ఈ వృద్ధులు.
1: దీస్ ఓల్డ్ పీపుల్ రెఫర్ టు ఎర్లియర్ ఆఫ్టర్ ఎంజాయింగ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ సెన్సస్ అండ్ ఎంజాయింగ్ ద ఫ్యామిలీ
0: లైఫ్
1: థింకింగ్ దాట్ దెర్ ఈస్ సమ్ ఎంజాయ్మెంట్ అండ్ సమ్ ప్లెజర్ ఇన్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ సెన్సస్ అండ్ ఇన్ ద ఫ్యామిలీ లైఫ్ ఇన్ వైఫ్ అండ్ చిల్డ్రన్ అండ్ ఇన్ వెల్త్ ప్రాపర్టీస్ నేమ్ అండ్ ఫేమ్ అండ్ ఆఫ్టర్ రియలైజింగ్ దట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ ఆఫ్టర్ బీయింగ్ హాంటెడ్ బ్యాక్ బై దెమ్ దెన్ దే ఆర్ ట్రైంగ్ టు ఎంటర్ ఇన్ టు ద స్పిరిచువల్ వరల్డ్.
0: శాంతి సుఖములు దారాపుత్రాదులు ఎందుకని ధనకనక వస్తువాహనాదులు ఎందుకని దృశ్యకల్పితమైన జగత్తునందు కాని లేదనేటువంటి సత్యాన్ని అనుభవించిన తర్వాతనే ఆధ్యాత్మికములో ప్రవేశిస్తున్నారు.
1: ఓన్లీ ఆఫ్టర్ రియలైజింగ్ దట్ పీస్ ఆఫ్ మైండ్ జాయ్ అండ్ హ్యాపీనెస్ డూ నాట్ రెస్ట్ ఇన్ ది వరల్డ్ ఆఫ్ ది ఫెనామినల్ వరల్డ్ ద ప్రాపర్టీ ద వెల్త్ ద వైఫ్ అండ్ ద చిల్డ్రన్ అండ్ సచ్ ఎంజాయ్మెంట్స్ దెన్ ఓన్లీ దే ఆర్ టేకింగ్ టు ది పాత్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: జీవితంలో భగవత్ చింతన చేయనటువంటి వారి కంటే ఏదో ఈ వృద్ధాప్యమునందైనా ఈ మార్గంలో ప్రవేశించినటువంటి వారి యొక్క స్థితి కొంత మెరుగనే చెప్పవచ్చు.
1: ఇన్ ఎ వే ఇట్ కెన్ బి సెడ్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ నాట్ డూయింగ్ ఎనీ నాట్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ బెటర్ అట్లీస్ట్ ఇన్ ద ఓల్డ్ ఏజ్ పీపుల్ థింక్ ఆఫ్ ద లార్డ్.
0: అయితే భగవత్ చింతనకు ఒక కాలము ఒక నియమము ఒక వయస్సు అనేటువంటి నియమములు ఏమాత్రము లేవు.
1: బట్ దెర్ ఇస్ నథింగ్ నో రెస్ట్రిక్షన్స్ వాట్స్ ఎవర్ రిగార్డింగ్ ద టైమ్ ఏజ్ అండ్ ప్లేస్ సో ఫర్ యాజ్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ గోస్.
0: కనుకనే సర్వేషు కాలేషు అని గీతాచార్యుడు ప్రధానమైనటువంటి యొక్క ఆదర్శాన్ని అందించాడు.
1: దట్స్ వై గీతాచార్య హాస్ డిక్లర్డ్ దట్ అట్ ఆల్ టైమ్స్ అండ్ ఇన్ ఆల్ ప్లేసెస్ వన్ కెన్ థింక్ ఆఫ్ ద లార్డ్.
0: భగవద్గీత యందు సుఖ దుఃఖములు కష్ట నష్టములు శీతోష్ణములు లాభాలాభములు దూషణ భూషణులు
1: ఇన్ భగవద్గీత ఇట్ హస్ బీన్ సెడ్ జాయ్ అండ్ సారో అండ్ కోల్డ్ అండ్ హీట్ ప్రాఫిట్ ఆర్ లాస్
0: క్రిటిసిజం
1: అండ్ సెన్సర్ అండ్ ప్రైజ్ క్రిటిసిజం అండ్ ప్రైజ్
0: ఇవన్నీ కూడాను సమముగా భావించమని బోధించాడు గీతాచార్యుడు.
1: గీతాచార్య హెస్ టాట్ దట్ ఆల్ దీస్ థింగ్స్ షుడ్ బి కన్సిడర్డ్ విత్ ఎన్ ఈక్వల్ మైండ్ అండ్ ఈక్వలీ.
0: అయితే భక్తుని యొక్క లక్షణములు 64 లక్షణములుగా నిరూపిస్తూ వచ్చింది భగవద్గీత.
1: భగవద్గీత హెస్ టాట్ దట్ దర్ ఆర్ 64 అట్రిబ్యూట్స్ ఫర్ ఎ ట్రూ డివోటీ.
0: ఇవన్నీ కూడాను భక్తుని యందు ఉన్నవా అని విచారించడం చాలా కష్టం.
1: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ వెదర్ ఎ డివోటీ హ్యాస్ ఆల్ దీస్ 64 క్వాలిటీస్.
0: ఈ అన్ని విధములైనటువంటి యొక్క క్వాలిటీస్ వారి యొక్క అర్హతలన్నీ కూడాను అభ్యాస వైరాగ్యము ఈ రెండింటి యందే ఇమిడి ఉంటున్నవి.
1: బట్ ఆల్ దీస్ 64 క్వాలిటీస్ గెట్ దెమ్సెల్వ్స్ ఐడెంటిఫైడ్ అండ్ మర్జ్డ్ ఇంటూ టూ థింగ్స్, దట్ ఈస్ వన్ ఇస్ కాన్స్టెంట్ ప్రాక్టీస్ అండ్ ది అదర్ ఈస్ డిటాచ్మెంట్ అండ్ రినన్సియేషన్.
0: శారీరక తపస్సు, వాక్ తపస్సు, మానసిక తపస్సు, మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి తత్వము ఇక్కడ అభ్యాసము.
1: ప్రాక్టీస్ రెఫర్స్ టు ద ఎసెన్స్ అండ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద బాడీలీ తపస్, ద మెంటల్ తపస్ అండ్ తపస్ ఆఫ్ స్పీచ్.
0: ఇంకా వైరాగ్యం అనగా వస్తు దోషమును గుర్తించి కర్తవ్య కర్మలు ఆచరించి రెండింటి ఎందే ఇమిడి ఉంటున్నది.
1: బట్ ఆల్ దీస్ 64 క్వాలిటీస్ గెట్ దెమ్సెల్వ్స్ ఐడెంటిఫైడ్ అండ్ మర్జ్డ్ ఇన్ టు టూ థింగ్స్, దట్ ఈస్

0: కర్తవ్య కర్మలు ఆచరించి ఫలాపేక్షను ఏమాత్రము కూడాను హృదయమునందు చేర్చుకొనక సాక్షిభూతుడుగా ఉండటమే ఈ యొక్క వైరాగ్యమునకు సరి అయిన లక్షణము.
1: రినౌన్సియేషన్ రెఫర్స్ టు రికగ్నైజింగ్ ది డిఫెక్ట్స్ ఆఫ్ ది ఆర్టికల్స్ అండ్ లివింగ్ ఎ లైఫ్ విచ్ డస్ నాట్ గెట్ అటాచ్డ్ టు దీస్ థింగ్స్ అండ్ లివింగ్ యాజ్ ఎ విట్నెస్ ఫర్ ఆల్ ద థింగ్స్.
0: ఈ రెండింటిని మానవుడు సక్రముగా వర్తింపచేసుకున్న ఇంతకంటే పెద్ద సాధనలు అనవసరం.
1: దెర్ ఇస్ నో నీడ్ ఫర్ గ్రేటర్ సాధనాస్ ఇఫ్ వన్ కెన్ ప్రాక్టీస్ దీస్ టూ ఇంపార్టెంట్ క్వాలిటీస్.
0: ఇట్టి అర్హతలు మానవుని యందు అభివృద్ధి ఉండవలనన్న బాల్య యవ్వనం అనేటువంటి వయసులో చాలా ప్రధానము.
1: ఇఫ్ వన్ వాంట్స్ టు డెవలప్ అండ్ ఎన్కరేజ్ దీస్ టూ ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఇన్ మ్యాన్ వన్ హ్యాస్ టు యూజ్ వన్స్ చైల్డ్ హుడ్ అండ్ వన్స్ బాయ్ హుడ్ ఇన్ ఎన్ ఇంపార్టెంట్ అండ్ ఇన్ ఎ నైస్ వే.
0: ఇంద్రియ శక్తి, దేహపటుత్వము, ఆరోగ్యము, ధీశక్తి, ఒక ప్రతిజ్ఞాశక్తి, ఇలాంటి నవ్యమైన భవ్యమైనటువంటి శక్తులు పుష్టిగా సంతుష్టిగా ఉండినప్పుడే ఈ విధమైనటువంటి సాధనలు చేయుటకు సాధ్యమవుతుంది.
1: స్ట్రెంగ్త్ ది బాడీ, స్ట్రెంగ్త్ ది మైండ్, స్ట్రెంగ్త్ ది సెన్స్ ఆర్గన్స్, స్ట్రెంగ్త్ ఆఫ్ ఫిజికల్ మెంటల్, వెన్ ఆల్ దీస్ ఆర్ ఇన్ ప్లెంటీ దెన్ ఓన్లీ వన్ కెన్ అండర్టేక్ ద స్పిరిచువల్ ఎక్సర్సైజ్.
0: వృద్ధాప్యములో అన్ని విధమైనటువంటి బలహీనతలు ఏర్పడి తన యొక్క ఇంద్రియ శక్తి కూడా కోల్పోయి జ్ఞాపక శక్తి కాని ఆరోగ్యము కాని ఏమాత్రం కూడాను తనకు ఉత్సాహ ప్రోత్సాహములు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంటుంటాం చేత సాధనలు సలపటం అతి కష్టం.
1: ఇన్ ది ఓల్డ్ ఏజ్ వెన్ హీఈస్ సఫరింగ్ ఫ్రమ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ వీక్నెసెస్ ఫిజికల్ మెంటల్ మెమరీ అండ్ ది ఆల్ సార్ట్స్ ఆఫ్ వీక్నెసెస్ లిమిటేషన్స్ ఇట్ విల్ బి రాదర్ డిఫికల్ట్ టు ప్రాక్టీస్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ ఇన్ ద ఓల్డ్ ఏజ్.
0: అట్లయినా వృద్ధులకు ఇంకా మార్గమే లేదా అని బలహీనులు కానక్కర్లేదు.
1: ఇన్ దట్ కేస్ వన్ నీడ్ నాట్ గెట్ డిస్కరేజ్డ్ యాజ్ ఇఫ్ దెర్ ఇస్ నో వే ఫర్ ద ఓల్డ్ పీపుల్.
0: అయితే వారికి కూడా కొన్ని కొన్ని అవకాశాలు కూడాను అప్పుడప్పుడు సంభవించవచ్చు.
1: ఈవెన్ ఫర్ దెమ్ సర్టన్ అకేషన్ సర్టన్ ఆపర్చునిటీస్ మే కమ్ దేర్ వే.
0: అయితే ఈ బాలకులకు యువకులైనటువంటి వారికి ఇది లభ్యము కావటము తథ్యము అనేటువంటి గ్యారంటీని కూడాను అందించాడు గీతాచార్యుడు.
1: గీతాచార్య హాస్ డిక్లర్డ్ దట్ ద బాయ్స్ అండ్ ద యూత్ would certainly get this opportunity to practice these exercises in a more definite way.
0: Yetchanaga modale manam hotel nundu aaharamunakai order ichi ticket koni pettukunnappudu manam eppudu poyinappudiki manaku aa bhojanam labhistundi.
1: It is something like reserving our food in a hotel and buying a ticket. Whenever we go after reserving the food, we are likely to get the food.
0: Idi mana guarantee.
1: This is guarantee to us.
0: Attu kaakunda edo aakalainappudu kaalamu teerin tarvata hotel ku velli ayya naaku annam kavali anukunnappudu lekunda undavachunu.
1: On the other hand, if one goes to a hotel when he is hungry outside the timings, one may not be able to get the food.
0: Labhinchaka povachchu,
1: he may not get the food.
0: ఒకవేళ లభించవచ్చు,
1: హీ మైట్ సమ్ టైమ్స్ గెట్ ఇట్ ఆల్సో.
0: ఇది కేవలము వారి ఛాన్స్ పైన ఆధారపడి ఉంటుంది, అది కానీ గ్యారంటీ అనేటువంటిది లేదు అక్కడ.
1: ఇన్ సచ్ ఎ కేస్ దెర్ ఇస్ నో గ్యారంటీ ఆఫ్ గెటింగ్ ఫుడ్ బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఛాన్స్ ఫ్యాక్టర్ దే మే గెట్ ఇట్.
0: ఆ వృద్ధులే బాల్యము నుండి భగవత్ చింతన చేయొచ్చు సాధన సంతృష్టి ఎందు వారు ఆరితేరి ఉండిన వృద్ధాప్యం నందు కూడా వారికి ఇది లభ్యమవుట సత్యం.
1: If on the other hand, the same old people, right from the young age, have undertaken spiritual exercises and achieved proficiency in them, they are sure to get such opportunities even in old age.
0: Attu kaakunda balyamunandu ematramu kudanu sadhanalu salapaka bhagavat chintanalu cheyaka kalamuni vyaktamu gavinchukoni indriyamula cheta dehamu cheta aneka vidhamainatundi laukikamainatundi kshudramainatundi sukhamulanu anubhavinchi ఏదో వృద్ధాప్యములో భగవంతుని పొందాలని రాకులాడినంత మాత్రమున భగవంతుడు అంత సులభంగా లభించడు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ పీపుల్ వేస్ట్ దేర్ టైం ఎంజాయింగ్ ది ప్లెజర్స్ ఆఫ్ లైఫ్ డ్యూరింగ్ ద యంగ్ ఏజ్, వేస్టింగ్ దేర్ ది పవర్

0: the sense organs, their body, and weakening in the process. And then in the old age, if they want to just reach the ultimate goal and the lotus feet of the Lord, then they would not be able to just get that opportunity.
1: Panchabhaksha paramannamulanu vandi parishuddhamaina leta aritakupaina vaddinchukoni rakshasulakanta deeni naivedyamga andinchi varu bhujinchi ఈ యొక్క ఆకును కూడాను శుద్ధము చేసి చించి చిల్లులు గావించి అనేక విధములుగా అనుభవించిన తర్వాత వారి యొక్క ఎంగిలి అన్నమును భగవంతునికి అందించడానికి ప్రయత్నించడంలో ఏ విధమైనటువంటి అర్థము లేదు.
0: దెర్ ఇస్ నో మీనింగ్ వాట్స్ ఎవర్ వెన్ పీపుల్ కీప్ ఆల్ ది డెలీషియస్ ఫుడ్ ఆన్ ఎ ప్లాంటన్ లీవ్ అండ్ ఆఫర్ ఆల్ దీస్ ఫుడ్ to the demons and the demonic characters, and after everything is taken away by the demons, after the leftover, if it is offered to the God and then try to please him, there is no meaning and it is impossible.
1: Yuvakulo yokka dehame leta parishuddhamainatundi aritaku vantidi.
0: The body of the youth may be compared to the tender plantain leaf.
1: శబ్దస్పర్శ రూప రసగంధాదులతో కూడినటువంటి యొక్క మాధుర్యమైనటువంటి యొక్క ఫలితములే ఈ పంచభక్ష పరమాన్నములు.
0: ది డెలీషియస్ ఫుడ్ మే బి కంపేర్డ్ టు ది ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ ఎంజాయ్డ్ బై ద సెన్స్ ఆర్గన్స్.
1: ఈ మధురమైన, ఈ అందమైన, ఈ యొక్క అభిరుచికరమైనటువంటి యొక్క ఈ గుణములను కామ, క్రోధ, లోప, మోహం అనేటువంటి రాక్షసులకు మొట్టమొదటి అందించి వారు భుజించి వారు అనుభవించిన తరువాత తీర్చి తిప్పివేసినటువంటి ఈ యొక్క ఆకును అనుభవించడానికి భగవంతునికి అందించడానికి ప్రయత్నిస్తున్నారు.
0: పీపుల్ ఆర్ ట్రైన్ టు ఆఫర్ టు ద గాడ్ ఆఫ్టర్ ఆల్ దర్ పవర్స్ ఆల్ దర్ కెపాసిటీస్ ఆర్ ఆఫర్డ్ టు వేరియస్ థింగ్స్ లైక్ డిజైర్, యాంగర్, ది గ్రీడ్ and pride and such other things. The leftover, if it is offered to the God, it is not acceptable, it is not a nice thing to do.
1: Bhagavantuniki naivedyam gavinchavalasinatundi ee madhura padarthamulanu rakshasulaku andinchi varu vadalapettinatundi seshamunu bhagavantuniki istunnaru ivati kruddulu.
0: The old people, after offering all these delicious sweet things to the demons, then they are trying to offer it to the Lord.
1: Kanuka manavattamulo balyamu yavanam anetundi chala pradhanamainatundi ani kudanu geetaacharyudu prabodhinchadu.
0: In this context, Geetaacharya has taught that the youth and the boyhood are very precious things which one has to carefully use.
1: ఏదైనా ఒక వస్తువు ఉండినప్పుడు దాని విలువ మనకు అంత ఘనముగా కనిపించదు, తెలియదు.
0: వెన్ యూఆర్ హ్యావింగ్ అన్ ఆబ్జెక్ట్ ప్రాబబ్లీ ఇట్ వుడ్ నాట్ బి పాసిబుల్ ఫర్ యూ టు అండర్స్టాండ్ ఇట్స్ వాల్యూ.
1: ఆ వస్తువును మనము కోల్పోయినప్పుడే ఆ వస్తువు యొక్క విలువ మనకు స్పష్టంగా గుర్తించడానికి వీలవుతుంది.
0: ఓన్లీ ఆఫ్టర్ వీ లూజ్ దట్ పర్టికులర్ ఆర్టికల్ ఆర్ ఆబ్జెక్ట్ వీ ట్రై వీ అండర్స్టాండ్ ద రియల్ వాల్యూ ఆఫ్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్.
1: కన్నులు ఉండినప్పుడు కన్నుల యొక్క విలువ మనకు అంతగా తెలియదు.
0: వెన్ వీఆర్ హ్యావింగ్ ఐస్ వీ డు నాట్ నో ది ప్రెషియస్నెస్ అండ్ ద వాల్యూ ఆఫ్ ద ఐస్.
1: కన్నుల యొక్క దృష్టిని కోల్పోయిన తర్వాత కన్నుల యొక్క విలువ ఎట్టిదని అప్పుడు మానవుడు విచారిస్తాడు.
0: When we lose the power of the vision of the eyes, then we try to understand the importance of the vision.
1: Adhe vidhamugane manavuni yokka aarogyamu anni vidhamulainatundi shakti samarthyamulu undinappudu ee manaviniki ee patuttam yokka sangati artham kaadu.
0: In the same way, when man is having full health and all the faculties filled with full glory, one would not be able to just understand the real importance of
1: aarogyamunu kolipoyina tarvata anni vidhamainatundi shaktulu udigipoyina tarvata aanadu tama yokka deham yokka shakti ilantidi kada ani appudu thanu vicharinchi ayyo nenu vyaktamu gavinchukuntune ani thanu vicharistadu.
0: After losing all the health and all the powers of the faculties of the man, then he realizes and repents, oh, I have lost all my capacities and powers.
1: అప్పుడు విచారించే ప్రయోజనం ఏమిటి?
0: Lamenting then is useless.
1: ఇది కేవలము ఆనాటి ఆరోగ్యము దుర్మార్గములో మిత్రుని వలె సహాయపడింది.
0: డ్యూరింగ్ ద యంగ్ ఏజ్ the bad habits and bad traits have become a great friend to you.
1: కాని ఆ దుష్ప్రవర్తనలో వినియోగించినటువంటి ఈ శక్తి సామర్థ్యములు వృద్ధాప్యములో అవియే శత్రువులుగా రూపొందుతూ వస్తుంది.
0: దోస్ వెరీ కెపాసిటీస్ విచ్ ఆర్ మిస్యూజ్డ్ వెన్ యువర్ యంగ్ దే బికమ్ యువర్ ఎనిమీస్ అండ్ ఫోర్స్ ఇన్ ద ఓల్డ్ ఏజ్.
1: అయితే ఎవరు మిత్రులు ఎవరు శత్రులు అనేటువంటి గుర్తించేటువంటి శక్తి సామర్థ్యములు ఉండి కూడాను ఈ యొక్క యువకులు దానిని అలక్ష్యంగా అపమార్గములో అందుకుంటూ అనుభవిస్తూ వస్తున్నారు.
0: In spite of their having discriminating power to find out who is a friend and who is a foe, they are not using their powers and capacities in the proper way. They are misusing and abusing.
1: Mitru evaru, shatru evaru.
0: Who is a friend and who is a foe?
1: Guru evaru, shishyu evaru.
0: Who is guru and teacher? Who is disciple?
1: Kavi evaru, natakudu evaru.
0: Who is a poet and who is an actor?
1: Telisukone telivunnada.
0: Do you have the discriminating power to understand?
1: Telisina samshayam unnada.
0: After knowing it, will you have a doubt?
1: Telivileni talayunnacho vanarudana tappunnada.
0: If you do not have the intelligence to understand, is there anything wrong in calling you a monkey?
1: Kanuka manavattam anetunte manamu oka pavitramainatunte margamulandu anubhavinchu chesukunnappudu ee vidhamainatunte oka vicharana shakti manalo e maatramu kudanu tabbibbu cheyinivadu.
0: If we understand and experience the human qualities in the proper way, then the intelligence will not confuse you.
1: ఈ నాడు భగవంతుని తన దేహ నిమిత్తమై దేవుణ్ణి ఉపయోగపెట్టుకుంటున్నాడు.
0: These days we are using God for the sake of the body.
1: దేవుని నిమిత్తమై దేహాన్ని ఉపయోగపెట్టడం లేదు.
0: But on the other hand, she is not using the body to worship the Lord.
1: తన దేహము అనారోగ్యము చెందినప్పుడు బలహీనతను ఏర్పడినప్పుడు ఓ దైవమా నాకు ఈ బలము నందించు నాకు ఈ ఆరోగ్యము చేకూర్చు అని దేహ నిమిత్తమై దేవుణ్ణి ఉపయోగపెట్టుకుంటున్నాడే కాని అయ్యో ఈ దేహం పటుత్వంగా ఉన్నది శక్తి సామర్థ్యంతో కూడి ఉన్నది ఇంద్రియము యొక్క శక్తి మహా ఉజ్వలంగా ఉంటున్నది ఇలాంటి సమయంలో ఈ దేహమును ఈ యొక్క దేహం యొక్క సేవను దైవమునకు అందించేటువంటి అవకాశం నాకు లభ్యమవుతుందా అని విచారించటం లేదు.
0: Today's man is making use of God to pray for good health whenever the health is disturbed, to pray for such facilities for the body. On the other hand, he is not using the strength of his body, the strength of his faculties for worshiping the Lord.
1: Inka eppudu eppudu eppudu kayala kaalam unnadu kanani kaalam nimittamai taanu కాలమును వ్యర్థం చేస్తున్నాడు.
0: హీఈస్ థింకింగ్ అండ్ ఇమాజినింగ్ దర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ టైమ్ టు మేక్ యూజ్ ఆఫ్ దీస్ థింగ్స్ అండ్ హీఈస్ వేస్టింగ్ హిస్ టైమ్ దట్ వే.
1: ఇంకా కొంతమంది ఏదో రిటైర్మెంట్ అయిన తర్వాత భగవంతుని చింతించవచ్చును కదా, ఇప్పటి నుంచినే కూడాను ఈ భగవంతుని చింత మనకెందుకు, ఏదో లోక సంబంధమైనటువంటి విషయాలను అనుభవించి భోగ బాధ్యములను అనుభవించి దీని తర్వాతనే మనము దైవ చింతన చేసుకునవచ్చునని కొంతమంది ఊహిస్తూ ఉంటారు.
0: సమ్ అదర్ పీపుల్ స్టార్ట్ థింకింగ్ that after retirement we can just take up contemplation of God and his spiritual exercises and let us just enjoy the things of the objects of the world.
1: Ee naade ni veederakunna inka tarinchuti inkennado ani oka prashna vesinattuga itti శారీర మానసిక ఆధ్యాత్మిక శక్తులు పుష్టిగా సంతుష్టిగా ఉన్నటువంటి ఈ సమయమునందే నీవు అనుభవించలేనటువంటి యొక్క దౌర్బల్యుడవు. అన్ని విధముల శక్తిని ఉడిగించిపోయిన తర్వాత నీవు ఏ విధంగా నీవు భగవంతుని చింత చేయగలవు?
0: హౌ కెన్ యూ జస్ట్ థింక్ ఆఫ్ గాడ్ వెన్ యూఆర్ బికమింగ్ ఓల్డ్ అండ్ వెన్ యూ డు నాట్ హ్యావ్ ఎనీ కెపాసిటీస్? ఇఫ్ యూ ఆర్ నాట్ యూజింగ్ ఆల్ ది ఫిజికల్ స్ట్రెంగ్త్ ఫిజికల్ ప్రొవెస్ అండ్ ఫిజికల్ కెపాసిటీస్ ఫార్ ద వర్షిప్ ఆఫ్ ద లార్డ్.
1: కదలలేవు,
0: you would not be able to move,
1: kanu masakalu,
0: you would not be able to see,
1: moguna madatalu bade,
0: and then be forced in
1: tala narise kada,
0: your hair would have become grey,
1: musile musivada ninnu pachivaralu ninnu musigusinavvaga kasare bomma tai tai tai tai tai bomma nini tamasha joodara kutolu bomma annaru. Ilanti manavattamu krushinchi కృంగి అనేక విధమైనటువంటి కష్టములతో పరితపించు సమయంలో భగవంతుని ఏ రీతిగా స్మరించగలడు? కన్నులు కనిపించవు, కాళ్లు కదలవు, చేతులు స్మరించిన సేవ చేయడానికి సాధ్యం కావు, ఇలాంటి పరిస్థితిలో ఏమి చేయగలవు?
0: వెన్ ఆల్ ది సెన్స్ ఆర్గన్స్ బికమ్ వీక్, వెన్ దే ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు బి యూజ్ ఫర్ ది వర్షిప్ ఆఫ్ ద లార్డ్, దెన్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు యూజ్ ఇట్. only the youngsters and the children will be making fun of you, telling that you are old and you are something like an old
1: man.
0: It is not merely this. Bhagavatam has very forcefully expressed certain things for the sake of old people.
1: Padapada manchukin karulu pasamulagedu vela.
0: Get away, come. In that particular fashion, when the Yamakinkaras are inviting you,
1: dabba paita pettudika labhamaledani cheppu vela.
0: When your own relatives are telling there is no use keeping this particular crops here, put it out.
1: Aalu bittalu labalava yerchu vela.
0: Your wife and children, when they are wallowing,
1: tarama harinamamu notanu palka. ఉండండి, కొంతసేపు ఏడ్చకండి. నేను భగవంతుని చింతించాలంటే ఎవరైనా ఉంటారా? ఏ విధంగా ఇది కాలం తనకు చేరి వస్తుందా?
0: వుడ్ ఇట్ బి పాసిబుల్ టు థింక్ ఆఫ్ హరి అట్ దట్ పర్టికులర్ టైం? కెన్ యూ జస్ట్ ఆస్క్ యువర్ పీపుల్ టు జస్ట్ వెయిట్, నాట్ క్రై, దట్ యు వాంట్ టు థింక్ ఆఫ్ ద లార్డ్ అట్ దట్ పర్టికులర్ మోమెంట్ ఆఫ్ టైం?
1: కనుక మనము భవిష్యత్తుకు తగినటువంటి భద్రతలన్నీ కూడాను మనము ఈ యవ్వనము నుండి బాల్యము నుండి మనము క్రోడీకరించుకోవాలి.
0: వీ విల్ హ్యావ్ టు అక్యుములేట్ అండ్ మేక్ కలెక్ట్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ నెసరీ, విచ్ ఆర్ గోయింగ్ టు లే ఎ వెరీ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ ఎ హ్యాపీ ఫ్యూచర్ ఇన్ ది ఏజ్ ఆఫ్ యూత్ ఇట్ సెల్ఫ్.
1: పోనీ రిటైర్ అయిన తర్వాత ఏమైనా భగవంత్ చింతన చేస్తాము అని చెప్పి ఊహిస్తారా? లేదు.
0: ఆల్ రైట్, డూ యూ థింక్ దాట్ అవుట్ ఆఫ్ ద రిటైర్మెంట్ వుడ్ బి ఏబుల్ టు థింక్ ఆఫ్ ద లార్డ్? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్.
1: రిటైర్ కాకమునపు ఆఫీస్ పనులతో తాము అలమటించిపోతుంటాడు.
0: బిఫోర్ రిటైర్మెంట్ హీ విల్ బి ఫుల్లీ ఎంగేజ్ ఇన్ విత్ ఆఫీస్.
1: లేక మరే విధమైనటువంటి వ్యాపార రంగములో తాను మునిగి ఉంటాడు.
0: ఇట్ మే బి ఇన్ ది బిజినెస్ హీ గెట్స్ ఇమ్మర్స్డ్.
1: రిటైర్ అయిన తర్వాత ఏ క్లబ్బుల వెంటనో తిరిగి కార్డ్స్ ఆడుకోవటమో కాలంను వ్యర్థము గావించుకునేటువంటి వ్యర్థపు మాటల యందు నిరర్థకం చేసుకోవటమో జరుగుతూ ఉంటుంది.
0: ఈవెన్ అవుట్ ఆఫ్ ద రిటైర్మెంట్ people waste their time by going to clubs and waste their life.
1: ఏదో ఒక ఇల్లాలు వ్యాపారస్తుడైనటువంటి వ్యక్తిని ప్రశ్నించిందట, ఏమండి ఒక్క దినమైనా కానీ భగవంతుని చింతన చేసేటువంటి నేను వినలేదే, చూడలేదే, ఈ వృద్ధాప్యంలోనైనా కూడాను కొంత భగవంతుని చింత చేయటానికి కాలమును వినియోగించుకోండి అన్నాడట.
0: హసిఫ్ asked her husband, sir, at least now in the old age you think of the Lord, you have not found any time at all during your busy period to think of the Lord.
1: వ్యాపారస్తుడు చెప్తాడట, ఏమిటి చావడానికి కూడా నాకు టైం చిక్కటం లేదు, అలాంటి పరిస్థితుల్లో నేను భగవంతుని ఏ రీతిగా స్మరించడానికి వీలవుతుందన్నాడట.
0: ఇట్ సీమ్స్ ది బిజినెస్ మ్యాన్ ఎక్స్ప్రెస్డ్ దట్ ఐ డు నాట్ హ్యావ్ టైమ్ ఈవెన్ టు డై, వెన్ కెన్ ఐ జస్ట్
1: ఐ హ్యావ్ నో టైమ్ ఈవెన్ టు డై అన్నాడు.
0: హీ సెడ్ ఇట్ సీమ్స్ ఐ హ్యావ్ నో టైమ్ ఈవెన్ టు డై.
1: చావడానికి ఉన్న టైం లేదనుకునేటువంటి మానవుడికి చావు వదిలిపెడుతుందా? ఇది తన ఇష్టమా?
0: ఫర్ ఎ పర్సన్ హూ సేస్ దట్ ఐ హావ్ నో టైమ్ ఈవెన్ టు డై విల్ డెత్ లీవ్ హిమ్, ఇస్ ఇట్ అకార్డింగ్ టు హిస్ విషెస్?
1: కాల ప్రవాహం ఎవరి కోసమూ ఆగదు.
0: టైమ్ వెయిట్స్ ఫర్ నన్.
1: కనుక కాలమును ఉన్నంతలోనే మనం సార్థకం గావించుకోవటానికి తగిన కృషి చేయాలి.
0: దేర్ ఫోర్ వెన్ టైమ్ ఈజ్ అవైలబుల్ ఫర్ అస్, we have to make use of the time in the proper way.
1: Mrutyu aneetunte shatruvulu rogam aneetunte yokka sainyamunto cheri deham aneetunte rajyam paina dandetti vastunnaru.
0: The enemy of death along with the soldiers of diseases will be waging a war against the body.
1: Atti samayamlo dikku mokku leka nakka kukkala vale chavadaniki prayatnistunnaru manavulu.
0: Men are dying most helplessly during such periods of time when they are attacked by death.
1: దైవత్వం యొక్క అనుగ్రహానికి పాత్రులైనటువంటి వారికి ఎట్టి సైన్యము కూడాను ఏమాత్రం కూడాను వీరిని ఛేదించలేవు.
0: People who have earned the grace of the Lord, no enemy, no army can attack them.
1: కనుకని మనము ఈ యొక్క యవ్వనమునందే దైవానుగ్రహమును సంపాదించి తద్వారా మనమను ఆవరించేటువంటి యొక్క శత్రువులను మనపైన రాలేటువంటి యొక్క కష్టములను తగిన రీతిగా సాధించడానికి వాటిని ఎదుర్కోవటానికి శక్తి సామర్థ్యము మనం సంపాదించుకోవాలి.
0: దేర్ ఫోర్ డ్యూరింగ్ యూత్ ఇట్సెల్ఫ్ విల్ నాట్ అర్న్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ అండ్ ఎక్విప్ అవర్ సెల్స్ టు మీట్ ఆల్ ద ఛాలెంజెస్ ఆఫ్ ద ఎనిమీస్ వెన్ ద ఎనిమీస్ ట్రై టు లే ఎ సీజ్ ఆన్ అస్.
1: ముఖ్యముగా ఏనాటికైనా ఎప్పటికైనా మనకు ఒక దీర్ఘ ప్రయాణం అనేటువంటిది ఉన్నది అనేటువంటి దానిని మన హృదయంలో స్థిరం చేసుకోవాలి.
0: మోస్ట్ ఇంపార్టెంట్లీ వీ మస్ట్ బి ఫర్మ్లీ కన్విన్స్డ్ ఇన్ అవర్ ఓన్ హార్ట్ దట్ దిస్ జర్నీ ఆఫ్ లైఫ్ ఈస్ గోయింగ్ టు బి ఎ లాంగ్ వన్.
1: రైలు ప్రయాణము లేక ట్రైన్ ప్రయాణము ఇంకేమైనా ప్లేన్ ప్రయాణము బస్సు ప్రయాణము ఏదో కొంతకాలం జరుగుతుంది.
0: ఇట్ మే బి ఎనీ అదర్ టైప్ ఆఫ్ ట్రావెల్ బస్ ట్రావెల్ ఆర్ ట్రైన్ ట్రావెల్ ఇట్ లాస్ట్ ఫర్ ఎ
1: మన జీవితం అనేటువంటిది దీర్ఘ ప్రయాణము.
0: ద ట్రావెల్ ఆఫ్ లైఫ్ ఈస్ గోయింగ్ టు బి ఎ లాంగ్ వన్.
1: ఈ ప్రయాణం అనేటువంటిది మనం ఎప్పుడు కూడా జ్ఞప్తి అందించుకోవాలి.
0: దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ వుడ్ ఆల్వేస్ రిమెంబర్.
1: దీనిని మర్చిపోయే మానవుడు తాను ఈ ప్రయాణమునకు సిద్ధం కాక ప్రయాణములో జరిగేటువంటి యొక్క కష్టసుఖములకు తగినటువంటి యొక్క భద్రతను ఏర్పరచుకొనలేక కేవలము ఈ యొక్క భోగభాగ్యములు అందే కుమిలిపోతున్నాడు.
0: ఎ పర్సన్ హూ హాజ్ నాట్ రిమెంబర్డ్ దిస్ పర్టికులర్ థింగ్ దట్ లైఫ్ ఇస్ ఎ లాంగ్ జర్నీ, హూ హాజ్ నాట్ ఎక్విప్డ్ హిమ్సెల్ఫ్ ఫర్ ఆల్ ది కంటింజెన్సీస్ ఇన్ ద ట్రావెల్, హీ వుడ్ బి సఫరింగ్ వెరీ మచ్ వెన్ హీఈస్ ఫేస్డ్ విత్ రియల్ ట్రబుల్స్ అండ్ రియల్ ప్రాబ్లమ్స్.
1: మీకు అందరికీ తెలుసును,
0: ఆల్ ఆఫ్ యూ నో ఇట్,
1: రైల్వే ఒక పెట్టెలంతా ఉంటుంటాయి, గూడ్స్ పెట్టెలు.
0: ఇన్ ది కంపార్ట్మెంట్స్ ఆఫ్ ద ట్రైన్
1: దీన్ని నిర్మించే సమయం లోపలనే దీనికి ఒక విధమైనటువంటి కాల నిర్ణయం చేస్తూ వస్తుంటారు.
0: ఫర్ ఆల్ దీస్ కంపార్ట్మెంట్స్ ది పర్టికులర్ ది గూడ్స్ ట్రైన్ దే విల్ బి గివింగ్
1: ఎక్కడికైనా కొన్ని స్టేషన్లు పంపించే సమయం లోపల దానిపైన రిటర్న్ అని ఒకటి రాసి కింద డేట్ వేసి పెట్టింటారు.
0: యూ కెన్ సీ ఆన్ ది గూడ్స్ ట్రైన్ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ ద కంపార్ట్మెంట్ ఎ డేట్ ఇస్ మెన్షన్ బై విచ్ దిస్ పర్టికులర్ థింగ్ విల్ హావ్ టు బి రిటర్న్డ్ బ్యాక్ టు ద ఫ్యాక్టరీ.
1: అక్కడ ఉపయోగించుకున్న తర్వాత ఆ డేట్ కు సరిగా తిరిగి ఆ యొక్క పెట్టెలను పంపించాలి.
0: ఆఫ్టర్ యూజింగ్ దట్ పర్టికులర్ బాక్స్ డ్యూరింగ్ దట్ పర్టికులర్ టైమ్ దట్ కంపార్ట్మెంట్ ఇట్ హాస్ టు బి సెంట్ బ్యాక్ బై ది టైమ్ ఉంది.
1: ఈ దేహం అనేటువంటి పెట్టె పైన కూడా భగవంతుడు రిటర్న్ అని రాశాడు, డేట్ కూడా వేశాడు, కానీ ఆ డేట్ ను మీరు గమనించడం లేదు.
0: ఆన్ దిస్ బాక్స్ ఆఫ్ దిస్ బాడీ ఆల్సో ద రిటర్న్ డేట్ హాస్ బీన్ రిటన్ బై గాడ్ బట్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్.
1: కానీ ఏ నిమిషంలో ఇది వెనుకపోతుందో,
0: we do not know when this has to go back.
1: ilanti satyanni manavudu e matram kuda nu vicharinchatam ledu.
0: Such important truths man is not trying to remember at all.
1: Kanuka mana jeevitham lopala anni vidhamulaina inti yokka sukha shantamu nijamuga undavalananna ee yavvanamunde mana daivaanugrahamunu taginatundi krushi chalpali.
0: If you want to really enjoy all the pleasures of life at a later stage during the youth itself you'll have to make you'll have to earn the grace of God.
1: ఈ మానవత్వంలో ఈ బాల్యం అనేటువంటిది యవ్వనం అనేటువంటిది చాలా విలువైనటువంటిది.
0: ఇన్ ది లైఫ్ ఆఫ్ మ్యాన్ దిస్ బాయ్హుడ్ అండ్ యూత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
1: ఈ విలువైనటువంటి యొక్క ఈ జీవితాన్ని మనం గుర్తించుకునలేక కేవలము ఒక మాణిక్యం వంటి మానవ జీవితాన్ని మసిబొక్కులకు అమ్ముకుంటున్నాం.
0: నాట్ రైజింగ్ ది ప్రెషియస్నెస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ వీఆర్ wasting our youth and our boyhood.
1: Vajra Vaidurya Marakatamaniki Govedaka Pushyaragamanto Panjipabadinatunti Yokka Bangaru Ginilo Tilakanu Kalapi Anaga Noogulu Pindi Kalapi Danini Vondukovadaniki Prayatnistunnam.
0: We are using a golden cup studded with precious gems and jewels for a very petty use.
1: Dinni Kanchadaniki కేవలం గంధపు చెక్కలను ఉపయోగపెడుతున్నాం.
0: టు ప్రొడ్యూస్ ఫైర్ అండ్ హీట్ ఆఫ్ ద హోల్ థింగ్ వీఆర్ యూజింగ్ ది శాండల్వుడ్ ఆఫ్ ద ఫ్యూయల్.
1: పాత్ర చూస్తామా చాలా విలువైనటువంటిది.
0: ది వెసల్ ఈస్ వెరీ ప్రెషియస్.
1: కట్టెలు చూస్తామా మహా విలువైనటువంటివి.
0: ఫ్యూయల్ ఆల్సో ఈస్ వెరీ వాల్యుబుల్ అండ్ ప్రెషియస్.
1: కానీ పదార్థం చూస్తామా అల్పమైనటువంటిది.
0: ద ఫుడ్ విచ్ ఈస్ కుక్డ్ ఈస్ యూజ్లెస్ అండ్ వెరీ ట్రివియల్.
1: మన యొక్క విలువైనటువంటి దేహాన్ని పవిత్రమైన భావాలను మనం తుచ్చమైనటువంటి సుఖాలకు అమ్ముకుంటున్నాం.
0: ప్రెషియస్ బాడీ సీక్రెట్ ఫీలింగ్స్ ఆర్ సోల్డ్ అవే ఫర్ ఎర్నింగ్ అండ్ ఎంజాయింగ్ యూజ్లెస్ ట్రివియల్ థింగ్స్ ఇన్ లైఫ్.
1: కేవలము ఒక విధమైనటువంటి అల్పమైనటువంటి విషయాలను ఈ పాత్రలో పెట్టి భుజిస్తున్నాము.
0: మీన్ అండ్ వాల్యూలెస్ థింగ్స్ ఆర్ పుట్ ఇన్ దిస్ పర్టికులర్ వెసల్ అండ్ వీఆర్ ఎంజాయింగ్ దెమ్.
1: బంగారు నాగలను తీసి దున్నుకుని దానిలో జిల్లేడు మొక్కలను మలిపించినట్టుగా మనం అనుభవిస్తున్నాము.
0: వీఆర్ యూజింగ్ ఎ గోల్డెన్ ప్లౌ టు ప్లౌ అండ్ టు ప్రొడ్యూస్ యూజ్లెస్ ప్లాంట్.
1: నీ హృదయ క్షేత్రం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి క్షేత్రము.
0: ద ఫీల్డ్ ఆఫ్ యువర్ హార్ట్ ఈజ్ మోస్ట్ ప్రెషియస్ అండ్ సీక్రెట్.
1: క్షేత్రము కూడాను నాదే అన్నాడు గీతాచార్యుడు.
0: గీతాచార్య హెస్ డిక్లేర్డ్ ఈవెన్ దట్ ఫీల్డ్ బిలాంగ్స్ టు హిమ్.
1: క్షేత్రజ్ఞ చాపి మాంగిటి. క్షేత్రమే కాదు నేను, క్షేత్రజ్ఞుడి కూడాను, క్షేత్రజ్ఞుడే కాదు క్షేత్రం కూడాను నేనే అని ఆ రెండింటినీ భగవంతుని యొక్క సొత్తులుగా భావించినటువంటి ఈ క్షేత్రములో సద్గుణములు అనేటువంటి యొక్క బంగారు నాగళ్ళ పెట్టి మనం అనేక విధముల సంస్కారం చేస్తున్నాము. చేసి కట్టకడపటికి ఏమి పంటను బంధించుకున్నాం? విషయ భోగములు అనేటువంటి జిల్లేడు మొక్కలను బంధించుకుంటున్నాం.
0: గాడ్ హాస్ డిక్లేర్డ్ హీస్ క్షేత్రజ్ఞ అండ్ క్షేత్రం ఇట్సెల్ఫ్. He has owned both those things and he has identified himself with them. And what are we doing with that chetram, the heart? We are using a golden plow to plow, but we are raising crops which are useless and which are sensuous and sensual.
1: Nijamuga ee chetram yokka viluva, ee yokka nagali yokka viluva gurtinchinatvanti vyakti ee vidhamga veetini durvinyogam cheskonaledu.
0: Any person who recognizes the preciousness of the heart and the preciousness of the feelings which will have to be there, he would not misuse these things.
1: Jeevitanni paropakara sambandhamaina karyamulo,
0: life must be used for the good and welfare of others.
1: Pavitra gamyamnu cheretunte margamulo,
0: for reaching the sacred goal and in the sacred path.
1: Divyatvanni prakashinchetunte yokka tattamulo,
0: in bringing about a shining effulgence in the heart and in the mind.
1: దైవత్వాన్ని పొందేటువంటి యొక్క లయములో దీనిని సార్థకం గావించుకోవాలి.
0: వీ హ్యావ్ టు యూజ్ దిస్ ఇన్ గెటింగ్ అవర్సెల్వ్స్ మర్జ్డ్ ఇన్ టు డివినిటీ ఇట్సెల్ఫ్.
1: అప్పుడే దీ యొక్క మానవత్వం సార్థకత పొందడానికి లేక మానవత్వం దీయమైనటువంటిదని చెప్పడానికి ఒక అర్హత కలిగి ఉంటాం.
0: దెన్ ఓన్లీ వీ గెట్ ది అథారిటీ టు సే దట్ లైఫ్ ఈజ్ శాంక్టిఫైడ్ అండ్ లైఫ్ ఈజ్
1: జంతువు నాం నరజన్మ దుర్లభం అని భావిస్తున్నాము. ఏమి ఇందులో ఉండేటువంటి దుర్లభం? ఇందులో ఉన్న విశేషం ఏమిటి?
0: ఇట్ ఈస్ సేడ్ దట్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ అండ్ డిఫికల్ట్ టు గెట్ ఏ హ్యూమన్ లైఫ్. వాట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ దిస్ హ్యూమన్ లైఫ్? వై ఇస్ ఇట్ సో డిఫికల్ట్ టు గెట్?
1: పశుపక్షి మృగాదులు ఏ విధమైనటువంటి సుఖ సంతోష భోగభాగ్యములు అనుభవించుతున్నావో అట్టివే ఈ యొక్క మానవత్వం కూడా అనుభవిస్తుండాలి. ఇంకా జంతువునాం నరజన్మ దుర్లభం అనటంలో ఏమిది విశేషం?
0: ఆల్ ది ప్లెజర్స్ అండ్ జాయ్స్ విచ్ ఆనిమల్స్ అండ్ బర్డ్స్ ఆర్ ఎంజాయింగ్, మ్యాన్ ఈజ్ ఆల్సో ఎంజాయింగ్. In that case, what is the speciality of declaring that human life is
1: migrinatvanti jeevarasula kante ee manavattam oka visishtamainatvanti margamulo dinni anubhavinchali.
0: One has to enjoy in a special way this life of human being compared with the life of animals and birds.
1: Manabhimanamulni visarjinchi,
0: one has to give up attachment and
1: nityanitya parisilana salapaka,
0: one has to discriminate between right and wrong.
1: Atmanatma viveka tattvam kolpoyi,
0: giving up what is atma and giving up the discriminating power between
1: buddhi yogamunaku dooramai,
0: being away from the yoga of intelligence,
1: dhrutvamunaku kolpovatam cheta manavudu inni vidhamula entunte yokka ashantiki guri avutunnadu.
0: He is becoming a victim of so much of lack of peace because he has not been following the right path.
1: Dhrudanischayudai vak tapassunu, మానసిక తపస్సును, శారీరక తపస్సును నిన్న చెప్పినట్టుగా దాని యొక్క గుణములను ప్రవర్తన రూపమైనటువంటి ప్రచారములు చేయడానికి యువకులు సంసిద్ధులు కావాలి.
0: As was explained yesterday, with a firm resolve, youth will have to undertake the మానసిక తపస్, the వాక్ తపస్ and దేహ తపస్ and enjoy that and set an example for the world.
1: సత్వగుణముతో రజోగుణమును నింపాలి.
0: With the help of sattvaguna, rajoguna has to be subdued and it has to be filled with it.
1: Hrudayamulo rajotamo gunamulu nimpukoni sattvikam chesta darini abhivruddhi pondalani pondinchalante idi sadhyam kaadu.
0: It is impossible if you want to make progress in sattvaguna if you fill your heart with rajoguna and tamoguna.
1: Emi emi burralona emaina cherchavachchu.
0: If there is nothing in the head, something can be filled in it.
1: ఏమేమో నిండి ఉన్నా తలబుర్రది ఖాళీ అగున.
0: ఇఫ్ యూ ఫిల్ యువర్ హెడ్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్, హౌ కెన్ యూ ఎంప్టీ ఇట్?
1: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగున.
0: వితౌట్ ఎంప్టీయింగ్ ఇట్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు పుట్ సంథింగ్ గ్రేట్ అండ్ సేక్రెడ్ ఇన్?
1: మొట్టమొదట ఏమేమో నింపుకున్నటువంటి ఈ తలబుర్రను మొట్టమొదట మనం ఖాళీ చేయాలి.
0: వీ హావ్ ఫిల్డ్ అవర్ హెడ్స్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ అన్నెసరీ థింగ్స్, వీ హావ్ టు ఎంప్టీ దట్ ఫస్ట్.
1: అప్పుడే మనం ఏ సుకృతమైనటువంటి భావం నింపాలని తలుచుకుంటామో ఆ సుకృతాన్ని మనం నింపడానికి సాధ్యమవుతుంది.
0: Then only you will be able to just fill the head with sacred thoughts and sacred feelings. That will be possible only then.
1: కనుకని మానవుడు అర్థం లేని ఏడుపులు ఏడుస్తున్నాడు.
0: Man has been crying a meaningless cry.
1: అర్థం లేని నడకలను నడుస్తున్నాడు.
0: A meaningless path he is taking.
1: అర్థం లేని జీవితాన్ని గడుపుతున్నాడు.
0: He is living a meaningless life also.
1: పుట్టినప్పుడు ఏడ్చినాడు.
0: When he was born, he cried.
1: చచ్చినప్పుడు ఏడ్చుతాడు.
0: While dying, he cried.
1: మధ్య నిన్న మనసుకాలకు ఎందెందుకు ఏడ్చుతాడు.
0: ఇన్ బిట్వీన్ ఫర్ నంబర్ ఆఫ్ థింగ్స్ హీ గోస్ ఆన్ క్రైయింగ్.
1: ధర్మజ్ఞాని కలుగుచున్న ఉద్ధరింప ఏడ్చినాడా?
0: హాస్ హీ క్రైడ్ ఫర్ వెన్ హీ జస్ట్ సా డిక్లైన్ ఆఫ్ ధర్మ?
1: కనుక ధర్మజ్ఞాన నిమిత్తమై మన లోపల జరుగుతున్నటువంటి యొక్క అశాంతికి మనం ఏడ్చాలి.
0: We have to cry when we see the decline of dharma and the fall and the ruin of dharma as such.
1: ఈ ధర్మం ఏమిటి?
0: What is this dharma actually?
1: దైవచింతని నిజమైన ధర్మం.
0: Real dharma is thinking and contemplating of the Lord.
1: దానిని చింత చేసుకుంటూ నీ నిత్య జీవితంలో నీ కర్తవ్య కర్మలు ఎన్ని అనుభవించినప్పటికీ దోషము లేదు.
0: Thinking of the Lord always. Discharging your daily duties which are imposed upon you.
1: ఇక్కడి భగవద్ గీత సర్వసంగ పరిత్యాగై ఆలపిట్టలను వదిలిపెట్టి ఆస్తిపాస్తులను విసర్జించి నీ వెళ్ళమని బోధించటం లేదు.
0: భగవద్ గీత హాస్ నాట్ టాట్ దట్ యు షుడ్ గివ్ అప్ ఆల్ యువర్ ఫ్యామిలీ యువర్ వెల్త్ ప్రాపర్టీస్ అండ్ యూ హావ్ టు జస్ట్ గో అవే టు ద ఫారెస్ట్.
1: నీ ఆలపిట్టలను చూసుకో.
0: You take care of your family.
1: నీ ఉద్యోగాలు నువ్వు చేసుకో.
0: You discharge your duties.
1: నీ కర్తవ్య కర్మలను నువ్వు ఆచరించు.
0: You do your duties.
1: కానీ లక్ష్యం మాత్రము దైవత్వం పయనించుకోవాలి.
0: కీప్ యువర్ గోల్, కీప్ యువర్ కాన్సన్ట్రేషన్ ఆన్ డివినిటీ.
1: ఎన్ని చేసినప్పటికీ లక్ష్యాన్ని మాత్రం మార్చకూడదు.
0: వాట్ ఎవర్ యువర్ బి డూయింగ్, డోంట్ ఫర్గెట్ అబౌట్ యువర్ గోల్.
1: ఈ లక్ష్యాన్ని మనం విసర్జించిన మనం అవలక్షణ స్వరూపాన్ని పొందుతాం.
0: ఇఫ్ యూ గివ్ అప్ యువర్ గోల్ దెన్ యూ విల్ గెట్ ఏ బ్యాడ్ ఫార్మ్ ఫర్ యువర్ సెల్ఫ్.
1: లక్ష్యమే మన జీవితం యొక్క గమ్యం.
0: అవర్ అంబిషన్, అవర్ గోల్ మస్ట్ బి రైట్లీ సెట్.
1: దీనిని ఆధారం చేసుకుని మన సర్వకర్మలు ఎందుకూడను ఈ కాయమును ఇమిడ్చి కర్తవ్యములు ఆచరించుకోవచ్చు.
0: కీపింగ్ అవర్ గోల్ ఇన్ వ్యూ, వాట్ ఎవర్ వీ డైలీ డ్యూటీస్ ఎట్సెట్రా, వీ కెన్ డిశ్చార్జ్.
1: మన మాట ఎందు ఎట్టి విధములైనటువంటి యొక్క లోటును రాకుండా చూసుకోవాలి.
0: ఇన్ అవర్ వర్డ్స్ దర్ షుడ్ నాట్ బి ఎనీ ఫ్లా, ఎనీ డిఫెక్ట్. వీ హావ్ టు టేక్ కేర్ టు సీ దాట్.
1: సత్యమునే ఉచ్చరించాలి.
0: We should always tell the truth.
1: అయితే కొంతమంది పిల్లలకు ఈ సత్యము ఒక్కొక్క సమయంలో ఆపసత్యం అనేటువంటి దాన్ని కూడా మనం కొంత తబ్బిబ్బు చేసుకోవచ్చును కదా, మార్చుకోవచ్చును కదా అని కూడా సందేహిస్తుంటారు.
0: సమ్ పీపుల్ మే బి థింకింగ్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీ వి జస్ట్ స్లైట్లీ మాడిఫై ది ట్రూత్.
1: ఒక్కొక్క సమయంలో అసత్యం ఆడవలసి వస్తుంది.
0: సమ్ టైమ్స్ ఇట్ మే బికమ్ నెసెసరీ టు టెల్ అన్ ట్రూత్.
1: కానీ ఒక్కటి,
0: బట్
1: అసత్యం మాత్రం చెప్పక సత్యమును కూడా చెప్పకుండా ఉండేటువంటి యుక్తిని పొందుకు.
0: యూ కెన్ డెవలప్ దట్ మచ్ ఆఫ్ క్లవర్నెస్ టు కీప్ సైలెన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ టెలింగ్ ఏదర్ ట్రూత్.
1: సత్యం భూజాత్ ప్రియం భూజాత్ అప్రియం సత్యం అప్రియం అని, భూజాత్ సత్యం అప్రియం అని. ఈ సత్యం అనేటువంటిది అప్రియమైనటువంటి సత్యం కూడా చెప్పకూడదు.
0: దట్ ఈస్ వై ఇట్ ఇస్ సెడ్
1: ప్రియం కదా అని మనము కొంతవరకు అసత్యాన్ని కూడా చెప్పకూడదు.
0: దట్ ఈస్ వై ఇట్ ఇస్ సెడ్ టెల్ ద ట్రూత్, టెల్ ఇట్ డియర్లీ, బట్ యూ షుడ్ నాట్ టెల్ untruth which may be dear. You should not tell truth in an undear way also.
1: ఇలాంటి సందిగ్ధ అవస్థ లోపల మనం సత్యానిష్టములను సత్య అసత్యములను రెండింటిని కూడా తప్పించుకుని మెలిగేటువంటి యొక్క యుక్తిని కొంతవరకు నేర్చుకోవచ్చును. కానీ సత్యం చెప్తే ప్రమాదం కలుగుతుంది ఏమో అని అసత్యాన్ని మనం ఉపయోగించుకోరాదు.
0: Whenever there are some testing or trying times as such, you should develop certain amount of cleverness to manage in such a way that without telling untruth, you should be able to just avoid situation and overcome that particular problem.
1: Kanuka manamu konni konni samayamulandu manamu chaala melakavuga nadchukovalsi vastundi.
0: In certain times we will have to conduct ourselves in an extremely careful way.
1: Ee maatanu parulaku baadhinchakunda undeetunti vishayanni kuda nu gurtinchali.
0: You should know how to use the words without hurting people.
1: నొప్పించక తాను ఒక తప్పించుకు తిరుగువాడు ధన్యుడివేమో అన్నాడు.
0: ఇట్ ఇస్ సెడ్ దట్ హీ ఇస్ ఎ ఫార్చునేట్ వన్ హూ నోస్ వితౌట్ హర్టింగ్ ఎనీవన్.
1: ఇతరులను నొప్పించకూడదని తాను నొప్పి పడకూడదు.
0: హీ షుడ్ నెవర్ హర్ట్ నాట్ గెట్ హర్ట్ బై అదర్స్.
1: తాను నొప్పి పడకూడదని ఇతరులు నొప్పించరాదు.
0: జస్ట్ బికాస్ హీ షుడ్ నాట్ గెట్ హీ షుడ్ నాట్ హర్ట్ అదర్స్ ఆల్సో.
1: ఇతరులను నొప్పించక తాను నొప్పి పడకుండేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
0: యూ షుడ్ రికగ్నైజ్ దిస్ ట్రూత్ విచ్ డస్ నాట్ హర్ట్ అదర్స్ విచ్ డస్ నాట్ హర్ట్ అస్ ఆల్సో.
1: ఒక చిన్న ఉదాహరణ, ఒక కథ,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ అండ్ ఎ స్టోరీ.
1: ఒక ఇల్లాలు ఈ విధంగా సమావేశంలో పాల్గొని పౌరాణికుడు చెప్పేటువంటి దీనిని చక్కగా వింటూ వచ్చింది.
0: వన్ హసీఫ్ పార్టిసిపేటెడ్ ఇన్ ఎ మీటింగ్ లైక్ దిస్ అండ్ షీ వాస్ కాన్సన్ట్రేటెడ్లీ లిజనింగ్ టు వాట్ వాస్ బీయింగ్ ఎక్స్పౌండెడ్ ఇన్ ద మీటింగ్.
1: ఒకనాడు ఈ పౌరాణికుడు రామాయణము చెప్పుతూ పతియే సతి,
0: వన్స్ వెన్ యూ ఆర్ జస్ట్ డిస్క్రైబింగ్ రామాయణ హీ జస్ట్ సెడ్ పతియే సతి,
1: పతియే గతి,
0: హస్బెండ్ ఈజ్ ది ఓన్లీ గోల్.
1: కనుక అట్టి పతిని ఆనంద పెట్టడమే సతి యొక్క లక్ష్యము.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ అండ్ ది డ్యూటీ ఆఫ్ హసీఫ్ టు సాటిస్ఫై ది హస్బెండ్ హూ ఈజ్
1: పతిని దైవంగా భావించాలి.
0: ట్రీట్ హస్బెండ్ యాజ్ గాడ్
1: అని అనేక విధములుగా బోధిస్తూ వచ్చాడు.
0: హీ వాజ్ టెలింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
1: ఇది విన్నటువంటి యొక్క ఇల్లాలు ఇంటికి వెళ్ళింది.
0: దిస్ హసీఫ్ హూ హెర్డ్ విత్ ఎ లాట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆల్ దీస్ థింగ్స్ వెంట్ బ్యాక్ హోమ్.
1: అతనికి అనేక విధములైనటువంటి సేవలు చేయాలి అని కూడాను ఈ యొక్క పౌరాణికుడు చెప్పాడు.
0: దిస్ పౌరాణిక్ వాజ్ జస్ట్ టెలింగ్ ఇన్ ది కోర్స్ ఆఫ్ దిస్ కోర్స్ దాట్ ఆల్
1: పతి దైవం అని పౌరాణికుడు చెప్పాడు కదా అని ఆఫీస్ నుంచి భర్త వచ్చేటప్పటికి ఒక చెంబు నిండుకు నీళ్లు తీసుకుంది, ఆ బూడుసుల పైన పోసింది, కాళ్ళు కడిగింది, విసరగరతో విసిరింది, ఏమేమో పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటుంది. అది
0: షీ వాజ్ సో మచ్ ఇంప్రెస్డ్ బై ది టాక్ గివన్ షీ వెంట్ విత్ డిటర్మినేషన్ టు గివ్ ఎఫెక్ట్ అండ్ ఇంప్లిమెంట్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ హి హడ్ లెర్న్డ్. అండ్ వెన్ ది హస్బెండ్ రిటర్న్ ఫ్రమ్ ద ఆఫీస్ షీ టుక్ ఎ పాట్ ఫుల్ ఆఫ్ వాటర్ అండ్ పోర్ ద వాటర్ రైట్ ఆన్ ద షూస్ ఇట్సెల్ఫ్ అండ్ షీ బిగాన్ జస్ట్ గివింగ్ దిస్ కైండ్ ఆఫ్ సర్వీస్ టు ది హస్బెండ్.
1: భర్తకి ఏమిటి, ఏనాడు లేనటువంటి యొక్క ఈ యొక్క ఇది ఈనాడు ఎట్లా వచ్చింది, ఎందుకోసం వచ్చింది అనుకుని ఇది ఏదో కొంతవరకు చెడిపోయి ఉండొచ్చును అని లోపలికి తీసుకెళ్ళినాడు.
0: హీ వాజ్ కన్ఫ్యూజ్డ్ అండ్ ఫ్లాబర్గాస్టెడ్ అండ్ హీ వాజ్ వండరింగ్ హౌ ఆల్ ఆఫ్ అ సడన్ దిస్ పర్టికులర్ లేడీ హాస్ డెవలప్డ్ సో మచ్.
1: ఆయన బూట్సులు విడిచడానికి కుర్చీ పైన కూర్చుంటే ఈమె క్రింద కూర్చుంది, కాళ్ళు ఒత్తుతూ ఉంటుండాలి, బూట్సును కూడా విడిపించడానికి అవకాశం ఇవ్వలేదు.
0: And he entered the house thinking that she must have been a little off the head. And then he settled down on the chair. He wanted to remove the shoes, but she did not allow him even to remove the shoes.
1: ఇతని యొక్క పరిస్థితిని గుర్తించి నెత్తగా ఆఫీస్ రూమ్ కు వెళ్లి డాక్టర్ కు ఫోన్ చేశాడు.
0: After observing all these things, the husband went into the office room and he rang up the doctor.
1: ఈ స్త్రీ మీ పౌరాణికుడు వెళ్తున్నారని తెలియదు పాపం ఈ భర్తకు.
0: This husband did not know that she was going to this పురాణము.
1: డాక్టర్ వచ్చాడు, అన్ని విధాల టెస్ట్ చేశాడు, నిద్రకింత మాత్రలు ఇచ్చి వెళ్లాడు.
0: డాక్టర్ కేమ్ అండ్ టెస్టెడ్ అండ్ గేవ్ సమ్ పిల్స్ ఫర్ స్లీప్.
1: రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే మంచిది, ఏదో కొంచెం హిస్టీరియా కింద ఉండాలి అని చెప్పాడు డాక్టర్.
0: డాక్టర్ సెడ్ ఇట్ లుక్స్ లైక్ సమ్ కైండ్ ఆఫ్ హిస్టీరియా, ఇఫ్ షీ టేక్స్ రెస్ట్ ఫర్ టూ డేస్ ఇట్ విల్ బి ఓకే.
1: మరి భర్త ఫోన్ చేశాడు, ఈమెను ఇంటిలో రెస్ట్ తీసుకోమని చెప్పాడు. ఆయన ఆఫీస్కి వెళ్లాడు.
0: Husband took his food, then he asked her to take some rest and he went to the office again. After he went to the office, she again went to the place where scriptures were expounded.
1: Anadu ee pauranikudu evariki evaru, tallu evaru, biddalu evaru, bharya evaru, bharta evaru, mata rasti, pita rasti, nasti bandhu sahodaraha, artham nasti. తస్మా జాగ్రత్త జాగ్రత్త అని చెప్పాడు.
0: ఆన్ దట్ పర్టికులర్ డే ద పండిట్ వాస్ టెలింగ్ ద ఎఫెమరల్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద హస్బెండ్ హూ ఇస్ హస్బెండ్ హూ ఇస్ వైఫ్ అండ్ నథింగ్ ఇస్ పర్మనెంట్ నథింగ్ ఎగ్జిస్ట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఓన్లీ ట్రాన్సిటరీ అండ్ ట్రాన్సియంట్.
1: దైవమే ఒక్కటి సత్యం అని చెప్పాడు.
0: హీ సెడ్ దట్ గాడ్ అలోన్ ఈస్ ట్రూ.
1: ఈమె పూజ రూమ్ లో పోయి కూర్చుంది, వస్తానే.
0: That day she went back home and she settled down in the worship room.
1: Etla undo emu ani papa aya aragante mundugane vachadu papa.
0: Husband returned half an hour earlier itself thinking that she might not be well.
1: Talupu tattadu.
0: She tapped the door.
1: Nenu vachanu ani cheppan cheppadu papa.
0: He announced that he has come, asked her to open the door.
1: Ayame lopalu nunchi mata anasti పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, పతి నాస్తి అంటారు.
0: From the worship room she began telling that there is no mother, no father, no house, not even husband, she declared.
1: ఈ విధంగా చెప్పేటప్పటికి ఇతనికి చాలా ఓ పిచ్చి ముదిరిపోయిందని, తలుపులు తీయించి ఆమెను తెప్పించి ఏమిటి ఇవంతా ఇట్లా జరుగుతుండాలంటే ఒక సైకాట్రిస్ట్ వచ్చేసాడు, వాడిని పిలిపించాడు. అని పిలిస్తే ఈమె యొక్క పరిస్థితి ఏమిటో, ఈమె ముందు ఏమి చేస్తా ఉందో ఇవన్నీ గుర్తించడానికి ఆయన అనేక ప్రయత్నాలు చేశాడు.
0: He was quite alarmed at this particular behavior, but he somehow got the doors open and then he called a psychiatrist to examine her in all details.
1: అతను అన్ని విచారించాడు. ఓహో, ఈ పురాణం వినిపించుకొచ్చినటువంటి ఈ తాత్కాలిక వైరాగ్యమే ఇది అని భావించుకున్నాడు.
0: The psychiatrist could diagnose the disease as the, after all, she has listened to the exposition of the scriptures and as a consequence of that she has developed this particular attitude.
1: సరే, రెండు దినాలు ఈ పురాణం వినడానికి పోకూడదని చెప్పని ఆ వర్కర్స్ తో అంతా కూడా నియమించి ఈమెను బయట పోనివ్వకుండా, కారులో అక్కడ తీసుకుని పోనివ్వకుండా డ్రైవర్ కూడా చెప్పి చాలా భద్రం చేశాడు.
0: ఆల్ అరేంజ్మెంట్స్ ఆర్ మేడ్ అండ్ ఎవ్రీవన్ హస్ బీన్ ఇన్ఫార్మ్డ్ దట్ షీ షుడ్ నాట్ బి అలౌడ్ టు గో టు ద ప్లేస్ వేర్ స్క్రిప్చర్స్ ఆర్ ఎక్స్పౌండెడ్ and driver was told, every servant was told to see that that particular thing is implemented. She was not
1: ee vidhamainti kattudittam chesetappudiki rendu dinalu puranamunaku poledu.
0: After these restrictions were imposed, she did not go to the place for 2 days.
1: ee tatkalika vairagyam ane pongunu challarinayi.
0: This temporary type of detachment which she developed, it was
1: sure sayankalam bhartha vachetappudiki anni vidhala normal lo untundadi paapam.
0: By the time the husband returned home, she was behaving in a normal way.
1: సరే, సంతోషించాడు ఆయన. అన్ని విధాలా ఆయనకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదని ఆనందిస్తూ నిత్య జీవితం గడుపుతూ వచ్చాడు.
0: హస్బెండ్ వాజ్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ ఆల్ దిస్ హ్యాపెన్డ్ అండ్ ది డైలీ రొటీన్ కంటిన్యూ లేటర్.
1: ఒక వారం అయిన తర్వాత తిరిగి పురాణానికి వెళ్ళింది.
0: ఆఫ్టర్ 1 week దిస్ లేడీ వెంట్ అగైన్ టు ది ప్లేస్ వేర్ స్క్రిప్చర్స్ వర్
1: ఆనాడు పురాణం లోపల ఈ భగవద్గీత చెప్పుతూ అన్ఉద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేస్తున్నాడు. ఈ యొక్క ప్రీతిగాను హితంగాను ఉంటుండాలా, ఉద్వేగంగా ఉండకూడదు, ఈ సత్యమే చాలా ప్రధానమైనటువంటి, సత్యమునే మీరు అనుసరించాలి అని ఆ పురాణికుడు చాలా బాగా గట్టిగా చెప్పాడు.
0: ఆన్ దట్ పర్టికులర్ డే ద పండిట్ వాజ్ ఎక్స్పౌండింగ్ గీత అండ్ హీ వాజ్ జస్ట్ టెలింగ్ వైల్ యూజింగ్ ద వర్డ్స్ యూ షుడ్ టెల్ ద ట్రూత్ బట్ యూ షుడ్ నాట్ యూజ్ ఇన్ అన్ ఎక్సైటెడ్ వే. హీ వాజ్ ఎక్స్పౌండింగ్ దిస్ పర్టికులర్.
1: అది వినింది, ఇంటికి వచ్చింది.
0: She heard it and returned home.
1: భర్త చెప్పాడు, ఈనాడు మా ఫ్రెండ్ మ్యారేజ్ ఉంటుండాలి, ఆ మ్యారేజ్ కోసం ఉదిరి సిద్ధం కామన్నాడు.
0: హస్బెండ్ టోల్డ్ హర్ దట్ దేర్ ఇస్ ఎ మ్యారేజ్ రిసెప్షన్ టుడే, మై ఫ్రెండ్స్ మ్యారేజ్ రిసెప్షన్ ఇస్ దేర్.
1: ఈమె అలంకారం చేసుకుంది, భర్తతో పాటు పెళ్లి రిసెప్షన్ కి వెళ్ళింది.
0: షీ గాట్ రెడీ క్విక్ అండ్ షీ వెంట్ విత్ హర్ హస్బెండ్ టు ద రిసెప్షన్.
1: అక్కడ పెళ్లి జరుగుతూ ఉంటుండాలి.
0: మ్యారేజ్ వాజ్ గోయింగ్ ఆన్.
1: అప్పుడు ఈ బ్రాహ్మణులు మంగళసూత్రం తీసుకుని అందరికి పెద్దలకు ముట్టించేటువంటి అలవాటు ఈ యొక్క భారతదేశంలో.
0: ఇన్ భారత్ దేర్ ఇస్
1: అందరి ఆశీర్వాదాలు ఉంటుండాలని వారి అభిప్రాయం.
0: దేర్ ఇస్ ఎ పర్టికులర్ ట్రెడిషన్ దాట్ ద మంగళ సూత్రం వుడ్ బి టేకన్ టు ఎవ్రీ ఎల్డర్ అండ్ దే వుడ్ టచ్ ఇట్ అండ్ దే వుడ్ బ్లెస్.
1: ఆ యొక్క బ్రాహ్మణుడు అనగా ఆ యొక్క పెండి చేయించేటువంటి బ్రాహ్మణుడు పౌరోహితుడు, వీళ్ళింటి కూడా పౌరోహితుడు పాపం.
0: The Paurohit who was celebrating the marriage on that day there was also Paurohit for this particular family. This
1: ee mundaru kurchunte vachi chuchadu, emandi amma garu baagunnara muttandi annadu.
0: He came to this particular lady, recognized her and said, how are you mother, you are okay, you just please
1: andaru chemaina ani adigadu, idini muttistu paapa ee pauranikudu.
0: This pauranik who just asked her to touch it and just said, everyone is okay.
1: ఈ యొక్క బ్రాహ్మణుడు ఈ విధంగా అడిగేటప్పటికీ అందరూ బాగానే ఉన్నారండి, పోయిన వారం మా అత్తగారు చచ్చిపోయింది అనింది అన్నాడు.
0: షీ సెడ్ దట్ వెల్ ఎవ్రీవన్ ఇస్ ఓకే, 1 week ago I lost my mother in law.
1: ప్రక్కన ఉండేటువంటి ఆమె, ఏమిటమ్మా మంగళసూత్రం ముట్టుతూ ఈ చావు మాటలంతా ఎందుకు చెప్పాలి అనింది.
0: ద నైబర్ హూ వాజ్ జస్ట్ సిట్టింగ్ బై హర్ సైడ్ జస్ట్ సెడ్, వెన్ యూ ఆర్ టచింగ్ దిస్ మంగళసూత్రం వై షుడ్ యు సే సచ్ ఎన్ ఇన్ఆస్పిషియస్.
1: ఈ మంగళసూత్రం కోసం నన్ను అబద్ధం చెప్పమంటావా, మా అత్తగారు చచ్చిపోయింది, ఇంకా చచ్చిపోయింది, చచ్చిపోయింది, చావు మాటలు మంగళసూత్రం ముట్టూ చెప్తూ వచ్చింది.
0: షీ సెడ్ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ దిస్ మంగళసూత్ర డూ యూ ఎక్స్పెక్ట్ మీ టెల్ అ లై, ఐ వుడ్ నెవర్ టెల్ అ లై, ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్ దట్ ఐ లాస్ట్ మై మదర్ ఇన్ లా, మై మదర్ ఇన్ లా డైడ్ మై మదర్ ఇన్ లా.
1: తెలివితేటలు కలిగినటువంటి ఒక వ్యక్తి అమ్మాయి లేచి, అమ్మా ఇది కేవలము సమయ సందర్భాన్ని కూడా నువ్వు పురస్కరించుకొని మాట్లాడాలి, ఈ విధంగా ఎట్లంటే ఎట్టకూడదు పదాలు ఉపయోగపెట్టకూడదు అని కొంత బోధ చేసింది.
0: వన్ ఇంటెలిజెంట్ యంగ్ లేడీ హూ వాస్ సిట్టింగ్ దేర్ షీ జస్ట్ సెడ్ మదర్ యు షుడ్ నాట్ యు షుడ్ హావ్ ఎ సెన్స్ ఆఫ్ ప్రొపోర్షనల్ కాంటెక్స్ట్ షుడ్ నాట్ గో.
1: అదే విధంగా కొంతమంది స్త్రీలు ఏనాడు ఏ విషయాన్ని చెప్పినారో ఆ విషయాన్ని ఆ రోజు చాలా గట్టిగా పట్టుకుని సాధిస్తుంటారు.
0: ఇన్ దట్ పర్టికులర్ డే విమెన్ వాట్ ఎవర్ ద రీజన్ ఆన్ ఎ పర్టికులర్ డే దే వుడ్ బి ఇంప్లిమెంటింగ్ ఇట్ విత్ ఎ లాట్ ఆఫ్ రిగార్ దట్ పర్టికులర్ డే.
1: ప్రతిదానికి సమయ సందర్భాన్ని పురస్కరించుకుని మనము మాటలు ఉపయోగించుకోవాలి.
0: వన్ షుడ్ యూజ్ ద వర్డ్స్ అండ్ వన్ షుడ్ యూజ్ ద ఇంటెలిజెన్స్ అండ్ కాంటెక్స్ట్ షుడ్ బి అండర్స్టూడ్ వెన్ ఎవర్ వి డు ఎ పర్టికులర్ థింగ్.
1: సత్యము మన యొక్క నిత్య స్థానమును పొందించడానికి ఒక మార్గమని మనం విశ్వసించాలి, కానీ ప్రతి విషయంలో కూడా దీన్ని ఇట్టే చేయాలని ముందుతనంగా మనం వాదించరాదు.
0: We should know truth is the means to reach the goal of the lotus feet. But we should not be very rigid and we should not be foolish in implementing that particular thing.
1: Asatyamuto dushitam kaanatvanti naluka.
0: A tongue which is not tainted by untruth.
1: Himsadulto dushitam kaanatvanti dehamu.
0: Body which is not tainted by violence.
1: Inga apavitramaina bhavalato dushitam kaanatvanti manasu.
0: Mind which is not stained by bad feelings.
1: కనుక ఇట్టి మనస్సు అట్టి దేహము ఇట్టి వాక్కు వీటినే త్రిపుటి అని చెప్తూ వచ్చారు.
0: దీస్ త్రీ సచ్ ఎ మైండ్ సచ్ ఎ బాడీ అండ్ సచ్ స్పీచ్ దీస్ ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ త్రిపుటి.
1: ఈ త్రిపుటి యొక్క తత్వమే త్రిమూర్తి యొక్క తత్వంగా భావిస్తూ వచ్చారు.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ త్రిపుటి ఈజ్ ఆల్సో ది ప్రిన్సిపల్ ఆఫ్ త్రిమూర్తి.
1: ఈ మూడింటిని మనం పవిత్రము గావించుకున్నప్పుడే దైవత్వం మనకు సాక్షాత్కారంగా కనిపిస్తుంది.
0: ఓన్లీ వెన్ వీ శాంటిఫై ఆల్ దీస్ త్రీ థింగ్స్ దెన్ ఓన్లీ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ఎ విజన్ ఆఫ్ ద లార్డ్.
1: కనుక పిల్లలు కూడాను సత్యం చెప్పమన్నాడు స్వామిని అనవసరంగా అవసరం లేని విషయంలో కూడా మనం కల్పించుకొని ఈ విధంగా మనము ఈ సత్యాన్ని దుర్వినియోగం చేయకూడదు.
0: స్టూడెంట్స్ ఆల్సో మస్ట్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ వైల్ జస్ట్ టెలింగ్ ద ట్రూత్. దే షుడ్ టెల్ ద ట్రూత్ బట్ అన్నెసెసరీ దే షుడ్ నాట్ గో ఆన్ టాకింగ్ అండ్ హర్టింగ్.
1: మాటలు అదుపులో ఉంచుకోవాలి.
0: హ్యావ్ కంట్రోల్ ఓవర్ యువర్ టాక్.
1: ఒక్కొక్కతూరి ఒక్క వ్యక్తి పైన మనకు క్రోధమో లేక ద్వేషమో కలిగినప్పుడు వాడి పైన ఉన్నటువంటివన్నీ చెప్పటము, ఇది నేను సత్యం చెప్తున్నాను అని వాడి జీవితానికి లేనిపోనికి ఇక్కడికి కలిగించడం కూడా జరుగుతుంటారు.
0: Whenever there is some kind of quarrel or misunderstanding with another person, telling all the defects of him and telling that this is truth which I am telling.
1: ఇక్కడ అద్వేష్ట సర్వభూతానాం దీన్ని కూడా కొంతవరకు ఉపయోగించుకోవాలి.
0: You will have to just also remember the fact that one should not hate others.
1: ప్రేమను మనం పెంచుకున్నప్పుడు ఈ ద్వేషము కానీ ఈ అసూయ కానీ రెండింటి యొక్క బాధలు మనకేమాత్రము ఉండవు.
0: వన్స్ యూ డెవలప్ లవ్ ది క్వశ్చన్ ఆఫ్ హేట్రెడ్ అండ్ జెలసీ విల్ నాట్ అరైజ్.
1: అలాంటి సమయంలో మన పలుకు కూడాను చాలా మధురంగా ఉంటుంది.
0: వెన్ యూ హ్యావ్ లవ్ ఇన్ ద హార్ట్ అవర్ వర్డ్స్ విల్ బి వెరీ.
1: అందుకోసమే చెప్పారు సాత్విక గుణవంతుని యొక్క కోపము క్షణకాలంలో ఉంటుంది పోతుందట.
0: The anger which a person who is of sattvic nature, it will be very short lived.
1: Itanu uttamudu ani Geeta cheppindi.
0: Geeta has declared him as a great man.
1: Madhyamuni yokka kopamu rendu gadiyalu varaku untadata.
0: A middling or the second type of person, he will have his anger for a short while.
1: Adhamuni yokka kopamu oka dinamantha untuntadata 24 gantalantha untuntadata.
0: For the one who belongs to the lowest category, he will have his anger continuously.
1: Adhamodamuni yokka kopamu jeevitham anta untadi.
0: The one who is the lowest of the in the category, he will have throughout the life that anger.
1: దీనిని గీతాచార్యుడు మరొక యుక్తితో కూడా బోధించాడు.
0: గీతాచార్య హాస్ టాట్ దిస్ ఇన్ ఎ డిఫరెంట్ వే ఆల్సో.
1: ఉత్తముల యొక్క కోపము నీటి పైన వ్రాత వంటిది అన్నాడు. వ్రాస్తుంటే వ్రాస్తుంటే అది చెదిరిపోతుంటుంది, అప్పటికప్పటికే పోతుంటుంది.
0: The anger of a good man is something like writing on water. That is not permanent at all, even while you are writing the...
1: Madhyamuni yokka kopamu ishakalopa vrata vantidi annadu.
0: The second category of a person, it is something like writing on sand.
1: Ishakalo rastu rastunte gaali vastane adi kottukoni kottukoni adi moochipothuntadi, marugupadipothuntadi.
0: Writing on the sand also will not be permanent because that will be washed away and covered by the wind. When the wind comes,
1: అధముని యొక్క కోపము నల్లరాతి పై చెక్కబడినటువంటిదిగా ఉంటాదట.
0: ది థర్డ్ కేటగిరీ ఆఫ్ పర్సన్ హూ ఈస్ బ్యాడ్ వన్ హిస్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ రైటింగ్ ఐ మీన్
1: బ్లాక్ రాక్
0: రైటింగ్ ఆన్
1: బ్లాక్ స్టోన్
0: రైటింగ్ ఆన్ ఏ బ్లాక్ స్టోన్.
1: ఇది కొంతకాలమునకు అరిగి అరిగి వర్షంతోనా ఎండతోనా అరిగి కొంతకాలమును పోతుంది, కొన్ని సంవత్సరాల వరకు ఉంటుంది.
0: ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం దిస్ విల్ ఆల్సో బి వాష్డ్ అవే.
1: అధమోధముని యొక్క కోపము ఇనుము పైన రాసినటువంటిదట.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ రైటింగ్ ఆన్ ఎన్ ఐరన్ స్లాబ్ విచ్ విల్ నెవర్ బి వైప్డ్ ఆఫ్.
1: అది తిరిగి కరగబెట్టి దానిని సుత్తితో కొట్టేంత వరకు అది పోదు.
0: Only when it is melted and then again made into a block, it will not go at all.
1: అది కరగబెట్టాలంటే నిప్పులో వేయాలా?
0: If you want to destroy it, you will have to put it in the fire.
1: అనగ సంస్కారము కావాలి.
0: In other words, it means there is need for samskara and transformation.
1: ఇది కేవలం గాఢమైన సంస్కారం జరిగినప్పుడే ఇది కోపం చల్లారడానికి వీలవుతుంది.
0: Only when there is intense transformation, then only it is possible to change it.
1: కానీ ఇలాంటివి నిత్య జీవితంతో సంబంధించినటువంటి యొక్క సామాన్య మానవులు జీవితంలో ఆచరించదగినటువంటి యొక్క ఉపమానములు భావములే మన భగవద్గీత నుంచి మనం తీసుకోవాల్సి వస్తుంది.
0: Things which are highly relevant to day-to-day life and day-to-day practices will have to be taken from Bhagavad Gita.
1: Kanuka manamu annintini teeskoni mana aacharanalo pettadam idi asadhyam.
0: It would be impossible for us to take all the things from Bhagavad Gita and practice them.
1: Konni konni mana nitya jeevithaniki ee laukika jeevithaniki avasaramainatu vishayalanu manamu జాగ్రత్తగా తీసుకుని దానిని ఆచరించడానికి అనుభవించడానికి ఆనందించడానికి తగినటువంటి అవకాశాన్ని మనం అందుకోవాలి.
0: We have to take such of those things which are useful in day to day life and practice them so that we'll get the benefit out of it.
1: భజన బినా సుఖ

శుభ్రహ్మణ్యం సమ్ముఖ నాథ శుభ్రహ్మణ్యం.

0: అర్జున, నేను ఆత్మను, సర్వభూతములు యందు ఉండునటువంటి వాడు నేనే.
1: అర్జున, ఐఎమ్ ఆత్మన్, ఐఎమ్ ద రెసిడెంట్ ఆఫ్ ఎవ్రీ హార్ట్.
0: అహం ఆదిత్య మధ్యంచ భూతానామశ్చ ఏవచ. నేను ఆది మధ్య అంతమును కూడాను నేనే.
1: ఐ ఆమ్ ది బిగినింగ్, ద మిడిల్ అండ్ ద ఎండ్.
0: ఈ చరాచర ప్రపంచమునందు గోచరించినదంతయు కూడాను ఆత్మతత్వమే.
1: ఆల్ దట్ యు సీ ఇన్ దిస్ వరల్డ్ మూవింగ్ అండ్ అన్మూవింగ్ ఈజ్ ఆత్మ ఓన్లీ.
0: ఆధ్యాత్మిక క్షేత్రమునందు అడుగడుగున వినిపించినది ఆత్మని.
1: ఇట్ ఈస్ ది ఆత్మ విచ్ ఈస్ హర్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ అట్ ఎవ్రీ స్టెప్.
0: కనిపించినది ఆత్మని.
1: వాట్ యు సీ ఈజ్ ఆత్మ.
0: అనిపించినది ఆత్మని.
1: వాట్ యు హియర్ ఇస్ ఆత్మ.
0: మై మరపించినది ఆత్మని.
1: ఇట్ ఈస్ ది ఆత్మ విచ్ మేక్స్ యు ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
0: కనుకనే అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. లోకమునందు ఆత్మ కానిది మరొకటి లేదు.
1: దట్ ఈస్ వై హీ హస్ సెడ్ దట్ దేర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఈస్ నాట్ ఆత్మ.
0: ఈనాడు మానవుడు సాధించవలసినటువంటిది ఆత్మనిష్టనే.
1: వాట్ మ్యాన్ హ్యాస్ టు అచీవ్ టుడే ఈజ్ దాట్ రెజల్యూషన్ టు సీ ఆత్మ.
0: స్వస్వరూపాలు సంధానమే ఆత్మనిష్ట.
1: రియలైజింగ్ హూ యూ రియలీ ఆర్, స్వస్వరూప సందర్శన ఈజ్ దట్ వౌ విచ్ విల్ హావ్ టు టేక్ టు హావ్ దర్శన ఆఫ్ ఆత్మ.
0: తనను తాను గుర్తించుకోవటమే ఆత్మజ్ఞానం.
1: Realizing oneself is Atma Gnana.
0: మానవత్వమునందు ప్రప్రథమంలో మనము సాధించవలసినటువంటిది ఆత్మానందమే.
1: ఇట్ ఈస్ ది ఆత్మిక్ బ్లిస్ విచ్ మ్యాన్ హ్యాస్ టు అచీవ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ ఇన్ ది హ్యూమన్ క్వాలిటీస్.
0: మనము నిరంతరము కూడాను జ్ఞప్తి అందుంచుకోవలసినటువంటిది ఆత్మతత్వమే.
1: వాట్ విల్ హావ్ టు రిమెంబర్ కాన్స్టెంట్లీ అండ్ త్రూ అవుట్ ఈజ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
0: ఈ ఆత్మనే ఎరుక అని పిలువబడుతుంది.
1: దిస్ ఆత్మ ఈజ్ అవేర్నెస్. ఎరుక.
0: ఈ ఎరుకనే సర్వభూతముల యందు నేను నేను అనే స్మరణను కలిగిస్తుంది.
1: దిస్ అవేర్నెస్ రిసౌండ్స్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్స్ హార్ట్ యాజ్ ఐ ఐ అండ్ ఐ.
0: ఈ స్మరణ శక్తియే అహం అహం అహం.
1: దిస్ పర్టికులర్ మెమరీ ఆఫ్ వన్స్ రియల్ సెల్ఫ్ ఈజ్ అహం ఐ ఐ.
0: ఈ అహము దేహముతో తాదాత్మ్యం పొందినప్పుడు ఇది అహంకారంగా రూపొందుతుంది.
1: వెన్ దిస్ అహం ఐడెంటిఫైస్ ఇట్సెల్ఫ్ విత్ ద బాడీ ఇట్ బికమ్స్ అహంకార.
0: ఇది మిథ్యా నేను.
1: దిస్ ఈజ్ మిథ్యా.
0: ఇది సత్యమైన నేను కాదు.
1: దిస్ ఈజ్ నాట్ ది ట్రూ నేమ్.
0: ఇది మిథ్యా నేను.
1: దిస్ ఈజ్ ద నేమ్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ మిథ్యా.
0: అయితే ఈ ఆత్మకు అనంతరము అనంతరము కేవలము అనవరతము అడ్డుతగులనది మనస్సు.
1: ఇట్ ఈస్ ది మైండ్ విచ్ కమ్స్ బిట్వీన్ ఆత్మ అండ్ వన్ సెల్ఫ్ కంటిన్యూస్లీ.
0: సూర్యుని నుండి తన వేడి వల్ల ఆవిర్భవించినటువంటి యొక్క మేఘములు సూర్యుని ఏ విధంగా మరుగు చేయుచున్నదో అదే విధంగానే ఆత్మ నుండి పుట్టినటువంటి యొక్క మనసు మనోసంఘాతమైనటువంటి మేఘమును అడ్డు తగులుతూ ఉంటున్నాయి.
1: జస్ట్ యాజ్ ద క్లౌడ్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ బై ది సన్ హిమ్సెల్ఫ్ ఆర్ కవరింగ్ సన్, మైండ్ విచ్ హెస్ కమ్ ఫ్రమ్ ఆత్మ ఈజ్ కమింగ్ బిట్వీన్ ది బాడీ అండ్ ఆత్మ.
0: మనసు ఉండినంత వరకు మానవుడు ఆత్మతత్వాన్ని కాని, ఆత్మ జ్ఞానమును కాని, ఆత్మ విషయాన్ని కాని అర్థం చేసుకోలేడు.
1: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ హ్యాజ్ ఎ మైండ్ హీ కెనాట్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఆర్ ఆత్మ ఇన్
0: సర్వకాల సర్వావస్థల యందును ఆత్మను గుర్తించేటువంటి యొక్క స్థితి కలిగినటువంటి వానికే సాక్షాత్కారమని చెప్పబడుతుంది.
1: దట్ పర్సన్ హూ ఎక్స్పీరియన్సెస్ అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ అండ్ అట్ ఆల్ టైమ్స్ ది రియల్ ట్రూత్ అలోన్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ టు హ్యావ్ ఆత్మ సాక్షాత్కార.
0: ఈ యొక్క ఆత్మ నుండి మొట్టమొదట వినిపించేటువంటి యొక్క శబ్దము నేను.
1: ద ఫస్ట్ సౌండ్ విచ్ ఎమర్జెస్ అండ్ ఈజ్ హర్డ్ బై మ్యాన్ ఫ్రమ్ ఆత్మ ఈజ్ ఐ.
0: ఈ నేను అనేటువంటి యొక్క శబ్దము పుట్టిన తరువాతనే సృష్టి అంతే కూడాను ప్రారంభమైంది.
1: ఓన్లీ ఆఫ్టర్ దిస్ వర్డ్ ఐ ఈజ్ బోర్న్ ది రెస్ట్ ఆఫ్ ది క్రియేషన్ వాజ్ బోర్న్.
0: నేనే లేకుండా సృష్టియే లేదు.
1: ఇఫ్ దెర్ ఇస్ నో ఐ దెర్ ఇస్ నో క్రియేషన్.
0: ఈ నేను అన్నది, ఆత్మ అనున్నది, బ్రహ్మ అనున్నది, ఇవన్నీ కూడా కేవలం పర్యాయ పదములే.
1: దిస్ ఐ, ఆత్మ అండ్ బ్రహ్మ ఆర్ సినోనిమ్స్.
0: మనోరహితమైనటువంటి యొక్క నేనే సస్వరూపమైనటువంటి యొక్క ఆత్మ.
1: ది ఐ విచ్ ఇస్ నాట్ అసోసియేటెడ్ విత్ ద మైండ్ ఈజ్ ద రియల్ ఫార్మ్ ఆఫ్ ఆత్మ.
0: మనోసహితమైనటువంటి యొక్క నేనే మిథ్యాత్మ.
1: మైండ్ అసోసియేటెడ్ విత్ ఐ ఈజ్ మిథ్యాత్మ.
0: ఉన్నది ఒక్కే ఆత్మ.
1: బట్ దెర్ ఇస్ ఓన్లీ వన్ ఆత్మ.
0: అదే ఒక్క నేను.
1: దట్ ఈస్ ద సింగిల్ ఐ.
0: కానీ ఇటు ఏకాత్మతో కూడినటువంటి యొక్క దివ్యత్వాన్ని అనుభవించే నిమిత్తమై మానవుడు అనేక సాధనలు చేస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ మేకింగ్ ఎ నంబర్ ఆఫ్ సాధనాస్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ దిస్ సింగిల్ ఐ.
0: నిజముగా ఆత్మాన్వేషణ నిమిత్తమై చలిపేటి సాధనలన్నీ కూడాను అజ్ఞాన దశ యందు ఆచరించేటువంటి కర్మలే.
1: ఆల్ ది సాధనాస్ పర్ఫార్మ్డ్ ఇన్ క్వెస్ట్ ఆఫ్ ఆత్మ ఆర్ డన్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఈ సాధనలన్నీ కూడాను కేవలము జ్ఞాని ఎందు కానరావు.
1: దీస్ సాధనాస్ కెనాట్ బి ఒబ్టైన్ ఇన్
0: జ్ఞానికి సాధన సాధ్యము అనేటువంటి యొక్క వ్యత్యాసమే ఉండదు.
1: ఫర్ ఎ జ్ఞాని ది ఆల్ నోయింగ్ దెర్ ఇస్ నథింగ్ లైక్ సాధన అండ్ సాధ్యం.
0: ఉన్నది ఒక్కటే ఏకం సత్.
1: దెర్ ఇస్ ఓన్లీ వన్ అండ్ దట్ ఈస్ ట్రూత్.
0: ఇట్టి ఏకత్వాన్ని పొందే నిమిత్తమై మానవుడు సాధనలు చేస్తున్నాడంటే ఇది కేవలము మానసిక తృప్తి నిమిత్తమై చేసేటువంటి యొక్క ప్రక్రియలే.
1: ఆల్ ది ఎఫర్ట్స్ మేడ్ బై మ్యాన్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ దట్ సింగిల్ ఐ ఆర్ ఓన్లీ టు ఎఫర్ట్స్ మేడ్ టు రిమూవ్ మైండ్.
0: మనసునే నిర్మూలం గావించుకునవన్నీ వేదాంతం బోధించుచుండగా మనసును సంతృప్తిపరిచే నిమిత్తమై చేసేటువంటి సాధనలు మనసును కేవలం బలపరిచినట్టు అవుతుంది.
1: వెన్ ఫిలాసఫీ ఈజ్ టీచింగ్ ఎఫర్ట్స్ మస్ట్ బి మేడ్ టు ఎలిమినేట్ అండ్ అన్హిలేట్ ఐ. ఇఫ్ యు ఆర్ మేకింగ్ ఎఫర్ట్స్ టు ప్లీజ్ దిస్ ఐ, ఇట్ ఈస్ ఎ వేస్ట్ అండ్ ఇట్ ఈస్ రాదర్
0: అన్వైజ్. ఏమైనా సాధనలు చేయాలని సంకల్పించుకుంటే,
1: ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీ సాధనాస్,
0: అనాత్మ భావాన్ని దూరం గావించుకో.
1: యూ హ్యావ్ టు రిమూవ్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్ ది అనాత్మిక్ భావనాస్, భావనాస్ నాట్ అసోసియేటెడ్ విత్ ఆత్మ.
0: నీవేమైనా ఆత్మానందాన్ని అందుకోగోరినప్పుడు నీ దృష్టిని ఆత్మవైపున మరల్చు.
1: ఇఫ్ యూ వాంట్ టు రియలీ ఎంజాయ్ ఆత్మిక్ బ్లిస్, డైవర్ట్ యువర్ విజన్ టువర్డ్స్ ఆత్మ.
0: ఇంతే కాని మోక్ష ప్రాప్తి నిమిత్తమై కాని, ఆత్మానుగ్రహ నిమిత్తమై కాని, ఆత్మజ్ఞాన నిమిత్తమై కాని, ఆత్మానంద నిమిత్తమై కాని సాధనలు చేయటము కేవలము ఒక విధమైనటువంటి భ్రాంతియే.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఆల్ ది ఎఫర్ట్స్ మేడ్ ఇన్ ఆర్డర్ టు గెట్ లిబరేషన్ ఆర్ బ్లిస్ ఆఫ్ ఆత్మ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆత్మ ఆర్ ఫుల్ ఆఫ్ డెల్యూషన్.
0: కేవలము మనోభ్రాంతి యొక్క చర్యలు.
1: దిస్ ఆర్ ఆల్ డెల్యూషన్స్ ఆఫ్ ది మైండ్.
0: ముక్తి కోరినడు ముక్కోటి దేవతల ముక్తి కోరినరుడు

ప్రేమ స్వరూపులారా, ఎంబాడీమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థితః.

0: Seeking liberation, man prays to 3 crores of gods and he resorts to them. But this is not useful.
1: Kani mukkoti devatalanu aaradhan chestuntadu mukti kori manavudu.
0: Aspiring to get liberation, man is worshipping 3 crores.
1: Unnadi okkate ani vedam kani shastram kani bible kani quran kani ye grandhamulainappudikini nindayanni parichi సత్యాన్ని బోధించుచుండగా ముక్కోటి అనేటువంటి సంఖ్యకు విలువెక్కడ ఉంటుందాది.
0: వెన్ ది వేద శాస్త్రాస్ బైబిల్ ఖురాన్ అండ్ ఆల్ స్క్రిప్చర్స్ ఆర్ టీచింగ్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్, వాట్ ఇస్ ది ఐడియా ఆఫ్ 3 crores ఆఫ్ గాడ్స్?
1: కనుక ఇవన్నీ కూడాను మనోభ్రాంతుల యొక్క వికారములే.
0: దిస్ ఆర్ ఆల్ ది పర్వర్షన్స్ ఆఫ్ ది డెల్యూజన్స్ ఆఫ్ ద మైండ్.
1: మనస్సు ఉండినంత వరకు కోరికలు తప్పవు.
0: యాజ్ లాంగ్ యాజ్ మైండ్ లాస్ హీ విల్ హ్యావ్ డిజైర్స్.
1: కోరికలు ఉండినంత వరకు కూడాను అభిమాన మమకారములు వదలవు.
0: యాజ్ లాంగ్ యాజ్ వన్ హ్యాస్ డిజైర్స్ లైక్స్ అండ్ డిస్లైక్స్ కెనాట్ బి
1: అభిమాన మమకారములు ఉండినంత వరకు అహంకారము పోదు.
0: యాజ్ లాంగ్ యాజ్ వన్ హ్యాస్ లైక్స్ అండ్ డిస్లైక్స్ వన్ కెనాట్ గెట్ రిడ్ ఆఫ్ హిస్ ఈగో.
1: అహంకారం పోయేంత వరకు కూడాను ఆత్మజ్ఞానం కలగదు.
0: యాజ్ లాంగ్ యాజ్ వన్ రిమూవ్స్ ఈగో వన్ విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ.
1: కనుక ఆత్మజ్ఞానం కాని ఆత్మానందం కాని ఆత్మదర్శనం కాని మనోనాశనం చేతనే సంభవిస్తుంది, కాని అన్య మార్గంలో మనకు లభ్యం కాదు.
0: ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, ది బ్లిస్ ఆఫ్ ఆత్మ, ది దర్శన్ ఆఫ్ ది విజన్ ఆఫ్ ఆత్మ కెన్ బి ఒబ్టైన్డ్ ఓన్లీ బై ఎలిమినేషన్ ఆఫ్ ఈగో.
1: మనసు, బుద్ధి, చిత్తం మరి అహంకారము ఎందు పుట్టి పెరిగ ఎందడంగే.
0: ఫ్రమ్ వేర్ డిడ్ దిస్ మైండ్ ఇంటెలిజెన్స్ చిత్త అండ్ ఈగో టేక్ దర్ బర్త్?
1: ఎందు పుట్టి పెరిగి ఎందడంగే.
0: వేర్ డిడ్ ది టేక్ దర్ బర్త్? వేర్ డిడ్ ది గ్రో అండ్ వేర్ డిడ్ ది మర్జ్ బ్యాక్?
1: అది ఏ బ్రహ్మ, అది ఏ ఆత్మ.
0: దట్ ఈస్ బ్రహ్మ అండ్ దట్ ఈస్ ఆత్మ.
1: కనుక నీ యొక్క పుట్టుక స్థానమును నీవు గుర్తించే నిమిత్తమై, నీ స్వస్వరూపాన్ని నీవు గుర్తించే నిమిత్తమై అన్య మార్గమునందు నీవు అన్వేషణ సల్పినా ఇది ఏ రీతిగా నీవు పొందగలవు నీ యొక్క స్వస్వరూపాన్ని?
0: దేర్ ఫార్ హౌ కెన్ యూ గెట్ యువర్ ఓన్ రియల్ ఫారం, ఇట్స్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్స్ రియలైజేషన్ బై ఎనీ అదర్ మీన్స్?
1: ఇది ఎట్లా ఉన్నదంటే, దొంగ తాను పోలీసు వేషం వేసుకుని తన్ను పట్టడానికే ప్రయత్నించినట్టుగా ఉంటుంటాడు.
0: దిస్ ఈస్ కంపేరబుల్ టు ఎ థీఫ్ పుట్టింగ్ ఆన్ ది డ్రెస్ ఆఫ్ ఎ పోలీస్ మ్యాన్ ఈస్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ హూ దట్ థీఫ్ ఈజ్. హీఈస్ హిమ్సెల్ఫ్ ది థీఫ్.
1: నిన్ను గుర్తించుకోవడానికి అన్య సాధనలు ఈయనెందుకు?
0: టు రికగ్నైజ్ యువర్ సెల్ఫ్, వై షుడ్ యు రిసార్ట్ టు అదర్ సాధనాస్ అట్ ఆల్?
1: దీనికి ఒక చిన్న కథ ఉంటుండేది.
0: Here is a story to illustrate this.
1: 10 మంది మూర్ఖులు చేరి నదిని దాటుతూ పోయారు.
0: 10 stupid people undertook a pilgrimage.
1: తిరిగి నదిని దాటిన తర్వాత 10 మంది ఇక్కడికి వచ్చి చేరినామా లేదా అనేటువంటి వాళ్ళకి సందేహం.
0: They wanted to cross the river and after crossing they got a doubt whether all the 10 people have
1: ప్రారంభించాడు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అయ్యో ఇంకొకటి లేడే నదిలో కొట్టుకుని పోయాడు అని ఒకరికొకరు చాలా భ్రాంతి చేత విచారం చెందుతూ వచ్చారు.
0: దీ స్టూపిడ్ వన్స్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ స్టార్టెడ్ కౌంటింగ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 లీవింగ్ హిమ్సెల్ఫ్ అండ్ బిగాన్ వండరింగ్.
1: నీవు చెప్పింది సరికాదు, నేను చూస్తానని వాడు కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అయ్యో నిజమే నీవు చెప్పింది ఇంకొకటి లేడే అని వాడు కూడా ఏడుస్తూ కూర్చున్నాడు.
0: ద సెకండ్ పర్సన్ సెడ్ దట్ ఐ డోంట్ బిలీవ్ యూ. హీ స్టార్టెడ్ కౌంటింగ్ కేమ్ అప్ టు 9 అండ్ హీ సెడ్ yes, what you said is true, the 10th one is lost.
1: అదే మార్గం నందు ప్రయాణం చేస్తున్నాడు ఒక బాటసారుడు, అతను వివేకవంతుడు. వీరి యొక్క బాధను చూచి నాయన మీరు దుఃఖించడానికి కారణం ఏమిటని ప్రశ్నించాడు.
0: ఎ క్లవర్ ట్రావెలర్ ఆన్ ద రోడ్ అబ్జర్వ్డ్ దిస్ అండ్ హీ ఆస్క్డ్ దెమ్, వెల్ వాట్ ఈస్ ది రీజన్ ఫర్ యువర్ గ్రీఫ్?
1: కానీ 9 మందే ఉన్నాం, ఇంకొకటి ఈ నదిలో కొట్టుకుని పోయాడు అని ఏడ్చారు.
0: 10 of us came, one is washed away in the river, therefore we are grief stricken,
1: అజ్ఞానం గుర్తించి ఆ యొక్క బాటసారి ఒక్కొక్కరిని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అని ఈ విధంగా పది వరకు ఎంచి, నాయన మీరుంటున్నారు పది మంది కూడా, కానీ ఎవరు ఎంచుతున్నారో వారు తనను తాను మర్చిపోయి ఎంచుతున్నాడు. కనుకనే ఒకరు పోయినట్టుగా నీ విచారిస్తున్నారు. తనను తాను మరిచినటువంటి వ్యక్తి సరి అయిన సత్యాన్ని గుర్తించలేడు.
0: దట్ ట్రావెలర్ కౌంటెడ్ వన్ ఆఫ్ అనదర్ అండ్ సెంట్ ఆల్ ఆఫ్ దెమ్ టెన్ ఆన్ వన్ సైడ్ అండ్ సెట్ వెల్ ది మిస్టేక్ ఈస్ ది పర్సన్ హూ ఈస్ కౌంటింగ్ ఈస్ ఫర్గెటింగ్ హిమ్సెల్ఫ్. దట్ పర్సన్ హూ ఫర్గెట్స్ హిమ్సెల్ఫ్ కెన్ నెవర్ రియలైజ్ ఎనీథింగ్. దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది స్టోరీ.
1: నీవే ఆత్మయ్య ఉండి నీవు ఆత్మ నిమిత్తమై మరొక దానిని నీవు ప్రార్థన గాని సాధనలు గాని చేస్తే నీ యొక్క తత్వం నీది ఏ రీతిగా గుర్తించగలవు?
0: వెన్ యువర్ యువర్ సెల్ఫ్ ఆత్మ, ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ ఆత్మ అండ్ ప్రే టు సమ్ ఆత్మ, వాట్ టైప్ ఆఫ్ ప్రేయర్ అండ్ వాట్ టైప్ ఆఫ్ సాధన ఆల్ దిస్ ఈస్?
1: ఏకోహం బహుశ్యాం, ఒక్కటే అనేకంగా మారిపోవటం చేత నీవి భిన్నత్వంలో నీవు అభిరుచిని అభివృద్ధిపరచుకుని ఏకత్వాన్ని విస్మరిస్తూ వస్తున్నావు.
0: There was one and it multiplied itself into many. On account of this, you are getting immersed in the diversity and forgetting the unity which underlies this diversity.
1: ఇవన్నీ కూడాను అద్దంలో కనిపించే ప్రతిబింబముల వలే నీ యొక్క ప్రతిబింబములే.
0: All that you see outside is like a reflection in the mirror or reflections of your own self.
1: బింబాన్ని వదలి ప్రతిబింబాన్ని నీవు విశ్వసిస్తున్నావు.
0: You are forgetting the object and placing confidence in
1: కనుక నీవు భ్రమతో నువ్వు కట్టబడుతుంటున్నావు.
0: దట్ ఈస్ వై యు ఆర్ బౌండ్ బై డెల్యూజన్.
1: భ్రమతో కట్టిపడినటువంటి వానికి బ్రహ్మ చిక్కడు.
0: మ్యాన్ బౌండ్ బై డెల్యూజన్ కెన్ నెవర్ ఫైండ్ బ్రహ్మ.
1: కనుక ఆత్మభావం అనేటువంటి దానిని మనం అనుభవించాలనుకుంటే మనం చేసేటువంటి సాధనలన్నీ కూడాను కేవలం నిరుపయోగమైనటువంటివి.
0: ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఎంజాయ్ ది ఫీలింగ్ ఆఫ్ ఆత్మ, all the efforts which you are doing in order to find atma are really useless.
1: ee sadhanalanni kudunu manasunu challabarustayi.
0: But all these sadhanas are capable of pacifying
1: manasunu challabarchi prayojanam emiti.
0: These are all capable of pacifying
1: manase lekunda cheskovali kani manasunu challabarthe tirigi daniki vedi ekkavachu.
0: What you have to do is you have to eliminate the mind, not pacify it.
1: Kanuka మనోనాశన నిమిత్తమై ఆచరించేటువంటి యొక్క సాధనలే ఆత్మాన్వేషణకు సరి అయినటువంటి సాధన.
0: సచ్ సాధనాస్ విచ్ కెన్ ఎలిమినేట్ అండ్ అనిహిలేట్ మైండ్ అలోన్ ఆర్ ప్రాపర్ సాధనాస్ ఫర్ రియలైజింగ్ ఆత్మ.
1: ఇక్కడ మనుషుయందు ఈ దేహాత్మభావం చేరిపోవటం చేతనే అహం అనేటువంటిది అతన్ని ఇన్ని రకములైనటువంటి యొక్క మార్గము తిప్పుతుండాలి.
0: యాజ్ man has identified his physical body with himself, he is falling into the delusion and getting confused.
1: Nenu chestunnanu, nenu anubhavistunnanu, nenu deeni jeyinchinanu ane 20 yokka takrutya bhavamu manaviyandu dinadina abhirudhini chendutundali.
0: The natural feeling that I am doing, I am enjoying, I am achieving victory is getting strengthened in man day after day gradually.
1: Vidyarthulara jayapajayamulu nee karmala valla kaani nee sadhanala valla kaani nee prayatnam valla kaani kaligeetundi kaadu.
0: Success and failure are not the ones which are the result of your own actions, your own sadhana.
1: Kevalam nee bhrantilo munigi nee prayatnam cheta ఈ కార్యమును నీవు సాధించినట్టుగా నీవు అహంకారమును మరింత పెంచుకుంటున్నావు.
0: బీయింగ్ డెల్యూడెడ్ యు ఆర్ ఫీలింగ్ దట్ యు హావ్ బీన్ ఏబుల్ టు అచీవ్ సో మెనీ థింగ్స్ బై యువర్ ఓన్ ఎఫర్ట్స్.
1: ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ విజయాన్ని సాధించలేని కార్యములు ఎన్ని జగత్తులో మనకు కనిపించటం లేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్స్ మేడ్ బై పీపుల్ హౌ మెనీ ఫెయిల్యూర్స్ కెన్ యు కమ్ అక్రాస్.
1: ఏమి చేయకపోయినప్పటికీ విజయాన్ని పొందేటువంటి కార్యము ఎన్ని మనకు కనిపించటం లేదు.
0: హౌ మెనీ మోర్ ఆర్ వి సీయింగ్ దట్ వితౌట్ డూయింగ్ ఎనీ ఎఫర్ట్ సమ్ పీపుల్ ఆర్ అచీవింగ్ సక్సెస్.
1: నీవు ప్రయత్నం చేసి తద్వారా నీవు కేవలము అపజయాన్ని పొంది విచారములకు గురి అయ్యేదానికంటే దైవమును విశ్వసించి దైవ కార్యముగా నీవు నీ తత్వాన్ని నీవు గుర్తించినప్పుడే సర్వము విజయాన్ని సాధిస్తుంది.
0: ఇన్స్టెడ్ ఆఫ్ కంప్లీట్లీ రిలయింగ్ ఆన్ యువర్ ఓన్ ఎఫర్ట్స్ అండ్ వెన్ యూ ఫేస్ ఫెయిల్యూర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ రిజెక్టెడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ ఆఫర్ ఎవ్రీథింగ్ టు గాడ్ అండ్ దెన్ యూ విల్ అచీవ్.
1: మన ప్రయత్నంతో జరిగేటువంటిది ఏమీ లేదు అనేటువంటి యొక్క దీన్ని చక్కగా గుర్తించాలి.
0: యూ హ్యావ్ టు రియలైజ్ క్లియర్లీ దాట్ దేర్ ఇస్ నథింగ్ విచ్ ఆర్ గోయింగ్ టు అచీవ్
1: మన దేహం. ఈ విధమైన యొక్క సాక్ష్యము మనకు సాక్షాత్కరిస్తూ ఉండాలి.
0: యూ కెన్ గెట్ ఎనీ నంబర్ ఆఫ్ ప్రూఫ్స్ ఫ్రమ్ యువర్ ఓన్ బాడీ.
1: నీ దేహంలో ఉండేటువంటి గుండె కొట్టుకోవడానికి నీవే ప్రయత్నం చేస్తున్నావు.
0: వాట్ ఎఫర్ట్స్ ఆర్ యూ మేకింగ్ ఫార్ ది హార్ట్ బీటింగ్ అండ్ ఫంక్షనింగ్ ఇన్ యువర్ ఓన్ బాడీ?
1: నీవు క్షణ క్షణం కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసములు తీసుకుంటూ వదులుతున్నావు, దీనికి నీవు ఏం ప్రయత్నం చేస్తున్నావు?
0: వాట్ ఎఫర్ట్స్ ఆర్ యూ మేకింగ్ ఫార్ ది కాన్స్టెంట్ ఇన్హేలింగ్ అండ్
1: ఎగ్జేలింగ్? భుజించినటువంటి ఆహారమును జీర్ణింపజేస్తుంటుండాలి, దానికి నీవు ఏమి ప్రయత్నం చేస్తున్నావు?
0: వాట్ ఇస్ ది ఎఫర్ట్ దట్ యు ఆర్ పుట్టింగ్ ఇన్ ఆర్డర్ టు డైజెస్ట్ ది ఫుడ్ విచ్ యు హావ్ పార్టేకన్?
1: ఇవన్నీ ప్రయత్నంతో లభ్యమవుతుందాయా?
0: ఆర్ దీస్ థింగ్స్ అచీవ్డ్ బై ఎఫర్?
1: కాదు కాదు కాదు,
0: సర్టన్లీ నాట్.
1: నేను బ్రతకాలి బ్రతకాలి అనుకుంటే నువ్వు బ్రతకగలుగుతున్నావా?
0: ఇఫ్ యూ వాంట్ టు సే దట్ ఐ వాంట్ టు లివ్ అండ్ లివ్ అండ్ లివ్,
1: నీవు చావాలి చావాలనుకుంటే నువ్వు చస్తున్నావా?
0: ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు డై, కెన్ యూ డై జస్ట్ లైక్ దట్?
1: నీ పుట్టుకు నీవే కారకులా?
0: ఆర్ యూ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ బర్త్?
1: కాదు కాదు కాదు,
0: నాట్ అట్ ఆల్.
1: కనుక ఈ విషయాన్ని చక్కగా విచారణ చేస్తే కేవలము నీ కర్తృత్వ భోక్తృత్వములే ఈ అహంకార మమకారమును మరింత అభివృద్ధి గావించుతున్నాయి.
0: ఇఫ్ యూ కేర్ఫుల్లీ ఎగ్జామిన్ ఇట్ ఈస్ ద డూయర్షిప్ అండ్ ఇట్ ఈస్ ది ఎంజాయర్షిప్ ఇన్ యూ విచ్ ఇస్ క్రియేటింగ్.
1: ఈనాడు జగత్తులో మనం ఆచరించేటువంటి సమస్త కార్యములు కూడాను మనోతృప్తి నిమిత్తమై చేసేటువంటి యొక్క కర్మలే.
0: ఆల్ ది యాక్షన్ పర్ఫార్మ్డ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ మెంట్ టు సాటిస్ఫై యువర్ ఓన్ మైండ్.
1: కనుకనే ఈ మనస్తృప్తి మనస్తృప్తి అనేటువంటిది ఎంతకాలం చేసినప్పటికీ ఈ మనస్సుకు తృప్తి అనేటువంటిది ఉండదు.
0: ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్ యు గో ఆన్ ట్రైంగ్ టు సాటిస్ఫై యువర్ ఓన్ మైండ్, యు ఆర్ నాట్ గోయింగ్ టు కంప్లీట్లీ సాటిస్ఫై యువర్ మైండ్.
1: ఈ మనసు అంటే ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై మైండ్?
1: మనసే మాయ.
0: Mind is illusion.
1: Manase korika.
0: Mind is desire.
1: Manase avidya.
0: Mind is ignorance.
1: Manase prakruti.
0: Mind is nature.
1: Ee manase bhranti.
0: Mind is delusion.
1: Kanuka ee bhrantilo neevu munigi bhrantini pogottukonuka brahmana pondalanukunte idi sadhyam avutunda?
0: Getting drowned in this delusion, if you want to attain brahma, how can you achieve it?
1: కేవలం నీ నీడను చూచి నీవే భయపడుతున్నావు.
0: లుకింగ్ అట్ యువర్ ఓన్ షాడో యు ఆర్ గెటింగ్ ఫ్రైటెన్డ్.
1: నీ భావమును చూచి నీవే భయపడుతున్నావు.
0: యు ఆర్ ఫ్రైటెన్డ్ అట్ యువర్ ఓన్ ఫీలింగ్స్.
1: కానీ ఉన్నది ఒక్కటే.
0: బట్ ట్రూలీ స్పీకింగ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్.
1: ఇది ఏకం సత్, అది ఆత్మ.
0: దట్ ఈస్ ట్రూత్ అండ్ దట్ ఈస్ ఆత్మ.
1: భగవంతుడు సత్ చిత్ ఆనంద స్వరూపుడని అనేక మంది పండితులు వర్ణిస్తారు.
0: A number of scholars describe God as the very embodiment of Sat, Chit and Ananda.
1: ఇది సరైనటువంటి యొక్క జవాబు కాదు.
0: This is not a proper description at all.
1: సత్తు తానే, చిత్తు తానే, ఆనందము తానే. భగవంతుడికి ఈ మూడు గుణములుగా ఉంటున్నాయని కానీ అతను ఆనంద స్వరూపుడని కానీ చెప్పడానికి, అటు ఆనందమే తాను, సత్తే తాను, చిత్తే తాను.
0: He is truth. He is awareness. He is bliss.
1: భగవంతుని కంటే వేరైనటువంటివి కాదు.
0: దీస్ ఆర్ నాట్ క్వాలిటీస్ విచ్ హీ హ్యాస్, దే ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ హిమ్.
1: ఏదో నాకు తెలియనటువంటి యొక్క మహత్తరమైన శక్తి నాకంటే ఒకటి వేరుగా ఉన్నది అని కొంతమంది విశ్వసించి ధ్యానం చేస్తారు.
0: సమ్ పీపుల్ థింక్ దట్ దేర్ ఇస్ సమ్ పవర్ అదర్ దాన్ దెమ్సెల్వ్స్ విచ్ విల్ హావ్ టు బి మెడిటేటెడ్ అపాన్ అండ్ దే అండర్టేక్ మెడిటేషన్.
1: గోప్యముగా రహస్యంగా ఏదో ఒకటి దివ్యమైనటువంటి శక్తి నాకు వేరుగా ఉన్నది, దానిని నేను పొందాలి అనేటువంటి యొక్క విషయంతో అనేక రకమైనటువంటి యొక్క దీక్షలు పూనుతారు.
0: సమ్ పీపుల్ టేక్ గ్రేట్ రెజల్యూషన్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ దట్ దేర్ ఇస్ సమ్ సీక్రెట్ మిస్టీరియస్ పవర్ అదర్ దాన్ దెమ్సెల్వ్స్ విచ్ దే వాంట్ టు రియలైజ్.
1: ఇది కేవలము అజ్ఞానం యొక్క చర్య.
0: దిస్ ఈజ్ ఎన్ యాక్ట్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: నీకంటే వేరేటువంటిది ఒకటి ఉన్నది అనుకున్నంత వరకు కూడాను నీవు పూర్తి అజ్ఞానంలో మునిగిన వాడే.
0: యాజ్ లాంగ్ యాజ్ యు థింక్ that there is some power other than you, you are under ignorance.
1: Meekante minchinatvanti marakuti lokamlo lene led.
0: There is nothing greater than you in this world.
1: Aithe unnadi ani nee nirupinchatamu idi nee manobhranti.
0: But to say that you want to prove that there is something is the delusion of the mind.
1: Ekkamunnadanaga swapnamulo manam aneka drushyamulu aneka anubhavulu manam anubhavistam.
0: We get a number of sights and experiences in state of dream.
1: Enta varaku nijam?
0: How long are they true?
1: Swapnamulo undinanta varake.
0: As long as you are in the dream.
1: Swapnam teerana idi nijam kaadu.
0: Once you are out of dream, these are not true.
1: నీవు మనోభ్రాంతిలో ఉండినంత వరకు కూడాను ఈ కష్టము నష్టము దుఃఖము విచారము ఇవన్నీ సత్యమే.
0: As long as you are in the delusion of the mind, all these things like joy,
1: మనోభ్రాంతి వీడితివా ఇదంతా అసత్యమే.
0: Come out of the delusion of the mind, these are all untrue.
1: కనుకనే ఇవన్నీ కూడాను మనోభ్రాంతితే కట్టబడినటువంటి యొక్క మిథ్యాలు.
0: All these are bound by the delusion of the mind.
1: ఈ మిథ్యా నేను ఆధారం చేసుకుని సత్యా నేను విసర్జిస్తున్నాం.
0: వీఆర్ గివింగ్ అప్ ట్రూత్ హావింగ్ ఫెయిత్ ఇన్ దిస్ మిథ్యా.
1: దేహమే నేను, దేహమే నేను అనేటువంటి యొక్క ఈ తాదాత్మ భావం లోపల ఈ యొక్క అహంకారం పెంచుకుంటున్నాం.
0: థింకింగ్ దట్ ఐఎమ్ ద బాడీ, ఐఎమ్ ద బాడీ, యూఆర్ డెవలపింగ్ ఈగో ఇన్ యూ.
1: ఒక్క చిన్న విషయం లోపల మనం అర్థం చేసుకుంటే ఎంతైనా విశాలమైన భావాన్ని మనం పొందవచ్చు.
0: ఇఫ్ వీ కెన్ అండర్స్టాండ్ దిస్ విత్ రెఫరెన్స్ టు వన్ స్మాల్ థింగ్, వీ కెన్ అండర్స్టాండ్ ఆల్ అదర్ థింగ్స్.
1: తనకంటే వేరైనటువంటిది ఒకటి జగత్తునందు లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ అదర్ దాన్ వన్ సెల్ఫ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఉన్నదంతా ఉన్నదాని యొక్క ప్రతిబింబాలే.
0: ఆల్ దట్ ఎగ్జిస్ట్ ఈజ్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ రియల్లీ
1: లోక సంబంధమైనటువంటి విషయాలకు కర్త, కర్మ, క్రియ ఈ మూడు కొన్ని ఉంటుంటాయి.
0: ఆల్ ది వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ హ్యావ్ ఎ సబ్జెక్ట్, ఎన్ ఆబ్జెక్ట్ అండ్ ఎ ప్రిడికేట్.
1: కానీ ఆత్మ సంబంధమైన విషయముకు, ఆధ్యాత్మిక సంబంధమైన విషయమునందు కర్త తప్ప క్రియ ఇది ఏమాత్రము ఉంటుండదు. కర్మ
0: బట్ విత్ రెఫరెన్స్ టు ఆత్మ ఆర్ ద స్పిరిచువల్ వరల్డ్ దెర్ ఇస్ నథింగ్, దెర్ ఇస్ ఓన్లీ వన్ డూయర్, కర్త.
1: చేసేవాడు తానే.
0: హీఈస్ ద డూయర్.
1: చేయించేవాడు తానే.
0: హీఈస్ గెటింగ్ ఇట్ డన్.
1: చేయింపబడినది తానే.
0: హీఈస్ ది యాక్ట్ విచ్ ఇస్ బీయింగ్ డన్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వమే సర్వత్రా నిండినటువంటి చైతన్యం.
0: ఇట్ ఈస్ దిస్ యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ థింగ్స్ విచ్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆల్ అరౌండ్.
1: ఈ చైతన్య తత్వము ఒక్క దగ్గర ఉండి మరొక దగ్గర లేకుండా ఉండడానికి వీల్లేదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ ఎ స్టేట్ వెన్ కాన్షియస్నెస్ ఎగ్జిస్ట్ ఇన్ వన్ ప్లేస్ అండ్ డజంట్.
1: ఈ చైతన్యముని మూడు భాగములుగా విభజించి సామాన్యమైన లోకానికి సామాన్యమైన మార్గమునందు సంతృప్తి పడే నిమిత్తమై సత్ చిత్ ఆనందము అనేటువంటి పేరు పెడుతూ వచ్చారు.
0: దిస్ కాన్షియస్నెస్ ఇస్ డివైడెడ్ ఇన్ టు త్రీ సచ్ అ సత్ చిత్ అండ్ ఆనంద ఫర్ గివింగ్ సాటిస్ఫాక్షన్ టు ది వరల్డ్లీ పీపుల్.
1: దాని ఇది దీని యొక్క ప్రతిబింబం అది అని ఈ రకంగా చూపుతూ వచ్చారు వేదాంతులు.
0: దిస్ ఫిలాసఫర్స్ బిగాన్ దే షోయింగ్ వన్ యాజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది అదర్.
1: దీనినే వేదాంతమునందు ఆస్తి భాతి ప్రియము అన్నారు.
0: In Vedantic parlance, this has been described as asti, bhati, priyam.
1: ఈ మూడు కూడాను ఒక్కటే.
0: All the three are one and the same.
1: ఇది ఇక్కడ టంబ్లర్ ఉన్నది, ఇది అస్థి, ఇది సత్.
0: Here is the tumbler, this is asti, this is truth.
1: అయితే చిత్ అంటే ఏమిటి? దానిని గోచరి అది మనం చూస్తున్నాము.
0: What do you mean by chit?
1: Chudadame kaakunda idi tumbler ani manam telusukunnamu.
0: I am seeing this and I am aware of this fact that this is tumbler.
1: Inka aanandam ante emti? Deenini manam anubhavistunnamu.
0: What do you mean by aananda? I am enjoying it.
1: Ee sattu chittu aananda moodu ayindi idi lede okkate.
0: There is only one. Is it really
1: ee sattu unnadi okkate prakashinchedi okkate aanandampacheyinadi okkate.
0: There is only one and it is shining as and that also is one and it is experience that is also the same thing.
1: Kanuka oke dani yendu మనం అనేకమైనటువంటి యొక్క భ్రాంతుల చేత అనేకత్వంగా దాన్ని అనుభవించి అనేక రూపనామములు కల్పిస్తూ ఉన్నాం.
0: దేర్ ఈజ్ ఓన్లీ వన్ బై డెల్యూషన్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ దట్ వన్ యాజ్ మెనీ అండ్ ఫీలింగ్ దట్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ మెనీ.
1: కనుక ఆత్మతత్వం అనగా ఏకత్వంతో కూడినటువంటి యొక్క దివ్యత్వం అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించాలి.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ నెసెసరీ టు రియలైజ్ వెన్ యూ సే దట్ ఆత్మతత్వ దిస్ ఇస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ విచ్ ఇస్ అండర్లయింగ్ ఎవ్రీథింగ్.
1: ఈ ఆత్మ అనగా రూపము లేనటువంటిది.
0: దిస్ ఆత్మ డస్ నాట్ హ్యావ్ ఫార్మ్.
1: ఇది కేవలము అనేక రూపాన్ని కూడా ధరించేటువంటిది.
0: ఇట్ ఈస్ కేపబుల్ ఆఫ్ టేకింగ్ మెనీ ఫార్మ్స్.
1: గాలి ఉంది.
0: Here is air.
1: దీనికి ఏమి రూపం?
0: What form does air have?
1: రూపము లేనంత మాత్రమే గాలి లేదని ఎవరైనా చెప్పడానికి వీలుందా?
0: జస్ట్ బికాస్ ఎయిర్ డస్ నాట్ హ్యావ్ ఎ ఫారమ్ కెన్ యూ సే దట్ దేర్ ఇస్ నో ఎయిర్ అట్ ఆల్?
1: అయితే ఈ గాలి ఏ ఆకారాన్ని ఆశ్రయిస్తుందో ఆ ఆకారం యొక్క స్వరూపాన్ని పొందుతుంది.
0: బట్ విచ్ ఎవర్ కంటైనర్ దిస్ ఎయిర్ ఎంటర్స్ ఇన్ దట్ ఫారమ్ ఇట్
1: గెట్స్. బెలూన్ లో చేరిపోతే అది బెలూన్ రూపంగా ధరిస్తుంది.
0: వెన్ ఎయిర్ ఎంటర్స్ ఇన్ టు బెలూన్ ఇట్ టేక్స్ ది ఫార్మ్.
1: ఫుట్బాల్ లో చేరితే ఫుట్బాల్ రూపంగా పోతుంది.
0: వెన్ ఇట్ ఎంటర్స్ ఇన్ టు ఫుట్బాల్ ఇట్స్ ఫారమ్ ఇస్
1: దట్. తల కింద పెట్టుకునేటువంటి ఒక పిల్లో రూపంలో పోయి చేరితే పిల్లోగా కనిపిస్తుంది.
0: వెన్ ఎయిర్ ఎంటర్స్ ఇన్ టు పిల్లో ద ఇట్స్ ఫారమ్ ఇస్ దట్ ఆఫ్ ఎ పిల్లో.
1: కానీ దీనికి ఒక రూపం లేదు.
0: బట్ ఎయిర్ డజంట్ హ్యావ్ ఎ ఫార్మ్.
1: అయితే గుణము మాత్రం ఉంటుంది.
0: బట్ ఇట్ హాస్ ఎ క్వాలిటీ.
1: అదే చైతన్య గుణం.
0: దట్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ కాన్షియస్నెస్.
1: ఈ చైతన్య తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఇది చాలా కష్టం.
0: ఇఫ్ యూ రియలీ వాంట్ అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ చైతన్య కాన్షియస్.
1: ఈ చైతన్యం అనేటువంటిదే కాన్షియస్నెస్ అన్నారు.
0: దిస్ చైతన్య హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ కాన్షియస్నెస్.
1: ఈ కాన్షియస్నెస్ ను మనము గుర్తించాలనుకున్నా అర్థం చేసుకోవాలనుకున్నా దాని నుంచి ఒక చిన్న భాగమైనటువంటి దాన్ని తీసుకుని కాన్షియస్ అనేటువంటి రూపకంగా తయారు చేసుకుంటూ వచ్చాం.
0: ఇఫ్ యు వాంట్ టు రికగ్నైజ్ అండ్ అండర్స్టాండ్ దిస్ కాన్షియస్నెస్ ఇట్ హ్యాస్ టు బి రిడ్యూస్ టు కాన్షియస్
1: అనగా విట్నెస్.
0: దట్ మీన్స్ ఇట్ ఇస్ ఎ విట్నెస్.
1: దీనిని అవేర్నెస్ అని.
0: దిస్ ఆల్సో కాల్డ్ అవేర్నెస్.
1: సాక్ష్యము అని.
0: దిస్ ఆల్సో కాల్డ్ అగైన్ విట్నెస్.
1: అయితే దీనికి ఒక సాక్ష్యం ఉంది. ఈ సాక్ష్యానికి మరి ఏదైనా ఒకటి ఆధారం కావాలి కదా.
0: ఈవెన్ ఫర్ దిస్ విట్నెస్ దేర్ మస్ట్ బి సమ్ బేసిస్.
1: దాని వల్లనే ఈ కాన్షియన్స్ నుంచి కూడా కాన్షియస్ వచ్చేసింది.
0: ఫ్రమ్ దిస్ కాన్షియన్స్ కాన్షియస్ హెస్ కమ్.
1: కాన్షియస్నెస్ కాన్షియన్స్ కాన్షియస్. ఈ మూడింటి యొక్క తత్వము మూడు గుణములుగా మారిపోతూ వచ్చాయి.
0: Consciousness, conscience and conscious are the three entities which have got
1: conscious
0: three qualities.
1: Consciousness and the senses to coordinate.
0: Conscious is associated with senses.
1: Conscience and the manas to coordinate.
0: Conscience is associated with mind.
1: Consciousness and the atma to coordinate.
0: Consciousness is associated with atma.
1: Ee moodu intiyokka tattamulne loka nimittamai లోకాచరణ నిమిత్తమై లోకజ్ఞాన నిమిత్తమై దీనిని ఈ రకంగా మనం విభజించుకుంటూ వచ్చాం.
0: దీస్ త్రీ ది డివిజన్ ఆఫ్ దీస్ త్రీ ఈజ్ మెంట్ ఫర్ సేక్
1: ఆఫ్
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: లోకంలో డాక్టర్స్ కాన్ఫరెన్స్ జరుగుతుంది.
0: దేర్ వాజ్ ఎ డాక్టర్స్ కాన్ఫరెన్స్ గోయింగ్ ఆన్.
1: హాల్ అంతా డాక్టర్స్ ఏముంటుంటారు.
0: దేర్ ఆర్ డాక్టర్స్ హాల్.
1: కానీ డాక్టర్స్ ఒక్కటే పేరు.
0: But the word to describe them is doctors.
1: Kani okkoka doctor ENT doctor okadu kavachunu, bones doctor okadu kavachunu, blood doctor okadu kavachunu, inka aneka rakamulaintundi ee vidividiga adani desha dehanni bhagamulu chesi vicharana chesinatundi vyaktuluga roopondavachu.
0: There may be different doctors who have specialized in different parts and limbs of the body.
1: Okadu bones specialist chesintadu.
0: There is one bone specialist.
1: ఇంకోడు కిడ్నీ స్పెషల్ చేసి ఉంటాడు.
0: There is a
1: heart special చేసి ఉంటాడు.
0: There is another who has specialized with reference to kidney.
1: ఇవన్నీ కూడా ఒక్క దేహంలో ఉండినటువంటి దాని విభాగములు చేసి జీవనోపాధి నిమిత్తమై ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి దానిని పరిశోధన చేసి ఆ డాక్టర్ ని పేరు పొందారు.
0: Each one has specialized in one part of the body, although there is only one body. This is done for the sake of a worldly benefit.
1: కాబట్టి అందరూ డాక్టర్సే.
0: బట్ బేసికలీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ డాక్టర్స్.
1: అదే విధంగానే అందరూ ఆత్మస్వరూపులే.
0: ఇన్ ద సేమ్ వే ఆల్ ఆఫ్ us are
1: జీవనోపాధి నిమిత్తమై ఒకరు ఉద్యోగం చేయవచ్చును.
0: ఫర్ ది సేక్ ఆఫ్ ఈకింగ్ ఎ లైవ్లీహుడ్ వన్ మే
1: ఇంకోటి కూలి పని చేయవచ్చును.
0: వన్ మే బి వర్కింగ్ ఇన్ అన్ ఆఫీస్, వన్ మే బి ఏ లేబర్.
1: ఇంకోటి వ్యాపారం చేయవచ్చును.
0: వన్ మే క్యారీ ఆన్ బిజినెస్.
1: ఇంకోటి వ్యవసాయం చేయవచ్చును.
0: వన్ మే అండర్టేక్ కల్టివేషన్.
1: ఈ యొక్క జీవనోపాధి నిమిత్తమై నిర్మించుకున్నటువంటి యొక్క వృత్తుల వల్ల ఈ పేర్లు మనం అభివృద్ధి గావించుకుంటూ వచ్చాం. ఈ పేర్లు కేవలం వృత్తులతో వచ్చినటువంటివే కానీ శాశ్వతంగా వచ్చినటువంటివి కాదు.
0: ఆల్ ది నేమ్స్ విచ్ వన్ హెస్ గాట్ ఈస్ బేస్డ్ అపాన్ ద ఫంక్షన్స్ విచ్ హీ పర్ఫార్మ్స్, బట్ ఇట్ ఇస్ నాట్ ఎ పర్మనెంట్ నేమ్ గివన్ టు ఈచ్ ఇండివిజువల్.
1: అదే విధంగానే ఆత్మ అనేటువంటిది సర్వుల యందు ఒక్కటే ఉండినప్పటికి ఆయా శరీరం యొక్క అభిమానమును పురస్కరించుకుని ఆ సుఖ దుఃఖములు అందుకుంటున్నారు.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ ఆత్మ ఇన్ ఆల్ ది బాడీస్, బట్ డిపెండింగ్ అపాన్ దట్ పర్టికులర్ బాడీ అండ్ ది యాక్షన్ ఇట్ పర్ఫార్మ్స్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక ప్లేన్ ఎక్కడో యాక్సిడెంట్ అయిపోయింది.
0: There was an accident in a particular place.
1: ఆ ప్లేన్ లోని నిజంగా మనవారు ఉన్నారంటే ఇంక చెప్పనక్కరలేదు. అనేక రకమైనటువంటి విచారణలకు ప్రయత్నిస్తాం.
0: If one comes to know that his own people are in that plane when the accident has taken place, all
1: ఆ ప్లేన్ లోని మనవారు ఎవరైనటువంటి లేకుండా పోయినప్పుడు ఎట్లా జరిగిందంట, ఏమి జరిగిందంట, ఎంత మంది పోయినారట, ఈ ఇన్ఫర్మేషన్ లో మనం ప్రయత్నిస్తాం.
0: If your people are not there in the plane, then you go on putting a number of questions. How did that accident take place? How many people were there? Only for getting information.
1: Kanukane, idi naadi aneetvanti yokka bhavam lekapovatam chetane manamanta information lopala pothunnam.
0: As we do not have the feeling that these are mine, you go in for information.
1: Andar yendu unnatvanti yokka tattam okkate anukunnappudu neevu information lo digavu, transformation lo vastavu.
0: If you know that there is only one atma which is existing in everyone, you don't get yourself interested in information. You want transformation then.
1: కనుక ఆత్మ భావము అనేటువంటిది ఏకంగా మనం భావించాలి.
0: Therefore we should have that unity.
1: ఉన్నది ఒకటే, ఒకటే, అన్యము లేదు.
0: There is only one thing and one thing alone.
1: అయితే
0: the second thing
1: doesn't
0: exist.
1: మనస్సు, దేహము ఇవన్నీ ఉండినంత వరకు కూడాను ఈ ఏకత్వాన్ని పొందటము ఇది చాలా కష్టం.
0: బట్ యాజ్ లాంగ్ యాజ్ యు హావ్ ఎ మైండ్ అండ్ ఎ బాడీ అండ్ అదర్ థింగ్స్ ఇట్ ఇస్
1: కష్టం. కష్టం అని చెప్పండి, నిరంతరము మనము దీనిని అనుభవించటము ఇది కూడా సహజ కర్తవ్యం కాదు.
0: జస్ట్ బికాస్ ఇట్స్ డిఫికల్ట్ టు ఎక్స్పీరియన్స్ ఆత్మ,
1: కష్టమైనప్పటికీ మన సత్యాన్ని మనం గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
0: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ డిఫికల్ట్ వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ అప్రోప్రియేట్ టు రియలైజ్ రియల్ నేచర్.
1: మనము రథము అనేటువంటి దేహాన్ని గురించి గుర్తించాం.
0: వీ హావ్ రికగ్నైజ్డ్ దట్ దిస్ బాడీ ఈజ్ లైక్ ఎ చారియట్.
1: గుర్రములు అనేటువంటి యొక్క ఇంద్రియాల గురించి గుర్తించాం.
0: వీ హావ్ ఆల్సో రికగ్నైజ్డ్ దట్ సెన్సెస్ ఆర్ లైక్ హార్సెస్.
1: పగ్గములు అనేటువంటి యొక్క మనసును కూడాను అర్థం చేసుకున్నాం.
0: వీ హావ్ ఆల్సో రికగ్నైజ్డ్ ది మైండ్ ఈజ్ లైక్ ది రెయిన్.
1: సారథి అనేటువంటి బుద్ధిని కూడాను మనము కొంతవరకు విచారణ చేశాము.
0: వీ హావ్ ఆల్సో రికగ్నైజ్డ్ దట్ this charioteer is intelligence.
1: Aithe ee rathamu, ee gurramulu, ee paggamulu, ee sarathi deni nimittamai yerpadnai.
0: For whose sake have all these things come into existence like chariot?
1: Yajamani.
0: There is a owner for this.
1: Aa yajamani anetundi vaadu indulo aatma swaroopudai untunnadu.
0: That master is aatma residing in this heart.
1: Kanukane eko vasi sarvabhutaantaratma. ఏకోవసి ఒక్కడే ఈ యొక్క దీని యందు సర్వభూతములు యందు కూడాను నివసిస్తున్నాడు.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్, హీఈస్ రిసైడింగ్ ఇన్ సో మెనీ లివింగ్ బీయింగ్స్.
1: అయితే ఇది భూతము అనుకున్నప్పుడు ప్రాణంతో కూడినటువంటిదా అని మనం విచారణ చేయొచ్చు.
0: వెన్ యూ సే ఇట్ ఈస్ ఎ లివింగ్ బీయింగ్, డస్ ఇట్ హ్యావ్ లైఫ్?
1: భూతం అనగా ఏమిటి? శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఈ యొక్క దీనితో కూడినటువంటి ఈ శబ్దములు అనగా ఇంద్రియముల యొక్క చేరిక.
0: When you say this bhutam, the word is used, it is a conglomeration of
1: bhutam,
0: this jadamule. These are all qualities only.
1: Ee jadamule yokka dinine bhutam ani peru pettu vacharu.
0: These are all inert and they are called as bhutam.
1: Ee bhutam ante inkoka artham kuda untundadi, pichachamu ani.
0: Another meaning of this word bhutam is
1: idu penibhutanga untundadannaru anaga emti, viduvaleinatvanti oka dayyanga untundadani.
0: దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ డెవిల్.
1: ఈ భూతములన్నీ కూడా మనకు ఒక పిచాచములే.
0: ఆల్ దీస్ ఎలిమెంట్స్ ఆర్ సెన్సెస్,
1: ఇవి మానవుని అనేక రకములుగా పీడిస్తున్నాయి.
0: ఇట్ ఈస్ దీస్ థింగ్స్ విచ్ ఆర్ రియలీ గివింగ్ అస్ అ లాట్ ఆఫ్ ట్రబుల్ అండ్ ప్రాబ్లమ్.
1: కనుక వీటి యొక్క సత్యస్వరూపాన్ని గుర్తింపజేసేటువంటి వ్యక్తులు మనకు అత్యవసరము.
0: Therefore it is necessary to come across people who can make us realize the real nature.
1: కాన మనము దేహభావమును, దేహతత్వాన్ని, దేహ కర్తవ్యాన్ని చక్కగా గుర్తించి లక్ష్యమును ఆత్మయందించుకోవాలి.
0: Feeling its principle and conduct ourselves properly.
1: కనుక నేను చేస్తున్నాను అనేటువంటి యొక్క కర్తగా నీవు మారవద్దు.
0: Don't think, don't consider that you are doing it. Don't accept this. Do your
1: దీని ఫలితం నాకే అందాలి అనేటువంటి భక్తత్వంలో నువ్వు తిరగద్దు.
0: Do not also indulge that you should get
1: ఈ కర్తృత్వ భక్తత్వాన్ని మనం దూరంగా ఉంచి కర్తవ్యాన్ని ఆచరించాలి.
0: Give up doership, give up enjoyership and undertake that as a duty.
1: ఈ కర్తవ్యం యోగం ఉచ్యతే, ఇదే నా యొక్క యోగం.
0: This duty is the real yoga.
1: ఈ యోగాన్ని నీవు అనుభవించటమంటే దివ్యమైనటువంటి యొక్క ఆత్మభోగములో నీవు అనుభవించవచ్చు.
0: ఇఫ్ యూ కెన్ ప్రాక్టీస్ దిస్ యోగా ఆఫ్ పర్ఫార్మింగ్ ఇట్ యాజ్ ఎ డ్యూటీ, యూ కెన్ ఎంజాయ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఆల్సో.
1: కానీ ఈ యోగము లేకపోవటం చేతనే మనం రోగులుగా మారుతున్నాం.
0: యాజ్ వీఆర్ నాట్ ప్రాక్టీసింగ్ దిస్ యోగా, వీఆర్ బికమింగ్ డిసీజ్డ్ సోల్స్.
1: మానసిక సంబంధమైనటువంటి వృత్తులను చక్కగా జాగ్రత్తగా మనం విచారించాలి.
0: We have to carefully analyze and understand the mental activity.
1: ఇది ఎక్కడి నుంచి పుడుతుండాలి?
0: From where does this mind come?
1: ఇది చేసే పని ఏమిటి?
0: What does it do?
1: దీనిని మనం ఎందుకు అనుసరించాలి?
0: Why should we follow?
1: దీని వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి?
0: What is the result of all this?
1: ఇది మనకు బంధనకు తీసుకుని పోతుండాదా, లేక విశాలమైనటువంటి యొక్క మోక్షమునకు కొనిపోతుండాదా?
0: Does it bind us or does it liberate us?
1: అని విచారణ చేస్తే ఇది క్రమక్రమేణా బంధనకే తీసుకుని పోతుండాలి.
0: ఇఫ్ యు గ్రాడ్యువల్లీ ఎన్క్వైర్ ఆన్ దీస్ లైన్స్ ఇట్ ఈస్ టేకింగ్ యూ టువర్డ్ ది బాండేజ్.
1: కనుక ఆత్మతత్వం అనేటువంటిది కేవలము అన్య విధములుగా కూడా విచారణ చేయడానికి వీలు కాదు.
0: దెర్ఫోర్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఇన్ ఎనీ అదర్ వే.
1: ఈనాటి లోకములో భిన్న భావములు, భిన్న చర్యలు, ద్వేషములు, అసూయలు, అహంకారములు, అశాంతులు అభివృద్ధి కావడానికి కారణము ఈ ఏకత్వమును కోల్పోవటమే.
0: యాజ్ వీ హావ్ లాస్ట్ దిస్ సెన్స్ ఆఫ్ యూనిటీ, దిస్ హెస్ మేనిఫెస్టెడ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద ఫారమ్ ఆఫ్ ఆల్ ది డిఫరెన్సెస్, జెలసీస్, క్వారల్స్, కాన్ఫ్లిక్ట్స్, స్ట్రైవ్, గ్రీఫ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ ద వరల్డ్.
1: కనుక మనము సమత్వమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు డెవలప్ ది లవ్ విచ్ బ్రింగ్స్ అబౌట్ ఈక్వాలిటీ ఇన్ అస్.
1: ఈనాడు మనం చదివేటువంటి చదువుల యొక్క జ్ఞానం ఏమిటి?
0: వాట్ ఈస్ ది నాలెడ్జ్ విచ్ యూఆర్ గోయింగ్ టు గెయిన్ బై ది టైప్ ఆఫ్ స్టడీస్ విచ్ యూ హావ్ అండర్ టేకన్?
1: ఇది నిజమైనటువంటి జ్ఞానమా?
0: ఈజ్ ఇట్ ఎ రియల్ నాలెడ్జ్?
1: కాదు, కాదు,
0: సర్టన్లీ నాట్.
1: ఇది అజ్ఞానంలోని అజ్ఞాన జ్ఞానం.
0: దిస్ ఈజ్ ఇగ్నోరెన్స్ ఇన్ ఇగ్నోరెన్స్.
1: మనము అజ్ఞానంలో చదువుతున్నటువంటి అజ్ఞానాన్ని మనం అభివృద్ధి పరచుకుంటున్నాం.
0: వీఆర్ డెవలపింగ్ ఇగ్నోరెన్స్ ఇన్ ఇగ్నోరెన్స్.
1: ఇక్కడ ఆత్మ ఎక్కడ ఉన్నది అనుకుంటే చైతన్యమునకు మరొక చైతన్యమునకు మధ్యనున్నటువంటి యొక్క అచైతన్యమైనటువంటి ఆత్మస్వరూపంగా ఉంటుండాలి.
0: యు సే ఇన్ దిస్ స్టేట్ వేర్ ఇస్ ఆత్మ, ఇట్ ఈస్ బిట్వీన్ వన్ కాన్షియస్నెస్ అనదర్.
1: ఇది ఎట్లా ఎప్పుడు మనకు అర్థమవుతుందంటే ఇది అందరికీ అర్థం కాదు.
0: ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ ఆల్ పీపుల్ టు అండర్స్టాండ్.
1: జాగ్రత్తకు నిద్రకు మధ్యలో ఉన్నటువంటి స్థితి వలె ఉంటుంటాడు.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ స్టేట్ ఇన్ బిట్వీన్ ఎ స్టేట్ ఆఫ్ అవేకనింగ్ అండ్ డీప్ స్లీప్.
1: అయితే జాగ్రత్త నిద్రకు మధ్యలో ఉన్నటువంటి స్థితి ఎట్లా ఉంటుందంటే ఎవరికి తెలియదు.
0: వాట్ ఈస్ ది స్టేట్ బిట్వీన్ వేకింగ్ స్టేట్ అండ్ డీప్ స్లీప్ స్టేట్? నో వన్ రియల్లీ.
1: జాగ్రత్తగా ఉండినట్టే ఉంటుంటాము, తిరిగి కన్నుమూత పడిపోదు.
0: యు ఆర్ థింకింగ్ దట్ యు ఆర్ రియలీ అవేక్ బట్ యు స్టార్ట్ స్లీపింగ్.
1: కానీ యోగులు మాత్రమే దీనిని చక్కగా గుర్తిస్తూ వచ్చారు.
0: బట్ యోగీస్ హావ్ రికగ్నైజ్డ్ దట్ రియల్ స్టేట్.
1: ఈ జాగ్రత్తకు ఈ నిద్రకు ఉండినటువంటి యొక్క తత్వము అది నిజమైనటువంటి ఆత్మతత్వం అన్నారు.
0: దట్ పర్టికులర్ స్టేట్ విచ్ కమ్స్ బిట్వీన్ వేకింగ్.
1: జాగ్రత్త రజోగుణము, నిద్ర తమో గుణము, రెండింటికి మధ్య ఉన్నటువంటిది సాత్వికము, అదే ఆత్మస్వరూపం.
0: స్టేట్ ఆఫ్ వేకింగ్ ఈజ్ రజోగుణ, స్లీప్ ఈజ్ అసోసియేటెడ్ విత్ తమో గుణ, ఇన్ బిట్వీన్ దీస్ టూ కమ్స్ సత్వగుణ అండ్ దాట్ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్డ్.
1: కనుక ఈ ఆత్మతత్వాన్ని మనము చక్కగా గుర్తించాలనుకుంటుంటే ఆత్మ జ్ఞానాన్ని మొట్టమొదటి విచారణ చేయాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు రియలైజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, యు షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 29th of May 1990 during the summer course at Brindavan.

0: చెడ్డ సంకల్పముల చేత చెడును వ్యక్తి సత్య సంకల్పముల చేత సజ్జనుండు సకల సంకల్పరహితుడే శాంతి పొందు సత్యమును తెలుపు మాట ఈ సాయి మాట చెడ్డ సంకల్పముల చేత చెడును వ్యక్తి
1: An individual gets himself spoiled because of bad thoughts.
0: Satya sankalpamuna cheta sajjanudagu.
1: He becomes noble if he has truthful thoughts.
0: Sakala sankalpa rahitude shanti bondu.
1: The one who transcends the realm of thought will enjoy peace.
0: Satyamunu delpu mata ee sai mata.
1: This is the word of Sai, which is full of truth.
0: Prema swarupulaina vidyarthulara vidyarthinilara,
1: embodiments of love, boys and girls,
0: anantamaina ee jagattulo akila prani kotilo మానవుడు అగ్రగణ్యుడు.
1: ఇన్ దిస్ వాస్ట్ ఇన్ఫినిట్ యూనివర్స్ విత్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ క్రీచర్స్ మ్యాన్ ఇస్ హైయెస్ట్ అండ్ నోబ్లెస్ట్.
0: మానవ జీవితము అత్యుత్తమైనటువంటిది.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
0: జీవించదగినటువంటిది.
1: ఇట్ హ్యాస్ టు బి లివ్డ్.
0: విలువైనటువంటిది.
1: ఇట్స్ హైలీ వాల్యుబుల్.
0: ఈ విలువ దేని నుండి ఆవిర్భవించింది?
1: Where from it got its value?
0: Kevalamu ee dehama ee aakarama kaadu kaadu.
1: Is it the body? Is it the form that gave the value to the human life?
0: Manava dehamu kevalamu paancha bhautikamainatundi.
1: The human body is composed of elements.
0: ఈ పాంచభౌతికమైన దేహం నందు మలమూత్ర దుర్గంధ మాంసముతో రక్తములతో కూడినటువంటి ఈ దేహము నందు
1: ఇన్ దిస్ బాడీ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్లడ్ ది యూరిన్ అండ్ ద ఫీకల్ మ్యాటర్
0: ఈ దేహమే ఆత్మకు ప్రధానమైన అద్దెకొంపగా ఏర్పడుతుంది.
1: అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ద సెంటర్ యాజ్ ఇట్ హోల్డ్స్ ద డివైన్.
0: మానవ దేహము కేవలము పాంచభౌతికమైనటువంటిది.
1: ద హ్యూమన్ బాడీ ఇస్

0: It is the center as it holds the divine.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: చాలాసేపు ప్రసంగము సలిపి కట్టకడపటికి దీపక్ ఆనంద్ మూడు ప్రశ్నలు వేశాడు.
0: హ్యావింగ్ స్పోకన్ ఫర్ లాంగ్, దీపక్ ఆనంద్ హ్యాస్ పుట్ ఫార్వర్డ్ 3 questions.
1: ప్రతి అవతారమునకు కూడాను తల్లి తండ్రి ఉంటారు.
0: Every incarnation has a mother and a father.
1: కానీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు తల్లిదండ్రులు ఎవరు?
0: He wants to know the parents of Brahma, Vishnu and Maheshwara.
1: ఈ సత్యాన్ని ఎవరు గుర్తించుకోలేదు.
0: No one can know the truth behind this.
1: ఏ శాస్త్రం ఉపనిషత్తులు కూడా దీన్ని వర్ణించలేదు.
0: No sacred epic or text.
1: ఏ గ్రంథం కూడా దీనిని రచించలేదు.
0: No book is ever written on this.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శరీరధారులు కారు.
0: బ్రహ్మ విష్ణు మహేశ్వర ట్రినిటీ, దే డోంట్ హ్యావ్ ఫిజికల్ బాడీ.
1: కేవలం వీరు గుణస్వరూపులే.
0: దే రిప్రజెంట్ అట్రిబ్యూట్స్.
1: ఈ గుణస్వరూపులై ప్రతి మానవుని దేహమునందు కూడాను సంచరిస్తూ ఉన్నారు.
0: దే మూవ్ ఫ్రమ్ టాప్ టు టో ఇన్ ఎవ్రీ హ్యూమన్ బాడీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అట్రిబ్యూట్స్.
1: గుణ ప్రవర్తనల చేతనే మానవ దేహమును ఆశ్రయించి ఈ దేహమునుందే సమస్త కర్మలు కూడాను సాగిస్తూ వస్తున్నారు.
0: These three are in the body, in the form of attributes, manifest and express out by way of their conduct and perform actions thereby.
1: మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని మానవుడే గుర్తించుకోలేకపోతున్నాడు.
0: Man is not able to understand the divinity in him.
1: అలాంటి తన మానవత్వాన్నే గుర్తించుకోలేనటువంటి మానవుడు దైవత్వాన్ని ఏ రీతిగా నిరూపించగలడు?
0: He is not able to understand his human quality to begin with. How do you expect him to know the divinity?
1: కనుక గుణస్వరూపులే బ్రహ్మ విష్ణు మహేశ్వరుని సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
0: In the first instance, we have to know the Trinity. Brahma, Vishnu, Maheshwara represent the qualities, attributes.
1: Isha vasyam midam jagattu.
0: The entire universe is full of divinity.
1: Bhagavantudu sarvabhuta nideyudu.
0: God dwells in all of the beings.
1: Sarvabhuta antaratma.
0: He is the indweller of all of the creatures.
1: Aite ee atmaku శృతులన్నీ కూడాను కేవలము ఒక విధమైన నూతన పేరును ఆవిర్భవించారు.
0: శృతీస్ ద టెక్స్ట్ హావ్ గివెన్ ఎ నేమ్ టు దిస్ ఇన్ డ్వెల్లింగ్ స్పిరిట్ ఇన్ ఎవ్రీ బాడీ.
1: ప్రతి దేహమునందు కూడాను ఒక హృదయం ఉన్నది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ బాడీ హాస్ గాట్ ద హార్ట్.
1: ఈ హృదయమునే వేదములు ఆత్మ అని పిలిచింది.
0: ది హార్ట్ ప్రెజెంట్ ఇన్ ఎవ్రీ బాడీ, ద వేద కాల్స్ ఇట్ యాజ్ ఆత్మ ద స్పిరిట్.
1: ఇట్టి ఆత్మ అనే హృదయం నుండి ఆవిర్భవించినటువంటిది మనస్సు.
0: Mind is bound to this spirit.
1: కనుకని ఈ మనసునే విష్ణు స్వరూపుడు అన్నారు.
0: విష్ణు సింబలైజెస్ ద మైండ్.
1: విశ్వం విష్ణుమయం జగత్.
0: ది హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ విష్ణు.
1: మనసు కూడా అట్టిదే. మనోమూలం మిదం జగత్.
0: ద మైండ్ స్ప్రెడ్స్, ఇట్ ఎక్స్పాండ్స్ సో ఎక్స్పాన్సివ్.
1: కాబట్టి ఈ మనసు ఎక్కడి నుంచి ఆవిర్భవించింది?
0: What is the origin for this mind?
1: Atma nundiye avirbhavinchindi.
0: It is born out of Atma.
1: Atmake Ishwara ani peru.
0: Atma, the spirit, is called Ishwara.
1: Kaduka at Ishwarattamu prati vyakti yandu kudanu untunnadi.
0: This Ishwarahood is present in everyone.
1: Ishwara sarvabhutanam.
0: Ishwara, Atma, dwells in all of the creatures.
1: Sarvabhutamani yandu undetvantidi Ishwarattame.
0: It is the principle of Ishwara present in all of the beings.
1: Ishwarattvam anetvanti okka hrudayam nundi aavirbhavinchinatvadi mind ane Vishnuvu.
0: Therefore, it is of that Ishwarahood, the Atma, the mind, Vishnu is born.
1: Vishnu yokka naabhi nundi kavalam nundi aavirbhavinchinatvanti vaade Brahma.
0: Brahma comes out of the navel and the lotus of Vishnu.
1: Vishnu yokka naabhi kamalam nundi ఉద్భవించినటువంటి వాడు బ్రహ్మ.
0: బ్రహ్మ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ద

0: table and the lotus of Vishnu.
1: ఈ బ్రహ్మనే వాక్ స్వరూపుడు.
0: Brahma is the presiding deity of the faculty of speech.
1: కనుకొని ఇతన్ని వర్ణిస్తూ వచ్చారు.
0: That's how the narration goes.
1: శబ్ద బ్రహ్మమై,
0: the sound,
1: చరాచరమై,
0: the mortality,
1: జ్యోతిర్మయి,
0: light,
1: వాంగ్మయి,
0: the speech,
1: నిత్యానందమయి,
0: eternal bliss,
1: పరాత్పరమయి,
0: the supreme,
1: మాయామయి,
0: of illusion, the one of wealth.
1: ఇతరే బ్రహ్మస్వరూపుడు.
0: These relate to Brahman.
1: శబ్ద బ్రహ్మమయి.
0: To begin with, శబ్ద బ్రహ్మమయి, the sound.
1: అనగా వాక్ స్వరూపుడే బ్రహ్మ.
0: Brahma represents the very speech or the thought.
1: మనోస్వరూపుడే విష్ణువు.
0: Vishnu represents the mind.
1: ఆత్మస్వరూపుడే శివుడు.
0: Shiva is ఆత్మ or the spirit.
1: ఆత్మ, మనసు, వాక్కు, ఈ మూడింటి యొక్క అవినాభావ సంబంధమే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం.
0: The divinity has got the combination of these three principles. One, the spirit, the atma. The second, the mind. And the third, the faculty of speech-making.
1: Avinabhava sambandhamu, anyonyasriyamu.
0: They are interdependent and intimately related.
1: Kabatti gunaswarupude, prati manavuni yandu kudanu, Brahma, Vishnu, Maheshwarulu, తమ జీవితాన్ని గడుపుతూ వస్తున్నారు.
0: లైక్ వైజ్ ద ట్రినిటీ బ్రహ్మ విష్ణు మహేశ్వర ఎక్స్ప్రెస్ మేనిఫెస్ట్ బై
1: మానవ ఆకారమే వారి ఆకారములు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే డూ హ్యావ్ ద ఫార్మ్ లైక్ దట్ ఆఫ్ ఎ హ్యూమన్.
1: వారికి ప్రత్యేకమైన ఆకారములు లేవు.
0: దే డోంట్ హ్యావ్ సెపరేట్ ఫార్మ్ యాజ్ సచ్.
1: ఆత్మకి ఎట్టి ఆకారము?
0: వాట్ ఆర్ ద ఫార్మ్ ఆఫ్ ద స్పిరిట్?
1: ఇది ఏ చైతన్య స్వరూపము?
0: దిస్ ఈస్ వన్ ఆఫ్ ద అవేర్నెస్,
1: కాన్షియస్నెస్.
0: దట్ ఈస్ వన్ ఆఫ్ కాన్షియస్నెస్.
1: కనుక అట్టి చైతన్య స్వరూపుడైనటువంటి ఈశ్వరత్వానికి ఏ రూపము లేదు.
0: దిస్ కాన్షియస్నెస్ రిప్రజెంటింగ్ ఈశ్వరత్వ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
1: ఈ కాన్షియస్నెస్ నే ఈశ్వరత్వము అని పేరు పెట్టారు.
0: ఈశ్వర రిప్రజెంట్స్ దిస్ కాన్షియస్నెస్.
1: ఈ కాన్షియస్నెస్ నుంచి కాన్షియన్స్ వచ్చి హృదయంలో చేరింది.
0: అవుట్ ఆఫ్ దిస్ కాన్షియస్నెస్ కాన్షియన్స్ ఎమినేటెడ్.
1: అది
0: That is the mind.
1: Mind nunchi vak swarupudaipoyi conscious anetunte vak swarupudainadu.
0: Out of this mind is born this talk or the speech faculty.
1: Aneka paryamalu nenu kuda cheptuntanu. The one you think you are.
0: Bhagavan tells us repeatedly, the one you think you are.
1: The one others think you are.
0: The one others think you are.
1: The one you really are.
0: The one you really are.
1: ఈ మూడింటి యొక్క ఆకారములే బ్రహ్మ విష్ణు స్వరూపులు.
0: దీస్ త్రీ స్టాండ్ ఫార్ ద త్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వర.
1: కనుక బ్రహ్మ అనేవాడు వాక్ స్వరూపుడు.
0: బ్రహ్మ రిప్రజెంట్స్ ద టాక్ ఆర్ స్పీచ్.
1: విష్ణు అనేటువంటిది మనోస్వరూపుడు.
0: విష్ణు స్టాండ్స్ ఫర్ ద మైండ్.
1: విష్ణుకు ఉన్నటువంటి సర్వవ్యాపకత్వం కూడాను మనసుకుంటున్నది.
0: దట్ విచ్ ఎక్స్పాండ్స్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ ఇస్ ది
1: విష్ణు సర్వవ్యాపకత్వంతో కూడినటువంటి వాడు.
0: విష్ణు రిప్రజెంట్స్ ద వాస్ట్నెస్.
1: మనసు కూడాను అంతే.
0: సో ఆల్సో ద మైండ్.
1: మనోమూలం విధం జగత్.
0: మైండ్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ దిస్ వరల్డ్.
1: ఏ క్షణమైందైనా, ఏ ప్రదేశమునందైనా, ఏ కాలమునందైనా, ఏ దేశమునందైనా సంచరిస్తూ ఉంటుంది మనసు.
0: మైండ్ మూవ్స్ అబౌట్ ఎనీ ప్లేస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
1: దేశకాల పరిస్థితుల ప్రభావములకు ఏమాత్రం కూడాను ఈ మూడు కూడాను లొంగునవి కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దీస్ త్రీ డు నాట్ సబ్మిట్ దెమ్ సెల్స్ టు ద లిమిటేషన్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్.
1: కనుకనే బ్రహ్మ అనగా బృహత్ స్వరూపమైనటువంటి వాడు బ్రహ్మ.
0: బ్రహ్మ హ్యాస్ ఎ కాస్మిక్ ఫార్మ్.
1: ఇతని ఆకారములకు కానీ ఇతని పేరుకు కానీ ఒక పరిమితమైనటువంటిది లేదు.
0: యూ కెనాట్ లిమిట్ హిమ్ బై ఎ స్పెసిఫిక్ నేమ్ ఆర్ ఎ ఫార్మ్.
1: విష్ణువు అనగా విశ్వమంతా వ్యాపించినటువంటి వాడు విష్ణువు.
0: విష్ణు హూ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది యూనివర్స్.
1: కాబట్టి ఇతనికి ఒక ఆకారం కానీ ఒక ఇది కానీ లేదు.
0: హీ హాజ్ నో స్పెసిఫిక్ ఫార్మ్ యాజ్ సచ్.
1: ఇంకా వాక్
0: దెన్ ద స్పీచ్.
1: ఇదే శబ్ద బ్రహ్మమయ్యి.
0: దిస్ ఇస్ ద వన్ ఆఫ్
1: సౌండ్. దీనికి కూడా ఒక పరిమితం లేదు.
0: సౌండ్ హాజ్ నో లిమిట్.
1: కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనగా పరిమిత రహితులైనటువంటి యొక్క సర్వాంతర్యామి స్వరూపులు.
0: బ్రహ్మ విష్ణు మహేశ్వర ట్రాన్సెండ్ ఆల్ లిమిటేషన్స్ ఆల్ బౌండరీస్.
1: ఈ సర్వవ్యాపకమైనటువంటి యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులు అణుమాత్రమైనటువంటి యొక్క దేహమునందు ఆవిర్భవించారు.
0: దీస్ త్రీ ఆర్ సో ఇన్ఫినిట్ బట్ యట్ దే ఆర్ బోర్న్ ఇన్ ది మైన్యూటెస్ట్ form in the human body.
1: Anu raniyan mahato mahiyan mahattaramainatundi yokka ee shaktulu anu shakti ainatundi deham nandu leenamai unnavi.
0: Being the biggest of the big is present in a minutest form within the human body.
1: Kani anuvainatundi yokka divya shaktulu brahmandamanta vyapinchi untunnayi.
0: The divine power so minute spreads all over the world.
1: కనుక బ్రహ్మాండాన్ని మీరు ఎవరు చూడలేరు.
0: యు కెనాట్ సీ ద కాస్మాస్.
1: చూస్తున్నకు వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు సీ.
1: కనుకనే మన స్వాధీనమునందు ఉన్నటువంటి యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరును మనము అర్థం చేసుకుంటే విశ్వాన్ని గుర్తించిన వారు అవుతారు.
0: అండ్ హెన్స్ వి అండర్స్టాండ్ ద త్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వర విత్ ఇన్ అవర్ సెల్స్ యు కెన్ నో ది ఎంటైర్ యూనివర్స్.
1: హృదయమే ఈశ్వరుడు.
0: The human heart stands for Ishvara.
1: కాబట్టి హృదయాన్ని ఈశ్వరత్వంగా విశ్వసించిన వ్యక్తులు ఎట్టి దుర్గుణములకు కాని దురాలోచనలు కాని దుర్బుద్ధులకు కాని అవకాశం ఇవ్వకూడదు.
0: The one who considers human heart as the center of Ishvara will never have any bad feelings, bad sentiments, bad thoughts.
1: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
0: God is in fact is beyond all attributes, beyond form. He is eternal, immortal, nectarine and unpolluted.
1: అట్టి ఈశ్వరత్వాన్ని ఎంత దురుపయోగం చేస్తున్నారు మానవులు.
0: That divinity, Godhead, is misused by man.
1: హృదయం అనేటువంటి ఉండి కూడాను హృదయ రహితమైనటువంటి యొక్క మూర్ఖులుగా ప్రవర్తిస్తున్నారు.
0: He has the heart, but his behavior is heartless.
1: కనుక హృదయమే బ్రహ్మ అనుకున్నటువంటి వ్యక్తులు బ్రహ్మ భావంతోనే జీవించాలి.
0: హార్ట్ బీయింగ్ ది సెంటర్ ఆఫ్ బ్రహ్మ షుడ్ గివ్ దట్ బ్రహ్మిక్ ఐడియాస్.
1: ఎట్టి సంకల్పమును లేనిటువంటి వాడు బ్రహ్మ.
0: బ్రహ్మ ఇస్ బియాండ్ థాట్, ట్రాన్సెండ్స్ థాట్.
1: కేవలం వాక్ స్వరూపాన్ని ధరించినటువంటి వాడు బ్రహ్మ.
0: హి మానిఫెస్ట్ బై వే ఆఫ్ అవర్ టాక్.
1: ఆ వాక్కు కూడా ఎటువంటి వాక్కులు?
0: వాట్ కైండ్ ఆఫ్ వర్డ్స్?
1: చరాచరంతో చేరినటువంటి వాక్కు.
0: వర్డ్స్ which are full of motility,
1: mayamayato cherinatunti vaakku,
0: full illusive,
1: simayamto cherinatunti vaakku,
0: the one full of
1: ilanti vaakkunu brahma swaroopanga manam bhavinchinappudu mana vaakkulu elanti mrudumaduranga untundali.
0: When we consider words of the gifts of brahman, what kind of value should you attach?
1: Prema swaroopulara,
0: embodiments of love.
1: Brahma ye vidhanga mauna vaakkunu abhiruddhi parchukuntu jagattunanta paripalana jaruputhunnaro ఆ శబ్దమును మనం కూడాను మౌనంగా వహించి ఆ శబ్ద ప్రవాహమును కూడాను ప్రసరింపచేయాలి.
0: జస్ట్ ఎస్ బ్రహ్మ టేక్స్ ది కంట్రోల్ ఆఫ్ ద మైండ్ అండ్ ద వర్డ్, వీ షుడ్ ఆల్సో హావ్ టోటల్ కంట్రోల్ అండ్ వాల్యూ హైలీ ద
1: మధురమైనటువంటి వాక్కులు రావాలి.
0: వీ షుడ్ హావ్ వెరీ గుడ్ వర్డ్స్ టు బిగిన్ విత్.
1: మృదువైనటువంటి వాక్కులు రావాలి.
0: సో స్వీట్ అండ్ సాఫ్ట్.
1: అతి చల్లనైనటువంటి వాక్కులు రావాలి.
0: సో కూల్ అండ్ స్వీట్.
1: ఇది ఏ బ్రహ్మ వాక్కు?
0: That's what's called the walk of the
1: Brahma. ఉదయములో ఉండినందుకు ఈ ఫలితమును మనము బహిర్పరచాలి.
0: This is the result when we feel God Brahman in our heart.
1: ఇంకా విష్ణు.
0: Then comes Vishnu.
1: ఈ విష్ణు ఏ స్వరూపంతో ధరించి ఉన్నాడు?
0: What form has he?
1: మనోస్వరూపాన్ని ధరించి ఉన్నాడు.
0: Vishnu has the form of the mind.
1: కానీ ఈ మనసును మనం ఎంత పవిత్రమైన రీతిగా ఉంచుకోవాలి?
0: In what way? In what sanctity should we hold our mind?
1: మైండ్ అనేటువంటిది చాలా ఉపయోగకరమైనటువంటి యొక్క మైండ్.
0: మైండ్ ఈజ్ సో యూస్ఫుల్ యు నో.
1: మనస్సు అనేటువంటిది మృదుమధురమైనటువంటిదిగా ఉండాలి.
0: మైండ్ షుడ్ బి సో సాఫ్ట్ అండ్ నెక్టరైన్.
1: విష్ణువు నిరంతరం కూడా చిరునవ్వులు నవ్వుతూ పరమ శాంతంగా ఉంటాడు.
0: యు విల్ ఫైండ్ విష్ణు స్మైలింగ్ ఆల్వేస్, ఎంజాయింగ్ సుప్రీం.
1: కనుకనే మన మనసు కూడాను మృదుమధురమైనట్టుగా ఉండి పరమ శాంతంతో చిరునవ్వులతో చిందులు తొక్కాలి.
0: So also our mind should be so soft and sweet and peaceful and dancing joy.
1: Vishnu sandarshinchalani.
0: And Vishnu protects.
1: Naluguru maharshulu prayanamai vellaru.
0: And four sages have gone to see Vishnu.
1: Vishnu chuttaniki poyinappudu gauramato povali ani prajala yokka abhiprayamulu.
0: It is our tradition that one should approach Vishnu in a respectful way.
1: Vijaya sanaka sanandana.
0: Therefore,
1: ఈ నలుగురు కూడాను వెళ్లారు.
0: ద ఫోర్ జయ విజయ సనక సనందన.
1: వీరందరూ ఎట్ట పోయారు? చిన్న పిల్లల రూపంతో పోయారు.
0: దే వెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బేబీస్.
1: పుట్టిన వారు పుట్టినట్టుగానే వెళ్లినారు విష్ణు సందర్శనం.
0: దే వెంట్ టు సీ ది లార్డ్ విష్ణు.
1: అనగా వారి ఎట్టి గుణములు లేవు.
0: నో డిఫెక్ట్.
1: ఎట్టి మానాభిమానములు లేవు.
0: నో అటాచ్మెంట్.
1: ఎట్టి పరిస్థితి ఎందుకు మార్పు లేదు.
0: దే ఆర్ చేంజ్ దిస్ అండర్ ఇన్
1: సర్కంస్టాన్సెస్. నలుగురు కూడాను విష్ణు సందర్శనం కోసం వెళ్లారు.
0: All four kids have gone to see Vishnu.
1: పవిత్రమైనటువంటి మనస్సు సందేశం కోసం వెళ్ళారు.
0: Here we should know they have got the sacred mind.
1: మనసు కలవాడే మహావిష్ణువు.
0: The one with good mind is Mahavishnu.
1: మంచి మనసు కలవాడే మానవుడు.
0: The one with good mind is Manava, human being.
1: కనుక అట్టి మంచి మనసు ఎవరికి ఉంది?
0: Who has such a good mind?
1: అట్టి మంచి మనసు, మధురమైన మనసు మహావిష్ణువుకు ఉన్నటువంటి చేతనే చాలా చిరునవ్వుతో ఉన్నాడు.
0: Since Vishnu has got that soft and cool and sweet mind,
1: volunteers మాదిరి అక్కడ కూడా ఇద్దరు ద్వారపాలకులు ఉన్నారు.
0: Just as we have volunteers here, there are two volunteers there at the board of Vishnu.
1: ఆ వాలంటీర్స్ అడ్డు చేశారు.
0: The volunteers objected.
1: భగవంతుని దగ్గరికి వెళ్లే సమయంలో మీరు ఈ విధంగా వెళ్ళడానికి వీలు కాదు.
0: When we want to see God, well, you can't object us like that.
1: అని వారితో వాదనలు ప్రారంభించారు.
0: They argued with the volunteers.
1: భగవంతుడు నిర్మలుడు, నిశ్చలుడు, నిస్వార్థపరుడు, గుణరహితుడు. అలాంటి వాడిని దర్శించడానికి మేము కూడా గుణరహితంగా వెళ్ళాలి.
0: God is pure, unsullied, attributeless. Well, you should also be like that so as to deserve.
1: అనేక రకములుగా వాదోపవాదం జరిగింది.
0: దే ఆర్గ్యూడ్ లైక్ దాట్.
1: కానీ ద్వారపాలకులు వారు కోపం వచ్చి శపించారు.
0: ద వాలంటీర్స్ వర్ ఫ్యూరియస్ అండ్ కర్స్ ది కిడ్స్.
1: మీరు రాక్షసులై జన్మించరు కాక అని.
0: లెట్ యూ బి బోర్న్ యాస్ డెమన్స్.
1: కానీ ఏమైనా శపించుకోని.
0: యూ కర్స్ ఇన్ ది వే.
1: విష్ణు సందర్శనం మాకు కావాలి.
0: బట్ వి మస్ట్ విష్.
1: ఈ శాపంతో మేము ఎన్ని బాధలు పడినా కూడా మాకేం అవసరం లేదు.
0: డజంట్ మ్యాటర్ ఇన్ వాట్ ఎవర్ వే యూ కర్స్ అస్.
1: వెళ్ళి విష్ణుకు నమస్కరించి అనగా మనసును, మంచి మనసును స్వాధీనపరుచుకున్నారు.
0: దే హ్యాడ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ దేర్ గుడ్ మైండ్.
1: అప్పుడు ఓ మనసా, అనగా విష్ణువును మనసా అని అడ్రస్ చేశారు.
0: అండ్ దే అడ్రస్ విష్ణు దిస్ వే, ఓ మైండ్
1: మా గతి ఏమిటి?
0: వాట్ విల్ హ్యాపన్ టు అస్?
1: మాకు మీ మృదుమధురమైనటువంటి ఒక దర్శనమే మాకు ప్రాప్తించాలి.
0: We should see you anyway.
1: అన్య కోరికలు మా యందు లేవు.
0: We don't have any.
1: అన్య అభిష్టములు మా యందు లేవు.
0: We don't have any desire.
1: మీ దర్శనమే మా యొక్క ఆనందము.
0: But we should see you. There
1: my దర్శనమే మా యొక్క ఆహారము.
0: That's our very basic food.
1: మీ సంభాషణే మా యొక్క శ్వాస.
0: Conversation is శ్వాస, the breath.
1: కొనుకొనే మీ దర్శన స్పర్శన సంభాషణను మాకు లభ్యం కావాలి.
0: We should certainly earn the gift of your darshan and conversation.
1: ఆ చంటి బిడ్డలుగా ఉండినటువంటి ఒక ఆ ఋషులను అనుగ్రహించి
0: The sages who came there in the form of kids were blessed. And then he called
1: Dwarapalakulara
0: and told them,
1: Meeru ee vidhanga shapinchadaniki margam ledu.
0: Volunteers you have cursed
1: me. Kalpane vaaru mimmalni shapincharu.
0: And they too cursed you.
1: Meeru kudunu rakshasuni janminchali.
0: You also going to be born as demons.
1: Aithe meeru prarthana cheta naa yokka anugraham cheta meeru tarulopala meeru tirigi naa sannidhiki vacheetuvanti margam unnadi.
0: However, by constant incessant prayer and by my mercy, you'll come back to me.
1: విష్ణు యొక్క శాపాన్ని ఏమాత్రం కూడా మార్చటకు వీలు కాదు.
0: The curse given cannot be changed.
1: విష్ణు మానస సంచారులు.
0: And in fact, Vishnu dwells in our mind.
1: మనసు అనగా విష్ణు యొక్క హృదయంలో చేరినవాడు.
0: And Vishnu symbolizes the very mind.
1: మనో సంచారులు అనగా విష్ణుతోనే జీవించేటువంటి వారు.
0: The mind moves all over, that is Vishnu aspect.
1: మీ మానస సంచారి.
0: Oh, you move in the minds of sages.
1: మేము రాక్షసులుగా పుడితే మీకు దూరం అయిపోతాం కదా
0: అన్నారు. If we are born as demons, we will be distanced from you. They felt so sad about it.
1: అప్పుడు చెప్పాడు.
0: Then he said,
1: నాయన, వారు ఇచ్చిన ప్రకారం శాపంతో 9 సంవత్సరములు మీరు రాక్షసులుగా బ్రతించాలి.
0: Because of the consequence of the curse given to you, you will live as demons for 9 years.
1: ఒకవేళ నాకు దూరం అయిపోయి మీరు పరితపిస్తుంటే నన్ను దూషించి 3 సంవత్సరం లోపలే మీరు 3 జన్మం లోపలే నన్ను వచ్చి చేరండి అన్నాడు.
0: ఇఫ్ యూ కెనాట్ బేర్ ది పాంగ్స్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ మీ బై మెడిటేటింగ్ ప్రేయింగ్ టు మీ ఫర్ 3 ఇయర్స్ ఇన్ అబ్సల్యూట్ రైవల్రీ యు విల్ కమ్ టు మీ.
1: దైవం యొక్క ఆరాధనలే.
0: అండ్ ఎవ్రీ ఫార్మ్ ఆఫ్ వర్డ్ ఇస్ వర్షిప్.
1: నీవు కేవలం నిరంతరము నన్ను స్మరించడం చేత 9 సంవత్సరములు ఉండవచ్చును.
0: As you think of me constantly, you can live for 9 years.
1: నన్ను దూషించడం చేత 3 యొక్క జన్మములోపలే కడతేరవచ్చును.
0: Constantly criticizing me all through, you can reach me in 3 years' time.
1: భూషణ తిరస్కారములు మాకు అక్కర్లేదు. మీ సన్నిధి మాకు చాలా ప్రధానము.
0: We don't want praise or blame, we want proximity.
1: దూషణ అయినా సరే మిమ్మల్ని దూషించి చింతించి స్మరించి తరిస్తాం మేము అన్నారు.
0: Doesn't matter even if for to be blamed, but we blame you constantly and come to you.
1: సర్వత్ర హరిదూషణం.
0: At all the time, every place, we blame you, God.
1: ఏ చిన్న విషయాన్ని కూడా నువ్వు భగవంతుని దూషించటము.
0: ఎనీ మ్యాటర్ డజంట్ మ్యాటర్ హౌ సిల్లీ ఇట్ ఇస్ వి బ్లేమ్ గాడ్.
1: దూషించి దూషించి దూషించి ఋషులు ఇచ్చినటువంటి శాపాన్ని కరిగింపజేసుకున్నారు.
0: బై బ్లేమింగ్ గాడ్ కన్స్టెంట్లీ దే ఫేస్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ద కర్సెస్ గివెన్ బై దోస్ సేజెస్.
1: ఈ దూషణ భూషణ తిరస్కారంలో ఉన్నటువంటి మార్పులు ఏమిటి?
0: What are the changes you find because of praise and blame?
1: ఏమీ మార్పు లేదు.
0: No change.
1: ఇప్పుడు కృష్ణుని మీరు అనేక రకములుగా మీరు దూషిస్తుంటారు.
0: Sometimes you also blame God.
1: Chitta chora Yesoda ke baal navanite chora Gopal. Chitta chorudu antaru.
0: You say, oh God, you have stolen my mind.
1: Adi dushana kada?
0: Is it not a blame?
1: Adi matamto chepte hey gadidonga antaru.
0: And if you are to say in a harsh way, you are a big thief.
1: Gadidonga ante Krishnu yokka bhaktulandaru kuda Krishnu gadidonga annadani పోట్లాడి
0: బట్ ఇఫ్ యు సే సో యు ఆర్ ఎ బిగ్ థీఫ్ ది డివోటీస్ ఆఫ్ విష్ణు విల్ ఫైట్ విత్ యూ.
1: కానీ అదే సంగీత సాహిత్యంతో కూడినటువంటి రీతిగా చిత్త చోర యశోదా కే బాల్ నవనీత చోర గోపాల్ అంటే మీరు కూడా తాళం వేస్తారు.
0: When the same thing is said in a poetic music form, in the form of a lyric, oh, the son of Yashoda, you are a big thief, you also join in chorus, then everything will go now.
1: కనుక ప్రతి మానవుడు కూడాను భగవంతుని దూషిస్తూనే ఉంటున్నారు.
0: సో ఎవ్రీ మ్యాన్ డస్ ద సేమ్.
1: అది ఏదో ఒక శాపరహితమైనటువంటి యొక్క మార్గము.
0: దిస్ ఈజ్ ఆల్సో వన్ వే ఆఫ్ ది కర్స్.
1: కనుకనే ఈ జయ విజయులు కూడాను మూడు జన్మముల లోపల కడ తెచ్చుకున్నారు.
0: సో జయ విజయ టుక్ త్రీ బర్త్స్ అండ్
1: కూడాను మనసు యొక్క
0: ప్రభావం.
1: విష్ణు అనగా మనోస్వరూపుడే.
0: విష్ణు టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ ద మైండ్.
1: శంఖ చక్ర కథాధారి కాదు.
0: Not the one having the wheel and the
1: gun. మరి పిక్చర్ వాళ్ళంతా దీన్నంత ధరిస్తూ వచ్చారు.
0: That is all the imagination of the painter.
1: మనోస్వరూపుడే విష్ణువు.
0: విష్ణు రిప్రజెంట్స్ ద మైండ్.
1: అందుకోసమే నేను అప్పుడప్పుడు అంటుంటాను.
0: భగవాన్ టెల్స్ us time and again.
1: నేను డైమండ్ రింగ్ ఇచ్చినప్పుడు డైమైండ్ అంటుంటాను.
0: Then భగవాన్ gives the beautiful gift of diamond, it means let the mind be annihilated, withdrawn.
1: ఏ విధంగా నీకు మానవత్వంతో ఉండేటువంటి మనసు పోయి
0: you should
1: have మనసు నీకు ప్రాప్తించుగాక అని.
0: You should sacrifice the human mind and attain the divine mind.
1: ప్రతి మానవుని ఎందు కూడా ఉండినటువంటి మనసే విష్ణు స్వరూపుడు.
0: Therefore the mind present in every human being represents Vishnu.
1: ప్రతి మానవుని ఎందుకు ఆవిర్భవించేటువంటి ఒక పలుకే బ్రహ్మస్వరూపము.
0: ఎవ్రీ వర్డ్ దట్ ఎ మ్యాన్ అటర్స్ సింబలైజెస్ బ్రహ్మ.
1: కనుక మన యొక్క వర్డ్స్ అంటప్పుడు దురుపయోగం చేయకూడదు.
0: వీ షుడ్ నెవర్ మిస్యూజ్ అవర్ వర్డ్స్.
1: దీనికి ప్రాచీన ఋషులందరూ కూడా మౌనము అని వహిస్తూ వచ్చారు.
0: ఫర్ దట్ రీజన్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ సేజెస్ అబ్జర్వ్డ్ సైలెన్స్.
1: మాట్లాడటం చేత అధిక భాషలు మాట్లాడి తద్వారా అసత్యం ప్రారంభమవుతుందో ఏమో.
0: By talking too much excessive talk, you may be tempted to speak lies.
1: Adika bhashana cheta parlo noppinchina varam avutamo emo.
0: Too much of talk sometimes may hurt others.
1: Adika matala cheta udregam aavirbhavinchi aa udregam cheta tappu padamlu prarambham avutayo emo.
0: By talking too much it might lead to agitations and misdeeds.
1: Kanuka mounam vahistam annaru.
0: Therefore they observed deep silence.
1: Mounam anaga emi vaagbandana mounam kaadu.
0: Not merely keeping the lips tight. It not merely withholding the thought.
1: Sankalpamle lekunda undali.
0: One should be thoughtless.
1: Adi aanati maharishulu anek rakamga tirigaru.
0: That's how they moved about in
1: those days. Manasu anaga emti sankalpamle yokka swaroopame manasu.
0: How do we take it today? The mind is bundle of thoughts.
1: Idi emti?
0: What is this?
1: Batta.
0: This is a cloth.
1: Idi batta kaadu.
0: Not so.
1: Bundle of thoughts.
0: It's bundle of threads.
1: ఈ థ్రెడ్స్ కాదు ఇది కాటన్.
0: నాట్ థ్రెడ్స్ ఈవెన్ ఇట్స్ కాటన్.
1: కాబట్టి ఈ యొక్క దారములతో చేరినటువంటి వస్త్రమును మనం వస్త్రం లేకుండా చేయాలంటే ఒక్కొక్క దారం వేరు తీయాలి.
0: సో ద థ్రెడ్స్ ఇంటర్లీ వోవెన్ కాన్స్టిట్యూట్ ద క్లాత్. ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ద క్లాత్ యూ షుడ్ రిమూవ్ ద థ్రెడ్స్ వన్ బై వన్.
1: కనుక మన ఎందుంటున్నటువంటి యొక్క భావములు మాటల స్వరూపంలో వచ్చినప్పుడు కొంతవరకు తగ్గించుకుంటూ రావాలి.
0: దట్ ద థాట్స్ విత్ ఇన్ అస్ హస్ కమ్ అవుట్ మానిఫెస్ట్ బై వే వర్డ్స్ వీ షుడ్ కట్ షార్ట్ అవుట్ స్పీచ్. కనుకనే
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లెజర్ అన్నారు.
0: అండ్ హెన్స్ భగవాన్ సేస్ లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లెజర్.
1: మనము తక్కువ మాట్లాడాలి.
0: వీ షుడ్ టాక్ లెస్.
1: ఆ తక్కువ మాటల చేత బ్రహ్మస్వరూపాన్ని మనం అనుభవించిన వారం అవుతాం.
0: Then you can enjoy the principle of Brahman.
1: కనుక ప్రేమ స్వరూపులారా
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: బ్రహ్మ అనగా వాక్కే.
0: బ్రహ్మ రిప్రజెంట్స్ థాట్.
1: విష్ణు అనగా మనస్సే.
0: విష్ణు ఇస్ మైండ్.
1: ఈశ్వరుడు అనగా హృదయమే.
0: ఈశ్వర ఇస్ హార్ట్.
1: హృదయము ఉన్నది మనకు.
0: వి హావ్ ద హార్ట్.
1: మనసు ఉన్నది.
0: వి హావ్ ద మైండ్.
1: వాక్కు ఉన్నది.
0: అండ్ వి హావ్
1: నీవే విష్ణు బ్రహ్మ స్వరూపాన్ని.
0: దే రిప్రజెంట్ ద ట్రినిటీ ఆఫ్ గాడ్ హెడ్.
1: ప్రతి మానవుడు కూడాను
0: ఎవ్రీ మ్యాన్
1: త్రిమూర్తి స్వరూపుడే
0: రిప్రజెంట్ దిస్ ట్రీ
1: కనుకనే త్రిగుణములు అతని యందు ఆవిర్భవిస్తున్నాయి
0: అండ్ హెన్స్ వి ఫైండ్ ద త్రీ త్రిగుణం
1: త్రిదళాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం
0: This represents the three attributes, the three-eyed God, and which has got to be offered to the lotus feet of God.
1: అదే ఈశ్వరునికి త్రినేత్రం కూడా ఉంటుందది.
0: And Ishwara has three eyes.
1: ప్రతి మానవుడికి కూడా త్రినేత్రం ఉంటుందది.
0: Every man has three eyes.
1: చూసుకుంటారు నాకు ఉందా లేదా అని.
0: They want to check whether they have the third eye or not. It's not so.
1: Past జరిగిపోయిన దాన్ని చూడగలవు.
0: Past you can know.
1: జరుగుతూ ఉన్నటువంటి దాన్ని నీవు చూడగలవు
0: ప్రెసెంట్ యు కెన్ విజువలైజ్
1: కానీ జరగబోయేటువంటి దాన్ని నీవు చూడలేవు
0: ఫ్యూచర్ యు కెనాట్ సీ
1: ఆ జరగబోయేటువంటి దాన్ని చూసేటువంటి యొక్క భావమే త్రినేత్రము
0: దట్ అబిలిటీ టు పీప్ ఇన్ టు ద ఫ్యూచర్ ఇస్ ద థర్డ్ ఐ
1: నీవు నిజముగా పాస్ట్ ప్రెసెంట్ ను నీవు సరైనటువంటి స్థితిలో పెట్టుకుంటే ఫ్యూచర్ నీ చేతిలోనే ఉంటుండాలి
0: ఇఫ్ యు టేక్ కేర్ ఆఫ్ ద పాస్ట్ అండ్ ప్రెసెంట్ ఫ్యూచర్ లైస్ ఇన్ యువర్ హ్యాండ్
1: కానీ ఈనాటి మానవుడు
0: మ్యాన్ టుడే
1: ఎప్పుడు చూసినా గానీ ఫ్యూచర్ పాస్ట్ ఫ్యూచర్ పాస్ట్ ఫ్యూచర్ పాస్ట్
0: ఈస్ బాదర్డ్ ఆఫ్ ద పాస్ట్ అండ్ ద ఫ్యూచర్ ఫ్యూచర్
1: గడిచిపోయిన దాన్ని నిరంతరము చింతిస్తుంటాడు
0: హీ బ్రూడ్స్ ఓవర్ ద పాస్ట్
1: వాట్ అబౌట్ మై ఫ్యూచర్ ఫ్యూచర్ ఫ్యూచర్ ఫ్యూచర్ ను చింతిస్తుంటాడు
0: హీ ఇస్ వెరీ మచ్ వరీడ్ ఆఫ్ ద ఫ్యూచర్
1: ఈ ఫ్యూచర్ ను పాస్ట్ ను చింతించడం చేత ప్రెసెంట్ ను మర్చిపోతున్నాడు
0: ద కాన్స్టెంట్ థాట్ ఆఫ్ ద పాస్ట్ అండ్ ద ఫ్యూచర్ విల్ మేక్ హిమ్ ఫర్గెట్ ద ప్రెసెంట్
1: కానీ ప్రెసెంట్ అనేటువంటిది పాస్ట్ నుంచి వచ్చినటువంటిదే
0: ద ప్రెసెంట్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ ద పాస్ట్
1: ఇప్పుడున్నటువంటి ప్రెసెంట్ యొక్క ఫలితమే ఫ్యూచర్
0: ద ప్రెసెంట్ విల్ గివ్ ఈల్డ్ రిజల్ట్స్ ఇన్ ఫ్యూచర్
1: కాబట్టి ఫ్యూచర్ పాస్ట్ రెండు కూడా ప్రెసెంట్ లోనే ఉంటున్నాయి
0: ద ఫ్యూచర్ ఇన్ ద పాస్ట్ యాజ్ వెల్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద ప్రెసెంట్
1: ఈ సత్యాన్ని మానవులు ఎవరు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం
0: Man is not making an attempt to know
1: future ఎంత వస్తుంది
0: how is it possible
1: నువ్వు ప్రెజెంట్ ను సరైన రీతిలో వినియోగించు
0: you should make proper use of the present
1: ఆ ప్రెజెంట్ నీవు చాలా ఆనందంగా యూజిస్తే దీని ఫలితమే ఫ్యూచర్ గా వచ్చేస్తుంది
0: ఇఫ్ యు ఎంజాయ్ ద ప్రెజెంట్ జాయ్ఫుల్లీ యు విల్ హావ్ ద రిజల్ట్ ఇన్ ఫ్యూచర్
1: వృక్షం నుంచి వచ్చినటువంటి యొక్క విత్తనమే ఈ ప్రెజెంట్
0: ద ప్రెజెంట్ ట్రీ ఇస్ నథింగ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ది సీడ్ ఆఫ్ ద పాస్ట్
1: ఈ ప్రెజెంట్ అనే విత్తనం నుంచి ఆరంభమయ్యేటువంటి ట్రీనే ఫ్యూచర్
0: ప్రెజెంట్ ఈస్ ద సీడ్ దట్ స్ప్రౌట్స్ అప్ ఇంటూ ద ట్రీ ఆఫ్ ద ఫ్యూచర్
1: ఫ్యూచర్ అనేటువంటి ట్రీ పాస్ట్ అనేటువంటి ట్రీ ప్రెసెంట్ అనే సీడ్ లో ఉంటుండాలి
0: సో ద ట్రీ ఆఫ్ ద ఫ్యూచర్ ద ట్రీ ఆఫ్ ద పాస్ట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద సీడ్ ఆఫ్ ద ప్రెసెంట్
1: ఈ సీడ్ లోపల ఈ వృక్షం ఎంత ఉంటుంది
0: హౌ డు యు ఫైండ్ ద ట్రీ విదిన్ ద సీడ్
1: చిన్న మొక్క మాదిరి ఉంటున్నది
0: ఇట్స్ సో టెండర్ విదిన్ ద సీడ్
1: ఆ చిన్న మొక్కనే పెద్ద మొక్కగా మారిపోతుంది
0: ద సీడ్ జర్మినేట్స్
1: పెద్ద మొక్కనే వృక్షంగా మారిపోతుంది
0: గ్రోస్ ఇన్ ద జైజంట్
1: కాబట్టి ఫ్యూచర్ అంతా కూడా ప్రెసెంట్ లోనే ఇమిడి ఉంటుంది
0: ది ఎంటైర్ ఫ్యూచర్ లైస్ ఇన్ ద ప్రెసెంట్
1: కనుకనే నీ వాక్కును పవిత్రమైన రీతిగా పెట్టుకో
0: సో వీ షుడ్ మేక్ అవర్ టాక్ సేక్రెడ్
1: ప్రెజెంట్ లోపల నీవు సద్వినియోగపరచుకొని ఈ వాక్కును
0: ఇన్ ద ప్రెసెంట్ యు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ యువర్ టాక్
1: ఈ సద్వినియోగపరచుకునే నిమిత్తమై మంచిని మనసును కలిగి ఉంటుండు
0: ఇన్ ఆర్డర్ టు మేక్ ప్రాపర్ యూజ్ యూ షుడ్ హావ్ ఎ గుడ్ మైండ్
1: ఎందుకనగా ఈ బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చినటువంటి వాడు
0: బ్రహ్మ వేర్ డస్ హి కమ్
1: వాక్ శబ్ద స్వరూపుడు
0: ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ద వరల్డ్
1: ఆ వాక్ ఎక్కడ నుంచి వచ్చింది
0: వేర్ ఫ్రమ్ హస్ ఇట్ కమ్
1: విష్ణు నుంచినే వచ్చింది
0: ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ విష్ణు
1: విష్ణు యొక్క నాభి కమలం నుండి వచ్చినటువంటి కమలం నుండినే బ్రహ్మ ఆవిర్భవించాడు
0: ఇట్స్ బోర్న్ అవుట్ ఆఫ్ ద నావెల్ అండ్ ద లోటస్ ఆఫ్ విష్ణు
1: కనుక విష్ణు యొక్క అనుగ్రహం చక్కగా ఉండినప్పుడు వాక్ పరిశుద్ధం అవుతుంది
0: అండ్ వెన్ యు ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ విష్ణు యు విల్ హావ్ ప్యూర్ టాక్
1: ప్రేమ స్వరూపులారా
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
1: మీరందరూ కూడా త్రిమూర్తి స్వరూపులే
0: ఆల్ ఆఫ్ యు రిప్రజెంట్ ద ట్రినిటీ
1: త్రిమూర్తాత్మక స్వరూపులే
0: యు ఆర్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ దట్
1: త్రిగుణ స్వరూపులే
0: యు హావ్ ద ఫామ్ ఆఫ్ ద
1: త్రిగుణ స్వరూపులే
0: అండ్ యు రిప్రజెంట్ దెం
1: త్రినేత్ర స్వరూపులే
0: యు రిప్రజెంట్ అండ్ సింబలైజ్
1: స్వరూపులే
0: అండ్ యు సింబలైజ్ ద త్రిగుణ
1: త్రిదళాకారం
0: అండ్ ఆల్ ది త్రీ ఆర్ దేర్
1: ఒకానొక సమయం లోపల చిన్న కథ
0: ఎ స్మాల్ స్టోరీ పార్వతి
1: ఈశ్వరుని దగ్గరకు వచ్చి ఈశ్వరా దినదినం ఊరూరు తిరుపమెత్తుట కాని ఇంటి పట్టున కూటికిరువలేదే
0: పార్వతి క్వశ్చన్ శివ యు మూవ్ అబౌట్ కాన్స్టెంట్లీ బట్ యూ డోంట్ స్టే అట్ హోమ్ ఫర్ ఎనీ టైం
1: దినదినము ఊరు తిరుగుచుండుట కాని ఇంటి పట్టున కూటికిరువలేదే
0: యు మూవ్ కాన్స్టెంట్లీ ఎవ్రీవేర్
1: కొలలో తిరగవలే కాని తలదాచుకుని దోశడు కొంపలేదే
0: And you move about everywhere, we don't have residence to reside. How can I live with you with such a life?
1: ఒక్క ఇల్లు లేదు
0: ఐ డోంట్ హావ్ రెసిడెన్స్
1: ఒక షీట్ అయినా లేదు
0: ఐ డోంట్ హావ్ ఎనీథింగ్
1: వర్షం వస్తే తడచడానికి కాపాడుకోవడానికి కూడా ఒక షీట్ లేదు
0: వెల్ వి కెనాట్ ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ అగైన్స్ట్ రెయిన్
1: నిన్ను దర్శించడానికి అనేక మంది ఋషులంతా వస్తున్నారు
0: అండ్ మెనీ సేజెస్ కమ్ టు సీ యు
1: కాబట్టి ఇలాంటి ఋషులకంతా కూడా ఏదైనా ఒక చిన్న షెడ్ కట్టేస్తే లేకపోతే ఒక ఇల్లు కట్టించుకుంటే చాలా మనకు వారికి అందరికీ అనుకూలం అవుతుంది అన్నది
0: పార్వతి రిక్వెస్టెడ్ శివ టు కన్స్ట్రక్ట్ ఎ బ్యూటిఫుల్ హాల్ సో దట్ సేజెస్ కెన్ బి సీటెడ్
1: అనగా గృహలక్ష్మికి ఆ గృహం కావాలనే ఆశ
0: గృహలక్ష్మి, ది హౌస్ వైఫ్, నేచురలీ వాంట్స్ గృహ రెసిడెన్స్.
1: సహజంగా ఆడవారికి అందరికీ ఉండేటువంటి గుణమే.
0: ఇట్ ద నేచురల్ డిజైర్ ఆఫ్ ఆల్ విమెన్.
1: ఇల్లు కట్టాలి అన్నాడు.
0: ఎస్, హౌస్ హ్యాస్ టు బి బిల్ట్.
1: ఆయన చెప్పాడు ఈశ్వరుడు.
0: ఈశ్వర
1: పార్వతి, ఇల్లు కట్టిన మాత్రాన ఏమి అయ్యి ఎలుకలు మనకన్నా ముందు చేరు.
0: పార్వతి, వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ ది హౌస్ ఈవెన్ బిఫోర్ దట్ రాట్స్ గెట్ ఇన్.
1: ఎలుకల రావిడికి ఏదని ఒక పిల్లి.
0: ఇన్ ఆర్డర్ టు అరెస్ట్ ది రాట్స్ గెటింగ్ ఇన్ వీ నీడ్ ఎ క్యాట్.
1: పిల్లి పాలకు ఒక పెయ్య వలయం.
0: అండ్ వీ నీడ్ మిల్క్.
1: పెయ్యను సాగడానికి ఒక పనిమనిషి కావాలి.
0: అండ్ దెన్ వీ నీడ్
1: ఎందుకు ఇవంత మనకు ఈ
0: వీ నీడ్ ఎ సర్వెంట్ మే.
1: పిల్లే మనకు వద్దు అన్నాడు.
0: వై ఇస్ ఆల్ దిస్ పారాఫెర్నేలియా, బెటర్ వీ డోంట్ హౌస్ అట్ ఆల్.
1: ఈమె కావాలని ఆయన వద్దని.
0: And she wants it and he doesn't want it.
1: ఈ రకంగానే జరుగుతూ వచ్చింది.
0: That is the argument.
1: ప్రతి కుటుంబంలో కూడా ఎస్ నో ఎస్ నో ఎస్ నో ఇవి జరుగుతూనే ఉంటుంది.
0: This is true in every family. Husband says yes, wife says no.
1: కట్టగడబడికి ఈశ్వర వాక్యం సిద్ధించుతుంది.
0: Finally, decision of Ishwara prevails.
1: కట్టగడబడి చాలా శాంతంగా ప్రశ్నించింది పార్వతి.
0: పార్వతి, however, in a cool way question.
1: ఈశ్వర,
0: ఈశ్వర,
1: మీరు ఎందుకు ఇంత మొండితనంగా మాట్లాడుతున్నారు?
0: Why are you so determined? Why do you speak like that?
1: నా కోసం కాదు, ఋషులు కూడా వచ్చి జీవిస్తుంటారు, ఇక్కడ నిలుస్తుంటారు, నీడలు ఉంటుందని.
0: After all, the house is not for me, for the sages and saints that come to see you.
1: నాకు మీకు అందరికి కూడా ఇది ఒక తలదాచుకోవడానికి అవసరం అవుతుంది.
0: In fact, it gives a sort of a shelter to everybody.
1: అప్పుడు ఆయన చెప్పాడు.
0: Then he says,
1: నీవు ప్రారంభించినప్పటికీ నీ యొక్క లగ్నం సరైనటువంటిగా కాదు.
0: Even if you want to begin this project, that auspicious moment is not there right now.
1: ఇది నీవు ఎంత భవనానికి నిర్మించినప్పటికీ అగ్నిదేవుడు దీనిపైన కోపం కలిగి దీన్ని భస్మం చేస్తాడు.
0: You may construct a very big mansion, but the fire god will burn you.
1: అది నాకు తెలుసు ఫ్యూచర్.
0: I know the future.
1: నీకేమి తెలియదు.
0: You do not know.
1: కనుక నోరు మూసుకుని కూర్చో అన్నాడు.
0: So remain silent, shut your mouth and sit down.
1: ఇప్పుడు ఆమె చెప్పింది.
0: Then she says,
1: ఈశ్వర,
0: ఈశ్వర,
1: సర్వశక్తులు మీలో ఉంటున్నవి. సర్వ దేవతలు కూడా మీ అనుమతిలో ఉంటున్నారు.
0: ఆల్ దైటీస్ ఆర్ ఇన్ యు.
1: అగ్ని కూడా మీ యొక్క బంటే.
0: ఫైర్ ఇస్ ఆల్సో అండర్ యువర్ కంట్రోల్.
1: పంచభూతములు కూడా మీ యొక్క విలువలే.
0: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ అండర్ యువర్ కంట్రోల్.
1: ఈ అగ్నికి మీరు ఆర్డర్ చేస్తే అగ్ని కూడా దీన్ని ఏమి చేయలేదు కదా.
0: ఇఫ్ యూ ఏబుల్ instruct, order fire,
1: మీ ఆజ్ఞ నిర్వహిస్తుంది కానీ దీనికి ఉల్లంఘించిపోదు.
0: ఫైర్ గాడ్ ఒబేస్ యువర్ కమాండ్ విల్ నాట్ డిసోబే యు.
1: కొంత ఆర్డర్ వేయండి అని.
0: పాస్ సమ్ ఆర్డర్ టు ద ఫైర్ గాడ్
1: చెప్పాడు.
0: అండ్ హి సెడ్
1: సరే, ఇంకేం చేసేది, ఆడవారికి ఒక నెరవేరాల అని చెప్పి నెరవేర్చుకున్నాడు.
0: ఆఫ్టర్ ఆల్ ద డిజైర్ ఆఫ్ ద హౌస్ వైఫ్ హస్ గాట్ టు బి ఫుల్ఫిల్డ్ ఎనీవే. హి ప్రామిస్డ్
1: అయితే అగ్ని దగ్గరికి పోయి వాడి దగ్గర ఒక మాట తీసుకుని వస్తాను, అంతవరకు ఉండు అన్నాడు.
0: అండ్ హి సెడ్ జస్ట్ రిమైన్ ఫర్ సమ్ టైమ్, ఐల్ గెట్ ఎ ప్రామిస్ ఫ్రమ్ ద ఫైర్ గాడ్.
1: వాడు సత్యమే కనుక ఆమె ఇల్లును ప్రారంభం చేసింది.
0: అండ్ వాట్ ఎవర్ ఈశ్వర సేస్ విల్ హ్యాపెన్. దెన్ షి స్టార్టెడ్
1: ఈ సమయం మాత్రం ఒకటి చెప్పింది ఈమె.
0: హౌఎవర్ షి సెడ్ వన్ థింగ్.
1: ఈశ్వర,
0: ఈశ్వర,
1: నేను కట్టినటువంటి గృహాన్ని అగ్ని వచ్చి కాల్చిందంటే నాకు చాలా అవమానం అవుతుంది.
0: ది హౌస్ ఐ బిల్ కెన్ నాట్ బి బర్న్ బై ఫైర్ గాడ్, ఐ కాంట్ బేర్ ఇట్.
1: కాబట్టి అగ్ని ఒప్పుకోలేదు అంటే మీరు ఒక డబరక వాయించండి.
0: ఇఫ్ ఫైర్ గాడ్ ఈస్ నాట్ ప్రిపేర్ టు యాక్సెప్ట్ మై ప్రపోజల్, ఐ వాంట్ యూ టు ప్లే ఆన్ డబరక.
1: నేను కట్టి నేనే కాల్చి వేసేస్తాను.
0: వై ఫైర్ గాడ్ ఐ విల్ బర్న్ ది హౌస్ దట్ ఐ
1: బిల్ట్. వానికి ఈ అవకాశం ఇవ్వను.
0: ఐ డోంట్ గివ్ దట్ ఎనీ స్కోప్ ఫర్ ఫైర్ గాడ్.
1: ఈ విధంగా ప్రామిస్ చేసుకున్నారు.
0: అండ్ దట్ వాస్ ద ప్రామిస్ కాంట్రాక్ట్ బిట్వీన్ దెమ్.
1: ఈశ్వరుడు అగ్ని దగ్గరికి వెళ్ళాడు.
0: ఈశ్వర వెంట అగ్ని.
1: అగ్ని నమస్కరించి, ప్రభు మీరు వచ్చిన పని ఏమిటి?
0: ద ఫైర్ గాడ్ ఆస్క్డ్, ఓ లార్డ్,
1: నీ ఆజ్ఞ ఏమిటి?
0: వాట్ ఇస్ యువర్ కమాండ్
1: అని అడిగింది.
0: అండ్ ఆస్క్డ్,
1: నాకేమి లేదు,
0: ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్.
1: పార్వతి ఈ విధంగా ఇల్లు కట్టుతూ ఉండాలి.
0: పార్వతి ఈజ్ ఇన్ కన్స్ట్రక్షన్.
1: దానికి నీ గండం అధికంగా ఉంటుండాలి.
0: వెల్ యూ మైట్ అబ్జెక్ట్.
1: నువ్వు దాని జోలికి పోకుండా ఉండు, మాట ఇచ్చేసే అన్నాడు.
0: సీ దట్ యూ డోంట్ గో స్టాండింగ్ ఇన్ హర్ వే, మేక్ ఎ ప్రామిస్ దట్ వే.
1: అగ్ని మాట ఇచ్చింది.
0: ఫైర్ గాడ్ ప్రామిస్డ్.
1: ఇచ్చి అగ్ని తిరిగి ప్రార్థించుకుంది ఈశ్వరుని.
0: అండ్ దెన్ ఫైర్ గాడ్ ప్రార్థించింది టు ఈశ్వర.
1: నేను ఎన్ని దినముల నుంచి ఇప్పుడు మీ యొక్క శివతాండవం చూడాలని చాలా ఆశపడుతున్నాను.
0: ద ఫైర్ గాడ్ ప్రేయర్ అండ్ సెడ్, స్వామి, ఐ హావ్ బీన్ కాన్స్టెంట్లీ వెయిటింగ్ అండ్ ప్రేయింగ్ టు విట్నెస్ శివతాండవ ద సెలెస్టియల్ డాన్స్.
1: ఈ శివతాండవం నేను చూడాలని ఎంత కాలం నుంచినో నేను ఆశించినాను.
0: ఐ హావ్ బీన్ వెయిటింగ్ టు సీ ద సెలెస్టియల్ డాన్స్.
1: అప్పుడు అతను సంతృప్తి పరిచే కోసమని శివతాండవం ఆడాడు.
0: టు మేక్ ఫైర్ గాడ్ హ్యాపీ, లార్డ్
1: శివ శివతాండవంలో డబరకం వాయించాడు.
0: దేర్ హీ స్టార్టెడ్ ప్లేయింగ్ ఆన్ దట్ ఇన్స్ట్రుమెంట్ అమరుక.
1: ఈ డబరకం వినింది పార్వతి, అగ్గి పెట్టుకుంది ఇంటికి.
0: పార్వతి హర్డ్ ది సౌండ్ ఆఫ్ డమరుక అండ్ హస్ పుట్ హర్ హౌస్ ఆన్ ఫైర్.
1: తాండవ కేళి సల్పేనే పరమేశ్వరుడు శ్రీ సాంబశివుడు తాండవ కేడి సల్పేనే.
0: It was the time of Lord Shiva. He was just enjoying
1: himself in Kakunda. Keni salpe kundalendra kankanudu chaluga damarakam chepatti janam janam janam janatakayansu tandava keli salpe ne.
0: Lord Shiva started the cosmic dance with all his that instrument damaruka
1: sikamulo munneti kanya శిఖములో మున్నేటి కన్యా ముఖములో మూడవ కన్ను సుగసుగ స్ఫటిక చమాలలు నిఘా నిఘా నిఘ నిఘ మెరియ తాండవ కేళి సల్పేనే. ఈ విధంగా ఆడుతూ వచ్చింది.
0: దట్స్ ద బ్యూటిఫుల్ సాంగ్ విచ్ ఐ డోంట్ వాంట్ స్పాయిల్ బై ట్రాన్స్లేటింగ్ దిస్. దట్ వాస్ ది సెలెస్టియల్ డాన్స్
1: కట్ట కనపటికి
0: అల్టిమేట్లీ
1: కాల్చివేసింది ఇల్లు.
0: Yes, she had set her house on
1: fire. Ishwara vachi chuchadu.
0: Ishwara came and saw.
1: Mantalu mandutunnayi.
0: And he saw the bonfire.
1: Parvati, emti idi vichitramu?
0: What this mess today?
1: Vaadu nenu kaalchinandi maata icchadu kada.
0: Well, I gave the promise earlier.
1: Mari enduku meer damaraka vaayincharu anindi.
0: Then she asked, why did you play that instrument, damaruka?
1: Nenu sankalpinchukunnanu illu undakoodani.
0: Well, I
1: kaani akkada tana yokka aasini pariharam cheyakunda oka tutti parchalani nenu jeevitaandavu maadanu.
0: He said, my original will was not to have the house. I just wanted to satisfy you.
1: Damaraku marchipoyi vaayinchanu.
0: And therefore I just played on that instrument, having forgotten the promise made.
1: Ishwara sankalpam anetundi enni vidhamulainatundi adullu ochina gaani adi neraverakunda povadu.
0: The will of God will prevail whatever obstacles on the way.
1: Kanaka hrudaya sthayamlo undinatundi oka tattvamu eppudi kudunu phalistundi.
0: The principle present in the heart will certainly fructify.
1: Manchidainappudu pavitramainappudu phalitam kudunu manchide avutundi.
0: In the heart is sacred, the results are bound to be sacred.
1: కనుక హృదయం ఎప్పుడు కూడా మనం పవిత్రమైన హృదయంగా పెట్టుకోవాలి.
0: హార్ట్ షుడ్ బి సేక్రెడ్ ఆల్ త్రూ.
1: అది ఏ శివతత్వము?
0: దట్ ద నేచర్ ఆఫ్
1: శివ మహస్సు.
0: దట్ మిస్టరీ ఆఫ్ శివ.
1: అలాంటి శివమైనటువంటి మంగళకరమైనటువంటి హృదయాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: హార్ట్ షుడ్ బి సో ఆస్పిషియస్. ఇట్ హస్ గాట్ టు బి సేక్రెడ్ ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాటి యొక్క సంబంధమైనటువంటి విషయం ఎందుకంటే హృదయాన్ని పరిశుద్ధంగా చేసుకోవాలి.
0: వాట్ ఈస్ టు బి సెట్ టుడే ఈస్ టు కీప్ యువర్ హార్ట్ ప్యూర్.
1: దూషించడం కానీ ఎవరిని విమర్శించడం కానీ ఎవరిని తూలనాడటం కానీ ఎవరిని తిట్టడం కానీ ఇలాంటి చెడ్డ భావాలు హృదయంలో ప్రవేశించకుండా చూసుకోండి.
0: డోంట్ హ్యావ్ ఎనీ ఫీలింగ్స్ దట్ మైట్ లీడ్ యూ టు క్రిటిసైజ్ అక్యూజ్ యూజ్ హార్ష్ వర్డ్స్.
1: శివస్వరూపము
0: ద ప్యూర్ హార్ట్
1: ఆ శివస్వరూపం నుంచి ఆవిర్భవించినటువంటి మైండ్.
0: అండ్ దట్స్ ద మైండ్
1: ఆ మైండ్ అంటే చాలా మంది ఇప్పుడు మంకీ మైండ్ అంటున్నారు.
0: They think mind is different in the modern concept.
1: Monkey mind kaadu, mankind.
0: It is not the monkey mind, it's mankind.
1: Mankind.
0: Mankind.
1: Kabatti adi Vishnu swaroopame.
0: Mankind, the mind represents
1: mind to koodinatvanti mind.
0: And it's comprised of mind.
1: Kanuka mana manasunu pavitramaitu karunato nimpali.
0: And our mind should be filled with sacred compassion.
1: Aanandamto nimpali.
0: It should be full of bliss.
1: Premato nimpali.
0: It should be filled with love.
1: Satyamto nimpali.
0: It's wonderful.
1: Ee vidhanga manam chesinappude ee mind Vishnu swaroopani pondutundi.
0: Where is pure? It's fully pure love and bliss. It takes the form of Vishnu.
1: Brahma swaroopamunu
0: is one of Brahma.
1: Satya vakuto.
0: Brahma stands for truthful talk.
1: Satyam kante minchindi manakuti ledu.
0: There's nothing beyond truth.
1: Satyamunandundi sarvamu srushtinche.
0: Right from the position of truth he created.
1: Satyamunanna anage sarva srushti.
0: Everything merges in truth.
1: Satyam himaleni stalamedi kanugunna.
0: Is there any place here that does not stand for truth?
1: Satyam idiye chudaraya.
0: It's a pure unsullied truth.
1: సత్యమే బ్రహ్మస్వరూపము.
0: ద ట్రూత్ ఇస్ బ్రహ్మ.
1: అది ఏ వాక్యే బ్రహ్మస్వరూపము.
0: అండ్ దిస్ వెరీ వర్డ్ ఇస్
1: మైండ్ ఏ విష్ణు స్వరూపము. హృదయమే శివ స్వరూపము.
0: దిస్ హృదయ హ్యూమన్ హార్ట్ ఇస్ శివ.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వరులంతా వాళ్ళు ఆకార సూర్యులు కాకుండా మన యొక్క గుణసూర్యులుగా ఉంటున్నారు.
0: బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ నాట్ హ్యూమన్ ఫార్మ్స్. దే రిప్రజెంట్ ద వాల్యూస్ ది అట్రిబ్యూట్స్.
1: గుణస్వరూపులుగా ఉంటున్నారు.
0: దే స్టాండ్ ఫర్ ద క్వాలిటీస్.
1: ఎలాంటి గుణములు?
0: వాట్ సార్ట్ ఆఫ్ క్వాలిటీ?
1: ఒక్కొక్క సమయం లోపల శిక్షించాలంటే ఆ గుణములు కూడా రౌద్రదాన్ని పొందుతుంది.
0: అండ్ ఇట్స్ ఇన్ ఆర్డర్ టు పనిష్ యు దేర్ ఇస్ ఎ
1: జేనందు కూడా ఉంటుంది. రుద్రము భద్రము ఎండిటి ఎందు కూడా ఉంటుంది.
0: దేర్ ఆర్ టూ వర్డ్స్ హియర్. వన్ ఇస్ రుద్ర, అదర్ ఇస్ భద్ర.
1: భగవంతుడు అభిష్టాలు నెరవేరుస్తుంటాడు.
0: గాడ్ ఫుల్ఫిల్స్ యువర్ డిజైర్.
1: నీకు అవి చెడ్డనే చేస్తుంటే దానిని నివారణ గావించడానికి దాన్ని సంహరిస్తూ ఉంటాడు.
0: అండ్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ద బ్యాడ్ ఇన్ యూ హి ఆల్సో టేక్స్ కేర్ ఆఫ్ దట్ ఆస్పెక్ట్.
1: మీకు తెలుసు ఆ ఈశ్వరత్వాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులకు ఎంతటి మేలైనా చేస్తుంటాడు.
0: అండ్ ఇఫ్ యు గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ ఈశ్వర హి హెల్ప్స్ యూ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
1: మార్కండి ఏనుకు నాయన నీవు 16 సంవత్సరాలు సత్పుత్రుడిగా బ్రతకమని వరమిచ్చాడు.
0: టు మార్కండేయ 16 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఇస్ గివెన్.
1: కానీ అది మార్కండేయకు తెలియదు, తల్లిదండ్రులకు తెలుసు.
0: మార్కండేయ ఇస్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. దిస్ నోట్ ఇస్ పేర్. అది
1: 5 సంవత్సరాలు అంతా కూడా ఆ కుమారుడితో ఆనందాన్ని అనుభవించారు.
0: దిస్ హ్యాడ్ ఎ నైస్ టైమ్ విత్ హిస్ సన్ ఫర్ 15 ఇయర్స్.
1: 16 సంవత్సరాలు ప్రారంభమవుతుంది.
0: 16th ఇయర్ ఇస్ అబౌట్.
1: అమ్మ ఒకటి ఏడుస్తూ ఉండాలి, నాన్న ఒకటి ఏడుస్తూ కూర్చున్నారు.
0: మదర్ అండ్ ఫాదర్ స్టార్టెడ్ క్రాయింగ్ ఆన్ దిస్ 16th ఇయర్. మార్కండేయకి
1: ఏమిటి ఈ విధంగా ఉన్నారు విచారంగా.
0: హి సెడ్ మదర్ వై ఆర్ యు సాడ్.
1: అప్పుడు తల్లి తండ్రి ఇద్దరు కూడా దగ్గర తీసుకుని
0: ద పేరెంట్స్ కాల్డ్ హిమ్ సో
1: నాయన ఈనాటితో నీ యొక్క గడువు తీరిపోతుండాలి.
0: దిస్ ద లాస్ట్ డే, యు ఆర్ నాట్ గోయింగ్ టు లివ్ ఎనీ లాంగర్.
1: మా దురదృష్టం ఈ రకంగా ఉంటుండాలి.
0: ఇట్స్ అవర్ బ్యాడ్ లక్
1: అని చెప్పేటప్పటికి ఆశ్చర్యపడ్డాడు.
0: సర్ప్రైజ్
1: రహస్యమంతా గుర్తించుకున్నాడు.
0: హస్ నోన్ వాట్ ఆల్ దట్ హ్యాడ్ హ్యాపెన్.
1: ఈ క్షణం కూడాను నేను పవిత్రం చేయను, అపవిత్రం చేయను.
0: I don't want to waste this single moment left.
1: ఇంతకాలం నాకు తెలియకుండా 16 సంవత్సరాలు అంతా కూడా కాలం వ్యర్థం చేసుకున్నాను.
0: Unknowingly I wasted all the time so far.
1: ఈ ఉన్న కొంత కాలాన్ని కూడా నేను ఈశ్వరుని పూజిస్తాను.
0: The remaining time now I'll make best use of it.
1: ఈశ్వరు దేవాలయానికి వెళ్ళాడు.
0: He went to the temple.
1: ఈశ్వరు గ్రీన సన్నరేశ పరేశ బిరేశే భూషణభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ శరణేగం అని ఈశ్వరుని కౌగలించుకున్నాడు.
0: He prayed Lord Shiva in various names and forms and hugged that Shiva.
1: Appudu kaalam teeripoyindi, yamudu vachadu.
0: At the right point, the dot of time, god of death yama came and he said
1: anta aalochinchukunda yamudu kuda pani cheyadu.
0: Yama also will not act.
1: Itaniki etta vesedi ippudu.
0: Well, how am I to rope
1: Ishwarudu ee Markandeyudu iddaru kuda sirasulu cheripoyinayi.
0: Ishwara and Markandeya are together now.
1: కాబట్టి మార్కండేయునికి ప్రత్యేకంగా వేయడానికి వీలు కాదు.
0: అండ్ మార్కండేయ కెనాట్ బి రోప్డ్ అపార్ట్.
1: కానీ టైం జరిగిపోతుండాలి.
0: సో ద టైమ్ ఇస్ పాసింగ్.
1: ఈ టైం లోపల తీసుకుని పోవాల్సింది ఇంకెంతని.
0: అండ్ రైట్ ద పాయింట్ ఆఫ్ టైం హస్ టు బి టేకెన్.
1: పాశం.
0: అండ్ హి స్ప్రెడ్ ద నూస్.
1: వేస్తే ఈశ్వరుడు కూడా తగిలింది.
0: And the noose has tied up the neck of Shiva.
1: తక్షణమే ప్రత్యక్షమయ్యాడు ఈశ్వరుడు.
0: There manifested Ishwara.
1: ఓ యమ నాకును పాశం వేసేటువంటి దీనికి వచ్చావా నువ్వు.
0: ఓ యమ యు హావ్ కమ్ టు దట్ లెవెల్ యాస్ టు take me also
1: stepinchi
0: and he cursed him
1: chiranjeeviga undamani cheppani Markandeyaniki varam icchadu.
0: And then he blessed Markandeya that he would live for long.
1: Memanaga Markandeyudu pattupatti Ishwaru yokka prarthanalo thanu leenamaipovatam chetane భగవంతుడు కూడా తనలో లీనమైపోయి తనకి వరాన్ని అనుగ్రహించి వచ్చాడు.
0: ఇట్ ఇస్ ద డిటర్మినేషన్ ఆఫ్ మార్కండేయ దట్ మేడ్ ఈశ్వర చేంజ్ హిస్ విల్ అండ్ బ్లెస్ హిమ్ విత్ ఎటర్నల్
1: లైఫ్.
0: యాజ్ ఇస్ ది ఫీలింగ్
1: ఎలాంటి తిండో అలాంటి తేపు వస్తుంది.
0: యాజ్ ఇస్ ద ఫుడ్ దట్ యు కుక్
1: ఎలాంటి తిండో అలాంటి ఫలితం వస్తుంటది.
0: అండ్ యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ద రిజల్ట్.
1: కనుకనే భక్తులు చేసేటువంటి పూజను పురస్కారాన్ని తీసుకుని భగవంతుడు కూడా అనుగ్రహిస్తుంటాడు.
0: Basing on the kind of worship that you do, God
1: blesses you. Yelanchi kadapadi samayamlo kani
0: at any point of time is
1: no doubt to.
0: There's no doubt about it.
1: Kaga ee satyanni meer gurtinchi hrudayanni pavitramaina margamlo pravesha pettandi.
0: Know this truth fundamentally and make your heart.
1: Na meme Ishwarudu.
0: My heart is Ishwara.
1: Na mind is Vishnuvu.
0: My mind is Vishnu.
1: Na vakye Brahma.
0: My walk is Brahma.
1: Ani ee mooditini poorthiga nammi
0: have full faith in the three.
1: Aa mooditini sadhiyog parichukuntu randi.
0: Make proper use of these three.
1: Meeku sadgati tappaka kalugutundi.
0: You will have good results positively.
1: Anni vidala daivamtone meer reenam avutaru.
0: And you will ultimately merge in God.
1: Kanuka
0: so
1: prati okati manavudu chesekunti manchi cheddala karmalu chetane ఫలితం కూడా మంచి చెడ్డను అనుభవిస్తున్నారు.
0: ద రిజల్ట్స్ డిపెండ్ ఆన్ అవర్ యాక్షన్స్ గుడ్ ఆర్ బ్యాడ్ యాజ్ ది కేస్ మే బి.
1: ఈనాడు దీపక్ ఆనంద్
0: టుడే దీపక్ ఆనంద్
1: చక్కని అవకాశాన్ని అందించాడు మీకందరికి.
0: హి గేవ్ అస్ ఎ నైస్ ఛాన్స్.
1: లేకపోతే నేను ఎప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గురించి నేను ఎప్పుడు చెప్పలేదు.
0: భగవాన్ డస్ నాట్ స్పీక్ ఆఫ్ ది బ్రహ్మ విష్ణు మహేశ్వర.
1: ప్రార్థించడం చేత నేను కూడా చెప్పవలసి వచ్చింది.
0: ఇన్ రెస్పాన్స్ టు హిస్ ప్రేయర్స్
1: ఈ విధంగా మీకు తెలియనటువంటి యొక్క రహస్యాలు ఎన్నో ఉంటున్నాయి.
0: దర్ సో మెనీ సీక్రెట్స్
1: దైవతత్వం లోపల కట్టినటువంటి రహస్యాలు మీరు తెలుసుకుని లేకుండా
0: యూ డు నాట్ అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ ది డివినిటీ.
1: దురుపయోగం చేసుకుంటూ కాలాన్ని కూడా దురుపయోగం చేస్తున్నారు.
0: యూ వేస్ట్ మిస్యూజ్ యువర్ టైం.
1: ప్రేమ స్వరూపులారా
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: కాలం చాలా పవిత్రమైనటువంటిది.
0: టైమ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: కాలాయన మహా
0: గాడ్ ఇస్
1: కాల కాలాయన మహా కాలదప్ప నాయన మహా కాలస్వరూపాయన మహా కాల నియమితాయన మహా అంత కాలమే.
0: God is time. God transcends time. God controls time.
1: కనుకని ఈ కాలాన్ని మనం పవిత్రం చేయడం కోసమని మంచి మాటలు, మంచి మనసు, మంచి హృదయము కలిగి ఉంటుంది.
0: We should make time sacred by making use of proper words, sacred words, a sacred mind and good heart. And love should be the primordial principle.

0: ಎಂದು ಬದುಕದು ನೀವು ದೇಹುನಿ ಚಟ ಮೇದಿ ಚಡಿ ನಟ್ಟಿ ಕಸ್ತೂರಿ ಮೃಗಮು ಓಲೆ ವೆತುಕ ಬೋಯದ ವೆಂಡುಲು ವೆಸಿವಾಡ ವೆತುಕ ಬೋಯದ ವೆಂಡುಲು
1: ಜಸ್ಟ್ ಎಸ್ ದ ಫ್ರಾಗ್ರೆನ್ಸ್ ಇಸ್ ಪ್ರೆಸೆಂಟ್ ಇನ್ ಫ್ಲವರ್ಸ್ ಗಾಡ್ ಎಕ್ಸಿಸ್ಟ್ ಇನ್ ಅಸ್ ಜಸ್ಟ್ ಎಸ್ ದ ಮಸ್ಕ್ ಡಿಯರ್ that lost its mind. Why do you indulge yourself in search of God, O foolish man? Embodiments of love.
0: Tane daivamayundi.
1: Being God.
0: Tanalone daivamundi. Atti daivanni. Nilupala prapanchamulo. వెతుకుటకు ప్రయత్నిస్తాడు వెర్రి మానవుడు.
1: Foolish man is in search of God outside, being God himself.
0: నిప్పుపై నిమురు కప్పినట్టుగా,
1: జస్ట్ యాస్ ది యాష్ కవర్స్ ద ఫైర్,
0: ఈ దైవత్వమును రాగద్వేషములు కప్పి ఉంటుంది.
1: The divinity is covered by attachment and hatred.
0: నిమురును ఊపిన నిప్పు కనిపించినట్టుగా రాగద్వేషములను వేరు చేసిన ఆత్మతత్వము అతనికి సాక్షాత్కరిస్తుంది.
1: As you blow off the ash, you will see the fire. Similarly, when you get away from the hatred and attachment, you will see the self, ఆత్మ.
0: ఒక్కొక్క మానవుని మనస్తత్వము ఒక్కొక్క విధములుగా ఉంటుంది.
1: The mind of each man is separate.
0: Oka vyakti maroka vyaktiki bhartha ganu bharya ganu tandri ganu talli ganu bidda ganu aneka vidhamulaga kudanu ee oka manasattvamu prasarishtu untadu.
1: The nature of the mind acts in different ways depending upon the position, as a mother, as a husband, as a son, as a child, so on and so forth.
0: Kani ఈ మనస్తత్వం అనేటువంటిది పరిస్థితుల ప్రభావాలను పురస్కరించుకొని వేరువేరు గుణములతో అనుభవిస్తూ వస్తుంది.
1: However, because of the effects of the circumstances, the mind experiences in a different way.
0: ఈ యొక్క అనుబంధం అనేటువంటిది సంకల్పం ప్రారంభం కాగానే ఈ సంకల్పము మనసుకు తట్టుతుంది.
1: As the relationship begins, the thought will originate out of the mind.
0: ఈ యొక్క బంధము అనుబంధము సంబంధము కేవలము వివిధ రూపములు ప్రకటిస్తూ ఉంటాయి.
1: Bondage, the relationship and association express differently.
0: బిడ్డను చూసిన ప్రేమ కోడల పైన ఉండదు.
1: The affection towards the daughter is not same towards the daughter-in-law.
0: కుమారుని పైన ఉన్నటువంటి అనురాగము అల్లుడి పైన ఉండదు.
1: Affection towards the son is not the same towards son-in-law.
0: భార్య పైన ఉన్నటువంటి యొక్క మోహము తల్లి పైన ఉండదు.
1: The kind of attachment one has towards the wife is not the same towards mother.
0: కారణం ఏమి?
1: What's the reason?
0: ఈ సంబంధం అనేటువంటి యొక్క సంకల్పము మనసుకు తోచిన తక్షణమే ఈ మనసు యొక్క ప్రభావము కొన్ని విధములైనటువంటి అనురాగ ప్రేమ వాత్సల్యములతో రూపొందింపజేస్తుంది.
1: ద మూమెంట్ అసోసియేషన్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మైండ్ యాజ్ థాట్ ఇట్ షేప్స్ ఇన్ డిఫరెంట్ ఫ్యాషన్ సచ్ యాజ్ లవ్ అఫెక్షన్ అండ్ అటాచ్మెంట్
0: ప్రేమ అనురాగ వాత్సల్య మోహములకు ఒకే మనసే కారణం.
1: ద సేమ్ మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద లవ్ అఫెక్షన్ ద లస్ట్ అండ్ సో ఆన్.
0: ఈ శరీర సంబంధములను పురస్కరించుకుని ఈ విధమైన యొక్క గుణములను ప్రవేశపెట్టింది మనసు.
1: ఇట్స్ ద మైండ్ దట్ విల్ హ్యావ్ దీస్ క్వాలిటీస్ బేసింగ్ ఆన్ ద బాడీ రిలేషన్షిప్.
0: ఈ విధమైన భౌతికమైన లౌకికమైన అనిత్యమైన అశాశ్వతమైన యొక్క సంబంధ బాంధవ్యముల చేత ఈ మనస్సు కట్టుబడడానికి కారణమేమి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ద మైండ్ దట్ ఇస్ బీయింగ్ బౌండ్ బికాస్ ఆఫ్ దిస్ కైండ్స్ ఆఫ్ అటాచ్మెంట్స్ విచ్ ఆర్ ఎఫిమరల్ ట్రాన్సియంట్ మొమెంటరీ అండ్ టెంపరీ?
0: ఈ సంబంధ బాంధవ్యముల చేత మానవుడు దుఃఖించటం కాని ఆనందించడానికి కాని మోహించడానికి కాని కారణమే.
1: What is it that's responsible that man deludes, he is fascinated? What for? What is the reason?
0: Samasta vichara anandamulaku kudanu samasta dukkhamulaku vicharamulaku kudanu nalugu vidhamulaitinchi yesamudu manavuni avarinchi untunnayi.
1: For all the anxieties, the misery and the happiness, there are four that are the responsible.
0: Idi mottamodatidi avidya kleshamu.
1: The first is the suffering due to which are ephemeral, transient, momentary and temporary.
0: ఈ సంబంధ బాంధవ్యముల చేత మానవుడు దుఃఖించటం కాని ఆనందించడానికి కాని మోహించడానికి

0: మొట్టమొదటిది అవిద్య క్లేశం.
1: ద ఫస్ట్ ఈజ్ ది సఫరింగ్ డ్యూ టు అవిద్య ఆర్ ఇగ్నోరెన్స్.
0: ఈ అవిద్య క్లేశం అనగా ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై దిస్ అవిద్య ఆర్ ఇగ్నోరెన్స్?
0: కేవలము సంకుష్టమైనటువంటి భావం చేత ఈ దేహమే నేనని భ్రమించి,
1: బికాస్ ఆఫ్ ద నేరో ఫీలింగ్ వన్ ఐడెంటిఫైస్ విత్ ద బాడీ,
0: నేను ఒక జీవుడను అని విశ్వసించి,
1: హి హస్ గాట్ ఫుల్ ఫెయిత్ దట్ హి ఇస్ ఎ బీయింగ్,
0: ఈ జీవులకు దేవునకు చాలా సంబంధము లేదని భావించి,
1: హి ఫీల్స్ దట్ దేర్ ఇస్ నో రిలేషన్షిప్ విత్ హిస్ సెల్ఫ్ అండ్ గాడ్,
0: తనకంటే దేవుడు భిన్నమైనటువంటి వాడని విశ్వసించి,
1: హి బిలీవ్స్ దట్ గాడ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ హిమ్,
0: అనేక దుఃఖములకు గురి అవుతున్నాడు మానవుడు.
1: మ్యాన్ సఫర్స్.
0: ఇది అవిద్య క్లేశం.
1: This is the suffering out of avidya or ignorance.
0: దీని వలన అనేక విధమైనటువంటి యొక్క విచారములు ప్రారంభమై మానవత్వాన్ని కించిత్పరుస్తూ వస్తుంది.
1: Out of this, he gets worried in different ways and human quality is diminished.
0: ఇక రెండవది అభినవ క్లేశము.
1: The second one is
0: అభినవ క్లేశం.
1: అభినవ క్లేశ.
0: ఈ అభినవ క్లేశం అనగా ఏమిటి?
1: What do you mean by అభినవ క్లేశ?
0: సమస్త విచారములకు, ఆశలకు, రోగములకు, రాగములకు నిలయమైనది మనస్సు.
1: ఫర్ ఆల్ ఆంగ్జైటీస్ ద యాంగర్, ఫర్ ఆల్ సఫరింగ్స్ మైండ్ ఈజ్ ద సెంటర్.
0: కనుక ఈ మనోమూలము చేతనే, మనో కారణము చేతనే సంసారము బంధింపబడుతుంది మానవుడు.
1: మ్యాన్ ఈజ్ బౌండ్ ఇన్ దిస్ లైఫ్ బికాస్ ఆఫ్ మైండ్.
0: ఈ బంధనకు, ఈ విచారములకు, ఈ దుఃఖములకు అన్నింటికీ మనసే కారణమని తెలుసుకోవడం,
1: హావింగ్ నోన్ ఫుల్లీ వెల్ దట్ మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్ ఫర్ ఆల్ యాంగ్జైటీస్ అండ్ వరీస్,
0: ఈ మనసును వేరు చేయుటకు మానవుడు ప్రయత్నించలేకపోతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు సపరేట్ అవుట్ ద మైండ్.
0: మనసును వేరు చేయలేకపోతున్నాడు.
1: ఈజ్ నాట్ ఏబుల్ టు డిఫరెంట్.
0: మనసుతో బంధింపబడి దుఃఖములను అనుభవించలేకపోతున్నాడు.
1: ఈజ్ బౌండ్ బై ద మైండ్ అండ్ సఫర్.
0: కనుకని ఈ మనస్సును వేరు చేయక, ఈ మనస్సునకు కట్టుబడి అనేక విధములైనటువంటి యొక్క దుఃఖములకు గురి అవుతున్నాడు మానవుడు. ఇది అభినవ క్లేశం.
1: సో హీ ఈజ్ నాట్ ఏబుల్ టు గ్రో బియాండ్ ద మైండ్, హీస్ కాట్ ఇన్ ద కాబ్వెబ్ ఆఫ్ ది మైండ్ అండ్ దేర్ఫోర్ హీ సఫర్స్. హీస్ కాల్డ్ అభినవ క్లేశ.
0: ఇంకా మూడవది అస్థిత క్లేశము.
1: థర్డ్ వన్ అస్థిత క్లేశ.
0: ఇది కేవలము విషయములతో కూడినటువంటి.
1: This is one that's linked with sensual pleasure.
0: ప్రపంచమంతా ఇప్పుడు విషయములకే చేరబడినటువంటిది.
1: The whole world is full of worldly pleasure.
0: ఈ విషయమే మానవునికి ఒక విష స్వరూపకంగా ధరిస్తుంది.
1: This worldly pleasure becomes poison.
0: విషయమే లేకుండా విష సంబంధమైనటువంటి యొక్క స్థితిలే ఉండదు.
1: When there is no sensual pleasure, there will never be this poison that heart is.
0: విషయములను అనుభవించగోరి,
1: in order to enjoy the sense of pleasure,
0: vishyanni aarandinchagori,
1: as he wants to enjoy delight himself,
0: vishaya lonudai,
1: is drenched in sense of pleasure,
0: vivekamunu kolpoyi,
1: he aspires for pleasure,
0: vichishna gnanamunu kolpoyi,
1: he loses all discrimination wisdom,
0: vishayame tani yokka jeevithamani yokka pradhanamaina lakshyamni pettukoni,
1: keeping the sense of pleasure as the main one,
0: ee vishayamulu cheta aneka vidhamainatti yokka kleshamulu anubhavistunnadu manavu.
1: Man suffers in various ways because of the sensual pleasure.
0: కనుకనే దీనిని అస్థిత క్లేశము అన్నారు.
1: Therefore this is called అస్థిత క్లేశ.
0: ఇంకా నాలుగవది రాగ క్లేశము.
1: రాగ క్లేశ.
0: రాగం అనగా ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై రాగ?
0: మానవుని యందు
1: ఇన్ మ్యాన్
0: అనేక విధములైనటువంటి యొక్క భ్రమను కల్పించుకుని,
1: విత్ ఆల్ ద డిల్యూజన్స్,
0: తనకనక వస్తువాహనాలని మానవుని యొక్క లక్ష్యమని విశ్వసించి,
1: కీపింగ్ ద పవర్ ఆఫ్ ద సెల్ఫ్ యాజ్ ది చీఫ్ ఆబ్జెక్టివ్,
0: ఈ ధనకనక వస్తువాహనాదుల నిమిత్తమై నిరంతరం కూడా తాపత్రయపడుతూ,
1: హి ఆల్వేస్ యర్న్స్ ఫర్ ద వెల్త్ అండ్ ప్రాపర్టీ,
0: వీటిని అనుభవించుటకై అనేక విధములైన శ్రమలు పొందుతూ,
1: హి స్ట్రగుల్స్ టు ఎక్స్పీరియన్స్ దెం ఆల్,
0: నిద్ర నుండి లేచినే మొదలు నిద్రించినంత వరకు కూడా శ్రమిస్తూ,
1: హి ఎక్సర్ట్స్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ డాన్ టు డస్క్,
0: అన్నపానాదులు మాది,
1: హి సాక్రిఫైసెస్ ద డ్రింక్ అండ్ ఫుడ్,
0: నిద్రములు నిద్రను దూరము జాగించుకుని,
1: హి డజంట్ స్లీప్ వెల్,
0: అనారోగ్యములకు గురి అయి,
1: హి సఫర్స్ ఆఫ్ ఇల్ హెల్త్,
0: ఈ అస్థిరమైనటువంటి యొక్క ధనకనక వస్తువాహనాదులను ఆర్జించే నిమిత్తమై ప్రాకులాడుతున్నాడు మానవుడు.
1: మ్యాన్ స్ట్రగుల్స్ టు ఎర్న్ దిస్ టెంపరీ వెల్త్ ఇన్ ప్రాపర్టీ.
0: ఇది అశాశ్వతమని తెలిసి,
1: నోయింగ్ ఫుల్లీ వెల్ దట్ ఈస్ నాట్ పర్మనెంట్,
0: ఇది కేవలము అదుపులో నుంచక,
1: వితౌట్ హ్యావింగ్

0: control
1: మితి మీరి పోయినటువంటి ఆశల చేత
0: because of excessive desire
1: మతిని చేర్చుకొని
0: he becomes mad
1: అనేక విధమైన దుఃఖములకు గురి అవుతున్నాడు
0: and he grieves he suffers
1: ఈ దుఃఖములకు ఈ విచారములకు కష్టములకు కారణము ఈ రాగమే
0: for the grief for the loss for the anxiety
1: this కనుకనే రాగ క్లేశం అనేటువంటిది మానవుని కుంగదీసి పుల్లిప్ప చేస్తున్నది
0: therefore the suffering of the attachment it will degenerate human being
1: ఐది ద్వేషం
0: the fifth one hatred
1: ఈ ద్వేషం అనగా ఏది
0: what do you mean by hatred
1: ఒక ఫలాపేక్ష నిమిత్తమై
0: expecting the result
1: ఒక వ్యక్తిని చేరి
0: joining an individual
1: తన యొక్క కోరికను నెరవేర్చుకునే నిమిత్తమై
0: టు ఫుల్ఫిల్ ద డిజైర్
1: ఇతరులను ఆశ్రయించి
0: ఈ అప్రోచెస్
1: ఆశ్రయించినటువంటి యొక్క కోరిక విఫలమైనప్పుడు
0: వెన్ ద డిజైర్ ఇస్ నాట్ ఫుల్ఫిల్డ్ బై అప్రోచింగ్
1: ఆ వ్యక్తులపై ఒక విధమైనటువంటి ద్వేషం ప్రారంభమవుతుంది
0: దెన్ హీ డెవలప్స్ హేట్రెడ్ టువర్డ్స్ హిమ్
1: తన స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై
0: ఫర్ హిస్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్
1: మానవుడు అనేక విధమైనటువంటి ఆశలను కల్పించుకుని
0: మ్యాన్ విల్ హ్యావ్ సో మెనీ డిజైర్స్
1: ఆ ఆశలను విఫలమైనప్పుడు
0: వెన్ డిజైర్స్ ఆర్ నాట్ ఫుల్ఫిల్
1: ఎదుటి వ్యక్తుల పైన క్రోధం ప్రారంభమవుతుంది
0: యూ విల్ హ్యావ్ యాంగర్ ఆన్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్
1: వ్యక్తులు ఎందు మాత్రమే కాదు
0: నాట్ ఓన్లీ ఆన్ ఇండివిజువల్
1: తాను కోరిన కోరిక
0: ద డిజైర్
1: తాను ఆశించిన ఆశలు
0: అండ్ ఆల్ దిస్ ఎస్పిరేషన్
1: నెరవేరకుండిన
0: not fulfilled
1: దైవం పైన కూడా నేను ద్వేషం వస్తుంది
0: you will have hatred on God also
1: ఇది కేవలము ద్వేష క్లేశం
0: this is called the suffering of hatred
1: ఇవన్నీ కూడా నువ్వు మనోవికారం యొక్క లక్షణములే
0: they are all aberrations of the mind
1: ఇవన్నీ ఎవరికి నష్టము
0: who will be put to loss
1: ఈ క్లేశములన్నీ కూడా నువ్వు వ్యక్తికే నష్టం
0: all these sufferings will lead to put to loss to an individual
1: ee vidhamainatundi kleshamulaku guri ainatundi manavudu
0: the man who puts himself to suffering
1: aneka vidhamainatundi ashanti moolamai karanamai
0: will be all the responsible for restlessness
1: aatmakatvanni marchipothunnadu
0: he forgets the true nature of the self
1: aatmakatvanni vismaristunnadu
0: he forgets the nature of self
1: ఆత్మతత్వం తనకు వేరుగా ఉన్నదని భావిస్తున్నాడు
0: హీ కన్సిడర్స్ ద సెల్ఫ్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ హిమ్
1: ఈ భ్రమనే మానవునికి అనేక విధములైన దుఃఖములు చేకూరుస్తున్నది
0: ఇట్ ఈస్ దిస్ ఇల్యూషన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ దట్ విల్ పుట్ ద మ్యాన్ టు గ్రీఫ్
1: ఇంతే కాదు
0: నాట్ ఓన్లీ దిస్
1: మానవుని యందు
0: ఏ మ్యాన్
1: కొన్ని లోకములో మానవుడు నిరంతరం కొన్ని ఆనందంగా కనిపిస్తారు
0: ఇన్ ద వరల్డ్ ఆల్ పీపుల్ అపియర్ టు బి హ్యాపీ
1: కొంతమంది ఆనంద దుఃఖములతో ఉండినట్టుగా కనిపిస్తారు
0: Some appear as if they have pleasure and pain.
1: మరి కొంతమంది నిరంతరముకును ఆనందముదేక దుఃఖంతోనే విరిగి ఉంటారు.
0: But some appear to be grieving all the time.
1: మరి కొంతమంది ఏ విచారము చేయక తన్మయత్తులై కేవలమైన నిశ్చింతగా జీవిస్తూ ఉంటారు.
0: Some they are blissful and in ecstatic position.
1: ఈ విధమైన యొక్క స్థితులకు కారణం ఏమిటి?
0: What is the responsible for this position?
1: ఇది ప్రకృతి కారణం కాదు.
0: Nature is not responsible.
1: మనసు యొక్క భావమే కారణం.
0: Only effect the mind.
1: ఒక్క మానవుని యందు
0: in one man
1: మానవ దేవుడు అని ఒకడున్నాడు.
0: There is human God.
1: ఒక్క మానవుని యందు
0: in same man
1: మానవ మానవుడు అని మరొకడున్నాడు.
0: Human human in him.
1: మరొక దేహమునందు
0: another body
1: మానవ రాక్షసి అని ఒకడున్నాడు.
0: The human demon is in him.
1: మరొక దేహం నందు
0: another body
1: మానవ పశుత్వము అని ఉంటున్నాడు.
0: It's human animal in him.
1: మానవ దేవుడు
0: human god
1: మానవ మానవుడు
0: human human
1: మానవ దానవుడు
0: human demon
1: మానవ పశుత్వము
0: human animal
1: నారుకుడును మానవుడు ఎందే లీనమై ఉంటుంది.
0: All the four are in man.
1: ఇది ఏ విధంగా లీనమై ఉంటుంది?
0: How are they present in
1: man? వీటి యొక్క ప్రభావము ఏమిటి? ప్రతాపము ఏమిటి?
0: What are the effects and what are the causes?
1: మానవ దేవుడు
0: one human god
1: brahmanishta paro devaha nirantaram kudunu brahmanistudai
0: continuously remaining as brahman
1: atma lakshyam cheta
0: keeping the self as the aim
1: ee jagatnu anubhavistu
0: experiencing the world
1: sarva karmalu kudunu bhagavat pritiyarthanga chestu
0: doing all activities to please god
1: sarva drishyamulu kudunu bhagavat drishyamulaga visvasinchi
0: full faith that all the things are the divinity
1: anni roopamulu bhagavantuni yokka roopa pratibimbamulu gaane bhavinchi
0: considering them as the reflections of god
1: tana jeevitamanta kudanu
0: throughout his life
1: brahmanishta chetane
0: with all the brahman
1: putu aanandistu tana jeevitanni sakshatam gaavinchukuntadu
0: he spends and delights with the feeling of Brahman throughout his life.
1: ఇక రెండవ వాడు,
0: the second one,
1: మానవ మానవుడు,
0: human human,
1: ఇతనిని సత్య ధర్మ పరో మత్స్య మత్స్యలోకములో ఉండినటువంటి ఈ మానవుడు,
0: the man on earth,
1: సత్య ధర్మములను రచించి,
0: he is after truth and righteousness,
1: తన చేయు సర్వ కార్యములు కూడాను సత్యం వద ధర్మం చెర అనేటువంటి యొక్క విశ్వాసములను అభివృద్ధి పరచుకుని,
0: he will develop the feeling that he has to speak truth and do righteous acts.
1: Satya jeevitanni dharma jeevitanni gadustu untadu.
0: He will lead the life of truth and he will lead the life of righteousness.
1: Tana kartavyame pradhanamaitu lakshyam ga unchukoni,
0: he will keep the duty as the aim.
1: Adhikaramulanu aashinchaka,
0: without aspiring any position,
1: kartavyanni nirvartistu untuntadu.
0: He discharges his duties.
1: Daya,
0: compassion,
1: dharmamu, danamu, sanubhuti, సహనము ఇత్యాది గుణముల చేత,
0: విత్ ఆల్ ది క్వాలిటీస్ లైక్ కంపాషన్, ద వర్చ్యూ, టాలరెన్స్,
1: గృహస్థ ధర్మములందు జీవిస్తూ,
0: లివింగ్ ఇన్ ది స్టేట్ యాజ్ ఎ హౌస్ హోల్డర్,
1: సత్య ధర్మములను విశ్వసించి,
0: హావింగ్ ఫుల్ ఫెయిత్ ఆన్ ట్రూత్ అండ్ రైట్‌నెస్,
1: జీవితాన్ని గడుపుతుంటాడు ఒకడు.
0: వన్ లీడ్ ఎ పీస్ఫుల్ లైఫ్.
1: అతనే మానవ మానవుడు.
0: ఈజ్ హ్యూమన్ హ్యూమన్ బీయింగ్.
1: ఇంకా మూడవ వాడు మానవ దానవుడు.
0: ద థర్డ్ వన్ ద హ్యూమన్ డెమన్.
1: మద్యపాన రథు దానవ, తాను తినటము, త్రాగటము, నిద్రించటము ఈ విధమైనటువంటి యొక్క తమో గుణ లక్ష్యముల చేత కాలము గడుపుతాడు.
0: హి స్పెండ్స్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ డల్నెస్, ఈటింగ్, డ్రింకింగ్ అండ్ స్లీపింగ్,
1: తన స్వార్థము స్వప్రయోజనము లేక మరొక ఇంకొకరి ఆనందమునకు ఏమాత్రము పాటు పడదు.
0: He thinks of his selfishness and self-interest, will not think of anyone else.
1: Daya dakshinyam anetundi shunyamai untuntadu.
0: He has no compassion and consideration.
1: Vijnana vivekamulu emaatram kodunu atalo vikasinchavu.
0: He has no discretion and discrimination.
1: Parulanu nindinchatamu, parulanu baadinchatamu, parulanu dushinchatame ee vyaktulu yokka swabhavamai untuntadu.
0: The nature of such individuals is to accuse, is to blame and criticize others.
1: పరులను బాధించడంలోని ఆనందిస్తాడు, కానీ మరొక దానిలో అతనికి ఆనందం ఏమాత్రం కూడా రుచించదు.
0: He delights himself while harming others, but not in any other way.
1: ఇంకా సత్పురుషులను లేక మహాపురుషులను లేక ధర్మవీరులను చూచినప్పుడు అతనికి అనేక విధమైనటువంటి యొక్క ద్వేషము అసూయ కూడా పెరుగుతుంది.
0: When he sees great people, saintly people, the men of righteousness, he may have all the jealousy.
1: Samasta durgunamula chetanu, duralochinchetanu, nindina manasunu kaliginatundi vaade manava danavu.
0: He is only the human demon with all the wicked thoughts, with all the wicked actions and ill feelings.
1: Inka manava pasuttamu.
0: Then fourth one, human animal.
1: Itti manavudu nirantaram kodunu indri sukhamune aasinchi, పుట్టినది మొదలుకొని గిట్టునంత వరకు కూడా ఇంద్రియముల చోటనే తన జీవితం అంత్యము గావించుకుంటుంటాడు.
0: దిస్ మ్యాన్ ఈజ్ ఆఫ్టర్ ద సెన్సువల్ ప్లెజర్, హీ ఫీల్స్ హ్యాపీ రైట్ ఫ్రమ్ బర్త్ టు డెత్.
1: పశువు వలె తినటము, ఇంద్రియ సుఖమును అనుభవించటము, తన స్వార్థము స్వప్రయోజనములందే లక్ష్యం ఉంచుకొని కాలంని వ్యర్థం చేస్తుంటాడు.
0: లైక్ ఎన్ యానిమల్ హీ స్పెండ్స్ ఆల్ ద టైమ్ వైల్ ఈటింగ్ విత్ ఆల్ ద సెల్ఫిష్నెస్ and self-interest.
1: పశువులకైనా ఒక విధమైనటువంటి సీజన్ రీజన్ ఉంటుంది, కానీ ఈ పశు మానవ పశుత్వానికి సీజన్ లేదు, రీజన్ లేదు.
0: ఈవెన్ అనిమల్స్ హావ్ గాట్ సీజన్ అండ్ రీజన్, బట్ దిస్ హ్యూమన్ అనిమల్ హాస్ నో రీజన్ అండ్
1: పరిమితమైన కూడాను అతీతమైన యొక్క దుర్గుణములను తాను పెంపొందింప చేసుకుంటారు.
0: హీ విల్ హావ్ ఆల్ లిమిట్లెస్ బ్యాడ్ క్వాలిటీస్.
1: కనుకనే ఈ మానవ దానవుడు అనేటువంటి వాడు,
0: సో దిస్ హ్యూమన్ డెమన్,
1: జీవితము లోపల ఏ సుఖము కాని, ఏ పవిత్రత కాని, ఏ ధర్మము కాని, ఏ న్యాయము కాని తనకేమాత్రం కూడా హృదయానికి సోకదు.
0: దిస్ హ్యూమన్ డెమన్ విల్ నెవర్ హ్యావ్ ఇన్ హిస్ హార్ట్ ఎనీ హ్యాపీనెస్ ఆర్ రైట్నెస్ ఆర్ జస్టిస్.
1: అయితే ఈ అన్నింటికి కారణము మనస్సు.
0: ఫర్ ఆల్ దిస్ మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: ఈ మనస్సును సరైన రీతిలో అర్థం చేసుకున్నప్పుడు,
0: వెన్ వీ అండర్స్టాండ్ ద మైండ్ కరెక్ట్లీ,
1: జీవితమే సార్థకం అవుతుంది.
0: ద లైఫ్ విల్ బి సేక్రెడ్.
1: సార్థకం కాలేకుండా పోవడానికి
0: ఫర్ దట్ బీయింగ్ నాట్
1: సార్థకమైనటువంటి చింతలే మూల కారణం.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది ఫీలింగ్స్ ఆఫ్ సెల్ఫిష్నెస్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: మానవత్వమును
0: in the human life.
1: దివ్యత్వమనేటువంటిది పవిత్రమైనటువంటి యొక్క శక్తి ఉన్నదనేటువంటి సత్యాన్ని మొట్టమొదట విశ్వసించాలి.
0: We must have full faith that there is sacred divine power in the human life.
1: కనుక పరిపూర్ణమైనటువంటి యొక్క ఈ ప్రపంచంలో పరిపూర్ణమైనటువంటి జీవతత్వాన్ని మనము అనుభవించాలి.
0: Therefore, in this comprehensive world, we must experience the totality of the individual.
1: కంటికి కనిపించేది,
0: that which is seen with the physical eye,
1: తనువును కలిగించేది,
0: that melts the heart,
1: మనసును మురిపించేది,
0: that deludes the mind,
1: మనుగడను వెలిగించేది,
0: that which expresses the
1: ఈ భౌతిక ప్రపంచమే.
0: Only the physical world.
1: ఈ పార్థివమైన ఈ ప్రపంచమునందు అపార్థివమైనటువంటి యొక్క దివ్యత్వం కూడా ఉంటుంది.
0: In this world, which is undeserving, there is divinity.
1: ఈ పార్థివ అపార్థివములు రెండు కూడాను ఒక్కటే.
0: This deservedness and non-deservedness are one and the same.
1: ఒకే సచ్చిదానందం యొక్క అంశములే.
0: They are one and the same sparks of సచ్చిదానంద.
1: పరిపూర్ణమైనటువంటి యొక్క బ్రహ్మతత్వము నుండి ఈ పరిపూర్ణమైనటువంటి ప్రకృతి కూడాను ఆవిర్భవించింది.
0: Out of the totality of Brahman, this originated.
1: ఈ పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రపంచము నుండి పరిపూర్ణమైనటువంటి జీవితం కూడాను పుట్టినది.
0: In this total world, this total life has taken birth.
1: ఈ పరిపూర్ణమైనటువంటి జీవితం నుండి శరీరమును వదలిన తరువాత కూడాను మిగిలినది కూడాను పరిపూర్ణత్వమే.
0: Therefore, in this total life, the moment body is gone, the totality remains.
1: దీనిని పురస్కరించుకుని
0: బేసింగ్ ఆన్ దే
1: ఉపనిషత్తులు పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్పూర్ణముదచ్చతి పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతి. అదియు పూర్ణము,
0: దట్ ఈస్ ఫుల్.
1: ఇదియు పూర్ణము,
0: దిస్ ఈస్ ఫుల్.
1: పూర్ణమున ఉదయించి పూర్ణము,
0: దట్ ఈస్ ఫుల్ అండ్ దిస్ ఈస్ ఫుల్.
1: పూర్ణమున ఉదయించి పూర్ణము,
0: అవుట్ ఆఫ్ ది ఫుల్ అరైజెస్ ది ఫుల్.
1: పూర్ణమున పూర్ణము తీసిన,
0: when the full is detected out of full,
1: పూర్ణమి తా మిగిలి ఉండును.
0: Only full remains.
1: మిగిలినది పూర్ణమే.
0: That which remains is full.
1: ఉన్నది పూర్ణమే.
0: That which exists
1: is full. పూర్ణమే.
0: That which is detected
1: is full. పూర్ణమే.
0: That which changes is
1: full. సర్వము పూర్ణమే.
0: Everything is full.
1: అనగా సర్వము సచ్చిదానందం యొక్క స్వరూపమే.
0: Meaning everything is the form of the సచ్చిదానంద.
1: ఇట్టి సచ్చిత్ ఆనంద స్వరూపమైన యొక్క మానవత్వాన్ని,
0: this human quality which is the very form of sat chit
1: manasika sankalpam yokka vikaram cheta,
0: because of aberrations of thought,
1: aneka vidhamaitundi kleshamulaku guri avutunnadu.
0: Man suffers in various ways.
1: Manava manavuliga anubhavinchitamu madhyamaina jeevitam,
0: leading the human life is the middle stage.
1: Manava devuniga anubhavinchitame pradhanamaina jeevitam.
0: The main life is to lead the life of a human god.
1: కనుక ఈనాటి మానవుడు మానవత్వంగా అనుభవించటక కేవలం పశుత్వంగా జీవిస్తూ ఉన్నాడు.
0: Therefore, man today is not leading the life of the human being. దీనికి
1: కారణం ఏమిటి?
0: What is the reason?
1: రాగద్వేషములే.
0: The reason is the attachment.
1: ఈ రాగద్వేషములకు కారణము,
0: the reason cause for attachment,
1: మనస్సే.
0: The mind is responsible.
1: ఈ మనస్సు ఆశించినటువంటి యొక్క సుఖములకు విరుద్ధము కావటం చేతనే రాగద్వేషములు సంభవిస్తున్నాయి.
0: As the desires, aspirations of the mind are not fulfilled, you find this
1: attachment.
0: Human being is not the form of any grief or misery.
1: He is
0: not merely not the form of bliss.
1: That
0: which is the center of pleasure and pain,
1: సచ్చిదానంద స్వరూపుడే మానవ.
0: Man is the very form of సచ్చిదానంద.
1: అట్టి సచ్చిత్ ఆనంద తత్వాన్ని ప్రతి మానవుడు కూడా అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: Every man should struggle, make an effort to understand the nature of that Satchidananda.
1: విశాలమైన ప్రపంచమునందు,
0: in this vast world,
1: విశాలమైనటువంటి భావమును పెంచుకోవాలి.
0: We should have broad feelings.
1: అనంతమైన జగత్తునందు,
0: in this infinite world,
1: అల్పభావములకు అవకాశం ఇవ్వక,
0: we should not use
1: అనంత భావములనే మనం పెంచుకోవాలి.
0: We should have that all the vast feelings.
1: ఈ సంక్లిష్టమైన భావములను పెంచుకొని,
0: developing narrow feelings,
1: ఈ సంకటమయమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నాం.
0: We lead this hard life.
1: ఇది ఎవరి తప్పు?
0: Whose mistake is that?
1: ఈ మనస్సును అనుసరించినటువంటిది మానవుని యొక్క తప్పే.
0: It's the mistake of the human being who follows the mind.
1: మనస్సును ఆధారముగా చేసుకున్న మానవుడు,
0: the human being who follows the mind,
1: పశువు కంటిని హీనమై పతనమగు.
0: He will be worse than an animal.
1: బుద్ధినాధారముగా ఉన్న భుజజనుడు,
0: ద ఇంటెలిజెంట్ వన్ హూ ఫాలో ద ఇంటెలెక్ట్,
1: పశుపతిగా మారు.
0: హి విల్ బికమ్ గాడ్.
1: కనుక బుద్ధి, బుద్ధి అనగా ఏమిటి?
0: వాట్ డూ యూ మీన్ బై ఇంటెలెక్ట్?
1: విచక్షణ జ్ఞానంతో కూడినటువంటిది.
0: ఇట్ హాస్ గాట్ డిస్క్రిమినేషన్.
1: ఇది మనస్సుకు అతీతమైనటువంటిది.
0: ఇట్ ఈస్ బియాండ్ ద మైండ్.
1: మొట్టమొదటి దేహము.
0: The first one is body.
1: దానికి పైభాగమది ఇంద్రియములు.
0: Above that sense.
1: దానికంటే పైభాగమది మనస్సు.
0: Over that mind.
1: దానికంటే పైభాగమది బుద్ధి.
0: Beyond that is intellect.
1: దానికి పైభాగమదే ఆత్మ.
0: Above the intellect is the self.
1: ఆత్మకు అతి సమీపములో బుద్ధి ఉండటం చేత ఆత్మ ప్రభావము ప్రకాశము బుద్ధి పైన పడుతుంటాయి.
0: As intellect is in close proximity of the self, it has got all the radiance and reflection.
1: అతీతమైనటువంటి ఒక తత్వము బుద్ధి.
0: So intellect is beyond the mind.
1: ఈ బుద్ధిని కొంతవరకు విచారణ చేసి,
0: ఇంక్వైరింగ్ ద నేచర్ ఆఫ్ ఇంటెలెక్ట్,
1: మానవుడు బుద్ధిగా బ్రతకాలి.
0: Man should be intelligent and lead the life.
1: అప్పుడే నిజమైన ఆత్మతత్వం అర్థమవుతుంది.
0: Then only the nature of self would be known.
1: మానవుడు,
0: human being,
1: పుట్టింది మొదలుకొని తీర్చున్నంత వరకు కూడాను,
0: right from birth to death,
1: కేవలము ఆహార నిద్ర నిమిత్తమై పాటుపడుతున్నాడు.
0: He struggles for food and
1: ఈ విధంగా పాటుపడటం వల్ల తాను ఏమి సాధించినట్టు?
0: By studying so, what is that he accomplished?
1: Nidura nundi lechi, mari nidura poyedu dadi.

0: ಈಗ ಯೋಚನೆ ಕೇಳು ಮಾನವ ನಿದ್ರೆ ನುಂಡಿ ಲೇಸಿ
1: ರೈಟ್ ಫ್ರಮ್ ದ ಟೈಮ್ ಮೊಮೆಂಟ್ ಯು ಗೆಟ್ ಅಪ್ ಫ್ರಮ್ ಬೆಡ್
0: ನಿದ್ರೆ ಕೋಡಿ ದಾರಿ
1: ಅಂಟಿಲ್ ಯು ಗೋ ಬ್ಯಾಕ್ ಟು ಬೆಡ್
0: ಪೊಟ್ಟ ಕೈ ಹದ್ದುಲು ಪದ್ದುಲೇಕ
1: ವಿತೌಟ್ ಎನಿ ಲಿಮಿಟೇಷನ್ಸ್ ಯು ಸ್ಟ್ರಗಲ್ ಫಾರ್ ಎ ಲಿವಿಂಗ್
0: ಜಯಮಂದ ಗಜೆಯು ಜೀವಿತಂಡು
1: ಯು ವೇಸ್ಟ್ ಯುವರ್ ಲೈಫ್
0: ನೀ ವಿದ್ಯಲ ದಾರವೋಸಿ
1: You spend your time trying
0: to study. Aravindagalachuni vishwarinchi.
1: Forgetting God.
0: Neeve pettasikambulundithiro.
1: What big happiness you have got.
0: Eethiga yochana cheyu manava.
1: Oh man, understand, inquire here.
0: Oh manavuda.
1: Oh man.
0: Neeve yemi tiriyu sadhinchavu.
1: What is it that you have accomplished?
0: Bhagavantuni vishwarinchi.
1: Forgetting God.
0: కేవలం జీవితమనేటువంటి యొక్క భౌతికమైనటువంటి ఈ జీవితాన్ని విశ్వసించి
1: హావింగ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్
0: సాధించాం
1: వాట్ ఈస్ దట్ యు హావ్ అచీవ్డ్
0: ఒక్కతూరి కన్నులు మూసుకుని విచారణ చేస్తే
1: ద మూమెంట్ యు క్లోజ్ యువర్
0: సాధించినది ఒక్కటి లేదు
1: నథింగ్ యు హావ్ అచీవ్డ్
0: కానీ సాధించినది దుఃఖమే విచారమే
1: వాట్ యు హావ్ అచీవ్డ్ ఈస్ వరీ అండ్ మిజరీ
0: చదువుతున్నావు గ్రంథాలు
1: You have studied books.
0: ఎన్నో గ్రంథాలు చదివావు.
1: You studied lots of books.
0: ఎందరి మహనీయులను దర్శించావు.
1: You have visited many.
0: ఎన్ని యాత్రలు చేశావు.
1: You have visited pilgrimage.
0: ఎన్ని సత్కర్మలు ఆచరించావు.
1: You practice many.
0: కానీ సాధించినది ఏమిటి?
1: What is it have you achieved?
0: పుస్తకముల్ పఠించితిని.
1: I studied books.
0: పూర్తిగా చూచితి సర్వశాస్త్రముల్.
1: I have gone through thoroughly all the texts.
0: నిష్కులమైన విద్యలను నేర్చితినంచును.
1: Why do you pride yourself that you have earned all forms of education?
0: Nee hasta yugambu mochi
1: joining both of your hands.
0: Paramatmuni chintana cheyaleni.
1: If you do not think of God,
0: ee nistulamaina jeevitamu
1: this life
0: paramatmuni chintana cheyaleni.
1: The life which does not think of God
0: నిష్ఠురమైన జీవితము
1: వేస్ట్ఫుల్ లైఫ్
0: నిష్ప్రయోజనము కాదే మానవ
1: ఓ మ్యాన్ ఈజ్ ఇట్ నాట్ ఏ వేస్ట్
0: ఇదంతా నిష్ప్రయోజనం
1: ఈజ్ ఆల్ యూస్
0: ఏమి చదువులు ఈ చదువు
1: వాట్ ఈస్ దిస్ ఎడ్యుకేషన్
0: ఏమి పూజలు ఈ పూజలు
1: వాట్ కైండ్ ఆఫ్ వర్షిప్ ఇస్ దిస్
0: ఏమి విశ్వాసం ఈ విశ్వాసం
1: వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ ఇస్ దిస్
0: దీని వల్ల కలిగినటువంటి ఫలితం ఏమిటి
1: వాట్ ఈస్ ద రిజల్ట్ అవుట్ ఆఫ్ దిస్
0: కానీ విచారణ చేస్తే
1: But when we inquire, nothing is decided. Though it confers temporary joy,
0: kaani satyamainatundi yokka nityamainatundi yokka phalithamu manlo shunyamaipothundi.
1: The result which is permanent and all truth, that we don't get.
0: Kanuka panni kudumu manasaka yokka vikaramulu manasaku yokka prabhavamuli.
1: There are all perversities of the mind and
0: human being. Vidyoku chestunnanu.
1: One is doing a job.
0: Goppa padavilo untunnanu.
1: I am in high position.
0: Nenu adhikarini.
1: I am in authority.
0: Idi e pedda paapam.
1: It's a big sin.
0: Adhikarulu anukovatame pedda paapam.
1: The feeling that an authority is a big sin.
0: Sarvamu daivatvamuto anubhavinchinatundani vishwasinchinatundi.
1: At one time Adi Shankara.
0: Dikvijaya yatra kalipi.
1: He traveled victoriously.
0: పుణ్యక్షేత్రమైన కాశీ పట్టణాన్ని చేరుకున్నాడు
1: హి రీచ్డ్ ద గ్రేట్ పిల్గ్రిమ్ సెంటర్ ఆఫ్ బెనారస్
0: కాశీ విశ్వనాథుని దర్శించాడు
1: హి సా ద డైటీ దేర్ కాశీ విశ్వనాథ్
0: నమస్కరించి ప్రార్థన చేస్తున్నాడు
1: హి స్టార్టెడ్ ప్రేయింగ్
0: ఏమని
1: వాట్
0: భగవంతుడా
1: ఓ గాడ్
0: ఈశ్వరుడా
1: ఓ ఈశ్వర
0: నా పాపములను పరిహారం గావించుకునే నిమిత్తమై నేను ఇక్కడికి వచ్చాను
1: ఐ హావ్ కమ్ హియర్ టు రెక్టిఫై ఆల్ ద సిన్స్ ఆల్ ద మిస్టేక్స్
0: చాలా మంది శిష్యులు కూడాను ఆదిశంకరు సాక్షాత్ శంకర స్వరూపులు కదా ఇతని ఏమిటి పాపం చేశాడు పుట్టినను మొదలుకొని నిరంతరం శాస్త్రములు వేదములు ఉపనిషత్తులు ఇతిహాసములు ఇలాంటి ఆధ్యాత్మిక మార్గంలోనే తన జీవితాన్ని అంత్యము గావించుకున్నటువంటి ఈ శంకరులు చేసిన పాపమే
1: మెనీ డిసైపుల్స్ ఫెల్ట్ ఆదిశంకర ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ లార్డ్ శివ Right from birth, he has been going through sincerely sacred texts.
0: నేను మూడు పాపములు చేశాను శంకర.
1: He said, I committed three sins.
0: ఆ మూడు పాపములను పరిహారం గావించుకోవడానికి వచ్చాను.
1: I have come here to resolve and rectify the sins I have committed.
0: మొదటి పాపం ఏమిటి?
1: What is the first sin?
0: ఇతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాః. ఓ శంకర, భగవంతుడు మనస్సులకు వాక్కులకు అతీతమైన వాడని నాకు తెలుసుకున్నాను.
1: Oh God, I could understand the divinity is beyond the comprehension of the mind and expression
0: of my word.
1: I understood, but I could not practice.
0: Innu varninchatam asadhyam anukunnanu.
1: It is impossible to describe
0: you. சாம்ப சதாசிவ செம்போ சங்கர சரணம் நீதம சரணயுகம் அனி நின்னு வர்ணிஸ்துன்னானு இது பாபம் காதா?
1: இஸ் நாட் எ சின் சங்கர ஐ டிஸ்கிரைப் யூ இன் வேரியஸ் வேஸ் ஈச நரேச பரீச பரேச கிரீச.
0: நீவு வாக்குனக்கு அதீதமைனட்டு வாடன் தெரிஞ்சுக்கனாலு.
1: ஐ ஹவ் நோன் தட் யூ ஆர் பியாண்ட் டிஸ்கிரிப்ஷன்.
0: தெரிஞ்சுக்கொள்ள தானே நேனு ஆச்சரணலோ பெட்டకుండా வர்ணிஞ்சడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇది కలిచినది చెప్పినది వేరుగా ఉండటం చేత ఇది పాపమేను అంటారు.
1: హావింగ్ నోన్ దట్ ఐ హావ్ నాట్ ప్రాక్టీస్డ్ వాట్ ఈస్ దట్ ఈస్ ఇన్ ద మైండ్ ఈస్ నాట్ సేమ్.
0: ఇంకా రెండవ పాపం ఏమిటి?
1: వాట్ ఈస్ ద సెకండ్ సేమ్?
0: ఈశ్వర సర్వభూతానాం నీచావాస్యం ఇదం సర్వం వాసుదేవ సర్వమిదం అని నేను చెప్పుతున్నాను, నేను విశ్వసించాను.
1: ఐ సే అండ్ ఐ బిలీవ్ దట్ గాడ్ ఈస్ ఎవ్రీవేర్, గాడ్ ఈస్ ఇన్ ఆల్ బీయింగ్.
0: కానీ నిన్ను దర్శించడానికి కాశీకి వచ్చాను.
1: But to see you, I have come to Benares.
0: నేను చెప్పేది ఒకటి, తలచేది ఒకటి, చేసేది మరొకటిగా చేస్తున్నాను, ఇది పాపం నేను అన్నాను.
1: ఐ సే వన్ థింగ్, ఐ థింక్ డిఫరెంట్లీ, ఐ డూ అనదర్ వే, దిస్ ఇస్ ద సిన్.
0: ఇంకా మూడవ పాపం ఏమిటి?
1: దెన్ వాట్ ఇస్ ద థర్డ్ సిన్?
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ నీ యందు నా యందు ఉన్నది ఒకే ఆత్మనే.
1: The same self is present in you and in me.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: It is only one without the second.
0: ఈ విధమైనటువంటి దానిపైన సంపూర్ణ విశ్వాసం ఉంటున్నారు నాకు.
1: ఐ హావ్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ థింగ్.
0: నీవు నేను ఇద్దరు ఒకటే.
1: యు అండ్ ఐ ఆర్ వన్.
0: కానీ నిన్ను దర్శించడానికి ఈ దేహం వచ్చింది.
1: బట్ టు సీ యూ దిస్ బాడీ హస్
0: ఒక్కటే అని విశ్వసించి,
1: హావింగ్ ఫెయిత్ ఇట్ ఇస్ వన్,
0: ఒక్కటే అని ఉపన్యాసం చేసి,
1: గివింగ్ లెక్చర్ దట్ ఇస్ వన్,
0: భిన్నంగా నిన్ను చూస్తున్నాను.
1: బట్ ఐఎమ్ సీయింగ్ యు.
0: ఇది మూడవ పాపం.
1: ఇస్ ద థర్డ్ థింగ్.
0: ఈ మూడు పాపములను పరిహారం చేసి నాకు అద్వైత సిద్ధాంతము ఏకత్వం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని నాకు ప్రసాదించమని కోరాడు.
1: రిలీవ్ మీ ఫ్రమ్ ఆల్ దీస్ త్రీ సిన్స్ కమిటెడ్, గ్రాంట్ మీ దట్ నాలెడ్జ్ ఆఫ్ నాన్ డ్యువలిజం.
0: చూశారా, పాపం అంటే కేవలం పరులను నిందించడం కానీ, పరులను హింసించడం కానీ, పరులను దూషించడం కానీ, ఇవి కాదు పాపములు.
1: సో సిన్ డస్ నాట్ మీన్ క్రిటిసైజింగ్, యూజింగ్, హార్మింగ్.
0: చెప్పటం ఒకటి, తలచటం మరొకటి, ఇవే పాపము.
1: The sin is to say one thing and think differently.
0: ee paapamunaku prati manavudu kudanu poorna swaroopudai untunnadu.
1: Man is engrossed in this sin.
0: ee paapamunu manam pariharam gaavinchukovali.
1: We should rectify this sin.
0: ee paapamulu ee naadu pariharam gaavinchukundumo, mano vaakkayamunu moodinti yokka ekatvanni ee naadu manam anubhavinchumo, aa naade poorna manavu.
1: The moment we do so, there will be harmony between thought, word and deed. That is full life of a human being.
0: Upanishadulu,
1: so Upanishad,
0: manasekam vachasekam karmanyekam mahatman.
1: Upanishad said there's unity in thought and word and deed.
0: Atma swarupamu,
1: you are the form of the self.
0: Atmunaga emiti maha atma, divyamainatundi atma swarupamu.
1: What is this self? You are the very form of that super divine self.
0: Atti atma swarupudu kaakunda,
1: without being the form of the self.
0: Manas anyat, vachas anyat, karman anyat, duratmanam. Duratmanaga maaripothunnam.
1: We become wicked because the word and deed and thought are different.
0: Manavuni unnata sthayiki velipovunadi manase.
1: It is the mind that takes man to know the mind.
0: Adhosthayiki nettunadi manase.
1: It is the mind that ruins him.
0: Kanukane manasunu manam adhinam kavinchukunte,
1: when we have control over the mind,
0: manasunu manam swadhinam kavinchukunte,
1: when we have full control over the mind,
0: sarvamunaku maname adhinam avutam,
1: we have full control over everything, then we have authority.
0: Manasu adharamga konna manavu, ఈ ఆధారం చేసుకున్నాం మనసునే మనము.
1: యూ హావ్ టేకెన్ ద మైండ్ ఎస్ ద బేసిస్.
0: మనసును ఆధీనం చేసుకోవాలి.
1: బట్ యూ హావ్ కంట్రోల్ ఓవర్ ద మైండ్.
0: అది ఈనాడు మనం చేయవలసింది.
1: దట్స్ వాట్ వీ షుడ్ డూ టుడే.
0: ఈ మనస్సు లేకుండా మనిషి లేడు.
1: దేర్ ఇస్ నో మ్యాన్ వితౌట్ ద మైండ్.
0: మనిషి లేకుండా ప్రపంచం లేదు.
1: వితౌట్ మ్యాన్
0: కాబట్టి మనసు మనిషి ప్రపంచము మూడు ఒక్కటే.
1: దేర్ ఫోర్ మైండ్ మ్యాన్ అండ్ వరల్డ్ ఆర్ వన్.
0: అయితే ఎందుకు ఈ మూడు రూపములు మూడు నామములు?
1: Then why three names and why three forms?
0: అయితే మన ప్రవర్తనను పునస్కరించుకుని ఈ రూపనామములు భిన్నంగా వస్తున్నాయి.
1: Basing on our association, the names and forms are different.
0: ఎట్లా?
1: How?
0: ఒకే బ్రాహ్మణుడు
1: సేమ్ బ్రాహ్మణ్
0: వంట చేస్తుంటే వంట బ్రాహ్మణుడు ఉంటాడు.
1: యాజ్ ఏ కుక్ ఈజ్ ఎ కుక్ బ్రాహ్మణ్.
0: ఒకే బ్రాహ్మణుడు పూజ చేస్తుంటే పూజారి బ్రాహ్మణుడు అంటాం.
1: వెన్ హీ ఆఫర్స్ వర్షిప్ హీ ఈజ్ ఎ బ్రాహ్మణ్ ప్రీస్ట్.
0: ఒకే బ్రాహ్మణుడు పంచాంగం చెప్తుంటే పంచాంగ బ్రాహ్మణుడు అంటాము.
1: ఏ బ్రాహ్మణ్ హూ గోస్ త్రూ పంచాంగ ఈజ్ ఎ పంచాంగ బ్రాహ్మణ్.
0: ఒకే బ్రాహ్మణుడు మంత్రాలు చెప్తుంటే మంత్ర బ్రాహ్మణుడు అంటాము.
1: ద సేమ్ బ్రాహ్మణ్ హాస్ హి చాంట్స్ మంత్ర.
0: బ్రాహ్మణుడు ఒక్కడే.
1: దట్ బ్రాహ్మణ్ ఇస్ వన్.
0: చేసేటువంటి కర్మలను పురస్కరించుకుని ఈ పేర్లు వివిధ రూపంగా వస్తున్నాయి.
1: బేసింగ్ ఆన్ ద జాబ్ దే డూ దే హావ్ ద నేమ్.
0: మానవుడు అనగా
1: హ్యూమన్ బీయింగ్,
0: మనిషి అనగా
1: మ్యాన్,
0: ప్రపంచం అనగా
1: వరల్డ్,
0: విశ్వం అనగా
1: యూనివర్స్,
0: ఇవన్నీ కూడా చేసేటువంటి యొక్క ప్రవర్తనను పురస్కరించుకుని ఈ పేర్లు వివిధ రూపంలో వస్తున్నాయి.
1: దీస్ ఆర్ ద నేమ్స్ దట్ హావ్ కమ్ డిపెండింగ్ అపాన్ ద
0: యాక్టివిటీ. ప్రపంచము ఏమిటి? ఈ ప్రపంచం,
1: వాట్ డూ యూ మీన్ బై ప్రపంచం?
0: పంచభూతముల యొక్క వికాసమే ప్రపంచము.
1: ద బ్లాసమింగ్ ఆఫ్ ది ఫైవ్ సెట్స్ ఆఫ్ ఎలిమెంట్.
0: ప్రపంచంలో పంచభూతములను వికసింపజేసుకుంటున్నాం.
1: ఇన్ దిస్ వరల్డ్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ బ్లాసమ్.
0: ఈ పంచభూతములు ఏకత్వం గావించుకోవటం లేదు.
1: వీఆర్ నాట్ యూనిఫైంగ్ ద
0: ఫైనల్. మనం వికసింపజేసుకుంటున్నాము.
1: వీఆర్ జస్ట్ బ్లాసమింగ్ ఫోర్.
0: భిన్నము గావించుకుంటున్నాము.
1: వి సెపరేట్ దెమ్.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా చేస్తున్నాము.
1: వి మేక్ దట్ యూనిటీ ఇంటూ డైవర్సిటీ.
0: ఇది ప్రపంచం విశాలంగా పెరిగిపోతున్నది.
1: దేర్ఫోర్ ద వరల్డ్ ఇస్ వాస్ట్.
0: కానీ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని దర్శించడం అది మానవుని యొక్క ప్రధాన లక్ష్యం.
1: The main aim of man is to experience unity in diversity.
0: అన్నింటికంటే మనం విశ్వసించాలి.
1: We should have full faith in the unity in everyone.
0: చూడండి, ఈ యొక్క స్థానంలో అనేక మంది కూర్చున్నారు.
1: Here many are present.
0: ఈ అనేక మందిలో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: We have to recognize the unity in many here.
0: అది beings are many. బట్ ప్రాక్టీస్ వన్. నీ గాలి నా గాలి, నీ యొక్క విశ్వాస నిశ్వాసములు నా యొక్క విశ్వాస నిశ్వాసములు వేరు కావటం లేదు.
1: బీయింగ్స్ ఆర్ మెనీ, బ్రెత్ ఇస్ వన్. యువర్ ఇన్హలేషన్ ఎక్స్హలేషన్
0: ఒకే గాలి తీసుకోవటం పీల్చుకోవటం గా ఉంటుంది.
1: ఆల్ బ్రీత్ ఇన్ ది సేమ్ వే.
0: ఇందులో ఉండేటువంటి ఏకత్వాన్ని గుర్తించండి.
1: బట్ రికగ్నైజ్ ద యూనిటీ హియర్.
0: శరీరం రసనమం విద్య. అన్ని దేహములు రథములుగా ఉంటున్నాయి.
1: ఆల్ బాడీస్ ఆర్ చారియట్స్.
0: ఆత్మానాం రథనంది.
1: ద సెల్ఫ్ ఇస్ చారిటీ.
0: అతనే రథికుడు.
1: హీఈస్ ద చారిటీ.
0: దేహాలు రథములు.
1: బాడీస్ ఆర్ చారిటీ.
0: రథములు భిన్నంగా ఉంటున్నాయి.
1: చారిట్స్ ఆర్ డిఫరెంట్.
0: కానీ రథికుడు ఒక్కడే.
1: చారిటీ ఇస్ వన్.
0: ఇది అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని.
1: దిస్ ఇస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: మానవుడు
1: ఇన్ ఏ మ్యాన్
0: అనేక విధములుగా కూడా ఉంటుంటాడు.
1: They are different way.
0: Kani anekatvamlo undetundi ekatvamanu ettu darshinchali.
1: How to visualize the unity diversity?
0: Andariki tappani sariga undetundi untunnayi.
1: All have most
0: aa ekatvanni manam gurtinchali.
1: That we should understand.
0: Kotishrudu aakasham nundi utti padaledu.
1: Millionaire has not come down from sky.
0: Kootipeda ee matti nunchi putti raledu.
1: The pauper has not come out of the mud.
0: కూటిపేద కోటేశ్వరుడు ఇద్దరు కూడా తల్లి గర్భం నుండి పుట్టారు. ఇది ఏకత్వము.
1: మిలియనేర్ అండ్ పాపర్ కేమ్ అవుట్ ఆఫ్ మదర్స్ వూమ్. దిట్ ఇస్ యూనిటీ.
0: ఇంకా కోటేశ్వరుడు కూటిపేద.
1: మిలియనేర్ అండ్ పాపర్.
0: ఆకలి
1: హంగ.
0: ఈ ఆకలికి కూటిపేద అంబలి గంజి త్రాగచ్చు.
1: ఏ పాపర్ మే టేక్ జస్ట్ వాటర్ అమౌంట్ దట్ రై.
0: కోటేశ్వరుడు పంచపంచ పరమాన్నమును భుజించవచ్చు.
1: అండ్ మిలియనేర్ మే హావ్ డెలీషియస్ ఫుడ్.
0: అన్నములు అవి వేరు, కానీ ఆకలి ఒకటే.
1: ద ఫుడ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్ బట్ హంగర్ ఇస్ వన్.
0: కనుక ఇందులో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం చూడాలి.
1: వీ హావ్ టు సీ ది యూనిటీ హియర్.
0: ఇంకా మానవుడి యొక్క మరణము.
1: దెన్ ద డెత్.
0: కోటీశ్వరుడు కానీ కూటిపేద కానీ,
1: మిలియనేర్ ఆర్ బెగ్గ,
0: మరణం ఒక్కటే.
1: డెత్ ఇస్ వన్.
0: ఇది ఎవరైనా కూడా గుర్తించడానికి ప్రయత్నించవచ్చు.
1: ఎనీవన్ కెన్ రికగ్నైజ్.
0: దాహం ఒక్కటే.
1: థర్స్ట్ ఇస్ వన్.
0: కోటీశ్వరుడు మంచి కూల్ డ్రింక్ తాగొచ్చు.
1: ఏ రిచ్ మ్యాన్ మే డ్రింక్ కూల్ డ్రింక్.
0: కూటిపేద కాలంలో ప్రవహించేటువంటి యొక్క జలమును గ్రోలవచ్చు.
1: ఏ పూర్ మ్యాన్ మే టేక్ ద వాటర్ ఇన్ ద లేక్.
0: జలములో భిన్నత్వం ఉంటున్నది, కానీ
1: ఏ డిఫరెన్స్ ఇన్
0: దాహములో భిన్నత్వం లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ థర్స్ట్.
0: కనుకనే అనేకత్వంలో ఉండే ఏకత్వాన్ని మనం చక్కగా విచారణ చేస్తే ఇది నిజమైన దివ్యత్వానికి మూలాధారం.
1: Therefore, when we recognize unity in diversity, that becomes the basis for divinity.
0: కానీ ఈనాటి మానవుడు ఆ విధమైన జీవితాన్ని గడపటం లేదు.
1: Man today is not leading that sort of life.
0: ఉద్యోగాలు పెరిగే కొలది,
1: as he grows
0: మితిమీరిపోయి,
1: as he income
0: మార్గంలో ప్రవేశించి,
1: as enters
0: అన్యాయ అక్రమ అనాచారంలో కూడి,
1: he is full of all wrong
0: జీవితాన్ని దృష్టి పట్టించుకొని, పురుగులు జీవితంగా జీవిస్తున్నారు.
1: హి లీడ్స్ ది లైఫ్ ఆఫ్ ఎన్ ఇన్సెక్ట్.
0: ఇది కాదు మానవ జీవితం.
1: దిస్ ఇస్ నాట్ హ్యూమన్ లైఫ్.
0: మరి అధికారం పెరుగుకొలది.
1: యాజ్ యు గ్రో ఇన్ పొజిషన్
0: ఆత్మతత్వం కూడా దాంతో పెరగాలి.
1: సెల్ఫ్ ఆల్సో షుడ్ గ్రో.
0: నీ యొక్క భావములు అభివృద్ధి కావాలి. ఉత్తమ భావములు.
1: యువర్ థాట్స్ షుడ్ బి నోబుల్.
0: కానీ అట్టు కావటం లేదు.
1: దట్స్ నాట్ హ్యాపెనింగ్
0: ఆధ్యాత్మిక రంగంలో కానీ, పారమార్థిక రంగంలో కానీ, కార్మిక రంగములో కానీ, నైతిక రంగములో కానీ, భౌతిక రంగములో కానీ, అన్ని రంగములు ఎందుకు మానవుడు ఎంత ఉన్నత స్థాయికి పోతుంటాడో అంత ఉన్నత భావాలు కూడా రావాలి.
1: యాజ్ మ్యాన్ ఈజ్ రీచింగ్ హైట్స్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్, ఇన్ ఎథికల్ ఫీల్డ్, ఇన్ మోరల్ ఫీల్డ్,
0: ఈనాటి మానవులకు ఉన్నత భావములు రావటం లేదు.
1: మ్యాన్ టుడే ఇస్ నాట్ హ్యావింగ్ నోబుల్
0: భావములు వస్తున్నాయి.
1: ఈజ్ హ్యావింగ్ మీన్
0: చర్యల్లో పాల్గొంటున్నారు.
1: హీ డస్ వికెడ్ యాక్షన్.
0: అప్పటికప్పటికి మాత్రం ఆనందాన్ని అనుభవించినట్టుగా షో చేస్తున్నారు. కానీ
1: హీ పుట్స్ అప్ ఎ షో యాజ్ ఇఫ్ హీ ఇస్ హ్యావింగ్ హ్యాపీనెస్.
0: ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మల ముసుళ్ల పండగ అన్నాడు. ముందున్నది ఈ యొక్క బాధలు.
1: దేర్ లైస్ అహెడ్ ద రిజల్ట్ కాన్సిక్వెన్స్.
0: కారణమేమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: అందము ప్రాయము ఉన్నత శక్తి ఉందని నిక్కకురోరన్నా. అందము ప్రాయము ఉన్నత శక్తి ఉందని నిక్కకురోరన్నా.
1: యు హావ్ గాట్ ఆల్ ది బ్యూటీ అండ్ ఏజ్ అండ్ డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్.
0: ముందున్నదిగా తొందరలోని ముసలితనమ్మల ముసుళ్ల పండగ. ముసుళ్ల పండగ క్రోకడైల్స్.
1: దేర్ లైస్ అహెడ్ ద ఓల్డ్ ఏజ్ క్రోకడైల్.
0: ఓ తైతే తైతే తై బొమ్మ, దీని తమాషన తోలు బొమ్మ.
1: ఓ టాయ్, వై డూ యూ డాన్స్? ఇట్స్ ద టాయ్ ఆఫ్ ది
0: సీన్. ఇట్ ఇస్ తోలు బొమ్మని.
1: ఇట్ ఇస్ జస్ట్ ది టాయ్.
0: తోలు బొమ్మ నిమిత్తమై ఎందుకు నీవు తొందరపడ్డావు? కనుక ఆధ్యాత్మిక మార్గములో ఈ పవిత్రమైనటువంటి యొక్క ఉన్నత విషయాన్ని మొట్టమొదటి గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ ఇన్ స్పిరిచువల్ పాత్ యూ షుడ్ హ్యావ్ ఆల్ ద నోబుల్ ఫీలింగ్.
0: కనుక అన్నిటికీ నీ మనసే కారణం.
1: ఫర్ ఎవ్రీథింగ్ మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుక మనసును కొంతవరకు నువ్వు అదుపులో పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ హావ్ కంట్రోల్.
0: మనసు కంట్రోల్ వినకూడదు.
1: యూ షుడ్ హావ్ లీవ్ ది మైండ్ ఎనీవే.
0: కొంతకాలము తీసుకుని ఇజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, కొంత విచక్షణ జ్ఞానంతో విచారణ చేసి ముందుకు పోవాలి.
1: టేక్ సమ్ టైమ్, డిస్క్రిమినేట్ వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, రైట్ ఆర్ రాంగ్, అండ్ దెన్ డూ.
0: కానీ ఈ విచారణకు టైం తీసుకోవటం లేదు.
1: బట్ యూ డోంట్ టేక్ టైమ్ టు డిస్క్రిమినేట్.
0: మనస్సు కోరినట్టుగా తక్షణమే దాన్ని అనుసరిస్తుంటున్నాం.
1: ద మూమెంట్ మైండ్ థింగ్స్ యూ ఇమీడియట్లీ ఫాలో.
0: ఇది మానవునికి సరి అయిన మార్గము కాదు.
1: ఇట్స్ నాట్ ద రైట్ పాత్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: కాన
1: సో
0: మానవుడు ఈ మనస్తత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించినప్పుడే
1: వెన్ హ్యూమన్ బీయింగ్ ట్రైస్ టు అండర్స్టాండ్ ద
0: నేచర్ ఆఫ్ ద మైండ్, దేవుడిగా రూపొందుతాడు.
1: హ్యూమన్ బీయింగ్ బికమ్స్ గాడ్.
0: మానవ,
1: దిస్ మానవ.
0: ఈ మానవ అనగా ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై మానవ?
0: దేవుడు. ఈ దేవుడు అనగా ఏమిటి?
1: మానవ మీన్ గాడ్.
0: దేవుడు అనగా ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై గాడ్?
0: దేవుడు.
1: దేవుడు
0: అనగా దినము కానివాడు దేవుడు. ఇది సరి అయిన అర్థం. దినము కానివాడు దేవుడు. డే,
1: ద వన్ డస్ నాట్ ది డే ఈజ్ దేవ గాడ్.
0: డే అనేటువంటిది ఎట్లతో దేనితో కూడి ఉంది?
1: హౌ డు యూ ఫైండ్ దిస్? డే
0: రాత్రింపగలతో కూడి ఉంటుంది.
1: ద డే ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద డే అండ్ నైట్.
0: కనుక రాత్రింపగలు లేనివాడు దేవుడు.
1: గాడ్ ఈస్ ద వన్ హూ హాస్ నైదర్ డే నార్ నైట్.
0: రాత్రింపగలతో కూడినది దినము.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది డే దట్
0: దినము నుండి వచ్చినటువంటిది దైవము.
1: గాడ్ ఈస్ బియాండ్ దిస్ డే అండ్ ద నైట్.
0: కనుకనే భగవంతునికి రాత్రింపగలే లేదు.
1: So God has no
0: day.
1: He has no pain and pleasure.
0: పాప పుణ్యములే లేవు.
1: He has no sin or merit.
0: అధిక అల్పత్వములే లేవు.
1: He has no high or low.
0: సమత్వమే.
1: Everything equanimity.
0: అటువంటి భగవత్ తత్వాన్ని మనము విశ్వసిస్తూ ఆరాధిస్తూ అలాంటి భగవంతునికి ఎలాంటి కలంకములను చెప్పిస్తున్నాం?
1: We have to understand, we should worship, and what kind of feeling we have.
0: మన యొక్క నడతలను పురస్కరించుకొని ఏ భగవంతుని కొడుకు చెడ్డ పేరు వస్తున్నాయి.
1: God also gets the blame because of our behavior.
0: కానీ భగవంతుడికి ఏమాత్రం చెడ్డ పేరు కాదు.
1: గాడ్ విల్ నెవర్ గెట్ ఎ బ్యాడ్ నేమ్.
0: దేనికి తాను లొంగడు.
1: యూ విల్ నెవర్ సబ్మిట్ హిమ్సెల్ఫ్.
0: అన్నిటికీ అతీతమైనటువంటి స్థితిలో ఉండేటువంటి వాడు.
1: హీ ట్రాన్సెండ్స్ ఎవ్రీథింగ్.
0: ఏనుగునికి ప్రయాణం చేసినటువంటి కుక్కలు చూసి మురుగుతాయట.
1: ద వన్ హూ గోస్ ఆన్ ది ఎలిఫెంట్ ద డాగ్ స్టార్ట్ బార్కింగ్.
0: కుక్కలు చూసి మురుగుతూ ఏనుగు తోక కూడా అల్లాడింది.
1: యాజ్ డాగ్ స్టార్ట్ బార్కింగ్, ఈవెన్ ది ఎలిఫెంట్ విల్ నాట్ బ్యాక్ ఇట్స్ టెయిల్.
0: దైవత్వానికి వచ్చినటువంటి లోపం ఏమిటి?
1: వాట్ ఇస్ ద లాస్ సస్టైన్ బై గాడ్?
0: అన్ని నీకే లోపం.
1: ద లాస్ ఇస్ సస్టైన్ బై యు.
0: లోభమైపోతున్నావు.
1: You will lose everything.
0: అట్టు కాకూడదు.
1: It shouldn't be like that.
0: దైవాన్ని విశ్వసించినటువంటి మానవుడు,
1: man with faith in God,
0: దివ్యమైనటువంటి యొక్క నడక లోపల, దివ్యమైన భావం లోపల, దివ్యమైన ప్రవర్తన లోపల జీవితాన్ని గడుపుతూ రావాలి.
1: He should spend his life in the divine path, in the divine way, in the divine behavior.
0: భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
1: God is the form of love.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: Start the day with love.
1: Start the day with love.
0: Fill the day with love.
1: Fill the day with love.
0: Spend the day with love.
1: Spend the day with love.
0: End the day with love.
1: End the day with love.
0: This is the way to God.
1: This is the way to

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 29th discourse on Gita Bhagavan delivered on 11th September 1984. In this discourse, Bhagavan proves the absolute superiority of the power of Atma over physical strength and even intelligence of the mind. He emphasizes that developing atmic vision can alone save man from the trials and tribulations of worldly life. Sai Bhagavan Uvacha.
1: Nasti Jagarato Bhayam. ఎవరు జాగ్రత్తతో ఉంటుంటారో, ఎవరు విషయములందు వివేకమైనటువంటి భావము కలిగి ఉండుదో, అట్టివారికి దుఃఖం వలన ఎట్టి భయం కూడాను ఉండదు అని దీని యొక్క ఆదేశం.
2: ద మీనింగ్ ఈజ్ దట్ హూఎవర్ ఈజ్ వేక్ఫుల్, హూఎవర్ హ్యాస్ discrimination in the reality of the objects, he will not be suffering from sorrow and he will not be afraid of things.
1: Deha vimanamu vishyasakti undinatuvanti vyaktike dukkamanna bhayam erpadutundi.
2: Only that person who is having attachment to the body and attachment to the objects will be having the fear of suffering.
1: Kanukane Arjuna, neevu samyak drushtini abhiruddhi parchukoman cheppadu Krishnudu.
2: Krishna therefore commanded Arjuna to develop an integral vision.
1: Samyak drushti anaga idi dinni sudarshanamu ani kuda cheppavachchu.
2: Samyak drushti or integral vision also refers to sudarshana or good vision.
1: ee naadu manavunaku moodu vidhamulainatundi drushti kaladu.
2: Today's man has three kinds of vision.
1: Okati deha drushti.
2: One is the vision oriented from body.
1: Kevalam bahyamunu maatrame తన యొక్క రూప సౌందర్యములను మాత్రమే, తన యొక్క ఒడ్డు పొడువును మాత్రమే చూచేటువంటి స్వభావం.
2: ది నేచర్ ఆఫ్ సచ్ పీపుల్ వుడ్ బి ఓన్లీ టు జస్ట్ సీ ఎక్స్టర్నలీ అండ్ రికగ్నైజ్ వన్స్ ఎక్స్టర్నల్ బ్యూటీ అండ్ ఆల్సో వన్స్ ఎక్స్టర్నల్ ఫీచర్స్ లైక్ హైట్.
1: కేవలము దృశ్య కల్పితమైనటువంటి యొక్క దృష్టి ప్రసారము.
2: This is a vision oriented towards phenomenal world.
1: Rendavadi manasika drushti.
2: The second one is mental vision.
1: Atani yokka bhavamulanu, atani yokka cheryalanu, atani yokka pravartananu konta varaku nu aadharam cheskoni ee yokka bhavamulu hrudayam nundi aavirbhavinchinatundi nitundi satyanni gurtistu untaru.
2: This person who is having mental vision tries to see the feelings, the thoughts and deeds and behavior and how these thoughts emanate from one's heart.
1: Manavuniki manasunandunnatundi bhavamule cheryalu yandu kanipistuntai.
2: All the thoughts which are inherent in man's mind manifest themselves in the form of deeds.
1: Lopala undinatundi dani yokka pratibimbamule ee bayata cheryalu.
2: The outward action is only
1: reflection
2: a reflection
1: of inner being.
2: Is reflection of inner being.
1: ఈ చర్యలను మాత్రమే దృష్టి అందించుకొని మానవుడు మెలగుతుంటాడు.
2: People will be conducting himself, keeping in view this particular fact.
1: మూడవ దృష్టి ఆత్మ దృష్టి.
2: The third one vision is atmic vision.
1: తన చర్యలను కాని, తన రూపరేఖలను కాని, తన యొక్క ఒడ్డు పొడువును కాని, తన యొక్క ప్రవర్తన కాని ఏమాత్రం కూడా యోచించడు, గుర్తించడు.
2: హీ డస్ నాట్ థింక్ or take cognizance of the deeds, the beauty, the behavior, the feelings and the external features alone.
1: రూపనామములు చర్య సిద్ధాంతములు ప్రత్యేకంగా ఉండినప్పటికీ అందరి యందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒక్కటే అనే సత్యత్వాన్ని నిరూపించేటువంటిది.
2: దిస్ ప్రూవ్స్ ద ఇన్నర్ యూనిటీ ఆఫ్ ద ఆత్మన్ విచ్ ఇస్ పర్వేడింగ్ ఇన్ ఆల్ ఆల్దో దేర్ మే బి డిఫరెన్సెస్ ఇన్ ద నేమ్ ఫార్మ్ బ్యూటీ అండ్ సచ్ అదర్ ఫ్యాక్టర్స్.
1: రూపములు కానీ చర్యలు కానీ మార్పు చెందినటువంటివి.
2: The form and the deeds undergo change.
1: పరిణామము కలుగునటువంటివి.
2: They undergo some transformation.
1: షడ్వికారములతో కూడినటువంటివి.
2: They are subject to six types of modification.
1: ఇది అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి చర్యలయందు రూపములయందు దృష్టిని అభివృద్ధి పరచుకోడు ఈ యొక్క సమ్యక్ దృష్టి కలవాడు.
2: The one who has got integral vision does not develop any liking and interest in the external deeds and such other thoughts etc.
1: కనుకనే ఇట్టి సుదర్శనము కలిగినటువంటి వాడే దైవాత్మ స్వరూపుడని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
2: It also has been proved that a person who has got such good and sacred vision has oriented towards divinity.
1: మహావిష్ణు హస్తమందు సుదర్శనమనేటువంటి చక్రం ఉన్నదని దీనికి ఒక గాథ.
2: There is a story which says that Mahavishnu has this disc which will be described as
1: a samyaktikalinetunte vaadu bhagavantuni hastamlo untuntadu ani deeni yokka antaraartham.
2: The inner meaning of this is that a person who has integral and wholesome vision will be in the hands of God.
1: Kevalam bhagavantuni yokka swadhinam nande maatrame kaakunda bhagavantudu kudanu kaagaladu aneetundi kudanu deeni yokka prabhavam.
2: The effect is that not merely will he be in the hands of God, he can even become God himself.
1: భగవత్ తత్వములు కలిగినటువంటి యొక్క వ్యక్తిత్వం కూడాను భగవత్ స్వరూపాన్ని కూడాను పొందగలడనేటువంటి యొక్క అంతరాత్మను ఆధారం చేసుకుని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు.
2: It is said that the one who realizes Brahma becomes Brahma itself on the basis of the fact that a person who gets the nature of divinity becomes divine.
1: కనుక స్థితప్రజ్ఞుడు కాగలిగినటువంటి వాడవు నీవు సుదర్శనమును అభివృద్ధి పరచుకోవాలి.
2: A person, if you want to become really sthitaprajna, you should develop integral vision.
1: Sudarshanam anaga anekatvam nundunnatundi ekatvanni gurtinchali.
2: Sudarshanam means recognizing the inner unity of the outer.
1: Ekatvam anetundi okka atma tattvam tappa anyamu kaadu.
2: The unifying nature has been there only for atman and nothing else. Kanuka
1: nee drishtini atma vepana maranchamani bodhinchadu.
2: Therefore he has just commanded that turn your vision towards atman.
1: ప్రాచీన కాలం నుండి పల్లెలయందు పట్టణములయందు గొప్ప గొప్ప దేవాలయములయందు రథోత్సవములు అనేటువంటివి జరిగేటివి.
2: రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ ఇన్ ద విలేజెస్ అస్ వెల్ అస్ ఇన్ ద టౌన్స్ ఇన్ ది టెంపుల్స్ దేర్ యూస్ టు బి రథోత్సవాస్ కండక్టెడ్.
1: ఈ రథోత్సవం అనగా గొప్ప రథమును ఏర్పరచి దానిని చక్కగా అలంకారం చేసి అనేక విధములుగా కూడా ఆకర్షణీయవంతంగా తయారు చేస్తారు. ఏమో కాదు,
2: the unifying nature has been there only for atman and nothing else.
1: దృష్టిని ఆత్మ వైపున మరల్చమని బోధించాడు.
2: Therefore he has just commanded that turn your vision to

0: అలంకారం చేసి అనేక విధములుగా కూడా ఆకర్షణీయవంతంగా తయారు చేస్తారు.
1: దీస్ కార్ ఫెస్టివల్స్ ఆర్ రథోత్సవాస్ మీన్ ఐడెంటిఫైయింగ్ ఎ బిగ్ చారియట్, డెకొరేటింగ్ ఇట్ బ్యూటిఫుల్లీ అండ్ మేకింగ్ ఇట్ రెడీ ఫార్ ఎ ప్రొసెషన్.
0: ఈ రథములకు ముందుగా అనేక నృత్యములు అనేక ప్రదర్శనలు కూడా జరుపుతూ వెళుతూ ఉంటారు.
1: When the chariot is moving, just before that, in front of it, there will be different types of dances and play going on.
0: జనులు వేలాది వేలు గుమికూడుతుంటారు.
1: Thousands of people gather.
0: అనేక మంది హారతులు ఇస్తుంటారు.
1: A number of people offer హారతీస్.
0: ఈ విధముగా కూడాను ఈ జన కోలాహలముతో ఈ మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి.
1: In this way, these car festivals are being conducted.
0: అయితే ఈ ఉత్సవంలో కూడాను మూడు విధములైనటువంటి వ్యక్తులు చేరుతుంటారు.
1: ఈవెన్ ఫర్ దీస్ పర్టికులర్ ఫంక్షన్స్ అండ్ ఫెస్టివల్స్ 3 kinds ఆఫ్ పీపుల్ కమ్.
0: కేవలం రథమును మాత్రమే చూస్తూ రథమునకు ఏర్పరిచినటువంటి అలంకారం ఎందే వారి దృష్టిని ఇమర్చుకుంటూ ఉంటుంటారు.
1: 1 kind ఆఫ్ పీపుల్ కాన్సన్ట్రేట్ ఆల్ దర్ అటెన్షన్ ఆన్ ది చారియట్ అండ్ ఇట్స్ ఎక్స్టర్నల్ అపియరెన్స్.
0: మరికొంతమంది ఈ రథము చుట్టూ నృత్యము చేస్తూ కొన్ని విధములైనటువంటి ప్రదర్శనలు జరుపుతుండేటువంటి వారి ఎందు దృష్టిని అమరుస్తారు.
1: A few others concentrate all their attention around on people who will be performing dances and such other.
0: మరికొంతమంది ఈ రథమును లాగేటువంటి వారి యొక్క శక్తి సామర్థ్యములు ఎందు దృష్టిని అమర్చుకుంటారు.
1: A few other people concentrate their attention on people who pull this chariot.
0: కానీ ఈ రథోత్సవం దేని నిమిత్తమై జరుగుతున్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించేటువంటి వారు చాలా తక్కువ.
1: But it will be very few people who recognize the purpose for which this particular festival has been arranged.
0: Rathamunandu yamarchabadinatundi rathikuni evvaru kudanu chudaru.
1: No one cares to see the inveller, the person who is just being seated in the chariot.
0: Daivamaneetundi yokka vigrahamunu rathamulo amarchi తద్వారా రథోత్సవం జరుపుతున్నారే కాని లోపల విగ్రహమే లేకపోతే రథోత్సవం అనేటువంటిది జరగదు.
1: Establishing the idol of God in the chariot, they are celebrating this festival, car festival. Without that particular idol of God,
0: he has to be daivam.
1: This, the inveller is God.
0: ఈ దైవం పైన దృష్టి మరల్చేటువంటి వారు చాలా తక్కువ.
1: There are very few people who turn their concentration towards God.
0: కేవలము దేహం యొక్క రూపరేఖలను
1: only towards the physical appearances of the body,
0: deeniki amarcheetunte yokka alankaramulanu
1: and the decorations and such other things,
0: deenini dharincheetunte dustulanu,
1: the clothes that are worn,
0: ee vidhamainatunte yokka bahya drushti endu maatrame aneka mandi tama yokka drushtini abhivruddhi parchukuntaru.
1: A large number of people concentrate their attention only on these externalities.
0: Mari kontha mandi దీని యొక్క అలంకారం కాకుండా ఈ రథమునకు తగినటువంటి గౌరవ మర్యాదలు చేసేటువంటి అనగా కొబ్బరికాయలు కొట్టి హారతులు ఇచ్చి ప్రదక్షిణలు చేసి ఈ విధమైనటువంటి ఒక చర్యలు మాత్రమే చూస్తుండేటువంటి వారు కొంతమంది.
1: A few other people pay attention to the offerings, the coconut and such other ritualistic worship.
0: అనగా వీరి భక్తి ప్రపత్తులను మాత్రమే కొంతవరకు గుర్తిస్తూ పోతుంటారు.
1: దే రికగ్నైజ్ ద డివోషన్ విచ్ ఇస్ ఎగ్జిబిటెడ్ దేర్.
0: ఇది కేవలము రథమును చూచేటువంటి వారి కంటే చాలా తక్కువ మంది వీరు.
1: పీపుల్ హూ అండర్టేక్ దిస్ కైండ్ ఆఫ్ విజన్ అండ్ కాన్సన్ట్రేషన్ విల్ బి స్మాలర్ దాన్ పీపుల్ హూ జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్
0: అంతకంటే చాలా తక్కువ మంది. ఏదో వేళ్లతో ఎంచగలిగినటువంటి వారు మాత్రమే ఈ రథములో ఉండినటువంటి యొక్క రథికును చూస్తారు.
1: ది person who is driving this chariot is looked upon only by a small number of people who may be counted on fingers.
0: Ayyo prathamulo undinatundi yokka aa sundara vigraham kanipinchaledi aa murtini chudadaniki addanga untundadi ee alankaralu cheyatam valla murti kanipinchadam ledi ani paritapinchetundi varu chaala takkuva.
1: There will be very few people who just hanker after looking, having a look at the idol and just say that all these decorations etc. are coming in the way of our having a real look at the beautiful God and his idol.
0: Aithe idi edi ratham, enni rathamulu?
1: Then what is this chariot? How many chariots there are?
0: Ee rathame manavuni yokka deham.
1: This chariot is human body.
0: ఇది ఒక రథము కాదు, కొన్ని కోట్ల రథములు.
1: దిస్ నాట్ వన్ చారియట్, దేర్ ఆర్ ఎ a few crores of chariots.
0: ఇవి నిత్యము కూడాను

0: ప్రచారముకు ఒక ప్రొసెషన్ లో వెళుతూనే ఉంటున్నాయి.
1: దీస్ చారియట్స్ విల్ బి గోయింగ్ ఎవ్రీ డే ఇన్
0: ప్రొసెషన్. ఇంటి ఇంటి అందు ఇది సంచారం సరుపుతూనే ఉంటుండాలి.
1: స్ట్రీట్ ఆఫ్టర్ స్ట్రీట్ అండ్ ఇన్సైడ్ ఎవ్రీ హౌస్ దీస్ చారియట్స్ విల్ బి మూవింగ్.
0: ప్రతి మానవుని యొక్క ఈ దేహం అనేటువంటి రథమును మాత్రమే చూడడానికి మన దృష్టిని అభివృద్ధి పరుచుకుంటున్నాం.
1: We are developing vision only to just look at this body which will be compared to a chariot.
0: ఇతను ఎలాంటి వాడు, ఇతని యొక్క అందచందములు ఏమిటి, ఇతని ఒడ్డు పొడువు ఏమిటి అని వీటి యందు మాత్రమే మన యొక్క దృష్టిని మరల్చుకుంటున్నాం.
1: We concentrate and turn our vision in understanding and knowing who is this particular person.
0: ఇతని యందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఏమిటి అనేటువంటి విచారణ చేసేటువంటి వారు చాలా అరుదు.
1: ఇట్ ఈస్ వెరీ రేర్ people who just care to look into the atmak principle which is inherent and inside him.
0: Kevalamu manava deham maatrame ratham kaadu, kukka nakka puli simhamu yenugu ilanti jantu jalam lanni kudanu kudanu rathamule.
1: It is not merely human body which is the chariot, it is the bodies of all animals like dog or tiger, elephant, every body is a
0: chinna udaharana meer yochincheyandi.
1: One small example we can contemplate.
0: Shivudu nandi vahanudai bayil deertunnadu.
1: Shiva is riding over nandi as a vehicle.
0: Kanuka shivuni yokka ratham emiti? Yeddu.
1: What is the chariot of Shiva? It is
0: manavula. Yeddunu maatrame chustunnamu.
1: We are just seeing only this
0: shivunni chuttam ledhu.
1: We are not caring to see Shiva.
0: Vinayakudu eluka vahanam.
1: Vinayaka rides on the
0: vehicle of rat.
1: Rat is also a vehicle.
0: అదే విధంగా ఈ నవగ్రహముల లోపల కూడాను ఒక్కొక్క గ్రహమునకు ఒక్కొక్క వాహనంగా ఉంటున్నాయి జంతువులు కూడా.
1: ఇన్ ద సేమ్ వే ఫర్ ది నవగ్రహాస్ నైన్ గ్రహాస్
0: కుక్కుట వాహనం, కాకి వాహనము ఇలాంటివంతా కూడా సింహ వాహనము.
1: దేర్ ఆర్ ది వెహికల్ ఆఫ్ లయన్, ద వెహికల్ ఆఫ్
0: కుక్కుట, కుక్క,
1: క్రో,
0: dog also.
1: Dog also has a vehicle.
0: Kanuka prati okka jeevi kudanu daivamu ooreginchetundi vratham.
1: Therefore every living being is a chariot which is taking God in procession.
0: Kanuka manam ee naadu rathamuni endu maatrame manam drishtini abhiruddhi parchukuntunnam.
1: These days we are developing vision only towards the having look at chariot.
0: Rathamunaku alankarippabadinatundi okka alankaram yende manam drishtini abhiruddhi parchukuntunnam.
1: We are developing all our concentration only on the external decorations.
0: Ee naadu aadhunika yugam lopala rathamunaku alankaram cheyati yende aa kavalsinanta kaalamunu kuda nu vyaktam chestunnam.
1: In the modern age entire time or almost every entire time is spent on decorating this chariot.
0: ee deham yokka alankaramu, deham yokka anukulamu, deham yokka aanandamune lakshyam nandunchukoni jeevisthunnaru kaani dehi yokka darshanamu, dehi yokka bhavamu, dehi yokka patuttamunu manam ee maatram kudanu gurtinchadam ledhu.
1: The comfort of the body, the pleasures of the body and the external decorations of the body are being looked into and not the indweller.
0: కనుకనే అర్జున నీకు కంటికి కనిపించేటువంటి అన్నీ కూడాను నీ తాతలు, నీ తండ్రులు, నీ తమ్ముళ్ళు, నీ భావమర్దులు, ఈ రథములు మాత్రమే నువ్వు చూస్తున్నావు.
1: Therefore Arjuna, all those people whom you are seeing are only chariots. They may be grandfather, they may be brothers or cousins or whoever he be, they are only chariots.
0: Guru tatalu aneetundi okka ee rathamulanni kudanu nivu darshisthunnamu.
1: You are taking a vision of all these chariots in the form of your grandfather and various relatives.
0: Neeku desha drishti maatrame abhiruddhi parchukuntunnavu.
1: You are developing the vision of the external body alone.
0: Nee boti vaadu ee desha drishtini ye maatram కూడా లక్ష్యం చేయకూడదు.
1: A person like you should not care so much for the external body.
0: అందరి యందు ఉండినటువంటి ఒక దేహిని నీవు లక్ష్యం నందుంచుకో.
1: You must concentrate your mind on the indweller of every human body.
0: అప్పుడే నీ దృష్టి సుదర్శనము కాగలదు.
1: Then only your vision becomes a sacred vision.
0: అట్టి సుదర్శనమే నీ యొక్క విజయానికి మూల కారణం కాగలదు.
1: Such a sacred vision alone can become the basis of your victory.
0: సుదర్శనము లేనటువంటి వానికి విజయం ఏమాత్రం కూడా సంభవించదు.
1: A person who does not have a sacred vision cannot achieve victory.
0: అర్జున మానవునికి ఇచ్చినంత విలువ మానవుని యొక్క నీడకి ఇస్తున్నారా?
1: అర్జున ఆర్ పీపుల్ గివింగ్ ద సేమ్ వాల్యూ టు ది హ్యూమన్ బీయింగ్ యాజ్ మచ్ యాజ్ దే ఆర్ గివింగ్ టు ది షాడో?
0: బింబమునికిచ్చినటువంటి విలువ ప్రతిబింబమునికి ఇస్తున్నారా?
1: డూ పీపుల్ గివ్ ద సేమ్ వాల్యూ టు ది ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ ఇమేజ్?
0: బింబము ఆత్మ,
1: ఆబ్జెక్ట్ ఈజ్ ఆత్మ.
0: ఈ దేహ చర్యలు దేహ కాంతులు కూడాను ప్రతిబింబములు.
1: ది ఎక్స్టర్నల్ బ్యూటీస్ ఆఫ్ దిస్ బాడీ అండ్ ఆల్ ది
0: ప్రతిబింబములకు విలువ ఇచ్చేటువంటి యొక్క అర్జునుడు మా అవివేకి.
1: ది అర్జున హూ గివ్స్ సో మచ్ ఆఫ్ వాల్యూ ఓన్లీ ద రిఫ్లెక్షన్ మస్ట్ బి ఎక్స్ట్రీమ్లీ ఫూలిష్.
0: అర్జునుడు మహాజ్ఞాని.
1: అర్జున ఈజ్ ఎక్స్ట్రీమ్లీ వైజ్ పర్సన్.
0: ఇతను కేవలం దరిద్రుడు కాదు.
1: హీఈస్ నాట్ ఎ పూర్.
0: లోభి కాదు.
1: హీఈస్ నాట్ ఎ మైజర్.
0: కనుకని రెండవ అధ్యాయం లోపల ఈ యొక్క అర్జునుని వర్ణించేటువంటి విషయంలో చాలా చమత్కారంగా వర్ణిస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: ఇన్ ది సెకండ్ చాప్టర్ వైల్ డిస్క్రైబింగ్ అర్జున కృష్ణ హ్యాస్ బీన్ వెరీ
0: కృపణుడు అన్నారు. కార్పణ్య దోషం కలిగినటువంటి వాడుని.
1: హీ హాస్ డిస్క్రైబ్డ్ హిమ్ యాస్ కృపణ.
0: కృపణ అనగా ఏమిటి ఇక్కడ?
1: What is the meaning of the word krupana?
0: అనేక అర్థములు ఉంటున్నాయి.
1: There are a number of meanings for this word.
0: దరిద్రుడు అని ఒకటి అర్థం.
1: One is a poor person.
0: అయితే అర్జునుడు దరిద్రుడు కాడే?
1: He is not a poor man.
0: అతను ధనంజయుడే.
1: He is the one who has got plenty.
0: ప్రపంచమందున్నటువంటి సమస్త ధనములను కూడాను ఆర్జించినటువంటి వాడే.
1: He has acquired and amassed the entire.
0: ధనమునకు తక్కువ లేదు.
1: There is no depth of wealth.
0: కనుక అతను దరిద్రుడు ఎట్లవుతాడు?
1: He is not a poor person.
0: కనుక ఈ పదము అర్జునుడికి ఏమాత్రం కూడా చెల్లదు.
1: Therefore this word is not applicable to Arjuna.
0: ఓనీ లోభి అని రెండవ అర్థము.
1: The second meaning is miser.
0: అర్జునుడు లోభి కాదు.
1: Arjuna is not a miser.
0: సర్వసంగ పరిత్యాగి.
1: He has renounced all the things.
0: కనుకనే అర్జును కృష్ణ నాకు ఈ రాజ్యం అక్కర్లేదు. ముల్లోకములు తెచ్చిన హస్తమున ఉంచినప్పటికీ నాకు దీన్ని నేను అంగీకరించను. బిచ్చమైన ఎత్తి నేను పొట్టను పోషించుకుంటాను కాని ఈ ప్రజలను చంపి ఈ రాజ్యం నాను పాలించనన్నాడు.
1: Therefore he has just declared, well Krishna, I do not want this kingdom, I do not want all the three worlds together, I am prepared to beg and eke out my livelihood rather than kill the people.
0: ఈ విధమైనటువంటి లోపి అనేటువంటి అర్థానికి కూడాను అర్జునుడికి ఏమాత్రం కూడా సంబంధం ఉంది.
1: Therefore the word miser is also not applicable to Arjuna.
0: అయితే కృపణుడు అనేటువంటి దానికి ఏ అర్థం అంటే ఇక్కడ అజ్ఞాని అన్నారు.
1: Then what is the correct meaning for this word krupana? It means he is an ignorant.
0: అంటే అజ్ఞానం అనేటువంటిది కూడాను ప్రాకృత సంబంధమైనటువంటి అజ్ఞానం కాదు.
1: The ignorance also is not the worldly ignorance.
0: లౌకిక సంబంధమైనటువంటి అజ్ఞానం కాదు.
1: It is not relating to this world.
0: పారలౌకిక సంబంధమైనటువంటి అజ్ఞానం.
1: It is ignorance relating to the
0: అనగా అంతర్దృష్టి యందు మాత్రమే తాను కొంతవరకు వెనుకంజి వేస్తున్నాడు.
1: He is only lagging behind in the inner mission.
0: ఇటువంటి వెనుకంజి వేసేటువంటి అంతర్దృష్టిని అభివృద్ధి పరిచే నిమిత్తమై అర్జున నీవు ఈ అజ్ఞానమునకు ఏమాత్రం కూడా గురి కాకూడదు.
1: ఇన్ ఆర్డర్ టు సేవ్ హిమ్ ఫ్రమ్ ద బ్యాక్వర్డ్ ఇన్నర్ విజన్ హి జస్ట్ సెడ్ డు నాట్ బికమ్ ఎ విక్టిమ్ ఆఫ్
0: సచ్. నీ యందు వ్యవసాయాత్మక బుద్ధి ఉండాలి అన్నాడు.
1: దేర్ఫోర్ హి హస్ జస్ట్ సెడ్ దట్ యు షుడ్ హావ్ వ్యవసాయాత్మక బుద్ధి.
0: వ్యవసాయాత్మక బుద్ధి,
1: వ్యవసాయాత్మక బుద్ధి.
0: ఇక్కడ ఈ వ్యవసాయం అనేటువంటి విషయాన్ని మనం కొంత విచారించాలి.
1: వి హావ్ టు ట్రై టు అండర్స్టాండ్ ఎ లిటిల్ మోర్ అబౌట్ దిస్ వర్డ్ వ్యవసాయ.
0: క్షేత్రమును పంట పండించే నిమిత్తమై రైతు ముందు ఎన్నో చేయవలసి వస్తుంటాది.
1: ఎ కల్టివేటర్ హ్యాస్ టు డూ ఎ లాట్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఇన్ ఆర్డర్ టు రైజ్ ఎ క్రాప్ ఆన్ ద ఫీల్డ్.
0: అయితే సాధకుడు వ్యవసాయాత్మక బుద్ధి అంటే ఇక్కడ క్షేత్రం ఏమిటి?
1: If with reference to a sadhaka, what is this field?
0: Hrudaya kshetrani vyavasayam cheyali.
1: It refers to cultivation of the field of heart.
0: Prapanchikanga vyavasayam chesechuntadu mundu tanu cheyapattavalsinatundi vishayam emiti?
1: What are the things which will have to be prepared for in the cultivation of the land?
0: Ye bhoomilo ye vittanam naatali. ఏ విత్తనము నాటితే ఏ భూమిలో పైరు పండుతుంది అనేటువంటి విషయాన్ని మొట్టమొదట విచారణ చేయాలి.
1: ద ఫస్ట్ థింగ్ ఇస్ టు రికగ్నైజ్ వాట్ టైప్ ఆఫ్ సీడ్స్ హావ్ టు బి సోన్ ఇన్ వాట్ టైప్ ఆఫ్ ల్యాండ్.
0: ఎలాంటి విత్తనము నాటితే ఎలాంటి ఎరువులు వెయ్యాలి, భూమిని ఏ విధంగా ముందుగా దీన్ని తయారు చేయాలి.
1: For sowing what kind of seeds, what kind of manure will have to be put and how to prepare the ground before.
0: కనుక మొట్టమొదట పంట పెట్టుటకు పూర్వము ఆ భూమిలో పనికిరాని మొక్కలు ముండ్ల చెట్లు ఇవన్నీ కూడా మొట్టమొదట తీసి పారవేయాలి.
1: Before you think of cultivating and raising any crop in the land, you'll have to take out the weeds and shrub.
0: దానిని దున్ని నీరు పెట్టి మెత్తపరచాలి.
1: Afterwards you'll have to plow it, ఇరిగేటెడ్ అండ్ సాఫ్ట్ ద హోల్ ల్యాండ్.
0: విత్తనములు నాటడానికి తగినటువంటి అనువుగా దాన్ని తయారు చేయాలి.
1: హావ్ టు ప్రిపేర్ ద ల్యాండ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ సోయింగ్ సీడ్స్.
0: దీనికి విధ్వంసక మార్గము అన్నారు.
1: దిస్ పర్టికులర్ థింగ్ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ విధ్వంసక మార్గ.
0: అనగా పంటకు పూర్వము పంటను అభివృద్ధి గావించడానికి తగినటువంటి సదుపాయములు చేసుకోవటం.
1: దట్ ఈస్ బిఫోర్ రైజింగ్ ఎ క్రాప్ మేకింగ్ ది ఎంటైర్ ఫీల్డ్ రెడీ ఫార్ కల్టివేషన్.
0: పనికి మాలినటువంటివి పంట కానటువంటివి మొట్టమొదట మొక్కలను తీసి పారవేయాలి.
1: యూస్లెస్ వీడ్స్ అండ్ సచ్ అదర్ థింగ్స్ విల్ హావ్ టు బి టేకెన్ అవుట్ అండ్ థ్రోన్ అవుట్.
0: తదుపరి ఎలాంటి విత్తనము నాటాలో బలహీనమైనటువంటివి కాకుండా మంచి బలమైనటువంటివి మంచి జాతి అయినటువంటి విత్తనములు అందులో నాటడానికి కొనుక్కోవాలి.
1: ఆఫ్టర్ డూయింగ్ దిస్ యూ హ్యావ్ టు జస్ట్ సెలెక్ట్ ద ప్రాపర్ సీడ్ సో దట్ ది క్రాప్ వుడ్ బి అప్రోప్రియేట్.
0: దీనిని విధాయక మార్గము అన్నారు.
1: ద సెకండ్ వన్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ విధాయక మార్గం.
0: కనుక పంటను పండించుకోవాలంటే విధ్వంసక మార్గము విధాయక మార్గము రెండు కూడాను అవసరం.
1: Therefore, in order to cultivate any crop, you should have both the margas, vidhayaka and vidhvamsaka.
0: అదే విధంగా నీ హృదయంలో పూర్వం ఉండినటువంటి యొక్క తుచ్చ భావములను తుచ్చ చేష్టలను కొన్ని అసంపూర్ణం కానటువంటి భావములను కూడా తీసి పారవేయాలి.
1: In the same way, first thing that you'll have to do is, you'll have to remove from your heart useless thoughts, mean thoughts and undesirable thoughts.
0: దుర్గుణ దురాలోచనలు కూడాను ఆ హృదయం నుంచి కూడాను పెరికి పారవేయాలి.
1: You have to root out all bad thoughts and bad actions.
0: ఇంతియే కాదు, దుశ్చింతలను దుశ్చేష్టలను కూడాను తీసి పారవేయాలి.
1: Not merely this, bad ideas and bad actions also have to be taken out.
0: తదుపరి ప్రేమ జలమును అందులో చక్కగా కట్టి పెట్టాలి.
1: After that, you will have to irrigate the entire heart with the waters of love.
0: అప్పుడు ఈ ప్రేమ జలం వల్ల హృదయం అనేటువంటిది చక్కగా మెత్తబడుతుంది.
1: With waters of love, the heart becomes soft and cultivable.
0: సాధనా సంపత్తి అనేటువంటి దీంట్లో దాన్ని చక్కగా దున్నాలి.
1: With the help of this wealth of sadhana, you have to plow this heart.
0: అంతా బాగా కలిపి చక్కగా ఆ విత్తనము నాటడానికి తగినటువంటి అనువుగా చేర్చుకోవాలి.
1: యు హావ్ టు మేక్ ది ఎంటైర్ హార్ట్ రెడీ ఫర్ సోయింగ్ ఆఫ్ ది సీడ్స్.
0: తదుపరి విశ్వాసము అనేటువంటి వేరును చక్కగా చల్లాలి.
1: దెన్ యు హావ్ టు స్ప్రెడ్ ద మెన్యూర్ ఆఫ్ ఫెయిత్.
0: ఈ యొక్క విశ్వాసం అనేటువంటి ఎరువును చల్లిన తర్వాత అప్పుడు నామము అనేటువంటి విత్తనము నాటాలి.
1: ఆఫ్టర్ స్ప్రెడింగ్ ద మెన్యూర్ ఆఫ్ ఫెయిత్, యు హావ్ టు సో ద సీడ్ ఆఫ్ నేమ్.
0: హృదయ చిత్రము కేవలము ముండ చెట్టుతో నిండి గట్టి బారి ఏదో ఒక చౌడు భూమిగా తయారైనటువంటి దాంట్లో తీసుకుని పోయి నామం అనేటువంటి బీజము నాటితే ఇది ఏనాటికి అభివృద్ధి వస్తుంది, ఏ విధంగా ఫలాన్ని అందిస్తుంది?
1: When the heart is full of bad weeds, bad thoughts and when it is barren and also very hard, how can you sow the seeds?
0: కనుకని ఈ దృష్టిని లక్ష్యం ఉంచుకొని కృష్ణుడు వ్యవసాయాత్మక బుద్ధి అన్నాడు.
1: కీపింగ్ ది ఆల్ దీస్ థింగ్స్ ఇన్ వ్యూ, కృష్ణ హాస్ యూజ్డ్ దిస్ వర్డ్ వ్యవసాయాత్మక బుద్ధి.
0: నీ హృదయం అనేటువంటి దాని యందు నీ వ్యవసాయం చేయి.
1: హి హాస్ సెడ్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ యువర్ హార్ట్ యు కల్టివేట్.
0: అందులోనే నా యొక్క నామం అనేటువంటి వృక్షం అభివృద్ధి కాగలదు.
1: ఇన్ దట్ పర్టికులర్ ఫీల్డ్ అలోన్ ది నేమ్ ఆఫ్ మై నేమ్,
0: అందులోని మోక్షం అనే ఫలము నీవు అందుకోగలవు.
1: యుల్ బి ఏబుల్ టు గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ మోక్ష లిబరేషన్.
0: కనుక హృదయాన్ని నీవు పరివర్తన గావించుకో.
1: దేర్ఫోర్ ట్రాన్స్ఫార్మ్ యువర్ హార్ట్.
0: ఈ హృదయ స్థాయిని ఉండేటువంటి ఒక ఏకత్వాన్ని నీవు దృష్టి అందించుకో.
1: కీప్ ఇన్ యువర్ మైండ్ ది యూనిటీ విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ ద హార్ట్.
0: బాహ్య దృష్టిని నీవు నిర్మూలన చేసుకో.
1: రూట్ అవుట్ యువర్ ఎక్స్టర్నల్
0: దైవతత్వాన్ని నిర్మాణం గావించుకో.
1: డెవలప్ ది లవ్ ఆఫ్ గాడ్.
0: అప్పుడే నీవు స్థితప్రజ్ఞుడు కాగలడు.
1: దెన్ ఓన్లీ యూ కెన్ బికమ్ స్థితప్రజ్ఞ.
0: అట్టి స్థితప్రజ్ఞుడు మాత్రమే నన్ను అనుభవించగలడు.
1: స్థితప్రజ్ఞ మ్యాన్ ఆఫ్ స్టడీ విజన్ అండ్ ఇంటెలిజెన్స్ అలోన్ కెన్
0: సుఖములకు ఏమాత్రం కూడా నువ్వు కుంగి పొంగడు.
1: హీ వుడ్ నాట్ బి ఎలేటెడ్ బై ది జాయ్స్ అండ్ హీ వుడ్ నాట్ గెట్ షాంక్ బై ది సారోస్.
0: అభయుడు కాగలవు అన్నాడు.
1: దెన్ ఓన్లీ యూ కెన్ బి ఫ్రీ ఫ్రమ్ ఫియర్.
0: ఈ అభయమునకు భయమునకు నిర్భయమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
1: దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ త్రీ వర్డ్స్, అభయ, నిర్భయ అండ్ భయ.
0: ఈ భయమునకు ఒక నిర్భయము అనేటువంటిది విరుద్ధమైన పదము.
1: For this word, bhaya, fear, nirbhaya or lack of it, this is opposite.
0: Bhayamu lenitu, bhayamu poyetuvantide nirbhayamu ani.
1: Removing of fear is nirbhaya.
0: Deeniki oka chakkani udaharanam.
1: One small example for this.
0: Darilo traadubadi untundali.
1: There is a rope lying on the road.
0: Kontha cheekati aavarinchina tarchame aa taanu prayanam avutu aa traadunu choochadu.
1: When it was dark, while he was walking on the road, he happened to see that rope.
0: Ee traadunu choochi ee vyakti paamu ani bhayapaddadu.
1: On seeing that rope, this person thought that it was a snake.
0: పాము అని భయపడ్డాడు కానీ తక్షణమే ఒక టార్చ్ వేసి చూశాడు.
1: Fearing that it was a snake, he put on the torch and he observed.
0: ఇది పాము కాదు త్రాడు అని తెలిసింది.
1: Immediately he realized that it was not a snake, it was only a rope.
0: భయం పోయింది.
1: The fear disappeared.
0: కనుక ఈ భయము రావటము భయము పోవటము ఇది కేవలము కొన్ని క్షణములు మాత్రమే ఉంటుంటది.
1: This getting fear and getting rid of fear is only momentary.
0: భయమునకును భ్రమనే.
1: For fear, it is only delusion.
0: నిర్భయమునకును భ్రమని.
1: For nirbhaya also, it is delusion.
0: అనగా వస్తువును వేరే రీతిగా భావించుకోవటమే భయం.
1: Mistaking one thing for another is it leads to fear.
0: ఇది వస్తువు యొక్క స్వరూపాన్ని గుర్తించుకోవటమే నిర్భయం.
1: Recognizing the real nature of the object frees you from fear.
0: ఇది భయ నిర్భయములతో కూడినటువంటివి.
1: దీస్ టూ ఆర్ అసోసియేటెడ్ విత్ ఫియర్ అండ్ ఫ్రీడమ్ ఫ్రమ్.
0: కానీ అభయము ఈ రెండింటికి సంబంధం కానటువంటిది.
1: అభయ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ఎనీ ఆఫ్ దీస్ టూ.
0: ఇది భయమునకు నిర్భయమునకు సంబంధం. భయమే లేదు.
1: దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ గెటింగ్ ఫియర్ అట్ ఆల్. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్.
0: నిరంతరము స్వస్వరూప సంధానంలో ఉంటున్నటువంటి వాడికి భయము నిర్భయముకు అవకాశమే లేదు అక్కడ.
1: కంటిన్యూస్లీ ఏ పర్సన్ హూ ఈస్ అవేర్ ఆఫ్ హిజ్ ఓన్ రియాలిటీ, ది క్వశ్చన్ ఆఫ్ గెటింగ్ ఫియర్ అండ్ గెటింగ్
0: అభయత్వము అనేటువంటిది భయమునకు విరుద్ధమైనటువంటిదిగా మనం భావించరాదు.
1: హూ షుడ్ నాట్ కన్సిడర్ ఫియర్లెస్నెస్ యాజ్ అబ్సెన్స్ ఆఫ్ ఫియర్.
0: అనేకత్వమే లేదు ఈ అభయత్వంలో.
1: In fearlessness, she is not aware of the second entity.
0: Idu rendo vastu okati unnadi annapude manaku oka bhayam yerpadutundi.
1: You get fear only when you think of
0: rendo
1: the
0: leni ledu.
1: There is nothing like second object.
0: Alanti sthiti endi abhayamu ani.
1: Only in that state you are fearless.
0: Abhayamunaku nirbhayamunaku chaala vyathyasam untundi.
1: There is a lot of difference between fearlessness and absence of fear.
0: Karukani idi ekatvamto kunnetuvantidi.
1: This fearlessness is associated with unity.
0: Ekam eva advitiyam brahma, not two, only one.
1: It refers to not there, no two, there is only one.
0: Inka bhayamunaku abhayamunaku anekatvam untuntadi.
1: For abhaya and
0: anek bhayamunaku,
1: bhaya and abhaya, there are many things.
0: Tananu taanu marachinatunti vaanike bhayam.
1: A person who forgets himself suffers from fear.
0: జగత్తును దృష్టి ఎందుంచుకున్నటువంటి వానికే భయం.
1: A person who remembers only the world suffers from fear.
0: విషయాపేక్ష కలిగినటువంటి వానికే భయం.
1: A person who has attachment and desire alone will
0: suffer. పదార్థములతో భ్రమించేటువంటి వానికే భయం.
1: A person who can be deluded by the objects alone can suffer from fear.
0: పరాత్మములో మునిగినటువంటి వానికి ఏమాత్రమో భయం.
1: A person who is immersed in transcendental reality will never be afraid of
0: anything.
1: He will be always free from fear.
0: ఉన్నది ఒక్కటే.
1: దెర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్.
0: కనుక అర్జున నీవు ఈ దృశ్య కల్పితమైనటువంటి యొక్క స్వరూపాలపైన దృష్టి అభివృద్ధి పరచుకోకు.
1: అర్జున దేర్ ఫోర్ యూ విల్ హావ్ టు డెవలప్ విజన్ ఆన్ ది ఫెనామెనల్. యూ షుడ్ నాట్ డెవలప్ ఎనీ విజన్ ఆన్ ది ఫెనామినల్ వరల్డ్.
0: అందరి ఎందు ఉండినటువంటి యొక్క నా తత్వాన్ని నీవు గుర్తించుకో.
1: యూ రికగ్నైజ్ ది మై ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీ వన్.
0: అందరి ఎందు ఒక్కటే ఉన్నది.
1: దెర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ ఇన్ ఎవ్రీ వన్.
0: దానిని నీవు లక్ష్యం అందించుకుంటే ఈ విధమైనటువంటి వికారములకు నీవు ఏమాత్రం కూడా గురి కావు.
1: ఇఫ్ యు రిమెంబర్ దిస్ ఫ్యాక్ట్ యు విల్ నాట్ బి సబ్జెక్ట్ టు దిస్ కైండ్ ఆఫ్ చేంజ్.
0: ఈ వికార దృష్టి ఉండినంత వరకు నీకు ఆకారం లభ్యం కాదు.
1: సో లాంగ్ యాజ్ యు ఆర్ హావింగ్ దిస్ క్రూక్డ్ విజన్ యు విల్ నాట్ బి హావింగ్ ఎ రియల్ విజన్.
0: ఆకారాన్ని గుర్తించేంత వరకు నీకు ఈ భీతి పోదు.
1: సో లాంగ్ యాజ్ యు రికగ్నైజ్ ది రియాలిటీ యు విల్ నాట్ బి ఫ్రీ ఫ్రమ్ ఫియర్.
0: కనుక స్థితప్రజ్ఞుడు కావాల్సినటువంటి వాడవు నీవు ఈ విధమైనటువంటి భ్రమలకు గురి కాకూడదు అని చెప్పాడు.
1: దేర్ఫోర్ హి హస్ జస్ట్ సెడ్ దట్ ఎ పర్సన్ లైక్ యు హూ షుడ్ బికమ్ స్థితప్రజ్ఞ షుడ్ నాట్ సఫర్ ఫ్రమ్ సచ్ ఫియర్స్.
0: కనుక ఇందులో మనం గుర్తించవలసినటువంటిది దేహ దృష్టిని చర్య దృష్టిని మనం కొంతవరకు అదుపులో నుంచుకుని ఆత్మ దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నించాలి.
1: will have to control the vision of the body and the vision of the deeds and mind, and will have to develop the vision of Atman.
0: Sudarshanam unnaru.
1: This has been described as Sudarshanam.
0: Manchi drushti.
1: Sacred vision.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా భాగవతంలో ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఏ గుడ్ ఎగ్జాంపుల్ ఇన్ భాగవత ఫర్ దిస్.
0: ఇక్కడ ఏనుగు ముసలితో పట్టుబడింది.
1: ది ఎలిఫెంట్ వాస్ కాట్ బై ఏ క్రోకడైల్.
0: గజేంద్ర మోక్షము అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి యొక్క అంతర్భావం.
1: ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ వాట్ ఈస్ ఇన్హెరెంట్ ఇన్ గజేంద్ర మోక్ష.
0: ముసలితో పోరాడి తాను తప్పించుకోగలను అనేటువంటి అహంకారము అధికంగా ఉంటున్నది ఈ గజమునందు.
1: దిస్ ఎలిఫెంట్ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ఈగోయిజం దట్ ఇట్ వుడ్ బి ఏబుల్ టు ఫైట్ అండ్ ఫ్రీ ఇట్సెల్ఫ్ ఫ్రమ్ ది క్రోకడైల్.
0: ఇందులో రెండు విషయాలను మనం చక్కగా గుర్తించాలి.
1: టూ థింగ్స్ విల్ హావ్ టు రికగ్నైజ్.
0: ముసలికి నీటి ఎందున్నప్పుడే బలం.
1: క్రోకడైల్ విల్ హావ్ ఎ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ వెన్ ఇట్ ఇస్ ఇన్ వాటర్.
0: ఏనుగు గట్టు పైన ఉన్నప్పుడే బలం.
1: ఎలిఫెంట్ విల్ హావ్ వాటర్ స్ట్రెంగ్త్ ఓన్లీ వెన్ ఇట్ ఇస్ ఆన్ ది బ్యాక్.
0: ఏనుగు జలంలో దిగితే బలం ఉండదు.
1: When it enters the water, elephant will not have
0: ముసలి గట్టు పైకి వస్తే బలం ఉండదు.
1: Crocodile when it comes to the banks, it will not have
0: ముసలి జలములో ఉంటుంటం చేత ఈ ఏనుగు కంటే అధికమైనటువంటి పట్టు పట్టింది.
1: As the crocodile was in water, it was able to exercise so much of strength.
0: ఈ ముసలి ఇక్కడ నా కాలంతా కూడా లేదు ఇది ముసలి. అలాంటి దాంతో నేను పోరాడి తప్పక సాధించుకోగలనని అహంకారంతో ఉంటున్నాడు గజం.
1: This elephant was egoistically feeling arrogant that after all this crocodile is not equal to
0: jalamulo undinanta varaku deeniki amitamaina balam undunnatunte vishayamu ee gajamunaku teliyadu.
1: The elephant did not know that so long as the crocodile is in water it will have a lot of strength.
0: Poradi kattagattu alasi poyindi.
1: Fighting restlessly for a long time, the elephant got tired.
0: Deham yokka balamu cheenichutu vachindi.
1: It lost all its physical prowess.
0: Kontha varaku manobalamunu pravesha pettindi.
1: It used all its mental power.
0: ఈ దేహ మనోబలములు రెండు కూడా నూసి కృషించిపోయాయి.
1: Both the physical and the mental power sank.
0: అప్పుడు ఆత్మబలాన్ని అన్వేషించేసింది.
1: Then it sought ఆత్మబల.
0: రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక నీవే తప్ప ఇత పరం వెరుగ. ఇంతకాలము దేహము మనస్సు అని ఏమేమో పాటు పడినటువంటి ఈ గజము నీవే తప్ప ఇంకా నాకు ఈ దేహబలం కాని మనోబలం కాని ఏది లేదు. నీవు తప్ప అన్యము నాకు లేదని సర్వము శరణాగతి పొందింది.
1: ఫర్ ఎ లాంగ్ టైమ్ ఇట్ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ సోన్ ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెంగ్. ఆఫ్టర్ ఎగ్జాస్టింగ్ ఆల్ దాట్ ఇట్ బిగాన్ ప్రేయింగ్ టు ద లార్డ్, ఓ లార్డ్ ఎక్సెప్ట్.
0: దేహం పైన దృష్టి ఉండినంత వరకు దైవం పైన దృష్టి పోలేదు.
1: So long as it had its vision on its body, its vision did not go towards God.
0: మనోబలం పైన దృష్టి ఉండినంత వరకు దైవం పైన దృష్టి పోలేదు.
1: సో లాంగ్ యాజ్ ఇట్ హ్యాడ్ ఇట్స్ కాన్ఫిడెన్స్ ఆన్ ఇట్స్ మైండ్ ఇట్ డిడ్ నాట్ టర్న్ టువర్డ్స్ గాడ్.
0: దేహ దృష్టి మనో దృష్టి ఉండినటువంటి గజం పైన భగవద్ దృష్టి కూడా ప్రసరించలేదు.
1: సో లాంగ్ యాజ్ ది ఎలిఫెంట్ హ్యాడ్ ఇట్స్ ఓన్ బాడీలీ విజన్ అండ్ మెంటల్ విజన్ గాడ్స్ గ్రేస్ డిడ్ నాట్ డిసెండ్.
0: కట్టకటప్పుడు దేహ మనో బలముల యొక్క కృషించిపోవటం చేతనే ఈ దృష్టి దేహం దైవం పైన పోయింది.
1: సో లాంగ్ యాజ్ సూన్ యాజ్ ఎలిఫెంట్ లాస్ట్ ఆల్ ఇట్స్ ఫిజికల్ అండ్ మెంటల్ పవర్ ఇట్ టర్న్స్ టువర్డ్స్ గాడ్.
0: తక్షణమే మహావిష్ణువు సుదర్శన చక్రమును పంపించాడు అని కథ.
1: ఇమ్మీడియట్లీ లార్డ్ విష్ణు హాస్ సెంట్ ది సుదర్శన వీల్.
0: సుదర్శనం అనేటువంటిది చక్రం కాదది.
1: సుదర్శన డస్ నాట్ రెఫర్ టు ఎట్ దిస్.
0: భక్తుని యొక్క దృష్టి విష్ణువు పైన పడేటప్పటికి విష్ణువు దృష్టి అతని పైన పడేది. అదే సుదర్శనం. మంచి చూపు వచ్చింది భగవంతునకు.
1: సుదర్శన రెఫర్స్ టు సేక్రెడ్ విజన్. వన్స్ యూ టర్న్ యువర్ విజన్ టువర్డ్స్ గాడ్, గాడ్స్ విజన్ విల్ టర్న్ టువర్డ్స్ యూ అండ్ దే మీట్ ఈచ్ అదర్.
0: సుదర్శనం దైవతుని దర్శనం అతనిపై దృష్టి అతని పైన పడింది.
1: సుదర్శన్ రెఫర్స్ టు గెటింగ్ ది గ్రేస్ అండ్ ది విజన్ ఆఫ్ లార్డ్ ఆన్ హిమ్.
0: ఎప్పుడు పడింది దైవం యొక్క దృష్టి?
1: When did you acquire
0: God's sarvamunu tyajinchi ee gajamu tana drushtini daivam paina pettinappude daivam drushti tana paina padi.
1: After renouncing all the things that this elephant had, when it turns towards
0: nee drushti na paina padinappude naa drushti nee paina padutundi.
1: Only when you turn your vision towards swami,
0: oka vela naa drushti nee paina undinappatiki nee drushti naa paina padinappudu నీవు అది దాన్ని అర్థమే చేసుకోలేవు, దాన్ని అనుభవించలేవు.
1: ఈవెన్ వెన్ స్వామీస్ విజన్ ఇస్ ఆన్ యూ, ఇఫ్ యూ డు నాట్ టర్న్ టువర్డ్ స్వామి, యు విల్ నాట్ బి ఏబుల్ టు సీ అండ్ రికగ్నైజ్ ది ట్రూత్.
0: నీ దృష్టి అంతా దేహం పైన ఉంటుండాలి.
1: ఆల్ యువర్ విజన్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ యువర్ బాడీ.
0: ప్రకాశించేటువంటి సూర్యుని యొక్క వెలుతురు సర్వత్రా ఉంటుండాలి.
1: ది ఎఫల్జెన్స్ ఆఫ్ ది షైనింగ్ సన్ ఈస్ ఆల్ అరౌండ్.
0: కానీ మన గదిలో మాత్రం ఆ యొక్క వెలుతురు కనిపించడం లేదు.
1: బట్ దట్ లైట్ హాస్ నాట్ ఎంటర్డ్ ఇన్ టు యువర్ ఓన్ రూమ్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్?
0: మనం టాప్ వేసుకుని కూర్చున్నాం.
1: వి హావ్ పుట్ ఎ టాప్.
0: ఈ యొక్క టాప్ మూత వేసుకుని కూర్చున్నాము. ఈ మూతను మనం కొట్టినప్పుడే ఆ సూర్యుని యొక్క వెలుతురు లోపల పడుతుంది.
1: ఓన్లీ వెన్ యూ బ్రేక్ ఇట్ ఓపెన్ యుల్ బి ఏబుల్ టు గెట్ ది విజన్ ఆఫ్ ది ఎఫల్జెన్స్ ఆఫ్
0: సన్. అదే రీతిగా అహంకారం అనేది మూత వేసుకున్నాము.
1: That in the same way we have covered ourselves with
0: అభిమానములని గోడలు కట్టుకున్నాము.
1: We have developed the walls of doubt.
0: అనుగ్రహం అనేటువంటి కిరణములు మనలో పడకుండా ఉంటున్నాయి.
1: The grace, the rays of grace are not able to fall.
0: సూర్య కిరణములు రాలేదే రాలేదే అంటే ఎట్లా వస్తాయి?
1: If you say that I have not been able to get the rays of sun, how will you be able to get?
0: ఒక ఒక చిన్న కొంతకాలం ముందుగా జరిగినటువంటి విషయం.
1: There is a small incident which has happened a few days back.
0: ఒక ఇంటిలో
1: in a particular house
0: oka dukkamu
1: a sorrow
0: kaligindi
1: befell
0: anaga oka pedda vyakti aa intilo poyinadu
1: an elderly person there the master of the house probably died
0: appudu aa inti illalu aa pillalu chaala yerstu vacharu
1: the husband and the children cried
0: bhagavantuda enduku maa paina inta chinna drushti pettavu enduku mammalni inta dukkamulo munchipothunnavu నీవు ఏమాత్రం కూడా నువ్వు కరుణించలేకుండా పోతున్నావే మా పైన ఇలాంటి కఠినమైన దృష్టి పెట్టడానికి మమ్మల్ని మర్చిపోవడానికి ఏమి కారణం అన్నాడు.
1: దే ప్రే టు గాడ్ ఓ గాడ్
0: అని ఏడుస్తున్నారు.
1: దే బిగాన్ క్రయింగ్ అండ్ ప్రేయింగ్ టు గాడ్ ఓ గాడ్ వై ఆర్ యూ సో క్రూయల్ వై ఆర్ యూ నాట్ షవరింగ్
0: దాన్ని దైవం మర్చిపోయినాడు.
1: God has forgotten us.
0: దైవం దృష్టి మా కుటుంబం పైన పడలేదు.
1: God's grace and his rays are
0: కనుకని మాకు ఈ దుఃఖం ప్రాప్తించింది.
1: That's why we have this great calamity has befallen our family.
0: ఎందుకు మర్చినావు స్వామి మమ్మల్ని?
1: Why have you forgotten Swami us?
0: అప్పుడు ఎక్కడి నుంచినో ఒక దైవవాణి వినిపించింది.
1: Suddenly a divine voice was heard there.
0: అమ్మా నీ దృష్టి నా పైన ఎందుకు పడలేదు, నన్నెందుకు మర్చినావు అని దైవం చెప్పాడట.
1: God told him, అమ్మా వై ఆర్ యూ నాట్ కాన్సన్ట్రేటింగ్ యువర్ విజన్ ఆన్ మీ, వై హావ్ ఫర్గాటన్ మీ.
0: దైవం మర్చినాడు అని తాను అంటుంది కానీ దైవాన్ని వీరు మర్చినారు.
1: షీఈస్ టెలింగ్ దట్ గాడ్ హాస్ ఫర్గాటన్ దెమ్ బట్ ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ ఫర్గాటన్.
0: దైవం దృష్టి వీరి పైన పడలేదు అనుకుంటున్నారు, వీరి దృష్టి దైవం పైన పోలేదు.
1: దే ఆర్ టెలింగ్ దట్ గాడ్స్ విజన్ అండ్ హిస్ గ్రేస్ హాస్ నాట్ ఫాలన్ ఆన్ దెమ్ బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ దే హావ్ నాట్.
0: మరచినది నీదే కానీ నేను కాదు.
1: You have forgotten, not me.
0: నీ దృష్టి లేనిది నీది కానీ నాది కాదు.
1: You have not turned your vision towards me, not me towards you.
0: అదే విధముగానే ఈనాడు మన దృష్టి దైవంపై లేనప్పుడు దైవం దృష్టి ఉండి కూడా మనం గుర్తించుకోలేము.
1: ఇన్ ద సేమ్ వే వెన్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు లుక్ టువర్డ్స్ గాడ్ వీ నాట్ ఏబుల్ టు
0: లేని స్థితి లోపల దైవం మనం చూడలేదనుకుంటారు.
1: And without recognizing, we just say we are not been able to see God.
0: దీనికి ఇంకొక చిన్న ఉదాహరణ.
1: One more small example for this.
0: నా ఎదురుగా నీవు వచ్చి నిల్చుకొని
1: you are standing in front of me.
0: నీ ఎదురుగా నేను నిల్చుకున్నప్పుడు
1: I am standing in front of you.
0: నీ కంటిలో ఎవరు ఉన్నారు?
1: Who do you see?
0: నేను ఉన్నాను.
1: You see me.
0: నా కంటిలో ఎవరు ఉన్నారు?
1: Who can be seen in my eye?
0: ఉన్నావు.
1: You can be seen in my eye.
0: ఒకరికొకరు ఎదురుగా నిల్చుకున్నప్పుడు ఒకరి కంటిలో ఒకరు ఉంటున్నారు. నా వెనుక పోయి నిల్చుకుంటే నా కంటిలో నువ్వెట్లా కనిపిస్తావు, నీ కంటిలో నేనెట్లా కనిపిస్తాను?
1: When we stand face to face, I can see my vision in you and you can see your vision in me. If you stand behind, how can you see my vision or your vision?
0: కనుక నాకు నీవు డైరెక్ట్ గా వచ్చి నా పైన నీ దృష్టి పెట్టు, నీ పైన నా దృష్టి ఉంటాయి.
1: Therefore come directly and stand before me, concentrate your vision on me, my vision will
0: follow. అదే విధంగానే గజరాజు దృష్టి విష్ణు పైన పోయినప్పుడు విష్ణు దృష్టి గజరాజు పైన వచ్చింది.
1: ఇన్ ద సేమ్ వే వెన్ ది సైట్ ఆఫ్ ఎలిఫెంట్ వాస్ టర్న్ టువర్డ్స్ గాడ్, గాడ్ సైట్ ఆల్సో మెట్ విత్ ఇట్.
0: అప్పుడే ఈ గజరాజు యొక్క బాధ నివారణ అయింది.
1: దెన్ ఆటోమేటికలీ ఆల్ ది ప్రాబ్లమ్.
0: ఈ గజరాజు ఎవడు?
1: హూ ఇస్ దిస్ ఎలిఫెంట్?
0: ఇదని మద గజము, ఇదని మదము, అహంకారం.
1: దిస్ ఈస్ ది ప్రౌడ్ ఆర్ ఎలిఫెంట్ ఆరోగెన్స్.
0: ఈ అహంకారి అయినటువంటి మానవుడు, మదగజం అనేటువంటి మనసు కలిగినటువంటి మానవునికి ఒక వాంఛ, అది కామము, అది డిజైర్, ఆ వాంఛలు కలుగుతాయి.
1: ఫర్ ఎ మ్యాన్ హూ ఇస్ ఫుల్ ఆఫ్ ఆరోగెన్స్ హీ గెట్స్ ఎ డిజైర్.
0: అదే దప్పి అన్నారు.
1: దట్ మే బి కంపేర్డ్ టు థర్స్ట్.
0: ఈ దప్పి అనేటువంటిది ఈ మదగజం పుట్టిన తక్షణమే జలము, సంసారం అనేటువంటి జలం దగ్గరికి వెళ్ళాడు.
1: వెన్ దిస్ ఆరోగెంట్ మ్యాన్ developed thirst, he went to the waters of samsara.
0: ee samsaram ane tivanti danlo adugu pettinado pettaledu,
1: he has not completely entered into the waters of samsara.
0: ee maha balavattram ane tivanti mamattam ane tivanti gattiki pattesindi.
1: This attachment has caught hold of him.
0: ee mamattam ane tivanti de musali.
1: This attachment and possessiveness,
0: ee mamattam ane tivanti musali patteta padiki inga barinchukolekapoyadu.
1: This attachment of crocodile, when it caught hold of him, he was not able to.
0: తనకు ఒక్కడే ఉండటం చేత తన కోసం తాను ఏడుస్తూ ఉండవచ్చును, ఎప్పుడో ఒక తూరి ఏడ్చవచ్చు.
1: When he was alone before entering the samsara, he was all alone. Once in a while probably he must have cried.
0: ఈ పెండి చేసుకున్న తక్షణమే భార్య కోసం ఏడ్చాలి, భార్య తల్లిదండ్రుల కోసం ఏడ్చాలి, బావమరుదుల కోసం ఏడ్చాలి, వాళ్ళకి ఎవరికో ఏ దుఃఖం వచ్చిందంటే వీడు ఏడ్చాలి. ఇవింత ఒకదానికొకటి ఒకదానికొకటి పెరుగుతూ పోతుంటాయి.
1: ఆఫ్టర్ ది మ్యారేజ్ దేర్ విల్ బి ఎ కంటిన్యూస్ గ్రోత్ ఆఫ్ అటాచ్మెంట్. యూ హ్యావ్ టు క్రై ఫర్ యువర్ ఓన్ వైఫ్ అండ్ పేరెంట్స్, బ్రదర్స్ ఇన్ లా అండ్ క్వైట్ ఏ ఫ్యూ ఆఫ్.
0: ఈ అభిమాన మమకారములు పెరిగే కొలది వీటికి చాలా బంధన ఏర్పడిపోయింది.
1: Once you develop egoism, interest, desire and attachment, all these bondages develop.
0: ee yokka bandhani yerpadetappudiki bhagavantudu ganipinchadu.
1: When this bondage developed, he was able to turn towards God.
0: appudu bhagavantudu ganipinchinappude bhagavantuni yokka anugrahaniki guri avutadu.
1: Only when he looks at God, he would be able to
0: ee bhagavantuni mundugane kontha varaku prayatnapurvakanga sadhinchinte ee badale undavu kada.
1: If only he had earned the grace of God even before, there would not have been this.
0: Kanuka Arjuna, nee ee bandhanaku mari guri kavaddu.
1: Therefore Arjuna, do not become a victim of this bondage.
0: Ee andari endu undinatvanti oka ekatvam anukunte atma tattva ane lakshyam nandinchuko.
1: Keep in your mind the unifying principle of atman, which is existing in all
0: humans. Vyavsayatmaka buddhi nee kaligi untundu.
1: Cultivated mind you
0: develop. Ee hrudaya kshetramlo ee vidhamainatvanti oka munna chettunu penchukovaddu.
1: Don't develop the weeds and shrubs in your own heart.
0: Bhagavad anugraham anetunte panda chettanu penchuko.
1: You grow the tree of grace of God in your heart.
0: Nee drushtini daivam paina mararchu.
1: Turn your sight towards God.
0: Idi neevu sadhinchavalsinatundi.
1: This is what you will have to accomplish.
0: Idi nee lakshyam.
1: This must be your
0: idi nee gamyam.
1: This must be your.
2: That was the 29th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 11th September 1984, Bhagavan proves the absolute superiority of the power of Atma over physical strength and even intelligence of the mind. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: వజ్రముకటి కలదా.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ డోంట్ గెట్ ద కంపెనీ ఆఫ్ గుడ్ పీపుల్. దే ఆర్ మెనీ మెనీ వికెడ్ పీపుల్ దే ఆర్ అరౌండ్. మెనీ పెబుల్స్ అండ్ స్టోన్స్ ఆర్ దేర్. Do you find one valuable precious gem?
0: Prema swarupunara,
1: embodiments of love.
0: Shadanga darshanamalu dani yokka visishtatanu chardarshanamu yokka prabhavamanu jagatnaku vyapimpa cheyagaligi aneka mandi maharshulu అనేక విధములైన సాధనలు సలుపుతూ వచ్చారు.
1: An intense study and the significance of Shardarshana was made by many saintly people and they taught the same to the entire world.
0: Jaimini Maharshi తన యొక్క జీవితమంతయును దారబోసి మీమాంస యొక్క తత్వాన్ని పూర్వ మీమాంస అనేటువంటి పేరుతో భారతదేశంలో వ్యాపింపచేశాడు.
1: సెయింట్ జైమిని స్పెంట్ ఆల్ హిస్ టైమ్ టు ఇన్వెస్టిగేట్ ఇన్ దిస్ ఫీల్డ్ ఆఫ్ మీమాంస, ద పాత్ ఆఫ్ ఎంక్వైరీ, పర్టికులర్లీ ది పూర్వ మీమాంస అండ్ ప్రాపగేటెడ్ ఆల్ ఓవర్ ద కంట్రీ.
0: మీమాంసం అనగా భక్తి జ్ఞాన సిద్ధాంతములను నియమములను అనుసరించి చర్చించడమే మీమాంస అని పేరు వచ్చింది.
1: This term, Mimamsa, meant a kind of inquiry under a particular direction in the two aspects of devotion and wisdom.
0: Vedamalaku puramainatundi kanukane deeniki purva mimamsam ani kudanu maroka peru.
1: As it was there even before Veda, it is also called purva
0: mimamsam. Mimamsamaku puramayaga udayinchinatundi kanukane deeniki purva mimamsam ani kudanu maroka peru.
1: As it was there far earlier, it is also called Purva Mimamsa.
0: Idi karma kandaku sambandhinchinatundi.
1: This is related to the field of action, karma kanda.
0: Samasta dharmamulu kudanu karmamuni anusaristu vachayi.
1: All principles of righteousness are in the field of action.
0: Kani dharmamu karmamayamainatundi anetundi satyanni jagattunaku chaatutaku aneka mandi maharir kudanu అనేక విధములుగా పాటుపడ్డారు.
1: Many saintly people struggled in this world to make it clear that our action should be righteous.
0: అధాతు ధర్మ జిజ్ఞాస అనుటకు పూర్వము అధాతు కర్మ జిజ్ఞాస.
1: Before we enter into this field of dharma, you should investigate.
0: కర్మ జిజ్ఞాస కాక ధర్మ జిజ్ఞాసుడు కాలేదు.
1: Without inquiry of the action, you cannot inquire after righteousness.
0: ధర్మ జిజ్ఞాసుడు కాక బ్రహ్మ జిజ్ఞాసుడు కాలేదు.
1: If you are not after this righteousness, you cannot be after Brahma.
0: Puleka pindi puttuna chettuna.
1: Without flower, do you get the fruit?
0: Kayileka phalam kaluguna jagatilo.
1: Without unripe fruit, do you get the ripe fruit?
0: Atulane karmaleka bhakti kaluguna jagatilo.
1: Similarly, in this world, without action, do you expect devotion?
0: Bhakti leka jnana phalam kaluguna.
1: Without devotion, do you get the fulfillment of
0: jnana? Karma jignasa dwara dharma jignasa, dharma jignasa valla brahma jignasa praptistundi prati manavunaku.
1: Therefore, man will attain these things in three different steps. One, the action, then righteousness,
0: Deeniki,
1: and the brahman.
0: Jaimini Maharshi tana yokka swanubhavamuto parishodhanalu salipi parishilana dwara tana yokka మనసును సంతృప్తిపరుచుకున్నాడు.
1: ద సేమ్ థింగ్ వాజ్ ఇన్వెస్టిగేటెడ్ బై సెయింట్ జైమిని విత్ హిస్ ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్.
0: కర్మ జిజ్ఞాస
1: ద పాత్ ఆఫ్ యాక్షన్.
0: మానవుడు తెల్లవారి మొదలు రాత్రి పరుండునంత వరకును కర్మలు ఆచరిస్తూనే ఉంటున్నాడు.
1: మ్యాన్ డస్ యాక్షన్ ఫ్రమ్ డాన్ టు డస్క్.
0: కర్మలేని మానవుడు ఈ జగత్తు నుండి కానరాడు.
1: దేర్ ఇస్ నో మ్యాన్ హూ డజంట్ డూ ఎనీ యాక్టివిటీ.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసంలో కూడాను కర్మనే.
1: The breathing exercise is action.
0: మన దేహములో ప్రసరించేటువంటి యొక్క రక్తం కూడాను కర్మమయమైనటువంటిది.
1: The blood circulation is also an action.
0: కనుకనే కర్మను విస్మరించి ధర్మమును విశ్వసించడానికి అవకాశము లేదు.
1: Therefore, we cannot forget action and think of righteousness.
0: Kanuka Jaimini Maharshi deeniki karma jignasi yandu chakkani udaharanalu andistu vachadu.
1: Therefore, Saint Jaimini gave many examples in this field of action.
0: Manamu nitya jeevitamulo grahastha dharmamulandu konni vantalanu manamu chesukuntuntamu.
1: As a householder, in our daily routine, we make many preparations.
0: Oka pachadi manamu cheyalanukunte deeniki konni padarthamulu manam progu chesukovali.
1: If you want to prepare chutney, you should have some material.
0: Oka kobberikaya pachadi cheyali.
1: You want coconut chutney.
0: దీనికి మిరపకాయ కావాలి, చింతపండు కావాలి, ఉప్పు కావాలి, కొబ్బరి కావాలి.
1: యు నీడ్ చిలీస్, టమరిండ్, సాల్ట్ అండ్ కోకోనట్.
0: ఈ పదార్థములన్నీ కూడా ప్రోగు చేసి
1: కలెక్టింగ్ ఆల్ ద మెటీరియల్
0: మూడింటిని కలిపి
1: మిక్సింగ్ దెమ్
0: దీన్ని నూరినప్పుడే ఇది ఒక చట్నీ రూపం అందుతుంది.
1: వెన్ యు గ్రైండ్ ఇట్ యు విల్ గెట్ చట్నీ.
0: ఇది కర్మ జిజ్ఞాస.
1: దిస్ ఇస్ కర్మ జిజ్ఞాస.
0: నాకు ఈనాడు చట్నీ కావాలి.
1: Today I want chutney.
0: అనుకున్నంత మాత్రమే ఇది సాధించడానికి వీలు కాదు.
1: Is not possible to have by thought.
0: పదార్థములను కూడా మనం ప్రోగు చేసుకోవాలి.
1: We have to collect material.
0: ఈ పదార్థములను ప్రోగు చేసుకోవటమే కాకుండా పదార్థముల యొక్క స్వరూపాన్ని ఏకత్వంగా నిర్మించుకోవాలి.
1: Not only collection, how to bring that form.
0: ఒట్టి మిరపకాయ తినడానికి వీలు కాదు.
1: Is not possible to eat chilies.
0: ఒట్టి ఉప్పును తినడానికి వీలు కాదు.
1: You don't eat salt.
0: ఒట్టి చింతపండును తినడానికి వీలు కాదు.
1: We don't eat tamarind.
0: మూడింటిని సమభాగములతో దీన్ని సరి అయిన రీతిగా దీన్ని ఏకత్వం చేసినప్పుడే ఇది చట్నీ రూపంలో బయలు అప్పుడే తినడానికి వీలవుతుంది.
1: దే షుడ్ బి మిక్స్డ్ ఇన్ ప్రాపర్ ప్రపోర్షన్స్ దెన్ యూ కెన్ ఈట్ యాజ్ చట్నీ.
0: కనుకనే కర్మ జిజ్ఞాస అనేటువంటిది చట్నీ చేశాము.
1: దేర్ ఫోర్ ద ఎంక్వైరీ ఆఫ్ యాక్షన్ ఇస్ ప్రిపరేషన్ ఆఫ్ చట్నీ.
0: చేసినంత మాత్రంలో చాలదు.
1: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రిపేర్.
0: ధర్మ జిజ్ఞాస దానిని అనుభవించాలి, తిని చూడాలి.
1: ధర్మ జిజ్ఞాస ఇస్ ఎక్స్పీరియన్స్ యూ షుడ్ ఈట్.
0: తిని చూచారు.
1: You have eaten.
0: ఇందులో ఉప్పు తక్కువ అని గుర్తించారు.
1: You have recognized that salt is less.
0: తక్కువైనటువంటి ఉప్పును తిరిగి దానికి చేర్చుకోవాలి.
1: Having noticed the salt is less, you must add.
0: ఈ చేర్చుకోవటమే బ్రహ్మ జిజ్ఞాస.
1: Adding that is inquiry of Brahman.
0: చట్నీ చేయటము,
1: ప్రిపరేషన్ ఆఫ్ చట్నీ,
0: రుచిని చూడటము,
1: టేస్టింగ్ ఇట్,
0: ఆ రుచి లోపల ఏది దోషమో అనేటువంటి దాన్ని గుర్తించటము.
1: While tasting, you know the
0: ఆ దోషాన్ని నిర్మూలం గావించడమే బ్రహ్మ జిజ్ఞాస.
1: Rectifying that which is short is బ్రహ్మ జిజ్ఞాస.
0: అటులనే
1: సిమిలర్లీ
0: ఈ మానవ జన్మమునందు
1: ఇన్ హ్యూమన్ లైఫ్
0: విహితమైనటువంటి కర్మలు ఆచరించి
1: పర్ఫార్మింగ్ వన్స్ ఓన్ రెస్పాన్సిబిలిటీ
0: ఆచరించినటువంటి కర్మలను అనుష్ఠానంలో ఉంచుకుని
1: ప్రాక్టీసింగ్ ఆల్ దీస్ యాక్షన్స్
0: ఈ అనుష్ఠానమునందు ఏ యొక్క లోపమున్నది అనేటువంటి దాన్ని గుర్తించి
1: అండర్స్టాండింగ్ వాట్ ఈస్ సంథింగ్ దట్ గోస్ రాంగ్
0: తీర్చుకోవటమే బ్రహ్మ జిజ్ఞాస.
1: రెక్టిఫికేషన్ ఆఫ్ ది మిస్టేక్స్ ఇస్ బ్రహ్మ జిజ్ఞాస.
0: మనము పుట్టినాము.
1: We are born.
0: పంచభూతముల చేత కూడినాము.
1: We are in combination of five elements.
0: పంచకోశముల చేత చేరినాము.
1: We are in the company.
0: పంచాత్మను అనుభవిస్తున్నాము.
1: We are experiencing the five.
0: అనుభవించినప్పుడు
1: when we experience
0: అనుభవించటమే ధర్మ జిజ్ఞాస.
1: The experience is ధర్మ జిజ్ఞాస.
0: ఈ అనుభవించిన తరువాత
1: after experience
0: ఇందులో శాశ్వత ఆనందము లేదు అని గుర్తించుకున్నాం.
1: You have recognized there is no permanent happiness.
0: ఆ శాశ్వత ఆనందం ఏమిటి?
1: What is this permanent happiness?
0: అది ఏ బ్రహ్మ తత్వము?
1: That is the nature of Brahman.
0: ఆ శాశ్వతానందమైనటువంటి బ్రహ్మ తత్వమును చేర్చుకోవటమే ఇది బ్రహ్మ జిజ్ఞాస.
1: To have that Brahman, the true bliss, is Brahma Jignasa.
0: కనుక ప్రతి మానవునికి కర్మ జిజ్ఞాస ప్రారంభము, రెండవది ధర్మ జిజ్ఞాస, మూడవది బ్రహ్మ జిజ్ఞాస.
1: సో ఇన్ ఎవ్రీ మ్యాన్ దీస్ త్రీ స్టెప్స్ ఆర్ దేర్. యాక్షన్ కర్మ జిజ్ఞాస, రైచువస్నెస్ ధర్మ జిజ్ఞాస అండ్ బ్రహ్మ జిజ్ఞాస.
0: కర్మ యొక్క కాండములు సక్రమంగా సామాన్య మానవులకు నిత్య జీవితంలో ఆచరణ రూపమైనటువంటి ఆనందాన్ని అందించే నిమిత్తమే జైమిని మహర్షి ఈ యొక్క పూర్వమీమాంసను కనిపెట్టారు, దర్శించారు.
1: టు గివ్ యూ ద కంప్లీట్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ ద రియాలిటీ ఆఫ్ ది కర్మ జిజ్ఞాస ద జైమిని ఇన్వెస్టిగేట్ ఇన్ ఫుల్ అండ్ థాట్ ఇట్.
0: ఈనాటి మానవుని యొక్క దృక్పథము
1: ద వీక్నెస్ ఆఫ్ మ్యాన్ టుడే
0: భౌతిక జీవితం పైన అంకితమై ఉంటుండాలి.
1: ఇస్ జస్ట్ డెడికేటెడ్ టు ది ఫిజికల్ వరల్డ్.
0: కానీ మానవుడు ఈ భౌతిక జీవితమే సత్యమని విశ్వసించి
1: మ్యాన్ బిలీవ్స్ దిస్ ఫిజికల్ వరల్డ్
0: ఈ భౌతిక జీవిత ఆనందం నిమిత్తమై
1: ఫర్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్
0: అహోరాత్రులు కూడాను అనేక విధములైనటువంటి శ్రమలు పడుతున్నాడు.
1: హీ స్ట్రగల్స్ డే అండ్ నైట్.
0: కానీ ఈ శ్రమలు ఏమాత్రము తీరుటలేదు.
1: బట్ యెట్ హీ ఈస్ నాట్ సాటిస్ఫైడ్.
0: ముక్తి చేర కోరి ముక్కోటి దేవతలను ఆరాధించుతున్నాడే కాని మానవుడు అంతర్ముఖమైనటువంటి యొక్క అశాంతిని మాత్రము దూరం చేసుకోలేకపోతున్నాడు.
1: టు అటైన్ లిబరేషన్ మ్యాన్ ఈజ్ ఆఫ్టర్ వర్షిపింగ్ 3 crores ఆఫ్ డైటీస్ బట్ ఈస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ గో ఇన్ వర్డ్.
0: నైతిక ధార్మిక ఆధ్యాత్మిక తత్వములను విస్మరించి
1: ఫర్గెటింగ్ మోరల్ రైచువస్ స్పిరిచువల్
0: భౌతికమైనటువంటి యొక్క జీవితం గడపడానికి ప్రయత్నం చేయటం చేతనే మానవుడు అనేక విధములైనటువంటి అశాంతులకు దుఃఖములకు నిరాశలకు గురి అయిపోయి కృషించి కుళ్ళి జీవిస్తున్నాడు.
1: యాజ్ ఇఫ్ యాజ్ హీ స్పెండ్స్ ఆల్ ద టైమ్ ఇన్ దిస్ ఫిజికల్ ట్రాన్సెంట్ వరల్డ్ హీ సఫర్స్ ఫ్రమ్ వేరియస్ మిజరీస్ యాంగ్జైటీస్.
0: కానీ ప్రతి మానవుడు కూడాను భౌతిక దేహమునే ఆధారంగా తీసుకుంటున్నాడే కాని ఈ దేహమునకు దీనికి తగినటువంటి యొక్క దివ్య శక్తికి కలిగిన సంబంధం ఏమిటి అనేటువంటిది ఎవ్వరూ విచారించడం లేదు.
1: Man just thinks of his physical body, but he doesn't think of divine power behind it.
0: ఎవరైనా ఒక వ్యక్తిని మీరు ఎవరయ్యా అని ప్రశ్నించండి చూద్దాం.
1: You put a question to anybody, who are you?
0: నేను పలాని రామయ్య, పలాని కృష్ణయ్య, పలాని రంగయ్య అని చెప్తుంటారు.
1: He will say, I'm so and so, రామయ్య, కృష్ణయ్య, రంగయ్య.
0: ఈ రామయ్య, కృష్ణయ్య, రంగయ్య ఎవరిది? దేహాన్ని పురస్కరించుకుని తనను తాను పరిచయం గావించుకుంటున్నాడు.
1: ఈ సేస రామయ్య, కృష్ణయ్య, రంగయ్య అండ్ సో ఆన్ బేసింగ్ ఆన్ ద నేమ్ గివెన్ టు ది బాడీ.
0: దేహమునకు పెట్టిన పేర్లే కాని తాను పుట్టినవి కాదు కదా.
1: ఇట్స్ ద నేమ్ గివెన్, హి హస్ నాట్ కమ్ డౌన్ విత్ దట్ నేమ్.
0: ఈ యొక్క పెట్టిన పేర్లను ఆధారంగా చేసుకుని తనను తాను ఇతరులకు పరిచయం చేసుకుంటున్నాడు.
1: బికాస్ ఆఫ్ ద నేమ్ గివెన్ టు హిమ్ హి ఇంట్రొడ్యూస్ హింసెల్ఫ్. సో
0: ఇంకా కొంచెం ఒక లోతులకు దిగి ఎవరండి మీరు గట్టిగా చెప్పండి అని ప్రశ్నించినప్పుడు
1: ఈవన్ గో డీప్ అండ్ సే హూ ఆర్ యూ సర్ టెల్.
0: నేను డాక్టర్, నేను లాయర్, నేను కేవలం వ్యాపారస్తుడను, నేను కేవలము ఒక విధమైనటువంటి యొక్క సేద్యం చేసుకునేటువంటి రైతులు అని ఈ విధంగా తన వృత్తుల గురించి పరిచయం చేసుకుంటున్నాడు.
1: దెన్ దే స్టార్ట్ ఇంట్రొడ్యూసింగ్ ఐఎమ్ డాక్టర్ లాయర్ బిజినెస్ మెన్ ఫార్మర్ బేసింగ్ ఆన్ ద ప్రొఫెషన్.
0: ఈ లాయర్ అనేటువంటిది వృత్తికి సంబంధించిన పని కదా.
1: లాయర్ ఈజ్ యువర్ ప్రొఫెషన్.
0: డాక్టర్ తాను ఒక వృత్తికి సంబంధించినటువంటి వాడు కదా.
1: డాక్టర్ ఈజ్ యువర్ జాబ్.
0: వ్యవసాయస్తుడు తాను ఒక వృత్తికి సంబంధించినటువంటి వాడు కదా.
1: Farmer is the one that he does farming.
0: Vyaparamu athani yokka vrutti kada idi.
1: Business is also his profession.
0: Ee vruttullu gurinchi taanna taanu parichayam chesukuntunnadu ee yokka manavudu.
1: Man introduces himself basing on the profession.
0: Modalu dehanni aadharanga guni dehamunaku pettinatundi perunu aadharanga teeskoni taram taanu parichayam chesukuntunnadu.
1: In the first instance he introduces himself basing on the name given to the body.
0: Rendava thuri gattiga adiginappudu tana vruttulnu aadharanga chesukoni tannu tana parichayam chesukuntunnadu.
1: Later when you ask him again he introduces himself basing on the job he does.
0: Konchem gattiga evarandi meeru ani gattiga adiginappudu
1: then you ask again who are you.
0: Nenu Indian, nenu American, nenu Canadian, nenu African ani ee vidhanga deshamunu gurinchi parichayam chesukuntunnadu tanaku taanu.
1: Then if you ask him again who are you, he will say, I'm Indian, American, Canadian, African, basing on the country to which he belongs.
0: Kevalam dehanni aadharanga chesukoni parichayam chesukotam, vruttulnu gurinchi parichayam chesukotam, deshanni gurinchi parichayam chesukotam, deha vrutti deshamu yokka parichayamlu taanu chesukuntunnade kaani tanam taanu parichayam chesukotam ledhu.
1: All these introductions basing on the body, the profession and the country are just outside, but he is not introducing himself properly. Then what is the correct reply?
0: Neeku peru kaadu.
1: Not name.
0: Neeku vrutti kaadu.
1: Not profession.
0: Ee naadu nee vyaparasthudiga undavachchu.
1: Today you may be a businessman.
0: Tirigi taanu inko rakamainatundi deenko praveshinchavachchu.
1: Later you may undertake different job.
0: Kanaka ee vruttulu shashvatham kaadu.
1: Professions are not permanent.
0: నీ యొక్క దేశం శాశ్వతం కాదు.
1: ద కంట్రీ ఇస్ నాట్ పర్మనెంట్.
0: ఒక దేశంలో నీవు బ్రతకలేకపోయినప్పుడు మరొక దేశానికి కూడా నువ్వు ప్రవేశిస్తున్నావు.
1: ఇఫ్ యు కాంట్ లివ్ ఇన్ వన్ కంట్రీ యు గో టు అనదర్ కంట్రీ.
0: కనుక సరైన జవాబు ఏమిటి?
1: వాట్ ఇస్ కరెక్ట్ రిప్లై?
0: నేను ఆత్మను.
1: ఐ ఎమ్ ఆత్మ. ట్రూ సెల్ఫ్.
0: నా దేహములో ఉన్నాను.
1: ఇట్ ఇస్ ఇన్ ద బాడీ.
0: నా వృత్తిలో ఉన్నాను. దీనికి సరైన జవాబు ఏమిటి?
1: దెన్ వాట్ ఇస్ ది కరెక్ట్ రిప్లై?
0: నీకు పేరు కాదు.
1: నాట్ నేమ్.
0: నీకు వృత్తి కాదు.
1: నాట్ ప్రొఫెషన్.
0: ఈనాడు నీ వ్యాపారస్తుడిగా

0: ఐ ఎమ్ ఆత్మన్ ట్రూ సెల్ఫ్
1: నా దేహములో ఉన్నాను
0: ఇట్ ఇస్ ఇన్ ద బాడీ
1: నా వృత్తిలో ఉన్నాను
0: ఆర్ ఇన్ ప్రొఫెషన్
1: నా యొక్క దేశంలో ఉంటున్నాను
0: ఆర్ ఇన్ ద కంట్రీ
1: కనుక దేశము కాలము వృత్తి మార్పు చెందినటువంటిది త్రికాల పాద్యం అది ఏ సత్యం
0: Therefore, that which is changeless, that which is indivisible in all the three times, past, present, future, is truth.
1: Nitya satyamainatundi yokka sankalpanni vismarinchi,
0: forgetting the thoughts which are eternal and permanent,
1: swaswaroopanni dooramu gavinchukoni,
0: away from the true form,
1: bhautikamaina laukikamainatundi yokka veetini aadharam chesukoni,
0: basing on the physical, secular world,
1: tadwara taanu parichayam gavinchukuntunnadu prapanchaniki.
0: He is introducing himself to the world thus.
1: Prati manavulaku
0: ఫర్ ఎవరీ ఇండివిజువల్
1: నేను నాది ఈ రెండు పదములు కూడాను బాలుని మొదలుకొని వృద్ధుని వరకు స్త్రీ మొదలుకొని పురుషుని వరకు చెండాలుని మొదలుకొని చక్రవర్తి వరకు సర్వులు ఎందుకు ఈ రెండు పదములు ఉచ్చరిస్తున్నారు
0: ఆల్ అటర్ దీస్ టూ ఐ అండ్ మైన్ రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ టు ఎన్ ఓల్డ్ పర్సన్ ఉమెన్ మ్యాన్ అన్టచబుల్ టు ఎన్ ఎంపరర్
1: నేను
0: ఐ
1: ఇది ఆత్మకు సంబంధించినటువంటి అర్థము
0: This is the meaning of Atma, true self.
1: Nadi, ee dehamuniki sambandhinchinatundi artham.
0: Mind relates to the body.
1: Kanuka nenu aneetundi satyamaina nityamainatundi atmaku sambandhinchinatundi.
0: So I relates to all that eternal.
1: Adi dehi.
0: That is dehi indwell.
1: Nadi aneetundi dehamu.
0: Mind is body.
1: Deham aneetundi yokka gadilopala deham aneetundi yokka దీని లోపల రథము లోపల దేహి అనేటువంటి వాడు కూర్చున్నాడు
0: ఇన్ దిస్ బాడీ దర్ ఇస్ ఎ చారియట్ దర్ ఇస్ దిస్ చారియటర్ దేహి
1: దేహి అనేటువంటి ఒక గూడులో ఉండినప్పుడు దేహి దేహమనేటువంటిదిగా గూడు తయారవుతుంది
0: వెన్ ది ఇన్వెల్లర్ ఇస్ దేర్ ద బాడీ విల్ బి ది హౌస్
1: ఇంటిలో నీవు ఉండినంత మాత్రమున ఇల్లు నేనని చెప్పుకుంటావా
0: Just because you are in the house, can you claim
1: ownership?
0: You say this is my house. You don't say I am the house.
1: కనుక ఈనాడు దేహమనేటువంటి యొక్క ఇంటి లోపల నీవు నివసిస్తూ దేహమే నేననుకుంటున్నావు ఇది ఎంత అజ్ఞానం.
0: Today you live in this house of the body, but you identify yourself with this house. What ignorance it is.
1: కారులో నీవు ప్రయాణం చేస్తూ కారే నీవని చెప్పగలవా?
0: While traveling in car, can you say that you are the car?
1: నా కారు.
0: This is my car.
1: అదే రీతిగా దేహమనేటువంటి రథం లోపల రథికుడుగా నీవు ఉంటున్నావు.
0: Similarly, the body that is the chariot, you are the charioteer.
1: నీకు ఈ దేహమునకు ఏమాత్రం కూడా సంబంధం లేదు.
0: There is no relationship whatsoever between you.
1: రథమును ఒకవైపున వదలి నీవు ఇంకొక కార్యం చేసుకోవచ్చు.
0: You can leave the chariot and take another.
1: ఇంటిని వదలి నీవు పరదేశమునకు ప్రయాణం కావచ్చు.
0: You can leave your house and go to a foreign country.
1: కనుక ఆ ఇల్లుని నేమని అనుకోవటమే పెద్ద అజ్ఞానము.
0: To consider yourself that I am the house is ignorance.
1: మన దేహము లోపల అనేక అంగములు ఉన్నాయి.
0: In our body there are so many limbs.
1: కన్ను ఉంది, చెవులు ఉంది, ముక్కు ఉంది, నోరు ఉంది, చేతులు ఉంది, కాళ్ళు ఉంది.
0: The present, the eyes, the ear, the nose, the mouth and legs.
1: ఇవన్నీ చేరినదే దేహము కాని
0: the body is the combination of all.
1: కన్నుకు కన్ను ఒక దేహం అని చెప్పడానికి వీలు కాదు.
0: We cannot separate out eye.
1: ఒక చెవు మాత్రమే దేహం కానేరదు.
0: We cannot identify the body with the ear.
1: కనుక ఈ అన్ని ఇంద్రియముల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే దేహము.
0: The combination of all the limbs is the body.
1: కనుక జగత్తునందు కలిగినటువంటి మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ ఈ అన్నింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే ఆత్మ.
0: The Atma true self is the combination of the mind, the intellect, the ego.
1: దేహములో ఉన్నది ఆత్మ.
0: It is present inside.
1: మనసులో ఉన్నది ఆత్మ.
0: In the mind is present.
1: బుద్ధిలో ఉన్నది ఆత్మ.
0: ఆత్మా ఇస్ ఇన్
1: అంతఃకరణలో ఉన్నది ఆత్మ.
0: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద సెన్సెస్.
1: ఇవన్నీ ఆత్మ యొక్క ప్రబోధ చేతనే, ప్రసక్తి చేతనే ఈ యొక్క అన్ని ఇంద్రియములు కూడాను పనిచేస్తూ ఉన్నాయి.
0: బికాస్ ఆఫ్ ద ప్రాంప్టింగ్స్ ఆఫ్ ద సెల్ఫ్ ద డిఫరెంట్ లింబ్స్ వర్క్.
1: చక్కని ఉదాహరణము,
0: ఎ గుడ్ ఎగ్జాంపుల్,
1: కారు లోపల
0: ఇన్ ఎ కార్
1: స్టీరింగ్ ఉంటుండాలి,
0: దేర్ ఇస్ స్టీరింగ్,
1: క్లచ్ ఉంటుండాలి,
0: దేర్ ఇస్ క్లచ్,
1: బ్రేక్ ఉంటుండాలి,
0: బ్రేక్,
1: ఇంకా అనేక రకమైనటువంటి అంగములంతా ఉంటున్నాయి,
0: దేర్ డిఫరెంట్ పార్ట్స్,
1: ఈ హారన్ ఉంటుండాలి,
0: దేర్ ఇస్ హారన్ టూ.
1: కానీ ఇవన్నీ దేనికి అవి పనిచేస్తున్నాయా?
0: డూ దే వర్క్ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్?
1: నీవు కారులో ప్రయాణం అవుతుంటే హార్న్ దానిపాటికి అది వాయిస్తుందా?
0: ఇఫ్ యూ గో ఇన్ ఇన్ ఎ కార్ డూ యూ మీ డూ ఎక్స్పెక్ట్ ద హార్న్?
1: స్టీరింగ్ దానిపాటికి అది తిరుగుతుందా?
0: డస్ ది స్టీరింగ్ వర్క్ ఇట్ సెల్ఫ్?
1: డ్రైవర్ ఉన్నాడు అక్కడ,
0: దేర్ ఇస్ డ్రైవర్ దేర్.
1: ఈ డ్రైవర్ ఏ దీనిని అన్నింటినీ కూడా వెలిగిస్తున్నాడు, నడిపిస్తున్నాడు.
0: ఇట్ ఇస్ ద డ్రైవర్ దట్ డ్రైవ్స్ అండ్ ఆపరేట్స్.
1: కనుక ఆ డ్రైవరే ఆత్మ.
0: ద డ్రైవర్ ఇస్ ఆత్మ.

0: రథమనే రథమునందు ఆత్మ అనేటువంటి డ్రైవర్ ఉంటుండి కన్నుల ద్వారా చూపిస్తున్నాడు, చెవుల ద్వారా వినిపిస్తున్నాడు, నోటి ద్వారా పలికిస్తున్నాడు, చేతుల ద్వారా చేయిస్తున్నాడు.
1: ద ఇన్వెలర్ ద టూ సెల్ఫ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ, ఇట్ విల్ మేక్ యువర్ ఐ సీ, విల్ మేక్ యువర్ ఇయర్ లిసన్, అండ్ విల్ మేక్ యువర్ మౌత్ స్పీక్.
0: చిన్న ఉదాహరణ మీరు చూడండి,
1: టేక్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఈ డ్రైవర్ ఈ దేహంలో ఉండినప్పుడే ఈ యొక్క దేహంలో ఉండినటువంటి సర్వాంగములు కూడాను తమ తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాయి.
1: లాంగ్ ద డ్రైవర్ ఈస్ ఇన్ ద బాడీ, ఆల్ లిమ్స్ డూ దేర్ యాక్షన్.
0: ఈ దేహము నుండి ఈ డ్రైవర్ వదిలిపోయినప్పుడు
1: ద మూమెంట్ డ్రైవర్ గెట్ అవే ఫ్రమ్ ద బాడీ,
0: అదే కన్నులు ఉంటున్నాయి ఇక్కడ,
1: ద వెరీ సేమ్ ఐస్ ఆర్ దేర్,
0: చూడగలుగుతున్నాయా,
1: ఆర్ దే ఏబుల్ టు సీ,
0: అదే చెవులు ఉంటున్నాయి వినగలుగుతున్నాయా,
1: వెరీ సేమ్ ఇయర్స్ ఆర్ దేర్,
0: అదే నోరు నాలుక ఉంటుండాది,
1: ద సేమ్ మౌత్ అండ్ టంగ్ ఆర్ దేర్, డు దే స్పీక్,
0: అదే చేతులు ఉంటున్నాయి పనులు చేయగలుగుతున్నాయా,
1: సేమ్ హ్యాండ్స్ ఆర్ దేర్, డు దే యాక్టివ్,
0: ఏ మాత్రము చేయటం లేదు,
1: నథింగ్
0: సర్వాంగములు కూడా స్తంభించిపోయినాయి,
1: ఆల్ లిమ్స్ కమ్ టు స్టాండ్ స్టిల్,
0: జడమైపోయినాయి,
1: దే బికమ్ ఇనర్ట్.
0: కాబట్టి ఇంతకు పూర్వము వీటినన్నింటినీ చూపించటము వినిపించటము పలికించటము చేయించటము ఏది చేస్తూ ఉండినది.
1: సో వాట్ ఇస్ ఇట్ దట్ డస్ దిస్ సీయింగ్ లిసనింగ్ టాకింగ్?
0: ఆ యొక్క ఆత్మ అనేటువంటి యొక్క మాస్టరే, యజమానుడే ఇన్ని పనులు చేస్తూ వచ్చాడు.
1: ఇట్స్ ఓన్లీ ద మాస్టర్, ద ఓనర్, ద ఆత్మ దట్ డస్ ఆల్ దిస్ యాక్టివిటీ.
0: అతను ఈ దేహంలో ఉండినంత వరకును అతన్ని శివం శివం శివం,
1: so long he is in the body he is called shivam shivam,
0: aa shivam ee dehamunu vadaltane idantha shivam shivam shivam,
1: the moment shivam gets out of this body it is shivam the dead body.
0: Kanuka evaru unte shivam evaru lekapothe shivam,
1: when do you call him shivam, when do you call it the dead body?
0: Atma tattvam aneetundi ee dehamunandu sarvaangamulu chetanu parichayistunnanta varaku idi shivame,
1: so long there is atma that making the limbs work it is shivam.
0: Kana
1: so
0: మనము ఎవరము అని చక్కగా మనం విచారణ చేసుకుంటే ఇవన్నీ కూడా పనిముట్లు మాత్రమే కాని నీవు అవి కాదు.
1: When we inquire clearly, who am I, that all the limbs are instruments, you are not that.
0: దీనికి మనసు ఉంది,
1: మైండ్
0: బుద్ధి ఉంది,
1: ఇంటెలెక్ట్
0: సంస్కారం ఉంటుంది,
1: అండ్ ఆల్సో ద కల్చర్.
0: ఆత్మ యొక్క స్వరూపము ఈ మూడింటి యొక్క చేరిక.
1: ఆత్మ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ.
0: మనసు చేసేటువంటి పని ఏమిటి?
1: What is it that mind does?
0: Sankalpamlu cheyatamu,
1: thinking,
0: danini aneka vidhamainatundi okka mananamu cheyatamu,
1: recapitulate again,
0: karukane mananam cheyatam chetane mananatrana sammilitaha iti mantraha annaru,
1: as it
0: adhe mananam,
1: the recapitulation is the mind,
0: inka sankalpa vikalpaatmakam manaha annaru,
1: the mind is also a bundle of thought,
0: sankalpa vikalpalu jarapatame ee manasu yokka tattvamu,
1: the nature of the mind is to think,
0: mananamu cheyatame manasu yokka gunamu,
1: the quality of the mind is to recapitulate,
0: ee atma dwarane ee manasu kudanu ee vidhamainatundi karmalu aacharistu unnai,
1: the mind functions with the help of
0: buddhi,
1: atma, intellect,
0: ee buddhi aneetundi evati,
1: what is this intellect,
0: idi kudanu atma yokka parimutte,
1: is also instrument of atma,
0: idi nityanitya visha parisilan chestundadi,
1: it discriminates that which is temporary and permanent,
0: yedi satyamu yedi asatyamu ani nirnayam chestundadi,
1: it decides what is true and false,
0: nirnaya shakti vicharana shakti vijnana shakti ee moodu shaktulato koodinatvantide ee buddhi.
1: Intellect has three faculties, discretion, discrimination and wisdom.
0: Inka samskaram ante emiti?
1: Then what do you mean by refinement?
0: Punarjanmamulaku punadiga undetvantide ee samskaramu,
1: that which forms the basis for the rebirth is samskara.
0: ఈ పునర్జన్మములకు ఏది సంస్కారం అనగా మన జీవితంలో ఏ విధమైన కర్మలు ఆచరిస్తున్నామో అవి విత్తన రూపంలో రూపొంది పునర్జన్మములకు అవే తిరిగి మొక్కలుగా వస్తున్నాయి.
1: All the actions we do here, they will be present in the form of seeds and they will be the basis for rebirth.
0: జీవిత కాలములో చేసినటువంటి స్మరణ అంత్యకాలములో ఆధారణ అన్నారు.
1: So what you do the smarana, the chanting Lord's name, is that comes as refuge later. Kanuka
0: jeevita kaalamlo manamu manchi karyamulu cheyali,
1: therefore in lifetime we should do good.
0: Jeevita kaalamlo mana pavitramainti margamlo praveshinchali,
1: in our lifetime we should tread the sacred path. Bhagavad
0: chintanam cheestu raavali,
1: we should think of the Lord.
0: Ivanni cheyatam vallane,
1: because of all this,
0: antyamulo kudanu aviya mana yokka smaranaku vastuntayi,
1: at the end they come to our mind.
0: Deyo hi gnanam abhyasat nana dhyanam visishyati ధ్యానాత్ కర్మ ఫలత్యాగి త్యాగశాంతి అనంతరం. మన యొక్క అభ్యాసములను పురస్కరించుకునియే అంత్యము లోపల ఇవే మనకు ఆదర్శంగా రూపొందుతాయి, ఆధారంగా రూపొందుతాయి.
1: బేసింగ్ ఇన్ అవర్ హ్యాబిట్స్ అండ్ ప్రాక్టీసెస్ దే విల్ బి ద బేసిస్ later towards the end.
0: చిన్న ఉదాహరణ మీరు చూడండి.
1: Take a small example.
0: మీరు జీవితకాలం లోపల నిరంతరం ఏదో జపం చేస్తూ ఉంటావు.
1: Throughout your lifetime you do japa.
0: ఈ జపం చేయటం అభ్యాసం అయిపోయింది.
1: It has become a practice.
0: కానీ నీకు అంకాంక్ష వచ్చినప్పుడు కూడా వేళ్ళు ఆడుతూనే ఉంటాయి.
1: Towards the end also you start moving your fingers.
0: ఎవరితోనైనా నీవు మాట్లాడుతుంటే దాని పాటికి అవి వేళ్ళు ఆడుతూ ఉంటాయి. ఇది అభ్యాసం చేత వచ్చినటువంటివి.
1: While talking with others also you start moving your fingers. It has come out of practice.
0: ఇంకా కొంతమంది
1: some others
0: స్నఫ్ వేసుకోవటం చాలా అలవాటుగా ఉంటుంది.
1: They have got the habit of using snuff.
0: వీరికి అన్కాన్షియస్ లో కూడా ఈ చెయ్యి నేను ముక్కు దగ్గరికి పోతుంటుంది.
1: In unconscious state also.
0: యో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానం కూడా అట్లే అభ్యాసంతో లభ్యమవుతుంది.
1: Because of the practice, the hands will go toward the nostrils.
0: ఈ దురభ్యాసములు ఏ రీతిగా మనకు ఒక స్థిరమైనట్టుగా నిలిచిపోయినాయో అటులనే సదభ్యాసములు కూడా మనకు స్థిరంగా నిలిచిపోతాయి.
1: Just as bad habits have come to stay with us, the good habits too will be with us.
0: కనుకనే మనము మంచి అభ్యాసములు జీవితంలో అభ్యసించాలి.
1: So we should cultivate good habits.
0: ఈ యొక్క మంచి అభ్యాసముల చేతనే మంచి జన్మ మనకు ప్రాప్తిస్తుంది.
1: Through these good habits we'll have good birth.
0: కనుక జీవితంలో మనకు అనేక రకములైనటువంటి యొక్క మార్గములను ప్రబోధిస్తూ వచ్చింది పూర్వమీమాంస కర్మ మార్గమును పురస్కరించుకుని.
1: దిస్ దర్శన పూర్వమీమాంస టాట్ మెనీ సీక్రెట్ పాత్స్ బేసింగ్ ఆన్ ది
0: కర్మకాండ. జననము మొదలుకొని మరణం వరకు కూడా భారతీయులు ఇది ఒక కర్మకాండగా మనం ఆచరిస్తూ వస్తున్నాం.
1: నామకరణము,
0: అక్షరాభ్యాసము, ఇవన్నీ కూడా చెవులు కుట్టడము, ఇవన్నీ కూడా చాలా ఒక కర్మకాండగానే మనం అనుభవిస్తున్నాం.
1: We experience all this by way of rituals right from birth till the end.
0: ఇవన్నీ వేదవిహితమైన కర్మలు.
1: They are all prescribed by Veda.
0: ఈ కర్మలలో ఏది ప్రధానము ఏది కాదు అనేటువంటిది కూడా ఈ జైమిని మహర్షి చక్కగా పరిశోధన చేశాడు.
1: Jaimini inquired clearly what is main and what is not.
0: దేహమే అశాశ్వతము.
1: Body is temporary.
0: కాని అశాశ్వతమైనటువంటి దేహం ఆచరించినటువంటి యొక్క కర్మలన్నీ శాశ్వతం కాగలవా?
1: But do the actions performed by the temporary body, can they ever be permanent?
0: కాదు కాదు.
1: No.
0: కాని
1: but
0: ఈ కర్మ కాయమనేటువంటిది ఏదో కర్మలు ఆచరిస్తూనే పోవాలి.
1: But the body has to indulge in some activity.
0: ఇవి శాశ్వతములు కాకపోయినప్పటికీ
1: though they are not permanent,
0: మన సంస్కారం నిమిత్తమై
1: because of the refinement of the
0: కాయం కొన్ని కర్మకాండాలను అనుభవిస్తూనే రావాలి.
1: Through this body we should experience all actions.
0: ఈ దేహం మంచి కర్మకాలు చేసినప్పుడే
1: when the body
0: మంచి ఫలితము మనసులో ప్రవేశిస్తుంది.
1: When the body does good actions you will have good results.
0: కనుక కర్మలు మనం ఆచరించడం అంత గొప్పతనం కాదు.
1: So it's not great to do any good action.
0: ఏమిటి చేస్తున్నాం ఈనాడు మనం కర్మకాండ?
1: What are we doing now?
0: స్నానం చేయాలి.
1: We should take bath.
0: ఈ స్నానం దేనికోసం చేస్తున్నాము?
1: వై డూ యూ హ్యావ్ బాత్?
0: శరీర శుద్ధం కోసం చేస్తున్నాము.
1: ఫర్ ప్యూరిటీ ఆఫ్ ది బాడీ.
0: కేవలం శరీర శుద్ధం మాత్రమే ప్రధానం కాదు.
1: ది ప్యూరిటీ ఆఫ్ ది బాడీ ఇస్ నాట్ ఇంపార్టెంట్.
0: మానసికాన్ని కూడా శుద్ధం చేయాలి.
1: ద మైండ్ ఆల్సో షుడ్ బి ప్యూర్.
0: కనుకనే అంతర్బహిర్శుద్ధి అన్నారు దీనికి.
1: దిస్ ఈస్ కాల్డ్ ప్యూరిటీ ఆర్ ఔటర్ అండ్ ఇన్నర్.
0: దేహమునే మనం పరిశుద్ధం చేసుకునే లేనటువంటి ఒక అసక్తులమైనప్పుడు ఇంకా మనసుని ఏ రీతిగా శుభ్రం చేసుకోగలం?
1: When we are not in a position to keep the body pure, how do you keep the inner one pure?
0: Sombeeri sanyasi untunnadu.
1: Here is a celibate. A lazy ascetic.
0: Athaniki aakalaindi.
1: He is hungry.
0: Athanu oka intiki vachi oka illaranu bhavati bichham dehi amma naaku aakaliga untundadi konchem annam pettandi annadu.
1: He approached at the doorstep and said, oh mother, I am hungry, give me food.
0: Aa stree maha vedanti.
1: That woman is a great philosopher.
0: Bharatiya samskruti enta kudunu chakkaga gurtinchinatundi stree.
1: She has recognized the culture of Bharat clearly.
0: Nayana ajitini abhyagatulanu aadarinchatamu maa gruhasthula dharmamu.
1: He said it is proper for all householders to receive the guests.
0: Meeru kaalam kaani kaalamlo maa intiki vacharu.
1: You have come at an odd time.
0: Tachchane meenu deeniki taginatundi okka ప్రయత్నం చేస్తాను, అన్నం చేస్తాను. ఇది ఒక ప్రక్కనే ఒక నది ఉంటుండాలి, దాంతో పోయి మీరు స్నానం చేసుకుని రాపోండి, తక్షణమే నీకు రెడీ చేసి పెడతాను అన్నం అనేది.
1: He said, I will cook for you. It will take some time. There is a river very close by. You go and have your bath, she said.
0: వీడు ఒక దొంగ వేదాంతి.
1: He is a false philosopher.
0: స్నానం చేయడానికి వాడికి ఇష్టం లేదు. సోంబేరి.
1: He is perfectly lazy. He is not willing to have bath.
0: చెప్పాడు, అమ్మా మాబోటి సన్యాసులకు గోవిందేతి సదా స్నానం అన్నాడు.
1: He said, for all ascetics of my type, repeating Lord's name is bath.
0: గోవింద నామమే నాకు స్నానం అమ్మా అన్నాడు.
1: Chanting Lord's name is very bath to us.
0: ఆ స్త్రీ చాలా క్లెవర్ లేడీ. తెలివితేటలు స్త్రీ
1: లేడీస్ వెరీ ఇంటెలిజెంట్.
0: ఓ వీడెవడో చాలా సోంబేరిగా ఉంటున్నాడు, ఈ సంస్కారము కర్మ సిద్ధాంతాన్ని గుర్తించినటువంటి వాడు కాదు వీడు, ఏదో దొంగ సన్యాసి అని గుర్తించింది.
1: షీ కుడ్ అండర్స్టాండ్ దట్ హీ ఇస్ నాట్ హీ దట్ ఇస్ ఎ ఫాల్స్ రినన్షియన్స్.
0: వీడికి సరి అయిన బుద్ధి చెప్పాలని
1: టు టీచ్ హిమ్ ఎ లెసన్.
0: నాయన గోవిందేతి సదా భోజనం వెళ్ళిరాండి అనింది.
1: షీ ఆల్సో సెడ్ చాంటింగ్ లాస్ట్ నేమ్ ఇస్ ఫుడ్ బెటర్ యూ గో.
0: గోవిందేతి సదా స్నానం అయినప్పుడు గోవిందేతి సదా భోజనం ఎందుకు కాకూడదు?
1: ఇఫ్ చాంటింగ్ లాస్ట్ నేమ్ ఇస్ బాత్ వై నాట్ ఫుడ్.
0: చూసారా ఇలాంటి వారు ఈనాడు అధికమైపోతున్నారు.
1: సచ్ సార్ట్ ఆఫ్ పీపుల్ ఆర్ మెనీ టుడే.
0: కొన్ని కర్మలు ఆచరించడానికి చాలా సోంబేరితనం.
1: దే ఆర్ వెరీ లేజీ.
0: తమో గుణం అధికమైపోతుంది.
1: దే ఆర్ వెరీ లేజీ, దే డోంట్ డూ సర్టన్ యాక్షన్.
0: కనుక వారికి అవసరమైనటువంటి దానినే సత్యమని భావిస్తారు, కానీ
1: దే టేక్ ఇట్ యాస్ ట్రూత్.
0: ఏవి నిత్యమైనటువంటి వాటిని మాత్రము అవసరంగా వినియోగించుకోరు.
1: దే డోంట్ మేక్ యూజ్ ఆఫ్ దోస్ థింగ్స్ దట్ ఆర్ ఎటర్నల్.
0: ఈ విధమైనటువంటి దీంట్లోపల ఈనాటి కర్మకాండ చాలా అపవిత్రమవుతూ వచ్చింది.
1: ఆల్ రిచువల్స్ టుడే హ్యావ్ బికమ్ అన్సేక్రెడ్.
0: కనుక నీవు కర్మలు ఆచరించినా ఆచరించకపోయినప్పటికీ మనస్సును శుద్ధి గావించుకోనాయన.
1: సో వెదర్ యు డూ దీస్ రిచువల్స్ ఆర్ నాట్ ప్యూరిఫై యువర్ మైండ్.
0: ఈ మనస్సును శుద్ధి గావించుకునే నిమిత్తమై
1: టు ప్యూరిఫై ద మైండ్
0: దైవ చింతన అత్యవసరము అన్నారు.
1: థింకింగ్ ఆఫ్ లార్డ్ ఈస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: కేవలము ఈ ప్రకృతి
1: దిస్ నేచర్
0: ఈశ్వర సృష్టి కాదు,
1: ఇస్ నాట్ గాడ్స్ క్రియేషన్.
0: ఇది సహజము అని కొంతమంది వాదిస్తూ వచ్చారు.
1: సమ్ సే ఇస్ నాట్ గాడ్స్ క్రియేషన్, ఇట్స్ నేచురల్. సమ్ ఆర్గ్యూ దట్ వే.
0: కర్త లేక కార్యం ఏర్పడదు.
1: వితౌట్ ద కాజ్ దేర్ కెనాట్ బి ఎఫెక్ట్.
0: పూలు సూది దారముంది పుష్పమాల తానగునా.
1: దేర్ ఆర్ ఫ్లవర్స్, దేర్ ఇస్ ఎ నీడిల్ అండ్ థ్రెడ్ కెన్ ఇట్ బి ఎ గార్లెండ్.
0: హారం కట్టేటువంటి వ్యక్తి ఒకడు ఉండాలి కదా.
1: షుడ్ దేర్ నాట్ బి వన్ దట్ వుడ్ మేక్ ఎ గార్లెండ్.
0: ఏమిటిది, జడముంది చైతన్యం ఉంటుండాలి, మ్యాటర్ ఉంది ఎనర్జీ ఉంది.
1: దేర్ ఇస్ మ్యాటర్ అండ్ ఎనర్జీ.
0: కానీ రెండింటి యొక్క చేరిక చేసేటువంటి వాడు ఒకడు ఉండాలి కదా.
1: షుడ్ దేర్ నాట్ బి వన్ దట్ వుడ్ కంబైన్ టు.
0: ప్రవృత్తి నూనె ఒత్తిగలదు దీపపు వెలుగు కలుగునా.
1: దేర్ ఇస్ ఎ కంటైనర్, ద ఆయిల్ అండ్ ద విక్. డు యూ గెట్ ద లైట్?
0: ఎవరైనా ముట్టించేవారు ఒకడు ఉండాలి.
1: దేర్ షుడ్ బి సమ్ వన్ టు లైట్.
0: స్వర్ణము ముత్యాలు గలవు, రత్నాలు గలవు, సొమ్ములు నిర్మాణమగునా.
1: ద గోల్డ్ జెమ్స్ అండ్ డైమండ్స్ ఆర్ దేర్. డు యూ గెట్ జ్యువెలరీ?
0: చేసేటువంటి వాడు ఒక ఉండాలి కదా.
1: దేర్ షుడ్ బి మేకర్.
0: విద్య కలదు, బుద్ధి కదలు, నేర్పేటువంటి గురువు లేక ఇది ఎట్లా నేర్చుకోగలదు?
1: దేర్ ఇస్ ఎడ్యుకేషన్, దేర్ ఇస్ ఇంటెలెక్ట్, దేర్ షుడ్ బి టీచర్.
0: బోర్డు పైన ఈ విధంగా రాసి ఇది రాసవచ్చును, కానీ విద్యార్థులు అడిగిన ఏమిటి రాదు అంటే ఏమీ చెప్పలేడు.
1: యు మే రైట్ ఎ లెటర్ ఆన్ ద బోర్డ్ ఇఫ్ యు హావ్ ది స్టూడెంట్.
0: అక్షరం ఉంది,
1: దేర్ ఇస్ లెటర్.
0: అక్షరంలో అర్థం ఉంది,
1: దేర్ ఇస్ మీనింగ్.
0: అక్షరంలో శబ్దం ఉంది,
1: దేర్ ఇస్ సౌండ్.
0: కానీ అలాంటి అక్షరములకు అలాంటి శబ్దములు ఉపయోగించాలి అని చెప్పేటువంటి గురువు ఒకరు ఉండాలి కదా.
1: దేర్ షుడ్ దేర్ నాట్ బి టీచర్ టు టెల్ ద సౌండ్ ఇన్ ద మీనింగ్.
0: ఇది ఏ,
1: దిస్ ఇస్ లెటర్ ఏ.
0: ఇది బి,
1: దిస్ ఇస్ బి.
0: ఇది సి,
1: దిస్ ఇస్ సి.
0: యొక్క స్వరూపాన్ని చక్కగా నిరూపించి చెప్పేటువంటి గురువు ఒకరు కావాలి.
1: Absolutely a teacher is needed to show the name.
0: ABCD అక్షరాలు ఉంటున్నాయి.
1: There ABCD letters.
0: ఏ దేన్ని ఏ అనాలో, దేనిని బి అనాలో, దేనిని సి అనాలో చెప్పేటువంటి వాడు ఉండాలి కదా.
1: So there not be one who will tell, who should tell us what is A, what is B, what is C.
0: అలాంటి వాడే గురువు అన్నారు.
1: He is true guru, preceptor.
0: ఈ గురువు ఏ విధంగా ఉండాలి?
1: How he should be?
0: తాను తాను తెలుసుకున్నటువంటి వాడిగా ఉండాలి.
1: He should know himself.
0: సద్గుణంబులు సద్బుద్ధి సత్యనిరతి భక్తి క్రమశిక్ష కర్తవ్య పాలనములు నేర్పునదే విద్య.
1: గుడ్ క్వాలిటీస్, గుడ్ ఇంటెలెక్ట్, ద ట్రూత్, డివోషన్, రెస్పాన్సిబిలిటీ అండ్ డిసిప్లిన్ ఆర్ టాట్ బై దాట్ ఎడ్యుకేషన్.
0: ఈ జైమిని అనేటువంటి కర్మకాండలు ఇవన్నీ ప్రత్యక్షమైనటువంటివిగా నిరూపిస్తూ వచ్చాడు.
1: జైమిని టాట్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఇన్ ద ట్రూ పర్స్పెక్టివ్.
0: ఈ నిర్మలత్వములకు ఇవన్నీ కూడా ఆధారం అన్నాడు.
1: ఫర్ ప్యూరిటీ ఆల్ దీస్ ఆర్ నీడెడ్.
0: ఇవన్నీ కూడా లేకపోయినప్పుడు ఈ యొక్క పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని అర్థం చేసుకోలేరన్నాడు.
1: వితౌట్ దీస్ థింగ్స్ యూ కెనాట్ అండర్స్టాండ్ ద డివినిటీ విచ్ ఇస్ ఆల్ ప్యూరిటీ.
0: పైన సూర్యుడున్నాడు,
1: దేర్ ఇస్ సన్ అబౌవ్.
0: నీవు కింద ఉన్నావు,
1: యు ఆర్ డౌన్ బిలో.
0: కానీ కొన్ని మేఘములు వచ్చి ఆ సూర్యుని కప్పివేసింది.
1: సమ్ క్లౌడ్స్ హావ్ కవర్డ్ సన్.
0: ఈ యొక్క క్లౌడ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి?
1: వేర్ ఫ్రమ్ ద క్లౌడ్?
0: సూర్యుడి నుండినే పుట్టాయి.
1: క్లౌడ్స్ ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ సన్.
0: సూర్యుడి నుండి పుట్టినటువంటి ఈ యొక్క మేఘములు సూర్యునే కప్పివేసింది.
1: clouds that came out of sun will cover the very same sun.
0: Aithe ee clouds tu ee megamulu shashtamainava kaadu kaadu.
1: However, these clouds, are they permanent? No.
0: Ashashtamainave.
1: Not temporary.
0: అంత మాత్రం చేత నీ మనసును మార్చుకోకూడదు.
1: ఫర్ దట్ రీజన్ యూ షుడ్ నాట్ చేంజ్ ద మైండ్.
0: ఓపిక పట్టు.
1: యూ షుడ్ బి పేషెంట్.
0: నీ ఆత్మజ్ఞానములకు అజ్ఞానమైనటువంటి మేఘం కప్పివేసింది.
1: ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ ఈస్ కవర్డ్ బై ఇగ్నోరెన్స్.
0: అంత మాత్రం చేత నీవు నిరుత్సాహములకు అవకాశం ఇవ్వద్దు.
1: నెవర్ గివ్ స్కోప్ ఫర్ డిస్కరేజ్మెంట్.
0: ఓపిక పట్టుకో.
1: వెయిట్ పేషెంట్లీ.
0: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్, కదిలిపోయే మేఘములే కానీ స్థిరమైనవి కాదు.
1: దే ఆర్ జస్ట్ పాసింగ్ క్లౌడ్స్, దే కమ్ అండ్ గో, నాట్ పర్మనెంట్.
0: శాంతము అత్యవసరము.
1: So peace is most essential.
0: నీవు కొంచెం ఓపికను సాధించు.
1: Be patient.
0: తక్షణమే ఈ మేఘములు కదిలిపోతాయి, ఆ సూర్యుడు కనిపిస్తాడు.
1: Immediately clouds will vanish, you will see the sun.
0: కనుక ఈ ఓపికను ప్రసాదించేటువంటి యొక్క మార్గాన్ని కూడాను ఈ యొక్క పూర్వమీమాంస ప్రబోధిస్తూ వచ్చింది.
1: This darshana పూర్వమీమాంస teaches this patience.
0: నిత్య జీవితంలో మానవుడు ఏ ఏ విధమైనటువంటి సమయం నందు ఏ ఏ విధమైనటువంటి కర్తవ్యాలను అంతరించి ఈ కర్తవ్యాలకు తగినటువంటి అడ్డు వచ్చినప్పుడు దీన్ని ఏ విధంగా దీన్ని దూరం చేసుకోవాలి అనేటువంటి మార్గాన్ని కూడా చక్కగా బోధిస్తూ వచ్చింది.
1: ఇన్ అవర్ డైలీ లైఫ్ వాట్ ఆల్ ద యాక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ డ్యూటీస్ డిశ్చార్జ్ బై మ్యాన్ హౌ టు గెట్ అవే ఫ్రమ్ ద ఆబ్స్టకల్స్ ఆన్ ద వే ఈజ్ టాట్ బై దిస్.
0: దుఃఖం కలిగింది.
1: యు ఫీల్ మిజరబుల్.
0: ఆ దుఃఖంనే నీవు ఎక్కువగా స్మరించవద్దు.
1: యూ షుడ్ నాట్ థింక్ ఆఫ్ మిజరీ.
0: సుఖాన్ని స్మరించు.
1: Think of happiness.
0: దుఃఖం దూరం అవుతుంది.
1: Then you'll be away from misery.
0: ఈ విధమైన ఉపాయములు కూడా దీనికి బోధిస్తూ వచ్చింది.
1: It also start teaching knack also.
0: అజ్ఞానం వచ్చింది.
1: You are ignorant now.
0: అజ్ఞానాన్ని నువ్వు కొంతవరకు నువ్వు పరిశోధన చల్పు.
1: You investigate the knowledge.
0: ఏదో ఒకరిపైన కోపం వచ్చింది.
1: యువర్ యాంగ్రీ విత్ సమ్వన్.
0: తక్షణమే నీవు వాక్కులో ప్రవేశపెట్టి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు బూత తిక్కు తిట్టవద్దు.
1: ఇమీడియట్లీ డోంట్ స్పీక్ ఆల్ వర్డ్స్ దట్ యు ఫీల్ సర్వ్.
0: వాడిపైన కోపం వచ్చింది.
1: యువర్ యాంగ్రీ ఆన్ హిమ్.
0: ఈ కోపం రావడానికి కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్ ఫర్ ద యాంగర్?
0: ఇది వాడు చేసినటువంటి దోషమా లేక దైవ సంకల్పమా?
1: ఇస్ ఇట్ ది మిస్టేక్ ఆఫ్ దట్ పర్సన్?
0: ఈ విధమైనటువంటి కొన్ని విచారణలు నీవు చేస్తూ వస్తే ఈ కోపం యొక్క స్పీడ్ తగ్గిపోతుంది.
1: వెన్ యూ ఎంక్వైర్ లైక్ దాట్ ది స్పీడ్ ఆఫ్ ది యాంగర్ వుడ్ బి లెస్.
0: అక్కడ కోపం వచ్చిన తక్షణమే
1: ద మూమెంట్ హీ హ్యాస్ యాంగర్ యు గెట్ ఇన్
0: ఒక గ్లాసు చల్లని మంచినీళ్ళు త్రాగు.
1: డ్రింక్ టంబ్లర్ ఆఫ్ కూల్ వాటర్.
0: కూర్చో నెమ్మదిగా.
1: సిట్ డౌన్ సైలెంట్లీ.
0: అప్పుడు ఈ కోపం చల్లారిపోతుంది.
1: అండ్ ద యాంగర్ వుడ్ బి పాసిఫైడ్.
0: నిజంగా ఈ కోపం నీ వికారమే కాని సాకారము కాదు అని కూడా బోధిస్తుంది.
1: దిస్ యాంగర్ ఇస్ పర్వర్షన్, ఇస్ నాట్ ద ట్రూత్.
0: ఈ కోపం వచ్చినప్పుడు నిన్నుట అద్దం ముందు నీ పోయి నిల్చుకోచూడు, నీ ముఖమే నీకు అసహ్యంగా కనిపిస్తుంది.
1: వెన్ యు ఆర్ యాంగ్రీ యు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్, యు డోంట్ లైక్ యువర్ ఫామ్.
0: అప్పుడే ఈ కోపం చల్లారుతుంది.
1: దెన్ యాంగర్ విల్ బి పాసిఫైడ్.
0: ఈ కోపం నన్ను ఇంత వికారంగా మార్చిందా?
1: దిస్ యాంగర్ మేడ్ మీ లుక్ అగ్లీ.
0: అప్పుడే తనకు తాను కొంచెం విచారణ చేసుకుని కోపము చల్లార్చుకుంటాడు.
1: దెన్ యూ షుడ్ ఎంక్వైర్ క్లియర్.
0: ఇంకే విధమైన యొక్క మనసుకు తగినటువంటి ఏమైనా కలతలు ప్రారంభమైనాయా, విచారం కలిగిందా, ఒంటరిగా ఒక చోట పో, నీవు కొంతవరకు స్పీడ్ గా నడుచు.
1: వెన్ దర్ ఆర్ అజిటేషన్స్ అండ్ వరీస్ ఇన్ ద మైండ్ గో ఫోర్త్ ఆల్ అలోన్ అండ్ వాక్.
0: స్పీడ్ గా నడిచేటప్పటికి నీ రక్త ప్రసరణ చేత ఈ యొక్క కోపం అనేటువంటి చల్లారిపోతుంది.
1: As you walk very fast, because of the blood circulation, all these feelings would be pacified.
0: ఏమైన నీకు సంగీతం తెలిసినటువంటి వాడేగినైతే, అదృష్టవంతుడేగినైతే,
1: if you are really lucky one with the knowledge of music,
0: bathroom lo vellu,
1: go to bathroom,
0: bucket leki neellunu viduchu,
1: fill the bucket with water,
0: oka swaranga vastuntai,
1: the water will come in a particular tune.
0: Aa swarani neevu aadharam chesukoni paata paadu.
1: Basing on the tune of the water that comes out of the tap, you start singing.
0: Aa swaramuku ee paataku leenu gaavinchu.
1: And then make your song and the tune of the water sing.
0: పడేటువంటి నీటికి నీ నా స్వరానికి ఏమైనా వ్యత్యాసం ఉందా అని విచారణ చేయి. ఈ విచారణ లోపల నీ కోపం చల్లారిపోతుంది.
1: You also try to discriminate the difference in the tune, your tune and the water.
0: సులభంగా కోపాన్ని మనం చల్లార్చుకోవడానికి ఎన్నో ఉపాయములు, ఎన్నో యుక్తులు, ఎన్నో రహస్యములు కూడా ఉంటున్నాయి.
1: There are so many secrets. There are so many devices to pacify our anger.
0: కానీ ఈ రహస్యాన్ని చెరిపేటువంటి మానవులు ఈనాడు కరువు అయిపోయారు.
1: And today there are no one to teach such secrets.
0: ఇది పూర్వ మీమాంసం లోపల ఈ విధమైనటువంటి యొక్క జైమిని మహర్షి చక్కని ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాడు.
1: సెయింట్ జైమిని టాట్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ పూర్వ మీమాంస.
0: అది ఈనాడంతా అడుగున పడిపోయినాయి.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నెగ్లెక్టెడ్ నౌ.
0: ఎక్కడ కూడా నువ్వు కనిపించడం లేదు.
1: వీ డోంట్ సీ ఎనీవే.
0: దేహమాంసం కనిపిస్తుండాలి కానీ పూర్వమాంసం ఏమాత్రం కనిపించడం లేదు.
1: వీ సీ ది మాంస, ద ఫ్లెష్ ఆఫ్ ద బాడీ దేహ, బట్ నాట్ పూర్వ మీమాంస.
0: పూర్వ మీమాంసలో ఉండేటువంటి యొక్క పవిత్రతను మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
1: వి షుడ్ అండర్స్టాండ్ ది సాక్రెడ్నెస్ ఆఫ్ పూర్వ మీమాంస.
0: వరకు ఉత్తర మీమాంస కూడా దీంట్లోనే జోడించింది.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ ఉత్తర మీమాంస దర్శన ఇస్ ఆల్సో హియర్.
0: పూర్వము ఉత్తరము అనేటువంటి రెండు పక్షములుగా విభజించారు.
1: దే ఆర్ లైక్ టూ, వన్ ఇస్ పూర్వ అండ్ అదర్ ఇస్ ఉత్తర.
0: ఇవి రెండింటికి ఏకం కావడానికి వీలు కాదు అని కూడా నిరూపించారు.
1: ఇట్స్ ఆల్సో ప్రూవ్డ్ దట్ బోత్ కెనాట్ బి వన్.
0: ఈ ఉత్తర దక్షిణం ఏకం కావడానికి అవకాశం ఉందా? లేదు.
1: ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ ది ఈస్ట్ అండ్ వెస్ట్ టు బికమ్ వన్?
0: ఎక్కడైనా ఏకమైపోతే మధ్యలో ఏకం కావాలి. భగవంతుడితో లీనమైనప్పుడు మాత్రమే ఏకమైపోతాయి.
1: ద యూనిఫికేషన్ ఇస్ పాసిబుల్ ఓన్లీ ఇన్ గాడ్.
0: పూర్వమీమాంస ఉత్తరమీమాంస
1: టిల్ దెన్ దీస్ టు పూర్వమీమాంస ఉత్తరమీమాంస లయ అపార్ట్.
0: దీన్ని అర్జునుడు కూడా చెప్పాడు.
1: దిస్ అర్జున్ ఆల్సో సెడ్.
0: తిరిగి రాయబారానికి పంపే సమయంలో అర్జునుడు చాలా ఉద్రేకంగా చెప్పాడు.
1: అర్జున్ టోల్డ్ విత్ ఆల్ ఎజిటేషన్ అట్ ద టైమ్ ఆఫ్ మేకింగ్ మిషన్,
0: కృష్ణ వారితో నీవు ఏమాత్రం కూడా సంప్రదించి ప్రయోజనం లేదు.
1: కృష్ణ, దేర్ ఇస్ నో యూజ్ ఇన్ కన్సల్టింగ్ దోస్ పీపుల్.
0: కురచ బుద్ధుల కౌరవుల రమరగి మరతో పొత్తు కొత్తురా.
1: దోస్ వికెట్ పీపుల్ కౌరవాస్, వుడ్ దే హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ కాంప్రమైజ్?
0: ఉత్తర దక్షిణ ద్రోముల కలియను కలియున.
1: Will ever the East and West meet?
0: యుద్ధము సిద్ధమనక కాల హరణమిక ఏలా.
1: Why don't you say we are ready for the battle? Why do you waste time?
0: ఇంతవరకు తాను వాదించుతూ వచ్చేశాడు.
1: He argued to that extent.
0: అగ్నిలో మల్లె పూల వెదజల్లు లీల.
1: Do you find anybody throwing
0: jasmine బ్రోల? ముష్కరుని బ్రోల, హితోక్తులు మేల, ఓ గుణజాల, ఏలయ్యకి ఈ సంధి మాటలకి గోపాల.
1: Why do you speak of all this compromise? Why these words at all?
0: Chalika, uttara dakshina dhruvulu kaliyuna.
1: Enough. Will ever east end
0: yuddhamu siddhamanaka kalaharanamiki yela.
1: Why do you waste time?
0: Inta vaadinchinatundi Arjunudu yuddhabhoomilo praveshinchetappudiki indari bandhu mitru guru putrula jampi barinchu chettulo నా కన్నులు తిరుగుచున్నవి కాలము గడుపక కదలు మిట్టికి.
1: హావింగ్ ఆర్గ్యూడ్ సో అజిటేటెడ్లీ అండ్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఫ్రంట్, అర్జున స్టార్టెడ్ సేయింగ్,
0: ఇంతమంది బంధువులు, ఇంతమంది మిత్రులు, ఇంతమంది పుత్రులు, ఇటువంటి వారినంతా కూడా చంపి, గురువులను చంపి నేను చేసే పని ఏమిటి? ఈ రక్తం కూడు భుజించడానిక నేను యుద్ధం చేయటము. నాకు కన్నులు తిరుగుతున్నావు కృష్ణ, ఇంటికి కదిలిపోమని చెప్పాడు.
1: అర్జున సెడ్, దేర్ సో మెనీ ఫ్రెండ్స్, దేర్ సో మెనీ రిలేషన్స్, ఆల్ చిల్డ్రన్ ఆర్ హియర్, వై షుడ్ ఐ కిల్ దెమ్? వాట్ ఇస్ ఇట్ ఐ గెట్ అవుట్ ఆఫ్ దిస్?
0: మానవుని యొక్క మనస్థితి ఒక్కతూరు ఉద్రేకములో చాలా అతి వేగంగా పోతుంది.
1: దేర్ఫోర్ ద మైండ్ గోస్ ఫార్వర్డ్ ఎట్ హై స్పీడ్ ఇన్ ఎజిటేషన్.
0: శాంతి తత్వం లోపల స్వార్థ పరత్వాన్ని అనుభవించినప్పుడు ఇది మంచి చెడ్డలు విచారణ సరిపోతుంది.
1: వైల్ ఎట్ పీస్ ఇట్ ఎంక్వైర్స్, ఇట్ డిస్క్రిమినేట్స్ గుడ్ అండ్ బ్యాడ్.
0: కనుక హింసకు అహింసకు మనసే కారణము.
1: సో ఫర్ వైలెన్స్ అండ్ నాన్ వైలెన్స్ మైండ్ ఇస్ ద కాజ్.
0: ఆనందమునకు దుఃఖమునకు మనసే కారణము.
1: ఫర్ బ్లిస్ అండ్ మిజరీ మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: ఆదాయమునకు నష్టమునకు మనసే కారణము.
1: ఫర్ ప్రాఫిట్ అండ్ లాస్ మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: భూషణకు మనసే కారణము.
1: ఫర్ ప్రైజ్ అండ్ బ్లేమ్ మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుక మనసు కారణమే మరి ఎందు ఉన్నను. ఇలాంటి సత్యసూక్తులను చక్కగా ప్రబోధిస్తూ వచ్చాడు జైమిని మహర్షి.
1: సెయింట్ జైమిని టాట్ ఆల్ దీస్ ట్రూత్స్.
0: రాకన్మానవు హాని వృద్ధులు మహారణ్యము నందాగినను.
1: ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఇన్ ద థిక్ ఫారెస్ట్ ద గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ బౌండ్ టు ఫాల్.
0: కోటమానవు దేహము విధులను పోషించి రక్షించినను.
1: ఈవెన్ ఇఫ్ యు సస్టైన్ అండ్ ప్రొటెక్ట్ ద బాడీ ఇస్ బౌండ్ టు ఫాల్.
0: కానీ నీవు రక్షించుకోవలసినటువంటిది నీ ఆత్మ ధర్మాన్ని.
1: వాట్ యు హావ్ టు ప్రొటెక్ట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఆత్మ సెల్ఫ్.
0: దీనికి నీవు తగినటువంటి కృషి చేయి.
1: యూ షుడ్ ఎఫర్ట్ ఫర్ దాట్.
0: అదే నిన్ను సర్వ విధాలా రక్షిస్తుంది.
1: దాట్ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్ టర్న్.
0: ధర్మో రక్షతి రక్షితః.
1: If you protect dharma, it will protect you in turn.
0: కనుక మనం రక్షించుకోవాల్సినటువంటిది మానవ ధర్మమును మనం రక్షించుకోవాలి.
1: Therefore, what is to be protected is the
0: human ఈ మానవ ధర్మము.
1: What is the human dharma?
0: కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: One has to discharge duty.
0: గృహస్థ ధర్మాన్ని అనుసరించాలి.
1: Human shall follow.
0: వానప్రస్థులు వానప్రస్థ ధర్మాన్ని అనుసరించాలి. బ్రహ్మచారి బ్రహ్మచర్య ధర్మమును అనుసరించాలి.
1: A celibate should observe.
0: సన్యాసి సన్యాసి ధర్మమును అనుసరించాలి.
1: Ascetic should observe his own dharma.
0: అనుసరిస్తూ దైవం యొక్క భావంతో మనం జీవించాలి.
1: దెన్ వీ షుడ్ లివ్ విత్ గాడ్లీ ఫీలింగ్.
0: ఇది జీవితం యొక్క పరమావధి.
1: దిస్ ఇస్ ది మెయిన్ చీఫ్ ఎయిమ్ ఆఫ్ లైఫ్.
0: అంతేకాని ముక్కులు మూసుకొని కేవలం కన్నులు మూసుకొని డొక్కలు కొట్టుకుంటూ రామ్ రామ్ అనుకుంటే రక్షించడానికి వీలు కాదు.
1: బై మియర్లీ క్లోజింగ్ యువర్ నోస్ అండ్ క్లోజింగ్ యువర్ ఐస్ అండ్ జస్ట్ బీటింగ్ ది స్టమక్ యూ డోంట్ గెట్ లిబరేషన్.
0: చూడు,
1: యు సీ ఎనీథింగ్?
0: దైవ భావంతో చూ.
1: సీ విత్ దట్ డివైన్ ఫీలింగ్.
0: దేనినైనా విను దైవభావంతో విను.
1: యు లిసన్ టు ఎనీథింగ్ విత్ లిసన్ విత్ డివైన్ ఫీలింగ్.
0: దైవభావంతో చేయి.
1: వాట్ ఎవర్ యు డూ విత్
0: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి సిద్ధాంతాన్ని మీరు చక్కగా స్థిరపరచుకోవాలి.
1: యు షుడ్ హ్యావ్ దట్ స్టడీ ఫీలింగ్ దట్ ఆల్ యాక్షన్స్ ఆర్ ఆఫర్డ్ టు ప్లీజ్ లార్డ్.
0: ఈ విధంగా చేసినప్పుడు
1: వెన్ యు డూ సో
0: తగినటువంటి ఆనందమును మనకు చేకూరుతుంది.
1: దెన్ యూ అటైన్ బ్లిస్.
0: కాన
1: సో
0: విద్యార్థులు విద్యార్థినియులారా,
1: స్టూడెంట్స్ మెన్ అండ్ విమెన్,
0: కేవలము ఏదో ఇంతకాలము విని ఆనందించి దీనిని విస్మరించటం సరికాదు.
1: లిసనింగ్ టు ఆల్ దీస్ థింగ్స్ సో లాంగ్ ఎంజాయింగ్ ఇట్ షుడ్ నాట్ ఫర్గెట్
0: విన్న విషయములను
1: ఆల్ దోస్ థింగ్స్ హర్డ్
0: కన్న దృశ్యమును
1: ది సీన్స్ యు ఆర్ సీయింగ్
0: హృదయమునందు చేర్చుకొని
1: కీపింగ్ దెమ్ ఇన్ హార్ట్
0: సమయస్ఫూర్తిగా దీనిని మననం చేస్తూ
1: రికాపిచ్యులేటింగ్
0: ఏ ఒకటి రెండైనా కూడా మీరు ఆచరణలో పెట్టితే మీ జన్మ సార్థకం అవుతుంది.
1: ఇఫ్ యూ ప్రాక్టీస్ వన్ ఆర్ టూ దెన్ యువర్ లైఫ్ విల్ బి సేక్రెడ్
0: అప్పుడే మీరు ఈ సమ్మర్ క్లాస్ లో ప్రవేశించినందుకు తగినటువంటి ఫలితం చేకూరుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ ఎర్న్ ద ట్రూ రిజల్ట్ బై పార్టిసిపేషన్ ఇన్ సమ్మర్ క్లాసెస్.
0: ఇది గొప్ప అదృష్టం చేకూరినటువంటి యొక్క ప్రాప్తి.
1: This you deserved out of great good fortune.
0: ఈ ప్రాప్తిని మీరు పాడు చేసుకోకుండా చూసుకోండి.
1: Never spoil this deservedness.

0: without love is just a burial ground. The mere breath process, the taking in the air and breathing out, it is something like a furnace where you find the back of the skin that draws the air and pumps into the fire. Can you call it living? No.
1: Premaswarupulara.
0: Embodiments of love.
1: Prema yokka lakshyamu tyagam.
0: The chief purpose of love is sacrifice.
1: Prema denini koradu.
0: Love doesn't need anything.
1: Prema evarini dushinchadu.
0: Love will not criticize anyone.
1: Prema evarini badinchadu.
0: Love will not harm anyone.
1: Prema niswarthamu.
0: Love is selfless.
1: Nirmalamu.
0: Pure.
1: Itti prema tattvamunu manavudu gurtinchukolaleka aneka vidhamuluga premakai partapistunnadu.
0: Man is not able to know such love and yet pines and yearns for love.
1: Prema anaga నిస్వార్థము త్యాగముతో కూడినటువంటి ఒక తత్వముతో ఈ ప్రేమను మనము విశ్వసించాలి.
0: We should have full faith in love which has these two. One is selflessness and the second is sacrifice.
1: ఈ విశాల ప్రపంచమునందు తల్లి బిడ్డల యొక్క ప్రేమ కాని, భార్యాభర్తల ప్రేమ కాని, అన్నతమ్ముల ప్రేమ కాని, తల్లి బిడ్డల ప్రేమ కాని, మిత్రుల ప్రేమ కాని, ఈ అన్ని ప్రేమలు ఎందుకు కూడాను అంతో ఇంతో స్వార్థము స్వప్రయోజనం ఉంటుండాలి.
0: ఇన్ దిస్ వరల్డ్ ద సార్ట్ ఆఫ్ లవ్ దట్ యు ఫైండ్ బిట్వీన్ ద మదర్ అండ్ ద చైల్డ్, బిట్వీన్ హస్బెండ్ అండ్ ద వైఫ్ అండ్ అమంగ్ ఫ్రెండ్స్, దేర్ ఈజ్ సెల్ఫిష్నెస్.
1: ఎట్టి స్వార్థ స్వప్రయోజనం లేనటువంటి ప్రేమ దైవ ప్రేమ.
0: ఇట్స్ ఓన్లీ ద డివైన్ లవ్ విచ్ ఇస్ సెల్ఫ్లెస్.
1: ఈ ప్రేమ అత్యంత దూరముగా ఉండినటువంటి వారిని కూడాను సన్నిహితం గావిస్తుంది.
0: ఇట్ ద డివైన్ లవ్ దట్ బ్రింగ్స్ పీపుల్ క్లోజర్ ఈవెన్ దో దే స్టే ఎట్ ఫార్ డిస్టెన్స్.
1: వియోగులను సంయోగం కావిస్తుంది.
0: ద సెపరేషన్ వుడ్ సర్టన్లీ రిజల్ట్ ఇన్ రియూనియన్.
1: పశు ప్రవర్తనతో ముడిగినటువంటి మానవుని పశుపతిగా మారుస్తుంది.
0: ద మ్యాన్ విత్ బెస్టియల్ క్వాలిటీ విల్ టర్న్ హిమ్సెల్ఫ్ ఇన్ టు ద డివైన్.
1: లౌకిక భౌతిక లోక సంబంధమైనటువంటి యొక్క ప్రేమను క్రమక్రమేణ దివ్యమైన ప్రేమగా మారుస్తుంది.
0: ద ఫిజికల్ వరల్డ్లీ లవ్ వుడ్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ద డివైన్ లవ్.
1: ఈ ప్రేమతత్వాన్ని తెలుసుకోగోరినటువంటి వ్యక్తిని కూడాను స్వార్థ స్వప్రయోజనాన్ని త్యాగం చేయాలి.
0: ద వన్ హూ వాంట్స్ టు నో ద నేచర్ ఆఫ్ ట్రూ లవ్ విల్ హ్యావ్ టు సాక్రిఫైస్ ద సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ సెల్ఫిష్నెస్.
1: కనుక భగవత్ ప్రేమతత్వాన్ని గుర్తించుకోరేటువంటి వారు దివ్యమైనటువంటి ఒక తత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: ద వన్ హూ వుడ్ లైక్ టు రిసీవ్ దిస్ డివైన్ లవ్ షుడ్ డెవలప్ ద డివినిటీ విత్ హిమ్.
1: నిశ్చలత్వాన్ని నిర్మలత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలి.
0: దే షుడ్ డెవలప్ ద ప్యూరిటీ అన్సలీడ్ నేచర్.
1: ఎన్ని కష్టములు అడ్డు తగిలినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి బాధలు మనం అనుభవించినప్పటికీ, దీని లెక్క చేయక దైవ ప్రేమను మాత్రమే దృష్టి అందించుకుని జీవించడానికి ప్రయత్నించాలి.
0: One should make an effort, keeping in full view the divine love, unmindful of all the obstacles and the problems and the sufferings that come on the way.
1: కానీ విశ్వ భ్రాతృత్వం అనేటువంటి ఒక ప్రేమ కూడాను ఏకత్వం కానేరదు.
0: But even such love, you cannot call it the one of principle of unity.
1: Brotherhood of man అన్నారు.
0: We say brotherhood of man.
1: ఇందులో కూడాను స్వార్థమున్నది.
0: Even this fraternity, brotherhood of man,
1: ఇందులో కూడాను స్వప్రయోజనం ఉంటుండాలి.
0: There is self-interest.
1: కనుకని విశ్వమానవ స్వభ్రాతృత్వాన్ని అభివృద్ధి పరుచుకునేటువంటి వారు ఏకాత్మతత్వాన్ని విశ్వసించాలి.
0: Therefore, the one who would like to have this experience, universal brotherhood, should experience this point of unity or oneness.
1: బ్రదర్స్ అనేటువంటి వారు ఎందుకు కూడాను అనేక భేదాభిప్రాయములు అభివృద్ధి గాంచి అనేక విధమైనటువంటి కలహంతల్లో కల్లోలంలో మునిగి అనేక చిక్కులకు గురి అవుతూ వచ్చారు.
0: ఈవెన్ అమంగ్ బ్రదర్స్ దేర్ ఆర్ డిఫరెన్స్ ఒపీనియన్స్ ఎడ్యుకేషన్స్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఇన్ ఫైట్స్.
1: కనుక ఈ భ్రాతృత్వం అనేటువంటిది కూడాను నిజమైన ప్రేమ కానేరదు.
0: Therefore, this fraternity is not true love.
1: Na yandu, ni yandu, vari yandu, viri yandu, unnatundi yokka atma tattvam okkate anetundi ekatma tattvanni pondatame nijamaina prema yokka swaroopam.
0: The true form of this love lies in entertaining the feeling, adatmic principle, which is uniform in everyone.
1: Vyaktulu veru kavachunu, roopanamulu veru kavachunu, kani andari yandu unnatundi yokka atma tattvam okkateye.
0: The individual names and forms may vary, but atmic principle is one.
1: Prati vishayamunandu kudanu ekatma tattvanni manamu chakkaga gurtinchadaniki prayatninchali.
0: In every aspect, we should know this principle of unity.

0: Jewels are many, but gold is one. Cows are of different colors, but the milk is one.
1: Jeeva jantulu veru, jeevundu okkade.
0: The beings are many, but the indweller is one.
1: Poola jatulu veru, poojalu okate.
0: Flowers are many, but the worship is one.
1: అన్నింటి ఎందుకు కూడా మనం ఏకత్వాన్ని భావించాలి.
0: వీ షుడ్ టేక్ దిస్ స్పిరిట్ ఆఫ్ వన్నెస్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్.
1: ఇట్టి ఏకత్వాన్ని ముఖ్యంగా మనం విశ్వసించినప్పుడే పరిపూర్ణ ప్రేమతత్వాన్ని కూడా మనము గుర్తించడానికి వీలవుతుంది.
0: వెన్ వీ అబైడ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ వన్నెస్ యూ కెన్ అండర్స్టాండ్ ద స్పిరిట్ ఆఫ్ డివైన్ లవ్.
1: మన హృదయం నిండుకును ప్రేమని నింపుకోవాలి.
0: వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్ విత్ లవ్.
1: కేవలం హృదయమునందు కల్మషమైన భావమును నింపుకొని పై పైన ప్రేమగా మనం నటించటము ఇది మనకు మనకే ద్రోహం చేసుకునే వారం అవుతాం.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ వి ఫిల్ అవర్ హార్ట్స్ విత్ ఆల్ హేట్రెడ్ అండ్ ఎనిమిటీ అండ్ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ వి హావ్ లవ్ వి ఆర్ బిట్రేయింగ్ అవర్ సెల్వ్స్.
1: ప్రేమ కలిగినటువంటి వ్యక్తికి ఎట్టి ప్రదేశమునందైనా ఎట్టి పరిస్థితులు ఎందైనా ఎట్టి కర్మలు ఎందైనా కూడాను ఈ యొక్క ప్రేమతత్వాన్ని ఏమాత్రం కూడాను విడువడు.
0: ద వన్ విత్ సచ్ డివైన్ లవ్ విల్ నెవర్ గివ్ ఇట్ అప్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.
1: అనేక మంది విద్యార్థులు హాస్టల్లో ఉండినంత వరకు ఇన్స్టిట్యూట్ లో చదివేంత వరకును చాలా నిర్మలంగా పరిశుద్ధమైన ప్రేమగా ఉంటుంటారు.
0: Many of the students, so long they stay in the hostel and study at the institute,
1: బయట ప్రపంచంలో పోయి ప్రవేశించేటప్పటికి సహవాస దోషం చేతను పరివారం చేతను కొన్ని సంఘ దోషం చేతను అనేక విధములుగా మా మనసు మారుతుండాలని చెప్పుకుంటుంటారు.
0: They say that their mind changes the moment they leave these premises, blaming the company around and society.
1: సరియైన జవాబు కాదు.
0: It is not the proper.
1: నిజముగా నీ హృదయమునందే నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైన ప్రేమనే ఉండినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఇది మారడానికి వీలు కాదు.
0: Truly speaking, if your heart is full of that unsullied, pure, selfless love, you
1: cannot change. సంఘము కూడాను నిన్ను మార్చడానికి వీలు పడదు.
0: No company can ever change you.
1: ఎవరికి వీలు కాదు.
0: Is not possible to anybody.
1: దీనికి ఒక చక్కని దృష్టాంతరం.
0: One example here.
1: ఒక పేపర్ ఉంటుండాలి.
0: Here is a paper.
1: ఆ పేపర్ పైన ఒక పూల తీగను రాశాము మనం.
0: There on that paper you have the picture of a flowering tree.
1: Creeper. ఆ ఫ్లవర్ క్రీపర్ లోపల అనేక పుష్పం ఉండినట్టుగా మనం గుర్తింపజేస్తున్నాం.
0: We'll be watching number of flowers attached to the creeper.
1: కానీ బయట గాలి ఎంత వీచినప్పటికీ కాగితమైన ఆడుతుంది కానీ ఆ యొక్క రాసినటువంటి యొక్క పూల తీగే ఏమాత్రము అల్లాడదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ది బ్లోయింగ్ విండ్ ఫ్రమ్ అవుటర్ సైడ్ ద జస్ట్ పేపర్ మే జస్ట్ వాసిలేట్ ఆసిలేట్ బట్ ద పిక్చర్ విల్ రిమైన్ ఆల్ ద సేమ్.
1: అది ఏ విధంగా నీ మనస్సు ఈ సంఘదోషం చేత అటు ఇటు కొంచెం కదిలినప్పటికీ హృదయం మాత్రం స్థిరంగా ఉంటుంటాయి.
0: లైక్ వైజ్ ద మైండ్ మే వేవర్ బికాస్ ఆఫ్ ద బ్యాడ్ కంపెనీ బట్ యువర్ హార్ట్ విల్ బి స్టడీ.
1: కనుక నేను ఈ హృదయంలో నింపుకున్నటువంటి ప్రేమతత్వానికి ఎవరు కూడా మార్చడానికి వీలు కాదు.
0: Therefore the love with which you fill it up in your heart, no one can change.
1: ప్రేమ మనస్సుతో కాదు నింపుకోవాల్సినటువంటిది, హృదయంతో నింపుకోవాలి.
0: It's not the mind, it's the heart you have to fill.
1: మైండ్ అనేటువంటిది కేవలము సంకల్పముల యొక్క సమ్మిళితమైన స్వరూపమే.
0: The mind is the combination of thoughts.
1: ఈ సంకల్పం చేత వచ్చినటువంటి దాంతో సంకల్పం చేతనే పోతుంది.
0: The thoughts will come and go, pass off.
1: కనుక హృదయం లోపల పవిత్రమైనటువంటి భావాన్ని ప్రేమతత్వాన్ని భద్రపరచుకోవాలి.
0: Therefore you have to keep the sacred thoughts and love safe and secure in your heart.
1: ఈ ప్రేమకు ఈ ప్రేమ త్రికోణ స్వరూపంగా ఉంటుంటాది.
0: Love can be described in the form of a triangle.
1: ఒక కోణము తాను ఎవరికి నీ భయపడదు.
0: One angle fearlessness.
1: ప్రేమకు భయమే లేదు.
0: Love has no fear.
1: ప్రేమ మరొకరిని బెగ్ చేయదు.
0: Love will never stretch its hand begging.
1: Prema prema nimittame premistundai kani maroka padartha nimittame kaadu.
0: The love is for just for love's sake.
1: Kanaka prema for prema.
0: Love for love.
1: Prema oka vidhamainatundi yokka nirbhayanga undetundi.
0: Love is fearless.
1: Prema parulanu beg cheyinatundi.
0: Love will never beg anyone.
1: Ee moodu gunamulaku nu premaku pradhanamainatundi pranamulu.
0: These are the three life principles for love.
1: Itti pavitramainatundi yokka trigunamto koodinatundi prema tattvame nijamaina prema.
0: This love which is of this triangular principle is the true love.
1: Okanoka samayamlo
0: at one time
1: oka raju
0: a king
1: veta margame aranyamaniki velladu.
0: He went to the forest for hunting.
1: వేటాడి వేటాడి అలసిపోయాడు.
0: హి వాస్ వెరీ మచ్ టైర్డ్ వైల్ హంటింగ్.
1: దాహం వేసింది.
0: హి వాస్ థర్స్టీ.
1: కొంత దూరంలో ఏదో ఒక చిన్న కుటీరం కనిపించింది.
0: దేర్ హి కుడ్ ఫైండ్ ద ఫ్లో ఆఫ్ వాటర్ నియర్ బై.
1: అక్కడ ఎవరున్నారు అని తను అక్కడ ప్రవేశించాడు.
0: హి వెంట్ దేర్ టు నో హూ ఇస్ దేర్.
1: అక్కడ ఒక మహనీయుడు ధ్యానంలో నిమగ్నమయ్యాడు.
0: There he found a noble soul in meditation.
1: ఈ రాజు కూడాను అతని నియమాత్యం కూడాను తన యొక్క సాధనను భంగపరచలేదు.
0: King did not object or come in the way of his meditative process.
1: అక్కడనే కూర్చున్నాడు రాజు.
0: The king sat there.
1: ఈ మహనీయుడు ధ్యానం నుండి లేచి, ఎవరండి మీరు, ఎందుకోసం వచ్చారు అని ఇతని యొక్క క్షేమ సమాచారం అడిగాడు.
0: This noble soul got up from meditation, asked him, "Who are you, sir? Where do you come from?"
1: నేను ఒక దేశపు రాజును.
0: Said, "I am the king of a kingdom."
1: వేటాడే నిమిత్తమై అరణ్యంలో ప్రవేశించాను.
0: I have come to this forest for hunting.
1: అలసిపోయాను.
0: I am tired.
1: నీ కుటీరం చూచి ఇందులో కొంత విశ్రాంతి తీసుకోవాలని వచ్చాను.
0: I came here to take rest for some time.
1: అనేటప్పటికీ ఆ మహర్షి మహదానందముతో తాను చేర్చు పెట్టుకున్నటువంటి యొక్క కందమూలాదులు, చల్లటి నీరు ఆ రాజునికి అందించాడు.
0: The saint took pity on this king and offered him the green leaves and the water and the tubers, whatever that available.
1: దానిని చక్కగా అనుభవించి మహారాజు చాలా సంతోషించాడు.
0: The king has partaken them all and he was happy.
1: తిరిగి వెళ్లే సమయం లోపల మహనీయుణ్ణి ప్రార్థించాడు ఈ మహారాజు.
0: While returning, the king prayed to the saint.
1: స్వామి, అతి సమీపంలోనే మా రాజ్యం ఉంటుండాలి.
0: Our kingdom is very close to this place.
1: తాము ఇంత ఉపకారం చేసినందుకు నా వెంట వచ్చి ఒక దినమైనా కూడా మా ఆతిథ్యం తీసుకోవాలి అన్నాడు.
0: For all the help that you have extended to me, I request you to go out to our kingdom and accept our hospitality.
1: కాని సర్వసంగ పరిత్యాగి అయినటువంటి ఈ మహనీయుడు దీనికి ఏమాత్రము అంగీకరించలేదు.
0: The saint, being total renunciant, did not accept this invitation.
1: కాని రాజు చాలా బలవంతపరిచాడు.
0: But the king persisted, insisted.
1: రాజును సంతృప్తి పరచాలనే ఉద్దేశంతో రాజు వెంట వచ్చాడు.
0: In order to satisfy this king, he came close.
1: వచ్చిన తక్షణమే ఇరువురు స్నానం చేశారు.
0: Both of them had bath.
1: రాజు పూజా రూమ్ లో ప్రవేశించాడు.
0: The king entered into sanctum sanctorum.
1: అతని వెంటనే ఈ మహనీయుడు కూడా వెళ్ళాడు.
0: The saint also followed him.
1: ఈ రాజు ప్రార్థన చేస్తున్నాడు.
0: The king was praying.
1: దేవాది దేవా,
0: ఓ గాడ్ ఆఫ్ గాడ్స్,
1: నేను ఈనాటికి నా అదృష్టవశాత్తుగా రాజునయ్యాను.
0: It's my good luck that I could be a king.
1: కానీ ఈ చిన్న రాజ్యం నాకు చాలదు.
0: It's not enough, this small kingdom.
1: నా రాజ్యాన్ని ఇంకను వ్యాపింప చేసుకోవాలి.
0: I should expand this kingdom.
1: ఇంకా అనేక చిన్న చిన్న రాజ్యములను నా రాజ్యంలో ప్రవేశపెట్టుకోవాలి.
0: I should conquer the neighborhood.
1: అనుగ్రహించి కటాక్షించి నాకు సరైనటువంటి అనుగ్రహాన్ని అందించమన్నాడు.
0: He prayed God to confer the grace so that he would have all the neighboring kingdoms.
1: ఈ మాటలు వింటున్నటువంటి మహనీయుడు,
0: the saint was
1: మహారాజు చెప్పకుండా లేచి వెళ్లిపోతున్నాడు.
0: The saint was listening to the prayer of the king, left the spot without telling him.
1: స్వామి, భుజించకపురమే వెళ్తున్నారా, కొంతసేపు ఆగండి అన్నాడు మహారాజు.
0: The king said, "You are leaving this place, saint. You are leaving this place without eating. Please stay on."
1: నేను బిచ్చగాళ్ల దగ్గర నేను బిచ్చం ఎత్తడానికి రాలేదు.
0: The saint said, "I have not come here to beg another beggar."
1: నీవు ఒక బిచ్చగాడిగా ఉంటున్నావు.
0: You are a beggar.
1: నీవు ఏమేమో కావాలని భగవంతుని ప్రార్థిస్తున్నావు.
0: యు ఆర్ ప్రేయింగ్ టు గాడ్ ఫర్ మెనీ థింగ్స్.
1: భగవంతుని దగ్గర నీవు విశాలమైన రాజ్యాన్ని ఏలాలని నీవు ఆయన అనుభవిస్తున్నావు, ఆశిస్తున్నావు.
0: యు వాంట్ ఎ బిగ్గర్ వైడర్ కింగ్డమ్.
1: నీవు ఏ భగవంతుణ్ణి నీవు ఏ విధమైన కోరికలు కోరుతున్నావో ఆ భగవంతుణ్ణే నేను కూడా కోరుకుంటాను. నీ కోరిక నాకు అక్కర్లేదు. నీ దగ్గర నాకు ఏ విధమైనటువంటి ఆహారం అక్కర్లేదన్నాడు.
0: That God to whom you offer your prayer to satisfy and to fulfill all desires, I would pray to him directly.
1: అనగా నిజమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు భగవంతుని పైన బెగ్ చేయడు.
0: ద వన్ విత్ ట్రూ లవ్,
1: భగవంతుని ఏది కూడా అడగనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు ఆస్క్.
1: అన్ని తానే సకాలములకు ఏది కావాలో కొంత తానే అందిస్తుంటాడు.
0: గాడ్ విల్ గివ్ యూ వాట్ ఎవర్ దట్ యు రిక్వైర్.
1: కనుకనే రామాయణం నందు కూడాను అడు

0: Oh mind, don't ask for anything, don't desire anything. The more you ask for, it will be postponed, it will not be granted.
1: Adugani sabarini adarinchade.
0: Without asking, is not shabari given by
1: Aduga katanakai madayu jatayu kadakunegi sadgati galiginchade adugakuve o manasa.
0: Without mere asking, jatayu had the fortune of receiving last rites from the hands of Sri Rama.
1: Shabari adiginda.
0: Did Jatayu desire? No.
1: ఆ హృదయములు తాము నిశ్చలంగా నిర్మలంగా పరిపూర్ణ ప్రేమతో ప్రార్థించినప్పుడు తానే అందులో పరిగెత్తి వస్తుంటాడు.
0: When once we pray with all the purity and the total love, God will run.
1: ఏమీ మనం అడగనక్కర్లేదు.
0: You don't need to ask openly.
1: ఇది భగవత్ యొక్క ప్రేమ యొక్క గుర్తు లక్ష్యం.
0: This is the sign of God's love.
1: ఈ భగవంతుని యొక్క ప్రేమ యొక్క విలువ.
0: This is the value of divine love.
1: ఇట్టి భగవంతుని తత్వాన్ని మనం విస్మరించి లోక తత్వాన్ని అనుసరించడం చేతనే ఇన్ని విధమైనటువంటి అశాంతులకు గురి అయిపోతున్నాం.
0: We are put to all sorts of troubles and turmoils because we go by the worldly way.
1: ప్రార్థించడము ఇంకే విధమైనటువంటి ఇది చేసుకోవటం ఇవన్నీ ప్రాకృతమైనటువంటి ధర్మాలు.
0: When we ask for everything and desire, that's all worldly,
1: physical. ప్రవృత్తి ధర్మములు.
0: That's all outward part.
1: కానీ పవిత్రమైన ప్రేమ తత్వము నివృత్తి యొక్క ధర్మము.
0: But the true love is one which is sacred and inward.
1: ఆ నివృత్తి అనేటువంటి తత్వాన్ని మనం పూనుకున్నప్పుడు ఈ ప్రవృత్తులన్నీ కూడా పారిపోతాయి.
0: When once we follow the inward path, all the external procedures
1: భగవంతుని యొక్క ఖజానము లోపల ఎంత విలువైనటువంటి ఉంటున్నాయో ఎవరికి తెలియదు.
0: None of you would ever know the rich things present in God's treasury.
1: ఏదో నీవు గాదుముక్క కోసమే నీవు ప్రార్థిస్తే ఆ మాణిక్యమే నీకు అందిస్తాడు.
0: When you pray for a piece of glass, God would give you
1: that. భగవంతుడు ఎంత విలువైనటువంటి దాన్ని నీకు అందించాలని సంకల్పించుకున్నాడో అది నీకు తెలియదు.
0: You don't know what is kept in store for you, the valuables.
1: కానీ అల్పమైనటువంటి దాన్ని నీవు అడుగుతున్నావు.
0: But you are asking for mean things.
1: అధికమైన దాన్ని తాను సంకల్పించిన ప్రేమతత్వము నివృత్తి యొక్క ధర్మము.
0: But the true love is one which is sacred and inward.
1: ఆ నివృత్తి అనేటువంటి తత్వాన్ని మనం పూనుకున్నప్పుడు ఈ ప్రవృత్తులన్నీ కూడా పారిపోతాయి.
0: When once we follow the inward path,

0: నీవు అడుగుతున్నావు.
1: బట్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ మెయిన్ థింగ్స్.
0: అధికమైన దాన్ని తాను సంకల్పించుకున్నాడు.
1: బట్ గాడ్ వాంట్స్ టు గివ్ యూ హైయర్ థింగ్స్.
0: అన్నిటిని కూడా భగవత్ సంకల్పం పైన నిలబెట్టాలి.
1: సో యూ జస్ట్ డిపెండ్ ఆన్ గాడ్, సరెండర్ టు హిమ్.
0: అప్పుడే మనకు అవసరమైనవన్నీ కూడా తానే అందిస్తుంటాడు.
1: దెన్ గాడ్ విల్ గ్రాంట్ యూ వాట్ ఆల్ దట్ యు నీడ్.
0: ఏది నీకు అవసరమో ఏది నీకు అనవసరమో,
1: వాట్ యు నీడ్ అండ్ వాట్ యు డోంట్ నీడ్,
0: ఏది నీకు చెడ్డదో,
1: వాట్ ఈస్ గుడ్ ఫర్ యూ అండ్ వాట్ ఈస్ నాట్, యూ డోంట్ నో.
0: కనుకనే నీకు మంచి అయినటువంటి దానిని, నీకు అనుకూలమైనటువంటి దానిని, ఆదర్శవంతమైనటువంటి దానిని తానే అందిస్తుంటాడు.
1: Therefore, what is good for you, what is comfortable, what is convenient,
0: ye
1: what is the ideal God will give you.
0: Ekkada, ye vidhanga andistado, adi atanike sankalpam.
1: God only knows when to give, what to give, how to give, where to give.
0: కనుకని అన్నింటినీ కూడా నువ్వు భగవంతునికి అర్పితం గావించి సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమనేటువంటి యొక్క నిశ్చల మనస్తో నీ ఉండినప్పుడు సర్వము తానే ఆడిస్తుంటాడు.
1: With the total spirit of surrender, when once we leave everything to God, God will give everything that we need.
0: విశ్వాసము ఈనాటి మానవుల యందు లేదు.
1: Such strong faith is not present today.
0: ఈ విశ్వాసము లేకపోవడం చేతనే ఎన్ని విధములైనటువంటి సంకల్పములను తాను భంగపరుచుకుంటున్నాడు.
1: Therefore, all his thoughts are along the wrong path because the absence of such faith.
0: అన్నింటికి నీ విశ్వాసం చాలా ప్రధానం.
1: For everything, faith is essential.
0: కనుకనే భక్తి విశ్వాసము అని రెండింటిని మనం పోల్చుకుంటూ వచ్చాం.
1: Therefore, we go by these two principles.
0: భక్తి అనగా ప్రేమ, విశ్వాసం అనగా నమ్మకము. ప్రేమ పైన నమ్మకం ఉంటుండాలి.
1: Therefore, we should have full faith on love.
0: ఈనాటి మన ప్రేమ పైన మనకే నమ్మకం లేదు.
1: సో వీ డోంట్ హావ్ ఫెయిత్ ఇన్ అవర్ ఓన్ లవ్.
0: ఇంకా దైవం యొక్క ప్రేమ పైన ఎట్లా వస్తుంది?
1: దెన్ హౌ డు యు డెవలప్ ఫెయిత్?
0: నీ ప్రేమ ప్రాకృతమైనటువంటిది.
1: యువర్స్ ఇస్ వరల్డ్లీ.
0: కానీ భగవంతుని ప్రేమ నిర్మలమైనటువంటిది.
1: బట్ గాడ్స్ లవ్ ఇస్ ప్యూర్.
0: ప్రాకృతికి అతీతమైనటువంటిది.
1: ఇట్స్ ట్రాన్సెండెంటల్ బియాండ్.
0: అది ఒక పరిమితమైనటువంటి ప్రేమ.
1: ఇట్ ఇస్ ఇన్ఫినిట్.
0: ఇంతటి ప్రేమతత్వాన్ని నీవు అనుభవించుకోవాలంటే ఈ లౌకికమైనటువంటి యొక్క మార్గాలను క్రమక్రమేణా కొంత తగ్గించుకుంటూ రావాలి.
1: Therefore, we have to reduce the worldly paths and worldly pursuits slowly.
0: పిల్లలు ఉంటుంటారు.
1: There are children.
0: పరీక్షలు ప్రారంభమైనప్పటికీ ప్రార్థనలు కూడా అధికమైపోతుంటాయి.
1: As examinations approach, they pray more intensely.
0: ఈ ప్రార్థనలంతా దేని నిమిత్తమై?
1: Why do they pray?
0: పరీక్షల కోసమని ప్రార్థన చేస్తారు.
1: It's only for examination purpose.
0: కాదు కాదు.
1: No.
0: అది సరైన ప్రార్థన కాదు.
1: ఇస్ నాట్ ప్రాపర్.
0: అది ఒక బెగ్ చేసినట్టు అవుతుంది.
1: ఇట్ అమౌంట్స్ టు బెగ్.
0: యు ఆర్ నాట్ ఎ బెగ్గర్.
1: యు ఆర్ నాట్ ఎ బెగ్గర్.
0: యు ఆర్ బిగ్గర్.
1: బట్ యు ఆర్ నాట్ ఎ బెగ్గర్. బట్ యు ఆర్ ఎ బిగ్గర్.
0: అనేటువంటి వాడు ఈ విధమైనటువంటి దీంతో మనం ప్రవేశించకూడదు.
1: డివోటీస్ షుడ్ నెవర్ కండక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ దిస్ వే.
0: ఏ విధమైనటువంటి వాంఛన లేకుండా భగవంతుణ్ణే వాంఛించినప్పుడు అన్ని తానే అనుగ్రహిస్తాడు.
1: Without entertaining any desire, if you pray for God, Himself, He will give you.
0: అంతటి ఉన్న స్థాయికి లేకపోవటం చేతనే ప్రారంభ స్థితిలో మనము కొన్ని కొన్ని కోరక తప్పదు.
1: సిన్స్ వీ కెనాట్ రీచ్ దట్ నోబ్లెస్ట్ హైట్స్, వీ మే హావ్
0: టు డిజైర్ అమ్మాయి నా భూ పెట్టదట. అడగకుండా అమ్మాయి నా భూ పెట్టదు.
1: వితౌట్ ఆస్కింగ్ ఈవెన్ మదర్ వోంట్ సర్వ్ యూ ఫుడ్.
0: కానీ మదర్ ఈ ప్రాకృతమైనటువంటి యొక్క సంబంధము.
1: బట్ ది మదర్ ఇస్ ఫిజికల్ రిలేషన్.
0: కానీ డివైన్ మదర్ ప్రాకృత సంబంధం కాదు.
1: బట్ ది డివైన్ మదర్ ఇస్
0: నివృత్తి సంబంధమైనటువంటి యొక్క మదర్.
1: ఇట్స్ ఇన్వర్డ్.
0: ఈ ప్రవృత్తికంతా కూడా అడుక్కోవటము, తీసుకోవటము, అనుభవించటము ఇవన్నీ కూడా సహజము.
1: ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ యూ హావ్ టు ఆస్క్, యూ హావ్ టు స్ట్రెచ్ యువర్ హ్యాండ్ అండ్ బెగ్ ఇన్ ది సీ.
0: ఈ నివృత్తి సంబంధమైనటువంటి ఆనందంలో అనుభవించడమే తప్ప అడుక్కోవటమే లేదు.
1: సో దిస్ ఇన్ దిస్ ఇన్వర్డ్ పాత్ యూ కెన్ ఓన్లీ ఎక్స్పీరియన్స్.
0: ఏది చేసినా అందుకో.
1: Whatever is given,
0: మంచా చెడ్డ అనే డిస్క్రిమినేషన్ అక్కడ చేయవద్దు.
1: డోంట్ డిస్క్రిమినేట్ వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: నీ దృష్టి లోపల అది కొంత చెడ్డగా కనిపించవచ్చు.
1: ఫ్రమ్ యువర్ స్టాండ్ పాయింట్ ఇట్ మైట్ లుక్ బ్యాడ్.
0: రిజల్ట్ లో మంచిగా ఉండవచ్చు.
1: బట్ ఇన్ ఫ్యూచర్ ఇట్ మే బి గుడ్.
0: మలేరియా ఫీవర్ వచ్చినటువంటి వారికి
1: ద వన్ సఫరింగ్ ఫ్రమ్ మలేరియా
0: డాక్టర్ క్వినైన్ మిక్చర్ ఇస్తుంటాడు.
1: డాక్టర్ గివ్స్ హిమ్ క్వినైన్ మిక్చర్.
0: ఈ క్వినైన్ మిక్చర్ అనేటువంటి చేదుగా ఉంటుంది.
1: ఇట్స్ వెరీ బిట్టర్ టు టేస్ట్.
0: కానీ మందు రుచి చేదుగా ఉంటుండాలి. కానీ మందు మహత్యము చాలా గొప్పదిగా ఉంటుండాలి.
1: Though the taste is bitter, but it will improve your health.
0: అది నీకు సంభవించినటువంటి రోగాన్ని నివారణ గావిస్తుంది.
1: ఇట్ ఈస్ ప్రాపర్ క్యూర్ ఫర్ మలేరియల్ డిజీజ్.
0: కనుక నీ ప్రారంభంలో భక్తి అనేటువంటిది కూడా చాలా కష్టముగా ఉంటుంటాది.
1: Therefore, in the path of devotion, you may find certain difficulties on the way.
0: కానీ ఈ కష్టానికి మనం ఏమాత్రం వెరవకూడదు.
1: But we should not be afraid of these troubles.
0: ఈ కష్టానికి మనం ఏమాత్రం వదలకూడదు.
1: We should never give up the devotion.
0: అనేక మంది మహనీయులందరూ కూడాను అనేక కష్టములు పడి అనేక విధములు శ్రమలు కోర్చి ఆ యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని పొందే నిమిత్తమై చాలా దీర్ఘమైనటువంటి తపస్సులు ఆచరించారు.
1: Many great noble souls have undertaken penance, facing all troubles and turmoil.
0: The pleasure is an interval between two pains. Rendu badhalu madhyalone sukham untundali.
1: Pleasure is an interval between two pains.
0: Badhalu lekunda manaku sukham manaku praptinchadu.
1: You cannot have happiness without pain.
0: Kaka ee badhala vallane mana sukham kudanu praptistundi.
1: Out of the pain only you will have pleasure.
0: Pila

0: అడుగ చెరకు పెట్టునా బెల్లంబు.
1: By mere asking the sugar cane, will it serve you the
0: jaggery? రసము పీల్చకుండా.
1: You have to squeeze it, extract the juice.
0: ఒక వజ్రమునైన కూడాను మనం అనేక కోతలు కోసినప్పుడే దానికి సరైన విలువ లభిస్తుంది.
1: Even the diamond, you have to cut it across several faces to make it shine.
0: కటింగ్ చేయకపోతే దానికి సరైన విలువనే రాదు.
1: If you don't cut the diamond, it will not have
0: ఒక బంగారునైన మనం నిప్పులో వేసి కాల్చి చుట్టుతో వేసి కొట్టి అనేక కటింగ్ చేసినప్పుడే దీనికి ఒక సుందరమైన నగగా తయారవుతుంది.
1: So gold has got to be burnt in fire, it must be hammered.
0: కనుకనే మానవత్వం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని క్రమక్రమేణా మనం కొన్ని కష్టములకు ఓర్చుకుని బాధలను సహించి కొన్ని నిందలకు నిష్ఠూరములకు ఏమాత్రం లెక్క చేయక దివ్యమైన ప్రేమను మనం అభివృద్ధి పరుచుకున్నామంటే దీంతోనే దివ్యానందం మనకు ప్రాప్తిస్తుంది.
1: Therefore, if you face with all resistance, all the sufferings and the problems and the blame on the way, you will have that eternal divine bliss.
0: సులకంగా మనం భావించరాదు.
1: You should not take it, mistake it in another way.
0: సులకనగా.
1: You should not take it in easy way, lighter way.
0: కానీ అది చాలా పవిత్రమైనటువంటి.
1: But it's highly sacred.
0: చూచికి చాలా చిన్నదిగా ఉండవచ్చును.
1: ఇట్ మే అపియర్ టు బి సింపుల్.
0: అనుభవించడానికి లోక సంబంధమైనదిగా ఉండవచ్చును.
1: ఇట్ మే అపియర్ టు బి ది వరల్డ్ ఎక్స్‌పీరియన్స్.
0: కానీ అది లోకాతీతమైనటువంటి ఒక తత్వము.
1: బట్ ఇట్స్ సంథింగ్ బియాండ్ ద వరల్డ్.
0: అలాంటి ప్రేమ తత్వాన్ని మనము ప్రతి మానవుడు కూడాను పొందాలి.
1: ఎవ్రీవన్ మస్ట్ అటైన్ సచ్ డివైన్ లవ్.
0: నేను చెప్పాను ఆత్మకు పుట్టినటువంటిది అహం.
1: అహం ఇస్ బోర్న్ టు ఆత్మ.
0: ఈ అహంకు పుట్టినటువంటిది మనస్సు.
1: Mind is born to this aham.
0: మనసుకు పుట్టినటువంటిది వాక్కు.
1: And the word is born to this mind.
0: కాబట్టి వాక్కు మనసు బిడ్డ.
1: Therefore this word, this
0: మనసు అహం బిడ్డ. మనసు అహం బిడ్డ.
1: And the mind is the son of
0: aham. అహము ఆత్మ బిడ్డ.
1: Aham is the son of
0: atma. కాబట్టి ఆత్మకు అహం son.
1: And therefore aham is the son of atma.
0: ఆత్మకు మైండ్ గ్రాండ్ son.
1: Mind is the grandson.
0: ఆత్మకు వాక్కు గ్రేట్ గ్రాండ్ సన్.
1: దిస్ వర్డ్ స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ గ్రేట్ గ్రాండ్ సన్.
0: కనుక ఫాదర్ సన్ గ్రాండ్ సన్ గ్రేట్ గ్రాండ్ సన్ ఈ ముగ్గురు నలుగురు కూడాను ఒక ఆత్మ సంబంధమే.
1: దేర్ఫోర్ ద ఫాదర్ సన్ గ్రాండ్ సన్ గ్రేట్ గ్రాండ్ సన్ బిలాంగ్ టు సేమ్ ఆత్మిక్ ఫ్యామిలీ.
0: అందరి కూడాను ఆత్మ ఉన్నది కనుకనే అది ఏ నిజమైన ప్రేమ తత్వము.
1: సిన్స్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఇట్ ఇస్ ట్రూ లవ్.
0: ఏది లేనటువంటి వ్యక్తి అయినా ఉండవచ్చు కానీ ఆత్మ లేనటువంటి మానవుడు లేడు.
1: There may be a person without anything, but yet none can exist without
0: Atma.
1: What is that that is uniform in all?
0: Adi sat chit anandam.
1: That is sat chit anandam.
0: Adi danine manamu consciousness annaru.
1: That's what we call consciousness.
0: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది దైవం.
1: దిస్ కాన్షియస్నెస్ ఇస్ గాడ్.
0: ఆ కాన్షియస్నెస్ అనేటువంటిది అందరి యందు ఉంటుండాలి.
1: దిస్ కాన్షియస్నెస్ ఇస్ ఇన్ ఆల్.
0: కానీ ఈ కాన్షియస్నెస్ ని మనం విస్మరించి కాన్షియన్స్ లో మనం ప్రవేశించాం.
1: బట్ వీ ఫర్గెట్ దిస్ కాన్షియస్నెస్ బట్ వీ గో బై కాన్షియన్స్.
0: కనుకనే కాన్షియస్నెస్ అనేటువంటి దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాము.
1: బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు నో ది కాన్షియస్నెస్.
0: మన చుట్టూ ఉన్న గాలినే మనం చూడలేకపోతున్నాము.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు సీ ది ఎయిర్ అరౌండ్.
0: మన చుట్టూ ఉన్న గాలినే మనం పట్టలేకపోతున్నాము.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు క్యాచ్ ది ఎయిర్ అరౌండ్.
0: అయితే చూడలేకుండా పోయినంత మాత్రం గాలి లేదా?
1: సిన్స్ యూ కాంట్ సీ కెన్ యూ డినై దట్?
0: నీవు పట్టలేకుండా పోయినంత మాత్రం గాలి లేదా?
1: సిన్స్ యూ కెనాట్ క్యాచ్ ఇట్ కెన్ యూ నెగేట్ ఇట్?
0: అదే విధంగానే నీవు చూడలేకపోయినంత మాత్రం ఈ యొక్క చైతన్యం అనేటువంటిది లేకపోలేదు.
1: ఫర్ ద సింపుల్ రీజన్ యూ కాంట్ సీ యూ కెనాట్ డినై ద
0: ప్రెజెన్స్. నీవు అనుభవించలేకపోయినంత మాత్రం చైతన్యం లేకపోలేదు.
1: బికాజ్ యూ కెనాట్ క్యాచ్ ఇట్ యూ కెనాట్ డినై.
0: ఉన్నది ఉన్నది ఉన్నది.
1: ఇట్ ఈస్ ప్రెసెంట్.
0: దీన్ని బీయింగ్ బీయింగ్ బీయింగ్ అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ బీయింగ్.
0: ఈ బీయింగ్ నే సత్ అన్నారు.
1: దిస్ బీయింగ్ ఈజ్ సత్.
0: అనగా ఎప్పటికీ ఉండేటువంటిది.
1: విచ్ ఎగ్జిస్ట్ పర్మనెంట్.
0: ఇది వచ్చి పోయేటువంటిది కాదు.
1: ఇట్ నైదర్ కమ్స్ నోర్
0: గోస్. రాకపోకలు లేనటువంటి ఒక దివ్యత్వము ఈ యొక్క సత్.
1: దిస్ సత్ ఇస్ ది డివినిటీ విచ్ నైదర్ కమ్స్ నోర్ గోస్.
0: ఇట్టి తత్వాన్ని ఎక్కడి నుంచినో వచ్చింది ఎక్కడికో వెళ్ళింది అని అనుకోవటము చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ దట్ ఇట్ హస్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ దట్ ఇట్ వుడ్ గో సమ్వేర్.
0: నేను ధ్యానంలో ఉంటే భగవంతుడు వచ్చి నాకు దర్శనమిచ్చాడు అనుకుంటారు.
1: వీ సే దట్ గాడ్ మానిఫెస్టెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ.
0: ప్రాకృతమైనటువంటి భావములు.
1: ఇట్స్ వరల్డ్లీ ఫీలింగ్.
0: ఎక్కడి నుంచి వచ్చాడు దర్శనం ఇవ్వడానికి?
1: వేర్ ఫ్రమ్ హెస్ హి కమ్ టు?
0: ఎక్కడి నుంచి రాలేదు. తిరిగి దర్శనమిచ్చి ఎక్కడికో పోలేదు.
1: హి హస్ నాట్ కమ్ ఫ్రమ్ ఎనీవేర్.
0: అక్కడే ఉన్నాడు.
1: హి ఇస్ ప్రెసెంట్ దేర్.
0: మీ యొక్క హృదయం పవిత్రమైనప్పుడు కనిపించాడు, తిరిగి మాలిన్యమైనప్పుడు కనిపించకుండా పోయింది.
1: వెన్ వన్స్ యువర్ హార్ట్ ఈస్ సేక్రెడ్ యూ విల్ ఫైండ్ ద మానిఫెస్టేషన్.
0: అంతేకాని రావటం పోవటం లేదు.
1: గాడ్ నైదర్ కమ్స్ నాట్ గోస్.
0: మీకందరికీ తెలుసును.
1: యు ఆల్ నో.
0: ధ్రువుడు 5 సంవత్సరముల బాలుడు.
1: Dhruva is 5-year-old boy.
0: అతనికి ఏమాత్రం కూడా ప్రపంచ జ్ఞానం లేదు, లౌకిక జ్ఞానం లేదు.
1: He has no any worldly knowledge.
0: అలాంటి వాడు విశ్వాసం చేత నారదుని యొక్క ప్రోద్భరము చేతనే కారడవుల్లో ప్రవేశించి కఠినంగా కూర్చొని భగవంతుని చింతించాడు.
1: In full faith he entered the forest, he has undertaken penance in a thick forest there.
0: పెద్దల మాటలు మనం విశ్వసించాలి.
1: We have to have full faith in
0: బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి నారదుని యొక్క వాక్యమును చక్కగా విశ్వసించాడు హృదయపూర్వకంగా ధ్రువుడు.
1: Dhruva had full faith in the words of Narada.
0: ఆ విశ్వాసమే అక్కడ సాక్షాత్కారంగా వచ్చింది.
1: That very faith gave him the manifestation of the divinity in front of him.
0: కానీ బాలుడు,
1: but a boy,
0: లౌకికం తెలియనటువంటి వాడు,
1: he doesn't know anything of the world.
0: ఈ విష్ణు వచ్చి, నాయనా నీకేం కావాలి అని ప్రశ్నించాడు.
1: విష్ణు అపియర్ అండ్ ఆస్క్డ్ హిమ్, బాయ్ వాట్ డు యు వాంట్.
0: బాలుడైనటువంటి యొక్క ఈ ధ్రువుడు, స్వామి నేను ఎక్కడ ఉన్నాను, ఏ విధంగా ఉంటున్నాను అనేటువంటిది తెలుసుకున్నటువంటి మీరు ఇంత కారడవుల లోపల నేను కూర్చున్నటువంటి స్థానానికే మీరు వచ్చారు.
1: ధ్రువ ద బాయ్ రిప్లైడ్, యు హావ్ కమ్ హియర్ టు దిస్ ప్లేస్ నోయింగ్ వేర్ ఐ యామ్.
0: నేను ఎక్కడ నిన్ను చింతిస్తున్నాను అనేటువంటి తెలుసుకున్నటువంటి మీకు నాకు ఏమి కావాలో అనేది తెలియదా మీకు?
1: ధ్రువ సెడ్, ఓ గాడ్, యు నో వేర్ ఐ యామ్, వేర్ ఐఎమ్ డూయింగ్ పెనెన్స్, బట్ డోంట్ యు నో వాట్ ఐ ఆస్క్ ఫర్?
0: భగవంతుడు మాత్రం అంత చదువు లేకుండా పోలేదు.
1: గాడ్ ఈస్ నాట్,
0: ఇతనికంటే గొప్పగా చదువుకున్నటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ ఈస్ నాట్ ఇల్లిటరేట్, హీ ఈస్ వెరీ నాలెడ్జబుల్.
0: నీవు ఎక్కడున్నావు అనేటువంటిది నాకు తెలుసును, నీకు ఏమి కోరుకో అనేటువంటిది నాకు తెలుసును, కానీ ఇక్కడ నా పద్ధతి ఒకటి ఉంటుండాలి.
1: God said, oh boy, I know where you are,
0: the
1: what you are doing.
0: The study of mankind is man.
1: The proper study of mankind is
0: man. Thoughts, words, action, moodu okati kavali.
1: There should be harmony of thought, word and deed.
0: Appude nenu mee avishtani nerveccadaniki samsiddhanga untanu.
1: Then I am ready to fulfill your desire.
0: Nee inti daggara bhagavantuni darshinchi chesi atanni praaptinchi atan daggara nunchi naa tandri todapaina kurchuneetundi varamunu teesukoni ostavani nuvu akkada cheppavu.
1: At home you have determined that you will go to the forest, undertake penance and return with all the boon
0: granted,
1: that you will sit on the lap of the father.
0: Talachinattuga tapas chesavu
1: and you did penance as you thought.
0: Kani aa tapasuku aa yokka sankalpamulaku taginatundi matalu unda ledha anetundi nenu parikshinchali.
1: I should test whether you speak appropriate your thought and penance.
0: Dhruvudu cheppadu, swami.
1: Dhruva said, swami,
0: nenu edo oka chinna pinkutu okkati deeni kosam vetukutu vachanu.
1: గాజుముక్క కోసమే వెతుకుతూ వచ్చాను. స్వామి, ఐఎమ్ సర్చింగ్ ఫర్ గ్లాస్ పీస్.
0: ఈ ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయవాసంలో నేను తండ్రి తొడపైన కూర్చోవాలనేటువంటిది విలువలేని గాజుముక్క.
1: ద వరల్డ్లీ థాట్ హాస్ టు సిట్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ద ఫాదర్, హి హాస్ నో వాల్యూ.
0: నీ దర్శనము అని మాణిక్యంగా కనిపిస్తుండాలి.
1: బట్ యువర్ డివైన్ దర్శన్,
0: ఆ గాజుముక్కకై వచ్చినటువంటి నాకు ఇంత పెద్ద మాణిక్యం లభించటము ఎంత అదృష్టము, నాకు ఇంకా గాజుముక్క నాకు అక్కర్లేదు అన్నాడు.
1: హి సేస్, మై గుడ్ లక్, ఐ కుడ్ హ్యావ్ దిస్ ప్రెషస్ డైమండ్ ఇన్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ద లార్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, ఐ డోంట్ వాంట్ దిస్ గ్లాస్ పీస్.
0: చక్కగా పట్టాడు భగవంతుడు అక్కడ.
1: And there that point was caught by
0: God. సంకల్పించడం ఒక్కటి,
1: యువర్ థాట్ ఈస్ వన్.
0: ఆచరించడం ఒక్కటి,
1: ప్రాక్టీస్ ఈస్ వన్.
0: ఈ రెండు ఒక్కటైపోయినాయి.
1: బోత్ ఆర్ వన్.
0: కానీ కోరటం మాత్రం మరొకటి కోరుతున్నావు.
1: బట్ ది ప్రేయర్ ఈజ్ సెపరేట్.
0: ఈ మూడింటిలో రెండు ఒకటైంది, ఒకటి ఒకటైపోయింది.
1: అమంగ్ ది త్రీ, టూ ఆర్ వన్, వన్ ఈజ్ సెపరేట్.
0: కాబట్టి రెండు ఉన్నటువంటిది మెజారిటీ.
1: సో మెజారిటీ గో బై ది టూ.
0: దానికి రెండు ఓట్లు వచ్చాయి, దీనికి ఒక ఓటే వచ్చింది.
1: వన్ సెక్యూర్ టూ ఓట్స్, ద అదర్ వన్ సింగిల్
0: ఓట్. కాబట్టి రెండు ఓట్లు వచ్చాయి కాబట్టి నీవు తిరిగి రాజ్యం పోయి ఏరిపోమని చెప్పిన వాడిని పంపించాడు.
1: సో యాజ్ దట్ వన్ బికాస్ ఆఫ్ టూ ఓట్స్ బెటర్ యూ గో బ్యాక్ అండ్ రూల్ ద కింగ్డమ్.
0: చూచారా, త్రికరణ శుద్ధి,
1: ద హార్మనీ ఆఫ్ ది త్రీ.
0: ప్రతి భావమునకును భగవంతుడు త్రికరణ శుద్ధి కోరుతుంటాడు.
1: ఫర్ ఎవ్రీ ఫీలింగ్ గాడ్ విల్ థింక్ ఆఫ్ ది ప్యూరిటీ.
0: థాట్స్, వర్డ్స్, యాక్షన్, మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: దేర్ షుడ్ బి అబ్సల్యూట్ సింథసిస్. వన్ ఇస్ ఒకటి,
0: అడగటం ఒకటి, చేయటం మరొకటి, ఇది సరికాదు.
1: యు ఆస్క్ ఫర్ వన్ థింగ్ అండ్ యు యాక్ట్ ఇన్ ఎ డిఫరెంట్ వే, ఇట్స్ నాట్ గుడ్.
0: కనుకనే ఇంత తపస్సు చేసి ఇంత గొప్ప సంకల్పాన్ని పొంది కట్టగలిపటికి సాక్షాత్ నారాయణమూర్తి ప్రత్యక్షమైనప్పటికీ దానిని పొందలేకపోయాడు. కారణమేమిటి? వాగ్దోషం చేతనే.
1: దో ధ్రువ హాస్ టేకెన్ దట్ స్ట్రాంగ్ పెనెన్స్ విత్ సీక్రెట్ థాట్స్, యట్ హీ కుడ్ నాట్ మేక్ ఫుల్లీ మేక్ యూజ్ ఆఫ్ ది డివినిటీ.
0: చాలా పవిత్రంగా ఉపయోగపెట్టుకోవాలి.
1: బికాస్ హిస్ టాక్ ఇస్ అట్ వేరియన్స్ విత్ అదర్
0: టూ. ఈ వాక్ మైండ్ యొక్క బిడ్డ.
1: దేర్ ఫోర్ దిస్ టాక్ ఈస్ ది సన్ ఆఫ్ ది
0: మైండ్. మైండ్ ఏమైపోయిందంటే మైండ్ కొంచెం సంకల్ప వికల్పాలతో మాలిన్యం పొందింది.
1: Mind gets polluted because of thoughts.
0: కనుకని తల్లి యొక్క భావములే బిడ్డకు లభించాయి.
1: And therefore the thoughts have come to the son.
0: న్యాయంగా చూస్తే మనసుకు అహం బ్రహ్మాస్మి బ్రహ్మ భావములు వచ్చిండాలి మనసుకు.
1: సో మైండ్ షుడ్ హ్యావ్ ది థాట్స్ ఆఫ్ ది బ్రహ్మన్.
0: రాలేదు.
1: నౌ ఇట్ హాజంట్ హ్యాపెన్.
0: కనుకనే తండ్రి ఒకటైనప్పుడు కుమారుడు మరొకటి కావచ్చు.
1: So when father is in one way,
0: సంబంధమేమో కొడుకు తండ్రే.
1: In fact, he is the son to the father.
0: ప్రహ్లాదుడు గొప్ప భక్తుడు.
1: ప్రహ్లాద్ ఇస్ ఎ గ్రేట్ డివోటీ.
0: హిరణ్యకశిపుడు మహా దుర్మార్గుడు.
1: హిరణ్యకశిపు ఇస్ వికెడ్
0: మ్యాన్. అలాంటి దుర్మార్గుని గర్భం లోపల మంచి మాణిక్యం వంటి కుమారుడు పుట్టాడు.
1: అండ్ టు దట్ వికెడ్ మ్యాన్ హి కుడ్ హావ్ ఎ ప్రెషస్ జెమ్ ఆఫ్ ఎ సన్ ప్రహ్లాద.
0: కనుక నారాయణ ప్రియుడు ప్రహ్లాదుడు.
1: హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపు హేట్స్ నారాయణ.
0: రూపనామమును నమ్ముకున్నటువంటి వాడు హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిపు గోస్ బై ది నేమ్ అండ్ ఫామ్.
0: నామ రూపముల చేతనే మగ్నమైనటువంటి వాడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద ఇస్ the one after the formless attributeless aspect of divinity.
0: Nama roopamulu undinappatikini vaatini manam tyagam cheyali.
1: Though it has the name and the form, but we have to sacrifice.
0: Yenatikaina ee deham tyagam ayyetuntidi.
1: One day or other the body has got to be sacrificed.
0: Kaani tyagam ante emiti?
1: What is sacrifice?
0: Kepalam tyaga deha bhavam tyagam cheyatam kaadu.
1: Is not giving up the body.
0: Aalukiddalu vadalatam kaadu.
1: Is not leaving
0: aasti paastulu vadalatam kaadu.
1: Is not giving up properties.
0: Ee deenni tyagam cheyali.
1: What is to be sacrificed?
0: Manavuni aavarinchinatvanti yokka raaga dvesha asuyadulu tyagam cheyali.
1: One has to sacrifice these three, the attachment, the jealousy and ego.
0: ఈ మూడింటిని ఆవరించినటువంటిది మానవత్వం.
1: అండ్ హ్యూమన్
0: ఈ ఆవరించిన దాన్ని దూరం చేసుకుంటే ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
1: హ్యూమానిటీ ఇస్ ఎన్కంపాస్డ్ బై దీస్ త్రీ ద కవరింగ్. వన్ హ్యాస్ టు త్రో ఇట్ అసైడ్.
0: కన్నుకు పొర వచ్చింది.
1: సపోజ్ ఐ హ్యావ్
0: తీస్తే చాలు దృష్టి నీకు లభిస్తుంది.
1: ది ఐ ఇస్ సఫరింగ్ ఫ్రమ్ కేటరాక్ట్.
0: నీవు దృష్టిని ప్రత్యేకంగా సంపాదించుకోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు అక్వైర్ న్యూ విజన్.
0: నీ హృదయం పైన ఈ రాగద్వేష అసూయాదులు ఆవరించి ఉంటున్నాయి.
1: Therefore the heart is covered by the
0: వాటిని
1: attachment hatred.
0: ఇదే త్యాగం.
1: Giving it up these three is sacrifice.
0: త్యాగం అంటే ఏదో ఆస్తిపాస్తులు వదలటం కాదు.
1: Not giving up properties.
0: దుర్గుణాలను మనం దూరం చేసుకోవాలి.
1: You have to give up bad qualities.
0: ఈ దుర్గుణాలు దూరం చేసుకున్నప్పుడు మన యందు ఆత్మతత్వం సహజంగా ఆవిర్భవిస్తుంది.
1: When once you get away from the bad qualities, you will have the realization of the spirit.
0: అది నీ రైట్.
1: That is your right.
0: కనుకనే మానవత్వం అనేటువంటిది మాధవం నుంచి పుట్టినటువంటిది.
1: సో హ్యూమన్ బీయింగ్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
0: దైవం నుంచినే వచ్చినటువంటిది.
1: హి ఒరిజినేటెడ్ ఫ్రమ్ ద డివైన్.
0: దైవం నుంచి వచ్చినప్పటికీ దైవాన్ని మనం మర్చిపోతున్నాం.
1: హావింగ్ కమ్ ఫ్రమ్ గాడ్ హి ఫర్గెట్స్ గాడ్.
0: మేఘములంతా సూర్యుని నుంచినే పుట్టాయి.
1: ఆల్ క్లౌడ్స్ ఆర్ బోర్న్.
0: ఆ మేఘం తిరిగి సూర్యునే కప్పివేస్తున్నాయి.
1: క్లౌడ్స్ కవర్ ద వెరీ సన్.
0: కానీ సూర్యుడు ఏమాత్రం దానిపైన ద్వేషం పొందలేదే.
1: బట్ ద సన్ హ్యాస్ నో హేట్రెడ్ ఆన్ ద
0: క్లౌడ్. ఇవన్నీ ఏమిటి ఈ మేఘంలో పాసింగ్ క్లౌడ్స్ కొంతలో కదిలిపోతాయి దీనిపైన మనకి ఎందుకు ఈ ద్వేషం.
1: ద సన్ ఫీల్స్ సో నాట్ టు హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ ఎనీ యాంగర్ బికాస్ క్లౌడ్ విల్ పాస్ ఆన్.
0: కొన్ని సమయాల్లో మన యొక్క హృదయంలో అనేక విధములైనటువంటి యొక్క దుర్గుణాలు దుర్భావములు ఆవిర్భవిస్తుంటాయి.
1: ఎట్ టైమ్స్ అవర్ హార్ట్ ఇస్ కవర్డ్ బై మీన్స్ ఆఫ్
0: ఆవిర్భవించి ప్రకాశించేటువంటి యొక్క ప్రేమతత్వాన్ని కొంచెం మరుగు చేస్తుంటాయి.
1: అండ్ దేర్ ఫోర్ ద లవ్ దట్ షైన్స్ ఇస్ కవర్డ్ బై జెలసీ.
0: అప్పట్లో శాంతిని వహించాలి.
1: దెన్ వీ షుడ్ మెయింటైన్ పీస్.
0: ఆ శాంతిగా ఉంటే ఈ ఆవరించినటువంటి మేఘములు కదిలిపోతాయి.
1: వెన్ యూఆర్ పీస్ఫుల్ ద క్లౌడ్స్ విల్ పాస్ ఆఫ్.
0: ఏ గాలి ద్వారా మేఘములు ఇక్కడికి వచ్చినాయో ఆ గాలి ద్వారానే ఈ మేఘములు ఇక్కడ నుంచి కదిలిపోతాయి.
1: క్లౌడ్స్ హావ్ కమ్ హియర్ బికాస్ ద విండ్ అండ్ ద సేమ్ విండ్ విల్ టేక్ దెం
0: అవుట్. మేఘములు ఇక్కడికి రావడానికి మేఘములు కదిలిపోవడానికి పెనుగాలియే దీనికి ప్రధానము.
1: ది క్లౌడ్స్ హావ్ కమ్ హియర్ దే విల్ వానిష్ బికాస్ ఆఫ్ ద విండ్.
0: ఆ పెనుగాలియే మన ప్రేమతత్వము.
1: దట్ వర్ల్డ్ విండ్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమ అనే గాలి వీచినప్పుడు
1: when once there is the wind of love,
0: కూడాను పరిగెత్తుంటాయి.
1: All clouds will go.
0: ఆవరించిన మేఘములు కూడాను కదిలిపోతుంటాయి.
1: All clouds will go.
0: ప్రేమకు అసాధ్యమైనటువంటి యొక్క కార్యం ఈ జగత్తులో లేనే లేదు.
1: There is nothing that you cannot accomplish without love.
0: దేనినైనా సాధించలేకపోవచ్చును.
1: You may not achieve anything.
0: కానీ ప్రేమ చేత సాధించలేనటువంటి ప్రకృతి లేనే లేదు.
1: There is nothing you cannot
0: achieve. సర్వమును ప్రేమ చేత సాధించవచ్చును.
1: Everything you can achieve with this love.
0: కనుకనే ప్రేమ ఈశ్వరహై ఈశ్వర ప్రేమహై పరమాత్ముడే ప్రేమ, ప్రేమనే పరమాత్ముడు. ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: గాడ్ ఇస్ లవ్, లవ్ ఇస్ గాడ్. వీ షుడ్ నో ది స్పిరిట్ ఆఫ్ యూనిటీ బిట్వీన్ ది టూ.
0: కనుకని ఈ ప్రేమ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: సో వీ హావ్ టు డెవలప్ దిస్ లవ్.
0: నీ బాధలు నీకు ఎంత ఇదివో అదే విధంగా ఇతరుల బాధలు కూడా అట్టివే అని నీ విశ్వసించాలి.
1: యూ షుడ్ కన్సిడర్ ది డిఫికల్టీస్ ఆఫ్ అదర్స్ యాజ్ యువర్ ఓన్.
0: నీ పైన నీకు ఎంత ప్రేమనో వారి పైన కూడా వారికి అంత ప్రేమ ఉంటాదని సత్యాన్ని గుర్తించాలి.
1: యూ షుడ్ నో ద ట్రూత్ దట్ యూ లవ్ యువర్ సెల్ఫ్ అండ్ సో ఆల్సో ద అదర్ వన్.
0: కనుక ప్రతి ఒక్కదానికి కూడాను నీకు నీవు పోల్చుకోవాలి.
1: సో యూ హావ్ టు టేక్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్.
0: అది ఏ సెల్ఫ్ ఎంక్వైరీ అని.
1: దట్ ఈస్ సెల్ఫ్ ఎంక్వైరీ.
0: ఈ సెల్ఫ్ ఎంక్వైరీ అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ సెల్ఫ్ ఎంక్వైరీ?
0: తనకి ఎన్ని కాళ్ళు ఉన్నాయి, ఎన్ని చేతులు ఉన్నాయని చూసుకోవటం కాదు.
1: ఇట్స్ నాట్ ద నంబర్ ఆఫ్ హ్యాండ్స్ ఇన్ ద ఫీట్.
0: తన భావం ఎట్టిదో, పరులభావం కూడా అట్టిది.
1: As is your feeling, so also the feeling of others.
0: నా బాధలు ఎట్టివో పరుల బాధలు కూడా అట్టివి.
1: As is my suffering, so also the suffering of others.
0: నా విచారం ఎట్టిదో పరుల విచారం కూడా అట్టిది.
1: As is my misery, so also the grief of others.
0: ప్రేమ ఎంత పరిశుద్ధమో పరుల ప్రేమ కూడా అంత పరిశుద్ధమే.
1: I consider myself pure, so అన్నింటిని కూడా
0: పవిత్రమైనటువంటి ప్రేమతో పోల్చుకుంటూ రావాలి.
1: And we should go by this measure of sacred love.
0: అప్పుడు ద్వేషమునకు అవకాశమే లేదు.
1: Then there is no scope for hatred.
0: ఇంకా అసూయకు అదే స్థానం లేదు.
1: Then no, no scope for jealousy.
0: కనుకనే ఈ రాగద్వేష అసూయాదులు దూరం గావించుకోవాలంటే ఒక్క ప్రేమను మాత్రమే, నిర్మలమైన ప్రేమను.
1: Therefore, in order to give up the attachment, the hatred and jealousy, you should have a pure love. You should have selfless love.
0: నిరహంకారమైన ప్రేమను.
1: And the love which is egoless.
0: మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: We have to develop that.
0: ఇదియే నిజమైనటువంటి భక్తి.
1: This is the true devotion.
0: అంతేకాని పూజలు చేయటము, వ్రతం చేయటము, జపం చేయటము, ధ్యానం చేయటం, ఇవన్నీ కూడాను కేవలము ఈ మనస్సు యొక్క చంచలత్వాన్ని అణగింపజేసేదానికి ఇవన్నీ సోపానములు.
1: Therefore, the other acts like worship, the meditation, other rituals will make your mind steady, that's all.
0: Oka middini ekkalante oka nichchini vestam ladder.
1: In order to climb up the staircase, you will have the ladder there.
0: Ee ladder payana daniki karchukoni undala, kinda bhoomiki aadharanga undali.
1: The ladder should lean on the top.
0: Appude madhyana unnatundi steps nanta manam daatukoni povachchu.
1: Then only it is possible to climb up the steps.
0: Kinda unnatundi oka aadharame vishwasamu.
1: The lower end is the basis of faith.
0: Aa vishwasam paina ee ladder nu aadharam cheskovali.
1: So the ladder should just be based on this.
0: Payana top karchukunnatundi de prema.
1: The top one leans on love.
0: కాబట్టి ప్రేమ విశ్వాసములు రెండు ఉండినప్పుడు మనం ఎంత పైకైనప్పుడు మనం ఎక్కిపోవచ్చు.
1: Therefore, with the faith and love, you can climb up to an extent.
0: ఈ రెండు మాత్రం సంబంధం లేకుండా ఏ మాత్రం కూడా మనం ల్యాడర్ ఎక్కలేము.
1: Without these two, you can never climb the ladder.
0: ఒకవేళ ఆ విధంగా ల్యాడర్ ఎక్కాలనుకుంటుంటే అది అసాధ్యం.
1: Even if anyone tries, you'll find it impossible.
0: ఆధారం ఆధేయం రెండు కావాలి మనకి.
1: You should have the basis here and also the top one that leans on love.
0: విశ్వాసము, గాఢమైన విశ్వాసం ఉండాలి.
1: యూ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్.
0: తర్వాత పవిత్రమైన ప్రేమ ఉండాలి.
1: యూ షుడ్ హావ్ సీక్రెట్ లవ్.
0: ఈ రెండింటినీ మనం సంపాదించుకుంటే ఏ జప ధ్యానమును కూడా మనకు చేయనక్కర్లేదు.
1: వన్స్ యూ హావ్ దీస్ టూ, యూ డోంట్ నీడ్ టు అండర్టేక్ ఎనీ పెనెన్స్ ఆర్ మెడిటేషన్.
0: ఈ జప ధ్యానములన్నీ దేనికోసమని?
1: వాట్ ఫార్ ఆల్ దిస్?
0: ఈ రెండింటినీ పొందే కోసమే.
1: ఎవ్రీథింగ్ ఈస్ డన్.
0: అవి రెండే మనకు ప్రాప్తించినప్పుడు ఇంక జప ధ్యానములు మనకెందుకు?
1: దెన్ వన్స్ యూ హావ్ దీస్ టూ, వై షుడ్ యూ నీడ్?
0: దేనిని వెతకాలని పోతున్నావో అదే నీ కాలికి తగినప్పుడు ఇంక వెతకనక్కర్లేదే.
1: The one you are in search for is waiting at your doorstep.
0: చాలా మంది దైవాన్వేషణ అనుకుంటుంటారు. అన్వేషణ అనేది చేయనక్కర్లేదు.
1: Many say they are in search of God. You don't need to search.
0: సర్వత పాణిపాదం తత్సర్వతోచే శిరోముఖం సర్వత స్థితిమల్లోకి సర్వమా వృత్తి శక్తి. ఎక్కడ చూసినా ఉండినటువంటి భగవంతుని వెతికేది ఎందుకు?
1: When God is everywhere, why do you need to search for him?
0: మొట్టమొదటి నిన్ను నీవు వెతుకుతున్నావా ఎక్కడైనా?
1: In the first instance, do you search for yourself?
0: నిన్ను నీవు ఎక్కడ వెతకలేవు.
1: You don't.
0: ఒకవేళ నిన్ను నీవు వెతుకుతున్నావు అంటే నీవు పిచ్చివాడేవే.
1: If you say that you are in search of your own self, others will take you
0: mad. అదే రీతిగా భగవంతుని వెతకడం అంటే నిన్ను నీవు వెతుకోవటమే.
1: If you say that you are in search of God,
0: భగవంతుడు నీ వెంటనే గంటనే ఇంటనే కంటనే కూడా ఉంటున్నాడు.
1: God is with you, in you, above you, below you, around you, everywhere.
0: భగవంతుడవు.
1: You are God.
0: కేవలము దేహాభిమానమును పురస్కరించుకొని ఈ ఉపాధులను పురస్కరించుకుని నేను ఫలాని వాడిని ఫలాని వాడిని అని నీవు చెప్పుకుంటున్నావు.
1: బేసింగ్ ఆన్ యువర్ బాడీ అండ్ ది వెస్చర్ యు హావ్ పుట్ ఆన్ యు ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ అస్ వన్.
0: అనేక మంది మహర్షులు, అనేక వేదశాస్త్ర ఇతిహాస పురాణముల నుంచి అంతకాలం నుంచి కూడా వచ్చేటువంటిది అన్ని క్వశ్చన్స్ లో కూడాను హూ ఆమ్ ఐ అనేటువంటి క్వశ్చన్ చాలా పెద్దది.
1: Of all the questions that man is put to since times immemorial, the biggest question is this: who am I?
0: ఈ జగత్తులో ఎన్నో పదములు ఉన్నాయి.
1: There are so many words there.
0: కానీ అన్ని వదిలిపెట్టి నేనెవరు అనేటువంటి తెలుసుకోమని చెప్పడంలో ఏం అర్థం ఉంటుంది?
1: What is the meaning in finding this question, who am I?
0: ఎవరైనా వచ్చినారంటే ఎవరండి మీరు, ఎక్కడి నుంచి వచ్చారని మనం ప్రశ్నిస్తాం.
1: We generally ask, if anyone comes to you, you'll say, who are you, where do you come from?
0: అందరిని ప్రశ్నిస్తున్నావు కానీ నీవు నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను అని నిన్ను నీవు ప్రశ్నించుకోవటం లేదు.
1: యూ క్వశ్చన్ ఎవ్రీబడి బట్ యూ డోంట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, హూ ఆమ్ ఐ, వేర్ డు ఐ కమ్ ఫ్రమ్.
0: నిన్ను నీవు ప్రశ్నించుకుంటే ఇతరులంతా ఎవరో నీకు సులభంగా తెలిసిపోతుంది.
1: వెన్ వన్స్ యూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, యూ విల్ బి ఏబుల్ టు నో అదర్.
0: కనుక నీ ఫస్ట్ సెల్ఫ్ రియలైజేషన్.
1: సో ఫస్ట్ సెల్ఫ్ రియలైజేషన్.
0: ఈ ఫస్ట్ సెల్ఫ్ రియలైజేషన్ కి ఏం కావాలి?
1: What is required for
0: first something? Confidence kavali.
1: First self confidence is required.
0: Ee confidence valane satisfaction vachestundi.
1: Out of the confidence you will have satisfaction.
0: Ee satisfaction valane sacrifice chestavu.
1: The satisfaction will lead to
0: sacrifice valane realization vastundi.
1: Out of the sacrifice you will attain realization.
0: First self confidence the foundation.
1: So self confidence is the foundation.
0: Self satisfaction is the wall.
1: Self satisfaction is the wall.
0: Self sacrifice is the roof.
1: Self sacrifice is the roof.
0: Self realization is the life.
1: Self realization is the life.
0: ఫౌండేషన్ లేకపోతే గోడ కట్టడానికి వీలు కాదు.
1: వితౌట్ ఫౌండేషన్ ఇస్ నాట్ పాసిబుల్ టు
0: ఎర్ గోడ లేకపోతే రూఫ్ వేయడానికి వీలు కాదు.
1: వితౌట్ వాల్స్ యు కెనాట్ లివ్ దేర్.
0: రూఫ్ లేకపోతే మనం నివసించలేము.
1: వితౌట్ లేయింగ్ ది రూఫ్ యు కెనాట్ లివ్ దేర్.
0: కనుకనే మొట్టమొదటి నుంచి నీ ఫోర్ స్టెప్స్ అంతా నీవు ప్రయత్నించాలి.
1: సో యు షుడ్ నో ఆల్ దీస్ ఫోర్
0: స్టెప్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫస్ట్.
1: Self confidence is first.
0: దీన్ని ఏ మాత్రం కూడా నువ్వు చెలించకుండా చూసుకోవాలి.
1: యు షుడ్ సీ దట్ ఇట్ విల్ ఆల్వేస్ బి స్టెప్.
0: ఎలాంటి పరిస్థితులు ఏంటనుకుంటున్నావు ప్రాణం పోయేటువంటి దీనికి సిద్ధం ఉండినప్పటికీ చెలించకుండా ఉండాలి.
1: Even if it amounts to sacrificing one's own life,
0: confidence, one should have strong confidence.
1: And once you develop this confidence, you will enjoy the bliss.
0: When once you are
1: in the blissful state,
0: you sacrifice. There will
1: be no differences like I and mine
0: and thine. Then you
1: will give up
0: sacrifice. అమృతత్వమానసః న కర్మణాం న ప్రజయా ధనేన త్యాగేనైకి అమృతత్వమానసః. త్యాగం ఎంత ఆనందాన్ని ఇస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ సాక్రిఫైస్ దట్ మేక్ యూ బ్లిస్ఫుల్.
0: కానీ మనం చేయలేకపోతున్నాం.
1: బట్ వి ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ది రీజన్?
0: ఈ అభిమాన మమకారం రెండు కట్టివేసింది.
1: ఇట్స్ ఓన్లీ ది అటాచ్మెంట్ అండ్ పొసెసివ్నెస్ దట్ బైండ్ యు.
0: ఈ రెండే మనకు నరకానికి తీసుకుని పోతున్నాయి.
1: దీస్ టు విల్ టేక్ యు టు హెల్.
0: అందుకోసమని ఎవరో చెప్పారు.
1: Therefore it is
0: said. ప్రతి వ్యక్తిని కూడా నువ్వు యమధర్మరాజు పాశం వేసి తీసుకుని పోతున్నాడు అని.
1: We say the God of death Yama will drag every soul with a rope.
0: భగవంతుడు ఇన్ని విధములుగా సృష్టించినప్పుడు ఈ యమధర్మరాజు పాశం వేసి ప్రతి ప్రాణమును తీసుకుని పోతున్నాడే.
1: When God has created all these things, all creatures Yama drives out the body.
0: తీసుకోవడానికి ఈ యొక్క యమధర్మరాజుకు రోప్ ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టాడు?
1: To drag, to take away so many lives, where do you find the rope factory for Yama?
0: ఈ rope factory తనకి ఎక్కడ లేదు.
1: Well, he has not.
0: ఎక్కడ నుంచి తీసుకుని రావడం అక్కర్లేదు ఈ పాశములు.
1: He is not bringing ropes from anywhere.
0: అభిమానం ఒకటి, మమకారం ఒకటి, ఈ రెండింటి యొక్క పాశంతోనే అతన్ని బిగ్గట్టేస్తున్నాడు.
1: One rope is attachment, another is possessiveness. These two are intertwined.
0: ఈ అభిమాన మమకారములే మన గొంతునకు ఒక పాశములుగా తయారవుతున్నాయి.
1: And they will just tie up your neck ultimately.
0: అదే కాలాన్ని అంత్యం గావిస్తుండాలి.
1: దాట్ విల్ బ్రింగ్ ది ఎండ్.
0: కనుకనే
1: సో
0: మనము ఎక్కడి నుంచినో దైవం అంతా మనకంత కష్టములు అందిస్తున్నాడని కానీ సుఖములు కొని తెచ్చుతున్నాడని కానీ భావించరాదు.
1: వి షుడ్ నాట్ కన్సిడర్.
0: సుఖ దుఃఖములకంతా మన సంకల్పములే మూల కారణములు.
1: వి షుడ్ కన్సిడర్ ఫర్ ప్లెజర్ అండ్ పెయిన్ అవర్ థాట్స్ ఆర్ ది కాజ్.
0: మంచి చెడ్డలకంతా కూడా మన యొక్క సంకల్పములే మూల కారణములు.
1: గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్ అపాన్ అవర్ థాట్స్.
0: కాబట్టి ఎవరో మనకు ఏ విధమైనటువంటి కారకులు కాదు.
1: నో వన్ ఈజ్ సెపరేట్లీ.
0: వారి వల్ల మాకు కష్టములు లభించాయి, వీరి వల్ల మాకు సుఖములు లభించాయి, ఇవి కేవలం అల్పతృప్తి.
1: We'll have low satisfaction when we feel so and so is responsible for our
0: pleasure. అల్పతృప్తులకు మనం ఏ మాత్రం కూడా లొంగిపోరాదు.
1: We should never submit ourselves to
0: అన్నిటికీ మనమే కారణం.
1: For everything we are
0: మంచి చెడ్డలకు మనమే కారణం.
1: For good and bad.
0: సుఖ దుఃఖములకు మనమే కారణం.
1: For pleasure and pain.
0: లాభ నష్టములకు మనమే కారణం.
1: For profit and loss.
0: నిందాస్తుతులకు మనమే కారణం.
1: For everything we are responsible.
0: అన్నిటికీ మనమే కారణం.
1: For everything we are responsible the main cause.
0: కనుక మనమే కారణం అనుకున్నప్పుడు ఏ విధమైనటువంటి భయము మనకు ఉండదు.
1: When once we feel that we are the main cause, we don't need to have fear.
0: ఎవరితోనూ మనకు కష్టం లభిస్తుంది అంటే భయం ఉండాలి.
1: And once you feel that troubles are because of others,
0: nirbhayam,
1: you will be fearful.
0: Nirbhayam. Eppudu vastundi nirbhayam?
1: When you will be fearless.
0: Paripurna prema undinappudu nirbhayam vastundi.
1: When there is total love, you will be fearless.
0: Dosham undinappude bhayam aavaristundi.
1: When there is no love, you will be fear stricken.
0: Manalo doshamulku em maatramu avakasam ivvakoddu.
1: Don't give scope for any
0: mistake. Sadhyamainanta varaku ee chinna pani chesinappudiki is it good or bad, is it right or wrong ani discrimination chey.
1: For every action, discriminate there, whether it's right or wrong, good and bad.
0: Time tisko.
1: Take time.
0: Tondara padavaddu.
1: Don't be in a
0: haste
1: hurry.
0: Haste makes waste. Waste makes worry. So do not be in a hurry.
1: So never be in a hurry. Discriminate whether it's
0: tondara
1: good or bad.
0: Tondara padavaddu. Yedu chinapatiki ni shantanga ni undu.
1: Anything may come, maintain
0: Daivani
1: peace.
0: Daivani smarinchu.
1: Think of God.
0: దైవ ప్రేమను పెంచుకో.
1: డెవలప్ డివైన్ లవ్.
0: ప్రేమనే నీకు అమృతంగా మారిపోతుంది.
1: ది వెరీ లవ్ విల్ ట్రాన్స్ఫార్మ్
0: ఆ దుఃఖమును దూరం చేస్తుంది.
1: అండ్ ఇట్ విల్ మేక్ యూ ఫ్రీ ఫ్రమ్ ద మిజరీ.
0: అంకితం చేస్తుంది.
1: అండ్ దెన్ దట్ విల్ మేక్ యూ సరెండర్.
0: ఇది నిజంగా మనం నేర్చుకోవాల్సినటువంటి చదువులు.
1: దిస్ ఈస్ ది ప్రాపర్ ఎడ్యుకేషన్.
0: లౌకికమైన చదువులు చదవచ్చును,
1: ద వరల్డ్లీ ఎడ్యుకేషన్ వీ కెన్ హ్యావ్,
0: కానీ ఇది కూడాను ప్రాకృతమైనటువంటి విద్యలే.
1: దిస్ ఆల్సో ఫిజికల్ సెక్యులర్ ఎడ్యుకేషన్.
0: ఇది ప్రవృత్తి మార్గంలో మనం జీవించడానికి ఆధారమే.
1: దిస్ ఈస్ వెరీ బేసిస్ ఫర్ అవర్ ఎక్స్టర్నల్ వరల్డ్లీ లైఫ్.
0: సుఖీంప హేమతారక విద్య, పరమను సుఖీంప బ్రహ్మ విద్య.
1: ఫర్ వరల్డ్లీ నాలెడ్జ్ ఫర్ దిస్ వరల్డ్లీ లైఫ్.
0: ఈ రెండు విద్యలు ఉండాలి.
1: దేర్ ఆఫ్టర్
0: ఈ రెండు విద్యలు ఎట్టివి?
1: వాట్ సార్ట్ ఆఫ్
0: నెగిటివ్ పాజిటివ్ వంటివి?
1: దే ఆర్ లైక్ నెగిటివ్ అండ్ పాజిటివ్.
0: ఈ ప్రాకృతమైన విద్యలు అన్ని కూడా నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్.
1: ఆల్ దిస్ వరల్డ్ ఎడ్యుకేషన్ ఇస్ నెగిటివ్.
0: కనుకనే మన హృదయం నిండి నెగిటివ్ యొక్క థాట్స్ అంతా నింపుకున్నాము.
1: దేర్ ఫోర్ వై ఫిల్డ్ అవర్ హార్ట్స్ విత్ నెగిటివ్.
0: కానీ ఆశించేది పాజిటివ్ ఆశిస్తున్నాము.
1: బట్ వీ ఎక్స్పెక్ట్ పాజిటివ్ ఫ్రమ్ గాడ్.
0: ఇంపాసిబుల్.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
0: కారణమేమిటి?
1: వాట్ ద రీజన్?
0: నెగిటివ్స్ నింపుకుంటున్నాము.
1: బికాజ్ యూ ఫీల్
0: నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి.
1: దేర్ ఫోర్ యూ గెట్ నెగిటివ్ థాట్స్.
0: పాజిటివ్ ఎట్ట కోరడానికి నీకు అర్హత
1: ఉంది? పాజిటివ్
0: నీకు అధికారం లేదు.
1: యూ హావ్ నో రైట్.
0: నీ మొట్టమొదటి హృదయంలో పాజిటివ్ నింపుకో.
1: దేర్ ఫోర్ ఫిల్ యువర్ హార్ట్ విత్ పాజిటివ్.
0: అప్పుడు అన్ని కూడా నువ్వు లభిస్తాయి.
1: దెన్ యూ విల్ హావ్ ఎవ్రీథింగ్.
0: కనుక ఈ ప్రకృతి విద్యలంతా ప్రకృతికి సంబంధించినటువంటివి.
1: దేర్ ఫోర్ వరల్డ్లీ నాలెడ్జ్ రిలేట్స్ టు ద ఫిజికల్
0: సంబంధించినటువంటివి. హేమతారక విద్య, తారక విద్య.
1: Therefore, spiritual knowledge will give you liberation.
0: దానికి ఎట్టి అభ్యంతరములు లేవు.
1: ఇట్ హెస్ నో అబ్జెక్షన్ వాట్సెవర్.
0: ఈ రెండింటి మధ్యలోనే మన జీవితం అనేటువంటి ప్రవేశించాలి.
1: We have to lead our life in between these two.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు చాలా మంది ఫుట్బాల్ ఆడుతుంటారు.
1: Many of you play football.
0: ఈ ఫుట్బాల్ లోపల ఒక విధమైనటువంటి సిస్టమ్ ఉంటుండాలి.
1: There is a system in this football game.
0: అటువైపున ఒక ఆరు మంది, ఇటువైపున ఒక ఆరు మంది ఉంటారు.
1: On one team six, another team six this side.
0: కానీ లాస్ట్ లోపల రెండు గోల్లు పెట్టుకుంటారు.
1: Last there will be goal at the end.
0: ఇక్కడ ఒక లిమిట్, ఇక్కడ ఒక పరిమితం పెట్టుకుంటుంది.
1: దేర్ బి వన్ లిమిట్ దిస్ సైడ్, అనదర్ లిమిట్ అదర్ సైడ్.
0: ఈ రెండింటికి మధ్యలోనే నీ బాల్ పోయినప్పుడు గోల్ అవుతుంది.
1: వెన్ ద బాల్ గోస్ ఇన్ బిట్వీన్ ది టూ, ఇట్స్ ఎ గోల్.
0: అదే విధంగానే కామ క్రోధ లోభ మోహ మద మత్సల్యములు.
1: Likewise,
0: ఆరు మంది ఒకవైపు ఉంటున్నారు.
1: ఆల్ దీస్ సిక్స్, ద యాంగర్ ద లస్ట్ అండ్ ద గ్రీడ్.
0: ధర్మ శాంతి, సత్య ధర్మ శాంతి అహింస ప్రథమ ధర్మము అనగా ప్రేమ తత్వము కూడా ఆరు ఒక తట్టు ఉంటాయి.
1: సిక్స్ ప్లేయర్స్ ద అదర్ టీమ్ కంప్రైజ్ ద ట్రూత్ రైచియస్నెస్ పీస్ లవ్.
0: వీరు వారు లైఫ్ అనేటువంటి బాలను కొడుతున్నారు అటు ఇటు.
1: బోత్ ది టీమ్స్ కిక్ దిస్ బాల్ ఆఫ్ లైఫ్ ఆన్ బోత్ సైడ్స్.
0: కానీ సత్యము ధర్మముతో కూడినటువంటి దీంతో ఇహమును సుఖింప హేమతారక విద్య, పరమును సుఖింప బ్రహ్మ విద్య. ఇదే మన లిమిట్లు.
1: Therefore the goals, the limits are one is
0: రెండింటికి మధ్యలోపల మన లైఫ్ అనేటువంటి బాల్ కొట్టితేమా మనం గోల్ అయిపోయినాం.
1: Therefore if you kick the ball that passes between the two, it's the goal.
0: కానీ అటువైపు ఇటువైపు ఫర్లాంగ్ పోయినప్పటికీ అది అవుట్ అవుతుంది కానీ గోల్ కాదు.
1: But if it crosses the boundary, see if it goes to one furlong, it's out but not go.
0: కనుక ఈ ప్రాప్తమైనటువంటి విద్యను చదవండి.
1: Therefore study the worldly
0: knowledge. దాంతో కూడా ఉన్నతమైనటువంటి యొక్క స్థితిని పొందండి.
1: And good, have good positions.
0: కానీ దానిని ఆధారం చేసుకుని దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని ఆ విద్య కూడా మీరు నేర్చుకోవాలి.
1: బట్ ఆల్సో లెర్న్ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
0: ఆధ్యాత్మ విద్య విద్యానాం.
1: ఆఫ్ ఆల్ ఇట్స్ ఓన్లీ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
0: లౌకిక విద్యలు అన్ని చిన్న చిన్న కాలువలు వంటివి, నదుల వంటివి.
1: ది సెక్యులర్ నాలెడ్జ్, ది వరల్డ్ ఎడ్యుకేషన్ ఇస్ లైక్ ఎ లేక్ అండ్ రివర్.
0: ఇది ఎక్కడ? సాగరము, సముద్రానికి చేరిపోతుంటాయి.
1: ఆల్ రివర్స్ అల్టిమేట్లీ మర్జ్ ఇన్ ఎన్ ఓషన్.
0: ఆధ్యాత్మిక విద్య సముద్రం వంటిది.
1: స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఇస్
0: నదీనాం సాగరో గతిహి.
1: ఆల్ రివర్స్ అల్టిమేట్లీ మర్జ్ ఇన్ ఓషన్. నదులకంటే
0: కూడా ఆ సాగరమే గతి.
1: సో దట్ ఓషన్ ఇస్ అల్టిమేట్.
0: మీరు ఎన్ని విద్యలు నేర్చినప్పటికీ కట్టకడపటికి అనుగ్రహం అనేటువంటి సాగరంలో చేరక తప్పదు.
1: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యూ మే రిసీవ్, అల్టిమేట్ యూ మస్ట్ మర్జ్ ఇన్ దట్ ఓషన్ ఆఫ్ గ్రేస్.
0: కనుక ఆ విశ్వాసం చేత,
1: with that faith,
0: ఆ విధమైనటువంటి ప్రయత్నం చేత,
1: with that determination,
0: ఈ ప్రేమ తత్వాన్ని పెంచుకోండి.
1: డెవలప్ లవ్.
0: ప్రకృతిని మనం ఏమాత్రము విమర్శించకూడదు.
1: నెవర్ క్రిటిసైజ్ ద వరల్డ్.
0: ప్రకృతిని ఏమాత్రం మనం వదలడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ గివ్ అప్ ద నేచర్.
0: ఇది భగవత్ స్వరూపమే.
1: ఇట్స్ ఆల్సో ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: ఈ ప్రకృతి అంతా కూడా కార్యస్వరూపము.
1: ద హోల్ నేచర్
0: పరమాత్మ కారణము.
1: గాడ్ ఇస్ ది కాజ్.
0: కారణ కార్య సంబంధమే ఈ ప్రపంచము.
1: ది ఎంటైర్ వరల్డ్ ఇస్ నథింగ్ బట్ ద కాంబినేషన్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. దైవత్వాన్ని
0: మీరు చూడాలి.
1: దేర్ఫోర్ యు హావ్ టు లీడ్ యువర్ లైఫ్ హియర్ అన్నట్.
0: ఈ విధంగా దైవత్వాన్ని చూడడానికి అంటి ఎందుకు అణు అణువులు కూడా దైవత్వాన్ని మీరు పరికించవచ్చు.
1: యూ కెన్ సర్టన్లీ ఎక్స్పీరియన్స్ డివినిటీ every atom in this life.
0: Kana,
1: but
0: kevalam laukika vidyaltone mana jeevithanni antyam gaavinchukodadu.
1: We should not end our lives learning the formal physical education only.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 24th discourse on Gita Bhagavan delivered on 5th September 1984. In this discourse, Bhagavan throws light on one of the important qualities that a spiritual aspirant must possess, namely Kshama or forbearance. He also reveals certain spiritual tips and secrets in his own divinely humorous way, which help us solve perplexing moral dilemmas which we might face in life. Sai Bhagavan Uvacha.
1: క్షమా సత్యం సత్యవతాం క్షమాయజ్ఞః క్షమా శమః. సత్యవంతుల యొక్క సత్యమే క్షమం.
2: క్షమ ఆర్ ఫర్బెరెన్స్ ఇస్ ది వెరీ ట్రూత్ ఆఫ్ పీపుల్ హు ఆర్ ఫాలోయింగ్ ట్రూత్.
1: యజ్ఞమే క్షమ.
2: ఫర్బెరెన్స్ ఈజ్ ఆల్సో యజ్ఞ.
1: శమమే యజ్ఞం.
2: శమ ఆల్సో ఈజ్ యజ్ఞ.
1: తేజోవంతుల తేజమే క్షమ.
2: క్షమ ఇస్ ది వెరీ ఎఫల్జెన్స్ ఆఫ్ పీపుల్ హు ఆర్ స్ప్లెండరస్.
1: తపస్వికుల బ్రహ్మనే క్షమ.
2: ద వెరీ బ్రహ్మన్ ఆఫ్ పీపుల్ హు హావ్ డన్ పెనన్స్ దట్ ఈస్ క్షమ.
1: క్షమ సత్యము.
2: Forbearance is truth itself.
1: Kshama dharmamu.
2: Forbearance is dharma.
1: Kshama vedamu.
2: Forbearance is veda.
1: Kshama ahimsa.
2: Forbearance is non-violence.
1: Kshama yajnambu.
2: Forbearance is also yajna.
1: Kshama santoshamu.
2: Forbearance is
1: kshama daya.
2: Forbearance is compassion.
1: Kshama sarvasvambu.
2: It is everything.
1: Sarva lokamulandun.
2: In all the worlds, it is everything.
1: Prati manavudu. Tana jeevitamulo. ప్రధానముగా సాధించవలసినటువంటి సద్గుణము ఓర్పు.
2: వన్ థింగ్ విచ్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు అచీవ్ ఇన్ హిస్ లైఫ్ ఈజ్ ఫర్బెరెన్స్.
1: నిత్య సత్యమైనటువంటి, అచలనమైనటువంటి, అనంతమైనటువంటి, అవ్యయమైనటువంటి ఆత్మతత్వాన్ని గుర్తించడం అందరికీ సాధ్యం కాదు.
2: It is not possible to recognize the principle and the doctrine of Atma for people, Atma which is permanent, which is everlasting, which is unchanging, which is effulgent.
1: Atma anityamani bhavinchukuneetvanti vyaktulaku, satyame deham aneetvanti visvasincheetvanti vyaktulaku atma tattvam artham kaadu.
2: People who consider Atma as unreal and body as real, they would not be able to understand the principle of Atman.
1: Dehatma bhavana kaliginatuvanti vyaktulaku paramatma tattvamu bodhapadadu.
2: For people who identify body as Atman, they would not be able to understand the significance of paramatman.
1: Atmanu gurinchi aneka vidhamulaga manamu bodhinchavachunu.
2: We may be able to explain and describe Atman in different ways.
1: Charchinchavachunu.
2: We may discuss.
1: Aithe ఇది నిత్య జీవితంలో ఉండిన కొన్ని అభ్యాసముల చేతను, కొన్ని సాధనల చేతను ఇట్టి నిత్య సత్యమైనటువంటి ఆత్మను గుర్తించడం సాధ్యమవుతుంది.
2: దిస్ కెన్ బి రికగ్నైజ్డ్ ఓన్లీ బై ప్రాక్టీసింగ్ సర్టన్ థింగ్స్ ఇన్ డైలీ లైఫ్ అండ్ ఇన్ బై అబ్జర్వింగ్ సర్టన్ థింగ్స్.
1: చక్కెర తీపిగా ఉన్నదని చెప్పినప్పుడు అనుభవం లేనిటువంటి వ్యక్తికి ఆ తీపి ఏమిటో అర్థం కాదు.
2: When sugar has been described as sweet, for a person who does not have any experience, he would not be able to understand this.
1: ఆ చక్కెరను రుచి చూచినటువంటి వ్యక్తికే చక్కెర యొక్క తీపి అర్థం కాగలదు.
2: Only for a person who has tasted sugar, he would be able to appreciate and understand the sweetness of it.
1: కనుకనే భగవంతుని యొక్క గుణగణములను, భగవంతుని యొక్క నిత్య సత్యమైనటువంటి యొక్క భావములను కొన్ని మార్గములు యందు అభ్యాసరీతిగా మనం అనుభవించినప్పుడే నిర్వికారమైనటువంటి ఆత్మ కొంత అర్థం కాగలదు.
2: we would be able to understand the unmanifested Atman, even to a small extent, only when we practice certain spiritual exercises and understand the different attributes of the Lord.
1: అమృతత్వంను చేరేటువంటి మార్గం ఏమిటి?
2: వాట్ ఇస్ ది పాత్ విచ్ లీడ్స్
1: టు ఇమ్మార్టాలిటీ?
2: వాట్ ఇస్ ది వే టు ఇమ్మార్టాలిటీ?
1: దీనికి అనేక పర్యాయం చెప్పాము. రిమూవల్ ఆఫ్ ఇమ్మొరాలిటీస్ ఈజ్ ది ఓన్లీ వే టు ఇమ్మార్టాలిటీ.
2: స్వామి హాజ్ జస్ట్ సెడ్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ దట్ రిమూవల్ ఆఫ్ ఇమ్మొరాలిటీ ఈజ్ ది ఓన్లీ వే.
1: మానవుని ఎందుండినటువంటి బలహీనతలు, మానవుని ఎందుండినటువంటి యొక్క కొన్ని చేష్టలు, అనగా కోపము, తాపము, ఈర్ష్య, అసూయ, దంభము ఇత్యాది వికార గుణములను మనం కొంతవరకును దూరం చేసుకున్నప్పుడే ఈ అమృతత్వం అనేటువంటి యొక్క సత్యము మనకు అర్థమవుతుంది.
2: ఓన్లీ వెన్ మ్యాన్ రిమూవ్స్ వీక్నెసెస్ విచ్ ఆర్ ఇన్హెరెంట్ ఇన్ హిమ్ లైక్ జెలసీ, యాంగర్, హేట్రెడ్ అండ్ సచ్ అదర్ పాంపాసిటీ ఎట్సెట్రా, హీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ డివినిటీ.
1: కనుకనే గీత యందు బోధించినటువంటి 26 గుణములలో ప్రధానమైనటువంటి కొన్ని గుణములైనా కూడాను మనము అభ్యసించినప్పుడే ఈ నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వము కొంతవరకు నేను అర్థం చేసుకుంటకు సాధ్యమవుతుంది.
2: దేర్ ఫోర్ ఓన్లీ బై అండర్స్టాండింగ్ అట్లీస్ట్ 1 or 2 ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఆఫ్ ది 26 క్వాలిటీస్ విచ్ ఆర్ మెన్షన్డ్ ఇన్ భగవద్గీత అండ్ లర్నింగ్ దెమ్, దెన్ ఓన్లీ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఇమ్మార్టాలిటీ ఆఫ్ ఆత్మన్.
1: ఇందులో ఓర్పు అత్యవసరమైనటువంటిది.
2: ఆఫ్ ది ఆల్ దిస్ ఫర్బరెన్స్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్.
1: ఇది గ్రంథములతో చదువుకోవటం సాధ్యం అయ్యేటువంటిది కాదు.
2: దిస్ కెనాట్ బి లెర్న్డ్ బై స్టడీయింగ్ బుక్స్.
1: ఇది గురు బోధన వల్ల మనకు లభ్యం కాదు.
2: దిస్ కెనాట్ బి ఈవెన్ బి అక్వైర్డ్ ఈవెన్ బై ది టీచింగ్స్ ఆఫ్ గురు.
1: లేక ఓర్పు బజార్లో లభించేటువంటి పదార్థం కాదు.
2: దిస్ ఫర్బరెన్స్ ఈజ్ నాట్ ఎ థింగ్ విచ్ కెన్ బి పర్చేస్డ్ ఇన్ బజార్.
1: కొన్ని సాధనల చేతను, కొన్ని సన్నివేశముల చేతను, కొన్ని పరిస్థితుల వల్లను ఈ ఓర్పును మనం సాధించుటకు ప్రయత్నించాలి.
2: బై సర్టన్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అండ్ బై సర్టన్ ప్రాక్టీసెస్ సర్కమ్స్టాన్సెస్ వీ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ ప్రాక్టీస్ దిస్ ఫర్బరెన్స్.
1: కష్టములు, దుఃఖములు, విచారములు, నష్టములు, నింద, నిష్ఠూరములు ఇత్యాది పరిస్థితులు యందు ఈ ఓర్పు అనేటువంటిది ఒక పరీక్ష సమయం వంటిది.
2: ఫర్బరెన్స్ ఆఫర్స్ ఏ టైప్ ఆఫ్ టెస్ట్ ఫర్ అస్ అండర్ సర్కమ్స్టాన్సెస్ విచ్ ఆర్ ట్రయింగ్, విచ్ ఆర్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్, విచ్ ఆర్ ఫుల్ ఆఫ్ ట్రయల్స్, ట్రిబులేషన్స్ ఎట్సెట్రా.
1: కష్టములు, దుఃఖములు, విచార సమయం నందే మన ఓర్పును అభివృద్ధి పరచుకోవాలి, సాధించాలి.
2: విల్ హ్యావ్ టు కల్టివేట్ అండ్ అచీవ్ ఫర్బరెన్స్ ఓన్లీ అండర్ సర్కమ్స్టాన్సెస్ విచ్ పుట్ అస్ టు టెస్ట్ అండ్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్.
1: మానవుని యందు గోప్యముగా దాగి ఉండినటువంటి ఒక బలహీనత ఒకటి ఉన్నది.
2: దెర్ ఈస్ ఎన్ ఇంపార్టెంట్ వీక్నెస్ విచ్ ఇస్ హిడన్ ఇన్ మ్యాన్.
1: ఇది ఇలాంటి సమయమునందు అది వెలువడుతూ ఉంటుంది.
2: అండ్ అస్ దోస్ సర్కమ్స్టాన్సెస్ దట్ హిడన్ వీక్నెస్ మేనిఫెస్ట్.
1: ఆ బలహీనతనే మన యొక్క కోపము, ఆ బలహీనతనే మన యొక్క అహంకారము, ఆ బలహీనతనే మన యొక్క ద్వేషము.
2: దట్ వీక్నెస్ ఈజ్ ద యాంగర్, ఈజ్ ఈగోయిజం అండ్ ఈజ్ హేట్రెడ్.
1: కనుక ఇట్టి బలహీనతలు ఏర్పడినటువంటి సమయం నందు ఓర్పును విధిగా మనం అవలంబించాలి.
2: దేర్ఫోర్ వెన్ సర్కమ్స్టాన్సెస్ పుట్ అస్ టు టెస్ట్ వీల్ హ్యావ్ టు ప్రాక్టీస్ ఫర్బరెన్స్.
1: ఓర్పే లేకుండా మనం అనేక అశాంతులకు గురి కావచ్చును.
2: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఫర్బరెన్స్ వీ గెట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్హాపీనెస్ అండ్ ల్యాక్.
1: అనేక విధములైనటువంటి యొక్క అపమార్గములను మనం ప్రవేశించవచ్చును.
2: వీ మే టేక్ టు రాంగ్ అండ్ ఈవిల్ వేస్ ఆల్సో.
1: కనుకనే ఓర్పు యొక్క నిత్యత్వాన్ని, సత్యత్వాన్ని గుర్తించి విచారించి దానిని అవలంబించడానికి ప్రయత్నించాలి.
2: దేర్ఫోర్ వీ హావ్ టు రికగ్నైజ్ ద ట్రూత్ అండ్ ద పర్మనెంట్ క్వాలిటీస్ ఆఫ్ దిస్ ఫర్బరెన్స్ అండ్ ప్రాక్టీస్ ఇట్.
1: ఎన్నియో విద్యలు ఉండినప్పటికి, ఎన్నో విధముల కష్టపడి ఆర్జించినటువంటి యొక్క శక్తి సామర్థ్యములు కూడాను ఓర్పు కోల్పోవటం చేత వాటిని కూడాను మనము కోల్పోతున్నాం.
2: ఎడ్యుకేషన్ స్ట్రెంగ్త్ అండ్ ప్రొవెస్ అక్వైర్డ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ వుడ్ ఆల్సో బి ఆఫ్ నో యూస్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఫర్బరెన్స్.
1: అనేక మంది మహనీయులు తపశ్శక్తిచే, సమస్త శక్తులను సాధించి కూడాను ఈ ఓర్పును కోల్పోవటం వల్ల వారు పతనమైపోతూ వచ్చారు.
2: A number of great accomplished people who have acquired different powers by penance, they were not able to just enjoy those fruits because they did not have forbearance.
1: రాజులు రాజ్యభ్రష్టులు కావడానికి కూడాను ఈ ఓర్పును కోల్పోవటమే మూల కారణము.
2: The most important reason for losing the various kingdoms by the kings also is lack of forbearance.
1: ఓర్పును కోల్పోవటం చేతనే పండితులు కూడాను పతనమవుతూ వచ్చారు.
2: Lack of forbearance has made people scholars lose their prestige.
1: కనుక ఓర్పు అనేటువంటిది మానవునికి ప్రధానమైనటువంటి ఒక అందమైనటువంటి ఒక నగ వంటిది.
2: Forbearance may be compared to a very important shining principle which will decorate any person.
1: ఇలాంటి ప్రాణ సమానమైనటువంటి ఓర్పును మానవుడు కోల్పోవటం చేతని అనేక విధమైనటువంటి దుఃఖములకు కష్టములకు నిందలకు నిష్ఠూరములకు గురి అవుతూ వచ్చాడు.
2: సచ్ ఎన్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ ఫర్బరెన్స్ వెన్ ఇట్ ఈస్ లాస్ట్ బై పీపుల్ వెన్ పీపుల్ డు నాట్ హ్యావ్ ఇట్ దే ఆర్ పుట్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రీఫ్ సారో ట్రబుల్స్ అండ్ సచ్ అదర్.
1: ముఖ్యంగా మానవత్వమునకు ఉండవలసినటువంటిది ఓర్పు.
2: ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ హ్యుమానిటీ షుడ్ హ్యావ్ ఈస్ ఫర్బరెన్స్.
1: ఇది మానవతా గుణము.
2: This is an important quality of humanity.
1: ఈ గుణము రాణింపకుండిన మానవత్వమే ఒక నిర్మూలమైపోతుంది.
2: If this quality does not shine well in humanity, humanity itself will come to ruin.
1: కనుక ఇట్టి మానవత్వమునకు ప్రధానమైనటువంటి ఒక అంగమైన ఈ ఓర్పును కొన్ని కఠినమైనటువంటి ఒక చర్యల ద్వారా లేక సమస్యల ద్వారా దీన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
2: We have to cultivate such an important quality as forbearance by the difficult process of putting ourselves to certain tests and in the difficult way and difficult process.
1: ఈ ఓర్పు మానవునికి కవచం వంటిది.
2: Forbearance may be compared to a protection for man.
1: ఈ కవచమును ధరించినటువంటి ఒక వ్యక్తిని ఏ దుఃఖములు ఏ బాధలు ఏ నష్టములు ఏ నిందలు ఏ నిష్ఠూరములు కూడాను ఏమాత్రం కూడా అతను ఛేదించలేవు.
2: వన్ హూ ఈజ్ ఎక్విప్డ్ విత్ ఫర్బరెన్స్ విల్ నాట్ బి ట్రబుల్డ్ బై ఎనీ గ్రీఫ్ ఎనీ డిఫికల్టీ ఎనీ ప్రాబ్లం ఎనీ సచ్ డిఫికల్ట్ సిచ్యుయేషన్ అట్ ఆల్.
1: అయితే వేమన చెప్పాడు, ఉపకారికి ఉపకారము నెపమెన్నక చేయువారు నేర్పరి. అయితే అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి. ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి అన్నాడు.
2: వేమన హస్ జస్ట్ సెడ్ దట్ ఫర్ డూయింగ్ గుడ్ ఫర్ గుడ్ దేర్ ఇస్ నథింగ్ ఎక్స్ట్రాడినరీ అబౌట్ ఇట్ ఫర్ డూయింగ్ బ్యాడ్ ఫర్ గుడ్ దిస్ ఇస్ అన్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ దిస్ నీడ్స్ అ లాట్ ఆఫ్ స్కిల్.
1: ఇతరులు మనల్ని అనేక విధములుగా దూషించినప్పటికీ పరుషవాక్యములు ఆడినప్పటికీ ఎన్ని విధములో అవమానం చేసినప్పటికీ మనము ఈ ఓర్పును కోల్పోకుండా మనం సరి అయినటువంటి స్థితిలో మనం దాన్ని పోషించుకోవాలి.
2: హౌఎవర్ మచ్ అదర్ పీపుల్ మే క్రిటిసైజ్ కామెంట్ కండెమ్ వీ షుడ్ నాట్ లూజ్ ఫర్బరెన్స్ అండ్ షుడ్ బి వీ షుడ్ ఎంజాయ్ పీస్ అండ్ ఫర్బరెన్స్.
1: ఒకరు మనల్ని దూషించినంత మాత్రమున ఒకరు మనలను విమర్శించినంత మాత్రమున మనకు ఒరిగేదేమీ లేదు.
2: When some people criticize, admonish, we are not going to lose much.
1: కాని ఆ బలహీనత చేత మన ఓర్పును కోల్పోయినా మనం సర్వస్వాన్ని కూడా కోల్పోయిన వారం అవుతాం.
2: బట్ బై ఛాన్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ వీక్నెస్ ఇఫ్ వీ లూజ్ ఫర్బరెన్స్ అండ్ పేషెన్స్ వీ లూజ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: అయితే కొన్ని కొన్ని సమయములందు ఈ చమను అతి జాగ్రత్తగా మనము విచారించి వినియోగించాలి.
2: బట్ under certain circumstances we'll have to inquire into the consequences of forbearance and use and employ forbearance.
1: Jagattulo jeevakotiki pradhanamainatunti yokka sahayakaravainatunti vrutchamu nadulu govulu.
2: There are three important things which are very useful for man in the world. One is the tree, the other is the cow, and the third is the river.
1: Vrutchamulu nadulu govule lekapothe manavatme cheenistundi.
2: Without trees, rivers and cows, humanity would not be able to function well.
1: Aithe ruchamuni enta mandi vachi enni kommalu kotti enni remmalu kotti enni vidhuluga kuda dani himsinchinappatikini tana krinda cherinatunti vaniki needanichi tiyani phalamulu ichi varini aneka vidhumula aanandanni chekurustundi.
2: Whatever violence is done to tree, however much trouble is given to tree by cutting the branches and by giving the trouble, it would give shelter to a person who takes shelter under it and gives him joy.
1: అపకారము చేసినటువంటి వ్యక్తులకి ఇవి ఉపకారం చేస్తూ వచ్చాయి వృక్షములు.
2: Trees have been doing good for people who might in their turn do bad to it.
1: ఇంకా నదులు. ఈ నదులను అనేక విధములుగా త్రిప్పి, అనేక విధములుగా అశుద్ధము చేసి, అనేక విధములుగా ఉపయోగించి, ఏ విధమైనటువంటి కృతజ్ఞత కూడాను తాను అందించకపోయినప్పటికీ ఈ నదులు ఏమాత్రం కూడాను తమ యొక్క ఓర్పును కోల్పోక జీవరాశులకు ఆనందమునిచ్చి తన గమ్యమైనటువంటి సముద్రాన్ని చేరటానికి ప్రయత్నంతోనే ఉంటున్నాయి.
2: Then the rivers. In case of rivers also, however much the rivers may be dirtied by people, in whatever way they may use it, without having any sense of gratitude towards them, still they will be serving the humanity and they will concentrate all the while to reach the ocean, which is their goal.
1: Jalamu jeevulaku pranam.
2: Water gives life to the
1: prana samanamainatundi jalamunu ee vidhamainatundi yokka దుర్వినియోగం కానీ సద్వినియోగం కానీ చేసినప్పటికీ ఈ జలం ఏమాత్రం కూడాను తమ యొక్క స్వభావమును మార్చుకునుట లేదు.
2: వాటర్ విచ్ ఇస్ ఈక్వల్ టు లైఫ్ టు హ్యూమానిటీ, వెదర్ దే ఇట్ ఇస్ యూ పుట్ టు గుడ్ యూస్ ఆర్ బ్యాడ్ యూస్, వాటర్ డస్ నాట్ మైండ్ ఇట్.
1: ఇంకా గోవులు తాము కన్నటువంటి బిడ్డల నోర్లైనా కట్టి తమ పాలను, తమ క్షీరమును, తమ మధురమైనటువంటి శక్తిని జనులకు అందిస్తూ వచ్చినాయి.
2: దెన్ కౌస్, denying their own milk to the children, to their own calves, they are providing milk to humanity, which is fully nourishing type of food for humanity.
1: ee yokka govunu himsinchinappatikini tana yokka cheeramunu maduramainatundi cheerangaane andistu vachaya kaani idi kevalamu oka chedu rakamainatundi yokka cheeramunu andinchatam ledu.
2: Whatever trouble you may give to cow, still it gives you only sweet milk.
1: ఈ విధంగా అపకారం చేసినటువంటి యొక్క జీవులకి ఉపకారం చేస్తూ వచ్చాయి ఈ యొక్క జీవులు.
2: దిస్ కౌస్ ఆల్సో హ్యావ్ బీన్ డూయింగ్ గుడ్ టు ద హ్యూమానిటీ, విచ్ ఇన్ టర్న్ మే బి డూయింగ్ సర్టన్ బ్యాడ్ టు ది కౌస్.
1: అట్లనే అన్నింటి ఎందుకును మనం ఉపకారం చేయడానికి ప్రయత్నం చేయకూడదు.
2: బట్ వీ షుడ్ నాట్ గో ఆన్ డూయింగ్ గుడ్ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఐదర్.
1: సమయ సందర్భాలను కూడా కొంత విచారించుకొని దాని యొక్క విచక్షణ జ్ఞానమును కొంతవరకు వినియోగించుకుని ఈ యొక్క చమను మనం ఉపయోగించుకోవాలి.
2: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది సర్కమ్స్టెన్సెస్ అండ్ ది కండిషన్స్ అండ్ వీ హ్యావ్ టు ఎంప్లాయ్ డిస్క్రిమినేషన్ అండ్ దెన్ యూజ్ ఫర్బరెన్స్.
1: మీకు చరిత్రలో చాలా వరకు తెలిసినటువంటి విషయం పృథ్వీరాజును గోరి మహమ్మద్ అనేక విధములుగా కూడాను హింసిస్తూ వచ్చాడు.
2: ఫ్రమ్ హిస్టరీ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండ్ వెరీ వెల్ నోన్ టు యూ దాట్ ఘోరి మహమ్మద్ గేవ్ ఎ లాట్ ఆఫ్ ట్రబుల్ టు పృథ్వీరాజ్.
1: 17 పర్యాయములు ఈ పృథ్వీరాజు రాజ్యం పైన దండెత్తి వచ్చాడు ఘోరి మహమ్మద్.
2: అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఐదర్.
1: సమయ సందర్భాలను కూడా కొంత విచారించుకొని దాని యొక్క విచక్షణ జ్ఞానమును కొంతవరకు వినియోగించుకొని ఈ యొక్క చమను మనం ఉపయోగించుకోవాలి.

0: 17 పర్యాయములు ఈ పృథ్వీరాజు రాజ్యం పైన దండెత్తి వచ్చాడు గోరి మహమ్మద్.
1: హి ఇన్వేడెడ్ ది కంట్రీ ఆఫ్ పృథ్వీరాజ్ 17 times.
0: కేవలము దండెత్తి రావటమే కాకుండా ఆ దేశం నందుండినటువంటి విలువైనటువంటి వాటినంతా ధ్వంసం చేస్తూ వచ్చాడు.
1: He not merely invaded the country 17 times, he destroyed very valuable property.
0: సిరి సంపదలను దోచుకున్నాడు.
1: He took away a lot of wealth.
0: అనేక విధమైన నష్ట కష్టములకు గురి చేశాడు.
1: He put the entire country to different difficulties and losses.
0: ఇన్ని చేసినప్పటికీ పృథ్వీరాజు అతని యొక్క ప్రార్థనను అంగీకరించి అతన్ని క్షమించి వెనుక పంపుతూ వచ్చాడు.
1: In spite of all these things done by him, Prithviraj, he excused him and he allowed him to go back.
0: పట్టు పడినప్పటికీ అతన్ని ఏమాత్రం కూడాను హింసించక క్షమించి వెనుక పంపుతూ వచ్చాడు పృథ్వీరాజు.
1: Prithviraj excused him. Even when he could catch him, he did not give him any punishment. He just sent him back home.
0: ద్రౌపది చెప్పినట్టుగా పృథ్వీరాజు యొక్క స్వభావము చాలా ఉత్తమమైనటువంటి యొక్క స్వభావము.
1: As is told by ద్రౌపది, the quality of పృథ్వీరాజ్ is
0: ఎలాంటి వారిని మనం క్షమించాలి అనేటువంటి విషయము అశ్వత్థామను పట్టి తెచ్చినప్పుడు ద్రౌపది అర్జునునకు బోధించింది.
1: ద్రౌపది టాట్ అర్జున అట్ ఎ టైమ్ వెన్ అర్జున బ్రాట్ అశ్వత్థామ అండర్ వాట్ సర్కమ్స్టెన్సెస్ యూ షుడ్ ఎక్స్క్యూజ్.
0: ఇక్కడ పృథ్వీరాజు కూడాను అదే విధంగానే ఈ గోరి మహమ్మద్ ను క్షమిస్తూ వచ్చాడు.
1: పృథ్వీరాజ్ ఆల్సో ఇన్ ది సేమ్ వే హ్యాస్ ఎక్స్క్యూజ్ గోరి మహమ్మద్.
0: వెరచిన వాని,
1: ఎ పర్సన్ హూ ఇస్ అఫ్రైడ్,
0: దైన్యమున వేదురు నొందిన వాని,
1: ఎ పర్సన్ హూ ఇస్ హంబుల్ అండ్ హూ జస్ట్
0: నిద్రమై మరచిన వాని,
1: ఎ పర్సన్ హూ హాస్ లాస్ట్ కాన్షియస్నెస్,
0: సౌఖ్యులుగా మధ్యము త్రాగిన వాని,
1: ఎ పర్సన్ హూ ఇస్ డ్రంక్,
0: భగ్నుడై పరచిన వాని,
1: a person who is with a broken heart,
0: sadhu jana bhavam vaanini kaavu manchuva tarachina vaani,
1: a person who just approaches and requests,
0: kaaminula sthilanu,
1: a woman,
0: champuta dharmam kaadu palguna,
1: oh arjuna, it is not proper to kill such people.
0: Adhe vidhamgani gori mohammad sharanathudai nannu chaminchali nannu rakshinchalani korukovatam cheta aa paristhiti endu undinappatikini ఈ పృథ్వీరాజు క్షమించి వెనుకకు పంపించాడు.
1: సిమిలర్లీ వెన్ గోరి మహమ్మద్ సరెండర్డ్ హింసెల్ఫ్ అండ్ ఆస్క్డ్ ఫర్ పార్డన్ అండ్ ఎక్స్క్యూజ్ అండ్ ప్రొటెక్షన్, పృథ్వీరాజ్ ఎక్స్క్యూజ్ హిమ్ అండ్ సెంట్ హిమ్ బ్యాక్.
0: కానీ దీనికి కృతజ్ఞత లేక పూర్తి కృతజ్ఞుడిగా మారిపోయాడు గోరి మహమ్మద్.
1: బట్ గోరి మహమ్మద్ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్. హీ వాజ్ ఎన్ అబ్సల్యూట్లీ అన్గ్రేట్ఫుల్ ఫెలో టువర్డ్స్ పృథ్వీరాజ్.
0: తిరిగి 2వ సంవత్సరమే తిరిగి పృథ్వీరాజు పైన దండెత్తి వచ్చి అనేక విధములుగా కుట్రలు పన్ని మోసములు చేసి తన యొక్క దగ్గర వారి వల్లనే అతని చిక్కించుకుని దక్కించుకుని అతని కన్నులు తీసివేశాడు.
1: ది సెకండ్ ఇయర్ ఇట్ సెల్ఫ్ హీ ఇన్వేడెడ్ అగైన్ అండ్ హీ సక్సీడెడ్ ఇన్ క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ పృథ్వీరాజ్ అండ్ హీ రిమూవ్డ్ ది ఐస్.
0: కనుక ఇలాంటి త్రాసుపాము స్వభావం కలిగినటువంటి వారిని ఎందు మనం క్షమ అనేటువంటిది అమితంగా మనం ఉపయోగించరాదు.
1: వీ షుడ్ నాట్ యూజ్ ఫర్బరెన్స్ టు పీపుల్ హూ ఆర్ అన్గ్రేట్ఫుల్ లైక్ దాట్ లైక్ ఎ స్నేక్.
0: తెలుగులో చెప్తారు, తుమ్మ చెట్టుకు నీరు పోసినా పాముకు పాలు పోసినా ప్రమాదము తప్పదు అంటారు.
1: ఇట్ ఈస్ సెడ్ ఇన్ తెలుగు దాట్ గివింగ్ వాటర్ టు ఎ పర్టికులర్ స్మాల్ ప్లాంట్ కాల్ తుమ్మి ప్లాంట్ అండ్ టు
0: థార్నీ బుషెస్
1: అండ్ గివింగ్ milk to a snake is not proper and appropriate.
0: కనుక మన యొక్క ఓర్పు ఇలాంటి కృతజ్ఞులపైన మనం ఏమాత్రం కూడా ఉపయోగించరాదు.
1: Forbearance should not be shown towards people who are ungrateful.
0: ఈ సమయ సందర్భాన్ని కూడా పురస్కరించుకొని ఆధ్యాత్మిక మార్గమునందు పరోపకార సంబంధమైన మార్గమునందు పరమాత్మిక తత్వమునందు ఈ యొక్క ఓర్పును అమితంగా మనం సాధించాలి.
1: Understanding all these things, forbearance will have to be employed in the spiritual world, in the world which leads to paramatma tattva.
0: Jesus daggara 12 mandi pradhanamaina shishyulu undetundi varu.
1: There were 12 disciples who are important disciples who are living with Jesus.
0: Kani tana shishyule ani visheshinchi aneka vidhuluga varini rakshinchi varini poshinchi aadarinchi ప్రేమించి అనురాగంతో అండజేర్చుకున్నటువంటి శిష్యుల లోపల కూడాను జూడాస్ అనేటువంటి వాడు ధనమునకు లొంగి గురుద్రోహమునకే పాల్పడ్డాడు.
1: జీసస్ హూ ఎక్స్టెండెడ్ ఆల్ లవ్, ఆల్ ప్రొటెక్షన్, ఆల్ షెల్టర్ అండ్ ఆల్ ది కంపాషన్, There was one Judas who became ungrateful, tempted by money, he turned

0: out me a treacherer to his
1: own. అట్టి జూడాను కూడాను క్షమించాడు జీసస్.
0: జీసస్ ఈవెన్ ఎక్స్క్యూజ్ such a treacherous
1: fellow. కనుక మనకు అపకారం చేసేటువంటి వ్యక్తులను మనం ఏమాత్రం కూడా దూషించకపోయినప్పటికీ దైవమా వీరికి తగినటువంటి శిక్ష విధించమని ప్రార్థన కూడా చేయరాదు. కారణం ఏమనగా తన దోషమే అతన్ని హింసిస్తుంది. మనం ప్రార్థన చేసి దైవంతో ఇంకొక శిక్షను ఇప్పించవలసిన అవసరం లేదు.
0: Therefore there is no need for us to pray to God to see that such people are punished because their own acts will bring ruin to them.
1: ఎవరు చేసినటువంటి కర్మ వారు అనుభవించక తప్పదు.
0: The action done by any person, he the fruits of it will have to be borne by him alone.
1: ఒక రామాయణం నందు కూడాను మహాభారతం నందు కూడాను ఇలాంటి చిన్న చిన్న కొన్ని ఓర్పును కోల్పోయినటువంటి వ్యక్తుల లోపల అనేక దోషములు కూడాను నిరూపిస్తూ వచ్చింది.
0: ఇన్ రామాయణ యాజ్ వెల్ యాజ్ మహాభారత ఏ నంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఆర్ దేర్ విచ్ గో టు షో హౌ పీపుల్ హూ డు నాట్
1: ఎవరు చేసిన కర్మ వారు అనుభవింపక ఏరికైనా తప్పునన్న.
0: ఇట్ ఈస్ సెడ్ దట్ ఈస్ దర్ ఎనీ పర్సన్ హూ కెన్ ఎస్కేప్ ద ఫ్రూట్స్ ఆఫ్ హిజ్ ఓన్
1: యాక్షన్. ఏ తీరు ఎవరు చెప్పగలరు అనుభవించుట సిద్ధమన్నా.
0: వన్ మే నాట్ బి ఏబుల్ టు జస్ట్ సే అండర్ వాట్ సర్కమ్స్టెన్సెస్ వెన్ వన్ ఈస్ గోయింగ్ టు సఫర్ ది కాన్సిక్వెన్సెస్ బట్ సఫరింగ్ ఈస్ సర్టన్.
1: అలనాటి పాండవులు ఆకులను మిల్మేసి అడవి పాలైపోయిరన్నా.
0: దోస్ పాండవాస్ వర్ దే నాట్ పుట్ టు ది సఫరింగ్ ఆఫ్ గోయింగ్ టు ఫారెస్ట్ అండ్ ఈటింగ్ గ్రీన్స్.
1: రాములంతటి వాడు రమణి సీతను బాసి పామునుని వలె ఏడ్చెనన్నా.
0: ఏ గ్రేట్ పర్సన్ లైక్ రామ హింసెల్ఫ్ had to cry like an ordinary person.
1: Tondara paatu valni ee vidhamainatundi phalitamlanta lavistu vacha.
0: An account of haste alone all these consequences will
1: evaro chakale vaadu emo annadani moorkudainatundi vyakti edo dushinchadani vinna tachchaname sitanam adaviki pampinchadu oorpunu koolipoyadu.
0: Rama did not have sufficient patience and immediately after listening to the criticism and the comment of some useless washerman.
1: దైవ విషయం లోపల దీనికి అంతరార్థములు అనేకంగా ఉంటుంటాయి.
0: బట్ ఇన్ కేస్ ఆఫ్ ది డివైన్ యాక్ట్స్ దేర్ బి ఎ నంబర్ ఆఫ్ మీనింగ్స్.
1: కానీ ప్రాపంచికంగా లౌకికమైనటువంటి ఒక జగత్తును విచారించినప్పుడు ఓర్పును కోల్పోవటం చేతనే ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అని అర్థమవుతుంది.
0: బట్ వెన్ వన్ ట్రైస్ టు అండర్స్టాండ్ ఇన్ ఎ వర్లీ వే అన్ అకౌంట్ ఆఫ్ లూజింగ్ పేషెన్స్ రామా హ్యాడ్ టు డూ దట్ పర్టికులర్ యాక్ట్.
1: కృష్ణుడు ఎన్ని బోధించినప్పటికీ సోదరులైనటువంటి యొక్క పాండవులు ఎన్ని విధమైనటువంటి చెప్పినప్పటికీ తాను ఆ యొక్క దీన్ని కోల్పోయి యుద్ధము లోపల లేక ఈ జూదము ఆడేటువంటి విషయం లోపల ధర్మరాజు బలహీనుడయ్యాడు.
0: ధర్మరాజా ఆల్సో ఇగ్నోర్డ్ ఆల్ ది లవింగ్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై కృష్ణ అండ్ బ్రదర్స్ అండ్ హీ ఎంటర్డ్ ఇన్ టు గ్యాంబ్లింగ్ ఇన్ హేస్ట్ అండ్ హీ సఫర్డ్ ది కాన్సిక్వెన్సెస్.
1: అందువలననే అనేక విధమైనటువంటి కష్టములకు గురి కావాల్సి వచ్చింది.
0: దేర్ ఫోర్ దేవర్ పుట్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్యూమరబుల్ ట్రబుల్స్.
1: కనుక ఈ ఓర్పును కూడాను సమయ సందర్భానుసారంగా విచక్షణ జ్ఞానమును కొంతవరకు వినియోగించి ఈ ఓర్పును ఉపయోగించుకోవాలి.
0: దేర్ఫోర్ ఈవెన్ పేషెన్స్ అండ్ ఫర్దరెన్స్ విల్ హావ్ టు బి యూజ్ నాట్ ఇండిస్క్రిమినేట్లీ డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టాన్సెస్ అండ్ కండిషన్స్.
1: ఉపకారం చేసినటువంటి వారికి అనేక విధమైనటువంటి అపకారములు జరుగుతూ ఉండటం మనం ఈ జగత్తులో చూస్తూనే ఉంటాం.
0: For people who do good and welfare of the others, who take care of welfare of the others, they only get all types of troubles. This is
1: kontavarku manam opikato undavachune kani mitimiri poyinappudu ee opikanu kolipothuntam.
0: To some extent we may have patience, but when it exceeds limits we lose patience.
1: Idi elanti sandarbhamlo manam kolipovali.
0: Under what circumstances should we lose patience?
1: Is elanti sandarbhamlo kolipothe elanti sandarbhamlo upala elanti chikkulu sambhavistayi.
0: Under what circumstances when we forego or when we lose the patience, what would be the consequences?
1: Unni samayam lopala poorthi oorpu pramadame teppistundi.
0: Under certain circumstances having complete forbearance may lead to all sorts of problems.
1: కొన్ని సందర్భం లోపల తొందరపాటు ప్రమాదం తెప్పిస్తుంది.
0: అండర్ సర్కమ్స్టెన్సెస్ హేస్ట్ విల్ లీడ్ టు సర్టన్ ప్రాబ్లమ్స్.
1: వేగిరించిన చూనది విషం యగును.
0: ఇఫ్ యు ఆర్ అన్డ్యూలీ హేస్టీ ఇట్ విల్ బికమ్ పాయిజన్.
1: ఆలస్యం అమృతం విషం అన్నారు.
0: బట్ ఇట్ ఇస్ ఆల్సో సెడ్ ఇఫ్ యు ఆర్ అన్డ్యూలీ ఇఫ్ యు ఆర్ ఎ లిటిల్ స్లో.
1: అయితే ఈ రెండు పదములు కూడాను విరుద్ధమైనటువంటి పదములుగా ఉంటున్నాయి.
0: Slowness and haste are two opposite words.
1: Alasyam amrutam visham. Nidanam cheyakoddu chesthe amrutam kuda visham avutundi ani oka vaipuna.
0: On the one hand it is just said you should not unduly delay. Delay turns even
1: వేగిరించింది చూడనది విషయం ఏమను తొందరపడితే అది విషయం అవుతుంది అని మరొక వైపున ఇది పరస్పర విరుద్ధమైనటువంటి రెండు పదములుగా ఏర్పడుతున్నాయి.
0: ఇన్ వన్ సెన్స్ ఇట్ ఇస్ జస్ట్ సెడ్ ఇఫ్ యు ఆర్ అన్డ్యూలీ హేస్టీ ఇట్ బికమ్స్ పాయిజన్ అండ్ ఇఫ్ యు డిలే ఆల్సో ఇట్ విల్ బికమ్ పాయిజన్. దీస్ ఆర్ ద టూ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ గివెన్.
1: ఈ సమయం నందు మనము విచక్షణ జ్ఞానమును ఉపయోగించాలి.
0: అండ్ అట్ దీస్ సర్కమ్స్టాన్సెస్ వి విల్ హావ్ టు యూస్ అవర్
1: సమయ సందర్భానుసారంగా మనం ఈ ఓర్పును ఉపయోగించుకోవాలి.
0: వి హావ్ టు యూస్ పేషెన్స్ డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టాన్సెస్.
1: ఒక రోగి ప్రమాద స్థితిలో ఉంటుండాలి.
0: A particular person who is not well, who
1: కొన్ని క్షణంలో ప్రాణం విడిచేటువంటి పరిస్థితిలో ఉంటుండాలి.
0: He is likely to lose his life itself within a few minutes.
1: అక్కడ వేగిరించినతో ఉన్నది విషం యగును ఉంటే పోతుంది. ఒక తొందరపాటు అవసరం.
0: There you should be very hasty, you cannot delay there.
1: అక్కడ ఆలస్యం అమృతం విషం. అక్కడ ఆలస్యం చేయకూడదు. మొట్టమొదటి ఆరోగ్యకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఒక వైద్యం మనం సరపాలి.
0: అండ్ అదర్ సర్కమ్స్టాన్సెస్ డిలే బికమ్స్ పాయిజనస్. యు షుడ్ బి హేస్టీ దేర్, యు షుడ్ బి హరీడ్ అప్.
1: కనుకని కొన్ని కొన్ని పరిస్థితి లోపల కొన్ని దుష్టత్వమును కొన్ని దుర్మార్గత్వమును కొన్ని అపమార్గంలో ప్రయాణమయ్యేటువంటి వాటిని ఖండించటం లోపల కొంతవరకు మనం ఓర్పును కోల్పోవటం కూడా పర్వాలేదు.
0: Therefore, when we are faced with circumstances and people who are wicked, who are taking to wrong ways, losing patience is in a way good.
1: Aa sandarbham nandu kontha sound nu kudanu maarchatam avasaram avutundi.
0: Under such circumstances, changing the sound and voice a little is also good.
1: Ee sound nu maarchinanta maatram hope nu kolipoyinam ani bhavincharadu.
0: By merely changing, increasing the volume of sound, it is not as if we have lost patience.
1: ee oorpunu kolipokunda sound nu marchi mani yokka hrudaya pavitratanu abhirudhi parchukotaniki kuda avakasam untunnayi.
0: It is possible to maintain and develop the sacredness of our heart by merely changing the sound but without losing patience.
1: Satyam satyavatam annaru. Satyavantuluku satyame nijamainatundi kshama annaru.
0: It is said for people who are following the path of truth itself is forbidden.
1: అంటే ఈ సత్యమును మనం మార్చకుండా శబ్దమును మార్చడంలో కూడాను సత్యమును నిలబెట్టుకున్న వారం అవుతాం.
0: Without changing the truth itself but by changing the sound we'll be able to follow the path of truth.
1: మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే అశ్వత్థామ విషయము.
0: It is a thing which is very well known to all of you about Ashwatthama.
1: Tellavaraka puramee pandavulnu hatam cheyal ani cheppi pratigna pattadu Ashwatthama.
0: Ashwatthama has taken a vow that he was going to destroy all the Pandavas before the sunrise.
1: Ardharatri kaabothundadi.
0: It was becoming midnight.
1: Pandavulu chikkaledu.
0: He was not able to get at Pandava.
1: Kani tana pratigna tella suryodayam kaaka puramee ee pandavulnu hatamarchalani pratigna pettadu.
0: But he had taken a vow to see that the Pandavas were destroyed before the sunrise.
1: Ee puramee deeniki puramee Ashwatthama yokka pratignanu gurtinchinatuvanti oka Krishnudu pandavulnu samrakshinchadaniki tagina prayatnalanta chesi pettadu.
0: Krishna, who knew all these vows of Ashwatthama, also had taken steps to protect Pandavas.
1: Ikkada Durvasudu asatyam aadetunte vaadu kaadu.
0: Durvasa was one who was not prepared to tell a lie.
1: Maha kopiste kaani asatyam maatra aadadu.
0: He was given to a lot of fits of anger but he would not.
1: Aa kopam kudanu konni taapamulanta kudanu teerchindi.
0: That particular anger also only to quench the
1: satyamunu kaapadukune nimittamai shabdalu kudanu maarustu vachadu.
0: He was changing the sound only to protect his own truth.
1: Aa mundu ratri Krishnudu ee Durvasana daggariki vellaadu.
0: The previous night Krishna happened to go to Durvasa.
1: Durvasudu santasinchi swami yokka raakanuku kaaranam emtane prashninchadu.
0: Durvasa was supremely happy to receive Krishna and he questioned him, Swami, what is the reason for your coming?
1: Ee naadu nee yokka sahayam naaku kontha avasaram annadu Krishnudu.
0: Krishna said that I need your help today.
1: లోక సంరక్షకుడై జగత్పతి అయినటువంటి భగవంతుడే తన దగ్గరకు వచ్చి నా సహాయాన్ని కోరుతున్నాడని అతను మరింత గర్వించి ఏ సహాయం కావాల్సినా నేను చేస్తాను అన్నాడు.
0: Durvasa was in his own heart of hearts happy that a person like Krishna, who was the protector of all the worlds and the master of all the worlds, has approached him.
1: కానీ చేసే సహాయంలో కూడాను ఒక హద్దు ఉంటుండాలి.
0: But even in the help extended there is a particular limit.
1: అన్ని విధాలా కొంచెం బుద్ధి కుశలత కలిగినటువంటి వాడు గనుక దుర్వాసుడు, స్వామి ఏ సహాయమైనా చేస్తాను, అసత్యం మాత్రం నేను చెప్పను అన్నాడు.
0: దుర్వాస, హూ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ క్లెవర్ అండ్ హూ నోస్ ఆల్ ద థింగ్స్, హీ జస్ట్ సెడ్, స్వామి, ఐఎమ్ ప్రిపేర్డ్ టు డూ ఎనీ హెల్ప్ బట్ ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ టు అట్టర్ ఎ లై.
1: దుర్వాస, ఋషి మానస సంచారి నేను మాత్రం అసత్యం ఆడమని చెప్తానా, ఇలాంటి దానికి నేను కూడా నువ్వు పాల్పడను అన్నాడు.
0: Krishna said, well, I am the indweller of all the hearts of
1: dharma samsthapana taya sambhavami yuge yuge dharma samsthapana cheyatame na yokka pratigna.
0: I am born again and again to establish dharma. And how can I ask you to utter a lie?
1: Dharmam deeni pai aadharapadindi? Satyam nasti paro dharma. Satyamane punadi paina dharmam aneetundi goda nilchi undi.
0: Dharma or righteousness is based on the foundation of truth.
1: కానీ అసత్యం ఆడమని నేను కూడా చెప్పాను.
0: ఐ వుడ్ నాట్ ఆస్క్ యూ టు టెల్ ఎ లై.
1: అయితే కొంత శబ్దము మార్చు అన్నాడు.
0: బట్ యూ చేంజ్ ది సౌండ్ ఎ లిటిల్.
1: సరే, ఆ విధంగా అయితే తమరు ప్లాన్ ఇవ్వండి, ఆ ప్లాన్ ప్రకారం నేను నడుచుకుంటాను అన్నాడు.
0: ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఐ హావ్ నో అబ్జెక్షన్, ఐ విల్ ఇంప్లిమెంట్ యువర్ ప్లాన్. గివ్ మీ ది ప్లాన్స్.
1: ఒక 5 మంది అందులో నివసించేటట్టుగా ఒక గుంత తోవమన్నాడు కృష్ణుడు.
0: కృష్ణ ఆస్క్ టు డిగ్ ఎ పిట్ wherein 5 people can stay.
1: దాని లోపల పాండవులను కూర్చోమన్నాడు.
0: కృష్ణ ఆస్క్డ్ పాండవాస్ టు సిట్ ఇన్ దట్.
1: పైన పలకలు వేశాడు.
0: ప్లాన్స్ వర్ పుట్ ఆన్ ద పిట్.
1: ఆ పలక పైన దుర్వాసుని యొక్క చీరను వేసుకున్నాడు.
0: దుర్వాసస్ చైర్ వాస్ పుట్ ఆన్ దోస్ ప్లాన్స్.
1: ఆ చీర పైన దుర్వాసుడు కూర్చున్నాడు.
0: దుర్వాస సాట్ ఇన్ దట్ చైర్.
1: అశ్వత్థామ వస్తాడు, పాండవులు ఎక్కడ ఉన్నారు అని చెప్పి అడుగుతాడు. నీవు సత్యమే చెప్పు, కానీ సౌండ్ మార్చి చెప్పమన్నాడు.
0: Ashwatthama will come and will ask you where are Pandavas. You tell the truth, but while telling, change the sound a little.
1: Ashwatthama Krishnudu cheppinattuga rane vachadu. Swami, thikala gnanulu meeru. Pandavulu ekkada unnaro meeku telusunu. Dai chesi naa gaduvu minchi pothuntundadi. Pandavulu ekkada unnaro dai chesi cheppandi annadu.
0: As was predicted by Krishna, Ashwatthama came and just said that, Swami, you know all the things in all the 3 times. Please let me know, Swami.
1: Ishtu cheppinattuga sound mar. Pandavulu naa kinda unnaru annadu kopamtho.
0: As was instructed by Krishna, Durvasa did say that they are there, but by changing the sound, he said, is it Pandavas? Well, they are under me.
1: ఈ కోపంగా ఈ దుర్వాసుడు నా కింద ఉన్నారనేటప్పటికీ ఈ అశ్వత్థామకు భయం వేసింది. ఏ పాండవులను నేను చంపడానికి పోతున్నాను, నన్నే చంపేస్తాడు అని నమస్కారం చేశాడు, వెళ్లిపోయాడు.
0: When Durvasa, pretending anger, told Ashwatthama that those Pandavas are under him alone, Ashwatthama got frightened that Durvasa is very angry. Instead of killing Pandavas, I may be killed by Durvasa, he thought, and he ran away.
1: కనుక సత్యము చెప్పినప్పటికీ పరులను రక్షించడం కోసమని పరమాత్మ ఆగ్రహం నిలబెట్టుకునే నిమిత్తమై తాను మహర్షిని అనేటువంటి సాత్తక నామాన్ని పొందే నిమిత్తమై సౌండ్ మార్చినాడు, కానీ అసత్యం చెప్పలేదు.
0: దూర్వాస ట్రూ టు హిజ్ ఓన్ స్టేచర్ అండ్ నేచర్ యాజ్ మహర్షి, హీ ఇన్ ఆర్డర్ టు ఫాలో ది కమాండ్ ఆఫ్ లార్డ్ హిమ్సెల్ఫ్, ఇన్ ఆర్డర్ టు గివ్ ప్రొటెక్షన్ టు పీపుల్, హీ అటర్డ్.
1: కనుక మనము క్షమా క్షమా అని అన్ని సమయములందు అన్ని విషయములందు కూడాను దీన్ని ఉపయోగించుకోవటం ప్రమాదం అవుతుంది.
0: If we say patience and patience, well, we should know under what circumstances how to use.
1: సాధనల యందు, పవిత్రమైన కార్యముల యందు, పరులను మనం దూషించేటువంటి యొక్క మార్గముల యందు మనం ఓపికను సాధించాలి.
0: We should use patience in spiritual exercises, sadhanas, and in controlling our own words against people.
1: ఆధ్యాత్మిక మార్గమునకు ఆత్మతత్వమునకు అడ్డు తగిలేటువంటి దానిపైన మనం ఓపుకను సాధించాలి.
0: We should have control over things which come in the way of the principle of spirituality, practices of spirituality.
1: ఇది ఒక పరీక్ష ఘట్టములుగా మనం విశ్వసించాలి.
0: We should take it as a type of test.
1: ఇది సాధకులకు ఓర్పు ప్రధానమైనటువంటి యొక్క సోప.
0: ఫర్ సాధకస్ పేషెన్స్ అండ్ ఫర్బెరెన్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ క్వాలిటీ విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: ఇది ఇలాంటి ఓర్పును మనం సాధించినప్పుడే నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వం కూడాను మనకు కొంచెం అర్థమవుతుంది.
0: ఓన్లీ ఆఫ్టర్ achieving forbearance and patience would be able to understand the true principle of spirituality and divinity.
1: ee opunaku rendu vidhamulainatvanti yokka aacharamulu kodanu atyavasaram.
0: For practicing forbearance and patience, there are 2 other things which you have to be practiced.
1: ee opunaku dvesha asuyamulu kodanu kontha cherakunda chuchukovali.
0: If you want to practice forbearance and patience, there should not be anger and hate.
1: Dvesha asuyalu indulo kontha varaku nena emana praveshisthe ee yokka oorpu chanamulu kolipotam manam.
0: If you have hatred and jealousy even in the smallest measure, you will not be having patience.
1: Idi sadhakuniki undavalsinatundi sariyainatundi sadgunalu.
0: These are things which are ఎసెన్షియల్ వర్చ్యూస్ ఫర్ ఎవరీ సాధన.
1: ఈ ద్వేష అసూయముల గురించి రేపటి దినం మాట్లాడుకుందాం.
0: అబౌట్ హేట్రెడ్ అండ్ జెలసీ విల్ స్పీక్ అబౌట్ దిస్ టుమారో.
2: That was the 24th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 5th September 1984, Bhagavan spoke about one of the most important qualities of a spiritual aspirant, which is Kshama or forbearance.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: ఈనుడు ఇలను చెడును పరము చెడును.
1: Without righteous conduct, without any charity, without any morality or fear in the mind, such a mean man will ruin himself both here on earth and life thereafter.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Ee vishala prapanchamunandu,
1: in this vast world,
0: అనంతమైనటువంటి ఈ జనసమూహం నందు,
1: ఇన్ దిస్ ఇన్ఫినిట్ హ్యుమానిటీ,
0: మూడు రకములైనటువంటి మానవులు జీవిస్తున్నారు.
1: వి కమ్ అక్రాస్ త్రీ టైప్స్ ఆఫ్ ఇండివిజువల్స్.
0: మొదటి తరగతి మానవుడు పుష్టి జీవుడు.
1: ద ఫస్ట్ కేటగరీ ఆర్ కాల్డ్ పుష్టి జీవాస్.
0: రెండవ తరగతి వారు సమష్టి జీవులు.
1: ద సెకండ్ క్లాస్ ఆర్ సమిష్టి జీవాస్.
0: మూడవ తరగతి వారు ప్రవాహ జీవులు.
1: థర్డ్ కేటగరీ ప్రవాహ జీవులు.
0: మొదటి తరగతి వారి యొక్క పరిస్థితి చాలా విచిత్రమైనటువంటిది.
1: ది కండిషన్ ఆఫ్ ది ఫస్ట్ కేటగరీ ది పీపుల్ ఈజ్ వెరీ మిస్టీరియస్.
0: ఈ పుష్టి జీవులు జన్మాంతర సుకృతము చేత జన్మించి,
1: Pushti jivas are those who are here because of the meritorious deeds they did in the past.
0: Yetti sadhanalu cheyakapoyinappatikini,
1: without undertaking any spiritual pursuit.
0: Yetti shastra vicharamu jallina teliyinappatikini,
1: without any knowledge of the spiritual text.
0: Veda shastra itihas puranamunu chadavanappatikini,
1: though they don't read any sacred text.
0: Ye peddala yokka darshana sparshana sambhashanalu కలగకపోయినప్పటికీ,
1: దో దే హ్యావ్ నాట్ బీన్ ఎనీ టైమ్ టు ఎనీ నోబుల్ సోల్ ఆర్ సెయింట్,
0: అట్టి వారిని భగవంతుడు ప్రేమిస్తుంటాడు.
1: దే ఆర్ లవ్డ్ బై గాడ్ హింసెల్ఫ్.
0: దీనికి మూల కారణము,
1: ద మెయిన్ కాజ్,
0: పూర్వ జన్మముల యొక్క సుకృతమే,
1: ఈజ్ ద మెరిట్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్.
0: ఆ సుకృతం యొక్క ప్రభావం చేత భగవత్ యొక్క అనుగ్రహానికి పాత్రుడై,
1: it is the merit of the past that made him deserve God's grace now.
0: భగవంతుని యొక్క ఆనందమును అనుభవిస్తూ,
1: experiences divine bliss,
0: భగవత్ ప్రేమలో లోలలాడుతూ,
1: and dances in delight in God's joy,
0: జీవితమును ప్రశాంతమైన జీవితంగా గడుపుతుంటారు,
1: and spends a peaceful life.
0: దీనికి ఎట్టి సాధనలు చేయనక్కర్లేదు.
1: No spiritual endeavor is required.
0: వంట పూర్తి అయిన తర్వాత కట్టెలతో పదేముంది?
1: After the cooking is over, why do you need firewood?
0: అదే విధంగాని
1: అనేక
0: జన్మలు యందు ఈ పవిత్రమైనటువంటి సుకృతిని పొందినటువంటి మానవుడికి మరొక సాధన లక్కర్లేదు.
1: Likewise, all the merit accrued in the past lives, like the firewood, he does not need any kind of spiritual path now.
0: కనుక బాహ్య దృష్టితో చూచినప్పుడు ఇతను ఎట్టి సాధనలు చేయలేదు.
1: Externally speaking, we don't see any wisdom in him.
0: ఎట్టి సత్సంగమును చేరలేదు.
1: He is not in the company of the good.
0: ఇట్టి వ్యక్తి యొక్క ప్రభావము పూర్వ జన్మ సుకృతం యొక్క ప్రభావమే.
1: All these good effects are because of the merit of the past life.
0: అట్టి వారి జీవితమే నిజమైనటువంటి జీవితం.
1: That is the true life.
0: అట్టి వారి ఆనందమే బ్రహ్మానందము.
1: The joy of such people is the supreme bliss.
0: అదే నిత్యానందము.
1: Eternal bliss.
0: అదే అద్వైతానందము.
1: Non-dual bliss.
0: అదే పరమానందము.
1: That is supreme bliss.
0: ఇట్టి పరమానందమునకు పాత్రుడైనటువంటి మా వ్యక్తి,
1: the person recipient of such blissful state,
0: ఈ ప్రపంచమనందు ఈ బాహ్యమైనటువంటి జగత్తునందు ఎట్టి సాధనలో చేయనక్కర్లేదు.
1: Does not need to undertake any spiritual pursuit externally.
0: ఇంకా రెండవ తరగతి వాడు,
1: ద సెకండ్ కేటగిరీ,
0: తన యొక్క జీవితములో,
1: ఇన్ హిజ్ లైఫ్ టైమ్,
0: అనేక శాస్త్ర ఇతిహాస పురాణములు చదువుతుంటాడు.
1: హీ రీడ్స్ మెనీ ఆఫ్ ది సీక్రెట్ టెక్స్ట్ లైక్ ఎపిక్స్ అండ్ సో ఆన్.
0: అనేక విషయాన్ని గుర్తిస్తుంటాడు.
1: హీ రికగ్నైజెస్ సెవెరల్ ట్రూత్స్.
0: బాహ్యమైన జగత్తునందు తన పేరు ప్రతిష్టలకై అనేక విధమైనటువంటి పాటలు పడుతుంటాడు.
1: హీ వర్క్స్ hard, struggles to earn reputation, name and fame.
0: ఇతను పాండిత్యమును పొందినటువంటి వాడిగా ఉంటాడు.
1: He is a scholar for himself.
0: గొప్ప కీర్తిని ఆర్జిస్తూ వస్తుంటాడు.
1: He is a man of reputation.
0: కానీ
1: yet
0: ఇట్టి గ్రంథ పరిచయం చేత
1: The textual information,
0: ఈ పండిత ప్రాబల్యం చేత,
1: the scholarship either,
0: దైవ అనుగ్రహానికి ఏమాత్రము గురి కాకపోతున్నాడు.
1: Doesn't make him deserve God's grace.
0: దైవానుగ్రహం లేనప్పుడు ఎన్ని చదువులు చదివి ప్రయోజనం ఏమిటి?
1: Without God's grace, why should we read? That's all.
0: జీవితమంతా చదువుతూనే పోతుంటే చదివినటువంటి దాన్ని ఆచరణలో పెట్టేది ఎప్పుడు?
1: When we go on reading lifetime, when are we going to practice it?
0: ఇట్టి వారి యొక్క పరిస్థితి కేవలము ఒక విధమైన కాలం వ్యర్థం చేయటమే.
1: We can understand the position of the people amounting to waste of time.
0: Aneka grandhamulu chadutu untaru.
1: They read many books.
0: Aneka mandi mahareenulu darshistuntaru.
1: They go to noble souls.
0: Aneka samaveshamlo palgontuntaru.
1: They participate in congregations.
0: Kaani enniti endu palgonnappatikini,
1: in spite of participation,
0: anugrahamulaku matram atyanta dooranga untadu.
1: They are far off from God's grace.
0: Karanam,
1: why?
0: Tana hrudayamulo bhagavad bhavam ledu.
1: In his heart there is no divine feeling.
0: Granda parichayam matrame amitanga salpukuntu,
1: he is based on the bookish information.
0: He is superficial knowledge ga jeevisthuntadu.
1: He leads life relying on superficial knowledge.
0: Ilanti jeevitamunaku shanti annadi chaala dooram.
1: Such a life is far from peace.
0: Kanuka idi rendava taragati vaari yokka paristhiti.
1: This is the plight of the second category of individuals.
0: Inka moodava taragati vaari yokka paristhiti e vidhanga untundi?
1: Then what is the position of third class of people?
0: Eppudu chuchinappudikini praaptamaina jagattunu gurinchi bhautikamaina jagattunu gurinchi vicharinchatam.
1: All the time they gone thinking of this physical, mundane, temporal world.
0: దేహములకు సంబంధించినటువంటి అనుకూలములు మాత్రమే తాను ఆశిస్తుంటాడు.
1: దే ఎక్స్పెక్ట్ అండ్ వర్క్ ఫార్ బాడీ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్.
0: భౌతికమైన వాంఛలు మాత్రమే ఆశిస్తుంటాడు.
1: దే వాంట్ ద ఫిజికల్ డిజైర్స్ టు బి ఫుల్ఫిల్డ్.
0: ఈ విధమైనటువంటి వ్యక్తి,
1: సచ్ ఎ పర్సన్,
0: కలయందైన కూడా దైవాన్ని స్మరించడు.
1: విల్ నాట్ థింక్ ఆఫ్ గాడ్ ఈవెన్ ఇన్ హిస్ డ్రీమ్.
0: కొంతమంది దుష్టులు కూడాను సంకటం వస్తే వెంకటరమణ అని కష్ట సమయంలో ఉందని కూడాను భగవంతుని స్మరిస్తారు.
1: వి ఫైండ్ వికెట్ పీపుల్ థింకింగ్ ఆఫ్ గాడ్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్.
0: కానీ ఈ ప్రవాహ జీవులు ఎట్టి పరిస్థితులు ఎందుకును దైవమును ఏమాత్రము చింతించరు.
1: ద థర్డ్ క్లాస్ ఆఫ్ పీపుల్ ప్రవాహ జీవాస్ విల్ నెవర్ థింక్ ఆఫ్ గాడ్ ఎనీ టైమ్.
0: ఇలాంటి పరిస్థితి కలిగినటువంటి మానకి,
1: మ్యాన్ ఆఫ్ దిస్ టైప్,
0: గతియే లేదు.
1: నో destination at all.
0: ఇలాంటి మానవుడు తిరిగి పునరపి జననం పునరపి మరణం ఈ ప్రవాహంలో కొట్టుకుని పోతుంటాడు.
1: Such people are sure to be born again and again.
0: అయితే ఈ ప్రవాహ జీవుల్లో కూడాను కొంతమంది గోప్యమైనటువంటి భావం కలిగి ఉండేటువంటి వారు ఉన్నారు.
1: However, in this class of people there are some people with certain hidden latent feelings.
0: బాహ్య ప్రభావం ప్రపంచమునకు భక్తులని గురి తెలియదు.
1: For the outside world they are not known as devotees.
0: Satsangamni ye matramu kalavaru.
1: They will never join good company.
0: Satsam bhashanalu ye matramu salaparu.
1: They don't listen to good talk.
0: Sadaacharamulu ye matramu prakatimcharu.
1: They don't practice anything that's noble and good.
0: Ee vidhanga undi kudanu hrudayamulo bhagavantuni daachukunnetunte vaallu kontha mandi untaru.
1: Yet there are some who have God hidden in their heart.
0: Oka kutumbamulo భార్య భర్త ఉండేటువంటి వారు.
1: ఇన్ ఎ ఫ్యామిలీ దేర్ ఇస్ ఎ వైఫ్ అండ్ హస్బెండ్.
0: భార్య పరమ భక్తురాలు.
1: వైఫ్ ఇస్ ఎన్ ఆర్డెన్ డివోటీ.
0: నిరంతరము కూడాను భగవంతుని యొక్క నామస్మరణ చేత కాలము సార్థకం గావించుకుంటూ.
1: ద వైఫ్ స్పెండ్స్ హర్ టైమ్ థింకింగ్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
0: ఏ నిమిషమైనా ఏ సమయమైనా నా భర్త నోట భగవత్ నామం ఏమైనా వస్తుందా అని ఎదురు చూస్తూ వచ్చింది.
1: షీ హాస్ బీన్ వెయిటింగ్ యాంగ్షియస్లీ వెన్ హర్ హస్బెండ్ వుడ్ స్పీక్ ఆఫ్ గాడ్.
0: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను ఎలాంటి సంభాషణలు ఎందైనా కూడాను భగవంతుని యొక్క నామమును ఎప్పుడు కూడా జ్ఞప్తి చేసేటువంటి వాడు కాదు.
1: హస్బెండ్ నెవర్ సెడ్ నెవర్ అటర్డ్ ద నేమ్ ఆఫ్ గాడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ట్రయల్.
0: కానీ ఈ ఇల్లాలు చాలా కుంగిపోతూ వచ్చింది.
1: ద వైఫ్ ఇస్ వెరీ మచ్ డిప్రెస్డ్ for this reason.
0: జీవితమునకు భగవత్ నామమే ప్రధానమైనటువంటి సూత్రము.
1: God's name is the main principle of life.
0: ఈ సంసార నావను ఈడడానికి భగవత్ నామమే ఇది ఒక నావ.
1: God's life, God's name is the boat to cross across this
0: ఇలాంటి పరిస్థితి లోపల నా భర్త యొక్క స్థితి ఏమవుతుందో ఏమో.
1: Under these circumstances, when husband is not thinking of God, what would happen to him?
0: మానవుడై పుట్టి
1: Having been born a human being,
0: మహత్తరమైనటువంటి జీవితమును అనుభవిస్తూ,
1: ఎక్స్పీరియన్సింగ్ హ్యూమన్ లైఫ్,
0: దైవాన్ని చింతించుకోలేకపోయినప్పుడు ఈ జీవితం ఎందుకు?
1: If he doesn't think of God, what for is this life?
0: ఇది నా దురదృష్టమా?
1: It's my bad luck.
0: లేక అతని అదృష్టమా?
1: Or is his fortune?
0: అని విచారిస్తూ ఏడ్చుకుంటూ ఉండేటువంటిది.
1: She was very much worried and started crying.
0: ఒకనాడు భగవంతుణ్ణి గురించి
1: one day
0: అమితంగా ప్రార్థిస్తూ వచ్చింది.
1: She prayed to God fervently.
0: ఓ దయానిధి,
1: ఓ కంపాషనేట్
0: గాడ్, ఓ కృపాసాగరా,
1: the one of mercy,
0: నా భర్తకు ఎందుకు ఇలాంటి మనసునిచ్చారు?
1: Why have you given that kind of mind to my husband?
0: నిన్ను ఒక్క క్షణమైనా కూడా నువ్వు స్మరించడానికి వీలు లేకుండా ఉంటుంది. అది
1: ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు థింక్ ఆఫ్ యూ.
0: ఎలాంటి పరిస్థితులు ఏంటైనా కూడా నువ్వు భగవత్ నామాన్ని చింతించడు.
1: Under any circumstances, he is not thinking of you, O God.
0: కఠిన హృదయం ఎందుకు ప్రసాదించావు?
1: Why have you given him such hard, tough heart?
0: సుదా హృదయంగా నీవు మార్చుకున్నావు?
1: Why have you made him a stone-hearted one, tough one?
0: నాకెందుకు ఇంతటి భక్తినిచ్చావు?
1: Why have you given me that devotion infinite?
0: నీ రెండింటికి నీ ఏమాత్రము సంబంధ బాంధవ్యమే లేదు.
1: There seems to be no relationship between the two.
0: ఇది నా కర్మనా?
1: Is it my fate?
0: నా ప్రారబ్ధమా?
1: Is it my fate or destiny?
0: చాలా ఏడ్చింది.
1: She cried and cried.
0: ఆనాటి రాత్రి,
1: దట్ నైట్,
0: చక్కగా నిద్రపోతున్నాడు భర్త.
1: హస్బెండ్ వాజ్ స్లీపింగ్.
0: ఒకవైపున తిరుగుతూ,
1: వైల్ టాసింగ్ ద అదర్ సైడ్,
0: రామా రామా అన్నాడు.
1: వైల్ టాసింగ్ ద అదర్ సైడ్ ఆఫ్ ద బెడ్, హీ సెడ్ రామా రామా, గాడ్స్ నేమ్.
0: ఆ పదము భార్య వినింది.
1: ద వైఫ్ హర్డ్.
0: ఎంతటి అదృష్టం ఈనాడు!
1: How lucky I am.
0: నా కర్ణములు ఎంత అదృష్టం చేసినాయో.
1: మై ఇయర్స్ ఆర్ రియల్లీ ఫార్చునేట్.
0: నా భర్త యొక్క వాక్కు నుండి రామా అనేటువంటి పదం నేను ఈనాడు వినగలిగాను.
1: ఐ కుడ్ హియర్ టుడే మై హస్బెండ్ అటరింగ్ గాడ్స్ నేమ్.
0: అతనికి తెలియకుండా బెడ్ నుంచి లేచింది.
1: విదౌట్ హిస్ నాలెడ్జ్ షీ గాట్ అప్ ఫ్రమ్ ద బెడ్.
0: తెల్లవారి సమయంకు ఫుడ్ ఫీడింగ్, బీదలకంతా అన్నదానం చేయాలని అనుకుంది.
1: నెక్స్ట్ మార్నింగ్ షీ డిసైడెడ్ టు అరేంజ్ పూర్ ఫీడింగ్.
0: ముగ్గులు వేసింది.
1: షీ డెకొరేటెడ్ ది ఎంటైర్ అంబియన్స్.
0: మంగళ వాయిద్యాన్ని పిలిపించింది.
1: షీ అరేంజ్ ఫర్ మంగళ వాయిద్యం.
0: భర్త లేచేటప్పటికీ ఇంటి ముందు మంగళ వాయిద్యం జరుగుతుంది.
1: బై ది టైమ్ హస్బెండ్ గాట్ అప్, హీ కుడ్ హియర్ దిస్ ఆస్పిషియస్ మ్యూజిక్ అట్ దట్ మోమెంట్.
0: ద్వారములకు అరటి స్తంభాలు కట్టుకుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ డెకరేషన్ వాజ్ మేడ్ టు ది పిల్లర్స్.
0: ఆనందముతో ఎగురుతూ ఎగురుతూ ఇంటి నిండుకు తిరుగుతూ ఉంటుంది భార్య.
1: ద వైఫ్ వాజ్ సీన్ డాన్సింగ్ ఇన్ జాయ్ అండ్ బ్లెస్.
0: భర్త అడిగాడు,
1: హస్బెండ్ ఆస్క్డ్,
0: ఏమిటి ఈనాడు పండుగ?
1: వాట్ ఇస్ ద ఫెస్టివల్ టుడే?
0: ఎందుకోసం నీవు ఇంత ఉల్లాసంగా ఉంటున్నావు?
1: వై ఆర్ యు సో హ్యాపీ
0: అని ప్రశ్నించేటప్పటికీ ఆమె భరించుకోలేక కాళ్లపైన పడింది.
1: వెల్ షీ కుడ్ బేర్ ఎనీ లాంగర్, షీ ఫెల్ ఎట్ ద ఫీట్ ఆఫ్ హర్ హస్బెండ్.
0: నా భగవంతుడు కృపాసాగరుడు,
1: మై గాడ్ ఇస్ కంపాషనేట్,
0: దయానిధి
1: ఇస్ ద వెరీ,
0: నా ప్రార్థన విన్నాడు.
1: మై గాడ్ లిసన్ టు మై ప్రేయర్.
0: ఈనాడు నా ప్రార్థనతో నీ నుంచి జవాబు వచ్చింది.
1: ఐ కుడ్ గెట్ రిప్లై బై యువర్ యాక్షన్.
0: ఏమిటి నా జవాబు?
1: హస్బెండ్ సర్, వాట్స్ దాట్?
0: నీవు రాత్రి నిద్రలో రామా రామా అని రామనామాన్ని స్మరించావు.
1: And wife said, while you were fast asleep last night, you uttered the name of God, Rama Rama.
0: ఇన్ని సంవత్సరములు అయినప్పటికీ నీ నోటి నుండి రామా కృష్ణ గోవింద అనే ఒక్క నామంనైనా నేను వినలేదు.
1: All these years I never heard you spelling out God's name. పరపాటోనేనప్పుడు
0: ఇతర దగ్గర భగవత్ నామాన్ని ఏమన్నా ఉచ్చరిస్తాడేమనుకుంటు అది కూడా నేను వినలేదు.
1: By mistake also you never said God's name. I never heard it.
0: రాత్రి మీరు తిరుగుతూ రామా అని మీరు పలికారు.
1: లాస్ట్ నైట్ వైల్ యూ ఆర్ టాసింగ్ ఆన్ ద బెడ్ యూ సెడ్ గాడ్స్ నేమ్.
0: మీరు పలికినటువంటి రామనామే నాకు ఇంత ఉల్లాసాన్ని అందించింది.
1: దిస్ మేడ్ మీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: నాకు ఇంత ఉత్సాహాన్ని చేకూర్చింది.
1: ఐఎమ్ సో హ్యాపీ నౌ.
0: దీన్ని భరించుకోలేక పది మందికి అన్నం పెట్టి ఆనందించాలని ఆశిస్తున్నాను.
1: ఐ కుడ్ నాట్ కంట్రోల్ మై బ్లిస్ఫుల్ స్టేట్. దిస్ ఐ వాంట్ టు షేర్ బై అరేంజింగ్ పూర్ ఫీడింగ్.
0: స్తంభించిపోయాడు.
1: ది హస్బెండ్ వాజ్ సర్ప్రైజ్డ్. What?
0: నా నుండి రామనామం బయటపోయిందా?
1: Did I say Rama? Has it come out of my lips?
0: ఇంతకాలం నేను ఎంతో భద్రంగా కాపాడుకుంటూ వచ్చాను.
1: I kept God's name in treasure.
0: నా హృదయం లోపల అతన్ని బంధించుకుని వచ్చాను.
1: I kept God in my heart all along.
0: రాత్రి నా హృదయం నుంచి బయటపడిపోయాడా రాముడు?
1: Rama, has he come out of my heart last night?
0: అన్నాడు, ప్రాణమిచ్చాడు.
1: So saying, he breathed his last.
0: కనుక ప్రవాహ భక్తులనేటువంటి వారి ఎందుకుడను బాహ్యంగా లౌకికంగా నామోచ్చారణ చేయకపోయినప్పటికీ హృదయం నందు ప్రతిష్ఠించుకుని ఆనందాన్ని అనుభవించేటువంటి మహనీయులు కూడా లోకంలో ఉంటున్నారు.
1: ద థర్డ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎక్స్టర్నలే ఫిజికలే ఫ్రమ్ ది వరల్డ్లీ వ్యూ పాయింట్ దే మే నాట్ సే గాడ్స్ నేమ్ యట్ దే హావ్ గాడ్ ఇన్స్టాల్డ్ ఇన్ దేర్ హార్ట్.
0: కానీ యువకులు భగవత్ నామాన్ని స్మరించుకుంటూ
1: యంగ్స్టర్స్
0: నగర సంకీర్తనలో పాడుకుంటూ
1: పార్టిసిపేట్
0: భజన చేస్తుంటే కొంతమంది పెద్దలు కూడాను దీన్ని చూచి ఆశ్చర్యపడిపోతుంటారు.
1: యంగ్స్టర్స్ యాజ్ దే డూ భజన్స్ పార్టిసిపేట్ నగర్ సంకీర్తన్ ఎల్డర్స్ ఆర్ వెరీ మచ్ టేకెన్ బ్యాక్ బై దిస్.
0: చిన్న వయసు నందు భగవత్ నామస్మరణ ఎందుకు?
1: హౌ ఇస్ దిస్ యంగ్ మ్యాన్ డస్ భజన్?
0: నీ ఉద్యోగం చేసి
1: డూ ఏ జాబ్
0: రిటైర్ అయిన తర్వాత
1: ఆఫ్టర్ రిటైర్మెంట్
0: నీకు కావలసినంత సమయం చిక్కుతుంది.
1: యుల్ హావ్ ప్లెంటీ ఆఫ్ టైం.
0: అప్పుడు తగినటువంటి సాధనలు చేసుకుంటూ భగవంతుని స్మరించవచ్చును కదా అని కూడా చెప్తుంటారు.
1: యూ డూ ఏ జాబ్ నౌ ఆఫ్టర్ రిటైర్మెంట్ యూ హావ్ ప్లెంటీ ఆఫ్ టైం దెన్ యూ కెన్ థింక్ ఆఫ్ గాడ్ దెన్ వై నౌ.
0: భగవత్ నామస్మరణ చేయడానికి ఒక సమయము సందర్భం అనేటువంటిది ఉందా?
1: డూ యూ ఫైండ్ ఎనీ టైమ్ ఆర్ ఎనీ స్టేజ్?
0: సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరి చింతనం. బాల్యము యవ్వనము కౌమారము వార్ధక్యం అనేటువంటిది లేదు.
1: There is nothing, no differences like the childhood, the infancy, the youth, adolescent and the old age whatsoever.
0: భగవంతుని స్మరించటమునకు బాల్యం అనేటువంటిది లేదు.
1: The childhood doesn't come in the way.
0: దేహం బాల్యంగా ఉండొచ్చును కానీ జన్మను చాలా అంతిమమైనటువంటిదిగా ఉండొచ్చు.
1: The childhood refers to the body but not the fundamental principle.
0: శరీర వయ ప్రమాణములను మాత్రం మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించకూడదు.
1: So we can't go by the age of this body.
0: పద పద మంచు కింకరులు పాశములాగెడు వేళ.
1: When the messengers of God of death spread the noose and drive you in.
0: దబ దబ బయట పెట్టుడని లాభము లేదని చెప్పు వేళ.
1: When people give up all hopes asking you to keep the body outside.
0: బిడ్డలం లబలమ ఏడ్చు వేళ.
1: When wife and children start crying.
0: తరమా.
1: Is it possible?
0: హరి నామము నోటను బల్క.
1: Is it possible to say the name of God at that moment?
0: దాప్యం కోసం కాచుకునేటువంటి వారి గతి ఈ విధంగానే ఉంటుంది.
1: This is the plight of the people that wait for the old age.
0: పద పద మంచు కింకరులు పాశము లాగేడి వేళ.
1: The nose is thrown at you by the messengers of the God of
0: death. బయట పెట్టుడు నీకు లాభము లేదని చెప్పు వేళ.
1: The relations hurry that the body be kept outside giving up the hope.
0: బిడ్డలు లబలబ ఏడ్చు వేళ.
1: The wife and children cry in vain.
0: వస్తుందా?
1: Can you think of God's name?
0: ఎప్పటికీ రాదు.
1: Impossible.
0: జీవిత కాలంలో చేసిన స్మరణే అంత్యకాలంలో ఆదరణ.
1: What all that we do, the chanting God's name will come to our rescue.
0: ఈ జీవిత కాలంలో ఆదర్శమంతమంది భగవత్ చింతన చేయకపోతే ఎప్పుడు నీవు ఆదర్శాన్ని చూపించావు?
1: When we don't think of God, be ideal now. When can you be ideal later?
0: జీవిత కాలంలోనే భగవత్ చింతన అనేటువంటిదానికి ఆదర్శాన్ని అందించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ బి ఐడియల్ థింకింగ్ ఆఫ్ గాడ్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్.
0: అంత్యములో ఆదర్శాన్ని అందిస్తుంది.
1: దిస్ విల్ కమ్ టు అవర్ రెస్క్యూ.
0: ఆనందాన్ని ఇస్తుంది.
1: గివ్స్ అస్ జాయ్.
0: సార్థకతను చేకూరుతుంది.
1: విల్ రిడీమ్ అవర్ లైఫ్.
0: ఒక దేవాలయంలో
1: ఇన్ ఎ టెంపుల్
0: అనేక సంవత్సరం నుంచి
1: ఫర్ మెనీ లాంగ్ ఇయర్స్
0: పూజ చేస్తున్నటువంటి పూజారి ఉండేటువంటి వారు.
1: ఎ ప్రీస్ట్ వాస్ దేర్ ఆఫరింగ్ వర్షిప్.
0: అనేక సంవత్సరంలో అభ్యాసం కావటం చేత
1: బికాస్ ఆఫ్ రిపీటెడ్ ప్రాక్టీస్
0: ఒక చేతిలో పూజ అనగా హారతి తట్ట పెట్టుకుని
1: హి వాస్ హోల్డింగ్ ఎ ప్లేట్ టు
0: మరొక చేతిలో గంట కొట్టుకుంటూ
1: హోల్డింగ్ ద బెల్
0: ఆరతిస్తూ భగవంతుని యొక్క పూజ చేసేటువంటి వాడు.
1: దిస్ ప్రీస్ట్ స్టార్టెడ్ డూయింగ్ హిస్ వర్షిప్ వైల్ గివింగ్ హారతి ఆన్ వన్ హ్యాండ్ అండ్ రింగింగ్ ద బెల్.
0: శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్. ఎంతో కాలం నుంచి అభ్యాసం చేయటం చేతనే ఒక చేత్తో హారతి ఇవ్వటము ఒక చేత్తో గంట కొట్టడం సరిపోతుండాలి.
1: హౌ కుడ్ హీ మేక్ బోత్ హిస్ హ్యాండ్స్ వర్క్ లైక్ దాట్ వైల్ ఆఫరింగ్ వర్షిప్ బికాస్ ఆఫ్ లాంగ్ ఎక్స్పీరియన్స్?
0: ఆ యొక్క పూజారి మరణించాడు.
1: దట్ ప్రీస్ట్ డైడ్.
0: కొత్త పూజారిని అపాయింట్ చేశారు.
1: ఎ న్యూ ప్రీస్ట్ వాజ్ అపాయింటెడ్.
0: ఆ పూజారి
1: దట్ ప్రీస్ట్
0: హారతిస్తే గంట నిలిచిపోతుంది, గంట కొడితే హారతి నిలిచిపోతుంది.
1: వైల్ హీ వాజ్ గివింగ్ హారతి విత్ వన్ హ్యాండ్ హీ కుడ్ నాట్ రింగ్ ద బెల్. యాజ్ హీ రింగ్స్ ద బెల్ హీ కెనాట్ గివ్ హారతి విత్ అనదర్.
0: ఆర్థిక తగినటువంటి గంట కొట్టడం లేదు.
1: అండ్ ఈజ్ నాట్ డూయింగ్ బోత్ ద జాబ్ ఇన్ పర్ఫెక్ట్. వై?
0: తనకు అభ్యాసం పూర్వ అభ్యాసం లేకపోవటమే దీనికి మూల కారణం.
1: హీ హాస్ నో ప్రాక్టీస్ ఎర్లియర్.
0: బాల్యము నుండి కూడాను భగవత్ చింతన అనేటువంటిది అభ్యాసం చేసుకుంటే గాని వార్ధక్యంలో మనకు వాక్కునందు ఉచ్చరించడానికి వీలు కాదు.
1: Unless we think of God from our childhood, it's not possible to think of Him when the end approaches.
0: అనేక మంది యువకులు
1: many youngsters
0: మిలిటరీలో ప్రవేశిస్తుంటారు.
1: జాయిన్ ద మిలిటరీ.
0: ఈ మిలిటరీలో ప్రవేశించినప్పుడు
1: దేర్ ఇన్ ద మిలిటరీ
0: అనేక విధమైనటువంటి రిక్రూటింగ్ ఎంత అందిస్తుంటారు.
1: రిక్రూట్మెంట్ ఈజ్ మేడ్ ఎట్ దట్ టైమ్.
0: కేవలము మీటింగ్ ఒక మిలిటరీలో చేరిన తక్షణమే గన్ను కొట్టడం వీలు కాదు.
1: యు విల్ నాట్ బి గివెన్ ఎ గన్ ద మూమెంట్ యు ఆర్ రిక్రూటెడ్ ఇన్ ది ఆర్మీ.
0: మిలిటరీలో చేరినటువంటి వారికి కంపల్సరీగా రెండు చాలా తెలుసుకుని ఉండాలి.
1: ఆల్ దోస్ దట్ జాయిన్ ద ఆర్మీ మిలిటరీ, టూ థింగ్స్ దే నీడ్ టు నో.
0: అనగా తుపాకీ కొట్టడం తెలిసి ఉండాలి.
1: వన్, దే షుడ్ నో హౌ టు ఫైర్ ద గన్.
0: ఆర్మీలో మార్చింగ్ తెలిసి ఉండాలి.
1: సెకండ్, దే షుడ్ నో మార్చింగ్.
0: ఈ రెండు కంపల్సరీగా తెలిసి ఉండాలి.
1: దీస్ టూ ఆర్ కంపల్సరీ.
0: వాచ్మ్యాన్ కానీ, దోబీ కానీ, బార్బర్ కానీ, ఎవరైనా వంటవాడు, అందరికీ కూడా ఇది కంపల్సరీ తెలిసి ఉండాలి.
1: బీ దట్ ఏ దోబీ ఆర్ ఏ వాచ్మ్యాన్ ఆర్ ఏ కుక్ ఇన్ ద ఆర్మీ మస్ట్ నెసెసర్లీ నో దీస్ టూ.
0: అదే విధంగానే ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినటువంటి వానికి,
1: ద వన్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్,
0: బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము అనేటువంటి వానికి అన్నిటికీ కూడాను ఈ రెండింటి యొక్క తత్వం గుర్తించుకుని ఉండాలి.
1: ద చైల్డ్హుడ్, ద యూత్, ద అడాలసెంట్ అండ్ ద ఓల్డ్ ఏజ్, హీ షుడ్ నో దీస్ ఫండమెంటల్ థింగ్స్.
0: ఈ రెండు,
1: వాట్ ఆర్ దీస్ టూ?
0: భగవంతుణ్ణి ప్రేమించాలి.
1: హీ షుడ్ లవ్ గాడ్.
0: సమాజ సేవ చేయాలి.
1: హీ షుడ్ సర్వ్ సొసైటీ.
0: ఈ రెండింటి యందే దివ్యత్వం అనేటువంటిది ఇమిడి ఉంటుండాలి.
1: Divinity is present in these two.
0: Pavitramaina manavatvanni dherinchi,
1: having taken the sacred
0: divyamaina devatvanni pondadaniki,
1: to attain the divinity,
0: ee rendu moola karanamulu,
1: these two will be helpful.
0: Ee rendintiki oka tattvamlo manamu jeevithamlo pravesi pettali.
1: We should carry our life with these two principles.
0: Chinna vayasu nunchi ivi tarbidu cheyali.
1: We should train ourselves right from the tender age.
0: Ee vayasu nandu manam chesinappude,
1: when we do it at this young age,
0: vaartikyamulo manaku sadgati praaptistundi,
1: we'll have the redemption, liberation,
0: jeevithamlo enta kaalamo prayanam eppudu cheppaleru.
1: We cannot decide how long we are going to journey here, travel in this life.
0: Eppudu ekkado,
1: where and when,
0: mudiviyendu,
1: old age,
0: leka musaliyendu,
1: or advanced,
0: leka prayamandu,
1: youth,
0: లేక యువకునందు, ఎప్పుడూ విడిచేది ఎరుకలేదు.
1: వెన్ వీఆర్ గోయింగ్ టు డ్రాప్ దిస్ బాడీ, వీ డోంట్ నో.
0: మరణమే నిశ్చయము.
1: డెత్ ఇస్ సర్టన్.
0: బుద్ధిమంతుడైనా తెలివి ఉండినట్టుడే తాను తెలుసుకోవాలి.
1: ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్ ఎనఫ్ నో గాడ్ రైట్ నౌ ఇన్ లైఫ్ టైమ్,
0: కనుక ఏ నిమిషంలో భగవంతు యొక్క అనుగ్రహం దక్కుందో,
1: at what moment you are going to receive God's grace,
0: prapanchikam yokka drishti lopala,
1: from the worldly point of
0: view, evarina manam photo teevalanukunte,
1: if you want to click your camera and take the photo,
0: chakkaga nilchukomani
1: you'll ask him to stand
0: ready ani cheppinappudu adani chakkaga unnappudu aa photo indulo vachi padipodu.
1: The photographer says ready and clicks his camera and gets the picture.
0: Kani prakrutamainatunte yokka photographer ku ఈ విధమైనటువంటి పద్ధతి ఉంటుంటుంది.
1: దిస్ ఇస్ ద ప్రొసీజర్ ఫాలోడ్ బై ఫోటోగ్రాఫర్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: కానీ పారమార్థిక మార్గమునందు ఈ భగవంతుడు ఎప్పుడు రెడీ చెప్తాడు ఏమో.
1: బట్ ఇన్ స్పిరిచువల్ పాత్ వెన్ గాడ్ వుడ్ ఆస్క్ యూ టు బి రెడీ,
0: అతని హృదయంలో మనం పిక్చర్ పోయి పడటానికి ఎప్పుడు చెప్తాడు ఏమో. కనుక ఎప్పుడు మనం రెడీగానే ఉంటుండాలి.
1: వెన్ వీఆర్ గోయింగ్ టు పిక్చరైజ్ హిమ్ ఇన్ అవర్ హార్ట్, వీ షుడ్ బి ఎవర్ రెడీ.
0: వయసు కోసం మనం వెతకనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ది ఏజ్.
0: కాలం కోసం మనం ప్రాకులాడనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు టేక్ టైమ్.
0: కర్మలను వెతకనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు ఫాలో డిఫరెంట్ యాక్షన్స్.
0: ఎప్పుడైనా ఎక్కడైనా సరియే,
1: ఎనీవేర్ ఎనీ టైమ్ ఫర్ ఎనీ రీజన్,
0: భగవత్ చింతనలో మనము సిద్ధంగా ఉంటుండాలి.
1: వీ షుడ్ బి రెడీ థింకింగ్ ఆఫ్ గాడ్ ఆల్ ది టైమ్.
0: భగవత్ చింతనే లేకపోతే,
1: వితౌట్ థింకింగ్ ఆఫ్ గాడ్,
0: భగవంతుడు ఏ రీతిగా వస్తాడు?
1: హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు కమ్ టు యూ?
0: రెండు రకములైనటువంటి సాధనలు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ టూ స్పిరిచువల్ పాత్స్.
0: యజమానుడు మిద్దె పైన ఉంటుంటాడు.
1: ద మాస్టర్ ఈజ్ ఆన్ ది టాప్, ఆన్ ది
0: ద్వారం దగ్గర పెద్ద అలసేషన్ కుక్క ఉంటుంటుంది.
1: మాస్టర్ ఈజ్ స్టేయింగ్ దేర్ ఇన్ ది అప్స్టేర్స్, అట్ ది గేట్ దేర్ ఇస్ ఎ డాగ్ అలసేషన్.
0: కానీ లోపల పోవాలంటే అలసేషన్ కుక్కనైనా మనం స్వాధీనం చేసుకోవాలి.
1: టు గెట్ ఇన్ యూ షుడ్ సీ దట్ యు హావ్ ఫుల్ కంట్రోల్ ఆన్ ది అలసేషన్ డాగ్ ఎట్ ద డోర్ స్టెప్.
0: లేక గట్టిగా ఆ యజమానినైనా మనం పిలిచాలి.
1: ఆర్ ఎల్స్ యూ షుడ్ షౌట్ కాల్ లౌడ్లీ ద మాస్టర్.
0: ఆ విధంగా చేయకపోయినప్పుడు మాస్టర్తో మనం కలచడానికి వీలు కాదు.
1: వి డోంట్ డూ దాట్, ఇట్స్ నాట్ పాసిబుల్ టు మీట్ ద మాస్టర్.
0: కనుక ఈ అల్సేషన్ కుక్ అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్ అల్సేషన్ డాగ్?
0: ఏ మాయా.
1: దిస్ ఇస్ అల్సేషన్ డాగ్.
0: ఈ మాయను మనం వశమైనా చేసుకోవాలి.
1: యూ హ్యావ్ టు కంట్రోల్ దిస్ అల్సేషన్ డాగ్ ఇల్యూజన్.
0: లేక గట్టిగా భగవంతుని నామస్మరణ చేయాలి.
1: ఆర్ సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ లౌడ్లీ.
0: గట్టిగా భగవత్ నామస్మరణ చేస్తే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి భగవంతుడు కిందికి దిగి వస్తాడు.
1: వెన్ వీ సింగ్ లౌడ్లీ గాడ్స్ నేమ్, గాడ్ స్టేయింగ్ దేర్ ఇన్ ద అప్స్టేయర్స్,
0: ఆ ఇంట్లో మనం సులభంగా ప్రవేశించవచ్చును. అప్పుడు కుక్క కూడా ఏం చేయదు, మాయ కూడా ఏం చేయదు.
1: ఇన్ ది కంపెనీ ఆఫ్ గాడ్ వీ క్యాన్ అషర్ ఇన్ టు దట్ మ్యాన్షన్, ద ప్యాలెస్ ఆఫ్ ద డివైన్, అండ్ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై అల్సేషన్ డాగ్, ది ఇల్యూజన్.
0: కనుక మనం భగవంతుని చేరాలంటే ఏమి చేయాలంటే నామస్మరణ చేయాలి.
1: సో టు రీచ్ గాడ్ వీ షుడ్ చాంట్ హిస్ గ్లోరీ.
0: ఇని ఎట్టి పరిస్థితి ఏంది అయినప్పటికీ
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్
0: లోపల ఎందు బయట ఎందు ఏదో ఒక రీతిగా హృదయం నందు దాచుకుని
1: వీ హ్యావ్ టు ట్రెజర్ హిమ్ ఇన్ అవర్ హార్ట్
0: భగవంతుని హృదయంలో ప్రతిష్ఠింప చేసుకోవాలి.
1: అండ్ ఇన్స్టాల్ గాడ్ ఇన్ అవర్ హార్ట్స్
0: భగవంతుని హృదయమే నిజమైనటువంటి స్థానము.
1: హ్యూమన్ హార్ట్ ఈస్ ద రియల్ ఆల్టార్ ఆఫ్ ద డివైన్.
0: ద్రౌపదికి పరాభవం జరుగుతున్న సమయంలో
1: వెన్ ద్రౌపది వాజ్ హ్యూమిలియేటెడ్
0: అనేక విధములుగా ప్రార్థించింది కృష్ణుణ్ణి.
1: షీ ప్రేడ్ కృష్ణ ఇన్ సెవెరల్ వేస్
0: బాంధవ అనాథరక్షక
1: ఓ ద రిఫ్యూజ్ ఆఫ్ ద ఫోర్ లాన్
0: వృందావన విహారి
1: ద వన్ హు గోస్ అరౌండ్
0: సంచారి ఏమేమో నామములంత చెప్పింది.
1: షీ కాల్ గాడ్ ఇన్ సెవెరల్ నేమ్స్ ద వన్ హు బిలాంగ్స్ టు వృందావన ద వన్ హు స్టేస్ ఇన్ గోకుల.
0: కృష్ణుడు రాలేదు, ఆమె యొక్క ఆపత్తును సంరక్షించలేదు.
1: కృష్ణ డిడ్ నాట్ రెస్పాండ్, హీ డిడ్ కమ్ టు హర్ రెస్క్యూ.
0: కడపటికి అలసిపోయింది.
1: అల్టిమేట్లీ షీ వాస్ టైర్డ్.
0: ఈ దుర్యోధనుడు చేసేటువంటి యొక్క దీనికి చాలా టైర్డ్ అయిపోయింది.
1: షీ వాస్ అటర్లీ టైర్డ్ బికాస్ ఆఫ్ ది మిస్ డీడ్స్ ఆఫ్ దుర్యోధన.
0: కూలిపోతూ
1: షీ వాస్ జస్ట్ ఫాలోయింగ్ ఆన్ ద గ్రౌండ్.
0: హృదయవాసి అనింది.
1: Ultimately said, oh, she said, Hrudayavasi, indweller in my heart, God manifested there.
0: ప్రత్యక్షమయ్యాడు.
1: ఎస్, గాడ్ అపియర్డ్ దేర్.
0: తన సంరక్షించాడు.
1: అండ్ ప్రొటెక్టెడ్ హిమ్.
0: సమయమును పురస్కరించుకొని
1: బేసింగ్ ఆన్ ద టైం.
0: ఒకానొక సమయంలో ద్రౌపది కృష్ణుడిని ప్రశ్నించింది.
1: అట్ వన్ టైం ద్రౌపది క్వశ్చన్డ్ కృష్ణ.
0: కృష్ణ,
1: ఓ కృష్ణ,
0: ఎన్నో పర్యాయములు నేను ప్రార్థించినప్పుడు అందు రాలేదు.
1: ఐ ప్రే టు యూ రిపీటెడ్లీ, యూ డిడ్ నాట్ రెస్పాండ్.
0: కానీ
1: బట్
0: నేను కూలిపోయే సమయంలో పిలిచినప్పుడు తక్షణమే వచ్చావు.
1: వెన్ ఐ వాజ్ అబౌట్ టు కొలాప్స్ ఫాల్, యు మానిఫెస్టెడ్ దేర్.
0: కారణమేమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: ఇది భక్తులకు అందరికీ సరైన జవాబు.
1: నౌ దిస్ ఆన్సర్ ఇస్ అప్రోప్రియేట్ టు ఆల్ డివోటీస్. నౌ
0: ద్రౌపది,
1: ఓ ద్రౌపది,
0: నన్ను బృందావన విహారి అన్నావు.
1: యు కాల్ మీ యాజ్ బృందావన విహారి.
0: నీలో ఉన్నటువంటి నేను తిరిగి బృందావనం పోయి మరిగి రావాలి నేను.
1: వెన్ యు కాల్ మీ బృందావన విహారి, ఐ మస్ట్ గో టు బృందావన్ అండ్ రీచ్ హియర్.
0: లేకపోతే నీ మాటకి ఏమాత్రం సత్యం ఉండదు.
1: బికాస్ యువర్ స్టేట్మెంట్ విల్ నాట్ బి ట్రూ ఇఫ్ ఐ యాక్ట్ అదర్వైజ్.
0: మధురాపుర సంచారి అన్నావు.
1: యు సెడ్ మధురాపుర సంచారి.
0: దగ్గర ఉన్నటువంటి వాడిని నేను మధురకు పోవాలి, నేను రావాలి. అటు రావాలంటే నాకేం హెలికాప్టర్ ఉంటుందా?
1: సో ఐఎమ్ సో నియర్ బట్ ఐ హావ్ టు రీచ్ యూ వయా మధుర, దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఎ డిఫికల్ట్ టాస్క్.
0: కనుక అక్కడి నుంచి రావడానికి నాకు ఏ విధమైనటువంటి ప్లేన్ లేవు.
1: ఐ డోంట్ హ్యావ్ ఎయిర్ క్రాఫ్ట్ టు రీచ్ యూ సూన్.
0: హృదయవాసి నేను.
1: ఐ ప్రెసెంట్ ఇన్ యువర్ హార్ట్.
0: ఏ క్షణంలో నన్ను స్మరించినప్పటికీ నేను సిద్ధంగా ఉంటాను.
1: యూ మే థింక్ ఆఫ్ మీ ఎనీ మూమెంట్, ఐఎమ్ ఎవర్ రెడీ.
0: కనుక నీవు లోపలిని స్మరించు.
1: యూ థింక్ ఆఫ్ మీ విదిన్.
0: మనస్సుతో స్మరించు.
1: థింక్ ఆఫ్ మీ
0: హృదయంతో వరించు.
1: హోల్ హార్టెడ్లీ.
0: ఇది నీ యొక్క ప్రార్థన యొక్క సరైన జవాబు.
1: దిస్ ద ప్రాపర్ వే టు ప్రే అండ్ దిస్ ద ఆన్సర్.
0: కనుక
1: సో
0: మానవులు ఈనాడు భగవంతుని పొందగోరి
1: మ్యాన్ వాంట్స్ టు అటైన్ గాడ్ టుడే.
0: ఎన్నో విధమైనటువంటి మార్గం అనుసరిస్తున్నారు.
1: ఫాలోస్ డిఫరెంట్ పాత్స్.
0: కానీ ఈ మార్గంలో అన్ని కూడాను
1: బట్ ఆల్ దీస్ పాత్స్
0: భగవంతుని అంత సులభంగా పొందడానికి వీలు కాదు.
1: విల్ నాట్ ఎనేబుల్ యూ టు అటైన్ గాడ్.
0: ఏ మార్గం చాలా సులభం అవుతుంది?
1: హౌ ఇస్ ఇట్
0: హృదయంలో ప్రతిష్ఠింపజేసుకుని హృదయవాసి హృదయవాసి హృదయవాసి అనేటువంటి ఒక పదమును తప్పక విశ్వసించినప్పుడు
1: you have to visualize, experience God in your heart in full faith.
0: అప్పుడు భగవంతుడు రక్షిస్తుంటాడు.
1: దెన్ గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ.
0: భగవంతుడు ఏ ప్రదేశం నందో లేడు.
1: గాడ్ ఈస్ నాట్
0: దేవుడు అనగా వేరు దేశమందు లేడు.
1: గాడ్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్.
0: తనది దేహమందే.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ యువర్ హార్ట్ ఇన్ యువర్ బాడీ.
0: కనుక ఏ టెంపుల్ నందో ఏ మసీదు ఎందు ఏ దీని ఎందో లేడు భగవంతుడు.
1: గాడ్ ఈస్ not present separately either in a temple or a mosque or a church. God has not limited himself in a church or a synagogue. What is the chariot of God? It is the heart of a devotee.
0: కనుక భక్తుని హృదయమునందుపల పరమాత్మను పెంచుకున్నటువంటి వారికి ఎట్టి ఇబ్బందులు కూడాను కలగవు.
1: దేర్ఫోర్ డివోటీ హూ హస్ గాడ్ ఇన్ హిస్ హార్ట్ విల్ నెవర్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్స్ డిఫికల్టీస్.
0: పశ్యన్న పిచాన పశ్యతి మూఢో మూఢో మూఢో.
1: మ్యాన్ టుడే సీస్ గాడ్ యట్ హీ సేస్ హీ హాజ్ నాట్. హౌ ఫూలిష్ హీ ఈస్.
0: కేవలం బయట తట్టుకుంటున్నటువంటి భగవంతుడు నీవు పిలుస్తున్నావు.
1: హీ కాల్స్ ఫర్ గాడ్ ఎక్స్టర్నల్.
0: బయట ఉన్నటువంటి భగవంతుడు నీ రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
1: గాడ్ యు ఫైండ్ outside is your own reflection and reaction.
0: Reality lopala untundadi.
1: The eternal reality is within you.
0: Reflection of the inner being.
1: Everything is the reflection of the inner being.
0: Kani hrudayamulandu unnatundi bhagavantuni sampurnanga vishwasinchu.
1: Have full faith in God who is present in your heart.
0: Aa bhagavantu sarvatra untunnadu antundi okka bhavanni ee madhilo sthiram chesko.
1: Strengthen the thought that God is present in your heart.
0: Kanukane Bhagavad Gita sarvata paanipadam.
1: So Gita says, yes, God has got his feet everywhere.
0: Sarvama vrtishtati ennadu.
1: The feet and the hands and the ears and the eyes of God are present
0: yet
1: all over.
0: Tad bhavati.
1: As is the feeling, so is the experience.
0: Bhagavantuda, enduku naa ventane jantane intane kantane undi nannu rakshinchakoodadu.
1: Oh God, why don't you protect me, be with me, in me, above me, below me, around me.
0: Alanti bhagavantudu okanoka samayamlo javabu cheppadu.
1: That God gave a reply at one time.
0: భక్తుడా,
1: ఓ డివోటీ,
0: నేనెప్పుడు నీ వెంటనే ఉన్నాను.
1: ఐఎమ్ ఆల్వేస్ ఇన్ యూ.
0: నీ వెనుకనే ఉన్నాను.
1: ఐఎమ్ బిహైండ్ యూ.
0: నీ వెనుకనే ఉంటున్నాను.
1: ఐఎమ్ ఇన్ యూ.
0: కనుక నన్ను ఎక్కడో బయట ప్రదేశంలో వెతకడానికి ప్రయత్నం చేయొద్దు.
1: డోంట్ సర్చ్ ఫర్ మీ ఇన్ ద అవుట్ సైడ్ వరల్డ్.
0: భగవంతుడా, నిజంగా నా వెనుకనే ఉన్నావా?
1: ఓ గాడ్, ఈజ్ ఇట్ ట్రూ దట్ యు ఆర్ బిహైండ్ మీ?
0: తప్పగా.
1: ఎస్, షూర్.
0: నా నీడనే నీ దేహము.
1: ఆఫ్టర్ ఆల్, ఐఎమ్ ద షాడో అండ్ యూఆర్ ద బాడీ. Oh God,
0: enduku na ventane jantane intane kantane undi nannu rakshinchakoodadu.
1: Oh God, why don't you protect me, be with me, in me, above me, below me, around me.
0: Alanti bhagavanta.

0: ఇదే నీ దేహము.
1: ఆఫ్టర్ ఆల్ I am the shadow and you are the body there.
0: My shadow is your body.
1: My shadow is your body. My shadow is your body.
0: అని చెప్పాడు.
1: He said so.
0: ఇది నిజమా?
1: Is it true?
0: నా వెనకనే ఉన్నావా?
1: Are you behind me?
0: అని వెనక తిరిగి చూచాడు.
1: And he turned behind.
0: కనిపించలేదు.
1: He didn't find God there.
0: భగవంతుడా.
1: Oh God.
0: నీవు కూడాను అసత్యమాటమా?
1: You also speak untruth.
0: నా వెనుకనే ఉన్నావని చెప్పావు.
1: You said that you are behind me.
0: కానీ నేను తిరిగితే నా వెనకలేదే.
1: But when I turn back, I didn't find you.
0: పిచ్చివాడా, నీవు తిరిగినప్పుడు నీ వీపు కూడా తిరిగింది కదా.
1: And God says, oh madcap, when you turn behind, your back also turns.
0: నేను కూడా తిరగవలసి వచ్చింది.
1: When you turn back, I too have to take a turn.
0: కనుక ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోలేక నా వెనకంటే ఏదో కుర్చీ ఉండదని దాన్ని చూస్తున్నావు.
1: యూ హావ్ నాట్ అండర్స్టూడ్ దిస్ ట్రూత్ అండ్ యూ అండర్స్టూడ్ యూ థాట్ దట్ దేర్ ఇస్ ఎ చైర్ బిహైండ్.
0: నీవు ఉండినప్పుడు నీ వెనక కుర్చీ ఉంది.
1: వెన్ యూ ఆర్ దేర్ దేర్ ఇస్ చైర్ బిహైండ్.
0: నీ ప్రక్కకు తిరిగినప్పుడు కుర్చీ నీకు ప్రక్కన వస్తుంది.
1: వెన్ వన్స్ యూ టర్న్ బిహైండ్ యూ ఫైండ్ ది చైర్ బై యువర్ సైడ్.
0: కనుక నీ సర్వత పాణిపాదం.
1: సో హిస్ ఫీట్ అండ్ హ్యాండ్స్
0: ఆర్ ఎవరెవరి భావం ఏ రీతిగా ప్రార్థిస్తుంటాడో ఆ భావానికి తగినట్టుగా భగవంతుడు ఉంటుంటాడు.
1: గాడ్ మేనిఫెస్ట్ అండ్ అపియర్స్ యాజ్ పర్ యువర్ ఓన్ ఫీలింగ్ అండ్ సెంటిమెంట్స్.
0: నా ప్రార్థన వినడానికి నీవు చెవులు లేవా?
1: ఓ గాడ్, డోంట్ యూ హావ్ ఇయర్స్ టు లిసన్ టు మై ప్రేయర్?
0: ఎందుకు నా ప్రార్థన నీవు వినటం లేదు?
1: వై డోంట్ యూ లిసన్ టు మై ప్రేయర్?
0: నీ చెవుల్లో ఎందుకు నా ప్రార్థన పట్టడం లేదు?
1: హౌ ఇస్ దట్ మై ప్రేయర్స్ డోంట్ గెట్ ఇన్ యువర్ ఇయర్?
0: అటువంటి వారికి,
1: టు దోస్ దట్ ప్రే లైక్ దట్,
0: సర్వత పాణిపాదం తత్సర్వతోక్షీ శిరోముఖం, అట్టి వారి దగ్గర కేవలము చెవులు మాత్రమే ఉండి వింటుంటాయట.
1: దేర్ యూ ఫైండ్ గాడ్ లిసనింగ్ విత్ హిస్ ఇయర్స్.
0: స్వామి, నా బాధను నీ కంటికి కనిపడలేదా?
1: స్వామి, డోంట్ యు సీ మై సఫరింగ్?
0: ఎందుకు నా బాధను నీవు చూడలేకపోతున్నావు?
1: వై డోంట్ యు సీ మై ప్రాబ్లమ్స్?
0: ప్రార్థించేటువంటి వారికి కన్నులు మాత్రమే ఉంటుంటాయట దగ్గర.
1: టు దోస్ దట్ ప్రే, ఓ గాడ్ వై డోంట్ యు సీ మై సఫరింగ్, దేర్ హీ ఫైండ్స్ ది ఐస్ ఆఫ్ గాడ్ ఓన్లీ.
0: ఎందుకు నా వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉండకూడదు?
1: ఓ గాడ్,
0: ప్రార్థించేటువంటి వారికి ఎప్పుడు కూడాను భగవంతుని యొక్క నడక తన వెంటనే ఉంటుంటాయట.
1: ఓ గాడ్, వై డోంట్ యు స్టే విత్ మీ అరౌండ్ మీ, దెన్ హీ ఫైండ్స్ ది సౌండ్ ఆఫ్ ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్.
0: ఎప్పుడు ఈ పాదశబ్దం మనకు వినిపిస్తుంది?
1: వెన్ డూ యూ లిసన్ టు ది సౌండ్ ఆఫ్ ద ఫుట్ స్టెప్స్?
0: నీవు ఈ ప్రపంచం యొక్క శబ్దంలో నీవు నా శబ్దాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
1: ఇన్ దిస్ నాయిజీ బిజీ బజీ వరల్డ్ యూ డోంట్ లిసన్ టు ది సౌండ్ ఆఫ్ ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్.
0: శబ్దమైనటువంటి స్థితిలో నా పాదముల యొక్క శబ్దం నీకు వినిపిస్తుంది.
1: వెన్ యూ ఆర్ ఇన్ డీప్ సైలెన్స్ యూ లిసన్ టు ది సౌండ్ ఆఫ్ ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్.
0: ఈ భావాన్ని పురస్కరించుకునే ప్రాచీన కాలం నుండి ఏకాంతమైనటువంటి స్థలం లోపల ఎట్టి శబ్దములు లేకుండా దైవాన్ని ఆరాధన చేస్తూ వచ్చేటువంటి వారు.
1: బేసింగ్ ఆన్ దిస్ ది ఏన్షియన్స్ స్పెండ్ టైమ్ ఇన్ అటర్ సాలిట్యూడ్ లిసనింగ్ టు ది సౌండ్ ఆఫ్ గాడ్.
0: మన నుండియే వస్తున్నది ఈ శబ్దము.
1: దిస్ సౌండ్ కమ్స్ ఫ్రమ్ విత్.
0: అది ఏ ప్రణవ శబ్దము?
1: దట్ ఇస్ ప్రైమల్ సౌండ్ ప్రణవ.
0: చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మీరు చెవులు తెరుచుకున్నప్పుడు ఎన్నో శబ్దాలు మీకు వినిపిస్తుంటాయి.
1: వెన్ యూ కీప్ యువర్ ఇయర్స్ వైడ్ ఓపెన్ యూ లిసన్ టు ఆల్ సౌండ్.
0: గట్టిగా మూసుకో.
1: జస్ట్ క్లోజ్ యువర్ ఇయర్స్ టైట్.
0: కానీ లోపల నుంచి ఓ అనేటువంటి శబ్దం వస్తుంటుంది.
1: దెన్ యూ లిసన్ టు ప్రైమల్ సౌండ్ ఓం ఫ్రమ్ విదిన్.
0: కనుక భక్తుడా,
1: ఓ డివోటీ,
0: నీ చర్మ చచ్చువుల చేత నన్ను చూస్తున్నావు.
1: You are just watching me with your physical
0: కన్నముల చేత నా మాటలు వింటున్నావు.
1: You listen to me with your physical ears.
0: కనుక ఈ చర్మ కన్నములు మూసుకో.
1: Close these ears.
0: అనగా నిశ్శబ్ద స్థితిలో నీవు జీవించు.
1: Live in utter silence.
0: అప్పుడే నా పాదముల శబ్దం నీకు వినిపిస్తుంది.
1: Then you can listen to the sound of my footsteps.
0: ఈ విధమైన యొక్క మార్గములు అనేక రకములుగా అనేక విధమైన మార్గములు ప్రబోధిస్తూ వస్తున్నాడు.
1: Like this, varied paths have been prescribed.
0: కానీ భగవంతుడు చెప్పినటువంటి మాటలను సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోలేనటువంటి వారు ఈ అవస్థలకు గురి అవుతున్నారు.
1: దోస్ దట్ డు నాట్ అండర్స్టాండ్ గాడ్స్ వర్డ్స్ అండ్ మెసేజ్ ప్రాపర్లీ ఫేస్ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్. సూరదాస్
0: కన్నులు లేవు.
1: ఇస్ బ్లైండ్.
0: కానీ తనకు తాను చేసుకున్నటువంటి పనియే.
1: ఇట్స్ ఆల్ హిజ్ ఓన్ మేకింగ్.
0: ఎవరో ఒక స్త్రీని చూచి
1: హీ వాచ్
0: వెంట పడిపోతున్నప్పుడు
1: వెన్ హీ వాజ్ రన్నింగ్ ఆఫ్టర్ దట్ వుమన్,
0: భర్త నీ కన్నులు నిచ్చిండేది ఎందుకు భగవంతుడు?
1: హర్ హస్బెండ్ ఆస్క్డ్ Why God gave you
0: eyes? పరిస్థితిని చూచి నువ్వు వెంటబట్టానికి నీ కన్నులు ఇచ్చాడు.
1: Why God gave you eyes to run after a woman?
0: పోమని మందలించాడు.
1: And he just reprimanded him, asked him to get out.
0: ఆ బాధను భరించుకోలేక
1: he couldn't bear the suffering.
0: ఆ వ్యక్తి యొక్క కంపౌండ్ నందే ఒక ఇది ఉంటున్నది, మల్లెపు అనే నిమ్మ చెట్టు.
1: And there he could find a lemon tree in the yard.
0: ఆ నిమ్మ ముండు తీసుకుని కన్నులు పొడుచుకున్నాడు.
1: He picked up the thorns of the lemon tree and pierced his eyes all by himself.
0: కన్నులు నిచ్చింది ఎందుకు తెలుసా?
1: You know why?

0: are given. Is it to go around
1: everywhere?
0: I don't want these
1: eyes.
0: Oh God, have you given me the eyes so as to be accused by others?
1: అప్పటి నుంచి
0: since then
1: తాను అనేక విధమైనటువంటి యొక్క కృష్ణనామాన్ని స్మరించుకుంటూ
0: started chanting God's name Krishna.
1: ద్వారక చేరాడు సూరదాసు.
0: సూరదాసు reached ద్వారకా.
1: ఒకానొక సమయం లోపల
0: at one time
1: కన్నులు తెలియనటువంటి పరిస్థితి లోపల
0: as he was blind
1: సూరదాసు ద్వారక పోతూ ఒక పాడుభావిలో పడేటువంటి పరిస్థితి వచ్చింది.
0: At one time as he was proceeding to Dwaraka, being totally blind, he was about to fall into the well.
1: కృష్ణుడు ఒక గొల్ల పిల్లవాడి మరే వెంట వచ్చాడు.
0: As he chants the name of Krishna, Krishna appeared in the form of a young boy.
1: చేయి పట్టుకున్నాడు.
0: He caught hold of his hand.
1: ఎక్కడికి మీరు వెళ్ళాలి దాసుగారు?
0: This little boy asked, "Oh Dasu, where do you want to go?"
1: నేను ద్వారక పోవాలి అన్నాడు.
0: Oh boy, I want to go to Dwaraka.
1: నేను దారి చూపిస్తాను రమ్మని చెప్పాడు.
0: The boy said, "I will show you the way."
1: ఆ సంతోషం అన్నాడు. చాలా ఆనందించాడు.
0: సూరదాస్ సెడ్ ఓకే అండ్ హి వాస్ వెరీ హ్యాపీ.
1: రాత్రి అయిపోయింది, నీవి చత్రంలో ఉంటుండు, రేపటి దినం నేను వచ్చి పిలుచుకుని పోతానన్నాడు ఈ యొక్క గొల్ల పిల్లవాడు.
0: కృష్ణ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బాయ్ సెడ్, ఓ సర్, యూ లై డౌన్ ఇన్ దిస్ చౌల్ ట్రీ, టేక్ రెస్ట్ టు నైట్, ఐ వేక్ యూ అప్ టుమారో మార్నింగ్.
1: అయ్యో, నేను పోయిన తర్వాత తిరిగి వస్తావో రావో.
0: And Surdas was doubtful if the boy goes, he may return or not.
1: పోకూడదని గట్టిగా ప్రార్థించాడు.
0: సో హీ నెవర్ వాంటెడ్ ద బాయ్ టు గో.
1: అప్పుడు అతని ప్రార్థన కోసమని ఆ గొల్ల పిల్లవాడు నిలిచాడు.
0: ఇన్ రెస్పాన్స్ టు ద ప్రేయర్స్ ద బాయ్ స్టూడ్ దేర్ అండ్ రిమైన్
1: కలగొనే పండుకు.
0: అండ్ సూర్దాస్ వాంటెడ్ ద బాయ్ టు స్లీప్ బై హిస్ సైడ్. ఐ డోంట్ నో వెన్ యు వుడ్ గెట్ అప్ అండ్ లీవ్.
1: కనుక నీ చెయ్యి నా పైన వేసుకో.
0: హోల్డ్ యువర్ హ్యాండ్ ఆన్
1: మీ. నా చెయ్యి నీ పైన వేసుకుంటాను.
0: అండ్ లెట్ మీ పుట్ మై హ్యాండ్ ఆన్ యు.
1: తెలుస్తుంది.
0: ఐ విల్ నో వెన్ యు గో.
1: కనుక నీకు కదలడానికి వీలు లేదన్న.
0: యు కెనాట్ మూవ్ అబౌట్.
1: ఆ చెయ్యి పైన వేసుకుని పండుకున్నాడు. ఆ స్పర్శ యొక్క ప్రభావం చేత అతనికి ఒక జ్ఞానం ఆవిర్భవించింది.
0: యాజ్ ద బాయ్ కెప్ట్ హిస్ హ్యాండ్ ఆన్ సూరదాస్ బికాస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద డివైన్ టచ్
1: హీ
0: కుడ్ హ్యావ్ అవేర్నెస్ బికాస్ ఆఫ్ ద టచ్ హీస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ది సిన్స్ ఆఫ్ ద పాస్ట్ లైవ్స్.
1: తెల్లవారు లేచి
0: హీ గాట్ అప్ నెక్స్ట్ మార్నింగ్.
1: సూరదాసు
0: సెడ్, సూరదాసు,
1: నేనే కృష్ణుణ్ణి.
0: ఐఎమ్ కృష్ణ.
1: నేను నిన్ను దాకి దారి చూపించే నిమిత్తమై,
0: టు షో యూ ద పాత్,
1: నీ అజ్ఞానం దూరం గావించే నిమిత్తమై,
0: టు డిస్పెల్ ఇగ్నోరెన్స్,
1: నేను ఇన్ని విధమైనటువంటి నాటకాలు ఆడుతూ వస్తున్నాను.
0: దిస్ ఈజ్ ఆల్ మై డ్రామా.
1: నీ కన్నులను ఇచ్చేదా?
0: షల్ ఐ గివ్ యూ ఐస్, రెస్టోర్ యువర్ సైట్
1: అని ఒక్కతూరి కన్నులను త్రాకాడు.
0: అట్ ఎ మోమెంట్ హి టచ్డ్ బోత్ ఐస్,
1: కన్నులు వచ్చాయి.
0: ఇమ్మీడియట్లీ హిస్ సైట్ ఇస్ రెస్టోర్డ్.
1: కృష్ణుని చూచాడు.
0: హి సా కృష్ణ.
1: కృష్ణ, ఇంక నాకు ఈ కన్నులు అక్కర్లేదు.
0: కృష్ణ, ఐ హావ్ సీన్ యూ, ఐ డోంట్ వాంట్ ఐస్ ఎనీమోర్.
1: నిన్ను చూసిన కన్నులు ఇంకొకరిని చూడని.
0: ఐ హావ్ సీన్ యూ విత్ దీస్ ఐస్, ఐ డోంట్ వాంట్ టు సీ ఎనీబడీ.
1: నీ కన్నులు తీసుకుని పో, ప్రపంచంలో సంచరించు.
0: అండ్ కృష్ణ సెడ్, గో అరౌండ్ ద వరల్డ్ విత్ ది ఐస్ ఐ హావ్ గివెన్ యూ నౌ.
1: ఎందుకోసం ఈ కన్నులు?
0: వై దీస్ ఐస్?
1: కన్నుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీ మూర్తి దర్శింప నేరలైరీ.
0: దోస్ పీపుల్ హ్యావ్ ఐస్.
1: ఎంతమంది కన్నులు లేవు?
0: మెనీ పీపుల్.
1: వాళ్ళంతా నీ మూర్తిని చూస్తున్నారా?
0: Many, many people have these eyes. Do they look at God? I have seen you. That is enough, my Lord.
1: Cheviyundi chevatulai ati manoharamaina nee gaana malimpa nerarairi.
0: Many people have ears, but they have not been fortunate enough to listen to the melodious music of God.
1: Kurupu ee chevulu ee kannulu naaku akkaledu.
0: I don't want these eyes and ears.
1: Naaku gnana chechunichi.
0: I want the eye of wisdom.
1: Ani cheppetappudiki కృష్ణుడు అతని యొక్క తలపైన చేయి పెట్టాడు.
0: దెన్ కృష్ణ కెప్ట్ హిస్ హ్యాండ్ ఆన్ ది హెడ్ ఆఫ్ సూరదాస్.
1: అతని యొక్క ప్రాణం కృష్ణులో ఏకమైపోయింది.
0: అండ్ ద లైఫ్ ఆఫ్ సూరదాస్ మర్జ్డ్ ఇన్ కృష్ణ.
1: కనుక ఏ సమయంలో, ఎక్కడ, ఏ పరిస్థితిలో, ఏ మార్గం లోపల భగవంతుడు అనుగ్రహిస్తాడో ఎవరు చెప్పలేరు.
0: వేర్, వెన్, వాట్, వై, హౌ గాడ్ బ్లెసెస్ యూ, నో వన్ కెన్ డిసైడ్.
1: ఎల్లప్పుడూ నీవు సిద్ధంగా ఉంటుండు.
0: Chanting his glory, be ever ready.
1: ఏమి జరిగినా కూడా నీ భగవంతుని యొక్క లీలలే అని భావించు.
0: Consider that everything is God's play, whatever that happens in his
1: world. అబ్బాయి చెప్పాడు, రాజుకు వేలు తెగింది.
0: This boy said, now a king got his finger cut.
1: తెగిన తక్షణమే మంత్రి చూచాడు.
0: It was watched by minister.
1: మహారాజా, it is good for you అన్నాడు.
0: The minister said, oh king, it's good for you.
1: ఈనాడు వేలిపోతే నాకు మంచిదంటున్నావు, రేపటి నా తలపోతే కూడా నీకు మంచిదంటావు.
0: అండ్ ద కింగ్ సెడ్, వాట్ ఫర్ ద సింపుల్ ఫ్యాక్ట్ ఐ లాస్ట్ ద ఫింగర్ యూ సే ఇట్స్ ఫర్ మై గుడ్, యు మే సే టుమారో ఐ యామ్ బిహెడెడ్. I don't want this minister in my court.
1: ఇతన్ని జైల్లో పెట్టండి అన్నాడు.
0: And then he wanted the minister to be imprisoned.
1: ఆ మినిస్టర్ నవ్వుతూ ప్రభుకు నమస్కారం చేసుకుని, ప్రభుజీ, ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ అన్నాడు.
0: ద మినిస్టర్ స్మైలింగ్లీ పేయింగ్ హిస్ ట్రిబ్యూట్ సెడ్, దిస్ ఇంప్రిజన్మెంట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
1: భగవంతుడు ఏది చేసినప్పటికీ మంచిదే కానీ చెడ్డదిగా ఉంటుండదు.
0: వాట్ ఎవర్ గాడ్ డస్, ఇట్ ఈస్ ఫర్ అవర్ ఓన్ గుడ్, నథింగ్ బ్యాడ్.
1: పవిత్రుడు,
0: గాడ్ ఈస్ సీక్రెట్.
1: భగవంతుడు నిర్మలుడు,
0: గాడ్ ఈస్ ప్యూర్.
1: భగవంతుడు నిస్వార్థుడు,
0: గాడ్ ఈస్ సెల్ఫ్లెస్.
1: అలాంటి నిస్వార్థుడైనటువంటి భగవంతుడు ఏది చేసినా ఇతరుల మంచి కోసమే కానీ తన కోసం కాదు కదా.
0: దట్ selfless God does everything in your interest.
1: విశ్వసించి ఏది చేసినా నా మంచి కోసమే అనేటువంటి నమ్మకాన్ని మనం బలపరచుకోవాలి.
0: విత్ దట్ ప్రిన్సిపల్ బిహైండ్ వీ షుడ్ టేక్ ఇట్ దట్ వాట్ ఎవర్ గాడ్ డస్ ఇట్ ఈస్ ఫర్ అవర్ ఓన్ గుడ్.
1: కనుక
0: సో
1: భగవంతుని విషయంలో ఇది అది అనేటువంటి లెక్క చేయనక్కర్లేదు.
0: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివైన్ వీ షుడ్ నాట్ స్ప్రెడ్ అవర్ థాట్స్.
1: ఈ స్థానము ఆ స్థానం అని వెతకనక్కర్లేదు.
0: వీ నీడ్ నాట్ సర్చ్ ఫర్ హిమ్ హియర్ అండ్ దేర్.
1: ఎందుకు వెతుకుతున్నావు నీవు?
0: వై డూ సర్చ్ ఫర్ గాడ్?
1: కోరిన ఫలమిచ్చు కల్పవృక్షం ఉండ ప్రతి పుష్పమునికై ప్రీతి ఏలా.
0: వెన్ యూ హ్యావ్ గాట్ ది విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ బై అట్ ది బ్యాక్ యార్డ్, వై ఆర్ ఇన్ సచ్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ ఎల్స్వేర్?
1: కనుక ఇంకొక పుష్పాన్ని మనం కొనక్కర్లేదు.
0: వై డూ కల్పవృక్షమే
1: మన దగ్గర ఉంటుండాలి.
0: యు హావ్ గాట్ ది విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ అట్ యువర్ కోర్ట్.
1: ఇలాంటి ప్రేమ చేత మనం భగవంతుని ఏకాత్మతో మనం విశ్వసించాలి.
0: Through love, we should have full faith in God with the principle of unity or oneness.
1: Prema bhavani atani paina prabhinpa cheyali.
0: We should allow the thoughts of love flow towards God.
1: అప్పుడు భగవంతుని ప్రేమ కూడా మన యందు లభిస్తుంది.
0: Then we will enjoy the divine love within.
1: నేను మాత్రం భగవంతుని ప్రేమిస్తున్నాను కానీ భగవంతుడు ప్రేమిస్తున్నాడో లేదు అనేటువంటి సందేహంలో మీరు మునగనక్కర్లేదు.
0: I say I love God, but I doubt whether God loves me or not.
1: నీవు నిజంగా రిజిస్టర్ లెటర్ ని ఫ్రెండ్కు రాస్తే,
0: if you post a register letter to your friend,
1: అతనికి చేరిందా లేదా అనేటువంటి గుర్తు నీకు ఎట్లా తెలుస్తుంది?
0: How do you know whether the letter is received or not?
1: Acknowledgement నీకు వాపస్ వస్తుంది.
0: You should get back the acknowledgement receipt.
1: ఈ acknowledgement వచ్చినప్పుడే అతనికి చేరింది అని నీకు.
0: When you get the acknowledgement receipt, it means your letter reached.
1: Acknowledgement ఎప్పుడు రాలేదు, ఆ ఖబర్ చేరలేదు.
0: That day the acknowledgement receipt is not received, it means letter has not been received.
1: కనుకనే భగవంతుడు నీపైన ప్రేమించినప్పుడే నీ ప్రేమ భగవంతుడికి చేరింది.
0: God also should love you. It means your love reached God.
1: నీ ప్రేమ ఎట్టిదో అట్టిదో ఇట్టిదో తెలియదు.
0: You don't know what sort of love you have.
1: కానీ మంచి ప్రేమగా ఉన్నప్పుడు తక్షణమే అతని ప్రేమ నీపైన ప్రసరిస్తుంది.
0: When your love is pure, God's love flow towards you.
1: కనుక నీ భగవంతుని ప్రేమ మనపైన వచ్చిందా లేదా అనేటువంటి దీనికి మనం వేచి ఉండాలి. కానీ నీ ప్రేమ నాకు దండిగా ప్రేమ ఉందని నీవు ఆపోహిస్తే ప్రయోజనం లేదు.
0: Never be carried away with the feeling that I love God, wait and long for the divine love to be showered on you. At all periods of time,
1: దైవాన్ని చింతించండి.
0: Think of God.
1: నామస్మరణ చేత,
0: through chanting,
1: నామి అయిన రూపం మనకు ప్రాప్తిస్తుంది.
0: You'll have the very form of God manifesting in front of you.
1: హరే

0: In his Guru Purnima address on the 2nd of July 2004, Spiritual Guide to Millions, Bhagwan Baba urges us to live up to our divine destinies as embodiments of love. Love is God. Live in love, he reminds us.
1: Parama Pavanamaina Bharatavaniyan Sahanamammade Manaku Chakkadanamu Parama Pavanamaina Bharatavaniyan Sahanamammade Manaku Chakkadanamu Prema Swarupura
2: Embodiments of love.
1: Inadi Manavanaku Sahanamannadi Emito Telikapochunnadi.
2: The modern man has no idea of what Sahana, tolerance is.
1: Sahanamannadi Bharatiyuni yokka Andachandamani gurtinchukolekapothunnaru.
2: People are not able to realize that it is the tolerance which is the real beauty of the sacred land.
1: Sahanamulainatuvanti manavudu manavude kaadu.
2: One cannot be a human being bereft of tolerance.
1: Heenulanu kurupulanu chuchinappudu మానవునకు సహనమన్నది పోయి అసహ్యము అనేటువంటిది ఆరంభిస్తున్నది.
2: When man comes across the unfortunate and the physically challenged, he has got expression of the disgust instead of sympathy and tolerance.
1: నిజముగా సహనమన్నదనే కేవలము గొప్ప విలువైనటువంటి యొక్క మంత్రము మన భారతీయులకు.
2: In fact, this tolerance is the most important, highly sacred mantra to Bharatiyas.
1: ఇటువంటి పవిత్రమైన మంత్రమును వదలి యంత్రతంత్రముల చేత మానవుడు కేవలము అమాయకత్వంలో పడి అజ్ఞానములో మునుగుతున్నాడు.
2: He has forgotten the sacred principle of tolerance. He is carried away by all the machinery and different procedures and is remaining himself drowned in ignorance.
1: భక్తులకు కావలసినటువంటిది సహనమే.
2: Devotee requires this tolerance.
1: భక్తి భక్తి భక్తి అనగా కేవలము ఏదో పూజలు చేయటము వ్రతములు ఆచరించటము ఇత్యాది మాత్రమే భక్తిగా భావిస్తున్నారు.
2: We consider performance of the worship and observance of rituals as devotion.
1: ప్రతి విషయమును సహనముతో విని ఆనందించి ఆ సహనమును ఆచరణలో పెట్టడమే భారతీయుని యొక్క ప్రధాన కర్తవ్యము.
2: In fact, it is the main duty of all Bharatiyas to observe every subtle thing with tolerance, delight himself and share with others.
1: Vratamulanniti ennu vannegaanchina etti gana satya seelame kathina tapam.
2: In fact, adherence of truth is the highest form of penance among all rituals.
1: Satya seelame నిజమైనటువంటి తపస్సు అనేటువంటిది ఈనాటి మానవుడు మర్చిపోయాడు.
2: The modern man has forgotten the fact that truth is the true penance.
1: సహనము చాలా ఉత్తేజకరమైనటువంటిది ఉల్లాసకరమైనటువంటిది ఇతరులకు బోధించవలసినటువంటిది అది.
2: In fact, it is this tolerance that has got to be propagated to many of the people. And this tolerance is really enthusiastic and highly zealous.
1: Ratamulannitiyandu vanni ganchina etti kana satya seelame katina tapamu.
2: Therefore, the shining principle of truth is the true form of penance among all of the rituals followed.
1: Madhura bhavam vedi mana desamandanna matrubhavam kanna manyamedi.
2: What is the nectarine feeling in this holy land of Bharat? Can there be any other greater feeling other than the feeling towards mother?
1: ఈనాటి మాతృభావం అనేటువంటిది మర్చిపోతున్నారు.
2: This feeling towards the mother is forgotten.
1: దీనికంటే మధురమైనటువంటిది మరొకటి జగత్తులో ఎక్కడనూ కానరాదు.
2: In this world you don't find any other thing sweeter than the feeling towards the mother.
1: ఆ మధురభావం అయిన ఆ మాతృప్రేమను సంపాదించుకునేటువంటి వాడు మహా అదృష్టవంతుడే.
2: He is really lucky one if he is the recipient of mother's love.
1: ఈ మధుర భావం అనేటువంటిది ఎక్కడ వెతికినా మనకు లభించేటువంటిది కాదు. డబ్బులకు కొనేటువంటిది కాదు, బాడుగకు తీసుకునేటువంటిది కాదు. మధుర భావము మధుర ప్రేమ నుంచినే వచ్చింది.
2: This nectarine feeling cannot be obtained, cannot be purchased, nor rented out. It is born out of nectarine love.
1: Itti pavitra gunamulu kaligineetundi Bharat Deshamlo ee naadu mana ullanginchi uttejakaramainatundi yokka ullasamuto parula gunamulu paatinchutu అవి ఏ మన ప్రాణ సమానమని భావించుతూ వెంటాడుతున్నాడు భారతీయుడు.
2: Bharatiyas are disobeying these principles, encouraging principles of eternity, and have been adopting the alien principles.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: ప్రేమకు మించినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క గుణము జగత్తును ఎందు వెతుకును కూడా నువ్వు కానరాదు.
2: ఇన్ దిస్ వరల్డ్ ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ ఇంటెన్స్ సర్చ్ యు డు నాట్ ఫైండ్ మోర్ వాల్యుబుల్ థింగ్ అదర్ దాన్ ది ట్రూత్.
1: లౌకికమైనటువంటి ప్రేమ, భౌతికమైనటువంటి ప్రేమ ఈనాడు ఎక్కడైనా చిక్కుతుంది, కానీ ఆత్మానందంతో కూడినటువంటి ఒక ప్రేమ మనకు లభించటము చాలా దుర్లభం.
2: యు విల్ బి సక్సెస్ఫుల్ in enjoying the worldly love, physical love, but the love of the bliss of the spirit is not so possible and accessible to everyone.
1: Prema sarupulara, prema annadi okarini okaru preminchukovatam kada, adi kada prema.
2: Embodiments of love, love does not merely mean loving each other.
1: Hrudayanni ichi హృదయాన్ని పుచ్చుకునేటువంటిది ప్రేమ.
2: లవ్ ఈజ్ ఓన్లీ మ్యాటర్ హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: కానీ అలాంటి పవిత్రమైనటువంటి మార్గము ఈనాడు మర్చిపోతున్నారు భారతీయులు.
2: Bharatiyas have forgotten this sacred path of love.
1: అనాది కాలము నుండి పవిత్రమైన మన భారతదేశమునందు మనల్ని వెంటాడుచు, మన కాపాడుచు, అన్ని విధాల కంటి రెప్పవలే మన వెంట తిరిగేటువంటిది నిజమైనటువంటి దైవ ప్రేమ.
2: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇట్ ఈస్ ఓన్లీ ది సీక్రెట్ ప్రిన్సిపల్, ద సీక్రెట్ వన్ ఆఫ్ ద డివైన్ లవ్ విచ్ ఈస్ హాంటింగ్ అస్, విచ్ ఈస్ ఆఫ్టర్ అస్, విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫార్ ద సస్టెనెన్స్ ఆఫ్ అవర్ లైఫ్.
1: ఇటు దివ్యమైనటువంటి యొక్క దైవ ప్రేమను మనము ఎక్కడ పెట్టామో ఏమో గుర్తించుకోలేకపోతున్నారు.
2: We are not able to know where we have hidden this divine love.
1: ఎందు చూసినా అందే కనిపిస్తున్నది.
2: In fact, it is present everywhere.
1: అందరూ ఎందు కరగని కాదు, ఎందెందు వెతికిన కూడాను ఆ దైవ ప్రేమనే కనిపిస్తుంది.
2: In fact, you can see the divine love wherever you see, wherever you find.
1: కనుక భారతీయులారా, భక్తి ప్రపత్తులనగా అనాది కాలం నుండి భారతీయులను వెంటాడుచు, భారతీయులను కాపాడుచు, కంటి రెప్పవలే చూస్తూ వచ్చినది ఈ దైవ ప్రేమని.
2: భారతీయస్ have been sustaining their life because of their devotion and sincerity. And it's a divine love which has been protecting everyone like that of an eyelid.
1: Daiva prema tappa jagattu nundu ee prema kodanu jagattulo kanaladu.
2: In this world, universe, you don't find any other thing equal to that of
1: ee kanipinchetuvanti premalanni kodanu bhootakamulu natakamulu.
2: All other forms of love are just bhutaka, falsehood, nataka, the drama.
1: కానీ నిజమైనటువంటి ప్రేమ తన నాభి నుండి ఆవిర్భవిస్తుంది.
2: The true love emanates, originates right from the navel.
1: అట్టి ప్రేమను మనం తీసుకోవటం, సంపాదించుకోవటం అది నాకు చాలా ఇష్టం.
2: భగవాన్ wants us to experience and share with everybody that wholehearted love.
1: ప్రేమకు మించినటువంటి ప్రేమ జగత్తులో ఎట్టి చూచిన కూడాను అది ప్రేమ కానేలదు.
2: In comparison to the divine love, you don't find any other love in this world equal to that.
1: లౌకికమైన భౌతికమైనటువంటి ప్రేమలు కావలసినన్ని లభిస్తాయి మనకు.
2: The worldly love, the physical love, the ephemeral love is plenty enough in this world.
1: వీటన్నిటిని ప్రేమ అని పిలుచుటకు అర్హత లేదు.
2: In fact, they don't deserve to be called love.
1: ఒక్క ప్రేమ హృదయం నుంచి హృదయంలోకి రావాలి.
2: True love should originate out of human heart.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: ఈ ప్రేమను మీరు బలపరచుకోండి.
2: Safeguard, maintain this love.
1: ప్రేమగల మానవునకు ఎట్టిది కూడాను లోటు కలగదు.
2: This love you don't find anywhere in this world.
1: ఇట్టి ప్రేమను మీరు సంపాదించుకున్నప్పుడే మీరు ప్రేమస్వరూపులు అనేటువంటి దానికి మీరు సార్థకమవుతున్నారు.
2: We can be called the embodiments of love if only we install that love within us.
1: దైవము సర్వత్రా ఉన్నాడు.
2: God is all pervasive.
1: దైవం ఎవరు?
2: Who is God?
1: నీవే దైవము.
2: You are God.
1: ఇట్టి జవాబును మనం పొందాలి.
2: This answer, response we should get.
1: దైవం ఎందు చూసినా ఉన్నప్పటికీ నీ యందే ఉన్నటువంటి యొక్క నిజమైనటువంటి దైవాన్ని నీవు మర్చిపోవద్దు.
2: Though God is everywhere, never forget the basic fact that God is in you.
1: దైవం ప్రత్యేకించి ఉన్నాడని భావిస్తుంటారు.
2: You consider God separate.
1: ఎందుకన్నాడు అందు లేడని సందేహం వలదు.
2: Never doubt that he is here and he is not there.
1: చక్రి సర్వోపగతుండు.
2: God is everywhere.
1: ఎందెందు వెతికి చూచినా ఆనందందే కరడు అని ప్రహ్లాదుడు చెప్పాడు.
2: It is Prahlada who said that you will find him wherever you intensely search for him.
1: ఇటువంటి ప్రేమ తత్వాన్ని మనము గుర్తించుకోవడానికి మర్చిపోతున్నాం.
2: We are forgetting this essential thing to know the nature of love.
1: భారతీయ సంస్కృతి ఇదియే.
2: This is the culture of Bharat.
1: దైవం దైవం దైవం. దైవం నీవే, నీకంటే వేరు దైవం లేడు.
2: You say God, you are God. God is not separate from you.
1: తన యందున్నటువంటి దైవాన్ని విస్మరిస్తున్నాడు మానవుడు.
2: So man is not able to convince that God is in him.
1: కానీ దైవము కానటువంటి దాన్ని విశ్వసిస్తున్నాడు.
2: He reposes faith in every other thing other than God.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: మీరు దేనిని ఆశించినా ఆశించకపోయినా ప్రేమను మాత్రము మీరు వదలకండి.
2: whatever you seek after, never give up this love.
1: ఇది ఏమన్నా గొప్ప ధనం.
2: This is our prosperity, affluence.
1: ప్రేమకు మించిన ధనము మరొకటి మనకు కానరాదు.
2: There's no other property beyond this love.
1: ఈ ప్రేమనే గొప్ప నిధి.
2: In fact, this love is the mine of wealth.
1: దీన్ని మర్చినటువంటి వాడు మానవుడే కాదు.
2: If one forgets this love, he cannot be a human being by any standard.
1: తల్లిని తండ్రిని సోదరులను కేవలము ప్రేమిస్తున్నావు.
2: You love your parents, mother, father, your sisters and brothers.
1: కాని ఇవి భౌతికమైనటువంటి నాటక సంబంధమైన ప్రేమని.
2: This is all worldly love relating to the physical.
1: కనుక మన నిజ ప్రేమను మనము గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: Therefore it's necessary to make quest for true divine love.
1: నిజమైనటువంటి ప్రేమను వెతుకునక్కర్లేదు.
2: You don't need to search for true love anywhere else.
1: అది ఎప్పుడూ మన వెంటనే జంటనే ఇంటనే కనిపిస్తుండాలి.
2: The true divine love is always with you, in you, above you, below you, around you.
1: దాన్ని వెతకనక్కర్లేదు.
2: You don't need to search for it specially.
1: కానీ నిజమైనది వదిలి నిజము కానటువంటి దానిని మనం ఎందెందో వెతుకుతున్నాము.
2: We are after the falsity, that which is not true, forgetting the basic fundamental love.
1: ఇది ఏమిటి?
2: What is this?
1: ఇది పుష్పం.
2: This is a flower.
1: ఇది పుష్పం అని అందరూ వర్ణిస్తుంటారు.
2: People go on describing this flower.
1: ఇది దైవ హృదయ పుష్పము.
2: God is the real flower.
1: ఇది పుష్పం సామాన్యమైనది కాదు.
2: Flower is not ordinary one.
1: ఇది భగవంతుడి యొక్క హృదయంతో కూడినటువంటిది.
2: This is symbolic of the heart of God.
1: దీనికి ఎన్ని రేఖలు ఉంటున్నవి?
2: It has got so many petals.
1: ఈ రేఖలన్నీ నువ్వు తీసేస్తే పుష్పం ఎక్కడుంది?
2: When you go on removing petals, where is the flower?
1: కనుక ఈ రేఖలే భగవంతుడి యొక్క లేఖలు.
2: రేఖలు, ది పెటల్స్ ఆర్ ది లేఖలు, ద లెటర్స్ ఆఫ్ ద డివినిటీ.
1: ఎవరి ప్రేమలోని లేఖ ఒక్కటి తప్పిపోయిందా వాడు ప్రేమ స్వరూపుడే కాదు.
2: ఇఫ్ వన్ మిస్సెస్ దిస్ లెటర్ ఆఫ్ లవ్, యూ కెనాట్ కాల్ హిమ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: దీని అన్నింటికీ ఆధారం ఒక్కటే.
2: దేర్ ఇస్ ఓన్లీ వన్ ఫండమెంటల్ బేసిస్ ఫర్ ఆల్.
1: అది ఏ మూలాధారమైనటువంటి యొక్క ఆత్మ.
2: దట్ ఈస్ ది ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఆర్ ఆత్మ.
1: ఆత్మనే ప్రేమ అని పిలుస్తూ వచ్చారు.
2: ది సెల్ఫ్ ఆత్మ ఈజ్ లవ్.
1: దానిని మరొక రీతిగా పిలిచేటకు పేరు లేదు.
2: యూ కెనాట్ కాల్ ఇట్ బై ఎనీ అదర్ నేమ్ అదర్ దాన్ దిస్ ఆత్మ.
1: ఈ ఆత్మకే అనేక రకములైనటువంటి ప్రేమలు.
2: ఇట్ ఈస్ దిస్ ఆత్మ దట్ మేనిఫెస్ట్ ఇన్ వేరీడ్ మేనర్.
1: మన తల్లి తండ్రి సోదరుడు సోదరి వీరందరూ కూడాను ఈ యొక్క పుష్పం యొక్క రేఖలే.
2: ద మదర్ ఫాదర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆల్ రిప్రజెంట్ ద పెటల్.
1: అందరూ చేరినటువంటిది కుటుంబము అనేటువంటి పుష్పము.
2: ఆల్ టుగెదర్ కాన్స్టిట్యూట్ ద ఫ్లవర్ ఆఫ్ ద ఫ్యామిలీ.
1: కనుక మనం ఒక కుటుంబ ప్రేమలుగా ఉంటుందంత మాత్రం చాలదు.
2: It's not enough if you have this family relationship.
1: Visha kutumbikuduga nevu kavali.
2: One should belong to this universal family. Family of the universe.
1: Evani chuchina namaskaram namaskaram namaskaram namaskaram.
2: You should be able to respect, salute, namaskar everyone whom you come across.
1: Deeniki minchinatvanti ekkadaina manaku labhistunda?
2: This sort of respect towards everybody, you don't get more than this in this world.
1: Kanuka neeku jagatruku kanipinchina vanni kudanu daiva swarupamule.
2: All that is apparent in this cosmos is verily is divine.
1: Daivamu kaanatvantidi okkati kudanu jagatlo kaanaradu.
2: In this vast world you don't find anything other than
1: ee kanipinchina vanni kudanu vastulu ga nee bhavistunnavu.
2: You consider mereless objects of this material world.
1: ee vastulanni kudanu దైవ కృపములే.
2: ది మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ దిస్ వరల్డ్ also are symbolic of God's grace.
1: కనుక ప్రపంచంలో భగవంతునికి మించినటువంటిది మనకు ఒక్కటి కూడా నువ్వు కాలరాదు.
2: Therefore, it is certainly established there's nothing beyond God in this
1: world. కనుకనే మనం పిచ్చివారమైపోయి భగవంతుడు ఎక్కడో ఎక్కడో అని వెతుకుతూ ఉన్నాం.
2: Like madcaps, we are in search of God elsewhere.
1: ఎక్కడ చూసినా కనిపించినది దైవమే.
2: It's only God who is present everywhere.
1: దైవము కానటువంటిది లోకంలో ఒక్కటి లేదు.
2: In this world there's nothing other than the divinity.
1: కనుక సర్వము దైవ స్వరూపమని భావించినటము చాలా గొప్పతనము.
2: The greatness lies considering everything as a manifestation of God.
1: దైవము కానటువంటిది మనకు ఏమాత్రం కూడా జగత్తులో కానరాదు.
2: In this world you don't find anything other than God.
1: కనిపించినదంతా కూడా దైవ స్వరూపముడే.
2: All that is conspicuous is the will of God.
1: Form of God.
2: Is the form of God.
1: కనుక విల్ ఆఫ్ గాడ్ కాదు, ఫార్మ్ ఆఫ్ గాడ్.
2: ఇట్స్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్, ఇట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: కనుక దైవము అన్ని రూపములతో కూడా మనకు కనిపిస్తున్నాడు.
2: సో గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఫార్మ్స్.
1: అట్టి సర్వస్వరూపుణ్ణి కూడాను సర్వ మానవ ఆకారము కూడాను మనం దైవంగా విశ్వసించాలి.
2: దేర్ఫోర్ ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్. ఇట్స్ ఓన్లీ గాడ్ హూ అస్యూమ్స్ ఆల్ దీస్ ఫార్మ్స్.
1: కనుక మనము ఈ వస్తు స్వరూపాన్ని విసర్జించి
2: సో వీ షుడ్ గివ్ అప్ దిస్ మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూ.
1: శక్తి యొక్క స్వరూపాన్ని మనము హృదయంలో దాటుకోవాలి.
2: వీ షుడ్ గో ద పవర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ అండ్ స్ట్రెంగ్తన్ ఇన్ అవర్ హార్ట్.
1: కనుక దైవము కానటువంటిది మనం ఏది కూడా అనుభవించడం లేదు.
2: యూ డోంట్ ఎక్స్పీరియన్స్ ఎనీ అదర్ థింగ్ అదర్ దాన్ గాడ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఇప్పుడు నిమ్మనము నీటిని తాగాము.
2: You have taken water.
1: ఈ నీటిని త్రాగటం చేత ఏమి శాంతి కలిగింది?
2: What is that you get by drinking water?
1: దాహం తీరింది.
2: Thirst is quenched.
1: అనగా ఈ దాహం అనేటువంటిది దైవమే.
2: This very thirst is divine.
1: నీరు కూడాను దైవమే.
2: Water is divine.
1: పంచభూతములు, పంచేంద్రియములు, పంచకోశములు, పంచ ప్రాణములు అన్ని కూడాను దైవ స్వరూపాలే.
2: The five elements, the five essential sheets, the senses, everything is God only.
1: Even the senses ani danni durviniyogam chesukuntunnam manam.
2: We are misusing our senses.
1: Idi manavudu chesetundi paapam adu.
2: This is the sin committed by man.
1: Senses anni kudunu pavitramainatundivi.
2: All senses are highly sacred.
1: Nirmalamainatundivi.
2: They are pure.
1: నిశ్చలమైనటువంటివి.
2: దేర్ స్టడీ.
1: నిస్వార్థమైనటువంటివి.
2: సెల్ఫ్లెస్.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధముక్త నిర్మల స్వరూపం.
2: దే ఆర్ ప్యూర్, అన్పొల్యూటెడ్, అన్సలీడ్, క్రిస్టలైన్, క్లియర్, ఇమోర్టల్.
1: దీనికి జాతి మత భేదములు ఏమాత్రం కూడా లేవు.
2: ఇట్ ఇస్ బియాండ్ ఆల్ కాస్ట్, కమ్యూనిటీ, రేస్, నేషనాలిటీ.
1: దీనికి కాస్ట్ అంటే ఏమిటో తెలియదు.
2: ఇట్ హెస్ నో నాలెడ్జ్ ఆఫ్ వాట్ కాస్ట్ ఇస్.
1: కనుకనే ఇటువంటి మన యొక్క గుణములు మన ఎంతే ఉంచుకొని మనం ఎక్కడెక్కడో చాటుకుంటున్నాం.
2: వీ హ్యావ్ ది హ్యూమన్ వాల్యూస్ విత్ ఇన్ అస్ బట్ వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ దెమ్ అవుట్ సైడ్.
1: మానవతా విలువలుంటే
2: హ్యూమన్ వాల్యూస్
1: ఏమిటి అనుకున్నారు?
2: వాట్ డు యూ థింక్ ఆఫ్ దెమ్?
1: మానవతా విలువలే దైవ గుణములు.
2: ది హ్యూమన్ వాల్యూస్ ఆర్ ద డివైన్ క్వాలిటీస్.
1: దైవములకు వేరే గుణమైనది దేవుడు.
2: God has no special attributes other than these.
1: దైవము అనేటువంటి పదమే ఒక పెద్ద గుణము.
2: The very term God symbolizes a great quality, supreme.
1: అటువంటి గుణరహితమైనటువంటి ఒక భగవంతుణ్ణి గుణముని యందు తిప్పుకొని మనము భ్రమిస్తున్నాము.
2: We are deluded by attributing attributes to God.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: నా నోటి యందు ఏది పలికినను ప్రేమనే ప్రేమనే ప్రేమనే.
2: వాట్ ఎవర్ భగవాన్ టెల్స్ us, వాట్ ఎవర్ హీ స్పీక్స్, ఇట్ ఇస్ ఓన్లీ లవ్.
1: నాకు మరొక పదము నాకు తెలియదు.
2: భగవాన్ డస్ నాట్ రిఫర్ టు ఎనీ అదర్ థింగ్, హీ డస్ నాట్ నో.
1: ప్రేమకు మించినటువంటి గుణము మన యందు ఎక్కడ కూడా కానరాదు.
2: దేర్ నో గ్రేటర్ క్వాలిటీ దెన్ లవ్ విత్ ఇన్ మ్యాన్.
1: అట్టి ప్రేమను మనం ప్రేమించుకుంటూ పోవాలి.
2: వీ హ్యావ్ టు సీక్ దట్ లవ్.
1: ఇటువంటి ప్రేమకు మించినటువంటిది భగవంతుడు మరొకటి లేడు.
2: గాడ్ ఈజ్ నాట్ సపరేట్ అదర్ దెన్ లవ్.
1: నిర్గుణం,
2: అట్రిబ్యూట్లెస్,
1: నిరంజనం,
2: షైనింగ్,
1: సనాతనం,
2: ఎన్షియంట్,
1: నికేతనం,
2: ఎగ్జాంపులరీ,
1: నిత్య,
2: ఎటర్నల్,
1: శుద్ధ,
2: ప్యూర్,
1: బుద్ధ,
2: అన్సలి,
1: ముక్త,
2: లిబరేటెడ్,
1: నిర్మల స్వరూపేణ.
2: ఇట్స్ ప్యూర్ వన్, అన్పొల్యూటెడ్.
1: దీనికి ఇన్ని పేర్లు పెట్టినప్పుడు ఇవన్నీ మన తృప్తి నిమిత్తమై మనం పలుకుతున్నామే కానీ దానికి వండని కానీ కాదు.
2: ఆల్ దిస్ సినోనిమ్స్ ఆర్ ఫర్ సెల్ఫ్ గ్రాటిఫికేషన్ బట్ డు నాట్ ఇన్ ఎనీవే రిప్రజెంట్ ద రియాలిటీ.
1: భగవంతునికి వర్ణనే లేదు.
2: యూ కెనాట్ డిస్క్రైబ్ గాడ్.
1: తనకు ఒక్కటే ఒక వర్ణన.
2: బట్ ఇట్స్ ఓన్లీ వన్
1: గొప్ప వర్ణన, ప్రేమ.
2: ద గ్రేటెస్ట్ వే ఆఫ్ డిస్క్రైబింగ్ గాడ్ ఈజ్
1: ఈ ప్రేమకు మించినటువంటి వర్ణన ఎక్కడ చిక్కింది కూడా మనకు అది వర్ణనే కాదు.
2: బియాండ్ దిస్ రెల్మ్ ఆఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ లవ్ నథింగ్ లైస్.
1: కోపం నందు కానీ, తాపం నందు కానీ, విచారం నందు కానీ, దుఃఖం నందు కానీ, ఏదీని ఎందుకు కూడా ఈ ప్రేమ ప్రేమనే.
2: In all moments of life, either in anger or frustration, love remains as it is.
1: Prema swarupulara.
2: Embodiments of love.
1: Meerandaru prema swarupule.
2: You are all embodiments of love.
1: Mee endunnatundi swarupamu premane.
2: In fact, in reality, you are very love.
1: Aa premane bhagavat yokka aakaramu.
2: And this love is the form of God.
1: Atti aakaramnu manasu enta pettukoni.
2: That form you have.
1: ఆకారం లేనటువంటి వాటిని చింతిస్తూ ఉన్నాం మనం.
2: యూ థింక్ ఆఫ్ ద రెస్ట్ దట్ ఆర్ ఫార్మ్లెస్.
1: అంగహీనుడైనటువంటి పిల్లలను,
2: ది హ్యాండిక్యాప్డ్,
1: ఆ సైకిల్ పైన ఎక్కిస్తూ ఉంటే నాకు ఎంతో విచారమైంది.
2: భగవాన్ ఫెల్ట్ వెరీ వెరీ సాడ్ వెన్ దిస్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ హ్యాండిక్యాప్డ్ ఆర్ లిఫ్టెడ్ టు 3 వీలర్స్.
1: వారు ఒక దైవస్వరూపులు.
2: దే ఆర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అలాంటి దైవస్వరూపుణ్ణి మన అంగమునందు ఉంచుకొని మనము ఏదో హీనుడనిగా భావించి మనము వాటితో తెల్లాటలాడుతున్నాము.
2: ఇన్ ఫ్యాక్ట్ వీ కన్సిడర్ దెమ్ సో లో, ఫర్గెటింగ్ ద ఫ్యాక్ట్ దే ఆర్ డివైన్.
1: హీనుడైనటువంటి వాడు లోకంలో ఎక్కడ కూడా కానరాడు.
2: దేర్ ఇస్ నన్ ఇన్ దిస్ వరల్డ్ హు ఆర్ లో.
1: ఆ హీనమైనటువంటి గుణము మన యందే.
2: దట్ క్వాలిటీ విచ్ ఇస్ సో లో అండ్ మీన్ ఈజ్ ఇన్ యూ ఓన్లీ.
1: అది భగవంతుని క్వాలిటీ కాదు.
2: ఇట్స్ నో వే ద గాడ్స్ క్వాలిటీ.
1: భగవంతునికి క్వాలిటీదే లేవు.
2: గాడ్ హ్యాస్ నో అట్రిబ్యూట్స్ ఆర్ క్వాలిటీస్.
1: అతని క్వాలిటీ ఒక్కటే ఒకటి.
2: బట్ హి హస్ గాట్ ఓన్లీ వన్ క్వాలిటీ.
1: ప్రేమనే అతని క్వాలిటీ.
2: ద క్వాలిటీ ఆఫ్ లవ్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ గాడ్.
1: ప్రేమనే అతని స్వరూపము.
2: లవ్ ఈస్ హిస్ ఫార్మ్.
1: నేనెవరైనా ప్రేమతో సంభాషిస్తే అది నాకెంత ఆనందమో చెప్పలేను.
2: భగవాన్ సేస్ ఇట్ ఇస్ బియాండ్ ఎక్స్ప్రెషన్ యాజ్ హి టాక్స్ టు పీపుల్ లవింగ్లీ.
1: ఆ ప్రేమ లేకుండా కేవలము పరిహాసంతో కానీ లేక పవిత్రమైనటువంటిదని కానీ భావించి నన్ను వర్ణిస్తుంటే అది నాకు చాలా అసహ్యమేస్తుంది.
2: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ టాక్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫన్ లిమిటింగ్ టు డిస్క్రిప్షన్, భగవాన్ ఇస్ vexed or disgusted with such talk.
1: Kanukani premato nannu palakarinchandi.
2: Talk to Bhagavan with all your love.
1: Aa premato palakinatvanti palukulaku annitikini akkadane javabu vastundi.
2: You get the response then and there itself when your words are full of
1: premato. Premato sai ani pilchu.
2: Say with all love sai.
1: Oi ani palukutaru.
2: You get the response oi oi.
1: కనుకనే ప్రేమ లేనటువంటిది మాత్రము నన్ను ఏమాత్రం కదిలించలేదు.
2: నథింగ్ కెన్ టచ్ అవర్ మూవ్ భగవాన్.
1: ఆ ప్రేమను మాత్రము కవర్గా చేసుకుని నన్ను పలకరిస్తే నేను ఎప్పుడైనా పలుకుతుంటాను.
2: భగవాన్ విల్ సర్టన్లీ రెస్పాండ్ ఇఫ్ వీ టాక్ టు హిమ్ విత్ లవ్.
1: ప్రేమకు మించినటువంటిది ప్రాణం మరొకటి లేదు.
2: దేర్ ఇస్ నో లైఫ్ అదర్ దెన్ లవ్.
1: కనుక భగవంతుని మనము చూడాలనుకున్నా పలకరించాలనుకున్నా ప్రేమ చేతనే మీరు పలకరించండి, ప్రేమ చేతనే చూడండి.
2: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ అండ్ టాక్ టు హిమ్ వెల్ హ్యావ్ దిస్ లవ్. టాక్ టు హిమ్ లవింగ్లీ, వాచ్ హిమ్ విత్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ఎంత ధనం ఉన్నా ఎంత గుణం ఉన్నా ప్రేమకి ఏమాత్రము పనికిరావు.
2: ఆల్ యువర్ వెల్త్ all your status, stand nowhere in front of love.
1: ఈ ప్రేమకు మించినటువంటిది మరొకటి జగత్తులో కానరాదు.
2: In this world you do not find anything more than love.
1: ప్రేమ ప్రేమ ఈ రెండు అక్షరములకు మించినటువంటి యొక్క మాధుర్యము ఎక్కడ కూడా కానరాదు.
2: టూ లెటర్డ్ వర్డ్ ప్రేమ, ఆల్ ద స్వీట్నెస్ కంటెయిన్డ్ ఇన్ దిస్ యూ డు నాట్ ఫైండ్.
1: ప్రేమ, ప్రేమకి ఎంత దీర్ఘమిస్తామో అంత దానికి మాధుర్యం వస్తుంది.
2: Prema, as you utter, well, it speaks of all sweetness there.
1: Kanuka, meeru premanu pradhananga pettukondi.
2: Have this love as the foundation.
1: Ekkadigaina meeru vellandi.
2: You may go anywhere.
1: Adavulu endunna.
2: You may be in the forest.
1: Aakashamununna.
2: Or in the sky.
1: Pattanamununna.
2: In a city.
1: Pallanunna.
2: Or village.
1: Gutta meedanunna.
2: On the mountain top.
1: Kattetapadi unna.
2: Or in the deep sea.
1: Preminchu valiki premaye saati.
2: Those that love, it is only love that is unparalleled, unbeaten, unequal.
1: కనుక ఇతనికి ఏ గృహము, ఏ వసతి, ఏ నివాసము, ఏ మాత్రము లేవు.
2: The one of love is not bothered of any other comfort, be that residence or whatsoever.
1: ఇట్టి ప్రేమను మీరు సంపాదించుకోండి.
2: This love we should acquire.
1: ఈ ప్రేమకు ఎంత ధనం ఇచ్చినా లభించేటువంటిది కాదు.
2: You cannot buy this love with any amount of money.
1: ఎంత మనసు ఇచ్చినా లభించేటువంటిది.
2: You can only get it by offering your mind.
1: ఇది మనసుకు మాత్రమే లభిస్తుంది గాని.
2: It's only the mind that can acquire.
1: ఇటువంటి ప్రేమ తత్వాన్ని మొట్టమొదట మానవుడు అభివృద్ధి పరచుకోవాలి.
2: It's only the love that one has to develop.
1: నీ ప్రేమను పెంచుకునే నిమిత్తమే భక్తి భక్తి భక్తి అని ఒక భక్తి అనేటువంటి పదమును మీకు అందించాడు.
2: ది ఆబ్జెక్టివ్ ఆఫ్ డివోషన్ ఈజ్ టు గ్రో డెవలప్ లవ్.
1: కనుక మనకు భక్తి భక్తి అనేటువంటిది ఎక్కడి నుంచో లభించదు.
2: డివోషన్ యూ డోంట్ గెట్ ఎనీవేర్ ఎల్స్.
1: ప్రేమనే మన యొక్క డివోషన్.
2: అండ్ దిస్ లవ్ ఈజ్ ద ట్రూ డివోషన్.
1: ఈ ప్రేమలేనటువంటి డివోషను డీప్ ఓషన్.
2: Devotion without love is only deep ocean.
1: Aa ocean kuda nu elantidi uppu needa vali.
2: This deep ocean is saltish saline.
1: Devotion is like sweet water.
2: The devotion is full of sweet water.
1: Amritamayamainatundi ee prema.
2: And this love is nectar.
1: Aanandamayamainatundi ee prema.
2: Love is bliss.
1: అద్భుతమైనటువంటిది ఈ ప్రేమ.
2: It's mysterious, wonderful.
1: అంతటా చిక్కునది ఈ ప్రేమ.
2: And you get it so easily for yourself.
1: కనుక ఇట్టి సులభమైనటువంటి ప్రేమను వదలి.
2: You give up that easy, simple love.
1: ఇంకొక ప్రేమను మనం ఏమాత్రం ఆశించరాదు.
2: Never expect any worldly love.
1: ప్రేమ స్వరూపులార.
2: Embodiments of love.
1: మీరు భక్తి భక్తి భక్తి అనేటువంటి ప్రేమను పవిత్రంగా పెట్టుకోండి.
2: You safeguard that's secret love.
1: దానికి మించినటువంటి ప్రేమ మరొకటి లేదు.
2: బియాండ్ దిస్ యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ ఇన్
1: దానికి మించినటువంటి ముక్తి మరొకటి లేదు.
2: ఇట్ ఓన్లీ ద సోర్స్ ఆఫ్ లిబరేషన్.
1: ముక్తి భక్తి యుక్తి రక్తి అన్నక్తి అన్నింటి అందు కూడా నువ్వు ఈ ప్రేమ ఒక్కటి మాత్రమే లీనమై ఉన్నది.
2: ముక్తి లిబరేషన్, భక్తి ద డివోషన్, రక్తి ది అటాచ్మెంట్, ది అనురక్తి వన్స్ ఓన్ లైక్స్. They are all centered around this love only.
1: Kanuka ee naadu guru poonam dinamu meeku andinchetuvanti amoolyamainatuvanti vastuvu oka prema maatrame.
2: On this most auspicious sacred day of guru purnima, Bhagavan gives us most valuable gift, the gift of love to everybody.
1: Ee ప్రేమనే లేకుండా నేను ఏది ఇచ్చి కూడాను అది ఫలితం ఉండదు.
2: వితౌట్ లవ్ వాట్ ఎవర్ దట్ ఈస్ గివెన్ టు యూ ఈస్ యూస్లెస్.
1: కనుక నా ప్రేమనే పవిత్రమైనటువంటి యొక్క సింధూరము.
2: ఇట్ ఈస్ దిస్ భగవాన్స్ డివైన్ లవ్ విచ్ ఇస్ మోస్ట్ ఆస్పిషియస్ సీక్రెట్ ద వెరీ వెరీ మిలియన్ సింధూర.
1: ఇట్టి ప్రేమను మీరు అభివృద్ధి పరచుకోండి.
2: దిస్ లవ్ యూ హ్యావ్ టు ఫాస్టర్ అండ్ గ్రో.
1: సాయంకాలము ఈ ప్రేమ యొక్క వివరమును చక్కగా బోధిస్తాడు.
2: దిస్ ఈవినింగ్ భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ ద డీటెయిల్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమ ముదిత మనసు కహే.

हवस मूत्र सुगन माव के माता पिता बंधु सख सब।

0: అధిక భాషించు సురత్వమధికమయ్యే.
1: దర్ ఇస్ మోర్ అండ్ మోర్ ఆఫ్ కరేజ్ ఇన్ టాకింగ్ ఎక్సెసివ్లీ టుడే.
0: కార్యశూరత క్షీణించి కరిగిపోయే.
1: They are not action minded, they are not action oriented, that's on the decline.
0: Breath.

0: This is the sort of life of a modern student.
1: Vidyarthulare.
0: Students.
1: ఈ నాటి విద్యార్థుల యొక్క పరిస్థితి చాలా అయోమయ స్థితిలో ఉంటున్నది.
0: The present day plight of the students is highly confused.
1: మాట్లాడేటువంటి వాడు చదవలేడు, చదివేటువంటి వాడు మాట్లాడడు.
0: The one who talks would not read. The one who studies well does not speak.
1: దీనిని అప్పుడప్పుడు నేను హెచ్చరిస్తుంటాను. Less talk, more study.
0: This Bhagavan cautions us repeatedly. Less talk and more study.
1: మానవతా విలువలు ఈనాడు మరుగుపడిపోతున్నవి.
0: Human values have vanished today.
1: అసలు మానవునిగా కూడా ఈనాడు మానవుడు ప్రవర్తించటం లేదు.
0: Human being is not conducting himself like that of a human being.
1: యోచించటం ఒకటి, ఉచ్చరించడం మరొకటి, ఆచరించడం ఇంకొకటి.
0: What he thinks is one thing, what he declares another, and his action is totally different.
1: కనుకనే మానవుడు ఈనాడు అమితమైన భాషతో కాలమును వ్యర్థం చేస్తున్నాడు.
0: By talking too much, man is wasting his time.
1: మానవునికి అనుగ్రహించినటువంటి ఈ దివ్యమైనటువంటి శక్తిని, ఈ దివ్యమైనటువంటి యొక్క భవిత్రమంతను తాను కోల్పోతూ వస్తున్నాడు.
0: He is losing this divine power and the sanctity given to him.
1: Adika maatade kolladi atani yendu napak shakti kudanu nasinchutunnadi.
0: We talk more and more, we lose our memory power.
1: Inte kaakunda ekagrata padukodunu cheeninchipothunnadi.
0: The concentration also will decrease.
1: Tadwara manavuni shariramundunnatvanti energy, దివ్యమైనటువంటి శక్తిని కూడాను కోల్పోతున్నాడు.
0: He also loses the divine energy given to him.
1: అధికంగా మాట్లాడటం చేత ఆకలి అధికమవుతుండాలి.
0: By talking too much, he is more and more hungry.
1: ఆకలి అధికమయ్యే కొలది కూడాను భుజం భోజించటము అధికం చేస్తున్నాడు.
0: As he is more and more hungry, he eats more.
1: అధికంగా భుజించటం చేత తాను మత్తుడైపోతున్నాడు.
0: By eating too much, he becomes lazy.
1: ఈ మత్తుడు కావటం వల్ల ఏ పని ఎందుకు కూడాను తన శ్రద్ధను అభివృద్ధి పరచుకోవటం లేదు.
0: Being a dunce, he will not be sincere in any task.
1: ఎట్టి సేవలు ఎందుకు తాను పాల్గొనటకు అంగీకరించటం.
0: He is not prepared to render service in any form.
1: కనుకనే ఈనాటి యువకులు ఎందు సేవాభావం అత్యవసరం.
0: Among youth, the spirit of service is essential.
1: సేవలు చేయవలనన్నా మితముగా భుజించాలి.
0: In order to serve, we should eat under certain limits.
1: అతి తిండి మతిహాని, మిత తిండి అతిహాయి.
0: Excessive eating is dangerous. We should eat in set limits.
1: Vallabhai Patel kudunu cheppetunte vaadu.
0: This is stated by Vallabhai
1: Patel. Mitanga maataadu, amitanga pani chey annadu.
0: He said, talk less and work more.
1: Ante kaakunda atanu chakkaga tana yokka panini taanu kramashikshanaga taanu saagistu poyetunte vaadu.
0: Not only this, he did all his work.
1: Itanni andaru kudunu practical man annaru.
0: Everyone call him a practical man.
1: Inte kaakunda vidurudu kudanu mamana mavanamta kante undinatvanti yokka shakti mark shakti ledu annadu.
0: Vidura also said, by observing silence we will have the power.
1: Anduvalle prachina maharshulu mavanamunu aashrayinchi mavanamudram chetane divyatvani pondagalavutu vacharu.
0: Therefore ancients observed silence and could attain divinity.
1: ఆధ్యాత్మిక శక్తి కూడాను ఈ మౌనం చేత అభివృద్ధి గాంచుతుంది.
0: ది స్పిరిచువల్ పవర్ విల్ ఇంక్రీజ్ యాజ్ వి అబ్జర్వ్ సైలెన్స్.
1: అతిగా మాట్లాడటం చేత మానవుని యందు ఒక నర్వస్నెస్ బయలుదేరుతుంటాది.
0: బై టాకింగ్ టూ మచ్ వి గివ్ ఎ స్కోప్ ఆఫ్ బీయింగ్ నర్వస్.
1: ఈ నర్వస్నెస్ వల్ల ఏది మాట్లాడాలను, ఏది మాట్లాడకూడదు అనేటువంటి విజ్ఞతా శక్తి కూడాను కోల్పోతుంటాడు.
0: బికాస్ ఆఫ్ నర్వస్నెస్ he loses that sense of discretion, what is to be talked and what is not to be talked.
1: Enta mitamuga manam maatadte anta sevalu manam aacharinchavachchu.
0: If we talk less, we can serve more.
1: Aithe ee sevalu yella aneka vidhamainatvanti yokka mitrutvanni kudanu abhivruddhi gaavinchukovachchu.
0: Through service we can develop friendship.
1: Ee mitrutvam ante emiti?
0: What do you mean by friendship?
1: Kevalamu hello hello ani okarini okaru palukarinchukovatam kaadu maitri.
0: It's not greeting each other by saying hello.
1: Anni samalemiyandu అన్ని పరిస్థితులు యందు అన్ని రంగములు యందు కూడాను తాను ఐకమత్యంతో పనిచేస్తానికి పూనుకోవాలి.
0: ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్ టు వర్క్ యునైటెడ్లీ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ ఆల్ పొజిషన్స్.
1: ఇట్టి మైత్రిత్వం అనేటువంటి దాన్ని లోకంలో మనం విచారించి చూస్తే ఈనాడు ఎక్కడా కనిపించడం లేదు.
0: This type of friendship is not present anywhere in the world.
1: Suhrut bhavamu annaru. Suhrut anagandi manchi snehitudu evaru ee jagattunandu.
0: Who is a good friend in this world?
1: Bhagavantude a good friend.
0: God is the only good friend.
1: Talli aina, tandri aina, bharya aina, bharta aina, kumarudaina, inke evarainappudikini anto into swartham anetundidi tapprayojanam anetundidi lakshyam nandinchukone itharunu premistuntaru.
0: The mother, the father, the brother and sister, the husband and wife, they have a trace of selfishness and therefore they love.
1: Yetti swarthamu leka, yetti swaprayojanamu leka, preminchetunte vaadu bhagavantulu okkade.
0: Without an iota of selfishness and self-interest, there is only one God who loves you.
1: Yetti tatphaltamunu kudanu thaanu aashinchadu.
0: He doesn't expect anything in return.
1: Evaru nundi kudanu thaanu emini andukodu.
0: He doesn't receive from anyone.
1: Thaanu andinchadame thana yokka lakshyam kaani andukotam thana yokka lakshyam kaadu.
0: He only gives and gives, he does not take.
1: Kanukane atti daivatvanni manam pondalanukunnappudu sariyainatvanti yokka paddhatulanu sariyainatvanti nadatalanu sariyainatvanti gunamulanu manam abhiruddhi parichukovali.
0: In order to attain such sort of divinity, we should have to adopt proper procedures, the conduct and behavior.
1: Aa daivam ekkada unnadu ani manam vicharana chesthe tanaku taane tanu gurtinchadaniki chakkaga avakasam ichukutundi.
0: There is a wide scope to understand one's own self regarding the presence of God.
1: Evaraina nee friend unni ekkada unnav ante palani road lo unnanu cheppochunu palani number intlo unnanu cheppochunu లేక పలాని హోటల్లో ఉన్నానని చెప్పని తాను ఉన్నటువంటి యొక్క నివాసం యొక్క అడ్రస్ ను తాను అందించవచ్చు.
0: ఇఫ్ యు ఆస్క్ యువర్ ఫ్రెండ్ వేర్ ఆర్ యూ, హి విల్ సే ఐ యామ్ ప్రెసెంట్ అట్ సచ్ సర్టన్ ప్లేస్ ఇన్ ఏ హోటల్ ఆర్ హిస్ ఓన్ రెసిడెన్స్.
1: కానీ ఆ నంబర్ ఇంటిలో ఆ హోటల్లో నివసించేది ఎవరు?
0: హూ ఇస్ ద వన్ దట్ స్టేస్ దేర్ ఇన్ దట్ హోటల్?
1: కేవలం ఉపాధి మాత్రమే నివసిస్తుంటుండాలి, దేహం మాత్రమే నివసిస్తుండాలి.
0: ఇట్స్ ఓన్లీ ద బాడీ దట్ స్టేస్ దేర్ ఇన్ ద హోటల్.
1: కానీ దేహమే తానా? కాదు.
0: Is it the body? No.
1: Kanukane thanu nivasinchedi ekkada?
0: Where does he live?
1: Tana hrudayamunande nivasistunnadu.
0: He lives in his own heart.
1: Aa hrudayamunake prema ani peru.
0: That heart is called love.
1: Kanukane prema yende nivasistunnadu prati manavudu kudanu.
0: So man lives in love.
1: Prema chetane jeevistunnadu prati manavudu kudanu.
0: He carries out life so
1: prema chetane tana nitya karmalanu thanu aacharistunnadu manavudu.
0: The daily activity routine is because of love.
1: తెల్లవారి మొదలు రాత్రి పరుండునంత వరకును ప్రేమ చేతనే తన కాలమును సార్థకం గావించుకుంటున్నాడు.
0: He fulfills his life by spending time from dawn to dusk.
1: కనుక తన యొక్క నివాసం ఏమిటి? ప్రేమనే ప్రథమ నివాసము.
0: So what is, where is his residence? Love.
1: అట్టి నిజమైనటువంటి అడ్రస్ ను తాను కనుక్కున్నప్పుడే మానవుడు సరి అయినటువంటి యొక్క ప్రవర్తన చేతను సరి అయినటువంటి గుణముల చేతను మానవత్వాన్ని ఆదర్శవంతమైనటువంటి రీతిగా తీర్చిదిద్దుకోగలడు.
0: When once he knows his own address, the love, he can shape his character, behavior accordingly.
1: ee character anetundi kodanu maatalu chetanu chestalu chetanu nadatalu chetanu pravartanalu chetanu kontha varaku poshinchukovachunu.
0: We can also develop our own character by making our words, the actions proper.
1: Okanoka samayamlo shiridi lo untunnappudu baba,
0: at one time when baba was there in shiridi,
1: das gan anetundi oka bhaktudu undetundi vaadu.
0: There was a devotee by name das gan.
1: Atanu పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుండేటువంటి వాడు.
0: హీ వర్క్డ్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్.
1: శ్రీరామనవమి, మొహరము రెండు కూడాను చేరి వచ్చినప్పుడు షిరిడీలో రెండు పండుగలు కూడాను ఏకంగా జరుపుతూ వచ్చాడు బాబా.
0: బాబా వాజ్ సెలబ్రేటింగ్ బోత్ ది ఫెస్టివల్స్, శ్రీరామనవమి అండ్ మొహరం.
1: కానీ అక్కడ హిందూ మహమ్మడన్స్ కు కొంత వ్యత్యాసంగా కనిపిస్తూ వచ్చింది.
0: హౌఎవర్ దేర్ వర్ డిఫరెన్సెస్ అమంగ్ ముస్లిమ్స్ అండ్ హిందూస్.
1: ఆ సమయం లోపల ఈ మహారాష్ట్ర దాస్ గన్ డ్యూటీ పైన వచ్చాడు షిరిడీకి.
0: దాస్ గన్ విజిటెడ్ దట్ ప్లేస్ ఆన్ డ్యూటీ.
1: అప్పుడు బాబా దాస్ గన్ ను మాట్లాడించి, దాస్ గన్ నీకు బాగా పాడే తెలుసు కదా, ఒక పాట పాడు అన్నాడు.
0: బాబా స్పోక్ టు దాస్ గన్, హి సెడ్, దాస్ గన్ యు నో హౌ టు సింగ్, సింగ్ ఎ సాంగ్.
1: చక్కగా శ్రవణానందముగా చక్కగా పాడాడు దాస్ గన్.
0: దాస్ గన్ సాంగ్ మెలోడియస్లీ.
1: తరువాత బాబా నన్ను ఇక్కడే మీరు ఉంచుకోకూడదా అని ప్రార్థించాడు దాస్ గారు.
2: దాస్ గారు ప్రేడ్, బాబా వై డోంట్ యు పర్మిట్ మీ టు స్టే హియర్ పర్మనెంట్లీ.
1: ఎవరొద్దన్నారు, తప్పక ఉండవచ్చు నువ్వు. ఇది మాత్రం నా దేహం, నా యొక్క ఇల్ల, నా యొక్క ప్రదేశమా, నాకేది సొంతం లేదు.
2: హి సెడ్ వై నాట్ యూ కెన్ స్టే, నథింగ్ బిలాంగ్స్ టు మీ, ఈస్ దిస్ మై హౌస్, నథింగ్ వాట్స్ ఎవర్.
1: కనుక నీవు కూడా నువ్వు ఇక్కడ నివసించవచ్చు అన్నాడు.
2: యూ టూ కెన్ స్టే హియర్.
1: కానీ నివసిస్తావా నీవు అని తిరిగి బాబా ప్రశ్నించాడు.
2: బాబా క్వశ్చన్ హిమ్ అగైన్, ఆర్ యూ గోయింగ్ టు స్టే హియర్.
1: తప్పగా నేను ఇక్కడే వచ్చి నిలిచిపోతానన్నాడు.
2: హి సెడ్ సర్టన్లీ ఐ విల్ సెటిల్ హియర్.
1: తర్వాత మాట మర్చిపోయినాడు.
2: హి ఫర్గాట్ వాట్ హి
1: సెడ్. ఫంక్షన్ అయిన తక్షణమే డ్యూటీని వదిలి తన స్వగ్రామానికి వెళ్లాడు.
2: ఆఫ్టర్ దిస్ ఫంక్షన్ హి కంప్లీట్
1: డిశ్చార్జ్. వెళ్లే సమయంలో నమస్కరించి, బాబా నేను 3 సంవత్సరం నుంచి కూడాను ప్రమోషన్ కోసం చాలా బాధపడుతున్నాను.
2: ఆఫ్టర్ 3 ఇయర్స్ హి కేమ్, భగవాన్ ఐఎమ్ ట్రైయింగ్ ఫర్ ప్రమోషన్ ఫర్ లాస్ట్ 3 ఇయర్స్.
1: కేవలం నా గౌరవ నిమిత్తమై నేను పాటపడుతున్నాను కానీ ధనం కోసం కానీ లేక పదవి కోసం కానీ కాదు అన్నాడు.
2: I'm just very much worried about the prestige and not for the position and wealth.
1: Aithe promotion ostane vastava annadu baba.
2: Baba said, will you be here soon after
1: Taam
2: you get promotion?
1: Taam promotion andiste tappaga ikkade vachi nilichipothan annadu.
2: Swami, if you help me to get promoted, I'll certainly come.
1: Sare pomannadu.
2: He said okay.
1: Akkada nunchi tirigi vachi duty lo cheletappudiki oka varam lopala adaniki promotion order vachindi.
2: The moment he reported back to duty, he was promoted in a week's time.
1: అతను సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ప్రమోట్ అయినాడు.
2: He was promoted as circle inspector.
1: తర్వాత ఈ పని లోపలనే బాబాకి ఇచ్చిన మాటను మర్చిపోయాడు.
2: He has forgotten the promise he has given to Baba.
1: ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అయింది.
2: 1-2 years passed.
1: తరువాత తిరిగి ఈ మొహరము శ్రీరామనవమికి డ్యూటీ పైన వచ్చాడు.
2: Again he came on duty for these 2 festivals, శ్రీరామనవమి మొహరం.
1: మర్చావా నీ ఇచ్చిన మాట అన్నాడు.
2: బాబా సెడ్, దాస్ గారు, హ్యావ్ యూ ఫర్గాటన్ ద ప్రామిస్ యూ హావ్ గివెన్?
1: మరవలేదు స్వామి, మరవలేదు.
2: స్వామి, ఐ హావ్.
1: కానీ ఈ ప్రమోషన్ లోపల కూడాను ఇంకా చక్కగా పనిచేసి నేను ఎస్పీగా కావాలని ఆశ ఉంటుండది అన్నాడు.
2: స్వామి, ఐ హావ్ నాట్ ఫర్గాటన్, యూ హావ్ ప్రమోటెడ్ మీ, బట్ ఐ షుడ్ వర్క్ వెల్ అండ్ బి ప్రమోటెడ్ అగైన్ టు ఎ క్యాడర్ ఆఫ్ ఎస్పీ.
1: సరే పొమ్మన్నాడు.
2: హి సెడ్ ఓకే గో.
1: తాను తిరిగి వచ్చి చేరేటప్పటికి ఆ స్టేషన్ లోపల,
2: బై ది టైమ్ హి రిటర్న్డ్ దేర్ ది స్టేషన్,
1: ఎక్కడో కొన్ని దొంగిలించినటువంటి ఒక వస్తువులన్నీ కూడా బంగారు వస్తువులు పోలీస్ స్టేషన్ లో ఉంటున్నాయి.
2: ద స్టోలెన్ ఆర్టికల్స్ మేడ్ అప్ ఆఫ్ గోల్డ్ వర్ ప్రెజెంట్ దేర్ అట్ ది స్టేషన్.
1: కడాతురికి దీనిని ఎంక్వైరీ చేసేటప్పటికి ఎస్పీ వచ్చి ఈ పోలీస్ స్టేషన్ చెకప్ చేశాడు.
2: ఎస్పీ కేమ్ అండ్ జస్ట్ చెక్ ది
1: ఈ వస్తువులంతా ఎక్కడి నుంచి వచ్చాయి నీకు,
2: వేర్ ఫ్రమ్ యూ గాట్ దిస్ జ్యూ,
1: ఎవరు తెచ్చి పెట్టారు,
2: హూ బ్రాట్ దెమ్ హియర్.
1: కానీ దాస్ గన్ నాకేమీ తెలియదు అన్నాడు.
2: దాస్ గన్ సెడ్, ఐ డోంట్ నో
1: ఎనీథింగ్. ఇన్ఛార్జీలో ఉండినటువంటి ఆఫీస్ లోపల ఈ సామాన్లు ఎట్ట వచ్చి చేరతాయి నీ యొక్క అనుమతి లేకుండా?
2: యు ఆర్ ఇన్ఛార్జ్ ఆఫ్ దిస్ పోలీస్ స్టేషన్, వితౌట్ యువర్ పర్మిషన్ హౌ ఆర్ దే బ్రాట్?
1: నీవే దొంగిలించావు అనేటువంటి నెపము అతని పైన పడింది.
2: అండ్ హీ సెడ్, యూ హావ్ స్టోలెన్, దట్స్ హౌ హీ బ్లేమ్డ్ హిమ్.
1: ఇంకా దానిపైన అనేక విధమైనటువంటి ఎన్క్వైరీస్ అంతా జరిగినాయి.
2: దట్ ఈస్ ఫాలోడ్ బై థరో ఎంక్వైరీ.
1: అప్పుడు నేనిచ్చిన మాటను తప్పటం చేత నాకు ఈ అపవాదులన్నీ తలపైన పడుతున్నాయనేటువంటి ఉద్దేశంతో సత్యాన్ని గుర్తించి రిజైన్ చేసి అప్పుడు చెర్రీలో వచ్చి చేరిపోయాడు దాస్ గన్.
2: దాస్ గన్ హ్యాస్ ఫుల్లీ రియలైజ్డ్ దట్ దీస్ ఫాల్స్ చార్జెస్ అండ్ అలిగేషన్స్ ఆర్ బికాస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ హి హస్ ఫర్గాటన్ ద ప్రామిస్ గివెన్ టు బాబా. దైవత్వం రిజైన్ అండ్ జాయిన్డ్.
1: ఎన్ని విధములైనటువంటి దీంట్లో కాపాడుతూ వచ్చినప్పటికీ మానవుడు ఇచ్చిన మాటను మర్చిపోవటం చేతనే తనకై తాను అనేక విధమైనటువంటి కష్టములు కొని తెచ్చుకుంటున్నాడు.
2: దో గాడ్ హ్యాస్ బీన్ ప్రొటెక్టింగ్ ఎవ్రీ పర్సన్, మ్యాన్ ఫర్గెట్స్ ద ప్రామిస్ హి మేక్స్ అండ్ పుట్ హిమ్సెల్ఫ్ ఇన్ వేరియస్ ట్రబుల్స్.
1: దుఃఖములు కాని మరొకరు అందించేటువంటివి కాదు.
2: పెయిన్ అండ్ ఆర్ ప్లెజర్ ఈస్ నాట్ గివెన్ బై ఎనీవన్.
1: ప్రతి ఒక్కరు తమ తమ సంకల్పముల చేత, తమ ప్రవర్తనల చేత తమ తమ సుఖ దుఃఖములను తామే కొని తెచ్చుకుంటున్నారు.
2: యువర్ ఓన్ థాట్స్ అండ్ యువర్ ఓన్ యాక్షన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పెయిన్ అండ్ ప్లెజర్.
1: దేవుడు అనగా వేరు, దేశమందును లేడు. దేవుడు అనగా తన దేహమంది.
2: God is not in a foreign land. He is present in your body.
1: పాపం అనగా వేరు, పరదేశమున లేదు. తాను చేయు పనులు తగిలియుండు.
2: Sin is not present in any other foreign country. It is attached to your action.
1: మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకొనలేక,
2: man doesn't recognize this truth.
1: ఈ యొక్క సుఖ దుఃఖములు అన్ని కూడా నువ్వు పరులపైన నెట్టి,
2: he blames someone else for his pain and pleasure.
1: పరుల వల్ల చేత, పరుల చేతనే నాకు ఈ పాపం ఇది ఇంత ప్రాప్తిస్తున్నాయని నిందిస్తుంటాడు మానవుడు.
2: మ్యాన్ బ్లేమ్స్ ఎవ్రీవన్ రెస్పాన్సిబుల్ ఫర్ హిజ్ ఓన్ పొజిషన్ అండ్ ప్లైట్.
1: కానీ ఒక్కొక్క సమయం నందు మానవుని యొక్క దుష్కర్మల చేతనే దుర్బుద్ధులు అభివృద్ధి అయిపోయి తద్వారా అనేక విధములైనటువంటి యొక్క కష్టములకు గురి అవుతుంటాడు.
2: బికాస్ ఆఫ్ ద డెస్టినీ అండ్ ద ఫేట్ మ్యాన్ ఈజ్ సబ్జెక్టెడ్ టు సర్టెన్ వికెట్ టెండెన్సీస్.
1: మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడు అనేక విధములుగా కృష్ణుడు ఒత్తిడి చేశాడు.
2: అర్జున ప్రెషరైజ్డ్ కృష్ణ ఇన్ వేరియస్ వేస్.
1: కృష్ణ నీవు తిరిగి రాయబారం చేసి ఈ యుద్ధంలో వారు యుద్ధములకు సిద్ధమా లేక రాయబారంలో ఐక్యతకు సిద్ధమా అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకొని రండి అన్నాడు.
2: అర్జున ప్రేడ్ కృష్ణ యు బి అవర్ ఎమిసరీ యు గో దేర్ యాస్ ఎన్ అంబాసిడర్ అండ్ ఫైండ్ అవుట్ వెదర్ దే ఆర్ రెడీ టు ఫైట్ ఆర్ నాట్.
1: కడపటి వాడైనటువంటి యొక్క సహదేవుడు చాలా గొప్ప భక్తుడు కృష్ణునికి.
2: ది యంగెస్ట్ ఆఫ్ పాండవ సహదేవ ఇస్ అన్ ఆర్డినరీ డివోటీ.
1: ధర్మజుడు అర్జునుడు భీముడు కూడాను కృష్ణుణ్ణి రాయబారిగా పంపడానికి ఒప్పుకున్నారు.
2: ధర్మజ అర్జున భీమ యాక్సెప్టెడ్ టు సెండ్ కృష్ణ యాజ్ అన్ అంబాసిడర్.
1: కానీ సహదేవుడు దీనికి అంగీకరించలేదు.
2: సహదేవ డిడ్ నాట్ యాక్సెప్ట్ దిస్ ప్రపోజల్.
1: కృష్ణుని పైన ఉన్నటువంటి ప్రేమ అభిమానం చేతనే కృష్ణునికి ఈ దుర్మార్గుల దగ్గరికి ఎట్ట పంపాలి అనేటువంటి యొక్క దుర్భావం అతనిలో వచ్చి అనేక విధములుగా కూడాను విచారిస్తూ వచ్చాడు.
2: సహదేవ వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్ బికాస్ ఆఫ్ హిస్ ఇంటెన్స్ లవ్ అండ్ అటాచ్మెంట్ ఫర్ కృష్ణ బికాస్ హీస్ వెరీ మచ్ వరీడ్ ఆఫ్ హిస్ సేఫ్టీ. కృష్ణ
1: హస్తినాపురం పోయి చేరి తిరిగి వచ్చేంత వరకు కూడాను ఈ సహదేవుడు నీరైనా త్రాగలేదు.
2: సహదేవ డిడ్ నాట్ డ్రింక్ వాటర్ అట్లీస్ట్.
1: నిరంతరము కృష్ణ చింతన చేతనే కాలమును గడుపుతూ వచ్చాడు.
2: హి వాస్ థింకింగ్ ఆఫ్ కృష్ణ ఆల్ ది టైమ్.
1: తిరిగి హస్తినాపురం పోయి వచ్చాడు. అర్జున యుద్ధం సిద్ధమే, ఇంకా నీవు దీనికి వెనుకంజ వేయకొద్దు. వారందరూ కూడా యుద్ధమునికి అంగీకరించారన్నాడు.
2: కృష్ణ రిటర్న్ ఫ్రమ్ హస్తినాపుర సెట్ ఎవ్రీథింగ్ ఈస్ రెడీ ఫర్ ద బ్యాటిల్ దే ఆర్ రెడీ టు.
1: సహదేవుడు వెళ్ళాడు, కృష్ణుడి చేతులు రెండు గట్టిగా పట్టుకున్నాడు.
2: సహదేవ అప్రోచ్ అండ్ కాట్ హోల్డ్.

0: మా బావను హస్తినాపురం పంపటము ఇది మంచిది కాదనుకున్నాను.
1: ఐ ఫెల్ దట్ ఇట్స్ నాట్ ప్రాపర్, ఇట్స్ నాట్ గుడ్ టు సెండ్ కృష్ణ బ్రదర్ ఇన్ లా యాజ్
0: అన్ అంబాసిడర్. వద్దు అని చెప్పడానికి నోరాడలేకపోయింది.
1: ఐ కుడ్ నాట్ సే నో టు ది ప్రపోజల్.
0: కానీ నాలో నేను శుభం బావకు
1: ఐ ప్రేడ్ విత్ ఇన్ మీ సెల్ఫ్ దట్ ఎవ్రీథింగ్ షుడ్ బి గుడ్
0: అన్ని మా బావకు శుభం కావాలి అని ప్రార్థించాను.
1: దట్ ఎవ్రీథింగ్ దట్స్ ఆస్పిషియస్ షుడ్ హ్యాపెన్ టు కృష్ణ.
0: కానీ కృష్ణుడు తిరిగి సుఖంగా ఇంటికి వచ్చి చేరాడు.
1: కృష్ణ రీచ్ బ్యాక్ సేఫ్ అండ్ సెక్యూర్.
0: ఇదే పదివేలు నాకు
1: అన్నా. దిస్ ఇస్ ఎనఫ్ ఫర్ లైఫ్
0: అనగా పరమ భక్తుడి యొక్క ప్రవర్తన, పరమ భక్తుడి యొక్క భావము ఇంత పవిత్రమైనటువంటిదిగా ఉంటుంటాలి.
1: దట్ ఈస్ ది శాంక్టిటీ, ది సెక్రెట్నెస్ ఆఫ్ ఎ గ్రేట్ డివోటీ.
0: ఇంకా అర్జునుడి యొక్క భావం ఏ రీతిగా ఉంటుండాలి?
1: వాట్ ఇస్ ది ఫీలింగ్ ఆఫ్ అర్జున్?
0: అర్జునుడు కూడా కృష్ణుని పైన ప్రేమనే,
1: అర్జున అభిమానమే, యాజ్ అటాచ్మెంట్.
0: కానీ యుద్ధాభిమాని అతను.
1: బట్ హీ లవ్స్ టు ఫైట్.
0: తిరిగి ఇంకొక తూరి కూడా హస్తినాపురం వెళ్లి వస్తానన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ సెడ్ దట్ హీ విల్ విజిట్ హస్తినాపురం ఫర్ సెకండ్ టైం.
0: అర్జునుడు దీన్ని సహించలేదు.
1: అర్జున కుడ్ నాట్ బేర్ దిస్.
0: కృష్ణ కురచ బుద్ధులా కౌరవుల రమర తరిగి మన పొత్తు కొత్తురా.
1: ది మీన్ మైండెడ్ ఫెలోస్ ఆర్ ది రెడీ ఫర్ కాంప్రమైజ్.
0: యుద్ధము సిద్ధమనక కాలహరణిక ఏలా.
1: లెట్స్ బి రెడీ టు ఫైట్, వై డు యు వేస్ట్ టైం?
0: ఇంకా ఎందుకు వ్యర్థం చేస్తున్నావు కాలం?
1: వై డు యు వేస్ట్ టైం?
0: కృష్ణ యుద్ధము సిద్ధమని చెప్పు.
1: టెల్ దెమ్ దట్ వి ఆర్ రెడీ ఫర్ ద బ్యాటిల్.
0: ఈ అగ్నిలో మల్లెపూల వెజితలు లీల.
1: వై షుడ్ యు త్రో ది జాస్మిన్?
0: నుష్కరణి బ్రోల, హితోక్తులు మేల, గుణజాల ఏల ఈ సంధి మాటలిక గోపాల.
1: వై డు యూ త్రో ఆల్ దీస్ ప్రెషస్ థింగ్స్ ఇన్ టు ద ఫైర్? వుడ్ దే ఎవర్ యాక్సెప్ట్ ఫర్ ద కాంప్రమైజ్? వై ఆల్ దే
0: సాలిక
1: ఎనా?
0: ఉత్తర దక్షిణ ధ్రువములు కలియున
1: ఈస్ట్ అండ్ వెస్ట్ విల్ ఎవర్ దే మీట్?
0: యుద్ధం సిద్ధమనక కాలహరణమిక ఏలా?
1: బి రెడీ టు ఫైట్, వై డు యూ వేస్ట్ టైం?
0: కృష్ణ ఉత్తర దక్షిణ ధ్రువములు కలుస్తాయా?
1: Do you think the north and south would ever meet?
0: ఈ రెండింటికి మధ్యలో ఈస్ట్ వెస్ట్ అనేటువంటి అడ్డం వచ్చేసేస్తుంది.
1: ఈస్ట్ అండ్ వెస్ట్ కమ్ ఇన్ బిట్వీన్.
0: కనుకనే ఈ రెండు కలవడానికి వీలు కాదన్నాడు.
1: దీస్ టూ విల్ నెవర్ మీట్.
0: సిద్ధమే, ఇంకా రేపటి జన్మకు సిద్ధం కామని చెప్పని శంఖం ఊదాడు.
1: అండ్ హీ జస్ట్ బ్లోన్ హిస్ కౌన్స్ బీయింగ్ రెడీ ఫర్ ద బ్యాటిల్.
0: కరి అర్జునుకు సారథిగా నిలిచాడు కృష్ణుడు.
1: కృష్ణ వాజ్ ద చారిటీర్ ఆఫ్ అర్జున.
0: ఇరువురి మధ్య పోయి రథం నిలిపాడు.
1: ద చారిట్ వాజ్ కెప్ట్ ఇన్ ద మిడిల్.
0: ఇంత సూరత్వము వీరత్వము గంభీరంతో పలికినటువంటి యొక్క ఈ కృష్ణుడు మనసు కరిగిపోయింది.
1: కృష్ణస్ హార్ట్ మెల్టెడ్. Though he had all the valor and the courage.
0: ఈ బంధుమిత్రులను చూచేటప్పటికే మనసు మారిపోయింది.
1: The mind of Arjuna is transformed watching the relations everywhere around.
0: Indari bandhu mitru guru putrula jampi bharinchutettulo.
1: How to bear the suffering killing everybody all related.
0: Krishna na kannulu tiruguchunnavika kalamu gadupaka kadalu mintikin. Kalamu gadupaka kadalu mintikin.
1: My eyes are reeling, head is reeling. Let's go
0: back. Indari bandhu mitru guru putrula jampi bharinchutettulo.
1: How to bear the suffering killing the relations, brothers, the children of the teachers?
0: పూర్వమంతా కూడా వీళ్ళు బంధుమిత్రులు కాదని తెలియదా అతనికి? బంధుమిత్రులని తెలియదా?
1: డస్ హీ నాట్ నో బిఫోర్ హ్యాండ్ దట్ దే ఆర్ దేర్ రిలేటివ్స్?
0: కానీ ఆ సూరత్వం అనేటువంటిది ఆ యవ్వన వయసు లోపల ఆ విధంగా ఉట్టి పడుతుంటాడు.
1: బికాస్ హీ వాజ్ ఇన్ ఫుల్ యూత్, బ్లడ్ వాజ్ బోయింగ్.
0: యువకుల యొక్క హృదయం అనేటువంటిది ఈ విధంగా ఉంటుంటాది.
1: దిస్ ది హార్ట్ ఆఫ్ ద మ్యాన్ ఆఫ్ ఎ కరేజ్.
0: ముడుకు రక్తం అనేటువంటిది ఈ విధంగా ప్రవహిస్తూ ఉంటుంటాది.
1: దాట్ ఈస్ ద ట్రెండ్ ఆఫ్ హాట్ బ్లడ్.
0: ఈ యవ్వనం అనేటువంటిది మధ్యలో కదిలిపోయేటువంటి మేఘముల వంటిది.
1: ద యూత్ ఈస్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: బాల్యములో లేదు, వృద్ధాప్యములో లేదు, ఈ యవ్వనం అనేటువంటిది మధ్యలో వచ్చిపోయేటువంటిది.
1: ద స్టేజ్ ఆఫ్ యూత్ కమ్స్ ఇన్ బిట్వీన్ అండ్ పాసెస్ ఆఫ్.
0: మధ్యలో కదిలిపోయేటువంటి ఈ యొక్క యవ్వనానికి ఉట్టిపడటం ఎందుకు, ఊడిపట్టడం ఎందుకు?
1: వై డు యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ దిస్ యూత్?
0: ఆనాటి కృష్ణుని యొక్క వయసు 76, అర్జునుడి యొక్క వయసు 74.
1: అర్జునస్ ఏజ్ అట్ దట్ టైమ్ వాస్ 74 అండ్ దట్ ఆఫ్ కృష్ణ 76.
0: అప్పుడు 74 76 మంచి యవ్వన వయసు అని వారు పలికించేటువంటి
1: 74 76 యూత్, ఫుల్ యూత్.
0: ఇప్పుడు 18 20 సంవత్సరాలకు మంచి యువకుడు అని అంటుంటాం.
1: నౌ వి సే విత్ ది ఏజ్ ఆఫ్ 18 20 యూత్.
0: త్రేతాయుగములో ఇది కాదు, ఇది బాల్యమే. 50 సంవత్సరం వరకు బాల్యమే.
1: టిల్ 50 ఇట్ ఇస్ ద చైల్డ్హుడ్.
0: 75 పైననే యవ్వనం ప్రారంభమని.
1: యూత్ బిగిన్స్ ఆఫ్టర్ 75.
0: దీనికి యుద్ధము లోపల కమాండర్ చీఫ్ గా నిలిచినటువంటి యొక్క భీష్మాచార్యకి ఎంత వయసు? 112 years.
1: The commander in chief Bhishma, whose age 112.
0: Alanti 112 years age vadu commander chief ga untunnadu.
1: Bhishma age 112 served as commander in chief.
0: Karanam emiti?
1: What's the reason?
0: Anati aahara viharamule deeniki balamunaku moola karanamulu.
1: The food and habits are responsible for their strength.
0: Ee naati aahara viharamulanta kudunu dina dinamunaku kudunu ruddini gaavistu untundali.
1: The modern food and habits make us age.
0: Antiye kaakunda అనవసరమైనటువంటి భావాలంతా తలకు తెచ్చుకుంటున్నాడు ఈనాటి యువకుడు.
1: టుడే వి ఆర్ స్టఫింగ్ అవర్ హెడ్ విత్ అన్నెసరీ ఐడియాస్.
0: విద్య నిమిత్తమై విద్యాలయంలో ప్రవేశించి విషయార్థిగా మారిపోతున్నాడు విద్యార్థి.
1: ద స్టూడెంట్ బికమ్స్ ద వన్ ఆఫ్ ద ప్లెజర్ హావింగ్ సాట్ అడ్మిషన్ ఇన్ టు ఎన్
0: ఇన్స్టిట్యూషన్. విద్యార్థి విద్యార్థిగానే ఉంటుండాలి.
1: ఎ స్టూడెంట్ షుడ్ రిమైన్ యాజ్ ఎ స్టూడెంట్.
0: విషయంలో ప్రవేశించకూడదు.
1: హి షుడ్ నాట్ హావ్ ఎనీ కైండ్.
0: విషయంలో ప్రవేశించే విద్య నాశనం అవుతుంది.
1: దెన్ యు విల్ స్పాయిల్ యువర్ ఎడ్యుకేషన్.
0: యా యా అనగా ప్రకాశము. ఏది
1: విద్యనగా
0: ప్రకాశము.
1: విత్ మీన్స్
0: ఏది ప్రకాశాన్ని అందించినో అదే విద్య అని.
1: దట్ విచ్ గివ్స్ దిస్ బ్రిలియన్స్ లైట్ ఇస్ విద్య.
0: కనుకనే ఈ విద్యార్థికి కేవలం ప్రకాశవంతమైనటువంటి ఒక జ్ఞానమే కాని మరొక దాంట్లో ప్రవేశించకూడదు.
1: దేర్ఫోర్ యూ షుడ్ సీక్ ద లైట్ ఆఫ్ నాలెడ్జ్ నథింగ్ ఎల్స్.
0: కనుక ఈనాటి విద్యార్థి అమితమైనటువంటి భాష చేత తన యొక్క శక్తినంతా కూడా కోల్పోతున్నాడు.
1: ద మోడర్న్ స్టూడెంట్ బై టాకింగ్ టూ మచ్ లూజింగ్ హిస్ పవర్.
0: ఈ ఇంద్రియ శక్తినంతా కూడా జీవితమునకంతా అందించినటువంటి ఇంద్రియ శక్తిని కేవలము ఈ 18-20 సంవత్సరం లోపలనే కోల్పోతున్నాడు.
1: ద పవర్ గివెన్ టు ద స్టూడెంట్ విచ్ ఇస్ టు బి స్పెండ్ త్రూ అవుట్ హిస్ లైఫ్ టైమ్ ఈ స్పాయిల్డ్ బై ది టైమ్ హి రీచెస్.
0: కనుక విద్యార్థి కేవలము తన యొక్క దివ్యమైనటువంటి ఇంద్రియ శక్తిని కాపాడుకోవాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్ ప్రిజర్వ్ దిస్ పవర్ ఎనర్జీ గివెన్ టు
0: చూపును కూడా చక్కగా మనం కాపాడుకోవాలి.
1: వి షుడ్ ఆల్సో ప్రిజర్వ్.
0: ఈనాడు చిన్న చిన్న పిల్లలే కంటికి అద్దాలు వేసుకుంటున్నారు.
1: ఈవెన్ యంగ్స్టర్స్ వెరీ యంగ్ బాయ్స్ దే పుట్ ఆన్ గ్లాసెస్.
0: ఈనాటి యువకులే చిన్న చెవులకంతా కూడా ఏదో ఒకటి వినే శక్తిని అంతా పెట్టుకుంటున్నారు.
1: ఈవెన్ యంగ్స్టర్స్ హావ్ గాట్ హియరింగ్ ఎయిడ్స్.
0: ఇదంతా ఏమిటి కారణము?
1: వాట్స్ ది రెస్పాన్సిబుల్ ఫర్
0: కలి ప్రభావమా?
1: ఇస్ ఎఫెక్ట్ ఆఫ్ కలి?
0: ఇది కలి ప్రభావం అనుకోవటం వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు థింక్ సో.
0: తన యొక్క బలహీనత దీనికి మూల కారణము.
1: యువర్ ఓన్ వీక్నెస్ ఇస్ ద కాజ్.
0: తనకు అవసరమైన విషయాల్లో తన మనసును ప్రవేశపెట్టక,
1: వితౌట్ మేకింగ్ యూజ్ ఆఫ్ మైండ్ ఫర్ నెసెసరీ థింగ్స్,
0: తనకు అనవసరమైన విషయాల్లో తాను అమితంగా విచారం చేస్తున్నాడు.
1: హి గోస్ ఆన్ స్పెండింగ్ టైమ్ థింకింగ్
0: అబౌట్ ఈ విచారం. కేవలము కారణం లేనిటువంటి విచారం.
1: దిస్ ఎంక్వైరీ హ్యాస్ నో రీజన్ అట్ ఆల్.
0: దాని వలనే తాను విచారంలో అన్ని అనేక విధములుగా బాధపడుతున్నాడు.
1: సచ్ అన్నెసరీ ఎంక్వైరీ.
0: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
1: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
0: ఇట్ ఈస్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
1: It is mentally created fear only.
0: అంతే తప్ప దీనికి కారణాలే లేవు. దీనికి రూపమే లేదు.
1: It has no form either.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ధైర్య సాహసం చేత గుణమును పోషించుకొని నడతను పెంచుకొని ఆదర్శవంతమైనటువంటి రూపంగా మీరు తయారు కావాలి.
1: దేర్ఫోర్ యు షుడ్ బి ఐడియల్స్ బై డెవలపింగ్ ఫాస్టరింగ్ ద వర్చ్యూస్ అండ్ ప్రాపర్.
0: హృదయంలో ఉండినటువంటి ప్రేమతత్వాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: సీ దట్ ద లవ్ ఇస్ డైరెక్టెడ్ అలాంగ్ ది సేక్రెడ్ పాత్.
0: అది దైవత్వము.
1: That is divinity.
0: మనలో వచ్చేటువంటి భావం అన్ని కూడా విలువలేనటువంటి యొక్క కేవలం ఒక మట్టి బొమ్మల వంటివి.
1: ఆల్ ద థాట్స్ దట్ కమ్ టు అస్ ఆర్ సో మీన్ సో లో యాజ్ మడ్.
0: కేవలము ఒక విధమైనటువంటి బొగ్గు వంటివి.
1: దట్స్ లైక్ ఎ కోల్.
0: ఇలాంటి కోలు కోసమని మన మాణిక్యం వంటి మన యొక్క శక్తిని మనం పాడు చేసుకోవడానికి వీలవుతుందా?
1: ఫర్ కోల్ వై షుడ్ వి స్పాయిల్ ద ప్రెషస్ డైమండ్ లైక్ లైఫ్.
0: కనుక మసి బొగ్గులకు మాణిక్యాలను ఇచ్చి కొనుక్కోవటం వెర్రివాడు కదా.
1: డూ యు బై కోల్ పేయింగ్ డైమండ్
0: మనలో కోపమే వస్తుంది.
1: యాంగ్రీ
0: ఒక విధమైనటువంటి యొక్క క్రోధమే బయలుదేరుతుంది.
1: అండ్ యువర్
0: అసూయ వస్తుంది, అహంకారం వస్తుంది. ఇవన్నీ కూడా కేవలం మసి బొగ్గుల వంటివి.
1: ద క్యారెక్టర్స్ లైక్ జెలసీ
0: చిన్నవి విలువలేనటువంటివి.
1: దే ఆర్ మీన్ సో లో నో వాల్యూ.
0: విలువైనటువంటి దానికి మన విలువైనటువంటి యొక్క క్షమను విలువైనటువంటి శాంతిని విలువైనటువంటి యొక్క బుద్ధిని మనం పాడు చేసుకోవటం మంచిది కాదు.
1: ఫర్ దీస్ వాల్యూలెస్ థింగ్స్ వై షుడ్ యు స్పాయిల్ సేక్రెడ్ క్వాలిటీస్ లైక్ ఫర్ బేర్ అండ్ పీస్.
0: పూర్వం చెప్పాను పీ పీ పీ.
1: భగవాన్ రిఫర్ టు త్రీ పీస్.
0: పీ ప్యూరిటీ.
1: First P, purity.
0: P, patience.
1: Second P, patience.
0: Third P, perseverance.
1: Third P, perseverance.
0: ఈ మూడింటిని కూడా మనం కాపాడుకుంటూ రావాలి.
1: We have to safeguard all the three P's.
0: పవిత్రమే మనలో బయలుదేరితే patience, శాంతం మనలో ఆవిర్భవిస్తుంది.
1: When once there is purity, you will have patience.
0: ఎక్కడ మన యొక్క పరిశుద్ధంగా ఉంటుంటారో అక్కడ ప్రశాంతం కూడా ఉంటుంటారు.
1: Where there is purity, there is patience.
0: ఈ ప్రశాంతి పరిశుద్ధము రెండూ చేరినప్పుడు పట్టుదల మనలో ఆవిర్భవిస్తుంది.
1: విత్ ది ప్యూరిటీ అండ్ పేషెన్స్ నేచురల్లీ విల్ హావ్
0: డిటర్మినేషన్. ఒక విధమైనటువంటి పట్టుదల ఉండాలి.
1: ఎవ్రీవన్ షుడ్ హావ్ డిటర్మినేషన్. దేనికి? వాట్ ఫర్?
0: మంచి దానిపైన ఈ పట్టుదలను ప్రవేశపెట్టాలి.
1: యూ షుడ్ డిటర్మిన్ టు డూ గుడ్ థింగ్స్.
0: పరులకు చెడ్డ చేసేటువంటి దాంట్లో పట్టుదల చేయకూడదు.
1: యూ షుడ్ నాట్ డిటర్మిన్ టు హార్మ్ అదర్స్.
0: కీడు చేసేటువంటి దాంట్లో పట్టుదల ఉండకూడదు.
1: నాట్ టు హర్ట్ ఎనీబడీ.
0: పరులను బాధించేటువంటి దాంట్లో పట్టుదల ఉండకూడదు.
1: నాట్ టు హార్మ్ ఎనీబడీ.
0: పరులకు హింస చేసే దాంట్లో పట్టుదల ఉండకూడదు.
1: నాట్ టు బి వయలెంట్.
0: పరులకు పరోపకారంతో పట్టుదల ఉండాలి.
1: యూ షుడ్ డిటర్మిన్ టు రెండర్ సర్వీస్ టు అదర్.
0: పరులను ఆనంద పెట్టేటువంటి దాంట్లో పట్టుదల ఉండాలి.
1: యూ షుడ్ డిటర్మిన్ టు మేక్ అదర్స్ హ్యాపీ.
0: ఒక దివ్యత్వమైనటువంటి దైవత్వాన్ని సాధించాలనేటువంటి దాంట్లో పట్టుదల ఉంటుంది.
1: టు అచీవ్ డివినిటీ యూ షుడ్ బి డిటర్మిన్.
0: అలాంటి దాంట్లో మన పట్టుదలను ప్రవేశపెట్టాలి.
1: యూ షుడ్ హావ్ డిటర్మినేషన్ ఇన్ దిస్ ఆస్పెక్ట్.
0: ఈ పట్టుదలను ఎప్పుడు ఎక్కడ ఎట్ట ఏ విధంగా ఉపయోగించాలి అనేటువంటి నాలుగు ప్రశ్నలు వేసుకోవచ్చు.
1: వి హావ్ టు పుట్ ఎ క్వశ్చన్ వేర్ అండ్ వెన్ హౌ టు డెవలప్ దిస్ డిటర్మినేషన్.
0: ఎక్కడ ఎట్లా ఏ రీతిగా మనం దీన్ని ఉపయోగించాలి.
1: వేర్ అండ్ హౌ ఇన్ వాట్ వే వీ షుడ్ మేక్ అప్ దిస్ యూస్.
0: ఈ విచారణ చేసినప్పుడు మన పట్టుదల సక్రమమైన మార్గంలో ప్రవేశిస్తుంది.
1: వెన్ ఎంక్వైరింగ్ దిస్ డైరెక్షన్ డిటర్మినేషన్.
0: ఈనాటి యువకులకు ఈ ఆవేశం వచ్చినంత తక్షణమే ఈ పట్టుదలను వదిలిపెట్టి అందులో కార్యరూపంలో ప్రవేశిస్తుంటారు.
1: The modern youth, the moment they are agitated, emotional, they will give up the determination to go to action.
0: Tondara paatu undakoodu.
1: Never be in a hurry.
0: Shantanga manam oka karyamlo praveshinchali.
1: Be peaceful and act.
0: ఆ పట్టుదలలో మంచి చెడ్డలు రెండింటిని విచారించాలి.
1: ఇన్ డిటర్మినేషన్ డిస్క్రిమినేట్.
0: మొట్టమొదటి విచారించాలి, ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్. మొట్టమొదటి దీన్ని విచారించాలి.
1: ఫస్ట్ డిస్క్రిమినేట్ వెదర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్, గుడ్ ఆర్ బ్యాడ్.
0: రైట్ అనేటువంటి దీన్ని కాన్షియస్ ఒప్పుకుంటే తప్పక దాంట్లో ప్రవేశించాలి.
1: వెన్ యువర్ కాన్షియన్స్ టెల్స్ యు ఇట్స్ రైట్, కమ్ ఆన్ స్టార్ట్.
0: ఎవరి విట్నెస్ నీకు అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ ఎనీబడీ టు స్టాండ్ ఇన్ ది
0: విట్నెస్. నీ కాన్షియన్స్ అనేటువంటిది నీ విట్నెస్.
1: యువర్ కాన్షియన్స్ ఇస్ ది కరెక్ట్ విట్నెస్.
0: చిత్
1: దట్ ఈస్ చిత్.
0: ఆ చిత్ అనేటువంటిది ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్?
0: అదే అవేర్నెస్.
1: దిస్ చిత్ ఇస్ అవేర్నెస్.
0: అదే చిత్తు, అదే అవేర్నెస్, అదే కాన్షియన్స్.
1: దిస్ ఇస్ చిత్, దిస్ ఇస్ అవేర్నెస్, దిస్ ఇస్ కాన్షియన్స్.
0: పదములు వేరు వేరే కానీ
1: ద వర్డ్స్ ఆర్ డిఫరెంట్.
0: ఆ యొక్క వస్తువు ఒక్కటే.
1: బట్ ద ఆబ్జెక్ట్ ఈస్ వన్.
0: ఈ వస్తువు ఒక్కటే అయినప్పటికీ అనేక పనులు చేయటం చేత అనేక నామములు కూడా ధరిస్తూ ఉంటాయి.
1: దో ది ఆబ్జెక్ట్ ఇస్ వన్, ఇట్ డిశ్చార్జెస్ వేరీడ్ ఫంక్షన్.
0: ఒకే బ్రాహ్మణుడు వంట చేస్తుంటే వంట బ్రాహ్మణుడు అంటారు.
1: When a Brahmin cooks, he is called a Brahmin cook.
0: ఒకే బ్రాహ్మణ పూజ చేస్తుంటే పూజారి బ్రాహ్మణ అంటారు.
1: As Brahmin worships, he is a priest Brahmin.
0: ఇంకొక అదే పూజారి ఇంకొకటి astrologer, ఒక సాముద్రికం చెప్తుంటే అతను పంచాంగ బ్రాహ్మణ అంటారు.
1: If he is an astrologer or a palmist, we say పంచాంగ బ్రాహ్మణ.
0: కానీ ఒకే బ్రాహ్మణుడు చేసే పనిని పురస్కరించుకుని పేర్లు కూడా మారుతూ ఉంటాయి.
1: Same Brahmin, basing on the function he discharges, he gets the title name.
0: చిత్తన్న, అవేర్నెస్ అన్న, కాన్షియన్స్ అన్న, ఇవన్నీ కూడా నువ్వు ఒక్కటే.
1: దేర్ఫోర్ చిత్, అవేర్నెస్ అండ్ కాన్షియన్స్ ఆర్ సినోనిమస్.
0: చిత్ అనేటువంటి చాలా విలువైనటువంటిది.
1: చిత్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: సత్ చిత్తు, సత్తుకు సమీపంలో ఉండేటువంటిది చిత్.
1: చిత్ అవేర్నెస్ ఇస్ క్లోజ్ టు సత్ బీయింగ్.
0: సత్ అనేటువంటి దానిని నిరూపింపజేసేటువంటి చిత్.
1: ఇట్ ఇస్ చిత్ అవేర్నెస్ దట్ ప్రూవ్ సత్ బీయింగ్.
0: చిత్తే లేకపోతే సత్తును నిరూపించడానికి వీలు కాదు.
1: వితౌట్ దిస్ అవేర్నెస్ యూ కెనాట్ ప్రూవ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బీయింగ్.
0: టంబ్లర్ దీన్ని ఏది నిరూపిస్తుండాలి? వెలుగే దీనిని నిరూపిస్తుండాలి.
1: యు ఫైండ్ ద టంబ్లర్, వాట్ ఈస్ దట్ ప్రూవ్స్?
0: వెలుగే టంబ్లర్ మనకు ప్రకాశింపజేస్తుండాలి.
1: ఇట్ ద లైట్ దట్ మేక్స్ ద టంబ్లర్ షైన్.
0: టంబ్లర్ సూర్యుని ప్రకాశింపచేయటం లేదు.
1: ఇట్ నాట్ ద టంబ్లర్ దట్ మేక్స్ ద సన్ షైన్.
0: ఈ చిత్ అనేటువంటిదే ఈ సత్ అనేటువంటి దాన్ని ప్రకాశింపజేస్తుండాలి.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ అవేర్నెస్ దట్ మేక్స్ ది
0: బీయింగ్. బీయింగ్, బీయింగ్.
1: సత్ మీన్స్ బీయింగ్,
0: ఉన్నది,
1: ఎగ్జిస్టెన్స్,
0: ఎప్పుడు ఉన్నది, ఎట్టి మార్పు లేకుండా ఉన్నది.
1: ఇట్ ఇస్ పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్, చేంజ్ లెస్.
0: కానీ ఎప్పుడు ఉన్నదనేటువంటి ఈ చిత్తే నిరూపించిస్తుండాలి.
1: సో దిస్ పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్ ఆర్ బీయింగ్ ఇస్ ప్రూవ్డ్ బై దిస్ చిత్ అవేర్నెస్.
0: కనుక మన కాన్షియస్ ని మనం ఫాలో చేయాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ఫాలో అవర్ కాన్షియస్.
0: అది నేను అప్పుడప్పుడు చెప్తుంటాను. ఫోర్ ఎఫ్స్.
1: That's what Bhagwan tells us. Four
0: F, F, F.
1: Four Fs.
0: First F, follow the master.
1: First F, follow the master.
0: Who's your master?
1: Who's your master?
0: Ni conscience ni master.
1: Your conscience is your master.
0: Kanka ni conscience ni follow chai.
1: So follow your conscience.
0: Ni conscience ni guru.
1: And your conscience,
0: ni conscience ni daivamu.
1: That's God.
0: Ni conscience ni witness.
1: That is the witness.
0: కనుకని ఫాలో ది మాస్టర్.
1: ఫాలో ద మాస్టర్.
0: సెకండ్ యర్ ఫేస్ ది డెవిల్.
1: సెకండ్ యర్ ఫేస్ ద డెవిల్.
0: ఈ దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలకు ఏమాత్రం కూడా నువ్వు వెలువకు.
1: సో నెవర్ బి ఫ్రైడ్ ఆఫ్ ఎనీ ది వికెడ్ యాక్షన్స్, వికెడ్ థాట్స్ ఆర్ బిహేవియర్ వాట్స్ ఎవర్.
0: కనుకని ఫేస్ ది డెవిల్.
1: ఫేస్ ది డెవిల్.
0: థర్డ్ యర్ ఫైట్ టు ది ఎండ్.
1: థర్డ్ యర్ ఫైట్ టు ది ఎండ్.
0: ఏమైనా సాని పట్టుదల చేత దీన్ని సాధించడానికి పూనుకోవాలి.
1: Let anything happen with all that determination, you should be ready to accomplish.
0: Pattinapattedo, pattane pattitiri, pattunegedudaka, atteundu.
1: Having determined to do a task, just hold on until it is fulfilled.
0: Talachina dediyo, talachane talachiteri, talupu tireduda kapovakundu.
1: Having thought until the thought is answered, don't go back.
0: Korina dediyo, korane koritiri, korke cheludaka povakundu.
1: Having desired until a desire is granted, don't leave.
0: Adigina dediyo, adagane adigitiri, adigina didudaka viduvakundu.
1: Having asked, don't drop, don't give up until it is given.
0: Poru padale katanayina bravavalayu.
1: He has to confer grace out of disgust.
0: Vadalu teliyaka neevaina adugavalayu.
1: Or you should ask falling unconscious.
0: Antiye kani. Niyanta neevu tirigi povuta bhaktuni diksha kaadu.
1: Only that if you go on your own is not the quality
0: adi
1: of a devotee. That is determination.
0: Adi determination.
1: That is determination.
0: Adi pattudala.
1: That determination.
0: Aa pattudala deni paina undali.
1: What is it?
0: Pavitramainatundi dani paina.
1: You should.
0: Paropakara sambandhamainatundi dani paina. ఈ పట్టుదల ఉంటుండాలి.
1: యూ షుడ్ డిటర్మిన్ టు డూ సీక్రెట్ థింగ్స్ అండ్ టు రెండర్ సర్వీస్
0: ఎవరికి ఉపకారం చేయక నీకు ఉపకారం కాక ఇలాంటి దానిపైన పట్టుదల పట్టకూడదు.
1: యూ షుడ్ నెవర్ డిటర్మిన్ టు హార్మ్ అదర్స్ దట్ వుడ్ నాట్ హెల్ప్ యూ ఐదర్.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: ఈ విధమైనటువంటి దాంట్లో విద్యార్థులు ఒక పట్టుదలను పట్టాలి.
1: స్టూడెంట్స్ షుడ్ డిటర్మిన్ ఇన్ దిస్ డైరెక్షన్.
0: దీనికి సరి అయిన మిత్రత్వాన్ని మనం సంపాదించుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ ప్రాపర్ ఫ్రెండ్షిప్ ఫర్ దిస్.
0: ఆ మిత్రత్వం ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ ఫ్రెండ్షిప్?
0: అదియే దైవం.
1: A friend is God.
0: Real mitrudu daivame.
1: The real friend
0: Shrut,
1: is only God.
0: Shrut ani cheppindi Gita.
1: Gita anaga
0: emti ee vidhamainatundi phalapeksha lekunda.
1: Without expecting anything in return.
0: Ee danni kuda nee nunchi aashinchakunda.
1: Does not expect anything from you.
0: Ninnu ee vidhamainatundi danni korakunda.
1: It doesn't ask anything.
0: సర్వసంగ పరిత్యాగంతో
1: టోటల్ రెనన్సియేషన్
0: సర్వ కార్యములు ఎందుకు నువ్వు సహాయం చేసేటువంటి యొక్క హస్తము ఆ భగవంతుని యొక్క హస్తము.
1: ఇట్ ఇస్ ద డివైన్ హ్యాండ్ దట్ హెల్ప్స్ యూ ఇన్ ఎవ్రీ టాస్క్ దట్ యు అండర్టేక్.
0: సర్వదా సర్వకాలేషు సర్వత్రా కూడాను.
1: ఎట్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఎవ్రీవేర్
0: ఎప్పుడు కూడా ఇది హెల్పింగ్ హ్యాండ్.
1: గాడ్స్ హ్యాండ్ ఇస్ ఆల్వేస్ ఏ హెల్పింగ్
0: హ్యాండ్. కనుకనే అట్టి సహాయాన్ని మనం కోరాలి.
1: దట్ హెల్ప్ వి షుడ్ ఆల్వేస్ డిజైర్ ఫర్.
0: మిగిలిన సహాయాలు కోరి ఎన్ని ఏం ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ అదర్ సార్ట్స్ ఆఫ్ హెల్ప్?
0: ఎన్ని కుక్కలు చిక్కితే గాని ఒక పులితో సమానం అవుతుందా?
1: యు మే హావ్ నంబర్ ఆఫ్ డాగ్స్ ఇఫ్ దే కెన్ ఆల్ నెవర్ బి ఈక్వల్ టు ఎ టైగర్.
0: కాదు కాదు, ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: ఏదో ఈనాడు సూరత్వం పూనేటువంటి ఒక విద్యార్థులు ఒక విధమైనటువంటి పట్టుదలను పడుతుంటారు.
1: ద మోడర్న్ స్టూడెంట్స్ విత్ ద కరేజ్ దే డిటర్మిన్.
0: ఇది ఆధునిక యుగానికి ఇది ఒక అవలక్షణము.
1: దిస్ ఇస్ ద వీక్నెస్ ఇన్ దిస్ మోడర్న్ ఏజ్.
0: ఒకనాడు
1: వన్ డే
0: అడవి లోపల ఉండినటువంటి జింకలన్నీ చేరి
1: ఆల్ ద డియర్ ఓవర్ దేర్ ఇన్ ద ఫారెస్ట్
0: ఒక కాన్ఫరెన్స్ జరుపుకున్నాయట.
1: దే హెల్డ్ ఎ కాన్ఫరెన్స్.
0: ఈ కాన్ఫరెన్స్ లోపల
1: దేర్ ఇన్ ద కాన్ఫరెన్స్ ఆఫ్ ద డియర్
0: ఆ డియర్ కంతా కూడా ఒక అధ్యక్షుడైనటువంటి వాడు ఒక విధమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడట.
1: ద ప్రెసిడెంట్ ఆఫ్ ది కాన్ఫరెన్స్ ఆఫ్ ద డియర్ హస్ వౌడ్ దేర్ మై డియర్
0: ఓ ప్రియమైనటువంటి జింకలారా.
1: హీ సెడ్ ఓ డియర్ డియర్స్
0: మనము కుక్కల కంటే ఏమి తగ్గిపోయినటువంటి వారం.
1: ఇన్ వాట్ వే వీఆర్ లెస్ దాన్ డాగ్స్.
0: మన యొక్క రన్నింగ్ అనేటువంటిది మన యొక్క పరుగుడు కుక్కలకు ఏమాత్రము లేదు.
1: వీ రన్ వెరీ ఫాస్ట్, ఫాస్టర్ దాన్ డాగ్స్.
0: మనం కుక్కల కంటే ఏ విధమైనటువంటి శక్తి సామర్థ్యంలో తగ్గిపోయినటువంటి వారు కాదు.
1: వీఆర్ ఇన్ నో వే ఇన్ఫీరియర్ టు డాగ్స్.
0: ఎగరటం అంటే కుక్కలు మనకంటే ఎక్కువ ఎగరలేవు.
1: వీ కెన్ జంప్ హైయర్.
0: పరిగెత్తడం అంటే మనకంటే ఎక్కువ పరిగెత్తలేవు.
1: వీ కెన్ రన్ ఫాస్టర్ దాన్ డాగ్స్.
0: సాత్వికం లోపల మనకు సాత్విక ఆహారం ఉంటుండాలి, కుక్కలకు అంతా కూడా తామసికర ఆహారమే.
1: వీ పార్టేక్ సాత్విక్ ఫుడ్ బట్ ద డాగ్స్ పార్టేక్ ఆన్ తామసిక.
0: అతని ఆహారం కానీ అతని హ్యాబిట్స్ కానీ కుక్కలు చాలా నీచమైనటువంటిది.
1: The food and habits of a dog are so low and mean.
0: జింకలను భగవంతుడైన కూడా ప్రేమిస్తుంటాడు.
1: God loves them.
0: మనం సాత్విక హృదయులము.
1: You have pious heart.
0: శారీరకంగా అనేక విధమైనటువంటి శక్తి సామర్థ్యములు కలవారము.
1: We got so much of power and
0: ability. మన కాళ్ళు చిన్నగా ఉంటున్నాయి.
1: The legs are short.
0: కానీ ఆ చిన్న కాలుతో కొట్టిందంటే పొట్టలో ఉన్న పేగులంతా కుప్ప మాదిరి కూలిపోతాయి.
1: The moment it kicks with that little leg, all the intestines will come out.
0: అంత శక్తి సామర్థ్యములు కలిగినటువంటి మనకు కుక్కను చూసి ఎందుకు మనం భయపడాలి?
1: We are so powerful. Why should we be afraid of a dog?
0: కుక్కలకు మనం భయపడకూడదు. ఇది ఈ కాన్ఫరెన్స్ లోపల ఒక నిర్ణయాలు తీసుకున్నాయి.
1: దే పాస్ ద యునానిమస్ రిజల్యూషన్ దట్ దే షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ డాగ్స్.
0: అన్ని జింకలు కూడాను దీనికి సరి అయినటువంటిది తప్పక మేము అందరూ చేస్తాము చేస్తామని అందరూ చేతులెత్తారు.
1: ఆల్ దేర్స్ వర్ రెడీ పాసింగ్ ద రిజల్యూషన్ యునానిమస్లీ.
0: కానీ ఈ గొంతులంతా విని ఎక్కడో ఒక అడవి లోపల ఒక కుక్క గట్టిగా అరిచింది.
1: లిసనింగ్ టు ద వాయిస్ వన్ డాగ్ దేర్ ఇన్ ద ఫారెస్ట్ బార్క్డ్ లౌడ్లీ.
0: కుక్క అరిచేటప్పటికి ఈ సమావేశంలో ఒక్క జింక అయినా లేదంతా పరిగెత్తిపోయినాయి.
1: By listening to the barking sound of the dog, not even one deer remained there.
0: ఇన్ని నిన్నయాలు.
1: What are these resolutions?
0: Kevalamu karyarupamlo digetappudiki anta parar.
1: By the time it's a matter of action, all would run away.
0: Inaati matalu kudanu atlane untunnayi.
1: That's the trend, modern trend.
0: Matalu adhikanga maatadakoodadu.
1: We should not talk too much.
0: Kanukane manamu paniki parar, tindiki tayar.
1: We are ready for food, for work we run away.
0: Kaadu kaadu.
1: No.
0: Tindiki parar, paniki tayar.
1: We should be ready to do job.
0: ప్రతిదానికను కర్మాచరణకు సిద్ధంగా ఉంటుండాలి.
1: We should be ready, action oriented.
0: ఈ వయసు చాలా పవిత్రమైనటువంటి వయసు.
1: This age is highly sacred.
0: ఇది చాలా దైవ తత్వానికి కూడినటువంటి వయసు.
1: It is one of the divinity.
0: ఇది మంచి ఫల సంబంధమైనటువంటి వయసు.
1: It gives you
0: ఈ మాధుర్యమైనటువంటి ఈ వయసునందు మనం ఈ వయసు చెడగొట్టుకోకూడదు.
1: We should not spoil this sacred.
0: కాలం ఏ విధంగా కూడా వ్యర్థం చేయకూడదు.
1: We should not waste time.
0: దుస్సంగాన్ని మనం ప్రవేశించకూడదు.
1: We should not be in bad
0: company. ప్రవేశించకూడదు.
1: Not have bad thoughts.
0: కనుకనే సత్సంగములో ప్రవేశించి సత్ప్రవర్తన చేత సదాలోచన చేత సచింతన చేత దైవత్వాన్ని మనం అనుగ్రహించాలి, పాటుపడాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ స్పెండ్ టైమ్ ఇన్ గుడ్ కంపెనీ, ఎంటర్టైన్ గుడ్ థాట్స్, గుడ్ బిహేవియర్, ఎమోషన్స్ అండ్ గుడ్ ఫీలింగ్.
0: మీ యొక్క బిహేవియర్ ని చూచి ఎంతో సంతసిస్తారు.
1: ఈవెన్ ది అడల్ట్స్ ఆల్సో విల్ ఫీల్ వెరీ హ్యాపీ.
0: తల్లిదండ్రులైన కూడా కుమారుడు యొక్క మంచి పేరును తెచ్చుకోవాలని ఆశిస్తుంటారు.
1: ఆల్ పేరెంట్స్ వాంట్ యూ టు గెట్ ఎ గుడ్ నేమ్ అండ్ ఫేమ్.
0: మంచి క్లాస్ లో ఫస్ట్ రావాలి.
1: యూ షుడ్ స్టాండ్ ఫస్ట్.
0: ఈనాడు చూస్తే ర్యాంక్స్ అంతా ఉంటుంటాయి.
1: టుడే దేర్ ఆర్ ర్యాంక్స్.
0: కానీ తన ప్రవర్తన చూస్తే బ్లాంక్స్ అంతా ఉంటాయి.
1: బట్ హిస్ బిహేవియర్ ఇస్ బ్లాంక్.
0: అది ర్యాంక్, ఇది బ్లాంక్.
1: ఎగ్జామినేషన్ ర్యాంక్, లైఫ్ ఇస్ బ్లాంక్.
0: ఉంటుంటాడు.
1: This is the trend now.
0: కాదు, అన్నిటి అందు ర్యాంక్ నే రావాలి.
1: You should secure rank in every
0: aspect. ఇంకే విధమైనటువంటి క్రాక్ అక్కడ రాకూడదు.
1: There should not be any crack anytime.
0: మనకి ఎప్పుడు వస్తుంది ఇదంతా? అతిభాష చేతనే మనకి ఇవన్నీ దుర్గుణాలు ఆరంభమవుతున్నాయి.
1: By talking too much we develop bad qualities.
0: ఎవరినైనా మనం ఫ్రెండ్ చూసినప్పుడు హలో హలో.
1: If you meet a friend, say hello.
0: How are you? Goodbye.
1: Goodbye. That's all.
0: అమితంగా మాట్లాడకూడదు.
1: You should not talk too much.
0: అమితంగా మాట్లాడుతూ పోతే ఏమేమి వస్తాయో ఇంకా మన నుంచి.
1: By talking too much you indulge in vain gossip.
0: అని అన్నెసెసరీ టాక్ అంతా అయిపోతుంది.
1: అన్నెసరీ మ్యాటర్స్.
0: తద్వారా మనమే బలహీనుడైపోతాం.
1: దేర్ఫోర్ వీ బికమ్ వీక్.
0: ఈ బలహీన చేతనే మనం చేయవలసినటువంటి కార్యాల్లో మనం శక్తిని సాధించుకోలేకపోతాం.
1: బికాస్ ఆఫ్ వీక్నెస్ విల్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
0: కనుకనే విద్యార్థులు,
1: స్టూడెంట్స్
0: మితంగా మాట్లాడి అమితంగా చదివి అమితమైన మార్క్స్ తెచ్చుకోవాలి.
1: దే షుడ్ టాక్ లెస్, దే స్టడీ మోర్ అండ్ గెట్ వెరీ హై మార్క్స్.
0: అంతేకాకుండా ఈ మితంగా మాట్లాడటం చేత పరిశుద్ధమైనటువంటి భావాలు మనలో ప్రవేశిస్తుంటాయి.
1: బై టాకింగ్ లెస్ యుల్ హ్యావ్ ప్యూర్ థాట్స్.
0: పవిత్రమైనటువంటి కార్యాల్లో మనం ఈ దేహాన్ని ప్రవేశపెట్టుంటాము.
1: యుల్ బి ఏబుల్ టు యాక్ట్ ఇన్ ఎ సీక్రెట్
0: వే. ఈ మాటల చేత అన్నెసెసరీ అనగా అవసరం లేనిటువంటి మాటలన్నీ వస్తుంటాయి.
1: గాసిప్ సమ్ టైమ్ కమ్స్ ఆన్ ద వే.
0: తద్వారా శ్రవణం చేస్తాము.
1: యు లిసన్ టు ద వే.
0: శ్రవణం చేసినటువంటి క్రియలోపంలో ప్రవేశపెడతాము.
1: అండ్ దెన్ యు ట్రాన్స్లేట్ ఇంటు యాక్షన్.
0: కనుక ఎవరి విషయంలో కూడా మనము దుర్భాషలు మనం మాట్లాడకూడదు.
1: లెట్స్ నాట్ బి బాదర్డ్ అబౌట్ ఎనీబడీ.
0: అద్వేష్ట సర్వభూతానాం. ఎవరిని మనం ద్వేషించకూడదు.
1: వుడ్ నాట్ హేట్ ఎనీవన్ ఐదర్.
0: కనుకని అమిత భాషించు సూరత్వం అధికమయ్యే.
1: Therefore, this kind of valor of talking
0: too much
1: is more. The action is less and less.
0: Gatukulu adambaramulaye.
1: Life is full of pomp and show.
0: Neti vidyarthi bratuku ee naatida ee paatidaaye.
1: This is the sort of modern life of the student.
0: Chetta peru manam techukokoodu.
1: We should not get a bad name.
0: Vidyarthi anaga vidyam atteeti vidyaha. Idi manam vidyarthuliga undali.
1: A student means the one who earns for study.
0: పెద్దలను గౌరవించాలి.
1: Respect elders.
0: గురువులను గౌరవించాలి.
1: Respect your teachers.
0: తల్లిదండ్రులను ప్రేమించాలి.
1: Love your parents.
0: ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ.
1: Mother is God, teacher is God, father is God.
0: కనుకనే ఈ విధమైనటువంటి పవిత్రమైన భావాలు మనం హృదయంలో ప్రతిష్ఠింప చేసుకోవాలి.
1: You should install these sacred ideals in your heart.
0: అప్పుడే మన విద్య యొక్క ఘనత, విద్యా సంస్థ యొక్క పవిత్రత మనలో చక్కగా ప్రవేశిస్తుంది.
1: Then only the greatness of the institution, of the education system will be known.
0: Kani ee naati vidyarthi vidyarthigaane bratakali.
1: The modern student will have to lead the life of the student.
0: Evaru?
1: Who is the student?
0: Jeevitham yokka naalugu antastulu meda.
1: The life is four storied mansion.
0: Emiti?
1: What?
0: Brahmacharyam.
1: First brahmacharyam.
0: Grahastham.
1: Household.
0: Vanaprastham.
1: Vanaprastha.
0: Sanyasam.
1: And sanyasa.
0: Ee naalugu antastulu meda idi.
1: There are four stories.
0: Ee naalugu antastulu meda lopala బ్రహ్మచర్యము, విద్యార్థి దశ ఒక ఫౌండేషన్, పునాది వంటిది.
1: బ్రహ్మచర్య పొజిషన్ ఆఫ్ ద స్టూడెంట్ ఇస్ ద ఫౌండేషన్.
0: ఈ పునాది భద్రంగా ఉంటుంటేనే మిగిలిన మూడంతస్తులు కూడా భద్రంగా ఉంటాయి.
1: వెన్ దిస్ ఫౌండేషన్ ఆఫ్ సిలబస్ ఇస్ స్ట్రాంగ్ ఎవ్రీథింగ్ విల్ బి సెక్యూర్.
0: ఈ పునాది లోపలనే చాలా కదిలిపోతే మూడంతస్తులు కూలిపోతాయి, కుప్పకూలినట్టు. ఆదర్శవంతమైనటువంటి గృహస్థులుగా తయారు కావాలనుకుంటే విద్యార్థి దశ లోపల మంచి ఫౌండేషన్ కావాలి.
1: If you want to be an ideal householder, you need very good foundation as a student.
0: Manchi perunu sampadinchali.
1: You should get a good name.
0: Intilo bayata kuda nuvu manchi peru techukovali.
1: At home and outside, you should get good name.
0: Putrotsahamunadu. Putrotsaham puttina tarchame chakara panchukovatam kaadu putrotsahamu.
1: Is not merely distributing sweets on the day one begets a son.
0: Putrotsaham tandriki putrudu janminchagane puttadu.
1: Father will not be immediately happy on coming to know that he has a son.
0: Putruni ganugoni pogadaga putrotsahamunadu pondunu tandri.
1: The day when he
0: prapanchamanta janulanta kudunu ee kumarudu manchivadu manchivadu ante appudu aa tandriki chaala uttaham kalugutundi.
1: When the whole world everybody praises your son, then the son will be happy.
0: Talidannulu kandinchali putrulu.
1: It is the duty of the son to make the father so happy.
0: Andukosamane putrudu kavalani aashistuntaru talidandrulu.
1: Therefore parents want a son for this reason.
0: Endukosam?
1: Why?
0: Vaari yokka vruddhapyam lopala ee pavitramainatuvanti perunu sampadinchi vaaru aanandanni cheyalani vaaru korutuntaru.
1: They want to be happy in their old age listening to the name and the fame of their son.
0: Ante kaani vaariki chedda peru kavalani edo putrudu purthe chaalani aa vidhanga vaaru koraru.
1: They will never
0: see. ఎలాంటి తల్లిదండ్రులైనా కూడాను పుత్రుని పైన చాలా ప్రేమగా ఉంటారు.
1: Let them be anybody for that matter. They love their son.
0: దుర్మార్గుడైన పుత్రుడైనా ఉన్నాడు కానీ దుర్మార్గులైన తల్లిదండ్రులు లేరు.
1: There may be a bad son, but they'll never be a bad parent.
0: కనుకని అట్టి తల్లిదండ్రులకు తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలు అందించేటువంటి పుత్రుడిగా సార్థక నామాన్ని అందుకోవాలి.
1: You should make your parents very happy, ecstatic by giving a good name.
0: మిత భాష అతిహాయి.
1: If we talk less, you'll be very happy.
0: సన్యాసాశ్రమం నందు మహనీయుడు మౌనమును వహించి అరణ్యములో పోయి చూడటము వినటము మాట్లాడటము ఈ మూడింటి యొక్క దీనిని కూడా స్తంభింపజేసి ఆ మౌనము చేతనే దివ్యమైనటువంటి యొక్క శక్తిని అభివృద్ధిగా ఉంచుకుంటూ వచ్చాడు.
1: ఎసిటిక్స్ స్పెండ్ దేర్ టైమ్ ఇన్ ద ఫారెస్ట్ అబ్జర్వింగ్ సైలెన్స్ విల్ నాట్ లుక్ ఎట్ ఎనీథింగ్ విల్ నాట్ లిసన్ టు ఎనీథింగ్.
0: అందుకోసమని నిశ్శబ్దములోని శబ్దమే బ్రహ్మ అన్నారు.
1: దేర్ఫోర్ దే లిసన్ టు ది ఇన్నర్ సౌండ్ బై అబ్జర్వింగ్ ఎక్స్టర్నల్ సైలెన్స్.
0: కన్నులు మూసుకుని ధ్యానంలో కూర్చుంటారు.
1: దే క్లోజ్ దేర్ ఐస్ అండ్ సిట్ ఇన్ మెడిటేషన్.
0: ఈ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎట్లా ఉంటుంది?
1: హౌ ఇస్ ఇట్?
0: నిశ్శబ్దంగా ఉండాలి.
1: ఎవ్రీథింగ్ షుడ్ బి సైలెంట్.
0: ఆ నిశ్శబ్దంలోని భగవంతుని యొక్క నడక మనకు శబ్దం అని వినిపిస్తుంది.
1: ఇన్ సైలెన్స్ ఓన్లీ యూ లిసన్ టు ద సౌండ్ ఆఫ్ ద ఫుట్
0: స్టెప్స్. శబ్దమే ఇంత పెద్దదిగా ఉంటుంటే ఇంకా భగవంతుని వచ్చేటువంటి శబ్దం ఎక్కడ నీకు వినిపిస్తుంది?
1: వెన్ యూఆర్ సో లౌడ్ హౌ డు యూ లిసన్
0: ఎంత నిశ్శబ్దంగా ఉంటావో భగవంతుని యొక్క నడక అంత శబ్దంగా నీకు వినిపిస్తుంది.
1: ద మోర్ సైలెంట్ యు ఆర్ యూ విల్ బి ఏబుల్ టు లిసన్ టు ది సౌండ్ ఆఫ్ ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్.
0: కనుకనే సైలెన్స్ ఈస్ గాడ్.
1: సో సైలెన్స్ ఇస్ గాడ్.
0: అంత నిశ్శబ్దంగా ఉంటుంది భగవంతుని యొక్క శబ్దము.
1: దట్ ఈస్ ది సౌండ్ ఇన్ సైలెన్స్.
0: ఇప్పుడు ఒక చూడు, మీరు చక్కగా విచారించి చూడండి.
1: చెవులు
0: రెండు గట్టిగా మూసుకోండి.
1: యూ క్లోజ్ యువర్ ఇయర్స్ టైట్లీ.
0: ఈ మూసుకున్నప్పుడు
1: క్లోజ్
0: అందులో నుంచి ఒక విధమైనటువంటి శబ్దం బయలుదేరుతుండాలి.
1: యూ విల్ ఫైండ్ ఎ సౌండ్ ఓవర్ దేర్. When you close your ears tightly, primal sound, Om, you listen to.
0: Adiye nishabdamloni shabdamu.
1: That is the sound in silence.
0: Neevu kevalam naalukunu bandhinchinappudu aa yokka shabdam andulo bayal deerutundi.
1: When you don't talk any longer, you listen to the sound.
0: Aa shabdame brahmamu.
1: That sound is brahma.
0: Kanukani shabdam.

0: The one of the sound.
1: ఏ శబ్దం అది?
0: వాట్ సౌండ్?
1: నిశ్శబ్దంలోని శబ్దము.
0: దట్ ఇస్ ద సౌండ్ ఇన్ సైలెన్స్.
1: లేకపోతే మన శబ్దమే ఎక్కువగా ఉంటుంటారు.
0: ఆర్ ఎల్స్ అవర్ సౌండ్ విల్ బి మోర్ లౌడ్.
1: కనుకని మౌనము దినమునకు ఒక గంట అయినా కూడా మనం మౌనం వహించాలి.
0: అట్లీస్ట్ వీ షుడ్ అబ్జర్వ్ సైలెన్స్ వన్ అవర్ అట్లీస్ట్ పర్ డే.
1: ఆ మౌనము లోపల ఎంతనో మన యొక్క కోల్పోయినటువంటి యొక్క శక్తి మనం అభివృద్ధి గమనించుకోవచ్చు.
0: డ్యూరింగ్ దట్ అవర్ ఆఫ్ సైలెన్స్ ఆల్ ద లాస్ట్ ఎనర్జీ
1: చూడండి,
0: శ్రమపడి
1: పనిచేస్తాము.
0: You work all the daytime.
1: రాత్రి ఒక్కతూరి నిద్రించగానే ఇంద్రియములన్నీ విశ్రాంతి తీసుకుంటుంది.
0: By the time you take rest at night,
1: all senses take rest. రెండవ దినము చురుగ్గా మనం పనిచేస్తాము.
0: Following day you can work enthusiastically.
1: అనగా ఇంద్రియములకు విశ్రాంతి అత్యవసరము.
0: It only means various limbs and senses need rest.
1: ఈ ఇంద్రియములకు మనం విశ్రాంతి ఇవ్వటం చేతనే మనసు కూడాను విశ్రాంతి అవుతుంది.
0: Because of the rest given to the body, the mind can
1: rest. నిజమైనటువంటి మహత్తరమైన శక్తి.
0: It is the rest given to the mind gives you mighty power.
1: దీనిని వేదాంత పరిభాషలో అమనస్కము అన్నారు.
0: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ ఇట్స్ అమనస్క, విత్ డ్రాల్ ఆఫ్ ద మైండ్.
1: అమనస్కం అనగా మనసు లేనటువంటిది.
0: అమనస్క మీన్స్ విత్ డ్రాల్ ఆఫ్ ద మైండ్.
1: గాఢ నిద్రలో మనసు లేదు.
0: ఇన్ డీప్ స్లీప్ దేర్ ఇస్ నో మైండ్.
1: స్వప్నంలో కూడా మనసు ఉంది.
0: ఇన్ డ్రీమ్ దేర్ ఇస్
1: స్వప్నంలో ఉన్నటువంటి మనసు అన్నింటినీ సృష్టించుకుంటుంది.
0: ద మైండ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డ్రీమ్ క్రియేట్స్
1: తనను తాను కూడా సృష్టించుకుంటుంది.
0: ఇట్ క్రియేట్స్ ఇట్స్ ఓన్ సెల్ఫ్.
1: కానీ గాఢ నిద్ర లోపల సుషుప్తి లోపల ఏ మనసు ఉండదు.
0: ఇన్ డీప్ స్లీప్ దేర్ ఇస్ నో మైండ్.
1: దాని వల్లనే దానికి సుషుప్తి, గాఢ నిద్ర, మంచి నిద్ర అన్నారు.
0: సో ఇట్ ఇస్ కాల్డ్ సుషుప్తి, గుడ్ స్లీప్, సౌండ్ స్లీప్.
1: ఆ సౌండ్ లోపలనే దైవత్వం అనేటువంటిది మనలో ఆవిర్భవింపజేస్తుంది.
0: దెన్ ఇస్ ద డివినిటీ దట్ మేనిఫెస్ట్.
1: కనుకనే స్థూలము సూక్ష్మము ఈ రెండింటికి అతీతమైనటువంటి కారణము.
0: దేర్ఫోర్ వన్ ద గ్రాస్ ద సటిల్ ద కాజల్
1: కారణ స్వరూపమే సుషుప్తి.
0: దట్ కాజల్ ఫైనల్ స్టేట్ ఇస్ డీప్.
1: తర్వాత తుర్యాస్తీతము, తుర్యావస్థ, అది ఏ గాఢమైనటువంటి తత్వము.
0: ఫైనల్ ఇస్ తుర్య, విచ్ ఇస్ అల్టిమేట్.
1: మహత్తరమైన శక్తి,
0: ద మైటీ పవర్.
1: దీనియే తుర్యావస్థ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ ద స్టేట్ ఆఫ్ తురియ.
1: జాగ్రత్త,
0: వేకింగ్,
1: స్వప్నం, సుషుప్తి, తుర్యావస్థ, నాలుగు స్థానములు.
0: ద వేకింగ్ స్టేట్, ద డ్రీమింగ్ స్టేట్, ద డీప్ స్లీప్ స్టేట్ అండ్ తురియ.
1: కనుక మనం తురియావస్థ లోపల ఎంత విశ్రాంతినో మనం తీసుకోవాలి.
0: ఇన్ ది లాస్ట్ స్టేట్ ఆఫ్ తురియ.
1: కానీ అనేక మంది పిల్లలు నిద్ర లోపల కూడా సరైనటువంటి యొక్క ఇది ఉండదు. ఎప్పుడు కూడా తలుస్తూనే ఉంటారు ఏదో ఒకటి.
0: బికాస్ ఈవెన్ వైల్ యూ ఆర్ ఇన్ స్లీప్ వీ గో ఆన్ థింకింగ్.
1: నిద్ర కూడా పోరు చాలా మంది.
0: మెనీ డోంట్ స్లీప్.
1: ఈ పరీక్షలు వచ్చిందంటే మేల్కొని ఈ పరీక్షలపైనే కాలం అంతా వ్యక్తం చేస్తుంటాం.
0: విత్ అప్రోచ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్
1: ఒక నైట్ అంతా మేల్కొని 20 pages చదువుతాం మనము.
0: వీ స్పెండ్ ద హోల్ నైట్ రీడింగ్ 20 pages.
1: ఏ ప్రయోజనం చదివి?
0: వాట్ ఇస్ ది యూజ్?
1: 20 pages చదివావు,
0: యూ హ్యావ్ గాన్ త్రూ 20 pages.
1: తెల్లపారేటప్పటికి ఒక్క పేజీ కూడా నీకు జ్ఞాపక శక్తి ఉండదు.
0: నెక్స్ట్ మార్నింగ్ యూ డోంట్ రిమెంబర్ ఈవెన్ 1 page.
1: కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: సహజసిద్ధమైనటువంటి నిద్ర నీకు అత్యవసరము.
0: బికాస్ ద నేచురల్ స్లీప్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
1: నిద్రను పాడు చేసుకుని చదువుకుంటే మనం పాస్ కాము.
0: బై గివింగ్ అప్ స్లీప్ యూ విల్ నెవర్ పాస్.
1: కానీ నిద్రపో,
0: స్లీప్
1: అర్లీ, గెట్ అప్
0: అండ్ దెన్ గెట్ అప్ ఎర్లీ.
1: ఈ అర్లీగా నీవు 3 గంటలకే లేయి, అప్పుడు కావాల్సింది చదువుకో.
0: గెట్ అప్ ఎర్లీ అట్ 3 o'clock ఇఫ్ నెసరీ రీడ్.
1: అంతేకాని నిద్ర మాత్రం చెడుకోకూడదు.
0: బట్ డోంట్ స్పాయిల్ యువర్ స్లీప్.
1: తిండి లేకపోయినా మనం ఉండవచ్చును, కానీ నిద్ర లేకపోతే బ్రతకడం చాలా కష్టము.
0: వీ కెన్ లివ్ వితౌట్ ఈటింగ్ బట్ వీ కెనాట్ లివ్ వితౌట్ స్లీపింగ్.
1: కనుకని నిద్ర చాలా అవసరము.
0: సో స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్.
1: నిద్రే సమాధి స్థితి అన్నారు.
0: ఇట్ ఓన్లీ స్లీప్ దట్ గివ్స్ ద స్టేట్ ఆఫ్ సమాధి.
1: కనుక నిద్రను మాత్రం పాడు చేసుకోకూడదు.
0: సో డోంట్ గివ్ అప్ స్లీప్.
1: ఈ విచారాలకు అవకాశం అందించకూడదు.
0: డోంట్ బి వరీ.
1: ఎందువల్ల?
0: వై?
1: పగలంతా మనం మాట్లాడటం ప్రారంభించినప్పుడు అవే తిరిగి రీసౌండ్ గా వస్తుంటాయి.
0: యాజ్ వి గో ఆన్ టాకింగ్ త్రూ ద డే దే కమ్ బ్యాక్ టువర్డ్స్ ఎవరీ సౌండ్.
1: రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: ఎవ్రీథింగ్ ఇస్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్.
1: అన్ని మన యొక్క మాటల చేతను, చేర్చల చేతనే ఇవన్నీ రిఫ్లెక్షన్ గా వస్తున్నాయి.
0: దే కమ్ బ్యాక్ టువర్డ్స్ బికాస్ ఆఫ్ అవర్ వర్డ్స్ అండ్ డీడ్స్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు అమితంగా మాట్లాడటం కొంతవరకు తగ్గించండి.
0: డోంట్ టాక్ టూ మచ్, కట్ షార్ట్ యువర్ టాక్.
1: అవసరమైన మాట్లాడుకోండి.
0: టాక్ వాట్ ఈస్ నెసెసరీ.
1: సంబంధించినటువంటి మాటలు మాట్లాడుకోండి.
0: యూ కెన్ టాక్ ఆన్ మ్యాటర్స్.
1: హలో అంది, హలో అని అంతే.
0: రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్.
1: పైసా ఇచ్చి కల్పించుకుంటే 4 పేరు ఇచ్చినా వదిలించుకోవడానికి వీలుగా అనేటువంటి సంబంధం కల్పించుకోకూడదు.
0: బికాస్ ద రిలేషన్షిప్ బై స్పెండింగ్ నయా పైసా, యూ కెనాట్ గివ్ ఇట్ అప్ ఈవెన్ స్పెండింగ్ 4,000 లేటర్.
1: కనుక మనం ఆ విధమైనటువంటి స్నేహం మనం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ దట్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్.
1: ఎవరితోనా విరోధము వద్దు.
0: డోంట్ బి ఎన్ ఎనిమీ టు ఎనీబడీ.
1: కాలేజీలో ఎంత కాలం ఉంటుంటారు? 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంటుంటారు.
0: ఆఫ్టర్ ఆల్ యూ మే స్టే హియర్ ఇన్ ద కాలేజ్ ఫర్
1: 3 టు 4 ఇయర్స్. ఈ టెంపరరీ పాసింగ్ క్లౌడ్స్ బట్టి ఈ కాలం లోపల ఎందుకు ఈ సంబంధ బాంధవ్యాన్ని పెంచుకోవాలి?
0: డ్యూరింగ్ దిస్ టైమ్ విచ్ ఇస్ ద పాసింగ్ క్లౌడ్, వై షుడ్ హ్యావ్ రిలేషన్షిప్?
1: మంచి పేరు తెచ్చుకోండి.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: తల్లిదండ్రులకు సంతోష పెట్టండి.
0: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
1: మీరు ఫెయిల్ అయిపోయిందంటే తల్లిదండ్రులకు ఎంత బాధ.
0: ఇఫ్ యూ ఫెయిల్ ఇన్ ద ఎగ్జామినేషన్ పేరెంట్స్ విల్ ఫీల్
1: సాడ్. 2 సంవత్సరంలో పాస్ కావాల్సినటువంటి దానికి 4 సంవత్సరాలు తీసుకుంటే తల్లిదండ్రులకు ధన వ్యయం ఎంత అవుతుంది.
0: యూ షుడ్ సెక్యూర్ ఎ పాస్ ఇన్ 2 ఇయర్స్ టైమ్. ఇఫ్ యూ టేక్ 4 ఇయర్స్
1: ఒకవైపున కాలం వ్యర్థము,
0: యు ఆర్ వేస్టింగ్ టైం,
1: మనసు కష్టము, ధనం వ్యర్థము,
0: మనీ వేస్ట్,
1: ఎనర్జీ వేస్ట్,
0: ఎనర్జీ వేస్ట్,
1: అన్ని వేస్ట్ అయిపోతుంది,
0: ఎవ్రీథింగ్ ఇస్ వేస్ట్.
1: కాబట్టి లైఫ్ వేస్ట్ అయిపోతుంది.
0: లైఫ్ ఇస్ అల్టిమేట్లీ వేస్ట్.
1: కనుకనే ఒక క్షణమైన వేస్ట్ చేయకుండా మనం చూసుకోవాలి.
0: వీ షుడ్ సీ దట్ వీ విల్ నాట్ వేస్ట్ ఎ సెకండ్.
1: నిజముగా మాట్లాడటం ఎంతైనా హాయిగా ఉంటుంది.
0: ఇఫ్ యూ టాక్ లెస్ యూ విల్ బి వెరీ హ్యాపీ.
1: కనుక
0: సో
1: మనము ఈ జగత్తును చూసి మనం భయపడనక్కర్లేదు.
0: లెట్స్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ దిస్ వరల్డ్.
1: మన హార్ట్ మన దైవత్వాన్ని తలచి సరైనటువంటి దైవ ప్రీతిని మనం పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ ఇంటెన్స్ లవ్.
1: పాప భీతిని కూడా పెంచుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఫియర్ ఆఫ్ సిన్.
1: పాపమే రాకుండా చూసుకోవాలి.
0: వీ షుడ్ నెవర్ కమిట్ ఎ సిన్.

0: పోరవచ్చు. రాజరాజై పుట్టి రాజ్యమేణగవచ్చు. హేమ గోదానము ఇయవచ్చు.
1: విత్ ఎక్విజిషన్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ వన్ కెన్ ఎమర్జ్ యాజ్ ఎ ఛాంపియన్ అమంగ్స్ట్ స్కాలర్స్. One can fight with all the courage and valor as a soldier and come out triumphantly. One can rule the kingdom, reign the kingdom as the king. One can offer gold, cow, money, wealth as acts of charity.
0: Gaganamanduna chukkalu lekka konavachu. Gaganamanduna చుక్కలు లెక్కగొనవచ్చు. జీవరాశుల పేర్లు చెప్పవచ్చు.
1: యు కెన్ ఈవెన్ కౌంట్ ద నంబర్ ఆఫ్ స్టార్స్ ఇన్ ద స్కై. యు కెన్ ఆల్సో నేమ్ ఆల్ ద లివింగ్ క్రీచర్స్ ఇన్ దిస్ యూనివర్స్.
0: కానీ దేహేంద్రియములరి కట్టి

0: But with all this, is it possible for a man to control his senses, the mind, turn inward and remain in steadiness and equanimity? Is that possible?
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Prema Rupamu Brahmambu Prema Mayamu Prema Prema to Sandhimpa Niva Magunu Kana Prema Nugatiga Patukona Nischala Samana Chitturai Niluvagaladu.
0: God is love. Love is God. It is only possible to establish connection between love to love only. Therefore, strengthen that love in order to be steady and equanimous.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Inadu Vidya Rangamanandu Aneka Vidhamulaina Twenty Yokka Sampratimpulu Jarugutune Untunnayi.
0: In the field of education, much of research, discussion and deliberations have been going on.
1: Asalu education ante emto ani motta motta gurtinchalani prayatninchali.
0: In the first instance, to begin with, we should know the implications and the significance of education.
1: Kevalamu prapanchamalo kottinatvanti grandhamulanni kudanu chadavachu. తాని అర్థములను వివరించవచ్చును. కానీ ఇంత మొత్తం చేత తాను ఎడ్యుకేషన్ చదివేటువంటి వాడు కాదు.
0: బై మియర్లీ గోయింగ్ త్రూ ఆల్ ద టెక్స్ట్ అవైలబుల్ అండ్ బై నోయింగ్ ది కంటెంట్ అండ్ ద డెప్త్ ఆఫ్ ది మీనింగ్ వన్ కెనాట్ కాల్ హిమ్సెల్ఫ్ ఎడ్యుకేటెడ్.
1: లోకములో చదువులు అనేక మంది ఉంటున్నారు.
0: ఇన్ దిస్ వరల్డ్ దర్ ఆర్ మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్.
1: ప్రపంచంలో ఉన్నత విద్యను అభ్యసించినటువంటి వీరులు మహాజనులు కనిపిస్తూనే ఉన్నారు.
0: There are many intellectuals who have acquired higher knowledge.
1: అయితే ఈ చదువు వల్ల వారు చేసినటువంటి మార్పు ఏమిటి? జగత్తులకు ఏమి వివేకమును అందిస్తూ వచ్చారు? దీనివల్ల వచ్చినటువంటి యొక్క ఫలితం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఎవరూ గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: But no one is making an attempt to understand what this fund of education that one has acquired brought any transformation, brought any change, shared any intellectual awareness, the results of their knowledge. No one has estimated.
1: కానీ విద్య వల్ల కానీ మార్పు కలిగేటువంటిది ఏనాటికి నీకు కలగదు.
0: విద్య
1: అంతర్ముఖము గావించుకున్నప్పుడే దాని తత్వము అర్థం చేసుకుని దానిని గ్రహించగలరు.
0: మియర్ నాలెడ్జ్ వుడ్ నాట్ బ్రింగ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ చేంజ్. ద నాలెడ్జ్ హ్యాస్ టు బి టర్న్డ్ ఇన్ వర్డ్ ప్రాక్టికల్ సో హ్యాస్ టు ఎక్స్పీరియన్స్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ద రిజల్ట్స్ ఆఫ్ నాలెడ్జ్.
1: భౌతికమైనటువంటి యొక్క తెలివితేటలను అభివృద్ధి గావించుకుంటున్నారు.
0: వీ హావ్ గాట్ ఆల్ ది వర్ల్డ్లీ ఇంటెలిజెన్స్.
1: కానీ మానసిక సంబంధమైనటువంటి యొక్క విద్యలను అనేకంగా తర్కిస్తూ వచ్చారు.
0: We also have been acquiring all the knowledge, the details relating to the worldly material.
1: ఆధ్యాత్మిక రంగమనందు అనేక మంది ఆత్మతత్వం గురించి విచారణ చేస్తూ వచ్చారు.
0: In spiritual field also, many people have been investigating the spirit, the soul.
1: వీటి మూడింటి యొక్క తత్వమునే మనము గుర్తించే ఈనాడు మన కాలేజీ లోపల MBA అనేటువంటి క్లాసును ప్రారంభించాము.
0: ఇన్ ఫుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది నీడ్ టు నో దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఫండమెంటల్స్ ఆఫ్ లైఫ్ వీ హావ్ స్టార్టెడ్ MBA కోర్సెస్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్.
1: అనగా ఎం అనగా మానసిక తత్వాన్ని గుర్తించడం.
0: ఎం స్టాండ్స్ ఫార్ ద నాలెడ్జ్ ది అవేర్నెస్ ఆఫ్ ద మైండ్.
1: బి అనగా భౌతిక తత్వాన్ని గుర్తించటము.
0: బి ఇస్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఫిజికల్ వరల్డ్.
1: ఏ ఆత్మతత్వాన్ని విచారించటము.
0: ఏ ఇస్ గెటింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ ద సోల్.
1: MBA అనగా అనేక మంది కేవలము మానసిక తత్వాన్ని గుర్తించడం మాత్రమే తెలుపుతూ ఉన్నారు.
0: MBA in this world, people think it is only that which relates to the mind.
1: అది కాదు ముఖ్యం.
0: It's not that important.
1: మానసిక తత్వాన్ని గుర్తించడము సులభమే.
0: It's quite easy to know the ways of the mind.
1: కానీ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవటము మరింత కష్టము.
0: But to know the self, the Atma, is much more difficult.
1: ఆత్మనగా ఏమిటో ఎవరికి అర్థం కాదు.
0: No one knows what this Atma, the self, is.
1: దానికి ఒక రూపము లేదు.
0: It has no specific form.
1: ఆత్మనగా కేవలము చైతన్యంతో కూడినటువంటి తత్వమే.
0: ఆత్మ basically, fundamentally, is awareness.
1: No.
0: Consciousness.
1: ఈ ఆత్మతత్వమునే మనము కాన్షియస్నెస్ అనేటువంటి దాన్ని సరైనటువంటి అర్థం చేసుకోవటం లేదు.
0: దిస్ కాన్షియస్నెస్, ద నేచర్ ఆఫ్ ఆత్మ, ఈజ్ నాట్ ప్రాపర్లీ అండర్స్టూడ్.
1: కానీ ఈ చదువుల వల్ల కేవలం కాన్షియస్ వరకు మాత్రమే పోగలుగుతున్నారు.
0: ది ఎడ్యుకేటెడ్ పీపుల్ కుడ్ రీచ్ ద డైమెన్షన్ ఆఫ్ ద లెవెల్ ఆఫ్ కాన్షియస్ అలోన్.
1: ఇంకా కొంతమంది కాన్షియన్స్ వరకు చేరుతున్నారు.
0: Some have gone to the state of conscience.
1: Anaga ee naati manavaru aatma tattvamu anaga nijamaina chaitanyamunaku evvaru cheratanki prayatninchaledu.
0: Today no one made any attempt to reach that height of consciousness.
1: Ee naadu manamu gurtinchavalsinatundi consciousness ni gurtinchinappude conscience artham avutundi.
0: Today when once we understand consciousness clearly, we can know what conscience is.
1: ఈ కాన్షియస్ అర్థమైనప్పుడే కాన్షియస్ అనగా సెన్స్ తో కూడినటువంటి ఒక విషయం మనం బోధించవచ్చును.
0: విత్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ది కాన్షియన్స్ వి కెన్ ఆల్సో నో ది కాన్షియస్ పర్టైనింగ్ టు ది సెన్సెస్.
1: కాన్షియస్ అనగా సెన్సెన్స్.
0: కాన్షియస్ రిలేటింగ్ టు సెన్సెస్.
1: కాన్షియన్స్ అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి లోపల చైతన్యమే.
0: ది కాన్షియన్స్ ఇస్ ది ఇన్నర్ అవేర్నెస్.
1: కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటి ఒక ఆత్మతత్వమే.
0: కాన్షియస్నెస్ ఈజ్ ఆల్ ఎన్కంపాసింగ్.
1: ఈనాటి మానవులు ఎవరు కూడాను దీన్ని సరైన అర్థం ఇంతవరకు కూడాను గుర్తించడానికి ప్రయత్నించలేదు.
0: టిల్ దిస్ డే నో వన్ మేడ్ ఎనీ అటెంప్ట్ టు నో ది ఇన్ డెప్త్ మీనింగ్ ఆఫ్ దీస్ టర్మ్స్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినీయులారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: కేవలము ఆధ్యాత్మిక తత్వం అనగా ఏమిటో అర్థం కానటువంటి యొక్క విషయం అని మీరు భావించుకోవచ్చును.
0: యు మే కన్సిడర్ దట్ ద స్పిరిచువల్ నాలెడ్జ్ ఈజ్ బియాండ్ యువర్ కాంప్రిహెన్షన్.
1: దీనిని మనము సంపూర్ణమైనటువంటి తత్వంగా భావిస్తూ రావాలి.
0: బట్ వీ హ్యావ్ టు కన్సిడర్ ఇట్ యాజ్ టోటల్ అండర్స్టాండింగ్ ఓన్లీ.
1: ఈ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే కేవలం భౌతికమైనటువంటి జగత్తుతో మనం అర్థం చేసుకోలేము.
0: టు నో ద రియాలిటీ ఆఫ్ ద సెల్ఫ్ ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ ఇఫ్ వీ నో ద ఫిజికల్ మెటీరియల్ నాలెడ్జ్.
1: ఇది కేవలము ఒక మెటీరియల్ నాలెడ్జ్ వరకు మాత్రమే పోగలుగుతున్నారు.
0: వీ హావ్ బీన్ ప్రొసీడింగ్ అలాంగ్ ద లెవెల్ ఆఫ్ మెటీరియల్ నాలెడ్జ్.
1: దీనికి అతీతమైనటువంటి తత్వాన్ని మనము కాన్షియస్నెస్ అని తెలుసుకోవాలి.
0: వీ షుడ్ నో ద కాన్షియస్నెస్ is the transcendental principle.
1: ఇది ఫండమెంటల్ అనేటువంటి దాని కింద చేరుతుంది.
0: దిస్ ఇస్ ద ఫండమెంటల్ నాలెడ్జ్, ద స్పిరిచువల్ నాలెడ్జ్.
1: ఈ ఫండమెంటల్ నాలెడ్జ్ ని మనం తెలుసుకున్నప్పుడే లౌకికమైన భౌతికమైన ఈ యొక్క వస్తువుల యొక్క వ్యాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు.
0: When once we acquire this fundamental knowledge, it is easy to know the physical knowledge, the material knowledge, and the secular knowledge.
1: Vidyarthulara,
0: students,
1: aadhyatmikamanaga kevalamu artham kaanatvanti tattvam ani meer bhavinchukokoddu.
0: Never feel that the spiritual knowledge is beyond your understanding.
1: Idi antarbhavamato koodinatvanti yokka chaitanya shaktiye.
0: It is the one with all inner awareness.
1: Ee awareness anaga emiti? మనం ఒక విధాన్ని గుర్తించుకోవటం అంటుంటారు.
0: అవేర్నెస్ వీ థింక్ ఇట్స్ ఓన్లీ రికగ్నైజింగ్ ఎఫెక్ట్.
1: ఇది ఏమిటి అంటే ఒక కర్చీఫ్. ఇది అవేర్నెస్.
0: వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ ఎ కర్చీఫ్. అవేర్నెస్.
1: ఇది ఏమిటి అంటే ఫ్లవర్ అంటున్నాము. ఇది ఒక అవేర్నెస్.
0: వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ ఎ ఫ్లవర్. అవేర్నెస్.
1: ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి యొక్క వస్తువు యొక్క ప్రదర్శనలే.
0: దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు ఫిజికల్ ఆబ్జెక్ట్.
1: ఇది కర్చీఫ్ అని నువ్వు చెప్పుకుంటున్నావు, బట్ట.
0: You say it is kerchief cloth.
1: ఈ బట్టకు ఫండమెంటల్ అనేటువంటిది ఏదాన్ని మీరు గుర్తించున్నారు.
0: What is the fundamental behind this cloth, kerchief?
1: ఇది వస్త్రము.
0: This is the cloth.
1: వస్త్రము దారం లేకుండా కాలేదు.
0: The cloth cannot be there without
1: దారం పత్తి లేకుండా కాలేదు.
0: The threads are out of the cotton.
1: కాబట్టి ప్రతి మొత్తది.
0: So cotton is first.
1: రెండవది దారము.
0: Then the thread.
1: మూడవది వస్త్రము.
0: Third is the cloth.
1: ఈ వస్త్రాన్ని మాత్రమే మనం గుర్తిస్తున్నాము కానీ ఈ వస్త్రమునకు ఆధారమైనటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోవటం లేదు.
0: We only see the cloth, but we do not know the fundamental principle behind this.
1: ఈనాటి మానవుడు అనేక రకమైనటువంటి విషయాలను విచారణ చేస్తూ వస్తున్నాడు.
0: Man has been doing research in several fields.
1: కానీ కొన్ని రకములైనటువంటి భావంతో చూసుకున్నప్పుడు వస్తువు యొక్క విషయాన్ని కూడా అర్థం చేసుకోవటం లేదు.
0: బట్ ఇన్ సర్టన్ మ్యాటర్స్ హీ ఇస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ ఆల్ దట్ వీ సీ.
1: అన్ని చెప్తూ వస్తున్నారు కానీ ఇది ఏమిటి అని మాత్రం ఎవరు గుర్తించుకోవటం లేదు.
0: వీ టీచ్ ఆల్ బట్ వీ డు నాట్ నో ద రియాలిటీ.
1: అయితే ఈనాడు లోకంలో గుర్తించవలసినటువంటిది ఆత్మతత్వం ఒక్కటే.
0: What has to be known today in the modern world is this nature of the self, Atma Tattva.
1: Atma Tattva ni gurtinchinatundi vaadu anni tattvam nu sulabhanga gurtinchukogaladu.
0: Then once you know yourself, you will be knowing everything the rest.
1: Kanuka Atma Tattvam anaga emiti?
0: What is this self?
1: Ippudu shariram unnadi.
0: Here is the body.
1: Ee shariramunaku anni rakamulaitundi angamulu untunnavi.
0: This body has so many senses.
1: ఈ అంగములన్నీ కూడా ఆడుతూనే ఉన్నవి.
0: ఆల్ దిస్ సెన్సెస్ ఆర్
1: అంగములన్నీ కూడా పనిచేస్తూనే ఉన్నవి.
0: దే ఆర్ ఆల్ ఫంక్షనల్.
1: అయితే ఈ పని చేయడానికి ఏది ఆధారము?
0: వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ ది ఆపరేషనల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది సెన్సెస్?
1: అయితే అంగములు పనిచేస్తున్నాయే కానీ ఇది చేతితో నేను ఈ పుష్పాన్ని పట్టుకున్నాను.
0: ద సెన్సెస్ ద లింబ్స్ యాక్ట్ యాజ్ ఐ హోల్డ్ దిస్ ఫ్లవర్.
1: అయితే ఈ చేతితో ఆ పుష్పాన్ని పట్టుకున్నప్పుడు ఈ చేతికి ఏది శక్తి ఇస్తుంది? అది
0: ఐ హోల్డ్ దిస్ ఫ్లవర్. What is that gives support to my hand that holds it?
1: ఈ పుష్పాన్ని ముక్కుతో వాసన చూస్తున్నాము.
0: Well, I smell this flower.
1: ఈ వాసన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది?
0: How do you smell it?
1: కనుక ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి దాన్ని అర్థం చేస్తున్నాయి కానీ అంతర్ముఖమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఏమి కూడా బోధించడానికి ప్రయత్నించలేదు.
0: We only observe the external, the functional aspect, but we do not understand the fundamental aspect. This is my hand.
1: కానీ అంటున్నావు ఇది నా కాలు.
0: You say this is my leg.
1: It is my head.
0: My head.
1: My fingers.
0: My fingers.
1: My hand. My finger. My leg. My head. Then who are you?
0: You say this is my hand, my finger, my leg. Then who are you?
1: నీవు అనేటువంటిది అర్థం తెలుసుకుంటే కదా ఇది నా తల అని చెప్పగలవు.
0: If only you know who you are, you can say this is mine.
1: ఈ తల ఎవరిది?
0: Whose head is this?
1: ఈ కాలు ఎవరిది?
0: Whose legs are
1: they? ఈ వాసన ఎవరిది?
0: Whose hands are they?
1: కానీ ఇవన్నీ తెలుసుకోకుండా నేను నేను అనేటువంటి దాన్ని మాత్రమే నీవు బోధిస్తున్నావు కానీ అన్నిటికీ తెలుసుకోవడానికి ఏది కావాలి? నీవెవరు?
0: యూ డు నాట్ నో హూ యు ఆర్ ఎగ్జాక్ట్లీ బట్ యు గో ఆన్ క్లెయిమింగ్ దిస్ ఈజ్ మైన్.
1: కనుక నేనెవరు అనేటువంటి తెలుసుకోవడానికి అది ఏ వేదాంతం అన్నారు?
0: యాక్చువల్ స్పిరిచువాలిటీ ఇస్ టు ఇన్వెస్టిగేట్ అండ్ ఆన్సర్
1: ప్రతి దానికి కూడా Who are you? Where did you come from? అని అంటున్నా. హూ ఆర్ యూ అనేటువంటి దాని క్వశ్చన్ వేస్తున్నా కానీ హూ ఆర్ మై అనేటువంటి దాని క్వశ్చన్ వేసుకోవటం లేదు.
0: యు గో ఆన్ పుట్టింగ్ క్వశ్చన్ టు ఎవ్రీబడి, హూ ఆర్ యూ, వేర్ డూ యూ కమ్ ఫ్రమ్, బట్ యూ డోంట్ పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్.
1: ఆధారమైనటువంటిది హూ ఆర్ మై.
0: సో ద ఫండమెంటల్ బేసిస్ ఈస్ దిస్ క్వశ్చన్, హూ ఆర్ మై.
1: ఐని గుర్తించుకుంటే అన్ని మనకు గుర్తించుకున్న వారు అవుతాం.
0: ఇఫ్ యు నో దిస్ ఐ, యు విల్ బి నోయింగ్ ద రెస్ట్.
1: కనుక ఆధ్యాత్మిక తత్వం అనగా కేవలము అర్థం కానటువంటి యొక్క వ్యర్థం కాదు.
0: స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ ఎన్ ఎక్సర్సైజ్ ఇన్ వెయిన్.
1: దీని అన్నిటికీ మూలాధారమైనటువంటి తత్వం ఒకటి ఉన్నది.
0: దేర్ ఈజ్ ఎ ఫండమెంటల్ ప్రిన్సిపల్ బిహైండ్ ఆల్ దిస్.
1: ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ మనం గుర్తించుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమ అనేటువంటిది ఎటువంటిది?
0: What is this love?
1: Prema ekkadi nunchi puttundadi?
0: Where does it come from?
1: Premane lekapothe manavudu undagalara?
0: Can man live without love?
1: Kanukane love is God, live in love.
0: So it is said, love is God, live in love.
1: Ee premanu mottamottu gurtinchukovali.
0: We should know love first.
1: Premane lekapothe pranam e ledu.
0: Without love there is no life.
1: ప్రేమనే లేకపోతే వస్తువు లేదు.
0: Without love there are no objects either.
1: ప్రేమనే లేకపోతే విషయమే కనిపించవు.
0: Without this love you cannot see. కనుకనే
1: అన్నిటికీ అంతర్భూతమైనటువంటి శక్తి ఒకటి ఉన్నది.
0: There is an inner latent immanent energy.
1: చాలా మంది చెప్తున్నారు ట్రూత్ ట్రూత్ ట్రూత్. ట్రూత్ అంటే ఏంటి?
0: Many people refer to this truth. What is this truth?
1: త్రికాల భాజ్యం సత్యం అన్నారు.
0: Truth is changeless in all the three periods of time.
1: కాని ఇంత మాత్రంతోనే సత్యాన్ని మనం నిర్ణయం చేయకూడదు.
0: You cannot stop at that level.
1: త్రికాలమునకు అతీతమైనటువంటిది సత్యం.
0: Truth transcends all the three periods of time.
1: ఆ సత్యం ఎక్కడి నుంచి వస్తుంది? అది
0: where does it come from?
1: సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం అన్నారు.
0: It is said speak truth and never speak it with all emphasis in a pleasing acceptable way.
1: కానీ ఈ ట్రూత్ అనే దానికి రూపం లేదు.
0: దిస్ ట్రూత్ హ్యాస్ నో ఫార్మ్.
1: రూపం లేదు కానీ దానికి అర్థం ఉంటున్నది.
0: దో ఇట్ హ్యాస్ నో ఫార్మ్ ఇట్ హ్యాస్ ఎ మీనింగ్.
1: అట్లనే మనం ట్రూత్ ఈజ్ గాడ్ లవ్ ఈజ్ గాడ్ అంటున్నాం. దీనికి రూపం లేదని మనం భావించరాదు.
0: వీ సే ట్రూత్ ఈజ్ గాడ్ లవ్ ఈజ్ గాడ్ బట్ వీ కెనాట్ డినై ఇట్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఫార్మ్.
1: అన్నిటికీ గాడ్ గాడ్ గాడ్ అని ఉపయోగించుకుంటున్నావు.
0: We use this word God, apply.
1: God అనేటువంటి దాని యొక్క అంతరార్థం ఏమిటి?
0: What is the inner meaning of this God?
1: ఎవరైనా నాస్తికుడు కూడాను ఏదైనా తప్పు చేసినప్పుడు ఓ మై గాడ్ అంటారు.
0: Even atheist, when he commits a mistake, he says, oh my God.
1: తెలియనటువంటి దానికి కూడాను గాడ్ అనేది యూజ్ చేస్తూనే ఉన్నారు.
0: Though he has no idea, yet he says, oh my God.
1: ఇలాంటి గాడ్ అనేటువంటి నిజమైనటువంటి సత్యం నాకు అర్థం చెప్పలేదు.
0: Nobody can give the definite meaning to this word God.
1: కనుక సత్యానికి అర్థం చెప్పాలంటే స్వానుభూతి.
0: To know this meaning, you need your self-experience.
1: ఆ ఎక్స్పీరియన్స్ ని ఏ రీతిగా నీవు గుర్తించగలవు?
0: How can you know your experience?
1: ఇప్పుడు చూడండి 1 + 1 = 2 అయింది.
0: Here is an illustration. 1 + 1 = 2.
1: 2 + 2 = 4 అయింది.
0: 2 + 2 = 4.
1: 2 - 1 = 1 అయింది.
0: 2 - 1 = 1.
1: ఈ ప్లస్ మైనస్ లు చెప్పగలుగుతున్నారే కానీ దీనికి మూలాధారమైనది ఏది?
0: యూ స్పీక్ ఆఫ్ దీస్ ఎడిషన్స్ అండ్ డిలిషన్స్ బట్ వాట్ ఇస్ ద బేసిస్ ఫర్ దీస్?
1: ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త పదార్థములు కూడా మనం చెప్పగలుగుతున్నాము.
0: వీఆర్ ఏబుల్ టు సీ అండ్ సే ఆల్ దిస్ మెటీరియల్ వరల్డ్.
1: కానీ దీని యొక్క సత్య స్వరూపం గుర్తించడానికి ప్రయత్నించలేదు.
0: బట్ వీ హావ్ నాట్ మేడ్ ఎన్ అటెంప్ట్ టు నో ది ఫండమెంటల్ ట్రూత్.
1: ప్రపంచం అంతా ఇప్పుడు వస్తువులతో చేరినటువంటిది.
0: The whole world is a combination of material.
1: ఇదంతా మెటీరియల్ లోకం.
0: All this world is full of material.
1: కానీ దీనికి మించినటువంటి మెంటల్ లోకం ఒకటి ఉండాలి.
0: But beyond this material world, there is a mind.
1: ఈ మెంటల్ వరల్డ్ కు అతీతమైనటువంటి ఇంకోటి ఉండాలి.
0: Beyond this realm of the mind, there is something beyond.
1: అతీంద్రియం.
0: That is transcendental, beyond the intellect.
1: ఈ ట్రాన్సెండెంటల్ అనేటువంటి దానికి ఎంతనో మనం ప్రయత్నం చేస్తున్నాము.
0: We are making an attempt to know this transcendental principle beyond the intellect.
1: Aithe manam endaina manam gurtinchavachunu.
0: We may know many.
1: Prapanchamulo anni gurtinchi inni kotlu ani cheppavachunnamaru.
0: You can know everything, count and say crores.
1: Aa kotuku tarvata mari em cheppagalavu?
0: Beyond this what do you say?
1: Ivannitiki cherthe kattagappudu emi artham kaadu.
0: Finally you would not end anywhere.
1: కనుక మనం పదమును మాత్రమే ఉపయోగిస్తున్నాం కానీ పద స్వరూపాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: వీ ఓన్లీ ఎగ్జిబిట్ అవర్ వెర్బాసిటీ నామెన్క్లేచర్ బట్ వీ డోంట్ నో ద డెప్త్.
1: కనుక ప్రతి మానవుని ఎందుకు కూడా ఉన్నటువంటి అది ఒక్కటే.
0: బట్ ఇన్ ఎవ్రీ మ్యాన్ దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇస్ దేర్.
1: ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ అనేటువంటిది ప్రతి మానవుని ఎందుకు కూడా ఉంటుండాలి.
0: దిస్ ఎగ్జిస్ట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: కనుక లవ్ ఈజ్ గాడ్ అన్నప్పుడు లవ్ అనేది ఇస్ ఎవ్రీవేర్.
0: When we say love is God, it implies that love is everywhere. This fundamental love is in everyone.
1: Truth is in me.
0: Truth is in me.
1: I am truth.
0: I am the truth.
1: I am truth.
0: I am truth.
1: I am truth. చెప్పగలుగుతున్నావని నీవెవరు? ట్రూత్ అని చెప్పగలుగుతున్నావు నీవంటే ఏమిటి?
0: You say I am truth, then who are you?
1: ఇవి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అన్నిటికీ ఒక్కటే ఒకటి తేలిపోతుంది.
0: When we want to understand, finally you come
1: స్పిరిచువల్ లో మాత్రము స్పిరిచువల్ మార్గంలో మాత్రమే గుర్తించడానికి వీలవుతుంది.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు నో కమ్ టు ద గోల్ ఓన్లీ ఇన్ ది స్పిరిచువల్ పాత్.
1: దాన్ని నిదానంగా అంతర్ముఖంగా ఆలోచన చేస్తూ చేస్తూ చేస్తూ పోతే కట్టగడ తేలేది అది ఒక్కటే.
0: As we gradually research, investigate, explore, you will know the result.
1: ఈనాడు పరిశీలన చేయటం లేదు.
0: We are not investigating anyway.
1: ఈ పరిశీలనలో కూడాను కొన్ని అర్థబద్ధమైనటువంటి పరిశీలన చేస్తున్నారు.
0: దేర్ ఆర్ సర్టన్ పర్వర్షన్స్ డీవియేషన్స్ ఇన్ ఫీల్డ్ ఆఫ్ రీసెర్చ్.
1: కాదు కాదు కాదు,
0: ఇట్ షుడ్ బి సో.
1: అంతర్ముఖమైనటువంటి యొక్క నిజమైనటువంటి ట్రూత్ మనం చూడాలి.
0: ఇట్స్ ఓన్లీ బై ఇన్నర్ ఎంక్వైరీ యూ నో ద ట్రూత్.
1: ఈ ఎంక్వైరీ అంటే ఎక్కడి నుంచి వస్తుండాలి?
0: ఎంక్వైరీ, వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్?
1: ఎంక్వైరీ,
0: ఎంక్వైరీ,
1: ఇన్క్వైరీ,
0: ఇన్క్వైరీ.
1: ఈ క్వైర్ అనేటువంటి దాంట్లో ఈ యొక్క తత్వం ఎక్కడ చేసింది?
0: దిస్ క్వైరీ, ఇన్క్వైరీ, ఎంక్వైరీ, వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్?
1: మనం పదాలు ఉపయోగపెడుతున్నాము,
0: we use words,
1: kaani padamulu yokka antarathanni manam gurtinchadaniki prayatninchaledu.
0: We are not understanding the inner meaning of the words that we use.
1: Prema swaroopulara,
0: embodiments of love,
1: artham kaanetundi dantlo meer padi vyaktham chesukokandi mee time lo.
0: Don't waste your time thinking of those things that you do not understand.
1: God is there,
0: God is there,
1: you are God,
0: you are God.
1: Dani neevu nammu,
0: have full faith in that.
1: Nammakam chedane manaku gurtinchadaniki vilavutundi kaani nammakam lekunda pote denni manam gurtinchadem.
0: It is only the faith that will help you to know. Without this faith you cannot.
1: కరుకరే మొట్టమొదట నీవు అనేటువంటి దాన్ని నమ్ము.
0: First have full faith in you.
1: I అనేటువంటిది నమ్మినప్పుడే,
0: when your faith in yourself I,
1: రెండవది you అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
0: Then you can understand the second person you.
1: అయ్యే తలకాయనప్పుడు you అనేది అర్థమవుతుంది.
0: When you cannot understand the simple I, how do you expect to know you?
1: కరుకరే simple I ని మీరు గుర్తించడానికి ప్రయత్నించండి.
0: Make every attempt to know this simple I.
1: Adi you anetundi, we anetundi sulabhanga manaku artham avutundi.
0: Then it's easy to understand you and then we.
1: Oka chinna padam,
0: a small
1: I plus you,
0: plus you,
1: I plus you rendu cheyinappudu we ayindi.
0: I plus you is equal to we.
1: We plus he,
0: we plus he,
1: em avutundi?
0: Then what is it then?
1: Only he avutundi.
0: We plus he is equal to he.
1: ఆ హీ అనేటువంటిది ఎప్పటికీ ఉండేటువంటిది.
0: దట్ హీ ఈస్ కాన్స్టెంట్.
1: ఐ అనేటువంటిది మార్పు చెందుతుంది.
0: ఐ చేంజెస్.
1: యూ అనేటువంటిది మార్పు చెందుతుంది.
0: యూ ఆల్సో చేంజ్.
1: యూ అనేటువంటిది నిజ జీవితంలో నీవే దాన్ని మార్పు చెందుకుంటున్నావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ బ్రింగింగ్ అబౌట్ ఎ చేంజ్ ఇన్ యూ.
1: కానీ ఐ ఆమ్ బాయ్,
0: ఐఎమ్ ఎ బాయ్,
1: ఐఎమ్ మ్యాన్,
0: ఐఎమ్ ఎ మ్యాన్,
1: ఐఎమ్ ఓల్డ్ మ్యాన్,
0: ఐఎమ్ ఎన్ ఓల్డ్ మ్యాన్.
1: ఆ విధంగా నీకు నీవే మార్పు చెందుకుంటున్నావు.
0: యూ ఆర్ బ్రింగింగ్ అబౌట్ దీస్ చేంజెస్.
1: ఈ మార్పు చెందేటువంటి దాన్ని నీవు నమ్ముకొని పేరు ఉండేది.
0: దేర్ ఇస్ నో యూజ్ ఇన్
1: హ్యాండ్లింగ్ హీ హీ హీ
0: ఫర్ ఎవ్రీథింగ్. హీ హీ ఇస్ మోస్ట్
1: ఇంపార్టెంట్. దైవత్వం తో
0: దట్ హీ ఇస్ గాడ్.
1: ఆ హీ అనేటువంటి దాన్ని నీ యందు, వారి యందు, వారి అందరి యందు ఉంటున్నది.
0: దట్ హీ ద డివినిటీ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
1: హీ ఇస్ ఎవ్రీవేర్.
0: He, God,
1: in you, with you, above you, below you, around you.
0: He, the God, is in you, with you, above you, below you, around you.
1: Kani I anetundi in me, in my, in my, even cheppodaniki veelu kaadu.
0: It's not possible, nor is it good enough to say it is in me, with me, alone.
1: Kanuka aa he anetundi sampurnamainatundi oka daivatvanni bodhisthundi.
0: So this he speaks of God.
1: ఇలాంటి తత్వాన్ని చిన్న చిన్నదిగా మనము నమ్మకంతో చేసుకుంటావాలి.
0: దీస్ సటిలిటీస్ కెన్ బి నోన్ విత్ ఆల్ ఫెయిత్.
1: ఇప్పుడు ఒక చిన్న విషయం వచ్చేస్తుంది,
0: ఎ స్మాల్ ఇష్యూ హియర్.
1: ఒక చిన్నది తీసుకున్నప్పుడు ఇదని నేను ప్రేమిస్తున్నాను.
0: యు సే ఫర్ ఇన్స్టెన్స్ ఐ లవ్ హిమ్,
1: ఐ లవ్ హిమ్,
0: ఐ లవ్ హిమ్.
1: అతను తప్ప నేను దేనిని నేను ప్రేమించడం లేదు.
0: ఐ డోంట్ లవ్ ఎనీబడీ ఎక్సెప్టింగ్ హిమ్.
1: ఇది ఎచ్చ సత్యం అవుతుంది.
0: హౌ కెన్ దట్ బి ట్రూ?
1: నిన్ను నీవే ప్రేమించుకోవటం లేదు.
0: You don't love yourself.
1: నిన్ను నీ ప్రేమ ఏ రీతిగా ప్రేమించగలవు?
0: How do you love yourself?
1: This is my body.
0: This is my body.
1: ఈ బాడీని నీవు నమ్మగలుగుతున్నావా?
0: Do you have full faith in your body?
1: నమ్మటం లేదు.
0: No.
1: ఈ బాడీని నీవు నమ్మలేనప్పుడు నీవు అనేటువంటి ఈ బాడీ ఎట్ట నమ్మకగలుగుతున్నావు?
0: When you have no faith in your body, how can you say that this is
1: my body? ఈ బాడీ అనేటువంటిది అంతా కూడా మార్పు చెందేటువంటిది.
0: The body goes on changing.
1: అన్నింటినీ మార్పు చెందేటువంటిది ఒకటి.
0: All are changeable.
1: అద్వితీయం, అద్వైతమైనటువంటిది అన్నింటికీ అతీతమైనటువంటిది.
0: బట్ దేర్ ఇస్ వన్ నాన్ డ్యూయల్ ప్రిన్సిపల్ బియాండ్.
1: అది నిజమైన ఆత్మతత్వం.
0: దట్ నాన్ డ్యూయల్ చేంజ్లెస్.
1: దానికి వేరే మనకు పేరు లేదు.
0: దట్ ఈస్ ఆత్మ.
1: మనకు పేరు లేదు.
0: ఇట్ హెస్ నో అదర్ నేమ్.
1: ఆ ఆత్మ అనేటువంటి పేరు.
0: దిస్ ఈస్ ఆత్మ.
1: ఆత్మ అనేటువంటిది ఎవరు పెట్టారు?
0: Who has given this
1: name? పెట్టి పట్టినటువంటి కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద నేమ్ గివెన్ బై ఎనీబడీ.
1: ఆత్మ అనేటువంటి సర్వత్రా నిండినటువంటిది.
0: Atma is present everywhere.
1: He is everywhere.
0: is everywhere.
1: అటువంటి ఆత్మతత్వానికి ఏ పేరు నీవు పెట్టగలవు?
0: What name can you give which is everywhere?
1: ఇవన్నీ పేరు పెట్టుకుని కూర్చోవటం కేవలం టైంను వ్యర్థం చేసుకోవటమే.
0: Just to name them, giving it a word, is just a waste of time.
1: ఈ పేర్లు పెట్టుకుని నీవు కేవలం కాలాన్ని వ్యర్థం చేయవద్దు.
0: Don't waste your time by your vocabulary.
1: నీవు దాన్ని నమ్మి నీవు విశ్వసించి దాన్ని ప్రచారం చేయి.
0: With all the full faith, share with everybody, publicize.
1: నీ ఫుల్ ఫెయిత్ దాన్ని పెట్టుకున్నప్పుడే అన్నింటి ఎందు నీకు ఫెయిత్ కలుగుతుంది.
0: When once you have full faith, you will be successful.
1: ఒక డ్రాప్ వాటర్ వచ్చేసింది.
0: Here is a drop of water.
1: ఆ విధంగా డ్రాప్స్ రెయిన్ నుంచి వాటర్ వస్తుంది అది.
0: And in rain you get drops of water.
1: ఇవన్నీ డ్రాప్స్ అంతా చేరినప్పుడే ఇది ఒక పెద్ద పాత్ర నిండిపోతుంది.
0: And all these drops of water would fill in the container.
1: నీవు నిన్ను నేను ప్రేమిస్తున్నాను నిన్ను నేను ప్రేమిస్తున్నాను నిన్ను నేను ఈ అందరినీ ప్రేమించడం డ్రాప్ వంటిది.
0: I love you. All this is just a drop.
1: కాని అన్ని కూడా నువ్వు నేను ప్రేమిస్తున్నాను అన్నప్పుడు అది ఏమవుతుంది?
0: When once you say I love all, what is it then?
1: అది దేనికి అర్థం కాదు, దాన్ని ఆత్మ అన్నారు.
0: That love is ఆత్మా.
1: ఈ ఆత్మకు అనేటువంటిది ఒక విధమైనటువంటి డ్రాప్ వాటర్ అనేటువంటి పేరు లేదు.
0: ఇట్ హెస్ నో నేమ్ లైక్ ఎ డ్రాప్ ఆర్ వాటర్.
1: ఇలాంటి తత్వాన్ని మనం గుర్తించుకొని నమ్మకం చేతనే దైవాన్ని మనం సాధించుకురావాలి.
0: యూ హ్యావ్ టు నో ద ట్రూ నేచర్ ఆఫ్ ఆత్మా అండ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: దైవాన్ని నమ్మకుండా ఏ ప్రయత్నం చేసినప్పటికీ అంత వ్యర్థమే అయిపోతుంటుంది.
0: వితౌట్ ఫెయిత్ ఇన్ గాడ్, వాట్ ఎవర్ యూ మే డూ, వాట్ ఎవర్ టాస్క్ యూ మే అండర్టేక్, you will be a failure.
1: ఇవన్నీ టైంను మనం వ్యర్థం చేసుకోవటమే.
0: You will be wasting your time.
1: కనుక మనం ఈ అత్తానికి పోకుండా
0: without going this way.
1: ఆత్మతత్వం ఒకటి ఉన్నది.
0: Know the principle of the self.
1: ఆత్మ is everywhere.
0: ఆత్మ is
1: everywhere. You, with you, above you, below you, around you.
0: This ఆత్మ, the self, is everywhere, in you, with you, above you, below you, around you.
1: ఈ అరౌండ్ గా ఉండేటువంటిది ఏంటది?
0: వాట్ ఈస్ దట్ సరౌండ్?
1: దాన్ని నువ్వు చెప్పగలుగుతున్నావా?
0: ఆర్ యూ ఏబుల్ టు సే దట్?
1: నేను నేను అని మాత్రం నీ దేహాన్ని మాత్రం ఉచ్చరిస్తున్నావు, కానీ ఈ అనంతంగా ఉండేటువంటి తత్వాన్ని నువ్వు చెప్పగలుగుతున్నావా?
0: యూ అడ్రస్ యువర్ సెల్ఫ్ ఐ, బట్ ఆర్ యూ ఏబుల్ టు కాంప్రహెండ్ దట్ ఇన్ఫినిటీ?
1: కనుక ఈ అర్థం కానటువంటి దాంట్లో నువ్వు ప్రవేశించవద్దు.
0: డోంట్ గెట్ ఇన్ దట్ ఏరియా దట్ యూ డోంట్ అండర్స్టాండ్.
1: మొట్టమొదటి నీ ఎందున్నటువంటి తత్వం ఆ యొక్క నమ్మకం.
0: First, what you need is faith.
1: అది ఏంటి అనేటువంటి చైతన్యము.
0: That itself is awareness.
1: ఈ చైతన్యమే లేకపోతే నీవే లేవు.
0: Without this faith, you don't exist.
1: ఇది చైతన్యం.
0: This is awareness, you do not exist.
1: కనుక నీవు అవేర్నెస్ ను గుర్తించాలి.
0: సో యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్, అండర్స్టాండ్ అవేర్నెస్.
1: ఈ అవేర్నెస్ అంటే దీన్ని ఏం చెప్తున్నారు?
0: వాట్ ఇస్ దిస్ అవేర్నెస్?
1: ఒక గుర్తించడం అని చెప్తున్నారు.
0: యూ సే ఇట్స్ ఓన్లీ రికగ్నైజింగ్, అండర్స్టాండింగ్.
1: కానీ గుర్తించడం మాత్రమే కాదు అవేర్నెస్ అనేటువంటిది.
0: ఇట్స్ నాట్ ఇనఫ్ ఇఫ్ యూ సే అండర్స్టాండ్.
1: ఇది ఏంటి?
0: వాట్ ఇస్ దిస్?
1: ఇది గులాబీ పుష్పము.
0: దిస్ ఇస్ ఎ రోజ్ ఫ్లవర్.
1: ఈ గులాబీ పుష్పాన్ని గుర్తించావు.
0: యూ హ్యావ్ నోన్ ఇట్.
1: గులాబీ పుష్పం అనేటువంటి దానికి ఈ పేరు ఎవరు పెట్టారు?
0: హూ నేమ్డ్ ఇట్ యాజ్ ఎ రోజ్ ఫ్లవర్?
1: ఎవరు పెట్టారు నాకు తెలియదు.
0: ఐ డోంట్ నో.
1: ఏదో ఒక ఇంగ్లీష్ పదంలో వచ్చేసింది.
0: ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇంగ్లీష్ వర్డ్.
1: కనుక ఈ వర్డ్స్ ను బట్టి మనం పోతున్నామే తప్ప నిజమైన యథార్థాన్ని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించారు?
0: యూ జస్ట్ ఎక్స్ప్రెస్ బై వర్డ్, బట్ యూ డోంట్ నో ద రియాలిటీ.
1: మొట్టమొదటి నీవు కన్నులు మూసుకొని అంతర్ముఖంగా నీవు ధ్యానం చేసి ఆ ఆత్మతత్వాన్ని గుర్తించు.
0: ఫస్ట్ క్లోజ్ యువర్ ఐస్, టర్న్ ఇన్ వర్డ్.
1: సాధన లేకుండా దేన్ని మనం సాధించలేము.
0: వితౌట్ ది సాధన ప్రాక్టీస్ యు కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
1: కనుక సాధన చేసి అంతర్ముఖమైన దాన్ని సాధించిన తర్వాతనే నీవు వాదన ప్రతివాదములకు నువ్వు పూనుకోవచ్చు.
0: ఇట్ ఈస్ ఓన్లీ బై స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన, టర్న్ ఇన్ వర్డ్, ఎక్స్పీరియన్స్ ద సెల్ఫ్ అండ్ దెన్ డెలిబరేట్ అపాన్ ఇట్.
1: కనుక మొట్టమొదట నీ దేహతత్వాన్ని నీవు గుర్తించు.
0: First, know your physical nature, body.
1: ఇది ఫిజికల్ బాడీ.
0: This is the physical body.
1: ఇందులో అన్ని రకములైనటువంటి అంగములు ఉంటున్నాయి.
0: There are so many limbs attached.
1: అన్ని అంగములు నేను కాదు.
0: I am not these limbs.
1: అన్ని అంగములలోన ఉన్నటువంటి వాడినే నేను.
0: In fact, I am in every limb of my body.
1: This is my hand.
0: This is my hand.
1: ఇది my finger.
0: My finger.
1: ఈ ఫింగర్ అంటే ఏమిటి?
0: What is this finger?
1: My hand అంటే ఏమిటి?
0: What is my hand?
1: ఈ హ్యాండ్ అనేటువంటిది ఐదు ఫింగర్లు చేరినప్పుడే హ్యాండ్ అయింది.
0: This hand has got all the five fingers there.
1: కాబట్టి ఈ ఫింగర్ అంటే ఏమిటి?
0: దెన్ వాట్ ఇస్ ద ఫింగర్?
1: ఈ విధంగా విచారణ చేస్తూ పోతే తప్పక అన్నిటి ఎందు ఉన్నటువంటి ఒక్కటే.
0: వెన్ యూ గో ఆన్ ఎంక్వైరింగ్, యూ విల్ అండర్స్టాండ్ ది యూనిఫామ్ సేమ్ ప్రిన్సిపల్.
1: ఆధ్యాత్మిక తత్వాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం.
0: టు అండర్స్టాండ్ ది స్పిరిచువాలిటీ ఇస్ వెరీ డిఫికల్ట్.
1: కానీ కష్టమైన దాన్ని వదలకూడదు.
0: బికాస్ ఇట్ డిఫికల్ట్ డు నాట్
1: దానినే మనం సాధించవలసింది.
0: వి హావ్ టు అచీవ్ దట్ అలోన్.
1: ఈ లోకంలో ఉన్నటువంటి వస్తు వాహనాలను మనం సాధించనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు హావ్ ఆల్ దీస్ వరల్డ్లీ కన్వీనియన్సెస్ అండ్ కంఫర్ట్స్.
1: ఆ ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని ఒకదాన్ని మనం సాధిస్తే
0: that self which exists if it is
1: not సర్వమును సాధించిన వారే అవుతాం.
0: యు విల్ బి అచీవింగ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: కనుక ప్రతి దానికి నీవు క్వశ్చన్ వేసుకుని పోతుండాలి.
0: సో ఫర్ ఎవ్రీథింగ్ యూ గో ఆన్ పుటింగ్ దిస్ క్వశ్చన్,
1: నేనెవరు,
0: హూయమ్ఐ,
1: నేనెవరు,
0: హూయమ్ఐ,
1: నేనెవరు,
0: హూయమ్ఐ,
1: నేనెవరు, నేనెవరు అని పూపితే తప్పక దానికి అర్థం అవుతుంది.
0: యూ విల్ సర్టన్లీ గెట్ ది ఆన్సర్ టు దిస్ క్వశ్చన్.
1: నేను అనేటువంటిది ఏ రూపంలో ఉంది?
0: హూయమ్ఐ, వాట్ ఈస్ ఇట్ ఫార్మ్?
1: ఇది అరూపంలో ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఫార్మ్లెస్.
1: కనుకనే మనము నేను అనేటువంటి తత్వాన్ని ఆత్మతత్వంగా మనం విశ్వసించాలి.
0: సో యూ షుడ్ అండర్స్టాండ్ దిస్ ఫార్మ్లెస్ ఐ ఈజ్ ఆత్మ.
1: అనేక మంది ఆత్మకు అనేక రూపములు చెప్తున్నారు.
0: మెనీ పీపుల్ అజ్యూమ్ ఫార్మ్స్ టు దిస్ ఆత్మ.
1: కానీ ఇదంతా ఒక వెనకరుగు కానే కాదు.
0: దే ఆర్ నాట్ కరెక్ట్ ఇన్ ఎనీవే.
1: మొట్టమొదట నేను అనేటువంటి తత్వానికి నీ చైతన్య శక్తిని చూపించాలి.
0: ఫస్ట్ ఫర్ దిస్ ఐ
1: అనేటువంటి చైతన్య శక్తి మరి దేని ఎందుకు కూడా లేదు.
0: This Chaitanya awareness, consciousness is not there anywhere else.
1: It is awareness, consciousness.
0: It is the consciousness of the awareness.
1: The conscious kaadu.
0: It is not conscious.
1: Conscience kaadu.
0: It is not conscience either.
1: Consciousness.
0: It is consciousness.
1: The consciousness nu sarain reetiga manam artham chesukovali.
0: We have to understand this consciousness clearly.
1: అది ఎవరు ఈనాటి వరకు అర్థం చేసుకోలేదు.
0: నో వన్ హాజ్ అండర్స్టూడ్ ఇన్ డెప్త్.
1: అన్ని పదాలు ఉపయోగపెడుతున్నాము.
0: పీపుల్ యూజ్ దీస్ టర్మ్స్.
1: కాన్షియస్నెస్ అంటున్నాము.
0: దిస్ ఏ కాన్షియస్.
1: ఈ కాన్షియస్నెస్ రూపం ఏమిటి అని ఎవరైనా గుర్తించడానికి ప్రయత్నించారా?
0: హాజ్ ఎనీబడీ మేడ్ ఎన్ అటెంప్ట్ టు నో ద ఫార్మ్ ఆఫ్ ది కాన్షియస్నెస్?
1: నిజంగా దాన్ని గుర్తించడానికి ప్రయత్నించిన వారికి సులభంగా అర్థమవుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ మేక్ ఎన్ అటెంప్ట్ ఇన్ ట్రూలీ స్పీకింగ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ఇట్.
1: కనుక అర్థం చేసుకోవడానికి ఎన్క్వైరీ చేస్తూ పోవాలి.
0: To understand, you should get into the field of inquiry.
1: ఊరికి ఎన్క్వైరీ అంటే ఏదో ఒకటి నంబర్ చెప్పుకుంటూ పోతే పెరగలేదు.
0: ఇంక్వైరీ డస్ నాట్ మీన్ రెపిటీషన్ ఆర్ వెర్బల్.
1: దాని స్వరూపాన్ని నిరూపిస్తూ పోవాలి.
0: వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్స్ ఫార్మ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్,
1: విద్యార్థులు అయినటువంటి మీకు,
0: యువర్ స్టూడెంట్,
1: ఈ ఆధ్యాత్మికము అంత సులభంగా అర్థమయ్యేటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ దట్ ఈజీ టు అండర్స్టాండ్ స్పిరిచువల్.
1: కానీ నమ్మకం అనేటువంటిది నాకు పోషించుకుంటే తప్పక సులభంగా అర్థమవుతుంది.
0: బట్ ఇఫ్ యూ సస్టైన్ దిస్ ఫెయిత్ యూ విల్ సర్టెన్లీ.
1: నమ్మకం అని రెండు నయనమ్ములేని అంతులేని నేడు అవని అందు.
0: ద మోడర్న్ పీపుల్ ఆన్ ఎర్త్ టుడే ఆర్ టోటల్లీ బ్లైండ్, హ్యావింగ్ లాస్ట్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
1: బ్లైండ్ అంటే ఏమిటి?
0: హూ ఇస్ బ్లైండ్?
1: దాన్ని కూడా అర్థం చేసుకోలేరు.
0: వీ డోంట్ నో వాట్ ఇస్ బ్లైండ్.
1: చీకటి, చీకటి
0: అండ్ డార్క్నెస్.
1: ఈ చీకటి ఎక్కడ చూస్తున్నావు?
0: వేర్ ఫ్రమ్ ఏ హ్యాస్ ఇట్?
1: ఆ చీకటిని చూసిన వాడెవరు?
0: హూ ఇస్ ద సీయర్?
1: కన్నులు మూసుకో.
0: క్లోజ్ యువర్ ఐస్.
1: ఏం చూస్తున్నావు?
0: వాట్ యూ సీ?
1: చీకటి చూస్తున్నాను.
0: యూ ఓన్లీ సీ
1: డార్క్. ఆ చీకటిని చూసిన వాడెవరు?
0: హూ ఇస్ ద సీయర్ ఆఫ్ దిస్ డార్క్?
1: ఆ చీకటిని చూసిన వాడు ఒకడు ఉండాలి కదా.
0: దేర్ మస్ట్ బి ఎ సీయర్.
1: ఆ చూచిన వాడు లేకపోతే చీకటి నువ్వు ఎట్లా చెప్పగలవు?
0: వితౌట్ ద సీయర్ బీయింగ్ దేర్ హౌ డు యూ సీ ది darkness?
1: కనుకనే ప్రతి దానికి కూడా ఒక విధమైనటువంటి రూపం ఉంటుండాలి.
0: సో ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ అ డెఫినెట్ ఫార్మ్.
1: ఇట్లా మనం పోదానికి పోతే అన్ని మనం శూన్యంగా పోతుంటాం.
0: ఇఫ్ యూ గో ఆన్ ఇంక్వైరింగ్ యూ విల్ అండర్స్టాండ్ ది శూన్య, ది ఎంప్టీనెస్.
1: ఒక్క వస్తువును మనం ఆధారంగా తీసుకోవాలి.
0: వీ హావ్ టు టేక్ వన్ ఆబ్జెక్ట్ ఎస్ ద బేసిస్.
1: అది నిజమైనటువంటి యొక్క సత్యాన్ని వెతికేటువంటి తారం.
0: దాట్ విల్ సటన్లీ టేక్ యూ టు ద రియాలిటీ.
1: కనుక ఆ రియాలిటీని మనం చూడాలంటే నమ్మకం అని కావాలి.
0: To know the reality, faith is necessary.
1: నమ్మకం చేతనే నువ్వు ప్రయాణం చేయి.
0: Travel with this faith.
1: నమ్మకం అనేది లేకపోతే నువ్వు ఎక్కడ ప్రయాణం చేయలేవు.
0: Without this faith, you cannot journey anywhere.
1: నువ్వు ఎక్కడో పోతున్నావు.
0: You are going somewhere.
1: ఎక్కడ పోతున్నావు అని నీకు తెలియనప్పుడు ఎక్కడికైనా నువ్వు చేరగలవు?
0: If you don't know where you are going, how do you reach your destination?
1: మొట్టమొదట నేను ఫలాని మందిరానికి పోతున్నాను అని ఒకటి నిర్ణయం చేసుకోవాలి.
0: You first decide, I am going to mandir.
1: అక్కడ మందిరం ఉందో లేదో.
0: మందిర్ ఇస్ దేర్ ఆర్ నాట్?
1: కానీ మందిరం పోతున్నాము అనేటువంటి ఒక నిర్ణయానికి నువ్వు రావాలి.
0: బట్ యూ షుడ్ డిసైడ్ దట్ యు ఆర్ గోయింగ్ టు మందిర్.
1: కనుక నీవు మందిరానికి చేరగలవు.
0: యూ కెన్ రీచ్ దేర్.
1: ఎక్కడ పోతున్నాను అనేటువంటిది నీకే తెలియనప్పుడు దేన్ని చేరగలవు?
0: ఇఫ్ యూ డు నాట్ నో వేర్ యూఆర్ గోయింగ్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు రీచ్?
1: కనుక మొట్టమొదటి ఒకటి ఆత్మ దైవము అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకోవాలి.
0: ఫస్ట్ కీప్ ఇన్ వ్యూ ఆత్మ గాడ్.
1: ఈ ఆత్మ అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకుంటే ఎక్కడైనా నువ్వు తిరగవచ్చు.
0: దెన్ వన్స్ యూ నో దిస్ యూ కెన్ మూవ్ అబౌట్ ఎనీవేర్.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రయాణం లోపల మనం ఆత్మతత్వమును అర్థం చేసుకోవచ్చు.
0: ఇన్ దిస్ ఎటర్నల్ జర్నీ వీ కెన్ నో ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
1: మీకు ప్రేమ అంటేనే తెలియటం లేదు.
0: యూ డోంట్ నో వాట్ లవ్ ఇస్.
1: ఏదో నువ్వు దేహాన్ని చూసి ప్రేమిస్తున్నావు.
0: యూ లవ్ ద బాడీ.
1: నీ ధనాన్ని చూసి ప్రేమిస్తున్నావు.
0: లవ్ యువర్ మనీ.
1: నీ రూపాన్ని చూసి ప్రేమిస్తున్నావు.
0: లవ్ యువర్ ఫామ్.
1: నీ ప్రవర్తన చూసి ప్రేమిస్తున్నావు.
0: బిహేవియర్.
1: ఈ ప్రవర్తన ఎక్కడి నుంచి వచ్చింది?
0: బిహేవియర్. హౌ
1: ఈ రూపం ఎక్కడి నుంచి వచ్చింది?
0: ద ఫామ్. హౌ యూ
1: ధనం ఎక్కడి నుంచి వచ్చింది?
0: మనీ. హౌ యూ
1: అందం ఎక్కడి నుంచి వచ్చింది?
0: హౌ డు యూ గెట్ ఆల్ దిస్?
1: ఈ అంధచందములతో పూర్తి నువ్వు ప్రేమిస్తున్నావు కానీ అంధచందములకు ఆనందం ఏమిటి అనేటువంటి దాన్ని గుర్తించడం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఓన్లీ సీ ది ఎక్స్టర్నల్ ఫార్మ్ అండ్ ద బ్యూటీ, బట్ యూ డు నాట్ అండర్స్టాండ్ ద రియాలిటీ.
1: కొంతకాలము దీన్ని చూసి ఇది నాకు ప్రేమ అంటాము.
0: యూ సీ దిస్ అండ్ సే ఐ లవ్ ఇట్.
1: కానీ ఆ లవ్ ఎంతకాలం ఉంటుంది?
0: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
1: ఇది మార్పు చెందుతూ ఉండాలి.
0: దిస్ చేంజెస్.
1: ఈ మార్పు చెందినటువంటి దాన్ని ప్రేమించి ప్రయోజనం లేదు.
0: ఇట్ ఈస్ యూస్లెస్ టు లవ్ దాట్ విచ్
1: మార్పు చెందినటువంటి తత్వాన్ని మనం ప్రేమిస్తూ రావాలి.
0: యూ షుడ్ లవ్ దాట్ విచ్ ఈస్ చేంజ్లెస్.
1: ఆ మార్పు చెందినటువంటిది ఆత్మతత్వము.
0: ఆత్మ ఈస్ చేంజ్లెస్.
1: ఆత్మ అనేటువంటి దానికి ఏ మార్పు లేదు.
0: ఇట్ హాస్ నో చేంజ్. ఏ
1: కూర్పు లేదు. ఏ కూర్పు లేదు.
0: ఇట్ హాస్ నో ఎడిషన్స్.
1: దానిని నమ్మకాలే మొట్టమొదటి పెట్టుకోవాలి.
0: యూ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ దాట్.
1: మనం చెప్తుంటాం.
0: వి సే
1: మనం ఆయన అంటే నాకు చాలా ప్రేమ.
0: You say that I love him very much.
1: Ayanu chusi nu edeni premistunnavu?
0: What is that you love in him?
1: Adan roopalu chusi premistunnava?
0: Is his form?
1: Adan pravartana chusi premistunnava?
0: Behavior?
1: Adan oka aanandanni chusi premistunnava?
0: All his happiness?
1: Adan deni chusi nu premistunnavu?
0: What is that makes you love him?
1: Deni chusi nu premistunnam ledu.
0: In fact none of these.
1: ఇవన్నీ తాత్కాలికంగా జరిగిపోతుంటాయి.
0: దే ఆర్ ఆల్ టెంపరరీ థింగ్స్.
1: ప్రేమ అనేది ఒకటి ఉంది.
0: లవ్ ఇస్ దేర్.
1: ఆ ప్రేమ అనే దైవము.
0: లవ్ ఇస్ గాడ్.
1: అందుకోసమని దైవం అనేటువంటిది ప్రేమ స్వరూపము.
0: లవ్ ఇస్ గాడ్. గాడ్ ఇస్ ది పర్సనిఫికేషన్ ఆఫ్ లవ్.
1: ప్రేమను చూసి నువ్వు ప్రేమించు.
0: ఇట్స్ ఓన్లీ కనెక్షన్, లవ్ టు లవ్.
1: కానీ ప్రేమనే లేకపోతే ప్రాణమే లేదు.
0: వితౌట్ లవ్ దేర్ ఇస్ నో లైఫ్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక చిన్న ఉదాహరణము. ఒక తల్లికి కుమారుడు ఉన్నాడు.
0: A mother has a son.
1: ఆ తల్లికి 20 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు.
0: This mother has a son age 20.
1: తర్వాత కుమారుడు మరణించాడు.
0: Later the son died.
1: తల్లి ఒకటే ఉండింది.
0: And the mother remained.
1: ఆ తల్లి చెప్తుండది, నేను ఎట్లా బ్రతికేది.
0: And she went on feeling sad.
1: నాయనా నీవు ఉన్నప్పుడే నేను బ్రతుకుతున్నాను.
0: The mother said, I could live
1: without you. నీవే లేకపోతే బ్రతికేది ఎక్కడ.
0: Without you how can I live?
1: కాబట్టి నేననిపించేది ఎక్కడ.
0: దెన్ హూ ఎమ్ ఐ?
1: ఇవన్నీ కేవలం కల్పనలే తప్ప ఏది సత్యం కాదు.
0: దీస్ ఆర్ ఓన్లీ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్. నన్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రూ.
1: కనుక ఇది ప్రేమతో తీసుకోవడానికి ప్రేమ ఒక్కటే ప్రధానం. కానీ ప్రేమకు ఒక ప్రాణం కాదు, ప్రేమకు ఒక రూపం కాదు.
0: ఇన్ఫాక్ట్ లవ్ ఈజ్ ది ఫండమెంటల్ బేసిస్. ఇట్ హాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
1: ఈ ప్రేమను ప్రేమించినటువంటి వాడే ప్రేమను పొందగలడు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ గాట్ ఇంటెన్స్ అటాచ్మెంట్ టు దిస్ లవ్.
1: కేవలం దేహాన్ని ప్రేమించినటువంటి వాడు దేహం ఉన్నంత వరకే ప్రేమిస్తాడు.
0: ది లవ్ షుడ్ నాట్ బి రెస్ట్రిక్టెడ్ టు ద ఫిజికల్ ఫ్రేమ్.
1: తదుపరి దేనిని ప్రేమించలేడు.
0: అండ్ సో యూ ఆర్ నాట్ ఏబుల్ టు లవ్ ద ఆల్.
1: కనుక నీవు ప్రేమను ప్రేమించు.
0: సో ఇన్ ఫ్యాక్ట్ అటాచ్ టు దిస్ లవ్.
1: కనుక ఈ ప్రేమనే ప్రాణము.
0: అండ్ దిస్ లవ్ ఇస్ లైఫ్.
1: ప్రాణమే దైవము.
0: అండ్ దిస్ లైఫ్
1: అది ఆత్మ.
0: దట్ ఈస్ ఆత్మ.
1: కనుక సత్యమైనటువంటి ఆత్మతత్వం ఒకటే.
0: సో ద ఫండమెంటల్ ట్రూత్ ఈస్ దిస్ సెల్ఫ్ ఆత్మ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమ చేతనే మీరు ప్రేమను పొందాలి.
0: ఇట్స్ ఓన్లీ త్రూ లవ్ యూ కెన్ బి లవ్డ్.
1: ప్రేమ రహిత మరి భూములలో,
0: ద బ్యారన్ ల్యాండ్ వితౌట్ లవ్,
1: ప్రేమాంకురములు పెంపొంది,
0: ఫర్ ద సాప్లింగ్స్ ఆఫ్
1: ప్రేమావేశముతో,
0: with all the emotion of love,
1: prema nadulu pravahinchaga muradi,
0: as the rivers of love flow,
1: ganam cheyagade krishna, ganam cheyagade,
0: oh krishna, sing for us you the melody, the music.
1: Prema nadulu pravahinchali,
0: the rivers of love should flow.
1: Ee love kanta beejam undali,
0: and the seeds are required.
1: Kagani ee prema tattvanni okka prema tattvanni manam artham chesukunte chalu.
0: It's enough if we know this fundamental love.
1: Ee premane sarvamu.
0: This love is everything.
1: కనుక ప్రేమనే సర్వంగా భావించుకొని ప్రేమతో నీవు పూజించు, ప్రేమనే ఆధారం చేసుకో.
0: Consider love as everything. Worship with all the love. Adore with all the love.
1: ఈ ప్రేమలో ఏదో ఒక పదార్థాన్ని నువ్వు పెట్టుకుని పూజించద్దు.
0: And do not have any material objects as the centers of love.
1: ఈ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ని పెట్టుకుని పోతే అన్ని శూన్యమైపోతాయి.
0: With the material objects as the centers of love, there will be void.
1: ప్రేమను మాత్రమే ప్రేమిస్తూ పోతుంటే ప్రేమ ఎప్పటికీ శాశ్వతంగా నిలుస్తుంది.
0: If you have this love, it will remain eternally.
1: కనుకనే ప్రేమను మనం ప్రేమిస్తూ రావాలి.
0: సో యూ షుడ్ బి లవ్ టు లవ్ ఓన్లీ.
1: కనుక ప్రేమించవలసినటువంటి ప్రేమనే కాని ప్రేమతో చేరినటువంటి కాయంను కాదు.
0: వాట్ ఈస్ టు బి హ్యాడ్ ఈజ్ ఓన్లీ లవ్, ఈజ్ నాట్ లవ్ ఫర్ ద బాడీ.
1: ఇవన్నీ రూపాలంతా కూడా అనిత్యములు, అశాశ్వతములు.
0: ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ టెంపరరీ అండ్ ఎఫీమరల్.
1: ఈ అసత్యములు అసత్యములు అయినటువంటి మనం ప్రేమించకూడదు.
0: నెవర్ లవ్ దాట్ విచ్ ఇస్ ట్రాన్షియంట్.
1: అది భౌతికమైనటువంటి ప్రేమ.
0: And it's only physical love that
1: ప్రేమను మాత్రమే ప్రేమించేటువంటి శాశ్వతమైన ప్రేమ.
0: And the true love is permanent.
1: ట్రూత్ ను ట్రూత్ గా భావించాలి.
0: Consider the fundamental truth.
1: ట్రూత్ ను ఒక మెటీరియల్ తో మనం భావించుకోకూడదు.
0: Truth is not material.
1: ప్రేమకు ఒక మెటీరియల్ రూపం లేదు.
0: And love is not a material.
1: Truth is truth.
0: Truth is truth.
1: Love is love.
0: Love is love.
1: కనుక love is Lord. Love is God.
0: Love is Lord, love is God.
1: ఇలాంటి ప్రేమ చేతనే మనం దైవాన్ని పొందుతూ రావాలి.
0: With this love you can certainly have God.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీకందరికీ తెలుసును,
0: యు ఆల్ నో దిస్,
1: అనేక రకమైనటువంటి ఒక తత్వములు మీరు అన్ని కూడా డిసప్పాయింట్ అపాయింట్ చేసుకుంటూనే ఉంటారు.
0: యు హావ్ గాట్ సో మెనీ థింగ్స్ అపాయింట్మెంట్స్ అండ్ డిసప్పాయింట్మెంట్స్.
1: అపాయింట్ చేసుకున్నప్పుడే డిసప్పాయింట్ వస్తుంది.
0: బికాజ్ దేర్ ఇస్ అపాయింట్మెంట్ దేర్ ఇస్ డిసప్పాయింట్మెంట్.
1: కనుక నీవు అపాయింట్ అనేటువంటిది చేసుకోవద్దు.
0: Don't have any appointment.
1: ఈ డిసప్పాయింట్ కి ఏమాత్రం అవకాశం ఉండదు.
0: Then there is no scope for disappointment.
1: కాబట్టి డిసప్పాయింట్ కు అపాయింట్మెంట్ కావాలి.
0: So for disappointment, appointment.
1: ఈ అపాయింట్మెంట్ అనేది రూపమే.
0: So this kind of appointment is.
1: ఈ రూపాన్ని నీవు తీసుకోవద్దు.
0: Don't go by form.
1: నీ యొక్క రూపం నీవు ఎందుకు ఉంచుకో.
0: Have your inner form.
1: నీ యొక్క ఆత్మతత్వమే నీ యొక్క రూపము.
0: This self is your real form.
1: ఏ రూపంలోనైనా తలుస్తుంటది.
0: It will think of any other forms.
1: కనుక దైవాన్ని రూపకంగా భావించుకోకూడదు.
0: Never consider God as a definite form.
1: Rama, Krishna, Govinda, ఇవన్నీ పెట్టిన పేర్లే గాని పుట్టిన పేర్లు కాదు.
0: Rama, Krishna, Govinda are the names given.
1: ఈ పెట్టిన పేర్లకు శాశ్వతం లేదు.
0: These names given are not permanent.
1: కాని ఏదో ఒక నామాన్ని మనం నిర్ణయం చేసుకోవాలి.
0: However, you need one to proceed with.
1: కనుక మీ చదువులన్నీ కూడా చదవటం సత్యమే.
0: Yes, it's needed that you should
1: educate.
0: It is also true that you know the essence. How long does it last? Until it comes to experience. After experience, even the truth also becomes a falsehood.
1: కనుక మీరు ఒక రూపాన్ని ఆధారం చేసుకోవద్దండి.
0: సో నెవర్ గో బై ది ఫిజికల్ ఫార్మ్.
1: ట్రూత్ ఈజ్ ట్రూత్, అదే సత్యం నాకు.
0: ట్రూత్ ఈజ్ ట్రూత్ విచ్ ఇస్ ఫండమెంటల్.
1: ట్రూత్ ఏ మాత్రం రూపం లేదు.
0: ట్రూత్ హ్యాస్ నో డిఫరెంట్ ఫార్మ్.
1: లవ్ ఈజ్ ట్రూత్, లవ్ ఈజ్ గాడ్.
0: లవ్ ఈజ్ గాడ్.
1: ఆ లవ్ ఏ నీకు గాడ్.
0: దట్ లవ్ ఈజ్ గాడ్.
1: ఆ లవ్ కు ఒక రూపం లేదు.
0: లవ్ హ్యాస్ నో ఫార్మ్.
1: ఆ లవ్ ని పెంచుకుంటూ పోండి.
0: Go on enhancing this love.
1: దీనికంతా కూడా సత్యంగా మీరు విచారణ చేస్తూ వస్తే సులభంగా మీకు అర్థమవుతుంది.
0: When once you investigate along the path of truth, you will experience love.
1: భగవంతుడనే వాడు ఒకడున్నాడు.
0: There is God.
1: భగవంతుడే లేకపోతే ఈ ప్రకృతి లేదు.
0: Without God, the world does not exist.
1: ప్రకృతి నుంచి పరమాత్మనే వస్తుండాలి.
0: And we also find the God, the Creator.
1: ఈ పరమాత్మ నుంచినే పరతత్వం ఏర్పడుతుండాలి.
0: And the Creator is necessary.
1: ఆ పరతత్వం నిజమైనటువంటి ఒక ఆత్మతత్వం.
0: The Creator God is the true self.
1: అటువంటి ఈ పరతత్వాన్ని నేను ప్రేమిస్తున్నా.
0: Then once you love this God, you will experience.
1: కనుక ఈ లవ్ ను ఒక రూపకంగా తీసుకుని మీరు ప్రార్థిస్తూ రావద్దండి.
0: Don't go on praying a definite form in the name of God.
1: ఈ రూపంతో తీసుకున్నదంతా కూడా మార్పు చెందుతూ వస్తుంటారు.
0: Because all forms go on changing.
1: మీకు ఎప్పుడైనా అవసరం చిక్కినప్పుడు, అవకాశం చిక్కినప్పుడు ఈ ప్రేమ తత్వాన్ని చక్కగా మీకు వివరించి చెప్తాను.
0: When time comes, Bhagavan will explain to us clearly the principle of love in future.
1: పిల్లలకు చక్కగా ఈ యొక్క ప్రేమ తత్వం అర్థమైనప్పుడే దాన్ని ఈ డిసప్పాయింట్ కి అవకాశం ఇవ్వరు.
0: Then once you understand this love clearly, you'll never be disappointed.
1: నిరంతరము పిల్లలంతా కూడా అపాయింట్ డిసప్పాయింట్ అపాయింట్ డిసప్పాయింట్ దీంట్లోనే పడిపోతున్నారు తప్ప అపాయింట్ ను ఏమాత్రం అయినా కూడా పాయింట్ గా తీసుకుంటున్నారు.
0: ఓన్లీ స్టూడెంట్స్ వాసిలేట్ అండ్ ఆసిలేట్ బిట్వీన్ అపాయింట్మెంట్ అండ్ డిసప్పాయింట్మెంట్ కాన్స్టెంట్లీ రిపీటెడ్లీ.
1: కానీ పాయింట్ ను మనం తీసుకోవాలి.
0: బట్ వీ షుడ్ లుక్ టు ద పాయింట్ ఫస్ట్.
1: ఆ పాయింట్ కు ఒక విధమైనటువంటి నామే ఉంది తప్ప రూపం లేదు.
0: అండ్ దిస్ రియల్ పాయింట్ has only a name but not the form.
1: ఆ నేమ్ను నువ్వు ఏమన్నా రూపంలో పెట్టుకోవచ్చు.
0: యూ కెన్ గివ్ ఎనీ ఫార్మ్ యాజ్ యూ విష్.
1: కనుక మీరు ఒక విధమైనటువంటి యొక్క అపాయింట్మెంట్ లో పోయి మీరు డిసప్పాయింట్ చూటు ఇవ్వకండి.
0: సో నెవర్ బి డిసప్పాయింటెడ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్,
1: దైవాన్ని మీరు పొందాలనుకుంటే
0: యూ వాంట్ టు అచీవ్ గాడ్,
1: ఒక్కటే ఒక మార్గం చాలు.
0: వన్ పాత్ ఇస్ ఎనఫ్.
1: అది ఏ ప్రేమ.
0: That is the path of love.
1: అది ఏ ట్రూత్.
0: That is truth.
1: ఆ ట్రూత్ అనేటువంటి దాన్ని పట్టుకొని పోండి.
0: Proceed along this path of truth.
1: అదే నీకు ప్రేమ అనే దాన్ని పట్టుకొని పోండి.
0: Proceed along the path of love.
1: ఈ ప్రేమను పట్టుకొని పోయినప్పుడే ప్రేమ తత్వం నీకు బోధపడుతుంది.
0: And once you hold on to love, you will understand.
1: ఒక నిమిషంలో ఒక దినంలో తేలేటువంటిది కాదు.
0: It's not to be decided in a day or two.
1: చక్కగా మనం కూర్చొని పట్టుదలతో దాన్ని పట్టి సాధించాలి.
0: You should determine to achieve this.
1: కనుకనే ఒకనొక సమయం లోపల రమణ మహర్షి ఉండేటువంటి వాడు.
0: At one time, as you all know, Ramana Maharshi lived here.
1: ఆయన పోతున్న తక్షణమే స్వామి నేను దీనికోసం వచ్చానంటాడు.
0: Everyone would say that, Swami, I have come for this purpose.
1: నీవెవరు నాయనా అంటాడు.
0: Then Swami puts this question.
1: నీవెవరో నీవు తెలుసుకుంటా, తప్పక నేను చెప్తానంటే.
0: Ramana Maharshi puts a question, know yourself first, then come back.
1: నీవెవరో నీవు తెలుసుకుంటా.
0: First know who you are.
1: నేను మీతో అన్ని చెప్తానన్నాడు.
0: Then I'll tell the rest.
1: ఈ విధంగా నేనెవరు నేనెవరు నేనెవరు తెలుసుకుంటూ పోవటం వల్ల ఈ దేహమే పోతుంది.
0: Therefore, when once you go on inquiring, investigating the self, who am I? You will know the reality. So this I, the self, has no difference. The birth and death are utterly false. When there is birth, there
1: is
0: death. Birth and death relate to the body, not to the self. Therefore, love the self which is birthless and deathless and not the body. Bhagavan addresses each and every one of you as Bangaru. What is the meaning when Swami calls you Bangaru?
1: Bangaru chikutundi.
0: You have gold.
1: Bangaru ye naatiki ni peru tappadu.
0: And this gold is required
1: for you
0: can just change it and make any ornament jewel out of it.
1: But
0: you cannot change the gold its
1: nature.
0: So you may be changing, but you are essentially gold.
1: But have
0: this gold.
1: It
0: is changeless.
1: ఈ మారినటువంటి దాన్ని మనం కోరుకోవటం కానీ మారేటువంటి దాన్ని రూపాన్ని కోరుకుంటుంటే మనం మోసమైపోతాం.
0: డిజైర్ ద చేంజ్లెస్, నెవర్ డిజైర్ విచ్ ఇస్ ఫాస్ట్ చేంజింగ్.
1: కనుకనే నేను మారినటువంటి దాన్ని నేను పిలుస్తుంటాను మిమ్మల్ని.
0: సో భగవాన్ అడ్రెస్సెస్ యూ
1: బంగారు బంగారు బంగారు బంగారు
0: బంగారు గోల్డ్ విచ్ ఇస్
1: ఆ బంగారు నువ్వు చచ్చేటువంటి వాడు కాదు.
0: And this Bangaru gold is not going to die. Nor would be born.
1: Bangaru eppudu bangare.
0: Gold is gold.
1: Adi shashvatamainatundi.
0: It remains once for all.
1: Adi satyamainatundi.
0: That is truth.
1: Aa satyanityamainatundi danni manam kortu povala gaani satyanityam kaanatundi danni koripoyi manam mosamulo padipothunnam.
0: So have full faith and desire that which is truth and eternal. Don't desire that which is changeable.
1: Kanukane Shankara varu cheppar punarapi jananam punarapi maranam పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహు దుఃఖారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవింద గోవిందాన్ని భజించండి.
0: దేర్ఫోర్ ఆదిశంకర్ డిక్లేర్డ్ యు ఆర్ బోర్న్ అగైన్ అండ్ అగైన్ యు గెట్ ఇన్ టు ది వూంబ్ ఆఫ్ ది మదర్ అండ్ యు టేక్ బర్త్ రిపీటెడ్లీ. బర్త్ అండ్ డెత్ హ్యాపెన్ రిపీటెడ్లీ.
1: చావు పుట్టుకు లేనటువంటి దాన్ని మనం కోరుతూ రావాలి.
0: సో యు డిజైర్ విచ్ ఇస్ బర్త్ లెస్ అండ్
1: యు చావు పుట్టుకునేటువంటి దాన్ని తిరిగి మనం పుట్టుకునేందుకు కోరాలి.
0: వై షుడ్ యు బి బోర్న్ అగైన్ టు డై?
1: కనుక మనం పుట్టుకు లేనటువంటి దాన్ని మనం కోరుతూ రావాలి.
0: సో వీ షుడ్ డిజైర్ టు బి బర్త్ లెస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీ ఎందునటువంటి ప్రేమ పుట్టేటువంటిది కాదు, పుట్టేటువంటిది కాదు.
0: దట్ లవ్ విచ్ ఈస్ ఇన్ యూ ఈజ్ నాట్ న్యూలీ బోర్న్.
1: ఆ ప్రేమను మీరు ప్రేమించండి.
0: దిస్ లవ్ గెట్
1: ఆ ప్రేమ నిరంతరము మీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంటారు.
0: దిస్ లవ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ అరౌండ్ యూ అబౌవ్ యూ బిలో యూ
1: ఇన్ యూ
0: ఇన్ యూ ఆల్సో.
1: ఆ ప్రేమనే మనం కోరాలి.
0: And desire that eternal
1: love. If you
0: hold on, cling on to that love, you'll be eternal.
1: Consider
0: this
1: truth. And
0: have full faith in this
1: love.
0: Don't have faith in this worldly love.
1: నమ్మి చాలా మోసమైపోతున్నారు.
0: In fact, you have been cheated and deceived by this worldly love.
1: ఈ ప్రేమనంతా కూడా తాత్కాలికమైన మేఘములు మాదిరి చేసుకోవాలి.
0: All this worldly love is like temporary clouds.
1: మేఘములు వస్తున్నాయి పోతున్నాయి.
0: Clouds come and go.
1: శాశ్వతమైనటువంటి మేఘం ఒకటేనని.
0: Not even one cloud is permanent.
1: కనుక శాశ్వతమైనటువంటి ప్రేమను మీరు ప్రేమించండి.
0: So love that which is permanent.
1: ఆత్మ.
0: That is the self.
1: ఆ ఆత్మనే మీకు ప్రేమించవలసినటువంటి దాన్ని.
0: Love the self.
1: కనుక ఆధ్యాత్మిక మార్గంలో మీరు ప్రవేశించేటువంటి వారు,
0: దోస్ వాంట్ టు గెట్ ఇన్ టు స్పిరిచువల్ పాత్,
1: ఆధ్యాత్మిక మార్గాన్ని తెలుసుకోవాలంటే నా దగ్గర రండి, నేను చెప్తాను.
0: ఇఫ్ యూ వాంట్ టు నో ద స్పిరిచువల్ పాత్ కమ్ టు భగవాన్, హీ విల్ టెల్ యూ అండ్ టీచ్ యూ.
1: ఎక్స్ప్లెయిన్
0: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్.
1: కానీ ఈ ప్రేమించేటువంటి అంతా కూడా డిసప్పాయింట్ అయ్యేటువంటి దాన్ని ప్రేమించి చాలా మోసపోతున్నారు.
0: యూ లవ్ ఆల్ ది వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ అండ్ యూఆర్ డిసప్పాయింటెడ్.
1: ఈ డిసప్పాయింట్ కానటువంటి ప్రేమను ప్రేమించండి.
0: సో లవ్ దాట్ విచ్ గివ్స్ నో స్కోప్ ఫర్ డిసప్పాయింట్మెంట్.
1: చదువును చదవండి.
0: యు స్టడీ.
1: చదువులో ఉన్నటువంటి అర్థాన్ని గుర్తించండి.
0: నో ది ఎసెన్స్.
1: గుర్తించుకునే అర్థాన్ని ప్రాక్టికల్ లో పెట్టండి.
0: ది ఎసెన్స్ హ్యాస్ టు బి పుట్ ఇన్ ప్రాక్టికల్ లైఫ్.
1: అనుభవించండి.
0: అండ్ ఎక్స్పీరియన్స్.
1: అనుభవించినటువంటి దాన్ని ఆనందించండి.
0: అండ్ దాట్ విచ్ ఇస్ ఎక్స్పీరియన్స్డ్.
1: అంతేగాని
0: మేక్ యు బ్లిస్ఫుల్.
1: కానీ ప్రతిదాన్ని కూడా ప్రేమించి ప్రేమించి డిసప్పాయింట్ గా కాకూడదు.
0: యు గో ఆన్ లవింగ్ ఎవ్రీవన్ ఆల్ అరౌండ్ అండ్ ఆర్ ఫైనల్లీ లెఫ్ట్ విత్ డిసప్పాయింట్మెంట్.
1: అందరికీ ముఖ్యమైనటువంటి ప్రేమ ఒక్కటే శాశ్వతము.
0: లవ్ ఇస్ పర్మనెంట్.
1: ఆ పర్మనెంట్ అయినటువంటి ప్రేమను ప్రేమిస్తూ రండి.
0: హోల్డ్ ఆన్ టు దిస్ పర్మనెంట్ లవ్.
1: ఓకే, ఆ ప్రేమకు ఇంకో రూపాలు కట్టుకుని మీరు డిసప్పాయింట్ చోటు ఇవ్వకండి.
0: డోంట్ గెట్ అటాచ్ టు ఎనీ పర్టికులర్ ఫార్మ్.
1: చాలా మంది పిల్లలంతా కూడాను ఆ విధంగానే డిసప్పాయింట్ అయిపోతున్నారు.
0: మెనీ మెనీ మోడర్న్ బాయ్స్ ఆర్ రూయినింగ్ దెమ్సెల్స్
1: కట్టుబడికి ఆ విధంగా డిసప్పాయింట్ అయిపోయి దేన్ని ప్రేమించలేకపోతున్నారు.
0: బికాస్ ఆఫ్ దీస్ డిసప్పాయింట్మెంట్స్ దట్ విల్ నెవర్ హెల్ప్ యూ టు లవ్.
1: ప్రేమించిన దాన్ని ఏమాత్రం కూడా మనం వదలకోకుండా దాన్ని ప్రేమిస్తూనే పోవాలి.
0: వెన్ వన్స్ యూ లవ్ నెవర్ గివ్ అప్.
1: అది పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోతుంది.
0: ఇట్ గోస్ ఆన్ ఎన్హాన్సింగ్ ఇంప్రూవింగ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
1: మిమ్మల్ని అందరినీ నేను ఎప్పుడు కూడా ప్రేమ స్వరూపులారా అని ప్రకటిస్తున్నాను.
0: భగవాన్ ఆల్వేస్ అడ్రెసెస్ యూ యాజ్ ఎంబాడ్మెంట్ ఆఫ్ లవ్.
1: ప్రేమను మాత్రమే మీరు పెంచుకోండి.
0: Develop only that love.
1: ఆ ప్రేమ మీ వెంట ఉన్నప్పుడు అదే నిన్ను కాపాడుతుంది.
0: When once the love which is with you, it will safeguard you.
1: అది with you, in you, around you, below you.
0: That is with you, in you, around you, below you.
1: ప్రేమ ముదిత మనసే కహో రామ రామ రామ. ఏమాత్రం కూడా మనం వదలకోకుండా దాన్ని ప్రేమిస్తూనే పోవాలి.
0: When once you love, never give up.
1: అది పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోతుంది.
0: It goes on enhancing, improving.
1: Famous.

0: మీరు ఎప్పుడైనా నేషనల్ అని చెప్పే సమయం లోపల ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ తో లేకపోతే ఇంకో రీతిగా ఎవరో పాడుతున్నారు అని మీరు ఉండకండి. ప్రతి ఒక్కరికి నోరు ఉంది, ఆ నోటుతో భారతదేశాన్ని తలచాలి. అంతేగాని ఏదో ఎవరో పాడుతున్నారని అట్టు పోకూడదు. మనకు ఇచ్చారు భగవంతుని నోరు, ఆ నోటుతో దాన్ని భగవంతుని నామం చేయాలి.
1: Everyone should join in chorus. God has gifted you the tongue. It's not simply limited to instruments only. Everybody should sing joyfully.
0: ఆ హృదయంతోనే నువ్వు పాడాలి.
1: Everyone should sing wholeheartedly.
0: అది మీరు నేర్చుకోండి బాగా.
1: That you have to learn clearly.
0: అది నిజమైనటువంటి శాస్త్రమైనటువంటి ఒక ప్రేమ.
1: That is the real fundamental eternal love.
0: అది ఎప్పుడు నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుండాలి.
1: This eternal love is always with you, in you, around you.
0: దాన్ని మీరు పాడుతూ రావాలి బంగారు.
1: That you sing with love.
0: ఏదో ఒక బ్యాండ్ లో పెట్టి పాడుతున్నారులే అని నీవు పాటి నీవు కన్నులు మూసుకుని కూర్చోకూడదు.
1: Never be silent thinking that there is some band that goes on singing, playing the national anthem. You should join in chorus.
0: Band paadthe band ku ostunda result.
1: In fact, the results, if it goes to the band instruments alone.
0: Nee note tho paadthe neeku ostunda result.
1: If you just sing with your tongue, the results will come to you.
0: Kanukane neevu note tho neevu hrudayam tho paadathu.
1: So sing joyfully, wholeheartedly.
2: Listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 28th October 2003 in Prashanthi Nilayam. In the discourse, Bhagavan beautifully explained that in order to realize the all-pervasive consciousness, one must engage in constant sadhana and self-inquiry. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

భక్తి విద్యలనెల్ల భక్తితో చదివేరు, ముక్తి విద్యలకెవడు ముందు రాడు.

0: వినుడు భారతీయ వీరసుతుడ వినుడు. వినుడు భారతీయ వీరసుతుడ.
1: We study most devotedly all the forms of education that will help us to carry on our livelihood. But no one comes forward to study that gives us liberation. How do you expect such people to recognize the divinity? Listen to this valiant son of Bharat.
0: Vidyarthulare.
1: Students.
0: ఈనాటి విద్యార్థులు చదువు సంధ్యల ప్రారంభము కాగానే అహంకారము, ఆడంబరము, మోహము ఆపాద మస్తకములకు విద్య కంటే ముందుగానే ప్రవేశించి ఉంటాయి.
1: బిఫోర్ వన్ అక్వైర్స్ నాలెడ్జ్ యాజ్ వన్ లెర్న్స్ ఎడ్యుకేషన్ బిఫోర్ హీ ఎడ్యుకేట్స్ హిమ్సెల్ఫ్ కంప్లీట్లీ right from top to toe there circulates in him the percolates ego, pomp and attachment top to toe.
0: Intakito poka durbuddhulu duralochanalu dushtestalu duravipraayamulu varilo kevalam cheemala puttala vale puttutu untayi.
1: Further, you find bad feelings, wicked actions, and all wrong sentiments rampant, growing more and more like ants.
0: Nijamuga yuvakulayandu yuvatulayandu manavattam anetundi maripimpa chesetundi yokka ashta madamulu aishad vargamulu tamoguna rajogunamulu ivanniyu cherinappudu 16 కళలుగా రూపొందుతుంటాయి.
1: Among men and women there are 16 qualities that make them forget the very human nature.
0: మానవునియందు ఈ దుష్టమైనటువంటి ఒక షోడశ కళలతో నిండి ఉంటాడు ఈనాటి యువకులు అందరు.
1: The modern youth are encompassed by the 16 traits.
0: కేవలము ధనమదము, గుణబలము, భుజబలము, బుద్ధిబలము, ధైర్యబలము, స్త్రీబలము, సంపద బలము, విద్యాబలము, కులబలము, ఇవన్నీ కూడాను అష్టబలము.
1: There are various forms of ego, such as the wealth, the quality, the physical strength,
0: intellect and valor.
1: They are not the strength at all. They are forms of ego.
0: దానికి తోడుగా కామ, క్రోధ, లోభ, మోహ, మదం, మత్సరం ఈ ఆరు.
1: Adding to this there are six more, the desire, the anger, the lust, the greed,
0: రజోగుణం, తమోగుణము.
1: Adding to that
0: అన్నీ చేయటప్పటికి షోడశ కళలతో ప్రకాశిస్తుంటాడు ఈనాటి యువకుడు.
1: Adding to that the emotion in the bestial quality, the 16 encompass him.
0: కానీ మానవుని యందు ఉండవలసినటువంటి యొక్క పవిత్రమైన దివ్యమైన షోడశ కళలు మరుగుపడిపోతున్నాయి.
1: Therefore, the actual real sacred latent divine qualities.
0: భగవంతుడు షోడశ కళా పరిపూర్ణుడు.
1: God has got all the 16 traits so sacred.
0: ఈ షోడశ కళలు కాదు.
1: Not of this nature.
0: ఇవి అష్ట మదములు, అర్షద్ వర్గములు.
1: These are 8 forms of ego and 6 weaknesses.
0: వీటిని ఏనాడు విద్యార్థి దూరము గావించునో ఆనాడే ఇతను భగవత్ సంబంధమైనటువంటి షోడశ కళలతో ప్రకాశిస్తాడు.
1: దట్ డే వెన్ స్టూడెంట్ గెట్స్ రీడ్ ఆఫ్ ది 16 దెన్ యూ విల్ హ్యావ్ ద లేటెంట్ 16 డివైన్ క్వాలిటీస్.
0: కనుక మానవుని యొక్క ప్రధాన గుణములు కామ, క్రోధ, లోపు, మోహము మాత్సర్యములు కావు.
1: Therefore the chief qualities of mankind are not lust, greed, anger, avarice and so on.
0: ఇవి కేవలము మృగ లక్షణములు.
1: They are animal
0: లక్షణములు.
1: They are animal qualities.
0: మానవుని లక్షణములు, మానవుని యొక్క గుణములు, మానవుని యొక్క విలువలు సత్యము, ధర్మము, శాంత, సహనము, సానుభూతి, త్యాగము, ఇవి మానవుని యొక్క సహజమైనటువంటి యొక్క విలువలు.
1: ద హ్యూమన్ క్వాలిటీస్, ద హ్యూమన్ వాల్యూస్ ఆర్ ద ట్రూత్, రైటియస్నెస్, పీస్, ఫర్బేరెన్స్, కంపాషన్, సింపతి.
0: ఈనాటి మానవుడు పశుగుణములను ప్రవేశపెట్టుకోవటం చేతనే మానవతా విలువలు మరుగైపోతున్నవి.
1: Because of bestial quality, the human qualities are hidden.
0: కనుకనే ఈనాటి విద్యా విధానములో మానవతా విలువలను జ్ఞప్తికి చేయడానికి ప్రయత్నించాలి.
1: Therefore, modern education should take up to remind the human values.
0: ఈనాటి విద్యా విధానములో యవ్వనం అనేటువంటిది మధ్యలో కదిలిపోయేటువంటిది.
1: This is passing cloud. This state of youth comes and goes like a passing cloud.
0: ఈ క్షణికమైనటువంటి యొక్క ఈ యవ్వనత్వమునకు అనంతమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని ఏ విధంగా పాడు చేసుకుంటున్నారు.
1: ఫర్ దిస్ మొమెంటరీ ప్లెజర్ వి ఆర్ జస్ట్ స్పాయిలింగ్ దట్ ఇన్ఫినిట్ లేటెంట్ డివినిటీ విత్ఇన్ us.
0: కాన ప్రతి యువకుడు కూడాను దివ్యమైన భావములను అభివృద్ధి గావించుకోవాలి.
1: Therefore, every young man should develop divine thoughts.
0: Dhanam.
1: Money.
0: Kevalam vastundi potundi.
1: Money comes and goes.
0: Dhanam unna dhananiyani ganamuga palikina pudamiyam disumanta shanti ledu.
1: You may pride yourself because of the money you have, but you will not have peace of peace.
0: Vidya unnadani విర్రవీగిన కానీ పుడమియం దిశుమంత శాంతి లేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ హై ఎడ్యుకేషన్ యూ హ్యావ్ అబౌట్ విచ్ యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్, దేర్స్ నో పీస్ లెఫ్ట్ ఇన్ యూ.
0: ఇది ఏమిటి ఈ శాంతి లేనటువంటి విద్యలు?
1: వాట్ ఫార్ ఇస్ దిస్?
0: ఈ శాంతి లేనటువంటి ధనం మనకెందుకు?
1: వై డూ నీడ్ మనీ?
0: ధనము ఏది? జ్ఞానధనము.
1: What money? The wealth of
0: wisdom. Aishwaryamu. Emti aishwaryamu? Arogya aishwaryamu.
1: That wealth of health.
0: Inka manlo undatundi sampada emti?
1: What is the true wealth within us?
0: Paripurnamainatundi ek swechha sampada.
1: That wealth of freedom.
0: Emti ee freedom ante?
1: What do you mean by freedom?
0: The end of wisdom is freedom annaru.
1: The end of wisdom is freedom.
0: Kaadu ee naati vidyavantullo ఫ్రీడమ్ అంటే ఇష్టానుసారంగా మాటవచ్చు, ఇష్టమొచ్చినట్టు సంచరించవచ్చును, ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించవచ్చును, ఇష్టమొచ్చిన కార్యములు చేయవచ్చును, అది స్వేచ్ఛ అంటున్నారు.
1: టుడే పీపుల్ కన్సిడర్ ఫ్రీడమ్ మెంట్ టు యాక్ట్ యాజ్ పర్ వన్స్ ఓన్ వ్యాగరీస్, విమ్స్ అండ్ ఫ్యాన్సీస్.
0: ఇది కాదు స్వేచ్ఛ.
1: ఇట్స్ నాట్ ఫ్రీడమ్.
0: ఆత్మ నిగ్రహం స్వేచ్ఛ.
1: ద సెల్ఫ్ కంట్రోల్.
0: ఆత్మానందం స్వేచ్ఛ.
1: సెల్ఫ్ బ్లెస్.
0: ఆత్మ జ్ఞానం స్వేచ్ఛ.
1: సెల్ఫ్ నాలెడ్జ్.
0: ఆత్మ వికాసం స్వేచ్ఛ.
1: సెల్ఫ్ అన్ఫోల్డ్మెంట్.
0: కనుకనే దీనికి ఎట్లా అర్థం అని చెప్పవచ్చును?
1: హౌ డు యూ కాల్ ఇట్?
0: స్వ ప్లస్ ఇచ్ఛ స్వేచ్ఛ.
1: స్వ ప్లస్ ఇచ్ఛ ఈ
0: స్వేచ్ఛ. ఆత్మ.
1: స్వ ఆత్మ
0: ప్లస్ ఇచ్ఛ డిజైర్.
1: Ichha desire.
0: Atma desire is swechha.
1: The desire of atma is
0: swechha. Inaadi vidyarthulu gaani yuvakulu gaani atma varaku prayanam cheyatam ledu. Kevalamu deha swechhanu maatrame sancharanga vaallu anubhavistunnaru.
1: Students or youngsters don't go to that point of atma. They only take the body into consideration.
0: Kanukane Bhagavad Gita yandu kudanu sva dharma para dharma ani rendu bodhalu chesadu.
1: Bhagavad-gita also refers to two aspects, swadharma and paradharma.
0: Swadharma managa kshatriyudu kshatriya dharma, brahmanudu brahmana dharma, shudrudu shudra dharma ani ee vidhanga jati mata kula bhedamulaku sambandhinchinatundi dharmamuluga prabodhistu unnaru.
1: The swadharma is taught this way based on the caste and community.
0: Adi kaadu, swadharma, atma dharmane swadharmam.
1: The dharma, the code of the spirit.
0: పరధర్మం. పరధర్మం అనగా దేహధర్మము.
1: పరధర్మ మీన్స్ ద కోడ్ ఆఫ్ ద బాడీ.
0: ఈ దేహము జడమైనటువంటిది.
1: బాడీ ఇస్ ఇనర్ట్.
0: దీని యందు మనసే ప్రేరేపణ కలిపి అనేక విధమైనటువంటి కర్మలను ఆచరింపజేస్తుంది.
1: ఇట్స్ ద మైండ్ దట్ ప్రాంప్ట్స్ అండ్ మేక్స్ ద బాడీ యాక్ట్.
0: కనుక మన స్వేచ్ఛ అనేటువంటిది ఇది కాదు మన స్వేచ్ఛ.
1: సో దిస్ ఇస్ నాట్ ద ఫ్రీడమ్.
0: సమాజంలో గౌరవాన్ని సాధించేటువంటి యొక్క ప్రవర్తననే మన యొక్క స్వేచ్ఛ.
1: The kind of behavior that brings you esteem, honor, respect in
0: society.
1: The freedom is the one that gets you the name, respect in society. The knowledge of the self, the wisdom of the self is freedom.
0: ఇంద్రియ నిగ్రహమే సరియైన స్వేచ్ఛ.
1: సెల్ఫ్ కంట్రోల్ ఇస్ ఫ్రీడమ్.
0: దీనినే పతంజలి యోగః చిత్తవృత్తి నిరోధకః. అది నీ యొక్క యోగము. మరే ఎంత యోగంలో పుట్టావురా నీవు, అనగా ఏమిటి, ఎంత అదృష్టవంతుడు పోయి.
1: పతంజలి సేస్ వాట్ యోగ, హౌ లక్కీ.
0: అలాంటి అదృష్టవంతుణ్ణే భగవంతుడు కోరి వస్తుంటాడు.
1: గాడ్ హింసెల్ఫ్ విల్ కమ్ ఫార్వర్డ్.
0: భగవంతుని దగ్గరికి నీవు పోనక్కర్లేదు, భగవంతుడే నీ దగ్గరికి వస్తుంటాడు.
1: యూ డోంట్ నీడ్ టు గో టు గాడ్, హీ హింసెల్ఫ్ విల్ కమ్ టు యూ.
0: కనుకనే భగవంతుని మనం పిలవనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు కాల్ హిమ్.
0: పరమ భక్తుడైనటువంటి త్యాగరాజు కూడాను
1: ఎ వెరీ గ్రేట్ డివోటెడ్ త్యాగరాజ హింసెల్ఫ్ ఇన్వైటెడ్ గాడ్.

0: Further, he said, I cannot bear the pangs of separation any longer. You come and take care of me.
1: కానీ ఇది భక్తుడు పిలిచవలసినటువంటిది కాదు.
0: బట్ ఇట్స్ నాట్ ది ప్రాపర్ ప్రేయర్ ఆఫ్ ఎ డివోటీ.
1: తనలో ఏదో దోషం ఉంటేనే భక్తుడు భగవంతుని పిలుస్తున్నాడు.
0: అన్లెస్ అంటిల్ హి హస్ గాట్ ఎ మిస్టేక్ హి డజంట్ నీడ్ టు ఇన్వైట్
1: భగవంతుడే నిన్ను పిలవాలి. కమ్ ఆన్ మై డియర్ అని పిలిచాలి.
0: గాడ్ హింసెల్ఫ్ షుడ్ ఇన్వైట్ యు కమ్ ఆన్ మై డియర్.
1: ఎప్పుడు పిలిచాడు?
0: వెన్
1: కరిష్యే వచనం తవా అని అర్జునుడు అన్న తర్వాత.
0: When Arjuna says, I'll follow your command.
1: మీ ఆజ్ఞను తిరసావహించి నా జీవితంతో నీ ఆజ్ఞలోపలి లీనమైపోతాను అని వాగ్దానం ఇచ్చిన తర్వాత మన్మనాభవ మద్భక్తో మధ్యాజీవ నమస్కురే మామే వైశ్యసి సత్యం తే ప్రత్యానే ప్రయోజిమే మన్మనాభవ మద్భక్తో ఇప్పుడు నీవు నావాడురా కమాన్ కమాన్ అన్నాడు.
0: When Arjuna openly confessed and declared, Krishna, I'll follow your command, then only Krishna called him.
1: ఆ విధమైనటువంటి యొక్క అద్భుతము కావించిన మరు క్షణంలోనే భగవంతుడు నిన్ను తన చేర్చుకుంటాడు.
0: When once we surrender, God will certainly call you.
1: అత్యంత సమీపుడవుతాడు.
0: You'll be very close to him.
1: ఈ విధమైనటువంటి యొక్క భావములు మానవుని యందు అమితంగా ఉంటున్నాయి.
0: Such divine feelings are present quite a lot in
1: కానీ అట్టి మానవుడు ఇవి పవిత్రమైనటువంటి మానవతా విలువలని ఈనాడు గుర్తించుకోలేకపోతున్నాడు.
0: But today, no one is considering them sacred feelings.
1: ఆ భావములు మానవునికి రావాలి.
0: We should have revived those feelings.
1: ఈ దుర్భావములు నాది కాదు, ఇది కేవలము ఒక మృగముల యొక్క భావములు.
0: These bad thoughts I have are of animal qualities, not mine.
1: నేను మానవుడను.
0: I am man.
1: మాధవుని నుంచి పుట్టినటువంటి వాడను.
0: I am born from out of the divine.
1: మాధవుని నుంచి పుట్టినటువంటి మానవులకు ఈ మరు బుద్ధులంతా ఎందుకు వచ్చింది?
0: Having been the spark of the divine, why should you be bestial?
1: కానీ మన యొక్క సంఘ దోషమే దీనికి మూల కారణం.
0: The mistake lies with the company.
1: కనుకనే మనం దుష్ట సంఘముల నుంచి దూరం కావాలి.
0: Therefore, we should run away from bad company.
1: Run away from bad company.
0: Run away from bad company.
1: ఒక్క క్షణమైనా అక్కడ వెయిట్ చేయద్దు.
0: We should not wait for a moment.
1: Run away.
0: Run away.
1: ఆ దుస్సంగం నుంచి మనం దూరం కావాలి.
0: We should run away from bad company.
1: కనుకనే విద్యార్థులయందు పవిత్రమైనటువంటి భావములు, పరిశుద్ధమైనటువంటి భావములు, నిర్మలమైన భావములు, నిస్వార్థమైనటువంటి భావములు పెరగాలి.
0: Therefore,
1: పెరగాలి.
0: Among students, the sacred, pure, selfless thoughts should increase.
1: దీంతో ఒక్క చిన్న ఉదాహరణ మీరు చక్కగా గుర్తుంచుకోవాలి.
0: Understand clearly one example.
1: భగవంతుడు సర్వమును సృష్టించాడు.
0: God created everything.
1: అణు మొదలుకొని ఘనం వరకు భగవంతుడి యొక్క సృష్టియే.
0: Right from microcosm to macrocosm is divine manifestation.
1: అలాంటి భగవంతుని కనుకోవడానికి సాధ్యం కాదు.
0: It's not possible to know God where he is.
1: అయితే ప్రతి అణువు కూడాను ఘనంగానే భావించాలి, ప్రతి ఘనం కూడాను అణువుగానే విశ్లేషించాలి.
0: హౌఎవర్ ఎవ్రీ మైక్రో హ్యాస్ గాట్ టు బి కన్సిడర్డ్ యాజ్ ఎ మాక్రో అండ్ వైస్ వర్సా.
1: కనుకనే ఉద్ధవుడు చెప్పాడు.
0: సో ఉద్ధవ సెడ్,
1: నిను గనుగొన్న గలమా కృష్ణ, నిను గనుగొన్న గలమా.
0: ఉద్ధవ సెస్, కృష్ణ, కెన్ వి నో యూ?
1: అణువు కంటే అతి సూక్ష్మరూపుడవు.
0: యు ఆర్ స్మాలర్ దెన్ ఎన్ ఆటమ్.
1: ఘనము కంటే అతి ఘననీయుడవు.
0: యు ఆర్ బిగ్గర్ దెన్ ది బిగ్గెస్ట్.
1: 84 లక్ష జీవముల అనయంబున నిడబాయకుందువట అడవు రేణు తృణకాష్ట మూదలు అఖండ రూపుడవై వెలుదువట నిను గనుగొన్న గలమా.
0: You are among the 84 lakhs of creatures present in this world.
1: అణువులందు ఉండేటువంటి వాడు భగవంతుడే.
0: God is present in every atom.
1: ఎందుకోసం ఇచ్చాడు ఈ ప్రపంచాన్ని?
0: Why has he gifted this world?
1: నాయన, ఓ మానవులారా, ఓ దివ్య జీవులారా, ఇదిగో ఈ ప్రపంచాల్లో సమస్తాన్ని సృష్టించాను.
0: ఓ మ్యాన్కైండ్, ఓ డివైన్ బీయింగ్స్, ఐ క్రియేటెడ్ ద హోల్ వరల్డ్.
1: మానవుడు తెల్లవారి లేచినది మొదలు రాత్రి పరుండునంత వరకు ఏ ఏ పదార్థములు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎట్లా అనుభవించాలో అనేటువంటి దానికి తగినటువంటి సామగ్రిని అంతా నేను సృష్టించాను.
0: ఓ మ్యాన్, రియలైజ్ దట్ ఐ హావ్ గివెన్ యూ, ఐ క్రియేటెడ్ ఆల్ ద మెటీరియల్. ఐ గివెన్ యూ వాటర్.
1: చల్లదనానికి గాలినిచ్చాను.
0: ఐ గివెన్ యూ కూల్ బ్రీజ్.
1: చలిని ఓర్చుకోవడానికి ఎండనిచ్చాను.
0: ఐ గివెన్ యూ ఆల్ థాట్ సాంగ్.
1: నీవు వినడానికి శబ్దాన్ని ఇచ్చాను.
0: సౌండ్ ఈజ్ మై క్రియేషన్.
1: త్రాగడానికి నీరిచ్చాను.
0: అండ్ ఐ హావ్ గివెన్ యూ ద డ్రింకింగ్ వాటర్.
1: అన్ని పంచభూతములు మీకోసమే సృష్టించాను.
0: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఐ హావ్ క్రియేటెడ్ ఫర్ యూ.
1: కానీ మీ ఇష్టానుసారం అనుభవించుకోండి.
0: Enjoy, experience freely as you like. The freedom is given to you.
1: దీనిపైన నాకెట్టి యొక్క అధికారము లేదు.
0: I don't object.
1: ఏ అధికారము లేదు, ఏ అబ్జెక్షన్ లేదు.
0: I don't object. I have no authority also.
1: ఇష్టం వచ్చినట్టు అనుభవించుకోండి.
0: Experience.
1: ఏ ట్యాక్స్ లేదు.
0: No tax.
1: ఏ విధమైన సుంకము లేదు.
0: నో ట్యాక్స్ వాట్స్ ఎవర్.
1: ఏది లేదు. మీరు ఇష్టం వచ్చినట్టు ఎంతైనా అనుభవించుకోవచ్చు.
0: ఎంజాయ్ ఫ్రీలీ ఎనీ లా.
1: కానీ
0: బట్
1: ఒక్క కండిషన్ మాత్రం ఇచ్చాడు.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ కండిషన్.
1: ఏ దాన్ని మీరు అనుభవిస్తున్నారో దాని యొక్క ఫలాన్ని కూడా మీరు అనుభవించాలి అన్నాడు.
0: ద ఓన్లీ స్టిప్యులేటెడ్ కండిషన్ ఈజ్ వాట్ ఎవర్ యూ ఎక్స్పీరియన్స్ నౌ యూ మస్ట్ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
1: చెడ్డ ఫలితం వస్తుంది.
0: If any bad action, you'll have bad results.
1: చేస్తే మంచి ఫలితం వస్తుంది.
0: Good action will give you good results.
1: దీనిని మీకు అందుకోవడానికి సిద్ధంగా ఉండాలి.
0: Be ready to face the results.
1: దీంతో నేను కూడా ఏమాత్రమూ ప్రవేశించను.
0: I don't interfere with the results.
1: అనుభవించే తీరాలి.
0: You are bound to face the results.
1: దీనిని గీత ఎందు కూడాను చక్కని ఆదర్శాన్ని అందిస్తూ వచ్చింది.
0: Gita also has set a very good ideal.
1: భగవంతుడు చీకటిని దూరం చేయడానికి లైట్ని ఇచ్చాడు.
0: God has given us light to dispel darkness.
1: వేడితో బాధపడేటువంటి వానికి చల్లని గాలిని ఊపిరి పీల్చుకోవడానికి గాలిని ఇచ్చాడు.
0: He has given us cool breeze to breathe enough.
1: మానవుడు అనుకుంటాడు దీన్ని స్వేచ్ఛగా అనుభవించాలి.
0: Man wants to experience freely.
1: భగవంతుడు గాలిని ఇచ్చి దీపాన్ని అరిపివేస్తున్నాడే, ఇది ఏమి న్యాయము?
0: God has created the breeze that would extinguish the light here. What is the justice here?
1: Mare purusha prayatnam neeku atyavasaramu.
0: Human effort is necessary.
1: Gaali ichcharu pinchukodaniki nee pranaanu nilipukodaniki ichcharu.
0: I created this air to sustain your life.
1: Velugunu ichcharu.
0: I gave you the light.
1: Neevu cheekatilo ajnanam ane cheekatilo pala guntalo padi అనేక బాధలకు గురి కాకుండా ఉండే నిమిత్తమై నీకు జ్యోతిని ఇచ్చాను.
0: ఐ హావ్ గివెన్ యూ దిస్ ల్యాంప్ సో దట్ యూ డు నాట్ సఫర్ ఇన్ దట్ పిచ్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్. వెలిగే
1: శక్తిని మాత్రమే ఇచ్చాను.
0: ఐ గేవ్ యూ ది కెపాసిటీ టు ది
1: విండ్ టు బ్లో. వెలిగే శక్తిని మాత్రమే ఇచ్చాను.
0: ఇట్ ఇస్ ద లైట్ దట్ ఇల్యూమిన్స్.
1: కానీ ఈ యొక్క వీచేస యొక్క గాలి వచ్చి వెలిగే దీని జ్యోతిని ఆర్పివేస్తే నా శక్తికే లోటు కలుగుతుంది.
0: అండ్ ఇఫ్ ది విండ్ దట్ బ్లోస్ extinguishes the lamp over there will be some defect in my creation.
1: అది law of nature.
0: That's the law of nature.
1: గాలి గాలి బాటికి వీచాల్సిందే.
0: The air must follow its own nature.
1: జ్యోతికి బాటికి వెలగవలసిందే.
0: The light should illumine.
1: అయితే నీవు ఆరిపోకుండా నీవు ఒక గ్లాసును పెట్టుకోవాలి, అది పురుష ప్రయత్నము.
0: However, in order to see that you should not be extinguished, you should have a chimney glass there.
1: అది పెట్టుకోకుండా ఓ గాలి నా దీపాన్ని ఆర్పకూడదు అంటే అది ఎట్టి తప్పు కాదు.
0: On the other hand, you cannot say, oh air, see that this lamp
1: is safe. Nature ke chala viruddham avutundi.
0: It will be against the
1: bhagavantu srushtinchinatvanti prati dani kudunu viruddham aipothundi.
0: It will be quite contradictory to the entire creation.
1: Kalaku deenini bhagavantu ye matram kudunu oppukodu.
0: God will not accept that.
1: Aithe
0: however
1: kontha mitimiri poyinappudu,
0: when it's beyond limits,
1: భక్తుని యొక్క మతులు మంచి స్థితికి వచ్చినప్పుడు,
0: when the devotee's mind
1: వారి ప్రార్థన హృదయం నుండి ఆవిర్భవించినప్పుడు,
0: in response to their fervent prayer,
1: అప్పుడు భగవంతుడే సాక్షాత్కరించి వారి బాధలను నివారణ గావిస్తాడు.
0: God manifests himself and gives them relief.
1: ఒకానొక సమయం లోపల మీరు భాగవతంలో చదివి ఉండవచ్చును.
0: At one time in Bhagavatam you must have gone
1: through. బ్రహ్మ గొప్ప కుంభవర్షాన్ని కురిపించాడు.
0: Brahma saw to it that there was downpour of rainfall.
1: Kani kurchatam dani sahajamu.
0: It is quite natural for the rain.
1: Gopakalu gopalaru anta krishnuni chuttukunnaru.
0: All gopikas and cowherd boys were around Krishna.
1: Krishna mammanu rakshinchu rakshinchu maa govunu rakshinchu ee varshamunaku mem taalalemu jeevinchalemu ee baadhanu bharinchalemu ani prarthisthaaru.
0: All gopikas cowherd boys prayed to Krishna, Krishna protect us because we cannot bear this heavy rain any longer.
1: అప్పుడు కృష్ణుడు చెప్పాడు.
0: దెన్ కృష్ణ సెడ్,
1: వర్షం నిలపడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు స్టాప్ దిస్ రెయిన్.
1: నా సృష్టియే.
0: ఇట్ ఈస్ మై క్రియేషన్.
1: కుర్చవలసింది కుర్చవలసినదే.
0: ఇట్స్ బౌండ్ టు రెయిన్.
1: అయితే దానిని తప్పించుకోవడానికి ప్రార్థన వల్ల కొన్ని ఉపాయములు ఉంటున్నాయి.
0: However, there are certain devices to escape from the effect.
1: నాకు శక్తి ఉన్నది కదా అని దాన్ని నిలపడానికి వీలు కాదు.
0: Since I have the divine power, I don't stop
1: it. నా శక్తిని నేను ఉల్లంఘించినట్టు అయిపోతుంది.
0: It means I transcend my own law.
1: కనుక రండి.
0: Come on.
1: నేను గోవర్ధనగిరి పర్వతం ఎత్తుతాను, దాని కింద మీరు దాచుకోండి.
0: I will lift Govardhana mountain and you can stand under it.
1: వర్షమును మాత్రం నిలబడడానికి వీలు కాదు.
0: I don't stop the rain.
1: ఆ ఎత్తడానికి పోతే ఈ మానవుని యొక్క మంకు బుద్ధులు,
0: the narrow mindedness of mankind,
1: తక్షణమే సందేహం ఒకటి ప్రారంభమైపోయింది.
0: Immediately they doubted.
1: కృష్ణా రక్షించమని కోరినటువంటి వాళ్ళు,
0: those that prayed for protection,
1: కృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తేటప్పటికీ,
0: when Krishna lifted that Govardhana mountain,
1: బాలుండీతడు,
0: he's such a young boy.

0: మైటి మౌంటైన్ సో హెవీ కెన్ హీ ఎవర్ బేర్ ద వెయిట్ ఆఫ్ ఇట్
1: బాలుంది తడు
0: ఎ టైనీ థాట్
1: కొండ దొడ్డది
0: వెరీ బిగ్ మౌంటైన్
1: మహాభారంబు ఈ తండు మోయంగా చాలడా
0: కెన్ దిస్ బాయ్ బేర్ దట్ హెవీ వెయిట్
1: ఈ కొండను ఎత్తగలడా
0: కెన్ హీ లిఫ్ట్ ద మౌంటైన్
1: వచ్చింది డౌటింగ్ థామస్
0: డౌటెడ్ యాజ్ యూజువల్
1: తక్షణమే ఎత్తాడు
0: ఇమ్మీడియట్లీ హీ లిఫ్టెడ్
1: ఓన్లీ ఒక్క చిటికన వేలు పైన
0: విత్ లిటిల్ ఫింగర్
1: అందరూ అందులో వచ్చి చేరిపోయారు
0: ఆల్ గ్యాదర్డ్ దేర్
1: చేరేది చేరారు
0: దే అసెంబుల్ దేర్ ఎనీవే
1: వర్షం నుంచి తప్పించుకున్నారు
0: దే కుడ్ అవాయిడ్ ది
1: తాము తమ గోవుని కూడా అక్కడ చేర్చుకున్నారు
0: కౌస్ అండ్ అదర్
1: కానీ తల్లిదండ్రులకు ఒక విధమైన భయము ప్రారంభమైంది
0: బట్ పేరెంట్స్ వర్ అఫ్రైడ్ ఆఫ్ దిస్
1: యశోదానందులు చాలా భయపడుతున్నారు
0: యశోదానంద వెరీ మచ్ అఫ్రైడ్ ఫియర్ స్ట్రికెన్
1: కొండ ఎత్తటమేమో ఎత్తాడు సరిపోయింది
0: సంహో ఆర్ అదర్ హీ లిఫ్టెడ్ ద మౌంటైన్
1: దాన్ని క్రింద దింపటం ఎట్లా
0: హౌ టు పుట్ ఇట్ డౌన్ నౌ
1: అది క్రింద దింపే సమయంలో కొండ కిందకి మా కృష్ణుడు పడిపోతాడు ఏమో
0: యాజ్ హీ పుట్స్ ఇట్ డౌన్ వెల్ హీ మే బి అండర్ ద వెరీ మౌంటైన్ విచ్ హీ లిఫ్టెడ్
1: ఇప్పుడు అనుకున్నారు అందరినీ ఒక్కతూరి కృష్ణుడు
0: కృష్ణ అట్ వన్ టైమ్ సెడ్
1: నా ఆజ్ఞ మీరు శిరస వహించాలి అన్నాడు
0: కృష్ణ సెడ్ యూ షుడ్ ఫాలో మై కమాండ్
1: ఎవరు నా ఆజ్ఞను పాటించరో వారు రక్షింపబడతారు
0: Those that who will follow my command will be protected.
1: ఎవరు ఆజ్ఞను ఉల్లంఘిస్తారో వాడు కేవలం హతమైపోతాడు.
0: Those who disobey, they are sure to die.
1: ఒక్కతూరి అందరు కూడాను.
0: At one moment, all of you.
1: నేను ఆ ఓం అని పలికినప్పుడు అందరు కన్నులు మూసుకోవాలి అన్నాడు.
0: As I say Om, let all of you close your eyes.
1: కృష్ణుడు ప్రారంభించాడు
0: కృష్ణ స్టార్టెడ్
1: కన్నులు మూసుకున్నారు
0: ఎవ్రీబడి క్లోజ్ దేర్ ఐస్
1: కొండ క్రింద ఉంది కృష్ణుడు వీడితో ఉన్నాడు ఆడుతున్నాడు
0: దే సా ద మౌంటైన్ యాజ్ ఇట్ ఈస్ అండ్ అదర్స్ వర్ దేర్ అపార్ట్ ఫ్రమ్ దట్
1: ఇది ఏ భగవంతుని యొక్క లీలలు
0: దిస్ ఈస్ ద మిస్టరీ ఆఫ్
1: ఆ కొండ ఎట్ట దిగించాడు ఎట్ట కిందికి దింపాడు
0: హౌ ద మౌంటైన్ ఈస్ పుట్ డౌన్ దేర్
1: ఒక్క క్షణం లోపల ఏమైనా చేయవచ్చు
0: ఇన్ ఎ మూమెంట్ ఎనీథింగ్ కెన్
1: కదలదు నీ దుసంకల్పము లేనిదే గడ్డిపోచయును
0: వితౌట్ గాడ్స్ విల్ ఈవెన్ ఎ గ్రాస్ బ్లేడ్
1: కారణ అకారణ
0: యు ఆర్ బియాండ్ ఆల్ రీజన్
1: కదలదు నీ దుసంకల్పము లేనిదే గడ్డిపోచయును కారణ కారణ
0: Without your will, even a grass blade cannot move.
1: మాత్రమునకె పేరు లేకపోవు నీ తలపున అది ఎరుంగరు మరి గలంగరు ముదమి చెందరు భూమిని కొందరు వివేకమున వర్తించదమని కడు విర్రవీగదరు కాని చివరికే వేళకేది సంభవించునో తెలియవాల ఎంతవారలైనా కదలదు నీదు సంకల్పము లేనిదే గడ్డిపోచయును
0: Without
1: అది ఎరుంగరు
0: దే డోంట్ అండర్స్టాండ్
1: మరి గలంగరు
0: దే డోంట్
1: జందరు
0: దే డోంట్ ఎక్స్
1: భూమిని కొందరు వివేకమున వర్తించదమని కడు విర్రవీగదరు కాని
0: బట్ దే ప్రైడ్ దెమ్సెల్వ్స్ యాజ్ ఇఫ్ దే ఆర్ ఇంటెలిజెంట్
1: వివేకమున కడు వర్తించదమని విర్రవీగదరు కాని
0: దే ఆర్ హైలీ ఈగోయిస్టిక్ థింకింగ్ దట్ దే ఆర్ ఇంటెలెక్చువల్స్
1: కడకటికి ఏమి చెందును
0: బట్ అల్టిమేట్లీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్
1: విర్రవీగుతారు
0: దే ప్రైడ్ దెమ్సెల్వ్స్
1: అది ఏ భగవంతుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూక్ష్మము
0: దిస్ ఇస్ ది సటిలిటీ ఇన్ ది డివినిటీ
1: కేవలం బాహ్య దృష్టితో సామాన్యమైనటువంటి యొక్క రూపాన్ని మాత్రమే చూస్తూ
0: వీ గో బై ది ఎక్స్టర్నల్ ఫామ్
1: దాని యొక్క చేష్టలను మాత్రమే పరికించుతూ
0: అండ్ థింక్ ఆఫ్ ది యాక్షన్స్ అసోసియేటెడ్
1: తాను మావలేస్ జీవితాన్ని గడుపుతూ ఉన్నాడని భావిస్తుంటారు
0: యాజ్ గాడ్ ఆల్సో లీడ్స్ ది లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ వీ కన్సిడర్ ఇన్ ఎ నార్మల్ వే
1: చాలా మోసం చేస్తుంది
0: But that will certainly
1: అది ఏ మానవత్వాన్ని చాలా మరింత మూర్ఖంలో ముంచుతుంది
0: అవర్ హ్యూమన్ లైఫ్ విల్ బి రిడ్యూస్డ్ టు ఎ ఫూలిష్ లైఫ్
1: దేహం మావలే ఉంటుండాలి
0: బాడీ ఆఫ్ గాడ్ ఈస్
1: మావలే తింటున్నాడు
0: హీ ఆల్సో
1: మావలే తిరుగుతున్నాడు
0: హీ మూవ్స్ లైక్
1: కానీ
0: బట్
1: తాను మావాడు
0: హౌఎవర్ హీ ఇస్ డిఫరెంట్
1: తాను తానే
0: హీ ఈజ్ వాట్ హీ ఈజ్
1: ఈ విధమైనటువంటి యొక్క సత్యతత్వాన్ని ఎవడు గ్రహిస్తాడో
0: The one who knows this principle of truth,
1: అది ఏ నిజమైన విద్య
0: దాట్ ఈస్ ది ట్రూ ఎడ్యుకేషన్
1: విద్యయోసగును వినయంబు
0: ఎడ్యుకేషన్ కన్ఫర్ హ్యూమిలిటీ.
1: వినయములను కలుగు పాత్రత.
0: అవుట్ ఆఫ్ హ్యూమిలిటీ
1: పాత్రత వనల ధనము.
0: అండ్ మనీ దేర్.
1: ధనము వల్లను ధర్మము.
0: దట్ లీడ్స్ టు రైచియస్నెస్.
1: దాని వల్లను ఐహిక ఆముష్మికంబులు పొందునరుడు.
0: అండ్ మ్యాన్ గెట్స్ ప్లెజర్ హియర్ ఆన్ ఎర్త్ అండ్ లైఫ్ ఆఫ్టర్.
1: కనుకనే మొట్టమొదటి చదువు అనేటువంటిది కేవలము ధన సంపాదన కోసం కాదు, విద్యయోసగును వినయంబు.
0: సో ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ప్రైమర్లీ
1: విద్యా దదాతి వినయం. ఈ వినయం లేనటువంటి విద్య విద్య అనే కాదు, అలాంటి వాడు విద్యార్థియే కాదు.
0: ది వన్ హూ ఇస్ నాట్ హంబుల్ ఇస్ నో స్టూడెంట్ అట్ ఆల్.
1: అతను విషయార్థి.
0: ఇస్ ద వన్ ఆఫ్ సెన్సువల్ ప్లెజర్,
1: నాట్ విద్యార్థి.
0: అండ్ నాట్ విద్యార్థి.
1: విద్యాం అర్థైతీతి విద్య.
0: ది వన్ హూ డిజైర్స్ విద్య ఈజ్ విద్యార్థి.
1: కనుక ఈ జగత్తునందు దైవత్వాన్ని గుర్తించటము ఎవరికి అంత సాధ్యం కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడి టు నో ది డివినిటీ ఇన్ ఫుల్ ఫర్ ఎనీ.
1: ఎవడు జవదాటకుండా ఆజ్ఞను శిరసావహించి తాను బద్ధుడు అవును, వాడు మాత్రమే ఈ దివ్యత్వాన్ని పరిపూర్ణంగా కూడా అనుభవించగలడు.
0: ద వన్ హూ ఫాలోస్ గాడ్స్ కమాండ్ ఇన్ టోటో విల్ బి ఏబుల్ టు హ్యావ్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ది డివినిటీ.
1: ఒకానొక సమయంలో షిరిడీ లోపల,
0: ఎట్ వన్ టైమ్ ఇన్ షిరిడీ,
1: మహాలక్ష్మి నిరంతరము రాత్రి వేళలయందు సాయిబాబాతో అదే రూమ్ లోనే నిద్రించేటువంటి వాడు.
0: మహాలక్ష్మి యూజ్ టు స్లీప్ ఎట్ ద ప్లేస్ వేర్ సాయిబాబా స్లీప్స్.
1: ఒక చౌట్రి అనేటువంటిది ఉండేది, చావిడి అని.
0: దేర్ వాజ్ ఎ చౌట్రి దేర్.
1: దాని పేరు చావిడి అన్నారు.
0: ఇట్ ఇస్ కాల్డ్ చావిడి.
1: ఆ చావిడి లోపల ఒక చిన్న పలక కట్టుకుని ఆ పలక పైన పవడించేవాడు సాయిబాబా.
0: సాయిబాబా యూజ్ టు రెస్ట్ ఆన్ ఎ వుడెన్
1: ప్లాంక్. ఆ పలక ఎంతది తెలిసినా,
0: యు నో ది సైజ్ ఆఫ్ ది వుడెన్ ప్లాంక్,
1: 5 inches మాత్రమే వెడల్పు.
0: విడ్త్ 5 inches
1: వెడల్పు.
0: విడ్త్ 5 inches.
1: దానిపైన ఆజానుబాహుడు సాయిబాబా.
0: జైజాంటిక్ పర్సనాలిటీ సాయిబాబా.
1: మంచి ఎత్తైనటువంటి మనిషి.
0: వెరీ టాల్.
1: అతను ఆ పలక పైన పవరించేవాడు.
0: బట్ హీ లైస్ ఆన్ దట్ వుడెన్ ప్లాంక్.
1: వేరే ఎక్కడ స్థలం లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ ప్లేస్.
1: దానికి క్రింద మహాలక్ష్మి పండుకునేటువంటి వాడు.
0: అండ్ మహాలక్ష్మి స్లీప్స్ బినీత్ దిస్ వుడెన్ ప్లాంక్.
1: కానీ ప్రప్రథమంలో మహాలక్ష్మికి చాలా భయం ఏర్పడేటువంటిది.
0: బట్ మహాలక్ష్మి వాజ్ అఫ్రైడ్ ఆఫ్ దిస్ ఇన్ ద ఎట్ ద బిగినింగ్.
1: ఆ పలకను కూడాను సాయిబాబా పాత పంచెలతో ఉంటే ఆ పంచెలతో కట్టి పెట్టాడు దాన్ని.
0: Even this wooden plank was kept hanging with the help of
1: old dhotis. Aa kinda pandukunte avi eppudu tegutayo eppo.
0: When he sleeps there under the wooden plank, well, it may drop down.
1: Mahalakshmi chaala chinnaga undetundi vaadu, chaala thinniga undetundi.
0: Mahalakshmi is very thin.
1: Anta pedda manishi naa paina padithe nenu bratukanna అని చాలా భయపడిపోతున్నాడు.
0: మహాలక్ష్మి ఇస్ అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యువేషన్ బికాస్ వెన్ సచ్ జైజాంటిక్ పర్సనాలిటీస్ టు ఫాలో ఆన్ హిమ్, వాట్ వుడ్ హ్యాపన్ టు హిమ్.
1: రాత్రి అంతా నిద్రపోయేవాడు కాదు.
0: వెల్ హీ కుడ్ నాట్.
1: ఎక్కడ కొంచెం శబ్దమైన పరిగెత్తిపోయేటువంటి వాడు.
0: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ లీస్ట్ ఆఫ్ ది సౌండ్స్ హీ యూజ్డ్ టు గెట్ అప్ అండ్ రన్ అవే ఫ్రమ్ ది స్పాట్.
1: కడపటికి అక్కడ చక్కగా దైవత్వాన్ని ఒక్క మహాలక్ష్మికి మాత్రమే నిరూపిస్తూ వచ్చాడు.
0: దిస్ డివినిటీ ది ప్రిన్సిపల్ వాజ్ ఓన్లీ డెమోన్స్ట్రేటెడ్ టు మహాలక్ష్మి అలోన్.
1: మహాలక్ష్మి లే అన్నాడు.
0: మహాలక్ష్మి గేట
1: అప్పుడు చోటాభాయ్ అని పిలిచేటువంటి వాడు మహాలక్ష్మి.
0: యూజ్ టు కాల్ మహాలక్ష్మి చోటాభాయ్.
1: ఆ త్రాళ్ళు కట్టారు చూడండి, పాత పంచలు కూడా లేవు, ఒట్టి పలక మాత్రమే నిలిచి ఉంటుండాలి గాలిలో.
0: దిస్ వుడెన్ ప్లాంక్ వాజ్ జస్ట్ హ్యాంగింగ్ ఇన్ ది ఎయిర్, నాట్ ఈవెన్ ఓల్డ్ ధోతి.
1: ఆ పలక పైన జోల మాదిరి ఊగుతున్నాడు సాయిబాబా.
0: ఆన్ దిస్ వుడెన్ ప్లాంక్ యూ ఫైండ్ సాయిబాబా యాజ్ ఇఫ్ హి వాస్ స్వింగ్.
1: నా బరువును ఆ యొక్క పాత పంచలా మోసేటువంటిది కాదు కాదు.
0: డూ యూ థింక్ దట్ మై వెయిట్ విల్ బి బోర్న్ బై దట్ ఓల్డ్ ధోతి.
1: నా శక్తియే నా యొక్క ఈ దేహాన్ని భారం వహిస్తుంది.
0: ఇట్ ఈస్ మై డివైన్ పవర్ దట్ బేర్స్ ద బర్డన్ ఆఫ్ మై వెయిట్.
1: అప్పుడు చెప్పాడు.
0: దెన్ హీ సెడ్,
1: మహాలక్ష్మి ఎవరికి నీవు చెప్పద్దు.
0: డోంట్ టెల్ దిస్ టు ఎనీబడి.
1: నేను పత్రిలో అందరు కూడాను నేనేదో బ్రాహ్మణుడని, కొంతమంది సింహముడన్నని, ఇంకొకరు వీళ్ళని, మరికొంతమంది పటేల్స్ అని ఈ విధంగా నన్ను భావిస్తున్నారు.
0: ఇన్ దిస్ పత్రి విలేజ్ సమ్ కన్సిడర్ మీ యాజ్ ఎ బ్రాహ్మిన్ బాయ్, సమ్ యాజ్ ఎ పటేల్, సమ్ యాజ్ ముస్లిమాన్.
1: కానీ పత్రి గ్రామం లోపల
0: బట్ ఇన్ దిస్ పత్రి విలేజ్
1: దేవగిరి అమ్మ గంగా భవాజ్యుడు అనేటువంటి బ్రాహ్మణులకు పుట్టినటువంటి వాడని నేను.
0: ఐఎమ్ బోర్న్ టు బ్రాహ్మిన్ కపుల్ దేవగిరి దేవగిరి
1: గంగాభవాడ్యుడు
0: గంగాభవాడు
1: ఈ ఇరువురి యొక్క కుమారుడు
0: ఐఎమ్ బోర్న్ టు ది బ్రాహ్మిన్ కపుల్
1: అప్పుడే తాను అక్కడ చెప్పాడు

0: ఆ యొక్క మర్మము ఎవరికి చెప్పకూడదన్నాడు.
1: హీ వాంటెడ్ దట్ ది సీక్రెట్ షుడ్ నాట్ బి రివీల్డ్ టు ఎనీబడీ.
0: ఎందుకనగా ఆనాడు ఆ షిరిడీ లోపల, ఆ చుట్టు ప్రాంతంలో ఎందుకు కూడాను మహారాష్ట్రం లోపల హిందూ మహమ్మడన్స్ అనేటువంటిది చాలా తెగలు ఏర్పడి ఒకరినొకరు చంపుకోవడం జరుగుతుండేటువంటి.
1: బికాస్ అట్ దట్ టైమ్ దేర్ వాస్ రైవల్రీ అండ్ క్లాషెస్ బిట్వీన్ ముస్లిమ్స్ అండ్ హిందూస్ అట్ దట్ టైమ్.
0: ఇది మంచిది కాదు.
1: సో ఇట్స్ నాట్ ప్రాపర్.
0: కనుక నేను మహమ్మడన్స్ లో మహమ్మడన్, హిందువులో హిందువు.
1: దేర్ఫోర్ ఐఎమ్ ఎ మహమ్మడన్ అమంగ్ ముస్లిమ్స్, ఐఎమ్ ఎ హిందూ అమంగ్ హిందూస్.
0: కనుక నన్ను హిందూ అని చెప్పొద్దండి, మహమ్మడన్ అని చెప్పొద్దండి.
1: సో డోంట్ టెల్ ఎనీబడీ దట్ ఐ యామ్ హిందూ ఆర్ ఐ యామ్ మహమ్మడన్ ఐదర్
0: అని మహానస్పతి మాట తీసుకున్నాడు.
1: అండ్ దెన్ హి మేడ్
0: ఆ విధమైన కొన్ని కొన్ని రహస్యాలు ఎవరికో ఒకరికిద్దరికి మాత్రమే చెప్తూ వచ్చింది కానీ ఏ అవతారం నందు కానీ అందరికీ తెలియజేటువంటిది కాదు.
1: Divine secrets are revealed to one or two. In no other incarnation, things are revealed to many.
0: Rama avataram nundu kudanu.
1: In Rama avatara,
0: okka lakshmanu tappa mari evvariki cheppaledu tana yokka tattvanni.
1: The divinity is revealed to Lakshmana alone, none else.
0: Endukati nirantaram kudanu tanu venta janta inta undetunte vaadu.
1: Because Lakshmana was in his company.
0: Lakshmanu yokka tyagamu ittidi attidi ni varninchadaniki veeru kaanatundi.
1: The sacrifice of Lakshmana is beyond estimate.
0: Lakshmanu goppa rajyam untundadi.
1: There's a big kingdom.
0: Talli dandrulu untunnaru.
1: Parents are
0: there. Varya pillalu untunnaru.
1: Wife and children.
0: Kaani ivi naaku akkaraledu.
1: But he denied them all.
0: Naa Ramudu naaku kavali.
1: He wanted Rama.
0: కనుకనే దేనినైనా నేను త్యాగం చేసి రాములతో నేను వెళుతాను అని సుమిత్ర దగ్గరకు వచ్చి ప్రార్థించాడు.
1: హి ప్రేడ్ టు సుమిత్ర దట్ హిస్ ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఇన్ ఆర్డర్ టు ఫాలో.
0: తల్లి పేరు కూడా ఎంత మంచి పేరు, సుమిత్ర, మంచి స్నేహితురాలు అని.
1: ద నేమ్ ఆఫ్ ద మదర్ ఇస్ సుమిత్ర, గుడ్
0: సుమిత్ర, మంచి స్నేహితురాలు,
1: ఏ వెరీ గుడ్ ఫ్రెండ్.
0: పాదాలకు నమస్కారం చేసి లక్ష్మణుడు వెళుతుంటే, నాయన, రాములు ఉండినటువంటి అరణ్యమే నీకు అయోధ్య, రాములు లేనటువంటి ఈ అయోధ్యనే మాకు అరణ్యము అని.
1: దెన్ హి డిడ్ నమస్కార్ టు ది ఫీట్ ఆఫ్ హిస్ మదర్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ హర్ అండ్ మదర్ సేస్ వేరెవర్ రామా ఈజ్
0: రాములకు ఎట్టి అనానుకూలము కలిగించుకోకుండా ప్రవర్తించును ఆయన.
1: కండక్ట్ యువర్ సెల్ఫ్ దట్ దేర్ వుడ్ నాట్ బి ఎనీ ఇన్కన్వీనియన్స్.
0: కించిత్ అయినా కూడా నువ్వు మనసు నందు బాధ కలగకుండా చూసుకో.
1: బట్ సీ దట్ రామా వుడ్ నాట్,
0: అతనికి ఏమైనా కొంచెం మనసులో బాధ కలిగితే ప్రపంచానికే బాధ కలుగుతుంది.
1: ఇఫ్ రామా ఫీల్స్ హర్ట్,
0: ఎందుకంటే సర్వత్రా ఉండేటువంటి వాడు భగవంతుడు, భగవంతుని మనసు ఏమైనా కష్టం కలిగితే ప్రపంచానికే కష్టం కలుగుతుంది.
1: ఇఫ్ వీ హర్ట్ గాడ్ ద హోల్ వరల్డ్ విల్ బి హర్ట్.
0: అక్కడి బోధ చేసింది సుమిత్ర.
1: బట్ గుడ్ టీచింగ్ ఈస్ దట్ సుమిత్ర.
0: కృష్ణావతారం నందు,
1: దెన్ ఇన్ కృష్ణావతార,
0: కృష్ణావతారంలో బలరాముడు ఎప్పుడు ఉండేటువంటి వాడే.
1: బలరామ ఆల్సో వాస్ దేర్.
0: కానీ సాత్యకి మిత్రుడు.
1: బట్ సాత్యకి ఈజ్ ద ఫ్రెండ్.
0: చాలా మంది బ్రదర్ అని కూడా అనుకుంటుంటారు. కాదు కాదు, కృష్ణుడికి పరమమిత్రుడు సాత్యకి.
1: సంథింగ్ దట్ హిస్ బ్రదర్ నో, హీఈస్ ఎనీ క్లోజ్ ఫ్రెండ్.
0: కృష్ణుడు ఎక్కడ ఉంటే ఒక బలరాముడైనా ఉంటాడు, కానీ సాత్యకి మాత్రం ఎప్పుడు నీడవలే తిరుగుతూ ఉండేటువంటి వాడు.
1: యూ మే ఫైండ్ ఈవెన్ బలరామ మిస్సింగ్ ఎట్ టైమ్, సాత్యకి వాజ్ ఆల్వేస్ ఇన్ ది కంపెనీ.
0: తాను దేహాన్ని వదిలేక పూర్వం కూడాను సాత్యకిని మాత్రమే పిలిచి,
1: ఈవెన్ బిఫోర్ గివింగ్ అప్ ద బాడీ హీ సమ్మన్డ్ సాత్యకి.
0: ఇదిగో ఇప్పుడిప్పుడు ఈ విధమైనటువంటి యొక్క అల్లర్లు ప్రారంభమవుతాయి.
1: Now only conflict fights start from
0: now. Yadava kulam nandu musalam prarambhamavutundi.
1: There is bound to be a kind of infight among Yadavas.
0: Kanuka neevu motta mota streelandarni teeskuni neevu Hastinapuram vellipommanna.
1: Take away all the women to Hastinapura.
0: Nenu pon annadu.
1: He said I won't go.
0: Nenu neetone untanu.
1: I'll be with you.
0: Appudu inka atani tappinchadaniki meppinchadaniki veelu kaakapoyindi Satyakini.
1: And he could not convince Satyaki in one way or other.
0: Arjuna pilchi,
1: then he summoned Arjuna.
0: He will teesukoni pomani cheppadu.
1: He wanted
0: ever ikkada undakoodadu.
1: Women should not stay here any longer.
0: Mother Yashoda, Devaki Devi, Rukmini, Satyabhama, Gopikulu, veellandarni teesukoni Arjunudu
1: Arjuna took them all to Hastinapura. Yashoda, Devaki Devi, Rukmini, Satyabhama and so on.
0: Satyaki kevalam Krishnuni paadala pattukunnadu, oka chettu kinda kurchunnadu.
1: Satyaki was staying there all along, catching the feet of Krishna.
0: Unnanta varaku neetone untaru, nee velithe nenu kuda vastanu.
1: I will stay here so long I am alive. If you go, I will also follow you.
0: Vaatini nenu sahinchukolenu.
1: I cannot bear the pangs of separation.
0: Aa vidhamga prarthinchinatvanti vaadu taanu eppudu ee dehaanni vadileyadu kudanu Satyaki maatrame chesthu.
1: Krishna informed Satyaki
0: only when he was in the rahasyamalanta kudanu దైవత్వం లోపల ఎన్నో ఉంటున్నవి.
1: There are so many subtleties, secrets in the divinity.
0: అత్యంత రహస్యమైనటువంటివి కూడా చాలా ఉంటున్నాయి.
1: The innermost secrets.
0: అత్యంత సూక్ష్మమైనటువంటివి కూడా ఉంటుంటాయి.
1: The subtleties are there.
0: ఇత్యాది సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి విషయాన్ని ఒక్కరి ప్రాణమిత్రుడిగా ఉండినటువంటి వానికి అది చెవిలో వేయటం అందరికీ చెప్పడానికి వీలు కాదు.
1: The innermost secrets, subtleties of the subtleties are conveyed to the closest friend only.
0: కనుక దైవత్వం అనేటువంటిది అందరికీ ఏ విధంగా అర్థమవుతుంది?
1: How can anyone understand
0: it? ఏదైనా అద్భుతాలు చూసినప్పుడు అబ్బా దైవము అంటారు.
1: When they see any miracle, they say, oh God, divinity.
0: అది ఒక దినము రెండు దినము జరుగుతాను తిరిగి స్వామి సామాన్యమే.
1: After 2 days over, they take it a routine, normal thing.
0: అది కలగకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ హ్యాపన్.
0: ఎప్పటికీ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ గా ఉంటుండాలి.
1: వన్ షుడ్ బి ఇన్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ త్రూ అవుట్.
0: ఈ అవేర్నెస్ అనుకుంటాం అది కాదు, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ఇట్ ఇస్ నాట్ ఎనఫ్ టు హ్యావ్ దిస్ అవేర్నెస్.
0: మార్పును కలుపుకోకుండా, కూర్పును కలుపుకోకుండా చిత్తప్రజ్ఞుడై ఉంటుండాలి.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ చేంజ్, దేర్ షుడ్ నాట్ బి ఎనీ అడిషన్స్ ఆర్ డిలీషన్స్. యూ షుడ్ బి స్టడీ.
0: కానీ చాలా మంది భగవద్గీతలో స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాన్ని అనేక రీతిగా వివరించుకుంటూ వచ్చారు.
1: బట్ భగవద్గీత ఈజ్ ఎక్స్ప్లెయిన్ బై మెనీ ఇంటర్ప్రిటర్స్ ద క్వాలిటీస్ ఆఫ్ స్థితప్రజ్ఞ.
0: స్థితప్రజ్ఞుడు అంటే అందరికీ పగలైనప్పుడు స్థితప్రజ్ఞుడికి రాత్రిగా ఉంటుంది.
1: People explain that this to a sthitapragna, what a day to everybody is night for him.
0: Andariki night ainappudu sthitapragnuki pagaluga untadi.
1: What a night to everybody is a broad daylight for a sthitapragna.
0: Ore pichivada
1: emaki
0: idi adi sthitapragnuki lakshanalu.
1: Are these the qualities of sthitapragna?
0: అయితే రైల్వే స్టేషన్ మాస్టర్ నైట్ అంతా మేలుకుంటారు తెల్లవారితే వాళ్ళంతా సిద్ధప్రజ్ఞులేనా?
1: You find the railway station masters keeping vigilant awake throughout night.
0: Chaala mandi gurkhalanta kuda raatrinta melukuntaru telavaru nidrapotha vaallanta sthitapragnulena.
1: Gurkhas watchmen they are awake throughout night. Are they sthitapragnas?
0: Kaadu.
1: No.
0: Sthitapragnulenga jagat vyavaharam nandu melukunnatunti vaadu bhagavad vishayamlo taaru chaala jagratiga nidchi anaga bhagavad vishayamlo melukunnatuntadu జాగ్రత్త విషయంలో నిద్రపోతుంటాడు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ఇన్ ది వరల్డ్లీ మ్యాటర్ హీ స్లీప్స్ వైల్ హీస్ అవేక్ ఇన్ ది డివైన్ రెల్మ్.
0: చాలా మంది జగత్ వ్యవహారం లోపల చాలా జాగ్రత్తగా ఉంటారు.
1: బికాస్ మెనీ ఆర్ అవేక్ ఇన్ ది వరల్డ్లీ వే.
0: స్థితప్రజ్ఞుడు జాగ్రత్త విషయం లోపల పూర్తి మర్చిపోతాడు, తాను ఆనందంలో మునిగి ఉంటాడు.
1: వేరే స్థితప్రజ్ఞ నెగ్లెక్ట్స్ ది వరల్డ్లీ వే.
0: అది స్థితప్రజ్ఞ లక్షణాలు.
1: దాట్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ స్థితప్రజ్ఞ.
0: విషయవాసంలో దూరం చేసుకుని విశ్వేశ్వరుని యొక్క చింతనలో మునిగేటువంటి వాడు స్థితప్రజ్ఞుడు.
1: స్థితప్రజ్ఞ ఆల్వేస్ స్పెండ్స్ టైమ్ ఇన్ ద డివైన్ అండ్ అవే ఫ్రమ్ ది సెన్షువల్ వరల్డ్.
0: కనుక అట్టి స్థితప్రజ్ఞ లక్షణాన్ని మానవుడు పొందాలని ప్రబోధిస్తూ వచ్చింది.
1: గీత టాట్ దట్ వన్ షుడ్ బి స్థితప్రజ్ఞ.
0: లోకములో
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఎన్ని విధమైనటువంటి యొక్క చర్యలో జరుగుతూ ఉంటున్నాయి.
1: యు ఫైండ్ సో మెనీ థింగ్స్ హ్యాపెనింగ్.
0: భగవంతుని యొక్క చర్యలేందు సర్వం కూడాను ఆనందమయమైనటువంటిది.
1: Whatever God does, it will be blissful.
0: చెడ్డది అనేటువంటిది ఒక్కటి కూడా జగత్తులో లేదు.
1: There's nothing bad in this world.
0: మీ దృష్టికి అది చెడ్డదిగా ఉండవచ్చును, కానీ అంతా భగవంతుని యొక్క సృష్టియే. భగవంతుని సృష్టి చెడ్డదవుతుందా?
1: From your viewpoint it may be bad, but in God's creation everything is good.
0: నీ ఉన్న స్థాయికి, నీ ఉన్న పరిస్థితికి, నీ ఉన్న తెలివితేటలకు అవి మంచి చెడ్డని నిర్ణయించవచ్చు.
1: For your position, the circumstances and level of understanding, it may be good or bad.
0: కాని అన్నింటికి అతీతమైన స్థాయిలో పోతే అంతా మంచిది, ఏది చెడ్డదే లేదు లోకం.
1: But at the transcendental stage, everything is good, nothing is bad.
0: కానా
1: బట్
0: మనము జగత్తులో ఏది కూడా చెడ్డది లేదనేటువంటి భావాన్ని మన హృదయంలో నింపుకోవాలి.
1: So we should not consider anything bad in this world.
0: అలాంటి గొప్ప పరిస్థితి, అలాంటి భావము మనకు వచ్చేంత వరకు మాత్రము మానవత్వాన్ని సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: Until we reach those heights, we should proceed along the right direction.
0: దీంతో మరొక ఉండాలి.
1: There's another point here.
0: అనేక మంది ధ్యాన స్థితిలో మునిగిపోతుంటారు.
1: Many forget themselves in the state of meditation.
0: దైవత్వం అనేటువంటిది ఒక పవర్ఫుల్ కరెంట్ వంటిది.
1: Divinity is a powerful current.
0: మనం అనుకుంటుంటాం త్రీ ఫేస్ అని చాలా పవర్ఫుల్.
1: యూ థింక్ ది త్రీ ఫేస్ కరెంట్ ఫ్లో ఇస్ హైలీ పవర్ఫుల్.
0: అది భగవంతుడు, దానికంటే ఇంకా అధికమైన పవర్ఫుల్.
1: గాడ్ ఈజ్ మచ్ మోర్ దాన్ ది త్రీ ఫేస్ కరెంట్ సప్లై.
0: కనుకనే ఒక చెడ్డ ఇంకొక మంచిలో ప్రవేశిస్తుంటాయి.
1: దేర్ఫోర్ బ్యాడ్ ఎంటర్స్ ఇన్ టు గుడ్ ఇన్ ఇన్నర్.
0: ఒక మంచి ఇంకొకరు చెడ్డలో ప్రవేశిస్తూ ఉంటాయి.
1: లైక్ వైజ్ ది గుడ్ ఫ్లోస్ ఇన్ టు ది బ్యాడ్ ఇన్ అదర్ వే.
0: కనుకనే ధ్యాన సమయంలో మాత్రము ఒక దేహానికి ఒక దేహానికి ఏమాత్రము సంబంధం ఉండకూడదు.
1: దేర్ఫోర్ వైల్ ఇన్ మెడిటేషన్ నో టూ బాడీస్.
0: నా ఉద్దేశం మెడిటేషనే కాదు, ఎలాంటి పరిస్థితిలో కానీ ఇతరుల దేహంతో ఒక దేహాన్ని కలిపినప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళు చెడ్డ భావాలే ఉంటే అవి మెత్తలు ఇవి కరెంటు మాదిరి వీళ్ళు ప్రవేశిస్తాయి. కనుకనే సాధ్యమైనంత వరకు కూడాను ప్రత్యేకంగా ఉండటం చాలా మంచి. ఆ ఉద్దేశంతోనే ఋషులందరూ అరణ్యానికి వెళ్లిపోతూ వచ్చారు.
1: Therefore, to the extent possible, better we don't be close to anybody. Therefore, the sages remain, spend time in
0: solitude. కనుక సాధ్యమైనంత వరకు మీరు ఒకరికొకరికి సాధ్య సంబంధం లేకుండా ఒంటరిగా కొంతవరకు జీవించడం చాలా అవసరం.
1: It is absolutely necessary to spend some time in solitude, left to our own selves.
0: ఇదియే దైవం యొక్క పరమాత్మ అయినటువంటి రహస్యం.
1: దిస్ ఈజ్ ది సుప్రీం సీక్రెట్ ఇన్ స్పిరిచువాలిటీ.

0: Radio Sai presents next a divine discourse delivered by Bhagwan Baba on 21st of April 2002 on the occasion of Sri Ramanavami.
1: Chakkarakantitipi Dadi Saramu Kantenu Ruchyamavunu పెంపెక్కిన తేనె కన్నా అతి రుచ్యము

నిత్యమీ చక్కని దాని మీరు స్మరింపు రామనామము. చక్కెర కంటె తీపి దధి సారము కంటెను రుచ్యమౌను. పెంపెక్కిన తేనె కన్నా అతి రుచ్యం.

0: నిత్యమీ చక్కని దాని మీరు మనసా స్మరింపు రామనామము.
1: స్వీటర్ దెన్ ద షుగర్, టేస్టియర్ దెన్ ద కర్డ్, స్వీటర్ దెన్ ద వెరీ హనీ. యాజ్ వన్ రిపీట్స్ God's name, Rama's name, it is verily the very nectar. So, O mind, chant His name, sing His name repeatedly.
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: Kosala Deshamanaku Mukhya Pattanamu Ayodhya.
1: Ayodhya is the capital city of the kingdom by name Kosala.
0: ఎట్టి శత్రువులు కూడాను ఇందులో ప్రవేశించుటకు వీలుండదు.
1: There is no possibility for any enemy to get into that.
0: కనుకనే దీనిని అయోధ్య అని పేరు పెట్టారు.
1: And hence the name, the capital, happens to be Ayodhya.
0: మను చక్రవర్తి నిర్మించినటువంటి యొక్క గ్రామమే ఈ అయోధ్య గ్రామం.
1: It is the one built by the emperor Manu.
0: వైకుంఠములో సంకల్పించుకున్నటువంటి ఒక బ్రహ్మ సంకల్పమే జగత్తునకు ఒక ప్రవాహంగా రూపొందినది.
1: ఇట్ వాజ్ ద విల్ ఆఫ్ బ్రహ్మన్ ఇన్ పారడైజ్ దట్ హ్యాస్ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫార్మ్ ద థాట్ దట్ హ్యాస్ టేకన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్రియేషన్.
0: అట్టి సంకల్పమే మానస సరోవరం నుండి ఆవిర్భవించినటువంటిది కనుకనే ఈ యొక్క ప్రవాహమునకు మానస సరోవరము అని పేరు వచ్చింది.
1: As this has happens to be the manifestation of the will of God that flows incessantly, it is given the name మానస సరోవర.
0: అందులో ఒక భాగము అయోధ్యకు సమీపంలో ప్రవహిస్తూ ఉన్నది.
1: Part of this మానస సరోవర flows across this city Ayodhya.
0: దీనిని సరయు నది అని పిలిచారు.
1: దట్ ఈస్ కాల్డ్ బై నేమ్ సరయు రివర్.
0: ఇట్టి పవిత్రమైన అయోధ్యను పరిపాలించేటువంటి చక్రవర్తి దశరథ మహారాజు.
1: ది కింగ్ ఆఫ్ దట్ ల్యాండ్ హ్యాపన్స్ టు బి దశరథ.
0: సర్వ సౌఖ్యములు, సర్వ సదుపాయములు, సర్వానందములు ఉండి కూడాను అతనికి పుత్రులు లేనటువంటి యొక్క విచారము అతన్ని చాలా బాధిస్తూ వచ్చింది.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ కంఫర్ట్స్ కన్వీనియన్స్ స్ప్లెండర్ అండ్ ప్రాస్పెరిటీ అండ్ ద ప్లెజర్ ఫ్రమ్ ద వరల్డ్లీ పార్లన్స్ దశరథ వాజ్ ఫీలింగ్ సో సాడ్ అండ్ హీ హ్యాడ్ నో చిల్డ్రన్.
0: గుణశీలుడు, పవిత్ర హృదయుడు, నిర్మల నిస్వార్థపరుడు అయినటువంటి సుమంతుడు ఒకనాడు దశరథుని దగ్గర చేరి, ప్రభు మీ విచారమునకు నా యొక్క చిన్న సంకల్పమును విన్నవించుకుంటున్నాను అన్నాడు.
1: సుమంత, హూ హ్యాపన్స్ టు బి క్వైట్ క్లోజ్ టు దట్ కింగ్ దశరథ, ద వర్చువస్ వన్, ద సీక్రెట్ సోల్ అండ్ సెల్ఫ్లెస్, అప్రోచ్డ్ స్లోలీ ద కింగ్ దశరథ అండ్ సెడ్, ఐ హావ్ గాట్ ఎ ప్లాన్ టు ఫుల్ఫిల్ యువర్ డిజైర్.
0: రాజ్యమునకు అశ్వమేధ యాగము అత్యవసరం.
1: ఫర్ ది కింగ్డమ్ టు బి సేఫ్ అండ్ సెక్యూర్, ఏ సీక్రెట్ రిచువల్ బై నేమ్ అశ్వమేధ యాగం,
0: వ్యక్తిగతమైనటువంటి మీ జీవితమునకు పుత్రకామేష్టి కూడాను అత్యవసరం.
1: అండ్ టు హ్యావ్ చిల్డ్రన్, అనదర్ సీక్రెట్ రిచువల్ బై నేమ్ పుత్రకామేష్టి మస్ట్ బి పర్ఫార్మ్.
0: కనుక ఈ పుత్రకామేష్టి యాగమును జరిపి పుత్రులు ఆవిర్భవించిన తర్వాత అనేక విధమైనటువంటి ఆనందములు దేశమునకు అందించవచ్చు.
1: ఆఫ్టర్ పర్ఫార్మింగ్ ది సీక్రెట్ రిచువల్ పుత్రకామేష్టి యాగ, వన్ కెన్ బిగెట్ చిల్డ్రన్ అండ్ మేక్ ది హోల్ కంట్రీ హ్యాపీ.
0: అయితే దీనికి తగినటువంటి యొక్క ఏర్పాటును శీఘ్రంగా ఆవించమని దశరథుడు ఆజ్ఞాపించాడు.
1: దశరథ కమాండెడ్ ద వేరియస్ అరేంజ్మెంట్స్ టు బి మేడ్ టు కండక్ట్ దిస్ పుత్రకామేష్టి యాగ.
0: స్వామి, దీనికి ప్రధానమైనటువంటి ఋత్విక్కు ఒకడు ఉండాలి.
1: One chief priest is required to perform.
0: అనేక మంది యజ్ఞయాగాధికృతములకు ఋత్విక్కిష్ఠుడు ఎన్నుకుంటున్నారు, కానీ ఈ పుత్రకామేష్టి యాగమునకు ఒక ప్రధానమైనటువంటి యొక్క మూలాధారమైనటువంటి యొక్క సూత్రధారి ఒకడున్నాడు.
1: There are so many priests who would undertake this, performing this Putrakameshti Yaga, but a chief priest is very much required.
0: Atane Rishyasrungudu.
1: He happens to be Rishyasrunga.
0: Aaj Rishyasrungunni pilipinchi ee Putrakameshti Yagamanu jaripimpamani prarthinchadu Sri Sumantudu.
1: Sumanta wanted Rishyasrunga to be the chief priest to conduct this Putrakameshti Yaga.
0: Ide vidhamgane Angadesamni palincheetvanti yokka ఋషిశృంగుడికి కూడాను ఆయన పద్మపాదుడికి కూడాను లోకములో క్షామం ఏర్పడింది.
1: ఇట్ వాజ్ ద టైమ్ ఆఫ్ ద ఫ్యామిన్ వేర్ ఋషిశృంగ అండ్ పద్మపాద హ్యాపెన్ టు స్టే.
0: ఆ పద్మపాదుడు కూడాను ఋషిశృంగుని పిలిపించి తన దేశం నందు ఆవిర్భవించినటువంటి యొక్క ఈ యొక్క అశాంతిని రూపుమాపించాలని సంకల్పించుకుంటున్నాడు.
1: It was the desire of Padmapada that Rishyasrunga should perform a sacred ritual in order to see that the people will be free from all suffering and famine.
0: Sumantudu, Dasarathudu, Muvuru Cheri, aa Rishyasrungudu unnatuvanti okka sthanamunaku prayanam ayi vellaru.
1: Sumanta and Dasaratha went there to meet Rishyasrunga there.
0: Prarthinchi Rishyasrungani teesukoni vachi అశ్వమేధ యాగము పుత్రకామేష్టి యాగము జరిపించాడు దశరథుడు.
1: దశరథ ప్రేయర్ ఋష్యశృంగ టు ప్రిసైడ్ ఓవర్ దిస్ పర్ఫార్మెన్స్ ఆఫ్ పుత్రకామేష్టి యాగ.
0: యాగము జరుగుతుండగా ఆ మంటల మధ్య ఒక తేజోవంతుడైనటువంటి ఒక మూర్తి ఒక పాత్రను ధరించి ఆ మంటల నుంచి బయట వచ్చాడు.
1: యాజ్ ద సీక్రెట్ రిచువల్ వాజ్ గోయింగ్ ఆన్ అమిడ్స్ట్ ది fury of all the flames, there emerged a person with a very big container.
0: Aa patre payasam patra.
1: That is the container of the rice pudding payasa.
0: Aa tejovantudainatunte oka murti aa patram teesukoni vachi vasishtha variki andinchadu.
1: That man of brilliance and effulgence passed on this container with the rice pudding to King Dasaratha.
0: దీని విషయమై దశరథునికి చక్కగా వివరించి ముగ్గురు భార్యలకు కూడాను సమంగా పంచమని చెప్పాడు.
1: The purpose behind this payasa was very well explained to Dasaratha so that it would be distributed among the three of the consorts.
0: కానీ ఈ పాయసమును పంచేటువంటి విధానములో కమ్మ రామాయణం ఒక రకంగాను తులసి రామాయణం మరొక రకంగాను వాల్మీకి రామాయణం మరొక రకంగాను ఈ విధంగా అనేక రామాయణములు రావటం చేతనే అనేక మార్గములు అవలంబిస్తూ వచ్చాయి.
1: ద రేషియో ఆర్ ద ప్రపోర్షన్ ఇన్ విచ్ దిస్ రైస్ పుడింగ్ పాయసా వాజ్ డిస్ట్రిబ్యూటెడ్ అమంగ్ ది త్రీ క్వీన్స్ వాజ్ ఇంటర్ప్రిటెడ్ ఇన్ డిఫరెంట్ వేస్ ఇన్ డిఫరెంట్ రామాయణస్ కంపోజ్ బై కంబ తులసి అండ్ వాల్మీకి.
0: కానీ ఇవి ఏవి కూడాను సరైనటువంటి యొక్క సమాధానములు కావు.
1: None of them gives the exact proportion.
0: Sahajanga manavuni yokka jeevithamulo ye vidhamainatundi yokka sthitini puraskarinchukoni ye vidhamainatundi sankalpamulo aavirbhavisthayo daalini puraskarinchukoni ye cheyali.
1: In fact, the will has to manifest depending upon the position, the life and the circumstances around.
0: Vasishtha varu dasaratha maharajuku andinchinappudu dasarathudu vachi ఈ మూవురు భార్యలకు కూడాను మూడు కప్పులో పోశాడు.
1: వశిష్ఠ డిస్ట్రిబ్యూటెడ్ దిస్ పాయస టు త్రీ ఆఫ్ ది త్రీ క్వీన్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్
0: సమానంగానే ఇచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ వాజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వల్.
0: ఎందుకంటే ఆ కాలం కానీ ఈ కాలం కానీ సమత్వాన్ని పంచే సమయం లోపల సమదృష్టిని పెంచుకోవాలి.
1: Then and now, the main principle that has to be followed, that was followed earlier, was this principle of equality.
0: Abhyanga sthanamunu acharinchi vachi, Rishyasrungani daggara, meeru ee payasamunu bhujinchali ani cheppadu.
1: The queens were asked to take the holy bath that morning and had to partake this payasa.
0: Kausalya anandinchindi.
1: Kausalya was ecstatic.
0: Kaika anandinchindi.
1: Kaika was blissful.
0: Kani Sumitrika anandam ledu.
1: Sumitra was not happy in it.
0: Patiyagnam inadaniki ishtam ledu.
1: She was not prepared to disobey her
0: husband. Krishnudu andinchinatvanti ee prasadamanu bhujinchukunda vadulutaku tanake ematramu manasu angikarinchaledu.
1: She could not satisfy herself because she has to necessarily partake a sacrificial
0: food.
1: After having holy bath,
0: palace ku top paina anaga pai bhagamunandu enda kaastunte tana kurulunu aarchukuntu kurchundi.
1: She climbed up the staircase and was drying her hair standing on the terrace of the palace.
0: Aa kappunu oka daggara petti.
1: She kept the cup on one side.
0: Bhujinchi prayojanam emiti?
1: What is the fun of eating this food, sacrificial food?
0: Jeshta putrinaku rajyam dakkutundi.
1: The eldest is eligible to rule.
0: Patta prani kumarunaku rajyam chikkutundi.
1: In fact, the queen's son would be the legal heir.
0: KKY rajyanaku pramanam ichinattuga ee yokka kosala desamunandu ee yokka kaikaku kaliginatundi vaaniki rajyam dakkutundi.
1: As per the promise given to the king of Kaikeya, her son Kaika has to be the king.
0: నాకు ఎట్టి ఆధారములు లేవు.
1: I don't have any evidence to show.
0: అలాంటి సుమిత్రకు పుత్రులు పుట్టి,
1: if Sumitra is to have a son,
0: ప్రయోజనం ఏమిటి?
1: Why, what for?
0: అని తాను నిరాశగా నిస్పృహ చేత కంటిదారాలు కాచుకుంటూ ఆ కప్పును అక్కడ పెట్టి కురుళ్ళు దూవుకుంటుండాలి.
1: Sumitra kept the cup with the sacrificial food on one side, feeling the state of
0: పనికత్తలు పరిగెత్తి వచ్చి
1: frustration.
0: దశరథుడు పిలుస్తున్నాడని రమ్మని చెప్పాడు.
1: There was a message that Sumitra was to report to Dasharatha.
0: ఆ కప్పును కట్టి ఆ కప్పును తీసుకోవడానికి పోయే లోపలనే ఒక గద్దె వచ్చి ఆ కప్పును ఎత్తుకుని పోయింది.
1: She tied up her plant at that time, and in the meantime it so happened eagle came over there and collected this container.
0: పూర్వమున్న బాధ కంటే ఈ బాధ వేయింతలు అధికంగా కలిగింది.
1: And she was feeling more sad this time.
0: దశరథుడు ఏమి కోపగిస్తాడో,
1: and how
0: Dasharatha would be angry.
1: She would be put to curse.
0: Vasishtha varu em dandistaro,
1: Vasishtha would punish her.
0: Ivanni okadani paina okati kalisi melasi aa marinta baadha kaliginpi chesindi.
1: She was full of anxiety and worries repeatedly.
0: Parigetti poyindi.
1: She ran.
0: Kausalyaku Kaikaku idi bodhinchindi.
1: She told everything what all that had transpired.
0: Akka, nenu chesinatundi parapaatu idi.
1: This is my mistake, she admitted.
0: నేను కొంచెం అలక్ష్యంగా ఉండటం చేత గ్రద్ద వచ్చి ఆ కప్పును తీసుకుని పోయింది.
1: ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ నెగ్లిజెన్స్ ఐ లాస్ట్ దిస్ కంటైనర్.
0: నేను ఉద్దేశపూర్వకంగా దీనిని ఏమాత్రము సంకల్పించలేదు.
1: ఐ హావ్ నాట్ డన్ ఇట్ వాంటన్లీ.
0: ఆనాటి సౌతులు కూడాను చాలా అన్యోన్యంగా ఉండేటువంటి వారు.
1: ఇన్ దోస్ టైమ్స్ ది స్టెప్స్ సిస్టర్స్ ఆల్సో మూవ్.
0: వీరందరూ ఒక తల్లి బిడ్డలుగా
1: ఇంటిమేట్లీ
0: గమనించుకునేటువంటి వారు.
1: అండ్ దే యూస్డ్ టు అబ్జర్వ్ ది కంఫర్ట్ ఆఫ్ ఈచ్ అదర్.
0: చెల్లి బాధపడవద్దు.
1: She says, sister, don't feel
0: అని బయట లోపల వెళ్ళింది. అలాంటి కప్పునే ఒకటి తీసుకుని వచ్చింది.
1: She has gone in and brought the
0: Kausalya తన పాయసంలో అర్ధ భాగం అందులో పోసింది.
1: Kausalya has shared part of her.
0: కైక కూడాను తన భాగంలో అర్ధం పోసింది.
1: So also Kaika followed the suit.
0: ముగ్గురు సమానమైనటువంటి స్థితి లోపల ఈ కప్పును తీసుకుని పోయారు పూజా మందిరములకు.
1: All the three queens returned contain with all the containers.
0: దీనితో సుమిత్ర కొంత సంతోషించింది.
1: సుమిత్ర వాస్ హ్యాపీ విత్ దిస్ జెస్చర్.
0: నా సౌతులు నన్ను ఈ విధంగా ఆదరించారు, సహకరించారు, ఎంత అదృష్టవంతురాలను, ఎంత అదృష్టవంతుడు ఈ సోదరుడు అని చాలా ఆనందించింది.
1: షీ వాస్ సో హ్యాపీ దట్ హర్ సిస్టర్స్ వర్ సో కన్సిడరేట్ విత్ సో మచ్ ఆఫ్ కన్సర్న్ టువర్డ్స్ హర్.
0: ఇవన్నీ సహజంగా జరగవలసినటువంటివి.
1: ఇట్ హ్యాస్ టు బి హ్యాపెన్డ్ ఇన్ నేచురల్ వే.
0: కల్పితమైనటువంటి రీతిగా ఈ పాయసం ఇంత భాగము, ఈ పాయసం ఇంత భాగం, ఇవంతా కేవలం మ్యాథమెటిక్స్ లెక్క లెక్చర్.
1: Whereas some of the authors composed on mathematical basis the proportion.
0: Bhujincharu mugguru.
1: They all had partaken this prasada.
0: Bhujinchina tarvata,
1: after that
0: 9 nalla ayindi.
1: 9 months passed.
0: Kani Kausalyaku kumarudu puttadu.
1: Kausalya gave birth to a son.
0: కానీ ఎట్టి సమయం లోపల,
1: పంచభూతము
0: సమస్థితంలో ఉంటుండి ప్రవహించేటువంటి ఒక సమయంలో పుట్టాడు.
1: ఎట్ ఎ టైమ్ వెన్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ పర్ఫెక్ట్ స్టేట్ ఆఫ్ బ్యాలెన్స్ రామ వాజ్ బోర్న్.
0: ఆ బిడ్డకు చాలా ఆనందాన్ని అందించే నిమిత్తమే తల్లి చాలా కుతూహలపడుతూ ఉండాలి.
1: ద మదర్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఎక్స్ప్రెసింగ్ హర్ ఫీలింగ్.
0: ఈ వార్త ఇంకా సుమిత్ర కైకేయులకు తెలుపక పూర్వమే అందరికీ కూడాను ఈ నొప్పులు బయలుదేరాయి.
1: As the message was conveyed to Sumitra Kaikeyi, all of them, the other two queens also had labor pains.
0: Sumitraku kumarudu puttadu.
1: Sumitra gave birth to a son.
0: Lakshmanudu puttadu.
1: Lakshmana was born.
0: Mari konni nimisham lopale Shatrughna vachadu.
1: And after a couple of moments Shatrughna was born.
0: ఈ యొక్క ఇరువురు కుమారులతో ఆనందిస్తూ ఉండగానే కైకకు మరొక కుమారుడు పుట్టాడు.
1: ఇన్ ద మీన్ టైమ్ కైక గేవ్ బర్త్ టు అనదర్ సన్.
0: అతనే భరతుడు.
1: అండ్ హీ ఇస్ భరత.
0: నలుగురు పుత్రులు కూడాను దశరథునకు నాలుగు వేదములుగా పుట్టాయి.
1: ఆల్ ద ఫోర్ సన్స్ సింబలైజ్ ద ఫోర్ వేదస్.
0: చతుర్వేదములే చతుర్విధమైనటువంటి పుత్రులుగా జన్మించినారు.
1: ద ఫోర్ సన్స్ రిప్రజెంట్ ద ఫోర్ వేదస్.
0: వారందరికీ తెలిపించి పదో దినమునందు వీరి నలుగురికి కూడాను నామకరణం చేయించారు.
1: ఆన్ ద టెన్త్ డే ద ఫోర్ సన్స్ వర్ నేమ్డ్.
0: సర్వ విధములు కూడాను జనులను ఆకర్షించి వాళ్ళను భద్రపరిచి వారికి ఆనందాన్ని అందించేటువంటి ఒక కుమారుడు, రమించేటువంటి కుమారుడు కాబట్టి రామా అన్నాడు.
1: ద వన్ హూ ఇస్ సో డిలైట్ఫుల్, ద వన్ సో హూ ఇస్ సో బ్లిస్ఫుల్ అండ్ ద వన్ హూ డ్రాస్ అండ్ అట్రాక్ట్స్ ఎవ్రీబడి ఈజ్ నేమ్డ్ యాజ్ రామా.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: అతను అనేక విధములుగా ప్రతి ఒక్కరి హృదయమునందు కూడాను అద్దమునందు ప్రతిబింబాన్ని చూసినట్టుగా ప్రతి హృదయమునందు కూడాను ఆత్మను దర్శించేటువంటి వాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ గాట్ ద కెపాసిటీ టు ఎక్స్పీరియన్స్ టు విజువలైజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ ఇన్ ఎవ్రీ వన్ లైక్ ది రిఫ్లెక్షన్ ఇన్ ఎ మిర్రర్.
0: కనుకనే అతనికి ఒక విధమైనటువంటి ఒక తేజస్సు సర్వులు ఎందుకు కనిపించేటువంటిది.
1: దేర్ఫోర్ ఎవ్రీబడీ కుడ్ విజువలైజ్ దట్ ఎఫల్జెన్స్ బ్రిలియన్స్ అరౌండ్ హిమ్.
0: ఆ యొక్క జ్యోతిని ఏ విధంగా కనిపించేటువంటివి.
1: హౌ వాస్ ద లైట్.
0: సర్వుల హృదయంలో కూడాను చంద్రాకారంతో కనిపించేటువంటివి.
1: ద లైట్ వాస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ మూన్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఎవ్రీబడీ.
0: ఎక్కడ చూసినా చంద్రుడిని చూసినట్టుగా తాను అనిపించేటువంటిది.
1: ఇట్ లుక్స్ యాజ్ దో ద మూన్ ఇస్ షైనింగ్ ఆల్ త్రూ.
0: అందువల్ల అతనికి రామ చంద్రుడు అని పేరు పెట్టారు.
1: అండ్ సో హీ ఈస్ క్రిజెంట్ దిస్ వే రామచంద్ర.
0: వారు నలుగురు పాడుకుంటూ అనేక విధములుగా కూడా కాలమును సంతోషంగా గడుపుతూ వస్తున్నారు.
1: ద ఫోర్ బ్రదర్స్ వర్ స్పెండింగ్ టైమ్ సింగింగ్ టుగెదర్ ప్లేయింగ్ ఆల్ ద టైమ్.
0: కానీ సుమిత్ర బిడ్డలు ఏమాత్రము నిద్రించటం లేదు, పాలు తీసుకోవటం లేదు, ఏ విధమైన ఆహారం కూడా వారికి చేరటం లేదు.
1: ద టూ సన్స్
0: పుట్టిన క్షణం నుంచి కూడాను ఇరువురు కూడా ఏడుస్తూ ఉన్నారు.
1: ద టూ సన్స్ ఆఫ్ సుమిత్ర దే వర్ నాట్ డ్రింకింగ్ మిల్క్, దే వర్ నాట్ స్లీపింగ్, దే వర్ హైలీ రెస్ట్లెస్ క్రైయింగ్.
0: వారితో పాటు సుమిత్ర కూడా ఏడుస్తూ ఉండాలి.
1: సుమిత్ర ద మదర్ ఆల్సో స్టార్టెడ్ క్రైయింగ్.
0: నా దురదృష్టవశాత్తు నేను మొదలై ఏడుస్తూ ఉన్నాను.
1: బికాస్ ఆఫ్ ది బ్యాడ్ లక్ ఐఎమ్ క్రైయింగ్.
0: జన్మించినటువంటి ఈ కుమారులు కూడాను ఏడుస్తూనే జన్మించారు.
1: ద టూ సన్స్ బోర్న్ దే టూ
0: స్టార్ట్ క్రైయింగ్. ఏంటి నా దురదృష్టము,
1: ఐఎమ్ వెరీ అన్లక్కీ
0: అని చాలా బాధపడుతూ ఉండేటువంటి.
1: షీ వాస్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ సాడ్.
0: ఎవరూ లేని సమయం చూచి
1: ఎట్ ఎ టైమ్ వెన్ దేర్ వాస్ నో వన్ అరౌండ్
0: వారి దగ్గరికి వెళ్లి
1: షీ అప్రోచ్డ్ వాస్ సిస్టర్.
0: గురూజీ, ఈ బిడ్డలు నాకేమీ ఇవ్వనక్కర్లేదు, సుఖశాంతితో జీవిస్తే చాలు అనేది.
1: షీ సెడ్ గురూజీ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ మై టూ సన్స్, ఇట్ ఈస్ ఎనఫ్.
0: వీరి ఏడుపులకు కారణం ఏమిటి?
1: Why they are not sleeping?
0: ఏ బాధలు లేవు.
1: They have no suffer, no complaint.
0: శారీరక సంబంధమైనటువంటి నొప్పులు లేవు.
1: They don't have any pain whatsoever.
0: ఇలాంటి పిల్లలకు పుట్టినప్పటి నుంచి కూడాను ఏమి ఈ వ్యాధి?
1: Why is it that they have been restless, crying?
0: వశిష్ఠ వారు కన్నులు మూశారు.
1: Vasishtha closes his eyes.
0: జ్ఞానమగ్నులైపోయి జ్ఞానంలో ప్రదర్శించాడు.
1: Sat in meditation.
0: అమ్మా సుమిత్ర, నీవు అదృష్టవంతురాలు.
1: You are really lucky one.
0: అందరి ఎందు కూడాను సమత్వంగా మిత్రంగా చూచేటువంటి దాని నీ పేరు సుమిత్ర.
1: యువర్ సుమిత్ర, యువర్ నేమ్ సో బికాస్ యు ఆర్ క్లోజ్ అండ్ ఇంటిమేట్.
0: నీవు ఏడ్చనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు క్రై.
0: ఒక్క చిన్న పని చేయి.
1: జస్ట్ డూ అకార్డింగ్లీ.
0: కౌసల్య దగ్గరికి, కైక దగ్గరికి వెళ్లి వారిని ఒక పర్మిషన్ కోరుకో.
1: గో టు కౌసల్య, గో టు కైక అండ్ సీక్ దే పర్మిషన్.
0: లక్ష్మణ్ణి రామతో ఉయ్యాలలో పండబెట్టి, శత్రుఘ్ని భరతుని ఉయ్యాలలో పండబెట్టి, వారిద్దరు కూడా ఆ విధంగా ఉండేటట్టుగా నిచ్చేయి. భుజిస్తారు, నిద్రిస్తారు, సర్వవిధమైన ఆనందాన్ని అనుభవిస్తారు.
1: మేక్ లక్ష్మణ లై బై ది సైడ్ ఆఫ్ రామ ఇన్ ద సేమ్ క్రేడల్, లైక్ వైజ్ మేక్ శత్రుఘ్న లై బై ది సైడ్ ఆఫ్ భరత.
0: సుమిత్ర అండ్
1: స్టార్ట్ స్లీపింగ్, సుమిత్ర వాజ్ హ్యాపీ.
0: కౌసల్య, కైకేయి చాలా ఆనందించారు.
1: కౌసల్య అండ్ కైక దే వెరీ హ్యాపీ.
0: అక్క తీసుకుని రా,
1: వారు
0: నా బిడ్డలే, వీరు నా బిడ్డలే, అందరు కూడా కలిసిమెలిసి ఉండటం మనందరికీ ఆనందమే.
1: దే వర్ సో హ్యాపీ టు నో దిస్ ప్రపోజల్ అండ్ ఇన్వైటెడ్ ద చిల్డ్రన్.
0: రాముని తీసుకెళ్ళింది, లక్ష్మణ్ తీసుకెళ్ళింది,
1: లక్ష్మణ
0: రాముని పండుకునే ఉయ్యాలలో పెట్టింది.
1: వాస్ కెప్ట్ జస్ట్ బై ది సైడ్ ఆఫ్ రామ.
0: శత్రుడిని తీసుకెళ్ళింది, భరతుడు పండుకుంటున్నట్టు ఉయ్యాలలో పండబెట్టింది.
1: శత్రుఘ్న వాజ్ మేడ్ టు లై బై ది సైడ్ ఆఫ్
0: పండబెట్టిన క్షణం నుంచి కూడాను ఇరువురు కూడా ఏడ్చటం లేదు.
1: రైట్ ఫ్రమ్ ద సెకండ్ దే డిడ్ంట్ క్రై.
0: ఆడుకుంటూ పాడుకుంటూ కాళ్ళు కాళ్ళు చేతులు కదిలించుకుంటూ ఎంతో ఉల్లాసంగా ఉంటున్నారు.
1: ద చిల్డ్రన్ వర్ వెరీ యాక్టివ్ మూవింగ్ ద హ్యాండ్స్ అండ్ ద లెగ్స్.
0: ఈ దృశ్యాన్ని చూసి సుమిత్ర,
1: దిస్ హ్యాడ్ హ్యాపెన్డ్,
0: నేను ఎంత అదృష్టవంతురాలను,
1: ఐఎమ్ వెరీ లక్కీ.
0: నా కుమారుడు ఏమి చేయకపోయినప్పటికీ సుఖంగా ఆనందంగా ఆడుకుంటున్నారు.
1: Though nothing has been done, I am so happy to find my children playing.
0: Inte chalani thanu ento aanandani kalutu vachindi.
1: She was so happy watching children going to sleep.
0: Okanaka samayam lopala
1: at one time
0: Vasishtha varu ekakga kanipinchinappudu,
1: when Vasishtha was found all alone,
0: swami veeriruvuru akkadiki cheradaniki kaaranam emiti?
1: Why is it that the children were in the company of
0: Lakshmanu Ramunito cheradaniki, శత్రుఘ్నుడు భరతునితో చేరడానికి ఏమి కారణము?
1: వాట్ ఇస్ ద రీజన్ దట్ లక్ష్మణ హ్యాడ్ టు జాయిన్ రామ, సో ఆల్సో శత్రుఘ్న వాస్ టు జాయిన్ భరత.
0: నీవు సద్హృదయురాలు, సదాచార సంపన్నురాలు, సద్గుణవంతురాలు, ఏ యొక్క కపటము ఎరుగునటువంటి దానవు. నీ మనసు నిర్మలమైనది, నిశ్చలమైనది, నిస్వార్థమైనటువంటిది నీకు తెలియంది కాదు.
1: And he said, look here, you are noble one,
0: pure
1: hearted, without any kind of pretentious nature.
0: Nee payasam kappu teesukoni poyinappudu garuda,
1: when that cup was taken away by the
0: brother, nee nirubukudunu sahakarinchi,
1: both of you have cooperated.
0: Kausalya bhagamlodi konchamu
1: and part of Kausalya,
0: kaika bhagamlodi konchamu poyatam cheta kaika bhagamlo unnatunte amsame ee shatrughnudu bharatunte cheripoyadu.
1: And the shatrughna was in the company of Bharata because he was born out of the sacrificial food collected from the share.
0: Kausalya yokka bhagamlo unnatunte yokka payasam yokka amsame lakshmanudu ramunito cheripoyadu.
1: And Lakshmana was born because of part of the Kausalya. I had to be in the company of Rama.
0: ఏ అంశం ఆయా అంశంతో చేరిపోతూ ఉంటాయి.
1: Therefore each one was in the company of the other.
0: భగవద్గీత యందు కూడాను మమైవ అంశం జీవలోకి జీవభూత సనాతన, అందరూ నా అంశములే.
1: The same thing has been stated in the sacred text Bhagavad Gita that you are all the sparks of the divine.
0: అదే విధముగానే
1: likewise
0: రామాంశం రామునితో భరతాంశం భరతునితో చేరిపోయినే.
1: So happened that the spark of Rama was in the company of Rama, so also of
0: Bharata. ఆడుకుంటూ పాడుకుంటూ కాలం గడుపుతున్నారు.
1: సిన్స్ దెన్ దే వర్ స్పెండింగ్ టైమ్.
0: యుక్త వయస్సు వచ్చింది.
1: అట్ ఎన్ ఎంగేజ్
0: దశరథుడు వీరికి వివాహం చేయాలని సంకల్పించుకున్నాడు.
1: దశరథ థాట్ దట్ ఇస్ టైమ్ టు గెట్ ద మ్యారేజ్.
0: కానీ ఈ సమయాన్ని సరిగా ఒక దూత వచ్చి స్వామి విశ్వామిత్రులు వారు యాచించినారు అని ప్రార్థించాడు.
1: ద మీన్ టైమ్ ఎ మెసెంజర్ కేమ్ అండ్ సెడ్ అండ్ రిపోర్టెడ్ ద అరైవల్ ఆఫ్ సేజ్ విశ్వామిత్ర.
0: ఆ కాలములకు అన్ని కూడా సరిపోతుంటాయి.
1: థింగ్స్ వర్ ఇన్ రైట్ స్టేట్.
0: సమయ సందర్భానుసారంగా భగవంతుడు అన్ని కూడా సమకూరుస్తూ ఉంటారు.
1: గాడ్ హ్యాస్ గాట్ ఎ మాస్టర్ ప్లాన్ టు ప్రొవైడ్ ద సిచ్యువేషన్ ఫర్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ హిస్ మిషన్.
0: తానే లేచి దశరథుడు ద్వారం దగ్గరికి వెళ్లి వచ్చినటువంటి విశ్వామిత్రుని లోపలికి తీసుకుని వచ్చాడు.
1: దశరథ గాట్ అప్ అండ్ అషర్డ్ ఇన్ ద సేజ్ విశ్వామిత్ర పర్సనలీ.
0: స్వామి, నా అదృష్టం పండింది.
1: I'm so lucky.
0: ఈనాడే బాలులకు వివాహం చేయాలని నేను సంకల్పించుకున్నాను.
1: Is my view to get my sons married.
0: మీ ఆశీర్వాదం చిక్కింది.
1: We are blessed by your visit.
0: మీరు ఇక్కడ ఆదేశించడం నాకు చాలా ఆనందమైంది.
1: I'm so happy that you have come here.
0: మీరు వచ్చిన కారణం ఏమిటని ప్రశ్నించాడు.
1: I want to know why you are here.
0: ఎక్కువ దీనికి తిరిగి పోకూడదు. నేను వచ్చిన కారణము నా యజ్ఞ సంరక్షణ నిమిత్తమై రామును తీసుకుని పోవాలి అన్నాడు.
1: I have not come here to state anything lengthy. I want Rama to protect the performing of sacred rituals there in the forest.
0: ఈ దశరథుని హృదయంలో పెద్ద ఆటం బాంబ్ అన్నట్టు అయిపోయింది.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ బాంబ్ బ్లాస్ట్ ఇన్ ది హార్ట్.
0: ఎంత కాలమునకో నేను ఈ విధమైనటువంటి యజ్ఞయాగాదులు చేసి నేను పొందినటువంటి ఈ కుమారులను ఈ యజ్ఞములకు తీసుకుని పోతున్నాడే, ఏ కన్యలుగునటువంటి యొక్క ఈ రాములకు ఏమి చేయగలడు?
1: What is it that you want to take away Rama from me? He is born because of the sacred ritual after a very, very long time. What is it he is going to do being so young? He never visited
0: God.
1: He never saw demons. And never
0: knew.
1: He has no hatred. And he is
0: well absorbed.
1: And he is so kind and compassionate. How am I to send him to the forest?
0: And he is so kind.
1: So feeling sad.
0: ఋషివర్య, నా కుమారులు బాలురు,
1: యుక్త
0: వయస్సు కూడా కాలేదు.
1: My children are so young boys.
0: అలాంటి పిల్లలను నేను ఏ విధంగా పంపాలి?
1: How can I send such young boys?
0: ఆయన ఒకే మాట.
1: And it was only one word he said.
0: నీ మాటను నిలబెట్టుకుంటావా లేక నా కుమారుడు నా వెంట పంపుతావా?
1: Are you going to fulfill the promise given or are you going to send your children with me?
0: ఇచ్చాకొన వంశములందు ఆడిన మాట తప్పిన వారు ఇంతవరకు ఒక్కరు కూడా కనిపించలేదు.
1: ఇన్ ది ఇక్ష్వాకు క్లాన్ ఎవ్రీవన్ స్టూడ్ బై ది ప్రామిస్.
0: దశరథ, నీవు ఆడిన మాట తప్పుతున్నావు.
1: దశరథ, యు ఆర్ జస్ట్ టేకింగ్ బ్యాక్ యువర్ వర్డ్.
0: నీ కీర్తికి అపకీర్తిని సంపాదిస్తుంది.
1: యు ఆర్ బ్రింగింగ్ డిస్రిప్యూట్ టు ది ఎంటైర్ ఫ్యామిలీ.
0: కానీ దశరథ కూడా చాలా యోచించాడు.
1: దశరథ ఆల్సో థాట్ ఓవర్.
0: ఏమి చేసి గురువులు వారిని పిలిపించాడు.
1: అండ్ హిస్ వాంటెడ్ ది గురు టు
0: కమ్. వశిష్ఠుల వారు వచ్చారు.
1: వశిష్ఠ కేమ్.
0: శిష్యులు వచ్చి చెప్పాడు, ఈ విధంగా విశ్వామిత్రుడు కోరుతున్నాడు, నా గతి ఏమిటి అన్నాడు.
1: దిస్ హాస్ బీన్ ది రిక్వెస్ట్ ఆఫ్ సేజ్ విశ్వామిత్ర, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు మీ?
0: దశరథ, నీకు సహజ పుత్రులు కాదు వీరు.
1: దశరథ, దే ఆర్ నాట్
0: దైవ సంకల్పవశాత్తు నీకు ప్రాప్తించినటువంటి యొక్క వరప్రసాదాలు.
1: యు ఆర్ ది గిఫ్ట్స్ ప్రసాద ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
0: అగ్ని నుండి ఆవిర్భవించినటువంటి యొక్క జ్ఞానసూర్యులు.
1: They are born out of fire, the very personification of wisdom.
0: వీరికి ఎట్టి ఆపదలు సంభవించవు.
1: They will not have any trouble.
0: ఎట్టి ప్రమాదములు జరగవు.
1: They will never face any danger.
0: కనుక నీవు మాట ఇచ్చిన ప్రకారం పంపించమన్నాడు.
1: As per the promise, better you send your sons along with me.
0: కానీ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గుర్తించాలి.
1: Here a point must be noticed.
0: విశ్వామిత్రుడు రాములు ఒక్కరిని మాత్రమే కోరాడు.
1: విశ్వామిత్ర వాంటెడ్ రామా ఓన్లీ టు ఫాలో హిమ్.
0: రాముడు ప్రిపేర్ అయినాడు.
1: రామా వాజ్ రెడీ.
0: విశ్వామిత్రుని జతలో పోతున్నాడు.
1: అండ్ హి వాస్ జాయినింగ్ ద కంపెనీ.
0: లక్ష్మణ్ ఎవరు పిలవలేదు, తల్లిదండ్రులు ఆజ్ఞాపించలేదు, వశిష్ఠులు వారు రమ్మని కోరలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ లక్ష్మణ వాజ్ నాట్ సపోజ్ టు బి దేర్. హి వాజ్ నాట్ కమాండెడ్ హి వాజ్ నాట్
0: రాముని వెంట లక్ష్మణ్ కూడా బయలుదేరాడు.
1: లక్ష్మణ ఫాలోడ్ రామ ఆటోమేటికలీ.
0: హంసము
1: బికాజ్ హి వాస్ పార్క్.
0: బింబం వెంట ప్రతిబింబం పోయినట్టుగా ఆ ప్రతిబింబం కూడా వెళ్లిపోతుండాలి.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎన్ ఆబ్జెక్ట్ అండ్ ద షాడో. లక్ష్మణ ఫాలోడ్ రామ
0: అనుకున్నాడు విశ్వామిత్రుడు.
1: విశ్వామిత్ర థాట్
0: ఈ సంకల్పానుసారము దైవ ఆజ్ఞ జరుగుతూ ఉంటాయి.
1: థింగ్స్ హ్యాపన్ యాజ్ పర్ ద విల్ అండ్ కమాండ్ ఆఫ్ గాడ్.
0: అయితే వెళ్లే ముందుగా దశరథునికి మాత్రం ఒక వాగ్దానం చేశాడు.
1: బట్ ప్రయర్ టు ద డిపార్చర్ హి మేడ్ ఎ ప్రామిస్ టు దశరథ.
0: దశరథ, నాలో లేని శక్తులు లేవు.
1: Dasharatha, I have got all capacities.
0: నాలో సమస్త శక్తులు కూడా ఉంటున్నాయి.
1: I have got all the powers.
0: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక అన్ని జ్ఞాన శక్తులు కూడా ఉంటున్నాయి.
1: ఐ గాట్ ఆల్ పవర్స్ ది ఎథీరియల్ ది ఫిజికల్ ది వరల్డ్లీ అండ్ ది స్పిరిచువల్.
0: కానీ యజ్ఞమునకు నేను కూర్చున్న తర్వాత యజ్ఞ దీక్షను వహించుకున్నటువంటి వాడు ఏ విధమైనటువంటి హింసలు ఎవరికి పెట్టేయకూడదు.
1: బట్ వెన్ వన్స్ ఐ ప్రిసైడ్ ఓవర్ ది పర్ఫార్మింగ్ ఆఫ్ ది సీక్రెట్ రిచువల్
0: ఏ రాక్షసుని నేను చంపకూడదు.
1: ఐ ఆమ్ నాట్ సపోజ్ టు కిల్ ఎనీబడీ.
0: అది నా యజ్ఞ దీక్షలో ఉన్నటువంటి ఒక నియమము.
1: ఇట్ ఈస్ ద డిసిప్లిన్ దట్ హాస్ గాట్ టు బి ఫాలోడ్.
0: లేకపోతే నీ కుమారుని నేను ఎందుకు ఆశించాలి?
1: ఆర్ ఎల్స్ వై డూ ఐ వాంట్ యువర్ చిల్డ్రన్.
0: నాకు అవసరం లేదన్నా.
1: ఐ డోంట్ నీడ్ దెమ్.
0: వెళ్లి యజ్ఞ సంరక్షణ జరిగింది.
1: అండ్ ది హోల్ రిచువల్ వాజ్ వెల్ ప్రొటెక్టెడ్.
0: వెళ్లే సమయం లోపల
1: as this was happening
0: సరయూ నది తీరానికి వెళ్ళాడు.
1: They were very close to Saryu river.
0: విశ్వామిత్రుడు రామునే పిలుస్తున్నాడు కానీ లక్ష్మణ్ని పిలిచటం లేదు.
1: విశ్వామిత్ర was talking to Rama only all along.
0: రామా ఇటురా అన్నాడు.
1: Said Rama come over here.
0: రాముడు దగ్గర పోయి కూర్చున్నాడు.
1: He made him sit close by.
0: విశ్వామిత్రుడు పిలవకపోయినప్పటికీ లక్ష్మణుడు కూడా పోయి దగ్గర కూర్చున్నాడు.
1: Though Lakshmana was not called yet he followed and sat by side of Rama.
0: చెప్పాడు, నాయన
1: he said
0: ఇది అరణ్యంలో జరిగేటువంటి యజ్ఞము.
1: దిస్ ఇస్ రిచువల్ ఫారెస్ట్.
0: సిద్ధాశ్రమం.
1: దిస్ ఇస్ సిద్ధాశ్రమం.
0: ఇక్కడ ఏ విధమైనటువంటి వంటలు వాడలు చేయడానికి వీలు కాదు.
1: దేర్ విల్ బి నో ఫార్మల్ కుకింగ్ వాట్స్ ఎవర్.
0: అంత ఋషులు ఋషిపతులు శిష్యులే ఉంటున్నారు.
1: అండ్ హియర్ వీ ఫైండ్ సేజెస్ స్టేయింగ్ విత్ ఫ్యామిలీస్.
0: కనుక నాయన మీరు రాజపుత్రులు.
1: యూ ఆర్ ప్రిన్సెస్.
0: సుఖభోజనం చేసేటువంటి వారు.
1: యు ఆర్ యూస్ టు కంఫర్ట్.
0: సౌఖ్యమైన జీవితాన్ని గడిపేటువంటి వారు.
1: యూ లీడ్ ద లైఫ్ ఆఫ్ లక్షరీ.
0: కనుక మీరు యజ్ఞ సంరక్షణకై వస్తున్నారు.
1: యు ఆర్ హియర్ టు సేవ్ గాడ్.
0: మీకు మంత్రోపదేశం ఒకటి చేస్తాను అన్నాడు.
1: హీ సెడ్ దట్ ఐ విల్ టీచ్ యూ ఏ మంత్ర.
0: ఇంత సంరక్షణ చేసేటువంటి రామలక్ష్మణులకు మంత్రోపదేశం ఎందుకు?
1: రామా హూ ఇస్ కేపబుల్ ఆఫ్ సేఫ్ గార్డింగ్ ది రిచువల్ డస్ హీ నీడ్ మంత్ర.
0: అనగా ఇవన్నీ కూడాను లౌకికమైనటువంటి యొక్క బాహ్యమైనటువంటి గుర్తులకై ఈ విధంగా చెప్పాడు.
1: దీస్ ఆర్ ఓన్లీ ఎక్స్టర్నల్ అవుట్ వర్డ్ డీడ్స్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద వరల్డ్.
0: బల అతి బల ఈ మంత్రాన్ని నేను చెప్తున్నాను.
1: ద టూ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ బల అతి బల వర్ టాట్ టు హిమ్.
0: ఇవి నిద్రాహారం లేకుండా చేస్తాయి.
1: దే విల్ సీ టు ఇట్ దట్ యు don't need to have
0: మీరు ఎన్ని దినములు ఈ యజ్ఞం సంరక్షించాలో ఏమిటో.
1: The what way you are going to safe guard.
0: నిద్ర రాకూడదు.
1: You are not supposed to sleep.
0: ఆహారములకై పరితపించకూడదు.
1: You should never be hungry.
0: ఇవి రెండింటిని త్యజించాలి.
1: You have to sacrifice both food and drink.
0: ఈ మంత్రాన్ని స్మరించండి. నిద్రాహారం లేకుండా ఉండవచ్చు.
1: As you repeat the two mantras, you will never feel thirsty nor hungry.
0: వారు మంత్రములు జపిస్తూ
1: as they were chanting
0: ఎట్టి ఆకలి ఎక్కడి నిద్ర లేకుండా కాలములు గడుపుతూ వచ్చారు.
1: దే నెవర్ హ్యాడ్ ఎనీ హంగర్ ఆర్ థర్స్ట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
0: యుద్ధము సంభవించింది.
1: అండ్ ఇట్ హ్యాడ్ హ్యాపన్.
0: మారీచుడు వచ్చాడు.
1: మారీచకే
0: అతన్ని ఒక్క నిమిషం లోపల ఒక బాణంతో కొట్టివేశాడు.
1: హి వాజ్ షాట్ డెడ్ బై వన్ యారో.
0: ఎక్కడో పోయి పడిపోయాడు ఈ యొక్క మారీచుడు.
1: అండ్ మారీచ ఫెల్ ఎట్ అ లాంగ్ డిస్టెన్స్.
0: ఇది జరిగిన తక్షణమే
1: ఇమీడియట్లీ
0: శూర్పణఖ వచ్చింది.
1: శూర్పణఖ
0: పెద్ద శబ్దం చేస్తూ వచ్చింది.
1: హేమిడ్ ఎ బిగ్ సౌండ్.
0: స్వామి ఏమిటి ఈ శబ్దము? పర్వతాలు కూలినట్టుగా ఉంటున్నాయే.
1: వాట్ ఈస్ దిస్
0: అన్నాడు రాములు.
1: రామ సెడ్ వాట్ ఈస్ ది మిస్టరీ ఆఫ్ దిస్ బిగ్ సౌండ్.
0: పర్వతాలు కాదు నాయన, ఆమె కంఠమే ఆ విధమైనటువంటి ఒక స్వరం.
1: నథింగ్ టు డూ విత్ ఎనీ మౌంటైన్ బిగ్ సౌండ్ వాట్స్ ఎవర్ హర్ వెరీ వాయిస్ ఇస్ లైక్.
0: ఆమె యొక్క కంఠస్వరం చేతనే సర్వులు కూడా భయపడిపోతుంటారు.
1: ఎవ్రీ వన్ వుడ్ బి అఫ్రైడ్ ఆఫ్ హర్ టోన్ ఆఫ్ హర్ వాయిస్.
0: కాబట్టి వస్తుండాలి శూర్పణఖ.
1: శూర్పణఖ వాజ్ అబౌట్ టు కమ్.
0: రామా సిద్ధము అన్నాడు.
1: రామా బి రెడీ.
0: రాములు సందేహిస్తూ వచ్చాడు.
1: రామా వాజ్ డౌటింగ్.
0: స్వామి స్త్రీవత చేయకూడదు కదా.
1: ఐఎమ్ నాట్ సపోజ్ టు కల్ ద ఉమెన్.
0: ఇది స్త్రీ.
1: Here lies a woman.
0: దీన్ని ఏ రీతిగా నేను సంహరించాలి?
1: వాట్ వే కెన్ ఐ కిల్?
0: క్షత్రియ ధర్మం ఇది కాదు.
1: అండ్ ఇట్స్ నాట్ జస్టిఫైబుల్.
0: కానీ నా తండ్రి కూడా ఆజ్ఞాపించలేదు.
1: బట్ ఐ హావ్ నాట్ బీన్ కమాండెడ్.
0: మీరు మాత్రమే ఆజ్ఞాపిస్తున్నారు.
1: అండ్ యూఆర్ ఓన్లీ కమాండింగ్ టు డూ సో.
0: నేను ఏ విధంగా దీన్ని పొనుకోవాలి?
1: హౌ కెన్ ఐ కిల్? తాతకి
0: చెప్పాడప్పుడు విశ్వామిత్రుడు.
1: అండ్ విశ్వామిత్రుడు సే
0: యజ్ఞ సంరక్షణ సమయం నందు
1: while protecting yajna
0: ee purusha bhedame ledu.
1: You don't have to observe the
0: principle man ichcha ramo bhavati tapto bhavati matto bhavati atma ramo bhavati amta atma ramule.
1: Everything is just the personification of the supreme self.
0: Meer ketti chintalu levu.
1: You don't need to worry.
0: Kabatti deento stree purushula yokka bhedamunu e maatramu neevu vicharinchakoddu.
1: The difference on grounds of gender does not arise.
0: Sare guru vaagne kada ani pettadu చంపినాడు.
1: అండ్ ఇట్ వాజ్ ద కమాండ్ ఆఫ్ ద గురు.
0: క్షణంలో చచ్చినటువంటిది కాదు. ఎంతో యుద్ధం జరిగింది. దాని అంతా మనం ఇప్పుడు తీసుకోనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు నో ది ఎంటైర్ నారేషన్ ద స్టోరీ పార్ట్ ఆఫ్ ఇట్.
0: చంపిన తర్వాత
1: ఆఫ్టర్
0: ప్రశాంతంగా సిద్ధాశ్రమము ఆనందంగా నవ్వులతో ఉంటుండాలి.
1: ద సిద్ధాశ్రమ was a place of peace.
0: దేవతలు పుష్పవర్షంను కురిపించారు.
1: అండ్ దర్ వాజ్ ఎ రెయిన్ ఆఫ్ ఫ్లవర్స్ బై డైటీస్ ఓవర్ దేర్.
0: ఇది ఇట్టు ఉండగా
1: యాజ్ ఇట్ వాజ్ హ్యాపెనింగ్
0: అయోధ్య నుంచి అనగా ద్వారా భరతుడి నుంచి ఒక లెటర్ తీసుకుని వచ్చాడు ఒక బంటు.
1: అండ్ ఇన్ ది మీన్ టైమ్ ఎ మెసేజ్ వాజ్ సెంట్.
0: అందులో ఏముంది?
1: వాట్ ఈస్ ఇట్?
0: శివధనస్సును విరిచేటువంటి యజ్ఞం ప్రారంభించాం.
1: ఇట్ వాజ్ ది కమెన్స్మెంట్ ఆఫ్ బ్రేకింగ్ ద
0: మీరు రావాలి అని ఆహ్వానించాడు జనకుడు.
1: ఇట్ వాజ్ జస్ట్ ఇన్విటేషన్ సెండ్ బై కింగ్ జనక.
0: బయలుదేరాడు
1: దే స్టార్ట్
0: విశ్వామిత్రుడు.
1: అండ్
0: వీళ్ళకేమి సన్యాసులు తాడు పేడు ఏమీ లేదు, ఏమి సర్దుకోనక్కర్లేదు.
1: యాజ్ దే వర్ అన్మ్యారీడ్ దే డోంట్ నీడ్ టు క్యారీ హెవీ లగేజ్ విత్ దెమ్.
0: తీసుకున్నాడు ఒక బట్ట వేసుకున్నాడు.
1: దే వర్ జస్ట్ గోయింగ్.
0: రామలక్ష్మణ మీరు కూడా వస్తున్నారా అన్నాడు.
1: విశ్వామిత్రుడు సెడ్ రామలక్ష్మణ ఆర్ యూ రెడీ టు ఫాలో మీ?
0: దేనికి? మీ యజ్ఞ సంరక్షణ కోసం నా తండ్రి పంపించాడు. ఈ యజ్ఞం ఏమిటో నాకు తెలియదు.
1: వాట్ ఫార్? మై ఫాదర్ వాంటెడ్ అస్ టు ఫాలో యూ టు ప్రొటెక్ట్ యజ్ఞ.
0: జనక మహారాజ్ చేసేటువంటి యజ్ఞం ఏమిటో నాకు అర్థం కావటం లేదు.
1: ఐ డోంట్ నో వాట్ యజ్ఞ ఇస్ గోయింగ్ టు పర్ఫార్మ్ బై జనక.
0: చాలా గొప్ప యజ్ఞము,
1: ఇట్స్ ఎ వెరీ బిగ్ వన్.
0: పిల్లలకు ఉత్సాహాన్ని కలిగించే నిమిత్తమై విశ్వామిత్రుడు ఈ విధమైనటువంటి ప్రోత్సాహాన్ని అందిస్తూ వచ్చాడు.
1: విశ్వామిత్ర స్టార్టెడ్ స్పీకింగ్ లైక్ దట్ టు ఎంకరేజ్ ది చిల్డ్రన్ టు ఫాలో.
0: శివధనస్సు,
1: ఇట్ వాస్ శివధనస్సు.
0: ఎవరు ముట్టడానికి కూడా శక్తి లేదు.
1: నో వన్ హస్ గాట్ ఎనీ పవర్.
0: కదిలించడానికి ఎవరికి చేత కాదు.
1: నోబడీ కెన్ మూవ్ ఇట్.
0: అలాంటి దీనిని తన కుమార్తె అయిన సీత దాన్ని ఎత్తింది.
1: And the daughter of King Janaka could lift it.
0: ఆనాటి నుంచి జనక మహారాజు ఈ యొక్క శివధనస్సును ఎత్తినటువంటి వాడికి నేను నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తానని తాను సంకల్పించుకున్నాడు.
1: And Janaka has taken a vow, the one who would break this శివధనస్ would be given in marriage to his daughter.
0: కనుక ఈనాడు ఆ ధనస్సును ఎత్తే విషయమై ప్రారంభించారు యజ్ఞం.
1: And therefore this యజ్ఞ is undertaken to fulfill the vow.
0: ఈ మిథిలాపురి జనులంతా వచ్చారు.
1: రాజులంతా
0: వచ్చారు.
1: Everybody, all kings
0: attended. అందులో ఈ యజ్ఞం లోపల రావణుడు కూడా వచ్చాడు.
1: రావణ ఆల్సో వాస్ వన్ అమంగ్ ది ఇన్వైటెడ్.
0: వచ్చారు
1: ఆల్ అటెండెడ్.
0: ఆకాయభూషుడు ఈ రావణుడు.
1: రావణ ఈజ్ మైటీ వన్.
0: పెద్ద గొప్ప శరీరం కలిగినటువంటి వాడు.
1: హి హస్ గాట్ హెఫ్టీ వెల్ బిల్ట్ పర్సనాలిటీ.
0: మొట్టమొదట తానే ఎత్తడానికి నుంచి వచ్చాడు.
1: హి వాస్ ద ఫస్ట్ వన్ టు ప్రొసీడ్ టు బ్రేక్ దట్ శివ.
0: అతను చేతులు కాదులు కలిస్తుంటుంటే చూచినటువంటి రాజులంతా కూడా చాలా ఆశ్చర్యపడ్డారు.
1: హి వాస్ ప్రొసీడింగ్ విత్ ఆల్ ద మెజెస్టీ, ద హెఫ్టీ పర్సనాలిటీ, ఎవ్రీవన్ వాస్ సర్ప్రైజ్డ్.
0: ఈ యొక్క అసభ్యమైనటువంటి వ్యక్తికి ఆ సుకుమారమైనటువంటి సీతను ఈ రీతికి అందించగలడు జనకుడు.
1: King Janaka, how is he going to offer his daughter so tender and delicate to this person? They were not able to
0: understand.
1: The personality itself was the size of a mountain.
0: Sorry, emaina kani anukoni evarlo varu tanjukunnaru.
1: Okay, they just pacified themselves thinking that things happen as per divine will.
0: Yadam cheyabaddadu.
1: And he can't hold the left hand.
0: Kadalledu.
1: And the Sevadana
0: rendu chethulu pattadu. కదలలేదు.
1: అండ్ రావణ యూజ్ బోత్ హిస్
0: బలమునంతా ఉపయోగపెట్టాడు.
1: అండ్ హి యూజ్డ్ ఆల్ హిస్ స్ట్రెంగ్.
0: కదలలేదు. కట్టకడపడి క్రింద పడిపోయాడు.
1: హి ఫెల్ డౌన్ అల్టిమేట్లీ.
0: ఈ దృశ్యాన్ని చూచి చాలా అవమానంగా తాను భరించుకోలేకపోయాడు.
1: హి వాస్ పుట్ టు షేమ్ అండ్ హ్యూమిలియేషన్.
0: అహంకారానికి కలిగి ఎప్పుడు కూడాను సభల లోపల అవమానమే జరుగుతుంటాయి.
1: ఎ మ్యాన్ విత్ ఈగో విల్ బి హ్యూమిలియేటెడ్.
0: అహంకారం అత పతనము అన్నారు.
1: అండ్ ప్రైడ్ గోస్ బిఫోర్ ఫాల్.
0: ఇంత అహంకారంగా ఉన్నటువంటి మానవునికి జనుడే దీనికి పతనం గావిస్తారు.
1: అండ్ మ్యాన్ విత్ ప్రైడ్ విల్ బి పుట్ టు ఇన్సల్ట్ బై సొసైటీ.
0: వీరికి గౌరవ మర్యాదలు ఎక్కడ కూడా దక్కవు చిక్కవు.
1: హి విల్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ reverence or respect from anybody.
0: అహంకారమునకు అవమానమే దీనికి తగినటువంటి ఫలితం.
1: అండ్ ఈగో విల్ సర్టన్లీ రూయిన్ యూ.
0: పడిపోయాడు పాపం.
1: అండ్ రావణ ఫెల్ డౌన్.
0: ఈ రావణుడు చూసినటువంటి యొక్క ప్రయత్నములకు అందరూ ఆశ్చర్యపడిపోయారు.
1: ఆల్ వర్ టేకెన్ సర్ప్రైజ్ టేకెన్ అబ్యాక్.
0: ఎవరి చేత కాదు ఇంకా.
1: And it's not possible for anybody.
0: అని ఎవరి పాటికి వారి మనసులో చెప్పుకొని ఎవరు లేయడానికి భయపడిపోయారు.
1: నో వన్ అటెంప్టెడ్ టు గెట్ అప్.
0: చూచాడు విశ్వామిత్రుడు.
1: విశ్వామిత్ర వాచ్డ్ ద సీన్.
0: రామా
1: రామా
0: కనుసైగు చేశాడు.
1: హీ జస్ట్ గేవ్ హిమ్ సిగ్నల్ సైన్స్.
0: రాముడు లేచాడు.
1: రామా గాట్ అప్.
0: చాలా చిన్న పిల్లవాడు.
1: హి వాస్ వెరీ యంగ్.
0: 15 సంవత్సరం.
1: ఏజ్డ్ 15.
0: ఆ బాలుడు నడుచుకుంటూ వస్తుంటే
1: యాజ్ ద బాయ్ వాస్ ప్రొసీడింగ్
0: ఆ నడక ఎందే ఎంతో ఆనందం కనిపించింది.
1: ద వెరీ జెస్చర్, ద స్టైల్ ఆఫ్ వాక్,
0: తేజస్సు నందే ఎంతో తీక్షణమైన శక్తి కనిపించింది.
1: ఆల్ ద స్ప్లెండర్, ద గెయిటీ,
0: సర్వశక్తులు అతనికి షాడోగా వస్తున్నట్టుగా కనిపించింది.
1: ఆల్ పవర్స్ నెసెసర్లీ ఫాలోడ్ హిమ్, ద కెపాసిటీస్ వర్ విత్ హిమ్.
0: శాంతంగా నడుచుకుంటూ వస్తున్నాడు.
1: హి వాస్ వాకింగ్ విత్ ఆల్ ది మెజెస్టీ.
0: వచ్చిన ప్రజలందరూ కూడాను రాజులు కూడాను అందరూ ఆ అబ్బాయి తేజస్సును మాత్రమే చూస్తున్నారు, కానీ ఏం చేస్తాడో ఏమిటో అని ఈ సందేహాలు ఎక్కడ కూడా కలగలేదు.
1: ఆల్ కింగ్స్ ఆర్ వాచింగ్ ద బ్యూటిఫుల్ ఫేస్ ఆఫ్ రామ అండ్ దే వర్ నాట్ థింకింగ్ ఆఫ్ థింగ్స్ టు హ్యాపెన్. హి కేమ్
0: చిరునవ్వు నవ్వుకుంటూ,
1: స్మైలింగ్లీ
0: అంగవస్త్రం సర్దుకొని,
1: అండ్ హి వాస్ జస్ట్ అడ్జస్టింగ్
0: ఎడమ చేత్తో దాన్ని పట్టాడు.
1: అండ్ హి కాట్ హోల్డ్ ఆఫ్ సెవెన్
0: పట్టిన తక్షణమే అది లేచింది.
1: ద మూమెంట్ హి కుడ్ లిఫ్ట్ ఇట్ అప్.
0: కానీ దాన్ని దారాన్ని కట్టాలి.
1: బట్ యెట్ ఇట్ హాస్ గాట్ టు బి
0: దాన్ని వంచాలి.
1: ఇట్ హాస్ టు బి బెండ్.
0: ఎత్తడమే అంత పెద్ద కష్టమైతే వంచడం మరింత కష్టం.
1: టు లిఫ్ట్ శివధనుస్ ఈజ్ ఎ బిగ్ డీల్.
0: దాన్ని వంచాడు ఎడమ చేత్తో.
1: అండ్ హీ మేడ్ ఇట్ బెండ్.
0: కుడి చేత్తో ఆ నారని కట్టాడు.
1: అండ్ హీ టైడ్ అప్.
0: ఆ వంచడానికి పోయినప్పుడు విరిగిపోయింది ఆ శివధనుస్.
1: యాజ్ హీ వాస్ బెండింగ్ శివధనుస్ ఇట్ బ్రోక్ ఇమ్మీడియట్లీ.
0: ఆ శివధనుస్ విరిగేటప్పటికి
1: యాజ్ ఇట్ బ్రోక్
0: బ్రహ్మాండమైన ఒక శబ్దం వినిపించింది.
1: ఇట్స్ ఎ బిగ్ బ్యాంగ్, బిగ్ సౌండ్.
0: అందరూ ఉలిక్కిపడ్డారు.
1: ఆల్ వర్ సర్ప్రైజ్.
0: ఏమిటి ఈ విచిత్రము?
1: వాట్ ఇస్ దిస్?
0: ఏమిటి ఈ రామశక్తి?
1: వాట్ ఇస్ ద పవర్ ఆఫ్ రామ?
0: యోచించుకుంటూ కూర్చున్నారు.
1: దే వర్ థింకింగ్ ఆఫ్ ది గ్రేట్నెస్ ఆఫ్ రామ.
0: తక్షణమే
1: ఇమ్మీడియట్లీ
0: సీతను మాల తీసుకుని వచ్చేసేసింది చెలికత్తెలు.
1: సీతా కేమ్ దేర్ ది గార్లండ్.
0: విశ్వామిత్రుడు చెప్పాడు.
1: విశ్వామిత్ర సార్,
0: రామా
1: రామా
0: నీవు సిద్ధమేనా?
1: ఆర్ యు రెడీ?
0: స్వామి, నన్ను నా తండ్రి నీ యజ్ఞమును సంరక్షించాలని పంపించాడు.
1: స్వామి,
0: సిద్ధాశ్రమంలోని యజ్ఞము సంరక్షించాను, ఈ యజ్ఞమునకు తండ్రి యొక్క పర్మిషన్ లేదు.
1: స్వామి, ఐఎమ్ సెంట్ టు ది సిద్ధాశ్రమ ఫాలోయింగ్ యూ బై మై ఫాదర్ టు ప్రొటెక్ట్ యజ్ఞ.
0: నా తండ్రి ఆజ్ఞ అయ్యేంత వరకు కూడా నేను దీనికి సిద్ధం కాను అన్నాడు.
1: అంటిల్ ఐ గెట్ పర్మిషన్ కమాండ్ ఫ్రమ్ మై ఫాదర్.
0: విశ్వామిత్రుడు పోయి జనకుని చెవిలో చెప్పాడు.
1: అండ్ దెన్ హీ విస్పర్డ్ ఇన్ ది ఇయర్ ఆఫ్ జనక.
0: జనకుడు రాజనీతి కలిగినటువంటి వాడు కనుక అంగీకరించాడు.
1: జనక ఈస్ ఫుల్లీ అవేర్ ఆఫ్ ది ఎథిక్స్ అండ్ మారల్ ప్రిన్సిపల్స్.
0: అయోధ్యకు పంపించాడు సిపాయిలను.
1: అండ్ మెసేజ్ వాస్ సెంట్ టు అయోధ్య.
0: జరిగిన విషయం అంతా తెలపమని చెప్పి వారందరూ కూడా సమూహంగా రావాలని.
1: ద హోల్ థింగ్ వాస్ రిపోర్టెడ్ టు దశరథ దేర్ ఇన్ అయోధ్య. దే వర్ ఆల్ టు కమ్ హియర్.
0: 3 దినములు పట్టింది.
1: ఇట్ టుక్ 3 డేస్ టైం ఫర్ దెం టు రీచ్.
0: 3 దినములు కూడాను రామలక్ష్మణులు ఒక రూమ్ నందు కూర్చున్నారు.
1: రామ లక్ష్మణ వర్ స్టేయింగ్ ఇన్ ఏ రూమ్ దేర్ ఆల్ దీస్ 3 డేస్.
0: చిన్న తమాషా.
1: హియర్ సంథింగ్.
0: రాములు కాలుపైన కాలు వేసుకొని,
1: రామ సిట్టింగ్ క్రాస్ లెగ్డ్,
0: ఒక కాలును మెత్తగా ఒత్తుకుంటున్నాడు తనకు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ ప్రెసింగ్ వన్ ఆఫ్ హిస్
0: మసాజ్ చేసుకుంటూ.
1: హీ వాజ్ జస్ట్ మసాజింగ్ వన్ ఆఫ్ హిస్ ఫీట్.
0: చూచారు.
1: హీ డస్ నాట్ టేస్ట్.
0: నారదుడు వెళ్ళాడు.
1: నారద వెంట్ దేర్.
0: చిన్న సందులో చూచాడు.
1: హీ జస్ట్ వాచ్డ్ హిమ్.
0: పాపం రాజకుమారులు, ధర్మస్ కుమారులు.
1: హీ ఇస్ ఎ ప్రిన్స్.
0: ఇంత దూరం నడుచుకుని వచ్చారు.
1: దే కేమ్ బై
0: ఏనాడు కూడా వారి ఇంత శ్రమ పడి ఉండరు.
1: దే నెవర్ స్ట్రెయిన్డ్.
0: పాదాలు నొప్పిగా ఉన్నాయేమో.
1: దర్ హాస్ దే మే బి ఫీల్ ది పెయిన్ ఇన్ ద లెగ్.
0: తన నొప్పును తానే ఒత్తుకుంటున్నాడు.
1: సో హీ ఇస్ మసాజింగ్ హిస్ ఓన్ ఫీట్.
0: అని ఆశ్చర్యపడ్డాడు.
1: హీ వాస్ సర్ప్రైజ్డ్.
0: లక్ష్మణుని పిలిపించాడు.
1: అండ్ హీ కాల్డ్ లక్ష్మణ.
0: లక్ష్మణుడు తలుపు తెరిచి చూచాడు.
1: లక్ష్మణ ఓపెన్
0: ది డోర్. అందరికి పోవడానికి ఎట్టి అభ్యంతరము లేదు ఎవరు కూడా.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ నోబడీ కమ్ ఇన్ ద వే యాజ్ వన్ బ్రదర్ వాంట్స్.
0: లక్ష్మణ పాదం దగ్గర కూర్చొని ఒత్తుతూ ఉన్నాడు.
1: లక్ష్మణ వాస్ జస్ట్ ప్రెసింగ్ ది ఫీట్ ఆఫ్ రామ.
0: లక్ష్మణ నాకు నొప్పులు కాదు.
1: లక్ష్మణ దేర్ ఇస్ నో పెయిన్ ఇన్ ద లెగ్ హియర్.
0: నేను ప్రజలకు ఈ విధమైనటువంటి యొక్క దీన్ని దృశ్యాన్ని చూపించాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నటువంటి యొక్క నాటకము.
1: దిస్ ఈజ్ ఓన్లీ ఎ డ్రామా ఎనాక్టెడ్ బై మీ టు షో టు ద వరల్డ్ వాట్ ఐ యామ్ డూయింగ్.
0: లక్ష్మణ కూడా తెలుసును.
1: లక్ష్మణ ఆల్సో నోస్.
0: రామునికి ఎట్టి బాధలు లేవని.
1: రామ హ్యాస్ నో పెయిన్ వాట్సెవర్.
0: ఎట్టి బాధలు రావని.
1: నథింగ్ విల్ ఎవర్ కమ్ టు హిమ్.
0: కానీ
1: బట్
0: 3 దినములు గడిచిపోయింది.
1: 3 డేస్ పాస్.
0: గొప్ప సైన్యంతో వస్తున్నాడు దశరథ మహారాజు.
1: దశరథ వాస్ కమింగ్ విత్ బెటాలియన్ ఆఫ్ ఆర్మీ.
0: కేవలం వీరిద్దరు మాత్రమే కాదు.
1: నాట్ ఓన్లీ దిస్ టు.
0: భరత శత్రుఘ్నులు కూడా వస్తున్నారు.
1: భరత శత్రుఘ్నులు కూడా ఆల్సో
0: కమింగ్. వాళ్ళ మిత్రులంతా వస్తున్నారు.
1: ఆల్ పీపుల్ అకంపనీ.
0: అందరూ వేలాది ప్రజలంతా వస్తున్నారు.
1: థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఫాలోడ్.
0: వచ్చారు, దిగారు.
1: దే కేమ్ ఇన్ గాట్ డౌన్.
0: ఒకరికొకరు చేర్చుకున్నారు. చాలా ఆనందించారు.
1: దే వర్ జస్ట్ ఎంజాయింగ్ ద ఫన్ టుగెదర్.
0: ఒకరి శిరస్సును ఒకరు ముద్దాడారు.
1: అండ్ దే వర్ సో హ్యాపీ వాచింగ్ ఈచ్ అదర్.
0: భరత శత్రుఘ్నులు, రామలక్ష్మణులు నలుగురు చేరారు ఒక రూమ్ లో.
1: అండ్ ఆల్ 4 బ్రదర్స్ అసెంబ్ల్డ్. రామలక్ష్మణ భరత శత్రుఘ్న.
0: అంతా జరిగింది. 4వ దినం కళ్యాణం.
1: And the fourth day, the holy wedding.
0: ఈ కళ్యాణం కూడా జరిగింది. మీకు అన్ని ఎన్నో పర్యాయం చెప్పాను.
1: భగవాన్ డిస్క్రైబ్ దిస్ హోల్ హోలీ సెలెస్టియల్ వెడ్డింగ్.
0: మొట్టమొదట ప్రథమ పుత్రునికి కన్యాదానం చేయాలి.
1: ఫస్ట్ ది ఎల్డెస్ట్ మస్ట్ బి మ్యారీడ్.
0: జనకుని యొక్క మొదటి పుత్రిక ఉంటుండాలి. ఈమె గాలిసాడిలో వచ్చినటువంటిది, అనగా దున్నేటువంటి దాంట్లో చిక్కినటువంటిది సీత.
1: సీత ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: ఊర్మిళ జనకుని ప్రథమ పుత్రి.
1: ఊర్మిళ ఇస్ ది ఎల్డెస్ట్ డాటర్.
0: ఈ ఇరువురిని కూడా తెచ్చిపెట్టారు.
1: బోత్ ఆఫ్ దెమ్ హాస్ టు బి దేర్.
0: ఎందుకంటే రామలక్ష్మణులు వచ్చారు కదా ఇద్దరు.
1: బికాజ్ రామలక్ష్మణ బోత్ ఆఫ్ దెమ్ వర్ దేర్.
0: రెండవ దినము భరత శత్రుఘ్నులు కూడా వచ్చారు.
1: అండ్ ది ఫాలోయింగ్ డే భరత శత్రుఘ్న కేమ్.
0: ఈ నలుగురిని చూచారు.
1: అండ్ ఆల్ ది 4.
0: ఎంత అదృష్టవంతుడే నేను.
1: హౌ లక్కీ.
0: దశరథుడు తనలో తాను ఉప్పొంగిపోతూ వచ్చాడు.
1: దశరథ వాస్ హ్యాపీ థింకింగ్ ఆఫ్ దిస్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్.
0: కుశద్వితిని బిడ్డలు, ఈ యొక్క ఇద్దరు బిడ్డలు, మాండవి శృతకీర్తి.
1: మాండవి శృతకీర్తి
0: అనగా జనక మహారాజు యొక్క తమ్ముడు బిడ్డలు.
1: దే ఆర్ ది డాటర్స్ ఆఫ్ ది బ్రదర్ ఆఫ్ జనక.
0: సరిగా సరిపోయింది.
1: ఇట్ ఇస్ దే సూటెడ్.
0: ఈ నలుగురి బిడ్డలకు నలుగురి బిడ్డలు సరిపోయినారు.
1: ఇట్స్ ఎ పర్ఫెక్ట్ మ్యాచ్.
0: నిల్చుకున్నారు.
1: దే స్టూడ్.
0: ఇంకా మాలలు వేసుకోవాలి.
1: దే వర్ అబౌట్ టు బి గార్ల్.
0: ఆ మాలలు వేసుకునే సమయం లోపల
1: అట్ దట్ మూమెంట్ ఆఫ్ గార్లింగ్
0: రామేమో చాలా ఆజానుబాహుడు.
1: ఓ దే హడ్ వెల్ బిల్ట్ పర్సన్.
0: నిల్చుకున్నాడు, మాల వేశాడు. కానీ సీత కొంచెం పొట్టిది.
1: సీత వాజ్ షార్ట్.
0: ఆమె ఈ ఆజానుబాహునికి తగినంత శక్తి కలిగినటువంటిది కాదు.
1: హౌ కెన్ షీ గార్ల్ అండ్ రామా హూ ఇస్ సో టాల్ ఇన్ హైట్.
0: అప్పుడు ఎంతసేపు అయినా కూడాను నేను శివధనస్సు విరిచినటువంటి వాడిని, ఇంతమంది వీరుల లోపల నేను తలవంచటము చాలా అవమానం.
1: Rama felt this way, I broke that Sevadhanus, I can't bend on my...
0: Purusha lakshanam akkada kuda nirupinchindi.
1: That the masculine, superior male domination was there even at that time.
0: Shirasu unchatamu raju yokka dharmam kaadu.
1: It is not the quality of man,
0: andulo
1: inta
0: mandi prajalu mundu lopala oka stree nimittamai nenu shirasu unchatamu chaala avamanam.
1: That too in the midst of thousands of people, for the sake of a woman, he was not prepared to bend down his head.
0: Chakkaga nilchukunnadu Ramulu.
1: Rama stood.
0: ఈమె చాలా ప్రయత్నం చేస్తుండాలి.
1: షీ వాజ్ మేకింగ్ ఎవరీ ఎఫర్ట్.
0: ఎక్కడ ఉందో శిరస్సు, ఎక్కడ ఉందో ఈమెదో, ఎక్కడికి వెయ్యాలో తెలియటం లేదు ఆయమ.
1: రామా వాజ్ సో టాల్, షీ కుడ్ నాట్ వాచ్ హర్ హెడ్, వాచ్ ది హెడ్ ఆఫ్ రామా. హౌ టు గాల్ అండ్ వాజ్ ద ప్రాబ్లం.
0: చూచేటువంటి వారు కాదు.
1: అండ్ రామా విల్ నెవర్ బెండ్ హిస్ హెడ్.
0: కిందికి వంచుకొని వేస్తూ ఉంటుండాలి.
1: అండ్ సీతా వాజ్ అబౌట్ టు గాల్ అండ్ హిమ్ విత్ హర్ హెడ్ బెంట్.
0: కానీ అతని శిరస్సే తగలటం లేదు.
1: బట్ ఇట్ వాజ్ ఇన్ నో వే అరౌండ్ ది హెడ్ ఆఫ్ రామా.
0: మెత్తగా తల వంచి లక్ష్మణుడికి సైగ చేశాడు రాముడు.
1: రామ సాఫ్ట్లీ ఇన్ ఎ టెండర్ వే సీక్రెట్లీ
0: అన్నాడు. అంతా అన్ని చేశాడు. భూమిని ఎత్తితే అందరూ అందరూ ఎత్తైపోతారు.
1: ఇఫ్ దట్
0: చీట ఒకటి మాత్రమే పెరగదు.
1: ఇఫ్ దట్ అర్త్ ఈస్ టు బి లిఫ్టెడ్, ఎవ్రీబడి లెవెల్ వుడ్ బి
0: చూచి చూచి జనులంతా కూడా చాలా విసుగెత్తిపోతున్నారు.
1: ఆల్ పీపుల్ ఆర్
0: ఆల్రెడీ తల వంచడం లేదు. ఈమె అతని మెడలో మాల వేయటం లేదు. దీనికి కారణం ఏమిటి?
1: Why is it Rama doesn't bend his head? Why is it that Sita is not garlanding him? What's the reason behind it?
0: ఈ చిత్ర విచిత్రములు కనిపెట్టినటువంటి లక్ష్మణుడు పరిగెత్తి వచ్చి రాముని పాదాల పైన పడ్డాడు.
1: Watching the whole thing, Lakshmana came running all the way, fell at the feet of Rama.
0: రాముని పాదాల పైన పడినవాడు లేవలేదు.
1: And he fell at his feet and he didn't get up.
0: ఎంతసేపైనా చూచాడు రాముడు.
1: Rama waited long.
0: లక్ష్మణ లెమ్ము అని వంగినాడు ఇట్టాడు.
1: So Rama had to bend Lakshmana, it's time for you to get up.
0: Samaya sandarbhanusaranga Sita garipetti tachchame aa mellu
1: watching the right appropriate time, noticing this, Sita immediately garlanded Rama.
0: Idi Lakshmana yokku yukti.
1: This is the intelligence of Lakshmana.
0: Chagaraj kuda cheppadu.
1: Chagaraj also said
0: kapivaradi daatuna,
1: will the monkey be able to cross this ocean? Is it possible to bind him?
0: Lakshmanundu valachuna,
1: will Lakshmana serve him?
0: Lakshmi devi kolachuna,
1: will consort Lakshmi love him?
0: Buddhi gal Bharatudu chuchi chuchi brukuna,
1: such intelligent Bharata of all the people, will he ever serve him?
0: Yantu gopara,
1: the power of Rama is so mighty, so great.
0: Ee parama bhakti yokka shakti evaru kanipettaleru.
1: That is the power of intense devotion, no one can measure.
0: Pendi ayindi anta ayipindi.
1: The wedding happened.
0: Sarive inka goppa vaibhavanga andaru kuda ayodhyaku vacharu.
1: It was all celebrated.
0: Madhyalo kochi kalahalu kuda jariginayi. Madhyalo kalahalu kuda sambhavinchayi.
1: But there happened some conflict.
0: See, pleasure is an interval between two pains ani. Rendu sukhamla madhya lopala oka kashtam kuda vastuntadi.
1: There was infighting conflict, no doubt. The pleasure is an interval between two pains.
0: Appudu edo jayinchadu. అయోధ్యకు వచ్చి చేరాడు.
1: దే రీచ్ అయోధ్య.
0: చేరిన తర్వాత
1: ఆఫ్టర్ దాట్
0: కొన్ని దినములు జరిగిన తర్వాత
1: ఆఫ్టర్ ఫ్యూ డేస్ పాస్డ్
0: దశరథునికి ఒక విధమైనటువంటి యొక్క అర్లీ మార్నింగ్ 3 గంటల సమయం లోపల ఒక స్వప్నం వచ్చింది.
1: దశరథ హ్యాడ్ ఏ డ్రీమ్ ఇన్ ది అర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్.
0: ఈ 3 గంటల సమయంలో వచ్చినటువంటి స్వప్నము పరమ సత్యమవుతుంది అని దశరథుని యొక్క విశ్వాసం.
1: ఇట్ ఈస్ ద ఫీలింగ్ ఆఫ్ దశరథ వాట్ all that he dreams in the early hours of the morning will come true.
0: Em vachindi?
1: What was the dream?
0: Taanu vruddudainattu,
1: as if
0: chetru kaallu unukutu unnattu,
1: as if his age, the hands and feet were shivering,
0: apashaknalanta kuda jariginattu,
1: well, he was facing all kinds of bad
0: omens. Chaala baadhapadutu lechadu.
1: And feeling so sad, he got up.
0: Nenu inki ekku kaalam undalenu.
1: I don't think I would live long.
0: Ramulu pattabhishekam cheyali.
1: Rama must be
0: karuna. Ee sankalpichukunnadu appadikappude.
1: That was his determination.
0: Raju talisthe deeniki em kodu untuntadi.
1: When king decided, everything will necessarily happen.
0: Earpart earpart emi avasaram ledu.
1: Arrangements are not necessary.
0: Kabatti cheyalannadu.
1: So he was prepared for to coronate Rama.
0: Vasishtulu varini pilipinchadu.
1: He summoned Vasishtha.
0: Atan daggara kodina aadya teeskunnadu.
1: And he took his permission.
0: Kaani Ramulu,
1: but Rama,
0: సమత్వము అనేటువంటి దాన్ని, సోషల్ అనేటువంటి దాన్ని ఆనాడే ప్రారంభించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ ఈక్వల్ మైండెడ్నెస్, ద సోషల్ ఆబ్లిగేషన్ వాజ్ వెరీ వెల్ రియలైజ్డ్ బై రామా.
0: అందరూ సమత్వంగా ఉండాలి.
2: ఆల్ షుడ్ బి ఈక్వల్.
0: ఈ హెచ్చు పల్లములు ఏమాత్రం ఉండకూడదు.
2: దేర్ నథింగ్ లైక్ అప్స్ అండ్ డౌన్.
0: భేదములకు అవకాశమే అందించకూడదు.
2: దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫరెన్స్.
0: సర్వులు సమానత్వమైన జీవితాన్ని గడపాలి.
2: ఆల్ షుడ్ లీడ్ లైఫ్ ఇన్ ఎన్ ఈక్వల్ వే.
0: జీవులందరూ ఒక్కటే.
2: ఆల్ బీయింగ్స్ ఆర్ వన్.
0: దేవుడు ఒక్కడే.
2: గాడ్ ఈజ్ వన్.
0: కాబట్టి దేవుడు ఒక్కడు, జీవులు అనేకత్వము.
2: గాడ్ ఈజ్ వన్.
0: ఈ అనేకత్వాన్ని ఏకత్వంగా కూర్చడమే రాముని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం అనుకున్నాను.
2: ఇట్ వాస్ ది ఫీచర్ ఆఫ్ రామా టు ఫైండ్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: వశిష్ఠులు వారు అంగీకరించారు.
2: వశిష్ఠ యాక్సెప్టెడ్.
0: రాముని దగ్గర పిలిచాడు.
2: అండ్ హీ కాల్డ్ రామా టు కమ్ క్లోజ్ టు హిమ్.
0: రామా, నీకు యువరాజ పట్టం కట్టాలని సంకల్పించుకున్నాను.
2: ఇట్స్ మై ఐడియా.
0: రేపటి దినమే సిద్ధంగా ఉంటుందన్నాడు.
2: బీ రెడీ, యూఆర్ గోయింగ్ టు బి కారునేటెడ్ టుమారో మార్నింగ్.
0: రాముడు సర్వజ్ఞుడు.
2: రామా ఈజ్ ఓమ్నిసెంట్.
0: సర్వశక్తిమయుడు.
2: హీస్ ఆల్ పవర్.
0: సర్వవ్యాపకుడు.
2: హీస్ ఆల్ పవర్.
0: సర్వచింతామయుడు.
2: అండ్ హీ నోస్ ఎవ్రీథింగ్.
0: యోచించాడు.
2: అండ్ హీ థాట్.
0: ఒకరు చెప్పనక్కర్లేదు.
2: ఐ డోంట్ నీడ్ టు బి టోల్డ్ బై ఎనీవన్.
0: తండ్రికి జవాబు చెప్పటము మంచిది కాదని కొంచెం యోచిస్తూ కూర్చున్నాడు.
2: అండ్ యూఆర్ థింకింగ్ దిస్ వే దట్ ఇస్ నాట్ అప్రోప్రియేట్ టు ఆన్సర్ ద ఫాదర్స్ కమాండ్.
0: నాన్న,
2: హీ సెడ్ ఫాదర్,
0: భరతుడు ఇక్కడ లేడు కదా.
2: భరత ఇస్ నాట్ హియర్.
0: శత్రుఘ్న ఇక్కడ లేడు కదా.
2: శత్రుఘ్న ఇస్ నాట్ ప్రెసెంట్.
0: కాబట్టి వాడు రావాలి కదా అన్నాడు.
2: షుడ్ దే నాట్ బి ప్రెసెంట్ ఫర్ ద కరోనా.
0: నీకు అనవసరము.
2: ఇట్స్ నాట్ నెసెసరీ. డోంట్
0: నా ఆజ్ఞ నీవు శిరసా వహించమన్నాడు.
2: యూ ఫాలో మై కమాండ్, హీ సెడ్.
0: మంచిది,
2: హీ సెడ్.
0: కానీ
2: yet
0: మేము నలుగురు ఒక రక్షకంలో పుట్టాము.
2: In fact, all four brothers are born in the same
0: star. ఒక యజ్ఞ హోమం పాయసం నుంచి పుట్టాము.
2: One is born because of the sacrificial food.
0: మాకు నలుగురికి అక్షరాభ్యాసం ఒక సమానంగానే చేశారు.
2: All the four started learning alphabet
0: on the same day. నామకరణమందరికీ సమానంగానే చేశారు.
2: In fact, all were trained in the same way.
0: ఉపనయనం అందరికీ సమానంగానే చేశారు.
2: The sacred thread ceremony was performed on the
0: same day. వివాహం కూడా అందరికీ సమానంగానే చేశారు.
2: And the marriage also were performed.
0: కానీ పట్టాభిషేకం నాకు మాత్రమే ఎందుకు కట్టాలి?
2: Why is it I alone should be coronated? Why?
0: నలుగురికి ఒకే తొలి పట్టాభిషేకం కట్టాలి.
2: That all the four be coronated the same moment.
0: అప్పుడు దశరథుడికి చాలా ఇదే ఇస్తుంది.
2: Then Dasharatha was.
0: ఆయన రాజ్యం ఒక్కటి.
2: In fact, there's only one.
0: రాజు ఒక్కడే.
2: Only one king. That's all.
0: కాబట్టి నలుగురికి చేయడానికి వీలు కాదన్నాడు.
2: And it's not possible to coronate all the four.
0: నాలుగుగా విభజించు, నలుగురికి నాలుగు భాగం అందించు.
2: And he said, let this kingdom be split into four.
0: కాబట్టి మా నలుగురికి ఒకే పర్యాయం పట్టాభిషేకం జరగాలి.
2: లెట్ ఆల్ ది ఫోర్ ఆఫ్ అస్ బి డిక్లేర్డ్ అస్
0: కింగ్స్. జరగడానికి వీలు లేదు అన్నాడు.
2: దేర్ షుడ్ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ అమంగ్ అస్.
0: దశరథుడు తల తిరిగిపోయింది.
2: దశరథ ఫెల్ట్ ద రీలింగ్ సెన్సేషన్.
0: రామా, నువ్వు కొంతసేపు పోయి రామని చెప్పాడు.
2: హి సెడ్ రామ్, బెటర్ యూ లీవ్, స్పెండ్ సమ్ టైమ్.
0: రాముని పంపించాడు.
2: అండ్ హి సెంట్ అవే.
0: వశిష్ఠులు వారిని పిలిచి ఆలోచిస్తూ వచ్చాడు.
2: అండ్ హీ కాల్డ్ వశిష్ఠ, స్టార్టెడ్ కన్సల్టింగ్ హిమ్.
0: అప్పుడు దశరథుడికి చాలా ఇదే ఇస్తుంది.
2: Then Dasharatha was.
0: Naina rajyam okati.
2: In fact, there is only one.
0: Raju okade.
2: One king. That's all.
0: Kabatti nalagiriki cheyadaniki veelu kadannadu.
2: And it is not possible to coronate all.

0: He sent away.
1: వశిష్ఠుడు వారిని పిలిచి ఆలోచిస్తూ వచ్చాడు.
0: And he called Vasishtha, started consulting him.
1: వశిష్ఠుడు వారు కూడాను రాముకు నేను నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాను అన్నాడు.
0: Vasishtha said that you'll
1: మన తరతరమల నుంచి కూడాను మన రాజ్యము ఒకే రాజుగా వచ్చేటువంటిది.
0: Since many of the generations, the entire kingdom was
1: కానీ
0: in the control of one king.
1: రాముని యొక్క సంకల్పానుసారంగా అనేక విధములైనటువంటి ఒక రాజ్యమును విభజించాలి.
0: And today Rama wants the kingdom to be split.
1: విభజించటం కాదు, ఒక్కొక్క గ్రామం ఒక్కొక్కరికి.
0: No, that in fact a part should be given to one, each of them.
1: ఈ విధంగా తాను విభజించడానికి వెళ్ళినప్పుడు రాములు అంగీకరించలేదు.
0: And this has not been acceptable.
1: ఇంతే కాకుండా ఈ దశరథునికి వృద్ధుడైపోయాడు.
0: Dasharatha was aged.
1: వయసు వచ్చిన తర్వాత బుద్ధి అస్తవ్యస్తమైపోతుంటది.
0: Quite old in age, he is suffering from this.
1: చింతలంతా అతనికి సరైనటువంటి అర్థం కలగదు.
0: And he could not understand the reality.
1: కనుక అతనికి అర్థమయ్యే రీతిగా భరత శత్రుఘ్నులు రావాలి అన్నాడు.
0: And to make him understand, he said that భరత శత్రుఘ్న should be present.
1: వాడు రావడానికి 15 దినములు పడుతుంది.
0: And it will take 15 days for them to be here.
1: కాబట్టి దీనివల్ల ఎంతైనా యోచన చేసుకోవచ్చు అన్నాడు. కాలం గడుపుతూ వచ్చాడు.
0: In the meantime, they can
1: రాముని యొక్క శక్తి సామర్థ్యములు, రాముని యొక్క యుక్తి ప్రయుక్తులు చాలా విచిత్రమైనటువంటివి, చిత్రమైనటువంటివి.
0: ద పవర్ అండ్ ద కెపాసిటీ అండ్ ద పొటెన్షియల్ ఆఫ్ రామ వాస్ సో మిస్టీరియస్.
1: అందరూ సమర్థులుగా ఉండాలి.
0: Everybody should be.
1: అది ఏ భారతీయ సంస్కృతి యొక్క ప్రథమ సత్యము.
0: దట్ ఇస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ ద కల్చర్ ఆఫ్ భారత్.
1: సర్వ లోక సుఖినో భవంతు, లోక సమస్తా సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి.
0: దట్ ఎవ్రీబడి ఇన్ దిస్ ఎంటైర్ యూనివర్స్ బి హ్యాపీ అండ్ కంఫర్టబుల్.
1: ఇలాంటి ప్రాచీనమైన యొక్క సంస్కృతిని తాను పాటిస్తూ వచ్చున్నాడు.
0: దిస్ హాస్ బీన్ ది టీచింగ్ ఆఫ్ ది ఎన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్.
1: కాబట్టి ఈ పట్టాభిషేకం అప్పటికి నిలిచిపోయింది.
0: సో కరోనేషన్ హ్యాడ్ టు బి స్టాప్డ్.
1: తరువాత భరత శక్తుని పిలిపించారు.
0: ఇన్ ద మెయిన్ టైం భరత శక్తులు నాకే.
1: ఇందులో కూడాను ఎలాంటి పవిత్రమైనటువంటి యొక్క దృశ్యాలు. ఎవరు కూడా రామాయణాలు చదువుతున్నారు.
0: పీపుల్ గో త్రూ రామాయణ.
1: పెద్ద పెద్ద తలదిండు మాదిరి ఉండేటువంటి పుస్తకాలంతా తెచ్చిపెట్టుకుంటున్నారు.
0: దే గాట్ ది బుక్స్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ పిల్లో.
1: ఏమి ప్రయోజనము?
0: వాట్ ఇస్ ది యూజ్?
1: కంఠస్థం చేస్తుంటారు.
0: దే గెట్ ఇట్ బై హార్ట్.
1: కానీ సారాన్ని ఇంతైనా కూడా దాన్ని గ్రహించలేరు.
0: దే గెట్ ఇట్ బై హార్ట్, రీడ్ ఇట్ రిపీటెడ్లీ, బట్ దే డోంట్ క్యారీ ఎనీ ఎసెన్స్.
1: అందరూ ఎంతో రామాయణం గురించి ఆశ్చర్యపడిపోతుంటారు.
0: ఆల్ పీపుల్ ఆర్ మిస్టిఫైడ్.
1: కౌసల్య చాలా గుణవంతురాలు, ఆమె పట్టపురాణి, ఆమె చాలా సద్గుణవంతురాలు, ఆమె యొక్క ఆజ్ఞను అందరూ శిరసా వహించాలి అని చెప్పుతూ వచ్చారు.
0: పీపుల్ స్టార్ట్ స్పీకింగ్ దట్ కౌసల్య ఈస్ ద క్వీన్ అండ్ ఎవ్రీవన్ విల్ హావ్ టు నెసెసరీ ఫాలో హర్. షీ ఈజ్ వన్ ఆఫ్ నోబిలిటీ.
1: కదపటి భార్య కైకేయి.
0: అండ్
1: ఆమె ఆజ్ఞకు ఏమాత్రం కూడా అడ్డు లేదు.
0: అండ్ కైకేయి వాజ్ ది యంగెస్ట్ ఆఫ్ ఆల్. నో వన్ కెన్ ఇంటర్ఫేర్.
1: కూర్చోంటే కూర్చోవాలా, లేయమంటే లేయాలి.
0: ఇఫ్ యూ సే సిట్ డౌన్ వన్ హ్యాస్ టు డూ సో.
1: ఈ విధమైనటువంటి యొక్క చేతిలో పెట్టుకుని నాటకం ఆడుతుండాలి కైక.
0: సో ఎవ్రీథింగ్ వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కైక.
1: ఈ విధంగా జరుగుతూ ఉంటే
0: యాజ్ థింగ్స్ హావ్ హ్యాపెనింగ్
1: సుమిత్రని ఎవరూ మాట్లాడిచ్చేవారు లేరు.
0: నో వన్ వాజ్ టాకింగ్ టు సుమిత్ర.
1: సుమిత్ర యొక్క గుణము,
0: ద క్యారెక్టర్ ఆఫ్ సుమిత్ర.
1: శత్రుఘ్న యొక్క గుణము,
0: ద క్యారెక్టర్ ఆఫ్ శత్రుఘ్న.
1: ఎటువంటిది, ఎటువంటిది, అలాంటి దీన్ని వర్ణించడానికి ఎవరికి చేత కాదు.
0: అండ్ ది కెనాట్ బి నరేటెడ్ ఇన్ ఫుల్ బై ఎనీబడి.
1: ఒకనొక సమయంలో రాములు అరణ్యానికి వెళ్లిపోతున్నాడు.
0: ఎట్ వన్ టైమ్
1: ఈ పట్టాభిషేకం జరగలేదు.
0: ది కరోనేషన్ డిడ్ నాట్ టేక్ ప్లేస్.
1: కైక కోరింది 14 సంవత్సరం అరణ్యానికి పంపమని.
0: కైక వాంటెడ్ దట్ రామా షుడ్ స్పెండ్ 14 ఇయర్స్ ఇన్ ఎక్సైల్.
1: ఈయన వెళ్లిపోతున్నాడు.
0: హీ వాజ్ ప్రొసీడింగ్.
1: కౌసల్యకు నమస్కారం చేయడానికని వెళ్లాడు.
0: అండ్ హీ వాజ్ అబౌట్ టు ప్రొసీడ్.
1: ఏడుస్తూ ఉంటుండాది.
0: షీ వాజ్ క్రైయింగ్.
1: అంతఃపురం అంతా కూడా ఏడుపులే.
0: ఎవ్రీవన్ ఇన్ ద
1: ప్యాలెస్. ఎక్కడే గాని ఏ ఆనందమో జరగలేదు.
0: దేర్ వాజ్ నో ట్రేస్ ఆఫ్ హ్యాపీనెస్ ఎనీవేర్.
1: తర్వాత లక్ష్మణుడు కూడాను ఎవరికి నేను చెప్పలేదు. కానీ సుమిత్ర దగ్గరికి పోయి నమస్కారం చేయడానికి వెళ్ళాడు.
0: లక్ష్మణ ప్రాస్ట్రేట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సుమిత్ర.
1: ఆమె ఒకటే ఒకటి చెప్పింది.
0: షీ సెడ్ వన్ థింగ్.
1: నాయన లక్ష్మణ,
0: లుక్ హియర్ మై సన్ లక్ష్మణ,
1: నీవు అరణ్యానికి వెళుతున్నానని నీవు బాధపడద్దు.
0: డోంట్ ఫీల్ సాడ్ ఫర్ గోయింగ్ టు ద ఫారెస్ట్.
1: అది అరణ్యం కాదు.
0: ఇట్ ఇస్ నాట్ ఎ ఫారెస్ట్.
1: రాములు లక్ష్మణుడు లేనటువంటి ఒక అయోధ్యనే అరణ్యము.
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ అయోధ్య ఇస్ అ ఫారెస్ట్ విదౌట్.
1: రామ లక్ష్మణుడు జీవించేటువంటి ఒక అరణ్యమే అయోధ్య.
0: ద ఫారెస్ట్ వేర్ రామ లక్ష్మణ లివ్ ఇస్ అయోధ్య.
1: కాబట్టి నీవు అరణ్యంలో ఉండినా గానీ అయోధ్యలో ఉండినట్టుగా భావించు.
0: దేర్ఫోర్ కన్సిడర్ దట్ ఫారెస్ట్ ఇస్ అయోధ్య అండ్ స్పెండ్ యువర్ టైం.
1: రాములే నీ తండ్రి, సీతనే నీ తల్లి.
0: రామ ఈజ్ యువర్ ఫాదర్, సీత ఈజ్ యువర్
1: వారి సేవలకు ఎట్టి అభ్యంతరం కాకుండా నువ్వు చూసుకోమని చెప్పి.
0: లెట్ దేర్ నాట్ బి ఎనీ ఆబ్స్టికల్ యాజ్ యు సర్వ్ బోత్ ఆఫ్ దేమ్.
1: ఏ తల్లి అయినా చెప్తుంది అట్లా?
0: Will any mother talk like that?
1: ఏదో వాడు వరాలు ఇచ్చాడు, రాముని అరణ్యానికి పంపవచ్చును.
0: నీవు
1: పోనక్కరేమి.
0: యాజ్ పర్ ద బూన్ గ్రాంటెడ్
1: టు కైక, నిలబెట్టి వేస్తారు.
0: రామా కెన్ గో టు ద ఫారెస్ట్, యూ డోంట్ హ్యావ్ టు గో.

0: కానీ ఏ తల్లి కూడాను ఆ విధంగా చెప్పలేదు.
1: నో మదర్
0: మాతృమూర్తులు ఎందు ఉన్నటువంటి యొక్క సుగుణములు సుమిత్రి ఎందు కనిపిస్తూ వచ్చాయి.
1: ద వర్చ్యూస్ ఆఫ్ ఎ చేస్ట్ ఉమెన్ ఆర్ వెరీ మచ్ నోటీస్డ్ ఇన్ సుమిత్ర.
0: తర్వాత 14 సంవత్సరం రావడానికి వీలుండదు కదా,
1: టు మేక్ ఇట్ పాసిబుల్
0: ఊర్మిళ చెప్పిపోదాము అన్నాడు పాపం.
1: అండ్ హీ వాంటెడ్ ఎ థింగ్ టు బి కన్వేడ్ టు
0: ఊర్మిళ. జనక మహారాజు ఒక మొదటి బిడ్డ.
1: ఊర్మిళ ఇస్ ది ఫస్ట్ డాటర్ ఆఫ్ జనక.
0: ఆమె గొప్ప గుణవంతురాలు.
1: షీ ఇస్ నోబుల్.
0: ఆమె త్యాగము ఆమె ఔదార్యము ఎవరికి లేదు.
1: దట్ సాక్రిఫైస్ అండ్ ది స్పిరిట్ ఆఫ్ జెనరాసిటీ.
0: ఆమె పెయింట్ వేసుకుంటూ కూర్చుంది.
1: అండ్ షీ వాస్ పెయింటింగ్ ఎట్ దట్ డే.
0: ఏమిటి పెయింట్?
1: వాట్ వాస్ ద పెయింటింగ్?
0: రేపటి దినం జరిగేటువంటి పట్టాభిషేకము, శ్రీరామచంద్రునికి సీతకు ఉండినటువంటి ఒక సన్నిహిత సంబంధం అంతా పెయింట్ వేసి తన తండ్రి అయినటువంటి జనకుడికి పంపాలని సంకల్పించుకుంది.
1: షీ వాస్ పెయింటింగ్ ది కరోనేషన్ సెరిమనీ ఆఫ్ రామ అండ్ సీత అండ్ హ్యాస్ ది హోల్ పెయింటింగ్ హ్యాస్ టు బి సెంట్ టు హర్ ఫాదర్ కింగ్ జనక.
0: అది వేస్తూ ఉండినది పాపం.
1: షీ వాస్ పెయింటింగ్.
0: ఊర్మిళ అన్నాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ సెడ్ ఎట్ వన్ ఇన్స్టెన్స్ ఊర్మిళ
0: ఒక్కతూరి ఉలిక్కి పడి లేచినట్టుగా లేచింది.
1: షీ జస్ట్ గాట్ అప్.
0: లేచేటప్పటికి ఆ పెయింట్ ఆ ఫోటో అన్ని చెల్లిపోయినాయి, దానిపైన పడిపోయినాయి. ఆ వేసిన పెయింట్ అంతా కూడా చెదిరిపోయింది.
1: ఇన్ ద మీన్ టైమ్ వాట్ హ్యాపెండ్ వాజ్ ద పెయింట్ స్పిల్ట్ ఓవర్ ద పెయింటింగ్ అండ్ ద హోల్ పెయింట్ వాజ్ ఇరేజ్.
0: అయ్యో నేను దీన్నంతా చెడగొట్టుకున్నానే అని బాధపడుతున్నాడు.
1: షీ వాస్ ఫీలింగ్ సాడ్ బికాజ్ ద పెయింటింగ్ వాజ్ స్పాయిల్డ్.
0: అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు, విచారించవద్దు.
1: లక్ష్మణ సెడ్ డోంట్ బాదర్.
0: రాముల యొక్క నిజ పట్టాభిషేకము
1: కరోనేషన్
0: కౌశల్ని చెడగొట్టింది.
1: కరోనేషన్ వాజ్
0: పెయింట్ యొక్క పట్టాభిషేకము నీ భర్త లక్ష్మణుడే చెడగొట్టాడు.
1: అండ్ లక్ష్మణ ఆల్సో స్పాయిల్ ది కరోనేషన్.
0: కాబట్టి దీనికి విచారించనక్కర్లేదు.
1: సో డోంట్ వారీ.
0: నేను వెళుతున్నానన్న.
1: ఐఎమ్
0: ఎక్కడికి?
1: వేర్ ఆర్ యూ గోయింగ్?
0: రామసేవకు అన్నాడు.
1: ఐఎమ్ ప్రొసీడింగ్ టు సర్వ్ రామ.
0: ఆమె ఆనందంగా అంగీకరించింది.
1: అండ్ షీ వాజ్ సో హ్యాపీ.
0: నేను వస్తానని కానీ నువ్వు పోతున్నావే నేను కూడా నన్ను కూడా తీసుకెళ్ళమని కానీ ఏమీ ఒత్తిడి పెట్టలేదు.
1: అండ్ ఊర్మిళ నెవర్ సెడ్ యు ఆర్ గోయింగ్ దట్ యూ షుడ్ నెసెసర్లీ టేక్ మీ, ఐ విల్ ఫాలో యూ, నథింగ్ ఆఫ్ దట్ సార్ట్.
0: నాత నిన్ను నీ సోదరుణ్ణి నా అత్తగారు ఈ సోదరుల యొక్క సేవ నిమిత్తమే కన్నది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ బాన్ టు సర్వ్ యువర్ బ్రదర్స్, దట్ ఇస్ వెరీ పర్పస్ బిహైండ్ యువర్ బర్త్.
0: శత్రుఘ్నుడు భర్త సేవ కోసమని.
1: శత్రుఘ్న ఇస్ దేర్ టు సర్వ్ భరత్.
0: లక్ష్మణుడు రామ సేవ కోసమని.
1: లక్ష్మణ ఇస్ బాన్ టు సర్వ్ రామ.
0: కాబట్టి మీ సేవను మీరు చేసుకోండి.
1: సో లెట్ యు
0: మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించండి.
1: లెట్ యు డూ యువర్ డ్యూటీ
0: అని చెప్పి,
1: సో సేయింగ్,
0: ఒక్క మాట మాత్రం చెప్పింది.
1: షీ సెడ్ వన్స్,
0: ఏ సమయం నందైనా కూడాను 14 సంవత్సరం లోపల ఒక్క క్షణం కూడాను నన్ను తలంచవద్దు.
1: During the 14 years of exile, never think of me.
0: Varyane cheptunda itla.
1: Will any wife talk like that?
0: Evvaru chepparu.
1: Nobody.
0: Sankalpincharu.
1: Nobody.
0: Nannu kshanamaina kuda meer charanchakoddu.
1: And you should not think of me even for a moment.
0: Rama Sita yokka sevaku abhyantaram kalugutundi.
1: Because it may come in the way of service.
0: Sita Ramuni yokka ninne chintistu.
1: And you should think of Mother Sita.
0: Varni ee vidhamaina atankam lekunda kaapaadutundani.
1: Without any obstacle in the way.
0: Nannu maatrame poorthi marchipondi 14 samvatsaramlo.
1: And let you forget me during this period of 14 years.
0: Aa vishalamainaatti bhavamunaku lakshmanude kantidarla gaachadu.
1: And Lakshmana was shedding tears watching the broad mindedness of Urmila.
0: Neekinta goppa vishala buddhi untunnadani nenu tarchukoledu.
1: I never thought that you are so broad minded. సెడ్ లక్ష్మణ.
0: కనుక నీ విశాల హృదయంని నేను ఏమాత్రం హృదయం నందించుకుంటాను.
1: అండ్ ఐ కీప్ వాట్ యు సెడ్ బికాజ్ యు ఆర్ బ్రాడ్ మైండ్.
0: అప్పుడు ఊర్మిళ చెప్పింది, ఈ విశాల హృదయాన్ని కూడా నీవు తలంచవద్దు.
1: యు డోంట్ థింక్ ఆఫ్ దిస్ టెంపర్మెంట్ బ్రాడ్ అండ్ మైండ్.
0: సీత యొక్క విశాల హృదయాన్ని నీవు స్మరిస్తురా.
1: అండ్ యు థింక్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్
0: రాముని యొక్క ప్రతిజ్ఞను నువ్వు నెరవేర్చుకుంటురా.
1: అండ్ యు సీ దట్ యు ఫాలో ద కమాండ్ ఆఫ్ రామ్.
0: అని సీతారాముని యొక్క సేవ యందు ఎట్టి అభ్యంతరం కాకుండా ఉండే నిమిత్తంగా ఈ యొక్క సాధించింది.
1: షీ సెడ్ దట్ నథింగ్ షుడ్ ఇంటర్ఫియర్ యాజ్ హీ సర్వ్స్ రామ. ఊర్మిళ
0: గుణవంతురాలు,
1: ఊర్మిళ ద వర్చువస్ వన్ ఊర్మిళ,
0: సుమిత్ర వంటి మాతృమూర్తులు,
1: అండ్ ద మదర్ ఆఫ్ ద టైప్ ఆఫ్
0: ఈ లోకంలో కాదు ఏ లోకంలో కూడా ఎక్కడ కనిపించారు.
1: నాట్ ఓన్లీ దిస్ వరల్డ్, యు డోంట్ ఫైండ్ ఎనీవేర్.
0: వీళ్ళందరినీ పంపించినారు, అయిపోయింది ఇంకా.
1: దే వర్ ఆల్ సెంట్, ద స్టోరీ వెంట్ ఆన్.
0: యుద్ధం లోపల
1: దేర్ ఇన్ ద వార్
0: లక్ష్మణుడు మూర్చబడ్డాడు.
1: లక్ష్మణ ఫెయింటెడ్.
0: మూర్చబడినటువంటి లక్ష్మణ్ని చూచి రాముడు చాలా పరితపిస్తూ ఉన్నాడు.
1: లక్ష్మణ,
0: ఈ ప్రపంచంలో వెతికితే సీత వంటి భార్య అయినా చిక్కుతుంది, కానీ లక్ష్మణుడు వంటి సోదరుడు నాకు చిక్కడు. చిక్కడు చిక్కడు, నేను లక్ష్మణ్ని కోల్పోయినానే ఇంక నేను ఎందుకు బ్రతికుండాలి అని చాలా బాధపడుతున్నాడు.
1: రామ వాస్ ఫీలింగ్ సో సాడ్ బికాజ్ ఇట్స్ క్వైట్ పాసిబుల్ టు గెట్ ఎ వైఫ్ ఆఫ్ ద టైప్ ఆఫ్ సీత, ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు గెట్ ద బ్రదర్ ఆఫ్ ద టైప్ ఆఫ్ లక్ష్మణ. హి వాస్ ఫీలింగ్ సో సాడ్.
0: అక్కడ ఉన్నటువంటి వైద్యుల లోపల సంప్రదించి సంజీవ పర్వతాన్ని తీసుకుంటారండి అన్నారు.
1: అండ్ సంజీవ మౌంటైన్ వాస్ టు బి బ్రాట్.
0: వచ్చాడు హనుమంతుడు.
1: హనుమాన్ కేమ్.
0: ఎగిరాడు ఒక దుంకు.
1: హి ఫ్లూ ఆల్ ది వే.
0: సంజీవ్ పర్వతాన్ని ఇస్తాను, ఎక్కడుందో ఆ చెట్టు ఏమిటిందో ఎవరికి తెలియదు, పర్వతాన్ని తీసుకుని పోయాడు.
1: వేర్ దట్ యాక్చువల్ మెడిసినల్ ప్లాంట్ వాజ్ అవైలబుల్ యాజ్ హి కుడ్ నాట్ ట్రేస్ ఇట్ అవుట్ ది హోల్ మౌంటెన్ వాస్
0: గ్రామం పైన బయలుదేరి వస్తున్నాడు పాపం.
1: అండ్ హి వాస్ ప్రొసీడింగ్ అక్రాస్ దిస్ విలేజ్ నంది.
0: నంది గ్రామం లోపల భరతుడున్నాడు.
1: భరత స్టేట్ దర్ ఇన్ నంది గ్రామం.
0: చూచాడు ఎవడో రాక్షసుడు ఈ పర్వతాన్ని తీసుకుని పోతున్నాడని ఒక్క తూరి అంబు విచ్చాడు.
1: అండ్ భరత షాట్ అన్ ఏరో థింకింగ్ దాట్ ఇట్ వాస్ ఎ డెమన్.
0: ఆ పర్వతంతో పాటు లక్ష్మణుడు హనుమంతుడు కింద పడ్డాడు.
1: అలాంగ్ ద మౌంటైన్ హనుమాన్ ఆల్సో ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
0: కింద పడినటువంటి హనుమంతుడు నమస్కరిస్తూ అందరూ చేరారు. ప్రజలంతా కూడా,
1: ఆల్ పీపుల్ అసెంబ్ల్,
0: నంది గ్రామ ప్రజలు, అయోధ్య ప్రజలు అందరూ పరుగులు ఎత్తుకుంటూ వచ్చారు.
1: ఆల్ ఇన్హాబిటెంట్స్ అండ్ సిటిజన్స్ ఆఫ్ నంది గ్రామ్ అండ్ అయోధ్య కేమ్ రన్నింగ్.
0: చూచారు,
1: దే సా దిస్.
0: చూచేటప్పటికి అందరికీ ఒక నమస్కారం చేశాడు హనుమంతుడు.
1: అండ్ హనుమాన్ డిడ్ నమస్కార్ టు ఆల్.
0: భరత,
1: భరత,
0: మీ సోదరుడైనటువంటి లక్ష్మణ్ణి మూర్చెందినాడు.
1: అండ్ లక్ష్మణ
0: అతన్ని బ్రతికించే నిమిత్తమై
1: టు సీ
0: లంకాపురి డాక్టర్స్ అంతా కూడాను ఈ సంజీవ పర్వతాన్ని తీసుకుని రామన్నారు.
1: టు సీ దాట్ హీస్ కాన్షియస్ అగైన్. అందులో
0: సంజీవి వృక్షము అని
1: దేర్ లైస్ ఎ ప్లాంట్ బై నేమ్.
0: ఆ వృక్షం నాకు తెలియదు కనుక దాన్ని తీసుకుని పోతున్నాను అన్నాడు.
1: సిన్స్ ఐ డు నాట్ నో వేర్ ది సంజీవ ప్లాంట్ ఈస్ ఐ బ్రాట్ ద హోల్ మౌంట్.
0: దేనికోసం లక్ష్మణ్ మూర్చబడిపోయాడు.
1: లక్ష్మణ
0: లక్ష్మణ్ మూర్చ వినేటప్పటికి
1: యాజ్ హీ హర్డ్ ద న్యూస్
0: అందరూ కంటిదారులు కాచారు.
1: Everybody feeling sad.
0: లక్ష్మణుడు ఈ విధంగా ఉన్నాడా, అతన్ని చూసి రాముడు బాధపడుతున్నాడా?
1: ఇస్ దిస్ ది ప్లైట్ ఆఫ్ లక్ష్మణ? రామ ఫీల్
0: ఈ కారణం లోపల ఇంత అవస్థలు పడటానికి కారణం ఏమిటి? అందరూ చాలా బాధపడుతున్నారు, ఇంకా ఆడవాళ్ళు చెప్పనక్కర్లేదు.
1: దే వర్ జస్ట్ ఎంక్వైరింగ్ ద రీజన్ ఫర్ ద సాడ్నెస్ ఆఫ్ రామ అండ్ లక్ష్మణ దేర్ ప్లైట్ అట్ దట్ మూమెంట్. విమెన్ ఫెల్ట్ మోర్ సాడ్ అండ్ సారీ ఫర్ ద సిచ్యువేషన్.
0: చూచాడు ఒక్కతూరి హనుమంతుడు.
1: హనుమాన్ వాచ్ ద హోల్ సీన్.
0: అందరి కంటల నుంచి నీరు కారుతుండాలి.
1: ఆల్ వర్ షెడ్డింగ్ టియర్స్.
0: కానీ ఒక్క స్త్రీ మాత్రం అక్కడ కార్చలేదు.
1: బట్ దేర్ ఇస్ వన్ లేడీ హూ డిడ్ షెడ్.
0: ఎవరు?
1: హూ ఇస్ షీ?
0: ఆమె సుమిత్ర.
1: షీ ఇస్ సుమిత్ర.
0: ఆమె కంటిదారులకు కారలేదు.
1: షీ డిడ్ షెడ్ ఇట్.
0: ఎందుకు దీన్ని కూడా?
1: వై?
0: రాములకు ఎట్టి బాధలు కలగవు.
1: నథింగ్ వాట్స్ ఎవర్ విల్ హ్యాపెన్ టు రామా.
0: రామనామాన్ని స్మరించేటువంటి నా కుమారుడు అయినటువంటి లక్ష్మణికి అతనికి ఎట్టి బాధలు సంభవించవు.
1: మై సన్ లక్ష్మణ హూ ఇస్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ రామా విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం.
0: నిరంతరము రామ రామ రామ రామ రామ రామ అని రామనామాన్ని స్మరించేటువంటి నా లక్ష్మణికి అణువణువు కణు కణు కూడాను రామనామందే నిండి ఉంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ మై సన్ లక్ష్మణ థింక్స్ ఆఫ్ రామా అండ్ సింగ్స్ హిస్ గ్లోరీ.
0: కాబట్టి నా కుమారుడికి రామునికి ఎట్టి బాధలు ఉండవు.
1: సో నథింగ్ నో ప్రాబ్లం నో
0: వరీ. ధైర్యంగా ఆమె ఉంటుండాలి.
1: అండ్ యూ సో హ్యాపీ అండ్ స్టాండింగ్.
0: ఈ ధైర్యాన్ని చూచి
1: సో కరేజియస్
0: భరతుడు,
1: భరత,
0: ఈ హనుమంతుణ్ణి ఊర్మిళ దగ్గరికి తీసుకెళ్లాడు.
1: అండ్ టుక్ హనుమాన్ టు ఊర్మిళ
0: అనగా లక్ష్మణ్ యొక్క భార్య.
1: అండ్ షీ ఇస్ ది వైఫ్ ఆఫ్ లక్ష్మణ్.
0: ఆమె ఎక్కడికి బయటకు రాలేదు.
1: అండ్ షీ డిడ్ స్టెప్ అవుట్ ఆఫ్ హర్ హౌస్.
0: ఏ మాట ఇచ్చిందో లక్ష్మణ్ పోయే సమయంలో ఏ రూమ్ లో నేను ఉంటానని చెప్పిందో అదే రూమ్ లో లక్ష్మణ్ తిరిగి వచ్చేంత వరకు అదే రూమ్ లో వదలకుండా ఉంటుంది.
1: ఊర్మిళ ద వైఫ్ ఆఫ్ లక్ష్మణ్ స్టేడ్ ఇన్ ద సేమ్ రూమ్.
0: అలాంటి ప్రతిజ్ఞ పట్టింది ఆ యొక్క ఊర్మిళ.
1: దట్ వాస్ ది వౌ ది డిటర్మినేషన్ ఆఫ్ ఊర్మిళ.
0: భరతుడు వెళ్లి
1: భర్త వెన్
0: వదిన
1: సెడ్,
0: ఇదిగో ఇతను హనుమంతుడు.
1: Here lies Hanuman.
0: తల కింది కొంచుకుంది అన్ని ఊకొడుతూ ఉండాలి.
1: And she was listening what all that has been said to her.
0: ఎక్కడి నుంచి వచ్చాడు?
1: Where you come from?
0: రామా రావణ యుద్ధం సంభవించింది.
1: It was the time of the war.
0: లక్ష్మణ మూర్చి ఉన్నాడు.
1: And Lakshmana swooned.
0: రాముడు బాధపడుతున్నాడు.
1: And Rama was feeling sad.
0: లక్ష్మణ లక్ష్మణ లక్ష్మణ.
1: And you
0: said, నీవు ఏం నాకు ఈ బ్రతికి ఎందుకు?
1: Rama was shouting the name of Lakshmana.
0: రాముడు చాలా బాధపడుతున్నాడు.
1: Rama was not prepared to live.
0: లక్ష్మణ్ణి కాపాడే నిమిత్తమై నేను ఈ యొక్క సంజీవ పర్వతాన్ని తీసుకుపోతున్నాను.
1: ప్రొటెక్ట్ లక్ష్మణ్, ఐఎమ్ క్యారింగ్ ది సంజీవ మౌంటైన్.
0: ఒక్క తూరి ఊర్మిళ కూడా పక్కు నవ్వింది.
1: ఊర్మిళ లాఫ్డ్ ఎట్ వన్స్.
0: హనుమాన్ నీవు వాయుపుత్రుడు.
1: హనుమాన్ యువర్ సన్ ఆఫ్ విన్ గాడ్.
0: నీవు సంకల్ప సర్వ సంకల్పపరుడు.
1: యూ నో ఎవ్రీథింగ్.
0: నీకు కూడా అంత మాత్రం తెలియదా?
1: డోంట్ యు నో దిస్?
0: లక్ష్మణ్ పీల్చే గాలి తీసుకునే గాలి ఉచ్ఛ్వాస నిశ్వాసం ఎందుకు రామనామం ఉంటుండాలి?
1: ఇన్ ఫ్యాక్ట్ ద వెరీ బ్రెత్ ఆఫ్ లక్ష్మణ విల్ క్యారీ ద
0: నామం. ఎట్టి ప్రమాదం జరుగుతుందా?
1: విల్ దట్ నామ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ విల్ ఎవర్ ఫేస్ ఎనీ ప్రాబ్లం?
0: జరగడానికి వీలే లేదు.
1: నథింగ్ కెన్ హ్యాపన్.
0: కాబట్టి లక్ష్మణికి ఏమాత్రము ప్రమాదం లేదు.
1: లక్ష్మణ విల్ నెవర్.
0: ఒక ప్రశ్న అడిగింది.
1: దట్ వాస్ ది సిచ్యువేషన్.
0: ఆ సమయంలో రాముడు ఏం చేస్తున్నాడు లక్ష్మణ్ ఏం చేస్తున్నాడు అనేది.
1: What is that Rama was doing at that moment?
0: రాములు బాధపడుతున్నాడు.
1: రామా వాస్ ఫీలింగ్
0: కంటిదారాలు కారుస్తున్నాడు.
1: హి వాస్ షెడ్డింగ్ టియర్స్.
0: లక్ష్మణుడు కన్ను మూసుకుని ప్రశాంతంగా ఉన్నాడు.
1: లక్ష్మణ వాస్ జస్ట్ లయింగ్ డౌన్ విత్ హిస్ ఐస్ క్లోజ్డ్.
0: అప్పుడు చెప్పింది ఊర్మిళ
1: దెన్ ఊర్మిళ సేడ్
0: నా భర్తకి ఎట్టి బాధలు లేవు కనుకనే ప్రశాంతంగా కన్నులు మూసుకుని ఉన్నాడు.
1: యాజ్ మై హస్బెండ్ హ్యాడ్ నో ప్రాబ్లమ్ ఆర్ ఎనీ పెయిన్ వాట్స్ ఎవర్ హి వాస్
0: రాముడు రాముడు యొక్క రాక్షసులు వేసినటువంటి విల్లులంతా కూడా రాములకు తగులుతున్నాయి కాబట్టి రాములు బాధపడుతున్నాడు.
1: అండ్ రామా వాస్ ఫీలింగ్ సాడ్ బికాస్ ఆల్ ది వర్ ఆరో షాట్ ఎట్ లక్ష్మణ ఫెల్ ఆన్ రామా.
0: కనుకనే ఈ విధంగా కూడాను ఊర్మిళ యొక్క సుమిత్ర భక్తి ప్రపత్తుల యొక్క లక్షణాలంతా కూడాను రామాయణం ఎక్కడ కూడా చూపలేదు.
1: ఆల్ ది రామాయణ ఇస్ కంపోజ్డ్ బై మెనీ పీపుల్ డు నాట్ కంటెయిన్ ద మిస్టరీ అండ్ ది సీక్రెట్
0: ఇలాంటి పవిత్రమైన
1: ఊర్మిళ అండ్ సుమిత్ర
0: ఆనాటి ఉండటం చేతనే
1: బికాస్ ఆఫ్ సచ్ సీక్రెట్ నో
0: ధర్మమూర్తి అయినటువంటి మాతృమూర్తి
1: అండ్ దట్ వెరీ ఇంపార్టెంట్
0: మూర్తి అయినటువంటి యొక్క సతిమూర్తి
1: అండ్ షీ ఇస్ వన్ ఆఫ్ ట్రూత్
0: ఊర్మిళ సుమిత్ర
1: ఊర్మిళ అండ్ సుమిత్ర సింబలైజ్ ది మదర్
0: ఊరే ఈ జగత్తునంతా కూడా అన్ని విధాలుగా కాపాడుతూ వచ్చారు.
1: అండ్ దే వెరీ చెస్టిటీ నొబిలిటీ
0: అందరూ కూడా మిత్రులుగా ఉండాలి.
1: సో సుమిత్ర లెట్ యు బి ఫ్రెండ్లీ
0: టు ఎవరీ మిత్రులుగా ఉండాలి. మీరంతా కూడా రూపంలో మీరు మిత్రులుగా ఉండాలి.
1: అండ్ యు షుడ్ బి ఫ్రెండ్లీ టు ఎవరీ
0: అందరూ సుమిత్రులే కావాలి.
1: ఎవ్రీబడి షుడ్ బి సుమిత్ర
0: అందరూ సుపుత్రులే కావాలి.
1: ఆల్ షుడ్ బి సుపుత్ర గుడ్ సన్స్
0: అది ఏ దేశం కోరేటువంటిది ఈనాడు.
1: దాట్స్ వాట్ ది కంట్రీ నీడ్స్ టుడే.
0: పూర్వకాలం నందు భారతదేశం నందు రామాయణం యొక్క చరిత్రను ఎవరు కూడా వినటువంటి వారు ఉండరు.
1: In fact, most of you must have necessarily heard Ramayana.
0: కొన్ని వేల సంవత్సరాలు జరిగినప్పటికీ నేటికి కూడాను రామాయణ చరిత్ర ఏమాత్రము తెరదరిగిపోలేదు.
1: Though thousands of years passed, yet Ramayana is read and gone through.
0: ఎప్పటికప్పటికీ నూతనమైనటువంటి రామాయణంగా అభివృద్ధి అవుతుంటుంది.
1: Ramayana is ever new, ever brilliant, ever fresh.
0: రామనామం తలచినటువంటి వారికి
1: the one who chants name
0: రామరూపాన్ని దర్శించినటువంటి వారికి
1: the one who sees Rama form they don't have any kind of holy desire.
0: ప్రపంచం లోపల రామశక్తిని రామనామమును ఎంతవరకు వర్ణిస్తుంటూ వచ్చింటాడు వాల్మీకి చాలా గొప్పగా వర్ణించాడు.
1: వాల్మీకి డిస్క్రైబ్డ్ ఇన్ ఫుల్ ద గ్రేట్నెస్ అండ్ ద డెప్త్ ఆఫ్ రామాస్ నేమ్ అండ్ హిస్ ఫామ్.

0: ప్రేమ స్వరూపులారా, రామనామంలో మించినటువంటి అమృతం మరొకటి లేదు.
1: Nothing sweeter, nothing is greater than Rama's name.
0: ఈనాడు ప్రజల లోపల నామచింతన మర్చిపోతున్నారు.
1: And today people have forgotten to chant.
0: ఏదో సినిమా నామాలంత చెప్పుకుంటూ ఉంటున్నారు.
1: They are only repeating film songs.
0: కాదు కాదు, దాని వల్లనే దేశం ఈ గతి పట్టిపోయింది.
1: That is responsible for the present state of the country.
0: ఎక్కడే గాని ఏ వ్యక్తి కాని ఏ గొప్పవాడైనా కాని రామకృష్ణాన్ని కూడా తలుచుకోవటం లేదు.
1: No great man of any stature is thinking of
0: goppa chadavarlu, goppa scientistlu, goppa goppa medhavulu kudanu ee naadu vividhi pettukotam ku marchipothunnaru.
1: The great people, the intellectuals, they are forgetting to apply vibhuti on their forehead.
0: Intlo pettukuntaru, bayataku vastane turchi vestaru.
1: They will have it at home and erase it the moment they come out of the house.
0: ఈ విధమైన ఫ్యాషన్ గా మై బెల్ దేరింది.
1: దిస్ హాస్ బీన్ ద మోడర్న్ ఫ్యాషన్.
0: ఈ ఫ్యాషన్ ఏ మానవుని హతం చేస్తూ ఉంటుంది.
1: అండ్ ద మోడర్న్ ఫ్యాషన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద టోటల్
0: గ్రోత్. మనం ఎవరైనా ఏమని అనుకోని,
1: లెట్ ఎనీబడీ థింక్ వాట్స్ ఎవర్,
0: ఏ విధమైనటువంటి భయపడనక్కర్లేదు.
1: లెట్స్ నాట్ బి అఫ్రైడ్.
0: దైవనామాన్ని చెప్పుకోవడానికి ఎందుకు భయం?
1: వై షుడ్ బి అఫ్రైడ్ టు రిపీట్ గాడ్స్ నేమ్?
0: కాబట్టి ప్రపంచంలో మూల మూల వీధి వీధి వాడవాడ కూడా రామనామాన్ని చెప్తూ రావాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ చంట్ రామాస్ నేమ్.
0: రామ కృష్ణ గోవింద నారాయణ శివ విష్ణు అనే ఈ శివనామం కాని విష్ణునామం కాని రామనామం కాని ఏదో ఒక నామాన్ని స్మరిస్తూ ఉండాలి.
1: అండ్ వి షుడ్ రిపీట్ గాడ్స్ నేమ్ ఎనీ నేమ్ ఆఫ్ యువర్ చాయిస్.
0: ఈనాడు ఆ స్మరణ అనేటువంటి తప్పిపోయింది.
1: అండ్ టుడే వి హావ్ ఫర్గాటన్ నామస్మరణ.
0: భగవత్ నామస్మరణ లేకపోవడం చేతనే ఇంటింటి ఎందుకు కూడా చిక్కులు బయలుదేరుతున్నాయి.
1: అండ్ దర్ ప్రాబ్లమ్స్ అండ్ వరీస్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ బికాజ్ పీపుల్ ఆర్ నాట్
0: ఒక్కొక్క అన్నదమ్ములు కూడా కలహాలు బయలుదేరుతున్నాయి.
1: దేర్ ఇస్ కాన్ఫ్లిక్ట్ అమంగ్ బ్రదర్స్.
0: కారణం ఏమిటి?
1: వై
0: ఈ పవిత్రత లోపల లేకపోవడం చేతనే ఈ అపవిత్రత వచ్చి
1: దేర్ ఇస్ నో సేక్రెడ్ క్వాలిటీ విదిన్ దేర్ ఫోర్ ఆల్ అన్సేక్రెడ్ థింగ్స్.
0: ఈనాడంతా కూడా ధనము ధనము ధనము ధనము ధనము ధనము.
1: అండ్ టుడే మనీ మనీ ఇస్ ద మెయిన్.
0: పదవి పదవి పదవి పదవి పదవి పదవి. ఏమిటి ఈ పదవులు?
1: వి వాంట్ మనీ అండ్ పొజిషన్.
0: ఏమిటి ఈ ధనము?
1: బట్ ఫర్
0: ఇవే మనం రక్షించేటువంటిది.
1: ప్రొటెక్ట్స్ యూ.
0: ఎంతమంది ధనవంతులు లేరు ప్రపంచంలో? ఎంతమంది అధికారులు లేరు ఈ ప్రపంచంలో? వారంటూ సుఖశాంతిని పొందుతున్నారా? మనకు సుఖాన్ని ఆనందాన్ని శాంతిని అందించేటువంటిది భగవత్ నామము భగవత్ స్మరణే.
1: దట్ విచ్ కన్ఫర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పీస్ అండ్ హ్యాపీనెస్ ఈజ్ ఓన్లీ గాడ్స్ నేమ్, నథింగ్ వాట్సెవర్.
0: దీన్ని అలక్ష్యం చేసేటువంటి వారికి అవి అదో గతే పడుతుంది.
1: ద పీపుల్ హూ నెగ్లెక్ట్ గాడ్స్ నేమ్ విల్ రూయిన్ దెంసెల్వ్స్.
0: కనుక మనం అలక్ష్యం ఏనాడు కూడా చేయకూడదు.
1: వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ గాడ్స్ నేమ్.
0: ప్రతి నామాన్ని కూడా మనం చింతిస్తూ రావాలి.
1: వీ షుడ్ సింగ్ ఎవ్రీ నేమ్ ఆఫ్ గాడ్.
0: శివుడు పంచాక్షరి స్వరూపుడు.
1: అండ్ శివాస్ నేమ్ హాస్ గాట్ ఫైవ్ లెటర్స్.
0: నమో నారాయణ అష్టాక్షర స్వరూపము.
1: నమో నారాయణ ఎయిట్ లెటర్స్.
0: ఈ పంచాక్షర స్వరూపము అష్టాక్షర స్వరూపంలో ఉన్నటువంటి ప్రాణములే మన యొక్క నామములు.
1: అండ్ దేర్ ఫోర్ దట్స్ ద నేమ్ దట్ వీ హావ్ టు ఫాలో అడ్హియర్ అండ్ రిపీట్.
0: కనుకనే భగవంతుడు చెప్పాడు,
1: గాడ్ సెడ్,
0: పంచాక్షరంలో ఉన్నటువంటి యొక్క మకారము
1: the letter మా
0: ఈ అష్టాక్షరంలో ఉన్నటువంటి యొక్క లక్షణము
1: అండ్ దిస్ ఎయిట్ లెటర్
0: రకారము
1: రా
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే
1: ద కాంబినేషన్ ఆఫ్ రా అండ్
0: రామ అని
1: ఈజ్ రామ
0: పంచాక్షరంలో ఉంటుండాలి.
1: అండ్ దే వి ఫైండ్
0: పంచాక్షరం ఓం నమో నమశివాయ
1: నమశివాయ ఫైల్
0: నమశివాయ
1: నమశివాయ
0: మకారమేగిన లేకుండా పోతే అందులో
1: వితౌట్ దిస్ లెటర్ మా
0: నశివాయ అంత అమంగళమేమి.
1: నశివాయ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ఆస్పిషియస్.
0: మకారమే చేరినా అంత మంగళమే.
1: వన్స్ దేర్ ఇస్
0: నమశివాయ
1: నమశివాయ
0: నమ మకారం తీసేస్తే నశివాయ శివం కాదు ఇది.
1: దెన్ మా ఇస్ డిలీటెడ్ well there's nothing of
0: namo narayanaya
1: namo narayanaya
0: anaga akkada makaram undala
1: and there the ra is necessary
0: aa makaram anetundidi
1: without this ra
0: lekapothe akkada kuda namangalame
1: without this it's meaningless
0: ee shivacharamlo unnatundi rakaramu
1: and this letter here in shiva
0: అష్టాక్షరంలో ఉన్నటువంటి మకారము రెండు చేరే రామ అని
1: బోత్ టుగెదర్ కన్స్టిట్యూట్ రామ.
0: కనుక విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: ప్రజలారా
1: ఎల్డర్స్
0: భక్తులారా
1: డివోటీ
0: కానీ భగవత్ నామస్మరణ కంటే మనకు రక్షించేటువంటిది మరొకటి లేదు.
1: ఇట్స్ ఓన్లీ గాడ్స్ నేమ్ దట్ కమ్స్ టు రెస్క్యూ.
0: ఎటువంటి పదవులైనా రాని ఈనాడు వస్తాయి రేపు పోతుంటాయి.
1: పొజిషన్స్
0: అంత పాసింగ్ క్లౌడ్స్ పాసింగ్ క్లౌడ్స్ పాసింగ్ క్లౌడ్స్
1: పొజిషన్స్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: మనం దీనికోసం మనం పాటు పడకూడదు.
1: వీ డోంట్ నీడ్ టు స్ట్రగుల్ ఫర్
0: ఎలాంటి వారికైనా గాను ఒక అధికార బలం రావచ్చు.
1: యూ మే హావ్ పొజిషన్
0: దేనివల్ల?
1: వై
0: పాలిటిక్స్ వల్ల.
1: పాలిటిక్స్
0: ఈ పాలిటిక్స్ వల్ల వచ్చినటువంటి అధికారం ఎంతవరకు ఉంటుంది?
1: ద పొజిషన్ దట్ యు ఆక్యుపై బికాజ్ పాలిటిక్స్
0: ఊపితే పోతుంది.
1: దే జస్ట్ వానిష్.
0: కనుకనే మనకు ఈ పాలిటిక్స్ వల్ల వచ్చేటువంటి భావానికి మనం ఏమాత్రము ప్రాకులాడకూడదు.
1: లెట్స్ నాట్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ పొలిటికల్ పొజిషన్.
0: హృదయం నుంచి రావాలి.
1: ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ విదిన్.
0: హృదయం నుంచి ఎవరి హృదయంలో భగవత్ నామం ఉంటుండదో వాడు ధన్యుడు పుణ్యుడు.
1: వేర్ దేర్ ఇస్ గాడ్స్ నేమ్, వేర్ గాడ్స్ నేమ్ ఇస్ ప్రిజర్వ్డ్ సస్టైన్డ్ ఇన్ హ్యూమన్ హార్ట్.
0: వారికి ఇష్టం లేనిటువంటి వారు వద్దని చెప్పవచ్చు.
1: అండ్ దోస్ పీపుల్ హూ డు నాట్ రిలీజ్,
0: నీకు వద్దు నాకు కావాలి.
1: యు మే డినై బట్ ఐ నీడ్ గాడ్.
0: నీ క్రియేటర్ రాముడు నాకున్నాడు.
1: యు మే డినై యువర్ గాడ్.
0: నా రాముడు లేడంటే నీవెవరు?
1: వాట్ రైట్ హ్యావ్ యూ?
0: హూ ఆర్ యూ?
1: హూ ఆర్ యూ? ద క్వశ్చన్ వై టు పుట్.
0: నా రాముడు నాకున్నాడు.
1: ఐ హావ్ మై,
0: నా శివుడు నాకున్నాడు.
1: ఐ హావ్ మై శివ.
0: నీవు లేదని చెప్పడానికి నీకు లేదేమో కానీ నాకున్నాడు.
1: వాట్ రైట్ హ్యావ్ యూ టు డినై మై గాడ్?
0: ఎవరికి ఏ విధమైనటువంటి లేదని చెప్పడానికి రైటే లేదు.
1: నో వన్ హ్యాస్ ఎనీ రైట్ వాట్స్ హియర్.
0: కాబట్టి ఈ రైట్ తో మనం ఫైట్ చేసుకుంటూ కూర్చోవాలి.
1: దిస్ రైట్ ఇన్ డివినిటీ వి హావ్ టు ఫైట్.
0: కనుక నీ భగవంతుని యొక్క నామస్మరణను ఏనాడు కూడా నువ్వు ఎక్కడ గాని ఎక్కడ కూడా వదలకూడదు.
1: ఎనీవేర్,
0: సర్వదా, సర్వకాలేషు, సర్వత్రా హరి చింతనం.
1: వీ షుడ్ ఎవ్రీవేర్, ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైమ్ వీ షుడ్ చాంట్ హిస్ గ్లోరీ, సింగ్ హిస్ గ్లోరీ.
0: రామ రామ రామ సీతారామ రామ.

0: ప్రేమ స్వరూపులారా, ఈనాటి యొక్క భావాన్ని హృదయం లోపల ఏమాత్రం కూడా కదలకుండా మెదలకుండా ప్రతిష్ఠ చేసుకోవడానికి తగినటువంటి కృషి చేయండి.
1: You should make every attempt to install these feelings in your heart in a steady way, in an unshakable way.
0: ప్రసాదాలు స్వీకరించి
1: ప్రసాదం
0: రామప్రసాదం అనుకోండి.
1: You are going to receive Rama Prasadam this morning.
0: Ramanamamanu prasadam idigo randi bhaktulara.

కొరకు చిత్తశుద్ధి చేకూర్చు సేవ కొరకు అంకితము చేసి చిత్తశుద్ధిని చేకూర్చు సేవ కొరకు జీవితము అంకితము చేసి

0: O man, spend your life, sacrifice your life every second in indulging in service activities so that you may purify your heart. Spend every iota of your strength, every trace of your capability and everything that you have in this life for the sake of others. Live your life for the sake of for others. And even in your last breath, keep doing seva.
1: Prema Swarupular.
0: Embodiments of love.
1: Vivida Deshamal Nundi. వివిధ భాషలతో వివిధ వేషములతో వివిధ సాంప్రదాయములతో కూడినటువంటి ఈ సమావేశము బయటికి భిన్నముగా కనిపించినప్పటికీ అందులో ఉన్నటువంటి ఏకత్వం దివ్యత్వం అనేటువంటి దాన్ని ఈనాడు మన సభకు శోభను కల్పించుతున్నది.
0: Though this conference has brought to one common place people from different countries, speaking different languages, sporting different costumes, and having different cultural backgrounds and traditions, externally, yes, there is this varied diversity. But deep within lies a fundamental unifying principle, and that is of divinity. And that again is blatantly obvious.
1: ఈనాడు లోకము అనేక సమస్యలను ఎదుర్కొనుచున్నది.
0: Today the world is beset with problems galore.
1: ఒకవైపున యుద్ధ భయం.
0: On the one hand, you have fear of war.
1: మరొక వైపున కరువు కాటుకాల భయం.
0: On the other, you are gripped from fear of drought and scarcity.
1: ఇంకొక వైపున స్వార్థపరత్వం.
0: And on a yet another front, you have the selfishness.
1: మరొక వైపున అధికార దాహం.
0: And from yet another side, you see this craze for power.
1: ఇంకొక వైపున మానవుని యొక్క దివ్యత్వమును కోల్పోయి కేవలము ఒక రాక్షసత్వంగా ప్రకటించేటువంటి యొక్క అల్లకల్లోలములు మరొక వైపున.
0: And from yet another direction, you have this tendency for man to forget his innate divinity and assume devilish qualities and become a demon in human form. And then you have ideas like regional chauvinism. Then you have problems of finance and money. Distinctions based on caste and creed and religion.
1: విద్యార్థుల అల్లకల్లోలముల మరొక వైపున ఒకటేమిటి సహస్రాధిక సమస్యలతో సతమతమైపోతున్నాడు మానవుడు.
0: వై టాక్ ఆఫ్ దిస్ లైక్ దిస్? దేర్ ఆర్ ఎనీ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కన్ఫ్రంటింగ్ మ్యాన్.
1: ఈ లోకంలో ఏ పదార్థము చూచినా ఏ విషయము చూచినా భయాన్ని తన్నే గల్పించుతున్నది.
0: In this world, whichever direction you look at, whatever you perceive, it fills you with a sense of fear and anxiety.
1: కానీ ఒక్కటి మాత్రమే నిర్భయత్వాన్ని అందించుతున్నది.
0: But there is only one amongst all these that fills you with a sense of security.
1: అది ఏ వైరాగ్యం.
0: And that is detachment.
1: ఈ వైరాగ్యం అనేటువంటి అలౌకిక గుణమును సాధించకోరు మానవులు. వస్తువుల యందు వ్యక్తి దైవమునందు అనంతమైన భక్తిని అభివృద్ధి చేసుకోవాలి.
0: This detachment is an otherworldly quality. Nevertheless, man should aspire to comprehend it, understand it and make it part of himself so that he could come to realization.
1: దేహము పైన అహంకారము అభిమానము ఉండినంత వరకు కూడాను వస్తువులపైన మక్కువ ఎక్కువగానే ఉంటుంది.
0: So long as the body is given to a sense of ego and an innate fascination for itself, you would not lose hold of these material possessions.
1: ఈ మక్కు ఉండినంత వరకు మానవుని భయము ఏ కోసానా విడవదు.
0: And so long as you have this clamor for material possessions, fear would not be separated from you.
1: కనుక ఈ అలౌకిక నిర్భయత్వం అనేటువంటి వైరాగ్యమును పొందగోరు మానవుడు అద్వైతం అనేటువంటి భావం పైన విశ్వాసమును అభివృద్ధి పరచుకోవాలి.
0: So those men who seek to have a state of fearlessness in the form of this detachment should take to the path of Advaita, non-dualism.
1: Advaitam paina vishwasam cheragoru varu, abhruti koragoru varu, anekattamuloni ekatvanni vicharinchali.
0: Those who wish to treat the path of Advaita, in turn, should try to seek this innate unity in this immense diversity.
1: Ee ekatvanni vicharinchagoru varu, అభిమాన మమకారములను త్యజించాలి.
0: Those who wish to come face to face with this underlying unity should let go sense of attachment and mine and thine.
1: అభిమానమైన నేను నాది అనే ఈ సంకుచితమైనటువంటి దృక్పథమును వీడగోరు వారు సమాజ సేవలో పాల్గొనాలి.
0: And those who wish to seek this sense of detachment wherein they can let go feelings of I, mine and thine should plunge into service activities.
1: సమాజ సేవనే మానవునికి పూర్ణత్వాన్ని అందిస్తుంది.
0: బికాజ్ ఇట్ ఈస్ సర్వీస్ టు సొసైటీ దట్ కన్ఫర్స్ దిస్ టోటాలిటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆన్ మ్యాన్.
1: దివ్యత్వాన్ని చేర్చుతుంది.
0: ఇట్ రీచెస్ హిమ్ అవుట్ టు డివినిటీ.
1: తన తత్వాన్ని తనకు వెలుగుచ్చుతుంది.
0: అండ్ మేక్స్ హిమ్ రియలైజ్ హిజ్ ఓన్ నేచర్.
1: కనుకనే సమాజ సేవ అనేటువంటిది సామాన్యమైనటువంటి యొక్క కర్మగా మనం భావించరాదు.
0: దెర్ఫోర్ దిస్ ఐడియా ఆఫ్ సర్వీస్ టు సొసైటీ షుడ్ నాట్ బి టేకెన్ టు బి ఎ కామన్ ప్లేస్ థింగ్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి తత్వమును చిత్తశుద్ధి కలిగినటువంటి వాడే ఈ పరతత్వాన్ని అర్థం చేసుకోగలడు.
0: దిస్ సీక్రెట్ ఐడియా బిహైండ్ దిస్ సర్వీస్ వన్ హూ హాస్ ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అలోన్ కెన్ గ్రాస్ప్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
1: చిత్తశుద్ధి కలగవలనన్న కర్మాచరణలో మనం కంకణం కట్టుకోవాలి.
0: అండ్ ఇఫ్ యూ విష్ టు ప్యూరిఫై యువర్ హార్ట్ క్లెన్స్ ఇట్ దెన్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ యాక్షన్ కర్మ.
1: ఈనాడు మనం ఎట్టి కర్మను చేతుమో రేపు అట్టి సంస్కారం అనుభవించడానికి అధికారులమవుతాం.
0: ద టైప్ ఆఫ్ యాక్షన్ దట్ వి ఇండల్జ్ ఇన్ టుడే విల్ డిటర్మిన్ వాట్ ద ఫ్యూచర్ ఇస్ గోయింగ్ టు బి లైక్.
1: నేటి సంస్కారమే రేపు అలవాటుగా మారుతుంది.
0: అండ్ ద ట్రాన్స్ఫర్మేషన్ దట్ ఇస్ బ్రాట్ అబౌట్ టుడే టెండ్స్ టు బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ నేచర్ టుమారో.
1: నేటి అలవాటే రేపు స్వభావంగా రూపొందుతుంది.
0: టుడేస్ హ్యాబిట్ బికమ్స్ అవర్ నేచర్ టుమారో.
1: నేటి స్వభావమే రేపటి గమ్యంగా మనకు లభ్యమవుతుంది.
0: అండ్ ఆర్ నేచర్ టుడే విల్ బి అవర్ డెస్టినేషన్ టుమారో.
1: ఏ తర్వాత మన గమ్యము మన చేతి యందే ఉన్నది.
0: దెర్ఫోర్ ఆల్ సెడ్ అండ్ డన్ ఆర్ డెస్టినేషన్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్.
1: ఎట్టి కర్మలు చేతుమో అట్టి గమ్యమును మనం అందుకొందుము.
0: ద టైప్ ఆఫ్ యాక్షన్ దట్ వి పెర్ఫార్మ్ డిటర్మిన్స్ ద డెస్టినేషన్ దట్ వి రీచ్.
1: గమ్యమును పొందుటకు కానీ పోగొట్టుకొనుటకు కానీ మన కర్మలే మూలాధారం.
0: So either to reach one's destination or fall short of it lies in one's own hands in the form of karma.
1: Karmanu puraskarinchukoniye janmanu chekurchunnadi.
0: It is because of this idea of karma action that life also has a meaning.
1: Yetti janmanu atti dharmamga manamu anubhavistunnamu.
0: The type of birth determines the dharma that we enjoy.
1: Aa dharmamunu puraskarinchukoniye gamyamunu cherukuntunnamu.
0: And this dharma in turn determines our destination, our goal.
1: Karma, janma, dharma, గమ్యముల యొక్క తత్వము మానవుని యొక్క హస్తగతమై ఉన్నది.
0: దెర్ఫోర్ దీస్ ఐడియాస్ ఆఫ్ కర్మ, బర్త్, లైఫ్ అండ్ ద డెస్టినేషన్ ఆర్ వెరీ మచ్ విత్ ఇన్ వన్స్ రీచ్.
1: అయితే ఈ కర్మల యందు కూడాను కొన్ని ఊతులనము అనేటువంటి కర్మలు కూడా ఉంటున్నాయి. ఊతులము
0: బట్ అగైన్ ఇన్ దీస్ యాక్షన్స్ ఆఫ్ కర్మ దేర్ ఈస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ ఊతుల.
1: ఊతులం
0: ఊతులం
1: ఊతులం అనగా సంస్కృత పదములో ఆత్మతత్వమును అనుభవించినటువంటి వాడు అని అర్థం.
0: వాట్ దిస్ వర్డ్ ఊతులం ఇన్ సంస్కృత్ మీన్స్ ఇస్ వన్ హూ హాస్ ఎక్స్పీరియన్స్డ్ దిస్ స్టేట్ ఆఫ్ ఆత్మ.
1: అంతేకాక కర్మ యొక్క వాసనము అని కూడా దీనికి మరొక అర్థము.
0: దేర్ ఇస్ యట్ అనదర్ మీనింగ్ అటాచ్డ్ టు ఇట్ ది థింగ్ దట్ యు అసోసియేట్ విత్ కర్మ ఆర్ యాక్షన్.
1: కర్మ వాసన వల్లనే మనకు జన్మలు లభిస్తున్నవి అనేటువంటి సత్యాన్ని భాగవతమునందు సప్తమ అధ్యాయంలో ప్రహ్లాద చరిత్ర యందు చక్కగా నిరూపిస్తూ వచ్చింది.
0: ఇన్ ది భాగవత ఇన్ ద సెవెంత్ ఎపిసోడ్ ఇన్ ప్రహ్లాద చరిత్ర వి హావ్ దిస్ కాన్సెప్ట్ దట్ ఇస్ యాక్షన్ దట్ టెన్స్ టు డిటర్మిన్ వన్స్ బర్త్.
1: అయితే వైకుంఠవాసుడైనటువంటి విష్ణు సందర్శనమును అనుభవించుకుంటున్నటువంటి జయ విజయులు రాక్షసులుగా పుట్టుటకు ఏమి కారణం?
0: Now, these two people, Jaya and Vijaya, who were guarding the entrance to the heavenly abode of the Lord, they had to be born as demons. What could be the reason for this?
1: Mahaniyuli yokka aagyalanu tiraskarinchi ahankarulai varini mahaniyulu baadha pettatam chetane ee vidhamainatunte yokka rakshasattvamnu anubhavinchadaniki oka kaaranam yerpadinadu.
0: The reason why they had to assume the forms of demon was they went against the law and the injunction of the godly and the saintly ones and incurred their wrath.
1: Vaikuntha vasulainatvanti ee jayavijayulu rakshasajanmanu anubhavinchataniki kaaranam emiti?
0: Therefore these Jaya and Vijaya who were once residing in the heaven Vaikuntha, why should they have been born as rakshasas or demons?
1: Tama yokka ahankara cheryale deeniki moola kaaranam.
0: The primary cause being their own sense of ego, actions prompted by
1: taamu chesukunnatundi karmale taamu ee janmamunu anubhavinchadaniki oka aadharamaina.
0: Therefore their very actions determined the type of birth they had.
1: Rakshasa vamsham nandu janminchinatundi prahladudu mahaneeru yokka vakyamulanu sirasa vahinchi aachaniyendu unchi aanandanni anubhavinchatam chetane rakshasa janmudainaippatikini prahladudu దైవత్వాన్ని పొందగలుగుతున్నాడు.
0: As against this, Prahlada, who was very much part and parcel of the demonic clan, having been born of a rakshasa or a demon, followed and obeyed the injunctions of the elders.
1: తిరసావహించి దానిని ఆచరించి కర్మలయందు తాను ఆనందించినటువంటి వ్యక్తులకే దివ్యత్వం ప్రాప్తించి తద్వారా మానవత్వాన్ని సార్థకం చేసుకోగలుగుతున్నాడు.
0: He obeyed and followed the injunctions of the elders. Thereby he led a life full of godliness and saintliness. This is given to everyone who follows his path.
1: Kanuka manavattu anetundi manchi cheddalaku moolakaramunu karmaluga manam bhavinchali.
0: So for whatever you experience in the form of good or bad, it's your actions alone that are responsible.
1: Konni vishayamulandu manavudu indriya nigraha nimittamai aneka cheryalanu chestunnadu.
0: Now man also at times, for the sake of curbing his senses, indulges in actions.
1: Indulo edirini taanu poorthiga anubhavinchi taanu aanandistunnadu aneetundi oka satyanni gurtinchukolekapothunnadu.
0: But he does not understand that he is immersed totally and that he is securing fully the experience of his action.
1: Karya roopamainatundi swabhavamulu ee prapanchamunandu ee maatram kodanu ee vyakti ayina kodanu visarjinchutaku veelu kaadu.
0: It is not possible for anyone in this world to discard this idea of doing something.
1: Atti paristhithulu yandu manavudu taanu anubhavinchinatundi emiti aneetundi vishayanni mottamota artham chestunnadu.
0: This being the case, everyone should ask a question. What is it that we should do first and foremost?
1: Anekatvamuloni ekatvanni manamu gurtinchadaniki konni prayatnamulu manam cheyali.
0: In order that we may see this unity in this immense diversity, we should attempt to undertake a few tasks, actions first.
1: Atti paristhithulu yende manavattam saarthakam nondutundi.
0: Only under such circumstances does one sanctify one's existence.
1: Nisvarthamainatunte seva chinnadi ainappatikini adi entayo labhadayakanga untuntadi.
0: A selfless act, however insignificant it could be, could bring to you untold benefits.
1: Komala hrudayamu leka tyaga bhavamu leka sahana tattamu leka aacharinchetundi sarva karmalu kudanu kevalam aadambaramane daristundi.
0: Not possessing a tender heart and devoid of feelings of sacrifice, tolerance and forbearance, whatever you might do, high and lofty, would have no meaning.
1: Sanuputito aacharinchinatundi karmale స్నేహాన్ని చేకూరుస్తుంది.
0: What little you do, if it is motivated by a sense of sympathy, brings to you friendship.
1: మానవత్వంలో ఒక స్నేహతత్వం అనేటువంటిది ఒక ఆధారమైనటువంటి యొక్క మార్గం.
0: ఇన్ వన్స్ లైఫ్ హియర్ దిస్ ఐడియా ఆఫ్ ఫ్రెండ్షిప్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ వన్.
1: కలిసి జీవించినప్పుడే కలుగును మోక్షం అన్నారు.
0: ఓన్లీ వెన్ యూ లివ్ టుగెదర్ డూ యూ గెట్ మోక్ష ఆర్ లిబరేషన్ ఇట్ ఈస్ బీన్ సెట్.
1: వేదమునందు సహనావవతు సహనోభవంతు సహవీర్యం కరవావై. సహనావవతు సహనౌ గుణత్తు సహవీర్యం కరవావహై. దీని యొక్క అంతరార్థం ఏమిటి? సహనావవతు అనగా మనం కలిసి పని చేస్తాం.
0: ఇన్ ది వేదిక్ ఇంజంక్షన్ దేర్ ఇస్ దిస్ స్టేట్ దట్ టుగెదర్ వి షల్ డూ సంథింగ్.
1: కలిసి పోరాడుదాం.
0: టుగెదర్ వి షల్ ఫైట్.
1: కలిసి జీవిస్తాం.
0: టుగెదర్ వి షల్ లివ్.
1: ఇది దీని యొక్క అంతరార్థం.
0: This is the inner significance of this
1: Vedic. ప్రాచీన కాలం నుండి వేదము కేవలం ఒక భిన్నత్వంగా అభివృద్ధిని గావించి దాని యందు కేవలం భేదములను పెంచి ఏకత్వాన్ని విస్మరించి ప్రచారం సలుపుతున్నదనేటువంటిది ఒక దుర్వార్త.
0: There is this mistaken impression all around that right from ancient times the Vedas have assumed different contradictory forms, thereby leading mankind on paths of division and differentiation.
1: Vedam chala vishalamainatundi.
0: This is not the case.
1: Anantamainatundi.
0: They are limitless. They are very
1: broad. Deeni antaratvam anetundi kevalamu paripurnatvamto undinatundi.
0: The inner significance is full. It will give you a total picture.
1: Vedamulu indulo emattam kodunu kaanaravu.
0: There is no place in the Vedas for division and differentiation.
1: కనుకనే పురుష సూక్తమునందు సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాదన్నారు. అనగా మానవుల యొక్క సమూహమే ప్రధానమైనటువంటి దైవ స్వరూపం అని కూడాను నిరూపిస్తూ వచ్చింది వేదం.
0: ఇన్ ద పురుష సూక్త ఫర్ ఇన్స్టెన్స్ ఇట్ హస్ బీన్ స్టేటెడ్ కేటగారికలీ దట్ గాడ్ వెరీలీ ఈజ్ దిస్ వాస్ట్ కంగ్లామరేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ మ్యాన్ కైండ్ అట్ లార్జ్.
1: సమాజ స్వరూపమైనటువంటి యొక్క భగవత్ స్వరూపాన్ని సేవించటమే మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యం అని కూడా నిరూపించింది.
0: ద సొసైటీ అరౌండ్ యూ ఈజ్ వెరీలీ గాడ్ అండ్ యువర్ ప్రైమరీ టాస్క్ ఇట్ ఈస్ టు సర్వ్ గాడ్ దస్.
1: కనుక సమాజ సేవ అనేటువంటిది చాలా దైవ సేవగా మనం విశ్వసించాలి.
0: దేర్ఫోర్ సర్వీస్ టు సొసైటీ ఈజ్ వెరీలీ సర్వీస్ టు గాడ్. దిస్ ఇస్ వాట్ వీ షుడ్ ఫీల్. అండ్
1: అయితే ఈనాటి మానవుడు ఇట్టి పవిత్రమైనటువంటి అర్థమును గుర్తించుకునలేక కేవలం సంక్షిప్తమైనటువంటి భావములతో తన జీవితాన్ని కొంతవరకు వ్యక్తం గావించుకుంటున్నాడు.
0: We should be firm of this conviction. But today, man has given himself to thinking in different ways, working at cross purposes with what has been given down to him.
1: సమాజములో ప్రవేశించి కేవలం లేని దోషములను మాత్రమే తాను వెతుకుటకు ప్రయత్నిస్తున్నాడు.
0: He is part and parcel of the society, but the faults which are not there, he tends to go out of his way to seek them out.
1: మానవుని యందు ఉన్నటువంటి దుర్గుణములలో దుష్టభావం అనేటువంటిది పరదోషములో చూపటమే.
0: Out of all the qualities that one has, the most wicked is to look for shortcomings in others.
1: తన యందు ఉన్నటువంటి దోషమును గుర్తించుకొనక పరుల లేని పరులలో లేనిటువంటి దోషములను సృష్టించి తద్వారా తాను ఆనందించుటకు ప్రయత్నిస్తున్నాడు.
0: You tend to ignore your own faults. You try to seek faults in others. And you try to deride and put them down.
1: Anduke Christ kudunu cheppadu oka thori ayya nee kantilo unnatundi dulamunu neevu teesko parala kante endunnatundi oka anuvunu maatrame enduku neevu abhirudhi chestavu annadu.
0: That's why it was in this context that Jesus Christ once said, oh man, you first try and remove what is contained in your eye. Why do you go out of your way to look for that insignificant thing in the other person's eye?
1: Vemanu kudunu తప్పులన్ను వారు తమ తప్పులెరుగరు అన్నాడు.
0: ఈవెన్ వేమన సెడ్, వన్ హూ వాంట్స్ టు సీక్ ఫాల్ట్ ఇన్ అదర్స్ డస్ నాట్ థింక్ అబౌట్ ద ఫాల్ట్స్ దట్ హీ హింసెల్ఫ్ హాస్.
1: తన తప్పును కొంతవరకు బయట పెట్టదలుచుకున్నటువంటి వ్యక్తి తన తప్పును తాను ముందు గుర్తించాలి.
0: ఇఫ్ యూ విష్ టు పాయింట్ అవుట్ ద షార్ట్ కమింగ్స్ ఆఫ్ అదర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రికగ్నైజ్ యువర్ ఓన్ షార్ట్ కమింగ్స్.
1: తనలో తప్పులు లేనటువంటి వ్యక్తి మాత్రమే పరుల తప్పులను మాత్రం చూడటకు అధికారి అవుతాడు.
0: వన్ హూ ఇస్ ఫ్రీ ఫ్రమ్ హిజ్ ఓన్ షార్ట్ కమింగ్స్ హ్యాస్ ఎ రైట్ టు లుక్ ఎట్ ది ఫాల్ట్స్ ఆఫ్ అదర్స్.
1: కనుక ఇది ఒక పెద్ద దుర్గుణము.
0: సో దిస్ ఈస్ అన్ ఈవిల్ టెండెన్సీ.
1: మన సంస్థలలో పరుల దోషములను ఏమాత్రం కూడా నువ్వు పరికించకుండా చూసేటువంటి ప్రయత్నం మనకు మనం ముందంజ వేయాలి.
0: ఇన్ అవర్ ఆర్గనైజేషన్ వీ షుడ్ స్ట్రైవ్ టు సీ దట్ వి డు నాట్ లుక్ టు ద ఫాల్ట్స్ అండ్ షార్ట్ కమింగ్స్ ఆఫ్ అదర్స్.
1: దాపసరి అంటారు భక్తులను చూచి.
0: నౌ వెన్ యూ లుక్ ఎట్ డివోటీస్ యూ థింక్ అబౌట్ ఎగ్జిబిషనిజం.
1: షోకిల్లా అంటాడు మంచి దుస్తులను వేసుకుంటే.
0: నౌ ఇఫ్ ఎ డివోటీ స్పోర్ట్స్ ఎ గుడ్ డ్రెస్ యూ సే హీస్ ఎ షో మ్యాన్.
1: మౌనంగా ఉంటే ఇతను కేవలము ఒక తెలివి తక్కువ వాడు అంటారు.
0: Likewise, if a person remains silent, you say he is devoid of any intelligence.
1: మాట్లాడితే ఇతను వాగుడు నోరు అంటారు.
0: Whereas if a person indulges in talking, you say he is a chatterbox.
1: అన్నింటియందు కూడాను దోషములు చూచటము దుష్టుల యొక్క లక్షణం.
0: So it is given to the evil ones to look for faults for everything and in everything.
1: కనుక దోషములు వెతుకుట దుష్టుల లక్షణమైతే చెప్పులు వెతుకుట కుక్క లక్షణంగా ఉంటుంటాలి.
0: That's why it is said, if it is the lot of this evil minded one to seek faults of others, it is the nature of a dog to look for slippers.
1: ఇలాంటి దుర్గుణము మానవుని యొక్క హృదయములో ప్రవేశించిన మానవుని మనస్సుని మరిపింప చేస్తుంది.
0: One such a evil trait enters man, his mind itself gets evil.
1: చెట్టుకు అరుకున్నటువంటి తీగ చెట్టుని మరుగుపరుస్తుంది.
0: Like you have a creeper which shelters and shields from view the tree over which it has
1: అదే విధంగా మానవుని యందు అల్లుకున్నటువంటి దుష్టగుణము మానవత్వాన్ని మరుగు చేస్తుంది.
0: The same manner, these bad traits that weave around man shield man from the outside view.
1: కనుక మానవుని హృదయము లోపల దుష్ట భావములు ఏమాత్రం కూడాను ప్రవేశించకుండా చూసుకోవాలి.
0: So in one's heart there should be no room for all that is bad and wicked and evil.
1: పరులను గురించి మనం ఏమాత్రం కూడాను దూషణ భూషణములైనటువంటి యొక్క మాటలతో మనం వారిని నొప్పించరాదు.
0: We should never bring harm and injure the feelings of others through our words of criticism.
1: ఇతరుల గురించి మనము సునకనగా మనం మాట్లాడరాదు.
0: We should not speak meanly of others.
1: అట్టు మాట్లాడేటువంటి మాటలు కూడా మనం వినరాదు.
0: And even if somebody else were to indulge in this, we should not give our ear to that.
1: చెప్పువారి హృదయము వినువారి హృదయం కూడాను మాలిన్యమైపోతుంది.
0: Because one who talks thus, one who listens to such words, their hearts go wicked.
1: కనుక ఇట్టి సామాన్యమైనటువంటి నిత్య జీవితంలో అనుభవించేటువంటి ఈ గుణములను మనం చక్క చేసుకోవటమే సరైనటువంటి సాధన.
0: సో అ ట్రూ సాధన ఈజ్ వేర్ ఇన్ వేర్ వి ట్రై టు కర్బ్ ఈవెన్ సచ్ బేసిక్ టెండెన్సీస్ ఇన్ అవర్ డే టు డే లైఫ్.
1: ఏ ధ్యానములు ఏ విధమైనటువంటి భజనలు చేయకపోయినప్పటికీ ఏమాత్రము దోషము లేదు.
0: ఇట్ ఈస్ నథింగ్ రాంగ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు పెర్ఫార్మ్ జప ఆర్ సిట్ ఇన్ ధ్యాన ఆర్ డూ భజన్స్.
1: కానీ జపములు చేయుచు ధ్యానములు చేయుచు భజనలు సల్పుతూ పరల దోషములను కూడాను హృదయమునందు ప్రతిష్ఠ చేసుకున్న ఇది ఏమాత్రం కూడాను భక్తికి లక్షణం కాదు.
0: బట్ యూ కీప్ డూయింగ్ యువర్ జప ధ్యాన అండ్ కీప్ డూయింగ్ భజన్స్ కీప్ ఎంటర్టైనింగ్ థాట్స్ అబౌట్ అదర్స్ ఈవెన్ ఇన్ వికెడ్ వన్స్ దిస్ కెనాట్ బి ట్రూ డివోషన్.
1: పరదూషణ పరదోషములు పరశ్రవణములు దోషములుగా మనం వినటము ఇది మహాపాపం.
0: క్రిటిసైజింగ్ అదర్స్ ఆర్ లిస్నింగ్ టు క్రిటిసిజం ఆఫ్ అదర్స్ ఆర్ రాదర్ బ్యాడ్ అండ్ అన్డిజైరబుల్ థింగ్స్.
1: కనుకనే అనేక పర్యాయములు మీకు తెలిపి ఉన్నాను.
0: దట్స్ వై ఆన్ మెనీ ఒకేషన్స్ ఇన్ ద పాస్ట్ ఐ హావ్ మేడ్ నోన్ ఎ ఫ్యూ థింగ్స్ టు యూ.
1: పవిత్రమైన దివ్యమైన న్యాయమూర్తి అయినటువంటి యొక్క రాములపైన అనేక విధములైనటువంటి యొక్క దోషములను కల్పించి మందర కైకకు బోధించింది.
0: రామ హూ వాజ్ ఎ పారడన్ ఆఫ్ వర్చ్యూస్ హూ వాజ్ ఆల్ సేక్రెడ్నెస్ అండ్ డివినిటీ ఆన్ సచ్ ఎ నోబుల్ వన్ మందర స్టార్టెడ్ క్రియేటింగ్ స్టోరీస్.
1: దానిని వినినటువంటి కైక గాని చెప్పినటువంటి మందర కాని ఏ విధమైనటువంటి స్థితిని అందుకున్నారు.
0: Now Mandara who indulged in such talk and Kaika who gave her ear to such talk, what happened to them finally?
1: Atti dushtulu yokka perlu ye stree naina unchukunchunnada?
0: Today do you see any woman or lady taking the names of Kaika or Mandara?
1: Kanuka manamu Kaikalu kaani Mandara kaani kaanaru.
0: So we should never become either Kaika or Mandara.
1: Dushtulainatundi Kauravulu ధర్మమూర్తులైనటువంటి పాండవులను నిరంతరం కూడాను వారి దోషములను వారి లోపములని అభివృద్ధి పరుచుకుంటూ వారిని అధోగతి పాలు చేయాలని సంకల్పించుకుంటూ వచ్చారు.
0: లైక్ వైజ్ ద ఈవిల్ అండ్ వికెడ్ కౌరవర్స్ ఆల్ ద టైమ్ ఆల్ దర్ ఎనర్జీస్ వర్ స్పెండ్ ఇన్ డిరైడింగ్ అండ్ డిక్రైయింగ్ అండ్ క్రిటిసైజింగ్ ద నోబుల్ అండ్ ఐడియలిస్టిక్ పాండవర్స్.
1: కానీ కట్టకడపటికి కౌరవ యొక్క పరిస్థితి ఏ గతి పాలైంది?
0: ఇన్ ద ఎండ్ వాట్ బికేమ్ ఆఫ్ ది కౌరవర్స్?
1: అట్టి కౌరవుల యొక్క పేర్లు ఏ యొక్క మగవారైనా పెట్టుకుంటున్నారా?
0: So the names of these Kauravas, does any man today wish to have his name, his being named after any of the Kauravas?
1: Kanuka lokamulo manaku aadarshavantamainatuvanti okka vyaktula tattvanni kontha varaku gurtinchi tadwara mana divyatvaniki addu tarinatuvanti margamulanu manu anusarinchatame nijamainatuvanti sadhana.
0: So in this
1: ekachiyalani sankalpinchukuntu vacharu.
0: Likewise, the evil and wicked Kauravas, all the time, all their energies were spent in deriding and decrying and criticizing the noble and the

0: ప్రియత్వానికి అడ్డుతగలినటువంటి మార్గంలో మనము అనుసరించటమే నిజమైనటువంటి సాధన.
1: So in this existence, in this worldly existence of ours, we have any number of examples which bring home to us these home truths. We should
0: పవిత్రమైనటువంటి పరతత్వము ఎట్టి స్వార్థముతోనా ఉండదు.
1: Now that which lies beyond divinity has no selfishness whatsoever.
0: ఇటువంటి స్వార్థరహితమైనటువంటి యొక్క దైవత్వాన్ని అనేక విధములుగా మనము కల్పించుకుని దానిని పెడార్థములుగా పెంచి అనర్థములతో మనం అనుభవించి దివ్యత్వాన్ని మరుగు చేసుకుంటున్నాం.
1: Now this divinity which has no trace of selfishness whatsoever and which is all selflessness, we do not understand its nature. We cannot comprehend it and in the process we tend to lose track of our own lives.
0: తన ఫలములు తాను తినవు చెట్లు.
1: A tree, it is said, does not eat its own fruit.
0: ఎవరి కోసము? పరుల కోసమే ఈ చెట్టు ఫలములను అందించుచున్నవి.
1: For whose sake then do you have these fruit and flowers?
0: గోవులు తన క్షీణమును తాము భక్షించవు.
1: Similarly, the cow does not drink of its own milk.
0: ఇవి పరుల కోసమే అందిస్తూ వచ్చున్నాయి.
1: The milk is for the sake of others.
0: నదులు తమ జలములను తాము ఆరగించవు.
1: Likewise, the river does not drink of its own water.
0: ఇవి పరుల నిమిత్తమే ప్రవహించుచున్నవి.
1: This river water flows for the benefit and sake of others.
0: చెట్టు నిండా పండ్లు ఉండినప్పటికీ చెట్టు ఏ విధంగా ఆరగించదు?
1: Now, the tree may be laden with fruit, but the tree does not eat.
0: నది నిండా జలము ఉండినప్పటికీ నది ఏ విధంగా గ్రోలదు?
1: The river might be overflowing with water, but the river does not partake of it.
0: పశువులయందు క్షీరము ఉండినప్పటికీ ఆ పశువులు ఏ విధంగా తన క్షీరమును తాను ఆరగించవు?
1: The cow likewise does not drink its own milk.
0: సకలైశ్వర్య స్వరూపుడైనటువంటి దైవమునందు సకలము ఉండినప్పటికీ తాను ఏమాత్రం కూడా తాను అందుకొనడు. సర్వము లోక కళ్యాణ నిమిత్తమే అందిస్తూ ఉంటాడు.
1: లైక్వైజ్ గాడ్ సుప్రీమ్, హూ హాస్ ఎవ్రీథింగ్ ఇన్ హిమ్ అండ్ హూ హాస్ నథింగ్ దట్ హీ లాక్స్, ఇట్ ఈస్ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్స్, ఇట్స్ నాట్ ఫర్ హిజ్ ఓన్ సేక్.
0: ఇట్టి స్వార్థరహితమైనటువంటి దైవత్వాన్ని విశ్వసించక స్వార్థపరుడైనటువంటి మానవుల్ని విశ్వసించి మానవుడు తన యొక్క అధోగతికి తాను గురి అవుతున్నాడు.
1: మ్యాన్ డస్ నాట్ ప్లేస్ హిస్ ట్రస్ట్ ఇన్ దిస్ సెల్ఫ్లెస్ థింగ్ కాల్డ్ గాడ్. హీ ఇన్స్టెడ్ ప్లేసెస్ హిస్ ట్రస్ట్ ఇన్ ఎ ఫెలో మ్యాన్ అండ్ ద రిజల్ట్ ఈస్ డిజాస్టర్.
0: కనుక ఈనాటి యొక్క సమస్యలకు పరిహారం ఏమిటి?
1: సో వాట్ ఈస్ ద సొల్యూషన్ టు టుడేస్ ప్రాబ్లమ్స్?
0: సద్భావంతో ఉండు, సత్కర్మలు ఆచరించు.
1: థింక్ గుడ్ అండ్ యాక్ట్ గుడ్.
0: ఇతిహాస పురాణముల యొక్క నైతికత ఈ ఒక్క పదమునందే ఇమిడి ఉంటున్నది.
1: The very quintessence of all the Puranas and the Shastras is contained in these words.
0: ఈ నైతికత సత్శీలమును అనుసరిస్తూ వస్తున్నది.
1: And this in turn confers on you good and noble traits.
0: దయ, కరుణ, సహనములే ఈ యొక్క సత్శీలమునకు కార్యరూపములు.
1: And this innate goodness can be shown up in the form of mercy, compassion, forbearance.
0: ఇట్టి సత్శీలమును ప్రతి వ్యక్తి కూడాను అందుకొని అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: And these qualities every person should aspire to make safe and secure.
0: శీలమే ప్రాణమనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: Character is our very life breath, life.
0: ఇలాంటి తత్వాన్ని మనం ఈనాడు అభివృద్ధి పరచాలి.
1: This is the idea that we should set before ourselves.
0: ఈ ప్రపంచములో వ్యాపించినటువంటి సమస్త సమస్యలకు కూడాను పరిహారము ఒక్క పరిపూర్ణమైనటువంటి స్వార్థరహితమైనటువంటి ప్రేమ మాత్రమే.
1: The one solution to all the problems visiting man today in this world is he should become selfless.
0: ప్రేమ లేకపోవడం చేతనే ప్రపంచము ఇన్ని విధములైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నది.
1: Then again, there is no trace of love anywhere. That is another cause for these problems.
0: కనుక మనిషికి మనిషికి మధ్య అనేక అసూయ ద్వేషములు పెరిగిపోతున్నవి.
1: Between one individual and another, there are these tendencies like hatred and jealousy.
0: ప్రేమ ఏమాత్రం కూడా ఏ కుసనందు కూడా కనిపించట్లేదు.
1: You cannot come face to face with even an iota or trace of love.
0: ప్రేమ తత్వాన్ని ఈనాడు మనం పెంచాలి.
1: It is this idea of love that should be first.
0: సర్వ సమస్యలకు కూడా పరిహారమునకు ఈ ప్రేమ ఒక్కటి మాత్రమే చరణ్యం.
1: The solution to all these problems is love and love alone.
0: ప్రేమనే ప్రధానమైన దైవం.
1: లవ్ ఈజ్ గాడ్.
0: ప్రేమ లేని హృదయము చీకటి మందిరము.
1: A heart devoid of love is a temple of darkness.
0: కనుకనే ఇట్టి అంధకారమునందు మానవుడు బద్ధుడై తన యొక్క స్వరూపాన్ని తాను విస్మరించి దైవత్వాన్ని

0: ఏమాత్రము చింతించక స్వార్థపరుడై మదోన్మత్తుడై ద్వేషమును కలిగించుకొని తన యొక్క జీవితమని కోల్పోతున్నాడు.
1: Man has bound himself thus in this temple of darkness. He has lost his way. He has become selfish. He has poisoned himself and he has removed himself from God.
0: తాత్కాలికమైనటువంటి సుఖములకు తాత్కాలికమైనటువంటి ఫలములకు తాను అరులు సాచుచున్నాడు.
1: He runs after fleeting pleasures and fleeting sources of joy.
0: తద్వారా నేను ఇంద్రియ నిగ్రహమునకు పాల్పడుచున్నానని కూడాను చెప్పుకొనుచున్నాడు.
1: And further he says that I am trying to curb my senses.
0: ఈనాటి సాధకులు ఏదో సత్యాన్ని గుర్తించక సాధనలు చేస్తున్నట్టుగా మనకు గోచరిస్తూ ఉన్నారు.
1: Now today's sadhakas, we know for a fact that they keep doing various things without understanding what they are doing.
0: Japamulu, dhyanamulu, bhajanlu, cheyuchu parama bhaktul vale kudanu natistunnaru.
1: They do japa, they do dhyana, they do bhajans and they behave as if they are devotees, all right.
0: Kani ee sarva vidhamulainatundi pavitra sadhanalu endukodanu damanni manam pondali. ఇంద్రియ నిగ్రహాన్ని మనం నిరూపించాలి.
1: బట్ ఈవెన్ యాజ్ వి కీప్ డూయింగ్ దీస్ ది అల్టిమేట్ ఎయిమ్ ఇస్ టు కర్బ్ అవర్ సెన్సెస్.
0: ఈ ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది లేక మనం ఎన్ని సాధనలు చేసినప్పటికీ దీనిని మనము తగినటువంటి స్థితిని మనము పొందుకోలేము.
1: వితౌట్ దిస్ ఐడియా ఆఫ్ సెన్స్ కంట్రోల్ దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఇండల్జింగ్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్ అదర్.
0: ఈ ఇంద్రియ నిగ్రహమును కనుగొన్నటువంటి వారిని ఉపనిషత్తులు సాక్షరుడు అని పిలుస్తూ వచ్చింది.
1: One who has attained this idea of sense control, the Upanishads call him Sakshara.
0: Sakshara anaga inde nigrahudu ani artham.
1: This word Sakshara is one who has controlled his senses.
0: Deenini dama ani pilustu vacharu.
1: This is also called dama.
0: Damanu pondinatvanti vyakti nijamainatvanti daivatvanni pondagaladu.
1: And one who has got this dama for himself can attain godhead.
0: Kani ee damaku manu ee naadu viruddhanga manu pravartistunnamu.
1: But we are going against this idea of dama today.
0: Dama ituvaipu nunchi chuste madam ee madamuto manamu jeevisthu unnam.
1: Now the same word dama read from the other side reads mada of pride.
0: Ee madam anekunte rakshasatvaniki oka chithamu.
1: Now this is an evil demonic quality.
0: Madamu undinanta varaku kudunu madhavuni pondaledu.
1: So long as you have mada you can never attain godhead.
0: కనుక ఈ అహంకారం అనేటువంటి తత్వాన్ని మొట్టమొదట అణగదొక్కాలి.
1: సో దిస్ సెన్స్ ఆఫ్ ఈగో షుడ్ బి కర్బ్డ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్.
0: ఈ దమమును సాధించక ఎన్ని రకములైనటువంటి సాధనలు చేసినప్పటికీ ఇంద్రియ నిగ్రహుడు కానేరడు.
1: వితౌట్ గోయింగ్ ఫర్ దిస్ ఐడియా ఆఫ్ దమ ఎనీ నెంబర్ ఆఫ్ థింగ్స్ దట్ యు మైట్ డు ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సాధన యు విల్ నాట్ అచీవ్ యువర్ గోల్.
0: ఒక రాజ్యము మరొక రాజ్యం యొక్క హద్దులను రక్షించటమై కొంతమంది సిపాయిలను నియమించాడు.
1: Now, in order to safeguard the frontiers of the country, a few soldiers are positioned.
0: ఈ సరిహద్దులను రక్షించేటువంటి యొక్క సిపాయిలు కొంతకాలము పరరాజ్యం వారిని ప్రవేశించకుండా చూస్తూ వచ్చారు.
1: Now, these soldiers, who were positioned thus, were guarding the frontiers, ensuring that the enemy does not cross over the site.
0: ఒకనాడు పరరాజ్యమునకు సంబంధించినటువంటి వ్యక్తి తన రాజ్యం యొక్క హద్దుల్లో ప్రవేశించాడు.
1: One day it so happened that people of the other country crossed over to this country.
0: అతన్ని ఒక సిపాయి పట్టుకున్నాడు.
1: When they were in the act of crossing over, a soldier nabbed them.
0: పట్టుకున్న సిపాయి తన అధికారిని కూతవేశాడు. సార్ సార్ నేను దొంగను పట్టుకున్నాను అన్నాడు.
1: Now the soldier who nabbed this trespasser thus shouted out to his superior, "Sir, sir, I have caught a thief."
0: ఆ గుడారములో ఉండినటువంటి ఒక అధికారి వారిని ఇక్కడ తీసుకుని రా అని కూతవేశాడు.
1: And the superior officer shouted back, "Bring him to my presence."
0: ఆ పట్టుకున్న సిపాయి, "సార్, ఇతను అక్కడికి రానంటున్నాడు" అని కొరికి కూతవేశాడు.
1: Now the soldier who caught the thief shouted back, "Sir, this man refuses to come over there."
0: అయితే వారిని ఒక చెట్టు కట్టి నీ వచ్చి విషయాలు చెప్పుకోమన్నాడు.
1: Then the officer shouted back, "In that case, tie him down to a tree. You come to me and let me know what has happened."
0: అప్పుడు ఆ సిపాయి చెప్పాడు, "నన్ను వీడు విడిచడం లేదు సార్" అన్నాడు.
1: And then the soldier shouted back again, "Sir, this person does not let me go. He has caught me."
0: దీనిని పట్టి చూడగా సిపాయి దొంగను పట్టాడా? దొంగ సిపాయిని పట్టాడు.
1: Now the basic question is, who has caught whom? The thief has caught the soldier or the soldier has caught the thief?
0: కనుక ఈనాడు మన దొంగలు ఎవరంటే కామక్రోధ లోపమోహం మాత్రమైనటువంటి దొంగలు.
1: So who are the thieves of today? These six evil traits, kamakrodha, moham and the like.
0: కనుక ఇట్టి దొంగల చేతిలో మనం చిక్కుకొని దేవుడా దేవుడా అని చెప్పండి ఈ యజమానుడు కేకలు వేస్తే ఈ యజమానుడు ఏమి చేయగలడు?
1: So today we are caught by these thieves and we shout out to the superior, what is the use of it?
0: కనుక మనం చేయుచున్నటువంటి యొక్క తత్వము ఏమిటి అనేటువంటి దాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి.
1: సో ద మోరల్ ఈస్ వీ షుడ్ ట్రై అండ్ అండర్స్టాండ్ వాట్ వీ హ్యావ్ టు డూ ఫస్ట్.
0: మనం ఇంద్రియ నిగ్రహం కోసం అనేక విధమైనటువంటి సాధనలు చేయాలి.
1: సో ఫర్ ద సేక్ ఆఫ్ కంట్రోలింగ్ ద సెన్సెస్ వీ హ్యావ్ టు పెర్ఫార్మ్ సాధన.
0: కోపములు ద్వేషములు కలిగేటువంటి సమయం లోపల దానిని శాంతముతో మనం అందుకోవాలి.
1: Now when you are experiencing a spate of anger or hatred, you must try to bring these things down.
0: సమాజములో ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క మార్గములను ఆదర్శంగా మనం నిరూపించాలి.
1: And whatever we do, we must be models and ideals to those around us in society.
0: ఎవరేమన్నను కూడా మనం సహించుకొని భరించుకొని సేవలో మనం పాల్పడాలి.
1: Whatever the other person might say, we should forget and forgive and keep doing our thing.
0: తరులు దూషింప నీవును వారి వలనే తిరిగి దూషించ నీ యొక్క అధికతేమి?
1: Now, when somebody criticizes you, you criticize him in return. How then are you superior to your fellow being?
0: ఏది తప్పని నీవు ఎరిగినావో దాని చేయక ఉండుటే ధర్మపదము అన్నాడు.
1: You know that it is certain thing is wrong, and yet you try to do that. Are you following the dictates of dharma?
0: పరుడు చేసినటువంటి దానిని మనం తప్పని భావిస్తున్నాము.
1: What the other man does, we look upon it as a grave injustice.
0: అట్టి తప్పును మనం చేయకుండా చూసుకోవాలి.
1: We should see that we don't commit those mistakes.
0: అట్టి తప్పునే మనం చేసినప్పుడు పరుల యొక్క తప్పును మనం చెప్పుటకు ఏమాత్రం అధికారం ఉండదు.
1: When we repeat the mistake of the second person, we have no right to talk about it to him.
0: కనుక సత్యసాయి సంస్థల యందున్నటువంటి యొక్క కార్యకర్తలు ఇలాంటి సమావేశములో ప్రవేశించినప్పుడు సమాజములో ప్రవేశించినప్పుడు తగినటువంటి యొక్క గుణములను ప్రకటించడానికి ప్రదర్శించడానికి తగిన కృషి చేయాలి.
1: సో ది వర్కర్స్ అండ్ ఆఫీషియల్స్ ఆఫ్ ది సత్సాయి సేవా ఆర్గనైజేషన్ వెన్ దే టేక్ అపాన్ దెమ్సెల్వ్స్ దిస్ టాస్క్ ఆఫ్ సర్వింగ్ సొసైటీ, సీ టు ఇట్ దట్ యు నాట్ లుక్ ఫర్ ఫాల్ట్స్ ఆఫ్ అదర్స్. వాట్ అదర్స్ డూ బై వే ఆఫ్ మిస్టేక్స్ యూ డు నాట్ రిపీట్.
0: సత్యసాయి భావములను కూడా మీరు చక్కగా అర్థం చేసుకోవటం లేదు.
1: యు ఆర్ ఆల్సో నాట్ అండర్స్టాండింగ్ ది నేచర్ ఆఫ్ సత్యసాయి.
0: కనుక మీరు అర్థం చేసుకుని వర్తించడానికి తగిన ప్రయత్నం చేయటమే సరి అయినటువంటి సాధన.
1: అండర్స్టాండ్ దిస్ నేచర్ వాట్ సత్సాయి స్టాండ్స్ ఫర్ అండ్ బిహేవ్ అకార్డింగ్లీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కాలము అధికమైనది,
1: టైమ్ హ్యాస్ పాస్డ్ క్వైట్ ఫాస్ట్.
0: మీరు చురుకు చురుకుమని సూర్యుని కిరణాల్లో మీరు చుక్కిపోతున్నారు.
1: అండ్ యు ఆర్ సఫరింగ్ these powerful rays of the sun suffering from it.
0: పరిస్థితుల్లో మీకు అధికంగా మాట్లాడి మీకు శ్రమ పెట్టడం నాకు ఇష్టం లేదు.
1: When you are suffering thus in that sun, it is not proper on my part to detain you.
0: తిరిగి సాయంకాలం మనం ముచ్చటించుకుందాం.
1: We shall reassemble again in the evening to resume our conversation.
0: ఇంతటితో నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: I am bringing my discourse to a close at this point.
0: ముఖ్యంగా మనం సమస్తల యొక్క సమస్యలను పరిహారం గావించుకోవడానికి తగినటువంటి యొక్క సూక్ష్మ మార్గాలను మనం వెతుక్కోవాలి.
1: We should try to seek ways and means of putting an end to our problems.
0: దానికి తగినటువంటి యొక్క కొన్ని విషయాలను కూడాను మనం సాయంకాలం చర్చించుకుందాం.
1: So a few things pertaining to this aspect we shall discuss in the evening today.
2: You were listening to a divine discourse delivered by Bhagavan Baba on the morning of 21st of November 1985 during Bhagavan's 60th birthday celebrations on the occasion of the 4th World Conference of the Sri Satya Sai Seva Organization.

0: ಸ್ಮರ ನಿತ್ಯಂ ಅನಿತ್ಯತಾಂ ತ್ಯಜ ದುರ್ಜನ ಸಂಸರ್ಗಂ. ಪ್ರೇಮ ಸ್ವರೂಪುಲರ
1: ಎಂಬಾಡಿಮೆಂಟ್ಸ್ ಆಫ್ ಲವ್.
0: దుర్జన సంగమం నుంచి మనం దూరం కావాలి. మొదలు
1: ద ఫస్ట్ ప్లేస్ వీ హావ్ టు రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: భజ సాధు సమాగమం, మంచి వారితో చెలిమిని చేయాలి.
1: వీ షుడ్ జాయిన్ ద గుడ్ కంపెనీ.

0: నిరంతరం కూడాను పుణ్యకార్యములు మనం ఆచరించాలి.
1: డూ ఆల్వేస్ మెరిటోరియస్ డీడ్స్.
0: స్మర నిత్యం అనిత్యత. ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది సత్యము, ఏది అసత్యము అనేటువంటి విచారణ చేసి మనము ఏ కార్యమునందైనా కూడాను ప్రవేశించాలి.
1: టేక్ టు ఎనీ యాక్టివిటీ ఎవ్రీ డే మై మేకింగ్ ఎ కైండ్ ఆఫ్ ఎంక్వైరీ. వాట్ ఈస్ ట్రూత్, వాట్ ఈస్ అన్ట్రూత్, వాట్ ఈస్ పర్మనెంట్, వాట్ ఈస్ టెంపరీ, వాట్ ఈస్ ఫ్లీటింగ్, వాట్ ఈస్ ఇమ్మోర్టల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాటి మానవుడు ప్రపంచమునందు గల సమస్త విషయములను కూడాను తెలుసుకున్నట్టుకు ప్రయత్నిస్తున్నాడు.
1: Man today is making every attempt to know all that is available in this world.
0: ఈ దేశమునందు ఏ స్థానమునందు ఏమి జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని గాఢంగా విచారిస్తూ ఉన్నాడు.
1: Man is finding out by making deep inquiry what is happening all over the world, every country and every place.
0: కానీ దురదృష్టవశాత్తు ప్రతి మానవుడు ప్రపంచాన్ని గురించి విచారిస్తున్నాడే కాని తానెవరు అనేటువంటి తన తత్వాన్ని విచారించుటకు వెనుకంజ వేస్తున్నాడు.
1: బట్ మోస్ట్ అన్ఫార్చునేట్లీ మ్యాన్ వాంట్స్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ బట్ హీ ఫర్గెట్స్ ది బేసిక్ ఫ్యాక్ట్ టు నో హిమ్సెల్ఫ్.
0: తానెవరూ తెలుసుకొనక ప్రపంచాన్ని తెలుసుకుని ప్రయోజనమేమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ నోయింగ్ ద వరల్డ్ వితౌట్ నోయింగ్ యువర్ ఓన్ సెల్ఫ్?
0: ఈ ప్రపంచమంతయును తాను అనేటువంటి దీనిపైన ఆధారపడి ఉంటున్నది.
1: ద హోల్ వరల్డ్ డిపెండ్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఐ ఆర్ ఐనెస్.
0: కూటిపేద కాని కోటీశ్వరుడు కాని మొట్టమొదట తనను తాను పరిచయం చేసుకునే పూర్వము నేను నేను అనేటువంటి పదాన్ని ఉపయోగపెడతాడు.
1: బి దట్ బి ఎ పాపర్ ఆర్ ఎ మిలియనేర్, వెన్ వన్ హ్యాస్ టు ఇంట్రడ్యూస్ వన్స్ ఓన్ సెల్ఫ్ హీ యూజెస్ దిస్ వర్డ్ ఐ ఐ.
0: ఈ నేను అనేటువంటిది ఎవరు?
1: Who am I?
0: మీరెవరండి అంటే నేను.
1: If we say, who are you? Well, I am here. He uses
0: మరొక పర్యాయ మీరెవరండి అంటే నేను ఒక డాక్టర్.
1: If you still ask, who are you? I am a doctor is the response.
0: మరొక పర్యాయ మీరెవరండి అంటే నేను బిజినెస్ మ్యాన్ అంటారు.
1: If you ask someone, who are you? I am a businessman.
0: బిజినెస్ చేసేది ఎవరు?
1: Who is doing this business?
0: బిజినెస్ ఒక వృత్తి.
1: Business is a profession.
0: డాక్టర్ ఒక పని.
1: Doctor is a work.
0: Kani pani sangathi neevu cheptunnavu kani neevevaru motta motta.
1: You are referring to your vocation, but what are you?
0: Naa peru Ramayya.
1: My name is Ramayya.
0: Naa peru Krishnayya.
1: My name is Krishnayya.
0: Ee Krishnayya Ramayya dehamunaku pettina perlu kani neevu kade.
1: Ramayya and Krishna are the names given to the body. Then who are you?
0: Kanuka ee vidhamga vicharana chestu pote vastula perlu, desamu perlu, vruttula perlu, ఈ విధమైనటువంటి వృత్తులు దీన్ని వర్తిస్తున్నాయి కానీ తానెవరో అనేటువంటి సత్యాన్ని మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: సో వన్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ ద బాడీ అండ్ ద కంట్రీ హీ బిలాంగ్స్ టు అండ్ ద ప్రొఫెషన్ హీ డస్, బట్ హీ డస్ నాట్ నో ఇన్ ద ట్రూ సెన్స్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్, హూ ఎమ్ ఐ.
0: సరి అయిన ఆన్సర్ నీ పేరు ఆత్మ.
1: ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఐఎమ్ ఆత్మ.
0: ఈ రూపనామములు కూడాను క్షణములో మారిపోతుంటాయి.
1: The name and form change in a moment of time.
0: ఇవి స్థిరమైనటువంటివి కాదు.
1: They are not permanent.
0: ఇవన్నీ అస్థిరమైనటువంటివి.
1: They are temporary.
0: కానీ తాను స్థిరమైనటువంటి వాడు.
1: But he is permanent.
0: ఇలాంటి నిత్య సత్యమైనటువంటి ఒక తత్వాన్ని గుర్తించక అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి ఒక విషయాలను మానవుడు అనేక విధములుగా గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: Without understanding this fundamental eternal truth, man is carried away by this ephemeral temporal world.
0: ఇలాంటి మానవుని వల్ల జగత్తుకు కలిగేటువంటి ఉపయోగం ఏమిటి?
1: What is the use of out of that such a man who does not know himself?
0: ఇలాంటి మానవుని స్వార్థ సప్రయోజనములతో మునిగి దేశం యొక్క క్షేమమును కాని సమాజం యొక్క సౌభాగ్యమును కాని ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నారు.
1: Such a man drowns himself in selfishness and self-interest and does not contribute to the progress of the society nor of the nation.
0: సమాజంలో ఒక మెంబర్స్ కాని తాను ప్రత్యేకమైనటువంటి వాడు కాదు.
1: Every individual is a member in society, does not live for
0: himself. సమాజ క్షేమాన్ని గుర్తించినటువంటి వాడే తన క్షేమాన్ని తాను గుర్తించడానికి వీలవుతుంది.
1: The one who realizes the advancement of the society can work for himself.
0: Vyakti, kutumbamu, ivanni kuda denipaina aadharapadi untunnavi.
1: Individual and the family, they depend on what?
0: సమాజం పైన ఆధారపడి ఉంటుంది.
1: దే డిపెండ్ ఆన్ సొసైటీ.
0: ఇటు సమాజం యొక్క క్షేమాన్ని గుర్తించక తన స్వార్థాన్ని మాత్రమే లక్ష్యం నందించుకుని జీవించడానికి ప్రయత్నిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఈస్ ట్రైంగ్ టు మేక్ అన్ అటెంప్ట్ టు లివ్ ఫర్ హిమ్సెల్ఫ్ విదౌట్ రియలైజింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ అండ్ ఇట్స్ నీడ్.
0: ఆత్మవిశ్వాసాన్ని విస్మరిస్తున్నాడు.
1: హీ హాస్ ఫర్గాటన్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఏ మానవుడు ఏ చిన్న గృహం నిర్మించవలన నన్ను మొట్టమొదట పునాది భద్రంగా వేయాలి.
1: బి దట్ ఎనీ వన్ ఇఫ్ యూ వాంట్స్ టు బిల్డ్ ఎ హౌస్ ఫౌండేషన్ షుడ్ బి స్ట్రాంగ్.
0: పునాదియే లేకుండా భవనమే నిలవదు.
1: విదౌట్ ఫౌండేషన్ ద బిల్డింగ్ విల్ నాట్ స్టాండ్.
0: కనుక ఈ పునాదియే ఆత్మవిశ్వాసము.
1: దిస్ ఫౌండేషన్ ఈజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆత్మవిశ్వాసం గట్టిగా ఉన్నప్పుడప్పుడే తన జీవితం అనే భవనము సుభద్రంగా ఉంటుంటుంది.
1: When the foundation of the self-confidence is strong, the mansion of human life is safe.
0: ఈ పునాది దేని కోసం?
1: What for is the foundation?
0: గోడలు కట్టే నిమిత్తమై పునాది అత్యవసరము.
1: Foundation is essential to raise walls.
0: ఈ గోడలు ఏమిటి?
1: What are these walls?
0: ఎప్పుడు ఆత్మవిశ్వాసము తన యందు ఆవిర్భవించినో అప్పుడే ఆత్మ అనేటువంటి యొక్క విశ్వాసంతో తన ఆత్మ తృప్తి కూడాను కలుగుతుంది.
1: The moment he has the strong foundation of self-confidence, he develops self-satisfaction.
0: ఈ ఆత్మ తృప్తి ఆత్మవిశ్వాసం వలనే లభ్యమవుతుంది.
1: వన్ డిరైవ్స్ self-satisfaction అవుట్ ఆఫ్ self-confidence.
0: ఈ సెల్ఫ్ తృప్తి ఆత్మతృప్తి దేనివల్ల అభివృద్ధి అవుతుంది?
1: హౌ డు యూ డెవలప్ దిస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్?
0: స్వార్థ త్యాగము చేతనే ఈ యొక్క స్వార్థం అనేటువంటిది నిలిచిపోతుంది.
1: యు హ్యావ్ టు గివ్ అప్ దిస్ సెల్ఫిష్నెస్ అండ్ దెన్ యూ కెన్ గ్రో ఇన్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: ఈ సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటిది చేయటం చేతనే మానవత్వంలో కొంత శాంతి కలుగుతుంది.
1: యు కెన్ అటైన్ పీస్ by following the path of self sacrifice.
0: Appude self realization anetunte life manaku artham avutundi.
1: Then we will understand the life of self realization then.
0: Kani ee naati manavudu puradi ainatunte aatmavishwasam ane vismarinchinappudu inka atma shanti ee reetiga labhyamavutundi.
1: Man today has forgotten the foundation of self confidence.
0: Atma trupti ee reetiga labhistundi.
1: How do you expect him to have self satisfaction?
0: Atmanandam ee reetiga thana anubhavinchagaladu.
1: How can he experience blissful state?
0: Kanuka ee naati manavudu atmanu vismarinchi dehamu manassu buddhi chittamu indriyamu antakarana deeni paina maatrame aadharapadi untunnadu.
1: Man has given up altogether the atmic principle and is carried away by the body, mind, intellect and senses.
0: Kaani deen annitiki oka master untunnadu.
1: But there lies a master for all this.
0: Adi atma.
1: Atma is the master.
0: Kankane master the mind, be a master mind.
1: So Bhagavan says, master the mind, be a master mind.
0: Ee manasu dehamu buddhi chittamu indriyamu ivanni kudunu kevalamu oka vidhamaina panimuttu.
1: Body, mind, intellect and senses are merely instruments.
0: Indulopala ee vibration atma ane vibration undatam chetane ee dehamu manasu buddhi anni pani chestunnayi.
1: Because of the principle of atma working through the vibration that makes the body, the mind, senses work,
0: కానీ
1: operate.
0: ఈ సత్యాన్ని మానవుడు ఏమాత్రము గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: Man is not making an attempt to know this truth.
0: దైవత్వమే విస్మరించినటువంటి వానికి ఏ సుఖము ఏ శాంతి లభించదు.
1: Man will never have any peace or happiness if he forgets God.
0: ఏదో ఆనందంగా ఉన్నట్టు నటిస్తుంటారు కానీ ఆనందం ఏమాత్రం కూడా ఉండదు.
1: He pretends to be happy, but there's no trace of happiness.
0: ఆనందమునకు మాస్టర్ భగవంతుడే.
1: God is the master of this state.
0: శాంతికి యజమాని భగవంతుడే.
1: God is the master of peace.
0: ఎందుకోసం భగవంతుని ప్రార్థిస్తున్నాము?
1: Why do we pray to God?
0: నేను పలాని పని కోసమని పలాని ఫలితం కోసమని అని భావిస్తున్నారు. ఇది చాలా చెడ్డ భావము.
1: It's a very bad feeling to pray to God expecting certain boons and rewards.
0: భగవంతుని ప్రార్థించేటువంటిది ప్రాపంచిక సంబంధమైనటువంటి వృత్తుల కోసమని ఫలితం కోసం కాదు.
1: We should never pray to God for worldly gains and benefits.
0: తన దగ్గర ఏది లేదో,
1: that which is missing in us,
0: భగవంతుని దగ్గర ఏది ఉన్నదో దానిని పొందే నిమిత్తమై ప్రార్థిస్తున్నాడు.
1: We have to pray to God to obtain that which is with him, which is not with us.
0: తన దగ్గర లేనిది శాంతి.
1: We don't have peace.
0: అట్టి శాంతి స్వరూపుడైనటువంటి భగవంతుని ప్రార్థించి శాంతి తన నుంచి పొందడానికోసం.
1: We have to pray to God, the embodiment of peace, and receive peace from Him.
0: తనయందు లేనటువంటిది ఆనందము.
1: We have no bliss.
0: అట్టి ఆనందాన్ని భగవంతుని దగ్గర నుంచి పొందగోరి ప్రార్థిస్తున్నారు.
1: We pray to God to be blissful.
0: ఎన్ని పూజలు, ఎన్ని తపములు, ఎన్ని యజ్ఞములు, ఎన్ని యాగములు, ఎన్ని యాత్రలు చేసినప్పటికీ ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయవాంఛ కోసం కాదు.
1: The worship or the penance or the rituals or pilgrimage that we go on are not meant for worldly gains and profits. That which is not available in the world. We pray to God for that which is not available in the world.
0: Which is
1: no man inquires about
0: this truth.
1: We have one desire. It is not fulfilled. Therefore, we turn the photographs. Such people are not devotees at all.
0: Imagination.
1: It was all. They call themselves devotees. Just an imagination. A true devotee works for bliss. That bliss confers the rest.
0: అందుకోసమే భగవంతుని నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ఈ సుఖము జ్ఞానమంతా కూడాను ఆనందం వల్లనే మనకు లభ్యమవుతుంది.
1: This happiness and the wisdom we can derive out of the divinity God.
0: కనుక మానవుడు భగవంతుని ప్రార్థించే దేని నిమిత్తమైనటి శాంతి ఆనంద నిమిత్తమై ప్రార్థించటం.
1: Why man prays to God to attain peace and bliss?
0: మానవులారా, ప్రతి విషయమునందు కూడా మనం విచారణ చేసినప్పుడు దైవం అనేటువంటి వాడు మనకంటే ప్రత్యేకంగా లేడు.
1: When we inquire in depth, we will understand God is not separate from us.
0: మంచి చెడ్డలు అన్ని కూడాను మన యొక్క కర్మల ఫలితమే కాని భగవంతుని యొక్క అనుగ్రహం కాదు.
1: Good and bad depend on our own actions, nothing to do with God.
0: ఏ విత్తనం నాటుకుందుమో ఆ మొక్కనే కలుస్తుంటాయి.
1: As you sow, so you reap.
0: కనుక మన ఫలితము మంచిది కాని చెడ్డది కాని భగవంతుని యొక్క అనుగ్రహం కాదు, మన యొక్క లోపములే.
1: The results and the consequences, be they good or bad, they depend on our own actions.
0: ఇట్టి సత్యాన్ని మానవుడు గుర్తించినప్పుడే,
1: when this truth is understood by man,
0: divyatvam anetundi oka atmatattvanni artham chesukogaladu,
1: he can understand the divine principle of atma.
0: Manavudu anadi kalam nundi aneka vidhamainatundi oka sadhanalu salaptu vastunnadu.
1: Man has been undertaking many spiritual endeavors and pursuits
0: enni
1: since ancient times.
0: Chesinappatikini
1: all the spiritual practices,
0: enni upanyasamulu vinnappatikini,
1: in spite of listening to
0: enni grandhamulu chadivinappatikini,
1: in spite of reading the texts,
0: మన దృష్టి సరైనటువంటిదిగా లేనప్పుడు సర్వము వ్యర్థమే అయిపోతుంది.
1: When our vision is not proper, everything would be wasted.
0: అందువలనే బుద్ధుడు సమ్యక్ దృష్టి అని మొట్టమొదట ఉచ్చరించాడు.
1: Therefore, Buddha wanted us to develop the correct vision, good
0: ప్రతి
1: vision.
0: ప్రతి మానవుడు కూడా మొట్టమొదట గుర్తించవలసినటువంటి దృష్టి.
1: So every man must develop good vision.
0: ఆ దృష్టియే సృష్టి.
1: This drishti vision is a srishti creation.
0: Ee srishti vachinatundi kaani srishti pratyekamainatundi kaadu.
1: The creation is not different from the vision.
0: Mana yokka drishti nunchi elanti idundo alanti srishti prarambham avutundi.
1: As is the vision, so is the creation.
0: Kadakavu buddhudu chaala vicharam chestu vachadu.
1: Buddha inquired, investigated.
0: Inta kaalam nenu sadhan chesi inni vidhamainatundi vicharana salipi kattagarapudiki nenu emi sadhinchanu.
1: I followed spiritual path for long and made inquiry in depth. What is it I achieved at the end?
0: ఏమి సాధించలేదు.
1: Nothing whatsoever.
0: దీని అన్నిటికీ నా మనసే దీనికి అడ్డు తగులుతూ ఉంటుంది.
1: He understood that mind stands as
0: a obstacle. సర్వ సాధనలకు మనసే దీనికి అడ్డు తగులుతుంది.
1: For all spiritual pursuits, mind is the main obstacle.
0: మనసును మార్చేటువంటి మార్గాన్ని నేను కనిపెట్టాలి అని సాధన చేస్తూ వచ్చాడు.
1: He wanted to discover the path as to forget the mind totally.
0: అప్పుడే అమనస్కుడైపోయాడు.
1: దెన్ హీ హాస్ విత్డ్రాన్ హిస్ మైండ్.
0: అమనస్కుడు కావడం చేతనే ఆత్మతత్వం తనకు లభ్యమైంది.
1: బికాస్ ఆఫ్ దిస్ అమనస్క ఆర్ విత్డ్రాల్ ఆఫ్ ద మైండ్ హీ కుడ్ నో ఆత్మ.
0: మనసును మర్చిపోవటమే మనం చేయవలసిన సాధన.
1: ద స్పిరిచువల్ పాత్ కన్సిస్ట్ ఫస్ట్ ఫర్ గెటింగ్ వన్స్ ఓన్ మైండ్.
0: కానీ మనసును ఏ రీతిగా మరుస్తారు?
1: హౌ టు ఫర్గెట్ ద మైండ్?
0: ప్రాకృతమైన లౌకికమైన భౌతికమైన విషయాలపైన మనసును ఇమిడ్చి ఈ మనసును ఏ రీతిగా మార్చడానికి వీలవుతుంది?
1: విత్ అవర్ మైండ్ కంప్లీట్లీ డ్రౌండ్ ఇన్ వరల్డ్లీ ఎఫిమరల్ ఫిజికల్ ప్లెజర్స్, హౌ డు
0: మనసును మార్చడం అంటే చాలా సులభమైన మార్గమే.
1: టు డైవర్ట్ ద మైండ్ ఇట్స్ ఎ వెరీ ఈజీ పాత్.
0: ఏ విధంగా?
1: హౌ?
0: మనస్సు అనేటువంటి సంకల్పం లేకుండా,
1: without the thought of the existence of the mind,
0: బుద్ధి యొక్క ప్రభావాన్ని మనం చింతిస్తూ రావాలి.
1: We should think of the effects of the intellect.
0: ఈ బుద్ధి యొక్క ప్రభావాన్ని మనం చింతిస్తూ వచ్చేటప్పటికి ఈ దీని యొక్క డిస్క్రిమినేషన్ వల్ల ఉత్తమమైనటువంటి ఒక భావం మనలో ప్రవేశిస్తుంది.
1: As we think of the intellect, it starts discriminating and then we'll understand the fundamental.
0: మానవుని యందు నాలుగు విధములైనటువంటి యొక్క జ్ఞానములు ఉంటున్నవి.
1: Man has got four sorts of knowledge.
0: కానీ ఈనాటి మానవ యుగమునందు
1: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్
0: ఉన్నదంతా కూడా బుకిష్ నాలెడ్జ్.
1: ఆల్ దట్ ఎగ్జిస్ట్ టుడే ఇస్ బుకిష్ నాలెడ్జ్.
0: అది కేవలం ఒక సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
1: బుకిష్ నాలెడ్జ్ ఇస్ ద సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: దాని తర్వాత జనరల్ నాలెడ్జ్ కావాలి.
1: వీ నీడ్ జనరల్ నాలెడ్జ్.
0: ఈ జనరల్ నాలెడ్జ్ అనేటువంటిది ఒక ఆత్మవిశ్వాసంతోనే మనకు సరైనటువంటి జ్ఞానం లభ్యమవుతుంది.
1: The general knowledge can be obtained by developing self-confidence.
0: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం చేత ఈ నాలెడ్జ్ తప్పు మార్గాన్ని ప్రవేశపెడుతుంది.
1: బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవర్ నాలెడ్జ్ ఇస్ పర్వర్టెడ్.
0: తదుపరి డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ వస్తుంది.
1: దెన్ వీ హ్యావ్ టు డెవలప్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
0: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ లోపలే ఈనాటి భక్తులందరూ మోసపోతున్నారు.
1: People are betrayed and deceived in this respect of discrimination knowledge.
0: తనకు అవసరమైనటువంటిది తనకు అనుకూలమైనటువంటి రీతిగా డిస్క్రిమినేషన్ చేస్తున్నాడు.
1: Man discriminates basing on his own conveniences and
0: తన రక్షణ నిమిత్తమై తన స్వార్థ నిమిత్తమై తన స్వప్రయోజన నిమిత్తమై డిస్క్రిమినేషన్ చేస్తున్నాడు.
1: Man discriminates keeping his selfishness and self-interest and aim.
0: Narrow discrimination.
1: This is narrow discrimination.
0: కానీ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేయాలి.
1: బట్ వీ షుడ్ ఎక్సర్సైజ్ ఫండమెంటల్
0: సమాజమునకు నాకు సర్వులకు అనుకూలమైనటువంటి డిస్క్రిమినేషన్ చేయాలి.
1: వీ షుడ్ ఎక్సర్సైజ్ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ విచ్ ఇస్ గుడ్ ఫర్ యూ అండ్ గుడ్ ఫర్ ఎవ్రీబాడీ.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క బ్రాడ్ మైండ్.
1: That is real broad-mindedness.
0: అది ఏ ఎక్స్పాన్షన్ లవ్.
1: That is expansion love.
0: తన నిమిత్తమే తాను చేసేటువంటి డిస్క్రిమినేషన్ తగ్గడం కంట్రాక్షన్ లవ్.
1: The discrimination on selfish grounds is contraction love.
0: కనుక లవ్ అనేటువంటి యొక్క సత్యాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: So we should know the principle of love very clearly.
0: ఎవరినైనా మనం చూసినప్పుడు హలో హలో హలో అంటాం. ఇది లవ్వా కాదు.
1: When we see anybody, when we meet anyone, we say hello, hello. Is that love? No.
0: Hello annanta matramana idi oka prema kaadu.
1: Hello doesn't signify love.
0: Lopala hello kavali.
1: The hollowness inside is needed.
0: Etti bhavamulu, etti yochanalu, etti korikalu lekunda ninchali.
1: We should go beyond the feelings, thoughts and desires.
0: Idi ee vidhamainatundi deenla unnapude manasu yokka prabhavamu manlo ye matramu pani cheyadu.
1: When we conduct ourselves in this direction, we will not be victimized by the ways of the mind.
0: బుద్ధుడు 6 సంవత్సరాలు పనిచేసినప్పటికని కట్టకడపు తెలుసుకున్నటువంటిది ఇదియే.
1: This is the basic truth that
0: మనసును ఆధారం చేసుకుని తిరిగినంత కాలము నాకు ఏమాత్రమూ ఆత్మతత్వం అర్థం కాలేదు.
1: After 6 long years of dependence, Buddha has come to this final result.
0: మనసును ప్రక్కకు నెట్టి
1: he should brush aside the mind,
0: ఆదర్శంగా తీసుకుని
1: take the intellect as ideal,
0: ఆత్మతత్వాన్ని పొందటం చేతనే బుద్ధి గ్రాహ్య మతీంద్రియం అన్నారు.
1: As he attained atmic principle finally, relying on the intellect, it is understood that is beyond
0: ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే మొట్టమొదట మనము సరైనటువంటి ఒక మాతృభావాన్ని ఒక విధమైనటువంటి ఒక మనోభావాన్ని దూరం చేయాలి.
1: To understand the principle of the self or atmic principle, we should travel beyond the state of mind.
0: ఈ మనసు ఉండినంత వరకు కూడాను మనిషి ఏమాత్రం బాగుపడ్డు.
1: సో లాంగ్ ద మైండ్ లాస్ మ్యాన్ కెన్ నెవర్
0: ఎన్ని జన్మలెత్తినప్పటికీ ఆ మనిషి మషిగానే ఉంటుంటాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ బర్త్స్ హీ కంటిన్యూస్ టు బి ఎ హ్యూమన్.
0: మనిషి ఈనాటి మనిషి ఏ రీతిగా ఉన్నాడు?
1: మనిషి హ్యూమన్ హౌ ఇస్
0: హీ?
1: హియర్ దర్ త్రీ లెటర్స్ మా నీ సి.
0: ఈ వైపు నుంచి చేస్తే సి నీ మా.
1: Read it in the reverse order.
0: ఈనాటి మనిషి సినిమా మనిషి మాదిరి తోస్తుండాలి.
1: Read it in the reverse order. మా నీ సి. Now it is సి నీ మా.
0: కేవలం యాక్ట్ చేసినట్టుగా కనిపిస్తుండాలి కానీ హృదయపూర్వకంగా తాను ఆశించినట్టుగా కనపడటం లేదు.
1: All everything appears to be pretension, action, not wholehearted involvement.
0: మానవ. మానగా ఏమిటి?
1: What is మా?
0: అజ్ఞానము.
1: Ignorance.
0: నానగా ఏమిటి? లేకుండా.
1: Without that.
0: వానగా ఏమిటి? వర్తించటము.
1: వా కండక్టింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: అనగా ఏమిటి?
1: వాట్ డస్ ఇట్ మీన్?
0: మా అనగా మాయా.
1: మా ఇల్యూజన్.
0: ఈ లేకుండా వర్తించినటువంటి వాడు నిజమైన మనిషి.
1: మానవ, ద వన్ హూ క్రాసెస్ దిస్ ఇల్యూజన్ అండ్ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ ఇస్ మానవ ఆర్ ఎ ట్రూ హ్యూమన్.
0: ఇది కేవలం ఇల్యూజన్ అని అంటున్నాము, మాయా అంటున్నాము.
1: వి సే మియర్లీ ఇట్స్ ఇల్యూజన్.
0: మాయా అనగా ఏమి?
1: వాట్ ఈస్ ఇల్యూజన్?
0: మాయా అనగా ఏమీ లేనటువంటిది.
1: నథింగ్నెస్ ఈజ్ ఇల్యూజన్.
0: నా మాయ ఇది మాయ అన్నారు. లేనటువంటి దానిని మాయగా మనం భ్రమిస్తున్నాము.
1: The non-existent state is taken as illusion.
0: నీ ఏదైనా ఒక మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు నీ వెంట నీ యొక్క ప్రతిబింబం వస్తూనే ఉంటుంది.
1: When you pass along a path, the shadow follows you.
0: ఈ ప్రతిబింబమే మాయ అన్నారు.
1: We call this shadow as illusion.
0: ఈ మాయల ప్రతిబింబాన్ని వదిలిపెట్టి మనిషికి నడచడానికి వీలు కాదు.
1: Man cannot walk himself leaving the shadow.
0: Action, reaction, sound, resound.
1: Action, reaction, sound, resound.
0: ఈ యొక్క సౌండ్ అంతా మన యొక్క స్వరూపమే, మన యొక్క భావములి, మన యొక్క సంకల్పములి, అన్ని మనలో నుంచి ఆవిర్భవించినటువంటివి.
1: సౌండ్ సిగ్నిఫైస్ అవర్ ఓన్ ఫీలింగ్స్, అవర్ ఓన్ ఫామ్ అండ్ అవర్ ఓన్ థాట్.
0: కనుక ఈ సంకల్ప వికల్పములు ఉండినంత వరకు కూడాను మానవుని యొక్క తత్వము మానవునికి అర్థం కాదు.
1: సో లాంగ్ దేర్ ఆర్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్, ద హ్యూమన్ క్వాలిటీ కెనాట్ బి అండర్స్టూడ్.
0: అదే మొన్న చెప్పాను.
1: దట్స్ వాట్ భగవాన్
0: మానవుని ఇంగ్లీష్ లో MAN మ్యాన్ అంటారు.
1: Manava, human being in English is man, MAN.
0: M anaga emiti?
1: What is M?
0: Adi maya.
1: M stands for maya, illusion.
0: Anaga idu oka pratibimbamu anetundi satyanni gurtinchali.
1: We have to recognize the fact that we are a reflection.
0: Ee atma tattvanni anubhavinchali.
1: We have to experience A that stands for atma.
0: N anetundi nirvanaanni pondali.
1: N stands for nirvana,
0: liberation.
1: How do you attain liberation?
0: ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నప్పుడే నిర్వాణ మనలో ప్రాప్తిస్తుంది.
1: నిర్వాణ లిబరేషన్ ఇస్ పాసిబుల్ వెన్ వీ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: కనుక మొట్టమొదట మనము ఆత్మతత్వాన్ని విశ్వాసంగా తీసుకోవాలి.
1: సో వీ హ్యావ్ టు హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ సెల్ఫ్.
0: ఆత్మవిశ్వాసం ఉండినంత వరకు కూడా మనకు ఎట్టి భయము లేదు.
1: సో లాంగ్ వీ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వీ నీడ్ నో ఫియర్.
0: ఈనాటి మానవుడు సుఖముతో దుఃఖముతో ఎన్నో విధమైనటువంటి కష్టములతో కుంగి కుషించిపోతున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఇస్ డౌన్ ఫుల్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్ అండ్ డిసప్పాయింట్మెంట్.
0: ఈ ప్రపంచ సంబంధమైనటువంటి విషయ వాసనల పైన ఎంత అభిరుచి ఉన్నదో.
1: సో లాంగ్ హీ డిజైర్స్ ది వరల్డ్లీ ప్లెజర్స్.
0: దాంట్లో ఒక్క భాగమైన కూడా దైవం విశ్వాసం పైన లేదు.
1: హీ డజంట్ పొసెస్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద వరల్డ్ అఫైర్స్ టువర్డ్స్ గాడ్.
0: పుత్ర మిత్ర భరణం వ్యాపార సంభాషణే.
1: దట్ థాట్ యూ హ్యావ్ టువర్డ్స్ యువర్ ఫ్యామిలీ, ద వెల్త్ అండ్ ద ప్రాపర్టీ, యూ హావ్ స్పెండ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ దట్.
0: ధన ధాన్య భోగ యశస్ లాభే సదా జాయతే.
1: That time and the worry and the time you spend for wealth, for grain and reputation.
0: Sachinta భువి నందనందన పదద్వంద్వారవిందే క్షణే.
1: అవుట్ ఆఫ్ దాట్ ఇఫ్ యు స్పెండ్ ఎ ఫ్రాక్షన్,
0: దాంట్లో వెయ్యింటి ఒక భాగమైన కూడాను భగవంతుని పాదముల పైన మనసు పెట్టడము ఎంతో అదృష్టము.
1: ఇఫ్ యు కాన్సన్ట్రేట్ ఆన్ ద ఫీట్ ఆఫ్ గాడ్, 1000th ఆఫ్ ద లాట్ యు స్పెండ్ ఫర్ అదర్స్.
0: ధన ధాన్య భోగ యశస్సు కోసం ఎంత నీవు పరితపిస్తున్నావో.
1: We get worried for all the wealth and property in the grain.
0: దాంట్లో ఒక క్షణ భాగం భగవంతుని విశ్వాసం పైన పెట్టకూడదా?
1: If we just develop confidence, faith in God, 1000th of all that, it is enough.
0: ఏ మాత్రమూ లేదు.
1: Nothing whatsoever.
0: ఈ అనిత్యమైనటువంటి దానిపైన సర్వమును ప్రాణమునే అర్పితం చేస్తున్నాడు మానవుడు.
1: For these temporary things we are ready to die.
0: అర్పితం చేసి ప్రయోజనం ఏమిటి?
1: Why should we sacrifice?
0: అనుభవించేది ఏమిటి?
1: What does we experience?
0: మనం అర్పితం చేయవలసినది భగవత్ విశ్వాసానికి అర్పితం చేయాలి.
1: In fact, we have to offer to our faith in God.
0: అప్పుడే సర్వ విధమైనటువంటి శాంతిని, లోక శాంతి, మనశ్శాంతి, అన్ని విధమైనటువంటి శాంతులు మనకు లభ్యమవుతాయి.
1: Then it's possible to have peace at the individual level, at the mental psychological level and in the world by and large.
0: కుటుంబకంగా సామాజికంగా కూడా ఎన్ని విధమైనటువంటి శాంతిని మనం అనుభవించవచ్చు.
1: వీ కెన్ ఎక్స్పీరియన్స్ పీస్ అట్ ది ఇండివిజువల్ లెవెల్, అట్ ద ఫ్యామిలీ లెవెల్ అండ్ అట్ ది సొసైటీ బై అండ్ లార్జ్.
0: కనుక మనం సొసైటీ దీన్ని లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: సో వీ షుడ్ కీప్ ఇన్ వ్యూ ద సొసైటీ.
0: సొసైటీ లేకపోతే మనం లేము, మన ఫ్యామిలీ లేదు.
1: విదౌట్ సొసైటీ యూ అండ్ యువర్ ఫ్యామిలీ డు నాట్ ఎగ్జిస్ట్.
0: కనుక మొట్టమొదట సొసైటీ.
1: సో
0: సొసైటీ నుంచి నేను పుట్టాను.
1: ఐఎమ్ బోర్న్ ఇన్ సొసైటీ.
0: నేను సొసైటీ ఒక మెంబర్.
1: ఐఎమ్ ఎ మెంబర్ ఇన్ సొసైటీ.
0: ఈ సత్యాన్ని గుర్తించుకొని సమాజం యొక్క క్షేమాన్ని మనం ఆశిస్తూ రావాలి.
1: వీ ఫుల్లీ నో ది ట్రూత్ దట్ యు ఆర్ ఎ మెంబర్ ఇన్ సొసైటీ హావింగ్ బీన్ బోర్న్.
0: కేవలం నీ ఆనందాన్ని మాత్రమే నీ లక్ష్యంగా ఉంచుకోకూడదు.
1: డోంట్ కాన్సన్ట్రేట్ యువర్ సెల్ఫ్, సెల్ఫ్ సెంటర్డ్.
0: దీనిని పురస్కరించుకుని లోక సమస్త సుఖినో భవంతు.
1: Basing on this, the prayer says, let all the world be happy.
0: Prachina kalam nundi pavitramaina bharatiya samskruti aadhyatmika tattva vicharam cheta yavat prapanchamunakunu susthira shanti baddhatanu andistu vachindi.
1: Since ancient times, because of the sacred thoughts, Bharatiyas prayed and worked for the welfare and the progress of the universe.
0: అన్ని దేశములకు కూడా శాంతి భద్రతను అందించినటువంటిది భారతదేశమే.
1: ఇట్స్ భారత్ దట్ ఎన్షోర్డ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ టు ఆల్ కంట్రీస్.
0: ఇది భారతదేశము.
1: దిస్ ఇస్ భారత్.
0: అందరూ భారతీయులే.
1: ఆల్ ఆర్ భారత్.
0: భారతీయులు అనగా ఏమిటి అర్థము?
1: వాట్ ఇస్ ద మీనింగ్?
0: స్వప్రకాశమైనటువంటి జ్యోతి.
1: భా ఇస్ ద లైట్ దట్ షైన్స్ ఇంటెలిజెంట్.
0: ఆ యొక్క జ్యోతిని మనము వరించటమే భారతి.
1: టు బి ఆఫ్టర్ ది సెల్ఫ్ ఎఫల్జెంట్ లైట్ ఈజ్ భారతి.
0: ఇటువంటి జ్యోతిర్మయమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం వరించినప్పుడే ఇది భారత అనేటువంటి నేమ్ సార్థకమవుతుంది.
1: వెన్ వీ లవ్ గాడ్ హూ ఇస్ ద లైట్ విల్ బి రియల్లీ యాక్టింగ్ ఇన్ ఎ బిఫిటింగ్ వే యాజ్ భారతీయస్.
0: సంగీత సాహిత్య విద్యలందు కూడాను ఈ భారతి అనేటువంటి ఒక తత్వమును ఇమిడ్చి ఉంటున్నది.
1: మ్యూజిక్ అండ్ లిటరేచర్ ఆఫ్ దిస్ సేక్రెడ్ ల్యాండ్ ఆల్సో స్పీక్ ఆఫ్ దిస్ భారతి.
0: భారత అంటే ఏమిటి?
1: వాట్ యు మీన్ భారత?
0: భా భావము.
1: భా ఫీలింగ్ భావ.
0: రా రాగము.
1: రా ద ట్యూన్.
0: రా తాళము.
1: తా ద బీట్.
0: భావ రాగ తాళ సమ్మితమైనటువంటిదే భారతము.
1: భారత స్టాండ్స్ ఫర్ దీస్ త్రీ థింగ్స్ ద ఫీలింగ్ ద ట్యూన్ అండ్ ద బీట్.
0: అన్ని రంగములందు నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకిక రాజకీయ రంగములందు కూడాను భారతి అనేటువంటి సత్యాన్ని మంటమంటూ గుర్తించాలి.
1: ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ద సోషల్ మోరల్ ఎథికల్ ది స్పిరిచువల్ దిస్ భారత్ నేచర్
0: భారతదేశం
1: ఇన్వర్డ్ ప్రిన్సిపల్.
0: భారతం అనగా ఏదో రాముడు తమ్ముడు భారతుడు అనుకుంటున్నాడు.
1: వై థింక్ భరత ఈజ్ ది బ్రదర్ ఆఫ్ రామ.
0: కాదు కాదు.
1: నో,
0: ఇది అన్నింటికీ అతీతమైనటువంటిది.
1: ఇట్ ఈస్ బియాండ్ ఆల్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క భారత తత్వాన్ని మనం గుర్తించాలి.
1: వీ షుడ్ నో ద నేచర్ ఆఫ్ భారత్ వెరీ క్లియర్లీ.
0: దైవ భావం ఆనాడు మనకు ఆవిర్భవిస్తుంది.
1: దెన్ ద డివైన్ థాట్స్ వుడ్ కమ్.
0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుడు ప్రేమస్వరూపుడు.
1: గాడ్ ఈస్ ది ఎంబాడిమెంట్.
0: భగవంతుడు సత్యస్వరూపుడు.
1: గాడ్ ఈస్ ది ఎంబాడిమెంట్.
0: భగవంతుడు శాంతి స్వరూపుడు.
1: గాడ్ ఈస్ పీస్.
0: భగవంతుడు ఆనందమయుడు.
1: గాడ్ ఈస్ బ్లెస్.
0: ఇట్టి ఆనందమయమైనటువంటి యొక్క భగవంతుణ్ణి మనం ఆనందంతోనే ప్రార్థించాలి.
1: గాడ్ the bliss we have to pray to him in the state of bliss.
0: Itti bhagavantunaku sat chit aanandam anetundi saarthaka naamam.
1: The correct exact name of God is sat chit ananda.
0: Sat anaga emiti?
1: What do you mean by sat?
0: Shashvatam.
1: Sat means that which is
0: shashvatamainatundi yokka bhavam cheta shashvatamainatundi bhagavantuni manam prarthinchali.
1: God is permanent. With that eternal thought and feeling, we have to pray to him.
0: Chittanaga emiti?
1: What do you mean by chit?
0: Jnanamayamainatundi.
1: Wisdom.
0: ఈ జ్ఞానం ఎట్లా ఉండాలి?
1: హౌ షుడ్ ఇట్ బి?
0: ఆధ్యాత్మికంగా ఆవిర్భవించాలి.
1: ద విజ్డమ్ షుడ్ బి స్పిరిచువల్ విజ్డమ్.
0: సత్తును సత్తుతోనే పొందాలి, చిత్తును చిత్తుతోనే పొందాలి.
1: సో గాడ్ విజ్డమ్ వీ కెన్ రీచ్ హిమ్ త్రూ ద పాత్ ఆఫ్ విజ్డమ్. ద పర్మనెంట్ గాడ్ కెన్ బి రీచ్ త్రూ ద పర్మనెంట్.
0: ఆనందమును ఆనందంతోనే పొందాలి.
1: ద బ్లెస్ఫుల్ గాడ్ కెన్ బి అటైన్ త్రూ ద పాత్.
0: ఒక నిరాశతో, ఒక నిస్పృహతో, ఒక నిరాపేక్షతో ఏమాత్రము దాన్ని లక్ష్యం చేయకుండా ఉండకూడదు.
1: We can never reach God, the embodiment of bliss, through the path of frustration and disappointment, depression.
0: కనుక భగవంతుని యొక్క తత్వాన్ని మొట్టమొదటి గుర్తించడానికి తగినటువంటి సత్యము ప్రేమనే.
1: Therefore, the true principle to attain divinity is truth.
0: ప్రేమతో మనం భగవంతుని ఆరాధించినప్పుడు తాను ప్రేమనే అందిస్తుంటాడు.
1: When we worship God with love, He will give us His love.
0: యత్ భావం తత్ భవతి.
1: As is the feeling, so is the experience.
0: మానవుడు తన భావాన్ని పురస్కరించుకుని తన ఫలితాన్ని పొందుతూ ఉంటాడు.
1: మ్యాన్ ఫేసెస్ ద రిజల్ట్స్ అండ్ రివార్డ్స్ డిపెండింగ్ ఆన్ హిస్ ఫీలింగ్స్.
0: ఈనాటి మానవుని యందు ప్రేమ వేరు, భావం వేరుగా ఉంటుండాలి.
1: టుడే ఇన్ ద మోడర్న్ మ్యాన్ ద లవ్ అండ్ ఫీలింగ్ ఆర్ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
0: నిన్న పిల్లలకు సాయంకాల సమయంలో చిన్నదిగా బోధించాను.
1: భగవాన్ టాక్ టు అవర్ బాయ్స్ ఇన్ ది ఈవినింగ్ సెషన్ యెస్టర్డే.
0: ఒక విధమైనటువంటి ఫ్లోర్ మిల్ ఉంటుంది.
1: Here you have a flour mill.
0: ఈ ఫ్లోర్ మిల్ లోపల పైన వీట్ వేసినప్పుడు వీట్ పౌడర్ కింద వస్తుంది.
1: If you put wheat on the top of the flour mill, you get the wheat powder down below.
0: రైస్ పైన వేసినప్పుడు రైస్ పిండి కింద వస్తుంది.
1: If you place rice, you'll get rice flour.
0: కానీ ఈ మానవుని అనేటువంటి ఈ ఫ్లోర్ మిల్ లోపల,
1: the human body, the flour mill,
0: ఫలం వేస్తే కింద మల వస్తుంది.
1: If you put phala, the fruit, you get the mala, the pita matter.
0: ఫ్లోర్ మిల్ బెటర్ కదా?
1: The inert machine flour mill is better.
0: ఏంటి ఈ ప్రాణం ఉండి ఈ దేహము?
1: What is this body with life?
0: ఒకటి వేస్తే ఒకటి వస్తుండాలి.
1: When you put one thing, you get the different thing.
0: మన పిక్కిల్స్ ఏమైనా వడ్డించుకొని తింటే ఆనాటి వడ్డించిన సాయంకాలానికి జీర్ణమైపోతుంది.
1: The pickle that's served is digested by the evening.
0: ఆ పిక్కిల్స్ ఒక జాడీలో పెట్టేస్తే 1 year ఉంటుంటా చెడిపోకుండా.
1: But the same pickle in a jar will be safe for 1 year.
0: కనుక ఈ జాడీ కంటే ఆ జాడీ ఎంతో మేలు కదా.
1: Therefore, instead of the body, the jar, the pickle jar is better.
0: పాంచభౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడూ విడచేది ఎరుకలేదు.
1: The body with all the limbs and the senses is so weak, when it would be dropped down, nobody knows.
0: శతవర్షములదాకా మితము చెప్పిరి కాని నమ్మరాద మాట నెమ్మనమున.
1: Though limitation is put at the rate of 100 years, we cannot believe in that.
0: బాల్యమందు
1: in the childhood
0: లేక ప్రాయమందు
1: or youth
0: ముదిమియందు
1: old age
0: లేక ముసలియందు
1: or advanced age
0: ఎప్పుడో విడచేది ఎరుకలేదు.
1: When one would die, nobody knows.
0: మరణమే నిశ్చయము.
1: Death is certain.
0: బుద్ధిమంతుడైన
1: if you are good intelligent
0: దేహమున్నంతలో తాను తెలియవలయు.
1: If you are intelligent enough while in life, alive, you should know yourself.
0: ఇది మన దేహము.
1: Is this
0: ఈ దేహమా మనము? కాదు. మలమూత్రముల దుర్గం మాంసరక్తమే కాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
1: Can you identify yourself with this body which is full of urine, fecal matter, foul smell?
0: మలినపు కొంప.
1: ఇట్స్ ఎ డర్టీ సెంటర్.
0: రోగమున బ్రగ్గెడు సేవక గంప.
1: ఇట్స్ ఫుల్ అఫ్లిక్టెడ్ విత్ డిసీజెస్.
0: సంచలనము పొందు దుంప.
1: ఇట్ పెరినేట్స్ లైఫ్.
0: భవసాగరమలే ఈదగలేని కంప.
1: ఇట్ కెనాట్ క్రాస్ క్రాస్ దిస్ లైఫ్. అంబుల పదిలంబు
0: మనమెప్పుదలంప.
1: ఇట్స్ ఫుల్ ఇట్స్ జస్ట్ ఫుల్ ఆఫ్ బోన్స్.
0: నమ్మబోకు మనసా.
1: డోంట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్
0: దట్ యు ఆర్ పర్మనెంట్.
1: సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్.
0: నేను అన్ని చదువుకున్నటువంటి వాణ్ణి, అన్ని గ్రంథములు నేను తెలిసినటువంటి వాణ్ణి అని భావిస్తుంటాడు పండితుడు.
1: A scholar thinks that he knows everything having gone through many books.
0: పుస్తకముల్ పఠించితివి.
1: We have read books.
0: పూర్తిగా చూచితివి సర్వశాస్త్రముల్.
1: I am thorough in all sacred texts.
0: నిష్ఠులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేల.
1: Why do you pride yourself of all your scholarship?
0: నీ హస్తయుగము మోచి.
1: Joining both of your hands.
0: పరమాత్ముని భక్తితో కొల్వలేని ఈ పుస్తక గ్రంథమంతయును నిరర్థకముల్ కదా మానవా.
1: ఓ మ్యాన్ విత్ ఆల్ ద స్కాలర్షిప్, ఇఫ్ యూ కెనాట్ జాయిన్ బోత్ ది హ్యాండ్స్ అండ్ ఆఫర్ యువర్ సెల్యూటేషన్స్ ఎట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్, ఆల్ దిస్ ఆర్ ఇన్ వెయిన్.
0: నిద్ర నుండి లేచి
1: రైట్ ఫ్రమ్ ద టైమ్ యు
0: మరి నిద్రపోయడు దాది
1: అంటిల్ యూ గో టు స్లీప్
0: పొట్టకై హద్దును పద్దు లేక
1: వితౌట్ ఎనీ లిమిటేషన్స్
0: జీవితంబు.
1: యూ వేస్ట్ యువర్ టైమ్.
0: నీ విద్యుల ధారవోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖము నొందితివో ప్రీతిగా తెలుపుము మానవా.
1: యూ హ్యావ్ వేస్టెడ్ ఆల్ యువర్ టైమ్ ఇన్ లర్నింగ్, స్టడీయింగ్ దీస్ థింగ్స్.
0: మనం సాధించినటువంటిది
1: వాట్ ఇస్ దట్ యూ అచీవ్డ్?
0: ఇన్ని రకమైనటువంటి శ్రమలకు ఓర్చుకుంటున్నాం.
1: యూ హ్యావ్ స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్ ఇన్.
0: కానీ భగవంతుని యొక్క దర్శన శ్రమకు ఏమాత్రం ఓర్చుకోలేము.
1: బట్ యు ఆర్ నాట్ స్ట్రెయినింగ్ టు హ్యావ్ ద విజన్ ఆఫ్ ద లార్డ్.
0: ఒక సినిమా దగ్గరైనా పోయి క్యూలో మనం నిల్చుకొని కావాల్సినంత కాలాన్ని తీసుకుంటాం.
1: యు ఆర్ రెడీ టు స్టాండ్ దేర్ ఇన్ ద క్యూ టు గో టు ఎ మూవీ ఫర్ ఎ లాంగ్ టైమ్.
0: ఒక బస్ స్టాండ్ లోపల కూడా సీటు కోసం ఎంతో కాలం క్యూలో నిల్చుకొని మనం సెవెలు పడతాము.
1: టు బోర్డ్ ద బస్ యు ఆర్ ప్రిపేర్ టు స్టాండ్ ఇన్ ద
0: క్యూ. భగవంతుని కోసం ఒక క్షణం కొంచెం యోచించంటే చాలా టైము.
1: But we don't want to spend and wait for God.
0: Inki emiti nu sadinchedi?
1: What is the achievement?
0: Tuchyamaina puttu dani kosam wait chestunnavu.
1: We wait for mean things.
0: Deeni kosam kaadu manam wait cheyali.
1: We should not wait for mean things.
0: Bhagavantuni anugraham kosam manam wait cheyali.
1: We should wait for God.
0: Bhagavantuni aanandam kosam manam wait cheyali.
1: We should wait for God's bliss.
0: Appude nijamaina puttu jeevithamu.
1: That is true life.
0: Jeevitham ante kevalamu dehaanni penchukotamu bhojanaanni tinatamu aayiga jeevithaanni gadapatam idi kaadu.
1: Life does not mean taking care of the body and loading the body with the food stuff.
0: Body is the temple of God.
1: Body is the temple of God.
0: నీ దేహాన్ని రక్షించుకో, తప్పులేదు.
1: You have to safeguard your body.
0: దేని కోసం?
1: What for?
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం.
1: The body is gifted to undertake and to render service to everybody.
0: ఒక వృక్షమును ఫలమునంత ఇస్తుందది.
1: A tree bears fruit.
0: కావలసినంత ఫలములు పుడుతున్నాయి.
1: ఇట్ ఈల్డ్స్ మెనీ ఫ్రూట్స్.
0: కానీ
1: బట్
0: ఈ ఫలములు నావి కదా అని ఆ చెట్టు ఏమైనా ఒక ఫలాన్ని భుజిస్తుందా?
1: ఫర్ ద సింపుల్ ఫ్యాక్ట్ దట్ ద ట్రీ బేర్స్ ఫ్రూట్, ఇట్ డస్ నాట్ ఈట్ సింగిల్ ఫ్రూట్.
0: నది ఫుల్ గా ప్రవహిస్తుంటుండాలి.
1: ద రివర్ ఫ్లోస్ ఇన్ ఫాల్.
0: నా నిండుకు ఇంత నీరు ఉంటుండాలి కదా అని ఆ నది తన ఏమైనా కొంచెమైన నీరు తాగుతుందా?
1: బికాస్ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ దట్ ఫ్లోస్, రివర్ డస్ నాట్ డ్రింక్.
0: ఒక గోవు, ఒక గోవు,
1: ఎ కౌ,
0: తన నిండుకు కావలసినంత క్షీరం పెట్టుకుంటుంది.
1: ఇట్ ఈల్డ్స్ మిల్క్.
0: తనలో క్షీణముంది కదా అని ఒక్క చిటికడైనా తాను త్రాగుతుందా?
1: దో కౌ హాస్ గాట్ ప్లెంటీ ఆఫ్ మిల్క్, డస్ ఇట్ డ్రింక్?
0: పంచుతుంది,
1: ఇట్ డిస్ట్రిబ్యూట్స్ టు ఎవరీబడీ.
0: ఆ మానవుడు ఏం పంచుతున్నాడు?
1: వాట్ ఇస్ దట్ మ్యాన్ డిస్ట్రిబ్యూట్?
0: ఏమి త్యాగం చేస్తున్నాడు?
1: వాట్ ఇస్ దట్ మ్యాన్ డస్?
0: ఏమి సమాజమునకు హెల్ప్ చేస్తున్నాడు?
1: హౌ డస్ హీ హెల్ప్ సొసైటీ?
0: నిరంతరం కూడా తాను తాను తాను తాను తాను.
1: మ్యాన్ ఇస్ ఆల్వేస్ సెల్ఫ్ సెంటర్డ్.
0: ఈ స్వార్థాన్ని ఏనాడు మానవుడు త్యాగం చేస్తాడో ఆనాడే తాను అనుగ్రహానికి గురి అవుతాడు.
1: That day man sacrifices the selfishness, he would be the recipient of God's grace.
0: Lokamanta manchiga undali,
1: whole world should be good.
0: Lokakshemanni korinappudu lokam manchemanni enduku koradu?
1: When we pray for the welfare of the world,
0: dharmo
1: the world also desires your goodness.
0: Dharmanni manam rakshinchinappudu dharmam mannu rakshistundi.
1: When you uphold dharma, the dharma will protect you in
0: turn. Dharma eva hato hanti, దాన్ని మనం చంపినప్పుడు అది మనం చంపుతుంది.
1: ఇఫ్ యు కిల్ ధర్మ, ద ధర్మ విల్ కిల్ యూ ఇన్ టర్న్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లా,
0: మానవత్వం ఎంతో అదృష్టవశాత్తు మనకు లభ్యమైంది.
1: వీఆర్ బోర్న్ యాజ్ హ్యూమన్స్ బికాస్ ఆఫ్ గుడ్ లక్ అండ్ మెరిట్.
0: ఇట్టి అదృష్టవంతమైనటువంటి ఈ మానవ జన్మాన్ని సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: దిస్ ఫార్చ్యూన్ హ్యాస్ గాట్ టు బి రియలైజ్డ్ అండ్ వీ హ్యావ్ టు వర్క్ ఫర్ లిబరేషన్.
0: అంతేకాని ప్రాకృతమైనటువంటి సుఖ సంతోషముల కోసం పాటు పడకూడదు.
1: వీ షుడ్ నాట్ స్ట్రగుల్ ఫర్ వరల్డ్లీ ఎఫెమరల్ టెంపరల్ జాయ్.
0: ఇవన్నీ క్షణభంగురాలు.
1: దీస్ ఆర్ ఆల్ మొమెంటరీ.
0: కనుక ఎంతకాలం బ్రతికినప్పటికీ ఇవన్నీ క్షణభంగురాలి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ స్పాన్ ఆఫ్ లైఫ్, ఆల్ దీస్ ఆర్ ఫ్లీటింగ్ అండ్ మొమెంటరీ.
0: కనుకనే భగవంతుణ్ణి భజించాలి.
1: సో వీ హ్యావ్ టు ప్రే టు గాడ్.
0: ఎంతో అద్వైత జ్ఞానాన్ని బోధించినటువంటి ఒక శంకరాచార్యులు,
1: శంకర ద ప్రొపగేటర్, ద హెడ్ ఆఫ్ థియరీ ఆఫ్ నాన్ డ్యువలిజం,
0: భక్తిలో ప్రవేశించింది.
1: అల్టిమేట్లీ హీ ల్యాండెడ్ అప్ ఇన్ డివోషన్.
0: భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే.
1: హీ సేస్ ఓ ఫూలిష్ మ్యాన్, ప్రే టు గోవింద, ప్రే టు గోవింద, వర్షిప్ హిమ్.
0: సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి నహి రక్షతి దుఃఖంకరణీ.
1: యాజ్ ది ఎండ్ అప్రోచెస్, నో స్కాలర్షిప్ వుడ్ ఎవర్ కమ్ టు యువర్ రెస్క్యూ.
0: పునరపి జననం, పునరపి మరణం,
1: ద బర్త్ ఆఫ్టర్ బర్త్,
0: పునరపి జనని జఠరే శయనం.
1: అగైన్ అండ్ అగైన్ వీ ఫైండ్ అవర్ సెల్స్ ఇన్ ద వూమ్ ఆఫ్
0: సంసారే బహు దుస్తారే.
1: ఇట్ ఇస్ సో డిఫికల్ట్ టు క్రాస్.

0: We pray to God, oh God, show mercy and compassion towards us such that
1: Shankaracharya
0: we have the cause of
1: dispersion of family.
0: The non-dualistic principle of Shankara
1: Kari
0: is sacred. That non-dualistic philosophy is based on devotion.
1: ఈ భక్తి అనేటువంటిది ప్రతి మానవునికి అత్యవసరమైనటువంటిది.
0: డివోషన్ ఇస్ ఎసెన్షియల్ టు ఎవ్రీ మ్యాన్.
1: భక్తి అనగా కేవలము ఒక విధమైన ఆచారంటువంటిది కాదు.
0: డివోషన్ ఇస్ నాట్ మియర్లీ
1: ఆనందముతో ఆచరించి ఆనందించి అనుభవించడానికి తగినటువంటి ప్రేమతత్వం ఉండాలి.
0: ఇన్ ఆర్డర్ టు రియలైజ్ ఎక్స్పీరియన్స్ డివోషన్ వీ హ్యావ్ టు పార్టిసిపేట్ హ్యాపీలీ బ్లిస్ఫుల్లీ విత్ లవ్.
1: ఈ ప్రేమతత్వం లేనటువంటి మానవులకు ఎన్ని చేసి ప్రయోజనం లేదు.
0: Bereft of love, in spite of repeated activity, everything would be useless.
1: కనుక ప్రేమ చేతనే మనము అద్వైత జ్ఞానాన్ని పొందాలి.
0: Through love, you can attain non-dualistic wisdom. What is this non-dualism?
1: అంతా ఏకత్వమే.
0: Everything is one.
1: ఏకత్వంలో ఉన్నటువంటి అనేకత్వాన్ని ఈనాడు విభజించి అనేక అవస్థలకు గురి అవుతున్నారు. అది కాదు, అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని గుర్తించాలి.
0: There are many people who view this oneness as many, but we have to know the unity in diversity.
1: ఇది ఒక వెండి టంబ్లర్.
0: దిస్ ఇస్ ఎ సిల్వర్ టంబ్లర్.
1: కానీ ఇది వెండి టంబ్లర్.
0: దిస్ ఇస్ సిల్వర్ వన్.
1: కానీ దీన్ని కరిగిస్తే టంబ్లర్ ఎక్కడ పోయింది?
0: ఇఫ్ వన్ వన్స్ యూ మెల్ట్ ఇట్ వాట్ హ్యాపన్ టు ది టంబ్లర్?
1: లేదు,
0: దేర్ ఇస్ నో టంబ్లర్.
1: తర్వాత ఇది ఒక తట్ట.
0: అండ్ దెన్ ఇట్స్ ఎ ప్లేట్.
1: ఇది ఏమిటి, వెండి తట్ట?
0: ఇట్స్ ఎ సిల్వర్ ప్లేట్.
1: ఇది వెండి తట్ట, ఇది వెండి టంబ్లర్.
0: దిస్ సిల్వర్ ప్లేట్, దిస్ ఎ సిల్వర్ టంబ్లర్.
1: రూపనామం వేరు వేరే అయిపోయింది, కానీ అంతా కరిగిస్తే ఒకే వెండి.
0: ద నేమ్ అండ్ ద ఫార్మ్ ఆర్ డిఫరెంట్, బట్ ఎసెన్షియల్ ఇట్ ఇస్ సిల్వర్.
1: అద్వైతము.
0: That is non-dualism.
1: ఒక్క మూలాధారమైన శక్తి చేత అనేకత్వాన్ని సృష్టించడమే ఒక అద్వైతము.
0: The primordial principle of divinity is responsible for plurality, multiplicity is non-dualism.
1: కనుకనే మూలాధారమైన తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
0: So we have to understand this primordial principle.
1: మతములన్నీ వేరు.
0: Religions are different.
1: మార్గంబు ఒక్కటే.
0: But path is one.
1: వస్త్రభేదము వేరు, వస్తు ఒకటే.
0: Clothes are many, but the yarn is one.
1: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే.
0: Jewels are many, gold is one.
1: ఈ రకమైనటువంటి అద్వైతాన్ని మనం చింతించుకుంటూ పోతే పూలన్నీ వేరు, పూజలు ఒకటే.
0: ఫ్లవర్స్ ఆర్ మెనీ, బట్ వర్షిప్ ఇస్ సేమ్.
1: వేరు వేరు రకమైనటువంటి పూలంతా ఉన్నాయి.
0: ద డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్.
1: పూజలు ఒకటే,
0: బట్ ద వర్షిప్.
1: దైవత్వాన్ని ఆరాధించడానికి హృదయ పుష్పమే.
0: టు వర్షిప్ గాడ్ వీ నీడ్ ద ఫ్లవర్ ఆఫ్ అవర్ హార్ట్.
1: పూలన్నీ చేరి గుత్తిగా చేరి భగవంతునికి అర్పితం చేస్తే మెచ్చుకోడు, తాను పుచ్చుకోడు.
0: గాడ్ విల్ నెవర్ బి ప్లీజ్డ్ బై బ్రింగింగ్ ఆల్ ఫ్లవర్స్ టుగెదర్
1: మేకింగ్ ఎ గార్లాండ్ అండ్ డెకరేషన్.
0: గాడ్ యాక్సెప్ట్స్ ద ఫ్లవర్ ఆఫ్ అవర్ హార్ట్.
1: ఆ హృదయాన్ని భగవంతునికి అర్పితం చేయాలి.
0: వీ హావ్ టు ఆఫర్ అవర్ హార్ట్.
1: అది ఏ హృదయ పుష్పము?
0: దట్ ఈస్ ద ఫ్లవర్ ఆఫ్ అవర్ హార్ట్.
1: ఈ హృదయ పుష్పం నుండి సర్వము ఉంటుండాలి.
0: దేర్ లైస్ ఎవ్రీథింగ్.
1: ఆ హృదయమే భగవంతుని యొక్క పీఠమును.
0: The Hridaya is the altar of God.
1: భగవంతుడు ఎప్పుడు హృదయవాసి.
0: God dwells in our Hridaya.
1: ఈ హృదయవాసిని ఎక్కడో పోయి మనం వెతకనక్కర్లేదు.
0: We don't need to search for God elsewhere.
1: అంతర్ముఖం గావించుకున్నప్పుడు ఆ దైవత్వం మనకు గుర్తించడానికి వీలవుతుంది.
0: When you turn inward, you will be able to know the divinity within.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: సో ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: బాహ్యమైనటువంటి ఒక భ్రాంతిని కొంతవరకు మానుకోండి.
0: We should not be carried away by external delusion.
1: అంతర్ సంబంధమైనటువంటి ఆనందానికి మీరు కొంత ప్రయత్నం చేయండి.
0: We should make effort to attain that infinite bliss.
1: ఇవన్నీ మనకు కావాల్సినవి బాహ్యము. తినడానికి అన్నం లేకపోతే, కట్టడానికి బట్ట లేకపోతే, ఉండడానికి ఇల్లు లేకపోతే మనం జీవించలేము.
0: ఫుడ్, రేమెంట్ అండ్ షెల్టర్ ఆర్ నీడెడ్ టు క్యారీ ఆన్ అవర్ లైఫ్.
1: అయితే ఈ అన్నం బ్రహ్మ.
0: బట్ ఫుడ్ ఈస్ గాడ్.
1: వస్త్రం బ్రహ్మ.
0: క్లాత్ ఈస్ గాడ్.
1: ఇందులో అద్వైతం ఉంది.
0: There is non-dualism here.
1: ఏంటి అద్వైతం? ఇది వస్త్రము.
0: This is cloth.
1: ఇది వస్త్రం కాదు, దారము.
0: It's not cloth.
1: ఇది దారం కాదు, పత్తి.
0: Not threads.
1: కాబట్టి పత్తి, దారము, వస్త్రం మూడు ఒకటే.
0: So cotton, threads and cloth are one.
1: ఇది కూడా అద్వైతమే.
0: This is non-dualism.
1: కాబట్టి తినే అన్నం అద్వైతమే, కట్టే బట్ట అద్వైతమే, నివసించే ఇల్లు అద్వైతమే.
0: Therefore the food and the dress we wear and our home are non-dualistic. So this non-dualism is true wisdom.
1: అనగా విభజించడానికి వీలు కానటువంటిదే అద్వైతము.
0: దాట్ విచ్ కెనాట్ బి ఫ్రాగ్మెంటెడ్ ఆర్ డివైడెడ్ ఇస్ నాన్-డ్యూయలిజం.
1: కూడాను
0: సచ్ నాన్-డ్యూయలిజం.
1: ఒక్క ప్రేమ చేతనే మనం పొందడానికి వీలవుతుంది.
0: కెన్ బి అటైన్డ్
1: త్రూ ది హృదయపూర్వకంగా భగవంతుని ప్రేమించండి.
0: లవ్ గాడ్ హోల్ హార్టెడ్.
1: ఒక క్షణంలో మీ యొక్క అభిష్టం నెరవేరుతుంది.
0: ఇన్ ఎ మినిట్ యువర్ డిజైర్ విల్ బి ఫుల్ఫిల్డ్.
1: కానీ డిజైర్ ను లక్ష్యం చేసుకుని ప్రేమించవద్దు.
0: బట్ వీ షుడ్ నాట్ బి డిజైర్ ఓరియంటెడ్ అండ్ లవ్.
1: డిజైర్లెస్ గా ప్రేమించు.
0: లెట్స్ లవ్ గాడ్.

0: టైర్లెస్లీ,
1: అప్పుడే నీ యొక్క అభిష్టం నెరవేరుతుంది.
0: దెన్ యువర్ డిజైర్ విల్ బి ఫుల్ఫిల్.
1: ఒక పాయింట్ పైన దృష్టి పెట్టుకుని ప్రేమిస్తే అది ఏనాటికి ఫలించదు.
0: ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ నీడ్ బేస్డ్ ఇట్ విల్ బి ఫ్యూటైల్ అటెంప్ట్.
1: కనుక
0: సో
1: భగవంతుని ప్రేమించదగినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ప్రేమ చేతనే ఏ యొక్క డిజైర్స్ లేకుండాను భగవంతుని ప్రేమించాలి.
0: One should pray to God, embodiment of love,
1: desirelessly.
0: Has he given you all by desire? He granted you before you asked for.
1: Adugakuve o manasa, adugakuve o manasa.
0: O mind, don't desire, don't ask for.
1: Adugukoladi adi, adugunabadunani, adugakunna pani, vadivanagunani, adugakuve o manasa.
0: O mind, don't desire, don't ask for. If you ask for it, the file will be put down.
1: Adugane sabarini adarinchade.
0: Shabari is given refuge without
1: adugakatanakai madiyu jatayu kadaknegi sadgati galiginchade.
0: Without asking, that bird Jatayu is offered.
1: Adige kolge adugu padipothundi.
0: The more and more you desire, it will be put down, let down. Oh mind, don't
1: adagaddu.
0: Oh mind, don't
1: adagavasindi bhagavantuni adugu.
0: What should
1: bhagavantune naaku kavali.
0: You ask for God only.
1: Okkaru naakunte anni naaku labhyam avutayi.
0: If God is with me, everything else will
1: follow. Bangaru chethulo unti enni ragalaina manam cheyinchukochunu.
0: With gold on hand you can have many jewels.
1: Bhagavantu naaku chain ichi, bhagavantu naaku oka ring ichi, aa ring ringu gaane untadi, chain chain gaane untadi.
0: On the other hand, if you ask for chain and ring apart, they will remain as such.
1: Bangarne koru.
0: Ask for gold.
1: Enni nagalaina cheyinchuko.
0: You can have many jewels.
1: Daivanni koru.
0: Desire for God.
1: Enni vidhamainatundi oka aanandanni nenu anubhavinchu.
0: You can have all sorts of happiness.
1: Daivanni vismarinchi.
0: You forget God.
1: దైవం ఎక్కడివాడు?
0: Where is God?
1: అన్నింటికి అధిపతి దైవము.
0: God is the master of all.
1: కానీ దీన్ని వదిలిపెట్టి ప్రకృతి నాశిస్తున్నాం మనము.
0: But yet we go by the world, forgetting God.
1: భగవంతుడు మూడు రకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడు.
0: God made three promises.
1: ఈ మూడు వాగ్దానాలు కూడా ప్రతి వ్యక్తి కూడా విరుద్ధంగా నడుచుకుంటున్నాడు.
0: Man is behaving up in the opposite direction.
1: అడుగు నన్ను ఇస్తానన్నాడు. అడుగు నన్ను ఇస్తాను.
0: Ask me, thou shalt be granted.
1: వెతుకు నన్ను కనిపిస్తాను.
0: సర్చ్ యూ విల్ ఫైండ్ మీ.
1: తట్టు నా తలుపు నేను తెరుస్తాను.
0: నాక్ ఇట్ షాల్ బి ఓపెన్డ్.
1: ఈ మూడు చెప్పాడు.
0: హీ సెడ్ దీస్ త్రీ.
1: కానీ వాటిని మనం మూడు చేస్తున్నామా?
0: డూ వీ డూ ఆల్ దీస్ త్రీ?
1: అడుగు నన్ను అన్నాడు భగవంతుడు.
0: గాడ్ సెడ్ ఆస్క్ మీ.
1: కానీ నువ్వు భగవంతుని అడుగుతున్నావా?
0: ఆర్ యూ ఆస్కింగ్ గాడ్?
1: ప్రకృతిని అడుగుతున్నావు.
0: యూ ఆర్ ఆస్కింగ్ ద వరల్డ్.
1: అంతా ప్రకృతి ప్రకృతి ప్రకృతి ప్రకృతిని అడుగుతున్నావు.
0: యూ ఆస్క్ వరల్డ్ అండ్ బి ఆర్ వరల్డ్లీ.
1: వెతుకుతున్నావు నీవు నన్ను.
0: యూ సెర్చ్ ఫర్ మీ.
1: కానీ భగవంతుని వెతకటం లేదు.
0: బట్ యూ ఆర్ నాట్ సెర్చింగ్ గాడ్.
1: ఏంటి వెతుకుతున్నాడు?
0: వాట్ డు యూ సెర్చ్?
1: సిరి సంపదల్ని వెతుకుతున్నాడు.
0: యూ ఆర్ సెర్చింగ్ ది కన్వీనియన్సెస్ అండ్ ద వెల్త్ అండ్ ప్రాపర్టీ.
1: తలుపు కొడుతున్నాడు.
0: యూ నాక్.
1: చెప్పినవన్నీ చేస్తున్నాడు మానవుడు.
0: మ్యాన్ డస్ ఆల్ దట్ ఇస్
1: సెడ్. అది చేస్తున్నాడు.
0: బట్ హి డస్ ఇట్ ఇన్ ద కాంట్రరీ.
1: ఏ తలుపును కొడుతున్నాడు?
0: వాట్ డస్ హి ట్యాప్? వాట్ డోర్ డస్ హి?
1: ఆనంద తలుపును కొట్టడం లేదు, దుఃఖ తలుపును కొడుతున్నాడు.
0: హి ఇస్ నాకింగ్. హి ఇస్ నాట్ నాకింగ్ ద డోర్స్ ఆఫ్ బ్లిస్. నో.
1: కనుకనే భగవంతుడు చెప్పినటువంటి దానికి కూడా విరుద్ధంగా మారిపోతున్నారు.
0: వి ఆర్ యాక్టింగ్ ఇన్ ద ఆపోజిట్ వే ద గాడ్ సెడ్.
1: చెప్పినట్టుగా చేయండి.
0: డూ అకార్డింగ్ టు గాడ్స్ కమాండ్.
1: తక్షణం అడిగినట్టుగా ఇస్తాడు.
0: హీ విల్ గ్రాంట్ యూ ఇమ్మీడియట్లీ.
1: వెతికినట్టుగా చిక్కుతాడు.
0: హీ యూ కెన్ సీ హిమ్ వేర్ ఎవర్ యూ సర్చ్.
1: తక్షణం హృదయ కవాటం తెరుస్తాడు.
0: ఓపెన్ ద డోర్స్ ఆఫ్ యువర్ హార్ట్.
1: ఈ సత్యాన్ని విశ్వసించి
0: we have to have full faith in this truth.
1: Chakkaga preminchandi.
0: Love God well.
1: Dayam okkade.
0: God is one.
1: ఇలాంటి దైవాన్ని ఏ రూపంతోనైనా ఏ నామంతోనైనా మీరు స్మరించండి.
0: యూ కెన్ వర్షిప్ గాడ్ ఇన్ ఎనీ నేమ్.
1: స్మరించి ఏ వాంఛలతోనా మీరు స్మరించకండి.
0: బట్ డోంట్ ప్రే టు హిమ్ విత్ ఎనీ డిజైర్.
1: అతన్ని వాంఛతోనే నీవు వరించండి.
0: ఆస్క్ ఫర్ గాడ్, డిజైర్ హిమ్ ఓన్లీ.
1: భగవంతునే కోరాలి.
0: ఆస్క్ గాడ్ వాట్ యు వాంట్, గాడ్ ఓన్లీ.
1: ప్రపంచంలో కావాల్సిన సిరి సంపదలంతా ఉన్నాయి.
0: దేర్ ఇస్ లాట్ ఆఫ్ మనీ.
1: ఉండేదాన్ని ఎందుకు అడగాలి భగవంతుని దగ్గర?
0: బట్ దాట్ ఇస్ ఆల్రెడీ ప్రెసెంట్ ఇన్ ద వరల్డ్. భవనాలంతా
1: ఉన్నాయి.
0: దేర్ మెనీ కంఫర్ట్స్.
1: ఈ భవనాలంతా ఉండేటువంటివి ఎందుకు అడగాలి?
0: వై డు యూ ఆస్క్ ఫర్ దీస్ థింగ్స్?
1: అడగాలి.
0: యూ ఆస్క్ దాట్ విచ్ ఇస్ నాట్ హియర్. యూ ఆస్క్ గాడ్.
1: ఈ విధంగా భగవంతుని ప్రార్థించినటువంటి వారు భగవంతుని ప్రేమను మాత్రమే మీరు ప్రార్థించాలి.
0: యు హావ్ టు ప్రే ఫర్ ద లవ్ ఆఫ్ గాడ్.
1: ప్రేమను మీరు ప్రార్థించినప్పుడు
0: వెన్ వన్స్ వి ప్రే ఫర్ హిస్ లవ్ మీకు
1: లభ్యమవుతుంది.
0: You will
1: ఆ ప్రేమ ద్వారానే అనేక విధమైనటువంటి ఒక ఫలితములు మీకు అందుకుంటాయి.
0: త్రూ లవ్ యు విల్ హ్యావ్ ఆల్ పాజిటివ్ రిజల్ట్స్ దేర్ ఆఫ్టర్.
1: ప్రేమ ముదిత మనసే.

0: కోటి విద్యలుండి గుణములేకున్నచో వాటి వినువ ఏటి పాలుగాది.
1: ఇన్ ద వరల్డ్ ఆఫ్ టుడే ద స్కిల్స్ దట్ ఆర్ మాస్టర్డ్ అండ్ ద టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ ఈస్ సాట్ ఆఫ్టర్ పర్హాప్స్ మేక్ ఎ పర్సన్ to become clever and nothing more. What is the use of these skills and this education if it cannot make a person cultivate the very essence of everything, that is character? One could master any number of skills in any number of ways, but without the element of character inherently in them, what will be the value of such skills and this form of education?

పలుకులందు హీరో పలుకు జీరో బహుళ విద్యలయ్యే వాంఛనునికి మీరే పలుకులందు హీరో పనికి జీరో తెలివితేటల వల్ల

0: the greater the number of skills that you master, and the different types of education that you make part of yourself, the greater is the number of desires and wants. One becomes a hero, no doubt, in terms of uttering blank, meaningless words. But when it comes to action, he becomes a big zero. Being clever is all right in one sense, but what is the benefit that one accrues from becoming clever or excessively clever, when even a fraction of what one has learned and mastered is not translated into pure action?
1: Satyam Ekapadam Brahma Satye Dharmaha Pratishtita Satya Nevakvayam Satyam Sarvam Satyam Danam Tapatyagam Mitrata Syaucham Syauchamarjamam Vidyacha Guru Sishyusha Dhruveni Premaswarupulara Satyame Bhagavantunaku Chakkani Bhavanam.
0: Embodiments of love, verily it is Satya which is a mansion for God.
1: Dharmamu Satyamulo Sustiramayunadi.
0: And Dharma is firmly encased and in a secure manner in Satya.
1: Jnana Vijnanamulainatunti Vedamulu Satyaswarupalu.
0: The Vedas, full of wisdom and knowledge, they are nothing but a manifestation of this Satya.
1: Unnata sthiti nippandagoru manavulu satyamunu anusarinchatame pradhanamaina kartavyam.
0: Those individuals who aspire to progress and prosper in life will necessarily have to follow the injunctions of Satya.
1: Satyamu Danamu.
0: Satya, Dana,
1: Tapasu, Tyagamu.
0: Tapas of penance, Tyaga of sacrifice.
1: Snehamu.
0: Friendship.
1: Subrata.
0: Cleanliness.
1: Rujuvartana. Vidya. Guru Sishyusha. Anu, Tommidi, Ratnamule, Vidya Ratnamule.
0: These and things like serving the master, these are essentially 9 gems, 9 diamonds, which every student has to understand.
1: Satyam Danam Anantam Satyasilamainatvanti yokka Sthanamunandu Dharmamu Prema Shanti Ahimsayu Antarbhutamulai untuntai.
0: In this state of the supreme attainment, you have dharma, shanti and prema and ahimsa also to be found deep within that state.
1: Ekam satvipra bhavadavadanti. Unnadi okkate ainappatikini rishulu deenini aneka namamulato pilichu vacharu.
0: To be sure, there is only one and one entity. Nevertheless, the wise, the sages have given it different connotations and different names.
1: Satyamuna pattu vadalaka atikraminchaka jeevinchetuvanti manavude adarsha manavudu.
0: One who leads a life firmly attached to this idea of Satya, who follows the injunctions of Satya, is truly an ideal person.
1: Atani jeevitame nijamainatuvanti jeevitamu.
0: His life indeed is a true life.
1: Satyam ye okkari kosamo erpadinatundi kaadu.
0: This satya has not been laid down for the sake of any one individual.
1: Ese kala patraku atitamainatundi.
0: This transcends the limitations of times space and country.
1: అన్ని దేశములకు అంత కాలములకు అందరికీ ఈ సత్యము ప్రాణ సమానము.
0: Wherever one might be, at whatever point of time, in whichever country one might be, this satya is of paramount importance.
1: మానవ పితామహుడైనటువంటి మనుజుడు మనువు ఈ సత్యమును పరిశోధించి పరిశీలించి సందర్శించి తన యొక్క సంతతి అయిన మానవ జాతికి అందించిన మహావరప్రసాదము.
0: The grand old man of the human race, Manu, he went deep into this concept of satya, experienced it himself, and then handed down the benefits and all that goes in the form of satya to his progeny, that is the human race.
1: Satyam bruyat, priyam bruyat, na bruyat satyam apriyam. Satyamune palukavalanu.
0: Utter the truth.
1: ప్రియము కదా అని అసత్యమును పలుకరాదు.
0: జస్ట్ బికాస్ యు లైక్ ఇట్ యు షుడ్ నాట్ అటర్ ఎ లై.
1: సత్యమని కఠినంగా ఉండరాదు.
0: అండ్ దెన్ అగైన్ థింకింగ్ దట్ ఇట్ ఈస్ వాట్ యు హావ్ టు బి యు షుడ్ బి హార్ష్.
1: ప్రీతి కదా అని అసత్యము చెప్పరాదు.
0: అండ్ బికాస్ యు లైక్ ఇట్ అగైన్ యు షుడ్ అటర్ ఎ లై.
1: ఇట్టి నిబంధన చేతను ఇట్టి శాసనముల చేతను మనువు తన సంతతి అయిన మనుజులకు అందించినటువంటిది ఈ యొక్క పవిత్రమైనటువంటి సత్య స్వరూపం.
0: దిస్ ఈస్ వాట్ హ్యాస్ బీన్ గివెన్ టు అస్ బై మను ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ సత్య అండ్ ఆల్ దట్ ఇట్ స్టాండ్స్ ఫర్.
1: ఈనాటి విద్యలు కేవలము ఉద్యోగ నిమిత్తం అనేటువంటి భావించటం ఇది వైదొలగినప్పుడే మానవులు సుక్షేమాన్ని అందుకోగలరు.
0: Today, only when man lets go the feeling that one's education is for the sake of getting a job, only then can he progress forward.
1: Vidyaku, udyogamunaku, undinatvanti sambandhanni tenchi veyyali.
0: We should break this link between education and a job on the other hand.
1: Vidya, jeevitam kosam kani, jeevinchuta kosam kaadu.
0: Education is for the sake
1: education
0: of
1: should be for life, not for living.
0: Education should be for life, not for living.
1: ఈ సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వ్యక్తియే నిజమైన విద్యావంతుడు.
0: One who understands the supreme truth and behaves accordingly is really leading a life worth living.
1: ఇట్టి సత్యమును ప్రాచీన కాలము నుండి భారతదేశము ప్రచార ప్రబోధమును సలిపి సాత్విక నామమును అందుకున్నటువంటి ఋషులు భారతీయ ఋషులు.
0: The sages who have been like stars in the firmament in this great land, they have experienced this vital truth of satya and they in turn have passed on its essence.
1: Kevalamu vidya anaga granda parichayamu maatrame kadani gurtinchali.
0: Education does not connote scholarship and getting to know the contents of a book.
1: Idi mastakamunaku chendinatvanti pustakamu kadaneatvanti satyanni kuda nu gurtinchali.
0: You should also recognize the salient fact that it is not something which has to be contained in a book. The contents of the book go to the mind.
1: Tana yokka hrudaya parivartana nimittam yerpadinatvanti de vidya.
0: True education is that which brings about a transformation of the heart.
1: Ee naati manavudu aneka parishodhanalu chalpi andukunna alpa gnanamunu vishva gnanamuto chekurchi taanu virraveegutunnadu.
0: Today's man, with what little he has been able to understand and master, tends to become arrogant in the face of the supreme universal knowledge.
1: Vijnanamunaku aadhyatmika dharmika vishwasamunaku samanvayamu gavinchi samarasamu chevinchetvanti yokka vidyane sariyainatvanti vidya.
0: True education again is that which brings about this perfect synthesis and perfect harmony between these differently sounding words like spirituality, dharma or faith and the like.
1: Righteousness. Kanuka manavudu vidya yokka viluvanu gurtinchadaniki motta motta prayatninchali.
0: The first and foremost task for man is to understand the value of education.
1: Kani ee naadu padartha vijnana shastramu virivigaa perigipovatam chetane తన తత్వమేమో తాను గుర్తించుకొనక కేవలము నేను విద్యావంతుడని భావిస్తున్నారు.
0: టుడే దేర్ హస్ బీన్ ఎన్ ఇంక్రీజ్ ఇన్ మాన్స్ మాస్టరీ of all that is material and superficial. And he tends to feel that he has mastered everything.
1: పదార్థ విజ్ఞాన శాస్త్రమునకు అతీతమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించినప్పుడే ఈ పదార్థ విజ్ఞానం కూడా సార్థకమవుతుంది.
0: ఓన్లీ వెన్ యూ రికగ్నైజ్ ద ట్రూత్ దట్ దేర్ ఇస్ సంథింగ్ బియాండ్ దీస్ మెటీరియల్ ఎంటిటీస్ విల్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ ట్రూ ఎడ్యుకేషన్ ఇస్.
1: నాట్ ఫిజిక్స్, మెటాఫిజిక్స్.
0: ఇన్ అదర్ వర్డ్స్, ఇట్ ఇస్ నాట్ ఫిజిక్స్ దట్ యూ హ్యావ్ టు గో ఫర్, రాదర్ ఇట్ ఇస్ మెటాఫిజిక్స్ దట్ యూ మస్ట్ సీక్ అవుట్.
1: దీనిని అనేక మంది గుర్తించి ఇప్పుడిప్పుడే కొంతవరకును ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించుటకు ప్రయత్నిస్తున్నారు.
0: బట్ టుడే వీ హ్యావ్ పీపుల్ హూ ఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ దిస్ డీప్ సిగ్నిఫికెన్స్, దిస్ అండర్లైయింగ్ లింక్, అండ్ దే ఆర్ ట్రైంగ్ టు గో ఫర్దర్ ఇన్ టు దిస్ మ్యాటర్.
1: ప్రాచీన భారతీయ మహర్షులు వశిష్ఠ వామన జమదగ్ని, విశ్వామిత్రాదులు, పరాశర మహర్షులు, గౌతమ మహర్షులు, ఇత్యాది మహర్షులు సప్తఋషులు అనేటువంటి పేరుతో సార్థక నామాన్ని అందుకున్నారు.
0: We have this illustration of this wise sages, seven in number, beginning with Vasishtha, Vamana, Jamadagni, Gautama and others.
1: Aithe ee aadhunika kaalamunandu atti rushulu kalara ani manaku sandeham kalagavachchu.
0: Today we might be assailed by a doubt, do we have such sages in our midst today?
1: Ee naadu vijnana shastramu kevalamu goppadi kaadani cheppakoodadu.
0: Now you cannot possibly say that what you have gained in terms of science and technology is not a great deal.
1: విజ్ఞాన శాస్త్రము అత్యవసరమే.
0: సర్టన్లీ యూ డూ నీడ్ ది బెనిఫిట్స్ ఆఫ్ సైన్స్.
1: అయితే విజ్ఞానమును అభివృద్ధి పరచుకుంట ఎంత అవసరమో, అభివృద్ధి పరచుకున్నటువంటి విజ్ఞానమును సద్వినియోగం చేసుకునేటువంటి వివేకం కూడాను అంత అవసరమని గుర్తించాలి.
0: ఈవెన్ యాజ్ యూ హావ్ టు ఫర్దర్ ద కాస్ ఆఫ్ సైన్స్, యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ టు నో హౌ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ సైంటిఫిక్ నాలెడ్జ్.
1: విజ్ఞానముండి వివేకము లేకపోవటం చేతనే ఇట్టి విజ్ఞానం పెడమార్గం బట్టి దేశమునకు అనేక విధములైనటువంటి బాధలను, భయమును కలిగించుతున్నవి.
0: టుడే యూ హ్యావ్ ద గ్రోత్ ఆఫ్ సైన్స్ బట్ యూ డి నాట్ హ్యావ్ ద డిస్క్రిమినేషన్ హౌ టు యూజ్ దిస్ అడ్వాన్సెస్ ఇన్ సైన్స్. దట్ ఇస్ వై ది వరల్డ్ అట్ లార్జ్ ఈస్ బిసెట్ విత్ ప్రాబ్లమ్.
1: ఆధునిక విజ్ఞాన శాస్త్రములందు కూడాను ఆధ్యాత్మిక తత్వాన్ని ఇమిడ్చి కొంతవరకు నువ్వు గుర్తించి పరిశోధనలు సలిపి పరిశీలనలో మానసిక పరివర్తన గావించినటువంటి మహనీయులు కూడా లేకపోలేదు.
0: Even in these days of this advance in modern science, there are some great many people who have understood the basic synthesis between modern science on the one hand and spirituality and ancient wisdom on the other.
1: Newton భూమికి ఆకర్షణ శక్తి కలదని గుర్తించియు తదుపరి తానే యోచించుకున్నాడు. నేను ఈనాడు దీని ఆకర్షణ శక్తిని గుర్తించినాను, కానీ నేను గుర్తించక పూర్వం కూడాను దీనికి ఈ ఆకర్షణ శక్తి ఉన్నది అని తలంచినాడు.
0: Newton was the one who was the first one to have given an interpretation regarding the force of gravity which the earth has. But he also had the wisdom to know that this force of gravity, this force of attraction has been present all along.
1: అతను కూడాను ఒకానొక సమయంలో ఈ యొక్క ఆకర్షణ శక్తిని నేను గుర్తించాను కానీ సృష్టించలేదు అన్నాడు.
0: In fact, he went on to say that I have discovered this idea of gravity, but I have not created it.
1: దీనికి ఒక సృష్టికర్త ఉన్నాడు అని కూడాను విశ్వసించాడు.
0: He also had this firm conviction that there is that supreme hand behind this.
1: ఐన్స్టీన్ కూడాను ఈ యొక్క ప్రకృతి యొక్క శక్తి సామర్థ్యములను తన పరిశోధనల ద్వారా గుర్తించి తదుపరి ఒక ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించాడు.
0: ఐన్స్టీన్ వాజ్ yet another towering figure who delved deep into the mysteries of nature. And he found in the end that there is this idea of spirituality deep within all that is material.
1: ఈ యొక్క దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించవలనంటే సత్సంగం అత్యవసరమని కూడాను, సత్సంగం ద్వారానే మానవుని యొక్క మానసిక పరిణామం కూడాను జరుగుతుందని కూడాను గుర్తించాడు.
0: He further understood that if you wish to make the best of your knowledge pertaining to the nature, you need to have this satsanga. Because it's only then that your mind and heart could be cleansed and purified.
1: అప్పుడే తనకు తాను ప్రశ్నించుకున్నాడు. Tell me your company, I shall tell you what you are అన్నాడు.
0: It was in this context that he once said, tell me your company, I shall tell you what you are.
1: మన యొక్క సంఘము ఎలాంటిదో, మనము అలాంటి వారము అనేటటువంటిది ఈ ప్రశ్న వల్ల స్పష్టమవుతూ వచ్చింది.
0: What becomes manifest in this simple question is, the type of society we live in is a reflection of our own nature.
1: Heisenberg అనేటువంటి ఒక మహా తత్వవేత్త,
0: Then we come to yet another great personality in the form of Heisenberg.
1: ఇతను అనేక వైజ్ఞానిక శాస్త్రములను పరిశోధన చేసి తదుపరి ఆధ్యాత్మికములకు వైజ్ఞానమునకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏమిటని విచారించడానికి ప్రయత్నించాడు.
0: He made an attempt. He was one of those who contributed a great deal to modern thought and modern advances in science. Nevertheless, he too wanted to know this essential link between science on the one hand and spirituality on the other.
1: అప్పుడు తనలో తాను ఈ యోగ శాస్త్రంలో ఉండినటువంటి రహస్యాన్ని గుర్తించాడు.
0: It was in this event.
1: Master the mind. Be a master mind. అన్నాడు.
0: He summed up his experiences in this manner. Master the mind and be a master mind.
1: హైడ్రోజన్ అనేటువంటి ఒక తత్వంలో ఎన్ని విధములైనటువంటి పరిశోధనలో సలిపి తదుపరి దీనికి ఏదో ఒక ముఖ్యమైనటువంటి ఆధారం ఉన్నదని ఒక విజ్ఞానవేత్త గుర్తించడానికి ప్రయత్నించాడు.
0: Now it so happened that one scientist wanted to know the nature of hydrogen and he also wanted to know what the basis for this hydrogen was.
1: అతనే Schrödinger.
0: The name of this person is Schrödinger.
1: అతను ఈ వైజ్ఞానమునకు ఆధ్యాత్మికమునకు అంతర్ సంబంధం కలదనియు వైజ్ఞానమునకు ఆధ్యాత్మికమే ఆధారమనియు నిరూపిస్తూ వచ్చాడు.
0: He went on to understand that there is a synthesis between science and spirituality, and in fact it is spirituality which is the basis of science.
1: ఇందువలన కోరికలను అధికముగా పెంచుకోవటం చేత మానవుని యొక్క తెలివితేటలు క్రమక్రమేణా పల్చబడుచున్నవని కూడా తాను గుర్తించాడు.
0: He also understood that by increasing one's wants and desires, one tends to lose one's own innate capacity.
1: అందువలననే more desire is more despair అన్నాడు.
0: That's why he said, more desire is more despair.
1: తదుపరి డెరాక్ అనేటువంటి మహాతత్వవేత్త ఉండేటువంటి వాడు.
0: Then we come to yet another person, a great scientist in his own right.
1: ఇతను అనేక విధములుగా కూడాను ఆధ్యాత్మిక తత్వాన్ని అభివృద్ధి గావించుకొని తద్వారా ఈ యొక్క విజ్ఞానమునకు ఆధ్యాత్మికమునకు ఉండిన సంబంధం ఏమిటి అని కూడాను గుర్తించడానికి ప్రయత్నించాడు.
0: He also strived to seek this harmony between science and spirituality.
1: ఈ విధంగా సర్వజీవుల యందు ఉండినటువంటి యొక్క దైవత్వాన్ని గుర్తించి ఈశ్వర సర్వభూతానాం అనేటువంటి పదమునకు చక్కని నిరూపణ చేయడానికి శోధన చేస్తూ వచ్చాడు.
0: What did he do? He tried to seek the one entity which lives in all living beings, in all living forms.
1: ఆ యొక్క పరిశోధన సల్పి లవ్ ఎవర్ హట్ నెవర్ అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించూ వచ్చాడు.
0: As a result of this pursuit of his, he came to the conclusion, love ever, hurt never.
1: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అనేటువంటి వ్యాసుని యొక్క 18 రచనలు ఉన్నటువంటి యొక్క సారాంశాన్ని ఈ డెరాక్ అనేటువంటి యొక్క సైంటిస్ట్ చక్కగా రెండు పదములలో తాను నిరూపిస్తూ వచ్చాడు.
0: This modern scientist డెరాక్, what he had come to the conclusion is nothing but an echo from what the ancient sage Vyasa had contained, had given to mankind as the quintessence of all the Puranas, that never do any harm to others, love everyone.
1: Dibrogi anetvanti oka maha tattavetta undetvanti vadu.
0: And then we have yet another giant figure of science, Dibrogi.
1: Itanu aneka vidhamulaga kudanu aadhyatmika tattvanni vimarsinchi tadupari na vimarsha kevalam telivitaku vimarsha అనేటువంటి యొక్క ఉద్దేశాన్ని అభివృద్ధి పరుచుకున్నాడు.
0: He began by trying to look for shortcomings and pitfalls in this idea of spirituality. He started criticizing spirituality.
1: దైవత్వం అనేటువంటి యొక్క శక్తి సర్వత్రా వ్యాపించి ఉండదనేటువంటి యొక్క సత్యాన్ని కూడాను తాను అనుభవ రూపకంగా నిరూపిస్తూ వచ్చాడు.
0: But in the end he came to the conclusion that this has been a futile exercise on his part, and he came to accept the existence of God and that God is indeed behind everything.
1: వైజ్ఞానిక శాస్త్రమునందు కూడాను ఇలాంటి మహర్షులు లేకపోలేదు.
0: Therefore, the sum and substance is that even in these days of modern science, we have these present
1: day issues. వైజ్ఞానిక శాస్త్రమునందు ప్రకాశించినటువంటి, ప్రబోధించినటువంటి, పరిశీలించినటువంటి, పరిశోధించినటువంటి మహాభక్తులు ఈ సప్తర్షులు.
0: These, some of these people are the present day sages. In the same manner, going back to our ancient times, the seven rishis, the saptarishis, were those who gave us those pearls of wisdom.
1: Newton.
0: Now the present day saptarishis are Newton.
1: Tadupari. ఈ యొక్క సత్యాన్ని గుర్తించి ఈ జగత్తంతయు కూడాను దైవం యొక్క నిర్మితమే, దీనికంటే గొప్పది కాదు, ఈ దైవ నిర్మితం చేతనే ఈ జగత్తు చుట్టుతూ ఉన్నది అనేటువంటి సత్యాన్ని ప్రపంచానికి చాటుతూ వచ్చాడు.
0: He gave to us the fundamental truth that it is God alone who has created this world. It is God alone who has given the properties that one associates with this earth.
1: తదుపరి క్రిస్ జాబ్ కాప్రా అనేటువంటి ఒక తత్వవేత్త అణువునకు తరంగములకు ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని కూడాను విచారణ చేస్తూ వచ్చాడు.
0: There is yet another personage in this list, Fridtjof Capra, who unraveled this link between the atom on the one hand and the wave nature.
1: Mahabharatamulo Vyasudu rachinchinatvanti yokka tattvanni chakkaga gurtinchi pita sita aneetvanti tantrulu dwara sarvam kudanu srishtimpabadi bhuvanamulu bhutamulu rendu kudanu deenivalane kaluguchunnavaneetvanti satyanni nirupinchatam lopala తరంగములు అణుశక్తి యొక్క సత్వాన్ని కూడాను తాను పోలిక చేసుకుంటూ వచ్చాడు.
0: Now in the ancient times, it was Vyasa who cognized the truth that in this form of this word Sita, which permeated everything and everywhere in the form of deep vibrations, which gave rise to all the worlds, all the elements.
1: ఒకానొక సమయంలో మహాభారత సంబంధమునందు సుభద్ర నిండు గర్భవతిగా ఉండిన సమయంలో ఆమెకు ఏదో కొంత విశ్రాంతిని కలిగించే నిమిత్తమై అర్జునుడు అభిమన్యుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకునలేక
0: This is an instance or episode from the Mahabharata. Subhadra was pregnant and on one day Arjuna, who could not understand the nature of Abhimanyu who was in the womb,
1: ఆమెకు పద్మవ్యూహాన్ని గురించి చెప్పుతూ వచ్చాడు.
0: అర్జున వాజ్ డిస్కసింగ్ దిస్ పద్మవ్యూహ విత్ సుభద్ర.
1: భారతదేశంలో ప్రాచీన కాలం నుండి గర్భమును ధరించినటువంటి స్త్రీలకు ఉత్తమ కథలను, పవిత్రమైనటువంటి భావములను, ఆహ్లాదమును అందించేటువంటి యొక్క బోధనలను కలుపుతూ వచ్చేటువంటి వారు.
0: ఇట్ హాస్ బీన్ ఎన్ ఏన్షియంట్ కస్టమ్ దట్ ప్రెగ్నెంట్ విమెన్ were exposed to talks in terms of communicating sacred, noble and lofty ideas.
1: Yetti badalu kudanu manovathalu chintalu kaligimpakunda unde nimittamai appudappudu konni vidamaitundi srimantamulani maroka karyamulani maroka karyamulani kalipi varini anandamuto munchadaniki prayatninchetunte varu tallidandrulu.
0: The parents used to make an earnest endeavor to see that these pregnant daughters of theirs would never suffer any agony under any circumstances.
1: దీనికి అంతరార్థం ఏమిటి?
0: They used to perform rituals to see to it.
1: తల్లి ఆనందించిన గర్భస్థుడైనటువంటి ఒక శిశువు కూడాను తన జీవితమంతయు కూడాను ఆనందముతో ఉత్సాహముతో కొన్ని విధమైనటువంటి యొక్క శౌర్య ధైర్య పరాక్రమముతో అభివృద్ధి కాంచగలడం అనేటువంటి ఒక విశ్వాసం.
0: What is the inner significance of this exercise on the part of the parents? The idea is the child which is in the womb of this mother would, after it is born, become valorous, valiant, and be all that is noble and good and godly.
1: తల్లి గర్భముగా ఉండినప్పుడు ఎట్టి భావములను ఎట్టి యోచనలను ఎట్టి తలంపును తలంచునో గర్భమునందున్నటువంటి శిశువు కూడాను అట్టి భావములే అట్టి తలంపులే అట్టి విచారములే కూడాను చేకూరుతుంటాయి.
0: The idea is that the pregnant woman, when all the thoughts that she entertains during this period would be transmitted to the child that is to be born.
1: ఈ సత్యాన్ని మన ప్రాచీన ఋషులు ఏనాడో కనిపెట్టారు.
0: సో దిస్ ట్రూత్ వాజ్ సంథింగ్ నోన్ టు అవర్ ఏన్షియంట్ రిషీస్ లాంగ్ ఎగో.
1: కనుకనే అతి పవిత్రమైనటువంటి యొక్క స్థితులయందు తమ జీవితమును గడపడం చేతనే తమ బిడ్డలు కూడాను ప్రాచీన కాలమునందు తల్లిదండ్రులకు సంతృప్తిని పరిచేటువంటి యొక్క జీవితాన్ని గడుపుతూ వచ్చేటువంటి వారు.
0: సో దిస్ యూస్ టు బి ద కస్టమ్ ఆఫ్ ది ఓల్డెన్ టైమ్స్ అండ్ నో వండర్ దెన్ దట్ ద చిల్డ్రన్ దట్ వర్ బోర్న్ always would come out to be ideals and
1: Markandeya charitra, Prahlada charitra, Dhruva charitra, ఇలాంటి బాలులైనటువంటి వారి యొక్క పవిత్రమైనటువంటి భావములను బోధించేటువంటి వారు ఆనాటి కాలంలో.
0: In those days, it used to be common practice to recount and relate this sacred history pertaining to Markandeya, Prahlada, Dhruva and the
1: like. కాని అందువలననే ఆనాటి బాలబాలికలు సద్భావములతో నీతి నిజాయితీలతో తన జీవితంలో ప్రశాంతమైనటువంటి జీవితంగా రూపొందింప చేసుకుంటూ వచ్చారు.
0: This was the reason why the children of those days, boys and girls, used to grow up to be good and noble.
1: ఈనాటి తల్లిదండ్రులు లేక తల్లులు గర్భస్థితిగా ఉండిన సమయం లోపల టెలివిజన్లు, సినిమాలు, ఇంకా ఎన్నో విధమైనటువంటి విచిత్రమైనటువంటి ఘోరమైనటువంటి శీలరహితమైనటువంటి యొక్క దృశ్యాలు చూడటం చేతనే తమ బిడ్డలు కూడాను ఆ స్థితిని అందుకుంటూ ఉన్నారు.
0: But today, in today's world, either the parents or the mother alone, what do? They seek for their entertainment, the medium of the TV or the cinema and other forms of crude and characterless entertainments and scenario, so that the children also are born with such tendencies.
1: Kanukane, Arjunudu, Subhadraku, Padma Vyuhani gurinchi cheppe samayalo, Krishnudu praveshinchi, addu tagali, Bava, vineetuvantidi Subhadra anukuntunnava? Kaadu kaadu. గర్భస్థుడైనటువంటి శిశువే వింటున్నాడని ఈ సత్యాన్ని ప్రకటించాడు.
0: సో ఈవెన్ యాజ్ అర్జున వాజ్ ఎక్స్పౌండింగ్ టు సుభద్ర ద ఆర్ట్ ఆఫ్ దిస్ పద్మ వ్యూహ, కృష్ణ ఇంటర్వీన్ అండ్ ఇంటర్జెక్టెడ్ విత్ ద వర్డ్స్, ఓ బ్రదర్ ఇన్ లా, ఆర్ యూ థింకింగ్ దట్ సుభద్ర ఇట్ ఈస్ హూస్ లిసనింగ్ టు యువర్ వర్డ్స్? నో, ఇట్ ఈస్ అభిమన్యు ఇన్ ద వూమ్ హూస్ గివింగ్ హిస్ ఇయర్.
1: చరిత్రను విజ్ఞానవేత్తలు అనేక విధములుగా హాస్యాస్పదంగా భావించి కృష్ణుడు ఏమిటి, ఈ విధమైనటువంటి యొక్క అసభ్యమైనటువంటి అర్థరహితమైనటువంటి నమ్మ తగనటువంటి యొక్క విషయాలు చెప్పడం ఏమిటి అని కూడా విమర్శించినటువంటి వారు లేకపోలేదు.
0: అండ్ డౌన్ ది ఏజెస్ అండ్ ఫర్ అ లాంగ్ టైమ్ దే హావ్ బీన్ ఇన్ నంబర్ ఆఫ్ క్రిటిక్స్ హూ ఆర్ పాయింటింగ్ అవుట్ ఎ ఫింగర్ అట్ కృష్ణ. హౌ కుడ్ హీ కమ్ అండ్ టాక్ సచ్ బ్లాస్ఫెమీ, థింగ్స్ విచ్ డోంట్ మేక్ ఎనీ సెన్స్, విచ్ ఆర్ బియాండ్ బిలీఫ్.
1: అయితే ఆనాడు హాస్యము పరిహాస్యము గావించినటువంటి విజ్ఞానవేత్తలు ఈనాడు అది సత్యము అనేటువంటి యొక్క పరిస్థితి కూడాను వచ్చారు.
0: బట్ టుడే వాట్ డు యు ఫైండ్? ది సీన్ హస్ చేంజ్డ్. పీపుల్ ఆర్ నౌ ఎక్నాలెడ్జింగ్ దట్ వాట్ వాస్ అటర్డ్ ఇన్ దోస్ డేస్ ఈస్ వెరీలీ ట్రూ.
1: అమెరికాలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్ అనేటువంటి ఒక పరిశోధనా కేంద్రం ఒకటి ఉన్నది.
0: ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా there is an institution going by the name Institute of Child Health and Human Development.
1: Carolina anetvanti university.
0: It is attached to Carolina University.
1: Indulo ee vishayanni chakkaga parishodinchi krishnudu cheppinatvanti satyama leka asatyama anetvanti vishayanni nirupinchalani oka goppa professor dinni aneka samvatsaram nunchi parishodham chestu vachadu.
0: An eminent professor on the staff of this institution undertook this experiment. Whatever Krishna had said, is there any sense in it? Is it possible what he was trying to communicate?
1: Atane Antoni Kasper anetvanti vaadu.
0: The name of this eminent scientist is Antoni Kasper.
1: Ee Antoni Kasper aneka samvatsaram nunchi deeni parishodhana sadipi idi asatyam kaadu maa yokka alpamainatvanti telivitetalaku ఇది అందేటువంటిది కాదు. ఇది విశాలమైనటువంటి భావం కల విజ్ఞానులకే వివేకులకే ఇది అర్థమవుతుంది కనుక ఇది పరమ సత్యమని తన పరిశోధన ద్వారా తాను నిరూపిస్తూ వచ్చాడు.
0: ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంటింగ్ దస్, దిస్ ఆంటోని కాస్పర్ కేమ్ టు ది కన్క్లూజన్ దట్ ఆర్ ఇన్సిగ్నిఫికెంట్ మైండ్స్ కెన్ నెవర్ పాసిబ్లీ కాంప్రహెండ్ ద సిగ్నిఫికెంట్ ట్రూత్ కంటెయిన్ అండ్ ద ఫినామినన్ దట్ కృష్ణ వాస్ ట్రైయింగ్ టు అవుట్లైన్.
1: గర్భస్థమైనటువంటి శిశువుకు దినము ఒక పండ రసము.
0: ఇట్ ఈస్ ఓన్లీ గివెన్ టు జాయింట్ ఇంటెలెక్ట్స్ టు అన్రావెల్ దిస్ మిస్టరీ. హీ ఎక్నాలెడ్జ్డ్ దట్
1: నిమ్మ రసము.
0: నౌ అగైన్ ప్రెగ్నెంట్ విమెన్ ఆర్ నార్మల్లీ గివెన్ లెమన్ జ్యూస్ ఆర్ లైమ్ జ్యూస్.
1: ఇంజెక్షన్ ద్వారా ఇస్తూ వచ్చాడు.
0: ఇన్ ద ఫార్మ్ వాట్ దిస్ జెంటిల్మెన్ డిడ్ వాస్ హీ వాస్ ఇంజెక్టింగ్ దిస్ జ్యూస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్ ఇంజెక్షన్.
1: ఆ బిడ్డ పుట్టిన తర్వాత తల్లి పాల కంటే నిమ్మ రసము
0: and after the child
1: apple
0: was
1: rasamu chaala ishtapadi tallu vinnatvanti yokka shabdamulanu tallu yokka gonthu shabdamulanu aakarshinchetvanti yokka divya shakti ఆ శిశువునకు కలదని కూడాను నిరూపిస్తూ వచ్చాడు.
0: It is also proved beyond doubt that this child, which is just born, had this wonderful capacity to respond to whatever the mother was saying.
1: గర్భములో ఉండినప్పుడు ఆ తల్లి ఏ భావములను ఏ విషయములను శ్రవణం చేసిందో గంటంతో చెప్పి ఉందో అదే పదములు ఆ పుట్టిన తర్వాత ఆ బిడ్డ నోటి నుండి రాగలిగినాయి.
0: The miraculous thing comes here. Even as the child was in the womb, she used to hear all that the mother used to entertain in the form of thoughts. After the child was born, it used to utter the very same words, echoing the thoughts of the child's mother.
1: Anthony Costner, Gadachina, Anaga, 1984 Samvatsaram Lopala, January, 3rd Tejilo, Yavat, America Kanta Kudanu, ee Garbhastha Shishu Yokka, Paristhiti, Chakkaga, Bharatamulo Cheppinatuvanti, ee Satyanni, Chakkaga Nirupistundadani, Anni Paperlona Chatinadu.
0: This Anthony Casper, while addressing a big conference and also distributing his findings to newspapermen the world over, he made this significant announcement on January 3rd, 1984, wherein he said, whatever Krishna had said, whatever he was trying to unravel is indeed true.
1: Kanuka aneka mandi, aadhunika tattvavetalu kudanu, vaidyanikulu kudanu, kevalam alpabuddhi kaliginatuvanti vaaru kaadu. Kontamandi ee satyanni parisilinchi పరమ సత్యాన్ని నిరూపించడానికి కోసమని తన జీవితాన్ని కూడాను అంకితం చేసేవారు లేకపోలేదు.
0: Amongst the present day scientists also, we have people who are above this narrow way of looking at things.
1: కనుక భారతదేశము ప్రాచీన కాలం నుండి కూడాను ఆధ్యాత్మికంగా నైతికంగా ధార్మికంగా ఎన్నో విధములైనటువంటి యొక్క ప్రోత్సాహ ఉత్సాహములు అందించినటువంటి పరమ పవిత్ర దేశము భారతదేశం.
0: Who are prepared to experiment and find out this essential link between science and spirituality. Therefore again, this Bharat country is one which has given to us rich tradition, a rich culture and wisdom par excellence. Having been born in such surroundings, we are frittering away our time and lives.
1: ఒకానొక సమయం లోపల మిచ్చెల్ మూన్ లో ప్రవేశించాడు.
0: On one occasion, this was a great occasion when in the wake of man's landing on the moon, Mitchell also landed on the moon.
1: ఈ యొక్క చంద్రుడి పైన నిలిచి మన భూమినంతా చూచాడట.
0: It has been said that having set foot on moon, he started looking around.
1: ఈ భూమి ఏ విధంగా కనిపించింది అతనికి.
0: Now even as he was in deep space, he wanted to know how the moon, the earth was like.
1: Blue. అనగా నీలమైనటువంటి ఒక వెల్వెట్ బట్ట పైన ఒక పెద్ద వజ్రము పెట్టి ఏ విధంగా ప్రకాశిస్తుందో ఆ విధంగా ఈ భూమి పెద్ద వజ్రము వలె ప్రకాశించిందట.
0: He could see nothing but an expanse of blue as far as the earth was concerned. It was something like a diamond sparkling against the backdrop of a piece of velvet cloth.
1: అప్పుడు తాను రెండు కంటిదారలు కార్చాడు.
0: At that moment he shed two tears.
1: డైమండ్ మహా విలువైనటువంటి వజ్రం వంటి భారత భూమి లోపల మహా తేజస్సు కలిగినటువంటి భూమి లోపల పుట్టినటువంటి మానవుడు ఎందుకింత అంధకారులైపోతున్నారు, ఎందుకింత దుర్గతిని పొందుతున్నారు, ఎందుకింత దుర్మార్గులైపోతున్నారు అని బాధపడ్డాడు.
0: It is further said that he shed these tears by way of wondering why, having been born in this great country like Bharat, people were becoming ignorant, wicked and evil.
1: వజ్రమునందు వజ్రమే పుట్టాలి కాని రాయి పుట్టుటకు వీలు కాదు కదా. రాయి ఎందైనా వజ్రం పుట్టింది కానీ వజ్రము నందు రాయి పుట్టదు.
0: బికాస్ విత్ ఇన్ ఎ డైమండ్ యూ కెన్ టు సీ ఎ డైమండ్, నాట్ ఎ పెబుల్, నాట్ ఎ పీస్ ఆఫ్ స్టోన్.
1: కనుక తేజోరహితులై, ధర్మరహితులై, నీతి రహితులై, నిజాయితీ రహితులై ఈ యొక్క పవిత్రమైనటువంటి ఈ భూమి యందు ఇలాంటి వారి పుట్టుటకు కారణం ఏమిటి అని పరిశోధన జరపాలనుకున్నాడు.
0: So he wanted to get down to the very basis of things. In this great ancient land, where there was no trace of evil or wickedness, how come today there is so much of wickedness and evil rampant?
1: దానికంతా మూల కారణము ప్రాకృతమైనటువంటి యొక్క వస్తువుల యొక్క ఆకర్షణే. తద్వారా తన యందు ఇమిడి ఉన్నటువంటి సత్యం అనగా సాత్వికము, రాజసికము, తామసికము అనేటువంటి ఈ గుణములు ఇన్ని విధమైనటువంటి యొక్క పరిణామాలను కలిగిస్తున్నాయనుకున్నాడు.
0: Then he found that people were getting carried away by their material possessions and they were being influenced by these three qualities of sattva, raja and
1: karma. Karma phalamunu vishwasinchaleni tunti variki ఇది ప్రధానమైనటువంటి ఆదర్శంగా కూడా నిరూపించాడు.
0: He also gave this as a firm lesson to those who would not believe in the law of action.
1: ప్రపంచమనందు ఎట్టి తిండి మనము తిండుమో అది ఏ మనకు తగిన రసంగా మారిపోతుంది.
0: Because the type of food that you eat will determine the type of strength that you can get.
1: కనుకనే సాత్వికమైనటువంటి ఒక జీవితము అత్యవసరమని కూడాను తాను నిరూపిస్తూ వచ్చాడు.
0: He also went on to emphasize that this sattvic food is essential for our
1: life. ఎన్ని విద్యలు అభ్యసించినప్పటికీని, ఎంత పదవిని సంపాదించినప్పటికీని, ఎంత పేరు ప్రఖ్యాతులను పోషించుకున్నప్పటికీని, నడతలు సరిలేకుండా ఇవన్నీ కూడా నిరుపయోగములు అవుతాయి.
0: One might master a number of skills, occupy a number of authoritative positions, get a name and fame, but unless these are all rooted in the proper way, they will all be futile.
1: ప్రపంచమునందు విలువైనటువంటిది మన యొక్క పదవి కాదు.
0: వాట్ ఈస్
1: మన యొక్క చదువు కాదు, మన యొక్క జ్ఞానము కాదు.
0: వాట్ ఈస్ వాల్యుబుల్ ఇన్ దిస్ వరల్డ్ ఈ సర్టీ నాట్ అవర్ పొజిషన్, నాట్ వాట్ వీ హావ్ మాస్టర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆర్ నాట్ వాట్ వీ హావ్ లెర్న్డ్.
1: మన యొక్క ప్రవర్తనే చాలా విలువైనటువంటిది.
0: అవర్ బిహేవియర్ ఈజ్ ద మోస్ట్ వాల్యుబుల్ అసెట్.
1: ఎట్టి ప్రవర్తన అట్టి ఫలితమును అందుకుంటుంది.
0: ద టైప్ ఆఫ్ బిహేవియర్ డిటర్మిన్స్ ద టైప్ ఆఫ్ రిజల్ట్ దట్ వీ గెట్.
1: కనుక ప్రవర్తనను సరైన రీతిగా తీర్చిదిద్దుకోవాలి.
0: సో ఆర్ బిహేవియర్ హ్యాస్ టు బి ప్యాటర్న్ ఆఫ్టర్ నోబుల్ అండ్ లాఫ్టీ ఐడియల్.
1: మానవుని యొక్క హృదయమును విశాలముగా ఉంచుకోవాలి.
0: వి షుడ్ బ్రాడన్ అవర్ విజన్ అండ్ అవుట్లుక్.
1: సంకుచితమైన భావములకు స్వస్తి చెప్పాలి.
0: వి షుడ్ బిడ్ goodbye to all that is narrow and petty minded.
1: నిజమైనటువంటి విద్య ప్రేమని ప్రేమని ప్రేమని.
0: True education is love and nothing but love.
1: ప్రేమ లేనిటువంటి యొక్క జీవితము ప్రాణము లేని జీవితమే.
0: Without love a life is not worth living. It is no life at all.
1: లౌకిక విద్యలు కూడాను మనకు అత్యవసరమే.
0: We certainly need these worldly skills.
1: కానీ ఇవి మనకు సత్య స్వరూపాలు కానేరవు.
0: But these are not our true nature.
1: మనకు సత్య నిత్యమైనటువంటి యొక్క తత్వాన్ని ఈ యొక్క జీవితానికి ఆధారంగా తీసుకోవాలి.
0: Now what should be the basis and prop for our life is that which is satya.
1: Enni chadivinu chadivinu emi phalamu.
0: What's the use of mastering so many skills?
1: Tanna satavata tappincha evari taramu.
0: Who can possibly make you steer from what is written on your
1: chest? Chedda buddhulu tanna dacche tala chereneni.
0: Once the evil thoughts enter your mind,
1: endabarunu buddhulu bendubaru.
0: And whatever you have thus made part of your nature, they cannot be straightened up.
1: కనుక చదువుతో పాటు సంస్కారమును కూడా అభివృద్ధి పరచుకోవాలి.
0: అలాంగ్ విత్ యువర్ స్టడీస్ యూ ఆల్సో షుడ్ హ్యావ్ ది సెన్స్ ఆఫ్ కాన్సెప్ట్.
1: పెద్దలను గౌరవించాలి.
0: రెస్పెక్ట్ ఎల్డర్స్.
1: తల్లిదండ్రులను ప్రేమించాలి.
0: లవ్ యువర్ పేరెంట్స్ మదర్.
1: మిత్రులను విశ్వసించాలి.
0: ట్రస్ట్ యువర్ ఫ్రెండ్స్.
1: కానీ ఈనాటి విశ్వాసము క్షణములో తీరిపోతున్నాయి.
0: బట్ టుడే సెన్స్ ఆఫ్ ట్రస్ట్ ఈస్ మొమెంటరీ.
1: కార్యము జరిగేంత వరకే మన యొక్క విశ్వాసము, కార్యము తీరిన తర్వాత విశ్వాసము భిన్నమైపోతున్నది.
0: Our trust lasts so long as our work is not done. Once the work is done, we forget this sense of trust.
1: మన యొక్క శ్వాస మనము పరుండినా, నడుచుచుండినా, ప్రయాణం చేయుచుండినా, నిద్రించుచుండినా, మాట్లాడుచుండినా, ఏమి చేయుచుండినప్పటికీ మన శ్వాస ఏ విధంగా సహజంగా ఆడుతున్నదో.
0: This breathing in and breathing out process of ours is there continuously, whether we are sleeping, whether we are walking, whether we are doing something, whether we are talking, whether we are eating.
1: Dukkhamuto undu aanandamuto undu nee swasa ninnu vadali pottam ledu.
0: You might be an aggrieved person, you might be experiencing joy and comfort.
1: Kashtamulo undu sukhamulo untundu nee swasa ninnu vadalatam ledu.
0: You might be sorrowful, you might be comfortable, but this breath of yours is continuously.
1: Adi vidamgane మనకు కష్టములు నష్టములు దుఃఖములు విచారములు ఎన్ని సంభవించినప్పటికీ మన విశ్వాసం కూడా అట్టనే ఉంటుండాలి.
0: ఇన్ ద సేమ్ మేనర్ వాట్ ఎవర్
1: చేయుచుండినా, నిద్రించుచుండినా, మాట్లాడుచుండినా, ఏమి చేయుచుండినప్పటికీ మన శ్వాస ఏ విధంగా సహజంగా ఆడుతున్నదో.
0: దిస్ బ్రీదింగ్ ఇన్ అండ్ బ్రీదింగ్ అవుట్ ప్రాసెస్.

0: కూడా అట్టనే ఉంటుండాలి.
1: ఇన్ ద సేమ్ మేనర్ వాట్ ఎవర్ మైట్ బికమ్ ఆఫ్ అస్,
0: అతి విశ్వాసముతో ప్రాచీన కాలము నుండి మన భారతదేశము ఎన్ని విధములైనటువంటి యొక్క ఆదర్శములను నిరూపిస్తూ వచ్చింది.
1: ఇట్ వాస్ దిస్ ట్రస్ట్ అండ్ ఫెయిత్ దట్ వాస్ బీయింగ్ ప్రొక్లెయిమ్డ్ త్రూ వేరియస్ ఫేసెస్ ఆఫ్ హిస్టరీ.
0: చదువులన్నీ కూడాను కేవలము బాహ్యమైనటువంటివి, నీటి బుడగల వంటివిగా నిరూపిస్తూ వస్తున్నారు.
1: బట్ టుడేస్ సిస్టమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ప్యూర్లీ ఎక్స్టర్నల్ ఓరియంటెడ్ అండ్ దే ఆర్ లైక్ బబుల్స్.
0: డిగ్రీ తీసుకునేంత వరకు శ్రమిస్తారు పాపం.
1: సో లాంగ్ యాజ్ వి హావ్ టు టేక్ అవర్ డిగ్రీ వి స్ట్రైవ్ ఫర్ ఇట్ వి మేక్ ఎన్ ఎఫర్ట్.
0: పరీక్షహాలకు పోయేంత వరకు విద్యనంతా తలను నింపుకుంటారు.
1: టిల్ ద టైమ్ వి ఎంటర్ ద ఎగ్జామ్ హాల్ వి ట్రై టు ఫిల్ అవర్ మైండ్స్ విత్ మ్యాటర్.
0: ఈ ఎగ్జామినేషన్ హాల్లో పోయిన తర్వాత తలలోదంతా గుమ్మరిస్తాడు, ఎంటీ హెడ్ తో ఇంటికి వస్తాడు.
1: వన్స్ ఎంటర్స్ ఎగ్జామ్ హాల్ హీ పోర్స్ అవుట్ ఆల్ దట్ ఈస్ కంటెయిన్డ్ ఇన్ హిస్ మైండ్ కమ్స్ అవుట్ ఎంటీ హెడెడ్.
0: విద్య అనేటువంటిది తలకు మన పుస్తకానికి సంబంధించినటువంటిది కాదు.
1: నా త్రూ విద్య ఈ సంథింగ్ విచ్ ఇస్ నాట్ కన్ఫైన్డ్ జస్ట్ ది మైండ్ ఆర్ ద బుక్.
0: మనం ఈనాడు పుస్తకము మస్తకము దీనికి మాత్రం కమ్ అండ్ గో దీనికి అంతా కూడా వన్ వే ట్రాఫిక్ గా చేస్తున్నారు.
1: టుడే వీ హ్యావ్ ప్రాక్టీస్ దిస్ ఆర్ట్ పర్ఫెక్టెడ్ ఇట్ దిస్ వన్ వే ట్రాఫిక్ ప్రాసెస్ ఫ్రమ్ ద బుక్ టు ద మైండ్.
0: కానీ మనం హృదయంతో చేరాలి ఈ విద్య.
1: Rather, there should be this idea of the heart.
0: రక్తములో ఇమిడిపోవాలి ఈ విద్య.
1: It should become part and parcel of our blood.
0: మన ప్రవర్తనలో చేరిపోవాలి ఈ విద్య.
1: This vidya should become one with our nature, with our vidya.
0: మనసేకం వచసేకం కర్మనేకం మహాత్మనం అతని నిజమైనటువంటి విద్యావంతుడు.
1: Only then can you find this sense of fulfillment and this perfect harmony between the thought, word and deed. And he indeed is a great personage.
0: అటువంటి వ్యక్తియే దేశమునకు ఎన్ని విధములైన కూడా ఉపకారి కాగలడు.
1: ఓన్లీ సచ్ ఎ పర్సన్ కెన్ బ్రింగ్ బెనిఫిట్ టు ద కంట్రీ.
0: అట్టి వ్యక్తులు తయారు కావటమే ఈనాడు అత్యవసరము.
1: ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ టుడే టు హ్యావ్ సచ్ ఇండివిజువల్స్.
0: అట్టి వ్యక్తులు అభివృద్ధి అయినప్పుడే లోక కళ్యాణము.
1: ఓన్లీ వెన్ సచ్ ఇండివిజువల్స్ కమ్ టు ద ఫోర్ విల్ దే బి పీస్ అండ్ ప్రాస్పెరిటీ ఆల్ అరౌండ్.
0: జగత్ సంతోషము
1: అండ్ ద వరల్డ్ విల్ బి హ్యాపీ విత్ ఇట్సెల్ఫ్.
0: కానీ మనం ఈనాడు శాంతి శాంతి శాంతి అని కోరుతున్నాం.
1: Today we go on after this idea of shanti or peace.
0: ye america vaaru chuchina ye russia vaaru chuchina ye germany vaaru chuchina ye china vaaru chuchina shanti shanti shanti kavalani aashisthunnaru paapam.
1: Whether he is an american or a russian or a german or a chinese, he keeps talking about this shanti.
0: Kaani note tho cheppedi shanti chettho chesetundi daniki viruddhamainatundi panulu.
1: You keep uttering the word shanti no doubt through this your tongue. But what you do through your action, through your hand, is something quite contradictory.
0: Hastamuna anubambu unchuka arachutunduru shanti shantani.
1: You have made secure the atom bomb in the palm of your hand, you keep talking about peace all the while.
0: Chandrajeraga galigi kudanu chandajalaru shanti sukamuru.
1: You may have reached the moon no doubt, but still you do not experience the state of shanti of
0: dehamu challabadutundadi kani manasu heat ekutundadi vedekutundadi.
1: You go to the moon, the body has cooled down, but your mind gets heated up in the process.
0: Ee naadu ee vidhamainatunte yokka vaigyanikamato mana prapanchame oka vishamayamainatunte roopanni daristundadi.
1: This distorted version of science and the advances it has made, it has poisoned the world around us today.
0: Mana vatavaranani kuda nu chaala paadu chestundadi.
1: There is also this environmental pollution.
0: ee naadu bhoomi pai unnatundi vatavaranam ni paadu cheyatam kaakunda star war ani cheppani star war mana paina kudunu aakashanni kudunu apavitram cheyadaniki prayatnistunnaru.
1: Today we have polluted the atmosphere around the earth. Not content with this, we have gone beyond the confines of the atmosphere through the medium of star wars and we are trying to pollute outer space.
0: Oreji shanti ekkada undi?
1: You are polluting outer space. All
0: gore 20 vaani hrudayamunde shanti ledu.
1: So how can you get this peace that you are aspiring for? The one who aspires for peace, he has no intention.
0: Kevalamu oka desha drohaniki sambandhinchinatundi bhavam.
1: This mere chanting the name of shanti is a case of deceiving oneself, deceiving the country.
0: Cheedu kitakamaina chestundi nenu maheshudaina cheyaledu.
1: A small ant can certainly bring you harm, but God it is alone who can confer.
0: Cheedu cheyatam goppatanam kaadu.
1: There is nothing great in doing harm.
0: Mana shakti koladi anto into meru cheyadaniki mana prayatninchali.
1: What little is given to us, we should try to use it for a beneficial cause.
0: Prema swarupulara upakaram cheyutaku shakti lekapoyina leka ishtam lekapoyina ee oorukundina ante.

0: కాదు. అపకారం చేయకుండాటే గొప్ప ఉపకారం అని భావించాలి.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. యూ మే నాట్ హ్యావ్ ద కెపాసిటీ టు డూ ఎనీ గుడ్, ఎనీ పాజిటివ్ గుడ్ టు పీపుల్ ఆర్ థింగ్స్ అరౌండ్ యూ, బట్ డు నాట్ డూ ఎనీ హార్మ్. నాట్ డూయింగ్ ఎనీ హార్మ్ ఈస్ ద గ్రేటెస్ట్ బెనిఫిట్ దట్ యూ కెన్ పాజిటివ్.
0: ఈనాడు ఎంతనో మనము అభివృద్ధి గాల్చుతున్నాం విద్యా విధానంలో.
1: టుడే వీ హ్యావ్ మేడ్ ర్యాపిడ్ అడ్వాన్సెస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కానీ విద్యను నేర్చుకున్నంత వరకు ఏమీ మన యొక్క ప్రవర్తన మారింది?
1: బట్ హావింగ్ డన్ దిస్ హౌ హాస్ ఇట్ ఎఫెక్టెడ్ అవర్ బిహేవియర్?
0: ఒక్క ప్రేమతత్వమే ఉంటే సర్వమును హస్తగతం గావించుకోవచ్చు.
1: ఇఫ్ ఓన్లీ యూ హ్యావ్ దిస్ మీడియం ఆఫ్ లవ్ విత్ ఇన్ యూ, యూ కెన్ సెక్యూర్ ఎనీథింగ్ ఫర్ యువర్.
0: ఇన్ని లక్షల మంది ఈ ప్రదేశంలో చేరడానికి ఏది కారణం? ఎవరైనా ఇన్విటేషన్ పంపించారా? ఎవరైనా ఆహ్వానం చేశారా? కాదు కాదు, సాయి ప్రేమనే దీనికి మూల కారణం.
1: What is the reason that there are today assembled here lakhs of people? Have invitations been sent? Have people been sent for? No. The simple reason is, it is the love of and for Sai that has brought them all here.
0: Kaduka, ee prema chaduvu chaala uttamainatunte chaduvu.
1: So, rather than all these different types of education, the education of love is the most important one.
0: MA, MSc lo పాసై వచ్చియో పిహెచ్డి తీసిన పెద్దలైనా.
1: యూ మే హ్యావ్ పాస్డ్ కోర్సెస్ లైక్ ద ఎంఏ ఆర్ ఎంఎస్సి, ఆర్ యూ మే హ్యావ్ సెక్యూర్డ్ ఫర్ యువర్ సెల్ఫ్ హైయర్ డిగ్రీస్ లైక్
0: సంపద నుండి సద్దాన పరులైనా.
1: యూ మే హ్యావ్ అన్టోల్డ్ వెల్త్ అట్ యువర్ పొజిషన్ అండ్ యూ మైట్ బి ఇండల్జింగ్ ఇన్ చారిటీ.
0: పుడని కీర్తిని గన్న పుణ్యులైన.
1: యు మే ఆల్సో బి పీపుల్ హూ హావ్ సెక్యూర్డ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఎ నేమ్ అండ్ ఫేమ్.
0: ఆయుర ఆరోగ్యంబు అనవరతంబుండి.
1: యు మే ఆల్సో హావ్ బీన్ బ్లెస్డ్ బై ఎ లాంగ్ ఫ్రూట్ఫుల్ లైఫ్.
0: పరిపూర్ణ బలులగు వారులైన.
1: యు మే ఆల్సో బి ఫుల్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ విగర్.
0: సతతంబు జపములు తపములు చేయుచు వేదంబులను నేర్పు విప్రులైన.
1: ఎవ్రీ సెకండ్ యు ఆర్ పెర్ఫార్మింగ్ జప ధ్యాన, యు హావ్ అటైన్డ్ మాస్టరీ ఆఫ్ ద వేదస్ విచ్ యూ ఆర్ కమ్యూనికేటింగ్ టు అదర్స్.
0: సాటిరారు సత్య సాయికే నాటికైనా.
1: యు మైట్ బి ఎనీ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ డిస్క్రైబ్ అబౌట్, but they can never be compared to such a sai in any way.
0: Vidyanu nirchi yemi phalamu.
1: What then is the use of mastering so many skills and so many types of education?
0: Prema vidyanu nirpu prajalara. Prema vidyanu nirchudu prajalar.
1: O members, go in for this education of love. And education of love in its all pure.
0: Premane ee jagattu nunta rakshinchetvantidi.
1: It is love alone which can safeguard this world.
0: Prema lenappude ee jagattu nunta bakshinchetvantidi.
1: Devoid of love, the world can be eaten up.
0: Kanuka ee naadu lokamu nitya kalyana pachchana tolanamto kilakila kalakalaadavalanante prema tattvanni manam penchukovali.
1: So if in this world there has to be peace and prosperity, joy and happiness all around, love is essential.
0: Desham yokka abhivruddhi ante ikkudanu కేవలం ఇండస్ట్రీస్ వల్ల జరిగేటువంటిది కాదు.
1: ది డెవలప్మెంట్ ఆఫ్ ఎ నేషన్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద ఇండస్ట్రీ అలోన్.
0: కేవలం మేడల మిత్రుల వల్ల దీని యొక్క అభివృద్ధిని మనం చేయడానికి వీలు కాదు.
1: నో ఈజ్ ఐడియా ఆఫ్ బిల్డింగ్స్ అండ్ మ్యాన్షన్స్ అండ్ ఇండస్ట్రీ నేషన్స్ ప్రాస్పెరిటీ.
0: నిజంగా జగత్తు యొక్క అభివృద్ధిని సుక్షేమాన్ని ఆశించేటువంటి ప్రతి వ్యక్తి కూడాను నీతి నిజాయితీలను పెంచుకోవాలి.
1: దట్ పర్సన్ హూ హ్యాస్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద నేషన్ అండ్ ద వరల్డ్ ఎట్ హార్ట్, he should go in for ideas like character and purity of mind and thought.
0: Morality
1: and morality, character and morality are essential.
0: ee yokka neeti nijayitile mana deshanni prachina kalam nundi rakshistundi. Vidyarthulara, vidya bodhakulara, vidyabhimanulara, vidyadhikarulara, vidyayandu ee prema tattvamu aadhyatmika tattvamu dharmikamainatunti oka bhavamulu naitikamainatunti pravartanalu undeetunti vidyanu abhyasimpajesi జగత్తును ప్రాచీన కాలమైనటువంటి యొక్క భారతదేశంగా తీర్చిదిద్దడానికి మీరు కంకణం కట్టుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: It is character and morality alone which can take the country forward. Students, teachers, and all those who have the cause of education dear to their heart, I am wishing that in this form of system of education that you wish to perfect, there should be room enough for things like love, dharma, ethical and moral values. For this alone can take this country forward and regain its past glory and grandeur. I am bringing this discourse to a close on this note.
2: You just heard Bhagwan Baba addressing the graduates of the 4th convocation of the Sri Satya Sai University on the 22nd of November 1985.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవత్ తత్వము గుర్తించటం అంత సులభమైన మార్గం కాదు.
1: ఇట్స్ నాట్ సో ఈజీ టు అండర్స్టాండ్ గాడ్స్ నేచర్.
0: నేను అనే అహంకారము, నాది అనే అభిమానమే సమస్త అనర్థములకు మూల కారణం.
1: ద ఫీలింగ్స్ ఆఫ్ ఐ అండ్ మైండ్, ద ఈగో ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ డిఫికల్టీస్.
0: నేను అనే అహంకారము, నాది అనే మహమకారము ఏనాడు మానవుడు త్యజించునో ఆనాడే దైవత్వము అత్యంత సులభములో మనకు లభ్యమవుతుంది.
1: ద నేచర్ ఆఫ్ గాడ్ కుడ్ బి ఈజీలీ అండర్స్టూడ్ వెన్ వీ గెట్ అవే ఫ్రమ్ ద ఈగో ఆఫ్ ఐ అండ్ అటాచ్మెంట్ ఆఫ్ మైండ్.
0: ఆత్మ సర్వాంతర్యాన్ని,
1: ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
0: అనంతమైనటువంటిది ఆత్మ,
1: ఆత్మ ఇస్ ఇన్ఫినిట్.
0: ఒక్కటి,
1: ఓన్లీ వన్.
0: కానీ ఉపాధి భేదముల వల్ల ఇది వివిధ రూపములో మనకు కనిపించుచున్నది.
1: బికాస్ ఆఫ్ ద డిఫరెంట్ ఫార్మ్స్ వీ ఫైండ్ ఇట్ ఇన్ మెనీ ఫార్మ్స్.
0: ఏకత్వంలోని అనేకత్వమే ఆత్మతత్వం అనేటువంటి సత్యాన్ని గుర్తింప చేయున్నదే ఆధ్యాత్మికం.
1: ఇట్ ఇస్ రియల్ స్పిరిచువాలిటీ దట్ విల్ మేక్ యూ అండర్స్టాండ్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ఏకత్వంలోని అనేకత్వాన్ని విభజించేటువంటి మేధావులు అభివృద్ధి అవుతున్నారే కాని అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని గుర్తించేటువంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉంటున్నారు.
1: బట్ అన్ఫార్చునేట్లీ దర్ మెనీ ఇంటెలెక్చువల్స్ హూ విల్ ఫైండ్ ది డైవర్సిటీ ఇన్ యూనిటీ, బట్ వెరీ ఫ్యూ రికగ్నైజ్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఒక భవనము నిర్మించుకున్నాం.
1: ఎ మ్యాన్షన్ ఇస్ అండర్ కన్స్ట్రక్షన్.
0: ఇందులో ఒక స్నానాల గది, ఒకటి వంట గది, ఒకటి భోజనం చేసే గది, ఒకటి నివసించే గది, ఈ విధంగా అనేక విధములుగా భాగములు విభజించుకున్నాం.
1: ఇన్ దట్ మ్యాన్షన్ దే ప్లాన్డ్ వన్ రూమ్ ఫర్ కిచెన్, వన్ ఫర్ డైనింగ్, వన్ ఫర్ లివింగ్ రూమ్.
0: ఈ విభాగములకు కారణం ఏమిటి? గోడలే.
1: హౌ డు యూ డివైడ్ ఇంటూ రూమ్స్? ఓన్లీ వాల్స్.
0: ఈ గోడలు తీసివేసినప్పుడు అంతా ఒకే భవనంగా కనిపిస్తుంది.
1: When you remove the walls, you will find only one mansion.
0: మధ్యలో గోడలు అడ్డుగా ఉండటం చేతనే ఈ భవనమందు వివిధ రూపములచే కూడినటువంటి, నామములచే చేరినటువంటి గదులుగా ఏర్పడుతున్నాయి.
1: Because of these cross walls as obstacles, you find so many rooms designed for different purposes.
0: కనుక ఆత్మ అనేటువంటి భవనము ఒక్కటే.
1: Therefore, the mansion of ఆత్మ is
0: ఇందులో శరీరము, ఇంద్రియము, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేటువంటి యొక్క గదులను మనము ఏర్పరచుకోవటం చేత, ఉపాధులను నిర్మించుకోవటం చేత ఇవి భిన్నముగా మనకు కనిపించుతున్నాయి.
1: ఇన్ దిస్ మెన్షన్ ఆఫ్ ఆత్మ వీ మేడ్ సెపరేట్ రూమ్స్ సచ్ ఎస్ ద మైండ్, ద ఇంటెలెక్ట్, ద చిత్త అండ్ ద ఈగో, అండ్ దేర్ఫోర్ వీ హావ్ మేడ్ దిస్ ఫార్మ్స్.
0: ఇట్టి భిన్నత్వంతో కూడినటువంటి మానవత్వం ఈనాడు అభివృద్ధి కావటం చేతనే గురుత్వము అనేటువంటిది అత్యవసరమైపోయింది.
1: Since there is diversity in humanity, there is every need for a guru.
0: ఏమిటి ఈ గురుత్వం అనగా?
1: What is this guru?
0: ఎవరు ఈ గురు?
1: Who is a true guru?
0: ఈ గురుత్వంలో ఉండేటువంటి యొక్క నిజతత్వం ఏమిటి?
1: What is the true nature of guru?
0: ఈ గురుత్వంలో ఉండేటువంటి సత్యస్వరూపం ఏమిటి?
1: What is the true form in a guru?
0: ఎవరు గురు?
1: Who is guru?
0: కేవలము భౌతిక విద్యను నేర్పేటువంటి వాడు గురువా?
1: Is the guru who teaches you the physical form of education?
0: నేక భౌతికమైనటువంటి వస్తువులను విభజింపచేసేటువంటి వాడు గురువా?
1: Is he the guru that shows physical objects?
0: జగత్ సంబంధమైనటువంటి పదార్థం యొక్క విజ్ఞానాన్ని విపులంగా విశదీకరించేసేటువంటి వాడు గురువా?
1: Is he the guru who explains in detail all the material physical objects?
0: కాదు కాదు.
1: No.
0: వీరందరూ కూడా అధ్యాపకులే.
1: All of them are teachers.
0: నిజమైన గురువు,
1: a true guru,
0: బ్రహ్మానందం. ఈ బ్రహ్మానందం అంటే ఏమిటి?
1: A true guru is Brahmananda, eternal bliss. What do
0: you
1: mean?
0: బ్రహ్మానందమే నిజమైన గురు.
1: This eternal bliss is true guru.
0: ఎవరి ఈ బ్రహ్మానందం?
1: Who is this Brahmananda?
0: ఇతని యొక్క రూపం ఏమిటి?
1: What is his form?
0: ఇతను ఎక్కడ ఉంటాడు,
1: వేర్ ఇస్ హీ
0: అని విచారణ చేయగా,
1: వెన్ వి ఎంక్వైర్
0: బ్రహ్మానందమునకు సాటి అయిన ఆనందం మరొకటి జగత్తునందు కానరాదు.
1: దేర్ ఇస్ నో అదర్ బ్లిస్ ఈక్వల్ టు దట్ ఆఫ్ బ్రహ్మానంద.
0: జగత్తునందు గల సమస్త ఆనందములు కూడాను బ్రహ్మానందములో విలీనమై ఉంటున్నది.
1: ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఆనంద ప్లెజర్ బ్లిస్ ఈజ్ కంటైన్డ్ విత్
0: సమస్త ఆనందములు కూడాను అంతర్గతమై ఉంటున్నది ఈ బ్రహ్మానందమునందు.
1: దిస్ బ్రహ్మానంద ఇస్ కంటైన్డ్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ బ్లిస్ ఇన్ దిస్ వరల్డ్.
0: అయితే ఈ బ్రహ్మానందం ఎక్కడ ఉన్నది?
1: దెన్ వేర్ ఇస్ దిస్ బ్రహ్మానంద?
0: హాయిగా, స్థాయిగా, శాంతిగా, పుష్టిగా, సంతుష్టిగా ఉండినప్పుడు మానవుడు పడేటువంటి ఆనందము ఎట్టి ఆనందం?
1: వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ఇస్ దిస్ వెన్ మ్యాన్ ఇస్ హెల్తీ, వెరీ స్ట్రాంగ్, పీస్ఫుల్ అండ్ ఫుల్ ఆఫ్ ప్లెజర్?
0: ధన కనక వస్తువాహనములతో భోగభాగ్యములను అనుభవించుతున్న లోపల ఈ మానవుడు పడేటువంటి ఆనందం ఎట్టి ఆనందం?
1: What kind of happiness is derived by man out of physical objects, the pleasure, the property, wealth?
0: కేవలము మానవానందము అన్నారు.
1: This is called the pleasure of man.
0: మనుష్యానందము అన్నారు.
1: It is called pleasure of man or మనుష్యానంద.
0: ఈ మనుష్యానందమున కంటే నూరు రెట్లు అధికమైనటువంటిది ఇంద్రానందము అన్నారు.
1: 100 times more than this pleasure of man, మనుష్యానంద, there is ఇంద్రానంద.
0: ఈ ఇంద్రియానందము కంటే నూరు రెట్లు అధికమైనటువంటిది దేవేంద్రానందము అన్నారు.
1: 100 times మోర్ దెన్ ది ప్లెజర్ ఆఫ్ సెన్సెస్ ఇంద్రియానంద, దేర్ ఇస్ దేవేంద్రానంద బియాండ్ దాట్.
0: దీనికంటే నూరు రెట్లు అధికమైనటువంటి ఆనందమును దేవానందము అన్నారు.
1: 100 times మోర్ దెన్ బ్లిస్ఫుల్ దేవానంద ఈస్ ది దేవానంద.
0: దీనికంటే నూరు రెట్లు అధికమైనటువంటి దానిని కేవలము దేవేంద్రానందము అన్నారు.
1: 100 times మోర్ దెన్ దిస్ ఈస్ దేవేంద్రానంద.
0: దీనికంటే నూరు రెట్లు అధికమైనటువంటి దానిని బృహస్పతి ఆనందము అన్నారు.
1: మోర్ దెన్ దిస్ 100 times ఈజ్ బృహస్పతి ఆనంద.
0: ఈ ఆనందమున కంటే నూరు రెట్లు అధికమైనటువంటి దానిని ప్రజాపతి ఆనందము అన్నారు.
1: మోర్ దెన్ దిస్ 100 times ఈజ్ దట్ ఆఫ్ ప్రజాపతి ఆనంద.
0: ఈ ప్రజాపతి ఆనందమున కంటే నూరు రెట్లు అధికమైనటువంటిది బ్రహ్మానందము.
1: బియాండ్ దట్ 100 times మోర్ దెన్ ప్రజాపతి ఈజ్ బ్రహ్మానందం.
0: ఇది బ్రహ్మానంద వల్లే దీనికి సరి అయినటువంటి యొక్క కొలత బద్ద.
1: This Brahmanandam is the true measure, yardstick.
0: Itti manavulaku uhaatheetamainte aanandamunu nitya jeevithamulo manamu brahmanandam brahmanandam ani upayog pettukuntunnam.
1: This Brahmananda, which is beyond all stretches of our imagination,
0: na kumarthe vivaham brahmanandanga jarigindi antaru.
1: We say that it is done in perfect measure, happiness brahmananda.
0: Na kumarudu pariksha lopala brahmanandamanga result techukuntadu.
1: We say that my son got result brahmananda, supreme bliss.
0: Na kumarudu videshamulo apra brahmanandanga untunnadu.
1: My son is in supreme bliss abroad.
0: Ee brahmananda ante anta sulabhamainatuntida, anta chinna deinatuntida, loka sambandhamainatuntida, leka bhoga bhagyamulato koodinatuntida, leka bhautikamainatuntida, kaadu kaadu.
1: Is that brahmananda is so cheap, is so little, is so fractional, which is related to the physical,
0: naitika, bhautika, dharmika, aadhyatmika, laukikamulaku atheetamainatundide ee brahmanandam.
1: Brahmananda supreme bliss is beyond all social, ethical, scientific, technological atmosphere.
0: Ee aanandamunu anubhavincheetunti vaade nijamaina guru.
1: The true guru is one who experiences that brahmananda.
0: Atanu evaru?
1: Who is he?
0: Okka bhagavantudu tappa మరొకరికి ఈ ఆనందమును అనుభవించేటువంటి అధికారం లేదు.
1: నో వన్ ఎక్సెప్టింగ్ గాడ్ హ్యాస్ అథారిటీ టు ఎంజాయ్ దిస్ బ్రహ్మానంద.
0: ఈ ఆనందమునంటే సమస్త ఆనందములు కూడా ఇమిడి ఉంటున్నవి.
1: ఇన్ దిస్ ఆనంద ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ప్లెజర్ ఆర్ కంటైన్డ్.
0: ఇక రెండవ వాడు ఎవడు?
1: దెన్ హూ ఇస్ సెకండ్ వన్?
0: పరమ సుఖదం. పరమ సుఖము ఏమిటి? ఈ పరమ సుఖము జగత్తునందగల సమస్త సుఖముల కంటే కూడా ఈ పరమ సుఖము అత్యున్నతమైనటువంటిది.
1: ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్లెజర్స్ ది సుప్రీం ప్లెజర్ పరమ సుఖదం.
0: ఇది భౌతికమైనటువంటి సుఖము కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ఫిజికల్ ప్లెజర్.
0: భౌతికమైన సుఖములు ఒక పర్యాయం ఉండి మరొక పర్యాయం లోపల అంత్యమవుతున్నవి.
1: ద వరల్డ్లీ కంఫర్ట్ ప్లెజర్స్ ద బిగిన్ ఎట్ వన్ టైమ్.
0: భౌతిక సుఖములు మార్పు చెందుతున్నవి.
1: వరల్డ్లీ కంఫర్ట్ చేంజ్.
0: రావటము పోవటము జరుగుతున్నది.
1: ది కమ్ అండ్ గో.
0: పరమ సుఖం అనగా రాకపోకలు లేనటువంటి సుఖమే పరమ సుఖం.
1: ద సుప్రీం ప్లెజర్ ఇస్ దట్ విచ్ నైదర్ కమ్స్ నా గోస్.
0: ఈ పరమ సుఖం అనేటువంటిది భౌతిక సుఖములంతా కూడా కేవలము ఉద్భుతములు.
1: ద వరల్డ్లీ ప్లెజర్, వరల్డ్లీ ప్లెజర్ ఇస్ జస్ట్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: ఈ నీటి బుడగలు ఏ క్షణములో శిథిలమైపోతాయో.
1: When at what time it would burst, no one knows.
0: మార్పు చెందేటువంటి సుఖము నిజమైన సుఖము కాదు.
1: The happiness that changes is not a true happiness.
0: ఈ ప్రపంచమునందు మానవుడు అనుభవించేటువంటి సమస్త సుఖమును కూడాను ఒక కాలములో ఒక దేశములో మార్పు చెందుతూ ఉంటాయి.
1: All kinds of happiness experienced by man is it just disappears at one time.
0: కనుక అట్టి మార్పు చెందనటువంటి యొక్క పరమ సుఖమును అనుభవించేటువంటి వాడే నిజమైన గురు.
1: True guru is one who experiences this true happiness that doesn't change.
0: మూడవది,
1: the third,
0: నిత్యానందం పరమ సుఖదం కేవలం. కేవలం అనగా ఏమి?
1: వాట్ ఈజ్ మీన్ బై కేవలం?
0: దేశ కాలమునకు అతీతమైనటువంటి వాడు.
1: కేవలం మెంట్ హీ హూ ఇస్ బియాండ్ టైం.
0: ప్రపంచంలో ఉన్న సమస్త పదార్థములు కూడాను దేశ కాలములతో కట్టుబడినటువంటివి.
1: ఆల్ వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ ఆర్ బౌండ్ బై టైమ్ అండ్ స్పేస్.
0: దేశ కాలములకు అతీతమై తనకు అధికమైనటువంటిది మరొకటి జగత్తునందు లేకపోవటం చేతనే ఇతనికి కేవలం అని పిలిచారు.
1: సిన్స్ ఇట్ ఇస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్ దేర్ ఇస్ నన్ ఈక్వల్ టు దట్ ఇట్ ఈస్ కాల్డ్ కేవలం.
0: కనుక అట్టి దేశకాల పరిస్థితుల ప్రభావములకు అతీతమైనటువంటి యొక్క వ్యక్తియే మూడవ గురువు.
1: ద థర్డ్ గురు ఇస్ ద వన్ హూ ఇస్ బియాండ్ ఆల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్.
0: అతడే భగవంతుడు.
1: He is God Himself.
0: Kevalam Jnanamurtim.
1: He is the very embodiment of wisdom.
0: Jnanam.
1: Jnana.
0: Yemti ee Jnanam?
1: What is this Jnana?
0: Bhautika Jnanama?
1: Is it worldly
0: wisdom? Padartha Jnanama?
1: Or of the material?
0: Leka Rasayana Jnanama?
1: Or is it scientific?
0: Inki ee Jnanam idi?
1: What sort of knowledge is that?
0: Vaijnanama?
1: Is it science?
0: Kaadu kaadu.
1: No.
0: ఈ జ్ఞానమును కూడాను కేవలము పదార్థములచే నిర్మింపబడేటువంటిది ఈ జ్ఞానము.
1: దిస్ నాలెడ్జ్ ఈజ్ రిలేటెడ్ టు ద మెటీరియల్.
0: జగత్తునందు గల సమస్త పదార్థముల యొక్క పరిణామమును గుర్తింపచేసేటువంటిది ఈ భౌతిక జ్ఞానం.
1: ద ఫిజికల్ నాలెడ్జ్ ఈజ్ దాట్ విచ్ విల్ మేక్ యూ అవేర్ ఆఫ్ ది మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: సమస్త జ్ఞానములకు మూలాధారమై
1: ద బేసిస్ ఫర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: ఇది సర్వ జ్ఞానములకు కూడాను అతీతమై
1: beyond all forms of knowledge.
0: Anantamai.
1: It is infinite.
0: Avyaktamai.
1: Which is not expressed.
0: Muktamai.
1: It contained
0: secrecy. Ekatvanga undetundi jnana.
1: Remains as one unity is jnana.
0: Anaga advaita darshanam jnanam.
1: It meant non-dualism. Advaita darshanam.
0: Samastamu okkate okkate okkate.
1: Everything is one unity alone.
0: Rendav padarthame jagatnandu ledu.
1: In this world there is no second.
0: ఒకవేళ ఉన్నదా,
1: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ప్రెజెంట్,
0: ఈ పదార్థం యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్లే కానీ రెండవది కాదు.
1: ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఎగ్జిస్ట్ ఇట్ ఇస్ మియర్లీ ది రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్ ఆఫ్ ద ఫస్ట్ వన్.
0: అనగా నిజమైన జ్ఞానం అనగా స్వస్థరూప సందర్శనమే నిజమైన జ్ఞానం.
1: ద ట్రూ విజ్డమ్ మెంట్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ద ట్రూ సెల్ఫ్.
0: తనను తాను తెలుసుకోవటమే నిజమైన జ్ఞానం.
1: Understanding one's own self is true wisdom.
0: తనం తాను తెలుసుకోవాలని చేసేటానికి ప్రయత్నించేటువంటి మానవుడు ఏ ప్రదేశములకు వెళుతాడు?
1: A person who would like to know his own self.
0: ఏ గురువును ఆశ్రయిస్తాడు?
1: Whom does he approach?
0: అయ్యా నేను ఎక్కడున్నానని ఎవరైనా అడుగుతున్నారంటే వాడు నిజమైన జ్ఞాన కాదు, అజ్ఞాని.
1: If anyone asks where are you, is he a man of wisdom? No, he is innocent.
0: తనను తాను ఎవడు కూడాను బయట ప్రపంచంలో వెతకడానికి ప్రయత్నించడు.
1: No one would find out himself in the outside world.
0: ఇవాడు అట్టి మానవుడిగ తయారు కావటం చేతనే అందరూ అజ్ఞానులుగా ఉంటున్నారు.
1: As in the modern times people are like that, all of us are ignorant.
0: తనను తాను గుర్తింపజేసుకునేటువంటి వాడే జ్ఞాని.
1: He is really jnani, the man of wisdom, if he knows himself.
0: తన తత్వాన్ని తాను గుర్తింపజేసుకునేటువంటి వాడు భగవంతుడు తప్ప మరొకరు లేరు.
1: The only one who would make you to recognize yourself is God only.
0: కనుక భగవంతుడే జ్ఞానస్వరూపుడు.
1: So God is a very form of wisdom.
0: కనుకనే అతను సత్య స్వరూపుడు.
1: ఇది వెరీ ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
0: అతను అనంత స్వరూపుడు.
1: ఈజ్ ఇన్ఫినిట్.
0: అందువలనే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు.
1: దేర్ఫోర్ బ్రహ్మ గాడ్ ఈజ్ డిఫైన్ దిస్ వే, సత్యం ట్రూత్ జ్ఞానం విజ్డమ్ అనంతం ఇన్ఫినిట్.
0: కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం ద్వంద్వాతీతం
1: ద్వంద్వాతీతం.
0: ఏమిటి ఈ ద్వంద్వం?
1: వాట్ ఆర్ దీస్ టు ద్వంద్వ.
0: శీతోష్ణములకు అతీతము.
1: దట్ విచ్ ఇస్ బియాండ్ హీట్ అండ్ కోల్డ్.
0: సుఖ దుఃఖములకు అతీతము.
1: ఇట్స్ బియాండ్ ప్లెజర్ అండ్ పెయిన్.
0: లాభ నష్టములకు అతీతము.
1: ఇట్స్ బియాండ్ ద లాస్ అండ్ ద ప్రాఫిట్.
0: నిందా స్తుతులకు అతీతము.
1: ఇట్స్ బియాండ్ ద బ్లేమ్ అండ్ ప్రైజ్.
0: ఇట్టి అతీతమైనటువంటి ఒక తత్వం ఏమిటది?
1: వాట్ ఈస్ దట్ విచ్ ట్రాన్సెండ్స్ దిస్ డ్యూయాలిటీ?
0: అది ఒక్క భగవంతుడు తప్ప అన్యులకు ఈ అధికారం లేదు.
1: నో వన్ హస్ అథారిటీ అదర్ దాన్ గాడ్ హింసెల్ఫ్.
0: కనుకనే ద్వంద్వాతీతం.
1: So that which is beyond duality.
0: Atane nijamaina guru.
1: He is true guru.
0: Gagana sadrusham. Gagana sadrusham.
1: Gagana sadrusham, next aspect.
0: Gagana ekkada undi.
1: What is meant by gagana?
0: Sarvatra vyapinchi untunnadi.
1: That which is all encompassing. That which spreads.
0: Ekkada chuchina gagana untunnadi.
1: The sky, the ether is present everywhere.
0: Gagana anaga aakasham annagaru.
1: The gagana means sky.
0: Akasham anaga yevati.
1: What is meant by sky?
0: Akasham gaganam shunyam.
1: The sky is shunya, emptiness.
0: Kanipinchetvanti kadani.
1: It is not apparent.
0: Maina paina chuchi idi akasham anukuntunnam.
1: We look up and say it is sky.
0: Adi akasham kadu.
1: It is not sky.
0: Akasham anaku avakasham kalipinchinatvantidi.
1: It gives a scope avakasha to akasha.
0: Ee meghamulu yokka sammilita swarupam.
1: It is just a combination of clouds.
0: Deenini manam akasham anukuntunnam.
1: That we take it as sky.
0: Akashame kaadu.
1: It is no sky.
0: Sarvatra untunnadi akasham.
1: It is spread all over.
0: Ekkada choopadaniki veelavutunda? Tappaka.
1: No. It cannot be shown. It cannot be shown.
0: Ikkada undi akasham.
1: It is.
0: ఇక్కడుంది ఆకాశం.
1: When you twiddle the finger, it is there.
0: ఇక్కడుంది ఆకాశం.
1: When you clap, there is ఆకాశం.
0: నేను మాట్లాడేది దట్టు ఉంటుంది ఆకాశం.
1: As Swami speaks, there is ఆకాశం.
0: ఈ ఆకాశమునకు గుణం ఏమిటి?
1: What is the quality attribute of ఆకాశం?
0: శబ్దమే ఆకాశం యొక్క గుణము.
1: The sound is the quality of ఆకాశం.
0: కాబట్టి శబ్దం ఎక్కడ ఉంటున్నదో అక్కడంతా ఆకాశమే.
1: Wherever there is sound, there is ఆకాశం.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడా శబ్దమే.
1: Even inhalation, exhalation is sound.
0: కనుక ఆకాశం లేని స్థానం ఎక్కడ?
1: So where is the position of
0: సర్వవ్యాప్య నారాయణ స్థిత?
1: It is within, it is around, everywhere.
0: ఇట్టి ఆకాశం ఏ విధంగా వ్యాపించి ఉన్నదో,
1: జస్ట్ ఎస్ ఆకాశ స్ప్రెడ్ ఆల్ ఓవర్,
0: ఆ దైనికంటే కూడా అమితంగా వ్యాపించినటువంటి వాడు గగన సదృశ్యం, అతనే భగవంతుడు.
1: బియాండ్ దట్ దేర్ ఇస్ ఆల్ ఎన్కంపాసింగ్ వన్, గాడ్ హింసెల్ఫ్.
0: దీనినే శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ

0: This is described as Shabda Brahmamayi, Characharamayi, Jyotirmayi, Vangmayi, Nityanandamayi.
1: Yanta Akasam yokka gunamule.
0: These are all the attributes of Akasha.
1: Kanuka, ee vidhanga sarvatra vyapinchinatunti vaadu kanukade, aa vyapinchina vaadu evaru?
0: Who is the one that is present everywhere?
1: Atane Bhagavantudu.
0: He is God.
1: Kanuka atane nijamaina guruvu.
0: Therefore, he is true guru.
1: Gagana sadrusham తత్వమస్యాదిలక్ష్యం.
0: నెక్స్ట్ ఆస్పెక్ట్ ఇస్ తత్వమస్యాదిలక్ష్యం.
1: ఈ తత్వములంటే ఏమిటి?
0: వాట్ ఈజ్ మెంట్ బై తత్వ?
1: చతుర్విధమైనటువంటి మహావాక్యములు ఉంటున్నాయి.
0: దర్ ఆర్ ఫోర్ మహావాక్యాస్.
1: ఒకటి,
0: వన్,
1: ప్రజ్ఞానం బ్రహ్మ. ఇది ఋగ్వేదం నుండి యొక్క వచ్చినటువంటి ఋగ్వేద సారం. ఇది
0: ది ఎసెన్స్ ఆఫ్ ఋగ్వేద ఈస్ కంటైన్ దిస్ మహావాక్య ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ప్రజ్ఞానం బ్రహ్మ,
0: ప్రజ్ఞానం బ్రహ్మ,
1: అహం బ్రహ్మాస్మి.
0: ద నెక్స్ట్ అహం బ్రహ్మ,
1: ఇది యజుర్వేదం యొక్క సారము.
0: దిస్ ది ఎస్సెన్స్ ఆఫ్ యజుర్వేద.
1: తత్వం అసి.
0: నెక్స్ట్ తత్వం,
1: ఇది సామగ వేదం యొక్క సారం.
0: ఇట్ ది ఎస్సెన్స్ ఆఫ్ సామవేద.
1: అయమాత్మ బ్రహ్మ.
0: అయమాత్మ బ్రహ్మ,
1: ఇది అధర్మణ వేద యొక్క సారం.
0: దిస్ ది ఎస్సెన్స్ ఆఫ్ అధర్మణ వేద.
1: నాలుగు వేదముల యొక్క సారము నాలుగు వాక్యములో విభజించినటువంటి
0: ది సమరీ ఆఫ్ ఆల్ ది ఫోర్ వేదాస్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ దిస్ ఫోర్ మహావాక్యం.
1: ఈ నాలుగు మహావాక్యములు కూడాను
0: ఆల్ దిస్ ఫోర్ మహావాక్యం
1: యొక్క దివ్యత్వాన్ని మాత్రమే నిరూపిస్తూ వచ్చింది.
0: దే డెమోన్స్ట్రేట్ అండ్ ప్రూవ్ ఓన్లీ వన్ డివినిటీ.
1: వివిధమైనటువంటి యొక్క వ్యాపకము గావించుకుంటూ
0: ఎక్స్పాండింగ్ ఎవ్రీవేర్,
1: దానిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ,
0: ఎక్స్ప్లెయినింగ్ ఇట్ ఆన్ ద హ్యాండ్,
1: దాని మార్గమును వేరువేరుగా చూపుతూ,
0: షోయింగ్ డిఫరెంట్ పాత్స్,
1: గమ్యమును ఒక్కటిగానే ఏర్పరిచినాడు.
0: హ్యాండ్ సింగిల్ కామన్ ఆబ్జెక్టివ్ గోల్.
1: మొట్టమొదటి ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ద ఫస్ట్ వన్ ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఈ ప్రజ్ఞ అనగా ఏమిటి?
0: వాట్ ఈజ్ మెన్ బై ప్రజ్ఞ?
1: మీరు చాలా ప్రజ్ఞాశాలిగా అనుకుంటాం. కేవలం తెలివి చేయడానికి ప్రజ్ఞ అనుకుంటున్నామా?
0: వీ సే ఇస్ ప్రజ్ఞాశాలి. ఈజ్ ఇట్ మియర్లీ ఇంటెలిజెన్స్? నో,
1: ఇది కాదు ప్రజ్ఞ.
0: దాట్ ఈజ్ నాట్ ప్రజ్ఞ.
1: ఈ ప్రజ్ఞ అనేటువంటిది ఎక్కడ ఉంటుంది?
0: వేర్ ఇస్ దిస్ ప్రజ్ఞ?
1: శరీరమునందు, ఇంద్రియమునందు, మనస్సునందు, బుద్ధి యందు, అంతఃకరణ యందు, అహంకారమునందు, సర్వత్రా ఉంటున్నది ఈ ప్రజ్ఞ.
0: దిస్ ప్రజ్ఞ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ, ద సెన్సెస్, ద మైండ్, ద ఇంటెలెక్ట్, ద చిత్త అండ్ ఈగో, ఆల్ ఓవర్.
1: కనుక ఆ ప్రజ్ఞ అనేటువంటి సర్వ ప్రాణుల యందు, సర్వ జీవుల యందు, చరా అచరముల యందు కూడా ఉంటున్నది.
0: దిస్ ప్రజ్ఞ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్, ద లివింగ్ అండ్ ద నాన్ లివింగ్ అలైక్.
1: దీనిని కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: అవేర్నెస్ అంటే ఏమి?
0: వాట్ ఈజ్ మీన్ బై అవేర్నెస్?
1: తెలుసుకోవటము.
0: నోయింగ్.
1: ఏమిటి తెలుసుకోవటము?
0: వాట్ ఈజ్ టు బి నోన్?
1: ఇంత ఇంత తెలుసుకోవటమా?
0: ఇస్ ఇట్ ద నాలెడ్జ్ ఆఫ్ ఎ ఫ్యాక్ట్?
1: కాదు కాదు.
0: నో,
1: అంతా తెలుసుకోవటం.
0: ద కాంప్రిహెన్సివ్ నాలెడ్జ్.
1: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతి పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతి. పూర్ణంగా తెలుసుకోవటం.
0: ద కాంప్రిహెన్సివ్ టోటాలిటీ.
1: చర అచరములు ఎందుకు ఉండేటువంటి యొక్క తత్వమును గుర్తించటం.
0: టు నో ద నేచర్ ఆఫ్ ద మూవబుల్ అండ్ ఇమూవబుల్.
1: కనుక ఈ యొక్క ప్రజ్ఞానం బ్రహ్మ అనగా ప్రజ్ఞ బ్రహ్మ రెండు సమాన పదములే.
0: వెన్ వి సే ప్రజ్ఞానం బ్రహ్మ, ద ప్రజ్ఞ అండ్ బ్రహ్మ ఆర్ ఆఫ్ ఈక్వల్.
1: ప్రజ్ఞానమే బ్రహ్మ అనేటువంటిది కొంతమంది పండితులు వ్యాఖ్యానం చేస్తారు.
0: సమ్ స్కాలర్స్ ఇంటర్ప్రెట్ దట్ ప్రజ్ఞాన ఇస్ బ్రహ్మ.
1: ఈ ప్రజ్ఞానము బ్రహ్మ వేరు కాదు.
0: ప్రజ్ఞాన అండ్ బ్రహ్మ ఆర్ నాట్ డిఫరెంట్.
1: బ్రహ్మ అనగా ఏమిటి?
0: వాట్ మీన్ బై బ్రహ్మ?
1: సర్వత్రా వ్యాపించినటువంటి వాడు.
0: బ్రహ్మ ఇస్ వన్, ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: బృహత్తత్వమును ప్రబుద్ధ స్వరూపకంగా ప్రచార ప్రబోధన జరిపినటువంటి యొక్క దివ్యత్వమునకే బ్రహ్మ అని పేరు. బృహత్తత్వం.
0: బ్రహ్మ ఇస్ బృహత్తత్వ, దట్ విచ్ ఇస్ ఆల్ ఇన్ కంపాస్.
1: ఈ ప్రపంచమంతే కూడా బృహత్ స్వరూపమే.
0: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ బృహత్ స్వరూపం.
1: ఈ బృహత్ స్వరూపమైనటువంటి ప్రపంచమునందు సర్వత్రా ఉన్నటువంటిది బ్రహ్మతత్వమే.
0: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మ.
1: సులభంగా మనం అర్థం చేసుకోవాలన్నా బ్రహ్మ అనగా వ్యాపకత్వమే.
0: బ్రహ్మ, ఇఫ్ ఇట్ ఇస్ అండర్స్టూడ్ ఇన్ ఈజీ వే, ఎక్స్పాన్షన్.
1: ఎక్కడ చూసినా వ్యాపించిపోతుంటుంది.
0: ఇట్ ఎక్స్పాండ్స్ ఎవ్రీవేర్.
1: దీనికి రెండో వ్యాపకత్వంతో కూడినటువంటి శక్తి మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ కంపేర్ టు దాట్.
1: కనుక భగవంతుడు అనగా ఏమిటి? సర్వవ్యాపకుడే భగవంతుడు అని ఋగ్వేదము చక్కగా నిరూపణ చేసింది.
0: ఋగ్వేద ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: కనుక ఇట్టి సర్వవ్యాపకత్వమును కలిగినటువంటి వాడే మొదటి గురువు.
0: సో ఫస్ట్ గురు ఇస్ వన్ హూ ఇస్ ఆల్ ఎక్స్పాన్సివ్, ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: రెండవది అహం బ్రహ్మాస్మి.
0: ద సెకండ్ వన్ అహం బ్రహ్మాస్మి.
1: అహం అనగా ఏమిటి?
0: వాట్స్ మీన్ బై అహం?
1: అహం అనగా నేను అనుకుంటున్నారు.
0: వీ సే అహం అండ్
1: కాదు కాదు, దీనికి మరొక అర్థం కూడా ఉంటుండాలి.
0: నో, ఇట్ ఈస్ అనదర్ మీనింగ్.
1: సాక్షి,
0: విట్నెస్,
1: విట్నెస్. ఆ సాక్షిభూతుడైనటువంటి వాడు సర్వములకు సాక్షిభూతుడు.
0: దట్ విట్నెస్ ఇస్ ఎన్ ఎటర్నల్ విట్నెస్ టు ఎవ్రీవన్.
1: అతనే ఆత్మ.
0: ఈజ్ ఆత్మ.
1: ఈ అహం అనేటువంటిదే ఆత్మస్వరూపంగా ఉంటుండాలి.
0: దిస్ అహం ఇస్ ప్రెసెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్
1: సర్వత్రా వ్యాపించినటువంటి చైతన్యమే.
0: దట్ అవేర్నెస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
1: మానవుని యందు ఆత్మస్వరూపంగా నిలిచి ఉంటుండాలి.
0: ఇన్ ద హ్యూమన్ బీయింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మ.
1: ఆత్మ చైతన్యము బ్రహ్మ వేరు కాదు.
0: దిస్ ఆత్మ అవేర్నెస్ అండ్ బ్రహ్మ ఆర్ నాట్ డిఫరెంట్.
1: ఇది ఏమిటి? వస్త్రం.
0: వాట్ ఈస్ దిస్? దిస్ ఎ క్లాత్.
1: ఇది వస్త్రము తీసివేస్తే దారము.
0: When you remove it, you find thread.
1: దారము తీసివేస్తే ప్రత్తి.
0: When you remove the threads, you find cotton.
1: కాబట్టి దారము, ప్రత్తి, వస్త్రము మూడు ఒక్కటైనట్టుగా.
0: Therefore, the cotton, the thread and the cloth are one.
1: వివిధ సమయములందు,
0: at different times,
1: వివిధ కాలములందు,
0: in different times,
1: వివిధ పరిస్థితులయందు,
0: different positions,
1: ఆత్మ, బ్రహ్మ, అహం అనేటువంటి పేర్లు ధరిస్తుంటారు.
0: They have these three names, ఆత్మ, అహం and బ్రహ్మ.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే.
0: But it's all one, unity.
1: అహం, బ్రహ్మ, అస్మి. అస్మి అనగా కలవటం.
0: అస్మి మీన్స్ టుగెదర్నెస్, కాంబినేషన్.
1: కనుక నేను అనేటువంటి సాక్షిభూతుడు, సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మ ఒక్కటే అనేది అహం బ్రహ్మాస్మి.
0: Therefore, the I, the witness here, and the Brahma all encompassing are one and the same, అహం బ్రహ్మాస్మి.
1: ఇంకా మూడవది తత్ త్వం అసి.
0: ద థర్డ్ వన్ తత్ త్వం అసి.
1: ఇది సామవేదమునందు ఉండేటువంటి యొక్క సారం.
0: This is the essence in Samaveda.
1: Tat adi.
0: Tat, that.
1: Tam idi.
0: Tam, this.
1: Asi vakati.
0: Asi, at one.
1: Nenu, neevu. Neevu veru, neevu veru ga unnappudu. Neevu, neeve, neenu, nene.
0: When you and I are separate, we are different.
1: Neevu, nenu, rendu, asi, koodinappudu, ui, aipothundi, inka rendodi. Neevu, nenu, lenu. Manamu, aipothundi.
0: When you say you and I are one, there's no you and I anymore. Where we.
1: కనుక రెండు ఒక్కటే.
0: సో బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: ఉపాధిని ధరించినప్పుడు త్వం అనుకుంటున్నావు.
0: వెన్ యూ హ్యావ్ ద బాడీ, వి సే త్వం.
1: ఉపాధి రహితమైనప్పుడు తత్ అయిపోతుండాలి.
0: వెన్ దేర్ ఇస్ నో మోర్ బాడీ, ఇట్ బికమ్స్ తత్, దట్.
1: కనుక ఉపాధి రహితమే తత్, ఉపాధి సహితమే త్వం.
0: దట్ విత్ ద బాడీ ఇస్ త్వం, దట్ విచ్ ఇస్ బియాండ్ బాడీ.
1: ఉపాధి సహితమే జీవుడు, ఉపాధి రహితుడే దేవుడు.
0: With the body is jiva, the individual. Beyond the body is deva.
1: Devudu, jeevudu, okkate aneetvante ee oka samavedamu chakkaga ippudu inka visadhikarinchu cheptu.
0: Individual jiva, the deva god himself are one, explained by samaveda.
1: Ayamatma brahma.
0: The next one, ayamatma brahma.
1: Ikkada chakkaga meeru vicharana cheyali.
0: You inquire clearly.
1: Ayam sai baba.
0: Ayam sai baba.
1: అయం ఆత్మ, అయం ఆత్మ.
0: అయం ఆత్మ, అయం ఆత్మ.
1: అండ్ బ్రహ్మ,
0: అయం బ్రహ్మ.
1: రెండు కాదే ఇక్కడ ఉండేది.
0: నో, టూ హియర్.
1: అయం,
0: అయం.
1: ఆత్మ,
0: ఆత్మ.
1: బ్రహ్మ,
0: బ్రహ్మ.
1: అనగా ది వన్ యూ థింక్ యు ఆర్, ది వన్ అదర్స్ థింక్ యు ఆర్, ది వన్ యూ రియలీ ఆర్. మూడింటి యొక్క ఏకత్వం.
0: దీస్ త్రీ థింగ్స్ కుడ్ బి ఎక్స్ప్లెయిన్ దిస్ వే.
1: దేహం ఉంది, మనసు ఉంది, ఆత్మ ఉంది.
0: యు హావ్ గాట్ ది బాడీ, ది మైండ్ అండ్ ఆత్మ.
1: ఈ మూడు చేరి ఒక్కటే.
0: All these three together are one.
1: Sharirumto panulu chestunnav.
0: With body you function.
1: Manastho vicharana jarugutunnav.
0: With mind you think.
1: Ee rendintini sakshibhutanga chustunnav neevi.
0: You remain there at the witness.
1: Jagratalo Vishnudu neeve.
0: In waking state you are Vishwa.
1: Swapnamulo Tejudu neeve.
0: As a dreamer you are Tejasa.
1: Sushuptilo neeve Tejam.
0: In Sushupti you are
1: Prajnudu neeve.
0: You are Prajna.
1: Prajnudu anaga emti?
0: Who is this Prajna?
1: Adhe Prajnanam Brahma.
0: That is Prajna.
1: Atma Tattvame Prajna.
0: That is the nature of Atma, Prajna.
1: Kanuka, nalugu vakyamuni yokka antarathanni ekatvamto koodinatvanti yokka ye shakti unnado adhe nijamaina guruvu.
0: That single pointed divinity is the true guru that explains, underlying unity.
1: Prajnanam Brahma.
0: One, Prajnanam Brahma.
1: Aham Brahmasmi.
0: Aham Brahmasmi.
1: Tat Tvam Asi.
0: Tat Tvam Asi.
1: Ayam Atma Brahma.
0: Ayam Atma Brahma.
1: Ee nalugu yokka tattvamasi anaga mahavakyamulu yokka saramunu chakkaga anubhavinchi aanandinchi aakaramunu dharinchinatundi vaade గురువు.
0: He is a true guru who understands, explains clearly and experiences the essence of all these four mahavakyas.
1: Tatvamasyadi lakshyam ekam.
0: The next aspect, ekam.
1: Ekam.
0: Ekam.
1: Ekam eva advitiyam brahma.
0: That ekam, single eva only.
1: Okkate okkati unnadi.
0: There is only one thing.
1: Idi పుట్టక పూర్వము,
0: ప్రయర్ టు బర్త్,
1: మరణించిన తర్వాత,
0: ఆఫ్టర్ డెత్,
1: జీవితంలో,
0: డ్యూరింగ్ లైఫ్ టైం,
1: ఎప్పుడు కూడా ఉండేటువంటిది ఒక్కటే.
0: దేర్ ఇస్ వన్ దట్ ఎగ్జిస్ట్ ఎవ్రీ టైం.
1: మారేటువంటిది కాదు ఇది.
0: ఇట్ డజంట్ చేంజ్.
1: ఏకం
0: వన్.
1: ఏకం అనగా భగవంతుడు ఒక్కడే ఏకం.
0: ఏకం మీన్స్ గాడ్ ఈజ్ ఓన్లీ వన్.
1: ఇంకా ఎవరు ఏకం కాదు.
0: నో వన్ ఎల్స్.
1: ఇవంతా అనేకముతో కూడినటువంటిది.
0: దట్స్ ఆల్ డైవర్సిటీ.
1: అనగా అనేకత్వము ఏకత్వంలోనే ఉన్నదనేటువంటి దివ్యతత్వాన్ని గుర్తించినటువంటి వాడే గురువు.
0: ఈజ్ ఎ ట్రూ గురు ఇఫ్ యు అండర్స్టాండ్స్ దట్ దిస్ డైవర్సిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ యూనిటీ.
1: ఏకత్వంలో అనేకత్వం ఎట్ట ఉంటుంది అది?
0: హౌ డు యు ఫైండ్ డైవర్సిటీ ఇన్ యూనిటీ?
1: ఒక విత్తనం ఉంటుంది, అది మర్రి విత్తనం.
0: హియర్ ఇస్ ఎ బనియన్ సీడ్.
1: ఈ మర్రి విత్తనం ఏకంగానే ఉంటుంది అది.
0: దిస్ సీడ్ ఇస్ బనియన్ ఇస్ జస్ట్.
1: కానీ ఆ విత్తనం అందే పెద్ద వృక్షం ఉంటుంది అది.
0: విత్ ఇన్ ద స్మాల్ సీడ్ ఇస్ ఎ జైజాంటిక్ ట్రీ.
1: ఆ వృక్షంలోనే అనేక శాఖలు ఉంటున్నాయి.
0: దిస్ ట్రీ హాస్ మెనీ బ్రాంచెస్.
1: శాఖలలో అనేక ఉపశాఖలు ఉంటున్నాయి.
0: ఇట్ హాస్ సో మెనీ సబ్ బ్రాంచెస్.
1: దానిలోనే పువ్వులు ఉంటున్నాయి.
0: దర్ సో మెనీ ఫ్లవర్స్.
1: దానిలోనే కాయలు ఉంటున్నాయి.
0: దర్ మెనీ.
1: దానిలోనే రూట్స్ ఉన్నాయి.
0: దెన్ దర్ ఫ్రూట్స్.
1: అన్ని దాంట్లోనే ఉంటున్నాయి.
0: ఆల్ ఆర్ కంటైన్డ్ విత్ ఇన్.
1: చూడా, రూట్స్ వేరు,
0: రూట్స్ ఆర్ డిఫరెంట్.
1: కొమ్మలు వేరు,
0: బ్రాంచెస్ ఆర్ డిఫరెంట్.
1: పువ్వులు వేరు,
0: ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్.
1: ఆకులు వేరు,
0: లీవ్స్ ఆర్ డిఫరెంట్.
1: కాయలు వేరు. కానీ ఇంత పెద్ద వృక్షమంతా కూడాను ఒక్క విత్తనంలోనే ఇమిడి ఉంటుంది. ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
0: ద హ్యూజ్ ట్రీ ఈస్ కంటైన్ విత్ ద సింగిల్ సీడ్. ఉన్నది
1: ఒక్కటైనప్పటికీ ఒకడు కొమ్మలు అంటున్నాడు, ఒకడు ఆకులు అంటున్నాడు, ఒకడు కాయలు అంటున్నాడు, ఒకడు పువ్వులు అంటున్నాడు.
0: సీడ్ ఈజ్ వన్. సమ్ సే లీవ్స్, సమ్ సే బ్రాంచెస్, సమ్ సే ఫ్రూట్స్ అండ్ సో ఆన్.
1: కనుక ఏకం ఒక్కటే.
0: బట్ ఓన్లీ వన్.
1: ఒక్కటైనటువంటి వాడే నిజమైన గురువు.
0: దట్ ఓన్లీ వన్ ఈజ్ ద ట్రూ గురు.
1: ఆ గురువు ఎవరు?
0: హూ ఇస్ దట్ గురు?
1: భగవంతుడే.
0: గాడ్ హింసెల్ఫ్.
1: ఏకం నిత్యం.
0: నిత్యం ఎవర్ ఎగ్జిస్టింగ్.
1: ఎప్పుడూ మారినటువంటి వాడు.
0: చేంజ్లెస్.
1: నిత్యుడు.
0: ఈజ్ నిత్య. ఎవర్ ఎగ్జిస్టింగ్.
1: ఎట్టి పరిస్థితులు ఎందుకు అతను మార్పు చెందదు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ హీ వుడ్ నాట్ చేంజ్.
1: ఇప్పుడు సూర్యచంద్రాదులు మార్పు చెందుతున్నారు.
0: నౌ ఈవెన్ సన్ అండ్ మూన్ చేంజ్.
1: వాళ్ళు కదులుతున్నారు.
0: దే మూవ్.
1: కానీ అన్ని కదిలినప్పటికీ తాను కదిలేటువంటి వాడు.
0: గో ఎవ్రీవన్ మూవ్, హీ డజంట్ మూవ్.
1: కనుక అట్టి నిత్యుడైనటువంటి వాడు మార్పు చెందినటువంటి వాడు.
0: సో హీఈ్ నిత్య, హూ డజంట్ చేంజ్.
1: ఈనాటి మానవుల్లో పుట్టినప్పుడు చైల్డ్.
0: టుడే అమంగ్ హ్యూమన్ బీయింగ్స్
1: బాయ్.
0: At the age of 10 boy.
1: 30 years man.
0: 30 years man.
1: 75 years grandfather.
0: 75 years his grandfather.
1: అంత మార్పు చెందుతున్నాడు.
0: So he changes.
1: కానీ
0: but
1: పుట్టక మొదలు అంత్యం వరకు కూడా మార్పు చెందినటువంటి వాడు.
0: But right from birth till the end.
1: అంత్యమే లేదు.
0: There's no end at all.
1: పుట్టుకే లేదు.
0: There's no birth.
1: పుట్టుకు లేనప్పుడు అంత్యం ఎక్కడ ఉంది?
0: When there's no birth, how do you find end?
1: పుట్టుక అంత్యము లేనటువంటి వాడు ఆద్యాంతుడు.
0: The one who is beyond birth and death is Adhyanta.
1: కనుక ఆద్యాంతుడు ఎవరుగా ఉంటున్నాడో ఆ నిత్యుడైనటువంటి వాడే నిజమైన గురు.
0: సో ద వన్ హూ ఇస్ ఎటర్నల్, హూ ఇస్ బియాండ్ బర్త్ అండ్ డెత్, హీ ఈస్ ట్రూ.
1: ఏకం నిత్యం విమలం.
0: దట్ వన్ ది ఎటర్నల్ విమలం.
1: విమలం అనగా ఎట్టి మాలిన్యము లేనటువంటి వాడు.
0: విమల మెంట్ వాజ్ నో డర్ట్ ఆర్ ఫిల్త్ వాట్స్.
1: పరిశుద్ధమైనటువంటి వాడు.
0: ద ప్యూర్ అండ్ సలీ.
1: పవిత్రమైనటువంటి వాడు.
0: నాట్ సేక్రెడ్.
1: ఎట్టి ఈ లోక సంబంధమైనటువంటివి కానీ ఇంకే విధమైనటువంటి యొక్క మాలిన్యమును చేర్చుకునేటువంటి వాడు కాదు.
0: హ్యాస్ నో డర్ట్ రిలేటింగ్ ద వరల్డ్.
1: ఏది అతన్ని చేరినప్పటికీ అన్ని భస్మమే.
0: వాట్ ఎవర్ దట్ మైక్ జాయిన్ దట్ టు బి రిడ్యూస్డ్.
1: అగ్నిలో ఏం వేసినప్పటికీ మంచివి చెడ్డవి అన్ని భస్మమే చేస్తుంది.
0: విచ్ ఎవర్ యూ పుట్ ఇన్ ద ఫైర్, గుడ్ ఆర్ బ్యాడ్, ఇస్ బౌండ్ టు బి బర్న్డ్.
1: ఎప్పుడు పరిశుద్ధంగానే ఉంటుంటాడు.
0: ఆర్ ప్యూర్ అండ్ సలీ.
1: శవాన్ని కాల్చు, కట్టెలను కాల్చు, ఇనుమును కాల్చు, బంగారంను కాల్చు, అగ్ని అగ్నిగానే పవిత్రంగా ఉంటాయి.
0: వెదర్ యూ బర్న్ ద బాడీ ఆర్ ది కోల్ ఆర్ ద వుడ్ ఆర్ ద ఐరన్ ఆర్ గోల్డ్, ఇట్ ఇస్ షూట్.
1: కనుకనే అతనినే విమలం.
0: సో గాడ్ ఈజ్ విమలం.
1: అట్టి నిర్మలమైనటువంటి వాడు,
0: ప్యూర్,
1: పరిశుద్ధమైనటువంటి వాడు,
0: పర్ఫెక్ట్.
1: ఎవరు?
0: హూ ఇస్ హీ?
1: అతనే గురు.
0: ఈస్ గురు.
1: నిర్మలం నిశ్చలం.
0: నెక్స్ట్ నిశ్చలం.
1: చాలా మార్పు చెందుతుంటాయి.
0: దేర్ సో మెనీ చేంజెస్.
1: భూమి ఎన్నో పర్యాయం తిరుగుతూ ఉంటుంటాయి గంటకు.
0: అర్త్ రొటేట్స్ రివాల్వ్స్ ఇట్ సెల్ఫ్
1: వెయ్యి 116 మైలు తిరుగుతూ ఉంటుంది.
0: ఇట్ రొటేట్స్ 1600.
1: తన చుట్టూ తాను తిరగటమే కాకుండా
0: ఇట్ నాట్ ఓన్లీ రొటేట్స్
1: సూర్యుని చుట్టూ కూడా 66,000 మైలు వేగంతో తిరుగుతుంటుంది.
0: ఇట్ ఆల్సో రివాల్వ్స్ రౌండ్ ద సన్ 66,000.
1: కానీ ఎంత తిరుగుతున్నప్పటికీ మనకు కనిపించటం లేదు తిరుగుతుండాలని.
0: దో ఇట్ రివాల్వ్స్ వీ డోంట్.
1: మనం తిరుగుతున్నామే కానీ అది తిరగటం లేదు. భూమి స్థిరంగా ఉంది అనుకుంటున్నాము.
0: వీ మూవ్ వీ థింక్ దట్ ది ఎర్త్ ఇస్ స్టడీ.
1: కాదు కాదు, భూమే తిరుగుతుండాలి.
0: నో, ఇట్స్ ద ఎర్త్ దట్ రొటేట్స్.
1: చంద్రుడే తిరుగుతున్నాడు.
0: ద మూన్ ఆల్సో.
1: సూర్యుడే తిరుగుతున్నాడు.
0: సన్ ఆల్సో.
1: ఈ సినిమా పిక్చర్ పైన
0: ఇన్ సినిమా
1: ఒక సెకండ్ కు 16 పిక్చర్స్ తిరుగుతుంటాయి.
0: ఇన్ ఎ ఫిల్మ్ 16 ఫిల్మ్స్ మూవ్
1: పర్ సెకండ్.
0: పర్ సెకండ్.
1: కానీ ఇతను నిశ్చలం.
0: బట్ హీ స్టడీ.
1: తిరిగేటువంటి వాడు కాదు.
0: హీ డజంట్ మూవ్.
1: అంతా తన యందే ఉంటున్నది.
0: ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిమ్.
1: అంతటా తానే ఉన్నాడు.
0: హీ ఈజ్ ఎవ్రీవేర్.
1: తిరిగేది ఎక్కడ?
0: వేర్ డస్ హీ మూవ్ దెన్?
1: అక్కడికి పోవాలంటే ఇక్కడ నుంచి అక్కడికి కదలాలి.
0: ఇఫ్ హీ టు గో దేర్ హీ మస్ట్.
1: అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు.
0: హీ ఈజ్ దేర్ అండ్ ఈవెన్ హియర్.
1: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు.
0: హీ ఈజ్ హియర్ ఈజ్ దేర్. హీ ఈజ్ హియర్ ఈజ్ దేర్. వేర్ ఎవర్ యు ఫైండ్ హీ ఈజ్ దేర్.
1: కనుక నిశ్చలం.
0: హీ స్టడీ.
1: నిర్మలం.
0: ప్యూర్.
1: నిశ్చలం నిర్మలం.
0: హీ ప్యూర్ అండ్ స్టడీ.
1: ఇలాంటి భగవంత తత్వం లోపల
0: ఇన్ సచ్
1: ఏకం నిత్యం విమలం అచలి సర్వదీ సాక్షిభూతం.
0: ఇట్స్ ఎటర్నల్ విట్నెస్.
1: అన్నింటికీ తానే సాక్షి.
0: హీస్ విట్నెస్ టు ఎవ్రీవన్.
1: ఎవరు మంచి కార్యం చేసినా,
0: వెదర్ గుడ్ వర్క్,
1: ఎవరు చెడ్డ కార్యం చేసినా,
0: బ్యాడ్ వర్క్,
1: ఏ విధమైన పరిస్థితిలో ఉండినా,
0: ఇన్ ఎనీ పొజిషన్,
1: ఒక సినిమా ఒక డ్రామా వేస్తుంటాము.
0: A drama is an act.
1: ఈ స్టేజ్ పైన,
0: ఆన్ ద స్టేజ్,
1: రాజు మంచిగా టీవీగా మాట్లాడుతున్నాడు.
0: As the king speaks,
1: మంత్రి దానిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు.
0: సో మెనీ థింగ్స్.
1: జవాను దాన్ని దండం పట్టుకుని నిలుచుకున్నాడు.
0: There's one of the stage.
1: ఇవి ఎవరెవరు ఏ ఏ మాటలు మాట్లాడుతున్నప్పటికీ ఆ స్టేజ్ పైన ఉన్నటువంటి లైట్ కు వీని మాటలు వాడి మాటలు వాడి మాటలకు ఏం సంబంధం లేదు. లైట్ నివ్వటమే తన యొక్క పని.
0: ఆన్ ద స్టేజ్ మెనీ పీపుల్ ఇన్ డిఫరెంట్ రోల్స్ స్పీక్ డిఫరెంట్లీ, బట్ ద లైట్ రిమైన్స్ సేమ్.
1: కానీ హరిశ్చంద్రుడు బాధపడుతున్నాడు.
0: బట్ హరిశ్చంద్ర ఇస్ ఫీలింగ్.
1: చంద్రమతి ఏడుస్తుంది.
0: చంద్రమతి ఇస్ క్రైయింగ్.
1: కానీ లోహితాసుని పాము గర్చింది, చచ్చిపోయాడు.
0: లోహితాస్ ఇస్ బిటెన్ బై.
1: ఈమె ఏడ్చినా వాడు చచ్చినా ఈయన బాధపడినా లైట్ మాత్రం ఏడ్చదు చావదు, ఒక్కటిగానే ఉంటుంటాడు.
0: వెదర్ షీ క్రైస్ ఆర్ ద బాడీ డైస్ ఆర్ వెదర్ హీ ఫీల్ సాడ్, బట్ లైట్ హాజంట్ క్రై.
1: యాక్టర్స్ కు మాత్రమే ఇవి మార్పులు చెందుతుంటాయని, కానీ ఇది సాక్షిభూతునికి, ఇతని డైరెక్టర్ ఏమాత్రమూ ఉండదు.
0: There are changes in the actors, but the light is the director, no
1: change. Sakshibhutam. Atane nijamaina guru.
0: He is the true guru, the eternal witness.
1: Ekam, nityam, vimalam, achalam, sarvati sakshibhutam. Bhavatitam.
0: The next aspect is bhavatitam.
1: Yadavacho nivartante apraapya manasasaha. ఇతను ఇట్టివాడే అట్టివాడని ఎవరు చెప్పడానికి వీలు కానటువంటి
0: గాడ్ ఇస్ బియాండ్ ఆల్ మెంటల్ కాంప్రిహెన్షన్ అండ్ ఎక్స్ప్లెనేషన్.
1: భావానికి అతీతమైనటువంటి వాడు.
0: ఇస్ బియాండ్ ఆల్ అట్రిబ్యూట్.
1: భావం ఉంటే కదా మంచి చెడ్డలు చెప్పాలి.
0: ఇఫ్ యూ గాట్ సమ్ అట్రిబ్యూట్ యూ కెన్ సే గుడ్ అండ్ బ్యాడ్.
1: భావానికి అతీతమైనటువంటి వాడు ఏ రీతిగా చెప్పగలడు?
0: ఇస్ ఆల్ బియాండ్ అట్రిబ్యూట్స్. హౌ డు యూ డిసైడ్?
1: కనుక ఇతనికి అతీతమైనటువంటి వాడు కనుక,
0: సిన్స్ ఈస్ బియాండ్,
1: అతనే నిజమైన గురువు.
0: ఈస్ ట్రూ గురు.
1: త్రిగుణరహితం.
0: He has no three qualities.
1: Sattva, Rajo, Tamo, Gunamulu.
0: Three qualities, the pious, the passionate,
1: and the energetic. Sattva, Rajo, Tamo, Gunamulu, Prakruti yokka lakshanalu.
0: These three qualities refer to the world.
1: Ee moodu lakshanamulu undinappude,
0: when these three qualities are
1: sukhamu, there, dukkhamu untuntadi.
0: There are pain and pleasure.
1: Ee moodu lakshanalu lekapothe, ఏ సుఖము లేదు, ఏ దుఃఖము లేదు.
0: When these three qualities are not there, there's no pleasure.
1: Ee moodu gunamule sarva alakshanamulu.
0: These three are bad things.
1: కనుక అలక్షణముల చేత,
0: బికాస్ ఆఫ్ దీస్ త్రీ,
1: మనం అనేక దుఃఖములు పొందుతున్నాం.
0: వీ ఫేస్ మెనీ డిఫికల్టీస్.
1: కనుక త్రిగుణరహితం, ఈ మూడు గుణములకు అతీతమైన వాడు కనుకనే అతను ఎవరు?
0: హీస్ బియాండ్ దీస్ త్రీ ట్రేట్స్. హూ ఇస్ హీ?
1: అతనే భగవంతుడు.
0: హీస్ గాడ్.
1: త్రిగుణరహితం.
0: హీస్ బియాండ్ ఆల్ త్రీ ట్రేట్స్.
1: అతనే గురువు.
0: హీస్ గురు.
1: ఈ గురువు అంటే ఎవరు?
0: హూ ఇస్ దిస్ గురు?
1: అనేక మంది చెప్తుంటారు.
0: Many say,

0: బ్రహ్మ అతనే గురు.
1: బ్రహ్మ ఇస్ గురు.
0: ఎవడి ఈ బ్రహ్మ? హూ ఇస్ బ్రహ్మ?
1: సృష్టి, సృష్టికర్త, సమస్తము పాలించేటువంటి వాడు బ్రహ్మ. ద క్రియేషన్, ద క్రియేటర్, ఎవ్రీథింగ్ ఇస్ అండర్ కంట్రోల్.
0: తానే హిస్ క్రియేషన్. సృష్టికర్త తానే.
1: హిస్ క్రియేటర్ టు.
0: ఈ భూత్తరమైనటువంటి ఒక జగత్తునందు ఉన్నది తానే.
1: హిస్ ద వన్ హూ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ యూనివర్స్.
0: సర్వం బ్రహ్మమయం జగత్.
1: ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మ.
0: కనుక ఇట్టి సర్వస్వరూపాన్ని ధరించినటువంటి వాడెవరో అతనే నిజమైన గురువు అని ఈ దీంట్లో కూడా స్పష్టమవుతుంది.
1: ఇట్స్ వెరీ క్లియర్ ఇన్ దిస్ దట్ బ్రహ్మ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: గురు విష్ణు.
1: ద నెక్స్ట్ గురు ఇస్ విష్ణు.
0: విష్ణు అనగా ఎవరు?
1: హూ ఇస్ విష్ణు?
0: శంఖచక్ర కదా ధారియానా.
1: ఇస్ ఓన్ విత్ ఆల్ ద
0: కాదు కాదు. విష్ణు అనగా వ్యాపకమైన గుణం కలిగినటువంటి వాడు విష్ణు.
1: విష్ణు మెంట్ ఎన్కంపాసింగ్, ఎక్స్పాన్షన్.
0: కర్త తానే.
1: హిస్ క్రియేటర్.
0: కర్మ తానే.
1: ఇస్ ఆల్సో యాక్షన్.
0: కనుక జగత్తంతా కూడా క్రియారూపము.
1: ది ఎంటైర్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ యాక్టివిటీ.
0: దీనికి భగవంతుడే కర్త.
1: గాడ్ ఇస్ కర్త.
0: కార్యకర్మల కారణం యొక్క చైతన్యమే భగవత్ స్వరూపము.
1: ద డూయర్ అండ్ యాక్షన్ టుగెదర్.
0: కారణం తానే.
1: హీస్ యాక్షన్.
0: కర్మ తానే.
1: యాక్షన్.
0: కర్తవ్యము తానే.
1: డూయర్
0: అంతా తానైనటువంటి వాడే విష్ణు.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఓన్ సెల్.
0: విశ్వం విష్ణు స్వరూపం.
1: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ విష్ణు.
0: కనుక విష్ణు అనగా ఏమి? విశ్వస్వరూపమే విష్ణువు.
1: సో హూ ఇస్ విష్ణు? ది వెరీ ఫార్మ్ ఆఫ్ విశ్వ, ది యూనివర్స్.
0: గురువు.
1: అండ్ దట్ గురు.
0: గురువు అనగా ఏమిటి?
1: హూ ఇస్ గురు?
0: ఏదో మంత్రాలు చెప్పి వారికి బోధ చేసేటువంటి వాడు ఆ గురువు?
1: ఇస్ వన్ హూ టీచర్స్ మంత్ర?
0: కాదు కాదు కాదు. గుకారో గుణాతీత రుకారో రూపవర్జిత.
1: గు ఇస్ అట్రిబ్యూట్లెస్. రూ ఇస్ ఫార్మ్లెస్.
0: గుకారో అంధకారస్య.
1: గు ఇస్ డార్క్నెస్.
0: రుకారో తన్నివారణ.
1: రూ ద వన్ దట్ డిస్పెల్స్ దిస్ డార్క్నెస్.
0: గుకారం అనగా అజ్ఞానము, అంధకారం.
1: గు ఇస్ అజ్ఞాన, ఇగ్నోరెన్స్, డార్క్నెస్.
0: ఈ అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని నిర్మూలన చేసేది ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ డిస్పెల్స్ ది డార్క్నెస్?
0: ప్రకాశమే,
1: ద లైట్.
0: కనుకనే గురు అనగా అజ్ఞానమును, అంధకారమును నిర్మూలము గావించేటువంటి వాడే గురువు.
1: గురు మెన్ ద వన్ హూ డిస్పెల్స్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ త్రూ లైట్, విజ్డమ్.
0: కేవలం మంత్రోపదేశం చేసేటువంటి వారు కాదు గురువు.
1: నాట్ ద వన్ హూ టీచర్స్ మంత్ర.
0: లేక ఇంకే విధమైనటువంటి యొక్క వేదాంతాన్ని బోధించేటువంటి వాడు కాదు గురువు.
1: నాట్ ద వన్ హూ టీచర్స్ ఫిలాసఫీ.
0: గురువు అనగా కేవలము ఈ లౌకికమైనటువంటి యొక్క పేర్లతో మనం అనుభవించేటువంటి వాడు ఎవరూ గురువు కాదు.
1: వాట్ ఆల్ ద వర్డ్స్ దట్ వి అప్లై గురు ఇన్ ద వరల్డ్ ఇస్ సెన్స్.
0: వీళ్ళంతా టీచర్స్ కావచ్చు, అధ్యాపకులు కావచ్చు.
1: దే మే బి టీచర్స్ ఆర్ టూ ఇస్ అజ్ఞాన, ఇగ్నోరెన్స్, డార్క్నెస్.
0: ఈ అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని నిర్మూలన చేసేది ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ డిస్పెల్స్ ద డార్క్నెస్?
0: ప్రకాశమే,
1: ద లైట్.
0: కనుకనే గురు

0: గురు ఇన్ ది ఓన్లీ సెన్స్.
1: వీళ్ళంతా టీచర్స్ కావచ్చు, అధ్యాపకులు కావచ్చు.
0: దే మే బి టీచర్స్ ఆర్ ప్రొఫెసర్స్.
1: ఈ అధ్యాపకుల లోపల కూడా ఆచరించి ఇతరులకు బోధించేటువంటి వాడు ఆచార్యుడు కావచ్చు.
0: ఈవెన్ అమంగ్ ది ప్రొఫెసర్స్ ద వన్ హూ ఎక్స్పీరియన్సెస్ ప్రాక్టీస్
1: ఆచరణతో నిరూపణ చేసేటువంటి వాడు ఆచార్యుడు.
0: ఆచార్య ఆర్ ప్రొఫెసర్ మెన్స్ ద వన్
1: ఆచార్యులు లేరు.
0: దెర్ ఆర్ నో ఆచార్య.
1: గురువులు లేరు.
0: దెర్ ఆర్ నో గురుస్ టీచర్స్.
1: చెవులో మంత్రం, చేతిలో డబ్బులు.
0: విస్పర్ మంత్ర ఇన్ ది ఇయర్ అండ్ కలెక్ట్ మనీ.
1: గురువు యొక్క లక్షణములు.
0: దాట్ ఈస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ది టీచర్.
1: గురు విష్ణు, గురుదేవో మహేశ్వర.
0: థర్డ్ ఆస్పెక్ట్, గురుదేవ్.
1: మహేశ్వరునిగా ఎవరు?
0: హూ ఇస్ మహేశ్వర?
1: అనగా
0: హి మెంట్
1: ఈ జగత్తునందు సమస్త జీవులను శాసించేటువంటి వాడు మహేశ్వర.
0: మహేశ్వర ఇస్ ద వన్ హూ కమాండ్స్ ఆల్ ద బీయింగ్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఇదే శాశ్వత వతనం. ఇది శాస్త్రం అని శాస్త్ర నియమితుడైనటువంటి వాడు ఈ ఈశ్వరుడు.
0: హీ ఈస్ ద వన్ రెస్ప్లెండెంట్ విత్ ఆల్ ద పవర్.
1: ఏమి శాసించాడు?
0: వాట్ ఈస్ దట్ హీ కమాండ్?
1: ఎవరు ఏ ఏ దినంలో ఏ ఏ కాలంలో ఎక్కడెక్కడ ఏ విధంగా ప్రవర్తించాలో ఆ ప్రవర్తనకు సరైనటువంటి బోధనలు చనిపోయేటువంటి వాడు.
0: హీ ఈస్ ద వన్ హీ టీచర్స్ యాజ్ టు వాట్ యాక్షన్ ఇస్ టు బి
1: పర్ఫార్మ్డ్. ఈ జగత్తును చక్కగా శాసించేసినటువంటి వాడు.
0: హీ ఆర్డర్స్, ఆర్డైన్స్ ది ఎంటైర్ వరల్డ్.
1: ఇది ఏనాటికి ఎప్పటికి ఒక క్షణమైన మార్పు చేసేటువంటి వాడు కాదు.
0: హీ డజంట్ చేంజ్ దిస్ ఎట్ ఎనీ మూమెంట్ ఆఫ్ టైమ్.
1: సూర్యోదయ సూర్యాస్తములు ఒక శాసనమే.
0: సన్ రైజ్ అండ్ సన్సెట్ ఇస్ ఎ కమాండ్.
1: ఋతువులు శాసనమే.
0: సీజన్స్,
1: వర్షము శాసనమే.
0: ద రెయిన్స్ కమాండ్.
1: రాత్రి పగలు శాసనమే.
0: ద డే అండ్ ద నైట్
1: అంతా శాసనమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఎ కమాండ్.
1: కనుక అన్నింటినీ చక్కగా తూచా తప్పకుండా కూడా క్రమశిక్షణను పాటింపజేసేటువంటి శాసనాన్ని జగత్తుకు అందించినటువంటి వాడు సర్వజ్ఞుడైనటువంటి వాడు గురువు.
0: ఇస్ ఆల్ నోయింగ్.
1: సర్వవ్యాపకుడైనటువంటి వాడు గురువు.
0: ఆల్ ఎన్కంపాసింగ్.
1: సమస్తమును తన హస్తములందుంచుకున్నటువంటి వాడు గురువు.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ హిస్ గ్రిప్.
1: కనుకనే విష్ణువు.
0: సో విష్ణు,
1: విష్ణు అనగా ఏమిటి?
0: హూ ఇస్ విష్ణు?
1: శంఖ చక్రం.
0: యస్ గట్ శంఖ,
1: గద, పద్మము.
0: వన్ ఇస్ గద అండ్ పద్మ.
1: నాలుగు హస్తములు ఉన్నాయని.
0: యస్, ఫోర్ హ్యాండ్స్.
1: ఒక చేతిలో శంఖము.
0: విత్ వన్ హ్యాండ్ శంఖ.
1: ఒక చేతిలో చక్రము.
0: ద అదర్ హ్యాండ్ వీ.
1: ఒక చేతిలో గద.
0: యస్ గట్ గద.
1: రెండవ చేతిలో పద్మము.
0: అనదర్ హ్యాండ్.
1: దీని అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఇస్ ఇన్ సిగ్నిఫికెన్స్?
1: అనగా శంఖము. శంఖమనగా ఏమిటి? శబ్దము భగవంతుని చేతిలో ఉంటుండాలి.
0: ద శంఖ స్టాండ్స్ ఫర్ సౌండ్ విచ్ ఇస్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్.
1: చక్రము, కాల చక్రము, టైమ్ భగవంతుని చేతిలో ఉంటుండాలి.
0: ద చక్ర, ద వీల్, ద టైమ్.
1: గద అనగా బలము.
0: ద గద, ద పవర్.
1: బలము భగవంతుని చేతిలో ఉంటుండాలి.
0: ఎనర్జీ ఇస్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
1: పద్మము,
0: ద పద్మ ఫ్లవర్.
1: హృదయ పద్మములు, అందరి హృదయాలు భగవంతుని చేతిలోనే ఉంటున్నాయి.
0: ద ఫ్లవర్ రిప్రజెంట్స్ హార్ట్.
1: కాబట్టి ఈ విధంగా భగవంతుడు సర్వశక్తులతో పల ఉండినటువంటి వాడే విష్ణువు అని ఈ శంఖ, చక్ర, గదా, పద్మములను ఈ యొక్క దృష్టిగా ఉంచుకొని జగత్తునకు బోధిస్తూ వచ్చినటువంటి వాడు.
0: సో శంఖ, చక్ర, గద, పద్మ ఆర్ ఇన్సిగ్నియా దట్ రిప్రజెంట్ ఇన్ సిగ్నిఫికెన్స్.
1: అయితే ఇక్కడ విష్ణువు అన్నారు, అక్కడ ఈశ్వరుడు అన్నారు. ఈశ్వరుడికి విష్ణువుకు ఏమాత్రం పొత్తు కుదరదే?
0: Here you say విష్ణు దేర్ ఈశ్వర, దే డోంట్ గో టుగెదర్.
1: పొత్తు కుదరకుండా ఉండడానికి వాళ్ళిద్దరు కాదు, ఒక్కరే.
0: If you say that they don't see eye to eye, they are not no different.
1: ఆరాధన చేసేటువంటి వాడు ఉన్నా చూడదు, సంకుచిత బుద్ధుడు, వీళ్ళకు పొత్తు కుదరదు.
0: ఓన్లీ ది నారో మైండెడ్ పీపుల్ బ్రింగ్ అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్.
1: నేను వైష్ణవుణ్ణి అంటాడు, నేను శైవులు అంటాడు.
0: వన్ సేస్ ఐ వైష్ణవ,
1: కేవలం సంకుచితమైన భావములే.
0: దే ఆర్ ఆల్ నారో ఫీలింగ్స్.
1: ఇది వీరు వీరు కొట్లాడుకుంటారే గాని
0: దే ఫైట్ అమాంగ్ దెమ్ సెల్ఫ్.
1: ఉన్నది ఒక్కడే.
0: హీస్ ఓన్లీ వన్ గాడ్.
1: చూడండి, విష్ణు చేతి లోపల శంఖము, చక్రము అనగా శబ్దము, కాలము, బలము, హృదయము, మూడు కూడా నాలుగు కూడాను ఒక భగవంతుని చేతిలోనే ఉంటున్నాయి.
0: గాడ్ హెస్ గోట్ ద సౌండ్, ద టైమ్, ద స్ట్రెంగ్త్ ఇన్ ద హార్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ విష్ణు.
1: ఇంకా ఈశ్వరుడు.
0: దెన్ ఈశ్వర్,
1: ఈశ్వరుడి చేతిలో ఒకటి ఏమిటి? ధమరకము.
0: ఈశ్వర హ్యాస్ ఆన్ వన్ హ్యాండ్ ధమర.
1: ఇంకొక చేతిలో త్రిశూలము.
0: అనదర్ హ్యాండ్ త్రిశూల.
1: ఈ ధమరకము శబ్దములకు గుర్తు.
0: ధమరక స్టాండ్ ఫర్ సౌండ్.
1: అనగా శబ్దము భగవంతుని చేతిలో ఉన్నది.
0: సౌండ్ ఈజ్ ఇన్ ది హ్యాండ్ ఆఫ్ గాడ్.
1: త్రిశూలము, త్రికాలము యొక్క సూక్ష్మమైనటువంటి స్వరూపము త్రిశూలము.
0: త్రిశూల, ద త్రీ టైమ్.
1: కాబట్టి కాలము కూడా భగవంతుని ఈశ్వరుని చేతిలోనే ఉంటుంది.
0: ద టైమ్ ఈజ్ ఆల్సో ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఈశ్వర.
1: ఈ విధంగా చూస్తే భగవంతుడు ఒక్కడే, రూపనామములు వేరువేరుగా ఉంటున్నాయి.
0: Does when we say we find God is one, but the names are different.
1: లౌకిక దృష్టిలో భారతీయులకు ఉండేటువంటి నిత్య అనుభవములో చక్కని ఉదాహరణ.
0: From the worldly point of view among Bharatiyas, there's one example.
1: వైష్ణవులు తిరుపతికి వెళుతుంటారు.
0: Vaishnavas go to Tirupati.
1: శైవులు తిరుపతికి పోతుంటారు.
0: Shaivites also go to Tirupati.
1: కానీ ఉన్నది వెంకటరమణ ఒక్కడే.
0: But there's only Venkatramana one God.

0: దేవులు పోయినప్పుడు వెంకటేశ్వర వెంకటేశ్వర అంటారు.
1: బట్ సేవ్ ఇట్స్ కాల్ ఓ వెంకటేశ్వర.
0: వైష్ణవులు పోయినప్పుడు వెంకట రమణ వెంకట రమణ అంటారు.
1: బట్ వైష్ణవ్ ఇట్స్ ఏ వెంకట రమణ.
0: ఈశ్వర ఇక్కడ రమణ.
1: దేర్ ఈశ్వర
0: భావాలకే మార్పు కానీ వెంకటేశ్వర ఏ మార్పు కలగలేదు.
1: దేర్ డిఫరెన్స్ ఇన్ దేర్ ఫీలింగ్స్ బట్ వెంకటేశ్వర ఇస్ వన్.
0: వెంకట రమణ అనేటువంటి దాన్ని
1: ఓడ్ వెంకట రమణ
0: ఈశ్వర అనేటువంటి దాన్ని
1: వెంకటేశ్వర
0: కేవలము అల్ప బుద్ధులు యొక్క తృప్తులు.
1: That is mere satisfaction out of narrow feelings.
0: ఈశ్వరునికి పశుపతి అన్నారు.
1: ఈశ్వర ఇస్ కాల్డ్ పశుపతి.
0: పశుపతి అనగా పశువులకంతా కూడా నాథుడు.
1: పశుపతి మీన్స్ ద లార్డ్.
0: పశువులు అనగా ఏమిటి?
1: మనోబుద్ధులతో
0: చేరేటువంటి యొక్క జీవతత్వాలకు పశుత్వము అని పేరు.
1: ద నేచర్ దట్ గోస్ అలాంగ్ విత్ దిస్ మైండ్ అండ్ ఇంటెలెక్ట్.
0: అదే విష్ణువుల లోపల పోయినప్పుడు గోపాల అని అంటారు.
1: But in from the sense of Vishnu is
0: Gopala Pashupati rendu okate.
1: So Gopala Pashupati are one.
0: Veedu Gopala antadu vaadu Pashupati antaru.
1: Vaishnava is called Gopala, Saiva is called Pashupati.
0: Ee vidhamaina itti peru lopala kodamu ekatvanni chakkaga nirupana chestu vastundaru.
1: But even in the names there is unity here.
0: Kana manavuni yokka alpa buddhule ee bhinnatvamulaku moola kaaranamai pothunnayi.
1: Therefore narrow feelings among the human beings lead to this diversity.
0: ఈ ఎంతకాలం ఈ అల్ప బుద్ధులతో మనం సాధన చేసినప్పటికీ
1: however long you may do with all this narrow feeling
0: ఉన్నత స్థాయిని మనం ఏమాత్రం కూడా పొందలేము.
1: You will never reach noble heights.
0: అనేకత్వంలో ఉండి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: యూ షుడ్ అండర్స్టాండ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: అదే నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మికం.
1: దట్స్ ట్రూ స్పిరిచువాలిటీ.
0: నీవు దైవమే.
1: యువర్ గాడ్.
0: తెలియనంత వరకు నీవు జీవుడే.
1: సో లాంగ్ యూ డోంట్ నో యువర్ ఇండివిజువల్.
0: తెలుసుకుంటే నీవే దైవం.
1: వన్స్ యూ నో యువర్ గాడ్.
0: కనుక ప్రతి తత్వమును కూడా చక్కగా విచారణ సలిపి
1: ఎంక్వైరింగ్ ఎవ్రీథింగ్
0: వివేకములో మనం ప్రవేశించాలి.
1: డిస్క్రిమినేట్
0: ఎంత విజ్ఞానం ఉండినప్పటికీ
1: విత్ ఆల్ ద నాలెడ్జ్
0: వివేకమే లేకపోతే
1: వెన్ దేర్ ఇస్ నో డిస్క్రిమినేషన్
0: సర్వము వ్యర్థమైపోతుంది.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ వెయిన్.
0: ఇంతసేపు
1: సో లాంగ్
0: అనిల్ కుమార్ టోకియో జపాన్ హాంకాంగ్ అన్ని వైపులా పోయి వారికి ఉన్నటువంటి యొక్క భక్తి ప్రపత్తులు వారికి జరిగినటువంటి అనుభూతులు చక్కగా హృదయానందంతో మీకు అందించాడు.
1: The experiences in Hong Kong and Tokyo and Thailand have been explained to you.
0: వీరికంతా ఇంత దూరం నుంచి వచ్చినటువంటి వారికి ఇంత భక్తి ప్రపత్తులతో ఇంత అనుభూతులు ఉంటున్నప్పుడు మేము నిరంతరము దగ్గరనే ఉంటున్నామే, మాకు ఎందుకు ఈ అనుభూతులు రావటం లేదు అని కొంతమందికి ఉండవచ్చు.
1: The devotees staying at a far off places, they have got all kinds of experiences. How is it that we don't have them staying so near?
0: Mee paina nirdaya kaani vaari paina daya kaani rendu levu naaku.
1: Swami is not extra compassionate towards them and dispassionate towards them.
0: Matramunna yavaru talachina anta matrame neenu. Yavaru enta matram talustaro anta matrame untadu.
1: As you think, so God manifests himself.
0: వారి విశ్వాసము అనేది దీనికి మూల కారణం.
1: Their faith is responsible.
0: ఎవరెవరి విశ్వాసం వారికి ఆ ఫలితం అందిస్తుంటుంది.
1: Their faith gives them results.
0: కానీ మంచి చెడ్డ అక్కడ ఉన్నది ఇక్కడ ఉంటున్నది.
1: However good and bad are everywhere.
0: కానీ వారు దూరముగా ఉండటం చేత
1: since they are far off,
0: దీని యొక్క భక్తి ప్రపత్తుడు
1: their devotion
0: వారిలో గాఢముగా చేరిపోతున్నాయి.
1: They are very deep in them.
0: గాఢముగా చేరినటువంటి యొక్క భావములు
1: the feelings which are so deep
0: ఎలాంటి పరిస్థితుల్లో కూడా సుచ్చేమంగానే ఉంటాయి.
1: Under any circumstances they are safe.
0: గాఢముగా చేరినటువంటి యొక్క భక్తులు
1: the devotees who
0: ఎప్పుడూ అశాంతిగానే ఉంటారు.
1: They are always restless.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: small example.
0: రోడ్డు ప్రక్క లోపల
1: along side of the road
0: పెద్ద వృక్షాలంతా ఉంటాయి.
1: There are huge trees.
0: కానీ ఈ వృక్షాలు చూస్తే చాలా పెద్దగా ఉంటున్నాయి.
1: When you look at them they are gigantic.
0: కానీ క్షామం ఏర్పడింది.
1: But there was famine.
0: Varshamu ledu.
1: No rain.
0: Neeru ledu.
1: No water.
0: Kaani aa vrikshamulu pachagane untunnayi.
1: But those trees are green.
0: Daniki prakkane
1: on one side
0: oka vari panta untundadi.
1: Paddy field.
0: Daniki nityamu neeru pettali.
1: The paddy field has to be watered.
0: Oka dinamemaina neeru pettakapothe adi vaadipothundi endipothundi.
1: If you don't water paddy field for one day it would be dry.
0: Ee telivu takku manishi em anukuntadu?
1: Who is the foolish one?
0: Vari inta chinna mukka ఒక దినం నీళ్లు కట్టకపోతే వాడికి ఎండి చచ్చిపోతుండాలి.
1: సచ్ లిటిల్ వన్ ద ప్యాడీ.
0: ఇంత పెద్ద వృక్షము ఇంతకాలం వర్షం లేకపోయినా అది పచ్చగా కళకళలాడుతుంటారు.
1: ఏ బిగ్ ట్రీ ఈవెన్ ఇఫ్ యు డోంట్ వాటర్ ఇట్ స్టిల్ రిమైన్స్ గ్రీన్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద రీజన్?
0: అనగా ఆ పెద్ద చెట్టు యొక్క వేర్లు నీటి మట్టం వరకు దిగిపోయినాయి.
1: మీనింగ్ ద రూట్స్ ఆఫ్ దట్ హ్యూజ్ ట్రీ హస్ గాన్ ఇన్ టు ద డెప్త్స్ ఆఫ్ ది వాటర్ లెవెల్.
0: కనుకనే ఆ లోపల నుంచి ఆ నీరు సప్లై చేస్తుంది అది వేర్ల ద్వారా ఈ చెట్టుకు.
1: Therefore the roots having gone into the depths could take water.
0: ప్రక్కన ఉన్నటువంటి వరి పైరు నీటి మట్టం వరకు దిగలేదు.
1: But the roots of the paddy field have not gone that deep.
0: పైపైనే ఉంటున్నాయి. పైపై నీరు ఉన్నంత వరకు పచ్చగా ఉంటుంది. పైపై నీరు పోతేనే ఎండిపోతుంది.
1: Roots of the paddy field are just superficial, receive the water there only, then becomes dry.
0: కాబట్టి అన్ని విధములా కూడాను మనము అశాంతికి దుఃఖములకు గురి కావటం కారణం ఏమిటి?
1: సో వాట్ ఇస్ ది రీజన్ ఫర్ అవర్ మిస్
0: మన భావమును ఆ యొక్క గ్రేస్ ప్రేమ ఆనందము అనేటువంటి తత్వం యొక్క లోతు వరకు దిగటం లేదు.
1: బికాస్ అవర్ రూట్స్ ఆఫ్ ఫెయిత్ హావ్ నాట్ రీచ్డ్ ద డెప్త్స్ ఆఫ్ డివోషన్ అండ్ ఫెయిత్.
0: కేవలం పైపై నీటిలోనే మనం ప్రయాణం చేస్తున్నాం.
1: వి జస్ట్ ట్రావెల్ సూపర్ఫిషియల్.
0: అంతా మనం ఫ్లయింగ్ సాసర్స్ మాదిరి తయారైపోయినాం.
1: వి హావ్ బికమ్ ఫ్లయింగ్ సాసర్స్.
0: కానీ ఇట్టి దాంట్లో మనం ఏమాత్రం కూడా మనం తగినటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోలేము.
1: వీ హావ్ వీ డోంట్ అండర్స్టాండ్ ద ట్రూ నేచర్.
0: ఆ నమ్మకం మన కుదరాలి.
1: వీ షుడ్ హావ్ దట్ స్టడీ ఫెయిత్.
0: ఆ విశ్వాసమే మన నిజమైన శ్వాస.
1: దట్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇస్ ద బ్రెత్.
0: కానీ ఆ శ్వాస మనకు మధ్య మధ్య మారుతూ ఉంటుంది చేతనే,
1: యాజ్ ద బ్రెత్ చేంజెస్ ఇన్ బిట్వీన్,
0: వ్యక్తిగతమైనటువంటి యొక్క అభిప్రాయ భేదముల చేతనే,
1: బికాస్ ఆఫ్ ది ఇండివిజువల్ ఒపీనియన్,
0: అనేక విధమైనటువంటి యొక్క దుఃఖములకు విచారములకు అసంతృప్తికి గురి అవుతున్నాం.
1: వీ ఫేస్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ డిసాటిస్ఫాక్షన్.
0: మనం వింటున్నాం ఎన్నో మాటలు.
1: We listen so many words.
0: స్వామి మాటలు నిత్యము వింటూనే ఉంటున్నాం.
1: We listen to Swami's words.
0: కానీ కొంతమంది ఒక్కతూరి వింటే చాలు అది లైఫ్ అంతా పెట్టుకుని దాన్ని ఆచరణలో పెట్టుకుంటారు.
1: బట్ సమ్ ఇఫ్ దే లిసన్ వన్స్ దే ప్రాక్టీస్ త్రూఅవుట్ దేర్ లైఫ్.
0: ఇంత ఉపన్యాసం చేసినటువంటి యొక్క అనిల్ కుమార్ కూడాను,
1: అనిల్ కుమార్ హ్యావింగ్ గివెన్ సచ్ ఎ లాంగ్ లెక్చర్
0: ఇక్కడ ఇండియాలో బెంగళూరులో గుంటూరులో ఉన్నంత వరకు మంచిగా ఉపన్యాసాలు ఇస్తాడు.
1: సో లాంగ్ ఈజ్ ఇన్ ఇండియా బెంగళూరు అండ్ గుంటూరు యూస్ గివింగ్ లెక్చర్.
0: కానీ ఉపన్యాసం చాలా కళగా కాంక్షగా ఆకర్షణీయంగా శోభాయమానంగా ఉంటున్నది. కానీ
1: దో ది లెక్చర్ ఇస్ అట్రాక్టివ్ అండ్ ఇన్ఫర్మేటివ్,
0: మధ్య మధ్య ఈ మంకీ మైండ్ బంప్సు జంప్సు బంప్సు జంప్సు.
1: But his monkey mind has got bumps and jumps.
0: ఒక్కొక్కరు తానే చెప్తాడు.
1: He himself says it one time.
0: ఇది నిజమా అని డౌట్ పడతాడు.
1: But he doubts, is it true?
0: ఈ డౌట్ ను పరిహారం గావించుకునే నిమిత్తమై నేను టోక్యోకు పంపించాను.
1: To clarify his doubts, I have sent him to Tokyo.
0: అక్కడ పోయి వారి భక్తి ప్రపత్తులంతా కండ్లారా చూచాడు.
1: He has seen himself the devotion of those people.
0: దీనికంత మూల కారణము మన విశ్వాసమే అని దృఢంగా తెలుసుకున్నాడు.
1: He could understand that the faith which is responsible for the foundation.
0: కనుక ఎక్కడైనప్పటికీ సరే,
1: wherever it may be,
0: విశ్వాసం అనేటువంటిది ఎప్పటికీ ఫెయిల్యూర్ కాదు.
1: The faith will never lead you to failure.
0: ఆ విశ్వాసం ఏమైనా తగ్గినప్పుడే అన్ని కూడా మనకు తొందరనే కలుగుతుంటాయి.
1: When the faith is less, there will be anxiety.
0: ప్రహ్లాదుడు హరిప్రియుడు.
1: ప్రహ్లాద loves హరి.
0: హిరణ్యకశిపుడు హరిద్వేషి.
1: హిరణ్యకశిప హేట్స్.
0: లేడు లేడు లేడు అని ఒకే వాదంతో చేస్తున్నాడు హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిప గోస్ ఆన్ సేయింగ్ డినైయింగ్,
0: ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడని ఒకే విశ్వాసంతోనే అనుభవిస్తున్నాడు ప్రహ్లాదు.
1: ప్రహ్లాద హస్ గాట్ సింగిల్ ఫేత్, గాడ్ ఎగ్జిస్ట్, గాడ్ ఎగ్జిస్ట్.
0: కొండలపై నుంచి నెట్టినప్పుడు ఎవరు కాపాడినారు? ఆ విశ్వాసమే కాపాడండి.
1: వెన్ యూ థ్రోన్ అవుట్ ఆఫ్ ది హిల్స్, హూ ప్రొటెక్టెడ్ హిమ్?
0: విష్ణు కాదు,
1: ఇట్స్ నాట్ విష్ణు.
0: ఆ విశ్వాసమే విష్ణు స్వరూపాన్ని ధరించింది.
1: దట్ ఫెయిత్ హస్ అస్యూమ్డ్ ద ఫామ్ ఆఫ్ విష్ణు.
0: కనుక ఏ ఏ సమయం లోపల ఏ ఏ రూపం లోపల ఎక్కడెక్కడ ఎట్ట వస్తుందో,
1: ఎట్ వాట్ టైమ్ ఇన్ వాట్ ఫార్మ్ గాడ్ అపియర్స్,
0: ఒకనొక సమయం లోపల షిరిడి లోపల కూడాను,
1: ఎట్ వన్ టైమ్ ఇన్ షిరిడి,
0: తాత్య భార్య సాయిబాబాకు వంట చేసి పెట్టాలని చాలా ఆశపడింది.
1: ద వైఫ్ ఆఫ్ తాత్య వాంటెడ్ టు కుక్ ఫర్ స్వామి.
0: ఇంటికి రావాలి స్వామి, నేను ఒక వ్రతం చేసుకుంటున్నాను, మా ఇంట్లో భోంచేయాలని ఆశించింది.
1: She wanted Swami to visit her house.
0: తప్పక వస్తానని మాట ఇచ్చాడు.
1: Baba promised that he would come.
0: కానీ ఆమె సిద్ధం చేసుకుంది.
1: But she was ready.
0: అన్ని విధాలు కూడా కాచుకుంది పాపం.
1: She was waiting anxiously.
0: కానీ చెప్పినట కాలానికి పోలేదు బాబా.
1: బట్ బాబా డిడ్ గో అట్ ద అపాయింటెడ్ అవర్.
0: అన్ని తట్టలో పెట్టుకుంది.
1: ఆల్ మెటీరియల్స్ ఆర్ సర్వ్డ్ ఇన్ ద
0: పక్కన దగ్గరికి పోయింది. బాబా ఎందుకు నన్ను ఇంత అవమానం చేస్తున్నావు?
1: Then he went to Baba.
0: నాకు అవమానమైనా పర్వాలేదు, మీరు ఇచ్చిన మాటను తప్పిపోతున్నారు, మీరు అసత్యవాది అని పేరు వస్తుంది.
1: Doesn't matter even if I am put to shame, but you are subjected to falsehood.
0: కనుక మీరు అసత్యానికి పాల్పడకూడదు.
1: But you should never
0: చెప్పిన మాట నిలబెట్టుకోవాలి.
1: You should stand by the promise.
0: అని పటం ముందు పోయి ప్రార్థిస్తుండాలి.
1: She was praying in front of Baba's picture.
0: ఈ లోపల ఒక కుక్క వచ్చేసేసింది.
1: In the meantime, a dog came.
0: ఆ చేసిన వంటనంతా తినేసి వెళ్ళిపోయింది.
1: It has eaten away all the
0: ప్రిపరేషన్. చూచేటప్పటికీ కుక్క తింటూ ఉండాలి.
1: She noticed the dog eating. Then
0: కర్ర తీసుకుని దాన్ని బాగా కొట్టి తరిమికొట్టింది.
1: She has beaten the dog with a stick.
0: అప్పుడు నేను చేసిందంతా కూడా కరెక్ట్ కనబడి కుక్కకు అర్పితం చేశానా? దైవానికి కాదే, దైవం అనేటువంటి గాడ్, ఇది డాగ్. దైవానికి చేసినటువంటి డాగ్ కంత అర్పితం అయిపోయింది, నేను ఎంత దురదృష్టవంతురాలను అనుకుంది పాపం.
1: She felt so mad, so sad because she wanted to offer all the preparations to God, devotee, but it is devotee dog that has partaken the food.
0: రెండవ దినము షిర్డీకి వచ్చింది.
1: The following day she had been
0: to Shirdi. మీరు చెప్పిన మాటను దక్కించుకోవాలి కదా
1: బాబా, షుడ్ యు నాట్
0: చెప్పిన మాట ప్రకారం నడుచుకోవాలి కదా.
1: యూ షుడ్ స్టాండ్ బై యువర్ వర్డ్.
0: ఇంత అబద్ధం చెప్పారు.
1: వై డిడ్ యు స్పీక్ లైస్?
0: బాబా కోపం వచ్చి, సైతాన్ నేను అబద్ధం చెప్పానా?
1: బాబా వాజ్ యాంగ్రీ, సైతాన్ డిడ్ ఐ యుటర్ ఫాల్స్హుడ్?
0: అక్కడ ప్రతి పదముకు ప్రతి దానికి కూడా సైతాన్ సైతాన్ అని ఉపయోగపెట్టేది.
1: బాబా యూస్ టు యూజ్ దిస్ వర్డ్ సైతాన్ ఇన్ దోస్.
0: ఇప్పుడు ఎక్కువ దున్నపోతా దున్నపోతా అని ఉపయోగపెట్టేది.
1: నౌ ఇన్ దిస్ ఫార్మ్ స్వామి సేస్ దున్నపోతు దున్నపోతు హీ బఫెలో.
0: నేను అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు.
1: ఐ నీడ్ నాట్ అటర్ లైస్.
0: నేను నీకు తృప్తి నిమిత్తమే నేను అబద్ధం ఆడిన కరలేదు.
1: ఐ నీడ్ నాట్ సాటిస్ఫై.
0: నా సత్యాన్ని మీరు గుర్తించుకోవటం లేదు.
1: యూఆర్ నాట్ అండర్స్టాండింగ్ మై ఫామ్.
0: సాయిబాబా సాయిబాబా సాయిబాబా అంటే మూడున్నర అడుగు మాత్రమే ఉంటుంది. ఈ రూపాన్ని మాత్రమే మీరు సంకుచితమైన భావంలో మీరు చింతిస్తున్నారు.
1: యూ థింక్ బాబా ఇన్ ఎ నారో వే టేకింగ్ ఇట్ ఇస్ దిస్ ఫిజికల్ ఫ్రేమ్ వర్క్.
0: అన్ని రూపాలు నావే.
1: ఆల్ ఫార్మ్స్ ఆఫ్ మైండ్.
0: అనంతమైనటువంటి ఒక భావాలు మీలో లేదు.
1: యూ డోంట్ హ్యావ్ దట్ బ్రాడ్ ఫీలింగ్.
0: మీది నేరో మైండ్.
1: యువర్స్ ఇస్ నేరో మైండ్.
0: దానివల్ల నీకు వీనం కనిపిస్తుండాలి.
1: దేర్ఫోర్ యూ డోంట్ అండర్స్టాండ్.
0: కుక్క ఎవరు? నేనే.
1: అండ్ దట్ వెరీ డాగ్
0: అని సర్వస్వరూపమును కూడా తానుగా భావింపజేసేటువంటి ఒక తత్వము దైవత్వం.
1: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ వే, డెమోన్స్ట్రేట్ దట్ ఇది.
0: కానీ ఒక రూపం మాత్రమే లక్ష్యం పెట్టుకుని
1: కీపింగ్ వన్ ఫార్మ్,
0: దీన్ని మాత్రమే మాటల కిందను ఆటల కిందను పాటల కిందను భావించుకొని
1: టేకింగ్ ఇట్ సింగింగ్ ఇట్ ఇన్ ప్రైజ్ ఆఫ్
0: దీనిలో కలిగినటువంటి మార్పుల వల్ల దైవం పైన మార్పు రావటము, ఇది కేవలము ఒక సంకుచితమైనటువంటి భావమే.
1: బేసింగ్ ఆన్ దీస్ చేంజెస్ ఇఫ్ యూ చేంజ్ యువర్ యాటిట్యూడ్ టు ద డివినిటీ ఇట్స్ నారో మైండెడ్.
0: భగవంతుడు ఏ రూపములైనా రావచ్చు.
1: గాడ్ కెన్ అస్యూమ్ ఎనీ ఫార్మ్.
0: అన్ని రూపములు తానే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: ఇప్పుడు స్వామి ఉంటున్నాడు.
1: ఏది స్వామి?
0: ఇప్పుడు అనిల్ కుమార్ ని పిలిచమని ఏదో ఒక పాయతో చెప్పచ్చు, ఇంకొక పిల్లవాడితో చెప్పచ్చు, ఇంకొక పిల్లవాడితో చెప్పచ్చు.
1: హీ మే ఆస్క్ అనిల్ కుమార్ టు కమ్ హియర్ త్రూ ఎనీ మెసేజ్.
0: ఏ పిల్లవాడితో అయినా కూడా నేను ఈ వార్త మెసేజ్ ని పంపవచ్చు.
1: స్వామి కెన్ సెండ్ మెసేజ్ త్రూ ఎనీబడి.
0: కానీ పలాని వారి ద్వారానే పంపాలనేటువంటిది లేదు.
1: ఇట్స్ నాట్ నెసరీ దట్ ది మెసేజ్.
0: ఒకరికి పాము కరిచి చచ్చిపోతాడు.
1: వన్ మై డై బికాస్.
0: ఒకరికి పిడుగుబడి చచ్చిపోతాడు.
1: వన్ మై డై బికాస్.
0: ఒకరు జారిపడి చచ్చిపోతాడు. జారి
1: వన్ మై స్లిప్ అండ్ డై.
0: ఇవన్నీ జరుగుతుండంటే ఏమిటి? భగవంతుడు ఈ సమయంలో నన్ను రక్షించలేదే అంటాడు. ఆ పిడుగు తాను పంపిందే, ఆ పాపం తాను పంపినవి, అవంతా మెసేజ్లే. ఏ ఒక్కటి కూడా భగవత్ యొక్క సందేశం చేతనే సర్వము జరిగిపోతుంటాయి. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: మనం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టాం.
1: We have here super specialty hospital.
0: ఇది ఎందుకోసం కట్టాలి?
1: Why should it be constructed?
0: అయితే అనేక మంది అనేక రోగములతో బాధపడుతుంటారు.
1: Many people suffer from various diseases.
0: అందరికీ దివ్యమైనటువంటి భక్తి ప్రపత్తులు రావాలంటే ఇది చాలా కష్టం.
1: It's very difficult to have divine feelings in everyone.
0: కొంతమంది మందుల పైన విశ్వాసము,
1: సమ్ యువర్ ఫెయిత్ ఇన్,
0: కొంతమంది ఆపరేషన్ పైన విశ్వాసము,
1: సమ్ యువర్ ఫెయిత్ ఇన్,
0: కొంతమంది డాక్టర్స్ పైన విశ్వాసము,
1: సమ్ యువర్ ఫెయిత్ ఇన్ డాక్టర్స్.
0: ఈ విధంగా అనేక రకాలుగా ఉంటుంటారు.
1: పీపుల్ యువర్ ఫెయిత్ ఇన్
0: దేవుడు. ఏ రకమైతే ఏమిటి?
1: వాట్ ఎవర్ మేబీ.
0: చావిడైతే ఏమి, చత్రమైతే ఏమి, నిద్ర వస్తే చాలు రాని. చావిడైనా చత్రమైనా నిద్ర వస్తే చాలు.
1: వెదర్ ఇస్ ఎ ప్లాట్ఫార్మ్ ఆర్ ఎ చౌల్ట్రీ, ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యు స్లీప్.
0: అదే విధంగా రోగులు నివారణ అయ్యి ఆరోగ్యాన్ని కాపాడుకుని ఆనందంగా ఉండటమే మా యొక్క లక్ష్యం.
1: The disease must be cured, you should be healthy and you should be happy.
0: దాని వల్ల చాలా మంది శ్రద్ధ భక్తులతో కూడినటువంటి వాళ్ళు, మన వేణుగోపాలు, ఆ ఢిల్లీ టీము, ఇంకా హైదరాబాద్ టీము, వీళ్ళందరూ కూడా వచ్చి ఇవన్నీ ఆపరేషన్ చక్కగా చేస్తున్నారు.
1: For that reason, many doctors, Dr. Venugopal, Delhi team, Hyderabad team, come here.
0: Venugopal, Delhi team, we are under operation cheyadaniki. Edi karanam?
1: What is the reason for Venugopal and Delhi team to visit
0: Kolkata? Vaari shraddha bhaktule deeniki moola karanam.
1: It's only their steadfastness and
0: devotion. Delhi vadalipetti ikkadiki vachi veelu ee raatrim pagalu seva padavalsina avasaram em undali.
1: Why should they leave Delhi and struggle hard and night?
0: Aspatra lopala manchiga ఆపరేషన్ జరిగి అందరికీ తగినటువంటి ఒక ఆనందాన్ని ఇవ్వాలనేటువంటి ఒక సంకల్పమే వారి సత్సంకల్పం.
1: They have got that good determination that everyone should be happy, that operation should be successful.
0: వాళ్ళు కూడా స్వామి లక్ష్యంతోనే చేస్తున్నారు, కానీ వేరొక లక్ష్యం కాదు.
1: They do all this keeping Swami in view, nothing else.
0: ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క పని.